0: whether you get praise or blame, without sinking or without being elated, you must regard your service as your duty and you must fructify your life by service.
1: ముఖ్యముగా ఈ సమావేశంలో నిర్ణయించినటువంటి యొక్క నిర్ణయాలు కేవలము కాగితాల్లో చేర్చినంత మాత్రం ఉన్న ప్రయోజనం లేదు.
0: There is no use putting the decisions which we have reached in this conference only on paper.
1: కర్మ స్వరూపాన్ని ధరించాలి.
0: They should be given a form of practice.
1: ప్రతి ఒక్కరు కూడాను అనుభూతి లోపల మనం ఈ యొక్క ఆశయాలను నిరూపిస్తూ రావాలి.
0: Everyone should establish these decisions in practice.
1: కొందరు కొన్ని సమయమునందు మన నిబంధనలు ఉల్లంఘించిపోతుంటారు.
0: Some people on some occasions they transgress.
1: లేక మన యొక్క ఆశయాలు కానీ మన యొక్క కార్యక్రమాలు కానీ సక్రమంగా జరపలేని వారు ఉంటుంటారు.
0: ఆల్సో సమ్ ఆఫ్ దెమ్ ఆర్ అనేబుల్ టు టేక్ ది ప్రోగ్రెస్ అకార్డింగ్ టు అవర్ ఐడియల్స్ అండ్ అవర్ డెసిషన్స్.
1: కొంతమంది మనం అధ్యక్షులుగా ఉంటుండి కూడాను సమావేశాల్లో పాల్గొనలేకపోతుంటారు.
0: సమ్ అదర్స్ హోల్డింగ్ ది పొజిషన్ ఆఫ్ ఎన్ ఆఫీస్ బేరర్ ఆర్ ప్రెసిడెంట్ ఆర్ అనేబుల్ టు టేక్ పార్ట్ ఇన్ ది ప్రోగ్రామ్.
1: ఇలాంటి వారు ఉండటం చేత మిగిలినటువంటి వారికి కూడా కొంత నిరుత్సాహం కూడా జరుగుతూ ఉంటుంది.
0: బికాస్ దేర్ ఆర్ సచ్ పీపుల్ అదర్స్ ఆల్సో గెట్ డిసప్పాయింటెడ్ సమ్ టైమ్స్.
1: మనము ధనంతో కానీ లేక అధికారంతో కానీ పదవులతో కానీ మనకు అవసరం లేదు.
0: వీ హావ్ నో కనెక్షన్ విత్ వెల్త్ అథారిటీ ఆర్ పొజిషన్.
1: ప్రేమతో మనకు పని ఉంటుండాలి.
0: అవర్ వర్క్ ఇస్ విత్ లవ్.
1: ప్రేమ చేతనే మనం సర్వులు కూడాను ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలి.
0: ఇట్ ఈస్ విత్ లవ్ దట్ ఆల్ ఆఫ్ అస్ షుడ్ పార్టిసిపేట్ ఇన్ దీస్ ప్రోగ్రామ్స్.
1: ఈ ప్రేమకు మించినటువంటి బలము, ప్రేమకు మించినటువంటి ధనము, ప్రేమకు మించినటువంటి పదవి మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో స్ట్రెంగ్త్ స్ట్రాంగర్ దెన్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ప్రేమ. దేర్ ఇస్ నో వెల్త్ హైయర్ దెన్ ది వెల్త్ ఆఫ్ ప్రేమ.
1: దివ్యాత్మ స్వరూపులారా, ముఖ్యంగా సత్యసాయి సంస్థలలో చేరినటువంటి సభ్యులందరూ కూడాను నిరహంకారులై జీవించాలి.
0: దివ్యాత్మ స్వరూపస్, ఇంపార్టెంట్లీ ఆల్ దోస్ హూ జాయిన్ ది సత్యసాయి ఆర్గనైజేషన్ షుడ్ లివ్ ఎన్ హంబుల్ లైఫ్ విదౌట్.
1: నేను స్టేట్ ప్రెసిడెంట్ నని కానీ లేక డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ నని కానీ సమితి అధ్యక్షుడిని కానీ ఏమాత్రం కూడా నువ్వు గర్వాన్ని అక్కడ ప్రదర్శించకూడదు.
0: వన్ షుడ్ నాట్ ఎగ్జిబిట్ ప్రైడ్ దట్ హీఈస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది స్టేట్ ఆర్ దట్ హీఈస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్.
1: ఈ అహంకారం ఉండినంత వరకు కూడా నీవు అధికారి కానే కాదు. కనుక ఇలాంటి అహంకారం ఉండినటువంటి వారిని ఈ అధికారం నుంచి తప్పించడం మంచిది.
0: Such of those who have such pride should be removed from that position of authority.
1: నీవు కేవలం సేవకుడిగా నీవు తయారు కావాలి కానీ నాయకుడిగా నీవు తయారు కాకూడదు.
0: యూ షుడ్ మేక్ యువర్ సెల్ఫ్ ఇంటూ ఎ సర్వెంట్ అండ్ నాట్ ఎ లీడర్.
1: కింకరుడైనటువంటి వాడే శంకరుడుగా మారగలడు.
0: ఇట్స్ ఓన్లీ వన్ హూ ఇస్ ఎ కింకర కెన్ ట్రాన్స్ఫార్మ్.
1: కనుక మొట్టమొదట మనలో ఉండినటువంటి అహంకారాన్ని క్రమక్రమేణా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి.
0: గ్రాడ్యువల్లీ ది ఫస్ట్ థింగ్ టు డూ ఇస్ టు రిమూవ్ ది ఈగో దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ అస్.
1: ఇంకా రెండవది అసూయ.
0: ది సెకండ్ వన్ ఇస్ జెలసీ.
1: ఒకరి మంచిని చూచి లేక ఒకరి పేరు ప్రతిష్టలను చూచి మరొకరు కళ్ళు ఎర్ర చేసుకుంటుంటారు.
0: లుకింగ్ ఎట్ ది గుడ్ ఆఫ్ అనదర్ పర్సన్ ఆర్ లుకింగ్ ఎట్ ది రెప్యుటేషన్ విచ్ అనదర్ పర్సన్ గెట్స్ పీపుల్ ఫీల్ జెలస్.
1: ఈ అసూయ చెడ్డ రోగం.
0: దిస్ జెలసీ ఈజ్ ఎ గ్రేట్ డిజీజ్.
1: ఈ రోగం వల్లనే మానవత్వాన్ని తాను కోల్పోతుంటాడు.
0: వన్ లూజెస్ హిస్ హ్యూమన్ క్వాలిటీస్ బై దిస్ డిజీజ్.
1: దివ్యమైన మానవత్వాన్ని దానవత్వంగా మార్చుకుంటాడు.
0: The divine and sacred human nature is changed by him into a demoniac nature.
1: Kanuka ee asuya aneetvanti oka rakshasini manalo praveshinchu cheyakunda chuchukovali.
0: We should not allow this demon of jealousy to enter us.
1: Inga aadambaram.
0: Now comes the exhibitionism.
1: Vaare edo chakkaraga chakra pongala chesi pettaru bhajanaku nenu ipodu laddu cheyali ani aadambaranga pokoddu.
0: This exhibitionism consists in feeling that one bhajan mandali has made laddus today and I should make an equal sweet.
1: ఇంకా కొంతమంది ఏదో మరొక వ్యక్తి ఒక గొప్పగా ఆడంబరంగా చేసింటే అంతకంటే ఇంక గొప్ప ఆడంబరంగా చేయాలని ధనమును వ్యయం చేస్తుంటాడు.
0: In another instance, one feels that an individual has spent so much money for this purpose and I should spend more.
1: మన సంస్థలలో ధనమును వ్యయం చేసేటువంటి ఆడంబరాలకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
0: In our organizations, the exhibitionism which involves expenditure of money should not find a place.
1: Misuse of money is evil అన్నాడు.
0: Misuse of money is evil.
1: Dhanamu lakshmi swaroopam annaru.
0: Wealth is the form of Lakshmi.
1: Daniki kuda manam durvinivam chesthe mana lakshyanni durvinivam chesinattu varu avtam.
0: If we misuse Lakshmi, it means we are misusing our goal.
1: Avasaramainatundi oka samayam vachinappudu tappaku nee entaina kuda nee jeevithanni darabosi rakshinchu.
0: When there is a need, you can spend any amount.
1: Anavasaramainatundi vishayallo peru pratishthana nimittamai dhanaanni maatram vyayam cheyakoodadu.
0: When there is no need, just for the sake of getting your name and reputation, you should not spend money.
1: Kanuka oka chinna marokadu vishayamu.
0: There is one other instance.
1: చిన్న చిన్న విషయాలకు కూడాను, చిన్న చిన్న కార్యక్రమాలకు కూడాను డబ్బును వసూలు చేస్తుంటారు.
0: ఫర్ స్మాల్ థింగ్స్ అండ్ స్మాల్ ప్రోగ్రామ్స్ సమ్ టైమ్స్ మనీ ఇస్ కలెక్టెడ్.
1: ఎంతమందో శ్రీమంతులు ఉంటున్నారు.
0: దేర్ ఆర్ మెనీ వెల్తీ పీపుల్.
1: ఎంతమందో శక్తి సామర్థ్యం కలిగారు.
0: దేర్ మెనీ ఏబుల్ పీపుల్.
1: ఒకరిద్దరు చేసుకుంటే కూడాను, చేర్చుకుంటే కూడాను ఎంతైనా కూడా పని చేయవచ్చు.
0: ఇఫ్ ఈవెన్ ఇఫ్ వన్ ఆర్ టూ సచ్ పీపుల్ కమ్ టుగెదర్ ఎనీ అమౌంట్ ఆఫ్ వర్క్ కెన్ బి డన్.
1: అనవసరంగా కూడా ఇంటింటికి పోయి బిచ్చం ఎత్తేటువంటి యొక్క ఈ పనిలో మనం సంస్థలు ఏమాత్రం కూడా ప్రవేశించకూడదు.
0: అవర్ ఆర్గనైజేషన్ షుడ్ నాట్ అన్నెసెసరీ గో ఫ్రమ్ హోమ్ టు హోమ్ ఆస్కింగ్ ఫర్ స్మాల్ అమౌంట్.
1: ఒక చిన్న ఉదాహరణ మీకు చూడండి.
0: లుక్ ఎట్ ఎ స్మాల్ ఇలస్ట్రేషన్.
1: బ్రహ్మాండమైనటువంటి యొక్క సమావేశం జరుగుతున్నాయి పుట్టపర్తిలో.
0: కాంగ్రిగేషన్ దట్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్
1: ప్రపంచ సమ్మేళనం జరుపుతూ ఉన్నాము ప్రశాంతి నిలయంలో.
0: వరల్డ్ కాన్ఫరెన్స్ ఇస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ప్రశాంతి నిలయం.
1: ఇంత గొప్పగా జరుగుతుండదని తెలియనటువంటి వాళ్ళంతా అబ్బో ఎంత డబ్బులు వసూలు చేశారు, ఎంత కమిటీలు పెట్టారు, ఎన్ని బుక్కులు కొట్టించారు, ఎంత రసీదులు ఇచ్చారు అని అనుకోవచ్చు.
0: పీపుల్ హూ డో నాట్ నో మే థింక్ వాట్ ఎ బిగ్ కాన్ఫరెన్స్, హౌ మచ్ మనీ హెస్ బిన్ కలెక్టెడ్, హౌ మెనీ రసీట్స్ హెవ్ బిన్ గివెన్. దే మే థింక్ లైక్ దట్.
1: ఒక్క నయా పైసా కూడా మేము డొనేషన్ వేయలేదు.
0: We have not
1: ప్రేమపూర్వకమైనటువంటి ఈ సమావేశంలో డబ్బుతో అవసరమే లేదు.
0: దిస్ కాన్ఫరెన్స్, దిస్ కాంగ్రిగేషన్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్ హ్యాస్ నో నీడ్ ఫర్ మనీ.
1: శాశ్వతంగా ఉండేటువంటి యొక్క పూర్ణచంద్ర హాల్ ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ది పూర్ణచంద్ర ఆడిటోరియం విచ్ ఇస్
1: మైకులు మిగిలినటువంటి యొక్క ఇవి ఏర్పాటు చేయడానికి మా విద్యార్థులు ఉంటున్నారు.
0: ఫర్ అరేంజింగ్ ది మైక్రోఫోన్స్ అండ్ సో ఆన్ అవర్
1: మిగిలిన కార్యక్రమాలు జరపడానికి మా యొక్క టీచర్స్ ఇంక మిగిలినటువంటి యొక్క భక్తులంతా చేరినారు.
0: ఫర్ అదర్ ప్రోగ్రామ్స్ అవర్ టీచర్స్ అండ్ అదర్ డివోటీస్.
1: దీనికి డబ్బుతో పనే లేదు.
0: వేర్ ఇస్ ది నీడ్ ఫర్ మనీ ఫర్ ఆల్.
1: డబ్బుతో పని లేకుండా జరుగుతుండాలి కనుకనే ఈ మన సమావేశాలంతా కూడా దిగ్విజయంగా జరుగుతున్నాయి.
0: బికాస్ అవర్ కాన్ఫరెన్సెస్ ఆర్ సో ప్రోగ్రామ్ దట్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ మనీ.
1: ఇందులో డబ్బుతో ఏమైనా సంబంధ బాంధవ్యాన్ని కనిపించుకుంటే ఒకరు ఈస్ట్ ఒకరు వేస్ట్.
0: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ
1: అనేక విభాగములు అయిపోతుంటాయి.
0: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ కనెక్షన్ విత్ మనీ ఇన్ దిస్ కాన్ఫరెన్స్ దెన్ వన్ విల్ బీ ఇన్ ది ఈస్ట్, వన్ విల్ బీ ఇన్ ది వెస్ట్, సో మెనీ డివిజన్స్ విల్ అపియర్.
1: కనుకని ఈ విధంగానే మై లైఫ్ ఈజ్ మై మెసేజ్. స్వామి ప్రశాంతి నిలయంలో ఏ విధంగా కార్యక్రమాలు జరుపుకుంటాడో అదే విధాన్ని మీరు అనుసరించాలి.
0: In this manner, as I say that my life is my message, as Swami conducts the conferences in Prashanthi Nilayam, so you must conduct your program.
1: Mee tindi meeru tintunnaru, mee vasathullo meeru untunnaru, enni kashtamulako enni nashtamulako enni vidhamaina baadhamulako guri ayipoyi sahanamto meeru ee yokka aanandanni anubhavistunnaru.
0: You are taking your food, you are living in your residences, you are putting yourself to so much trouble and enjoying
1: this. Pane lede.
0: There is no need for money.
1: Kanuka ilanti vishayalni chakkaga manam gurtinchukovali.
0: We must recognize it is these things that we should recognize.
1: Konni rashtral lopala chinna chinna karyakramalaku kudanu kontha dabbulu vasool cheskuneetundi yokka tappu marganni anusaristhunnaru.
0: In some states the wrong path of collecting money even for small trivial programs is being adopted.
1: Prema swaroopulara adhikari ayinatundi varu kontha varaku ee marganni avalambinchinappatikini migilinatundi varu ee bichchameseetundi marganiki meeru e maatramo angikarinchakandi.
0: Premaswarupas, even if the leaders sometimes take to such a wrong path, let not the devotees take to this path of begging.
1: Inka katta kadapati vishayam emattundiga ee samaveshamallo manamu noothanamainatundi oka paddhatini kudanu avalambinchali.
0: The last item which we should be explained to you is that in these conferences we should adopt a
1: deshamulo ento mandi deenulu dikkulenatundi varu rogulu inka aneka vidhamainatundi velukabadinatundi varu untunnaru. Okkokka kutumbamu ఒక్కొక్క దీనిని పోషించుకోవటానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
0: ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ ది కాన్ఫరెన్స్ ఈచ్ ఫ్యామిలీ టు ప్రొటెక్ట్ వన్ పూర్ మ్యాన్ షుడ్ బి అటెంప్టెడ్.
1: నిత్యము బజారు లోపల తిరిగి బిచ్చమెత్తకుండా ఒక్కొక్క కుటుంబము ఒక్కొక్క బిచ్చగానికి అన్నం పెట్టి వాడిని రక్షించడానికి ప్రయత్నం చేయాలి.
0: Without permitting a poor needy man to roam about in the streets and beg, each family should try and protect and feed.
1: Prati kutumbam kudano prati dinamu kudano okkanikaina kuda manam annam petti aadarinchadaniki prayatnam cheyali.
0: Each family every day it should try and give relief to one person by giving him food.
1: Annapurna swaroopanni dharinchinatundi yokka mana Bharat deshamunu annamo Ramachandra ani allaadutunnatundi variki okkadaina aadarinche vaallu ledante idi annapurna kshetramani etta cheppali.
0: This country of Bharat, which has been described as Annapurna, which can give food to any number of people, in that country, if people are crying
1: for food... నేటి నుంచి మనం నూతనమైన పద్ధతి ఏమిటనగా ఒక్కటి ప్రతి కుటుంబం కూడాను ఒక్కొక్క వ్యక్తి కాదు ప్రతి కుటుంబం కూడాను మనం ఒక్కొక్క దినము ఒక్కొక్క దీనిని అన్నం పెట్టి ఆదరించేటువంటి యొక్క పవిత్రమైన మార్గాన్ని కొంతవరకు మనం అవలంబించాలి.
0: ది న్యూ పాత్ విచ్ వీ షుడ్ అడాప్ట్ ఫ్రమ్ టుడే ఈస్ టు గివ్ అట్లీస్ట్ టు వన్ ఇండివిజువల్ నీడీ ఇండివిజువల్ ఫుడ్ ఎవ్రీ డే బై ఈచ్ ఫ్యామిలీ.
1: నిజమైన సాధన ఏమిటనగా అన్నదానము కన్నా అధిక దానం వేది.
0: The true sadhana says that giving food to a hungry man is
1: తల్లిదండ్రులకన్న దైవం ఏది.
0: Which God is there higher than the parents.
1: కొంతమంది తల్లిదండ్రులు ఇంట్లో అనేక విధమైన బాధలు పెట్టు బయటకు పోయి అనేక రకమైనటువంటి యొక్క ప్రచారం చేస్తుంటారు.
0: సమ్ పీపుల్ గివ్ లాట్ ఆఫ్ ట్రబుల్ టు దర్ మదర్ అండ్ ఫాదర్ ఇన్ ది హోమ్ అండ్ గో అవుట్ సైడ్ అండ్ డూ డిఫరెంట్
1: ఇల్లు గెలిచి రచ్చగెలుచు.
0: Conquer the home and then conquer the wider world.
1: నీ తల్లిదండ్రులను నీవు ముందు పోషించు.
0: First protect your father and
1: వారిని నీవు పూజించు.
0: Worship your father and
1: నీవు ప్రసన్నుని గావించుకో.
0: You please them in the first instance.
1: కనుకనే తల్లిదండ్రులకన్నా దైవం ఏది జగదీతపము కన్నా సత్యశీలం ఏది.
0: వేర్ ఇస్ ది గాడ్ విచ్ ఇస్ హైయర్ దాన్ ది ఫాదర్ అండ్ మదర్.
1: దయ కంటే ఎక్కువ ధర్మం ఏది.
0: వేర్ ఇస్ ది ధర్మ విచ్ ఇస్ అన్ హైయర్ పెడెస్టల్.
1: సుజన సంగతి కన్నా చూడ లాభం ఏది. సుజన సంగతి కన్నా చూడ లాభం ఏది.
0: మోర్ దెన్ గుడ్ కంపెనీ వాట్ ఈస్ దేర్ విచ్ ఇస్ బెటర్ అండ్ మోర్ ప్రాఫిట్.
1: క్రోధంబు కన్నా శత్రుత్వం ఏది. క్రోధంబు కన్నా శత్రుత్వం ఏది.
0: వేర్ ఇస్ ది గ్రేటర్ ఎనిమీ దాన్ యాంగర్.
1: రుణము కంటేను నన్నకు రోగం ఏది.
0: వాట్ ఈస్ ది డిజీజ్ విచ్ ఇస్ వర్స్ దెన్ బీయింగ్ ఇండెటెడ్.
1: ధరణి అపకీర్తి కంటేను మరణం ఏది.
0: వాట్ ఈస్ ది డెత్ విచ్ ఇస్ వర్స్ దెన్ లూజింగ్ రెప్యుటేషన్.
1: సర్వదా కీర్తి కంటేను సంపద ఏది.
0: వాట్ ఈస్ ది వెల్త్ విచ్ ఇస్ హైయర్ దాన్ రెప్యుటేషన్.
1: మరణ కంటే మించిన ఆదరణ ఏది.
0: వాట్ ఈస్ ది థింగ్ విచ్ ఇస్ హైయర్ అండ్ బెటర్ దాన్ ది థాట్.
1: కనుక ఈ అన్ని విధములైనటువంటి పవిత్రమైనటువంటి సూక్తులకు అన్నదానము కన్నా అధిక దానం ఏది.
0: Of all the statements, the most sacred one is that there is no gift higher than giving food to a needy man.
1: Kanuka, deenulai vachi, mana kadapa daggara nilchi, amma annamu aakalavutunnadante, atanni aadarinchadaniki prayatnam chesina hrudayame dayadra hrudayam.
0: When a poor and hungry man comes to your home and asks for food, that heart which gives food and shows compassion.
1: Ikkada inkoka vishayanni gamaninchali. Swami ee vidhanga chepparani. కొత్త వింత పాత రోత. కొంతమంది ఆడవాళ్ళు తక్షణమే వెళ్లి బజార్లోనే అన్నం పంచుతూ కూర్చుంటారు. ఈ విధంగా చేసి బిచ్చగాళ్ళను అభివృద్ధి చేయదండి.
0: దేర్ ఇస్ వన్ అదర్ థింగ్ విచ్ యూ షుడ్ నోట్ హియర్ బికాస్ స్వామి హెస్ సెడ్ లైక్ దిస్ సమ్ లేడీస్ విల్ గో ఇన్ టు ది బజార్ అండ్ బిగిన్ టు డిస్ట్రిబ్యూట్ ఫుడ్. డోంట్ ప్రమోట్ బెగర్స్ బై డూయింగ్ దట్ కైండ్ ఆఫ్.
1: ఇది కేవలం ఉపకారమునకు బదులు అపకారం అవుతుంది.
0: This will not result in good. This will result in harm.
1: Manamu evariki pettunnamo evarni poshistunnamo rendo vyaktiki teliyakoodadu.
0: Whom we are giving such food and whom we are protecting a second person.
1: Ilante aadambaramulu lekukunda mana samasthi yendu sodaratvanni pavitramainatundi oka daivatvanni kodanu manamu aacharana roopamaina prachara prabodhamlo salpalani nenu aashistunnanu.
0: I am hoping that without the exhibitionism, the brotherhood in our organizations and the fatherhood of God should be promoted quietly.
1: Bhajan bina sukha shanti nahi. Hari bhajan bina sukha shanti nahi.

తామసంబు విడక తత్వంబు ఎటుగల్గు రాజసంబు విడక రాదు భక్తి. సాత్వికంబే భక్తి సాధనం బగునయా

0: Without giving up the dullness, the tamasic quality, how do you expect to be spiritual? Without giving up the emotional aspect, it is impossible to have devotion. It is that piousness which is path leading us to devotion. Listen to this, the son of Bharat.
1: దృశ్య కల్పితమైన ఈ జగత్తంతయు కూడాను త్రిగుణముల యొక్క ప్రభావమే.
0: ఆల్ దిస్ విజిబుల్ వరల్డ్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది త్రీ అట్రిబ్యూట్స్.
1: ప్రతి మానవుడు త్రిగుణ స్వరూపుడే.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ దీస్ త్రీ అట్రిబ్యూట్స్.
1: ఇట్టి త్రిగుణముల యందు నిత్య జీవితము గడుపుతున్నటువంటి మానవుడు త్రిగుణారహితుడు ఏ రీతిగా కాగలడు?
0: ద మ్యాన్ విత్ దీస్ అట్రిబ్యూట్స్ హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు గో బియాండ్ దీస్ అట్రిబ్యూట్స్?
1: కానీ త్రిగుణత్వంలో ఉండినటువంటి యొక్క మంచి చెడ్డలను గుర్తించినప్పుడే మానవుడు త్రిగుణాతీతుడు కాగలడు.
0: హౌఎవర్ వెన్ వన్స్ హీ రికగ్నైజ్ ద గుడ్ అండ్ బ్యాడ్ ఇన్ దీస్ త్రీ అట్రిబ్యూట్స్ హీ కెన్ సర్టన్లీ గ్రో బియాండ్ దెమ్.
1: సామాన్యమైన మానవులకు తామసికము, రాజసికము, సాత్వికము ఈ మూడు కూడాను అవసరమే.
0: ఫర్ ఆర్డినరీ పీపుల్ ఆల్ దీస్ త్రీ క్వాలిటీస్ ఆర్ నీడెడ్.
1: నిద్ర లేక మానవుడు జీవించలేడు.
0: హ్యూమన్ కెనాట్ లివ్ వితౌట్ స్లీప్.
1: విచారం చేయక మానవుడు ఏ క్రియలోనూ కాలు విడడు.
0: Without discriminating, he will not enter into any activity.
1: Anochinchaka ye manavudu kodanu ye karyamlona praveshinchadu.
0: He will not resort to any action thoughtlessly.
1: Kanuka ee nidra vicharamu ee sampratimpulu ivanni kodanu tamasika sambandhamainatvanti okka gunamule.
0: Therefore the sleep, the discretion and the thought are tamasic qualities.
1: ఇంకా నిత్య జీవితంలో రాజసికము లేక క్షణమైన మానవుడు జీవించలేడు.
0: హ్యూమన్ బీయింగ్ కెనాట్ లివ్ ఫర్ ఎ మోమెంట్ వితౌట్ దిస్ రాజసిక్ టెండెన్సీస్.
1: కోరికలన్నీ కూడా రాజసికమే.
0: ఆల్ డిజైర్స్ ఆర్ ఎమోషనల్ రాజసిక్.
1: దైవం కావాలని ఆశించడం కూడాను రాజసికమే.
0: టు డిజైర్ ఫర్ గాడ్ ఈజ్ ఆల్సో రాజసిక్.
1: కామిగాక మోక్షకామిగాడు. లోక సంబంధమైన వాంఛలు లేక దైవ సంబంధమైన వాంఛలు మానవుని యందు ఆవిర్భవించవు.
0: There will be no scope to desire for God unless earlier he desires for worldly things.
1: వాంఛలు వివిధమైనటువంటి వాంఛలుగా ఉండవచ్చును, కానీ వాంఛల యొక్క స్వభావం ఒక్కటియే.
0: Desires may vary, but their nature is one and the same.
1: కనుక క్రోధము, ద్వేషము, అసూయ, అహంకారము, ఆడంబరము ఇత్యాది గుణములన్నీ కూడాను రాజసిక సంబంధమైనటువంటి గుణములే.
0: యాంగర్, హేట్రెడ్, జెలసీ, ప్రైడ్, దీస్ ఆర్ ఆల్ ది రాజసిక్ క్వాలిటీస్.
1: ఈ రాజసికమునందు కూడాను సాత్వికము అంతర్భూతమై ఉంటున్నది.
0: ఇన్ దిస్ ఎమోషనల్ ఆస్పెక్ట్ దేర్ ఇస్ పాయస్నెస్, ద సాత్విక్ క్వాలిటీ.
1: గంగా యమునుల మధ్య సరస్వతి అంతర్వాహినిగా ప్రవహించినట్టుగా తమో గుణ రజోగుణముల మధ్య ఈ సాత్వికం కూడాను అంతర్వాహినిగా ఉంటుంటాది.
0: జస్ట్ యాజ్ యు ఫైండ్ ద రివర్ సరస్వతి పాసింగ్ లైక్ ఎన్ అండర్ కరెంట్ బిట్వీన్ ది టూ రివర్స్ గంగా యమున, యు ఫైండ్ ది స్పైస్ క్వాలిటీ యాజ్ ఎన్ అండర్ కరెంట్ బిట్వీన్ ది టూ క్వాలిటీస్ ద రజస్ అండ్ తమోస్.
1: క్రమక్రమేణ ఒక్కొక్క గుణమును ఒక్కొక్క రీతిగా విసర్జించినప్పుడు, ఒక్కొక్క మార్గంలో ప్రవేశించినప్పుడు, ఒక్కొక్క మార్గంలో దీన్ని నడుచుకున్నప్పుడు ఒక్కొక్క విధమైనటువంటి సాత్వికము మనలో ఆవిర్భవిస్తుంది.
0: As he adopts and follows each of these, he will understand what pious quality is that runs as an undercurrent.
1: సాత్వికం రావాలనుకుంటే తామసికం కూడాను ఒక ఉపాధియే.
0: In order to have this pious quality, perhaps the tamasic quality
1: రాజసికం కూడాను ఒక సోపానమే.
0: The rajasic emotion is also a step in the
1: ladder. ఈ రెండింటిని దాటినప్పుడే సాత్వికం అనేటువంటిది మనలో ఆవిర్భవిస్తుంది.
0: When once we cross these two steps, you reach that piousness.
1: తామసికము.
0: తామసికం.
1: మొట్టమొట రత్నకారుడు దారులు కొట్టే దొంగగా తయారయ్యి తన స్వార్థ స్వప్రయోజన నిమిత్తమై దయా దాక్షిణ్యము లేక బాటసారులను హింసిస్తూ బాధిస్తూ వారి దగ్గర ఉన్నటువంటి ధనమును అపహరించి జీవితమును గడుపుతూ వచ్చాడు.
0: రత్నకార ఇన్ దోస్ డేస్ యాజ్ ఎ రాబర్ విదౌట్ ఎనీ కంపాషన్ అండ్ మర్సీ హ్యాడ్ హార్మ్డ్ ఆల్ ద ప్యాసింజర్స్ అండ్ ట్రావెలర్స్ దట్ పాస్ బై రాబింగ్ దేర్ ఆల్ ద మనీ అండ్ హి స్పెంట్ హిస్ లైఫ్.
1: దయా దాక్షిణ్య రహితమే తామసికం.
0: Tamasic quality dullness is the one
1: which has no scope for compassion.
0: Ratnakara of this quality, of this nature,
1: saptarishulu yokka darshanam cheta,
0: because he could visit the seven saints,
1: vaaru sparshanam cheta,
0: as he could experience
1: vaaru sambhashanam cheta,
0: as he could converse with them,
1: maha tapasviga maaripoyadu.
0: He could become the one of mighty penance.
1: Kevalam tapasvi maatrame kaaka,
0: not merely penance,
1: గొప్ప కవిగా కూడా నువ్వు రూపొందాడు.
0: యు కుడ్ ఆల్సో బికమ్ ఎ డివైన్ కంపోజర్.
1: ఈ కవిత్వం అనేటువంటిది దైవమునకు సంబంధించినటువంటి కవిత్వంగా రూపొందింపజేసుకున్నాడు.
0: హిస్ కంపోజిషన్ ఇస్ వన్ ఆఫ్ ది డివైన్ కంపోజిషన్.
1: కవి అనగా ఎవరు?
0: హూ ఇస్ కవి?
1: కవి క్రాంత దర్శన. క్రాంత దర్శన త్రికాలములు యందు కూడాను తన యొక్క తత్వాన్ని గుర్తించినటువంటి వాడు నిజమైన కవి.
0: Kavi, the poet, is the one who knows his innate nature in all the three periods
1: past,
0: of time.
1: Past, present and future.
0: The one who knows.
1: Kudanu gurtinchinatuvanti vaade kavi.
0: The one who knows the past, present and future is a true kavi or poet.
1: Kaani ee naati kali prabhavam cheta konni padamulu pondinchinanta maatram cheta kavi ga roopondutunnadu.
0: But in the modern age we call him a poet because he could assemble few words.
1: Veerandaru kudanu kavulu kaadu.
0: There are no poets at all.
1: Valmiki, Vyasudu, veerandaru kudanu tapasyakti chetane trikalamulo darshinchi trigunatmakamainatundi daivatvanni darshinchi varu trikala bhajyuluga maaripoyadu.
0: Sages like Valmiki and Vyasa, they have undertaken the penance and could know that which is beyond the three attributes, the divinity, and became divine composers subsequently.
1: Kanuka,
0: so
1: పరిపూర్ణ తామసంతో ఉండినటువంటి యొక్క వాల్మీకి పరిపూర్ణ సాత్వికుడుగా మారిపోవటానికి కారణము సత్సంగమే ప్రధానము.
0: ద రత్నకార హూ వాస్ టోటలీ తామసిక్ ఇన్ ఫుల్ డల్నెస్ కుడ్ బికమ్ ద వన్ ఆఫ్ పాయస్ క్వాలిటీ బికాస్ ఆఫ్ గుడ్ కంపెనీ.
1: కనుక తామసికం అనేటువంటిది మార్చుకోవడానికి వీలు కాదని మనం బలహీనుడు కాకూడదు.
0: వీ షుడ్ నాట్ become weak by saying that we can't turn this tamasic quality.
1: అన్నిటికీ నీ దైవానుగ్రహము మూల కారణము.
0: For everything God's grace is the cause.
1: ఎప్పుడు ఎక్కడ ఏ విషయము లోపల దైవానుగ్రహం మనకు ప్రాప్తించును?
0: When, where, how you are going to the recipient of God's grace.
1: కనుక ఈ తామసికము తామసికంగానే ఎప్పటికీ ఉండదు.
0: This tamasic quality will not remain as it is.
1: Tamasikam direct ga satvikamlo kodanu praveshistundi.
0: This dullness tamasic can go straight away into the pious
1: quality. Tamasikam rajasikamlo rajasikam tamasikam satvikamlo ee vidhanga oka class maaranakkaledu.
0: You don't need to change class by class.
1: Idi tamasikam kodanu daivanugraham cheta peddala yokka prabodhala cheta direct ga seedha satvikamlo praveshinchavachchu.
0: The one with tamasic quality, because of God's grace, listening to the divine teachings of elders, he can become a sattvic.
1: Kanuka tamasikudainatvanti yokka ratnakarudu tapasunu aacharinchi maharshulu yokka prabodhala cheta shuddha sattvikudiga maaripoyadu.
0: Ratnakara, who is tamasic because he paid heed to the seven sages and also did penance, he could become sattvic.
1: Rendavadi rajasikamu.
0: The second is rajasic.
1: ఇది క్షాత్రము.
0: ఇస్ వన్ ఆఫ్ వేళ.
1: ద్వేషము.
0: హేట్రెడ్.
1: అసూయ.
0: జెలసీ.
1: ఆడంబరము.
0: పాం.
1: అహంకారము.
0: ఈగో.
1: క్రోధము.
0: యాంగర్.
1: ఇత్యాది గుణములతో కూడినటువంటిది ఈ రాజసికము.
0: రాజసిక్ క్యారీస్ విత్ దీస్ త్రీ క్వాలిటీ దీస్ క్వాలిటీస్.
1: దీనికంతా సరి అయినటువంటి యొక్క ఋషి ఎవరు?
0: హూ ఇస్ ద సేజ్ దట్ రిప్రజెంట్స్?
1: విశ్వామిత్రుడు.
0: విశ్వామిత్ర సింబలైజెస్ దీస్ క్వాలిటీస్.
1: ఇంత రాజసికంతో జీవించినటువంటి యొక్క విశ్వామిత్రుడు,
0: విశ్వామిత్ర విత్ సచ్ ఎన్ ఎమోషనల్ ఆస్పెక్ట్,
1: తన జీవితం అంతా కూడా రాజసికంతోనే గడిపినటువంటి విశ్వామిత్రుడు,
0: విశ్వామిత్ర హూ స్పెండ్ హిజ్ లైఫ్ టైమ్ ఫుల్ ఆఫ్ రాజసిక,
1: గొప్ప మహర్షిగా మారిపోయాడు.
0: బికేమ్ ఎ గ్రేట్ సేజ్ లేటర్.
1: కారణమేమిటి?
0: వాయ్?
1: వశిష్ఠుల వారిపైన ద్వేషం పూని, వశిష్ఠులు వారిని అనేక విధములుగా విమర్శించి, అతను బ్రహ్మసూత్రముగా భావించి, అతను కేవలం బ్రహ్మయోగిగా విశ్వసించి, తాను రాజయోగిగా ఉంటున్నాడనేటువంటి అసూయ దీనికి మూల కారణం ఏర్పడింది.
0: విశ్వామిత్ర హ్యాడ్ డెవలప్డ్ హేట్రెడ్ టువర్డ్స్ వశిష్ఠ బికాస్ హీస్ బ్రహ్మర్షి అండ్ దేర్ ఫోర్ విశ్వామిత్ర క్రిటిసైజ్డ్ హిమ్.
1: ఈ ద్వేషం ఎంతవరకు పెరిగింది? బ్రహ్మర్షి అయినటువంటి యొక్క వశిష్ఠుని నిర్మూలనం చేసేంత వరకును తన యొక్క దీక్ష పూనకూడదు, దీక్ష మానకూడదు అనేటువంటి యొక్క దీంట్లో ప్రవేశించాడు.
0: The hatred has gone to that extent as to finish him off totally.
1: ఒకానొక దినము,
0: on one day,
1: వశిష్ఠుడు వారు,
0: వశిష్ఠ
1: తన ధర్మపత్ని అయిన అరుంధతి
0: with his consort
1: పూర్ణ వెన్నెలలో కూర్చొని అనేక విధములుగా కూడా చంద్రుని యొక్క కళలను మాట్లాడుకుని చుండునప్పుడు ఈ అరుంధతి ప్రశ్నించింది, ఈనాడు పూర్ణ చంద్రుడిగా ఉంటున్నాడు, పూర్ణ చంద్రుడు ఏ కించిత్ మచ్చయిన కూడా నువ్వు కనిపించటం లేదు, అనగా దోషములు లేవు అని ముచ్చటించిన సమయంలో వశిష్ఠుల వారు చెప్తున్నాడు, అవునవును ఈనాటి చంద్రుడు విశ్వామిత్రుని తపస్సు వలె ఏ విధమైనటువంటి దోషరహితమైనటువంటి యొక్క మచ్చ లేకుండా ప్రకాశిస్తున్నాడు అని చెప్పాడు.
0: వన్ డే ద సేజ్ వశిష్ఠ వాస్ సిట్టింగ్ దేర్ అలాంగ్ విత్ హిస్ వైఫ్ అరుంధతి ఆన్ ఎ ఫుల్ మూన్ డే. They were watching the brilliance and the shining light of full moon and Arundhati was praising the moonlight. Vasishtha said, yes, it is so brilliant, so beautiful compared to that of the penance of sage Vishwamitra.
1: ఈ విషయాలు కొదలో దాచుకొని వశిష్ఠుల వారిని కడతీర్చాలనేటువంటి సంకల్పంతో వచ్చినటువంటి విశ్వామిత్రుడు ఈ విషయాన్ని విన్నాడు.
0: Vishwamitra heard this standing behind the bushes.
1: చేతిలో ఉన్నటువంటి కత్తిని పారవేశాడు.
0: Yes, thrown away the sword he was holding on hand.
1: తన ధర్మపత్ని దగ్గర తన యొక్క తపస్సు యొక్క పవిత్రమైనటువంటి శక్తిని ఇన్న గాఢంగా విచారిస్తూ ఇంత నా యొక్క తపశ్శక్తిని వర్ణిస్తూ ఉన్నాడు, ఇలాంటి పై వాణిపైన నేను ద్వేషం పూనటము ఇది నా యొక్క దోషము, ఇది రజోగుణం యొక్క ప్రభావము, ఛీ ఈ రజోగుణం ఎంత కార్యమైనా చేయిస్తుంది అని పరిగెత్తిపోయి వశిష్ఠులు వారి పాదాలపైన పడ్డాడు.
0: విశ్వామిత్ర ఫెల్ట్ దిస్ వే, హియర్ ఇస్ వశిష్ఠ హూ కుడ్ ప్రైజ్ ద పవర్ ఆఫ్ మై పెనెన్స్ ఇన్ సచ్ ఆల్ గ్రాండ్ ఇన్ అ మైటీ వే. దిస్ కైండ్ ఆఫ్ హేట్రెడ్ ఈజ్ ఎ క్వాలిటీ ఆఫ్ రాజసిక్ క్వాలిటీ. Therefore he ran and fell at the feet of Vasishtha.
1: ఎప్పుడు వశిష్ఠుల వారి పాదము పైన పడినాడు,
0: the moment he fell on his feet,
1: వశిష్ఠుల వారు తన ముఖమైన చూడకుండా
0: Vasishtha didn't look at his face,
1: ఆశీర్వదించి
0: blessed him.
1: విశ్వామిత్ర బ్రహ్మర్షి లెమ్ము అన్నాడు.
0: He said, విశ్వామిత్ర బ్రహ్మర్షి గెట్ అప్.
1: ఇంతకాలము రాజసృషి అని పిలుస్తున్నటువంటి యొక్క వశిష్ఠుల వారు సహజంగా ఏ విధమైన విచారము లేకుండా బ్రహ్మర్షి అనేటువంటి పదము తన నోటి నుంచి వచ్చింది.
0: వశిష్ఠ అడ్రెస్డ్ విశ్వామిత్ర ఆల్ ద టైమ్ యాజ్ రాజర్షి. నౌ వితౌట్ ఎనీ ఎఫర్ట్ ఇన్ ఎ నేచురల్
1: ఈ ఆనందమును భరించుకోలేక విశ్వామిత్రుడు, నేను బ్రహ్మర్షి కావడానికి కారణం ఏమిటి, మీరెందువల్ల నన్ను బ్రహ్మర్షి అని ఉచ్చరిస్తున్నారు అని ప్రశ్నించాడు.
0: విశ్వామిత్ర వాస్ సో ఎక్స్టాటిక్ అండ్ ఆస్క్డ్, హౌ ఇస్ ఇట్ దట్ యు కాల్ మీ బ్రహ్మర్షి నౌ, వాట్స్ ద రీజన్?
1: విశ్వామిత్ర,
0: విశ్వామిత్ర
1: ఇంతకాలము నీవు అహంకారంగా మునిగావు.
0: సో లాంగ్ యువర్ ఈగో,
1: అహంకారంలో పుట్టావు, అహంకారంతో పెరిగావు, అహంకారంతో జీవించావు, నీ జీవితం అంతా అహంకారంలోనే గడిపావు.
0: యువర్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఈగో.
1: ఎవరికి నీవు శిరస్సు వంచినటువంటి వాడు కాదు.
0: యు నెవర్ బెంచ్ యువర్ హెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీబడీ.
1: కానీ ఈనాడు నీ అహంకారం నిర్మూల గావించి నా పాదాలపైన పడ్డావు.
0: టుడే యు హావ్ గివెన్ అప్ యువర్ ఈగో అండ్ యు ఫెల్ అట్ మై ఫీట్.
1: ఇది ఏ నిరహంకారమునకు సరైన చిహ్నము.
0: This is the sign of egolessness.
1: కనుకనే నీవు ఇప్పుడు బ్రహ్మర్షి అయినా ఉన్నా.
0: Now hereafter you are బ్రహ్మర్షి.
1: బ్రహ్మర్షి అనగా ఏమిటి? అహంకార నిర్మూలమే బ్రహ్మర్షి.
0: Who is బ్రహ్మర్షి? The one without ego is బ్రహ్మర్షి.
1: అహంకారము, అభిమానము, మమకారము, ఆడంబరము ఇత్యాది దుర్గుణములకు దూరమైనటువంటి వాడే బ్రహ్మర్షి.
0: బ్రహ్మర్షి is the one who is far off from ego, attachment, possessiveness.
1: ఎట్టి విద్యలను కాని, ఎట్టి పదవులను కాని, ఎట్టి పాండిత్యమును కాని మనసు నందు తలంచక
0: They will be unmindful of their scholarship, the exalted positions whatsoever. That they will consider themselves an instrument in the hands of the divine. That everything is the will of God. I am just a puppet in the hands of God. He may make me
1: die. That day when man develops
0: these qualities, he becomes a Brahmarshi.
1: Nenu chestunnanu.
0: I am.
1: Idi naadi, idi needi. అనేటువంటి అభిమాన మమకారములైనటువంటి మానవుని అమితంగా అహంకారంలో ముంచిపోయి తదువార్త ఇతను కేవలము ఒక రాజర్షిగా మారుతూ ఉంటాడు.
0: సో లాంగ్ హీ హాస్ గాట్ ది ఫీలింగ్స్ ఐఎమ్ డూయింగ్ దిస్ ఇస్ మైన్ దిస్ ఇస్ థైన్ లైక్ దాట్ దిస్ ఇస్ ద కాజ్ ఫర్ ఈగో అండ్ దట్ ఇస్ రాజసిక్ క్వాలిటీ.
1: అహంకారము నాది మమకారం.
0: ఐ ఇస్ ఈగో నాది మైన్ ఇస్ పొజెసివ్నెస్.
1: కాబట్టి ఈ మమకార అభిమా అహంకారంలో కూడాను మానవుని యందు నిర్మూలమవును అతనప్పుడు తాను బ్రహ్మర్షిగా మారుతాడు.
0: దట్ డే వెన్ వన్ గివ్స్ అప్ దీస్ టు ఈగో అండ్ అటాచ్మెంట్ హీ బికమ్స్ బ్రహ్మర్షి.
1: ఋషి అనగా అనేక విద్యలు నేర్చడం కాదు ఋషి తత్వానికి.
0: A sage doesn't mean the one who
1: అనేక విధమైనటువంటి తపస్సులు ఆచరించడం కాదు ఋషి తత్వానికి.
0: Not the one that has taken to severe penance.
1: కానీ మనలో ఉన్నటువంటి యొక్క గుణములను మనం మార్చుకోవటమే ఋషితత్వమునకు దివ్యత్వమునకు తగినటువంటి గుర్తుడు.
0: ద ట్రూ సైన్ ఆఫ్ డివినిటీ అండ్ సేజ్హుడ్ ఈస్ ట్రాన్స్ఫర్మేషన్ విత్ ఇన్ వన్స్ ఓన్ సెల్ఫ్.
1: మానవుని యందు ఉండవలసినటువంటి యొక్క సద్గుణములు పూర్తిగా ఉండాలి.
0: ఆల్ వర్చ్యూస్ షుడ్ బి టోటలీ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
1: అది ఏ దైవ ప్రీతి, పాప భీతి, సంఘ నీతి. ఈ మూడింటి యొక్క గుణములు మానవత్వానికి చక్కని విలువను అందిస్తాయి.
0: సో హ్యూమన్ లైఫ్ విల్ హ్యావ్ ది వాల్యూ if it carries with it these three qualities: love for God, fear of sin, and morality in society. That day man forgets truth.
1: ధర్మమును ఏనాడు మానవుడు నడుచుకోలేకపోతున్నాడో.
0: That day when man doesn't tread along the path of righteousness,
1: విలువ దిగజారిపోతుండాలి.
0: The man loses his value.
1: ప్రపంచంలో సహజమైనటువంటి సర్వ పదార్థముల యొక్క విలువను తన విలువను తన అట్టనే పెరుగుతూ ఉంటున్నాయి.
0: All over the world we find the material maintaining its own value.
1: కారణం ఏమిటి?
0: Why?
1: తన సహజ గుణాన్ని తాను అనుసరిస్తూ వస్తున్నాయి.
0: Because they follow their natural process.
1: మానవుని యొక్క సహజ గుణములను నిర్మూలం గావించుకొని కల్పితమైనటువంటి గుణములను అనుభవిస్తూ వస్తున్నాడు.
0: But whereas human being has killed his natural innate inborn human quality and lives in an artificial style.
1: విద్యార్థి చెప్పాడు.
0: The student said,
1: స్వధర్మం పరధర్మం అన్నారు.
0: హి రిఫర్ టు టూ, స్వధర్మ అండ్ పరధర్మ.
1: స్వధర్మం అనగా ఆత్మధర్మము.
0: స్వధర్మ ఇస్ ద ధర్మ ఆఫ్ ఆత్మ.
1: పరధర్మం అనగా దేహధర్మము.
0: పరధర్మ ఇస్ ద ధర్మ ఆఫ్ ద బాడీ.
1: దేహం యొక్క సంబంధమైనటువంటి ధర్మములన్నీ కూడాను ప్రవృత్తి మార్గములు.
0: ఆల్ ద ధర్మ ఆఫ్ ద బాడీ ఇస్ అవుట్ వర్డ్.
1: ఆత్మధర్మం అంతా కూడాను నివృత్తి ధర్మములు.
0: ద ధర్మ ఆఫ్ ద ఆత్మ ఇస్ ఇన్ వర్డ్.
1: కనుక ఇప్పుడు ఈనాటి మానవుడు స్వధర్మమును కాని పరధర్మమును కాని రెండింటినీ విస్మరించి కల్పిత ధర్మాన్ని అనుభవిస్తున్నాడు.
0: బట్ మ్యాన్ టుడే హాస్ ఫర్గాటన్ ద ధర్మ ఆఫ్ ద స్పిరిట్, ద ధర్మ ఆఫ్ ద బాడీ, అండ్ హి గోస్ ఇన్ ఇన్ ఆర్టిఫిషియల్ వే.
1: కనుకనే ఈనాడు వంకాయ బెండకాయ మొదలుకొని విలువలు అధికమైపోతూ వచ్చింది కాని మానవుని విలువ తగ్గిపోతూ వచ్చింది.
0: టుడే వాట్స్ హ్యాపెనింగ్, ద ప్రైజెస్ ఆఫ్ ద వెజిటబుల్స్ హావ్ గాన్ అప్ లైక్ బ్రింజాల్. But the man, human being has lost his value. What's the reason behind it?
1: సత్యాన్ని విస్మరించాడు.
0: హెస్ ఫర్గాటన్ ద ట్రూ.
1: ధర్మాన్ని విస్మరించాడు.
0: హెస్ ఫర్గాటన్ ధర్మ.
1: ఈ రెండింటిని విస్మరించడం చేతనే
0: హెస్ ఫర్గాటన్ బోత్.
1: ఈ యొక్క ధర్మం కూడాను అతన్ని విస్మరించింది.
0: ధర్మ హెస్ ఫర్గాటన్ హిమ్.
1: ధర్మ ఏవ హతోహంతి ధర్మో రక్షతే రక్షిత. ధర్మాన్ని రక్షించినటువంటి వాడిని ధర్మమే తనను రక్షిస్తుంది.
0: If you follow
1: dharma, ధర్మాన్ని హింసించినటువంటి వాడిని ధర్మమే అతన్ని హింసిస్తుంది.
0: If you follow dharma, you will be protected by dharma. If you kill dharma, you will be killed in turn.
1: ఈనాటి మానవుని యొక్క విలువ తరిగిపోవడానికి మూల కారణం ఇదియే.
0: This is the reason why man has lost his value.
1: మానవుడు సత్యాన్ని అనుసరించడం లేదు.
0: Man is not following truth.
1: సత్యమును పలకాలి, ధర్మమును ఆచరించాలి.
0: One should speak truth and follow dharma.
1: ఈనాడు ధర్మాన్ని పలుకుతున్నాడు.
0: Today he speaks of dharma.
1: నడుచుకోవటం లేదు.
0: And he is not conducting accordingly.
1: ఈ నడుచుకోకుండా పలికినటువంటి పలుకులు ఎంతవరకు దీనికి ఒక లైఫ్ ఉంటుండాలి?
0: When one doesn't conduct himself along that, how long does it last?
1: ఎంతో మనం ధర్మాన్ని గురించి ఉచ్చరిస్తున్నాము.
0: We speak about dharma a lot.
1: కానీ ఆ ప్లాట్ఫామ్ నుంచి కిందికి దిగేంత వరకు ఆ ధర్మం ఉండదు.
0: బట్ ధర్మ వుడ్ లాస్ట్ అంటిల్ వి గెట్ డౌన్ ఫ్రమ్ ప్లాట్ఫామ్.
1: అలాంటి వాడిని ధర్మం ఏ రీతిగా రక్షిస్తుంది?
0: హౌ డు యూ ఎక్స్పెక్ట్ దట్ పర్సన్ టు బి ప్రొటెక్టెడ్ బై ధర్మ?
1: కనుక ఈనాటి ధర్మంలో ప్రబోధిస్తున్నారే కానీ, ప్రచారం చేస్తున్నారే కానీ ఆచరణం చేయటం లేదు.
0: టుడే వీ టీచ్ వీ స్పీక్ పబ్లిసైజ్ ధర్మ బట్ వీ డోంట్ ప్రాక్టీస్.
1: ప్రచార ప్రబోధములు ప్రధానమైనటువంటివి కాదు, ఆచార ప్రధానము.
0: ఇట్ ఈస్ నాట్ ద టీచింగ్ అండ్ పబ్లిసిటీ దట్ మ్యాటర్, ఇట్ ద ప్రాక్టీస్ దట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్.
1: బుక్ లో ఉండినటువంటి యొక్క తీపి యొక్క పదార్థములు ఎన్ని చదివితే గాని మనకు కడుపు నిండుతుందా?
0: దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ స్వీట్స్ ఈటబుల్స్ మెన్షన్డ్ ఇన్ ద బుక్. By that your hunger will not be satiated. There in the book you read and you find a mention of many names of the sweets.
1: Kani okkaturi neevu dani note lo pettukoni ruchi chusinappude dani yokka teepu meeku artham avutundi.
0: Unless you eat you cannot know the taste.
1: Ade vidhamgane
0: likewise
1: ee naadu bookish knowledge grantha parichayam che maatrame manavudu satyamu dharmamu ani uchcharistunnadu.
0: Today man speaks of satya and dharma based on the bookish knowledge.
1: శారీరకంగా దానిని ఆచరణలో పెట్టాలి.
0: But he must translate into action with his body.
1: కనుక తామసికమనేటువంటిది ఒక విధమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క స్మరణ చేతను, బోధనల చేతను, ఆచరణ చేతను తాను గొప్ప ఋషిగా మారిపోయాడు రత్నకారుడు.
0: రత్నకార to begin with who was a tamasic could become sattvic. Because he heard good things from sages.
1: Acharinchadu.
0: He practiced.
1: Kevalam saptarishulu cheppinanta matramane shravanam matrame cheyaledu.
0: Not merely listening.
1: Acharana chesadu.
0: He practiced what he heard.
1: Kadapatiki tana dehamne tana marchipoyadu.
0: He has forgotten his body ultimately.
1: Aa deham marchipoyi putta kuda perigipoyindi.
0: This anthill growing.
1: పుట్ట నుండి కూడాను రామ్ రామ్ రామ్ రామ్ అని రామనామాన్ని ఉచ్చరిస్తూ ఉంటున్నాడు.
0: ద హోల్ యాంటిల్ ఇస్ ఫుల్ ఆఫ్ ద రిసౌండ్ రామ్ రామ్.
1: అనగా ఈ యొక్క అహంకారంతో పాటు దేహ అభిమానాన్ని కూడాను మర్చిపోయాడు.
0: సో హీ లాస్ట్ ది ఈగో అండ్ హీ ఆల్సో లాస్ట్ ది బాడీ కాన్షియస్నెస్.
1: దేహాభిమానము, విద్యాభిమానము, కులాభిమానము, ధనాభిమానము, గుణాభిమానము, ఇలాంటి అభిమానములన్నీ కూడాను ఈ మానవుని కట్టివేస్తున్నాయి.
0: So long we have body attachment, the pride of our education, and the ego of having belonged to a community, the pride of wealth, well, we lose everything. The moment he gives up all these things, he could become a sage.
1: Maharishi matrame ek martin kaartam. Sri Ramachandra yokka charitram raasetundi adhikaraanni kuda sampadinchadu.
0: Not only he became a sage, he could have authority, the right to compose Rama's history.
1: Kabatti tamogunamto jeevisthunnatvanti oka Valmiki intati goppa maharishiga maaripovataniki peddali oka darshana sparshana sambhashanam le.
0: Ratnakara, who was of tamoguna, could become sage Valmiki later because he could have the touch, the divine touch of the seven sages.
1: Vaaru sangam chetane తన యొక్క దుర్గుణములన్నీ కూడా పవిత్రమైపోయినాయి.
0: బికాస్ ఆఫ్ దిర్ వండర్ఫుల్ ప్రెషస్ డివైన్ కంపెనీ హీ కుడ్ గివ్ అప్ ఆల్ బ్యాడ్ క్వాలిటీ.
1: విశ్వామిత్రుడు కూడా అంతనే.
0: సో ఆల్సో విశ్వామిత్ర
1: ఎన్నో విధములైనటువంటి తపస్సులు ఆచరిస్తూ వచ్చాడు.
0: హీ హాస్ టేకెన్ అప్ టు పెనెన్స్.
1: అతను మొట్టమొదట మహారాజు కౌశికుడు.
0: హీ వాజ్ ఎ కింగ్ ఎర్లియర్ కౌశిక.
1: కౌశిక మహారాజు
0: ఎంపరర్ కౌశిక.
1: ఆ మహారాజు అనేటువంటి వాడు రాజసికంలో ఉండినటువంటి వాడు.
0: ద కింగ్ విల్ బి ఆ ఫుల్ ఆఫ్ రాజసిక్ క్వాలిటీ.
1: అలాంటి వాడు ఈ విధమైనటువంటి యొక్క త్యాగమును చేసి రాజ్యమును కూడా నువ్వు త్యజించి సుఖశాంతిని కూడా నువ్వు విమర్శించి అన్నింటి ఎందుకు కూడా నువ్వు తాను త్యాగం చేసుకుని తపస్సు ఆచరించాడు.
0: సచ్ మైటీ కింగ్ హాస్ సాక్రిఫైస్డ్ హిస్ కింగ్డమ్, హి హాస్ గివెన్ అప్ ద ప్లెజర్ అండ్ పెయిన్, హి హాస్ అండర్టేకెన్ సివియర్ పెనెన్స్.
1: కట్టగలబటికి వశిష్ఠ వారి యొక్క ప్రబోధ చేతని తాను మహర్షిగా మారిపోయాడు.
0: బికాస్ ఆఫ్ సీక్రెట్ టీచింగ్స్ ఫ్రమ్ సేజ్ వశిష్ఠ. And later he could become Brahmarishi.
1: ఇది రాజసికము నుంచి ప్రారంభమైనటువంటిది ఈ బ్రహ్మర్షి.
0: This is a travel from the point of Rajasic quality to the position of Brahmarishi.
1: ఇంకా సాత్వికం అంటే ఏమిటి?
0: Then what is సాత్విక?
1: నిరంతరము శాంతము, సహనము, సానుభూతి, సత్యము, ఇలాంటివన్నీ కూడాను ఈ యొక్క సత్యమునకు మార్గము.
0: సాత్విక్ క్వాలిటీ పాయస్ will carry with it these qualities.
1: అవకాశమనేది కాదు.
0: ద సాత్విక్ క్వాలిటీ ఫైండ్స్ నో స్కోప్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ యాంగర్ ఆర్ గ్రీడ్.
1: ఎలాంటి ద్వేషం వచ్చినప్పటికీ దానిని ప్రేమగా మార్చుకుంటూ వచ్చాడు.
0: ఈవెన్ ఇఫ్ ఇట్స్ ట్రేస్ ఆఫ్ హేట్రెడ్, ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ లవ్.
1: ఈ ప్రేమను మార్చుకోలేనిటువంటి యొక్క పరిస్థితిలో ఉన్నప్పుడు వాడు ఎటువంటి తపస్సు చేసి ప్రయోజనం ఏమిటి?
0: వెన్ యూ కెనాట్ కన్వర్ట్ ఇంటూ లవ్, వాట్స్ ద ఫన్ ఆఫ్ ఆల్ ద పెనెన్స్?
1: ఈనాడు
0: టుడే
1: ఒక చిన్న ఉదాహరణ,
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: మీరెవరు ఏమి తలంచకూడదు.
0: డోంట్ టేక్ ఇట్ అదర్ వే.
1: స్వామి నిరంతరం కూడాను ప్రేమతత్వాన్ని ఎక్కువ ప్రచారం చేస్తుంటాడు.
0: భగవాన్ ప్రొపగేట్స్ ది డాక్ట్రిన్ ఆఫ్ లవ్.
1: ప్రతి ఉపన్యాసం నందు కూడాను ప్రేమ ప్రేమ ప్రేమ అని ఉచ్చరిస్తుంటాడు.
0: భగవాన్ ఇన్ ఎవ్రీ డివైన్ డిస్కోర్స్ మెన్షన్స్ ఆఫ్ దిస్ లవ్.
1: ఈ ప్రేమను మీరు ఎంతమంది అనుభవిస్తున్నారు, ఎంతమంది ఆచరిస్తున్నారు?
0: హౌ మెనీ ఆఫ్ యూ ఎక్స్పీరియన్స్ దిస్ లవ్, హౌ మెనీ ఆఫ్ యూ ప్రాక్టీస్?
1: ఎవరైనా వచ్చి ఏదైనా ప్రశ్న అడిగితే ప్రేమతో ఒక జవాబు చెప్పకూడదా?
0: ఇఫ్ ఎనీవన్ ఆస్క్ యూ ఎ క్వశ్చన్, కాంట్ యూ రిప్లై విత్ లవ్?
1: ప్రేమతో జవాబు చెప్పేటువంటి వ్యక్తి అయినా కనిపించడం లేదు.
0: Bhagavan has not found any person who
1: mandiram
0: responds
1: kaani,
0: with love. Either mandir,
1: canteen lo kaani,
0: canteen,
1: bookstall lo kaani,
0: bookstall,
1: inka accommodation lo kaani,
0: accommodation,
1: hospital lo kaani,
0: hospital,
1: inke vidhamainatundi ento kaani, ekkadiki poyinappudiki ni prema ane paluke ledu.
0: No one speaks with love anywhere.
1: Inka enduku meeru ee upanyasalu vinali?
0: Then why should you listen to this course?
1: ఒక్కరైనా జవాబు ప్రేమతో జవాబిచ్చేటువంటి వ్యక్తి కనిపిస్తున్నాడా?
0: Is there any one person who responds with love, answers with love?
1: ఎవరైనా కొత్త వారు వచ్చేసేసి,
0: when newcomers come here,
1: అయ్యా స్వామి దర్శనం పో నాకు తెలియదు పో.
0: When say what is darshan timing, you'll say go go go.
1: తెలిసినటువంటి విషయాన్ని చక్కగా నెమ్మదిగా శాంతంగా చెప్పకూడదా?
0: Can't you explain softly and sweetly the thing you know?
1: ఇంకా విద్యావంతులను పోయి అడిగిస్తే వాళ్ళు అంట, this is not my duty, go అంటారు.
0: Then if you ask
1: me a duty kavalna adigina daniki telisinatundi jawabu nemmadiga premato cheppadaniki em neeku nashtamaindi.
0: What is the loss that you sustain if you answer with all politeness?
1: Endukani magavaru endukani 20 samvatsaram 30 samvatsaram 40 samvatsaram aashramlo jeevisthunnaru okkadaina premamayamaina hrudayam ledu.
0: Men or women, they have been over here since 40 or 30 years. There are none here with love.
1: సాధనలు చేస్తుంటారు, జపాలు చేస్తుంటారు, తపాలు చేస్తుంటారు, ధ్యానంలో కూర్చుంటుంటారు. దేనికోసం వీళ్ళు కూర్చుంటున్నారు?
0: They undertake all sorts of spiritual practices. They meditate. What for?
1: ఈ ప్రేమ వీళ్ళలో ఏమైపోయింది?
0: What happened to the love within you?
1: ప్రేమను చంపుకుంటున్నారు వీళ్ళు.
0: You are killing the love.
1: కేని ద్వేషాన్ని పెంచుకుంటున్నారు.
0: You develop hatred.
1: నిజంగా స్వామి యొక్క ప్రబోధనలు మీరు చక్కగా హృదయపూర్వకంగా వినాలని సంకల్పించుకుంటే ఎందుకు మీరు దీన్ని ఆచరణలో పెట్టకూడదు?
0: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ ఇఫ్ యూ హావ్ డిటర్మిన్ టు లిసన్ టు భగవాన్స్ డిస్కోర్సెస్, వై డోంట్ యూ ప్రాక్టీస్ లవ్?
1: నివాసం ఆశ్రమం,
0: యూ స్టే హియర్ ఇన్ ఆశ్రమం.
1: కానీ వాడి చర్యలు చూస్తే దుర్మార్గాలు.
0: బట్ దేర్ యాక్షన్స్ ఆర్ వికెడ్.
1: ఏ పని అయినా కూడా ఒక శ్రద్ధతో చేస్తున్నారా?
0: Are you doing with any sincerity or steadfastness?
1: ఎక్కడైనా సత్యాన్ని ఉచ్చరిస్తున్నారా?
0: Do they speak truth anywhere?
1: ఏ పలుకైనా ప్రేమతో వాళ్ళకి అందిస్తున్నారా?
0: Do they talk with all love?
1: ఎక్కడే గాని నాకు కనిపించడం లేదు, వినిపించడం లేదు.
0: Nowhere it is seen. Bhagavan has not heard any such words.
1: ప్రేమతో జవాబు చెప్పు.
0: Reply with love.
1: ఎవరైనా నిన్ను మాట్లాడడానికి వస్తుంటారు.
0: People come to you to talk to you.
1: ఏంటయ్యా సమాచారం ఏంటంటారు. అలాంటి సమయంలో నీకు మాట్లాడటానికి ఇష్టం లేదు, దయచేసి నాకు మాట్లాడటానికి ఇష్టం లేదండి, స్వామికి అధికంగా మాట్లాడటం ఇష్టం లేదు, కనుక నేను స్వామి యొక్క ఆజ్ఞ నేను పాటిస్తున్నానని మంచిగా ప్రేమతో నమస్కరించి చెప్పు, తప్పేముంది?
0: ఇఫ్ ఎనీవన్ కమ్స్ టు యు టు టాక్ టు యు, యు కెన్ సే, ఇఫ్ యు డోంట్ వాంట్ టు టాక్ యు కెన్ సే, సర్ భగవాన్ డజంట్ లైక్ us టు టాక్ మోర్, దే వై డోంట్ వాంట్.
1: స్టూడెంట్ అయినా, ఒక టీచర్స్ అయినా, ఒక డాక్టర్స్ అయినా, ఒక నర్సెస్ అయినా, ఒక వర్కర్స్, ఎవరు కూడాను ఒక ప్రేమతో జవాబిచ్చేటువంటి వ్యక్తి నాకు కనిపించడం లేదు.
0: The teachers or students, doctors, nurses, anybody, Bhagavan has not seen anyone that talks with love.
1: Inka enduku ee upanyasalu meeru vinali?
0: Why should you listen to these discourses?
1: Ee vinnanduku edaina oka gurtu undali kada?
0: Having heard, at least you should practice.
1: Kumbhavarsham kurchindatante kinda tema undali kada?
0: When there's downpour of rain, the bottom, the ground
1: should
0: be wet.
1: Kaani upanyasalaku bhajanaku front seat lo vachi kurchuntaru.
0: But you occupy front rows to listen to discourses.
1: Akkanta bhajan lopala chuste ee aadavaalanta jagadamu, front seat nadi, front seat nadi, enduku veeliki ahankaram?
0: There in bhajan hall లేడీస్ ఎక్కడైతే నాకే
1: నామస్మరణ వింటున్నాను అదే చాలు అని ఆనందపరచకూడదు.
0: కాంట్ యూ బి హ్యాపీ వేర్ ఐఎమ్ వేర్ ఎవర్ ఐఎమ్ ఐ లిసన్ టు
1: భగవంతుడు. దయ ఉంటుండాది, కావలసినంత ప్రేమ ఉంటుండాది, కానీ మీరు నింపుకోవటం లేదు హృదయాల్లో.
0: There's a lot of time, there's a lot of love. You don't fill your hearts with these.
1: Kumbha varsham kurustundadi.
0: There's downpour of rain.
1: Kundani meeku aa varshaniki edurugani moothi petteste dantu ye konchimaina kudanu andulo neeru nilustundi.
0: If you keep all the pots straight, you can collect water.
1: Kaani aa kundanu bolichi petteste enta kumbha varsham vachina oka chukkaina lopala nilchadu.
0: On the other hand, if you turn the pots upside down, reverse, you cannot collect a drop of water.
1: కనుక ఈనాడి ఉపన్యాసాలు వినేటువంటి వారంతా కూడాను హృదయం అనే కుండను బోల్డిచ్చి పెడుతున్నారు.
0: So all those that listen to these discourses, they turn their pots reverse. అందువల్లే
1: కించిత్తైనా ప్రేమ మీ హృదయంలో పడిపోవటం లేదు.
0: Therefore there is not even a trace of love in their hearts.
1: ఎందుకోసం మీరు రావాలి ఇక్కడ?
0: Why should you come here?
1: ఎందుకోసం ఇక్కడ జీవించాలి?
0: Why should you be here?
1: ఇంకెక్కడ స్థలం లేదా?
0: ఇస్ దేర్ నో ప్లేస్ ఎల్స్?
1: వచ్చినందుకు మీరు ఏం ప్రయోజనం?
0: హావింగ్ కమ్ వాట్ ఇస్ ది యూజ్?
1: సాధించారు,
0: వాట్ ఇస్ దట్ యు
1: అచీవ్? సాధిస్తున్నారు,
0: వాట్ ఇస్ దట్ యు అచీవ్?
1: అనుభవిస్తున్నారు,
0: వాట్ ఇస్ దట్ ఎక్స్పీరియన్స్?
1: ఆనందిస్తున్నారు,
0: వాట్ ఇస్ దట్ మేక్స్ హ్యాపీ?
1: ఏమిటి లేదు,
0: నథింగ్ వాట్స్ ఎవర్.
1: ఊరికే కాలం వ్యర్థమైపోతుంటుంది.
0: యు ఆర్ సింప్లీ వేస్టింగ్ యువర్ టైం.
1: కనుకనే మీరు నేటికైనా కూడా ఒక విధమైనటువంటి సత్యాన్ని గుర్తించుకుని
0: అట్లీస్ట్ ఫ్రమ్ దిస్ డే నో ద ట్రూత్.
1: ఎవరైనా ఏదైనా అడిగితే ప్రేమతో ఒక జవాబు చెప్పండి.
0: ఇఫ్ ఎనీవన్ ఆస్క్ యు ఎనీథింగ్, give the answer in all politeness and love.
1: ఈ పబ్లిక్ మీటింగ్స్ అంతా ఉంటుంటాయి, పబ్లిక్ కనెక్షన్లు అంతా ఉంటుంటాయి.
0: In public congregations there will be public connections. You know,
1: accommodation office untuntadi,
0: there is accommodation
1: information office untuntadi,
0: information
1: canteen untuntadi, book stall untuntadi, inka enno stalls anta unnai.
0: There are so many stalls.
1: Kaani ekkadiki poyinappatikini వీళ్ళందరూ కూడాను ఏ బుల్ డాగ్స్ ఏ అల్సేషన్ డాగ్స్ గానో తయారవుతున్నారే కానీ ఒక సరి అయినటువంటి ఒక మంచి హృదయాన్ని కలిగినటువంటి వ్యక్తులుగా కనిపించడం లేదు.
0: యూ మే గో టు ఎనీ కౌంటర్, యుల్ కమ్ అక్రాస్ ది బుల్ డాగ్స్ అండ్ అల్సేషన్ డాగ్స్. దేర్ నో పీపుల్ ఆఫ్ కర్టసీ.
1: ఎందుకోసం మనం ఈ జీవితం చేయాలి?
0: వై షుడ్ వి లివ్ హియర్ దెన్?
1: ఇంకేమైనా హాస్పిటల్ దగ్గర పోతే కోట్లకు కోట్లకు ఖర్చు పెట్టి పెట్టించాము.
0: ది హాస్పిటల్ ఇస్ కన్స్ట్రక్టెడ్ స్పెండింగ్ క్రౌడ్స్.
1: ఎందుకు వీళ్ళని ప్రేమతో మీరు చూడకూడదు?
0: Why don't you treat them with love? The
1: kontha mandi unnaru chustaru,
0: there are some
1: kaani,
0: but
1: va ento baadato vachinappudu vaalaku manchi maata oka tiyyani maatanu oka thuri maatadiste vaala rogam nivarana aipothundi.
0: When the patients come to you with so many difficulties, why don't you talk to them sweetly?
1: వారినందరికీ యుద్ధం చేసి పది తరం కొట్టినట్టుగా వాళ్ళని తరం కొట్టేస్తుంటారు.
0: When you start fighting with them and drive them out,
1: అంటారు,
0: you'll say no time, get out.
1: గెట్ అవుట్ అంటే పర్వాలేదు,
0: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ దే సే.
1: ఇంకా దానికంటే ఇంకా అధికంగా అంటారు.
0: దే విల్ స్పీక్ మచ్ మోర్ దాన్ మియర్ గెట్ అవుట్.
1: ఇలాంటి వాళ్ళు డాక్టర్సే కాదు.
0: సచ్ పీపుల్ కాన్ బి కాల్డ్
1: డాక్టర్స్. ఇలాంటి వాళ్ళు వ్యక్తులే కాదు, ఇలాంటి వాళ్ళు భక్తులే కాదు.
0: దే ఆర్ నో ఇండివిజువల్స్, దే ఆర్ నో డివోటీస్.
1: నిజంగా స్వామి కోసం వచ్చినటువంటి వారైతే ఈనాటి నుండి ప్రేమను పెంచుకోవాలి.
0: If they have really come for Swami, they should improve their
1: Swami
0: love
1: from today. Swami daggara kaala nunchi tala varaku prema okkate.
0: Bhagavan from top to toe is full of love.
1: Nenu ichedi prema.
0: He gives love.
1: Meeru puchukuntunnaru kaani danini vaadukovatam ledhu.
0: We receive love from Bhagavan, but we don't use it.
1: Evvaru kuda oka shantanga premato uchcharinchi javabu cheppetunte vare ledhu.
0: There are none who answer with peace and love.
1: Karuka prema swaroopulara, మీరు ప్రేమ లేకపోయినా నేను ప్రేమ స్వరూపులు అంటాను.
0: దో యూ హ్యావ్ నో లవ్, భగవాన్ విల్ అడ్రెస్ ఇస్ ఆల్ యాజ్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: కానీ మీరు దేనిని పెంచుకోనక్కర్లేదు, ఒక ప్రేమను పెంచుకోండి.
0: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యూ డెవలప్ లవ్.
1: ఆ ప్రేమనేగిని మీరు పెంచుకుంటే,
0: ఇఫ్ యూ ఇంప్రూవ్ ఇట్,
1: మీరు ఎంతో తపశక్తిని సాధించినటువంటి వారు అవుతారు.
0: యూ విల్ హ్యావ్ ద పవర్ ఆఫ్ ఆల్ పెనెన్స్.
1: వశిష్ఠులు వారు ఏం చెప్పారు అనుందంతో?
0: వాట్ ఈస్ దట్ వశిష్ఠ సే?
1: చంద్రుడు ఎంత ప్రకాశిస్తున్నాడు,
0: మూన్ ఈ షైనింగ్,
1: ఎట్టి దోషము ఎట్టి మచ్చలు లేనటువంటి ఒక పవిత్ర నిర్మలమైనటువంటి ఒక చంద్రుడిగా ఉంటున్నాడు.
0: మూన్ ఈస్ ప్యూర్ అన్సలీడ్ అండ్ స్పాట్.
1: అది ఎట్ట ఉంది, విశ్వామిత్రుని యొక్క తపశక్తి వలె ఉంటుంది.
0: ఇట్ ఈస్ లైక్ ద పవర్ ఆఫ్ ద పెనెన్స్ ఆఫ్ విశ్వామిత్ర.
1: విశ్వామిత్రుడు ఎదురుగా లేకపోయినప్పటికీ విశ్వామిత్రుని వర్ణించినాడు ఈ వశిష్ఠుడు.
0: దో విశ్వామిత్ర వాజ్ నాట్ దేర్ ఆన్ ద స్పాట్, బట్ వశిష్ఠ వాజ్ ఎక్స్టోలింగ్ హిమ్.
1: ప్రేమను శ్రవణము చేతనే, శ్రవణం చేసినంత మాత్రమే విశ్వామిత్రుని మనసు కరిగిపోయింది.
0: ద మూమెంట్ విశ్వామిత్ర హర్డ్ దిస్ హిస్ హార్ట్
1: ఎవరైనా కొత్త భక్తులు ఎవరైనా ఇక్కడ ప్రవేశించినప్పుడు ఆశ్రమంలో ఉండేటువంటి వారు వీళ్ళందరూ ఎయిర్ హోస్టర్స్ మాదిరి ఒక హాస్టల్ హోస్టర్స్ మాదిరి వాళ్ళని ఎంతో వెల్కమ్ చేసి వాళ్ళని ఎంతో మర్యాదగా మనం స్వాగతం చేయాలి.
0: వెన్ న్యూ కమర్స్ కమ్ హియర్ టు ప్రశాంతి నిలయం ద రెసిడెంట్స్ మస్ట్ రిసీవ్ దెమ్ ఎక్స్టెండ్ హాస్పిటాలిటీ విత్ ఆల్ కర్టసీ.
1: ఇన్స్టిట్యూట్ లో కూడా అంతనే
0: సేమ్ థింగ్ ఇన్ ఇన్స్టిట్యూట్.
1: కొత్త పిల్లలు వచ్చి దాంట్లో చేరినప్పుడు
0: వెన్ న్యూ కమర్స్ జాయిన్ దేర్
1: మన బ్రదర్స్ మాదిరి ఇచ్చి భుజము చెట్టి తల వినిపి వాళ్ళని ఎంతో ప్రేమతో వారిని స్వాగతం చేయాలి.
0: వీ షుడ్ వెల్కమ్ దెమ్ విత్ ఆల్ ఎఫెక్షన్ అండ్ లవ్ అండ్ కన్సర్న్.
1: వాళ్ళ తల్లిదండ్రులను వదిలిపెట్టి వచ్చినటువంటి బాధను కూడా మరిపింప చేయాలి.
0: వీ షుడ్ సీ దట్ దే విల్ ఫర్గెట్ దట్ దే ఆర్ మిస్సింగ్ దేర్ పేరెంట్స్.
1: కానీ బయట తట్టి కాలేజీల్లో ఉంటుండాలి. కొత్తగా పోయినటువంటి పిల్లల్ని చూస్తే ర్యాగింగ్ అనేటువంటి ఒకటి మొదలుపెట్టి వాళ్ళని ప్రాణాలు తీస్తున్నారు. వీళ్ళు రాక్షసులే.
0: The outside colleges, the newcomers will have to face the demonic ragging. Will they do that if they really their own people?
1: కొత్తగా ప్రవేశించినటువంటి పిల్లలకు ఈ భయం పోగొట్టి ధైర్యమును ఆనందాన్ని అందించవలసినటువంటి ఈ విద్యార్థులు ఈ వీరికి భయము ఒక విధమైన ఆందోళన అభివృద్ధి పరుస్తున్నారు.
0: The newcomers, we should see that they'll be fearless, that they'll be happy. On the other hand, we are making them agitated. ఇట్ ఇస్ నో ఎడ్యుకేషన్.
1: వివేకం కాదు అవివేకము.
0: ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫూలిష్నెస్.
1: ఇది దయతత్వం కాదు క్రూరత్వము.
0: ఇట్ ఇస్ నాట్ కంపాషన్, ఇట్ ఇస్ వికెడ్నెస్.
1: కనుకనే కొత్తగా వచ్చినటువంటి వారిని ఎంతో మనము ప్రేమతో చూడాలి వారిని.
0: సో వీ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ది న్యూ కమర్స్.
1: అదేవిధంగా ఆశ్రమంలో ప్రవేశించినటువంటి వారిని కూడాను కొత్త వారిని చూస్తే ఎంతో ప్రేమతో వారిని స్వాగతం చేసి తన ప్రక్కలో కూర్చోబెట్టుకోవాలి.
0: దేర్ ఇన్ ది హాస్టల్ ఆల్సో వీ షుడ్ రిసీవ్ దెమ్ విత్ ఆల్ ఎఫెక్షన్ అండ్ కన్సర్న్.
1: కాదు కాదు రిజర్వేషన్లు, ఇదొక పీఠం అదొక పీఠం అదొక పీఠం, ప్రక్కన కూడా కూర్చోని వారు.
0: But we make some reservations, we don't allow them to sit by our side.
1: ఇది మంచిది కాదు.
0: This is not good.
1: ఒకరికొకరు కలిసి మెలిసి ఉంటుండాలి.
0: We should mingle freely with
1: you. స్వామి ప్రేమ తత్వాన్ని ఆనాడు మీరు అర్థం చేసుకున్న వారు అవుతారు.
0: Then only you can understand the spirit of love of Bhagwan.
1: కనుకనే ఏ మాట మాట్లాడినప్పటికీ ఓ ప్రేమతో మీరు మాట్లాడండి.
0: Whatever you speak, speak with love.
1: తెలియకపోతే నాకు తెలియదండి, దయచేసి మన్నించండి.
0: If you don't know, you can say, sir, I do not know.
1: అని ఏదో ఒక అనిమల్స్ కదా తరిమినట్టు తరుముతారు.
0: బట్ యూ షుడ్ నాట్ డ్రైవ్ అవుట్ ద అదర్ పర్సన్ యాజ్ ఇఫ్ ద అదర్ పర్సన్ ఇస్ అన్ అనిమల్.
1: అది మంచిది కాదు.
0: ఇట్స్ నాట్ ప్రాపర్.
1: అందరూ మానవులమే.
0: ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్.
1: అందరినీ గౌరవించాలి.
0: వీ షుడ్ రెస్పెక్ట్ ఆల్.
1: అందరినీ ప్రేమించాలి.
0: వీ షుడ్ లవ్ ఆల్.
1: అందరినీ విశ్వసించాలి.
0: వీ షుడ్ ఫెయిత్ ఇన్
1: ఎవరీ. సర్వభూతాత్మ అయినటువంటి పరమాత్మత ప్రేమకు నీవు పాత్రుడవుతావు.
0: దెన్ యూ విల్ బి ది రిసిపియెంట్ ఆఫ్ డివైన్ లవ్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవరీవన్.
1: జీవులను చూస్తే బాధించటము, దేవుణ్ణి చూస్తే పూజించటము.
0: యు వర్షిప్ గాడ్ అండ్ యు హార్మ్ హర్ట్ ద లివింగ్ బీయింగ్స్ ఫెలో మ్యాన్.
1: ఏమి పూజ ఇది?
0: వాట్ కైండ్ ఆఫ్ వర్షిప్ ఇస్ ఇట్?
1: కానీ పనిచేసేటువంటి ఎద్దులు రాత్రింపగలు కూడా శ్రమించి పనిచేస్తుంటాయి.
0: బుల్స్ వర్క్ డే ఇన్ డే అవుట్.
1: వాటిని శ్రమికులు తీసుకుని కొట్టేస్తారు.
0: But we whip them on their back.
1: రాతి నందిని చూస్తే ప్రదక్షిణలు చేసి నమస్కారం చేస్తారు.
0: బట్ ది సేమ్ బుల్ ఇఫ్ ఇట్స్ ఎ స్టోన్ ఫార్మ్ దేర్ నంది వి గో రౌండ్ సబ్ క్యాంబులేటెడ్.
1: ఇది రాతి భక్తి.
0: ఇట్ ఇస్ డివోషన్ ఆఫ్ స్టోన్.
1: స్టోన్ భక్తి.
0: స్టోనీ డివోషన్.
1: కానీ హృదయ భక్తి కాదు. ఇట్
0: ఇస్ నాట్ ద డివోషన్ ఆఫ్ ద హార్ట్.
1: ఈ విధమైనటువంటి హృదయాలు ఉంటుంటే వీళ్ళు భక్తులు ఎట్ట అవుతారు?
0: వెన్ వీ హ్యావ్ సచ్ హార్ట్స్ హౌ కెన్ వీ కాల్ అవర్ సెల్స్ డివోటీస్.
1: కనుక నేటి నుంచి అయినా కూడా మీరు
0: from this day
1: హృదయాన్ని పవిత్రమైనటువంటి యొక్క అందరూ కంపాషన్ కంపాషన్ కంపాషన్ అంటారు. ఎక్కడుంది అది కంపాషన్? ప్యాషన్ గా ఉంటుండాలి.
0: ఎవ్రీవన్ స్పీక్స్ ఆఫ్ కంపాషన్ కంపాషన్. వేర్ ఇస్ కంపాషన్? ఇట్స్ ఓన్లీ ఫ్యాషన్.
1: ఎప్పుడు ఒకరిని బాధించడం ఏది?
0: వీ హర్ట్ ఎవ్రీబడి కంటిన్యూ.
1: మంచిది కాదు.
0: ఇట్స్ నాట్ గుడ్.
1: ఎన్ని దినముల నుంచి ఆశ్రమంలో ఉంటున్నారు.
0: వీ హావ్ బీన్ హియర్.
1: ఇది నిజమైనటువంటి ఆశ్రమం అని కాదు, శ్రమ లేకుండా ఉండేటువంటిది ఆశ్రమం.
0: దిస్ ఇస్ ఆశ్రమ్ where we should not put to be to suffering
1: shrama. అంటుంటారు అయ్యో స్వామి మాకు ఇంటర్వ్యూకైనా పిలివడే ఆ ఇంటర్వ్యూ రూమ్ లో అయినా కొంతసేపు ఆనందంగా ఉండవచ్చును, మాకు బయట తట్టు అంతా ఎక్కడ పోయినా కానీ తరం కొడుతుంటుంటారు, కుక్కల వరే తరుముతుంటారు మమ్మల్ని, చాలా బాధపడుతుంటారు భక్తులు.
0: మెనీ డివోటీస్ ఫీల్ సాడ్ బికాస్ వై నాట్ భగవాన్ గ్రాంట్ అస్ ఇంటర్వ్యూ అండ్ మేక్ అస్ హ్యాపీ దేర్ ఇన్ ఇంటర్వ్యూ రూమ్ బికాస్ అవుట్ సైడ్ వీఆర్ సింప్లీ డ్రివెన్ అవుట్ లైక్ డాగ్స్.
1: ఎంతమందికి ఇంటర్వ్యూ ఇవ్వడానికి అవుతుంది?
0: How is it possible to grant interview?
1: అందరికి ఒకటూరి ఇంటర్వ్యూ ఇవ్వడానికి వీలు కాదే.
0: It's not possible to give interview.
1: ఇదే పెద్ద ఇంటర్వ్యూ. అందరికి సమానమైనటువంటి ఇంటర్వ్యూ ఇస్తున్నాను. ప్రేమను పెంచుకోండి, ప్రేమను పెంచుకోండి.
0: This is the cosmic interview, the divine interview, the collective interview. From tomorrow.
1: ప్రతి ఒక్కరు కూడాను ప్రేమతో మాట్లాడాలి, ప్రేమతో జవాబు ఇవ్వాలి. తెలిసింది తెలిసినట్టుగా చెప్పు, లేకపోతే నాకు తెలియదండి క్షమించండి అని మంచిగా చెప్పు. దీనికి అనేక పర్యాయం చెప్పాను. యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
0: రైట్ ఫ్రమ్ టుమారో యూ హ్యావ్ టు ఆన్సర్ విత్ లవ్, యూ హ్యావ్ టు టాక్ విత్ లవ్, అండ్ ఇఫ్ యూ డు నాట్ నో యూ కెన్ సే సార్ ఐ డు నాట్ నో.
1: మాటలు తగ్గించుకోండి,
0: కట్ షార్ట్ యువర్ టాక్.
1: అప్పుడే మీలో ఉన్నటువంటి అనిమల్ క్వాలిటీస్ అంతా కూడా దూరం అయిపోతాయి.
0: దెన్ యూ విల్ బి అవే ఫ్రమ్ ద అనిమల్ క్వాలిటీస్.
1: ఈ అనిమల్ క్వాలిటీస్ మనలో నింపుకొని హ్యూమన్ వల్లే మనం ప్రవర్తించాలంటే ఎట్లా సాధ్యమవుతుంది?
0: హౌ కెన్ యూ బి హ్యూమన్ విత్ అనిమల్ క్వాలిటీస్ విత్ ఇన్?
1: దానిని మొట్టమొదటి తరిమి వేయాలి.
0: ఫస్ట్ వీ హావ్ టు డ్రైవ్ దెమ్ అవుట్.
1: ప్రేమించు, ప్రేమించు, ప్రేమించు.
0: లవ్ అండ్
1: అందరికీ ప్రేమను పంచు.
0: షేర్ దిస్ లవ్ విత్ ఎవ్రీబాడీ.
1: ఇది ఏ నిజమైనటువంటి సాత్వికము.
0: This is true sattvic pious quality.
1: కనుక మనలో నిరంతరం కూడా జీవితం అంతా కూడా రాజసికం, రాజసికం, రాజసికం.
0: Throughout our lifetime, we live in this emotion, rajasic quality.
1: ఈ రాజసికం అనేటువంటిది రాక్షసగా రాజసికము.
0: That is a demonic nature.
1: ఇది మంచిది కాదు.
0: It's not proper.
1: మనం మానవులము.
0: We are humans.
1: I am not animal.
0: I am not animal.
1: I am not animal.
0: I am not animal.
1: Not devil.
0: I am not devil.
1: I am man. ఈ రకమైనటువంటి యొక్క క్వశ్చన్ నీకు వేసుకుని ఆన్సర్ నీవే తెచ్చుకోవాలి.
0: We have to question ourselves and get the answer thereupon.
1: నేను పశువుని కాదు.
0: I am not animal.
1: నేను రాక్షసుని కాదు.
0: I am not devil.
1: నేను ఏ విధమైనటువంటి దుర్మార్గుడు కాదు.
0: I am not a wicked man.
1: నేను మానవుడను.
0: I am a human being.
1: నేను మానవుడను.
0: I am a human being.
1: నేను మానవుడను.
0: I am a human being.
1: కనుక నీ మానవుడే దేవుడిగా మారతాడు.
0: The very human being will become
1: God. ఆ విధంగా క్వశ్చన్ వేసుకుంటే తక్షణమే నీ నుంచి జవాబు వస్తుంది.
0: When you question like that, you'll get the reply from within.
1: నిత్యంగా ఉంటున్నారు.
0: You have no compassion today.
1: ఏ మాత్రం కూడాను దయా ప్రేమలు లేకుండా ఉంటుంది.
0: There is no trace of love and compassion.
1: ఎవరికెవరు ఏ విధమైనటువంటి జవాబులు కూడాను సరైనటువంటివి లేవు.
0: No one is responding properly.
1: కనుక నేటి నుంచి చక్కని జవాబు ఇవ్వండి.
0: From tomorrow, talk politely. Give proper
1: reply. వచ్చినటువంటి పేషెంట్స్ ను ప్రేమతో చూడండి.
0: Treat the patients with
1: వాళ్ళ స్థితిగతి ఏమిటో వాళ్ళు చక్కగా విచారించి మందులు ఇవ్వండి.
0: Know their position and give medicines accordingly.
1: అందులో ఏమిటో గాని కలి ప్రభావము,
0: the effect of the
1: కలి, ఈ చదువుకున్నటువంటి వాళ్ళకు మరింత క్రూరత్వం ఎక్కువైపోతుండాలి.
0: The educated people are more and more wicked. దీనికి
1: కారణం ఏమిటి? ఎడ్యుకేషన్ అనేటువంటి అహంకారం ఇవ్వడం అంత అనిమల్ గా మార్చేసేస్తుంది.
0: ఇస్ ఎడ్యుకేషన్ దట్ మేడ్ హిమ్ ఎన్ అనిమల్ ఫుల్ ఆఫ్ ఈగో అండ్ ప్రైడ్.
1: చదువు అంతో ఇంతో చదువు లేనటువంటి పల్లెటూరు వాళ్ళే ఎంతో వినయ విధేయతతో ఉంటున్నారు.
0: ఇల్లిటరేట్ విలేజర్స్ ఆర్ బెటర్ విత్ హ్యూమిలిటీ.
1: కనుకనే మనము ఈ విలేజెస్ వరకంటే అక్కడే కొంత సంస్కారం కూడా నిలిచి ఉంటుంది.
0: దేర్ ఇస్ సమ్ కల్చర్ ఇన్ విలేజెస్ టు సర్టెన్ ఎక్స్టెంట్.
1: ఈనాడు చదువుకున్న వాటిలో ఏమి కల్చర్ అనేది లేదు.
0: దేర్ ఇస్ నో కల్చర్ అమంగ్ ది ఎడ్యుకేటెడ్ టుడే.
1: కలతలు ఉంటున్నాయి వాళ్ళలో.
0: దేర్ ఇస్ నో కల్చర్ బట్ దిస్ కలత ఆర్ కాన్ఫ్లిక్ట్.
1: కనుక అలాంటివి మనం దూరం చేయాలి.
0: సో వీ షుడ్ బి అవే ఫ్రమ్ సచ్ కాన్ఫ్లిక్ట్.
1: భక్తి అంటే పూజించటము, భజించటము కాదు.
0: డివోషన్ డజంట్ మీన్ మియర్లీ వర్షిప్.
1: భగవత్ ప్రేమను మనం పెంచుకోవాలి.
0: వీ హావ్ టు డెవలప్ ది డివైన్ లవ్.
1: ఆ ప్రేమ మీలో ప్రవేశించిన
0: then one such love is
1: తప్పక మీ మానవత్వమే మారిపోతుంది.
0: అండ్ హోల్ యువర్ టోటల్ హ్యూమన్ క్వాలిటీ విల్ చేంజ్.
1: కనుక
0: సో
1: స్వామి దయను కాబట్టి పెంచుకోవడానికి ఈ ప్రేమ ఒక్కటే రాజమార్గము.
0: లవ్ ఈస్ ది ఓన్లీ రాయల్ పాత్ టు ఎర్న్ భగవాన్స్ గ్రేస్.
1: ప్రేమ ముదిత మనసు.

0: భావమందు తలుపుటే భక్తి ఎగును. భావమందున తలచుటే భక్తి ఎగును.
1: టు కన్సిడర్ బ్లేమ్ అండ్ ప్రైజ్ ఈక్వల్, దట్ వెరీ ఫీలింగ్ ఇట్ సెల్ఫ్ అమౌంట్స్ టు డివోషన్.
0: ప్రేమస్వరూపులైన విద్యార్థులారా,
1: స్టూడెంట్స్, ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ఈ జగత్తునందు మంచి చెడ్డ కలిమి లేములు కీర్తి అపకీర్తి ఇవన్నీ కూడాను జంట పక్షులు.
1: ఇన్ దిస్ వరల్డ్ వీ ఫైండ్ గుడ్ అండ్ బ్యాడ్ ప్రాపర్టీ అండ్ ఆల్సో ది ల్యాక్
0: వెల్త్ అండ్ పూర్
1: ది వెల్త్ అండ్ పావర్టీ రిప్యూట్ అండ్ డిస్రెప్యూట్ దే ఎగ్జిస్ట్ లైక్ ట్విన్ బర్డ్స్.
0: సుఖము లేక దుఃఖము లేదు.
1: Without pleasure, you don't find the pain.
0: దుఃఖం లేక సుఖమునకు విలువ రాదు.
1: Without pain, the pleasure will not have any value.
0: నసుఖార్ లభ్యతే సుఖం. సుఖం నుండి సుఖం ప్రాప్తించదు, దుఃఖం నుండి సుఖం మనకు ప్రాప్తిస్తుంది.
1: You don't get pleasure out of pleasure. It's only out of pain you derive pleasure.
0: అదే విధంగానే కలిమి లేమి అనగా శ్రీమంతుడైనటువంటి వానికి ఏనాడో ఒకనాడు ఈ యొక్క దరిద్రం వెంటాడుతుంది.
1: లైక్ వైజ్ ప్రాపర్టీ అండ్ పావర్టీ ఏ రిచ్ మ్యాన్ వన్ డే ఆర్ అదర్
0: దరిద్రునకు ఏదో ఒకనాడు తాను శ్రీమంతుడు కాగలడు.
1: అండ్ ఎ పూర్ మ్యాన్ వన్ డే ఆర్ అదర్ విల్ బికమ్ రిచ్.
0: ఈనాడు కీర్తివంతుడు కావచ్చు, రేపు అపకీర్తిని పొందవచ్చు.
1: యు మే బి ప్రైజ్డ్ రిప్యూటెడ్ Tomorrow you may be put to disrepute.
0: Aithe ee keerti apakeertulanu kashta sukhamulanu siri sampadalanu samamuga bhavinchi samamuga viswasinchi samasthitini pondatame manavuni pradhanam yokka visishtata.
1: The importance and the greatness of man lies in considering these twins, the pleasure and the pain, the poverty and the property, repute and the disrepute, equally.
0: Sama dukkam sukham anandi geeda.
1: It's
0: sukha dukke samikrutva labham labham jaya jaya. Sukha dukkamaru labha nashtamalu kudanu samanga bhavinchuve anubhavinchinatundi vaanike nijamainatundi manava jeevitham yokka ruchi telustundi.
1: One will know the taste of life if he is equal minded in both these situations, pleasure and pain, profit and loss.
0: నిజముగా దుఃఖమే లేకుండినా మానవునికి సుఖం యొక్క విలువనే తెలియదు.
1: In fact, when there is no pain, you don't know the value of pleasure either.
0: కనుక సుఖం యొక్క విలువను గుర్తించవలనన్న దుఃఖము తప్పనిసరిగా అనుభవించాలి.
1: In order to know the value of the happiness, one should necessarily face difficulties.
0: కష్ట సుఖములు రెండును కలిసి ఉండు.
1: ద ప్లెజర్ అండ్ ద పెయిన్ గో టుగెదర్ మిక్స్డ్.
0: దీని విడదీయ ఎవ్వరి వశము కాదు.
1: ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ వన్ టు సెపరేట్ దెమ్ అవుట్.
0: సుఖము ప్రత్యేకముగా ఎందు చూడబోము.
1: యు డోంట్ ఫైండ్ హ్యాపీనెస్ సెపరేట్లీ ఎగ్జిస్టింగ్ ఆన్ ఇట్స్ ఓన్.
0: కష్టము ఫలించనేని సుఖం బటందురు.
1: ఇట్ ఈస్ ద పెయిన్ దట్ ఫ్రక్టిఫైస్ అల్టిమేట్లీ అండ్ ఎండ్స్ ఇన్ హ్యాపీనెస్.
0: ఇంతటి భావముల్లో ఇంతటి విషయముల్లో అందరూ కూడా అర్థం చేసుకుని వర్తించడానికి చాలా కష్టమవుతుంది. నిత్య జీవితంలో పగలే లేకుండినా రాత్రికి ఏమాత్రము విలువ లేదు, రాత్రియే లేకుండినా పగటికి విలువే లేదు.
1: ఇట్స్ నాదర్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఆర్డినరీ పీపుల్ టు అండర్స్టాండ్ దీస్ ఐడియాస్. ఏ సింపుల్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ అవర్ డైలీ లైఫ్. Without the day, there cannot be night. Without the night, day will not have value.
0: కానీ ఈ సత్యాన్ని గుర్తించుకోలేనిటువంటి మానవుడు నిరంతరము నేను సుఖంగానే ఉండాలి అని ఆశిస్తాడు.
1: Man who doesn't know this truth wants to be happy all the time.
0: నిరంతరము నేను ఆనందాన్ని అనుభవించాలి అని భ్రమిస్తాడు.
1: He is deluded with the feeling that she should be joyful.
0: ఇది అసాధ్యం.
1: ఇట్స్ ఇంపాసిబుల్.
0: ఆనందం అంటే ఏమిటో తాను అర్థం చేసుకున్నప్పుడే ఈ యొక్క దుఃఖమైనటువంటి దాన్ని ఆశించలేకుండా ఉంటాడు.
1: When once he understands what true happiness is, he will understand the other aspect.
0: దుఃఖము ఉండినప్పుడే ఆనందమునకు విలువ.
1: When there are difficulties, the happiness will have value.
0: కష్టము ఉండినప్పుడే సుఖమునకు విలువ.
1: When there is this pain, the pleasure will have its value.
0: ఎండలో అలసి నడిచి వచ్చినప్పుడే చెట్టు ఛాయ యొక్క అనగా నీడ యొక్క విలువను తాను గుర్తించుకోగలుగుతాడు.
1: After moving about under intense sunlight, when you stand under the shade of a tree, you will know its value.
0: అదే విధంగానే మానవునకు కష్టములు ఎందుకు రావాలి, దుఃఖములు ఎందుకు రావాలి అని ప్రశ్నించేటువంటి వారికి కేవలము కామన్ సెన్స్ లేదనే చెప్పవచ్చు.
1: Likewise, those that question like this, why should there be pain at all? Why should there be difficulties? We can say that there are no common sense.
0: ఈనాటి చదువులో కామన్ సెన్స్ అనేటువంటిది లేదు అన్నాడు.
1: The student said, in this modern education, there is no common sense.
0: కానీ కేవలం కామన్ సెన్స్ మాత్రమే కాదు, జనరల్ నాలెడ్జ్ కూడా లేదు.
1: Not only common sense that is missing, general knowledge also is not there.
0: ఈనాటి విద్యా విధానమునందు కామన్ సెన్స్, జనరల్ నాలెడ్జ్ రెండు జీరో అయింది.
1: In the modern education, common sense and general knowledge are totally missing. Zero.
0: ఆకలే లేకుండినా అన్నమని ఎవరు ఆశిస్తారు?
1: Without appetite, how do you expect to eat?
0: హీటే లేకుండినా ఎయిర్ కండిషన్ ఎవరు కొంటారు?
1: Unless you find severe heat, who will buy the air conditioner?
0: కనుకనే ఈ రెండింటి యొక్క వ్యత్యాసాన్ని చక్కగా గుర్తించినటువంటి వ్యక్తికి మాత్రమే ఈ కష్ట సుఖముల యొక్క విషయం అర్థమవుతుంది.
1: The one who knows the difference between these two, he will understand the spirit behind it.
0: అనేక రకముల యందు ఆధ్యాత్మిక రంగమును కాని, నైతిక రంగమును కాని, భౌతిక రంగమును కాని, లౌకిక రంగమును కాని, ఏ రంగమునందైనా కూడాను ఈ కష్టముల వల్లనే మానవుని యొక్క కీర్తి ప్రతిష్టలు ఉన్నత స్థాయిని పొందుతున్నాయి.
1: ఇన్ ఎనీ ఫీల్డ్ ఫర్ దట్ మ్యాటర్, స్పిరిచువల్, ఎథికల్, మోరల్, వరల్డ్లీ, ఇన్ ఎవ్రీ ఫీల్డ్ మ్యాన్ ఎర్న్స్ రెప్యుటేషన్ బికాస్ హీ పాసెస్ త్రూ ది క్రూసిబుల్ ఆఫ్ డిఫికల్టీస్.
0: సత్యం నిమిత్తమై అనేకంగా తాను కష్టములకు గురి అవుతూ వచ్చాడు.
1: టు హోల్డ్ ఆన్ టు ట్రూత్ హీ ఫేస్ సో మెనీ డిఫికల్టీస్.
0: ఏమి అయినప్పటికీ సత్యాన్ని నేను వదలకూడదు.
1: Whatever may happen, I should not give up truth.
0: సత్యమును రక్షించే నిమిత్తమై భార్య బిడ్డలను కూడాను కోల్పోయాడు.
1: In order to hold on, cling on to truth, he lost even his wife.
0: సత్యమును నిలబెట్టే నిమిత్తమై రాజ్యమును కూడాను కోల్పోయాడు.
1: To keep up to the truth, he lost even his kingdom.
0: కడపటికి తనకు తానే బానిసగా అయినచాడు.
1: Ultimately, he remained a slave.
0: ఇన్ని కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు, అపకీర్తులకు లోనైనప్పటికే తాను సత్య హరిశ్చంద్రుడు అని శాశ్వతమైనటువంటి పేరును పొందగలిగాడు.
1: Because he passed through all these difficulties, the problems, the pain and anxieties, ultimately he won reputation.
0: లేకపోతే అతను హరిశ్చంద్రుడు అని పేరు మాత్రమే నిలిచి ఉండేది.
1: Or else he would have remained as Harishchandra only.
0: దేని నిమిత్తమై తాను సర్వస్వమును కోల్పోయినాడు, ఆ కోల్పోయినటువంటి యొక్క బాధలే తనకు సత్యత్వాన్ని నిలుపుగలుగుతూ వచ్చింది.
1: He lost everything to hold on, to cling on to truth. It is only that brought him all the fame and name.
0: ఇది డిటర్మినేషన్. ఈ పట్టుదలను మానవుని యందు అమితంగా రావాలి.
1: This determination should be strong enough.
0: ఎలాంటి కష్టములు, నష్టములు, దుఃఖములు వెంటాడినప్పటికీ దానిని లెక్క చేయక తన లక్ష్యాన్ని సాధించే నిమిత్తమై దేహమును అర్పితం గావించాలి. ఇది సత్యాన్వేషణ యొక్క సహజ లక్షణము.
1: వాట్ ఎవర్ మే హ్యాపన్ ఆన్ ద వే, యూ మే ఫైండ్ సో మెనీ ప్రాబ్లమ్స్ అండ్ ద డిఫికల్టీస్, బట్ వన్ షుడ్ వర్క్ అవుట్ టు అచీవ్ ద గోల్, అండ్ దిస్ ఇస్ ద స్పిరిట్ బిహైండ్ ద సర్చ్ ఆఫ్ ట్రూత్ ఆర్ ఎంక్వైరీ.
0: కష్టములు ఎందే సుఖం విలువ తెలుస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్ డిఫికల్టీస్ వీ నో ది వాల్యూ ఆఫ్ హ్యాపీనెస్.
0: మీకందరికీ తెలుసును,
1: యు ఆల్ నో దిస్.
0: చిన్న బాలుడు, 5 సంవత్సరముల యొక్క బాలుడు ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద ఇస్ ఎన్ యంగ్ బాయ్, ఏజ్ 5.
0: అతను దైవాపేక్షతో నిరంతరం కూడాను నారాయణ చింతన చేస్తూ వచ్చాడు.
1: అవర్ ఇంటెన్స్ లవ్ ఫర్ గాడ్, He has been repeatedly chanting.
0: Kanna tandriye aneka kashtamulaku guri gavinchadu.
1: It is only his father that had put him to difficulty.
0: Kadapatiki pranamulaku nu teeyadaniki siddham ayyadu.
1: He was ready even to kill him.
0: Intadi durmargamto sankalpinchukunnatvanti okka tandri hrudayanni kudanu kariginchi kadilinchi medilinchi vijayanni sadinchutu vachadu.
1: Though the father is full of wickedness and wicked thoughts, he won over him by melting his heart, that he was deeply touched and moved by the devotion of his son.
0: Inni vidhamulaitundi kashtamulu anubhavinchadam chethanu kada prahladuniki shashvatamainatundi kirti sampadinchukogaligadu.
1: Because of the difficulties they went through, he remained permanent and his name is known down this day.
0: Ee kashtamulake emaina longina leka kashtamulaku emaina chikkipoyada ledu kashtamulu sadinchutu vachadu.
1: He had not succumbed to these difficulties, but he emerged victoriously.
0: Kalukane kashtamulu yendu manaku anantamainatundi kirtini pratishtanu gauravanni aanandanni kudanu andinchagalugutundi kashtamu.
1: It's only the difficulty that will give you the prestige, the name and reputation finally.
0: Kanuka manavudu kashtam ante kaani dukham ante kaani ye maatramu angikarinchadu.
1: Yet man is not prepared to face misery or difficulty.
0: Idi chaala porapaatu.
1: It's a mistake.
0: Manava jeevitham yokka rahasyanni manam gurtinchavalanna kashtamu sukhamu rendu kudanu manam anubhavinche teerali.
1: If we know the secret of human life, we must necessarily experience both.
0: ఇవి అనుభవించకుండా నిజమైనటువంటి శాంతిని నిజమైన ఆనందాన్ని మనం పొందలేము.
1: Without experiencing both, you can never have the permanent peace.
0: సత్య నిత్యమైనటువంటి ఆనందమును మనం అనుభవించాలన్న కష్ట నష్టములకు కూడాను మనం గురి కావాలి.
1: In order to enjoy that eternal peace once for all, you must pass through these difficulties.
0: కనుకనే ది ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్ అన్నారు.
1: The pleasure is an interval between two pains.
0: Rendu badhala madhyalone oka sukham untuntadi.
1: The pleasure is an interval between two pains.
0: Ee satyanni gurtinchinatundi vyakti kashtamulake ematramu kungadu nashtamulake ematramu kungadu sukhamulaku aanandamulake ematramu pongadu.
1: The one who recognizes this truth will not be elated by joy nor depressed because of problems.
0: Kani ee naati manavudu tuchyamaina alpamaina క్షణికమైనటువంటి యొక్క లోకానందముల నిమిత్తమై శాశ్వత కీర్తిని నాశనం చేసుకుంటున్నాడు.
1: ద మోడర్న్ మ్యాన్ బికాస్ ఆఫ్ హిస్ మీన్ అండ్ లో మొమెంటరీ ప్లెజర్స్ హీఈస్ లూజింగ్ ద పర్మనెంట్ గుడ్ నేమ్.
0: క్షణికమైనటువంటి ఆనందాన్ని పొందే నిమిత్తమై శాశ్వతమైనటువంటి కీర్తిని పోగొట్టుకుంటున్నాడు.
1: ఫర్ మొమెంటరీ ప్లెజర్ హీఈస్ డిప్రైవింగ్ హిమ్సెల్ఫ్ హీఈస్ ద పర్మనెంట్ గుడ్ నేమ్.
0: అపకీర్తుల పాలవుతున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఇస్ పుట్ టు డిస్రెప్యూట్.
0: కారణం ఏమిటి? అల్పమైనటువంటి విషయంలో తాను అనేక విధమైన పెడమార్గం పడుతున్నాడు.
1: హీ టేక్స్ టు ఆల్ రాంగ్ డైరెక్షన్స్ కీపింగ్ లో అండ్
0: కాని ప్రభావం అనుకోవచ్చు లేక ఈ యొక్క ఆధునిక యుగం యొక్క ప్రభావం అనుకోవచ్చును. కానీ ఈనాటి మానవుడు అల్ప విషయములకే అమితంగా కష్టపడుతున్నాడు. కానీ శాశ్వత సంతోషమైనటువంటి యొక్క స్థిరమైనటువంటి దానికి ఏమాత్రము ప్రయత్నించడం లేదు.
1: మేబీ ది ఎఫెక్ట్ ఆఫ్ కలి ఏజ్ ఆర్ ది ఎఫెక్ట్ ఆఫ్ ద మోడర్న్ టైమ్స్ man struggles very hard for low and mean things, but he doesn't make an effort for permanent joy.
0: Oka bus track jantam traffic traffic
1: there is a traffic with the movement of the buses.
0: Buslu oka gramam nunchi oka gramam nadustu untai.
1: Buses travel from one place to another.
0: Kani ee bus lopala 50 seats lone untuntadi.
1: The bus has 50 seats.
0: ఈ యొక్క వచ్చేటువంటి 2 రూపాయల ఆశ నిమిత్తమై 50 సీట్స్ ఉండేటువంటి బస్సు పైన 70 సీట్స్ అనగా 70 మందిని ఎక్కించుకుంటాడు.
1: బికాస్ ఆఫ్ ది 2 రూపీస్ దట్ హీ వుడ్ గెట్ ఎక్స్ట్రా హీ విల్ ఓవర్లోడ్ ఇట్ విత్ 70 పీపుల్.
0: కానీ వచ్చే 2 రూపాయలు మాత్రమే చూస్తున్నాడు. కానీ అల్పబుద్ధి చేత 2000 రూపాయల టైర్ పంచర్ అవుతుందనేటువంటి దీన్ని వాడు గుర్తించడం లేదు.
1: With a mean idea to earn 2 rupees, he forgets the fact that he will lose the tire worth about 2,000 rupees.
0: ప్రాకృతమైనటువంటి అల్ప విషయం లోపల పెడమార్గం పట్టి శాశ్వత కీర్తిని కోల్పోతున్నాడు మానవుడు.
1: Likewise, man takes the wrong direction, thinking of the low and mean things.
0: మానవుడు అనగా యువకుడు అనేటువంటి వాడు ఏ రీతిగా ప్రవర్తించాలి?
1: Young man, how should he conduct himself?
0: యువకుడు ఏ విధమైనటువంటి స్థితిలో ఉండినప్పుడు సత్కీర్తిని మనం సాధించవచ్చును?
1: As a young man, how can you win reputation?
0: మన దృష్టి ఎటువంటిదిగా ఉండాలి?
1: What sort of looks should you have?
0: మన శ్రవణం ఎటువంటిదిగా ఉండాలి?
1: What kind of listening?
0: మన మాటలు ఎటువంటివిగా ఉండాలి?
1: What kind of word?
0: అనేటువంటి దాన్ని మొట్టమొదటి ఈ మూడింటిని మనం అదుపులో పెట్టుకోవాలి.
1: We have to keep all these three under control.
0: కన్నులు ఉన్నవి కదా అని అందరినీ చూడటానికి ప్రవేశపెట్టటం.
1: As we have eyes, we should not look at everybody.
0: ee kannulu deni chudalo dani chudalu kaani annintini chuttamu andanni chuttamu idi kevalam apavitrame.
1: You are making your eye unsacred by looking at everybody and everything.
0: Idi chaala paapani kudanu dupanga untadi.
1: It is a sinful act.
0: కనుక ఎట్టి పాప దృష్టి లోపల మనము ప్రవేశించడం చేతనే దృష్టి కేవలం అల్పమైన దృష్టి నీకేం కడుపు నిండింది.
1: After all the sinful looks,
0: ఏదో ఒక వ్యక్తిని చూస్తే ఒక స్త్రీని చూస్తే ఏదో సంతోషమని చూస్తున్నాడు, అల్పతృప్తి వల్ల తనకు ఎంత అపకీర్తి పారైపోతున్నాడు.
1: యు జస్ట్ లుక్ ఎట్ ఎ వుమన్, ఇట్స్ జస్ట్ ఎ మీన్ సాటిస్ఫాక్షన్.
0: పది మంది లోపల ముఖమెత్తి తిరిగేటువంటి ఒక అధికారం కూడా నువ్వు కోల్పోతున్నాడు.
1: And on the other hand, you lose very authority to look at.
0: చూడవలసినటువంటి వాటినే మనం చూడాలి, కానీ చూడతగినటువంటి దానిని చూడకూడదు.
1: యు షుడ్ లుక్ ఎట్, యు షుడ్ వాచ్ దట్ యు ఆర్ సపోజ్ టు.
0: ఎందువలన అనగా,
1: వై
0: యువకులు మీరు వేరుగా భావించకూడదు. జగత్తులో జరిగేటువంటి విషయాలంతా కూడాను చెప్పి మీకు సరి అయినటువంటి మార్గంలో ప్రవేశపెట్టడం నా యొక్క కర్తవ్యము.
1: భగవాన్ కన్సిడర్స్ హిస్ డ్యూటీ టు టెల్ అస్ వాట్ ఆల్ దట్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్.
0: ప్రపంచం ఎట్లా ఉందంటే,
1: హౌ ఇస్ ద వరల్డ్ టుడే,
0: 25 సంవత్సరంలో అన్న
1: brother 25 years age.
0: elder
1: brother 25 years,
0: 20 years sister, younger sister
1: age 20.
0: ఇరువురు కూడా ఎక్కడో ప్రయాణం అయిపోతున్నారు.
1: Both of them are going.
0: కానీ ఈ వయస్సు ప్రమాణమును పురస్కరించుకొని సమాజము వీరెవరో భార్యా భర్తలు అంటారు.
1: Because of the age, the society will mistake them as husband and wife.
0: ఈ యొక్క ప్రయాణం వల్ల ఎంత అపకీర్తి వచ్చింది.
1: Because they are going together,
0: kind of bad name they got.
1: They are brother and sister.
0: కనుకనే ప్రాచీన సాంప్రదాయమును పురస్కరించుకొని భారతీయ సంస్కృతి యొక్క విశిష్టతను పురస్కరించుకొని అన్నా చెల్లెలైన కానీ ఇరువురు కూడా ఒకే ప్రయాణంలో ఇరువురు కలిసిపోకూడదు.
1: As per the ancient tradition and culture of Bharat, they may be brothers and sisters, but they will never go together.
0: ఒక సినిమా కని కాని, ఒక బీచ్ కని కాని, ఒక షాపింగ్ కని కాని అన్నా చెల్లెలైన కూడా పోకూడదు. అమ్మతో పాటు పోవాలి, లేక తండ్రితో పాటు పోవాలి.
1: It may be a matter of going to cinema or going to shopping.
0: నిబంధనలు ఆనాటి కాలం లోపల సత్య నిబంధనలుగా మనం శాసిస్తూ వచ్చారు.
1: They should necessarily have father or mother with them. That was the command in the ancient days.
0: ఇప్పుడు
1: నౌ
0: చెడ్డ భావంతో
1: బ్యాడ్ ఫీలింగ్
0: 60 సంవత్సరం ముసలివాడు,
1: ఓల్డ్ మ్యాన్ 60 ఇయర్స్,
0: 16 సంవత్సరం యొక్క కన్య,
1: a girl of 16 years,
0: ఇరువురు కూడా ఎక్కడైనా ప్రయాణం అయిపోతుంటే
1: when they go together,
0: గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ డాటర్ అంటారు.
1: People think one is grandfather and the girl.
0: కానీ లోపల చింతలు చాలా చెడ్డవి.
1: But all thoughts are bad.
0: దుర్మార్గమైనటువంటి భావములు,
1: all wicked thoughts.
0: కానీ భయంకర భావం ఊహలు ఇవి grandfather grand daughter.
1: But to the outside everything is grand.
0: ఉత్తమమైన భావంతో పోయేటువంటి అన్నా చెల్లెలు కూడాను వీళ్ళకు చెడ్డ భావం బయలుదేరుతుంది.
1: Though they are noble, the brother and sisters, as they go together,
0: మంచి భావం ఉండినప్పటికీ లోకము సమాజం వారిని చెడ్డగా భావిస్తుంది.
1: Though they have good feelings within, the world will think bad of them.
0: కనుకని ఇలాంటి అపకీర్తులకు మనం అవకాశాన్ని కూడా ఇవ్వకూడదు.
1: So we should never give scope to
0: ఏదైనా అవసరం. నీ ఒకడు వెళ్ళు.
1: If necessary, go alone.
0: Sister, నీ ఇప్పుడు కొద్దు అంటూ లేకపోతే నీ తల్లిని తీసుకెళ్ళు.
1: Or take your mother with you.
0: కనుకనే తల్లి అయినా కూడాను సిస్టర్ అయినా కూడాను జవాబు దీంతో ఎక్కడైనా ప్రయాణం చేస్తా ఇద్దరే ప్రయాణం చేయకూడదు అన్నారు ప్రాచీన సంస్కృతి.
1: One may mother or sister, only two should not go alone together.
0: దేనికోసమని?
1: Why?
0: కీర్తి ప్రతిష్టల కోసమని.
1: Only for the prestige.
0: మన ఇంటి తనమును నిలుపుకోనే నిమిత్తమై.
1: To keep up the prestige of the family.
0: మన కుటుంబం యొక్క మర్యాదను కాపాడుకునే నిమిత్తం.
1: And to maintain the respect of the family.
0: కనుకని ఈనాటి యువకుల లోపల కనుదృష్టులు చాలా చెడ్డగా మారుతున్నాయి.
1: Today the modern youth, they have bad looks.
0: ఇది కనుదృష్టి కాదు కాకి దృష్టి అని చెప్పవచ్చు.
1: We can say that the looks of a crow.
0: ఇది ఒక్కతూరి చూడదు.
1: It doesn't look once.
0: ఇటు అటు చూస్తుంటాడు.
1: It looks on both sides. One after another.
0: కారణం ఏమిటి?
1: Why?
0: దానికి అది సహజం.
1: ఇట్స్ నేచురల్ టు ఎ క్రో.
0: దేని వల్ల?
1: Why?
0: కొంచెం ముక్కు పొడుగుగా ఉండటం చేత ఈ కన్నుకు ఆ కంటిది కనిపించదు, ఆ కన్నుకు ఈ కంటిది కనిపించదు.
1: As a crow has a long nose, the other eye will not be knowing what the other eye has been watching. You don't have the nose of a crow.
2: కనుక నీవెందుకు కాకి దృష్టిగా చూస్తున్నావు?
1: Then why should you have the looks of a crow?
2: కనుకనే నీవు మన దృష్టిని స్ట్రైట్ గా పెట్టుకోవాలి.
1: So have straight looks.
2: ఇది యువకుల యొక్క ప్రధానమైనటువంటి యొక్క సద్దృష్టి.
1: This is good vision.
2: దీనినే సుదృష్టి.
1: This is good look.
2: దీనినే సునేత్రము.
1: సునేత్ర గుడ్
2: ఐ. దీనినే సుదర్శనము.
1: This good look
2: సుదర్శనము. ఇంత గొప్ప కీర్తిని అనుభవిస్తుంది ఈ దర్శనం.
1: And this darshana, the looks that will give you good name.
2: ఇంకా నోరు.
1: Then the mouth.
2: ఎవరి దగ్గర ఏమి మాట్లాడాలి?
1: The tongue, how
2: ఎప్పుడు నవ్వాలి, ఎప్పుడు నవ్వకూడదు అనేటువంటి కూడా నువ్వు విద్యార్థులు చాలా గుర్తించాలి.
1: Students also should know when to smile and when not to smile.
2: కానీ ఒక్కొక్క సమయం లోపల సమాజంలో ఏదో ఒక దీనిగా దృష్టి చూచి తిరిగి నవ్వటం జరుగుతుంటుంది.
1: At times they look and then smile.
2: నవ్వు నాలుగందాల చేటు అన్నారు.
1: The smile will put you to all difficulties.
2: ద్రౌపదికి ఇన్ని కష్టములు రావడానికి ఇదే కారణం.
1: ద్రౌపది is put to all difficulties because of this laughter.
2: మయ సభ అని ఒకటి కట్టించాడు ధర్మజుడు.
1: ధర్మజ built మయ సభ.
2: మయ కట్టించి ధర్మజుడికి అందించాడు.
1: మయ built it and gave it.
2: ఆ సభ ఎటువంటిదనగా,
1: what sort of మయ సభ?
2: డోర్స్ ఉంటా లేని దగ్గర డోర్స్ ఉన్నట్టు కనిపిస్తుంది.
1: It appears as though there are doors, though they are not present there.
2: Doors unna daggara lenattuga kanipistundi.
1: There are doors, it appears as if there are
2: neelu
1: no
2: lena daggara neelu undinattuga kolanu maadiri kanipistundi.
1: Though there is no water, it appears there is a lake there.
2: Kolam nen daggara kolanu undinattuga kanipistundi.
1: Where there is no lake, it appears that there is a lake.
2: Anduvalla ఇందులో ప్రవేశించాడు దుర్యోధనుడు.
1: దుర్యోధన ఎంటర్డ్ ఇంటు దట్
2: మై గొప్ప మయసభ జరిపించాడు ధర్మజుడు అని అసూయతో ప్రారంభం అందులో ప్రవేశించాడు.
1: దుర్యోధన స్టెప్డ్ ఇంటు దట్ మయసభ బికాజ్ ఇట్స్ బిల్ట్ బై ధర్మజ ఇన్ సచ్ ఎ గ్రాండ్ వే.
2: నేరుగా వెళుతున్నాడు.
1: హీ వాస్ గోయింగ్ స్ట్రైట్.
2: డోర్ లేని దగ్గర డోర్ ఉన్నట్టుగా కనిపించింది.
1: He saw a door which is not there actually speaking.
2: Door ఉన్న దగ్గర డోర్ లేనట్టుగా కనిపించింది.
1: Where there is a door, it appears as if there is no door like that.
2: కనుకనే ఇక్కడ డోర్ లేదు కదా అని సర్రన్ డోర్ ఉన్నట్టుగా కనిపించింది. సర్రన్ పోతూ వచ్చాడు, టక్ అని కొట్టింది.
1: థింకింగ్ దట్ దేర్ ఇస్ నో డోర్ దేర్ హీ ప్రొసీడ్ స్ట్రైట్ అండ్ హీ హాస్ గాట్ హిస్ ఫోర్హెడ్ హిట్ దేర్.
2: తాను ఏదో సర్దుకున్నాడు, సరిపోయినాడు.
1: సమ్ హౌ అడ్జస్టెడ్.
2: మరి కొంత దూరం పోయేటప్పటికి
1: ఆఫ్టర్ సమ్ డిస్టెన్స్
2: క్లీన్ గా కనిపించింది. ఏమి ఒక లేక్ గాని ఒక వాటర్ గాని ఉండినట్టు కనిపించలేదు.
1: ఎవ్రీథింగ్ అపియర్డ్ క్లీన్ అండ్ ప్లెయిన్.
2: సర్రన్ పోతూ వచ్చాడు, దీన్ని అటు ఇటు చూసుకుంటూ
1: వాచింగ్ దట్.
2: ఒకవైపున లోపల అసూయ ఉంటుండాలి.
1: He was full of jealousy.
2: Asuyane ee atapatanamku moola kaaranam.
1: It's only jealousy that has ruined him.
2: Potu potu lenattuga kanipinchindanto oka kolamlo paddadu.
1: As he was proceeding, he just fell down in a lake.
2: ఆ సమయం లోపల ఎవరైనా నవ్వు వస్తుంది.
1: Naturally anybody would laugh the situation.
2: కానీ ద్రౌపది చెలికత్తెలు పక్కున నవ్వారు.
1: All the servants laughed.
2: న్యాయంగా చూస్తే ద్రౌపది లేదప్పుడు పాపం.
1: యాక్చువల్లీ స్పీకింగ్ దేర్ వాజ్ నో ద్రౌపది.
2: ఈ చెనికత్తు ఇంత శబ్దం చేసి నవ్వుతున్నటువంటి చూచి లోపల నుంచి ద్రౌపది వచ్చింది.
1: వెన్ సర్వెంట్స్ వర్ లాఫింగ్ లౌడ్లీ ద్రౌపది కేమ్ ఫ్రమ్ ఇన్
2: దురదృష్టవశాత్తు.
1: అన్ఫార్చునేట్
2: ఈ దుర్యోధనుడు ఆమె అక్కడికి వచ్చింది చూచాడు విరిన.
1: దుర్యోధన నోటీస్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద్రౌపది
2: అని అపవాది చేసుకున్నాడు అపోహ.
1: And he thought that it was Draupadi who laughed at him.
2: నన్ను చూచి నవ్వింది కనుక నిన్ను చూచి సభలో సర్వులు నవ్వేటట్టుగా చేస్తానని అప్పుడు ప్రతిజ్ఞ పట్టాడు.
1: Then he vowed, because you laughed at me, I will see to it that everybody will laugh.
2: కనుక మనం ఎప్పుడు నవ్వాలి, ఎక్కడ నవ్వాలి, ఎట్ట నవ్వాలి, ఏ విధంగా నవ్వాలి అని ఈ రెండు ఉంటున్నాయి, హసన్ ప్రహసన్ అని రెండు ఉన్నాయి.
1: We should know when, where and how to laugh. One is హసన్, other is ప్రహసన్.
2: హసన్ అనగా చిరునవ్వుతో నవ్వటం.
1: Hasan is smile.
2: Prahasan is
1: laughter. Prahasan is loud laughter. Smile and laughter.
2: ఇది చాలా చెడ్డది.
1: It's very bad.
2: ఇద్దరు ముగ్గురు మిత్రులు చేరి నవ్వుకుంటుంటారు.
1: Two or three or four.
2: ఆ దారిలో ఎవరో స్త్రీలు వెళుతుంటారు.
1: Ladies pass by.
2: ఆపోహలు పడతారు. నీవు దేనికోసం నవ్వామో అది వేరు.
1: They'll be mistaken. Why you laugh is a different thing altogether.
2: కనుక ఎవరైనా ప్రయాణమై స్త్రీలు పోతున్న సమయంలో మనం ఎలాంటి విషయం నందుకైనా కూడా నవ్వకూడదు.
1: If any lady passing by, whatever may be the situation,
2: never laugh.
1: If you just laugh at anyone, the others also will laugh at your people later.
2: కొంతమంది పని లేకుండా కూడాను షాపింగ్ ముందర పోయి కూర్చుంటారు టౌన్స్ లో.
1: In towns, in front of shops, some people sit without any purpose.
2: ఈ షాపింగ్ చేసేటువంటి వాళ్ళను, ఇటుపోయే వాళ్ళను, అటుపోయే వాళ్ళను ఊరికే నవ్వుతూ ఉంటారు చూచి.
1: They go on laughing at those people that come there for shopping.
2: ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఒక దృష్టి కలిగినటువంటి వారికి తమ స్త్రీలు మాత్రం ఏనాడైనా ఆ షాపింగ్ పోరా?
1: Their ladies also will go one day or other for shopping.
2: వారి ఇంకొకరు నవ్వుతారు.
1: The others also will laugh at them.
2: కాబట్టి ఈ రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ తప్పింది కాదు.
1: Therefore you cannot escape from the reaction, reflection, resound.
2: కనుక ఈ కర్మఫలం అనేటువంటిది అనుభవించే తీరాలి.
1: You must suffer the consequences.
2: దానివల్ల దైవాన్ని కూడా నువ్వు దూరం చేసుకుంటారు.
1: Therefore you will be far off from God.
2: ఎందువల్ల అప్రతిష్టం తెప్పించేటువంటి వాడు దైవ సన్నిధిలో ఉండడానికి అవకాశం ఉండదు.
1: Because the one with a bad name cannot be near God.
2: కనుకని మన నవ్వును కూడా అదుపులో పెట్టుకోవాలి.
1: సో వీ షుడ్ కీప్ అవర్
2: మన చూపును కూడా అదుపులో పెట్టుకోవాలి.
1: లుక్స్ షుడ్ బి అండర్ కంట్రోల్.
2: కాదు మన మాటను కూడా అదుపులో పెట్టుకోవాలి.
1: ఆల్సో అవర్ వర్డ్స్.
2: ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలి?
1: వేర్ అండ్ హౌ వీ షుడ్ టాక్.
2: ఇంకా కొంతమంది
1: సమ్
2: ఎవరైనా వెళుతూ ఉంటే స్త్రీలు పిచ్చి పిచ్చి పాటలు పాడుతుంటారు.
1: వెన్ సమ్ లేడీస్ జస్ట్ పాస్ బై
2: ఆ టంగుతో పాడవలసింది.
1: Should you sing with
2: ఎంత పవిత్రమైన నాలుక, ఎంత హాస్యాస్పదమైనటువంటి యొక్క పదములు.
1: అండ్ ద వర్డ్స్ దట్ యూ
2: ఈ పదములు ఉపయోగపెట్టడం చేతనే నీ యొక్క కీర్తిని కూడా నువ్వు నాశనం చేసుకుంటున్నావు.
1: బై యూజింగ్ సచ్ అబ్యూజివ్ వర్డ్స్ యు లూజ్ యువర్ నేమ్. యు గెట్ ఎ బ్యాడ్ నేమ్.
2: కేవలము హాస్యాస్పదానికి గురి అవుతున్నావు.
1: యు బికమ్ రిడిక్యులస్, అబ్సర్డ్.
2: కనుకనే మనము మన మాటలను, మన చూపులను, మన నవ్వులను కొంతవరకు అదుపులో పెట్టుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ కీప్ అవర్ వర్డ్స్, అవర్ లుక్స్ అండర్ చెక్.
2: కనుక మనం గౌరవాన్ని సంపాదించుకోవాలంటే గౌరవానికి సంబంధించినటువంటి యొక్క చేష్టలు మనలో ఉంటుండాలి.
1: ఇన్ ఆర్డర్ టు బి రెస్పెక్టెడ్ అవర్ యాక్షన్స్ ఆల్సో షుడ్ బి రెస్పెక్ట్ఫుల్.
2: మనం మంచిగా ఉన్నప్పుడే మన గౌరవం కూడా పెరుగుతుంది.
1: వెన్ యు ఆర్ గుడ్ యు విల్ బి రెస్పెక్టెడ్.
2: గౌరవ అగౌరవములు రెండు కూడాను సమంగా తీసుకోవాలి.
1: వీ షుడ్ టేక్ దీస్ టు, రెస్పెక్ట్ అండ్ డిస్రెస్పెక్ట్.
2: మంచి చెడ్డలు రెండు కూడాను సమంగా తీసుకోవాలి.
1: గుడ్ అండ్ బ్యాడ్ షుడ్ బి టేకెన్ ఇన్ ఈక్వల్
2: స్పిరిట్. అపకీర్తులు కూడాను రెండు సమంగా తీసుకోవాలి.
1: ఆల్సో రిప్యూట్ అండ్
2: డిస్రెస్పెక్ట్. అది మానవుని యొక్క సమత్వము.
1: దట్ ఈస్ ఈక్వానిమిటీ ఆర్ ఈక్వల్ మైండ్.
2: అప్పుడే ఈ మానవుడు మాధవుడు కావడానికి ఛాన్స్ ఉంటుండాలి.
1: దెన్ దేర్ ఇస్ ఏ ఛాన్స్ ఫర్ మ్యాన్.
2: అవకాశం ఉంటుండాలి. కానీ మానవుడు అని అనిపించుకొని మానవుడు చేయవలసినటువంటి ప్రవర్తనకు విరుద్ధంగా చేసినప్పుడు పశువుగా మారిపోతాడు.
1: ఆన్ దర్ హ్యాండ్ బీయింగ్ కాల్డ్ ఎ హ్యూమన్ ఇఫ్ హీ కండక్ట్స్ హిమ్సెల్ఫ్ లైక్ అనిమల్ హీ బికమ్స్ అన్ అనిమల్.
2: అనగా ఏమిటి? రివర్స్.
1: ఇట్ మీన్స్ రివర్స్ ట్రావెల్.
2: పశువు నుంచి వచ్చాడు,
1: హీ కేమ్ అవుట్ ఆఫ్ అనిమల్,
2: తిరిగి పశుత్వానికి వెళ్ళిపోతున్నాడు.
1: దెన్ హీ గోస్ బ్యాక్ టు అనిమల్.
2: వెంట పోవాలి కానీ బ్యాక్ పోకూడదు.
1: యూ షుడ్ గో టు ద ఫ్రంట్, నాట్ టర్న్ బ్యాక్.
2: కనుకనే అనేక మంది ఆఫీసర్స్ కూడా రివర్స్ అని చూస్తుంటారు.
1: దేర్ఫోర్ మెనీ ఆఫ్ ద ఆఫీసర్స్ ఆల్సో దే ఫేస్ దిస్ రివర్షన్.
2: అనగా ఏమిటి? ప్రమోషన్ రావాల్సినటువంటిది రివర్షన్.
1: సో ఇన్స్టెడ్ ఆఫ్ ప్రమోషన్ రివర్షన్.
2: కారణం ఏమిటి?
1: వై?
2: ఏదో అక్కడ దోషం ఉంది.
1: దేర్ సమ్ మిస్టేక్.
2: దోషం ఉండినప్పుడే ఈ రివర్స్ వస్తుంది. కానీ దోషం లేకపోతే ప్రమోషన్ వస్తుంది.
1: బికాస్ ఆఫ్ దట్ మిస్టేక్ ఓన్లీ దిస్ ఈస్ ది రివర్షన్.
2: ఒక చిన్న ఆఫీసు,
1: స్మాల్ ఆఫీస్,
2: చిన్న ప్రాకృతమైనటువంటి ఉద్యోగములు,
1: వరల్డ్లీ జాబ్,
2: దీని వల్లనే ప్రమోషన్ రివర్షన్ వస్తుంటే దైవత్వం అనేటువంటి అనుగ్రహం లోపల ఇంకా ఎంత గట్టిగా మనం చూసుకోవాలి.
1: వెన్ యూఆర్ పుట్ టు ప్రమోషన్ రివర్షన్ ఇన్ వరల్డ్లీ మ్యాటర్స్ లైక్ దాట్,
2: నీవు ఎంత పవిత్రమైన మార్గంలో నీవు ప్రవేశిస్తుంటావో దానికి తగినంత ప్రమోషన్ కూడా నీకు ఇస్తుంటాడు.
1: ఇఫ్ యూ ట్రెడ్ అలాంగ్ ది సీక్రెట్ పాత్ యు ఆర్ బౌండ్ టు బి ప్రమోటెడ్.
2: నీవు ఏ సాధన చేయకపోయినప్పటికీ పర్వాలేదు.
1: Doesn't matter even if you do any sadhana.
2: నీ సద్గుణమే నన్ను మెచ్చుకుంది రా, కమాన్ కమాన్ కమాన్ అని పిలుస్తాడు.
1: God will call you, I am pleased with your character, come along.
2: నీవు ప్రార్థించనక్కర్లేదు.
1: You don't need to pray.
2: తానే వెల్కమ్ చేస్తాడు.
1: He himself will welcome you.
2: కారణం ఏంటి?
1: Why?
2: ఆ విశ్వాసము.
1: That is the faith.
2: ఆ ఆజ్ఞని పరిపాలన.
1: You followed his
2: ఆ దివ్యమైన భావాలు.
1: The divine feeling.
2: పెట్టుకోవాలి.
1: That you should have.
2: లేకపోతే మాధవులు ఆశించినటువంటి మాధవుడు నియమించినటువంటి నియమములకు విరుద్ధంగా పోయినప్పుడు దాన్ని రివర్స్ చేస్తాడు.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యు యాక్ట్ జస్ట్ అగెన్స్ట్ గాడ్స్ కమాండ్ యు ఆర్ బౌండ్ టు ఫేస్ దిస్ రివర్షన్. దీనిని
2: శాస్త్రవచనం ఇది శాస్త్రం అన్నారు. ఏది శాస్త్రము, ఏది చేయకూడదో దాన్ని ఒకటి శాసించాడు.
1: Shastra means it clearly mentions what you should not do.
2: Drishti vaddu.
1: Don't have bad looks.
2: Chedda paluku vaddu.
1: Don't speak bad words.
2: వినటం వద్దు.
1: డోంట్ ఎంటర్ బ్యాడ్ లిసన్
2: కాదు.
1: ఇట్స్ నాట్ గుడ్.
2: సీ నో యూ విల్ సీ వాట్ ఈస్ గుడ్.
1: సీ నో యూ విల్ సీ వాట్ ఈస్ గుడ్.
2: హియర్ నో యూ విల్ హియర్ వాట్ ఈస్ గుడ్.
1: హియర్ నో యూ విల్ హియర్ వాట్ ఈస్
2: టాక్ నో యూ విల్ టాక్ వాట్ ఈస్ గుడ్.
1: టాక్ నో యూ విల్ టాక్
2: థింక్ నో యూ విల్ థింక్ వాట్ ఈస్ గుడ్.
1: థింక్ నో యూ విల్ థింక్
2: డూ నో యూ విల్ డూ వాట్ ఈస్ గుడ్.
1: డూ నో యూ విల్ డూ వాట్
2: శాసనం.
1: This is command.
2: Shasana. This is the way to God.
1: This is the way to God.
2: ఈ శాసనం ఉన్నప్పుడే గాడ్ నిన్ను వెల్కమ్ చేస్తాడు.
1: When you follow this command, God will welcome you.
2: విరుద్ధమైనటువంటిగా చేసినప్పుడు గాడ్ నిన్ను దూరం చేస్తాడు.
1: When you act against God's command, you'll be far off from him.
2: దూరం చేయటమే కాదు, వాడి మొహం కూడా చూడడు.
1: He will not look at your face also.
2: కారణం ఏమిటి?
1: Why?
2: శాసనాన్ని ఉల్లంఘించాడు.
1: Because you disobeyed him.
2: ప్రాకృతమైనటువంటి గౌరవాన్ని పోగొట్టుకున్నాడు.
1: యు లాస్ట్ యువర్ రెస్పెక్ట్ ఇన్ దిస్ వరల్డ్.
2: కీర్తి ప్రతిష్టలను నిర్మూలం గావించుకున్నాడు.
1: యు లాస్ట్ ఆల్ యువర్ నేమ్.
2: తన సిరి సంపదను కూడా కోల్పోయాడు.
1: యు లాస్ట్ యువర్ ప్రాపర్టీ.
2: ఇలాంటి వాళ్ళని ఏ రీతిగా చేసుకోవటం?
1: హౌ డు యు ఎక్స్పెక్ట్ టు బి నియర్ గాడ్?
2: కనుకనే మనం మొట్టమొదట మన యొక్క గుణములు సరైనటువంటివిగా మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: దేర్ఫోర్ వి హావ్ టు డెవలప్ అవర్ క్యారెక్టర్.
2: ఈ సమత్వాన్ని మనం పోషించుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: వి షుడ్ మేక్ ఎవరీ ఎఫర్ట్ టు డెవలప్ దిస్ ఈక్వల్ మైండెడ్నెస్.
2: సమత్వం యోగం ఉచ్యతి. యోగం సుకర్మ కౌశలం.
1: ఇట్ ఈస్ ఈక్వానిమిటీ దట్ ఇస్ యోగ. ఇట్ ఈస్ ఈక్వానిమిటీ దట్ ఈస్ ద స్కిల్ అండ్ ద టాలెంట్.
2: ఈ యోగం మాత్రమే కాదు, ఇది
1: ఇట్స్ నాట్ ఓన్లీ యోగ.
2: ఈ సమత్వం అనేటువంటిది ఎన్నో ఎంతో మంది మనం దూషిస్తారు.
1: Many people criticize your cues.
2: పూజించినారని మనం కృంగిపోకూడదు.
1: Don't be frustrated for that reason.
2: పూజించినారని మనం పొంగిపోకూడదు.
1: Because they praise you, don't be.
2: మనలో దోషం లేనప్పుడు ఎవరు దూషిస్తే మనకేమి?
1: When there's no mistake, why do you bother?
2: నాలో లేదు దోషం.
1: Well, there's no mistake.
2: నేను ఎందుకు కృంగిపోవాలి?
1: Why should I be depressed?
2: కాబట్టి దీన్ని ఎదుర్కోవాలి.
1: I'm ready to resist and face.
2: ఇది నాది కాదు.
1: It's not mine.
2: This is not my fault.
1: This is not my fault.
2: అనేటువంటి ఒక ధైర్యంతో దాన్ని సాధించాలి.
1: You should have that courage.
2: కనుకనే అట్టి ధైర్య సాహసాన్ని మనము కోల్పోకుండా ఉండాలంటే సక్రమమైనటువంటి మార్గాన్ని నడచాలి.
1: ఇన్ ఆర్డర్ టు సీ దట్ వీ డోంట్ లూజ్ ద కరేజ్ వీ షుడ్ ఫాలో ద కరెక్ట్ పాత్.
2: కనుక పిల్లలు కూడా ఒక్కొక్కతూరి గట్టిగా నవ్వుతూ ఉంటారు.
1: స్టూడెంట్స్ ఆల్సో సమ్ టైమ్స్ లాఫ్ లౌడ్లీ.
2: కానీ కొన్ని సమయంలో నవ్వవలసి వస్తుంది.
1: అట్ టైమ్స్
2: అప్పుడప్పుడు డ్రామాలు వేస్తుంటారు, కొన్ని హాస్యాలు చేస్తుంటారు, అప్పుడు నవ్వవలసి వస్తుంది. నేను కూడా నవ్వుతుంటాను.
1: దెర్ విల్ బి సిచ్యువేషన్స్ వెన్ యు లాఫ్ బికాజ్ సమ్ జోక్స్ అండ్ డ్రామాస్ ఆర్ కనెక్టెడ్.
2: 10 మంది సమాజంలో మనం ఉండినప్పుడు ఈ నవ్వును చాలా కంట్రోల్లో పెట్టుకోవాలి.
1: బట్ ఇన్ ఎ కాంగ్రిగేషన్ వెన్ యూర్ ఎన్ అసెంబ్లీ యూ షుడ్ హావ్ టోటల్ చెక్ ఆన్ దిస్.
2: 56 దినములు శరతల్పం పైన పరుండినాడు భీష్ముడు.
1: భీష్మ వాస్ టేకింగ్ రెస్ట్ ఆన్ దిస్ బెడ్ ఆఫ్ యారోస్ ఫర్ 56 డేస్.
2: పాండవులను తీసుకెళ్లాడు.
1: కృష్ణ టుక్ పాండవ
2: సమయం లోపల ఈ యొక్క పితామహుడైనటువంటి భీష్ముని యొక్క దర్శనం చేయించాలి, అతనితో కొంచెం సంభాషణ కల్పించాలి అని ఎంతో ఆశతో తీసుకుని వెళ్లాడు కృష్ణుడు.
1: కృష్ణ వాంటెడ్ పాండవస్ టు కన్వర్స్ విత్ భీష్మ ద ఏజ్డ్ మ్యాన్ గ్రాండ్ ఫాదర్.
2: ఈ భీష్ముని యొక్క గొప్పతనము మహాజ్ఞాన తత్వము అందరూ విన్నటువంటి వారే మహర్షులంతా ఒకవైపున కూర్చున్నారు.
1: ఆల్ సేజెస్ అండ్ సెయింట్స్ హూ హర్డ్ ఆఫ్ ది గ్రేట్నెస్ ఆఫ్
2: రిలేషన్స్ అంతా ఒకవైపు
1: భీష్మ ఆల్సో కేమ్. రిలేషన్స్ వర్ అసెంబ్లడ్ ఆన్ వన్ వే.
2: ఇంకెవరు కౌరవులు లేరు కదా.
1: దేర్ వర్ నో కౌరవస్.
2: ఊడ్చుకొని పోయారు.
1: దే డైడ్.
2: వాడు దుష్టత్వమే వారిని అన్ని విధాలా క్లీన్ చేసింది.
1: ఇట్స్ ఓన్లీ బ్యాడ్ క్వాలిటీ దట్ హావ్ స్వెప్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్.
2: పాండవులు మాత్రమే ఉన్నారు.
1: పాండవస్ రిమైన్డ్.
2: శకుని కూడా పోయాడు.
1: శకుని
2: కర్ణుడు కూడా పోయాడు. ఎవరు లేరు.
1: నో వన్ దేర్.
2: పాండవులు పంచ పాండవులు మాత్రమే ఉన్నారు.
1: ఓన్లీ 5 పాండవస్ రిమైన్.
2: అయితే ఆ సమయానికి విదురుడు కూడా వచ్చాడు.
1: అట్ దట్ టైం విదురు ఆల్సో కేమ్.
2: పాండవులను వదిలి ఒక క్షణమైనా ద్రౌపది పాంచాలి ఉండేటువంటిది కాదు. పాంచాలిని వదిలి పాండవులు ఉండేటువంటి వారు కాదు.
1: ద్రౌపది వాజ్ ఆల్వేస్ ఇన్ ది కంపెనీ ఆఫ్ పాండవస్. సో ఆల్సో పాండవస్ విత్ ద్రౌపది.
2: కనుక ద్రౌపది వచ్చి కూర్చుంది.
1: ద్రౌపది ఆల్సో కేమ్ అండ్ సాట్ దేర్.
2: పితామహునికి నమస్కారం చేసింది.
1: దే ఫస్ట్ పేడ్ దేర్ ఒబేసాన్.
2: అనగా భీష్ముడికి నమస్కారం చేసింది, కూర్చుంది.
1: She paid her respect.
2: చాలా గౌరవమైనటువంటి ఒక ద్రౌపది.
1: ద్రౌపది ఇస్ హైలీ రెస్పెక్ట్ఫుల్.
2: ఆమె అగ్ని నుండి ఆవిర్భవించినటువంటిది.
1: ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ఫైర్.
2: ఆమె యొక్క సద్గుణములు అనేటువంటిది కృష్ణుడు కూడాను ఎంతో ఆమెను మెచ్చుకున్నాడు.
1: కృష్ణ ఆల్సో ప్రైజ్ హర్ క్యారెక్టర్.
2: ఎటువంటి దాన్ని మెచ్చుకున్నాడు?
1: వాట్ ఈస్ దట్ షీ?
2: ఎవరు పతివ్రత అంటే సత్యభామ కూడా కాదు అన్నాడు. రుక్మిణి కూడా కాదు అన్నారు. ఎవరు కాదన్నాడు కృష్ణుడే.
1: ఇట్స్ కృష్ణ హూ సెడ్ ఇట్స్ ఓన్లీ ద్రౌపది హూ
2: ఐదు భర్తలు ఉన్నటువంటి యొక్క ద్రౌపది పతివ్రత అన్నాడు.
1: ద్రౌపది విత్ 5 హస్బెండ్స్ ఇస్ ఏ చేస్ట్ వన్.
2: అందరూ నవ్వుకున్నారు.
1: ఎవ్రీబడి లాఫ్డ్.
2: దానికి కారణం చెప్తాను వినమన్నాడు కృష్ణుడు.
1: కృష్ణ సెడ్ లిసన్ టు మీ ద రీజన్ బిహైండ్
2: దిస్. పతుల పలు మాటలకు ఎదురు చెప్పంగబోదు.
1: వాట్ ఎవర్ హస్బెండ్స్ సే షీ విల్ నెవర్ అపోజ్ ఇట్.
2: వారి సేవలు చేయగా తీరదనదు.
1: She will never say, I have no time to serve you.
2: Tanakununna daniche trupti ganuchunundu.
1: She has got highest satisfaction with the lot she has.
2: Draupati ki saati ye pati uratayu ledu.
1: No one would ever equal Draupadi in chastity.
2: Kanukane Draupadi chala pati urata annadu.
1: So Draupadi is a chaste woman.
2: Alanti paristhitilo evaru panchapandavulu ante panchapandavulu panchapranamule.
1: పంచపాండవస్ ఫైవ్ పాండవస్ ఆర్ ఫైవ్
2: దాన అపాన వ్యాన ఉదాన సమాన అవి పది ఐదు రూపాయలుగా కనిపిస్తున్నాయి ఐదు మంది భక్తులు కాదు పంచప్రాణములకు తాను పతి
1: దీస్ ఆర్ ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్
2: ఆమెకు పంచప్రాణములే పతి
1: ఆల్ ది ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్
2: ఒక్కొక్క ప్రాణం ఒక్కొక్క పతిగా ఉంటుంది
1: ఈచ్ ప్రిన్సిపల్ ఇస్ అ మాస్టర్
2: వాయుపుత్రుడు అది పంచప్రాణంలో ఒకటి వాయుపుత్రుడే భీముడు
1: ద సన్ ఆఫ్ విండ్ ఇస్ భీమ
2: ఇంద్రుని యొక్క పుత్రుడే అర్జునుడు
1: సన్ ఆఫ్ ఇంద్ర
2: ఈ విధంగా పంచప్రాణములు కూడాను ఆమె పతులుగా మారారు
1: Therefore all the five life principles are
2: ఐదు మంది భర్తలు కాదు ప్రాకృతమైన భర్తలు కాదు వాళ్ళు
1: నాట్ వరల్డ్లీ ఫైవ్ హస్బెండ్స్
2: ఇలాంటి సమయంలో భీష్ముడు ధర్మాన్ని బోధిస్తున్నాడు
1: At that time, Bhishma was teaching principles of dharma.
2: Dharmaja.
1: Dharmaja.
2: Rajyanu jayinchavu.
1: You conquered this kingdom.
2: Krishna yokka anugraham cheta neevi pavitratamaina danni pondagaligavu.
1: Because of Krishna's grace, you could come to this level.
2: Krishna emanukunnavu. మీ మిత్రుడిగా భావిస్తున్నావు భావమర్దిగా భావిస్తున్నావు నీ యొక్క సంబంధిగా భావిస్తున్నావు చాలా పొరపడుతున్నావు కృష్ణుడు సాక్షాత్ నారాయణుడు
1: హూమ్ డూ యూ థింక్ కృష్ణ ఈస్ యూ థింక్ దట్ హీస్ యువర్ బ్రదర్ ఇన్ లా దట్ హీస్ ఫ్రెండ్ నో నో హీస్ వెరీలీ గాడ్
2: దేహ సంబంధమైనటువంటి ఈ యొక్క సంబంధాన్ని మీరు పెట్టుకోకండి
1: డోంట్ గో బై ది బాడీ రిలేషన్
2: అలాంటి భగవంతునితో నీవు ఆడుకొని పాడుకొని ఆనందంగా మీరు కాలం గడుపుతున్నారు
1: యూ హావ్ బీన్ స్పెండింగ్ ద టైం ప్లేయింగ్ విత్ హిమ్ కన్వర్సింగ్ విత్ హిమ్
2: పాండవులారా మీది
1: హౌ లక్కీ యు ఆర్ పాండవ
2: అని చెప్పి శాంతి పర్వాన్ని బోధిస్తున్నాడు
1: సో సేయింగ్ హి స్టార్ట్
2: మానవుడు ఏ విధంగా ఉండాలి
1: హౌ షుడ్ మ్యాన్
2: ఏ విధంగా నడుచుకోవాలి
1: హౌ షుడ్ హి బిహేవ్
2: ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి స్థితి లోపల తాను మనసుకు ధైర్యంగా సాహసంగా ఉండాలి
1: హౌ షుడ్ హి పిక్ అప్ కరేజ్ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీ
2: మానవుని యొక్క నిత్య జీవితానికి సంబంధించిన ధర్మాలు బోధిస్తున్నాడు
1: సో హి వాస్ టీచింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ధర్మ విచ్ హస్
2: పాండవులందరూ తల వంచుకొని వింటూ ఉన్నారు
1: పాండవస్ వర్ లిజనింగ్ టు ఆల్ దీస్ థింగ్స్
2: కానీ
1: బట్
2: ద్రౌపది దానిని భరించుకోలేకపోయింది
1: ద్రౌపది కుడ్ నాట్ బేర్ ఆల్ దిస్ హ్యాస్ హ్యాపెనింగ్
2: ఒక హాస్యంగా నవ్వలేదు
1: షీ డిడ్ంట్ లాఫ్ సర్కాస్టిక్
2: అవమానంగా నవ్వలేదు
1: నాట్ అవుట్ ఆఫ్ షేమ్
2: ఏదో ఒక విధంగా వచ్చేసి అని నవ్వింది పాపం
1: షీ జస్ట్ లాఫ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ ది టీచింగ్
2: ఇంతమంది లోపల ద్రౌపది నవ్వింది కదా అని చెప్పని భీమునికి భుజములు కదిలిపోయినాయి
1: బికాస్ ద్రౌపది లాఫ్ లౌడ్లీ భీమ వాజ్ ఫ్యూరియస్ అండ్ జస్ట్ మూవింగ్ హిస్ మజిల్స్
2: ధర్మము తేన ధర్మజుడు మరి ఏం చేయలేదు కళ్ళెత్తి ద్రౌపది వైపు చూచాడు
1: ధర్మజాది ఎంబాడిమెంట్ ఆఫ్ ధర్మ స్టేర్డ్ ఎట్ హర్ స్టర్న్ లుక్
2: ఇంకా అర్జునుడు
1: అర్జున
2: ఆమెను ఒక విధమైనటువంటి ఒక ద్వేషంతో చూసినట్టుగా కన్నులతో చూచాడు
1: He opened his eyes, Arjuna, and looked at her with all anger and fury.
2: ఇది నీకు కామన్ సెన్స్ లేకుండా ఉంటుందారి.
1: You don't have common sense.
2: జనరల్ నాలెడ్జ్ లేకుండా ఉంటుంది.
1: You don't have general knowledge.
2: కాబట్టి కామన్ సెన్స్ జనరల్ నాలెడ్జ్ లేకుండా ఇంతమంది సభ లోపల నీ విట్టు నవ్వటం ఎట్టని అని ఆయన ఊహతో ఆ విధంగా భావించాడు.
1: His looks conveyed the feeling that Draupadi didn't have these two, common sense and general knowledge.
2: కానీ సత్యాన్ని గుర్తించినటువంటి భీష్ముడు
1: భీష్మ who has known the truth.
2: ధర్మజ
1: said ధర్మజ అర్జున
2: నకుల సహదేవ
1: నకుల సహదేవ
2: తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ద్రౌపదిని
1: డోంట్ బి మిస్టేకన్
2: ద్రౌపది చాలా పవిత్రత
1: ద్రౌపది
2: ఆమె యొక్క గుణము ఆమె యొక్క ఇది ఎవరు కూడా ఏ విధంగాను తప్పు పెట్టడానికి వీల్లేదు
1: నోబడి క్యాన్ పాయింట్ అవుట్ దేర్
2: కారణం లేకుండా ఆమె నవ్వలేదు
1: షీ వోంట్ లాఫ్ వితౌట్ ఎనీ రీజన్
2: కారణము
1: ఐఎమ్ ది కాజ్ ఫర్ ఇట్
2: నేనే కారణము
1: ఐఎమ్ రెస్పాన్సిబుల్
2: అని చెప్పి అమ్మా ద్రౌపది రా అని దగ్గర పిలిచాడు
1: హి సెడ్ ద్రౌపది కమ్ హియర్
2: అమ్మా నీవు నవ్వినందుకు కారణం ఏమిటో చెప్పు పది మందికంతా కూడా సత్యం గుర్తించుకొని ఈ యొక్క దోషమును నిర్మూలం గావించుకోవచ్చు
1: లెట్ ఎవ్రీవన్ నో ద ట్రూత్ ప్లీజ్ టెల్ వై యు హావ్ లాఫ్డ్
2: అప్పుడు ద్రౌపది చెప్పింది
1: పితామహ
2: మీ వాక్యములకు మేము ఎప్పుడు కూడా గౌరవాన్ని అందిస్తున్నాము
1: ద్రౌపది స్టార్టెడ్ టెల్లింగ్
2: సత్యానికే మా జీవితాన్ని అంకితం చేస్తున్నాము
1: వి హావ్ డెడికేటెడ్ అవర్ లైఫ్
2: ధర్మానికే మా ప్రాణాలంతా అంకితం చేశాము
1: వి హావ్ గివెన్ అప్ అవర్ లైఫ్ ఫర్
2: అలాంటి దాన్ని నేను హాస్యాస్పదంగా నవ్వడానికి వీలు లేదు
1: ఇట్స్ నో పాసిబుల్ టు లాఫ్ అట్ ఇట్
2: మీరు మొదటి నుంచి కౌరవ పక్షంలో ఉంటుండి కౌరవులకంతా కూడా ఉన్న సైన్యాధిపతిగా నిలిచారు
1: However, you have been supporting Kauravas all the time.
2: Chinna
1: and you are the chief of their army.
2: Kauravulu madhyalone meeru perugutu vacharu.
1: You always spent the company. spent your time in the company of Kauravas.
2: ఈ ధర్మాలు మీరు కౌరవులకు ఎందుకు చెప్పిండకూడదు?
1: But why did you not teach this dharma to Kauravas?
2: సత్యమూర్తులైనటువంటి ధర్మమూర్తులైనటువంటి నా పతులకు మీ ధర్మాలు చెప్పనక్కర్లేదే.
1: Your teaching is not necessary to my husbands who are men of truth and dharma.
2: వాళ్ళు సత్యము ధర్మము సార్ పూర్తి తెలుసు.
1: They know satya and dharma well.
2: కానీ సత్య ధర్మము తెలియనటువంటి కౌరవులకు మీరు ఎందుకు ఈ బోధనలు మీరు ఎందుకు చేయలేదు? దానివల్ల నాకు నవ్వు వచ్చింది.
1: Kauravas do not know anything about satya and dharma.
2: ఎవరికి బోధ చేయవలనో వారికి చేయలేదు. కానీ ఎవరికి బోధ అక్కర్లేదో వాళ్ళకి చేస్తున్నారు.
1: యు డిడ్ నాట్ టీచ్ దోస్ దట్ రిక్వైర్ యువర్ టీచింగ్ అండ్ యువర్ టీచింగ్ దోస్ హూ డోంట్ నీడ్ ఇట్.
2: మీ బోటి పెద్దలకు సరి అయినటువంటిది కాదు అని సత్యం చెప్పింది.
1: She said this truth openly. It's not proper for you to
2: appudu bhishmudu satyanni gurtinchi tan chepparu avunu idi naa avashyame.
1: Bhishma understood.
2: Aithe nenu modalinchi kudanu kauravula tindi tintu vachanu.
1: In fact, I have been carrying on my living in the
2: kauravula madhyalo jeevithamini gadaputu vachanu.
1: I spent my life on amidst kauravula.
2: Aa paapa tindi nenu tinatam chetane.
1: Because the food I have partaken there,
2: naalo unnatundi dharma sutrulanta kudunu attadugunu padipoyinayi.
1: All dharma is at the bottom level.
2: Na paapam bhavamulanta kudunu payana theeritu vachayi.
1: All sinful ideas are on the top.
2: Ee naadu nee bhartha vesinatundi ambulo cheta.
1: Because of the arrows shot by your husband,
2: na paya raktamanta kari poyindi.
1: All the blood on the top,
2: aa chedda raktamanta kudunu poyindi.
1: The bad blood is lost.
2: Aa durbuddhulu yokka durbhavamulu yokka raktamanta kudunu kari poyindi.
1: All the bad ideas, bad thoughts that came out.
2: Ippudu nirmalamaina nischalamainatundi yokka blood naa nunchi aavirbhavistundadi.
1: That pure sacred blood is not
2: coming. Andu nenu dharmanni bodhisthunnanu.
1: Therefore
2: inta kaalam nenu dharmanni bodhinchukunda undaniki moola kaaranamu ee paapulainatundi yokka kauravulu yokka bodhinam naa yokka deento ee vidhamaina dosham kalpinchindi.
1: I did not teach dharma before. I was in the company of these worldly sinners.
2: Manam tinne tindi yokka doshalu kuda nu adhikanga untunnayi.
1: So there are so many mistakes, so many defects.
2: Paapapu tindi manam bodhinchinappudu పాప భావములే మన నుంచి వస్తుంటాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు పార్టేక్ ద ఫుడ్ అవుట్ ఆఫ్ సిన్ఫుల్ యాక్ట్స్
2: గొప్ప జ్ఞాని భీష్మాచార్య.
1: భీష్మ ఇస్ వన్ ఆఫ్ విజ్డమ్.
2: కానీ ఇట్టి దుర్భావములు అతనికి రావడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఆర్ ద రీజన్ ఫర్ ఆల్
2: ఈ పాపం సొత్తంతా భుజించాడు.
1: బికాజ్
2: నా రక్తమంతా పాపపు రక్తమే.
1: హిస్ బ్లడ్ ఇస్ ఫుల్ ఆఫ్ దిస్.
2: నా ఫుడ్ ఎలాంటిదో నా హెడ్ అలాంటిదిగా మారిపోయింది.
1: యాజ్ ఇస్ ది ఫుడ్ సో ఇస్ ద హెడ్.
2: కనుకనే నా యొక్క దోషం ఈ విధంగా ఉంటుండాలని ఒప్పుకున్నాడు.
1: హి యాక్సెప్టెడ్ హిస్ మిస్టేక్స్.
2: ద్రౌపది నవ్వటంలో ఎట్టి దోషము లేదు.
1: దేర్ ఇస్ నో మిస్టేక్ ఇన్ ద లాఫ్టర్ ఆఫ్ ద్రౌపది.
2: నీకు బోధన చేయటమే నా తప్పు కనుకనే దీనికి ఆమెకు నవ్వింది.
1: ఇట్స్ ఓన్లీ మై మిస్టేక్ దట్ మేడ్ హర్ లాఫ్.
2: అప్పుడు రాజులు, తర్వాత ఋషులు, మునులు, యోగులు అందరూ కూడా ఈ విధమైనటువంటి యొక్క ఫుడ్ లోపల, తిండి తీర్థాదుల లోపల ఇంత దోషం ఉన్నదా అని ఆనాడు గుర్తించారు.
1: Then, at that time, kings, sages, saints and seers
2: recognized.
1: Even to laugh, there must be
2: appropriate time.
1: Draupadi has got that right.
2: ఆమె సత్యసూక్తుల లోపల జీవితం గడిపినటువంటిది.
1: She spent her life.
2: ధర్మాచరణ లోపల తన జీవితాన్ని అంతా అంకితం చేసినటువంటిది.
1: She dedicated her life in following the principles of dharma.
2: ఒకానొక సమయం లోపల దుర్వాసుడు ఎంతో మంది శిష్యులతో పల అరణ్యంలో ప్రవేశించాడు.
1: అట్ వన్ టైమ్ దుర్వాస కేమ్ విత్ మెనీ ఆఫ్ హిస్ డిసైపుల్స్.
2: పాండవులను అవమానపరచాలని వచ్చాడు.
1: ఓన్లీ టు హ్యూమిలియేట్ పాండవస్.
2: కానీ ఎంత ఋషి అయినప్పటికీ ధర్మస్వరూపులైనటువంటి వారిని ఎవ్వరూ ఏమీ చేయలేరు.
1: హి మే బి గ్రేట్ సేజ్ బట్ హీ కాంట్ హార్మ్ ఎనీబడి.
2: ధర్మజుడు వచ్చాడు.
1: ధర్మజక్కే
2: ద్రౌపది ఇన్ని వేల మంది శిష్యులతో పల దుర్వాసుడు వచ్చాడు. అతనికి భోజనం పెట్టాలి, మనం ఏం చేయాలి?
1: దుర్వాస కేమ్ హియర్ విత్ థౌసండ్స్ ఆఫ్ హిస్ డిసైపుల్స్. హౌ టు ఫీడ్ దెమ్?
2: లక్షలాది ప్రజలకంతా భోజనం పెట్టేటువంటి యొక్క నా చేతులు ఈనాడు కొంతమందికి పిచ్చం పెట్టలేకుండా పోతున్నాను.
1: దీస్ హ్యాండ్స్ సర్వ్డ్ లక్స్ అండ్ లక్స్ ఆఫ్ పీపుల్ ఎర్లియర్. నౌ ఐ యామ్ నాట్ ఏబుల్ టు సర్వ్ యు. హి ఫెల్ట్ సో సాడ్.
2: అప్పుడు కూడా ద్రౌపది, మనమేమి విచారించనక్కర్లేదు మాట.
1: దెన్ ద్రౌపది సెడ్ డోంట్ వరీ నౌ.
2: ఆపద్ బంధవుడు ఉంటున్నాడు.
1: గాడ్ ఈస్ దేర్.
2: అనాథ రక్షకుడు ఉంటున్నాడు.
1: హి విల్ ప్రొటెక్ట్ ద పూర్.
2: సమయ స్ఫూర్తిగా సార్ సంరక్షించేటువంటి భగవంతుడు మనకున్నాడు.
1: గాడ్ విల్ ప్రొటెక్ట్ అస్ అట్ ద రైట్ మోమెంట్.
2: మనం విచారం ఎందుకు చేయాలి?
1: దెన్ వై షుడ్ యు వరీ?
2: కృష్ణుని ప్రార్థించింది.
1: షి ప్రేయ్డ్ టు కృష్ణ.
2: కృష్ణ ఈ సమయంలో నీవు తప్ప మరొకరు లేరు మాకు.
1: అట్ దిస్ మోమెంట్ వీ డోంట్ హ్యావ్ ఎనీబడి ఎనీవన్ ఎల్స్ అదర్ దాన్ యు.
2: నీవే మమ్మల్ని రక్షించాలి.
1: యు షుడ్ ప్రొటెక్ట్.
2: అందులో నా ఆ యొక్క దుర్వాసుడు మహా కోపిష్టి.
1: దుర్వాస
2: అతని కోపానికి నా పతులు బలి కాకుండా ఉంటుండాలి.
1: సీ దట్ మై హస్బెండ్
2: నేను బలి
1: because of him.
2: Chudan tana swarthanni kuda tyagam chesindi.
1: Let anything happen to me
2: paravaledu na patulu matram bali kaakudadu.
1: Let anything happen to me, see that my husband would be safe.
2: Kariku varanu rakshinchamani koraadu. Korindive
1: and she prayed. that her husband should be protected.
2: అప్పటికప్పుడు కృష్ణుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు.
1: కృష్ణ అపియర్డ్ దేర్ అట్ దట్ మూమెంట్.
2: ఎప్పుడో బయలుదేరి వచ్చినట్టుగా చెప్తూ వచ్చాడంత ద్రౌపదికి.
1: He started telling as if he started there his journey long back.
2: మీరు అడవికి వెళ్ళినప్పటి నుంచి మిమ్మల్ని చూడాలని ఎంతో ఆశపడింది అని సామాన్య మానవుని వలె తాను కూడా చెప్తూ వచ్చాడు. తినివాడు వచ్చినట్టుగా ఊరికి చూచి ఆనందించకూడదు.
1: Can't he be happy
2: by this meeting?
1: And then he started acting there.
2: Draupadi. Chaala aakali vestunnadu.
1: I am very hungry.
2: Durvasude annam pettalekunda pothunnamu. Neeku ekkada mem annam pettagalamu. Brahmandamantade boddalo unnatti neeku bachcha bhojyam nem pettataguna.
1: We could not serve food even to Durvasa. Oh Krishna, how could we serve you food?
2: Neevu vere ottinchina oka peddaga. నాకు అన్నం కావాలంటున్నావు.
1: బట్ యూ సే దట్ యు వాంట్ ఫుడ్.
2: ఎక్కడ నుంచి తెచ్చేది?
1: వేర్ ఫ్రమ్ కెన్ ఐ గెట్ ఇట్?
2: మేము అడవుల పాలైపోయినాము.
1: వేర్ ఇన్ ద ఫారెస్ట్?
2: కనుక కండమూలాదులతో మనం కాలం గడుపుతున్నాము.
1: వి స్పెండింగ్ టైం ఈటింగ్ లీవ్స్ అండ్ ట్యూబర్స్.
2: కృష్ణ నీవే చెప్పు, ఏదైనా ఒక ఇది ఉంటే తప్పక నేను అందిస్తాను, నా ప్రాణాన్ని నేను ఇస్తాను అంటుంది.
1: కృష్ణ టెల్ మీ సమ్వేర్ అదర్, ఐ విల్ రాదర్ గివ్ మై లైఫ్.
2: ద్రౌపది, ఇద్దరు వండినటువంటి పాత్ర ఏదైనా ఉంటే తీసుకుంటా.
1: బ్రింగ్ ఎనీ వెసల్ ప్రెసెంట్ ఇన్ సైడ్.
2: దాని ఏమైనా శేషం ఏమైనా ఉంటుందేమో చూడమని.
1: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ బ్యాలెన్స్,
2: ద్రౌపది ఏ పని చేసినా కానీ పరిశుద్ధంగా చేసేటువంటి
1: వాట్ ఎవర్
2: కూడా అంత శుద్ధంగా ఉండేటువంటిది. పాత్రలు చేసినా పాత్రలు కూడా అంత శుద్ధంగా ఉండేటువంటిది. ఏ పని చేసినా ఇల్లు కూడా ఎప్పుడు అద్దం వలె శుభ్రంగా ఉండేటువంటిది.
1: షీ విల్ కీప్ ఆల్ ద వెసల్స్ క్లీన్, ఎవ్రీథింగ్ నీట్ అండ్ టైడీ.
2: అంతా కూడా క్లీన్ గా ఉండేటువంటి,
1: ఎవ్రీథింగ్ విల్ పర్ఫెక్ట్లీ క్లీన్.
2: కృష్ణ నీకు తెలీదా, పాత్ర బాగా తోవి పెట్టేశాను, అందులో ఏమాత్రం కూడా నేను ప్రసాదం ఉంచలేదని.
1: ఐ వాష్డ్ ఆల్ ద వెసల్స్, దేర్ ఇస్ నో
2: తీసుకుంరా అన్నాడు.
1: హి సెడ్ బ్రింగ్ ఇట్.
2: సరే, కృష్ణ అర్జున శిరసా వహించింది.
1: సో షీ ఫాలోడ్ కృష్ణాస్ కమాండ్.
2: ఏమి చెప్తే చేయటమే ఆ ద్రౌపది యొక్క స్వభావం.
1: ద్రౌపది నేచర్ ఇస్ టు డూ ఇన్ టోటో వాట్ ఎవర్ దట్ ఇస్ సెడ్.
2: అతను అటు ఇటు చూచాడు. వెనక తట్టు ఒక కంఠం దగ్గర ఒక చిన్న బలుసాకు ఖర్చుకొని ఉంటుండాలి. ఆనాడు ఆకుకూర వండింది పాపం.
1: దట్ వాస్ ది డే వెన్ షీ కుక్డ్ గ్రీన్ లీవ్స్ and Krishna tossed that vessel on both sides and found little leaf towards the neck of the vessel.
2: Kinda koncham idi karichundi
1: and she saw
2: danni ve naaku annadu
1: and said give me offer that.
2: Danni teesindi Krishna ani vesindi paapam
1: and she just offered it to him. Krishna
2: said akshayam annadu.
1: He said akshayam, let it be infinite.
2: Danito కృష్ణుని యొక్క కడుపంతా నిండిపోయింది.
1: కృష్ణాస్ హంగర్ ఇస్ టోటలీ.
2: భగవంతుని తృప్తి అయినప్పుడు ప్రపంచమంతా తృప్తి అయిపోతుంది.
1: And God is satisfied, the whole world will be satisfied.
2: నీకి గాని వాడనైతే లోకమాత, నేను లోకమందు లోకు అవుదు లోకమాత. ఎప్పుడు భగవంతుని కానప్పుడు ఎవరికి కాడు వాడు.
1: When God denies you, nobody would ever accept you.
2: భగవంతుడు ఎస్ అన్నాడు, అందరూ ఎస్ అంటారు వాడు.
1: When God says, everybody will say yes.
2: కనుకనే కృష్ణుడు తృప్తి పడ్డాడు.
1: కృష్ణ ఇస్ సాటిస్ఫైడ్.
2: ఈ దుర్వాసుడు తెచ్చినటువంటి శిష్యులకు అందరికీ కడుపులు నిండిపోయినాయి.
1: ది స్టమక్స్ ఆఫ్ ది డిసైపుల్స్
2: స్నానానికి వెళ్ళినటువంటి వాళ్ళంతా అక్కడి నుంచి అట్టనే వెళ్ళిపోయారు, ఇంకా వీరి దగ్గరికే రాలేదు.
1: దే స్టార్టెడ్ టర్నింగ్ బ్యాక్, దే డిడ్ నాట్ రీచ్ ది స్పాట్.
2: ఈ విధంగా ద్రౌపది యొక్క కడుపంతా నిండిపోయింది.
1: కృష్ణాస్ హంగర్ ఇస్ టోటలీ.
2: భగవంతుని తృప్తి అయినప్పుడు ప్రపంచమంతా తృప్తి అయిపోతుంది.
1: గాడ్ ఈస్ సాటిస్ఫైడ్, ద హోల్ వరల్డ్ విల్ బి సాటిస్ఫైడ్.
2: నీకు గాని వాడనైతే లోకమా.

0: They started turning back. They did not reach this spot.
1: ఈ విధంగా ద్రౌపది యొక్క గుణము అంత భక్తి ప్రపత్తులతో ఉండినటువంటి అన్ని కష్టాలకు గురి కావటం చేతని ఆమె యొక్క పేరు ప్రతిష్ఠలు భగవంతుడే మెచ్చుకున్నాడు.
0: దట్ వాస్ ది క్యారెక్టర్ నోబిలిటీ వర్చ్యూ ఆఫ్ ద్రౌపది ప్రైజ్డ్ బై గాడ్ హింసెల్ఫ్.
1: కనుక మనం వారి మెప్పులకు వీరి మెప్పులకు మనం ప్రయత్నం చేయనక్కర్లేదు.
0: వి షుడ్ నాట్ వర్క్ టు విన్ ది నేమ్ ఆఫ్ ఎనీబడీ.
1: ఇటువంటి యొక్క విషయాల కోసమే మనం ఎన్నో విధమైనటువంటి అర్పణలు చేయనక్కర్లేదు.
0: నాట్ ఫర్ వరల్డ్లీ థింగ్స్.
1: భగవంతుని మెప్పును సంపాదించడానికి తగిన కృషి చేయాలి.
0: వీ షుడ్ డూ ఎవ్రీథింగ్ సో యాజ్ టు విన్ గుడ్ నేమ్.
1: ఆ మెప్పును ఒకదాన్ని మనం పొందితేనా ఇంకంతా మనం పొందినట్టే, ప్రపంచాన్నే మనం పొందినట్టే.
0: వెన్ వన్స్ గాడ్ ఈస్ ప్లీజ్డ్ ద హోల్ వరల్డ్ ఈస్ ప్లీజ్డ్.
1: భగవంతుడే మనకు ప్రేమపూర్వకంగా ఉన్నప్పుడు ప్రపంచమంతా మన హస్తగతం అయిపోతుంది.
0: వెన్ వన్స్ గాడ్ లవ్స్ యూ, you will have the whole world under your control. That's what Chagaraj said.
1: Nee anugraha balam okkatunte chalu Rama, sarva grahamulu na hastagatam aipothayi annadu.
0: Chagaraj said, oh Rama, if I have got the strength of your grace, the rest of the planets will be under my control.
1: Kanuka bhagavantuni anugrahaniki patrudu kavalante
0: in order to deserve
1: manam kashtanashtamulu sukhadukhamulu kirti apakirtulaku annitini manam edurukovali.
0: We should face both of these twins, the pain and the
1: anni
0: samayamni
1: endu
0: profit and loss.
1: Bhagavantuni yokka naamanni manam smarinchali.
0: At all times we should chant the name of God.
1: Bhagavantuni premaku manam paathrulu kaavali.
0: We should deserve the love of God.
1: Aa premaku paathrulaithe ink deeniki manam veravanakkarledu.
0: When once you are the recipient of God's
1: sarvamuni
0: love, you don't need to fear. It amounts to achieving everything else in this world.
1: Kanuka manamu bhagavantuni anugraham kosamani mana yokka సమత్వాన్ని మనం పెంచుకోవడానికి ప్రయత్నించాలి.
0: టు విన్ ది గ్రేస్ ఆఫ్ ద లార్డ్ వీ షుడ్ డెవలప్ దిస్ ఈక్వల్ మైండెడ్నెస్, ఈక్వానిమిటీ.

0: Without truth, righteousness, peace and love, all the forms of knowledge that we acquire are useless.
1: Satya dharma prema shantulu lekunna bahuda satkarya sabambusunna.
0: One may take to sacred activity and good deeds, but bereft of truth, righteousness, peace and love, they would all be in vain.
1: Satya dharma premam shantulu lekunnam dana dharmalu sarthakachasunnam.
0: Acts of charity and kindness will have no place and no value at all if there is no peace, righteousness and love.
1: Ujjogamulu jesi yanta padavinunna satya dharma prama shantulu lekunna.
0: One may occupy exalted position, one may be in very high positions. What far are they without truth, righteousness, peace and love?
1: Satya dharma premam shantulu lekunna bahuda satkarya labhambusunna.
0: All actions of goodness, all good deeds that you do, what for are they without truth, righteousness, peace and love?
1: Prema sarupulara,
0: embodiments of love.
1: Manavudu shanti nimittamai janminchadu kani padavula kosam janminchaledu.
0: Man is born to be peaceful and not to occupy positions of authority.
1: Enni undinappatikini manavuliku shanti lekundina jeevitame shunyam.
0: You may have lots of things in life, but without peace, the life has no meaning and value.
1: Aneka mandi srimantulu unnaru.
0: There are many rich people.
1: Kotlaku vidyavantulu unnaru.
0: There are crores and crores of educated people.
1: Inka aneka vidyavantulu kuda nu goppa goppa padavillo ledinattu vaaru unnaru.
0: There are people who are occupying very high positions in life.
1: Kani veerandari valla jagatlo em jarugutunnadi.
0: What is that is all happening in this world with these people?
1: Veerale yokka kanchidaralu chuchuvaliki variki samayam ledu.
0: They have no time to see the suffering of the poor and the needy people.
1: Veerala paristhiti emiti?
0: What is the position of poor people?
1: వారి విషయాన్ని ఎవరు కూడాను తరం చేసినటువంటి వారు లేరు.
0: దేర్ ఆర్ నన్ యాక్చువల్లీ స్పీకింగ్ టు బాదర్ ఆర్ థింక్ అబౌట్ దెమ్.
1: ఏ బజారు నందు చూసినా కూడా ఇది సోషల్ వర్క్, సోషల్ వర్క్, సోషల్ వర్క్. ఏమి సోషల్ వర్క్?
0: యు గో టు ఎనీ స్ట్రీట్ ఇన్ ది నేమ్ ఆఫ్ సోషల్ వర్క్ సో మెనీ పీపుల్ డూ ఇట్. వాట్ ఈజ్ సోషల్ వర్క్ ఇన్ ఫ్యాక్ట్?
1: ఎవరు కూడాను షో వర్క్ చేస్తున్నారు కానీ సోషల్ వర్క్ చేయటం లేదు.
0: All are involving, indulging in show work and there is no social work.
1: ఇంటికి అమ్మా భిక్షాంతేహి అని ఎవరైనా వస్తే వెళ్ళిపో అని చెప్తున్నారు.
0: If anyone approaches you to doorstep with a begging bowl, asking for alms, you'll neck him out.
1: మానవులకు దాన ధర్మాల వల్లనే ఒక విధమైనటువంటి సత్య ధర్మ శాంతి ప్రేమలు లభిస్తున్నాయి.
0: Man will enjoy the truth, peace and love if at all he is compassionate enough.
1: Asalu manava ante artham emite gurtinchukovatam ledu.
0: No one is understanding the very meaning of this word manava.
1: Manava,
0: manava.
1: Managa manishi.
0: Ma means the human being, manishi.
1: Kani ee manishiki edi mukhyamu?
0: What is important for a human being?
1: Asalu vettam mukhyama?
0: Is it desire or ambition?
1: Abhruddhi kavatam mukhyama?
0: Is it progress in life?
1: Anandanni anubhavinchatam?
0: Is it to experience happiness and pleasure?
1: Edi kuda dukham kadu. Manavudu sukha dukhamalato janminchinadu kani కేవలం సుఖమునే పొందాలని కాదు.
0: మ్యాన్ ఇస్ బోర్న్ నాట్ టు ఎంజాయ్, నాట్ టు బి మ్యూర్లీ హ్యాపీ.
1: తోటి మానవులకు తోడుపడి లేకున్నా మనసు ఎట్టు శాంతి కలుగునవయ్యా?
0: హౌ కెన్ ఎక్స్పెక్ట్ మ్యాన్ టు రిమైన్ ఇన్ పీస్ ఇఫ్ హీ డజంట్ కమ్ ఫార్వర్డ్ టు హెల్ప్ ద ఫెలో మ్యాన్?
1: తోటి మానవులకు మనము సహాయం చేయాలి.
0: వీ షుడ్ హెల్ప్ ది ఫెలో మ్యాన్.
1: అందరికీ ఏదో కష్ట సమయము సుఖ సమయము వస్తుంటుంది సూర్య తేజస్సు వల్లే.
0: ఇన్ దిస్ లైఫ్ సంథింగ్ లైక్ సన్ రైజ్ అండ్ సన్సెట్ వీ డూ హ్యావ్ ప్లెజర్ అండ్ పెయిన్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను ఏదో కొన్ని కష్టములు కలుగుతుంటాయి.
0: ఎవ్రీవన్ విల్ ఫేస్ సమ్ డిఫికల్టీస్ ఇన్ లైఫ్.
1: కానీ ఈ కష్టకరమైన సుఖములు రెండు కూడాను ఒకటిగా భావించాలి.
0: వన్ హ్యాస్ టు కన్సిడర్ విత్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వానిమిటీ అలైక్ ద ప్లెజర్ అండ్ పెయిన్.
1: దుఃఖంలో ఆనందం ఉన్నది, ఆనందంలో దుఃఖం ఉన్నది.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ప్లెజర్ ఇన్ పెయిన్ అండ్ దేర్ ఇస్ ఆల్సో పెయిన్ ఇన్ ప్లెజర్.
1: కనుక సుఖ దుఃఖములు రెండు కూడాను మానవుని యొక్క మంచి చెడ్డలే.
0: Therefore, the pleasure and pain would make you happy and also grief-stricken accordingly.
1: కాని మానవుడు అభివృద్ధి అయినందుకు ఇరెండింటిని సమానంగా చూసుకోవాలి.
0: In order to progress in life, we have to develop the spirit of equanimity of both pleasure and pain.
1: కనుక ఈ సమానత్వం అనేటువంటిది లేకుండా పోతే మనం సమాజం ఎట్టవుతాం?
0: If there is no samatva, the equality, how can we call ourselves samaja, society?
1: సమాజము సమాజము.
0: We say samaja, society.
1: సమానత్వం లేనటువంటి వాడు సమాజంలో ఎట్టు పుట్టుతాడు?
0: If there is no samanatva, equality, how do you call yourself samaja, society?
1: కష్టంలో సుఖమున్నది.
0: In fact, there is pleasure in pain.
1: సుఖంలో కష్టమున్నది.
0: And there is difficulty in pleasure.
1: కానీ ఈనాటి మానవుడు ఎన్ని సుఖములు పొందినప్పటికీ ఒక్క కష్టమేమైనా వచ్చిందంటే తట్టుకోలేడు.
0: మ్యాన్ ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటెడ్ ప్లెజర్స్ దట్ హీ పాసెస్ త్రూ ఇన్ హిస్ లైఫ్ సోజర్న్ ఈజ్ వెరీ మచ్ డిస్టర్బ్డ్ విత్ ది స్లైటెస్ట్ ఆఫ్ ది డిఫికల్టీ.
1: ఒక శ్రీమంతుని దగ్గరికి వెళ్లి, అయ్యా మీరు ఆనందంగా ఉన్నారు కదా అని ప్రశ్నించండి.
0: ఇఫ్ యూ అప్రోచ్ ఎ రిచ్ మ్యాన్ అండ్ ఇఫ్ యూ ఆస్క్ హిమ్ ఆర్ యూ హ్యాపీ,
1: అయ్యా నాకేమి తక్కువ ధనం ఉన్నది.
0: He will say, there is no shortage whatsoever, I have plenty of money.
1: నా కుమారులందరూ కూడా గొప్ప గొప్ప పదవుల్లో ఉన్నారు.
0: My sons are in very high positions.
1: నా ఇంటిలో అన్ని గొప్ప గొప్ప సామాన్లు అంతా పెట్టుకున్నాము.
0: I got all comforts and conveniences at my residence.
1: మా కష్టములకు ఎట్టి బాధలు లేవు.
0: We don't have any troubles or difficulties.
1: కానీ అన్నీ ఉన్నవి, కానీ మనశ్శాంతి లేదు.
0: We have all that is all possible, but there is no mental peace.
1: ఈ పర్సనల్ శాంతి ఎట్ట వస్తుంది?
0: హౌ డు ఎక్స్పెక్ట్ దిస్ మెంటల్ పీస్?
1: అయ్యా నీవెవరు నీవెవరు నీవెవరని మనం ప్రశ్నిస్తున్నాం.
0: వీ గో ఆన్ క్వశ్చనింగ్ హూ ఆర్ యూ హూ ఆర్ యూ.
1: కానీ ఉన్నదంత దోషం ఎక్కడ, హూ ఆ మై అనేటువంటి క్వశ్చన్ వేసుకోవటం లేదు.
0: బట్ ద మిస్టేక్ లైస్ హియర్, వీ ఆర్ నాట్ పుటింగ్ అవర్ సెల్ఫ్స్ ఎ క్వశ్చన్ హూ ఆమ్ ఐ.
1: అది తెలుసుకుంటే అన్ని కష్టములు దూరం అయిపోతాయి.
0: When once you know yourself the reality, you will be free from all difficulties.
1: కనుకని
0: therefore
1: మానవుడు తన్ను తాను తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
0: So man must make every attempt to know his own true self.
1: తన్ను తాను తెలుసుకోకుండా ఎన్ని ప్రయత్నములు చేసి ప్రయోజనం ఏమిటి?
0: Without the awareness of the self, knowing the rest of the things are useless.
1: వానరు లేకున్నా విత్తనంబులు నాటి ప్రయోజనమేమిటి?
0: There are no rains on one hand, what is the fun of sowing seeds?
1: గొప్ప వర్షములు కురిచినప్పటికీ విత్తనములే నాటకుండా పంట పండునా?
0: In spite of downpour of rain on one hand, if you do not sow the seeds, can you expect harvest?
1: ఎందేనియు ఏ పని అయ్యను మూడు కూడా చేసినప్పుడే చేస్తుంది.
0: Anywhere, any task can be fulfilled with the combination of these three.
1: నెగటివ్ ఉన్నది, పాజిటివ్ ఉన్నది.
0: దేర్ ఇస్ నెగటివ్, దేర్ ఇస్ పాజిటివ్.
1: ఇవి రెండూ చేరినప్పుడే మనకు కరెంటు లభిస్తుంది, కానీ లేకపోతే లభించదు.
0: యు విల్ ఫైండ్ ద ఫ్లో ఆఫ్ కరెంట్ విత్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ దీస్, ద పాజిటివ్ అండ్ ద నెగటివ్.
1: కనుక దైవనామం మనదేందు ఉండటం చేతనే,
0: బికాస్ ద హోలీ మ్యాచ్లెస్ గాడ్స్ నేమ్ విత్ ఇన్ అస్,
1: ఈశ్వర సర్వభూతానాం,
0: God is present in all creatures.
1: Ishavasyam jagat sarvam.
0: The whole universe, cosmos is full of divinity.
1: Kanuka manaku daivattvam anetuvanti dani marchipoyi aneka rakamulaitvanti laukika bhautika sukhamulanu manam pondadaniki puttaledani telusukovali.
0: We have forgotten the innate immanent divinity within us and we go by the momentary worldly physical pleasures.
1: కనుక మొట్టమొదట ఆధ్యాత్మికం కొంచెం ప్రవేశపెట్టాలి.
0: Therefore we should step into the field of spirituality to begin with.
1: ఆధ్యాత్మికమే లేకుండా
0: without spiritual content
1: మనకి ఏమాత్రం కూడా మనుషత్వం అనేటువంటి అధికారమే లేదు.
0: We have no claim of authority to call ourselves human beings.
1: ఇది దైవాన్నే ద్రోహం చేసినట్టు అవుతుంది.
0: In fact we are betraying God himself.
1: దైవం ఉన్నది కేవలం తనను పూజించమని కాదు.
0: God does not expect you to worship him all along.
1: ఈ జగత్తులో ఉండేటువంటి భౌతికమైనటువంటి జీవితానికి కొంత ఆదర్శాన్ని అందించాలని.
0: Having been born in this world, we should set an ideal to the community.
1: ఒకానొక సమయంలో నారదుడు వెళ్లి విష్ణువుని ప్రశ్నించాడు.
0: At one time Narada approached Vishnu and questioned him.
1: స్వామి, నాకు ఏ విధమైనటువంటి మార్గంలో నాకు జన్మరాహిత్యం అవుతుంది.
0: He asked Swami, which path will take me to the birthless state or immortality or liberation?
1: అప్పుడు ఈశ్వరుడు చెప్పాడు, నేను అందరి యందు ఉంటున్నాను.
0: And God replied, I am in all of the beings.
1: అయితే నా యొక్క అంశము అందరి యందు ఉంటుండాలి.
0: My spark of divinity is present in all.
1: మనుష్యుడు కేవలము ఒక విధమైనటువంటి దైవ స్వరూపుడే కాని మానవుడు కాదు.
0: The human being in reality is divine in form and none else.
1: జీవుడు అనేటువంటి నెగటివ్ ఉండటం చేతనే దేవుడు అనేటువంటి పాజిటివ్ వచ్చి చేస్తుంది.
0: Because the human form is negative and the divinity within is positive.
1: నాయన, నేను లోక సంరక్షణ చేయాలంటే నేను లోకంలో ఉండేటువంటి ప్రజలంతా కూడా నా రూపాన్నే పొందాలి.
0: In order to be amongst the society, I should be surrounded by human beings.
1: కనుక నా యొక్క భావము మీ యొక్క ఆత్మగా నిలిచి ఉంటున్నది.
0: దేర్ఫోర్ ద డివైన్ ఫీలింగ్ ఈజ్ యువర్ వెరీలీ యువర్ ఓన్ సెల్ఫ్.
1: మీరందరూ కూడా ఆత్మచింతన చేయండి, తప్పక నేను వచ్చి అక్కడ నిలుస్తానన్నాడు.
0: కాన్స్టెంట్లీ కంటెంప్లేట్ రూమినేట్ ఆన్ యువర్ ట్రూ ఐడెంటిటీ ద సెల్ఫ్ దెన్ ఐ విల్ మేనిఫెస్ట్ అమంగ్ యూ.
1: కనుక అతని ఎందుకు ఉన్నటువంటి ఆత్మ అందరి ఎందుకు ఉంటున్నది.
0: ద కాస్మిక్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: అప్పుడే దైవత్వం అనేటువంటిది వెంటనే జంటనే ఇంటనే ఉంటుంటుంది.
0: దెన్ ఓన్లీ విల్ ఎక్స్పీరియన్స్ గాడ్ బిహైండ్ యూ, విత్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
1: నీవు కేవలం జీవితం అంతా నెగిటివ్ అనే బ్రతికితే నీకు ఏనాటి పాజిటివ్ దిక్కుతుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ లీడింగ్ లైఫ్ ఇన్ ద నెగటివ్ వే, ఫుల్ ఆఫ్ నెగటివిటీ.
1: కనుక నిరంతరము దేవుడు దేవుడు దేవుడు అని దేవుడి కోసం దేవుడు ఆడకూడదు.
0: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ గాడ్ ఇన్సెసెంట్లీ.
1: నేను ఒకడున్నాను.
0: I am here.
1: నా ఎందు కూడాను భగవంతుడు ఉన్నాడు.
0: God is in me.
1: కనుక ఈశ్వర సర్వభూతానాం.
0: God is present in all living creatures.
1: కనుక నా దేవుడు నా ఎందు ఉంటున్నాడు. నా పేరు కూడాను దేవుడే.
0: God is in me. My name is God himself.
1: దేవుడు అంటే ఏమి?
0: What is the meaning of this word దేవుడు?
1: ప్రత్యేకించినటువంటి ఒక స్వరూపం కాదు.
0: God is not a specific form.
1: దైవానికి నామరూపం లేవు.
0: God is beyond name and form.
1: కానీ జగత్తులో ఉండినటువంటి యొక్క సమాజమును రచించే నిమిత్తమై మనం పనులు చేయాలి.
0: We have to conduct ourselves and fulfill the tasks assigned to us in order to be in society.
1: ప్రతి మానవుడు కూడాను పుట్టినందుకు ఏదో కొన్ని పనులు చేయాలి.
0: Having been born as a human being, one should do certain tasks.
1: సత్కర్మను ఆచరించాలి.
0: One has to go along the path of truth and righteousness.
1: అప్పుడు సదాచారం మనలో బయలుదేరుతుంది.
0: Then only there will be good behavior and good conduct in life.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీరందరూ ఆత్మ స్వరూపులే కాని దేహ స్వరూపులు కాదు.
0: You are not merely the body. You are verily the atma, the spirit indeed.
1: దేహము పంచభౌతికము.
0: The body is of senses.
1: దేహము కూడా తప్ప ఎప్పుడు.
0: The body is bound to fall, die someday.
1: Dehi niravayundu.
0: The indweller is immortal.
1: Dehi niravayundu.
0: And is nectarine.
1: Galitimpaka dehi javu puttukal moha nibandhanalu muddalu levu.
0: The indweller, has no insignia like bondage or liberation, birth or end.
1: Kani atma andari endu untunadi. Evaraina na atma chachipoyindani evaraina cheppagalara?
0: The spirit atma is present in everybody. Can anyone say there is no atma in me?
1: Panchabhautikamainatuvanti deham koorinappudiki Paramatma Tattvam anetuvanti shashvatanga untuntadi.
0: The body of senses may be lost in the passage of time, but the self continues on and
1: on.
0: So long there is atmic principle within you, the body is functional, the negative. Therefore, without the main object, you cannot find reflection. A small example. There is a well close to our residence.
1: Drinking water tank.
0: And there is a tank with drinking water. And we also find the river there. There is ocean also on the other hand. And the rivers flow. And the reflection of the sun is noticed in all the river, the sea and the well. But the moment you get into your home, you don't find the reflection of sun. Therefore, within our body is jiva, the individual soul. This all amounts to water. The water flows or stagnates. In a flowing water, you certainly notice sun.
1: There
0: is only one sun. There is nothing like Indian sun, American sun. If that is night for you, this is the daytime, the other side of the globe. It is only the difference of time, but that existence remains the same. So every human being is a flow. Therefore in this flow, you find the reflection. And you cannot understand God in a different
1: God
0: way.
1: God
0: is one.
1: Truth is one.
0: Truth is one.
1: Love is one.
0: Love is one.
1: Live in love.
0: Live in love.
1: కనుక నీవు ప్రేమతో సత్యముతో జీవిస్తూ ఉంటే అన్నిటియందు కూడా దైవత్వం గోచరిస్తుంది.
0: When once you live in love, when once you live in truth, God will be with you, always with you, in supporting you.
1: కనుక దైవం ఒక్కడే.
0: God is one.
1: అది ఎవరు?
0: Who is he?
1: Myself. ఎవరికి వారు నేనే దైవము అనుకోవాలి.
0: Each one should clearly establish, affirm and confirm
1: కానీ
0: దీని వల్ల
1: అహంకారం కానీ ఇంకే విధమైనటువంటి ఒక ప్రతిబింబం కానీ మనకు కనిపించింది.
0: ఇట్ ఈస్ నాట్ ఈగోయిస్టిక్ స్టేట్మెంట్ నార్ అబ్జర్వేషన్ మేడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ రిఫ్లెక్షన్.
1: ఎదుటి వాళ్ళ దేవుడే, నేను దేవుడే అనేటువంటి రెండింటి సమత్వంగా తీసుకోవాలి.
0: ఐ షుడ్ నో దిస్ principle of oneness, that I am God and the other person is equally
1: God.
0: In fact, if you are in conflict with anybody, you are conflict within yourself.
1: You will
0: say that the other person lost. Never consider the other man has lost.
1: No.
0: Therefore you have to consider yourself in every aspect.
1: On the other
0: hand, if you go by differences that you are separate from others, well, that leads to kind of diversity. And this kind of victory or loss, they do happen to every human being.
1: కానీ ఒకరినొకరు మనము దూషించుకుంటుంటాం.
0: బట్ వీ బ్లేమ్ ఈచ్ అదర్.
1: నీవెవరు?
0: హూ ఆర్ యూ?
1: ఐఎమ్ బాడీ.
0: ఐఎమ్ బాడీ.
1: బాడీ ఎంతవరకు ఉంటుంటుంది?
0: హౌ లాంగ్ ది బాడీ లాస్ట్?
1: ఇది కేవలం ఎప్పుడు పోతుందో ఏమో, నీటి బిడ్డ ఎప్పుడు ఉంటుంది, చూరి పగిలిపోతుంది.
0: బాడీ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్, ఇట్ మే డ్రాప్ డౌన్ ఎనీ మూమెంట్ ఆఫ్ టైమ్.
1: కాబట్టి తాత్కాలికంగా ఉండినటువంటి ఒక దేహము నేనని నీవు చెప్పగలవు.
0: యు కెనాట్ క్లెయిమ్ టు బి బాడీ విచ్ ఇస్ టెంపరీ ఎఫీమరల్
1: మైండ్ హూ ఆర్ యూ ఐ ఆమ్ మైండ్ అంటారు.
0: Then if you put the question, who are you? The response is, I am the mind.
1: Mind anukunte emtidi? Bundle of desires.
0: What is mind? Mind is bundle of desires.
1: Mind ku oka roopam ledu.
0: Mind has no form.
1: Manu kore korigalata kuda mind ga roopamistundi.
0: And all desires constitute the mind.
1: Kanuka ivanni kuda eppudu okatuni manaku dooram ayyetundi.
0: And the desires must leave you at one time or other.
1: Kanuka manavudi raadu mind మైండ్ని పట్టుకొని చూస్తే మన మైండ్ మంకీ మైండ్ అంటారు.
0: దేర్ఫోర్ యూ కెనాట్ ఐడెంటిఫై విత్ యువర్ మైండ్ బికాస్ మైండ్ ఇస్ మంకీ మైండ్.
1: కానీ నీవు మ్యాన్ మైండ్ కావాలి.
0: బట్ యూ షుడ్ హ్యావ్ ద మైండ్ బిఫిటింగ్ ఎ మ్యాన్.
1: మంకీ మైండ్ కాకూడదు.
0: యూ షుడ్ నాట్ బి మంకీ మైండెడ్నెస్.
1: కనుక నేను మానవుడు.
0: వీఆర్ హ్యూమన్ బీయింగ్స్.
1: దైవం మానవ శరీరమైన.
0: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
1: కనుక దైవము ఈ మనిషి రూపంలో ఉన్నాడు.
0: God is present in human form in front of you.
1: కాబట్టి బాడీని దూరం పెట్టి నేను దేవుడను అని ప్రతిబింబాన్ని మనం పూజించాలి.
0: And you should distance yourself with the body identification and experience the divinity within.
1: ప్రపంచంలో కూడాను రాతి బొమ్మను ఏమైనా జరిగిందంటే చేసిందంటే దానికి ఒక మందిరం కట్టి దానికి ఒక పూజలు పురస్కారాలు చేస్తుంటారు.
0: If any idol is made, we construct the temple, install it there, the idol, and start worshipping the idol.
1: Aa statue ekkadi?
0: Where from you got this statue?
1: Neevu chesinide. Neevu chesinide.
0: It is of your own making.
1: Kaani neevu chesinatuvanti statue nu neevu poojistunnavu kaani ninnu neevu poojinchaledu.
0: You are worshipping the idol statue that you have made, and you are not worshipping yourself.
1: కాబట్టి నిన్ను నీవు పూజించుకోకుండా ఏదో విగ్రహాలు పూజిస్తున్నామంటే విగ్రహాల వల్ల వచ్చినటువంటిది విప్రమేయం.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ డు నాట్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ సుప్రీం అండ్ గో బై వర్షిపింగ్ ఆర్ ఐడల్స్ ఆర్ ఐడోలాట్రీ ఇట్ ఇస్ ఆల్ యూస్లెస్.
1: కనుక ప్రతి మనిషి కూడాను మన ఎందున్నటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనము గౌరవించాలి.
0: దేర్ఫోర్ ఎవ్రీవన్ షుడ్ రెస్పెక్ట్ ద సెల్ఫ్ విత్ ఇన్.
1: ఆత్మవిశ్వాసము నిజమైనటువంటి యొక్క విశ్వాసం.
0: The true confidence is that of self-confidence.
1: Kani vigrahara vishwasamu adi tatkalikamainatundi.
0: The faith or confidence, the idol, is just temporary.
1: Tirupati poyinappudu aa Venkateshwara Swami antaru.
0: When you go to Tirupati, you say you are taken by surprise. Venkateshwara, you say.
1: Venkateshwara Swami naa kuladaivamu ane pogurtuntaru.
0: And you go on praising Lord Venkateshwara, that is the presiding deity of your family.
1: Vrindavana vellinappudu కృష్ణుడు మా దేవుడు.
0: When once you go to Vrindavan, you say Krishna is our God.
1: కృష్ణుని యొక్క పేరు పెట్టి పూజిస్తుంటారు.
0: And you give name to God and start worshipping him.
1: మరి అయోధ్య పోయినప్పుడు రాముడు మా దేవుడు.
0: When you go to Ayodhya, you say Rama is my God.
1: కానీ దేశ పరిస్థితులను బట్టి అక్కడ ఆయా పేర్లు పుట్టినాయి. కానీ భగవంతులకు దేవుడు, రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరుడు, సాయిబాబా అనేటువంటి భేదము ఏమాత్రం లేదు.
0: These are the names that we have given to God depending upon the location, geography and the space. But God has no specific form like Rama, Krishna, Sai Baba.
1: Kanuka prati manavuliki okoka roopam untundi.
0: A human being has got a definite form.
1: Kabatti human life anetundi shashwatamainatundi kaadu.
0: So human life is not permanent.
1: Kanuka shashwatamainatundi oka aatmatattvanni manam visheshinchali.
0: We should have full faith that immortal, eternal principle of Atma, the Self.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Intayo kachu vetti meeru ikkadiki vastuntaru.
0: You spend lot of money and reach this place.
1: Aneka kashtamulaku vachi meeru ikkadiki chertuntaru.
0: You bear many difficulties and troubles.
1: Inni kashtamulaku inni nashtamulaku meeru guri ayi ikkadiki vachi cheri prayojanam emiti.
0: What is that you get by bearing all these troubles and difficulties to reach this place?
1: దైవం ఏకత్వంగా తీసుకోవాలి.
0: యూ షుడ్ కన్సిడర్ గాడ్ యాజ్ వన్.
1: అప్పుడే మనకు శాంతి కలుగుతుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ రిమైన్ ఇన్ పీస్.
1: ఆ ఏకత్వం కుదరనంత వరకు కూడా మనకు చంచలత్వమే ప్రాప్తిస్తుంది.
0: వితౌట్ దిస్ వన్నెస్ యూఆర్ ఆల్వేస్ వేవరింగ్, యూఆర్ ఆల్వేస్ డిస్టర్బ్డ్.
1: మతములన్నీ వేరు, మార్గము ఒక్కటే.
0: రిలిజియన్స్ ఆర్ డిఫరెంట్ బట్ ది డెస్టినీ గోల్ ఈజ్ వన్.
1: గృహచింతలను వేరు. గృహచింతలు
0: అండ్ ఆల్ అవర్ థాట్స్ రిలేటింగ్ ఫ్యామిలీ ఆర్ డిఫరెంట్.
1: కానీ అసలు ఒకటి.
0: బట్ ద బేసిక్ రియాలిటీ ఆఫ్ ద డిజైర్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
1: ఈ విధంగా మతములన్నీ కూడా వేరైనప్పటికీ మాట ఒకటే కానీ.
0: దో రిలిజన్స్ ఆర్ డిఫరెంట్ బట్ ద ప్రైజ్ ఆఫ్ గాడ్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
1: గుడ్ అండ్ బ్యాడ్ రెండు పదములు ఉంటున్నవి. ఈ గుడ్ అనేటువంటి పదములు ఒక్కొక్క నోటి ఎందు వస్తుంది, ఒక్కొక్క నోటి ఎందు బ్యాడ్ అని వస్తుంది.
0: దర్ ఆర్ టూ వర్డ్స్ గుడ్ అండ్ బ్యాడ్. వన్ స్పీక్స్ గుడ్, ది అదర్ వన్ స్పీక్స్ బ్యాడ్.
1: కానీ పెదవులు వేరు వేరే కానీ సౌండ్ వేరు వేరే కానీ రెండు ఒక్కటి.
0: ద లిప్స్ అండ్ దేర్ ఇస్ వేరియేషన్ ఇన్ ద సౌండ్ బట్ ద వర్డ్ ఇస్ సేమ్.
1: నేడు బ్యాడ్ మ్యాన్ అంటారు.
0: యు సే ఐఎమ్ ఎ బ్యాడ్ మ్యాన్.
1: రెండవ దినము గుడ్ మ్యాన్ అంటారు.
0: నెక్స్ట్ డే యు మే సే దట్ ఐఎమ్ ఎ గుడ్ మ్యాన్.
1: గుడ్ అండ్ బ్యాడ్ అనేటువంటిది మానవులు పెట్టేటువంటి పేరే.
0: గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ రిలేటెడ్ టు యువర్ మైండ్ అట్ దట్ మోమెంట్ ఆఫ్ టైమ్.
1: మనుషులకు అనిపించినటువంటిది.
0: And whereas the mind is non-apparent.
1: నీవు ఎప్పుడు కూడా నువ్వు గుడ్ వాడే.
0: యు ఆర్ ఆల్వేస్ గుడ్.
1: లైఫ్ ఏమనేది చాలా మంచిది.
0: లైఫ్ ఈజ్ వెరీ ప్రెషస్.
1: కనుక దైవం మనుష్య రూపేణ అని మనుషుడు అనేటువంటి వాడు మనుష్యుడు కాదు.
0: Therefore, we should not consider ourselves as simple human beings. No, you are essentially divine.
1: ఏ దేవుడిని ఒక పేరు పెట్టినప్పటికీ, ఏ దేవుడిని ఒక రూపం పెట్టినప్పటికీ, అందరి ముఖము ఒకటిగానే ఉంటుంటుంది. మనుషుల ముఖమే ఉంటుంటుంది, కానీ మరొక రూపం ఉండదు.
0: సో యు మే హ్యావ్ ఎనీ నేమ్ ఎనీ ఫామ్ బట్ ఎసెన్షియలీ యువర్ సెల్ఫ్ ఈజ్ సేమ్.
1: కనుక మనం రూపాన్ని తీసుకోకూడదు.
0: సో వీ షుడ్ నాట్ గో బై ఫామ్.
1: వారు చేసినటువంటి యొక్క మహత్తరమైనటువంటి శక్తి భావాన్ని మనం పుట్టాలి.
0: వీ షుడ్ అండర్స్టాండ్ ద స్పిరిట్ బిహైండ్ ఇట్, ద మోటివ్ బిహైండ్ ఇట్ అండ్ సీక్రెట్ థాట్ బిహైండ్ ఇట్.
1: కనుక మన మనసు ఒక్కటిగానే పెట్టుకోవాలి.
0: వీ షుడ్ బి సింగిల్ మైండెడ్.
1: మనం మంకీ మైండ్ గా కాకూడదు.
0: వీ షుడ్ నెవర్ ఎంటర్టైన్ మంకీ మైండెడ్
1: మైండ్. నువ్వు మనిషిగా పుట్టావు కాబట్టి నీకు మనిషి మనిషిగా ఉండాలి.
0: బీయింగ్ ఎ హ్యూమన్ బీయింగ్, యూ షుడ్ హ్యావ్ హ్యూమన్ క్వాలిటీస్.
1: హ్యూమన్ మైండ్ ఏ ఉండాలి.
0: యూ షుడ్ హ్యావ్ హ్యూమన్ మైండ్.
1: కానీ మనిషిగా పుట్టి పశువు యొక్క ప్రవర్తన ఉంటుంటే అది ప్రయోజనం లేదు.
0: You are a human, but if you are bestial, full of animality, what is the use?
1: నీవు కేవలము ఒక సన్యాసిగా ఉండకూడదు.
0: You should not remain a renunciant even.
1: సన్యాసి కూడా ఒక మానవుడే.
0: Even renunciant is also a human being.
1: మనిషి ఒక మానవుడే.
0: And normal human being also verily same.
1: దైవము మానుష రూపమే.
0: So both of them are human in form.
1: దైవము ఎల్లెడలా ఉంటున్నాడు.
0: And God is present in everyone.
1: ఒక చోట ఉండి ఒక చోట లేకపోవటం లేదు.
0: There is no place without God.
1: Sarvata pani padam sastadrato shirobho sarvata sutiman loke sarvama uttachati.
0: All heads are his, all ears are his, all hands are his, all legs are his. He is present in everyone, in every limb of the body.
1: Manam biyani sutichinam.
0: And why we just go by our own differences?
1: Aa vaddu sutichin tarvata vaddu paina pottu teesestam.
0: And because of this we differ from each other.
1: ఆ పొట్టుతో ఉండినప్పుడే అది పునర్జన్మం వస్తుంది.
0: అండ్ బికాస్ ద హస్క్ ఓవర్ ద గ్రెయిన్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ రీబర్త్.
1: ఆ పొట్టును తీసివేసి
0: వెన్ వన్స్ ది హస్క్ ఇస్ రిమూవ్డ్
1: మనము ఒక బీమ్ గా చేసుకుని
0: అండ్ వి జస్ట్ ఓన్లీ ది రైస్
1: అన్ని విధములైనటువంటి పరిపక్వములు చేసుకుంటాం.
0: యు మేక్ యూజ్ ఆఫ్ దిస్ రైస్ ఫర్ ఆల్ అదర్ పర్పసెస్.
1: మనము పులిహోర చేస్తాము.
0: అండ్ యు మేక్ పులిహోర
1: చక్కెర పొంగలి చేస్తాము.
0: చక్కెర పొంగలి
1: చిత్రాన్నం చేస్తాము.
0: చిత్రాన్నం
1: పాయసం చేస్తాము.
0: పాయసం
1: ఇవన్నీ కూడా బియ్యం వల్ల పుట్టినవి.
0: దే ఆర్ ఆల్ రైస్ ప్రిపరేషన్.
1: దాన్ని ఒక పొడిగా చేసి దీని వల్ల దోశ చేస్తాం.
0: అండ్ యూ కెన్ మేక్ ఇట్ రైస్ ఫ్లోర్ అండ్ మేక్ ఎ దోశ.
1: తర్వాత ఇడ్లీ చేసుకుంటాం.
0: ఆర్ ఇడ్లీ.
1: ఇడ్లీ అని ఒక పేరు.
0: ఇడ్లీ ఇస్ వన్ నేమ్.
1: కానీ పూరి అని ఒక పేరు.
0: అండ్ దట్ పూరి అనదర్ నేమ్.
1: అన్నము అని ఒక పేరు.
0: వి హావ్ ద రైస్.
1: ఈ విధంగా తీసుకుంటే మనం తినే తిండిని బట్టి ఆహారాన్ని బట్టి దీనికి పేర్లు మారుతున్నాయి. కానీ లేకపోతే అన్ని బియ్యమే.
0: ద నేమ్స్ గో ఆన్ చేంజింగ్ డిపెండ్ అపాన్ ద ఐటమ్ దట్ యు పార్టేక్ ఆర్ కన్స్యూమ్ బట్ బేసికలీ ఇట్ ఇస్ రైస్ అలోన్.
1: అయితే బియ్యం అన్ని ఒకటే అయినప్పటికీ పాకము
0: దో ద రైస్ ఈజ్ సేమ్
1: అదే సంస్కారము.
0: దిస్ పాక ద ప్రిపరేషన్ ఈజ్ సంస్కార
1: రిఫైన్. మనసును సంస్కరింప చేసుకుంటే అది చాలా పవిత్రమైపోతుంది.
0: We have to polish or refine our mind.
1: అప్పుడే దాన్ని మనం భుజిస్తాము.
0: Then only that food which is cooked,
1: బియ్యాన్ని బియ్యాన్ని ఎవరు కూడా తినరు,
0: is fit for consumption.
1: కానీ ప్రతి ఒక్కటానికి సంస్కారం ఉండాలి.
0: So everything needs processing.
1: సంస్కారం అనే ప్రకారం మార్పు.
0: This samskara means change.
1: ఆ మార్పును మనం భుజించేటువంటి పాకంగా తయారు చేసుకోవాలి.
0: And this change amounts to the process of cooking fit for consumption.
1: కనుక మనం చేసేటువంటి పనుల లోపల మార్పు కలుగుతుంటారు, కానీ వస్తువు మాత్రం ఒక్కటే.
0: Therefore there is variation in our action, but the object, the material remains the same.
1: ఈ మెటీరియల్ ని బట్టి మనము ఇంత మోసపోతున్నాం.
0: We are betraying ourselves by taking material into consideration.
1: ఈ మెటీరియల్ తోనే మనిషి మానవుడు చెడిపోతున్నాడు.
0: Man is spoiled because of his material consideration.
1: అది తాను మార్చుకోవాల్సినటువంటి విషయమే కానీ భగవంతుడు మార్చేటువంటిది కాదు.
0: Therefore he has to transform his view of life.
1: భగవంతుడు ఇచ్చినట్టుగానే స్వచ్ఛంగా పెడుతున్నాడు.
0: God has given all these things in pure pristine form.
1: కానీ దాన్ని నీవే నీవే బుద్ధిపూర్వకంగా మార్చుకుంటున్నావు.
0: బట్ యూఆర్ పొల్యూటింగ్ ఇట్ బికాస్ ఆఫ్ యువర్ ఓన్ మైండ్.
1: కనుక మన మైండే ఇంత పనులు చేస్తున్నాయి.
0: ఇట్ ఇస్ ద మైండ్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ స్పాయిలింగ్ ఆల్.
1: మైండ్ ని మనం కూలగొట్టి అంత స్పష్టంగానే ఉంటుంటుంది.
0: వెన్ వన్స్ యూ ఎనిహిలేట్ ఆర్ విత్ డ్రా ద మైండ్, రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ విల్ బి ఫైన్.
1: ప్రేమస్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా,
1: మీరు ఎంతో పవిత్రమైన హృదయుడే.
0: You are all sacred hearted indeed.
1: Kani ee desires anetvanti clouds vachi cheri mimmannanta maya chestundani.
0: But however the clouds of desire appear and spoil you.
1: Kani clouds anetvanti emiti?
0: What are the clouds?
1: Kadiri poyetvanti.
0: They come and pass on.
1: Kani idi kadina prabhu suryuni paina vachinappudu suryudu manaku marugu povutadu.
0: When once clouds clear you can see the sun.
1: Moon manaku marugu povutadu.
0: And then you will be lay, otherwise
1: hills,
0: be hidden.
1: Hills anta marugupadtayi.
0: And all the trees will be hidden in the night time.
1: Kaani avi meghamulu valla vachinatuve gaani.
0: And these changes are because of clouds.
1: Adi swachasiddhanga kuda roopondinavi kaavu.
0: And they are not natural.
1: Kanuka mana yokka bhavalu kevalam meghamulu vantivi.
0: Therefore all our feelings are like clouds.
1: Balyamulanduna palumurutho koodi aatapaatala yendu aikhyabagulu.
0: In childhood one spends the time playing with the friends.
1: Mudivi vachinanta murahalini namaka adi idi ledani aasha padadu.
0: In old age without thinking, contemplating on God, one goes on repenting for all those things that are denied to him.
1: Madhyavayasulo,
0: in the middle age,
1: mayandu padi,
0: and he is deluded.
1: Nenu yogudu ani vadinchukuntunnavu.
0: And he is highly egoistic. Because he is in the stage of youth.
1: Anjim ragane.
0: And as the end approaches.
1: Anyu anubhavistini. Kani na shantini anubhavistini.
0: He goes on regretting that he experienced everything but not peace.
1: Nirantaram kuda nu manishi anetuvadu balyamaipai yavanamaipai vardhakyamaipothunnadu.
0: Therefore we pass through different stages in our life. Infancy, childhood, youth and old age.
1: Kanuka mana vayasu maarutundade kani వస్తువులు మారలేదు.
0: ద డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్ గో ఆన్ చేంజింగ్ బట్ ది మెటీరియల్ రిమైన్స్ ద సేమ్.
1: కనుక మన దృష్టిని మార్చుకోవాలి.
0: దేర్ఫోర్ వీ హావ్ టు చేంజ్ అవర్ అవుట్లుక్ విజన్.
1: కానీ సృష్టిని మార్చుకోకుండా ఈనాడు మనమంతా సృష్టిని తీసుకుంటున్నాం.
0: దేర్ఫోర్ వీ డోంట్ చేంజ్ అవర్ దృష్టి ద విజన్ బట్ వీ వాంట్ టు చేంజ్
1: దృష్టిని మార్చుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ చేంజ్ అవర్ అవుట్లుక్.
1: అప్పుడే మనకు సరైనటువంటి చూపు వస్తుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ కరెక్ట్ ఐడెంటిఫికేషన్.
1: కనుక మనము సృష్టినే మార్చడానికి ఎవరి తరము కాదు, ఇది భగవంతుని యొక్క సృష్టి.
0: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడీ టు చేంజ్ సృష్టి క్రియేషన్.
1: ఈ సృష్టి అనేటువంటిది భగవంతుని సంకల్పంతో ఏదైనా జరుగుతుంది.
0: ఇన్ ది సృష్టి క్రియేషన్ థింగ్స్ హ్యాపన్ యాజ్ పర్ ద విల్ ఆఫ్ గాడ్.
1: ఏదో దేహశక్తి ఉండినంత వరకు నీవు ఆటలు పాటలు ఆనందాలు అనుభవించవచ్చు.
0: So long there is physical strength and power, you can play and experience in a varied way.
1: కొంత కాలం అయినప్పటికీ ఈ పంచభూతములు కూడా మారుతుంటాయి.
0: After some time, you find certain change in the senses.
1: పాపం ఎంఎస్ సుబ్బలక్ష్మి మీకు తెలుసు చాలా గొప్ప గానం చేస్తుంది.
0: You know MS Subbalakshmi, a great personality in the field of music.
1: కానీ ఆమె కట్టగలప్పటికీ నేను పోతే కట్టి నీరు గార్చుకుంటూ పండుకుంది.
0: Towards the end, she was shedding tears watching Bhagavan.
1: Swami, నా కంఠం ఎంతో సుఖంగా ఉండేటువంటిది, నాకు పాడే ఉత్సాహం ఉండేటువంటిది అని ఈనాడు కంఠం పోయింది.
0: భగవాన్ ఐ వాజ్ ఎ మెలోడియస్ సింగర్ టిల్ నౌ, బట్ ఐ కెనాట్ సింగ్ ఎనీ మోర్.
1: కంఠం ఉండినంత వరకు అందరూ నన్ను యూజ్ చేశారు.
0: సో లాంగ్ ఐ కుడ్ సింగ్ ఆల్ పీపుల్ రెస్పెక్టెడ్ మీ, ఆనర్డ్ మీ,
1: జగత్తే నన్ను గౌరవించింది,
0: ద హోల్ వరల్డ్ ఆనర్డ్ మీ.
1: కానీ కంఠం పోతానే,
0: ద మూమెంట్ ఐ లాస్ట్ ద మెలడీ,
1: ఎవరు నన్ను పలకరించడం లేదు.
0: నో వన్ అట్లీస్ట్ ఈస్ టాకింగ్ టు మీ.
1: కారణం ఏమిటి స్వామి?
0: వాట్ ద రీజన్ స్వామి?
1: నీ కంఠాన్ని నీవే పాడు చేసుకున్నావు అన్నాను.
0: భగవాన్ సెడ్ యు హవ్ స్పాయిల్డ్ యువర్ ఓన్.
1: ఏది కానీ అధికంగా మనం ఉపయోగ పెట్టకూడదు.
0: వీ షుడ్ నాట్ యూజ్ ఎనీథింగ్ ఇన్ ఎక్సెస్.
1: ఈమెకు పేరు వస్తున్నదని ఇష్టం వచ్చినట్టుగా తిరిగింది.
0: బికాస్ ఆఫ్ రెప్యుటేషన్, బికాస్ ఆఫ్ హంగర్ ఫర్ గుడ్ నేమ్, షీ వెంట్ ఆన్ గివింగ్ కాన్సర్ట్స్.
1: ఈ తెలియటం చేతనే, గొంతు యూజ్ చేయటం చేతనే తాను ఈ విధమైన గతికి దిగింది.
0: బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ యూజ్ ఇన్ గివింగ్ కాన్సర్ట్స్ షీ గాట్ హర్ థ్రోట్ స్పాయిల్.
1: కనుక కంఠం కానీ,
0: ఐదర్ ద థ్రోట్,
1: శ్వాస కానీ,
0: ఆర్ ద బ్రెత్,
1: కంటి దృష్టి కానీ,
0: ఆర్ విజన్,
1: మార్పు చెందేటువంటిది.
0: దే డూ చేంజ్.
1: ఈ మార్పు చెందేటువంటి వాటిని నమ్ముకుని మనము మార్పు అయిపోతున్నాము.
0: Therefore, if we go by these changing things, we get automatically changed.
1: కాని జగత్ మారలేదు.
0: But there is no change in
1: జగత్. ఆనాటి నుంచి నేటి వరకు కూడా జగత్ గానే ఉంటుంది.
0: The universe is same.
1: అయితే మన యొక్క దోషముల వల్లనే మనం చెడిపోతున్నాం.
0: We are spoiling our lives because of our own defects.
1: ఆ ప్రవర్తనలు సరిగా చేసుకుంటే అందరూ మనం బాగుపడతాం.
0: When once we correct them, we'll certainly improve and progress.
1: మన ప్రవర్తనను సరైన మార్గంలో పెట్టుకోవాలి.
0: We should see that we'll have good conduct and behavior.
1: నేను మానవుడు.
0: I'm a human being.
1: నా తిండి తీర్థములు ముఖ్యం కాదు.
0: It's not the food and drink that are important.
1: నా యొక్క శీలమే ప్రధానమైనటువంటిది.
0: Character is most important to me.
1: ఆ గుణములు సరిలేకుండా ఉండినప్పుడు,
0: when one there is no character,
1: ఎన్ని విధములైనటువంటి అవస్థలు పడవలసి వస్తుంది.
0: One has to suffer.
1: అందుకోసమే దాన్ని సత్ అన్నారు.
0: Therefore, this is called సత్.
1: సత్ అనగా ఎప్పటికీ ఉండేటువంటిది.
0: సత్ మీన్స్ ఎగ్జిస్టెన్స్.
1: అందుకోసమని మొహమ్మడన్స్ కూడాను అల్లాహో అక్బర్ అంటారు.
0: మొహమ్మడన్స్ ఆల్సో సే అల్లాహో అక్బర్.
1: నీవే మాకు గొప్ప.
0: యు ఆర్ మైటియెస్ట్.
1: నీ ఒకరు తప్ప మాకు అన్ని లేరు.
0: యు ఆర్ ఓన్లీ వన్ హూ ఇస్ అవర్ రిఫ్యూజ్, నన్ ఎల్స్.
1: కనుకనే మన హిందువులు కూడాను అదే రీతిగా చెప్పాలి.
0: Hindus also should repeat the same.
1: I want God.
0: I want God.
1: Nen divine kavali.
0: I should be divine.
1: Kaani ee naadu divine kaakunda deep wine.
0: Today we don't want to be divine, but we want deep wine.
1: Wine dalu tagatame untunnaru kaani manam deep devotion ki raavadu.
0: You are after the wine. In fact, you are divine.
1: Okka thuri ramanna tarvata జీవితం అంతా రామాయణంగా ఉండాలి.
0: అండ్ వన్స్ యూ స్టార్ట్ చాంటింగ్ రామాస్ నేమ్, ది హోల్ లైఫ్ షుడ్ బి స్పెంట్ లైక్ వైజ్.
1: కానీ ఈనాడు రామ అంటాడు, రేపటి దినం కష్టం వస్తే రాముని ఫోటో తీసేస్తాడు.
0: టుడే హీ సేస్ రామ, ఇఫ్ హీ ఫేసెస్ ఎనీ డిఫికల్టీ ఆన్ ద ఫాలోయింగ్ డే హీ రిమూవ్ హిస్ పిక్చర్.
1: తిరిగి కృష్ణ పెట్టుకుంటాడు.
0: అండ్ దెన్ హీ హావ్ కృష్ణాస్ పిక్చర్ ఇన్ హిస్ ప్లేస్.
1: చూడండి, ఒక్కొక్క సినిమా ఒక భక్తుడు ఎప్పుడు కూడా శివసేవ చేస్తున్నాడు.
0: వన్ డివోటీ వెంట్ ఆన్ వర్షిపింగ్ శివ,
1: శివుని పూజిస్తూ ఉంటున్నప్పుడు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ నిరంతరం చెప్పేటువంటి.
0: ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ వర్షిపింగ్ లార్డ్ శివ హీ వెంట్ ఆన్ రిపీటింగ్ హిస్ నేమ్ ఓం నమ శివాయ.
1: కానీ కొంతకాలమునకు ఆ శివుడు తనకేం మేలు చేయలేదు.
0: హీ కుడ్ నోటీస్ దట్ హీ వాజ్ నాట్ బెనిఫిటెడ్ బై లార్డ్ శివ.
1: లేచాడు, ఆ శివుని ఫోటో బీరలో పెట్టేశాడు, రాముని ఫోటో పెట్టుకున్నాడు.
0: He got up and removed Shiva's photo, kept in the almirah, and he kept there Rama's picture in that place.
1: Ramulu kuda pooja chesinappudu kuda kontha kaalam shantiga unnadi, tarvata ashanti bayaldeyadu.
0: Though he was peaceful initially, he lost that existing peace even after worshiping Rama.
1: Ramulu photo kuda oka ade beerulo pettesadu.
0: So he removed Rama's picture, kept it in the same almirah.
1: Mari guru daggariki velli, Ramulu naaku em cheyali swami?
0: And then he went to his guru and said, this Rama has not done anything to me swami.
1: Aa guru cheppadu krishna pooja cheyanna.
0: And guru said, you worship krishna.
1: విష్ణు పేట పెట్టాడు.
0: ఈ కెప్ కృష్ణాస్ పిక్చర్
1: నిరంతరం కూడా గోపాలకృష్ణ గోపాలకృష్ణ గోపాలకృష్ణ అని గోపాలకృష్ణుని ఏమని చెప్తూ వచ్చాడు.
0: Throughout the day he went on chanting, singing the glory, Gopalakrishna, Gopalakrishna.
1: మరి కొన్ని దినములకంతా కూడాను అశాంతి వచ్చేటప్పటికి ఆ కృష్ణుని ఫోటో కూడా బీజవుడు పెట్టాడు.
0: After a couple of days he was not peaceful, he removed Krishna's picture also, kept it in the almirah.
1: మరి ఎవరో ఒక స్త్రీ భక్తురాలని ఆమె వచ్చింది.
0: A lady came to him, an ardent devotee.
1: అయ్యా నీవి పూజలంతా చేసి ప్రయోజనం ఏమిటి?
0: What is the use of all this
1: form? దేవి పూజ చేయమన్నాడు.
0: Better you worship goddess now.
1: Goddess. Goddess sannayinappudu aa photo pettindi.
0: Then he has installed the picture of goddess this time.
1: Kodatinamo pooja chestu vachindi.
0: First time she started worshipping.
1: Aa worship chestappudu poojuttunu pettindi.
0: And then she kept incense sticks there.
1: Appudu aa poojuttunu poganta kudanu viravu vaipuna velutu undadi.
0: All this flavor and the perfume started moving towards Almayra.
1: అయ్యో నేను ఈ ఓదుతూరు దేవి కోసం పెట్టాను కానీ ఈ బయట లోపల పెట్టినటువంటి యొక్క దేవుడి కోసం పెట్టలేదు.
0: నౌ హీ స్టార్టెడ్ ఫీలింగ్ ద ఫ్రాగ్రెన్స్ అండ్ పర్ఫ్యూమ్ ఆర్ ఫర్ దేవి అండ్ నాట్ ఫర్ రామకృష్ణ ఇన్ ద అల్మైరా.
1: ఒకరికి పెట్టింది ఇంకొకటి తీసుకుంటున్నారా?
0: ఇన్ ఫ్యాక్ట్ ది అదర్ పర్సన్ ఈజ్ రిసీవింగ్ అండ్ దిస్ ఈజ్ మెంట్ ఫర్ దేవి హియర్.
1: అప్పుడు దేవి ప్రత్యక్షమయ్యి
0: దెన్ దేవి మేనిఫెస్టెడ్ దేర్.
1: పిచ్చి మానవుడా,
0: ఓ మ్యాడ్ క్యాప్,
1: ఇది అనేది భక్తి?
0: Is this the devotion?
1: కొన్ని దినాలు రాముని పూజించావు, కొన్ని దినములు శివుని పూజించావు, కొన్ని దినములు కృష్ణుని పూజించావు, నన్ను ఈనాడు పూజిస్తున్నావు, నన్ను ఏనాడు తిరిగి వీరంలో పెడతారు?
0: For a couple of days you worshipped Rama, later Krishna, sometimes Shiva. Today you are worshipping me, tomorrow you may not. Where is the guarantee?
1: కనుక నా గతి ఏమవుతుందో.
0: Therefore I don't know whatsoever.
1: ఇది కాదు నిజమైన పూజ.
0: This is not true worship.
1: పుట్టినప్పటి నుంచి కూడాను పిట్టేంత వరకు కూడాను ఒకే దైవం ఉండాలి.
0: Therefore right from the beginning till the end we should have only one God.
1: ఇది జీవితంలో వచ్చేటువంటి మార్పులు.
0: These are the changes that do happen.
1: ఇంత లౌకికమైనటువంటి జీవితము.
0: This is all worldly life.
1: కానీ ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలి.
0: We should lead spiritual life.
1: నా తల్లిని నేను మార్చవచ్చును.
0: I can change.
1: కానీ మార్చిన తల్లి ఎప్పటికైనా మార్పుగానే ఉంటుంటది, కానీ అది కూర్పుగా ఉండదు.
0: If, even if you go for adoption, that change is just a change.
1: మొట్టమొదట నీకు భర్త ఇచ్చినటువంటి వారు ఎవరు? తల్లియే.
0: Therefore it's the mother who taught you this devotion.
1: కానీ కొంతమంది దైవమే లేడు.
0: Some deny God.
1: ఏదో ఒక ఓంకుని పెట్టుకుంటారు, ఓంకారాన్ని పలుకుతుంటారు.
0: They go on repeat, they go by the sound ఓంకారా.
1: కానీ ఈ ఓంకారం కానీ ఎంతకాలం ఉంటుంటది?
0: This Omkara, the primal sound, how long does
1: it
0: last?
1: Om aneta varaku untadi.
0: And you certainly listen to the sound so long you speak it out.
1: Om anetunte yokka ee shabdamunu abhirudhi ga chutre.
0: That moment when you go on speaking it out loud,
1: om anetunte eppudu chestadu kaadu.
0: And that will not remain permanent.
1: Nee hrudayam lopala pavitramainatunte yokka ee bhavamulu abhirudhi kavali.
0: Sacred thoughts should develop within you.
1: పవిత్రమైన భావం అభివృద్ధి పరచుకున్నప్పుడే నీవు పవిత్రుడు అవుతావు.
0: When once you have sacred thoughts, you are sacred then.
1: కనుక నీవు గొప్పవాడు కావాలనుకుంటుంటే భగవంతుని నామాన్ని మరుపుకోకుండా, భగవంతుని నామాన్ని మార్చుకోకుండా ఒకే దీంట్లో ఉండాలి.
0: If you want to come up in life, never forget God. Never change the name that you have committed to.
1: కనుక నీకు ఆ మనసు మార్పు కాకుండా,
0: without changing your mind,
1: మనసు కూడా ఒక కల్పితమైనటువంటిది.
0: అండ్ వీ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ఇట్స్ జస్ట్ అన్ ఇన్స్ట్రుమెంట్.
1: మన ఏవో మనుష్యానాం కారణం బంధమో చేయో.
0: మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది బాండేజ్ ఆర్ లిబరేషన్.
1: కనుక మనసు కూడా మారేటువంటిది.
0: ఈవెన్ ద మైండ్ ఆల్సో చేంజెస్.
1: కనుక మనసు నీవు కాదు.
0: అండ్ యు ఆర్ నాట్ ద మైండ్ ఐదర్.
1: బుద్ధి నీవు కాదు.
0: యు ఆర్ నాట్ ది ఇంటెలెక్ట్.
1: మనసు అనేటువంటిది కేవలం ఒక కోరికల బండల్.
0: అండ్ మైండ్ ఇస్ జస్ట్ బండల్ ఆఫ్ డిజైర్స్.
1: ఈ డిజైర్స్ ఉన్నంత వరకు కూడా మనసును మార్చుకుంటూ ఉంటాడు.
0: సో లాంగ్ ది డిజైర్స్ లాస్ట్ మైండ్ అండర్ గోస్ చేంజెస్ లైక్ దాట్.
1: మనసును నీవు ఏమాత్రము మార్చవద్దు.
0: సో నెవర్ చేంజ్ దట్ మైండ్ లైక్ దాట్.
1: మనసు కేవలం కోరికల యొక్క గుంపు.
0: అండ్ మైండ్ ఇస్ జస్ట్ అ కాంబినేషన్ గ్రూప్ ఆఫ్ థాట్స్.
1: అది ఉన్నంత వరకు కూడా నీవు ఏమాత్రము శాంతి పడవద్దు.
0: సో లాంగ్ దేర్ ఆర్ డిజైర్స్ యుల్ నెవర్ బీ ఇన్ పీస్.
1: ఆ మనసు ఏకంగా చేసుకుని
0: విత్ వన్ పాయింటెడ్నెస్
1: స్థిరంగా పెట్టుకున్నప్పుడే
0: వెన్ వన్స్ యూఆర్ స్టడీ
1: నీవు తప్పక మంచివాడు అవుతావు.
0: యూఆర్ బౌండ్ టు బి గుడ్
1: నీవు మంచివాడు కావాలంటే దాన ధర్మాలు చేస్తే కాదు. నీవు
0: ఇఫ్ యూ వాంట్ టు బి గుడ్ ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ టేక్ యూ యాక్ట్స్ ఆఫ్ చారిటీ.
1: కానీ దైవానికి అర్పితం చేయి,
0: సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్,
1: అప్పుడే నీకు అన్ని విధాలు కూడా శాంతి కూడా కలుగుతుంది, సంతోషం లభిస్తుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ బి హ్యాపీ అండ్ పీస్ఫుల్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను తన యందు ఒక మనసు ఉన్నది.
0: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ దిస్ మనస్ ఆర్ ద మైండ్.
1: కనుక ఆ మనసే దేవుడు.
0: అండ్ దట్ వెరీ మైండ్ షుడ్ బి ఫిల్డ్ విత్ ద డివినిటీ.
1: భౌతికమైనటువంటి కోరిక రావటం చేత మనసు చాలా మార్పు చెందుతుంది.
0: బికాస్ ఆఫ్ డిజైర్స్ మైండ్ హ్యాస్ టేకెన్ ఎ డిఫరెంట్ టర్న్.
1: కనుక డిజైర్స్ అనేటువంటి మీద కంట్రోల్ చేయండి.
0: Control your desires.
1: కనుక నేను అన్ని సమయాల్లో చెప్తుంటాను, control your thoughts.
0: భగవాన్ ఆల్వేస్ రిపీటెడ్లీ టెల్స్ అస్ కంట్రోల్ యువర్ థాట్స్.
1: థాట్స్ ను కంట్రోల్ చేస్తే అంత కంట్రోల్ అవుతుంది.
0: విత్ దిస్ థాట్ కంట్రోల్ రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ కెన్ బి కంట్రోల్.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మీ అందున్నది శాశ్వతమైనటువంటి సత్యము ప్రేమ.
0: దట్ విచ్ ఇస్ పర్మనెంట్ ఎటర్నల్ ఇన్ యూ ఈస్ ది సత్య ఆర్ ద ట్రూత్ ప్రేమ లవ్.
1: సత్య ధర్మము రెండు చేరినప్పుడే,
0: వెన్ దీస్ టూ ఆర్ టుగెదర్ సత్య
1: సత్యం నాస్తి పరోధర్మ.
0: There is no other dharma beyond satya, the truth.
1: దీనికి సత్యమే ఆధారం.
0: అండ్ సత్య ఇస్ ది ఫౌండేషన్.
1: అటు సత్యాన్ని ఆధారంగా చేసుకుని నీవు ధర్మాన్ని నడుచుకుంటుంటే,
0: బేసింగ్ ఆన్ ట్రూత్ ఇఫ్ యూ యాక్ట్ ఇన్ ద రైచువస్ డిరెక్షన్,
1: అప్పుడే నీవు ప్రేమను పొందుతావు.
0: దెన్ యూ అటైన్ ద స్టేట్ ఆఫ్ లవ్.
1: ప్రేమ సర్వకర్మలు కూడా ఫలింపజేస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ లవ్ విల్ ఫ్రక్టిఫై ఎవ్రీ వన్ ఆఫ్ యువర్ యాక్షన్స్.
1: కనుక ఆత్మస్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ ఆత్మ,
1: మీరు ఆత్మస్వరూపుడే.
0: యు ఆర్ వెరీలీ ద వెరీ మేనిఫెస్టేషన్ ఆఫ్ ఆత్మ.
1: దానికి రూపమే లేదు.
0: అండ్ ఆత్మ హ్యాస్ నో ఫామ్.
1: పంచభౌతిక దేహము దుర్బలము, ఖాయమైన దుర్బలము.
0: ద బాడీస్ ఆఫ్ సెన్సెస్ ఇస్ బౌండ్ టు ఫాల్ ఎట్ వన్ టైమ్ ఆర్ అదర్.
1: గడితింపక తానికి చావు పుట్టుకలు మోహ నిబంధనలు ముద్దలు లేవు.
0: ద ఇన్నేట్ స్పిరిట్ ఆఫ్ ద సోల్ హ్యాస్ నో బిగినింగ్ నార్ ఎండ్, లిబరేషన్ ఆర్ బాండేజ్.
1: కనుక నీవు రామయుడు.
0: You are immortal.
1: Moha nibandha bandhanalu muddalu levu.
0: And you do not have any kind of prints or marks like beginning nor the end.
1: Ani enappude neevu shastramaina vaadiga untavu.
0: Without these things only you can remain immortal.
1: Chintaleni vaadiga untavu.
0: And then only you will be ideal to the rest of the world.
1: Chinta ye maatram undakoddu.
0: Don't worry for anything.
1: Ippudu meeru deeniki deeniki emaina sakshi unnara anni cheppavachu.
0: You may say, is there any witness for all the experiences I have?
1: దానికి నేనొక్కడే సరైనటువంటి ఆదర్శము.
0: భగవాన్ ఈజ్ ది ఓన్లీ ఐడియల్ ఫర్ ఎవ్రీబడీ.
1: నాకు ఎట్టి డిజైర్స్ కూడా లేదు.
0: భగవాన్ హ్యాస్ నో డిజైర్ ఎట్ ఆల్.
1: నేను ఇప్పుడు పోవాలంటే ఎప్పుడు ఇప్పుడు పోవచ్చు.
0: భగవాన్ కెన్ విత్డ్రా హిమ్సెల్ఫ్ ఎనీ టైమ్ హీ వాంట్స్.
1: ఏది కావాలన్నా కూడా నేను తీవచ్చు.
0: భగవాన్ కెన్ గెట్ ఎనీథింగ్ హీ వాంట్స్.
1: తీసి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఈస్ ది యూజ్ అవుట్ ఆఫ్ ఆల్ దిస్?
1: పోయినటువంటి వాడికి ఇవ్వాలి ఏది?
0: ఇన్ ఫ్యాక్ట్ ద వన్ హూ డిజైర్స్.
1: కానీ నేను తీసుకుని రేపు పోయేటువంటి వాడికి నేను ఇది ఇచ్చి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ గివింగ్ యూ సంథింగ్ అండ్ యూ రిటర్న్?
1: కనుక మీరు ఎప్పుడు కూడా పోయేటువంటి వస్తువులను కోరకండి.
0: సో నెవర్ డిజైర్ దోస్ థింగ్స్ దట్ వుడ్ నాట్ లాస్ట్ పర్మనెంట్.
1: కోరకండి.
0: ఆస్క్ ఫర్ దట్ విచ్ ఇస్ ఎటర్నల్ అండ్ పర్మనెంట్.
1: మేఘములు తిరుగుతూ ఉంటాయి.
0: అండ్ యూ ఫైండ్ క్లౌడ్స్ దట్ మూవ్ కంటిన్యూస్.
1: కానీ కదిలే మేఘములు శాశ్వతమా?
0: అండ్ ఆర్ ది పాసింగ్ క్లౌడ్స్ పర్మనెంట్?
1: మనలో కదలని శాశ్వతమైనటువంటి సత్యం అంటుంది.
0: బట్ దేర్ ఇస్ ట్రూత్ విచ్ ఇస్ పర్మనెంట్ విత్ ఇన్ యూ.
1: ఆ సత్యం వల్లనే జగత్ జగత్తుగా ఉంటుండాలి.
0: ద హోల్ వరల్డ్ ఇస్ సస్టైన్డ్ మెయింటైన్డ్ బికాస్ ఆఫ్ ట్రూత్.
1: సత్యము,
0: ట్రూత్,
1: లవ్ రెండు కూడా అందరి ఎందు ఉంటున్నటువంటి.
0: ట్రూత్ అండ్ లవ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
1: కనుక అందరి ఎందు ఉండేటువంటి యొక్క ప్రేమనే నేను, అందరి ఎందు ఉన్నటువంటి సత్యమునే నేను. సత్యం సర్వత్రా వ్యాపించి ఉన్నది.
0: ట్రూత్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్, ఆల్ పర్వేసివ్. లవ్ ఈజ్ ఎవ్రీవేర్, ట్రూత్ ఈజ్ ఎవ్రీవేర్. దట్ ఈజ్ భగవాన్.
1: కానీ ఈనాడు మనకు సత్యము రుచించదు.
0: అండ్ టుడే యూ డోంట్ యాక్సెప్ట్ ట్రూత్.
1: మన అనుకూలం కొద్దీ ఈ సత్య ప్రేమను ఉపయోగపెడుతున్నాము.
0: యూ గో బై యువర్ కన్వీనియన్స్ అండ్ ఇంటర్ప్రెట్ ట్రూత్.
1: నీ ఎందున్నటువంటి సత్య ప్రేమలు కోతుల ఎందు, కుక్కల ఎందు కూడా ఉంటుంది.
0: And the truth and love in you are uniformly present in other animals too.
1: కనుక మనము పోయినటువంటి యొక్క ప్రేమను, సత్యాన్ని మనం పెంచుకోవాలి.
0: Therefore we have developed and foster the eternal principles of love and truth.
1: ఫేమస్ అని చెప్పారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు మనం గొప్ప అధికారంలో ఉంటున్నాము.
0: టుడే యు ఆర్ వెరీ హై పొజిషన్.
1: కానీ ఈ అధికారం ఎంతవరకు ఉంటుందంటే రిటైర్ అయ్యేంత వరకు ఉంటుంది.
0: యుల్ కంటిన్యూ టు రిమైన్ ఇన్ పొజిషన్ అంటిల్ యు రిటైర్.
1: కనుక ఈ డివైస్ సత్య ప్రేమను ఉపయోగపెడుతున్నాము.
0: యు గో బై యువర్ కన్వీనియన్స్ అండ్ ఇంటర్ప్రెట్ ట్రూత్.
1: నీ ఎందున్నటువంటి సత్య ప్రేమలు కోతుల ఎందు కుక్కల ఎందు కూడా ఉంటుంది.
0: అండ్ ద ట్రూత్ అండ్ లవ్ ఇన్ యూ.

0: రిటైర్ అయ్యేంత వరకు ఉంటుంది.
1: యూ విల్ బి యుల్ కంటిన్యూ టు రిమైన్ ఇన్ పొజిషన్ అంటిల్ యూ రిటైర్.
0: కనుక ఈ డివైన్ అనేటువంటిది ఎప్పటికీ పోయేటువంటిది కాదు.
1: బట్ ది ఇన్నే డివినిటీ విల్ నెవర్ రిటైర్, విల్ నెవర్ గో.
0: ఈనాడు ఇచ్చి సత్యంలో మీరు ప్రవేశించారు.
1: యు ఆర్ ఇన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: ఈ సత్యాన్ని మీరు ఏనాడు కూడా మరవకూడదు.
1: And never give up this principle of truth you have understood.
0: సత్య ప్రేమను మాత్రం ఉండాలి.
1: యూ మే ఫర్గెట్ ఎనీథింగ్ బట్ యూ షుడ్ హ్యావ్ సత్య అండ్ ప్రేమ.
0: ప్రేమ అంతర్వాహిని.
1: అండ్ లవ్ ఈజ్ అండర్ కరెంట్.
0: సత్యము బహిర్వాహిని.
1: అండ్ ద ట్రూత్ ఈజ్ స్పోకెన్ అవుట్.
0: కనుక ఈ బహిర్వాహిని అంతర్వాహిని రెండు కూడా మనం కాపాడుకుంటూ.
1: సో వీ హ్యావ్ టు ప్రిజర్వ్ అండ్ ప్రొటెక్ట్ ది ఔటర్ అండ్ ఇన్నర్ కరెంట్ ఆఫ్ లవ్.
0: నిజమైన కర్తవ్యము.
1: అండ్ దట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: రెండు లేకపోతే వారు మానవుడే కాదు.
1: Without this, you cannot call yourself a human being. Embodiments of love. Remain in love throughout. Don't limit your love to your family, to your children, and to your relations. Whomsoever you meet, understand that he is divine.
0: ఆ విధమైన సర్వుడు ఎందు ప్రేమను పెంచుకొని ప్రేమను ఇచ్చుకొని మనం సత్యంతో జీవించాలి.
1: దర్ఫోర్ అండర్స్టాండింగ్ లవ్ విత్ ఇన్ యూ, లవ్ ఇన్ ఎవ్రీబడి, ఇన్ ఎంటైర్ విసినిటీ అండ్ హ్యూమానిటీ, లివ్ ఇన్ లవ్.
0: నిరంతరము నేను ప్రేమ సత్యం మాత్రమే బోధిస్తుంటాను.
1: భగవాన్ కంటిన్యూస్లీ గివ్స్ హిస్ డివైన్ మెసేజ్ ఆన్ దీస్ టూ ప్రిన్సిపల్స్, సత్య ద ట్రూత్, ప్రేమ లవ్.
0: అది నిమిత్తమే నేను అనేక సభలంతా జరుపుతుంటాను.
1: Bhagavan addresses many assemblies only to give the divine teaching of love and truth.
0: ఈ విధమైన జీవితంతో మీరు గడిపినప్పుడు ఈనాడు మీరందరూ ఇక్కడికి వచ్చి స్వామి వాక్కు విన్నందుకు నాకు ఎంతో సంతోషం.
1: Bhagavan is extremely happy that you have listened to his divine message, the quintessence of the message being two, one the truth, the other love.
0: నేను ఇంతమంది ప్రేమకు నేను గురి అయ్యాను కదా, మీరందరూ రావటం అంత కూడా నా నిమిత్తమై.
1: యు ఆల్ హ్యావ్ అసెంబ్డ్ హియర్ ఫర్ భగవాన్ ఓన్లీ.
0: ఇవన్నీ కూడా మీరు ఆచరణలో పెట్టితే,
1: ఇఫ్ యు ప్రాక్టీస్ భగవాన్స్ టీచింగ్,
0: అది మిమ్మల్ని చూసినందుకు మీ మాటలు విన్నందుకు నాకు ఎంతో ఆనందం వస్తుంది.
1: దట్ విల్ మేక్ భగవాన్ వెరీ హ్యాపీ ఫర్ హ్యావింగ్ కమ్ ఆల్ అలాంగ్. ఇఫ్ యు ప్రాక్టీస్ దట్ విల్ మేక్ హిమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
0: కనుక మీ ప్రేమను అంత కూడా ప్రకృతి అయినటువంటి లౌకికమైన భావం పోకూడదు.
1: దేర్ఫోర్ డోంట్ మేక్ యువర్ లవ్ ఫిజికల్ ఆర్ వరల్డ్లీ.
0: కేవలం ఒక దైవతత్వం పైన మీ ప్రేమనంతా పెట్టండి.
1: సో మేక్ యువర్ లవ్ డివైన్, ద డివైన్ లవ్.
0: రాధ, రాధ అంటే ఎవరు?
1: రాధ, హూ ఇస్ రాధ?
0: ధారా, ఆమెనే రాధ.
1: రాధ ధారా, దట్ ఇన్సెసెంట్ ఫ్లో కంటిన్యూస్.
0: ఈ ధర అంతా కూడా కేవలము భగవంతుని పైనే పెట్టింది.
1: ధరా ద అర్త్ should be full of God's name.
0: కాని తన ఆడబిడ్డ పాలలో విషం కల్పించినప్పటికీ,
1: when she was poisoned,
0: అది కూడా భగవంతుడికి అర్పితం చేసింది.
1: She offered that poison also to God.
0: అప్పుడే ఆ విషం అంతా కూడా దేవుడు తీసుకున్నాడు.
1: And God received all the poison offered to him.
0: ఈ పాయిజన్ తీసుకున్న తర్వాత పవిత్రమైన పాలను మాత్రం తాగింది.
1: When it is free from poison, Radha could take that pure milk.
0: కనుక రాధ అంటే మీరు అర్థాన్ని కూడా తీసుకోవాలి.
1: So you should understand the meaning of this word Radha.
0: R-A-D-A Radha.
1: R-A-D-A Radha.
0: R ante?
1: R means?
0: Radha.
1: Radha.
0: A ante?
1: A means?
0: Adharamu.
1: Adhara, basis.
0: D ante?
1: D.
0: Dear, anila prema.
1: Dear, so close, love. The
0: virtue. Prekistundali.
1: Respectful nature towards the Prakriti and God.
0: Kalka amiku nijamu puramu emetam telidu.
1: And she doesn't know whatsoever other than worshipful spirit.
0: ఆమెకు కృష్ణుడు ఒక్కడ మాత్రమే తెలుసు.
1: అండ్ షీ వర్షిప్స్ కృష్ణ ఓన్లీ.
0: ఆ విధంగా ఉండినప్పుడే ఆమె స్వర్గాన్ని పొందింది.
1: అండ్ విత్ దట్ షీ అటైన్డ్ లిబరేషన్.
0: ఈనాడు అంతా లిబరేషన్ కావాలి, లిబరేషన్ కావాలి.
1: పీపుల్ వాంట్ లిబరేషన్ టుడే.
0: లిబరేషన్ ఎట్లా వస్తుంది?
1: హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు బి లిబరేటెడ్?
0: ఈ విధమైన మార్గాన్ని మనం పొందినప్పుడే లిబరేషన్ మనకు కలుగుతుంది.
1: And once you adhere, follow divine life, you will attain liberation.
0: Kanuka prema swarupulara,
1: embodiments of love.
0: Na maatalu adhikamaipoyayi.
1: Bhagwan has spoken a lot of things to you.
0: Chaala shrama pettunnanu.
1: Perhaps you are put to strain.
0: Kanuka nenu inka velvisthanu.
1: Bhagwan wants to conclude.

0: divine discourse.
1: మీరు నిరంతరం ఎక్కడ పోయినప్పటికీ ఏమి చేసినప్పటికీ ఇంత దైవ కార్యమే, ఇంత దైవ ప్రదేశమే అని మీరు భావించండి.
0: కన్సిడర్ ఆల్వేస్ వాట్ ఎవర్ యూ స్పీక్, వాట్ ఎవర్ యూ డూ, ఇట్స్ ఆల్ గాడ్స్ వర్డ్, గాడ్స్ వర్క్ ఓన్లీ.
1: ఆ విధమైన భావంతో ఉంటే అది నాకు చాలా ఆనందం.
0: దట్ డివైన్ ఫీలింగ్ విల్ మేక్ స్వామి ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
1: ఈనాడు ఇంతమంది వచ్చారు కనుక మీరందరికీ కూడా పవిత్రమైన ప్రేమానందములు నేను మీకు తెలుస్తున్నాను.
0: భగవాన్ బ్లెస్సెస్ యూ ఆల్. సో మెనీ పీపుల్ ఆర్ అసెంబ్ల్డ్ హియర్. లెట్ ఆల్ ఆఫ్ యూ బీ ఫుల్ ఆఫ్ లవ్. లెట్ ఆల్ ఆఫ్ యూ లీడ్ ద లైఫ్ ఆఫ్ బ్లిస్.
1: మీరందరూ కూడా లాంగ్ లైఫ్, హెల్తీ లైఫ్, హ్యాపీ లైఫ్, పీస్ఫుల్ లైఫ్.
0: భగవాన్ బ్లెస్సెస్ యూ ఆల్ సచ్ దట్ యూ లీడ్ ఎ లాంగ్ లైఫ్, పీస్ఫుల్ లైఫ్, హెల్తీ లైఫ్ అండ్ ద డివైన్ లైఫ్.
1: హ్యాపీ లైఫ్,
0: హ్యాపీ లైఫ్.

0: sweeter than the sugar, tastier than the butter, sweeter than the nectar. It is very ambrosia to repeat the holy matchless name of Ram, chant his name repeatedly.
1: వేదముల యొక్క సారము అనంతమైనది, అప్రమాణమైనది, అగమ్యమైనది.
0: ది ఎసెన్స్ ఆఫ్ వేద ఇస్ ఇన్ఫినిట్, ఇన్కంపేరబుల్, బియాండ్ ఆల్ మెజర్.
1: ఈ రామాయణమునందు ఈ నాలుగు వేదములు కూడాను నాలుగు స్వరూపాన్ని ధరించి జగత్తులో భౌతిక రూపంతో సంచరిస్తూ వచ్చినవి.
0: ద ఫోర్ వేదస్ హ్యావ్ టేకెన్ హ్యూమన్ ఫార్మ్ అండ్ మూవ్డ్ అబౌట్ ఇన్ దిస్ వరల్డ్ టు కన్వే ద డెప్త్ అండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆల్ ద ఫోర్ వేదస్.
1: ఋగ్వేదమే మంత్రస్వరూపము.
0: ఋగ్వేద ద కాంబినేషన్ ఆఫ్ మంత్ర.
1: నిరంతరము మంత్రస్వరూపమై జగత్తునంతకును పాలిస్తూ వచ్చాడు.
0: ద హోల్ వరల్డ్ ఈజ్ టోటల్ రూల్డ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ దిస్ మంత్ర.
1: ఈ మంత్రమును కాపాడుతూ వెంట జంటగా నిలిచి తన యొక్క జీవితం యొక్క ఆధారమే ఈ మంత్రదృష్టమని భావించి లక్ష్మణుడు రామును అనుసరిస్తూ వచ్చాడు.
0: Rama, who reigned the whole world basing on mantra every moment, is followed by Lakshmana, who considered Rama as the very breath and the basis of his life.
1: Ellappudu Ramuni yokka adu jadallo sancharichadu.
0: Lakshmana always moved along the footsteps of Rama.
1: Ramuni yokka vakyamule palistu vachadu.
0: He obeyed the command of Rama.
1: రాముల యొక్క నర్తనని అనుసరిస్తూ వచ్చాడు.
0: హి ఫాలోడ్ ద కాండక్ట్ అండ్ ద వెరీ ప్రొసీజర్ లేడ్ బై రామ.
1: కనుకనే మంత్రాధీనుడు రాములైనప్పుడు మంత్రద్రష్ట లక్ష్మణుడైనాడు.
0: సో వెన్ రామ సింబలైజెస్ వెరీ మంత్ర, ది వెరీ ఎసెన్స్, లక్ష్మణ ఇస్ ద వన్ హూ ఎక్స్పీరియన్స్ ద డెప్త్ ఆఫ్ మంత్ర.
1: నిరంతరము మౌనమును ధరించి భరతుడు రామనామమునే నిర్గుణ స్వరూపంగా ఆధారం చేసుకుని పాలిస్తూ వచ్చాడు.
0: అబ్జర్వింగ్ సైలెన్స్ భరత సింబలైజింగ్ ది అట్రిబ్యూట్లెస్ ఆస్పెక్ట్ ఆఫ్ ది డివినిటీ, ఫాలోడ్ రామచంద్ర రిపీటింగ్ సింగింగ్ హిస్ గ్లోరీ.
1: రామనామమే ఆధారమని ధరించి సర్వులకు ప్రపంచమును బోధించి తాను ఆచరించి ఆనందిస్తూ వచ్చాడు లక్ష్మణుడు.
0: ఇట్ వాజ్ లక్ష్మణ హూ ప్రాక్టీస్డ్ అండ్ పబ్లిసైజ్డ్ ప్రొపగేటెడ్ ది ఇంపార్టెన్స్ అండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ రామనామ టు ది ఎంటైర్ వరల్డ్.
1: అగదత్తను సగుణోపాసకుడు.
0: లక్ష్మణ ఫాలోడ్ ద ఫార్మ్ ఫుల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది డివినిటీ.
1: భరతుడు నిర్గుణోపాసకుడు.
0: భరత అడాప్టెడ్ ది అట్రిబ్యూట్లెస్ ఆస్పెక్ట్ ఆఫ్ ది డివైన్.
1: కదలక మెదలక 14 సంవత్సరములు కూడాను ఒక స్థానంలో నిలిచి నిరంతరం కూడాను రామచింతన చేస్తూ వచ్చాడు.
0: భరత రూల్డ్ ద కింగ్డమ్ స్టేషన్డ్ ఎట్ వన్ ప్లేస్ ఫర్ దాట్ లాంగ్ పీరియడ్ ఆఫ్ 14 ఇయర్స్.
1: కనుక భరతుడు నిర్గుణోపాసకుడు.
0: హెన్స్ భరత ఫాలోడ్ ద నిర్గుణ ద అట్రిబ్యూట్లెస్ ఆస్పెక్ట్.
1: రామ లక్ష్మణ భరత వీరి మూడింటి యొక్క ఆజ్ఞను శిరసావహించి తన కాలమునంతయు కూడాను అందుకు దారబోస్తూ వచ్చాడు శత్రుఘ్నుడు.
0: శత్రుఘ్న ఫాలోడ్ ద లైఫ్ అండ్ ద టీచింగ్ అండ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆల్ ది త్రీ బ్రదర్స్ రామ లక్ష్మణ అండ్ భరత.
1: శత్రుఘ్నుడు అనగా తన ఇంద్రియమును స్వాధీనం చేసుకుని వాటిని పరిపాలిస్తూ వాటిని సక్రమైన మార్గంలో నడుపుతూ వచ్చినటువంటి వాడు శత్రుఘ్నుడు.
0: Shatrughna is the one who has total control over the senses and could direct the senses along the right path.
1: Anduvalane Vibhishanudu ఈ యొక్క దీనిలో చాలా అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నించాడు.
0: భీష్మ వాంటెడ్ టు నో ద డెప్త్ ఇన్ ఫుల్ ఎట్ వన్ టైం.
1: రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల యొక్క మార్గములను ప్రపంచానికి ప్రబోధిస్తూ ఇది ఏది ఏమైనా భగవంతుని యొక్క ఆకారములను తలంచి లోకమునకు చాటుతూ వచ్చారు వశిష్ట విశ్వామిత్రుడు.
0: ద టూ సేజెస్ వశిష్ట అండ్ విశ్వామిత్ర అనౌన్స్ టు ది ఎంటైర్ వరల్డ్ దట్ రామ లక్ష్మణ భరత శత్రుఘ్న రిప్రజెంట్ ద ఎసెన్స్ ఆఫ్ ది ఫోర్ వేదాస్ అండ్ ఇన్ ద టీచింగ్.
1: కలపటికీ వశిష్ఠుల వారు విశ్వామిత్రుల వారు రామాయణం రాస్తూ దశరథ మహారాజు యొక్క పుణ్యఫలము చేతనే అతని గృహమునందు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు వేద రూపంలో నిలిచి ఆ ఇంటి లోపల సంచరిస్తూ వచ్చారు.
0: ఇట్ వాజ్ డిక్లేర్డ్ ఇన్ ద కంపోజిషన్ ఆఫ్ రామాయణ యాజ్ అనౌన్స్డ్ బై వశిష్ఠ అండ్ విశ్వామిత్ర దట్ ది ఫోర్ వేదాస్ హ్యావ్ అస్యూమ్డ్ ద హ్యూమన్ ఫార్మ్ అండ్ మూవ్డ్ అబౌట్ అస్ చిల్డ్రన్ అట్ ద రెసిడెన్స్ ఆఫ్ కింగ్ దశరథ.
1: విశ్వామిత్రుని ఎవరైనా ప్రశ్నించినప్పుడు, స్వామి, ఈ వేదములు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎక్కడ సంచరిస్తూ ఉన్నాయి, ఈ వేదముల యొక్క ప్రమాణం ఏమిటి అని ప్రశ్నించినప్పుడు, నాయన, ఈ ద్వాపరయుగమునందు ఈ యొక్క త్రేతాయుగమునందు ఈ యొక్క వేదములంతా కూడాను కేవలము ఋషుల యొక్క సూక్తముగా భావించి రామలక్ష్మణ భరత శత్రుఘ్నురాజులు దశరథ మహారాజు లోపల తన బిడ్డల వలె సంచరిస్తూ లోకాన్నంతా ఆదరిస్తూ వచ్చారు.
0: When anyone questioned Vishwamitra, where are Vedas? What is the evidence? How do you prove their existence? Vishwamitra replied thus, it is in Treta Yuga. The Vedas are the property of sages and saints. Now they have taken the human form and moving as children in the palace of the king Dasharatha.
1: Kanuka Vedamulu Nirguna Swarupamulu Kadu.
0: Hence, Vedas do not stand by this attributeless
1: Sakara Swarupamulu సగుణోపాసకులు.
0: దేర్ఫోర్ దే రిప్రజెంట్ ద ఫార్మ్ఫుల్ ఆస్పెక్ట్ విత్ అట్రిబ్యూట్స్ అస్ వెల్.
1: ఈ సాకార స్వరూపములు ఏమిటి?
0: వాట్ ఈస్ దిస్ ఫార్మ్ దెన్?
1: కేవలము ఋగ్వేదమే రాములు.
0: దిస్ ఋగ్వేద ఈజ్ సింబలైజ్డ్ బై రామా హింసెల్ఫ్.
1: యజుర్వేదములు ఇవన్నీ కూడాను సామవేదములు అని నేను లక్ష్మణుడు అని.
0: ది యజుర్వేద అండ్ సమవేద ఆర్ రిప్రజెంటెడ్ బై లక్ష్మణ.
1: నిరంతరము స్మరణ తప్పకుండా చింతిస్తూ వచ్చినటువంటి వాడు భరతుడు.
0: భరత ఆల్వేస్ ఇండల్జ్ హింసెల్ఫ్ ఇన్ ది థాట్ ఆఫ్ రామ.
1: ఈ ముగ్గురు యొక్క బ్రదముల యొక్క ఆచరణలో పెట్టి లోకమును ఇంద్రియములతో చేత జయమును గావించి కాపాడుతూ వచ్చినటువంటి వాడు శత్రుఘ్నుడు.
0: ఇట్ వాజ్ శత్రుఘ్న హూ ఫాలోడ్ ద ప్రిన్సిపల్స్ అండ్ ద లైఫ్ ఆఫ్ ద త్రీ బ్రదర్స్ అండ్ ప్రాక్టీస్డ్ ఇన్ హిస్ ఓన్ లైఫ్ హ్యావింగ్ టోటల్ కంట్రోల్ ఓవర్ ద సెన్సెస్.
1: కనుక వేదములు నిర్గుణములు నిరోపాసకులు అని చెప్పడానికి వీలు కాదు.
0: దేర్ ఫోర్ యూ కెనాట్ సే దట్ వేదాస్ స్టాండ్ ఫార్ ద ఫార్మ్ లెస్ అండ్
1: త్రేతాయుగము లోపల ఈ నాలుగు వేదములు కూడాను నాలుగు స్వరూపములుగా అవతరించినాయి.
0: In the age of Treta, Treta Yuga, you find four Vedas have taken human form.
1: ఈ నలుగురు యొక్క ఆచరణలే ఈ యొక్క త్రేతాయుగమునందు అనుభూతిగా నిలిచి వేదశాస్త్ర ఇతిహాస పురాణములను సరిహాలను సృష్టిస్తూ వచ్చినాయి.
0: Therefore, the lives they led in Treta Yuga, representing the four Vedas, have represented what they stand for.
1: శత్రుఘ్నుడు సామవేదమును కంఠస్థం చేశాడు.
0: శత్రుఘ్న గాట్ ఇట్ బై హార్ట్ ది ఎంటైర్ సమవేద.
1: నిరంతరం కూడాను గొంతు ఆర్చకుండా శృతి తప్పకుండా రాగతాళముల చేత లోకమునకు ఈ యొక్క శత్రుఘ్నత్వము అనేటువంటి దాన్ని చాటుతూ పోయాడు.
0: ద సాంగ్ ఆఫ్ ఎటర్నల్ ట్రూత్ ద వేద హ్యాస్ బీన్ చాంటెడ్ అండ్ రెండర్డ్ త్రూ అవుట్ హిస్ లైఫ్ ఇన్ ఎగ్జాక్ట్ ట్యూన్ అండ్ ద రిథమ్ అండ్ ద బీట్ బై శత్రుఘ్న హింసెల్ఫ్.
1: భరతుడు తాను ప్రత్యేకంగా ఒక ఆశ్రమం కల్పించుకొని రామనామం ఆధారంగా తీసుకొని పాదములను ప్రమాణంగా పెట్టుకుని తద్వారా తన యొక్క జీవితంలో సార్థకంగా ఉంచుకున్నాడు.
0: భరత హ్యాస్ కన్స్ట్రక్టెడ్ ఎ హెర్మిటేజ్ ఆల్ ఫర్ హింసెల్ఫ్ Singing's glory of Ramachandra, keeping his sandals at the position of the throne. He spent all his life.
1: Ramudu Rigvedamu. He Rigvedamu Mantasarupamu.
0: Rigveda is full of mantra.
1: He mantramane adharanga cheskuni Lakshmanudu Ramasevalu cheskuntu vachadu.
0: Basing on this mantra, Lakshmana served Rama.
1: Talli tandri sarvam kudanu Ramulane bhavinchadu.
0: He considered Rama as his father and mother.
1: తన కాలంనంతా కూడాను రామనామం చేతనే సార్థకం గావించుకున్నాడు.
0: In fact, he spent all the time singing the glory, chanting the name of Rama.
1: కాలమునే తారక నామంగా భావించుకున్నాడు.
0: He considered the very Kala, the time, as Tarakanama, the one that liberates.
1: ఈ విధంగా కేవలము రామాయణం అనగా సామాన్యమైనటువంటి ఒక కథలు కాదు.
0: రామాయణ is not an ordinary story.
1: ఇది కేవలము వేద ప్రమాణములు.
0: దే రిప్రజెంట్ వేద దెమ్సెల్వ్స్.
1: ప్రత్యక్ష గోచరములు.
0: దే ఆర్ క్వైట్ అపరెంట్.
1: సాక్షాత్ అవతారములు.
0: దే స్టాండ్ యాజ్ ఎ విట్నెస్ అండ్ ఇన్కార్నేషన్.
1: నిర్గుణాకారములు కావు.
0: దే ఆర్ నాట్ ఫార్మ్లెస్.
1: సగుణ నిర్గుణోపాసకులైనటువంటి యొక్క రామలక్ష్మణ శ్రీ భరత శత్రులను ఇన్ని విధములుగా లోకములకు చాటుతూ వచ్చారు.
0: దేర్ ఫార్ ద ఫార్మ్ఫుల్ ఫార్మ్ ఆఫ్ ది డివినిటీ విత్ ఆల్ ద ట్రిబ్యూట్స్ ఇస్ వెరీ వెల్ డెమోన్స్ట్రేటెడ్ బై దీస్ ఫోర్.
1: అవి నేడు కూడాను యజ్ఞ స్వరూపం లోపల అందరు కూడాను యజ్ఞ యాగాదులు జరుపుతున్నారు.
0: అండ్ టుడే యు ఫైండ్ ద అబ్జర్వెన్స్ ఆఫ్ యజ్ఞ అండ్ యాగ.
1: ఈ మంత్రం చెప్పినప్పుడు కూడా అది ఋగ్వేదం యొక్క మంత్రమే.
0: వాట్ ఎవర్ మంత్ర దట్ మే బి సెడ్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ఋగ్వేద.
1: ఆ మంత్రమును కేవలము రామలక్ష్మణుడే స్మరించి ఆ యొక్క విశ్వామిత్రుని యొక్క ఆజ్ఞను శిరసావహించి వేద పారాయణ గావిస్తూ విజయాన్ని సాధించారు.
0: Ramalakshmana, while following the command of Vishwamitra, always chanted this mantra, and then they were successful and they led their lives.
1: ఈ జ్ఞానం అనేటువంటి యొక్క రాముడు ఎవరిని వరించాడు?
0: This Rama who symbolized the wisdom, whom has he attracted?
1: ఆమెనే సీత.
0: She is Sita.
1: ఈ యజుర్వేదం యొక్క తత్వమును సామవేదం యొక్క సారమును సర్వమునకును సారమైనటువంటి యొక్క ఈ వేదగానమును ఆయన వరించాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద మెలడీ ఆఫ్ ది ఎంటైర్ వేద, ద యజుర్వేద అండ్ సమవేద, ద ఎసెన్స్ ఆఫ్ ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ అండ్ కన్వే టు హర్.
1: సీత తన ఆధారమైనటువంటి యొక్క జ్ఞానశాస్త్రము.
0: ఇన్ ఫ్యాక్ట్ సీత రిప్రజెంట్స్ ద ఫండమెంటల్ ట్రూత్ ఆఫ్ బ్రహ్మజ్ఞాన, ది విజ్డమ్.
1: ఆ బ్రహ్మజ్ఞానం పోగొట్టుకోవటం చేతనే రామలక్ష్మణుడు సర్వత్రా సంచరిస్తూ దానిని వెతుక్కుంటూ వెళ్లారు.
0: బికాస్ సీత రిప్రజెంటింగ్ బ్రహ్మజ్ఞాన ఈస్ అవే ఫ్రమ్ ది టూ రామ లక్ష్మణ, దే హ్యాడ్ టు మూవ్ అబౌట్ ఇన్ ద ఫారెస్ట్.
1: భగవత్ నామం స్మరించేటువంటి వారికి నిరంతరం రాక్షసులు వెంటాడుతూనే ఉంటాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ దోస్ దట్ రిపీట్ గాడ్స్ నేమ్ విల్ హ్యావ్ సో మెనీ ఆబ్స్టకల్స్ అండ్ ప్రాబ్లమ్స్ డిఫికల్టీస్.
1: కొన్ని నిమిషములు రామా రామా అనేటప్పటికీ ఆ రాక్షసి వచ్చి ఆ రామనామాన్ని మరిపింపజేస్తుంది.
0: At once the devil or the demon appears, makes you forget the holy name.
1: ఈ అనుభూతిని విశ్వామిత్రుడు అనుభవించి రామలక్ష్మణులను తనకు సాక్ష్యంగా తీసుకుని పోయి వీరిని దూరం గావించమని ప్రార్థించాడు.
0: విశ్వామిత్ర హ్యాస్ టేకెన్ దిస్ ఎక్స్పీరియన్స్ అండ్ యూ వాంటెడ్ ది వెరీ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద డివైన్.
1: కనుకనే ఇది రామాయణం అనేటువంటిది ఒక కథగా మనం భావించకూడదు.
0: You should not consider Ramayana as a simple, ordinary story.
1: Tretayugam yokka pratyaksha swarupamainatvanti yokka jeevithamule.
0: In fact, it's the very life embodied in a form there, in that Treta.
1: Tretayugam anta kudanu ee Ramayana katha yende, Ramayana mantram nande, Rigveda yagam nande, kalamnu pavitram gavincharu.
0: In fact, the whole Tretayuga is sanctified, purified by this story of the four essences of the Vedas. As represented by Rama.
1: మంత్రదృష్టులైనటువంటి వారిని పూర్తి రాక్షసులుగా మార్చాలని రాక్షసులు దేవతలు వీరికి ఒకరికొకరికి వాదోపవాదములు జరిగింది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ ఏ కైండ్ ఆఫ్ ఏ చేంజ్ ఇన్ దెమ్ దేర్ ఇస్ ఎన్ ఆర్గ్యుమెంటేషన్ బిట్వీన్ ది రాక్షసస్ అండ్ దేవతాస్.
1: కనుక రాక్షసులు మొట్టమొదటి ప్రారంభం కావటము ఎక్కడ ప్రారంభమైనారు?
0: రాక్షసస్ వాట్స్ దేర్ ఆరిజిన్?
1: త్రేతాయుగమునందు ఈ రామతత్వాన్ని మరిపింపజేయడానికి వచ్చినటువంటి రాక్షసులను.
0: ద రాక్షసస్ డెమన్స్ ఆర్ దోస్ హూ మేక్ పీపుల్ ఫర్గెట్
1: వాట్ దే ఆ రాక్షసత్వమును తరిమివేసి దైవత్వమును సృష్టింపజేసి లోకమునకు శాంతిని నడిపించడానికి వచ్చినటువంటి వారే.
0: Therefore, the demonic propensities, the evil tendencies have to be given up so as to cultivate and foster the divine qualities. That is the main aspect.
1: కేవలం వేదము శాస్త్రములు వర్ణించడానికి మాత్రమే కాదు.
0: The Vedas are not merely meant to be extolled or praised.
1: నా మంత్రమును స్మరిస్తూ రావటం చేత తన లోపల ఉన్నటువంటి రాక్షసత్వాన్ని బయట లాగి బయట పారవేస్తూ వచ్చారు.
0: The chanting of Vedic mantra will help to dispel the demonic quality.
1: కనుక రాక్షసత్వాన్ని అణచగొట్టి దైవత్వాన్ని అభివృద్ధిపరిచి లోకములకు శాంతి కల్పింపజేయటానికి ఈ రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అనేటువంటి నాలుగు వేదములు కూడాను కంకణం కట్టుకున్నాయి.
0: Therefore, Rama, Lakshmana, Bharata, Shatrughna, representing the four Vedas, will help to dispel the demonic quality, to develop the divine quality, and to establish peace in the world.
1: Kalukane, Krutayuga Jhanamu, Tretayuga Yajnamu, Dwaparayuga Archana, Kaliyugam Namasmaranani.
0: And hence, the different ways have been prescribed for liberation in the four ages. The one, the meditation, the other, the performance of Yajna Yagas, thereafter the chanting.
1: ఈ విధమైనటువంటి యొక్క స్వరూపాలు ధరించి నాలుగు వేదములు కూడాను ఆకారంతో ధరించి సాకారముగా భావించి లోకమునకు శాంతి కల్పించారు.
0: Like these four Vedas have taken human form, moved about all over the world, establishing peace.
1: ఇవి కేవలం మంత్ర స్వరూపములు కాదు.
0: They are not merely mantra alone.
1: ఆకార స్వరూపములే.
0: They are very form themselves.
1: అట్టి ఆకారమును దైవ స్వరూపంగా భావించి
0: that form is verily divine.
1: ఆ త్రేతాయుగమునందు ఈ యొక్క విధమైనటువంటి యొక్క మంత్ర తత్వములను అభివృద్ధి పరుస్తూ వచ్చారు.
0: That's how the essence and the significance of Vedas have been spread in Treta Age.
1: కానీ ఈనాటి మానవులు వాటిని ఏదో మంత్రాకారంగా భావించుకుని వారి కేవలం ఆకారం లేనటువంటి యొక్క నిరాకారులుగా విశ్వసించి
0: but the modern man considers it as mere mantra without any form దీనిమలకు
1: యుగములు మారే కొలది కూడాను తమ యొక్క ప్రవర్తనలు మారుతూ వచ్చాయి.
0: As ages have been changing, there is a kind of difference in the conduct of the
1: area. కానీ ఈనాడు మంత్ర స్మరణమే కాని ఆకార స్వరూపంలో ఆనందానికి వారికి జతకు రావటం లేదు.
0: Today there is only chanting, but they don't think of the form.
1: అట్టి సాకార స్వరూపాన్ని ధరించినప్పుడే మానవులకు ఈ లోకం అనేటువంటిది సాక్షాత్కరిస్తుంది.
0: When there is this formful aspect of the divinity, you can enjoy and experience the manifestation of the divine.
1: ఒక్కొక్క మంత్రమునకు ఒక్కొక్క ఆకారం ఉంటున్నది.
0: Each mantra has a definite form.
1: ఒక్కొక్క మంత్రమునకు ఒక విధమైనటువంటి యొక్క అంతరార్థం ఉంటున్నది.
0: Each mantra has got inner significance.
1: కనుక దీనిని ఆకారంగా భావించి సాకారంగా విశ్వసించి నిరాకారమైనటువంటి రాక్షసులను వాటిని దూరం చేయడానికి తగినటువంటి యొక్క పటుత్వం కలిగినటువంటివి.
0: Therefore, it has got the form, it has got all the attributes to remove and to kill the demonic qualities.
1: Vedaha vedam purusham mahantam aditya varnam tamasa parastat annaru. Devatarandaru kudanu veerini darshinchi vedaha vedam purusham mahantam aditya varnam tamasa parastat. ఈ విధమైనటువంటి రూపాలను ధరించి ఈ యొక్క దేవతలను కాపాడుతూ రాక్షసులను తరిమివేస్తూ వచ్చాయి.
0: Therefore, the Vedic mantra could help them to transcend the darkness and to visualize that radiance and the brilliance of light beyond and could work for liberation.
1: అదియే ద్వాపర యుగం లోపల యోగులందరూ కూడా దాన్ని స్మరించి
0: and this has been thought over, meditated upon in Dwapara
1: Age. చిత్రించుకుని దానిని చిత్రించుకొని
0: అండ్ దే కుడ్ పిక్చరైజ్ ద హోల్
1: దాని సాకార స్వరూపంలో విశ్వసించి
0: దే హ్యాడ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద ఫార్మ్
1: యజ్ఞయాగాధికతలో ఎందు దీన్ని ఉపయోగిస్తూ వచ్చారు.
0: అండ్ దే మేడ్ ఫుల్ యూజ్ ఆఫ్ దిస్ ఇన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ యజ్ఞ.
1: అందువలననే ద్వాపర యుగము కూడాను ఈ యొక్క దేవతా చిత్రములను ఆరాధన చేసుకుంటూనే శాంతిని పొందుతూ వచ్చారు.
0: దేర్ ఫోర్ ఇన్ ద్వాపర ఏజ్ దేర్ ఇస్ వర్షిప్ ఆఫ్ ది డివైన్ విత్ ఎ ఫార్మ్ and there is idolatry.
1: ఎక్కడ మంత్రము అక్కడ ఆకారము.
0: Where there is mantra, there is a form.
1: అక్కడే తంత్రము.
0: And there is the procedure, tantra.
1: అట్టి యంత్ర తంత్రముల చేత లోకములను వాళ్ళు ఆరాధన చేసుకుంటూ శాంతిని అనుభవిస్తూ వచ్చారు.
0: Mantra is the essence, there is a tantra, the procedure, and yantra, the paraphernalia associated with it, విత్ ది అబ్జర్వెన్స్ ఆఫ్ యజ్ఞాన్ యాగ.
1: కానీ ద్వాపర యుగం అయిన తర్వాత కలియుగ ప్రారంభమైంది.
0: ఆఫ్టర్ ద్వాపర ఏజ్ కలి స్టార్టెడ్.
1: ఈ కలియుగం నందు మంత్రస్వరూపాన్ని మర్చిపోవటం చేతనే వీరు కలియుగమును కలహయుగంగా భావిస్తూ వచ్చారు.
0: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి ద వెరీ ఫార్మ్ ఆఫ్ మంత్ర హ్యాస్ బిన్ ఫర్గాటన్ అండ్ దేర్ ఫోర్ ఇట్ ఈస్ కలహయుగ ద ఏజ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్.
1: ఇది కలియుగం కాదు, కలహయుగము.
0: దిస్ ఇస్ నాట్ కలియుగ, దిస్ ఇస్ కలహయుగ.
1: ఒక్క గృహంలో పుట్టినటువంటి అన్నదమ్ములకే కలహము.
0: There is infight among brothers.
1: ఒక భూమిని ఆచరించేటువంటి వాడు కలహం చేతనే ద్వేషములు.
0: In fact, there is utter hatred and conflict.
1: ఒక భోజనము భుజించేటువంటి వారికి కలహము.
0: They dine at the same table, but yet there are differences.
1: కనుకనే ఇది కలియుగం కాదు, కలహయుగం అన్నారు.
0: And therefore, this is not కలియుగ, it is కలహయుగ.
1: ఈ కలియుగం నందు సాక్షాత్కరింపజేసుకోవటానికి తగిన శక్తి సామర్థ్యం లేకపోవటం చేతనే నామస్మరణ చేయమన్నారు.
0: Since people do not have adequate energies and capacities to experience the manifestation, the people of the Kali Age have been asked to sing the glory of God.
1: Hare Nama Kevalam Kalau Nasti Eva Nasti Eva Gati Nidha.
0: Therefore it is said in this age of Kali there is nothing else that would work for redemption other than Namasmarana.
1: Namasmarana, ye Namasmarana?
0: What singing?
1: Ramani Namasmarana.
0: And you should think, chant Rama's name.
1: అనగా రామ నామం అనేటువంటిది సర్వత్రా ప్రమాణపూర్వకమైనటువంటిది.
0: Rama's name is beyond all measure.
1: ఇది ద్వాపర యుగము కలియుగము అన్ని కూడా ఏకమైనటువంటి ఒక తత్వమని రామనామం.
0: రామనామ యూనిఫైస్ ఆల్ ద త్రీ ఏజెస్.
1: త్రేతాయుగమునందు ఈ రామనామం స్మరించి ఆనాటి రాక్షసులందరూ కూడా హతమారిపోయి దేవతలను అభివృద్ధి పరుస్తూ వచ్చారు.
0: In Treta age, it was Ramanama that has annihilated all the demons and devatas were increased.
1: Kanuka, Rama aneetvante rendu aksharamu rende ee oka pavitramainatvanti oka tattvamu imichukochu vachadu.
0: Therefore, the entire sanctity is present within these two letters, Rama.
1: Kani Ramayanamu konni vela శాస్త్రంలో కొన్ని వేల గీతలను రాసి కట్టగలపడుకు దీని యొక్క సారమును ఏ విధంగా ఉపయోగించాలని జగత్తుకు చాటుతూ వచ్చారు.
0: హ్యావింగ్ కంపోజ్ సో మెనీ ఇన్ఫినిట్ నంబర్ ది ఎంటైర్ ఎపిక్ రామాయణ దే వాంటెడ్ టు కన్వే ఇన్ ఎ మోస్ట్ సింపుల్ వే.
1: గొప్ప మహర్షి
0: ఎ గ్రేట్ సేజ్
1: ఈ అన్ని రకములైనటువంటి వేదములను సారములను శ్లోకములను చింతించడానికి సాధ్యం కాక
0: యాజ్ ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ ఫర్ హిమ్ to go through all the Vedas.
1: Ramayana nandu konni vela shlokamulu untunnayi
0: and the thousands of shlokas in Ramayana.
1: Ee vela shlokamulanu vallinchadam evar taramu kaadu.
0: It is impossible for anyone to repeat in verbatim all shlokas.
1: Kanukane rishulu hare nama hare nama hare nama iva kevalam kalau nasteva nasteva kadirandida.
0: Therefore sages and sages declared there is no other refuge. There is no other solution for liberation other than
1: Ramanama. There
0: is nothing else beyond Ramanama.
1: Kalaturiki, ee Vishwamitra, Vishnu vari shishyulandaru, Swami, dinni ee reetiga memu smarinchali ani chepparu.
0: Vasishtha Vishwamitra, all their associates asked how to repeat his name.
1: Nenu aneka paryayamulu cheppanu, kontha mandi pillalu kuda ippudu chepparu.
0: Bhagavan said to us repeatedly, now demonstrated by students also,
1: ivi rende rendu padamulu,
0: that just only two letters,
1: avi rama ane namamulu,
0: the two letters are rama.
1: Ee rendu ramamulu kudanu rendu smaranala roopala chaliste chalu.
0: It is enough if you repeat in full awareness,
1: hare nama hare nama hare nama kevalam.
0: Just enough if you repeat Rama's name, God's name.
1: రామనామమును స్మరించినటువంటి వారికి రోగములు కాని రాగములు కాని ఏవి కూడాను అంటవు అని చెప్పారు.
0: ఇఫ్ యూ రిపీట్ రామాస్ నేమ్ యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ రోగ ఎఫ్లిక్షన్స్ నార్ రాగ అదే అటాచ్మెంట్.
1: ఇది వైష్ణవ నామము సేవ నామములకు రెండింటికి సంబంధించినటువంటివి.
0: ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద వైష్ణవ స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ అండ్ ఆల్సో సైవిజం.
1: వైష్ణవ నామం లోపల
0: ఇన్ వైష్ణవ కల్చర్
1: రామాయణం అనే దాంట్లో రామనామం ప్రధానంగా తీసుకున్నారు.
0: దే కన్సిడర్ దిస్ రామాస్ నేమ్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: ఓం నమో నారాయణాయ అనే
0: ఇట్ ఇస్ సెడ్ ఓం నమో నారాయణ
1: అక్షర నామం
0: దట్ ఈస్ ద నేమ్.
1: అష్టాక్షర నామం
0: ఇట్ ఈస్ ఎయిట్ లెటర్డ్ వన్.
1: కనుకనే శైవ నామం లోపల నమ శివాయ పంచాక్షర నామము.
0: In Shaivism, the five-lettered one, Namasivaya.
1: కనుకని ఈ వైష్ణవ నామమును సేవనామమును రెండింటిని కూడా వేరు చేయకుండా రెండింటి యొక్క ఏకత్వమును భావించి వాడు రామనామమును స్మరిస్తూ వచ్చారు.
0: దేర్ఫోర్ రామనామ రిప్రజెంట్స్ ది కాంబినేషన్ ఆఫ్ ద వైష్ణవ కల్చర్ అండ్ ఆల్సో శైవిజం.
1: ఓం నమో నారాయణాయ.
0: ఓం నమో నారాయణాయ.
1: ఈ ఎనిమిది అక్షరముల లోపల రా అనేటువంటి తీసేస్తే నమో నాయ అంటారు, నారాయణ రారు.
0: If you remove this letter Ra from Narayanaya, it
1: Na
0: is
1: Ra lekapothe adi pranam lenetundi mantramu ani.
0: When once Ra is removed from this Narayanaya,
1: Narayanaya
0: is just Nayanaya.
1: Nayanaya, Rakaram poyindi.
0: That is, the Ra is gone.
1: Inka Saivanamamlo Namasivaya.
0: And in Saivanama, Namasivaya.
1: Indulopala, Panchacharamulopala, Nijamainatundi acharamu edi poyindi.
0: In this five-lettered one, what is gone?
1: Namasivaya.
0: Namasivaya.
1: Makaram poyindi.
0: Ma letter is lost.
1: Nasivaya. Idi amangalamu ani cheppi cheppa.
0: Nasivaya remains inauspicious.
1: Kanukane Vaishnava namamlo unna ramamnu, Sevanamamlo unnatundi makaramnu, renditni cherchi Rama ani cheptu vacharu.
0: Therefore, the letter Ra from Vaishnava's name and Ma from Namasivaya, these two make రామనామ.
1: కనుక ఇది త్రేతాయుగం నుంచి కూడాను ఆ నేటి వరకు కూడాను రామనామం అనేటువంటి దాన్ని ప్రధానమైనటువంటి మంగళకార్యంగా భావిస్తూ వచ్చారు.
0: Therefore Ramana's name is most auspicious right from the times of Treta Age.
1: ఈ రామ అనేటువంటి నామము సేవులకు వైష్ణవులకు ప్రాణ సమానమైనటువంటి మంత్రము.
0: Rama's name is equally important, very life, both to Vaishnavites and Saivites.
1: ఇవి రెండూ ఉంటుండి జ్ఞానస్వరూపమైనటువంటి ఒక సీత లేకపోతే,
0: విత్ దిస్ విదౌట్ సీత, ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ జ్ఞాన.
1: కనుకనే ఈ రామనామం స్మరించుకుంటూ వచ్చినప్పుడు ఈ రాక్షసులుగా బయలుదేరినటువంటి రావణ కుంభకర్ణ విభీషణాదులు చాలా వరకు దీనికి అభ్యంతరం గావిస్తూ వచ్చారు.
0: సిస్టమ్ విచ్ ఇస్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ బికాస్ సో మెనీ ఆఫ్ ది డెమన్స్ హావ్ బీన్ పుట్టింగ్ ద సేజెస్ టు ట్రబుల్స్ ఇన్ దోస్ డేస్.
1: సీతను ఆహ్వానించినప్పుడు ఈ యొక్క శక్తియే శూన్యమైపోతుంది అని వారు భావించి,
0: వెన్ సీతా వాజ్ అబ్డక్టెడ్ దే వుడ్ బి నో ఎనర్జీ రిమైనింగ్ విత్ దెం.
1: బోధించడం చేత ఈ రాక్షసుల యొక్క బోధను ప్రపంచంలో మానవులు విని ఆ యొక్క రాక్షస బోధం చేతనే ఈ సీతమును కోల్పోయినారు.
0: అండ్ బికాస్ ఆఫ్ ద డెమోనిక్ క్వాలిటీ దే లాస్ట్ దిస్ జ్ఞాన సీత ద విజ్డమ్.
1: జ్ఞానమునే కోల్పోయిన తర్వాత నామం ఉండి ప్రయోజనం ఏమిటి?
0: వెన్ వన్స్ ది జ్ఞాన ద విజ్డమ్ ఇస్ గాన్,
1: రసము లేని చెరికి పిప్పు వలె అయిపోతుంది.
0: ఇట్ ఈస్ జస్ట్ సంథింగ్ లైక్ ద వన్ వితౌట్ ది ఎసెన్స్.
1: కనుకనే ఇటువంటి దీనిని స్మరించి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఈస్ యూజ్ ఇన్ సింప్లీ చాంటింగ్ వితౌట్ ది
1: ఎసెన్స్? రసమును తీసుకుని రావాలి.
0: దేర్ఫోర్ ఇట్ మస్ట్ బి బ్రాట్ ఎనీవే.
1: ఇది రామరసము.
0: And this is the essence of Ramanama.
1: ఈ రసమును మనము దీంట్లో చేర్చాలని చెప్పని సీతమ్మ కోసమై అనేక పర్యాయములు ప్రయత్నాలు చేశారు.
0: In order to join this Ramarasa, the essence of Rama, with wisdom of Sita, they were in search of Sita.
1: ఈ సారమును గుర్తించినటువంటి వాడు, ఈ సారమును గోలినటువంటి వాడు, ఈ సారమును అనుభవించినటువంటి వాడు హనుమంతుడు.
0: It was Hanuman who has experienced, who has swallowed the essence of the nectarine Rama's name.
1: Anduvallane
0: therefore
1: dwapara yugamanandu,
0: in dwapara age,
1: Rama namavana mitai idigo randi bhaktulara,
0: it is also said, here is Rama's name, O devotees, come and share it.
1: Ee yokka yugamanandu ee naadu teepu chaala ishtamu.
0: In this age people like sweets.
1: Kanukane deeniki oka mitai kinda pettaru.
0: Therefore it is a sweet.
1: రామనామం మన మిఠాయి ఇదిగో రండి భక్తులారా.
0: ఓ డివోటీస్ కమ్ హియర్, హియర్
1: లోకమందరూ ఈ మిఠాయి కొని తిని పామరులై చెడిపోకండి.
0: అండ్ డోంట్ గో బై దిస్ వరల్డ్లీ స్వీట్స్ అండ్ స్పాయిల్ యువర్ సెల్ఫ్స్.
1: కనుక ఈ రామనామం మిఠాయి తీసుకోండి అన్నారు.
0: పార్టేక్ దిస్ స్వీట్ ఆఫ్ రామనామ.
1: దీనిని ఒక పప్పు పైన వల్లించి,
0: అండ్ ఇట్ జస్ట్ గ్రైండెడ్,
1: దాని తరమైనటువంటి ఒక రసమును పీల్చి,
0: అండ్ ది ఎసెన్స్ ఇస్ టేకెన్ అవుట్,
1: ఆ రసమును ఒక మిఠాయిగా భావించి,
0: అండ్ ది ఎసెన్స్ ఇస్ కన్సిడర్డ్ ఎ స్వీట్,
1: దానిని ఒక మిఠాయి కింద పంపించారు.
0: అండ్ ఇట్ ఇస్ డిస్ట్రిబ్యూటెడ్ ఎ స్వీట్స్ టు ఎవ్రీబడి.
1: కనుకనే ఈ రామనామం అనేటువంటిది మానవులకు చాలా మిఠాయి వంటిది.
0: సో రామనామ ఇస్ వెరీ స్వీట్ టు ది ఎంటైర్ మ్యాన్ కైండ్.
1: ఈనాడు అట్టి మిఠాయికి బదులు,
0: ఇన్స్టెడ్ ఆఫ్ సచ్ స్వీట్స్,
1: ఆ మిఠాయిని వాడు గ్రహణక దాని రసమను వారు అనుభవించగా.
0: దే డోంట్ టేక్ దోస్ స్వీట్స్, దే డోంట్ ఎక్స్పీరియన్స్ ది
1: లోక సంబంధమైనటువంటి బాహ్యమైనటువంటి యొక్క అర్థమును భావించుకుని.
0: దే గో బై ది వరల్డ్లీ సెన్స్.
1: ఆ మధురమైనటువంటి దీనిని వీరు గ్రోతున్నారు కనుక.
0: దే ఈట్ ఓన్లీ ది ఫిజికల్ వరల్డ్లీ స్వీట్స్.
1: కనుకనే వీరికంతా ఈ మిఠాయి అనేటువంటిది ఒక డయాబెటిక్స్ పేషెంట్ మాదిరి తయారైంది.
0: దిస్ వరల్డ్లీ స్వీట్స్ విల్ మేక్ యూ డయాబెటిక్.
1: కనుక ఈ డయాబెటిక్ ఉన్నటువంటి వాడుకు ఇన్సులిన్ ఇవ్వాలి.
0: Therefore, the diabetic patient should be administered insulin injection.
1: ఎందుకంటే వీరు కల్పించుకున్నటువంటిది ఈ మిఠాయి.
0: Because this sweet is making of their own.
1: దీన్ని పోగొట్టుకునే నిమిత్తమై.
0: In order to get rid of it.
1: ఈ మందులు తీసుకోవడానికి ప్రారంభించారు.
0: People started taking medicines.
1: ఎవరి పెండికి పోయినా, ఎవరి మహిళతాలకు పోయినా, ఎవరి సుమంగళమైనటువంటి కార్యాలకు పోయినా.
0: If you go, if you attend any banquet or wedding or any
1: hospital,
0: and they bring baskets
1: of sweets,
0: people go on saying, we don't want.
1: ఎందుకోసం వద్దంటున్నారు?
0: Why do they say no?
1: తీపి ఇష్టం లేక కాదు.
0: Not that they don't like.
1: వారి లోపలనే.
0: Because in them,
1: ఈ యొక్క తీపి అనేటువంటి రోగము చాలా చేరిపోయింది, భౌతికమైన రోగం.
0: There's a lot of sweet within. That is the disease.
1: కనుక దీనిని పోగొట్టుకునే నిమిత్తము ఈ రామనామం అనేటువంటిది రోగం నివారణ చేసే కోసం వచ్చింది కానీ కేవలం రోగంను కల్పించే కోసం వచ్చింది కాదు.
0: సో దిస్ స్వీట్ రామనామ ఈజ్ ఎ క్యూర్ బట్ ఇట్ విల్ నెవర్ కాజ్ ద డిసీజ్.
1: ఇటువంటి పవిత్రమైనటువంటి వేదసారమైనటువంటి యొక్క గానమును మనం ఏనాడో మనం మర్చిపోయినాము.
0: దిస్ విస్డమ్ విచ్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ వేద ఇస్ ఫర్గాటెన్ లాంగ్ బ్యాక్.
1: పాత కాలంలో
0: in olden days
1: గొర్రెలు కాచేటువంటి వ్యక్తుల మొదలు
0: and all those
1: పశువులు కాచేటువంటి వ్యక్తుల మొదలు ఏకాంతంగా సంచరించేటువంటి సమయంలో ఈ రామనామాన్ని స్మరిస్తూ ఉండేటువంటి వారు.
0: In olden days those who reared the cows around they take care of, they do their job singing Rama's name.
1: కనుక ఆనాడు ఇన్ని రోగములు ఉండేటువంటివి కాదు.
0: In those days there were not so many diseases.
1: ఎవరు పోయినప్పటికీ నీకు అయ్యా డయాబెటిక్స్ ఉంది, నీకు ఈ రోగం ఉంది, నీవు ఏమి తిన్నా ప్రయోజనం లేదు అన్నారు.
0: బట్ థింగ్స్ ఆర్ డిఫరెంట్, యూఆర్ డయాబెటిక్, డోంట్ ఈట్ స్వీట్స్. దట్స్ వాట్ దే సే నౌ.
1: అట్టి వారికి ఇటు దైవనామం అనేటువంటిది ఒక విధమైన రోగం వంటిది కాదు చేరిపోయింది.
0: అండ్ దేర్ ఫోర్ దోస్ పీపుల్ హు డు నాట్ రిలిష్ ద స్వీట్ నేమ్ ఆఫ్ గాడ్.
1: ఏనాడు భౌతికమైన లౌకికమైన ఈ భావములను ఏనాడు విసర్జిస్తామో ఆనాడే మనకు ఈ భౌతిక రోగం నివారణ అవుతుంది.
0: దట్ డే వెన్ యూ గివ్ అప్ దిస్ వరల్డ్లీ ఫీలింగ్ that will be a total cure.
1: Kanuka Ramalakshmana Bharata Shatrughnulu naluguru kudanu ee roga nivarana gavinche nimittamai lokaniki enniyo rakamainatuvanti margamannu prabodhistu vacharu.
0: Therefore Ramalakshmana Bharata Shatrughna propagated all the four Vedas which are curative to all afflictions.
1: Ee moodu rogamulaku mukhyamainatuvanti varu Kumbhakarna.
0: Kumbhakarna,
1: ee Kumbhakarnudu eppudu tindilone undetuvanti vadu.
0: Kumbhakarna is a glutton.
1: ఈ తిండి అనేటువంటిది ఈ లౌకికమైన తిండిని తాను భుజిస్తూ వచ్చాడు.
0: అండ్ హీ గోస్ ఆన్ ఈటింగ్ ఆల్ ద ఫుడ్ అవైలబుల్ అరౌండ్.
1: కనుకనే రావణ కుంభకర్ణ విభీషణాదులు
0: దేర్ఫోర్ వి సే రావణ కుంభకర్ణ విభీషణ.
1: వీరి ముగ్గురిని కూడా రామాయణం రాస్తున్న సమయం లోపల
0: యాజ్ దీస్ త్రీ రోల్స్ ఆర్ డెల్ట్
1: దీని యొక్క సారమును గుర్తించాలని
0: టు నో ది ఇన్నర్
1: దేవతలు ప్రత్యక్షమైపోయి
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దేర్ బాడీ
1: వారి పేర్లు చదువుతూ వచ్చారు.
0: అండ్ దేర్ నేమ్స్ వర్ రెడ్ అవుట్
1: రావణ రాభణ అని పెట్టుకుంటూ
0: రాభణ
1: బకారం అక్కడ ఎక్కువ పెట్టారు.
0: దేర్ ఇస్ భా లెటర్ మోర్
1: రెండో వచనము
0: ద సెకండ్ లెటర్
1: కుంభకర్ణ అక్కడ బకారం పెట్టారు.
0: అండ్ కుంభకర్ణ భా లెటర్
1: ఇక్కడ విభీషణ కంటే విభీషణ
0: విభీషణ
1: విభీషణ అనేటువంటి అక్కడ కూడా బకారం పెట్టారు.
0: దేర్ ఆల్సో హ్యావ్ దిస్ లెటర్ భా.
1: ఈ రెండింటి ఎందుకు రాక్షసత్వం చేరి ఉన్నదని
0: అండ్ దట్ దేర్ ఇస్ దిస్ డెమోనిక్ ఇంగ్రీడియంట్ హియర్
1: ఆనాటి నుంచి రావణ
0: దేర్ ఫోర్ దే హావ్ చేంజ్ ఇట్ అండ్ దే స్టార్ట్ కాలింగ్ ఇట్ రావణ
1: విభీషణ
0: విభీషణ
1: కుంభకర్ణ
0: కుంభకర్ణ
1: కుంభకర్ణ విభీషణ రావణ
0: కుంభకర్ణ విభీషణ రావణ
1: రావణ అనేటువంటిది అతనికి ఒకారం మాత్రం వచ్చింది.
0: అండ్ దేర్ ఫోర్ వా ద లెటర్ వా ఈస్ దేర్ ఇన్ రావణ.
1: ఎందుకనగా రావణుడు నిజంగా రాక్షసుడు కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ రావణ ఈజ్ నాట్ ఎ డెమన్ ఇన్ ఫోర్.
1: రావణుడు అయితే పుట్టినప్పటి నుంచి కూడా ఎన్ని యజ్ఞ యాగాధికతములు గావించాడు.
0: హి పర్ఫార్మ్ నంబర్ ఆఫ్ యజ్ఞాస్ అండ్ యాగాస్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్.
1: కాని అట్టి రావణకు ఇన్ని విధములైనటువంటి యొక్క శాంతిని బోధించి
0: అండ్ ఆల్ లెసన్స్ ఆఫ్ పీస్ ఆర్ టాట్ టు హిమ్
1: మండోదరి కూడా తనకు ఎన్నయో బోధించి
0: మండోదర్ ఆల్సో అడ్వైస్
1: భర్త దుర్మార్గుడై పీడు వడైవేడ భర్త దుర్మార్గుడై కీడు వడైవేడ
0: వెన్ హస్బెండ్ ఈజ్ అలాంగ్ ద రాంగ్ పాత్
1: మంత్రి అట్టుల మేల్కీళ్లు బడవ చేసి
0: అండ్ ద వైఫ్ షుడ్ యాక్ట్ యాజ్ ఎ మినిస్టర్
1: పతికి హితమును గనపగా పడతలేవరు
0: అండ్ వేర్ డు యు ఫైండ్ ఎ వుమన్ హూ వుడ్ అడ్వైజ్ ద హస్బెండ్
1: నామస్మరణ చేయాలి అని చెప్పారు
0: Therefore, she should be able to advise her husband who is in the wrong path.
1: Kanuka, ఆ విభీషణుడని ట్వంటి వాడికి బకారం వచ్చేసింది
0: అండ్ ఇన్ విభీషణ ఐ గాట్ దిస్ లెటర్ భా
1: కారణం ఏమిటి
0: వై
1: నిరంతరం కూడా రామనామం స్మరిస్తూ వచ్చాడు
0: అండ్ హీ చాంటెడ్ రామాస్ నేమ్
1: ఈ రామనామం చేతనే ఆ బకారం పోయింది
0: అండ్ బికాస్ ఆఫ్ దిస్ రామనామ
1: విభీషణ బకారం వచ్చేసేసింది
0: అండ్ దెన్ బాజ్ అపియర్డ్ దేర్
1: కనుకని ఆ యొక్క తత్వము బకారంలో ఎంతనో ఉంటుండాలి
0: దేర్ఫోర్ దిస్ లాట్ ఆఫ్ మీనింగ్ హియర్
1: భస్మం గావించేటువంటిదే బటం
0: దిస్ భా రిప్రజెంట్ భస్మ ద యాష్
1: కనుకని మానవును తన జీవితమును భస్మం గావించేటువంటిదే బకారం
0: దేర్ఫోర్ దాట్ విచ్ బ్రింగ్స్ డౌన్ టు యాషస్ ఈజ్ దిస్ భా
1: రావణ అని పెట్టారు
0: సో ఈజ్ కాల్డ్ రావణ
1: కనుకనే ఈ యొక్క రావణతోనూ చాలా గొప్ప సార్థకమైన నామంగా పెట్టుకున్నారు
0: దేర్ఫోర్ ఇట్స్ ఎగ్జాక్ట్ నేమ్ బికాజ్ దట్ ఇట్ బర్న్స్ డౌన్ టు యాషెస్
1: అతను నిరంతరం కూడా యజ్ఞయాగాది క్రతువులు ఆచరించేటువంటి వాడు
0: హీ పర్ఫార్మ్ యజ్ఞాసన యాగాస్
1: కానీ కామక్రోధములు రెండు కూడా బలిచిపోయినవి
0: బట్ హిస్ ది టూ ది కామ అండ్ క్రోధ ద డిజైర్ అండ్ యాంగర్
1: వాటిని బోధించే నిమిత్తమై అతనికి తనకు ఒక బాలిని నియమించాడు
0: They were pacified and silenced by the advice of his own wife, Mandodari.
1: Mandodari.
0: Mandodari.
1: Ah, Mandodari, enniyo bodhinchindi.
0: Mandodari taught him in every way.
1: Bhartha durmargude keedu vadai veda. Mantri attula melkeedu manav chesi. Pataki hitam padatalepadu. Narayavarannu Mandodari etti bhuvini.
0: Is there any woman who advises her husband when he is proceeding his life along the wrong path? Advise him in the correct way.
1: భార్య అనగా కేవలం భౌతికమైనటువంటి ఆనందాన్ని అనుభవించుకునే కాదు
0: ఏ వైఫ్ షుడ్ నాట్ బి వైఫ్ జస్ట్ ఫ్రమ్ ది ఫిజికల్
1: పత్తి పెడమార్గం పట్టినప్పుడు ఆ పత్తిని సన్మార్గంలో ప్రవేశపెట్టి దైవతత్వ చింతను గావించే నిమిత్తమై సతిని అందించారు
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ది డ్యూటీ ఆఫ్ ది వైఫ్ టు కరెక్ట్ ది హస్బెండ్ అండ్ సెట్ హిమ్ రైట్
1: కనుక ఈనాడు భార్య అనగా కేవలము ఏదో పనికత్తె వలె మరి భావిస్తున్నారు
0: టుడే A woman, the wife is considered as a servant maid.
1: Kaadu, kaadu.
0: No.
1: Aame, patiki hitamunu garapaga padatalevaru.
0: In fact, she is meant to direct, to advise
1: the husband. Hitamunu gavinche nimittamai sati vachindi.
0: In fact, the wife is there to direct in the correct husband.
1: Itti tattavanu bodhinchukune nimittamai Sitanu akkada andincharu.
0: To demonstrate this principle, you find Sita over there.
1: Sita kudanu. రాములకు ఎన్నయో బోధన చేసింది
0: సీత ఆల్సో టాట్ మెనీ థింగ్స్ టు రామ
1: రాములు కూడాను ఎన్నయో పెడమార్గం కొట్టు పట్టడానికి ప్రయత్నించాడు
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దర్ మెనీ పాసిబిలిటీస్ ఫర్ రామ
1: అప్పుడు రావణు ఎన్నయో విధములను బోధించి సీతమ్మ వారు ఈ రామును సరి మార్గంలో పెట్టారు
0: అండ్ దెన్ బికాస్ ఆఫ్ ది టైమ్లీ అడ్వైజ్ ఆఫ్ సీత హీ కుడ్ బి ఇల్ ఆన్ ది రైట్ వే
1: ఇప్పుడు ఇన్ని విధములైనటువంటి పాపం చేసినటువంటి వారు అందరూ కాదు ఏదో కొంతమంది మాత్రమే ఉంటున్నారు
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ హ్యావ్ నాట్ కమిటెడ్ సిన్స్ ఓన్లీ ఫ్యూ
1: కాబట్టి మగవారిని అందరినీ చంపడం మంచిది కాదు
0: ఇస్ నాట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్ టు కిల్ ఎవ్రీబడి
1: ఇది ఎవరు తప్పు చేశారో వారిని మాత్రమే సర్దిద్దడం చాలా న్యాయం అని చెప్పని సీత చాలా బోధిస్తూ వచ్చింది
0: సీత టోల్ రామచంద్ర దట్ హీస్ జస్టిఫైడ్ ఇన్ కిల్లింగ్ ద పర్సన్ హూ కమిటెడ్ ఎ మిస్టేక్ నాట్ ఎవ్రీబడి
1: కనుక స్త్రీలు చాలా గొప్పవారు
0: Women are really great.
1: స్త్రీలు పురుషులకు సరైన మార్గమును బోధించేటువంటి లైట్ వంటి వాళ్ళు
0: అండ్ విమెన్ ఆర్ లైక్ ది లైట్ ఆఫ్ మ్యాన్
1: అటువంటి స్త్రీలను కొంచెం రక్షించడానికి పతులను కూడా రక్షించాలి అని చెప్పి
0: అండ్ దేర్ఫోర్ సచ్ విమెన్ హావ్ గాట్ టు బి సేఫ్ గార్డ్ అండ్ ప్రొటెక్టెడ్
1: కనుక సీతా తత్వము కేవలము పవిత్రమైనటువంటి జ్ఞానతత్వంగా తీసుకున్నారు
0: దేర్ఫోర్ సీతా సింబలైజెస్ జ్ఞానతత్వ ద విజ్డమ్
1: ఒకనొక సమయం లోపల
0: అట్ వన్ టైం
1: రావణ దగ్గర ఉన్నటువంటి యొక్క స్త్రీలు
0: ది విమెన్ ఇన్ ది రావణస్ కోర్ట్
1: స్వామి ఎందుకు ఈ పురుషులను మాత్రమే చంపటము
0: వై డు యూ వాంట్ టు కిల్ స్వామి దట్ వాట్ దే ఆర్
1: వారిలో ఎంతమంది గొప్పవారు లేరు
0: దర్ మెనీ గ్రేట్ పీపుల్ అమంగ్ దెం
1: గొప్ప రాక్షసుడైనటువంటి ఒక విభీషణుడు కాని రావణాసుడు కాని గొప్ప గొప్ప వారు కాదా
0: Don't you find many great and noble people among the demons? Why do you want to kill everybody?
1: స్త్రీలలో ఎంతో గొప్పవారు ఉన్నారు.
0: Among women there are many great.
1: వారి యొక్క ప్రోద్బలం చేతనే,
0: because of their encouraging words,
1: వారి యొక్క దివ్యశక్తుల చేతనే,
0: because of their energy and the capacity,
1: పురుషులు కూడా అభివృద్ధి అయిపోయి లోకాన్ని రక్షిస్తూ వచ్చేస్తున్నారు.
0: Men also could advance and progress in life.
1: ఒకనొక సమయంలో రావణుడికి కోపం వచ్చింది.
0: One time Ravana was angry.
1: ఈ రావణుడు కోపం వచ్చేసేసి ఎందుకోసం ఈ పురుషులను చంపటం?
0: And just ask, why do you want to kill everybody?
1: అప్పుడు వారికంతా ఈ విధమైనటువంటి ఒక బోధన చేసే నిమిత్తము సీతను ప్రశ్నించాడు.
0: And to teach, he has put a question to Sita.
1: పురుషుల్లో అందరూ కూడా పురుషులు కాదు.
0: You cannot consider all men good.
1: కేవలం బలం కలిగినంత మాత్రమే పురుషుడు కాదు.
0: You cannot consider man simply because of his power.
1: కలిగినంత మాత్రమే పురుషుడు కాదు.
0: You cannot call him a man because of his
1: power. వారు దుర్గుణములు అనేకంగా ఉంటున్నాయి.
0: And there are so many lapses.
1: ఆ గుణములను సవరించాలి.
0: And in fact all his features should be corrected.
1: అని చెప్పి ఒక ప్రశ్న అడిగాడు.
0: So saying, he has put a question.
1: అయ్యా, పశువులంతా ఉన్నాయి.
0: There are so many cows here.
1: పురుషులందరూ కూడా మంచివారు కాదు.
0: All men are not good.
1: స్త్రీలందరూ మంచివారు కాదు.
0: You can't say all women.
1: వీరిలో వారిలో ఇరువురు మంచి ఇరువురు చెడ్డ ఉంటుంటారు.
0: In both there are good and bad.
1: పశువులు ఎంత గొప్పవి.
0: Cows, how great they are.
1: ఎద్దులు అవంతా భూమిని దున్ని పంటలు పండించి అన్ని విధాల జగదోద్ధారణ చేస్తుండగా వారిని మాత్రం చెడ్డవని ఎందుకు చెప్పగలరు?
0: అండ్ వై డూ యూ సే దట్ దీస్ బుల్స్ దట్ యూ మేక్ యూజ్ ఆఫ్ దెమ్, హౌ డూ యూ సే దట్ దే ఆర్ బ్యాడ్? బికాస్ దే ఆర్ యూస్ఫుల్.
1: గోవులు చాలా గొప్పవి అని అంటున్నారు.
0: అండ్ యూ సే కౌస్ ఆర్ గ్రేట్.
1: కాదు కాదు,
0: నో,
1: అవి కూడా మంచి ఉన్నాయి, ఇవి కూడా మంచి ఉంటున్నాయి.
0: దే ఆర్ గుడ్ ఇన్ బోత్.
1: అప్పుడు తాను చెప్పాడు.
0: Then he said,
1: ఈ పశువులు మాత్రమే మగ పశువులను చంపటము ఆడగోవులను చంపకుండా ఉండటము అది చాలా న్యాయం అన్నాడు.
0: అండ్ ఈ సెట్ నాట్ టు కిల్ ది కౌ అండ్ యూఆర్ ఆల్సో జస్ట్ కిల్లింగ్ ది బుల్స్, వెల్ దేర్ సమ్ జస్టిఫికేషన్.
1: అప్పుడు భగవతి యొక్క సృష్టి లోపల ఉన్న భేదాన్ని చూపించాడు.
0: అండ్ ది డిఫరెన్స్ ఇన్ గాడ్స్ క్రియేషన్ వాజ్ క్లియర్లీ షోన్.
1: లోకము లోపల
0: ఇన్ దిస్ వరల్డ్
1: గోవులు అన్ని కూడా మంచివి.
0: ఆల్ కౌస్ ఆర్ గుడ్.
1: కానీ బుల్స్ అంతా కూడా చాలా చెడ్డవి అని చెప్పన్నాడు.
0: అండ్ ఇట్ సెడ్ బుల్స్ ఆర్ వెరీ బ్యాడ్.
1: అప్పుడు తాను చెప్పాడు.
0: దెన్ ఈ సెడ్
1: లోకంలో ఏవి అందంగా ఉంటున్నాయో యోచన చేసుకోమన్నాడు.
0: జస్ట్ థింక్ వాట్ ఆర్ దోస్ దట్ ఆర్ వెరీ బ్యూటిఫుల్.
1: గోవులు చాలా సింపుల్ గా ఉంటాయి.
0: ది కౌస్ ఆర్ వెరీ సింపుల్.
1: కానీ బుల్స్ చాలా అందంగా ఉంటాయి.
0: ద బుల్స్ ఆర్ వెరీ బ్యూటిఫుల్.
1: వాటి గోపురము వాటి కొమ్ములు అవి చూసేటప్పటికే చాలా అందంగా వస్తుంటుంటాయి.
0: దేర్ ఫార్మ్, దేర్ స్ట్రెంగ్త్, ద హార్న్స్, దే ఆర్ వెరీ బ్యూటిఫుల్.
1: బజారులో ఆడించడానికి గంగరెద్దులు కట్టుకొని వచ్చేటువంటి వాడు ఆ కొమ్ములు ప్రత్యేకంగా పెట్టేస్తారు.
0: అండ్ ద బుల్స్ ఆర్ మేడ్ టు డాన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద డోర్ స్టెప్స్ అలాంగ్ ద స్ట్రీట్.
1: ఆ రాముడు ఎంత అందంగా ఉన్నాడు.
0: And how beautiful Rama is.
1: ఆ గోవు ఎంత ఇదిగా ఉంటుండాలి, సింపుల్ గా ఉంటుండాలి.
0: Whereas the cow is so simple.
1: కాబట్టి ఎద్దులు చాలా మంచివి అని అన్నాడు.
0: So bulls are very good.
1: ఇంతే కాకుండా
0: అటోందేస్
1: లోకంలో ఎన్నో రకములైనటువంటి యొక్క జీవరాశులు ఉంటున్నాయి.
0: ఇన్ దిస్ వరల్డ్ దర్ మెనీ బీయింగ్స్.
1: ఇవన్నీ కూడా మంచి చెడ్డలు బోధించేటువంటివే, కానీ లోకంలో అవి ఉపయోగపడేటువంటి ఒక పని నిమిత్తమై వచ్చినటువంటివి కాదు.
0: All beings have got a definite purpose behind. You cannot consider that they will all be in vain and useless.
1: కనుక మంచి చెడ్డలు రెండింటిలో ఉన్నాయి, కానీ ఒకదాని ఎందు మాత్రమే లేదు.
0: Good and bad are present in both.
1: ఈ రకమైనటువంటి ఒక తత్వము రావణ మండోదరి ఎంత గొప్పవారు.
0: రావణ అండ్ మండోదరి, దే ఆర్ వెరీ గ్రేట్.
1: వాడు ఎంతనో బోధించారు.
0: And Mandodari taught in different ways.
1: కనుక ఈ విధంగా లోకంలో చూస్తుంటే ఎన్నో మంచి చెడ్డలు ఉంటున్నాయి.
0: In this world, you find there's a mixture of good and bad.
1: ముఖ్యంగా
0: most important
1: మనం పాటించవలసినటువంటి విద్యార్థులు.
0: The students should observe such an important thing.
1: విద్యార్థులు తమ గుణములను ప్రవర్తనను సక్రమమైన మార్గంలో పెట్టుకోవాలి.
0: Students should have good conduct and character.
1: వాళ్ళు ఆ స్థితి ఎందు నుంచినే వాళ్ళు ఉత్తములుగా మారుతారు.
0: Right from this age, you can certainly become good people.
1: కనుక విద్యార్థులు చాలా గొప్ప గుణములు సాధించుకోవాలి.
0: స్టూడెంట్స్ షుడ్ హ్యావ్ గుడ్ క్యారెక్టర్, వర్చ్యూస్.
1: ఆ గుడ్ క్యారెక్టర్ వాళ్ళు సంపాదించుకున్నప్పుడే దేశం అంతా కూడా సుమంగళత్వంగా మారిపోతుంది.
0: వెన్ వన్స్ ద స్టూడెంట్స్ ఆర్ గుడ్ వర్చ్యూస్ మెన్ ఆఫ్ క్యారెక్టర్,
1: ఈ సుమంగళత్వం సాధించుకునే నిమిత్తమే సీతను కాపాడుకుంటూ వచ్చారు.
0: అండ్ దేర్ ఫోర్ ఇట్ ఇస్ ఫర్ దిస్ పర్పస్ ద విస్డమ్ సీత is well protected by Rama and Lakshmana.
1: రామాయణం లోపల రాముడు తన యొక్క అంకితమును గావించి సీతను రక్షించడం కోసం పాటుపడ్డాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ రామ స్ట్రగుల్ హార్డ్ టు ప్రొటెక్ట్ సీత.
1: ఎక్కడికి పోయినప్పటికీ గుణమే ప్రధానము అన్నారు.
0: వేర్ ఎవర్ యు గో క్యారెక్టర్ ఇస్ ఇంపార్టెంట్.
1: గుణం కలిగినటువంటి వారు ఎక్కడ ఉండినా వారు గొప్పవారే.
0: ద మెన్ ఆఫ్ క్యారెక్టర్ వేర్ ఎవర్ దే లివ్ దే ఆర్ గ్రేట్.
1: కనుక గుణంలో ఉంటున్నది కానీ మంచి చెడ్డలు ప్రవర్తనలో కాదు.
0: సో గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ బేస్డ్ ఆన్ యువర్ క్యారెక్టర్.
1: కనుక విద్యార్థులారా
0: స్టూడెంట్
1: మన గుణమును చక్కగా పోషించుకోవాలి.
0: సో వీ షుడ్ ఫాస్టర్ ద గుడ్ క్వాలిటీస్ వర్చ్యూస్.
1: గుణగణములో ఉండినటువంటి వాడే పురుషుడు అన్నారు.
0: ద వన్ విత్ గుణగణ ద వర్చ్యూస్ ఇన్ క్యారెక్టర్ ఈజ్ పురుష ద మ్యాన్.
1: కనుక ప్రతి రామాయణం ఎందుకు అని మనం పూజించుకునేటువంటి రాముని ఎందుకు అని గుణంనే ప్రధానంగా తీసుకున్నారు.
0: దేర్ఫోర్ ఇన్ ఎవ్రీవన్ అండ్ రామా ఇన్ పర్టికులర్ హూమ్ వీ వర్షిప్ హాస్ గాట్ సో మెనీ వర్చ్యూస్.
1: మనము చదువుకున్నామని చదువును మాత్రమే గొప్పగా భావించుకోరాదు.
0: వీ షుడ్ నాట్ కన్సిడర్ అవర్ ఎడ్యుకేషన్.
1: ఎంత చదువు చదివి ఏ నీతి గుణము హీనుని గుణము మానలేడు.
0: విత్ ఆల్ ది హై ఎడ్యుకేషన్ ఏ మీన్ పర్సన్ వుడ్ నెవర్ బి ఏబుల్ టు గివ్ అప్ హిజ్ మీన్ హ్యాబిట్స్.
1: ఎన్ని చదువులు చదివి ఏ నీతిని ఉన్నను హీనుని గుణము మానలేడు.
0: ఏ మీన్ మ్యాన్ విల్ నెవర్ బి ఏబుల్ టు గివ్ అప్ హిజ్ మీన్.
1: తరచి చదువు చదువు తర్కవాదము గాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేదు.
0: ఆల్ దిస్ ఎడ్యుకేషన్ విల్ లీడ్ యూ టు ఆర్గ్యుమెంటేషన్ బట్ నాట్ ద టోటల్ అక్విజిషన్ ఆఫ్ నాలెడ్జ్.
1: కనుకనే మనం ఈ పూర్ణవాదన పోకూడదు. మనం
0: దేర్ఫోర్ వీ షుడ్ నాట్ ఆర్గ్యూ.
1: పూర్ణ గుణముకు మనం ప్రయత్నించాలి.
0: వీ షుడ్ హావ్ ది టోటల్ పర్ఫెక్ట్ క్యారెక్టర్.
1: మన దృష్టిని మన చెవులను సక్రమంలో పెట్టుకోవాలి.
0: అండ్ వీ షుడ్ కీప్ అవర్ విజన్ అండ్ అవర్ ఆడిషన్ ఇన్ ఎ పర్ఫెక్ట్.
1: మానవునికి ఇచ్చినటువంటి యొక్క పంచ ప్రాణములు ఎందుకుడను
0: ఇన్ ఆల్ ది లైఫ్ బ్రెత్స్
1: కన్నులు
0: అండ్ ద
1: చెవులు నాలుక ఈ మూడింటిని మాత్రం కంట్రోల్ చేసుకుంటే వారే గొప్పవారైపోతారు.
0: ఇఫ్ వీ కంట్రోల్ ద ఫైవ్ సెన్సెస్ ఆఫ్ యాక్షన్ అండ్ కాగ్నిషన్ కరెక్ట్ దెమ్ అండ్ పర్ఫెక్ట్ ఇట్ ఇట్ ఈస్ ఎనఫ్.
1: మంచి చూపు
0: గుడ్ లుక్స్
1: మంచి వినికిడి
0: గుడ్ హియరింగ్
1: మంచి యొక్క పలుకులు
0: అండ్ గుడ్ వర్డ్స్
1: పలుకులు మంచివిగా ఉంటుండాలి.
0: అండ్ స్పీక్ సాఫ్ట్లీ
1: సాఫ్ట్లీ ఉండాలి
0: స్వీట్
1: గా ఉండాలి.
0: స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
1: అవి మూడు కూడా మనం రక్షించుకుంటే మనకంటే ఇంకా దైవం వేరే లేదు.
0: వెన్ వన్స్ యూ ప్రొటెక్ట్ అండ్ సేఫ్ గాడ్ థాట్ వర్డ్
1: ఈ మూడు గుణములను ఉంచుకున్నటువంటి వాడు సాక్షాత్ దైవ స్వరూపుడే.
0: అండ్ విల్ బీ ద డివైన్ హిమ్సెల్ఫ్.
1: కనుక విద్యార్థులారా విద్యార్థినీయులారా
0: బాయ్స్ అండ్ గర్ల్స్
1: మీరు తలపులు మంచివిగా పెట్టుకోండి.
0: హ్యావ్ గుడ్ థాట్స్
1: మీ దృష్టి మంచిదిగా తీసుకోండి.
0: హ్యావ్ ఆల్వేస్ గుడ్ లుక్స్
1: మీ యొక్క నాలుకను మంచిగా చెవులు మంచివిగా పెట్టుకోండి.
0: అండ్ హియర్ గుడ్
1: ఇది మీరు చదివిన చదువులకు మూల కారణాలు.
0: అండ్ దిస్ ఇస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ యువర్ లర్నింగ్
1: ఇది మూలాధారములు.
0: దిస్ ఇస్ ద మెయిన్ బేసిస్. వెన్ వన్స్ యూ ప్రొటెక్ట్ అండ్ సేఫ్ గాడ్ థాట్ వర్డ్
1: ఈ మూడు గుణములను ఉంచుకున్నటువంటి వాడు సాక్షాత్ దైవ స్వరూపుడే.
0: అండ్ విల్ బీ ద డివైన్ హిమ్సెల్ఫ్.
1: కనుక విద్యార్థులారా విద్యార్థినీయులారా.

0: యువర్ లర్నింగ్.
1: ఇదే మూలాధారంలో.
0: దిస్ ఇస్ ద మెయిన్ బేసిస్.
1: వీటిని సరైనటువంటి మార్గంలో పెట్టుకున్నప్పుడే రామాయణం అంతా కూడా మనం ఎంతైనా కూడా మనం మార్చవచ్చు.
0: When once you follow these principles, you can gather the essence of Ramayana.
1: ఈ మూడింటిని రక్షించుకునే నిమిత్తమై వేదశాస్త్రీ ఇతిహాస పురాణం అంతా వచ్చాయి.
0: In order to maintain these three, all the epics are meant.
1: ఈ నాలుగు వేదములు కూడాను మనిషిని ఉద్ధారం చేసే కోసమే వచ్చినాయి.
0: The four Vedas will help for the emancipation of mankind.
1: కనుక విద్యార్థులారా, వేదాన్ని అలక్ష్యం చేయకండి.
0: Students never neglect Veda.
1: ఏది తెలిసినప్పటికీ ఆ వేదం తెలిసినటువంటి కొంచెం మనసులో పెట్టుకుని ఉండండి.
0: You may know little, but preserve it.
1: మన పవిత్రమైనటువంటి భారతీయ వేదము అందరినీ ఉద్ధారం చేసే కోసం వచ్చింది, కానీ చర్చే కోసం కాదు అని చెప్పి.
0: The Vedic culture will help for emancipation and the liberation of mankind.
1: అది మన వేదములు బోధించేటువంటి యొక్క పురాణమైనటువంటి భారత.
0: And this Vedic procedure path is an ancient one.
1: అప్పుడే మానవులము మానవులుగా భావించుకోవచ్చు.
0: Then only we can be true human being.
1: ఈ మూడు కూడా సల్లేనప్పుడు మానవుడు రాక్షసుడిగానే మారుతాడు.
0: When the hearing and our looks and thoughts are not in perfect unison, we will be demons.

0: ఎవరి పేరు రామా అని పెట్టుకున్నప్పటికీ వాళ్ళు మంచి గుణములు అనేటువంటి కొన్ని ఉంటాయి.
1: Whosoever that has the name Rama should have good qualities.
0: ఆ యొక్క గుణములను మాత్రం మీరు చూసుకోండి.
1: And we should look at these noble qualities.
0: ఈ పెట్టిన పేరుకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వకండి.
1: Don't attach importance to the name only.
0: ఆ నామం యొక్క గుణము తనందు ఉందా?
1: Whether these noble qualities are there or not.
0: దాన్ని పాటించి, దాన్ని వరించి, దాన్ని శ్రమించి మీ హృదయంలో భద్రం చేసుకోండి.
1: Therefore we should observe, put it into practice, all these noble qualities and virtues befitting the name of Rama, and then demonstrate, lead our lives.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagavan Baba on 30th March 2004 in Prashanti Nilayam during the Ramanavami celebrations. Bhagavan named three important principles, namely right vision, right hearing and right speech, as the very essence of the Ramayana. He said that we must strive to uphold these at all times. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram, and happy listening.

0: What is the use in undertaking spiritual practice sadhana without having sense control? What's the fun of yoga without having that forbearance? Why penance if you don't have peace? It amounts to putting that barren land to harvest or to try to grow crop there.
1: Vidyarthulara.
0: Students.
1: సాధనమున్న పనులు సమకూరు ధరలోన. ప్రపంచములో ఏ రంగమునందైనను విజయాన్ని సాధించవలనన్నా దానికి సంబంధించినటువంటి కొన్ని సాధనలు సల్పియే తీరాలి.
0: ఇన్ ఆర్డర్ టు అకంప్లిష్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ వి షుడ్ సర్టన్లీ టేక్ టు ప్రాక్టీస్.
1: చీమయైనను నడచుటకు ప్రయత్నించిన కొన్ని మైళ్ళ దూరం ప్రయాణం చేయగలదు.
0: ఈవెన్ అన్ యాంట్ ఇఫ్ ఇట్ స్టార్ట్స్ మూవింగ్ ఇట్ కెన్ గో టు మైల్స్.
1: ఎగురిటికే ఇష్టం లేకుండినా గరుడైన కూడాను రెండడుగులు కూడాను ముందుకు నడచలేదు.
0: ఇఫ్ ఇట్ డజంట్ వాంట్ టు ఫ్లై ఈవెన్ దట్ బర్డ్ గరుడ కెనాట్ మూవ్ ఇన్ ఎన్ ఇంచ్.
1: ప్రతి మానవుడు కూడాను సత్సంకల్పం లేక సంకల్పము తగినటువంటి ఒక సాధనం లేక ఏ చిన్న కార్యమును కూడా నువ్వు సాధించలేడు.
0: ఎనీ మ్యాన్ ఫర్ దట్ మ్యాటర్ విదౌట్ గుడ్ థాట్ కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
1: ధ్రువుడు కూడాను లేత వయస్సునందే దైవాన్ని సాక్షాత్కరించుకోవాలని సత్సంకల్పం కలిగిన తక్షణమే ఎట్టి బాధలకు ఎట్టి కష్టములకు ఎట్టి విచారములకు ఏమాత్రము వెరువక సాధనను సలిపి ధైర్యంతో సాహసంతో విజయాన్ని సాధించాడు.
0: Through at that tender age, he determined to see Lord appear in front of him. He was quite unmindful of all the problems and the difficulties on the way, and he has undertaken this sadhana intensely.
1: అది సత్సంకల్పం యొక్క పటుత్వమే. కడపటికి తాను ధ్రువతారగా మారాడు.
0: That is the power in this sacred thought that could ultimately take him to the level of a star.
1: Ade vidhamugane prati manavudu kudanu vayasu kani shakti kani samarthyamulu kani yematramu vicharinchaka drudha vishwasamuto sadhanu salipina aa karyamu chakkaga sabalikrutam kagaladu.
0: So any man for that matter should not be carried away by considerations such as age, capacities. Provided he has got full faith, he'll be able to accomplish.
1: Enta mandi charitralo meeru vini untaru.
0: You must have heard in several histories.
1: Goppa goppa mahaneeyulu kudanu aneka samvatsaramulu tapasu aacharinchi kadapatiki aa tapasya yokka shaktini kudanu kolipoyi nirashaku guri ayi nispruhatopa jeevitanni kontha varakunu vyarthamu gaavinchukuntu vacharu.
0: You must have certainly known this history of certain noble souls who have taken penance, but yet they had to end up their lives in frustration and disappointment.
1: అనేక పర్యాయములు తపస్సు ఆచరించి కడపటికి ఓరిమి లేకపోవటం చేతను శమము లేకపోవటం చేతను తన తపశ్శక్తిని కోల్పోయి తిరిగి తిరిగి తపస్సునకు వెళ్ళడానికి ప్రయత్నిస్తూ వచ్చాడు.
0: Though sage Vishwamitra did penance repeatedly, time and again, because he lacked the sense control, he lacked forbearance, therefore he had to repeat it.
1: Prati rangamulo kudanu sadhana atyavasaram.
0: Every field requires practice.
1: Anaganaga ragamatishayiluchunundu tinaga tinagave patiyanundu.
0: If you repeat again and again, you can pick up the tune of any particular musical form.
1: ee naati bhajanlo paadetunte vidyarthulu kudanu ఎంతయో ప్రయత్నములు చేసి ఎన్నో విధముల సాధన చేయటం వల్లనే ఈనాడు సుస్వరంగా పాడగలుగుతున్నారు.
0: సింగర్స్ as we find them today in bhajan, they practiced a lot, therefore they are able to sing melodiously.
1: దుర్వాసుడు మహాశక్తి సంపన్నుడు.
0: దుర్వాస is highly powerful.
1: మహాతపస్ సంపన్నుడు.
0: The one of deep penance.
1: కానీ అతని యందు శమము అనేటువంటిది దుర్బిణి పెట్టి చూచినా గాని కనిపించదు ఎక్కడ.
0: Even if you watch with the help of a lens, we don't find this control over the senses a fraction.
1: Ataniki ati kopamu
0: He's full of anger and fury.
1: శాంతి అనేటువంటిది అతనిలో కానరాదు.
0: There's no trace of peace in him.
1: కనుకనే అతని పేరుకు ఏమాత్రమును కీర్తి ప్రతిష్టలు లేకపోయినది.
0: Therefore, Durvasa has not earned any repute for himself.
1: కారణం శాంతి లేకపోవటమే.
0: The reason is he has no peace.
1: ఎన్ని తపస్సులు చేసినప్పటికీ, ఎంత శక్తిని సంపాదించినప్పటికీ శాంతియే లేకుండినా సర్వమును తాను కోల్పోతాడు.
0: One might undertake penance and have all the faculties and power, but without peace it's all useless.
1: Chamam kudanu atyavasaramu.
0: Along with peace, forbearance is also required.
1: Chama satyamu, chama dhammamu, chama vedamu, chama ahimsa.

0: It is this forbearance that is truth. It is dharma. It is Veda. It is all sacred ritual for that matter.
1: Chamamu prati manavuni kudanu pradhanamainatuvanti okka netramu.
0: Forbearance is the main eye to every person.
1: Ee annintiki kudanu sarva vidhamainatuvanti sadhanalu kudanu prema pradhanamaina pranamu.
0: For all the spiritual practices, love is the life.
1: ఈ ప్రేమనే లేకుండినా జీవితమే లేదు.
0: Bereft of love, there is no life.
1: కనుకనే ఈ ప్రేమ తత్వాన్ని మనం చక్కగా గుర్తించి వర్తించడానికి ప్రయత్నించాలి.
0: Therefore, we have to understand the nature of love and conduct ourselves.
1: జీవితంలో life is love, enjoy it అన్నాడు ఒక పిల్లవాడు.
0: This boy said, life is love, enjoy it.
1: Life is a dream, realize it.
0: Life is a dream, realize it.
1: కానీ ఏది డ్రీమ్?
0: వాట్ ఈస్ ఎ డ్రీమ్?
1: లైఫ్ అంతా డ్రీమే.
0: హోల్ లైఫ్ ఈస్ ఎ డ్రీమ్.
1: ఇప్పుడు పగటి వేళ యందు మీరందరూ కూర్చొని స్వామి యొక్క సందేశాన్ని శ్రవణం చేస్తున్నారు.
0: యు హావ్ బీన్ లిసనింగ్ టు భగవాన్స్ డిస్కోర్స్ ఇన్ దిస్ బ్రాడ్ డే లైట్ డే టైం.
1: ఇది డ్రీమ్ కాదు.
0: దిస్ ఇస్ నాట్ ఎ డ్రీమ్.
1: కన్నులతో చూస్తున్నాము.
0: యు సీ విత్ యువర్
1: చెవులతో వింటున్నాము.
0: యు లిసన్ విత్ యువర్
1: మనస్తో అనిపించుకుంటున్నాము.
0: యు ఆల్సో థింక్ విత్ యువర్ మైండ్.
1: హృదయాన్ని కరిగింపజేసుకుంటున్నాం.
0: And your heart melt listening to the talk.
1: ఈ మార్పులు కూర్పులన్నీ కూడాను ప్రత్యక్ష ప్రమాణములే.
0: All these changes are direct evidence.
1: అని మీరు భావిస్తున్నారు.
0: Though you feel.
1: కానీ ఎంతవరకు ఇది ప్రత్యక్ష ప్రమాణం?
0: To what extent it is a direct proof?
1: రాత్రి తిరిగి భుజించి పండుకున్న తర్వాత
0: After taking your dinner when you sleep.
1: ఈ ప్రత్యక్షమంతా కూడాను పరోక్షమైపోతుంది.
0: All that you see will vanish.
1: ఆ స్వప్నము లోపల అనేక విధమైనటువంటి యొక్క ఆనందములు దుఃఖములు రెండు సంభవిస్తుంటాయి.
0: There in the dream again, you are put to loss, profit,
1: కానీ ఆ దుఃఖములు ఆనందములు ఎంతవరకు ఉంటుంటాయి? డ్రీమ్ ఉండినంత వరకు మాత్రమే ఉంటుంటాయి.
0: All your experiences in the dream would last until you are in that state.
1: తిరిగి జాగ్రత్తకు వచ్చిన తక్షణమే అదంతా కూడాను అసత్యంగా రూపొందుతుంది.
0: The moment you are awake, everything turns a lie.
1: కనుక ఈ పగటి వేళ యందు రాత్రి నిద్ర లేదు, రాత్రి కలలు లేవు.
0: Therefore, in the day dream, daylight, you don't have any dream. There in the dream, you don't have any
1: dream.
0: రాత్రి నిద్ర లేదు,
1: ఈ పగటి అనుభూతిని మనకు ఏమాత్రం కూడా స్మరించవు.
0: There in the night dream, you don't think of your day to day experiences.
1: కాబట్టి ఇది డే డ్రీము, అది నైట్ డ్రీము.
0: Therefore, this is day dream and there's a night dream.
1: ఈ డే డ్రీమ్ లో నైట్ డ్రీమ్ లేదు.
0: In this day dream, there's no night dream.
1: Night dream lo day dream lezu.
0: There in the night dream, there's no day dream.
1: Kaani night dream, day dream lo rendintilo kuda nee unnavu.
0: However, both in the night dream and the day dream, you are there.
1: Kanukane you are omnipresent.
0: So you are omnipresent.
1: Kanuka ivu rendu kuda nu dream de.
0: So both are dream.
1: Kanukane ratri pagalu rendu dream leinappudu life is dream.
0: So when day and night are equally dreams, life is a dream.
1: Kanukane realize it.
0: Realize it.
1: Adi a religion.
0: That's religion.
1: Religion anaga realize is religion.
0: To realize is religion.
1: Yedi satyamu ani gurtinchadame mana yokka religion.
0: To know the truth is religion.
1: Ee annintikunu kudanu premane pradhanamu.
0: For all love is essential.
1: Kathinamaina adavulu yendu krura mrugamulu sancharinchetundi karadavulu yendu aneka mandi rishulanta kudanu tapassu chestu kalam gaduttu vacharu.
0: In thick forests full of wild animals, you find sages doing penance.
1: Aneka vidhamaina krura mrugamulu anta kudanu andulo sancharistu vachayi.
0: You find all cruel wild animals move about in the
1: kani
0: forest.
1: Kani rishula daggara ee pistol kani ee tupakulu kani ee kattulu kani ee yokkivi kani okkati aayudhalu levu.
0: Sages do not carry with them pistols or rifles or swords or knives.
1: Kani ee rishulu aa mrugamulu రెండు కూడాను సమంగానే జీవిస్తూ వచ్చాయి ఆ కాలడవులందు.
0: However, the saints and the wild animals, they lived in perfect harmony together.
1: ఇట్టి క్రూర మృగములను చూచి ఋషులు భయపడలేదు, ఋషులను చూచి మృగములు భయపడలేదు.
0: These wild animals are not afraid of the saints, nor the saints of the wild animals.
1: ఋషులు యందు పరిపూర్ణ ప్రేమ ఉండటం చేతనే ఆ ప్రేమ ప్రభావమే ఈ క్రూర మృగముల యందు కూడాను సంచరించి తద్వారా క్రూర మృగములు కూడాను ప్రేమ స్వరూపాన్ని ధరించాయి.
0: The saints are embodiments of love and the effect of love has gone down percolated into the wild animals around.
1: కనుకనే ఎట్టి సంఘమో అట్టి ప్రభావం మనలో ఆవిర్భవిస్తుంటాడు.
0: యాజ్ ఇస్ ది కంపెనీ సో ఇస్ ది ఎఫెక్ట్.
1: కనుక నీ టెల్ మీ యువర్ కంపెనీ ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్.
0: టెల్ మీ యువర్ కంపెనీ ఐ షెల్ టెల్ యూ వాట్ యు
1: ఆర్. మనం మంచి వారితో సహవాసం చేసినప్పుడు మన గుణములు కూడా మంచివిగానే ఉంటాయి.
0: అండ్ వన్స్ వేర్ ఇన్ గుడ్ కంపెనీ విల్ హ్యావ్ గుడ్ క్వాలిటీస్.
1: కనుక అన్నింటి కూడాను ప్రేమనే ప్రధానము.
0: ఆఫ్ ఆల్ లవ్ ఇస్ ఇంపార్టెంట్.
1: కానీ ఈ ప్రేమనే పరమాత్మ స్వరూపం.
0: లవ్ ఇస్ గాడ్.
1: లివ్ ఇన్ లవ్.
0: లివ్ ఇన్ లవ్.
1: ఈ ప్రేమ ఎందే మనం జీవించాలి.
0: వీ హావ్ టు లివ్ ఇన్ లవ్.
1: ఇటలీ లోపల గొప్ప వయలనిస్ట్ ఆంటోని ఉండేటువంటి వాడు.
0: దేర్ ఇన్ ఇటలీ ఎ వెరీ గ్రేట్ వయలనిస్ట్ బై నేమ్ ఆంటోని వాస్ లివింగ్.
1: ఈ ఆంటోని వయలిన్ అంటే చాలా గొప్ప పేరు.
0: And the violin of Anthony was highly reputed.
1: కాని ఒకనాడు ఈ యొక్క వయలిన్ చేయడానికి ప్రారంభించాడు. ఒక సంవత్సరం కాలాన్ని తీసుకున్నాడు.
0: Anthony takes one full year to make one violin.
1: అతని స్నేహితుడు వచ్చి, ఆంటోని నీవు కుటుంబీకుడవు కానీ ఒక సంవత్సరమునకు ఒక వయలిన్ తయారు చేస్తే దీనివల్ల వచ్చేటువంటి ఆదాయం ఏమిటి?
0: His friend came and said, Anthony, if you take one full year to make one violin, what is the profit?
1: నీ కుటుంబాన్ని ఏ రీతిగా నీవు సంరక్షించుకోగలవు?
0: How can you take care of your family?
1: నీ కాలం ఏ రీతిగా శాంతిగా జీవించగలవు?
0: How can you live in peace?
1: అప్పుడు ఆంటోని చెప్పాడు.
0: Then Anthony said,
1: My friend, పరమాత్ముడు పూర్ణస్వరూపుడు.
0: God is full.
1: పరిపూర్ణ స్వరూపుడు పరమాత్ముడు.
0: God is full.
1: కనుకనే మానవుడు చేసే ప్రతి చిన్న కార్యం కూడాను పరిపూర్ణంగానే ఉంటుండాలి.
0: As God is one of perfection, whatever man does should be one of perfection too.
1: అప్పుడే పరిపూర్ణ పరమాత్మకు పరిసంతృప్తి కలుగుతుంది.
0: There only God, who is the embodiment of perfection, will be satisfied.
1: కనుక నేను నా కుటుంబం యొక్క తృప్తి కోసం నేను ఈ వయలిన్ చేయటం లేదు.
0: I don't make this violin to satisfy my family.
1: నా జీవితం యొక్క ఆనంద నిమిత్తమై నేను ఈ వయలిన్ చేయటం లేదు.
0: I am not making this violin for my happiness.
1: పరిపూర్ణుడైన పరమాత్మ తృప్తికై నేను ఈ వయలిన్ చేస్తున్నాను అన్నాడు.
0: I make this violin to satisfy God, who is embodiment of perfection.
1: అనగా ప్రతి మానవుడు కూడాను ఏ పని చేసినప్పటికీ ఇది భగవత్ సంతృప్తి కోసం చేయాలి.
0: So every man, whatever he does,
1: దీనిని పురస్కరించుకుని వేదము సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అన్నది.
0: Therefore it is said that all actions must be offered so as to please God.
1: కనుక మనము శాంతి లేకుండా ఎన్ని సాధన చేసినప్పటికీ ఈ సాధనలన్నీ కూడా నిరుపయోగమైపోతాయి.
0: సో ఇఫ్ వి డూ సాధన స్పిరిచువల్ ప్రాక్టీస్ వితౌట్ పీస్ విత్ ఇన్
1: ఓర్పు లేకుండా మనం ఎన్ని యోగములు చేసినప్పటికీ శరీర శ్రమలకు మాత్రమే గురి అవుతాం కానీ ఆత్మశాంతిని ఏమాత్రము మనం అందుకోలేము.
0: వితౌట్ పేషెన్స్ ఇఫ్ యూ టేక్ టు యోగా ఇట్ ఈస్ ఆల్ ఫిజికల్ ఎగ్జర్షన్ బట్ ఇట్ విల్ నాట్ బి యూస్ఫుల్.
1: కానీ సంతృప్తి లేకుండా శాంతి లేకుండా ఇంత జపం చేసినప్పటికీ ఇది కేవలం ఒక విధమైనటువంటి కృత్రిమైనటువంటి జపంగా రూపొందుతుంది కానీ దైవ ప్రీతిగా జపం రూపొందదు.
0: వితౌట్ కంటెంట్మెంట్ అండ్ పీస్ వాట్ ఎవర్ యు మెడిటేట్ ఇట్స్ ఆల్ యూస్లెస్.
1: కనుక మనము చేసేటివన్నీ కూడాను భగవత్ ప్రీత్యార్థంగా మనం చేయడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: వి షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు జస్ట్ ఆఫర్ ఆల్ అవర్
1: యాక్షన్స్. ఏ చిన్నది చేసినప్పటికీ చాలు.
0: Doesn't matter even it, but we
1: are small. మనము భగవంతుడు ఎప్పుడు క్వాలిటీ చూస్తారు కానీ క్వాంటిటీ చూడడు.
0: గాడ్ విల్ గో బై ద క్వాలిటీ అండ్ నాట్ క్వాంటిటీ.
1: గంగ గోవు పాలు గంటడైన చాలు కడవడైన ఏల కరము పాలు.
0: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యూ గాట్ స్పూన్ ఫుల్ ఆఫ్ ది వాటర్ ఆఫ్ గ్యాంజెస్ ఆఫ్ కౌ మిల్క్. వై బ్యారల్స్ ఆఫ్ డాంకీ మిల్క్.
1: కనుకనే మనము ఎంతో గొప్ప సాధన చేస్తున్నాము. ఒక గంట సేపు నేను జపానికి కూర్చున్నాను ధ్యానం చేశాను. ఈ గంట సేపు కూర్చున్నావే కానీ ఎంతసేపు మనసు నిలిచింది?
0: యు సే దట్ ఐ యామ్ ఇన్ మెడిటేషన్.
1: ఒక్క క్షణమైన మనసు నిలవలేదు.
0: యు కెనాట్ కంట్రోల్ కీప్ యువర్ మైండ్ స్టడీ ఫర్ ఎ మోమెంట్.
1: నీవు వ్యర్థం చేస్తున్నావు.
0: యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం లైక్ దిస్.
1: కనుక నీవు చేసే ప్రతి పని కూడాను భగవత్ కార్యంలే కాదని భావించు.
0: టేక్ ఎవ్రీ వర్క్ యాజ్ గాడ్స్ వర్క్.
1: ఇది సరి అయినటువంటి సులభమైనటువంటి సున్నితమైనటువంటి ఒక మార్గము.
0: దిస్ ఇస్ సాఫ్ట్ ఈజీ కరెక్ట్ ఎగ్జాక్ట్ పాత్.
1: కనుక ఈజీ పాత్ ను వదిలిపెట్టి మనము ఎందుకు ఈ శ్రమలకంతా మనం గురి కావాలి?
0: లీవింగ్ దిస్ ఈజీ పాత్ వై డూ యూ ఫాలో రఫ్ టఫ్ పాత్.
1: నీ ఇంటి పనులు నీవు చేసుకుంటున్నావు ఇవన్నీ కూడా భగవత్ కర్మలేగానే భావించు.
0: అటెండ్ యువర్ హౌస్ హోల్డ్ వర్క్ అండ్ టేక్ ఇట్ యాస్ డివైన్.
1: ఎక్కనగా భగవంతుడు నీ హృదయవాసి.
0: గాడ్ డ్వెల్స్ ఇన్ యువర్ హార్ట్.
1: కనుకనే ఈ యొక్క దేహం అనేటువంటి దీనిలో ఏ కార్యం చేసినప్పటికీ తన ద్వారానే జరుగుతుండాలి.
0: So whatever you do with this body, take it that it is God who does it.
1: Chuche kanulanta kodunu tana dwarane chudagalutundadi.
0: Eyes see because of God.
1: Chevulu kevalam loudspeakers madhi kanipistunnayi kani aa chevullo unnatundi oka divya shakti daivam yokka shaktiye.
0: The ears appear as loudspeakers, but it's the divine power that's responsible for audition.
1: Kanuka maniki indriyamulu anni kodunu daiva sambandhamainatundi oka karmendriyamuli.
0: So all our senses are divine.
1: కనుక ఏ ఇంద్రియములతో చేసినటువంటి పని అయినప్పటికీ భగవత్ ప్రీత్యార్థంగా చేసినట్టుగా భావించాలి.
0: వాట్ ఎవర్ వీ మే డూ విత్ దీస్ సెన్సెస్ వీ షుడ్ డూ ఇట్ సో యు ఫైండ్
1: ఎవరి తృప్తి కోసం నేను చేస్తున్నామని చక్క విచారం చేస్తే ఇది తన తృప్తి కోసమే చేస్తున్నాడు.
0: ఇఫ్ యు రియల్లీ ఇన్క్వైర్ ఫర్ హూస్ సాటిస్ఫాక్షన్ యు ఆర్ డూయింగ్ ఇట్ తానంటే ఎవరు
1: తానంటే ఎవరు
0: హూ ఆర్ యు
1: దేహమా తాను
0: ఆర్ యు ద బాడీ
1: కాదు
0: నో
1: దేహమే తానైతే దిస్ ఇస్ మై బాడీ అని ఎందుకు అనాలి.
0: ఇఫ్ యు ఆర్ ద బాడీ దెన్ వై షుడ్ సే దిస్ మై బాడీ
1: నీవే మనసైతే దిస్ ఇస్ మై మైండ్ అని ఎందుకు అనాలి.
0: ఇఫ్ యు ఆర్ ద మైండ్ వై షుడ్ యు సే
1: మై బాడీ మై మైండ్ అంటే ఈ మై అనేటువంటిది ఎవరు.
0: ఇఫ్ యు సే మై బాడీ మై మైండ్ దెన్ హూ ఇస్ దిస్ మై.
1: యు ఆర్ నాట్ ది బాడీ యు ఆర్ నాట్ ది మైండ్
0: యు ఆర్ నాట్ ద బాడీ యు ఆర్ నాట్ ద మైండ్
1: యు ఆర్ ది మాస్టర్
0: యు ఆర్ ద మాస్టర్
1: కనుక మైండ్ సెన్సెస్ బాడీ ఇవన్నీ కూడా ఇన్స్ట్రుమెంట్స్.
0: సో మైండ్ సెన్సెస్ బాడీ ఆర్ ఇన్స్ట్రుమెంట్
1: కనుక ఈ ఇన్స్ట్రుమెంట్స్ తో కూడాను అంతా చేరి ఆత్మ చైతన్య స్వరూపమైనటువంటి భగవంతుడే చేస్తున్నాడు.
0: యు ఫైండ్ ద డివైన్ అవేర్నెస్ డివైన్ పవర్ వర్కింగ్ త్రూ దీస్ సెన్సెస్.
1: ఎందుకు నువ్వు ఈ చైతన్య స్వరూపమే ఇమిడి ఉంటుండాలి.
0: దిస్ డివైన్ అవేర్నెస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: నో కాన్షియస్
0: కాన్షియన్స్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: కనుక ఈ కాన్షియన్స్ అనేటువంటిది లేకుండా ఏ వ్యక్తి కూడాను ఏ ప్రాణి కూడాను ఈ జగత్తులో ఉండడానికి వీలు కాదు.
0: వితౌట్ దిస్ కాన్షియన్స్ నో లివింగ్ క్రీచర్ కెన్ లివ్ ఆన్ ఎర్త్.
1: కనుకనే సర్వులు ఎందుకు కూడాను ఈ కాన్షియన్స్ అండి చైతన్య స్వరూపమైనటువంటి ఈశ్వరుడు ఉన్నాడు.
0: Therefore in everyone there is conscience who is God.
1: Idam jagat jagat anta kudanu daiva swarupame.
0: The entire universe is divine.
1: Ishara sarvabhutanam
0: God is present in all.
1: Chusara kanukane bhagavantudu evarindu unnante andar yendu untunnadu.
0: If you say where is God you will know that he is in all.
1: Aithe
0: however
1: enduku kanipinchakoodadu.
0: Why don't you see him?
1: Pillalu meeku andarki telusunu.
0: All students
1: అనేక రకమైనటువంటి జపమాలలు ఉంటుంటాయి.
0: యు ఫైండ్ టాలిస్మన్ జపమాల
1: కొన్ని తులసి జపమాలలు ఉంటుంటాయి.
0: యు ఆల్సో హావ్ తులసి మాల
1: కొన్ని లోటస్ సీడ్స్ జపమాల ఉంటుంటాది.
0: అండ్ యు ఆల్సో ద మాల మేడ్ అప్
1: కొన్ని రుద్రాక్ష జపమాల ఉంటుంటాది.
0: సమ్ ఆర్ మేడ్ అప్ రుద్రాక్ష
1: కానీ కొన్ని స్ఫటిక జపమాలలు ఉంటుంటాయి.
0: యు ఆల్సో మేడ్ అప్ క్రిస్టల్స్
1: అన్నింటి ఎందు కూడాను దారం ఒకటే చేరి ఉంటుండాలి.
0: వాట్ ఎవర్ మే బి ద వన్ మేకింగ్ ఆఫ్ ద
1: టాలిస్మన్ ఉన్నటువంటి ఒక దారము మనకు కనిపించదు.
0: యు డోంట్ ఫైండ్ ద థ్రెడ్ ఇఫ్ ఇట్స్ వన్ మేడ్ అప్ ఆఫ్ రుద్రాక్ష.
1: లోటస్ సీడ్స్ లో ఉండేటువంటి ఒక దారం మనకు కనిపించదు.
0: నార్ ద థ్రెడ్ ఆఫ్ వన్
1: తులసి పూసల యందు ఉండేటువంటి దారం మనకు కనిపించదు.
0: నాట్ ఇన్ ఆఫ్ తులసి
1: కానీ స్ఫటిక యందు ఉండేటువంటి దారం మాత్రమే మనకు కనిపిస్తుంది.
0: బట్ ద వన్ మేడ్ అప్ ఆఫ్ క్రిస్టల్స్ విల్ హెల్ప్ యు టు నో ద థ్రెడ్.
1: అందరికూడను మానవాకారులే.
0: So all are human in form.
1: Kani
0: but
1: andulo evari parishuddhamainatundi okka spatikam vale untunnatundi hrudayam undo akkada maatrame brahma ane sutramu kanipistundi.
0: But the one with a pure and sacred heart will help us to see the thread of brahman within as something like a crystal.
1: Kani sarvulu yendu undinatundi brahma sutrame sutram anaga daramu.
0: So in everyone there is present this sutra of the principle of divinity.
1: Sarvulu yendu cheri untundali.
0: This thread of brahman is present in everyone.
1: కనుక మనము చూడాలనుకున్నప్పుడు మన హృదయాన్ని స్ఫటికంగా చక్కగా పరిశుద్ధమైన రీతిగా పెట్టుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు సీ వీ షుడ్ మేక్ అవర్ హార్ట్స్ ప్యూర్ అండ్ క్లీన్ లైక్ ఎ క్రిస్టల్ క్లియర్.
1: పరిశుద్ధమైనటువంటి స్ఫటికంగా ఉండినప్పుడే ఇందులో బ్రహ్మతత్వం మనకు గుర్తింపజేయడానికి వీలవుతుంది.
0: ఇట్స్ వెరీ క్లియర్ అండ్ ప్యూర్ లైక్ ఎ క్రిస్టల్ యూ విల్ బి ఏబుల్ టు సీ ద బ్రహ్మన్ విదిన్.
1: ఈనాటి మానవుడు జపములు చేస్తున్నాడు ధ్యానములు చేస్తున్నాడు యోగాని కూర్చుంటున్నాడు అనేక విధమైనటువంటి ఫిజికల్ ఇన్స్ట్రక్షన్స్ తో అనేక సహాయం చేసుకుని తర్వాత అనేక ఆసనాలు చేస్తున్నాడు.
0: టుడే మ్యాన్ హస్ బీన్ అండర్టేకింగ్ ద పెనెన్స్ మెడిటేషన్ యోగిక్
1: ఎక్సర్సైజ్.
0: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ఆల్
1: మన యందు ఉన్నటువంటి యొక్క దుర్గుణములు దురాలోచనలు దుర్బుద్ధులు పోవాలి.
0: వి షుడ్ సీ దట్ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ బ్యాడ్ యాక్టివిటీస్ బ్యాడ్ థాట్స్.
1: మానవునకు ప్రధానమైనటువంటి సూత్రాన్ని అందించేటువంటిది రామాయణము భాగవతము భారతము.
0: ద మెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లైఫ్ ఆర్ రివీల్ టు అస్ బై దీస్ త్రీ టెక్స్ట్
1: రామాయణము భాగవతము భారతాన్ని ఏమని పిలుస్తూ వచ్చారు పండితులు.
0: హౌ ఆర్ దే కాల్డ్ బై పండిట్?
1: కామక్రోధ లోభములు అని పిలుస్తూ వచ్చారు.
0: These three symbolize three qualities, the kama desire.
1: Ramayana kamamu.
0: Ramayana stands for kama desire.
1: అంటే ఏమిటి ఇంత పవిత్రమైనటువంటి చరిత్రను కామం అని చెప్తున్నారా అని మీరు విచారించవచ్చును, విచిత్రంగా వినవచ్చును.
0: You may take it funny when we call that Ramayana symbolizes desire.
1: ఈ రామాయణంకు మూల కారణము రావణుడే. రావణుని యొక్క కామమే ఈ యొక్క రామాయణానికి మూల కారణం. రామాయణం అంతా కూడా రావణ యొక్క దుర్గుణమే కొట్టుకుంటున్నది.
0: The entire Ramayana speaks of the bad qualities of Ravana, the desire of Ravana.
1: కనుక కామము అనేటువంటి ఈ రామాయణంలో ఉన్నటువంటి రావణుడే.
0: సో రామాయణ సిగ్నిఫైస్ దిస్ డిజైర్ ఆఫ్ రావణ.
1: క్రోధం అనగా భాగవతము.
0: క్రోధ
1: ఈ భాగవతంలో ఏమిటి ఉంటుండది?
0: వాట్ యు ఫైండ్ ఇన్ భాగవత?
1: హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు భగవంతుని పైన మహాక్రోధము.
0: హిరణ్యాక్ష ఇస్ ఫుల్ ఆఫ్ ఫ్యూర్ ఇన్ యాంగర్.
1: ఈ భగవంతుని పైన ద్వేషము క్రోధము పూనినటువంటి వాడు కనుకనే హిరణ్యకశిపుడికి ఏమాత్రం కూడా ముందు వెనుక విచక్షణ జ్ఞానం లేకుండా దాన్ని కోల్పోయి ఆ యొక్క క్రోధం చేతనే సర్వమును కూడా కోల్పోయాడు.
0: హిరణ్యకశిపు హ్యాస్ నో సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆర్ డిస్క్రిషన్. హి హాడ్ ఫుల్ హేట్రెడ్ అండ్ యాంగర్ ఫర్ గాడ్. దేర్ఫోర్
1: కనుకనే భాగవతం అనేటువంటిది హిరణ్యకశిపుని యొక్క చరిత్ర.
0: సో భాగవత ఈజ్ ద స్టోరీ ఆఫ్ హిరణ్యకశిపు.
1: భారతము,
0: భారత
1: ధర్మమూర్తులైన పాండవులకు సూదమను మోపడానికి కూడా స్థలం కావాల్సినంత స్థలం కూడా ఇవ్వలేకుండా పోయాడు దుర్యోధనుడు.
0: దుర్యోధన వాస్ నాట్ ప్రిపేర్ టు షేర్ ఈవెన్ దట్ ఫ్రాక్షన్ లిటిల్.
1: ఇతనే లోభి.
0: హి ఇస్ వన్ ఆఫ్ మై మైజర్లీనెస్.
1: క్రోధ లోభము ఈ మూడే రామాయణ భాగవతం భారతానికి మూల కారణాలు.
0: దెర్ఫోర్ డిజైర్ యాంగర్ గ్రీడ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్
1: ఈ ముగ్గురు గతి ఏమైపోయింది?
0: వాట్ హ్యాపెన్ టు దెమ్ అల్టిమేట్లీ?
1: రావణుని గతి ఏమైపోయింది?
0: వాట్ హ్యాపెన్ టు రావణ?
1: ఈ విధమైనటువంటి సర్వశక్తులు ఉండినటువంటి ఒక రావణుడు,
0: రావణ విత్ ఆల్
1: ఈ స్వల్పమైన అభిష్టానికి గురి అయిపోయి
0: బికాస్ యువర్ సబ్జెక్ట్ టు లో డిజైర్
1: తన రాజ్యమును, తన బంధువులను, తన సర్వస్వాన్ని కూడా కోల్పోయాడు.
0: హి లాస్ట్ హిస్ కింగ్డమ్ అండ్ రిలేషన్ అండ్ ఎవ్రీథింగ్.
1: ఇంకా హిరణ్యకశిపుడు.
0: దెన్ హిరణ్యకశిపు.
1: హిరణ్యకశిపుడు దైవం పైన ద్వేషము, క్రోధము,
0: యాంగర్
1: హరి అనగా మండిపోయేటువంటి వాడు ఈ హిరణ్యకశిపుడు.
0: హిరణ్యకశిపుడు ఈ మూమెంట్ హియర్స్
1: కన్న కొడుకు పైన కూడా దయా దాక్షిణ్యం లేకుండా హింసలు పెడుతూ వచ్చాడు.
0: హి డిడ్ంట్ హావ్ ఎనీ కంపాషన్ కైండ్నెస్ ఫర్ హిస్ ఓన్ సన్.
1: ఈ క్రోధం అనేది విచక్షణ జ్ఞానమే కోల్పోయింది.
0: హి హాడ్ నో సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
1: కట్టగడబడికి ఏమైపోయాడు?
0: వాట్ హ్యాపెన్డ్ అట్ ది ఎండ్?
1: తాను అన్ని విధముల కూడాను అపకీర్తి పాలైపోయి అన్ని విధాల భ్రష్టుడైపోయాడు. సర్వశక్తిని ఉంటుకున్నాడు.
0: అల్టిమేట్లీ హి గాట్ ద బ్యాడ్ నేమ్ అండ్ రూయిన్డ్ హింసెల్ఫ్.
1: పంచభూతములు కూడా హస్తగతం గావించుకున్నటువంటి వాడు హిరణ్యకశిపు.
0: హిరణ్యకశిపు కుడ్ హ్యావ్ ద కంట్రోల్ ఓవర్ ఆల్ ద ఫైవ్స్ అండ్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఇన్ని సంపాదించి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ అక్వైరింగ్ ఆల్ దిస్?
1: ఏ మాత్రం కూడా విజయాన్ని సాధించలేకపోయాడు.
0: హి వాస్ నాట్ ట్రయంఫెంట్ ఫైనలీ.
1: ఇంకా లోభము.
0: దెన్ ది గ్రీడ్.
1: ఇంత దురాశతో ఉండినటువంటి యొక్క దుర్యోధనుడు.
0: దుర్యోధన టూ మచ్ ఆఫ్ డిజైర్ అంబిషన్.
1: ఈ దురాశ వల్లనే అన్ని విధముల అపజయాన్ని పొంది తన 100 మంది సోదరులు కూడా కోల్పోయాడు.
0: బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ డిజైర్ హి లాస్ట్ ఆల్ హిస్ బ్రదర్స్.
1: కానీ ధర్మమూర్తులైనటువంటి పాండవుల పైన, కృష్ణుడి పైన కూడా ద్వేషం పూనుతూ వచ్చాడు.
0: బికాస్ ఆఫ్ దిస్ హి హ్యాడ్ హేట్రెడ్ ఫర్ పాండవస్ అండ్ కృష్ణ ఆల్సో.
1: కృష్ణుడి పైన విశ్వాసం ఉండినట్టుగానే నటించాడు, కానీ
0: హి ప్రిటెండెడ్ యాస్ ఇఫ్ హి హస్ గాట్ ఫెయిత్.
1: విశ్వాసం లేదు.
0: నో ఫెయిత్ దేర్.
1: కారణం ఏమిటి?
0: వై?
1: పాండవుల పక్షం ఉంటున్నాడు అని చెప్పిన ఉద్దేశంతో కృష్ణుడి పైన కూడా ద్వేషం పొందుతూ వచ్చాడు దుర్యోధనుడు.
0: యాజ్ కృష్ణ వాస్ బై ది సైడ్ ఆఫ్ పాండవస్, దుర్యోధన డిడ్ నాట్ లైక్ దిస్.
1: ఈ మూవరు కూడాను దైవ ద్వేషులే.
0: ఆల్ ది త్రీ హెడ్ కంప్లీట్ హేట్రెడ్ ఫర్ గాడ్.
1: కనుక కామక్రోధ లోభములు మూడు కూడాను దైవానికి ఒక ద్వేషులే.
0: దేర్ఫోర్ ద డిజైర్ యాంగర్ అండ్ గ్రీడ్.
1: ఇది పవిత్రమైనటువంటి పరతత్వమునకు ఒక ద్వారములు.
0: There are a sort of doors towards spirituality.
1: ఇవి నిరంతరం కూడాను మూయబడి ఉంటుంటాయి.
0: They are closed completely.
1: మోక్షమునకు పరమ శత్రువులు ఈ మూడే.
0: They are the enemies to liberation.
1: ఏమిటి ఈ మోక్షము?
0: What is this moksha liberation?
1: ఈ మోక్షం ఎక్కడ? కైలాసమా లేక స్వర్గమా? ఇంకే విధమై వైకుంఠమునందుందా?
0: Is it kailasa or vaikuntha or heaven?
1: కనుకనే ఈ మోక్షం అనగా ఏమిటి? మోహక్షయమే మోక్షము.
0: మోక్ష. The liberation means mohakshaya, detachment.
1: కనుక ఈ మన మోహాన్ని మనం క్రమక్రమేణా తగ్గించుకుంటే అదే మనకు మోక్షం, ప్రత్యక్ష మోక్షం.
0: When we develop this detachment, it is direct liberation, moksha.
1: కనుకనే ఒకానొక సమయంలో నారదుడు విష్ణువు ప్రశ్నించాడు.
0: At one time Narada asked Vishnu,
1: స్వామి,
0: స్వామి,
1: నేను నిరంతరం కూడా మీ దర్శన నిమిత్తమై ఎక్కడ ఉంటే అక్కడంతా వస్తున్నాను.
0: స్వామి, ఐ కమ్ అండ్ విజిట్ యూ టు హ్యావ్ యువర్ దర్శన్.
1: సమయం లోపల ఎమర్జెన్సీ, ఏదైనా చాలా అవసరమైనటువంటి పని ఏర్పడుతుంది.
0: సపోజింగ్ దేర్ మే బి టైమ్ ఆఫ్ ఎమర్జెన్సీ అర్జెన్సీ,
1: మిమ్మల్ని మీకు దర్శించాలనుకుంటే, మీకు వార్తను పంపించాలనుకుంటే, మీరు ఎక్కడ హెడ్ ఆఫీస్ అని అడిగారు.
0: ఇన్ ఆర్డర్ టు సీ యు అండ్ సెండ్ ద మెసేజ్,
1: కైలాసమా మీకు, స్వర్గమా మీకు, ఏది మీ యొక్క హెడ్ ఆఫీస్ అని చెప్పి అన్నారు.
0: వేర్ ఇస్ యువర్ హెడ్ ఆఫీస్? వాట్ ఈస్ యువర్ హెడ్ ఆఫీస్? వైకుంఠ ఆర్ స్వర్గ ఆర్ కైలాస?
1: అప్పుడు విష్ణువు చెప్పాడు, నారద నా అడ్రస్ నీవు రాసుకోమన్నాడు.
0: విష్ణు సెడ్ టేక్ డౌన్ మై అడ్రస్ నారద.
1: మద్భక్త యత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. నారద
0: నారద,
1: ఈ వైకుంఠము, ఈ కైలాసము, ఈ స్వర్గము, ఇవన్నీ బ్రాంచ్ ఆఫీస్.
0: వైకుంఠ కైలాస హెవెన్ దే ఆర్ బ్రాంచ్ ఆఫీసెస్.
1: నా హెడ్ ఆఫీస్ మద్భక్త,
0: మై హెడ్ ఆఫీస్,
1: నా ప్రియమైన భక్తులు ఎక్కడ నన్ను స్మరిస్తుంటారో తత్ర తిష్టామి నారద, అక్కడ నేను ప్రతిష్ట అయ్యే ఉంటుంటాను.
0: వేర్ ఎవర్ మై డివోటీస్ సింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ మై గ్లోరీ, ఐ ఇన్స్టాల్ మైసెల్ఫ్ దేర్.
1: నేను ప్రొసెషన్ విగ్రహాన్ని,
0: ఇన్ అదర్ ప్లేసెస్ ఐఎమ్ లైక్ ఎ స్టాచ్యూ దట్ ఇస్ టేకెన్ ఇన్ ప్రొసెషన్, ఇన్ ప్రొసెషన్.
1: కానీ తిష్టామి అన్నాడు, వశామి అని చెప్పలేదు. తత్ర తిష్టామి నారద,
0: హి సేస్ దట్ హి ఇన్స్టాల్డ్ హింసెల్ఫ్ దేర్.
1: కనుక నే ప్రతి ఒక్కరి హృదయం కూడాను భగవంతుని యొక్క నివాసమే.
0: సో ఎవ్రీ హార్ట్ ఈస్ ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్
1: గాడ్. కనుక ప్రతి మానవుడు కూడాను నేను మానవుడును మానవుడని భ్రమించకండి.
0: సో నో వన్ షుడ్ టేక్ ఎనీవన్ ఫర్ ద సింపుల్ హ్యూమన్.
1: అందరూ దైవ స్వరూపం,
0: ఆల్ ఆర్ డివైన్.
1: ఏరో పాంచ భౌతికమైన ఈ దేహమును అనుసరించడం చేత, ఈ ఉపాధి యొక్క భేదము చేతనే మనం మానవులుగా భ్రమిస్తున్నాము.
0: బికాస్ ఆఫ్ దిస్ ఫిజికల్ బాడీ అండ్ ద వెస్చర్ వీ హావ్ పుట్ ఆన్, వీ కన్సిడర్ అవర్ సెల్ఫ్ యాస్ హ్యూమన్.
1: ఈ ఉపాధి భేదమును నీవు విస్మరించండి.
0: ఫర్గెట్ దిస్ బాడీ కాన్సెప్ట్.
1: ఉన్న సత్యాన్ని గమనించండి.
0: అండ్ నో ద ట్రూత్.
1: సత్య నిత్యాన్యమైనటువంటి యొక్క దైవత్వాన్ని స్మరించండి.
0: ఆల్సో యూ థింక్ ఆఫ్ ద గాడ్ హూ ఇస్ ఎటర్నల్.
1: కేవలం జీవితం అంతా కూడాను ఈ యొక్క భౌతికమైన, ఈ లౌకికమైన, ఈ ప్రాకృతమైన దీని ఎందే కాలం గడపటం.
0: డోంట్ స్పెండ్ యువర్ లైఫ్ టైమ్ థింకింగ్ ఆఫ్ ది ఫిజికల్ ట్రాన్సెండ్.
1: భగవంతుడు ఎప్పుడు కూడా ప్రేమ స్వరూపుడు.
0: గాడ్ ఈస్ లవ్.
1: అంతా తన యొక్క ప్రేమనే.
0: ఎవ్రీథింగ్ ఈజ్
1: స్వరూపం. అంటే స్వభావం ఒకటి రావచ్చును, స్వరూపం లేదు, స్వభావం లేదు, ప్రేమనే తాను, తానే ప్రేమ.
0: యూ కెనాట్ కాల్ ఇట్ యాజ్ ఎ ఫార్మ్ ఆర్ టెంపర్మెంట్. ఇట్స్ ఓన్లీ లవ్.
1: ప్రేమకు రూపమే లేదు.
0: లవ్ హాజ్ నో ఫార్మ్.
1: ప్రేమ ప్రేమనే.
0: లవ్ ఇస్ లవ్.
1: కనుక నీ ప్రేమకు ఒక విధమైనటువంటి ఒక పరిమితమే లేదు.
0: యూ కెనాట్ పుట్ ఎనీ లిమిట్.
1: ఒక సముద్రమైనకైనా ఒక పరిమితం ఉంటుండాలి.
0: ఓషన్ హ్యాస్
1: ఒక ఆకాశమునికైనా ఒక పరిమితం ఉంటుండాలి.
0: స్కై హ్యాస్ లిమిట్.
1: కానీ ప్రేమకు పరిమితం లేదు.
0: లవ్ హ్యాస్ నో లిమిట్.
1: కనుకనే కర్ణాటక దేశం లోపల మల్లమ్మ అని ఒక పరమ భక్తురాలు ఉండేది. మల్లమ్మ హేమిరెడ్డి మల్లమ్మ.
0: ఇన్ ది స్టేట్ ఆఫ్ కర్ణాటక దేర్ ఇస్ వన్ డివోటీ హేమిరెడ్డి మల్లమ్మ.
1: నీలింగే నైదిలియ శృంగార శృంగార. ఓ పరమాత్ముడా,
0: ఓ గాడ్,
1: నీలింగే నైదిలియ శృంగార. ఒక కులనకు తామరమే శృంగారము.
0: ఇట్ ఇస్ అ లోటస్ ఫ్లవర్ విచ్ ఇస్ అ డెకరేషన్ టు ద లేక్.
1: ఆ లేక్ లోపల ఆ తామర పుష్పమే లేకపోతే ఆ లేకు ఏమాత్రము శృంగారం లేదు.
0: విదౌట్ ఎ లోటస్ ఫ్లవర్ lake is not beautiful.
1: Ringe agareve shringara gramaniki inde shringaram.
0: For the village the houses are the decoration.
1: Gaganakke chandramane shringara aakashamunaku chandrude chakkani shringaram.
0: For the sky the moon is the beauty.
1: Chandrude lekapothe aakashamunaku andame ledu.
0: Without moon the sky has no beauty at all.
1: Samudrakke teraye shringara samudramunaku alale shringaram.
0: For the ocean waves are the beauty.
1: Nimma bhaktara nosalige premaye shringara swami nee bhaktulu yokka talarataku premane shringaram.
0: Swami, for your devotees is the love that would
1: ni prema kante variki shringaram marakata ledu.
0: There is no other decoration or the jewel other than
1: alandeni samudramu,
0: ocean without waves,
1: chandruleni aakashamu,
0: sky without the moon,
1: kalamu kamalamulleni kolanu,
0: lake without lotus.
1: Ivanni kuda ye vidhanga shringara rahitamainatuntivo aa vidhangani nee premane lekapothe ee jeevitame shringara rahitam aipothundi.
0: Or things without beauty, likewise a devotee without love is also one without beauty.
1: కనుక నీ ప్రేమనే మనకు పెద్ద శృంగారము.
0: Therefore it's love that adds to our beauty.
1: కనుక నీ love is God, live in love. ఈ ప్రేమనే దైవము.
0: Love is God, live in love.
1: అందర్నీ ప్రేమించు.
0: Love all.
1: ఏమైనా ప్రేమని ఎదుటివాడిలో లేనప్పుడు నీ ప్రేమను వారికి పంచు.
0: If the other person is not having love, at least share your love with him.
1: చెప్పాను ఈ ప్రేమ అనేటువంటి దిక్సూచిక యంత్రము వంటిది.
0: This love is a compass.
1: Compass.
0: Compass.
1: అది ఎక్కడ పెట్టినా గాని ఉత్తర దిశకే చూస్తూ ఉంటారు.
0: యు మే కీప్ ఇట్ ఎనీవేర్, ఇట్ డైరెక్ట్స్ టువర్డ్స్ ద నార్త్.
1: అదే రీతిగా మనం ఏ పని చేసినప్పటికీ,
0: వాట్ ఎవర్ యు మే డూ,
1: ఏమి చింతించినప్పటికీ,
0: వాట్ ఎవర్ యు మే థింక్,
1: ఏమి కోరినప్పటికీ,
0: వాట్ ఎవర్ యు మే ఆస్క్ ఫర్,
1: ఏమి మనం ఆలోచించినప్పటికీ,
0: వాట్ ఎవర్ యు
1: మే థింక్, అదంతా కూడాను దైవం వైపునే ప్రయాణం అయిపోవాలి.
0: ఆల్ షుడ్ ట్రావెల్ టువర్డ్స్ ది డైరెక్షన్ ఆఫ్ గాడ్.
1: మనం వ్యాపారం చేసి, ఉద్యోగం చేసి, ఏ విధంగా ధనమును మనం సంపాదిస్తున్నామో,
0: just as we earn money through business and undertaking a job,
1: ade vidhamgane
0: like
1: mana nitya jeevithamlo chese prati karmala yendu kodanu premanu sampadinchali, premanu sampadinchali.
0: In our everyday day to day routine we should receive
1: ee prema ee vidhamainatundi ichukodanu perigedi tarigedi kaadu.
0: Love neither increases nor diminishes.
1: కనుక ఇది ఎప్పుడు కూడా ఈక్వల్ బ్యాలెన్స్ లో ఉంటుంటుంది.
0: ఇట్ మెయింటైన్స్ ఈక్వల్ బ్యాలెన్స్ కాన్స్టెంట్.
1: ఏమాత్రం వడ్డీ పెరగటమో వడ్డీ తగ్గటమో ఉండదు.
0: ఇట్ డజంట్ ఇంక్రీజ్ నార్ డిక్రీజ్.
1: ఎప్పుడు కూడా సమత్వం గాని పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే, ఇటువంటి పూర్ణ స్వరూపమైనటువంటిది ఈ ప్రేమ.
0: ద లవ్ రిమైన్స్ ఫుల్ ఆల్ ద టైమ్.
1: పూర్ణ ప్రేమయందే పుట్టును దైవంబు. ఈ పూర్ణ ప్రేమ ఎక్కడ ఉంటాయి అక్కడే పుడతాడు భగవంతుడు.
0: వేర్ దేర్ ఇస్ టోటల్ లవ్, ఫుల్ లవ్, యు ఫైండ్ గాడ్ దేర్.
1: అక్కడే కాదు అప్పుడే పుడతాడు.
0: నాట్ ఓన్లీ హీస్ బోర్న్ దేర్.
1: ఇంత దైవత్వం అనగా ఎంత సులభమైనటువంటిదో మీకేం తెలియదు.
0: యు డోంట్ అండర్స్టాండ్ హౌ ఈజీ డివినిటీస్, ఈవెన్ వే టు డివినిటీ సో ఈజీ.
1: ఒక పుష్పం రేఖనైనా కొంచెం నలపడానికి కొంచెం కష్టం అవుతుంది.
0: యు మే ఫైండ్ ఇట్ డిఫికల్టీ ఈవెన్ టు జస్ట్ ప్రెషర్,
1: కానీ భగవంతుని పొందటం అంతకంటే సులభం.
0: But earn God's grace is much easier than that.
1: Vennanaina kudunu nalapatam konje kashtam avutundi.
0: It may be difficult to handle the butter.
1: Bhagavantunu chootam antakante sulabham.
0: To see God is easier than that.
1: Inta easy path nu.
0: It's an easy path.
1: Inta sulabhamaina margaanni manam enduku telusukovataniki prayatnam cheyatam ledhu.
0: Why don't we try to know when that is an easy path?
1: Mana bhavamule deeniki moola kaaranamu.
0: Our thoughts are responsible for
1: this. Bhagavantudu ekkado untunnadu. అతన్ని పొందడానికి చాలా కష్టము, ఎంత తపస్సు చేయలను, ఎన్ని విధమైన విచారం చేయలను అని మనలో మనం ఈ భావములే మనం భ్రమింపచేస్తున్నాయి.
0: వీఆర్ డెల్యూటెడ్ బై అవర్ థాట్స్ థింకింగ్ దట్ గాడ్ ఈస్ సమ్వేర్ ఎల్స్ అండ్ వీ షుడ్ టేక్ టు పెనెన్స్.
1: భగవంతుడు ఎక్కడనో లేడు.
0: గాడ్ ఈస్ నాట్ సమ్వేర్.
1: ఎక్కడ చూసినా ఉన్నాడు.
0: హీస్ ఎవ్రీవేర్.
1: సర్వత పాణి పాదం.
0: హీస్ ఎవ్రీవేర్.
1: సర్వతోటి శిరోముఖం. సర్వత శృతిమల్లోకి సర్వమావృత్తి. ఎక్కడ చూసినా ఉన్నటువంటి వాడిని వెతికేది ఎందుకు?
0: వెన్ హీస్ ఎవ్రీవేర్ వై డు యూ సర్చ్ ఫర్ హిమ్?
1: కనుక వెతకనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు సర్చ్.
1: మనం చూడనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు సీ.
1: చూచేదంతా కూడా చర్మ చచ్చువులే.
0: వాట్ ఆల్ యూ సీ,
1: ఈ చర్మ చచ్చువు అంతా కూడా బాహ్య ప్రపంచాన్ని చూస్తున్నాయి.
0: ద ఫిజికల్ ఐ విల్ లుక్ ఎట్ ది
1: బాహ్య ప్రపంచం. భగవత్ స్వరూపమే.
0: ద వరల్డ్ ఈస్ ది డివైన్.
1: పశ్చన్న పిచాన పశ్యతి మూఢో. మూఢో మూఢో ఓ మూఢుడా, పశ్చన్న పిచాన పశ్యతి మూఢో, చూస్తున్నదంతా కూడా భగవత్ స్వరూపమే.
0: ఓ ఫూల్, వాట్ ఆల్ దట్ యు సీ ఈజ్ ఓన్లీ డివైన్.
1: ఈ శిరస్సులన్నీ కూడా విశ్వవిరాట స్వరూపములే.
0: ఆల్ ది హెడ్స్ సింబలైజ్ కాస్మిక్ ఫామ్.
1: మీరు దృశ్య కల్పితమైనటువంటి యొక్క రూపనామం పైన పెట్టుకుని మీరంతా మనుషులుగా భావిస్తున్నారే, కానీ నిజముగా ఆ దృష్టిని దైవంగా భావించేది అదే దైవంగా మారిపోతుంది.
0: యు గో బై దిస్ పాసింగ్ ట్రాన్సియంట్ వరల్డ్ బట్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ డివైన్.
1: కనుక నీ దృష్టి దోషమే కానీ సృష్టి దోషమే మాత్రము లేదు.
0: మిస్టేక్ లైజ్ ఇన్ యువర్ విజన్, నథింగ్ టు ది క్రియేషన్.
1: ఉన్నది దోషము.
0: మిస్టేక్ లైజ్ ఇన్
1: ఎలాంటి కలర్ అద్దాలు వేసుకుంటే అలాంటి కలర్ గా కనిపిస్తుంటుంది.
0: యాజ్ ఇస్ ది కలర్ ఆఫ్ ద గ్లాస్, ద్వేషంతో చూడు
1: ద్వేషంగానే కనిపిస్తుంది.
0: ఇఫ్ యు లుక్ విత్ హేట్రెడ్ యు విల్ ఫైండ్ ఇట్ దేర్ ఎగ్జాక్ట్లీ.
1: ప్రేమతో చూడు ప్రేమగానే కనిపిస్తుంది.
0: ఇఫ్ యు లుక్ విత్ లవ్ ఎవ్రీథింగ్ విల్ బి లవింగ్.
1: భావం తద్భవతి.
0: As is the feeling, so is the experience.
1: కనుక మన భావములే మనకు ఆ విధంగా కనిపిస్తుంటాయి.
0: So it's only our feelings that reflect.
1: అందరూ భగవత్ స్వరూపులే.
0: All are the forms of divine.
1: ఆ విధమైనటువంటి ఒక ఈక్వల్ థాట్ అనగా ఏకాత్మ భావాన్ని పెంచుకోవాలి.
0: We should have that equal mindedness, the feeling of oneness.
1: ప్రేమ యందుండినటువంటి ఒక శక్తి సామర్థ్యం మరి ఏ దీని యందు, పెద్ద ఆటం బాంబు, హైడ్రోజన్ బాంబు, స్టార్ బాంబు ఏమైనప్పటికీ దాంట్లో లేదు.
0: The mighty magnificent power latent in love is not noticed in hydrogen bomb.
1: ప్రేమ చేత ఎంతైనా కూడా మనం ఈ సాధించవచ్చు.
0: You can achieve anything to any extent.
1: ఇంత మంది ఎంత ఇక్కడ ఆవేశించారు, ఇక్కడ ప్రవేశించారు.
0: సో మెనీ ఆఫ్ యూ హ్యావ్ అసెంబ్ల్డ్ హియర్.
1: వీరందరికీ ఏమి కారణము?
0: వాట్ ఈస్ దిస్ మెయిన్ కాజ్?
1: ఒక్క ప్రేమనే ఈ అన్నిటికీ మూల కారణము.
0: ఇట్ ఇస్ ఓన్లీ ద లవ్ దట్ హాస్ డ్రాన్ ఆల్ ఆఫ్ యూ టు స్వామి.
1: మీ అందరికీ స్వామి పైన ఉన్నటువంటి ప్రేమ, స్వామికి మీ పైన ఉన్నటువంటి ప్రేమని ఇంతమందిని ఇక్కడ ప్రవేశపెట్టింది.
0: యువర్ ఇంటెన్స్ లవ్ ఫర్ భగవాన్ బ్రాట్ యు ఆల్ హియర్ అండ్ అసెంబ్ల్ హియర్.
1: లేకపోతే మీకు ఎవరికి ఏమి ఇన్విటేషన్ పంపించారు?
0: Have you received any invitation? No.
1: లేదే.
0: Nothing.
1: ఈ ప్రేమనే అన్నింటినీ కట్టివేస్తుంటుండాలి.
0: We are all bound by his divine law.
1: కనుకని ప్రేమను పెంచుకోండి.
0: Develop this law.
1: ప్రేమతో సంభాషించండి.
0: Talk with love.
1: ప్రేమతో పనులు చేయండి.
0: Work with love.
1: ప్రేమతోనే చింతించండి.
0: And think with love.
1: ప్రేమతోనే సర్వ విధమైన కర్మలు ఆచరించండి.
0: Do every action with love.
1: ఇంతకంటే సులభమైన మార్గం మరొకటి లేదు.
0: There is no other easier path than this.
1: జపమాలు జపుతుంటే ఏదో జపం చేస్తున్నామని అనుకుంటాము.
0: You think that you are doing japa by just going around this
1: talisman. చేతులో జపము, చెవులు, మంగళిల్లు, సాకలిల్లు పైన పోతుంటారు.
0: You have this japamala on hand, the talisman, and think of the barber mentally.
1: ధ్యానంలో కూర్చుంటాము.
0: You sit for meditation.
1: కానీ వంటింటి లోపల మాడిపోతున్నటువంటి కూరలంతా వాసన వస్తుంటాయి.
0: But you will be thinking of all the curries prepared there on the frying pan.
1: ఇది ఆ మనం చేసే ధ్యానము.
0: Is that the meditation?
1: ఇది ఆ మనం చేసేటువంటి జపము.
0: Is that the japa?
1: కాదు.
0: No.
1: జపం ఏమిటి? భగవంతుడు నాలో ఉన్నాడు, నేనే భగవంతుడు, నేనే భగవంతుడు, ఐఆమ్ గాడ్, ఐఆమ్ గాడ్, ఇదే నిజమైన జపము.
0: ది ట్రూ జపర్ ద పెనెన్స్ ఇస్ టు థింక్ దట్ గాడ్ ఈస్ విత్ ఇన్ మీ, దట్ ఐఎమ్ గాడ్.
1: ఇంకా ధ్యానం ఏమిటి?
0: వాట్ ఈస్ మెడిటేషన్?
1: అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి,
0: ఐఎమ్ బ్రహ్మన్, ఐఎమ్ బ్రహ్మన్.
1: కనుక ఇంతకంటే సులభమైన మార్గము ఏ వేదం కూడా బోధించలేదే.
0: నథింగ్, నో అదర్ సీక్రెట్ టెక్స్ట్.
1: అన్ని వేదములు కూడాను అహం బ్రహ్మాస్మి.
0: అహం బ్రహ్మాస్మి
1: తత్వం అసి,
0: తత్వం అసి,
1: నేను నీవే,
0: దద్దవాట్, ఐఎమ్ యూ.
1: ప్రజ్ఞానం బ్రహ్మ,
0: ప్రజ్ఞానం బ్రహ్మ.
1: మనలో ఉన్నటువంటి ఈ యొక్క కాన్షియన్స్ అనేటువంటిది ఒక బ్రహ్మ.
0: దిస్ కాన్షియన్స్ ఇస్ బ్రహ్మ.
1: కనుక నేనే నాలోనే ఉంటున్నా సర్వము.
0: సో ఎవ్రీథింగ్ ఇస్ విత్ ఇన్ మీ.
1: అన్నిటినీ చేసిన తర్వాత మరి ఇంకొక వేదం చెప్తుంది, అయం ఆత్మ బ్రహ్మ, అయామ ఆత్మ అండ్ అయాం బ్రహ్మ.
0: అనదర్ వేద టెల్స్ యూ అయం ఆత్మ బ్రహ్మ, ఐఎమ్ ఆత్మ అండ్ బ్రహ్మ.
1: ఆ వర్డ్స్ లోనే, ఆ పదములలోనే మనకు కనిపిస్తుంటుండాలి సత్యం.
0: ది వెరీ వర్డ్స్ స్పీక్ ఆఫ్ దిస్ ట్రూత్.
1: కానీ ఈ పదములను ఈ పండితులు దీన్ని అటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి పట్టి మనకు ఉన్నటువంటి విశ్వాసాన్ని కూడా పోగొట్టుకుంటాం.
0: Pandits with all their pedantry and jugglery will confuse us that so as to lose the very faith.
1: Confusion ku meer choti ivakandi.
0: So don't give ee kasrat
1: cheta mee yokka dehanni mee yokka manasunu paadu chesukokandi.
0: Don't spoil your mind by this.
1: Sulabhamaina margamu, sunnitamainatunte margamu, adi maduramainatunte margamu, adi aanandamayamainatunte margamu, prema okkate okkate okkate.
0: Easy path, soft way, sweet path, blissful path is only love, love, love alone.
1: Prema mudita manase kaho rama rama ram, rama rama ram.

0: Radio Sai presents next, a divine discourse delivered by Bhagwan Baba on the last day of Dasara, Vijayadashmi Day, October 2nd, 1987.
1: Vivida Shastra Jayamu, Veda Vedangamul, Vivida Shastra Jayamu, Veda Vedangamul, Jeevi Manasu Teranu Chircharevu, Vivida Shastra Jayamu, Veda Vedangamul, జీవి మనసు తెరను చీల్చలేవు. జీవుడి వలనుండు దేవుడ వలనుండు కార్యమిలను అవల కారణంబు. జీవుడి వలనుండు దేవుడ వలనుండు కార్యమిలను అవల కారణంబు. కార్యమిలను అవల కారణంబు దేవుడివ్వలనుండు.
2: ఏ స్టడీ ఆఫ్ వేదాస్ వేదాంగాస్ అండ్ ఆల్ ద స్క్రిప్చర్స్ కెనాట్ రెంట్ అఫెండ the kartar of the mind. Jeevi, individual soul, would be on one side of the curtain, and on the other side would be God, the divinity.
3: Manasu samatvamunaku maraka peru tripti.
2: Contentment is another name for the satisfaction of the mind.
3: Sankalpamu chetane samasta drishtiyantainu gocharamavutunnadi.
2: Everything in the created world is seen by the sankalpas.
3: Sankalpam yettido manava jeevitam attidi.
2: The life of man depends upon his thinking.
3: Jeevitam anaga sankalpamula yokka aatane.
2: Life consists of different types of activity.
3: Sankalpam sajeevamainatundi.
2: Sankalpa is full of life.
3: Idi maha shaktivantamainatundi.
2: It is extremely powerful.
3: మానవుని ఒక మనసు నుండి మరొక వశమున మనసునకు ప్రయాణం చేయుచుండును.
2: ఇట్ విల్ మేక్ మ్యాన్ ట్రావెల్ ఫ్రమ్ వన్ స్టేట్ ఆఫ్ మైండ్ టు అనదర్ స్టేట్.
3: ఒక మనిషిని మరొక మనిషిగా తీర్చిదిద్దును.
2: ఇట్ కెన్ ట్రాన్స్ఫార్మ్ వన్ టైప్ ఆఫ్ పర్సన్ ఇన్ టు అనదర్.
3: ప్రాచీన మహర్షులు తప్ప సమయంలో సామరులై సామాన్య జనులుగా ఉండినప్పటికీ వారి పవిత్రమైనటువంటి సంకల్పములే వారిని మహర్షులుగా మార్చగలిగినది.
2: The ancient rishis were once upon a time very ordinary human beings, but by their own sankalpas they got themselves transformed into
3: kiratak vrittiga jeevinchutunnatvanti ratnakaruni valmiki maharshiga marchagalinatvanti sankalpame.
2: It is the very sankalpa which has transformed an ordinary robber into valmiki.
3: పామరుడైనటువంటి యొక్క రామకృష్ణను పరమహంసగా మార్చినది కూడాను సంకల్పమే.
2: ఇట్ ఇస్ ది వెరీ సంకల్ప విచ్ హెస్ ట్రాన్స్ఫార్మ్డ్ రామకృష్ణ ఇంటూ రామకృష్ణ పరమహంస.
3: అయితే ఇట్టి సంకల్పములు మలిన సంకల్పములని శుద్ధ సంకల్పములను రెండు విధములు కలవు.
2: దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ సంకల్పాస్. సంకల్పాస్ విచ్ ఆర్ పొల్యూటెడ్ అండ్ డర్టీ అండ్ సంకల్పాస్ ప్యూర్.
3: పవిత్రమైనటువంటి కార్యములు ఎందు, పరోపకారమైన కార్యములు ఎందు, పరమాత్మ తత్వమునందు దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వమునందు భావములను ఇమిడ్చి సంకల్పించుకోవటమే ఇది శుద్ధ సంకల్పములు.
2: ప్యూర్ సంకల్పాస్ ఆర్ దోస్ విచ్ మేక్ వన్ సంకల్పాస్ మర్జ్ ఆర్ టేక్ ది ఫార్మ్ ఆఫ్ సేక్రెడ్ థాట్స్, హెల్ప్ఫుల్ థాట్స్, థాట్స్ ఆఫ్ సర్వీస్ అండ్ థాట్స్ అసోసియేట్.
3: లోక కళ్యాణ నిమిత్తమై ప్రజల యొక్క క్షేమ

0: నిమిత్తమై లోకానంద నిమిత్తమై సంకల్పించుకునేటువంటి సంకల్పములన్నీ కూడాను సత్సంకల్పములే. ఆల్ దోస్ సంకల్పాస్ విచ్ ఆర్ మెంట్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ హ్యుమానిటీ ఆర్ ఆల్ ప్యూర్ సంకల్పాస్. స్వార్థమును ఆశించక, స్వప్రయోజనమును పాటించక, నిరంతరము కూడాను దేశం యొక్క క్షేమమే తన క్షేమముగా భావించి విశ్వసించి తలంచేటువంటి సంకల్పములన్నీ కూడాను సాత్విక సంకల్పములే. ఆల్ దోస్ సంకల్పాస్ ఆర్ సాత్విక సంకల్పాస్ విచ్ ఆర్ మెంట్ ఫార్ ద వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ విత్ వెల్ఫేర్ ఆఫ్ ది హ్యుమానిటీ నాట్ హ్యావింగ్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. దుష్టభావములచే విత్ వికెట్ థాట్స్ ఇతరుల యొక్క ఆనందమును చూచి ఓర్వలేని స్థితిలో జలసీ ఫుల్ ఆఫ్ జలసీ పరుల యొక్క ఆనందమును చూచి అనుభవించేటువంటి యొక్క మార్గమునందు విరుద్ధమైనటువంటి దానిని అనుసరిస్తూ ఫాలోయింగ్ ద పాత్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ జెలసీ అండ్ హార్ట్ బర్నింగ్ వెన్ వన్ సీస్ ది జాయ్ యొక్క ఆనందమును అనుభవించలేనటువంటి యొక్క స్థితిలో ఇట్ ఇస్ ద స్టేట్ వెన్ వన్ డస్ నాట్ పార్టేక్ ద జాయ్స్ ఆఫ్ అదర్స్. ఇతరుల యొక్క చెడ్డను గురించి, ఇతరుల యొక్క కీడును గురించి, ఇతరుల యొక్క అపకారమును గురించి చింతించేటువంటి యొక్క సంకల్పములన్నీ కూడాను మరిన్ని సంకల్పములు. అండ్ ఆల్ దోస్ సంకల్పాస్ విచ్ ఆల్వేస్ థింక్ బ్యాడ్ ఆఫ్ అదర్స్, ఇల్ ఆఫ్ అదర్స్, క్రిటిసైజింగ్ అదర్స్, ఆల్ దీస్ ఆర్ సంకల్పాస్ విచ్ ఆర్ డర్టీ అండ్ పొల్యూటెడ్. మానవుని ఎందు రెండు విధములైనటువంటి తత్వములు కలవు. మ్యాన్ హ్యాస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్యూటీస్. ఒకటి పశుత్వము, రెండవది దైవత్వము. దేర్ ఆర్ టూ టైప్స్, వన్ ఈజ్ ద అనిమల్ నేచర్, ది అదర్ ఈజ్ ద డివైన్ నేచర్. మానవుని ఎందుగల కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యమైనటువంటి ఒక ఆషడ్ వర్గములకు లోనై man who is subjected to the six types of enemies like desire and anger, hatred, jealousy and pride.
1: Daiva prasadamulainatundi yokka matini gatini sthitini sampattini kudanu sadviniyogam chesukonaka
0: not being able to use all the faculties and powers given to him for good purposes.
1: Dushamskaramula cheta
0: with bad tendencies,
1: vivek bhastudai
0: losing the power of discrimination,
1: pashu kante heenamainatvanti sthitini anubhavinchadame idi pashu sampatti.
0: So suffering, a state which is worse than that of an animal, is pashu sampatti.
1: Attu kaaka tana manasunu tana kayamunu tana karmanu tana kartavyanni kudanu pavitra margamulo pravesha petti.
0: On the other hand, his body, his mental faculties, his intellect and every aspect of him, his time must be used for good things.
1: Intiye kaaka sadhanalu salpachu tana yokka nishtha prasthalanu sakkamaina margamulandu anubhavistu
0: not merely this, undertaking spiritual exercises and making use of
1: manavadarthavantamainatundi karmalanu aacharistu
0: performing activities which will bring about good and
1: daivatvanni pondi
0: obtaining divinity,
1: divyatvamulo tana yokka jeevitamulo అంకితము గావించటం,
0: డెడికేటింగ్ హిజ్ లైఫ్ ఫార్ డివినిటీ అండ్ గాడ్లీనెస్.
1: ఈ విధమైనటువంటి రెండు యొక్క శక్తులు ఎందు మానవుడు కేవలము అనేకత్వాన్ని గుర్తించి ఏకత్వాన్ని విస్మరించి దివ్యత్వాన్ని మరచిపోయి తన యొక్క దానవత్వాన్ని పశుత్వాన్ని అనుభవించడానికి ప్రయత్నిస్తున్నాడు.
0: వెన్ హీస్ హ్యావింగ్ దీస్ టూ పవర్స్ హీఈస్ గివింగ్ అప్ ది డివైన్ నేచర్ ఇన్ హిమ్ అండ్ హీఈస్ టేకింగ్ టు ద రాంగ్ పాత్ and becoming a demon and a suffering animal nature.
1: ye deshamulandainanu ye kalamulandainanu iddari prajalu iddari manavulu oke vidhamainatunte roopanamam che kaani eka roopa rekhala che kaani talampula che kaani vidyana pragnanamula che kaani okkatiga undatam anetundi sambhavinchadu.
0: It is impossible to get two people at any point of time and in any country who are absolutely similar in their faculties and in their physical features.
1: Srishti chitramulanta vichitramayya inta prapanchamulandu ee deshamulandaina vetakandi iddara manavulu oke roopanni dharinchi unnara ledu.
0: The power of creation is so extraordinary and astonishing that no two people anywhere in the world
1: oke vidhamainatundi pushti santuptini kaligi untunnara.
0: Other people are having the same amount of satisfaction and contentment
1: oke vidhamainatundi pragnana vigyanamu kaligi untunnara.
0: Are they having same amount of wisdom and knowledge
1: kaani anto into kontha bhedam untune untunnavi.
0: There has always been a little amount of difference.
1: Bhinnatvanni గురించి అనేకులు జగత్తునందు భిన్నత్వం ప్రచారం చేస్తూ ప్రబోధిస్తూ వస్తుంటారు.
0: రికగ్నైజింగ్ దిస్ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ బిట్వీన్ హ్యూమన్ బీయింగ్స్ దే ఆర్ అండర్ టేకింగ్ టు ప్రీచ్ డిఫరెంట్ థింగ్స్ టు డిఫరెంట్ పీపుల్.
1: కాదు కాదు, అనేకత్వం నందు ఏకత్వాన్ని గుర్తించుకునేటువంటి యొక్క శక్తి సామర్థ్యం మానవులందు అడిగి ఉంటుందను, దానిని ప్రవేశపెట్టక, దానిని అనుభవించక, దాన్ని విచారించక, పరిశోధనలు చేయక, పరిశీలించక మానవుడు కేవలము భిన్నత్వాన్ని అభివృద్ది పరుచుకుంటున్నాడు.
0: మ్యాన్ హ్యావ్ ది పవర్ అండ్ ఫ్యాకల్టీ టు సే యూనిటీ ఇన్ మల్టిప్లిసిటీ అండ్ డైవర్సిటీ, బట్ నాట్ మేకింగ్ యూజ్ ఆఫ్ దట్ ఫ్యాకల్టీ అండ్ పవర్ హీఈస్ వేస్టింగ్ హిస్ టైమ్ ఇన్ ఓన్లీ సీయింగ్ ది మల్టిప్లిసిటీ అండ్ డైవర్సిటీ ఇన్ లైఫ్.
1: ఆత్మానం రతనం విద్ది శరీరం రతనం వచహ రథం వచహ, అనగా ఏమిటి? కఠోపనిషత్తు చెప్పినది, ప్రతి మానవునికి శరీరం అనే ఒక రథము, ఆత్మ అనేటువంటి ఒక రౌతు కలిగి ఉంటున్నాడు.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ ఎ ఫిజికల్ బాడీ విచ్ మే బి కంపేర్ టు ద చారియట్ అండ్ ఆత్మ విచ్ మే బి కంపేర్ టు ద చారియటియర్.
1: ఏ మానవునికైనా రెండు దేహములు ఉంటున్నావా?
0: డస్ ఎనీ హ్యూమన్ బీయింగ్ హ్యావ్ టూ చారియట్స్ టూ ఫిజికల్ బాడీస్?
1: ఏ రథమునికైనా కూడా ఇద్దరు డ్రైవర్లు ఉంటారా?
0: కెన్ ఎనీ చారియట్ హ్యావ్ టూ డ్రైవర్స్?
1: వేరువేరు సమయంలో వేరువేరు డ్రైవర్లుగా ఉండవచ్చును, కానీ ఒకే సమయంలో ఒకే దానిగా ఒకే డ్రైవర్ ఉండడానికి వీలు కాదు.
0: దేర్ కెన్ బి ఓన్లీ వన్ చారియటియర్ అట్ ఎ టైమ్. దేర్ మే బి చారియటియర్స్ టూ ఆర్ త్రీ కమింగ్.
1: కానీ ఆత్మబంధం అట్టి కాదు. ఎన్ని జన్మలు ఎత్తినప్పటికీ, ఎన్ని తరములు మారినప్పటికీ, ఈ హృదయం అనేటువంటి స్థాయిలో ఈ యొక్క రౌతు ఒక్కడిగానే ఉంటున్నాడు, అతనే ఆత్మ.
0: But in case of human beings and human chariot, there will be only one charioteer, charioteer of Atma, occupying Bharta
1: Atma. ఒక్క హృదయము.
0: And that is
1: రెండు హృదయములు కలిగినటువంటి మానవుడు జీవించలేడు.
0: A person with two hearts cannot live.
1: ఒక్క దేహము ఒక్క హృదయమే.
0: One physical body and one heart.
1: ఇది అందరి యందు సమత్వమే.
0: This is equal to all human beings.
1: జనన మరణములు ప్రతి ఒక్క మానవునికి సహజమే.
0: బర్త్ అండ్ డెత్ ఆర్ నేచురల్ ఫర్ ఎవరీ హ్యూమన్.
1: సమానమే.
0: దే ఆర్ ఈక్వల్.
1: కోటీశ్వరుడని ఆకాశం నుండి ఉట్టిపడడం,
0: ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ హైలీ వెల్తీ మ్యాన్,
1: కూటిపేదని తల్లి గర్భం నుండి రాడు.
0: అండ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ పూర్ మ్యాన్ ఇట్ ఈస్ నాట్ డిఫరెంట్.
1: కోటీశ్వరుడు కూటిపేదయుడు తల్లి గర్భం నుండి ఆవిర్భవిస్తున్నారు.
0: రిచ్ మ్యాన్ ఆర్ పూర్ మ్యాన్ దే కమ్ ఫ్రమ్ ద వూంబ్ ఆఫ్ మదర్స్.
1: ఆకలి డప్పులు అందరికీ సమానమే.
0: సిమిలర్లీ థర్స్ట్ అండ్ హంగర్ ఆర్ ఈక్వల్ ఫర్ ఆల్ పీపుల్.
1: శ్రీమంతుడు పంచపక్ష పరమానములు భుజించవచ్చును.
0: ఏ వెల్తీ మ్యాన్ మే ఈట్ డెలీషియస్ అండ్ వెరీ కాస్ట్లీ డిషెస్.
1: బీదవాడు అంబిలి గంజి త్రాగవచ్చును.
0: పూర్ పర్సన్ మే బి సాటిస్ఫైయింగ్ హింసెల్ఫ్.
1: కానీ ఇరువురికి ఆకలి ఒక్కటే.
0: బట్ హంగర్ ఈజ్ కామన్ ఫర్ బోత్.
1: కనుక ఆకలి డప్పులు, జనన మరణములు, హృదయము, దేహములు అందరికీ సమానమనేటువంటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించడం అత్యవసరము.
0: హంగర్ అండ్ థర్స్ట్ అండ్ జాయింట్స్ ఆర్ ఫిజికల్ బాడీస్ అండ్ హార్ట్స్ దే ఆర్ ఈక్వల్ అండ్ కామన్ ఫర్ ఆల్ పీపుల్. దిస్ మస్ట్ బి రికగ్నైజ్.
1: మానవుని యందు దుష్ట సంకల్పములు కాని సత్య సంకల్పములు కాని రావడానికి కొన్ని కారణములు ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ సర్టన్ కాజెస్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫార్ బ్యాడ్ థాట్స్ ఆర్ గుడ్ థాట్స్ ఎమినేటింగ్ ఫ్రమ్ మ్యాన్.
1: కార్యమిలను అవల కారణంబు, కారణము లేని కార్యము జరగడానికి వీలు కాదు.
0: ఆన్ వన్ సైడ్ దెర్ ఇస్ ది కాజ్, ఆన్ ది అదర్ సైడ్ దెర్ ఇస్ ది ఎఫెక్ట్.
1: వితౌట్ కార్యకారణ సంబంధం అవినాభావ సంబంధము.
0: ద రిలేషన్షిప్ బిట్వీన్ కాజ్ అండ్ ఎఫెక్ట్ ఈజ్ ఇనెక్స్ట్రికబుల్.
1: ఇది అన్యోన్యాశ్రయము.
0: దే ఆర్ మ్యూచువల్లీ
1: డిపెండెంట్. ఒకటి వదిలి ఉండలేవు.
0: వన్ కెనాట్ బి వితౌట్ ది అదర్.
1: కనుక కారణం లేని కార్యము జగత్తునందు కానరాదు.
0: దేర్ కెనాట్ బి ఎనీ ఎఫెక్ట్ వితౌట్ ఎ కాజ్ ఇన్ ద వరల్డ్.
1: అయితే ఒక్కదానికి మాత్రం ఎట్టి కారణము లేకుండా ప్రవేశిస్తూ ఉంటుండాలి.
0: బట్ దెర్ ఇస్ వన్ విచ్ ఎంటర్స్ వితౌట్ దేర్ బీయింగ్ ఎనీ కాజ్ అట్ ఆల్.
1: అది ఏ అహంకారము.
0: అండ్ దాట్ ఈస్ ఈగో ఆర్ అహంకార.
1: ఇది మహాకారము. ఇది మహాకారము.
0: దిస్ ఈజ్ రాదర్ బిగ్ ఆర్ వెరీ పంజెంట్.
1: ఇది ఆకారమును కూడాను మరిపింపజేస్తుంది.
0: దిస్ మేక్స్ వన్ ఫర్గెట్ వన్ సోన్ ఫామ్.
1: తనను తాను కూడాను మరిపింపజేస్తుంది.
0: ఇట్ ఈవెన్ మేక్స్ వన్ ఫర్గెట్ వన్ సెల్ఫ్.
1: తోటి మానవులను సాటి మానవులను కేవలం ఒక గట్టిపరచగా భావిస్తుంది.
0: దిస్ మేక్స్ పీపుల్ కన్సిడర్ దర్ ఫెలో హ్యూమన్ బీయింగ్స్ యాజ్ వర్క్లెస్.
1: దానికంటే ఇంకొక అధికుడు లేడని కూడా నువ్వు విశ్వసిస్తుంది.
0: ఇట్ ఆల్సో మేక్స్ వన్ ఫీల్ దట్ దెర్ ఇస్ నో వన్ ఈక్వల్ టు హిమ్.
1: ఇదియే దాని యొక్క మహత్యము.
0: దిస్ ఈజ్ ద గ్రేట్నెస్ అండ్ యునిక్నెస్ ఆఫ్ దిస్ ఈగో.
1: ఈ మత్తులో మునిగినటువంటి మానవుడు ఉన్మత్తుడై నిరంతరము కూడా కన్నులు మూసుకుని ఉంటాడు.
0: ద వన్ హూ ఈజ్ ఇంటాక్సికేటెడ్ విత్ దిస్ ఈగో వుడ్ ఆల్వేస్ బి ఇంటాక్సికేటెడ్ విత్ మ్యాడ్నెస్ అండ్ యూ.
1: అహంకారికి ఏ మంచి చెడ్డలు కూడా ఏమాత్రమో కనిపించవు.
2: పర్సన్ హూ ఈజ్ ఫుల్ ఆఫ్ ఈగో వుడ్ నాట్ బి ఏబుల్ టు డిస్క్రిమినేట్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్.
1: ఇట్టి అహంకారం ఉండినంత వరకు మానవుని యొక్క దివ్యత్వం అనేటువంటి దానికి ఏమాత్రమో అర్థం కాదు.
2: సో లాంగ్ యాజ్ మ్యాన్ హ్యావ్ దిస్ ఈగో హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు రికగ్నైజ్ హిజ్ ఓన్
1: డివినిటీ. కంటే దానవత్వం కంటే హీనుడైపోతుంటాడు.
2: హీ వుడ్ బికమ్ వర్స్ దాన్ అన్ ఎనిమల్ ఆర్ ఈవెన్ ఎ డెమన్.
1: ఈ అహంకారము నిర్మూలము గావించుకునే నిమిత్తమై మనము ఈనాడు అర్పితం గావించవలసినటువంటిది అర్పితము హోమము అది ఏ దుర్గుణములు అర్పితం గావించటం.
2: ఇట్ ఈస్ టు డిస్ట్రాయ్ దిస్ ఈగో వీ హావ్ టు ఆఫర్ ఆల్ బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ ద హోమ.
1: కానీ మానవత్వము ఈ విధమైనటువంటి యొక్క దివ్యత్వం నందు కాని పవిత్రత ఎందు కాని ప్రయాణం సలపటం లేదు.
2: బట్ హ్యూమానిటీ ఈజ్ నాట్ మేకింగ్ ప్రోగ్రెస్ ఇన్ దిస్ డైరెక్షన్ ఆఫ్ డివినిటీ అండ్ సేక్రెడ్నెస్.
1: ఎన్ని విధములైనటువంటి యొక్క ఉపన్యాసములు విన్నప్పటికీ, ఎంతకాలము సత్సంగంలో ప్రవేశించినప్పటికీ, 30 సంవత్సరములు 40 సంవత్సరములు 50 సంవత్సరములు కూడా అనేక వందల ఉపన్యాసములు విన్నప్పటికీ మనసు యొక్క ప్రవర్తన ఉన్న స్థానమునందే ఉంటున్నది.
2: ఈవెన్ ఆఫ్టర్ లిజనింగ్ టు ద డివైన్ డిస్కోర్సెస్ ఫర్ ఎనీ లెంగ్త్ ఆఫ్ టైమ్ అండ్ ఆల్సో స్పెండింగ్ ఎనీ లాంగ్ పీరియడ్ ఇన్ దీస్ థింగ్స్ ద మైండ్ రిమైన్స్ వేర్ ఇట్ ఈస్.
1: కేవలం విషయాలతో, శాస్త్రాలతో లేక గ్రంథాలతో తలను నింపుకుంటున్నారే కానీ ప్రేమతో హృదయాన్ని నింపుకోవడానికి ప్రయత్నించడం లేదు.
2: ఎవ్రీ పర్సన్ ఈజ్ ఓన్లీ ట్రైంగ్ టు ఫిల్ హింసెల్ఫ్ విత్ ఆల్ టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్డ్ ఫ్రమ్ ది టెక్స్ట్ అండ్ స్క్రిప్చర్స్ బట్ నాట్ ఫిల్లింగ్ హిస్ హార్ట్ విత్ లవ్.
1: కేవలం వింటున్నారే కాని ఈ ఆనందాన్ని తింటూ ఉంటాం ప్రయత్నం చేయడం లేదు.
2: దే ఆర్ ఓన్లీ మియర్లీ లిజనింగ్ దే ఆర్ నాట్ బీన్ ఏబుల్ టు పార్టేక్ యాజ్ ఫుడ్ టు దేర్.
1: ఎన్ని సమక్షంలో మీ సమావేశంలో పాల్గొంటున్నారు?
2: We have been participating in this kind of assemblies.
1: ఎన్ని ఉపన్యాసములో వింటున్నారు?
2: For a long number of years.
1: ఎన్ని సంవత్సరం నుంచినో కూడా ఆశ్రమ వాసం చేస్తున్నారు?
2: We have been living in the ashram for a long time.
1: కానీ ఎవరికి వారు మనలో ఎంతవరకు మార్పు కలిగినది అనేటువంటి విషయాన్ని విచారిస్తే ఏమాత్రం కూడా మార్పు కలగలేదు.
2: బట్ ఇఫ్ ఈచ్ వన్ వాంట్ టు ఎన్క్వైర్ ఇన్ టు హింసెల్ఫ్ అండ్ అంటు హింసెల్ఫ్ టు వాట్ ఎక్స్టెంట్ హెస్ బీన్ ట్రాన్స్ఫార్మ్ హీ ఫైండ్స్ ది ఆన్సర్ ఈజ్ నో.
1: కారణం ఏమిటి?
2: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్?
1: ఒక గుండును తీసుకెళ్లి నీటిలో ముంచినప్పుడు అది నీటిలో గుండు ఉండవచ్చును కానీ నీటి ఒక్క చుక్కైనా కూడా గుండులో ప్రవేశించదు.
2: యూ టేక్ ఎ స్మాల్ స్టోన్ అండ్ పుట్ ఇట్ ఇన్ వాటర్ నాట్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్ కెన్ ఎంటర్ ఇన్ టు ద స్టోన్ ఈవెన్ దో ఇట్ రిమైన్స్.
1: కారణము శిల వంటి హృదయంగా మనకు మారిపోయినది.
2: ది రీజన్ ఈస్ అవర్ హార్ట్స్ హావ్ బికమ్ లైక్ స్టోన్స్.
1: శిలా హృదయం అవుతున్నారే కానీ కేవలము ఒక పవిత్రమైనటువంటి యొక్క ప్రేమ హృదయం కావటం లేదు.
2: We are becoming stone-hearted rather than hearted people with love-filled hearts.
1: కనుక ప్రేమ హృదయాలు కావడానికి ప్రయత్నించాలి.
2: Try to become people with love-filled hearts.
1: ప్రేమ చేతనే మానవుడు అనేక విధములైనటువంటి యొక్క పవిత్రమైన కార్యములు ఆచరిస్తాడు.
2: Only when he has love in his heart, he will be able to undertake sacred tasks.
1: ఈ ప్రేమయే లేకుండా జీవితమే లేదు.
2: If there is no love in you, you have no life at all.
1: కానీ మున్ముందు దీని యొక్క పరిణామం ఏ రీతిగా ఉంటుంది అనేటువంటి విచారణ కూడా చేయటం లేదు.
2: యూఆర్ నాట్ ఆల్సో ట్రైంగ్ టు నో వాట్ వుడ్ బి యువర్ ఫ్యూచర్.
1: తాత్కాలిక జీవితమునకు మాత్రమే తబ్బిబ్బైపోతున్నారు.
2: ఓన్లీ ఫార్ ద ప్రజెంట్ థింగ్స్ యూఆర్ ఓవర్ జాయిడ్.
1: కానీ ఎన్ని బలములు ఉండినప్పటికీ,
2: వాట్ ఎవర్ స్ట్రెంగ్,
1: ఎన్ని సంపదలు ఉండినప్పటికీ,
2: వాట్ ఎవర్ పవర్స్ యు మే హావ్,
1: ఎంత విజ్ఞాన ప్రజ్ఞానుడైనప్పటికీ,
2: వాట్ ఎవర్ నాలెడ్జ్,
1: ఎంతటి శాస్త్రజ్ఞుడిగా ఉండినప్పటికీ,
2: వాట్ ఎవర్ గ్రేట్ స్కాలర్షిప్,
1: దైవ బలమే లేకుండినా సర్వము కూడా దుర్బలములే.
2: ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ డివినిటీ, ఆల్ ద అదర్స్ ఆర్ అబ్సల్యూట్లీ వీక్.
1: భుజ బలము మరియు బుద్ధి బలమును దైవ బలము లేక దీనుడగును కర్ణుడంతటి వాడు కడపటికేమయ్యే మరువబోకుడిట్టి మంచి మాట. వాట్ ఎవర్ కర్ణుడంతటి వాడు కడపటికేమయ్యే కర్ణుడికి ఉండినటువంటి బలము, కర్ణుడికి ఉండినటువంటి శక్తి, ధీశక్తి, అనేక రకములైనటువంటి యొక్క విద్యాశక్తులు ఉండినప్పటికీ దైవ బలము లేకపోవటం చేత కర్ణుడు ఏగతి బట్టి.
2: వాట్ ఎవర్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ పవర్ యు మే హ్యావ్, వాట్ ఎవర్ పవర్ ఆఫ్ వెల్త్ యు మే హ్యావ్, ఇఫ్ యు డు నాట్ హ్యావ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్ ఇట్ ఈస్ యూజ్లెస్. వాట్ హ్యాపెన్ టు కర్ణ?
1: ఇలాంటి పవిత్రమైనటువంటి భావాలను మన హృదయంలో చేర్చుకోవాలి.
2: ఫిల్ యువర్ హార్ట్స్ విత్ దీస్ సేక్రెడ్ థాట్స్.
1: దివ్యమైనటువంటి మహర్షులు అందించినటువంటి యొక్క దివ్య భావాన్ని మనము స్మరిస్తూ రావాలి.
2: వీ షుడ్ రిఫ్లెక్ట్ అండ్ రిమెంబర్ ద గ్రేట్ థాట్స్ విచ్ ఆర్ గివన్ టు అస్.
1: యాగాది క్రతువులంతా ఆచరించడము జీవిత నిమిత్తము.
2: ఆల్ దీస్ యజ్ఞాస్ యాగాస్ అండ్ సాక్రిఫైసెస్ ఆర్ ఫర్
1: మన జీవితమే ఒక యజ్ఞము.
2: ఫర్ ద సేక్ ఆఫ్ అవర్ లైఫ్
1: మానవులకు 116 సంవత్సరంలో ఆయు.
2: Man is supposed to live 160 years.
1: కాని మొదటి 24 సంవత్సరాలు కూడా ఇది కేవలము బాల్యంతో నిండి ఉంటుంటాది, అనగా ప్రాతకాలంగా ఉంటాది.
2: ఫస్ట్ 24 ఇయర్స్ ఆఫ్ లైఫ్ ఈ స్పెంట్ ఇన్ ప్లే.
1: తదుపరి 40 సంవత్సరాలంతా కూడా మాధ్యాహ్న కాలంగా ఉంటాది.
2: ద నెక్స్ట్ 40 ఇయర్స్ ఆఫ్ మేబీ
1: అనగా అతి తీక్షణమై
2: ఇట్ ఈస్ వెరీ సివియర్
1: ఇండియ ప్రోద్బలము చేత
2: ప్రోక్డ్ బై ది
1: విషయావాసనలో మునిగి
2: filling himself with sense
1: viveka vijnanamulu marachi
2: forgetting all the powers of discrimination
1: kannulu teravaka
2: closing one's eyes
1: bujabalam unnadani
2: thinking of his
1: veravigatamu
2: getting overjoyed
1: ivi 40 samvatsaramuluga jarugutayi.
2: For 40 years man spends his life like
1: that. Dadapadi 48 samvatsaramulu
2: next 48 years
1: kaayam samayanga maaripothundi.
2: That becomes the twilight period
1: anaga vruddhapyamu prarambhinchinappudu
2: ఓల్డ్ ఏజ్ కమెన్సెస్.
1: ఈ విధమైనటువంటి యొక్క వాసనలంతా కొంతవరకు అణగించుకుని
2: హీ కంట్రోల్స్ ఆల్ దోస్
1: దారాపుత్రాదుల యొక్క అభివృద్ధి నిమిత్తమై పరితపిస్తూ ఉంటాడు.
2: హీ స్టార్ట్స్ వరీయింగ్ హిమ్సెల్ఫ్ అబౌట్ ది ఫ్యామిలీ అండ్ ది చిల్డ్రన్.
1: దేహములో కండబలం ఉన్నంత వరకును కళ్ళులో కొవ్వు బలము లేకుండా పోదు.
2: యాజ్ లాంగ్ యాజ్ హీ హ్యాస్ ద ఫిజికల్ పవర్ he will have pride and ego and arrogance.
1: కనుక దేహబలమును చూచి మనం మిర్చిపోరాదు.
2: One should not be overjoyed by merely physical.
1: ఈ దేహమనేటువంటిది కేవలము ఐసుగడ్డ వంటిది. క్షణమునకు దీని ఆయు ప్రమాణం కరిగిపోతూ ఉంటాది.
2: ద స్ట్రెంగ్త్ అండ్ పవర్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ మెల్ట్స్ అవే లైక్ స్టోన్ ఆఫ్ ఐస్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్.
1: ఇంకా ధనబలము చూస్తామా అంటే అది ధనబలం మరింత అనిత్యము.
2: Same thing is true of the power of wealth.
1: Dhanamu undinanta varaku taanu aneka rakamulainatundi okka paatunu padavachunu.
2: As long as he commands wealth, he may be able to just enjoy.
1: Dhanamu tarigipogane atani mukham chuteechintu vaaru evvaru kuda undaru.
2: The moment he loses wealth, there will be none who would even look at his face.
1: Ati andhakaramu kammukuntundi.
2: He will be filled with blindness and darkness.
1: Idi kevalam manchu ante oka minchu antidi.
2: This is like a flash and a
1: minchina takshaname goppa prakasham ostundi.
2: When there is light,
1: ani venuventane andhakaram krammukuntundi.
2: The moment that there is lightning, there is effulgence.
1: Kaabatti ee dharmanu gurinchi manam yochinchi deenini aashrayinchi deenito aanandanni panchataku em matram kodanu aadharam ledu.
2: Therefore we should not take shelter under this physical power and power of wealth.
1: Kanuka nee gunabalamunu chuchi neevu jeevinchadaniki prayatninchu.
2: Make efforts to live a life full of good qualities.
1: Bhagyamulandu nunchi
2: right from your childhood
1: jeevitamni pavitramaina margamulo pravesha pettadaniki punukovali.
2: Enter your life into a sacred way.
1: Oka satyanni sadinche nimittamai Harishchandrudu enni vidhamulaitundi kashtamulaku gurigeyadu.
2: For the sake of achieving something great and good, to what extent Harishchandra made sacrifices and subjected himself
1: patini anusarinche nimittamai aa chandramati enni vidhamulaitundi sahanamulu pondinadi.
2: To follow the husband and the path laid down by husband,
1: vallidanna aadrani sirasavahinchi aa yokka lohitasudu enta vinayanni prakatitam gavinchadu.
2: Lohitasya also followed in order to obey the parents what amount
1: anuka Harishchandrani vanti satyamunu.
2: That is therefore you have
1: chandramati vanti sahanamunu
2: పేషెన్స్ ఆఫ్ చంద్రమతి
1: లోహితాసుని వంటి యొక్క ఒక విధమైనటువంటి శాంతిని
2: పీస్ విచ్
1: వినయాన్ని ఈనాటి ప్రతి పిల్లలకు తల్లిదండ్రులు బోధించాలి.
2: ఎవ్రీ స్మాల్ చైల్డ్ హ్యాస్ టు టీచ్ టు యువర్ పేరెంట్స్.
1: ఈ లేత హృదయం నుండి ఈ పిల్లల యొక్క హృదయాన్ని సరైనటువంటి యొక్క మృదుమధురంగా మార్చినప్పుడే భవిష్యత్తు నుండి వారు అనేక విధమైనటువంటి సుఖ సంతోషములు అనుభవించగలరు.
2: ఓన్లీ వెన్ ద చిల్డ్రన్ ఆర్ యంగ్ ఇఫ్ సచ్ గుడ్ లెసన్స్ ఆర్ టాట్ ఇన్ ఫ్యూచర్ దే వుడ్ బి హ్యావింగ్ ఎ హ్యాపీ లైఫ్.
1: మానవత్వములో జగత్తులందు ఉండేటువంటి యొక్క పదార్థముల కంటే దానికి అతీతమైనటువంటి యొక్క శక్తి చాలా అత్యవసరము.
2: దేర్ ఈజ్ ఎ గ్రేట్ నీడ్ టు హ్యావ్ ఎ ట్రాన్సెండెంటల్ పవర్ మానిఫెస్టెడ్ ఇన్ హ్యూమన్ బాడీ మచ్ మోర్ దాన్ ద ఫిజికల్ పవర్స్.
1: కనుకనే ఈ యొక్క పదార్థ శక్తి కంటే పవిత్రమైనటువంటి యొక్క దివ్యశక్తి చాలా ఉత్తమమైనటువంటిదని కూడా మేము నిరూపిస్తూ వచ్చింది వేదము.
2: Veda has proved much more than the material power and strength. It is the divine power which is very important.
1: అలాంటి దివ్యత్వమైనటువంటి శక్తిని కొంతవరకు అయినా మనము అనుభవించడానికి పరులకు అందించడానికి తగినటువంటి యొక్క శ్రమలు పడాలి.
2: We should make efforts in order to enjoy such divine power ourselves and also distribute the same to a few others.
1: దివ్యాత్మ స్వరూపులారా,
2: embodiments of divine ఆత్మా,
1: మనలో కొంతమైన కూడా పరివర్తన రాకుండా పోయినా మన జీవితమును, మన కాలమును, మన కాయమును, కర్తవ్యాన్ని కూడాను కేవలం దుర్వినియోగం చేసిన వారమవుతాం.
2: If there is not even a small change and transformation in us, we would have wasted our time, our life.
1: ఎంత కాలం నుండి కూడా ప్రశాంతి నిలయం వస్తున్నారు.
2: You have been coming to ప్రశాంతి నిలయం for a long period of
1: అనేక మంది 40 సంవత్సరం 45 సంవత్సరం అంతా కూడా స్వామి యొక్క బోధనలు వింటూనే వస్తున్నారు.
2: There are people here who have been listening to Swami's teachings for
1: దినదినమునకు వారి యొక్క కోరికలు మితిమీరిపోతున్నవి, కానీ త్యాగం అనేటువంటిది వారిలో ఏమాత్రం పలు అణుమాత్రమైన కూడా ప్రారంభం కావటం లేదు.
2: But day after day, their desires are growing. They are not at all declining. They are not prepared to have sacrifice and renunciation, even to a small degree.
1: కొంత మాత్రమైన ఆశలను అదుపులో పెంచుకోరాదా?
2: To some extent at least, should you not control your own?
1: ఉన్నది ఆశ్రమంలో చింతించడమంతా సంసారములు.
2: You are living in ashram, but inside you are living in a family life, in your own heart.
1: ఇది సరైనటువంటి సాధన కానేరదు.
2: This cannot be a good sadhana.
1: ఎంత కాలమైనప్పటికీ దేహం వదలక తప్పదు.
2: వన్ డే ఆర్ ది అదర్ యూ హావ్ టు గివ్ అప్ యువర్ బాడీ.
1: దనకనక వస్తువు అనాదులు మారక తప్పదు.
2: యూ హావ్ టు జస్ట్ గివ్ అప్ ఆల్ యువర్ పొసెషన్స్ అండ్ వెల్త్ అండ్
1: అవి మనలను వదలకపోవ మునిపే మనము వాటిని వదలడానికి ప్రయత్నం చేసినటువంటి వాడే ధీరుడు.
2: దట్ పర్సన్ ఇస్ అ గ్రేట్ హీరో హూ ఈస్ ప్రిపేర్ టు గివ్ దెమ్ అప్ బిఫోర్
1: అవన్నీ మనల్ని వదలిన తర్వాత మన విచారంతో మన దేహాన్ని వదిలే ప్రయోజనం ఏమిటి?
2: When all those properties and the physical body gives up, what is the use of our
1: tyagam ane ga emti pavitramainatunti yokka phalamunu tyagam cheyatame nijamainatunti tyagamu.
2: What do you mean by tyaga or sacrifice? It is sacrificing
1: kulli poyinatunti phalamunu evaraina tyagam ani cheppadaniki veelavutunda.
2: Sacrificing good and tasty stuffs. It is not those things which are rotten.
1: Kanuka shariramulo balamunnadappude
2: only when you are having
1: mano sarangi vikshinchinappude,
2: only when your mind is strong,
1: buddhi prakatinchinappude,
2: only when your intellect is
1: kaalam manapaina kalakuchyamulu salpakamunupe,
2: only before it is when it is too late,
1: kaalani yokka shapamu anaga paashamu mana silalapaina kadalaka munupe,
2: before the god of death makes his call on us,
1: manam ati jagratana vahinchi
2: we have to exercise great care and
1: cheyalasinatunte yokka satkaryamulo manam palgonali.
2: We have to undertake activities which are sacred and which must be performed.
1: Adiye janaseva,
2: that is
1: adiye samaja seva,
2: that is this service to the society.
1: Attu kaakunda kevalam ahankaramto virraviginanta matramuna idi jeevitham saarthakam kaadu.
2: On the other hand, if you only arrogate yourself as if you are doing great things, it is no use.
1: Ravanudu dehariitiga maha balavantudu.
2: Physically speaking, Ravana was a great
1: కుబేరును కూడాను సాధించి అందుకున్నటువంటి మహాధనవంతుడు.
2: హీ హాడ్ ఈవెన్ కాంకర్డ్ కుబేర అండ్ గాట్ వెల్త్
1: విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞాన విజ్ఞానములు చేత కానీ మరి ఒక విధమైనటువంటి గోకర్ణ శ్రీకందములు అనేటువంటి ఒక విద్యల చేత కానీ ఈ రావణుడు మహా గొప్ప విద్యావంతుడు.
2: హీ వాజ్ ఎ హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ అకాంప్లిష్ పర్సన్ వెదర్ ఇట్ ఇస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్క్రిప్చర్స్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిల్స్.
1: వీటన్నింటినీ చూచి తనలో ఆవిర్భవించుకునేటువంటి అహము కన్ను మిన్న కానక ప్రవర్తింపజేసింది.
2: ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆల్ హిస్ అకాంప్లిష్మెంట్స్ ద ఈగో డెవలప్డ్ ఇన్ హిమ్ బియాండ్ ఆల్ లిమిట్స్.
1: ఇతను ఈశ్వరుని పరమ భక్తుడు.
2: హీ వాజ్ ఎ గ్రేట్ డివోటీ ఆఫ్ ఈశ్వర్.
1: ఎంత భక్తి ఉండి ప్రయోజనం ఏమిటి?
2: బట్ వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ హ్యావింగ్ ఎనీ అమౌంట్
1: ఎంత ధనం ఉండి ప్రయోజనం ఏమిటి?
2: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ హ్యావింగ్ స్ట్రెంగ్త్?
1: ఎంత ధనం ఉండి ప్రయోజనం ఏమిటి?
2: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ హ్యావింగ్ ఎనీ పవర్?
1: కానీ తన యొక్క ప్రవర్తన లోపల పవిత్రమైనటువంటి ప్రవర్తన లేకపోవటం చేతని ఈశ్వర దత్తమైనటువంటి యొక్క లంకను కూడాను భస్మం గావించుకున్నాడు.
2: బట్ ఇన్ హిస్ కాండక్ట్ అండ్ బిహేవియర్ హీ వాజ్ నాట్ టేకింగ్ ది రైట్ పాత్ అండ్ దేర్ ఫోర్ హీ వాజ్ రెస్పాన్సిబుల్ ఫార్ ది బర్నింగ్ డౌన్ ఆఫ్ లంక.
1: ఎంతటి వైజ్ఞానికుడైనప్పటికీ చంద్రమండలంలో కాలు పెట్టినప్పటికీ కాలు దారితే ముక్కలు ముక్కలైపోతాడు, భూమి వచ్చి చేరిపోతాడు.
2: Whatever accomplishments one might have done as a scientist, even if he goes to, if he can go to moon itself, but if he slips, he will come to
1: anaga ee ahankaram aneetundi manavullo praveshisthe entati heena sthitikaina kudanu ఎంతటి సన్యాసినైనను, ఎంతటి గొప్ప విద్యావంతుడైనప్పటికీ, ఎంతటి వాడైనప్పటికీ వాడిని అధోగతి పాలు చేస్తుంది.
2: ద మొమెంట్ ఈగో ఎంటర్స్ ఎ మ్యాన్, వెదర్ హీస్ ఎ గ్రేట్ సన్యాసిన్, ఎ గ్రేట్ స్కాలర్ ఆర్ ఎ వెల్తీ మ్యాన్,
1: వేషం వేసుకున్నంత మాత్రం సన్యాసి కాడు.
2: By merely putting on the dress one cannot become a sanyasin.
1: ఆ విధంగా సన్యాసిత్వాన్ని మనం విశ్వసించినట్టయితే రావణుడు కూడా మోసపు సన్యాసం వేసుకుని సీతను అపహరించాడు.
2: If we really believe that the dress is a sign of true sanyasin, Ravana wore the dress once and he could also be called a sanyasin.
1: అర్జునుడు కూడా తనకు ఆవరించినటువంటి యుద్ధమును మానుకునే నిమిత్తమే ప్రహ్లాద ఒక విధమైన ప్రమేయుల దగ్గరికి సన్యాసి వేషంతో వెళ్లాడు.
2: ఈవెన్ అర్జున in the garb and robes of sanyasin, in order to give up the war, he wore those clothes.
1: Kevalamu dehamto kaadu sanyasamu.
2: It is not, one should not become sanyasin only
1: gunamuto kaadu sanyasamu,
2: not by dress either.
1: Gunamuto sanyasi kaavali.
2: One should become a sanyasin by the qualities and attributes.
1: Ilanti vishayam lopala manam ee naadu anekatyanga kodanu chaala కొన్ని రకమైనటువంటి బలహీనతలకు గురి అవుతున్నాము.
2: టుడే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఎక్స్ప్లెయిన్ వీఆర్ సబ్జెక్టెడ్ టు ట్రెమెండస్ వీక్నెస్.
1: చెప్పునది వేరు, చేయనుది మరికొన్ని.
2: వీ టెల్ సంథింగ్ అండ్ వీ డూ సంథింగ్ డిఫరెంట్.
1: ఇది మానవత్వంలో ఉన్నటువంటి గొప్ప అవివేకం.
2: దిస్ ఈజ్ ఎన్ ఎక్స్ట్రాడినరీ ఇగ్నోరెన్స్ ఇన్ ప్రివేలింగ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్.
1: అయితే ఈనాడు ప్రతి మానవుని ఎందుకు అంతో ఇంతో అహంకారం ప్రవేశించి
2: today in every human being ego has asserted itself in some degree or the other.
1: Tanatana maripinchi
2: it is making everyone forget oneself.
1: Jagatlo magnam aipothunnadu.
2: He is getting lost in the world.
1: Mundu emi jarugunu aneetvanti vishayanni kuda yochinchukolekapothunnadu.
2: He is forgetting what is going to happen in him to him in future.
1: Vittalo pettina takshame chettai balam nandinchadu.
2: The moment you sow a seed it is not going to become a tree.
1: Ee chesinatvanti okka doshamulaku, చెప్పినటువంటి అసత్యములకు, ఈ అన్యాయములకు క్రమక్రమేణా ఇది వృక్షముగా మారి కొంతకాలములకైనా ఇది దీని ఫలితములు అందిస్తుంటాయి.
2: ఫర్ ఆల్ ద ఫాల్ట్స్ అండ్ సిన్స్ దట్ యు హావ్ కమిటెడ్ అండ్ ఆల్ ద లైస్ దట్ యు హావ్ టోల్డ్, యు ఆర్ గోయింగ్ టు రీప్ ది ఫ్రూట్ దేర్ ఆఫ్ వన్ డే ఆర్ ది అదర్.
1: కనుకనే సద్భావమును పెంచుకుని,
2: డెవలప్ గుడ్ క్వాలిటీస్,
1: సత్వవత్తంలో మునిగి,
2: ఎంటర్ ఇన్ టు గుడ్ యాక్ట్స్,
1: సదాచారంలో జీవించి,
2: లివ్ ఇన్ గుడ్
1: రక్షణను అభివృద్ధిపరచడానికి తగిన కంకణం కట్టుకోవాలి.
2: టేక్ ఏ వౌ to live a life which is sacred.
1: ee aaru saptaham samaptam.
2: Today is the end of
1: samaptam anaga brahma praptam aneetvante mana gurtinchali.
2: Samapti refers to reaching brahma.
1: Brahma prapti anaga sarvatvanni ekatvanga gurtinchadame brahma prapti.
2: Brahma prapti refers to recognizing multiplicity as base.
1: Sarvulu yentu undinatvanti oka sarveshwara tattvanni mana visvasinchadame oka brahmatvamu.
2: Firmly believing the sarveshwara tattva which is all pervading and found everywhere.
1: Ilaadu manalo undinatvanti durgunalu, దురాలోచనలు, దుశ్చింతలను, దుర్భావములను ఒక విధమైనటువంటి ఈ అగ్ని అనేటువంటి దైవత్వములో ఆవృతి గావించి సద్భావములు, సదాచారములు, సద్గుణములను పోషించుకోవటానికి తగిన కృషి చేయాలి.
2: టుడే యూ షుడ్ స్టార్ట్ అట్లీస్ట్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు గివ్ యాజ్ ఆఫరింగ్స్ ఇన్ టు ఫైర్ ఆల్ యువర్ బ్యాడ్ క్వాలిటీస్, బ్యాడ్ థాట్స్, బ్యాడ్ యాక్షన్స్ అండ్ స్టార్ట్ డెవలపింగ్ గుడ్ థాట్స్, గుడ్ క్వాలిటీ.
1: జీవితం అనేటువంటిది ఎండ నీడలతో కూడినటువంటిది. సుఖము లేక దుఃఖము లేదు, దుఃఖము లేక సుఖముండదు.
2: దెర్ ఇస్ నో హ్యాపీనెస్ వితౌట్ సన్.
1: ఎక్కడ ఎండ ఉండునో దాని ప్రక్కనే నీడ కూడా ఉంటుంది.
2: వేర్ దెర్ ఇస్ లైట్ దెర్ కెన్ బి
1: షేడ్. నీడలు అనేకము, ఎండ ఒక్కటే.
2: బట్ దెర్ ఇస్ లైట్ ఇస్ వన్, షేడ్స్ మే బి డిఫరెంట్.
1: ఏ విధముగా?
2: హౌ?
1: ఒక చెట్టు పైన సూర్యుని రశ్మి పడినప్పుడు ఆ చెట్టు కింద అనేక నీడలు ఉంటుంటాయి, కానీ ఎండ ఒక్కటే.
2: వెన్ the rays of the sun fall upon a tree
1: anaga upadi branch cheta aneka vidhamulainatunti okka vyamohamulu guri ayipoyi andulo kontha ajnanam prarambhinchochu.
2: On account of the delusion of the body we see unity as multiplicity,
1: kani atma prakasham okkate.
2: But the light of atma
1: vidhamuga vijnanam perigipoyindani manam virravigutunnamu.
2: We are thinking that science has made
1: vidhamuga vijnanam perigunte ajnanam undadaniki avakasame ledu.
2: Truly speaking, if wisdom has grown, there should not be ignorance.
1: ఈ విజ్ఞానంతో పాటు అజ్ఞానం అంతకంటే అధికంగా పెరిగిపోతుంటారు ఈనాడు.
2: Along with the growth of science, ignorance also is growing.
1: ఇది సరైనటువంటి విజ్ఞానం కాదు.
2: But this is not correct type of knowledge.
1: లైట్ వేస్తే, టార్చ్ లైట్ వేస్తే చీకుకుంటారా?
2: If you put on the torch light, can there be darkness there?
1: కాబట్టి టార్చ్ వేసినా చీకటిగా ఉందంటే అది టార్చ్ లో సెల్స్ లేదన్నమాట.
2: If you operating the torch, you get darkness.
1: బల్బు లేదన్నమాట.
2: there is neither bulb
1: ee bulbu cells rendu undinte ee vidhamainatvanti cheekadu raavadaniki avakasam ledu
2: if there is bulb and cells in the torch
1: కాబట్టి ఈనాటి విజ్ఞానం కేవలం స్వార్థము స్వప్రయోజనంతో అభివృద్ధిగా ఉంచుతున్నదే కాని విశాలమైనటువంటి హృదయంతో పవిత్రమైన భావంతో జగత్ కళ్యాణంతో జరిగేటువంటి యొక్క అభివృద్ధి కానేరదు.
2: ఆల్ ది గ్రోత్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ సైన్స్ టుడే ఈజ్ ఓన్లీ యూజ్ ఫర్ సెల్ఫిష్నెస్. Therefore, it has not been able to remove ignorance.
1: ఈ దేశం వారు ఆ దేశాన్ని భస్మం చేయాలని ఆ దేశం వారు ఈ దేశాన్ని భస్మం చేయాలని ఇవి సద్భావముల.
2: One country is trying to destroy another.
1: ఇలా సైన్స్ చేసేటువంటి అభివృద్ధి.
2: Is it that what science has to
1: ఇది సైన్స్ లో ఉన్నటువంటి విజ్ఞానము.
2: Is it the knowledge which science has?
1: ఇది పరిపూర్ణ అజ్ఞానం.
2: This is complete ignorance.
1: కానీ కీడు కీటకమైనా చేస్తుంది. కీడు కీటకమైనా చేస్తుంది.
2: A worm also can harm.
1: నేను మహేశుడైనా చేయటం కష్టమవుతుంది.
2: But to do good,
1: కనుక చెడ్డ చేయటం కాదు గొప్పతనము, మంచి చేయటం మంచితనము.
2: Harming can be done by any person, but good cannot be done by every person.
1: Manasunandu manchi,
2: in your mind,
1: matalanduna manchi,
2: in your word also,
1: nadatalanduna manchi,
2: in your conduct and behavior.
1: సాయియట్లు మెచ్చి సంతోషం మీకు ఇచ్చు.
2: యూ డు నాట్ హ్యావ్ గుడ్ ఇన్ ఆల్ దీస్ త్రీ థింగ్స్ హౌ కెన్ సాయి బి హ్యాపీ అండ్ డి యూ ఆల్ జాయ్.
1: మంచి నడతలు లేవు.
2: యూ డు నాట్ హ్యావ్ గుడ్
1: మనసు పలుకులు లేవు.
2: యూ డు నాట్ యూజ్ గుడ్ వర్డ్స్.
1: మంచి మనసులు లేవు.
2: యూ డు నాట్ హ్యావ్ ఎన్ గుడ్ మైండ్.
1: భగవంతుని మెచ్చి వరాలు ఇవ్వాలంటే ఎట్ట వచ్చి వరాలు ఇస్తాడు.
2: ఇఫ్ గాడ్ షుడ్ బి సో ప్లీజ్డ్ విత్ యూ అండ్ గివ్ యూ ఆల్ బూన్స్ హౌ కెన్ హి గివ్ యూ.
1: ఇది కేవలం పూర్ణ అజ్ఞానము.
2: దిస్ ఇస్ కంప్లీట్ ఇగ్నోరెన్స్.
1: భగవంతుడి నుంచి మనం వరాలు పొందాలనుకుంటే మంచి మనసును అభివృద్ధి పరచుకోవాలి.
2: యూ వాంట్ గెట్ బోన్స్ ఫ్రమ్ గాడ్ యూ మస్ట్ డెవలప్ ఎ గుడ్ మైండ్.
1: మంచి పలుకులు మనం ఉచ్చరించాలి.
2: ఆల్వేస్ స్పీక్ స్వీట్.
1: మంచి నడకలో ప్రవేశించాలి.
2: యూ ఎంటర్ ఇంటు గుడ్ కాండక్ట్.
1: ఈ మూడు చేరినప్పటికీ దైవత్వం అనేటువంటి అక్కడ ఉట్టి పడుతుంది.
2: వెన్ యూ యునైట్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ కంబైన్ దీస్ దెన్ గాడ్ అపియర్.
1: మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం. అట్టి మహత్తరమైనటువంటి యొక్క స్థితిని పొందుతాం.
2: Only when we there is unity of word, mind and deed, you will have
1: manas anyatma vachas anyat karma anyat duratmanam.
2: If your thinking is something, word is different and action is different, then you are a duratma, a wicked one.
1: Alanti paristhiti endi aneka vidhamuluga manavulu కొన్ని బాధలకు గురి అవుతున్నారు.
2: టుడే మోస్ట్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్ ఆర్ సఫరింగ్.
1: అయితే మంచి వారు కూడా ఈ జగత్తులో లేకపోలేదు.
2: దేర్ ఆర్ క్వైట్ ఎ ఫ్యూ గుడ్ పీపుల్ ఆల్సో
1: ఉన్నారు.
2: దేర్ ఆర్
1: అయినప్పటికీ వారి యొక్క స్థితిగతులను ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
2: బట్ అదర్స్ ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు రికగ్నైజ్ సచ్ గుడ్.
1: మంచి వారే ఈ జగత్తునందు లేకుండా ఈ జగత్తు ఈ విధంగా కూడా ప్రకాశించేటువంటిది కాదు.
2: If there are no good people in the world, the world would not have
1: jagati yandu punya purushulu lekunna jagamunattu velugu pagulugaanu.
2: How would there have been day and light in the world?
1: Nijamuga jantunam narajanma dullabamu manava janmam etti pasulakante heenanga pravartistunnarante veellu manavulani ee vidhanga cheppadaniki veelavutundi.
2: It is difficult and rare to get human life. If human beings are behaving worse than anyone,
1: nirantaramu dhaneshana dhareshana putreshana.
2: All the three times aspiring for money, aspiring for wealth, and
1: daiveshana anetundi ekkada kanipinchadam ledu.
2: Aspiring to perform dharmic
1: appudu appudu part time devotion, part time devotion appudu appudu gnapakam ostayi kurugayi nanjukunnattuga nanjukuntaru.
2: This is only remembered occasionally and very rarely. Like
1: yad bhavam tad bhavati nivettido attide phalatam.
2: As you think you become. As you do, the fruits will depend upon your action.
1: Yanta matramuna evaru talachinam anta matrame neevu. Annamacharya cheppadu.
2: Annamacharya has
1: declared. Okkokaru enta matram talustaro anta matrame vastundi.
2: Annamacharya has declared God appears to them depending upon
1: their samudramulo kavalsinanta jalam untundadi.
2: There is plenty of water in ocean.
1: Yavaravaru enta patram teesukoni potaro anta patrake dani neeru teesukuni
2: raavali. Water which you can bring depends upon the vessel.
1: Samudramulo dandiga jalam unnadi kadani chinna patram teesukoni poi ekku jalam kavalante adi sadhyamavutunda.
2: If you carry a small vessel and say that there is plenty of water in ocean, I should have more. Can you get more water?
1: Prati prapattulanta kudano aa sthitike untunnayi.
2: Today's devotion and prapatti are like that.
1: Mundu oka veshamu venaka maroka veshamu.
2: Before there is one type.
1: Mundu oka narata venaka mare oka narata.
2: There is a difference in your
1: jagatane mosam chesinattiga pravartistunnaru.
2: You are trying to deceive the world.
1: Idi sariyainatunti okka bhavam kaadu.
2: This is not correct.
1: ఇలాంటి ప్రవర్తనలు చూచియే నాస్తికులు అధికమైపోతున్నారు.
2: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ కాండక్ట్ అండ్ బిహేవియర్.
1: నాస్తికులే కారణం.
2: ఇట్ ఈస్ ఓన్లీ ది పీపుల్ హూ బిలీవ్ హూ ఆర్ రెస్పాన్సిబుల్
1: చెప్పినట్టు చేయకపోవటమే దీనికి మూల కారణము.
2: ది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఇస్
1: భక్తి ప్రపత్తులు ఏ విధంగా ప్రకటిస్తున్నారో దానికి తగినటువంటి నడతలు లేకపోవటమే మూల కారణము.
2: యువర్ కాండక్ట్ ఈజ్ నాట్ అకార్డింగ్ టు ది డివోషన్ విచ్ యూ ప్రొక్లెయిమ్ అండ్ విచ్ టు హ్యావ్.
1: కనుక మనం ఈనాటి నుంచి అయినా మన దుర్గుణములను దుర్భావములను కేవలం హోమంలో అర్పితం గావించి సద్భావములను సదాచారములను సత్యమాటలను మనం అభివృద్ధి పరచుకోవడానికి ప్రయత్నించాలి.
2: ఫ్రమ్ టుడే అట్ లీస్ట్ నాట్ ఆఫర్ ఆల్ యువర్ బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ యాక్షన్స్ ఇన్ టు హోమా యాజ్ అన్ ఆఫరింగ్ అండ్ టుడే ఆన్వర్డ్స్ అట్ లీస్ట్ యూ షుడ్ లివ్ ఎ గుడ్ లైఫ్ బేస్డ్ అపాన్ గుడ్ థింకింగ్ గుడ్ కాండక్ట్ గుడ్ బిహేవియర్.
1: బాగా విన్నాము అనేటువంటిది కాదు నాకు జవాబు కావాల్సింది.
2: ఐ డోంట్ వాంట్ యువర్ రిప్లై ఫ్రమ్ యూ దట్
1: చాలా బాగా ఉన్నాయి అనేటువంటిది కాదు నేను కోరే జవాబు.
2: ఐ డోంట్ వాంట్ యువర్ అప్రిసియేషన్ ఆఫ్ ది డివైన్ డిస్కోర్స్.
1: బాగా మారినాము అనేటువంటిది కావాలి జవాబు.
2: యూ విల్ బి ఏబుల్ టు సే దాట్ వీ హావ్ ట్రాన్స్ఫార్మ్డ్ అవర్ సెల్వ్స్ ఇంటు గుడ్
1: బి మార్పు రావాలి.
2: సచ్ చేంజ్ మస్ట్ కమ్ ఓవర్ యూ.
1: అప్పుడే భక్తికి సరైన గుర్తు.
2: దాట్ ఈస్ ది కరెక్ట్ సైన్ ఆఫ్ గాడ్.
1: వర్షం కురిచిందని చెప్పుతూ కుంభవర్షం కురిచిందని చెప్తూ ఇంతైనా తేమ లేకపోతే కుంభవర్షానికి గుర్తు ఏమిటి?
2: యూ సే దేర్ ఈస్ ఏ వెరీ హెవీ రెయిన్ అండ్ ది అర్త్ ఈస్ నాట్ వెట్. హౌ కెన్ యూ సే దట్?
1: మేము గొప్ప భక్తులమని చెప్పుకుంటూ దానికి తగినటువంటి కించిత్తైనా ప్రవర్తనలో మనం నిరూపించకుండా ఉండిన భక్తికి గుర్తు ఏమిటి?
2: ఇఫ్ యూ డిక్లేర్ యువర్ సెల్ఫ్ ఆఫ్ గ్రేట్ డివోటీస్ దెర్ మస్ట్ బి ఇట్ మస్ట్ మానిఫెస్ట్ ఇట్ సెల్ఫ్ ఇన్ యాక్షన్. అదర్వైజ్ వాట్ ఈస్ ది యూజ్?
1: ఇది భక్తికి ఏమాత్రం కూడా లక్షణం కాదు.
2: అదర్వైజ్ ఇట్ ఈస్ నో ప్రూఫ్ ఆఫ్ యువర్ డివోషన్.
1: చెప్పినటువంటి మాటలను చక్కగా నడుచుకోవడానికి ప్రయత్నించాలి.
2: కండక్ట్ యువర్ సెల్ఫ్ యాజ్ యూ టాక్.
1: మంచి మాట వినరు మనసించి చెప్పిన చెడ్డ మాటలట్టే చెవికి చేతు.
2: వెన్ గుడ్ థింగ్స్ ఆర్ టాక్ పీపుల్ ఆర్ నాట్ ప్రిపేర్ టు లిసన్ టు ఇట్. బట్ వెన్ సమ్ బ్యాడ్
1: వారు సత్యం ఎరుగంగా నేర్తురా ఎట్టి విద్యలుండి ఏమి ఫలము. ఇట్టివారు సత్యం ఎరుగంగా నేర్తురా ఎట్టి విద్యలున్న ఏమి ఫలము.
2: కెన్ సచ్ పీపుల్ ఎవర్ అండర్స్టాండ్ ద ట్రూత్స్? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ హ్యావింగ్ ఎనీ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎనీ అమౌంట్ ఆఫ్ ఎడ్యుకేషన్? ఐదర్
1: మంచి మాటలు చెప్తే ఒక చెవిలో దూరి మరొక చెవిలో వెళ్లిపోతాయి.
2: వెన్ గుడ్ వర్డ్స్ ఆర్ టోల్డ్ యు లిసన్ ఇన్ వన్ ఇయర్
1: చెడ్డ మాటలైతే రెండు చెవులు ఐక్యంగా వచ్చి వింటాయి ఇంకా ఇట్లా పెట్టుకుని వింటారు.
2: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ ఇట్ ఇస్ బ్యాడ్ వర్డ్స్ బోత్ ఐయర్స్ కమ్ టుగెదర్ అండ్ గెట్ యునైటెడ్ టు హియర్ సచ్ బ్యాడ్ వర్డ్స్.
1: ఇది ఆ మన మానవుని యొక్క ప్రవర్తన.
2: కెన్ దిస్ బి కాల్డ్ హ్యూమన్ కాండక్ట్ అట్ ఆల్?
1: ఇది కాదు.
2: దిస్ ఇస్
1: మంచిని వినాలి.
2: యూ షుడ్ హియర్ ఆల్వేస్ గుడ్ థింగ్స్.
1: అందుకోసమే దీనికి ఒక చిన్న కథ ఉంటుండాలి.
2: హియర్ ఈజ్ ఎ స్మాల్ స్టోరీ టు ఇల్లస్ట్రేట్ దిస్.
1: పూర్వము ఇన్ శనమోపాసన చేసేటువంటి వారకు రాక్షసులు అనేక విధములైనటువంటి ఇబ్బందులు కలిగిస్తూ వచ్చారు.
2: ఇన్ ద ఓల్డెన్ డేస్ ది డెమన్స్ యూస్ టు గివ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రబుల్ ఫర్ పీపుల్ హూ ఆర్ డూయింగ్ ఉపాసన.
1: నోటితో ఓంకారమును ఉచ్చరించిన చచ్చడమే అందులో ఒక దుర్గంధం వచ్చేటట్టుగా ఈ రాక్షసులు అనేక విధములైన చెడుకులు చేస్తూ వచ్చారు.
2: ద మూమెంట్ దిస్ ఓంకార ఈజ్ అట్టర్డ్ త్రూ ద వర్డ్ ఆఫ్ మౌత్ ది డెమన్స్ యూస్ టు సీ దట్ బ్యాడ్ ఓడర్ ఎమనేట్స్ ఫ్రమ్ దర్ మౌత్స్.
1: కనుక నోటితో ఉచ్చారణ చేయటం మానివేశారు ఈ ఋషులు.
2: దీస్ రిషీస్ గేవ్ అప్ రిసైటింగ్ బై వర్డ్ ఆఫ్ మౌత్.
1: చెవులతో ఈ యొక్క పవిత్రమైనటువంటి యొక్క శబ్దము శ్రవణం చేయడానికి ప్రయత్నించారు.
2: దే వాంటెడ్ టు హియర్ ది సేమ్ సౌండ్ త్రూ దర్ ఇయర్స్.
1: ఈ చెవులు ఎందుకు దుశ్శబ్దంలో అభివృద్ధి కలుచుకుంటూ కావించుకుంటూ వచ్చారు రాక్షసులు.
2: డెమన్స్ బిగాన్ డెవలపింగ్ బ్యాడ్ సౌండ్ ఇన్ ద ఇయర్స్ ఆఫ్ ది
1: నాసికలతో ఈ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసము లోపల ఓంకారమును ప్రణవాన్ని సాధన చేస్తూ వచ్చారు.
2: దే బిగాన్ ప్రాక్టీసింగ్ దిస్ ప్రణవ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్హేలింగ్ అండ్ ఎగ్జేలింగ్.
1: మరింత దుర్గంధం అధికంగా గావించుతూ వచ్చారు రాక్షసులు.
2: డెమన్స్ ఆల్సో ట్రై టు స్పాయిల్ దాట్.
1: ఇది సరి అయినది కాదని విశ్వసించారు దేవతలు.
2: గాడ్స్ టోల్ దెమ్సెల్వ్స్ దట్ దిస్ ఈజ్ నాట్ రైట్.
1: ఈ యొక్క ప్రణవాన్ని ప్రాణములో పెట్టుకుని పోషిస్తూ వచ్చారు ఉచ్చరిస్తూ వచ్చారు.
2: దే బిగాన్ ఫాస్టరింగ్ దిస్ ప్రణవ కీపింగ్ ఇట్ ఇన్ దర్ లైఫ్ బ్రెత్.
1: కానీ రాక్షసులు అంగముల వరకు ప్రవేశించవచ్చునే కానీ ప్రాణం వరకు ప్రవేశించేటువంటి అధికారం లేదు.
2: డెమన్స్ హ్యావ్ ది పవర్ టు గో అప్ టు ద లిమ్స్ ఆఫ్ ద బాడీ దే కెనాట్ గో అప్ టు ద లైఫ్ ప్రిన్సిపల్ ఇన్ దెమ్.
1: అప్పుడు దీనికి వీరు ఏ విధమైనటువంటి యొక్క బాధలను కూడా కలిగించలేకపోయారు రాక్షసులు.
2: దెన్ డెమన్స్ ఫెయిల్డ్ ఇన్ దర్ ఎఫర్ట్స్ టు కాజ్ ఎనీ హార్మ్ అండ్ డిస్టర్బెన్స్.
1: ఆ నాట నుండి ఋషులు దేవతలంతా కూడా ఈ ప్రణవాన్ని ప్రాణముతో సమానంగా ప్రాణములో పెట్టుకుని సాధనలు సలుపుతూ వచ్చారు. అదే ప్రణవోపాసన.
2: ది గాడ్స్ అండ్ ది రిషీస్ ఆఫ్ దోస్ డేస్ ఫాస్టర్ దిస్ ప్రణవ ఇన్ దర్ ప్రాణ ఇన్ దర్ లైఫ్ ప్రిన్సిపల్ అండ్ దిస్ ఈస్
1: ఈ ప్రణవోపాసన. ఈ ప్రణవోపాసన యందు దేవతలకు కేవలం రాక్షసుల నుండి వారి తప్పించుకునే నిమిత్తమే ప్రాణమునందు పెట్టుకుని పోషించారు.
2: గాడ్స్ ఇన్ ఆర్డర్ టు ఫ్రీ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ ది ఇన్ఫ్లుయెన్స్ అండ్
1: ఈ ప్రణవమే దైవము.
2: దిస్ ప్రణవ ఇస్ గాడ్, దిస్ ప్రణవ ఇస్ బ్రహ్మ.
1: అయం ఆత్మ బ్రహ్మ, ఈ ఆత్మనే బ్రహ్మ.
2: అయమాత్మ బ్రహ్మ,
1: కనుక ప్రణవము ఆత్మ బ్రహ్మ మూడు ఒక్కటే అనేటువంటి భావంతో భగవంతుని మనం ప్రాణమును పెట్టుకుని మనం పూజించాలి, ప్రాణమును పెట్టుకుని ప్రేమించాలి, ప్రాణ సమానంగా ప్రేమించాలి. ఇది సరి అయిన భక్తి.
2: వి షుడ్ రికగ్నైజ్ ది ట్రూత్ దట్ ఓం ఆత్మ అండ్ బ్రహ్మ ఆర్ వన్ అండ్ ద సేమ్, అండ్ షుడ్ కీప్ దిస్ ఇన్ అవర్ ప్రాణ, ఇన్ అవర్ లైఫ్ ఇట్ సెల్ఫ్ అండ్ ఫాస్టర్ ఇట్ అండ్
1: సూచన. సాయిరాం బయటట్టు మాత్రం సాయిరాం, లోపల దొంగరాం. ఎక్కడ ఉంది సాయిరాం?
2: Externally and physically you say Sai Ram, but internally you do not have such sacred
1: nijamuga Sai Ram anetundi hudaya nadam nunchi kudana prarambham kavali.
2: That word Sai Ram should come from the core of the heart.
1: Ivanni kudunu kevalam jagattunu mosaginchetundi yokka pravartanalu.
2: All these acts are only meant for deceiving the world.
1: Sakai samasthalu endukani mari ye prantamunandu kani mari ye desamunandu kani mari ye bhakti pravartanalu endukani మనసు ఒక్కటిగానే ఉంటుండాలి.
2: వెదర్ ఇట్ ఈస్ ఇన్ శ్రీ సత్యసాయి ఆర్గనైజేషన్ ఆర్ ఎనీవేర్ ఎల్స్ మైండ్ ఈజ్ వన్.
1: ఈ మనసును దేహం ఒక్కటే, రథం ఒక్కటే, రథికుడు ఒక్కడే, ఈ విశ్వాసాన్ని ఈనాడు మీరు అభివృద్ధి గావించుకోవాలి.
2: యూ షుడ్ డెవలప్ ద ఫెయిత్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ చారియట్ అండ్ ద హ్యూమన్ బాడీ.
1: కార్లు ఎన్ని రకాలు ఉంటున్నాయి? ఫియట్ కార్లు ఉంటున్నాయి, అంబాసిడర్ కార్లు ఉంటున్నాయి, డార్జ్ కార్లు ఉంటున్నాయి, కోడు కార్లు ఉంటున్నాయి, బెంజ్ కార్లు ఉంటున్నాయి, ఇన్ని కార్లు ఎన్నో ఉంటున్నాయి. అదే రీతిగా ఈ దేహాలంతా కూడా ఒక్కొక్క దేహం ఒక్కొక్క కారు వంటిది, ఒక్కొక్క రథం వంటిది, దీనికి ఒక్కొక్కటి ఒక్కొక్క పేరు.
2: జస్ట్ యాజ్ దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కార్స్ అండ్ బ్రాండ్స్ ఆఫ్ కార్స్, సో ఆల్సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యూమన్ బాడీస్.
1: కానీ డ్రైవరు మాత్రం ఒక్కడిగానే నిలుచుకోవాలి అక్కడ.
2: బట్ ఆల్వేస్ హ్యావ్
1: కాబట్టి అన్ని కార్లు ఎందుకు కూడాను ఒక్క డ్రైవరు, అతనే ఆత్మస్వరూపుడు.
2: ఇన్ ఆల్ దీస్ ఫిజికల్ బాడీస్ విచ్ మే బి కంపేర్డ్ టు కార్స్, దేర్ ఇస్ ఓన్లీ వన్ డ్రైవర్.
1: మన దేహమునంతా కూడా కార్లుగా భావించుకుని భగవంతుడు ఇందులో ఒక్కడు మాత్రమే రథికుడుగా ఉంటున్నాడు అనేటువంటి విశ్వాసాన్ని ఈనాడు అధికంగా మనం పెంచుకోవడానికి ప్రయత్నించాలి.
2: వి షుడ్ మేక్ ఎఫర్ట్ టు డెవలప్ ద ఫీలింగ్ దాట్ ఆల్ దీస్
1: అక్కడ భిన్నత్వం మనలో ఏమాత్రం కూడా అభివృద్ధి కాదు.
2: There will be no diversity at that time.
1: ఏకత్వం ప్రాప్తిస్తుంది.
2: There will be unity in our own feeling at that time.
1: అందుకోసమే ఏకోవశి సర్వభూతాంతరాత్మ, ఉన్నది ఒక్కడే సర్వభూతములు యందు.
2: దెర్ ఈజ్ ఓన్లీ వన్ రిసైడింగ్ ఇన్ డిఫరెంట్ బాడీస్.
1: ఈ విధమైనటువంటి సత్యాన్ని గుర్తించి ఈనాటి నుండి అయినా కూడాను మన ప్రవర్తన యందు, మన భక్తి యందు కొంత ఇంత అయినా కూడాను మార్పులు కలిగేటువంటి యొక్క ప్రధానమైనటువంటి సాధన పూనుకోండి.
2: రికగ్నైజ్ దిస్ ట్రూత్ అట్లీస్ట్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్. Try to bring about a change in your devotion and in your conduct to some extent.
1: Andarni sodabhavalato penchukondi.
2: Consider everyone as your brother.
1: Okarikokariki ye vidhamainatundi yokka abhipraya bhedam undinappudiki dani savarinchukotaniki krushi cheyali.
2: There may be some differences of opinion between one and the other. Try to adjust and
1: mukhyanga manalo undinatundi ahankarani nirmulam gaviste anni adjust ayipothayi, savarinchukoni povachchu.
2: If you can destroy the ego in you, adjustment becomes easy, everything becomes possible.
1: Kanaka ee naadu ajnanam ahurti chesina variga manam bhavinchali.
2: We should consider ourselves as people who have
1: ahankarani ahurti chesinatundi variga visheshinchali,
2: who have offered ego into the agni gunda.
1: Prema hrudayanni penchukovali.
2: Develop a heart full of love.
1: Ee yokka పాషాణం వల్లే ఉండేటువంటి ఈ హృదయాన్ని పరిశుద్ధమైన రీతిగా మెత్తజనంగా దానికి అందించాలి.
2: ట్రాన్స్ఫార్మ్ యువర్ స్టోనీ హార్ట్ ఇంటూ యువర్ సాఫ్ట్ హార్ట్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
1: కనుక మనము ఏదో సమావేశంలో వచ్చాము, దసరా మహోత్సవంలో పాల్గొన్నాము, ఉపన్యాసములు విన్నాము, ఇంటికి వచ్చాము, అంత మాత్రంతోనే మన ఉపన్యాసాన్ని వ్యర్థం గావించరాడు.
2: We should not rest satisfied by merely telling that we went to Dasara, listen to the divine discourses and then
1: came back. Ramakrishna, okati rendu matalena aacharanalo petti mee jeevithanni dhanyam cheskondi.
2: Practice at least one or two things which Swami has said and sanctify your life.
1: Bhajan bina sukh shanti nahi. Hari bhajan bina sukh shanti nahi.

0: కర్మము వలె వృద్ధి పొంది కర్మము నెచను. కర్మమే నరులకు దైవము, కర్మమే నిజ భక్తులకు కారణమిల్లో. కర్మమే నిజ భక్తులకు కారణమిలలో.
1: ద బీయింగ్ టేక్స్ బర్త్ బికాస్ ఆఫ్ యాక్షన్. ఇట్ ఈస్ యాక్షన్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ sustenance and the growth. It is action verily is divine, and it is the action that makes a devotee a true devotee indeed.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Ee naadu lokamulo kottadi mandi chadutunnaru chadinaru.
1: In this world today you find crores and crores of educated people, and they are still through the process of education.
0: Kani veeri valla etti maarpu kuda nu yematram jaragaledu.
1: This education has not brought any transformation at all.
0: Ee naati varaku kuda nu vidyarthulu yokka manasu vidyarthulu paine untundadi kani ee maatram prajavahin lopala cheraledu.
1: All the effects center around the student only. He doesn't think of the ambience, the surroundings and the position.
0: Kanukone ee vidya valla prayojanam emi ledu.
1: Therefore there is no use out of this education.
0: Kevalam udyoga nimittamu, pattakuti nimittamu, samsaramu poshinchukune nimittamu ee vidya palikostunde kaani inka deeniki kudanu ఆధ్యాత్మికములో లౌకికములో ఏమాత్రం కూడా పనికిరాదు.
1: దిస్ ఎడ్యుకేషన్ దట్ వీ అక్వైర్ ఈజ్ యూస్ఫుల్ టు ఈక్ అవుట్ అవర్ లివింగ్, టు గెట్ హౌస్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అండ్ టు క్యారీ అవుట్ అవర్ ఫ్యామిలీ, బట్ ఈస్ నాట్ యూస్ఫుల్ ఫ్రమ్ ద స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ నాట్ ఈవెన్ ఫ్రమ్ ద వరల్డ్లీ సెన్స్.
0: ముఖ్యంగా విద్యలో ఈ విద్య వల్ల ప్రయోజనం ఏమీ లేదు.
1: Therefore there is no use out of this education.
0: Kevalam udyoga nimittamu, pattakuti nimittamu,

0: ముఖ్యంగా విద్యలో ప్రతి మానవులకు నాలుగు రకములైనటువంటి విద్యలు ఉన్నవి.
1: ఎవ్రీ వన్ విల్ నోటీస్ ద ఫోర్ ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: అయితే ఈ నాలుగు మార్గములందు కూడా ఏది మంచిది అనేటువంటి విషయము నీకు నీవు నిర్ణయం చేసుకోవాలి.
1: ఆఫ్ దీస్ ఫోర్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ యు హ్యావ్ టు డిసైడ్ ఫర్ యువర్ సెల్ఫ్ విచ్ వన్ సర్వ్స్ బెస్ట్.
0: అందరూ చదువుతున్నారు,
1: ఆల్ స్టడీ నో డౌట్,
0: గొప్ప గొప్ప డిగ్రీలు కూడా పొందుతున్నారు,
1: దే ఆల్సో అక్వైర్ వెరీ హై డిగ్రీస్,
0: అందులో పిహెచ్డీలు కూడా చేస్తున్నారు,
1: సమ్ ఆల్సో గెట్ దేర్ పిహెచ్డీ డిగ్రీస్.
0: కానీ పిహెచ్డీ అంటే ఏమిటి అర్థం?
1: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ పిహెచ్డీ?
0: అదే విధంగానే ఈ చదువు అంటే ఏమిటి అర్థము?
1: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్?
0: అయ్యా మీ పిల్లవాడు ఏం చేస్తున్నాడు అని ప్రశ్నించినప్పుడు చదువుకుంటున్నాడు.
1: ఇఫ్ యూ పుట్ ఎ క్వశ్చన్ వాట్ ఈస్ దట్ యువర్ సన్ డూయింగ్, ది ఆన్సర్ ఈస్ హీ స్టడీయింగ్, చదువుకుంటున్నాడు.
0: అందరు కూడా చదువుకున్నారే,
1: ఆల్ స్టడీ, ఆల్ ట్రై టు ఎడ్యుకేట్ దెమ్సెల్వ్స్,
0: చదువుకున్నారే కానీ చదువు నేర్చలేదు.
1: దే హ్యావ్ బాట్ ఎడ్యుకేషన్, చదువుకున్నారు, దే బాట్ ఎడ్యుకేషన్ బట్ దే హ్యావ్ నాట్ అక్వైర్డ్ ఎడ్యుకేషన్.
0: ఆ విధంగా అందుకున్నటువంటిది నిజమైన చదువు.
1: దేర్ఫోర్ ఇట్స్ ది ట్రూ ఎడ్యుకేషన్ దట్ యు అక్వైర్ ఆల్ బై యువర్ సెల్ఫ్.
0: ఏదో గ్రంథంలో రాసినటువంటి విషయాన్ని ఉపాధ్యాయుడు బోధిస్తే దానిని నిత్యమైనటువంటిది, సత్యమైనటువంటిది ఈ విద్య అని బోధిస్తున్నారు.
1: టీచర్స్ గ్యాదర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దీస్ టెక్స్ట్ అండ్ టీచ్ ఇన్ ద క్లాస్ రూమ్ అండ్ యూ కన్సిడర్ దీస్ లెసన్స్ యాజ్ ఇటర్నల్ ట్రూత్.
0: అంత కొనినవి కానీ తన అందుకున్నటువంటివి కాదు.
1: ఆల్ దట్ ఈస్ జస్ట్ స్టఫ్డ్ ఇన్ బట్ ఇట్ హ్యాస్ నాట్ బీన్ అక్వైర్డ్ ఇన్ ఇట్స్ ఒరిజినాలిటీ.
0: కనుక ఈనాడు మేము ఆ విధమైన చదువు చదువాము.
1: We don't want that type of education today.
0: మన ఎందున్నటువంటి యొక్క అంతర్వాణి యొక్క తత్వము మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: We must make every attempt to listen to our inner voice.
0: కనుక మనము ఏ చదువు చదవాలి?
1: So what education we should acquire?
0: కేవలం అక్షరమతో పెంచుకోబడినటువంటి ఈ గ్రంథములు మాత్రమే చదివినంత మాత్రమే మనకు తెలివితేటలు కలగవు.
1: బై మియర్లీ లెర్నింగ్ ది ఆల్ఫబెట్స్ అండ్ బీయింగ్ ఏబుల్ టు రీడ్ ద బుక్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ దట్ విల్ నెవర్ మేక్ అస్ ఎడ్యుకేటెడ్.
0: కాన మనము ఈ చదువును మన లోపల నుంచి తేవాలి కానీ బయట నుంచి కోరకూడదు.
1: దేర్ఫోర్ వీ షుడ్ నాట్ స్టఫ్ ద నాలెడ్జ్ ఫ్రమ్ అవుట్ సైడ్, వీ షుడ్ బ్రింగ్ అవుట్ దట్ విచ్ ఇస్ లేటెంట్ ఇమ్మనెంట్ విత్ ఇన్ అస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అంతర్వాణి చదువు చదువు కాదు, బాహ్య చదువు చదువు కాదు.
1: ది ఇన్నర్ వాయిస్ ఈస్ ద ట్రూ ఎడ్యుకేషన్ అండ్ నాట్ ది ఎక్స్టర్నల్ నాలెడ్జ్.
0: అందువలనే ఈ సత్యాన్ని గుర్తించుకున్నటువంటి పెద్దలు ఈనాడు విచారిస్తున్నారు.
1: ది ఎల్డర్స్ హూ హావ్ రికగ్నైజ్డ్ దిస్ ఫండమెంటల్ ట్రూత్ ఆర్ వెరీ మచ్ వరీడ్ బికాస్ ఆఫ్ ఇట్స్ అబ్సెన్స్ టుడే.
0: చదువుతున్నాము, ఎగ్జామినేషన్ లో రాస్తున్నాము, పాస్ అవుతున్నాము, డిగ్రీ పొందుతున్నాము.
1: వి స్టడీ అట్ హోమ్, రైట్ ఇన్ ద ఎగ్జామినేషన్, వి గెట్ త్రూ ది ఎగ్జామినేషన్ అండ్ గెట్ ద డిగ్రీ.
0: అది ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నటువంటి విషయమే.
1: దిస్ ఇస్ ది వన్ దట్ ఎవ్రీవన్ డస్.
0: అయితే మనం ఏ విధంగా చదవాలి? చదువు అందుకోవాలి కానీ చదవలసినటువంటి అవసరం లేదు.
1: In fact, we should receive the essence of education and not merely go through the books.
0: మన అంతర్వాణి నుంచి వచ్చేటువంటి ఒక చదువు నిజమైన చదువు.
1: The true education from within the inner voice is the true education and not the secular or formal one.
0: సత్యము, ధర్మము.

0: శాంతి, ప్రేమ, అహింస ఈ ఐదుగురు పంచభూతములే.
1: ట్రూత్, రైచియస్నెస్, పీస్, లవ్, నాన్ వయలెన్స్ ఆర్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ ఐదుగురు చేరినప్పుడే తాను పంచభూత స్వరూపుడు కాగలరు.
1: దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ కాన్స్టిట్యూట్ ది యువర్ ఓన్ సెల్ఫ్ ఎవ్రీ ఇండివిజువల్.
0: ఈ పంచభూతముల యొక్క తత్వమే మానవుని యొక్క జీవితము.
1: ద హ్యూమన్ లైఫ్ ఈజ్ కాన్స్టిట్యూటెడ్ బై దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: కానీ ఈనాడు ఈ పేర్లు వింటున్నారు కానీ చదవటం లేదు.
1: టుడే పీపుల్ మెన్షన్ దేర్ నేమ్స్ వెర్బాసిటీ బట్ దే డోంట్ గో త్రూ ఇన్ డెప్త్.
0: ఆ విన్నటువంటి యొక్క ఈ పంచవాచకులను కూడా మనం ప్రాక్టికల్ లో పెట్టాలి.
1: All that is heard should be put to practice.
0: మనం పెట్టనక్కర్లేదు. మన ఎందుకు ఈ పంచభూతములు కూడా ఉంటున్నవి.
1: We have not realized the five elements are within us.
0: సత్యము,
1: ట్రూత్.
0: సత్యము అనేటువంటిది మనం ఎక్కడ చదివినాం?
1: ట్రూత్, వేర్ హ్యావ్ యూ లెర్న్డ్ ఇట్? వేర్ హ్యావ్ యూ స్టడీడ్ ఇట్?
0: మన ఎందుకు ఉంటున్నది ఆ సత్యము?
1: ద ట్రూత్ ఈజ్ విదిన్ యూ.
0: ధర్మము, ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ యూ అక్వైర్డ్ ఇట్?
0: ఆ ధర్మం కూడా మన ఎందుకు ఇమిడి ఉన్నది.
1: ధర్మ, రైచియస్నెస్ ఇస్ విత్ ఇన్ యూ.
0: ట్రూత్ ఈజ్ గాడ్.
1: ట్రూత్ ఈజ్ గాడ్,
0: నాట్ గాడ్ ఈజ్ ట్రూత్.
1: నాట్ గాడ్ ఈజ్ ట్రూత్.
0: ఈ ట్రూత్ అనేటువంటిది ఎవరి నుంచి వస్తున్నది? తమ యొక్క సంకల్పం నుంచినే తనకు వస్తున్నది.
1: ట్రూత్ ఈజ్ నాట్ ఎనీవేర్ ఫ్రమ్ అవుట్ సైడ్, ఇట్ ఈస్ ఫ్రమ్ విదిన్ ఓన్లీ.
0: కానీ తన నుంచి వచ్చినదని తనకు తెలియదు.
1: దో ఇట్ లైస్ విత్ ఇన్ అస్, వీ డు నాట్ కాగ్నైజ్ ఇట్.
0: అవి న్యాచురల్ గా వచ్చేటువంటివి.
1: ఇట్ ఈస్ జస్ట్ న్యాచురల్ మేనిఫెస్టేషన్.
0: కానీ ఈ సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింసలు మనము పుస్తకాల నుంచి చదివినటువంటి పదములు.
1: ద ట్రూత్, రైచియస్నెస్, పీస్, లవ్ అండ్ నాన్ వయలెన్స్, ద హ్యూమన్ వాల్యూస్ ఆర్ దోస్ వీ స్టడీ ఇన్ బుక్స్.
0: ఈ సత్యమును మనం చెప్పవలనన్నా దీనికి అనేక రకమైనటువంటి కొన్ని నియమములు ఉండాలి.
1: ఇన్ ఆర్డర్ టు డిక్లేర్ ట్రూత్ వీ షుడ్ ఫాలో సమ్ డిసిప్లిన్.
0: ట్రూత్ అనేటువంటిది కేవలము రెండు పదములు మాత్రమే ఉంటుండేది.
1: ట్రూత్, సత్య హ్యాస్ గాట్ టూ లెటర్స్ హియర్. సత్య,
0: సత్య,
1: సత్య,
0: సత్య అనగా స, త్య రెండు అక్షరాలు ఉంటున్నాయి.
1: హియర్ దర్ టూ లెటర్స్, స, త్య.
0: ఈ రెండు అక్షరాలకు మనం ఎంత చదువుతుంది అన్నా?
1: ఫర్ దీస్ టూ లెటర్స్ షుడ్ యూ రీడ్ సో మచ్.
0: కానీ సత్యం అనేటువంటిది సత్యం నాస్తి పరో ధర్మ.
1: దేర్ ఇస్ నో అదర్ ధర్మ బియాండ్ ట్రూత్.
0: ట్రూత్ యొక్క పదములే ధర్మము.
1: అండ్ ది వెరీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ట్రూత్ ఈజ్ వెరీ ధర్మ.
0: అది ఆచరించడమే ఇది మన యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యము.
1: ట్రాన్స్లేటింగ్ ట్రూత్ ఇన్ టు యాక్షన్ ఈజ్ ధర్మ రైచియస్నెస్, విచ్ ఈజ్ అవర్ డ్యూటీ.
0: మనం చెప్పిన దానిని చేసి చూపించడము.
1: వాట్ ఎవర్ దట్ ఈస్ సెడ్ మస్ట్ బి ప్రాక్టీస్డ్.
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్.
1: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్.
0: మనము చెప్పడము, తచ్చడము, చేయటము.
1: దేర్ ఆర్ త్రీ ఆస్పెక్ట్స్. One we say, the second we think, and third we do.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి సత్యం.
1: The harmony of thought, word and deed is satya, truth.
0: ఈ సత్యాన్ని మనం ఏ రీతిగా చెప్పాలి?
1: This truth, how is it to be spelt out, declared?
0: ఇది ఏ విధంగా తన లోపల ప్రవహించో ఆ విధమైనటువంటి మార్గాన్ని అనుసరించి దాన్ని మనం కూడా లోపల వెళ్ళాలి.
1: As the truth is within us, we should also turn inward to know its origin.
0: Satyam cheppadame kaani cheyatam anetundi kaadu.
1: Truth is said and it is not done.
0: Satyam paluku.
1: Speak truth.
0: Dharmam cheyi.
1: Act righteously.
0: Kaani inaadu satyanni cheptunnaru.
1: But today truth is just said.
0: Dharmamunu చేస్తున్నారు.
1: దే ఆల్సో ఫాలో ద పాత్ ఆఫ్ రైచియస్నెస్.
0: కనుక మనము చేసి చూపించడమే నిజమైనటువంటి ధర్మము.
1: ద ట్రూ ధర్మ లైస్ ఇన్ డిక్లరేషన్ విచ్ ఇస్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ ఇన్ టోటో.
0: చెప్పి దానిని అనుసరించడమే నిజమైనటువంటి సత్యము.
1: ద ట్రూత్ లైస్ ఇన్ వాట్ ఈస్ సెడ్ అండ్ పుటింగ్ ఇట్ టు ప్రాక్టీస్ ఇన్ ట్రూ స్పిరిట్.
0: కనుక మనం ఏది సత్యము ఏది ధర్మము అనేటువంటిది కూడా మనం తెలుసుకోవటం లేదు.
1: We are not understanding the difference between the truth, satya, and righteousness, dharma.
0: ఈనాడు మా పిల్లలందరూ కూడాను కేవలం చెప్పడం మాత్రమే కాదు చేస్తూ ఉన్నారు.
1: Today our students, they not merely say, speak out, but they also act, put it into practice.
0: ఆ ప్రాక్టీస్ కూడా నువ్వు ఎట్లా చేస్తున్నారు?
1: హౌ ఆర్ దే ప్రాక్టీసింగ్ దిస్ ట్రూత్?
0: తమ యొక్క నాలుక నుంచి వచ్చినటువంటి యొక్క పదములను,
1: ద వర్డ్స్ దట్ దే స్పీక్ అవుట్ విత్ హెల్ప్ ఆఫ్ ద టంగ్,
0: దానిని మింగివేసి
1: దే జస్ట్ స్వాలో ఇట్,
0: ఆ మింగినటువంటి ఎసెన్స్ దాన్ని తిరిగి తన బయటకు తీయటము.
1: అండ్ దట్ ది వెరీ ఎసెన్స్ ఆఫ్ ట్రూత్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్.
0: కానీ చేస్తున్నారే కానీ దాన్ని బయటకు తీయటం లేదు.
1: దే డూ ఇట్, దే ఫాలో, బట్ దే డోంట్ పబ్లిసైజ్ ఇట్.
0: ఇది పబ్లిక్ చేసేటువంటి తాము చేసి చూపించినప్పుడే ఇది పబ్లిక్ అవుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ట్రూ పబ్లిసిటీ ఇట్ ఈస్ నోన్ టు పబ్లిక్ ఇఫ్ ఓన్లీ యూ యాక్ట్ అకార్డింగ్ టు వాట్ యూ సే.
0: సత్యం చెప్పు,
1: స్పీక్ ట్రూత్,
0: ధర్మం చేయి,
1: యాక్ట్ along the path of righteousness.
0: ఇవే రెండు మన భారతీయుల యొక్క సంస్కృతి యొక్క పదములు.
1: దీస్ టు రిఫ్లెక్ట్ ద కల్చర్ ఆఫ్ భారత్.
0: ఈ యొక్క పంచభూతముల యొక్క స్వరూపం లోపల ఉన్నటువంటి ఈ రెండు కూడాను మిగిలిన మూడు భూతములు కూడాను సృష్టిస్తుంది.
1: దీస్ టు ఎసెన్షియల్ సత్య ధర్మ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బర్త్ ఫర్ ద ఆరిజిన్ ఆఫ్ ది రిమైనింగ్ త్రీ.
0: సత్యమే లేకపోతే ధర్మం ఉండదు, ధర్మమే లేకపోతే శాంతి కలగదు, శాంతియే లేకపోతే ఆనందం మనకు లభించదు.
1: వెన్ దేర్ ఇస్ నో ట్రూత్ దేర్ ఇస్ నో రైచియస్నెస్, వెన్ దేర్ ఇస్ నో రైచియస్నెస్ దేర్ ఇస్ నో పీస్, వెన్ దేర్ ఇస్ నో పీస్ దేర్ ఇస్ నో ఆనంద ఆర్ బ్లెస్.
0: కనుక సత్యం నుంచి ధర్మం పోవాలి.
1: దేర్ ఫోర్ వీ హావ్ టు ట్రావెల్ ఫ్రమ్ సత్య ట్రూత్ టు ధర్మ రైచియస్నెస్.
0: ఈ ధర్మం వెళ్ళిన తర్వాత
1: హ్యావింగ్ రీచ్డ్ ధర్మ
0: మనము సరి అయినటువంటి స్థితిని పొందుతాము.
1: విల్ అటైన్ ది కరెక్ట్ పొజిషన్.
0: సత్య ధర్మం రెండు కూడా బ్యాలెన్స్ తో నిలిచినటువంటివి.
1: సత్య ధర్మ మెయింటైన్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్.
0: సరైనటువంటి బ్యాలెన్స్ ఉండాలంటే సత్యము ధర్మము రెండు కూడా సమానంగా మన ఉంటుండాలి.
1: టు మెయింటైన్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ సత్య అండ్ ధర్మ షుడ్ బి ఈక్వల్.
0: ఇవి రెండు ఉంటున్నప్పుడే మనలో ప్రేమ కలుగుతుంది.
1: When these two are in perfect balance, there will be prema or love within us.
0: Prema kaliginappude,
1: when once there is love,
0: shanti labhistundi.
1: You will acquire peace, you will be peaceful.
0: Kani ee peace kaliginappude,
1: when once you are in peace,
0: tyagam vastundi.
1: You are ready to sacrifice tyaga.
0: Ee tyagame manavuni yokka vairagyamu.
1: The tyaga sacrifice is renunciation. వైరాగ్య
0: అన్ని త్యాగం చేస్తున్నాం మనము.
1: వి సాక్రిఫైస్ ఆల్.
0: త్యాగం చేయనటువంటి వస్తువు మన దగ్గర ఒక్కటి కూడా లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ దట్ వీఆర్ నాట్ ప్రిపేర్ టు షేర్ ఆర్ సాక్రిఫైస్.
0: కానీ అన్ని వింటున్నాము, చదువుతున్నాము.
1: వి హియర్ అండ్ వీ ఆల్సో రీడ్.
0: దాని యొక్క స్వరూపం ఎత్తిది అనేటువంటి మీరేమైనా గుర్తించారా?
1: Have you realized its fundamental truth, its a true form at any time?
0: ఇది చేసి చూపించాలి.
1: You should act, you should practice and then demonstrate.
0: మన నుండి లోపల నుంచి వచ్చేటువంటిదే కాదు సత్యము, బయట నుంచి కూరేటువంటిది కాదు.
1: The truth is present within us. It is not to be stuffed from outside.
0: Sat అనేటువంటిది ఇది కేవలం ఒకే పదమే.
1: The sat is just one word.
0: Sat gunamu.
1: సద్గుణ
0: అంటే గుణం అనేటువంటిది ఏంటది? నాకు రూపం లేదే.
1: దిస్ క్వాలిటీ ట్రూత్ హ్యాస్ నో ఫార్మ్.
0: అదే సత్.
1: దట్ ఈస్ సత్.
0: ధర్మ అనేటువంటిది ఏమిటి? ఇది ఒక పదమే.
1: Dharma, likewise, is also a word.
0: Dharma అనేటువంటిది చేస్తీర్వసింది.
1: Dharma must be practiced.
0: శాంతి అప్పుడే మనకు శాంతి కలుగుతుంది.
1: Then only you will be at peace within yourself.
0: ఈ శాంతి కలిగినప్పుడే సంతోషం బయలుదేరుతుంది.
1: Then once you are at peace, you will be happy.
0: ఈ రెండు లేకుండా మాత్రము సంతోషం అనేది కలగదు మనకు.
1: Without these two, సత్య and ధర్మ, you can never be at peace, you can never be happy.
0: కనుక మొట్టమొదట మనం సత్యమే నేర్చుకోవాలి.
1: Therefore, we should first of all learn సత్య, truth.
0: జరిగింది జరిగినట్టుగా చెప్పడమే అది సత్యము.
1: To say what had actually happened is truth.
0: జరిగింది చెప్పకుండా ఏదో తనలో పెట్టుకుని సత్యము అని అంటే అది ఎట్లా తెలుస్తుంది?
1: Without telling what had actually happened, by hiding certain facts, how do you say it is truth?
0: Truth అంటే ఏమిటని?
1: What is truth?
0: పలకటము.
1: Speaking out.
0: తనలో ఉన్నటువంటి యొక్క సత్యాన్ని పలకాలి.
1: What is within you must be spoken out, must be said.
0: అది చెప్పినప్పుడే తనకు ధర్మం ఏర్పడుతుంది.
1: By speaking out, what is within truly is dharma, righteousness.
0: ఈ సత్యధర్మం రెండు చేరినప్పుడే లెఫ్ట్ అండ్ రైట్ అని నడుచుకుంటారు.
1: సత్యధర్మ ఆర్ సంథింగ్ లైక్ ఇన్ అవర్ వాకింగ్ స్టైల్ లెఫ్ట్ అండ్ రైట్ వీ కెన్ గో హెడ్.
0: ఈ రెండు నడిచినప్పుడే మనం చేరవలసిన స్థానం చేరుతాం.
1: దిస్ వాక్ వుడ్ బి పర్ఫెక్ట్ అండ్ ఇట్ వుడ్ టేక్ అస్ టు ది డెస్టినేషన్.
0: కనుక మనం సత్యధర్మం రెండింటినీ కూడా కలుపుకొని సరైనటువంటి అర్థం తెలుసుకుని మనం జీవితం జరిపేవారు.
1: Therefore, we should understand Satya and Dharma in the true spirit. In
0: the proper study of mankind is man.
1: The proper study of mankind is man.
0: ఈ మ్యాన్కైండ్ అంటే ఏమిటది?
1: What is this mankind?
0: అంటే కరుణతో కూడినటువంటిది.
1: Mankind is the one with kindness.
0: సత్యము ధర్మము రెండు చేసినప్పుడే ఇది కూడినట్టవుతుంది.
1: And it is the combination of Satya, the truth, and Dharma, righteousness.
0: ఈ రెండు చేసినప్పుడే
1: when both of them are in union,
0: మనం కోరినటువంటి యొక్క స్థానంలో మనం చేరగలము.
1: విల్ సర్టన్లీ రీచ్ దట్ పాయింట్ వేర్ వీ వుడ్ లైక్ టు రీచ్.
0: సత్యము ధర్మము రెండు కూడా మనం జరుపుకుంటా చేరవలసిన స్థానం చేరాలనుకుంటే అది ఎలా చేరగలరు?
1: వితౌట్ ది సత్య అండ్ ధర్మ యూ కెనాట్ రీచ్ యువర్ డెస్టినేషన్ ద పాయింట్ వేర్ యూ వాంట్ టు గో.
0: కనుక సత్యధర్మం రెండింటినీ కూడా మనం ఆధారం తీసుకుని
1: బేసింగ్ ఆన్ సత్య అండ్ ధర్మ
0: సత్యము అనేటువంటి దాన్ని మింగి వేసినప్పుడు
1: when once we keep within that truth within us,
0: dharmamuku aadharam emiti?
1: What is the foundation for dharma then?
0: Satyame oka foundation.
1: Truth satya is the foundation.
0: Dharmam anetuvanti oka punadi.
1: Dharma is the one that is the base on this foundation.
0: Rendinti oka cherikane satya dharmam.
1: The combination of these two, satya and dharma, are suffice.
0: Appudu punadi manchiga untunnappude గోడలు మనం ఎన్నైనా కట్టచ్చు.
1: When the foundation is strong, you can raise walls.
0: ఎంతటి మనం రూములు అయినా కూడా కల్పించవచ్చు.
1: And then thereafter, we can make rooms in the mansion.
0: కనుక సత్యధర్మములు శాంతి ప్రేమలు ఈ రెండు కూడా సత్యధర్మములు నుంచి చెప్పు బయలుదేరినవే.
1: దేర్ఫోర్ సత్యధర్మ ఆర్ ద బిగినింగ్ ద ఫౌండేషన్ ఫర్ శాంతి అండ్ ప్రేమ టు ఫాల్.
0: ఈ నాలుగు చేరినా అప్పుడు వారికి ఆనందము.
1: All these four together will confer bliss to everyone.
0: Kaluka ee aanandame mana jeevita lakshyam.
1: Therefore this bliss is the aim of our life, goal of our life.
0: Aithe ee goal of life anetundi manam edi ani anukuntam ante edo konni task pettukunedi dani manam practice chesukuntu vaste dani valla okati erpadutundi ani anukuntaru.
1: We think our goal of life centers around the continuity of thoughts. Thinking oriented.
0: Kanuka manamu rendintini kuda ekam chesinappude sarainatuvanti aanandam kalugutundi.
1: Therefore we should unify satya and dharma in order to be blissful.
0: Rendu padamulu kuda vachinappude balance nilustundi.
1: When once you start walking on both the feet, you can maintain balance.
0: Kanuka aa balance nilchinappude manam enni bhavamulu nilina kattachu.
1: And when once there is balance that's quite safe and strong, you can raise any number of stories the building.
0: ఈ నాడు కొంతమంది అంటే విద్యావంతులే లౌకిక విద్యను నేర్చినటువంటి వారే.
1: Today in this world, some people who acquired the secular knowledge,
0: భౌతికమైనటువంటి యొక్క కర్మలు వేరు.
1: ద వరల్డ్లీ యాక్షన్స్ ఆర్ సెపరేట్.
0: దాని యాక్షన్ లో వచ్చేటువంటి యొక్క అభివృద్ధియే దీనికి తగినటువంటి ధర్మము.
1: Therefore, the worldly actions will give you the worldly progress. That is dharma.
0: కనుక ఈ ధర్మం అనేటువంటిది చేసి చూపించాలి.
1: Therefore, dharma should be acted upon.
0: సత్యం అనేటువంటిది చెప్పి చూపించాలి.
1: And it should be said and also should be translated to action.
0: కనుక నువ్వు సత్య ధర్మం రెండింటినీ కూడా నువ్వు బ్యాలెన్స్ లో పెట్టుకుంటే ప్రేమ శాంతి అనేటువంటిది ఎంతైనా మనకు లభిస్తుంది.
1: Therefore, when once we keep perfect balance between these two, satya dharma, you can acquire shanti and prema.
0: Satya dharma manam nadchukunnappude shanti manalo yerpadutundi.
1: When once we proceed along satya dharma, the peace will be installed there.
0: Evaraina kodana engineers poi ayya ee building pai inkoka building emani kattachuna anigirappudu ayya dani punadi chudallampa antadu.
1: If an engineer puts a question, can we have few more floors, few more stories to this building, they will say, we must check the foundation.
0: ఆ ఫౌండేషన్ పట్టియే మన అభివృద్ధి పైకి వస్తుంది.
1: ది ఫర్దర్ కన్స్ట్రక్షన్ డిపెండ్స్ అపాన్ ద ఫౌండేషన్.
0: పునాది నుంచి మనం సరైనటువంటి పద్ధతిని మనం అనుసరించాలి.
1: వీ షుడ్ ఫాలో ద కరెక్ట్ ప్రొసీజర్ రైట్ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ ఫౌండేషన్.
0: కనుక
1: దేర్ఫోర్
0: మొట్టమొదటి సత్య ధర్మములు మనము ఆధారం చేసుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ బేస్ రిలై ఆన్ సత్య అండ్ ధర్మ.
0: సత్య అండ్ ధర్మము సత్యం వదలకుండా ధర్మం చేయకుండా మాత్రం ఉంటే అది ఏమాత్రం ప్రయోజనం ఉండదు.
1: ఇట్ ఈస్ యూస్లెస్ ఇఫ్ వీ డోంట్ స్పీక్ ట్రూత్ ఇఫ్ వీ డూ నాట్ ఫాలో ద పాత్ ఆఫ్ ధర్మ.
0: ట్రూత్ పలుకుతారు చాలా మంది.
1: మెనీ స్పీక్ పీపుల్ స్పీక్ ట్రూత్
0: కానీ చెప్తారే కానీ చేసి చూడలేరు.
1: దే సే బట్ దే డోంట్ యాక్ట్ అకార్డింగ్ టు వాట్ ఈస్ సేడ్.
0: కనుక నేను చేసి చూపించినప్పుడే అది సరైనటువంటి ధర్మంగా.
1: So when one acts according to what is said, that is proper way. We should proceed along this proper way.
0: శాంతి ప్రేమను కోరేటువంటి ప్రతి వ్యక్తి కూడాను సత్య ధర్మమును అనుసరించాలి.
1: Those who want to have this peace and love must certainly be in possession of these two, satya and dharma.
0: ఈనాడు సత్యము చెప్తున్నారు అంతమంది.
1: Today many people speak truth.
0: అందులో ధర్మం ఏమాత్రము లేదు.
1: బట్ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ ధర్మ దేర్.
0: కనుక సత్యం ఒకటి ఉండి ఈ ధర్మం లేకపోతే ఏమి ప్రయోజనము?
1: వైల్ యూ రిటైన్ ట్రూత్ వితౌట్ ధర్మ ఇట్ ఈస్ యూస్లెస్.
0: కనుక సత్య ధర్మం రెండు కూడా మనం ఆధారం చేసుకోవాలి.
1: దేర్ ఫోర్ వీ షుడ్ హ్యావ్ సత్య అండ్ ధర్మ యాజ్ ద మెయిన్ క్రైటీరియా.
0: ట్రూత్ ఈజ్ పర్మనెంట్.
1: ట్రూత్ ఈజ్ పర్మనెంట్.
0: ధర్మం ఆల్సో పర్మనెంట్.
1: Dharma is also permanent.
0: రెండు పర్మనెంట్ వెంటను ప్లస్ ప్లస్ ప్లస్ అనుకునేప్పుడు మంచి భద్రమైనటువంటి ఒక బలం వచ్చేస్తుంది.
1: Satya and dharma, which are permanent and eternal, would add on and ensure all the safety and strength.
0: సత్య ధర్మం రెండు లేకపోయినప్పుడు ఈ యొక్క ప్రేమకు ఏమాత్రము బలం ఉండదు.
1: Where there is no truth and dharma, there is no place for ప్రేమ అల్లా.
0: ఎక్కడైనా కోర్టుకు మనం వెళ్ళినప్పుడు కూడాను సత్యం ఏమిటి అని అందరూ అడుగుతారు.
1: ఇఫ్ యూ గో ఎనీవేర్ పీపుల్ విల్ ఆస్క్ యూ వాట్ ఈస్ ద ట్రూత్ దేర్ వాట్ ఈస్ సత్య దేర్.
0: సత్యం అంటే ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది అని చెప్పడం.
1: హియర్ సత్య మెంట్ ద నరేషన్ డిస్క్రిప్షన్ ఆఫ్ వాట్ ఆల్ దట్ హ్యాడ్ హ్యాపెన్ ఆర్ ట్రాన్సాక్టెడ్.
0: అది యాక్షన్ లేకుండా ఉంటున్నప్పుడు ఏ విధంగా చెప్పగలరు నీవు?
1: వెన్ ఇట్స్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యాక్షన్ హౌ ఈస్ ఇట్ పాసిబుల్ టు సే అబౌట్ ఇట్?
0: సత్య ధర్మం రెండింటి కూడా ఏకం చేసినప్పుడే
1: వెన్ యూ యూనిఫై సత్య అండ్ ధర్మ
0: శాంతి మనకు ఏర్పడుతుంది.
1: దెన్ యూ విల్ అటైన్ పీస్.
0: ఈ శాంతి ఏర్పడినప్పుడే
1: దెన్ వన్స్ శాంతి ఇస్ అటైన్డ్
0: మనకు సౌఖ్యం కలుగుతుంది.
1: దెన్ యూ విల్ హ్యావ్ ఆల్
0: సౌఖ్యం కలిగినప్పుడే
1: హ్యాపీనెస్ వెన్ వన్స్ విత్ దాట్
0: మనకు ఈ విద్య పైన మనకు అభివృద్ధి కలుగుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ అడ్వాన్స్ ప్రోగ్రెస్ ఇన్ ఎడ్యుకేషన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: దీన్ని ప్రాక్టికల్ లో పెట్టినప్పుడే
1: వెన్ వన్స్ యూ పుట్ ఇట్ ఇన్ ద ప్రాక్టికల్ ఫీల్డ్
0: అది నిజమైనటువంటి శాంతి ఏర్పడుతుంది.
1: యూ విల్ ఎర్న్ ద ట్రూ పీస్.
0: కనుక మనం అన్ని కూడాను మన ఏందే ఉంటున్నాయి కానీ సత్య ధర్మ శాంతి ప్రేమ అనేటువంటిది ఎక్కడో బయట నుంచి గ్రంథం నుంచి తీసుకొని రావటం లేదు, టీచర్స్ మనకు బోధించడం లేదు.
1: దేర్ఫోర్ ఆల్ దీస్ ఫండమెంటల్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ విత్ ఇన్ అస్. దే ఆర్ నాట్ టేకెన్ ఫ్రమ్ అవుట్ సైడ్. They are not merely taught by teachers.
0: ఈ టీచర్స్ కూడా బోధించినప్పుడు ఈ సత్యాన్ని లోక సంబంధమైన సత్యంగా భావిస్తారు.
1: టీచర్స్ వైస్ టీచింగ్ ట్రూత్ దే టేక్ ఇట్ ఇన్ ద వరల్డ్లీ ఫిజికల్ సెన్స్.
0: కానీ ఈ సత్యమైనటువంటి ప్రాపంచికమైనటువంటి భౌతిక లక్షణంగా తీసుకున్నప్పుడు ఇది పూర్తి అధర్మమే అవుతుంది.
1: When once you consider truth as physical and worldly ephemeral thing, it is adharma, unrighteous.
0: ఈ రెండు ప్రాక్టికల్ జరిగినప్పుడే దానికి మంచి అంతర్బలం ఏర్పడుతుంది, అంతర్బలము.
1: యూ విల్ హ్యావ్ ఇన్నర్ స్ట్రెంగ్త్ వెన్ వన్స్ యూ యూనిఫై ట్రూత్ అండ్ ధర్మ అండ్ పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్.
0: కనుక అప్పుడే నీకు మంచి ధైర్యం కూడా కలుగుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ ఆల్ ద స్ట్రెంగ్త్ అండ్ ద కరేజ్.
0: ఆ శక్తి వచ్చినప్పుడే ఇంకొకరు చెప్పనక్కర్లేదు.
1: వెన్ వన్స్ యూ హ్యావ్ దిస్ స్ట్రెంగ్త్ యూ డోంట్ నీడ్ టు బి స్పెషల్లీ టోల్డ్ ఆర్ రిమైండెడ్ బై ఎనీబడి.
0: కనుక మనము ఎవరిని అడగనక్కర్లేదంటే ఎవరిని మనం ఏమాత్రము వేడుకోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు రన్ ఆఫ్టర్ పీపుల్ వెన్ వన్స్ యూ ప్రాక్టీస్ దీస్ టు సత్య అండ్ ధర్మ.
0: సత్య ధర్మం రెండింటి కూడా చేసుకునేప్పుడే
1: వెన్ వన్స్ సత్య అండ్ ధర్మ ఆర్ టుగెదర్,
0: సత్యం యొక్క ప్రతిబింబమే ధర్మము.
1: And it, the dharma is the reflection of satya, the truth.
0: Satya dharma rendu kuda nu ekamainappude
1: when satya and dharma are one
0: oka form eppadtundi,
1: there will be a form.
0: Appudu ade manam shanti anetundi dani pattundam.
1: That form is shanti, peace.
0: Ee shanti anetundi manlo chesinappude
1: when once this peace is within us
0: santosham anetundi kalugutundi.
1: We'll be happy in santosha.
0: మనం సంతోషంగా ఉండాలనుకుంటుంటే సత్య ధర్మం రెండింటినీ కూడా ఏకం చేయాలి.
1: If you want to be happy, what you should do today is that you should combine satya and dharma.
0: కనుక ఈనాడు సత్యం వేరు ధర్మం వేరు ఉండేటప్పుడే రెండింటి యొక్క ఏకత్వము లేకపోవటం చేత అది మూడవది శాంతి అనేటువంటిది మనకు లభించటం లేదు.
1: Today we are not unifying satya and dharma. Therefore, there is no shanti, there is no peace at all in the modern world.
0: ఎవరినైనా మీరు ప్రశ్నించండి, అయ్యా నీవు సంతోషంగా ఉన్నావా?
1: You ask anybody, are you happy?
0: ఎక్కడండి, నాకు పెద్ద సంసారం కట్టుకున్నాను, పిల్లలు ఎక్కువ మంది ఉంటున్నారు, వీళ్ళకంతా మ్యారేజ్ చేయాలా, వీళ్ళకంతా చదువు చెప్పించాలా, అన్ని విధాల బాధ్యత నా పైన ఉంటుండాలి, నేను ఏ విధంగా శాంతిగా ఉండాలను అంటాడు.
1: If you put this question, what happiness I have? I have a big family, I have many children. I have to bring them up. I have to get them married. I have many responsibilities to discharge.
0: ఈ నాడు మానవుడు యందు బలం లేకుండా పోవటము బలహీనుడు కావడానికి కూడా మూల కారణం ఏమిటి? సత్య ధర్మములు వేరు వేరు చేస్తున్నారు.
1: Today there is no strength. All of us are weak because we are separating satya and dharma apart from each other.
0: కనుక మీరు దీన్ని ఒకదాని ఒకటి సపరేట్ చేయకూడదు.
1: We should not separate satya and dharma.
0: రెండింటిని ఏకం చేయాలి.
1: వీ షుడ్ కంబైన్ దెమ్.
0: కనుక అప్పుడే మనకు సరైనటువంటి ఒక ఫలం ఏర్పడుతుంది.
1: దెన్ ఓన్లీ వీల్ హ్యావ్ ద ట్రూ స్ట్రెంగ్త్.
0: కనుక మనం ట్రూ ఫ్రెండ్ అనేటువంటి కావాలంటే సత్యధర్మంతో కూడినటువంటి వ్యక్తి మనకు కావాలి. ఈ రెండు కూడా యూనిటీ అయినప్పుడే సరైనటువంటి ఇది మనకు లభిస్తుంది.
1: వెన్ వన్ దీస్ టూ ఆర్ యూనిఫైడ్ యూ విల్ హ్యావ్ యువర్ ఎయిమ్ ఫుల్ఫిల్డ్, గోల్ రీచ్.
0: కానీ ఈ రెండింటిని మనం వేరు వేరు చేసినప్పుడు డివైడ్ అవుతుంది.
1: వెన్ వన్స్ యూ సెట్ దెమ్ అపార్ట్ యు ఆర్ డివైడింగ్ దెమ్.
0: ఈ డివైడ్ అయినప్పుడు నువ్వు ఎట్ట వస్తుంది సత్యము, ఎట్ట వస్తుంది ధర్మము?
1: వేర్ దేర్ ఇస్ డివిజన్ ఆర్ డ్యూయాలిటీ, హౌ డు యూ ఎక్స్పెక్ట్ ట్రూత్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ ధర్మ?
0: ఈనాడు పూర్వ శత్రువులు చదువులందరూ కూడాను దీన్ని వేరు వేరు చేయటం చేతనే తగినటువంటి భిన్న భిన్న అభిప్రాయాలు కలిగి భేదాలు ఏర్పడి ఒకరికొకరు కేవలము అటాచ్ చేసుకుంటున్నారు.
1: బికాస్ పీపుల్ సపరేటెడ్ సత్య అండ్ ధర్మ, దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఆర్గ్యుమెంటేషన్, దేర్ ఇస్ మెనీ మెనీ డిఫరెన్స్ ఒపీనియన్ అమంగ్ ది మెనీ ఎడ్యుకేటెడ్ పీపుల్.
0: కనుక ప్రతి దాని ఎందుకు యూనిటీ ఉండాలి.
1: దేర్ఫోర్ దిస్ యూనిటీ ఇస్ ఎసెన్షియల్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
0: ఆధ్యాత్మికమంటారు,
1: స్పిరిచువాలిటీ వి సే.
0: ఈ ఆధ్యాత్మికమైన ఏమిటి? లౌకికము, భౌతికము, ఈ ఆధ్యాత్మికము మూడింటి యొక్క ఏకత్వమే సరైనటువంటి ఆధ్యాత్మికం.
1: The spirituality means that which is ephemeral and that which is eternal, that which is mundane, which is permanent.
0: అప్పుడు మనకు సరైనటువంటి ఒక బలం ఏర్పడుతుంది.
1: Then only we'll have true strength.
0: కనుక మనము మూడింటి యొక్క ఏకత్వము కావాలి.
1: Therefore the unity of these three is essential.
0: నీవు ఒక సంకల్పం చేశావు.
1: You have one thought.
0: ఆ సంకల్పమును నీవు నోటితో చెప్పినప్పుడే
1: దెన్ వన్స్ యూ ఎక్స్ప్రెస్ యువర్ థాట్
0: అప్పుడు ఇతరులకు బోధపడుతుంది.
1: అదర్స్ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్
0: బోధపడినప్పుడే
1: దెన్ వన్స్ దే అండర్స్టాండ్
0: దానికి అర్థం తెలుసుకుంటారు.
1: దే విల్ నో ఇట్స్ మీనింగ్ ఇన్ ది కరెక్ట్ స్పిరిట్
0: ఇది కరెక్ట్ అయినప్పుడు దాంతో నీవు బలం సంపాదిస్తావు.
1: విత్ పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ ది మీనింగ్ ఆఫ్ ఇట్ దెన్ యూ విల్ హ్యావ్ ది ప్రాపర్ గుడ్ స్ట్రెంగ్త్.
0: మన దేహం ఉంది,
1: హియర్ ఇస్ ద బాడీ.
0: దేహం అనేటువంటిది అన్నిటితో కూడినటువంటిది దేహం.
1: బాడీ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ ద ఆర్గన్స్ ఆర్ ద లింబ్స్.
0: కనుక ఈ బాడీ ఒకటి ప్రధానమైనటువంటిది.
1: బాడీ ఇస్ ద మెయిన్ థింగ్.
0: అయితే ఇది ఎందుకు ప్రధానము?
1: Why is it main thing important?
0: దీని ప్రధానత ఇచ్చినప్పుడే
1: when once we take it as main thing
0: మనోబుద్ధులకు మంచి బలం వస్తుంది.
1: Body as the fundamental basis, the mind and intellect would be strong enough.
0: ఈ నార్మల్ బలము దేహానికి ఇవ్వటం లేదు.
1: Therefore the strength is not merely confined to limited to body alone.
0: కనుక మనము ఈనాడు బాడీని సరైనటువంటి భద్రంగా చూసుకోవాలి.
1: Therefore, to begin with, we should keep this body hale and healthy.
0: చూడండి, మనం పూజిస్తున్నాము.
1: We take food.
0: పూజించినప్పుడు దేహానికే పూజిస్తున్నామని అనుకోకూడదు.
1: Never consider that you are eating for the body.
0: కానీ మైండ్ కూడా కొంచెం పూజించాలి.
1: The food is necessary for the mind also.
0: ఈ మైండ్ కూడా కొంచెం ఆహారం ఇచ్చేటప్పుడే
1: then once the food is given to the mind
0: buddhini develop chestundi
1: it develops buddhi or intellect
0: ee mano buddhi rendu kulu ekamainappude
1: then once mind and intellect are one
0: appudu varamu tagineatvanti oka balanto entaina balam sadhinchachu
1: then we will have the proper spirit the proper strength to proceed ahead
0: meeru evarini doctor ni adagandi meeru ena dehaniki bujistunnaru chakaga.
1: You ask any doctor, we are eating well for our body.
0: Sir, my body kuch balanga unda ani antaru.
1: But they ask, sir, do I have proper strength?
0: Aina body kuch balanga undi kani telivitechanu gurtinchadaniki mind kuda chaala avasaram untu.
1: Your body is strong enough, but the mind is not that strong to be intelligent.
0: Ee mind weak ga unnapudu buddhi kuda weak ga avutundi.
1: When once the mind is weak, intellect also would be weak.
0: Manasu, buddhi, chittamu, indriyamu, antakarana, anniti endukulanu ekamainatundi ee deham.
1: Therefore, body unifies all these, the mind, the intellect, and then the inner senses, antakarana.
0: Annintiki antakarana atyavasaram.
1: Inner senses, antakarana, are most essential.
0: Kani daniki matram manam ee matram lakshyam cheyakunda ఏదో మనకు శరీర బలం బాగుంటుంటే చూస్తే చాలు, ఏమైనా చూస్తే అయ్యా చాలా బాగా బలంగా పుష్టిగా ఉంటున్నావు అని అంటారు.
1: వీ డోంట్ కన్సిడర్ ది అంతఃకరణ ఇన్నర్ సెన్సెస్ బట్ వీ జస్ట్ గో బై ది ఫిజికల్ వ్యూ ద ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ వీ థింక్ హీఈస్ ఫైన్.
0: కానీ ఈనాడు సరైనటువంటి బలం చూపటం లేదు.
1: బట్ వీ డోంట్ హ్యావ్ ద ప్రాపర్ స్ట్రెంగ్త్ ఇన్ ద ట్రూ స్పిరిట్.
0: కనుక మనం ఏ ఒక్కదాన్ని చూసినప్పటికీ అన్నింటి యొక్క ఏకత్వం చేయాలి.
1: Therefore, in every aspect, we should unify, we should combine, bring about harmony.
0: కనుక ఈ ఏనాడుకులను యూనిటీ అనేటువంటి జరిగినప్పుడే ప్యూరిటీ అనేటువంటిది లభిస్తుంది.
1: Therefore, today what we have to do is this unity. Out of this unity, we can develop purity.
0: ప్యూరిటీ ఏర్పడినప్పుడే
1: when once purity is established,
0: దానికి తగినటువంటి ఈ స్వరూపం ఏర్పడుతుంది.
1: Then only we will have the proper form of the divinity.
0: కనుక మనం ప్రతి ఒక్కదానికి కూడా ఒక స్వరూపాన్ని సృష్టించాలి.
1: Therefore, for every aspect, we should assume a specific form.
0: ఈ విధమైనటువంటి యొక్క సరైనటువంటి అర్థం తెలుసుకున్నటువంటి వాడు చక్కగా చదువుతాడు.
1: The one who understands it well will study properly in the correct way.
0: అది అండర్స్టాండింగ్ చేసుకోలేనప్పుడు ఇంత చదువు చదివినా కానీ వ్యర్థమే అవుతుంది.
1: Without proper understanding, you may read any length, any long hours, it's all useless.
0: కనుక మొట్టమొదటి అర్థం చేసుకోవాలి.
1: First you have to understand perfectly.
0: Understanding చేసుకుంటే దాని యొక్క లోతు కూడా తెలుస్తుంది.
1: When once we understand, we'll know, notice its depth and profundity.
0: కనుక యూనిటీ అనేటువంటిది అన్నిటికీ చాలా గొప్పది.
1: Therefore, unity is highest and noblest of all.
0: కనుక ప్రతి మానవుడు కూడాను కేవలం దేహాన్నే పెంచుకుంటే ప్రయోజనం లేదు, మనోబుద్ధులు రెండు కూడా ఏకం కావాలి.
1: Therefore, if every man considers the body is important, it is not enough. The mind and intellect should also unite.
0: Body and mind, rendu kuda ekamainappudu,
1: when one's body and mind are united,
0: buddhi tanantra tane vastundi venta.
1: Intellect follows automatically on its own.
0: Kaluka manu buddhiki prayatnam cheyanakkaledu.
1: You don't need to make special effort to direct the intellect.
0: మైండ్ మాత్రం మనం ప్రయత్నపూర్వకంగా సాధించండి, ఏమి సాధించాలని ప్రయోజనం లేదు.
1: ఇఫ్ యూ డోంట్ పుట్ ఇన్ స్పెషల్ ఎఫర్ట్ టు హ్యావ్ ద మైండ్ ఇన్ ద ప్రాపర్ డైరెక్షన్, ఆల్ అదర్ ఎఫర్ట్స్ ఆర్ ఇన్ వెయిన్.
0: కనుక మనము మైండ్ తగ్గేటువంటి బలం ఇవ్వాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ గివ్ ద స్ట్రెంగ్త్ టు ద మైండ్.
0: మైండ్ మైండ్ ఈ మైండ్ బలం వచ్చినప్పుడే ఈ మైండ్ అన్నింటినీ సాధిస్తుంది.
1: వెన్ వన్స్ ద మైండ్ ఈజ్ స్ట్రాంగ్, it will be able to achieve everything.
0: Kanuka manasuku motti mottamota manam sthanam ivvali.
1: Therefore we should give proper place, correct importance to this mind.
0: Mind entity daniki oka roopame ledu.
1: Mind has no definite form.
0: Mind aniga sankalpamlo oka cherikane.
1: Mind is the combination of thoughts.
0: Ee thoughts anipindi kurinappude jarigineatvanti balam vachesestundi.
1: Thoughts constitute the mind which is powerful and strong.
0: Chudandi ee kerchief.
1: This is the kerchief.
0: Kerchief anetundi em cheyindi daram atu itu atu itu atu itu daram cheyipoyindi.
1: The kerchief is here because of the threads which are interwoven in cross directions.
0: Ee rendu yokka ekatvam kavatam chethane idi oka cloth ga tayarayindi.
1: Because the threads which are closely interwoven, you could find the kerchief here.
0: Kaluka manamu motta mota mind nu sarinatvanti abhyasam lo pettali.
1: Therefore we should train the mind, control the mind to begin with.
0: Seyo hi gnana abhyasat jana dhyana visheshate kyanat karma paratyage tyagachanti anantaram.
1: It is only out of practice that man would be able to achieve everything. By practice only one can control the mind.
0: Appude manaku sarinatvanti anandam kuda kalugutundi.
1: And then only we will be able to keep our memory retention much more than before.
0: Inte kaadu kevalam dani ekatvam cheyadam maatrame kaakunda dani sarainatundi buddhipurvakamga dani buddhilo kodanu kalpali.
1: Not merely combining the both body and the mind, we should also see the intellect also joins there.
0: Appudu naalugintu yokka ekatvame manava yokka shariram.
1: Therefore the human body has got the combination of all these four, the body, the mind, intellect and inner senses.
0: అప్పుడు ఆ విధంగా చేర్చడానికి మనం ఏం ప్రయత్నం చేయాలా?
1: What effort should we make to combine all these four?
0: Organization చాలా చక్కగా ఉండాలి.
1: There should be correct, perfect organization.
0: అప్పుడే దీనికి తగినటువంటి ఒక శ్రద్ధా భక్తి కూడా ఏర్పడుతుంది.
1: Then only you will have శ్రద్ధ, the sincerity, steadfastness, bhakti and devotion.
0: కనుక శ్రద్ధాభక్తి మనకు ఏర్పడాలంటే మొట్టమొదటి ఒకటి ప్రాక్టీస్ చేయాలి.
1: ఫర్ స్టెడ్ఫాస్ట్నెస్ అండ్ డివోషన్ వన్ షుడ్ ప్రాక్టీస్.
0: ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తూ వస్తే కొంతకాలం అదే సరిపోతుంది.
1: వెన్ వన్స్ యూ ప్రాక్టీస్ లైక్ దిస్, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ అండ్ పర్ఫెక్ట్.
0: కనుక మీరు ప్రాక్టీస్ లోపల అన్నిటిని సాధించవచ్చు.
1: ఎనీథింగ్ కెన్ బి అచీవ్డ్, అకాంప్లిష్డ్ బై ప్రాక్టీస్ ఓన్లీ.
0: ఇది ప్రాక్టీస్ లేకుండా ఏది కూడా మనం చేయలేము.
1: యూ కెనాట్ డూ ఎనీథింగ్ విదౌట్ ప్రాక్టీస్.
0: తటలో ఉన్నటువంటి అన్నము పొట్టలో చేరాలంటే నోటికి చేతికి పని పెట్టాలి.
1: ద ఫుడ్ ఈజ్ దేర్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్. ఇన్ ఆర్డర్ టు ఈట్ యూ షుడ్ గివ్ సమ్ స్పెసిఫిక్ వర్క్ టు యువర్ హ్యాండ్ టు పికప్ ఫుడ్ అండ్ ఈట్.
0: ఈ రెండింటికి ఏకత్వమే లేకపోతే అసలు బుద్ధి ఏమాత్రం పెరగదు.
1: వెన్ దీస్ టూ డు నాట్ యాక్ట్ టుగెదర్ ఇన్ యూనిసన్, యూ కెనాట్ ఈట్ అట్ ఆల్.
0: ప్రతిదాని కూడా ద్వైతమైనటువంటి లేకుండా అద్వైతమైనది మనకు లభించదు.
1: వితౌట్ దిస్ డ్యువాలిటీ యూ కెనాట్ విజువలైజ్ నాన్ డ్యువాలిజం.
0: కనుక మీరు యూనిటీ అనేటువంటి దాన్ని పెంచుకోండి.
1: దేర్ ఫోర్ ఫాస్టర్ డెవలప్ యూనిటీ మోర్ అండ్ మోర్.
0: యూనిటీ ఉండినప్పుడే ప్యూరిటీ వస్తుంది.
1: అవుట్ ఆఫ్ దిస్ యూనిటీ ఓన్లీ యూ విల్ గ్రో ప్యూరిటీ.
0: ఈ ప్యూరిటీ వచ్చినప్పుడే డివినిటీ ఏర్పడుతుంది.
1: వెన్ వన్స్ దిస్ ప్యూరిటీ యూ విల్ ఎక్స్పీరియన్స్ ది డివినిటీ.
0: కనుక మనం డివినిటీ రావాలంటే మనం రెండింటి ఏకత్వం చేయాలి.
1: సో ఇన్ ఆర్డర్ టు అటైన్ డివినిటీ వీ షుడ్ యూనిఫై దీస్ టు యూనిటీ అండ్ ప్యూరిటీ.
0: ఈ యూనిటీ చేసినప్పుడే మనకు అన్ని కూడా ఏర్పడిపోతుంది.
1: విత్ దిస్ యూనిటీ ఎవ్రీథింగ్ వుడ్ బి సెట్ రైట్.
0: ఈనాడు యూనిటీకి ఎవరు కూడా ప్రయత్నం చేయటం లేదు.
1: టుడే నో వన్ ఈజ్ అటెంప్టింగ్ టు బ్రింగ్ ఇన్ దిస్ యూనిటీ.
0: యూనిటీ లేకుండా కేవలం ప్యూరిటీ మాత్రమే ఉంటుండాలంటే అది సాధ్యం కాదు.
1: Without this unity, you cannot reach the state of purity. It is impossible.
0: కనుక ప్రతి ఒక్కరు కూడాను సేయోహి జ్ఞాన అభ్యాసార్థ.
1: Therefore, everyone must practice.
0: జ్ఞాన ధ్యానం విశేషతే.
1: And out of this practice, you will be able to acquire.
0: ధ్యానత్ కర్మ పరత్యాగే.
1: And thereafter, you will be doing perfect action.
0: పరత్యాగి విస్ అదే కర్మ విమోచన అయిపోయింది.
1: And then you will be free from this karma or bondage.
0: అప్పుడే ఈ కర్మ అనేటువంటిది లేకుండా పోయడం వల్ల మానవుడు సులభంగా చేరిపోతున్నాడు.
1: When once you are freed from this karma or bondage, you will be attaining that immortal state automatically.
0: కనుకనే ఈ కర్మ అనేటువంటిది ఒక బంధన కింద చేరుతుందని మీరు అనుకుంటారు. బంధన కింద ఏమాత్రము చేరదు.
1: You think that karma action is bondage? No.
0: ఇది బాండేజ్ కానే కాదు.
1: It is not at all bondage.
0: ఈ బాండేజ్ నుంచినే అన్ని విధాలు కూడా నువ్వు విముక్తి చెందవచ్చు.
1: ఇట్ ఈస్ దిస్ బాండేజ్ దట్ టేక్స్ యూ టు లిబరేషన్.
0: ఈ లిబరేషన్ అనేటువంటిది కేవలము ఊరికి రామ రామ రామ రామ వచ్చేటువంటిది కాదు. ఇది
1: లిబరేషన్ ఈజ్ నాట్ ద స్టేట్ దట్ కుడ్ బి అటైన్డ్ బై రిపీటింగ్ గాడ్స్ నేమ్ రామ్ రామ్.
0: చాలా మంది అడుగుతుంటారు, స్వామి మాకు ఎప్పుడు లిబరేషన్ వస్తుంది?
1: మెనీ పీపుల్ ఆస్క్ భగవాన్, స్వామి వెన్ ఆర్ వీ గోయింగ్ టు బి లిబరేటెడ్.
0: చేయవలసిన ధ్యానం చేసినప్పుడే కదా ఇక లిబరేషన్ కూడా కలుగుతుంది.
1: భగవాన్ రిప్లైస్, వెన్ వన్స్ యూ డూ, వెన్ వన్స్ యూ సాక్రిఫైస్, ఫాలో ప్రొసీజర్, దెన్ ఓన్లీ యూ విల్ ఫైండ్ యువర్ సెల్ఫ్ లిబరేటెడ్
0: కనుక మీరు ప్రతి ఒక్క దాని కూడా సాధన చేయండి.
1: దేర్ ఫోర్ యూ షుడ్ అండర్టేక్ స్పిరిచువల్ ప్రాక్టీస్ ఫర్ ఎవ్రీ ఆస్పెక్ట్.
0: సాధన లేకుండా కూడా సాధ్యం కాదు.
1: వితౌట్ సాధన స్పిరిచువల్ ప్రాక్టీస్ నథింగ్ కెన్ బి అటైన్డ్.
0: విద్యార్థులారా, విద్యార్థినీయులారా,
1: స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మెడిటేషన్ చేస్తున్నామేమో అంటారు.
1: వి సే దట్ వి ఆర్ మెడిటేటింగ్.
0: మెడిటేషన్ అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ మెడిటేషన్?
0: మనస్సు ఏకత్వంగా చేసుకోవడమే మెడిటేషన్.
1: వన్ పాయింటెడ్నెస్, వన్ పాయింటెడ్ అటెన్షన్ ఆఫ్ ది మైండ్ ఈజ్ మెడిటేషన్.
0: అన్ని వైపులా పరిగెత్తుతున్నటువంటి ఒక మనసును ఒక మార్గంలో పెట్టాలి.
1: ద మైండ్ విచ్ ఇస్ వేవరింగ్ ఇన్ ఆల్ డిఫరెంట్ డైరెక్షన్స్ విల్ హ్యావ్ టు బి వన్ పాయింటెడ్, సింగిల్ మైండెడ్నెస్.
0: అప్పుడే దీనికి తగినటువంటి ఒక సూటి అయినటువంటి ఒక గమ్యం చేరుతుంది.
1: దెన్ ఓన్లీ ఇట్స్ ఎ స్ట్రైట్ మెథడ్ టు రీచ్ ది డెస్టినేషన్.
0: ఇన్ని రకాలలో మనసు అటు ఇటు చెందుతుంది.
1: మైండ్ గోస్ ఆన్ వేవరింగ్ హిదర్ అండ్ థిదర్.
0: ఇది చేసేటప్పుడు మనం అప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి.
1: వీ షుడ్ బి కాషస్ వెన్ మైండ్ స్టార్ట్స్ వేవరింగ్.
0: కనుక ఈ మైండ్ అనేటువంటిది చేరకుండా ఉండే కదానికి ఎంత ప్రయత్నంలో అన్ని ప్రయత్నం చేస్తున్నారు మీరు.
1: We make all attempts in order to see that mind does not waver, it does not move in different directions.
0: అలాగ మైండ్ ను మొట్ట మొట్ట మైండ్ ను దృష్టి వదలకుండా మైండ్ పైనే పెట్టాలి.
1: So we should have concentrated attention, single pointed attention on this mind such that it would not waver.
0: కాని ప్రపంచంలో ఈ చంచలించడం అనేటువంటిది చాలా సహజమైపోయింది.
1: In this world, the wavering nature has become quite natural.
0: కానీ అది నేచురల్ కాదు.
1: ఇట్ ఈస్ నాట్ నేచురల్ అట్ ఆల్.
0: ఇది కేవలం మన ప్రాక్టీస్ వల్ల అది చెడిపోతుండదు, కానీ నిజంగా అది నేచురల్ కాదు.
1: ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ ప్రాక్టీస్ యూ హ్యావ్ బికమ్ సో వేవర్డ్, బట్ ఇట్స్ నాట్ ఇట్స్ నేచురల్ క్వాలిటీ.
0: నువ్వు కారులో బయలుదేరుతున్నప్పుడు ఆఫీస్ కు నువ్వు అనుకుంటుంటావు రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని. రామ్ అనేటువంటి పదములకు రామ్ అనేటువంటి రూపములకి కనెక్షన్ పెట్టి నువ్వు రామ్ రామ్ అని.
1: యూ గో బై యువర్ కార్ టు గో టు యువర్ ఆఫీస్ అండ్ గో ఆన్ చాంటింగ్ రామాస్ నేమ్ రామ్ రామ్. ఇట్ ఇస్ నాట్ ఎనఫ్. రామాస్ నేమ్ షుడ్ బి కంబైన్డ్ విత్, షుడ్ అకంపనీడ్ బై ద ఫార్మ్ ఆఫ్ రామా, దెన్ ఓన్లీ ఇట్ ఇస్ ప్రాపర్ అండ్ కరెక్ట్.
0: కనుక ఈ కంపెనీని కొంచెం వరకు దాన్ని కూడా సెర్చ్ చేసుకోవాలి.
1: Therefore, as we repeat God's name, we should do it in the correct path.
0: Satyangate nisangatam, nisangate nirmohatam, nirmohatve nisirsatam, nisirsatve jivanmukti.
1: Therefore, it's only out of good company we'll be in the proper way of life. Then we'll develop a sort of detachment, and then we'll be free from this disillusionment, and then we'll be awakened finally. Therefore, to develop concentration, we should not allow our mind to waver. Many people do it in this way. In meditation, they close their eyes. You should not close your eyes completely. You should direct the focus, your attention, on the tip of the nose. Therefore, your view should be on the tip of the nose. In the process, they will be closed totally. And you should not fail even in this way. Nor you should open your eyes totally. It is ardha nimilita, half closed eyes. When once your eyes are half closed, you can direct it towards the tip of the nose. And then you can reach directly. Therefore, we should know the correct procedure and learn from elderly, experienced people and proceed. And then only you will hold on to the correct spiritual path. You may not be doing anything. Then once that concentration is so powerful and strong within you, you will be attaining all the rest of the things to follow.
0: Rest of the people.
1: Therefore, we should practice and also help others, all other people, to follow your example. It is not enough you and your family members are in peace. The entire neighborhood should be peaceful. When all are peaceful, you will remain in
0: peace.
1: If others are not peaceful, if all others are restless, you can never be in peace for yourself. While following a spiritual path, you think of your goal, you think of your welfare, and you are not bothered of others. Therefore, we should think of everybody. It is a sort of dhyana meditation. How do you meditate? We do it in a fussy way, in a wavered way. When once we take one chosen name of God, we should have one chosen name of God. We should never change from one name to another. With this one-pointed attention, holding on to one chosen name, we'll attain divinity. Therefore, meditation is not confined to expression.
0: అది ఎవరు కూడా దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేదు.
1: నో వన్ కెన్ ఎక్స్ప్రెస్ ఇట్.
0: ఆ మెడిటేషన్ అనేటువంటిది ఎట్లా వస్తుందంటే తనమంతటి తామే రావాలి.
1: మెడిటేషన్ ఈజ్ ఎ హ్యాపెనింగ్, మెడిటేషన్ ఈజ్ నాట్ డన్, ఇట్ హ్యాపెన్స్ ఆన్ ఇట్స్ ఓన్.
0: ఆ విధమైనటువంటి చూసుకుని మీరు తగినటువంటి యొక్క సాధన చేస్తే ఎంతైనా మీరు సాధిస్తారు.
1: విత్ దీస్ థింగ్స్ ఇన్ అవర్ వ్యూ, ఇఫ్ వీ అండర్టేక్ స్పిరిచువల్ ప్రాక్టీస్ వీ కెన్ రీచ్ ద గోల్.
0: కొంచెం మహమ్మడియన్స్ చూసండి, వాడు ఏమి చేయరు.
1: యు జస్ట్ కన్సిడర్ మహమ్మడియన్స్,
0: తపం చేయరు, భజన చేయరు, ఏమి చేయరు.
1: దే డోంట్ డూ ఎనీ పెనెన్స్, దే డోంట్ డూ ఎనీ భజన్, దే డోంట్ డూ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్.
0: ఒకటి మాత్రం వారు చేస్తుంటారు.
1: బట్ వన్ థింగ్ దే ఫాలో స్ట్రిక్ట్లీ,
0: అందరూ భగవంతుని భగవంతుని అని చెప్పి చెప్పుకుంటారు.
1: ఆల్ ప్రైజ్ ద లార్డ్, స్పీక్ ద నేమ్ ఆఫ్ గాడ్.
0: కాబట్టి నేను కూడా ఆ భగవంతుని పేరు చెప్పుకుంటుంటాను.
1: ఐ ఆల్సో ప్రే టు గాడ్, సేమ్ గాడ్.
0: అంతే చాలు.
1: దట్ ఈస్ ఎనఫ్.
0: దాని యొక్క జపం కింద కానీ తపం కింద కానీ తీసుకోకూడదు.
1: యు షుడ్ నాట్ కన్సిడర్ ఇట్ యాజ్ అ పెనెన్స్, యు షుడ్ నాట్ కన్సిడర్ ఇట్ యాజ్ అ మియర్ రెపిటీషన్.
0: కనుక మనం నిరంతరం కూడా దైవం పేరు చెప్తుంటే చాలు.
1: ఇట్ ఈస్ ఎనఫ్ ఇఫ్ ఐ థింక్ ఆఫ్ హిస్ మ్యాచ్లెస్ గ్లోరిఫైడ్ నేమ్.
0: మాకు ఒక్కడే ఉండేది, అల్లాహో అక్బర్.
1: ఓన్లీ వన్ గాడ్ ఎగ్జిస్ట్, అల్లాహో అక్బర్.
0: కనుక అతని కంటే గొప్పవారు ఎవరు లేరు.
1: దేర్ ఇస్ నో వన్ గ్రేటర్ దాన్ అల్లాహో అక్బర్.
0: ఆ ఒక్క నమ్మకం చేతనే వాడు గమ్యం చేరుతున్నారు.
1: విత్ ద టోటల్ ఫెయిత్ దే రీచ్ ది వేర్ గోల్.
0: కనుక మనం ఆ నమ్మకాన్ని ఒకటి పెట్టుకుని
1: విత్ దట్ ఫెయిత్,
0: నమ్మకం రెండు నయనంబులేని అందులో అవని ఎందు.
1: టుడే ఇన్ దిస్ వరల్డ్ పీపుల్ ఆర్ టోటల్లీ బ్లైండ్, హ్యావింగ్ లాస్ట్ బోత్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్.
0: కనుక మనము అంధకారంలో పడకూడదు.
1: వీ షుడ్ నెవర్ బి ఇన్ డార్క్నెస్.
0: ఉన్నాడో లేదు,
1: వీ షుడ్ నెవర్ డౌట్ వెదర్ గాడ్ ఎగ్జిస్ట్.
0: అందరూ ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు అనేటువంటి సత్యం రావటం చేత ఆ సత్యాన్ని మనం పట్టుకోవాలి.
1: వీ షుడ్ హోల్డ్ ఆన్, క్లింగ్ ఆన్ టు ద ఫీలింగ్ ఆఫ్ ద ట్రూత్ దట్ గాడ్ ఎగ్జిస్ట్, దట్ గాడ్ ఎగ్జిస్ట్, దట్ గాడ్ డ్వెల్స్ విత్ ఇన్ అస్.
0: కనుక ఆ విధమైనటువంటి నమ్మకాన్ని పెట్టుకుని మనం నామస్మరణ చేస్తుంటే అంత తానే తీసుకుంటాడు.
1: విత్ దిస్ టోటల్ ఫెయిత్ ఇఫ్ యూ రిపీట్ గాడ్స్ నేమ్ ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్.
0: కనుకనే మనము సరైనటువంటి నమ్మకం లేకుండా ఊరికి మనం జపం జపం చేస్తుంటే ప్రయోజనం ఉండదు.
1: వితౌట్ ప్రాపర్ ఫెయిత్ దేర్ ఇస్ నో యూస్ ఇన్ మియర్ చాంటింగ్ ఆర్ టేకింగ్ టు పెనెన్స్.
0: చాంటింగ్ చేస్తూ రావాలి.
1: యూ కెన్ చాంట్ రిపీట్ గాడ్స్ నేమ్,
0: కానీ చాంటింగ్ లోపల కూడా పెరుగు ముందు కూడా చూడకూడదు.
1: అండ్ యూ షుడ్ నాట్ డూ ఇట్ ఇన్ సచ్ ఎ వే యాజ్ టు ఎంటర్టైన్ ద బెనిఫిట్ ఆఫ్ డౌట్.
0: అంతర్వాణి యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలి.
1: వీ షుడ్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ది ఇన్నర్ వాయిస్.
0: అప్పుడే మనకు సరైనటువంటి ఆనందం కలుగుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ ట్రూ బ్లిస్.
0: ఫేమస్ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: చాలా మంది మా పిల్లలు కూడా ధ్యానంలో కూర్చుంటారు.
1: మెనీ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ సిట్ ఫర్ మెడిటేషన్.
0: కూర్చుంటారు కానీ ఏం చేస్తారో ఏమిటో అర్థం కాదు.
1: They sit and meditate. What they do, we don't understand.
0: Kani, manaku understanding ayyadu enti kustotamu kallu musukotamu.
1: What we understand by meditation is to simply sit with closed eyes.
0: Ee kuchunnatunti vaadu sariyainatunti manasutho kuchovali.
1: The one who sits for meditation should have concentrated mind.
0: Uttamota manam koralasindi okate.
1: What we should aspire for is only one.
0: Concentration is very important.
1: Concentration is most essential.
0: When
1: once when the concentration is total, all the rest of the things will be perfect. Therefore, we should sit for meditation in the correct posture.
0: కానీ చాలా మంది పద్మాసనం వేసుకుని చక్కగా కూర్చుంటారు.
1: Some sit in Padmasana in the correct posture.
0: Kani kurchuntaru gaani mind matram ishtamachinattu telipthadu.
1: Though they sit in Padmasana, mind goes about everywhere.
0: Kanaka mind ekkada kuda pampakoddu.
1: We should not allow our mind to go round.
0: Manasu eka sthanamlo pettinappude appudu neeku ekagratha kalugutundi.
1: When once the mind has got this single pointed attention, you can certainly attain. We should know this truth.
0: Truth is God.
1: Truth is God.
0: God is truth.
1: God is truth.
0: Truth is God.
1: Truth is God.
0: God is truth.
1: God is truth. So we should understand clearly the unity of these two. Of these two, truth is God and God is truth. Never entertain any doubt. Never argue. Just have a kind of love for a specific form of your chosen deity. It is not enough if you merely think. You should have total faith in the very existence of the divinity. Many people worship every day. Though they worship, they just do it mechanically. What they do not know themselves.
0: Keshavaya Maham.
1: See, Keshavaya Maham.
0: Narayana Maha Anantutran. Keshavayana Maha Keshavunne Tatsukovali.
1: They repeat so many names. For example, when once they Keshavayana Maha, they should think of Keshava only.
0: Prati okati kuda cheppina padamulaku taginatuvanti artham tetchukovali.
1: So whatever we say, we should know the meaning of every word.
0: Tatsukuntaru. Swami em chestuntadu?
1: You may be thinking, what is that Swami is doing? It's not enough if you merely love. You should teach the life of love clearly to everybody. Then only you will have the correct energy, the proper strength. You find so many bulbs here. Though there are so many bulbs, light is one. When this light is one, there may be any number of bulbs. Therefore, that we should understand the inner current, that is inner voice, antarvani. Therefore, it is the inner current, inner voice, which is the inner flow, undercurrent of all the words that said, of all the thoughts that have been thought over. When once we know this truth, we can certainly progress and advance spiritually. You can certainly mention, chant the name of the God of your choice. Then only there will be unity.
0: కనుక మీరు ఏదో పెద్ద దూరంగా వెళ్ళి సత్యమైనటువంటి ఎట్లుంటుందో చూస్తామని మీరు ప్రయత్నం చేయకండి.
1: Don't make an attempt to travel to long distances in search of truth.
0: Truth, truth.
1: Truth is truth.
0: ఎక్కడ చూసినా ఉంటుంది.
1: This truth is everywhere.
0: Truth is everywhere.
1: Truth is everywhere.
0: ఎక్కడ ఇక్కడ సత్యము.
1: Here is truth.
0: ఇదే సత్యము.
1: This is truth.
0: ఇదే సత్యము.
1: That is truth.
0: చెప్పుకుంటే అంతా సత్యమే.
1: Therefore, you find truth everywhere, all over.
0: కనుక భగవంతుడికి సత్యం లేనటువంటి ఒక రూపమే లేదు.
1: In fact, there is no place where there is no truth that is divine.
0: ఏ విధంగా చేసినా కానీ సరియే.
1: Whatever is done with this understanding,
0: మనం ఈ యొక్క దీన్ని గట్టి పట్టుకోవాలి.
1: And we should hold on to this fundamental principle of truth.
0: ప్రాచీన ఋషులందరూ కూడాను.
1: All the ancient sages, they have undertaken many spiritual paths. Finally, they could not repose faith in any one of those. They see their own reflection in every direction. Whatever they have done, all those are artificial.
0: ఆర్టిఫిషియల్ చేస్తే ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ యూజ్ బై ఫాలోయింగ్ దీస్ ఆర్టిఫిషియల్ మెథడ్స్?
0: కనుక మనం ఇలాంటి ఆర్టిఫిషియల్ పోకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ అడాప్ట్ దీస్ ఆర్టిఫిషియల్ ప్రొసీజర్స్.
0: హృదయానికి సంపూర్ణంగా తృప్తి కలగాలి.
1: Therefore, we should have satisfaction to our heart.
0: Heart ante physical heart kadu.
1: Heart means not the physical heart anyway.
0: Heart ante physical heart kadu. Tanu anetundi ante igalla.
1: Heart here means the I-ness. That I-ness at that self.
0: నమ్మకం పెట్టుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ టోటల్ ఫెయిత్ ఇన్ దిస్ సెల్ఫ్.
0: అది పెట్టుకుని మీరు చేయండి, తప్పక మీకు లభిస్తుంది.
1: విత్ దిస్ ఫెయిత్ ఇన్ ది ఆన్ ద సెల్ఫ్ యూ కెన్ ప్రొసీడ్ ఇన్ ఎనీ డైరెక్షన్, యూ విల్ బి సక్సెస్ఫుల్.
0: కానీ మీరు వింటుంటే ఏమి మీకు అర్థం కావటం లేదు. కానీ
1: టు అవర్ హార్ట్.
0: హార్ట్ అంటే ఫిజికల్ హార్ట్ కాదు.
1: హార్ట్ మీన్స్ నాట్ ది ఫిజికల్ హార్ట్ ఎనీవే.
0: హార్ట్ అంటే ఫిజికల్ హార్ట్ కాదు. తాను అనేటువంటి

0: You can proceed in any direction, you will be successful. As you listen, you may not be understanding. Unless you practice, you cannot understand totally. Not simply listen about it, you should also consume and know the taste.
1: ఈ విధంగా చేసుకుని ఒకదానికి ఒకటి తలుచుకొని కళాతోటి కన్ఫ్యూజన్ అయిపోయి డిప్రెషన్ అయిపోతుంటది.
0: బట్ వాట్ వీ డూ ఇస్ వీ గో ఆన్ మిక్సింగ్ అప్ థింగ్స్ మేకింగ్ ఎ మెస్ ఆఫ్ ఇట్ అండ్ ల్యాండ్ అప్ ఇన్ కన్ఫ్యూజన్.
1: అందులో ఈనాడు యువకులు అంతా కూడా ఈ మెడిటేషన్ అనేటువంటి చాలా చేస్తున్నారు.
0: మెనీ యంగ్స్టర్స్ ఆర్ ఫాలోయింగ్ మెడిటేషన్ టెక్నిక్స్.
1: మెడిటేషన్ అంటే ఏమిటి వాడికే అర్థం కాదు.
0: దే డోంట్ నో వాట్ మెడిటేషన్ ఈజ్.
1: ఏం చేస్తున్నాం మనము అనేటువంటిది అర్థం కాదు.
0: దే డోంట్ నో వాట్ దే ఆర్ యాక్చువల్లీ డూయింగ్.
1: నేను చేస్తున్న పని ఏమిటి?
0: వాట్ ఈస్ ఇట్ ఐఎమ్ డూయింగ్?
1: దీన్ని మెడిటేషన్ అంటారా?
0: కెన్ ఐ కాల్ ఇట్ మెడిటేషన్?
1: కాదు కాదు.
0: నో,
1: మెడిటేషన్ ఏమిటంటే ఒక్కదాన్ని తప్ప రెండవ దాన్ని మనం పట్టుకోకూడదు.
0: మెడిటేషన్ మీన్స్ సింగిల్ పాయింటెడ్ అటెన్షన్, టోటల్ అటెన్షన్ ఓన్లీ ఆన్ వన్.
1: పిల్లలారా,
0: స్టూడెంట్స్,
1: మీరు చక్కని ఆరోగ్యవంతులైపోయి ఆనందవంతులైపోయి దైవత్వాన్ని మీరు ఎంతైనా కూడా దివ్యదీతిగా భావించి మీరు సాధన చేయండి.
0: భగవాన్ బ్లెస్సెస్ యూ దట్ షుడ్ బి హేల్ అండ్ హెల్దీ, దట్ యూ షుడ్ బి బ్లిస్ఫుల్, దట్ యూ షుడ్ ప్రొసీడ్ స్పిరిచువల్ పాత్ అండ్ దట్ యుడ్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎవ్రీ వే.
1: ఇంతవరకు చేసినటువంటి కూడా వ్యర్థం కాలేదు.
0: ఆల్ దట్ యు హ్యావ్ డన్ టిల్ నౌ is not certainly not a waste.
1: కానీ అందులో ఏదో కొత్తదైనా కూడా నేను ఉంటుంటాను.
0: బట్ హౌఎవర్ యూ ఫైండ్ ఇట్స్ ఓన్ ఇంపాక్ట్ విత్ ఇన్ యూ.
1: ఇంతో అంతో లేకుండా మాత్రం పూర్తి పోదు.
0: సర్టన్లీ యూఆర్ లెఫ్ట్ విత్ సమ్ రిజల్ట్, ఈజ్ నాట్ టోటల్లీ ఇన్ వెయిన్.
1: ఆ విధంగా కొంచెం ఉన్నది అనేటువంటి నమ్మకాన్ని పెట్టుకుని సాధన చేయండి.
0: సో వీ షుడ్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ దట్ గాడ్ ఎగ్జిస్ట్, ఫుల్ ఫెయిత్ ఆన్ ఎగ్జిస్టెన్స్ అండ్ ప్రొసీడ్ హెన్స్ ఫోర్త్.
1: కనుక మీరు ఫెయిత్ చాలా ఇంపార్టెంట్.
0: సో ఫెయిత్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
1: నమ్మకం రెండు నయనమ్ములే లేని.
0: టుడే వీ హ్యావ్ లాస్ట్ బోత్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్.
1: అందులో అవని అందు.
0: టుడే ఇన్ దిస్ వరల్డ్ వీఆర్ కంప్లీట్లీ బ్లైండ్.
1: కంప్లీట్లీ బ్లైండ్ గా ఉంటుంటే కూడా మంచిదే.
0: వీఆర్ కంప్లీట్లీ బ్లైండ్, ఇట్ ఈస్ గుడ్ టు సమ్ ఎక్స్టెంట్.
1: కానీ కొన్ని సమయంలో అది బ్లైండ్ గా ఉంటుంది, కొన్ని సమయంలో అది దృశ్యంగా కనిపిస్తుంది.
0: సమ్ టైమ్స్ వీఆర్ బ్లైండ్, అట్ టైమ్స్ బ్లర్డ్ విజన్. దేర్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ షిఫ్టింగ్ ఫ్రమ్ వన్ పొజిషన్ టు అనదర్.
1: ఆ విధంగా మీరు షిఫ్టింగ్ పోకూడదు.
0: యూ షుడ్ నాట్ షిఫ్ట్ యువర్ విజన్ లైక్ దట్.
1: ఏకత్వంగా ఉంటుండాలి.
0: దేర్ షుడ్ బి వన్ వన్నెస్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
1: కానీ ఇది ఆ వ్యక్తిని బట్టి చెప్పవచ్చు.
0: దిస్ కెన్ బి స్టేటెడ్ at the individual level.
1: Kalki andarki oka suri poda pattaliki veedu kadu.
0: It is not make it, it is not possible to view it in a uniform way, in a uniform pattern.
1: Aa vyakti ikka sadhana dinamu etta undi ani gurtinchukoni danni daigalichuchitiga maarchukuntu pothe tappa anni vidhala phalatundi.
0: If the individual cognizes the procedure, method and the technique that he adopts, he can bring about proper alteration, modification and rectify thereafter.
1: Kaluka sir yeni cheyagalante veel lekapothe oka namasmaranam chesukuntukondi.
0: If it is not possible for you to do anything, at least do namasmarana, chant the glory of God.
1: Bhajan bina sukh shanti nahi.

0: ప్రేమ స్వరూపు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాటి ప్రపంచం యొక్క పరిస్థితులు మీకు తెలియనివి కాదు.
1: The present condition, the position of the world is very well known to you.
0: దైవాన్ని గురించి చెప్పుటకు ఏమాత్రం కూడా అవకాశం లేదు.
1: There is no scope to speak of the divine.
0: ధనమే దైవం బయ్యి.
1: Money is viewed as God.
0: మానవుని యందు ధర్మం అనేటువంటిది ఎక్కడ కనిపిస్తుంది?
1: Where can you expect righteousness to prevail?
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: దైవము ఒక్క ప్రేమకు తప్ప అన్య మార్గములలో తనకు గోచరించడు.
1: యూ విల్ నాట్ బి ఏబుల్ టు ఫైండ్ గాడ్ బై ఎనీ అదర్ పాత్ అదర్ దాన్ లవ్.
0: ప్రేమనే దైవము, దైవమే ప్రేమ.
1: లవ్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ లవ్.
0: అయితే ఈ ప్రేమ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుండాలి?
1: హౌ ఇస్ లవ్ యాజ్ యు ఫైండ్ ఇట్?
0: ప్రేమ అనగా ఏదో ప్రాపంచికమైనటువంటి విషయాల్లో, భౌతికమైన లౌకికమైన విషయాల్లో ప్రవేశించి దానిని ప్రేమించి వాటిని దాచుకోవటము, ఇది ప్రేమగా భావిస్తున్నారు.
1: వి కన్సిడర్ లవ్ in relation to worldly, ephemeral, transient, momentary objects and the material.
0: Vijjanama naraswarupam adhikam prachanna guptam dhanam. Ee naadu prati manavuni endukodanu guptamainatundi dhanam untundadi. Adi emiti? Jnaname dhanam.
1: In fact, there lies hidden the wealth of wisdom in everyone.
0: Itti paristhitulu yandu deenini daivam ani, deenini prakruti ani, deenini vibhajinchadaniki ee maatram kuda no avakasam undi.
1: Under these circumstances is not able to, possible to bifurcate, differentiate the divine and the nature.
0: Ee vyakti chusinappudikini taanu ప్రేమించేటువంటి యొక్క ప్రేమ కేవలం ఒక వస్తువుని గురించి కాదు, ఒక విషయాన్ని గురించి కాదు, కేవలం తన యొక్క స్వార్థాన్ని గురించి ప్రబోధిస్తూ వచ్చాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ నో వన్ లవ్స్ ఎనీ అదర్ పర్సన్ ఆర్ ఎనీ ఆబ్జెక్ట్ ఆర్ మెటీరియల్ ఫర్ దట్ మ్యాటర్. హీ లవ్స్ హిజ్ ఓన్ సెల్ఫ్, ద సెల్ఫిష్నెస్.
0: ఇటు స్వార్థపరమైనటువంటి యొక్క ప్రేమ దైవానికి ఏ రీతిగా మనం బోధించడానికి వీలవుతుంది?
1: When the love is totally selfish, how is it possible to teach about God?
0: కానీ నిజంగా విచారణ చేస్తే సెల్ఫ్లెస్ లవ్ అది నిజమైనటువంటి దైవత్వం.
1: Therefore, true divinity is reflected in the form of selfless love.
0: ఈ సెల్ఫిష్ లవ్ అనేటువంటిది పాపం మొదలుకొని పరమహంసల వరకు కూడాను ఒకటిగానే కనిపిస్తుండాలి.
1: లవ్ దట్ ఈస్ సెల్ఫిష్ ఈస్ క్వైట్ కామన్ రైట్ ఫ్రమ్ ద స్నేక్ టు ద నోబ్లెస్ట్ పర్సన్.
0: ఇట్టి పరిస్థితులు ఎందు ప్రేమను ఏ విధంగా భావించాలని వీలవుతుంది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు టీచ్ అండ్ స్పీక్ అబౌట్ లవ్ అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్?
0: నేను ఎల్లప్పుడూ కూడాను ప్రేమను గురించే బోధిస్తుంటాను.
1: భగవాన్ ఆల్వేస్ స్పీక్స్ అబౌట్ లవ్.
0: నాకు ఆ ప్రేమ తప్ప అన్య మార్గములు ఏవి నాకు తెలియదు.
1: భగవాన్ ఈజ్ నాట్ అవేర్ ఆఫ్ ఎనీ అదర్ పాత్ అదర్ దాన్ లవ్.
0: ఈ ప్రేమ కలిగినటువంటి మానవునకు ఏదైనా కూడా తాను ప్రేమించినటువంటి ఒక వస్తువే పరమాత్మ తత్వం అని ప్రబోధిస్తూ వచ్చాడు.
1: Therefore, the man with love will be able to visualize love on objects in a different perception dimension altogether.
0: Itti paristhitulu yendu premanu gurinchi ye vidhanga bodhinchali?
1: Under these conditions, how are we to learn about love?
0: ప్రతి మానవుడు కూడాను దేన్నో ఒకదాన్ని ప్రేమిస్తూనే ఉంటున్నాడు.
1: Everyone in fact loves one or other.
0: అయితే ఇది ప్రేమించ తగినది, ఇది ప్రేమించ తగినది అనేటువంటి నిర్ణయం చేసేటువంటి అధికారం ఎవరికి లేదు.
1: No one has any authority to decide that one deserves love, the other one does not deserve.
0: ఇట్టి పరిస్థితుల్లో యందు ప్రేమ తత్వాన్ని ఏ విధంగా విపరీతం చేయడానికి వీలవుతుంది?
1: The nature of love, how is it possible to comprehend and assimilate?
0: ఒక పిల్లవాడిని అడిగినప్పుడు నీకెవరిపైన ప్రేమ నాయన అని అడిగితే మా అమ్మగారిపైన ప్రేమ అంటారు.
1: If you ask a boy, whom do you love? He will say, I love my grandmother.
0: అయితే ఈ గ్రాండ్మదర్ను దేనికోసం ప్రేమిస్తున్నాడు?
1: How is it why he loves his grandmother?
0: ప్రపంచంలో ఎన్నో పదార్థాలు ఉన్నావు కదా, అందులోన ఒక గ్రాండ్మదర్ని ఎందుకు ప్రేమించటం?
1: The world is full of plenty and prosperity. Why is it this boy loves his grandmother?
0: సర్వత పాణిపాదం తర్వత వచ్చి శిరోముఖం సర్వత శృతమంలోకి సర్వమా ఉత్తిష్ఠతి.
1: God is present all over the universe. All his feet and hands and heads, ears are spread all over the cosmos.
0: అలాంటి పరిస్థితి లోపల దీన్ని ప్రేమించదగినది, దీన్ని ప్రేమించదగనిది అనేటువంటి నిర్ణయించేటువంటి అధికారం ఎవరికి లేదు.
1: Therefore no one has any authority to say that this is deserving and the one is undeserving for love.
0: కనుక ప్రేమనే దైవము, దైవమే ప్రేమ.
1: Therefore love is God, God is love.
0: ఈ గాడ్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుండాలి అనేటువంటి విచారిస్తే గాడ్ అనేది పేరు మాత్రమే ఉన్నది కానీ రూపం కనిపించదు.
1: గాడ్ వీ నో వెర్బలీ ఇన్ ఎ నేమ్ బట్ నో వన్ కెన్ సీ ద ఫార్మ్.
0: అయితే దీన్ని పట్టి ప్రేమించినప్పుడు, సాధించడానికి పొందుకున్నప్పుడు ప్రేమ అనేటువంటిది ఒక స్వరూపాన్ని పొందుతుంది.
1: హౌఎవర్ విత్ డిటర్మినేషన్ ఇంటెన్స్ ఎఫర్ట్ వన్ ఏబుల్ టు విజువలైజ్ లవ్ in a specific form.
0: Sarvata panipadam tar sarvata vashi shiromukam sarvata srutimalloki sarvama uttishtati.
1: God is present all over the universe, all over the cosmos, with all hands are his, all legs are his, all ears are his, all eyes are his.
0: Annanti endukunu prema anetundi samatvanga undinappudu deenini vadalatamu deenini prichicham.
1: When there is love as an underlying current, how can you deny anyone?
0: ఇది ఒక ప్రేమకు సరైనటువంటి అర్థం కాదు.
1: Therefore this sort of an attitude as to demarcate is not proper.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: మీరందరూ ప్రేమ స్వరూపులే.
1: You are all embodiments of love.
0: మీ అందరి యందు ప్రేమ ఉన్నది.
1: There is love latent in you.
0: కానీ ఈ ప్రేమను ఏ విధంగా మీరు పొందగలుగుతున్నారు?
1: బట్ హౌ ఆర్ యూ ఎక్స్పీరియన్సింగ్ దిస్ లవ్?
0: ఈ ప్రేమను వాక్యంతో చెప్పడం వీలు కాదు.
1: లవ్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్ బై వర్డ్ ఆర్ వెర్బలీ.
0: ఈ ప్రేమను మనం ఒక పరిస్థితిలో ఎందు అనుభవించి ఆనందం పొంది ఈ ఆనందం యొక్క స్వరూపమే ప్రేమ అని మనం చెప్పవచ్చు.
1: Therefore love can be experienced under certain special situations, conditions and the bliss that one derives thereby.
0: Kani ee prema tattvamu etuvantidi?
1: What is the nature of love?
0: Ee prema prati manavuni endukodanu untunnadi.
1: This love is immanent in everyone.
0: Kani okkokaru okka roopanni dharinchi danni premaga bhavistunnaru.
1: But each one will begin to assume a specific form and experience.
0: Taanu nirnayinchinatundi swarupame prema yokka swarupam ani bhavistunnaru.
1: He considers that love in totality is represented in the form of his thought.
0: Aithe ee vidhamainatundi yokka premanu manu ye vidhangaanu aalochinchalekapothunnam.
1: This sort of approach to love in a specific form will never help us to know the holistic view of love.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Prapanchamulo ప్రేమ అనేటువంటిది ఒక్కటి తప్ప ఇంకా చెల్లించినటువంటిది ఏ ఒక్కటి కూడా మాకు కనిపించడం లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ యూ డోంట్ ఫైండ్ ఎనీథింగ్ ఎల్స్ అదర్ దాన్ లవ్ విచ్ ఇస్ అన్షేకబుల్.
0: ఇది నిత్య సత్యమైనటువంటి యొక్క స్థిరమైనటువంటి యొక్క మార్గము.
1: దిస్ ఇస్ ఎన్ ఎటర్నల్ ట్రూత్, ఎ పర్మనెంట్ పాత్.
0: ఏ విధమైనటువంటి పరిస్థితి ఎందుకు కూడాను ఇది మెదలటానికి వీలు కాదు.
1: ఇన్ నో సిచ్యువేషన్ కెన్ యూ చేంజ్ ఇట్ ఆర్ మూవ్ ఇట్.
0: ఇది కేవలం ఒక మానవత్వం అయినటువంటి ఒక ప్రేమతత్వంకు మాత్రమే ఇది చిక్కుతూ ఉండాలి.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది హ్యూమన్నెస్, హ్యూమన్ క్వాలిటీ విచ్ విల్ హెల్ప్ అస్ టు ఎక్స్పీరియన్స్ దిస్ లవ్.
0: మనము కేవలము ఒక ప్రేమతత్వాన్ని కేవలం ఒక డివైన్ గా భావిస్తున్నాము.
1: We consider the nature of love as the very attribute of divinity.
0: ఈ డివినిటీ అనేటువంటిది ఎక్కడ ఉన్నది?
1: Where is divinity?
0: మానవుని యొక్క అంగములను ఏకత్వాన్ని పొందినప్పుడు ఇందులో మనకు గోచరమవుతుంది.
1: In fact, the divinity percolates all over the human body such that limbs work in perfect coordination and harmony.
0: ఈ యొక్క ఏకత్వమునందు ఈ డివినిటీ కనిపిస్తుంది.
1: In this coordination, oneness, you find divinity.
0: ఈ ఒకటాని ఎందు మాత్రమే ఒకటి కనిపించుతూ ఉన్నప్పుడు ఈ డివినిటీ అనేటువంటిది ఏమిటి?
1: If you just localize, narrow it down to a specific form, how can you call it divinity?
0: కానీ డివినిటీ అనేటువంటిది మనం ఒక పేరును పెట్టుకొని మనం భావించి ఆనందిస్తున్నామే కానీ ఈ డివినిటీకి ఒక విధమైనటువంటి రూపం లేదు.
1: In fact, we enjoy the divine by giving a name and a form. In fact, God is nameless and formless.
0: కనుక మనం ఒక్కొక్కదాన్ని ఒక్కొక్కటిగా నిర్ణయం చేసుకుంటే మనకి ఎక్కడ చూసినప్పటికీ ఉన్నది ప్రేమ ఒక్కటే.
1: Therefore, on inquiry, we will know that the same love is uniform, present everywhere.
0: ఇది మానవత్వంలోను తప్ప ప్రతి జీవతత్వమునందు కూడా ఉన్నది.
1: Not only in humanity, it is present in the very life principle of every organic being.
0: ప్రతి ప్రాణి ఎందుకూడను ఈ డివినిటీ నిరంతరము ఉంటుండాలి.
1: In every living creature, you find love existing.
0: కానీ ఈ డివినిటీలోనే ఎనిమిటీ కూడా ఉంటుండాలి.
1: But we also think of the enmity at times.
0: ఈ ఎనిమిటీ లోపలనే డివినిటీ లోపల ఒక విధమైనటువంటి ఒక ప్రేమతత్వం ఇమిడి ఉంటున్నది.
1: Therefore, when once we put under this enmity under check, we'll be able to know love in full.
0: కానీ ఈ ప్రేమతత్వం లోపల అన్నింటికంటే గొప్పది చాలా దివ్యత్వమైనటువంటి యొక్క భావము.
1: But in the nature of love, the supreme thing is the divine love.
0: దీనిని మనం ఏ రీతిగా చూపగలము?
1: How do you demonstrate supreme divine love?
0: మనం అనుభవించి ఆనందించి దీన్ని అందరికీ అనుభవించేయాలి.
1: This divine supreme love can only be experienced, shared blissfully.
0: ఈ డివైన్ సుప్రీం లవ్ అనేటువంటిది కేవలం సుప్రీం అనేటువంటిది అందుకనే ఇది చేరుతూ ఉంటుండాలి.
1: Therefore, the divine love is utmost, topmost, ultimate, supreme.
0: దీనిని అనేక రకములుగా భగవద్గీత ఎందుకు కూడాను అనేక రకములుగా వర్ణిస్తూ వచ్చారు.
1: భగవద్గీత ఆల్సో రిఫర్ టు దిస్ లవ్ in various dimensions.
0: Sarvata Panipadam Tat Sarvatam Chi Siramukam Sarvata Sutiman Loki Sarvama Uttishtati.
1: That the divinity is present in everyone as all hands, the feet, ears and eyes are his.
0: Aite dinni manam ye vidhanga peru pettalanante andariki okkoka rakamainatundi perlu untunnayi.
1: How are we to name it? Each one of us has a name, in fact.
0: పేరు ఎన్ని పెట్టినప్పటికీ పదార్థం మాత్రం ఎప్పటికీ మారదు.
1: Nomenclature might vary, but the material will never change.
0: నగలు ఎన్ని చేసుకున్నప్పటికీ బంగారు ఎప్పటికీ ఒకటిగానే ఉంటుంది.
1: Jewels may be many, but gold is one.
0: ఈ గోల్డ్ అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది?
1: Where from you got this gold?
0: ఇది అన్ని కూడా భూమి నుండే పుట్టినవి.
1: In fact, you all get them from the Mother Earth.
0: కనుకనే దైవం కూడాను ఈ మానవత్వాన్ని పుట్టినాడు.
1: Therefore, God is in human form.
0: దైవం మనుష్య రూపేణ.
1: God takes a human form.
0: ఇది మనం ఎట్లా చూపించాలంటే ఎవరు చూసినా కూడాను దైవమే.
1: Therefore in reality everyone is divine.
0: ఈ అన్ని శిరస్సులు కూడాను దైవం యొక్క శిరస్సులే.
1: All heads are his.
0: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద.
1: Therefore God is described as multifaceted, multidimensional cosmic personality.
0: దీన్ని మనము సరైనటువంటి రీతిలో చూపించాలంటే ట్రాన్సెండెంటల్ అనేటువంటి దీంట్లో ఒక విధమైనటువంటి ప్రేమ ఒక ఈవిడి ఉంటుండాలి.
1: Therefore divine is transcendental. The transcendental love speaks of divinity.
0: ఆ డివినిటీని మనం ఎట్లా అనుభవించాలంటే కేవలము ఒక నిశ్శబ్దంతో ఏకాంతమైనటువంటి భావంతో మనం అనుభవించాలి.
1: Therefore the divine supreme love can be experienced in solitude, in aloneness, in total silence.
0: కానీ ఈ టోటల్ సైలెన్స్ లోపల చాలా పవిత్రమైనటువంటి ఒక శక్తి ఇమిడి ఉంటున్నది.
1: There is sacred power hidden in the depth of silence.
0: దానికోసమని మనము నోరు ఇచ్చినటువంటిది మాట్లాడటం కోసం కాదు.
1: The mouth is gifted not merely for speaking.
0: ఈ మాట్లాడ కోసం ఇచ్చినటువంటి నోరును మనం అనేక రకములుగా ఉపయోగపెడుతున్నాము.
1: In fact, the tongue is utilized for gossip and the tall talk.
0: కాన మనము సైలెంట్ గా ఉంటుండాలి.
1: Therefore, we need to maintain silence.
0: పూర్వపు ఋషులందరూ కూడాను మౌనము అని పెట్టారు.
1: Ancient sages observed silence.
0: ఈ మౌనం అంటే ఏమిటి?
1: What is silence?
0: వాగ్బంధన చేయటము.
1: Refraining from talk is silence.
0: కానీ ఈ వాక్కు లోపల ఏమాత్రము లేదు.
1: In fact, it is not so.
0: ఈ వాక్కు మించినటువంటిది మరొకటి ఉంటుండాలి.
1: Beyond this, there is a higher level of silence.
0: Transcendental అనేటువంటి పదమునకు అనేక అర్థములు కూడా ఉంటున్నాయి.
1: When once we say it is transcendental, it has got different meanings and interpretations.
0: ఈ transcendental ప్రతి మానవుని యందు కూడా ఉంటుంది.
1: This transcendental supreme love is present in everybody.
0: అది ఏ రీతిగా నీవు గమనించగలవు?
1: How can you observe this?
0: అది కేవలము నీ మౌనం ద్వారా, నీ యొక్క ఏకాంతమైనటువంటి ఒక ప్రేమ ద్వారా దీన్ని రియలైజ్ చేసుకోవచ్చును.
1: The transcendental divinity can be observed only in solitude and utter silence.
0: దీనికి ఒక విధమైనటువంటి వర్ణన లేవు.
1: In fact, it doesn't need any narration.
0: ఏ వర్ణన కూడా లేనటువంటిది అవర్ణించుకోవచ్చు అని అలాంటి పరిస్థితి లోపల దీన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Therefore, divinity is beyond comprehension, narration, description or verbal expression.
0: నీ ఒక పదార్థాన్ని తీసుకుంటే ఇది ఏ విధంగా ఉండాలని చెప్తే దానికి ఆ విధంగా రూపం వస్తుంది.
1: In fact, the material object can be viewed in a definite form.
0: మెటీరియల్ ఆబ్జెక్షన్ కేవలం ఒక విధమైనటువంటి ఒక మన మనోభావం నుంచి రూపొందుతుంది.
1: ఇట్ ఈజ్ ఓన్లీ ద థాట్ దాట్ విల్ గివ్ ఎ డెఫినెట్ ఫార్మ్ అండ్ నేమ్ టు ద మెటీరియల్ ఆబ్జెక్ట్స్.
0: కానీ ఇది అన్నింటికీ సమన్వయమవుతుంది.
1: వీ విల్ ఆల్సో ఫైండ్ ఎ యూనిఫైయింగ్ ఫ్యాక్టర్ ఇన్ ఆల్ దీస్.
0: కనుక మనం నిజంగా మనం భగవంతుని తత్వాన్ని గుర్తించుకోవాలంటే మౌనంలోనే గుర్తించాలి.
1: టు ఎక్స్పీరియన్స్ గాడ్ It is possible only in the depth of silence.
0: ఈ సైలెన్స్ లోపల కూడాను సరైనటువంటి తత్వము మనం గుర్తించాలి.
1: We should know the true nature, the proper way of observance of silence.
0: True nature అంటే ఏమి? దీనికి ఇంకొకటి అంట్రూత్ ఉంటుందా?
1: When once we say it is true nature, is there anything like untruth?
0: కనుక ఇది true nature.
1: Therefore, it is truth of truth.
0: సూచనంతా కూడాను truth.
1: So what all that you see is truth.
0: ఎక్కడ చూసినప్పటికి ఈ ట్రూత్ మనకు కనిపిస్తూ ఉంటుంది.
1: Therefore it is only truth that exists.
0: కానీ కనిపించేటువంటి ఒక పదార్థం మనము నమ్మలేకపోతున్నాము.
1: But we are not able to believe all that we see.
0: దానిని సైలెన్స్ తో కన్నులు మూసుకుని విచారం చేస్తే అందులో మనకు అర్థమవుతుంది.
1: With eyes closed, with thorough inquiry, in solitude and silence, we can understand its depth.
0: దీన్ని మనం సరైనటువంటి పదంతో వినియోగించుకోవడానికి వీలు లేదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎక్స్ప్రెస్ వెర్బలీ బై ఎనీ వర్డ్స్.
0: కనుక మనం పరమాత్మని తత్వాన్ని మనం తోడి తోడి కనిపించడానికి వీలు కాదు.
1: దేర్ఫోర్ మియర్ ఎక్స్ప్రెషన్ విల్ నెవర్ హెల్ప్ అస్ టు ఎక్స్పీరియన్స్.
0: సూచన అంతా కూడా పరమాత్ముడే.
1: Therefore, what all that you see is divine.
0: Vinnadantayu Paramatmude.
1: All that is heard is divine.
0: Unnadantayu Paramatmude.
1: It's only God that exists.
0: Daniki ye peru pettavachunu, ye roopam tiddavachunu.
1: What name you give him, what form you can think of.
0: Kanuka manaku roopanamanni pettadaniki manaku ye matram adhikaram ledu.
1: Therefore, we cannot give a specific name and a form to God.
0: Kanuka గాడ్ అనేటువంటిది కేవలం ఒక విధమైనటువంటి పదం మాత్రమే మించింది కాని రూపం కనిపించడం లేదు.
1: Therefore God is a term here, a word, but you don't see any form.
0: దీన్ని మనము ఆనందంలో ఉంచినప్పుడు ఈ ఆనందం అనేటువంటిది ఒక గాడ్ గా కనిపిస్తుంది.
1: Therefore in a blissful state we will experience that God is bliss.
0: కనుక నిత్యానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గణతత్వం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వది సాక్షిభూతం.
1: Therefore the divinity is non-dual, ethereal, the ultimate objective of life, the only existence, the sustaining principle, unpolluted, blemishless.
0: ఇందులో దేంట్లో మనం ప్రవేశించినప్పటికీ దాని యొక్క రూపం మనకు కనిపిస్తుంటాయండి.
1: Therefore in any form we can experience the divinity.
0: Prema sarupulara,
1: embodiments of love.
0: Dinni gurtinchadaniki manam prayatninchadam chala porapatu.
1: No effort will help us to know the divinity. It is a mistake to think so.
0: Manam nishabdamuga dannu praveshinchi dannu aanandanga anubhavinchali.
1: It is only silence that will help us to experience the divinity blissfully.
0: Kanukani silence is gold annaru.
1: So it is said, silence is gold.
0: Gold is God annadu.
1: And this very gold is God.
0: Kanika ee God anetundi ye vidhanga untundalante anni roopalona untundali.
1: God takes upon himself all forms.
0: Anni roopamulu kodanu daivame.
1: All forms are his.
0: Vedam anni vidhara bodhisthu vachindi.
1: Vedam teaches the same principle.
0: Sahasrasicha purushah anni kodanu sahasramainatundi.
1: He says that God is multidimensional. Has so many forms and names.
0: Okka bangaratho enno nagalu chesinattuga.
1: Just as you make so many jewels out of the same gold.
0: Okka daivame ani roopamlo pondutunnadi.
1: The same God takes upon himself many forms.
0: Kanuka daivanni viswasincheyatam lekapoyinappatikini daivam anedi okati unnadi aneetundi okka namakamaina maniyandi kaligali.
1: Therefore we should see that we have faith in God.
0: Aithe మనము దానిని చూడటానికి ప్రయత్నించకపోతే తప్ప కనిపిస్తుంది.
1: ఇఫ్ యూ ఎంక్వైర్ ఇన్వెస్టిగేట్ యూ విల్ బి ఏబుల్ టు సీ హిమ్.
0: ఎన్నో మంది అనేక మంది సాధన చేసి అనేక సాధనలో ప్రవేశించి తద్వారా ఆ దివ్యత్వమైనటువంటి యొక్క మౌనత్వాన్ని తప్పక దర్శించారు.
1: ఆస్పిరెంట్స్ అండ్ సీకర్స్ ఇన్ ద పాస్ట్ కుడ్ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ ఇన్ ద డెప్త్ ఆఫ్ సైలెన్స్.
0: ఈ సైలెన్స్ లోపలనే ఎన్నో విధమైనటువంటి యొక్క రూపాలు కనిపిస్తుంటాయి.
1: ఇన్ సైలెన్స్ యూ విల్ బి ఎక్స్పీరియన్సింగ్ ద మల్టీ డైమెన్షనల్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ.
0: చూడు, అక్కడ ఏదో కనిపిస్తూ ఉంటుండాలి.
1: యు సీ ఎ డిఫరెంట్ ఫార్మ్ అట్ ఎ డిస్టెన్స్ ఫ్రమ్ హియర్.
0: దాని రూపం ఎట్లా ఉంది?
1: వాట్ ఈస్ ఇట్స్ ఫార్మ్ నౌ?
0: కేవలం డైమండ్ రూపంలో ఉంటుండాలి.
1: ఇట్ హ్యాస్ ద ఫార్మ్ ఆఫ్ ఎ డైమండ్.
0: కానీ డైమండ్ అనేటువంటిది ఏమిటని వజ్రం అంటున్నారు.
1: సే ఇట్ ఈస్ ద డైమండ్ యాజ్ యూ నో.
0: దానిని సంస్కృతం లోపల ఇంగ్లీష్ లోపల కూడా డైమండ్ అన్నారు.
1: డైమండ్ షుడ్ బి ఎక్స్ప్లెయిన్డ్ దిస్.
0: మనసును నాశనం చేయాలి.
1: దేర్ఫోర్ ద మైండ్ హ్యాస్ గాట్ టు బి చేంజ్.
0: మనసు ఉండినంత వరకు కూడాను ఏ స్వరూపము కానరాదు.
1: దేర్ఫోర్ ద విత్డ్రాల్ ఆఫ్ ద మైండ్ విల్ హెల్ప్ అస్ టు ఎక్స్పీరియన్స్ ద డివినిటీ.
0: మనసు అనేటువంటిది అన్ని చోట్ల అందరి ఎందుకు కూడాను ఉంటున్నది.
1: మైండ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్ ఎవ్రీవేర్.
0: మనస్ ప్రాబ్లం అనగా మనస్సు అనేటువంటిది ఒక స్వరూపం కాదు.
1: Mind has no specific form.
0: అటువంటి మైండ్ కు మనం ఎంత డైమండ్ అన్నారో ఇది సరైనటువంటి అర్థం కాదు.
1: Therefore you cannot call this mind a diamond.
0: ప్రపంచము లోపల మనం ప్రతి విషయాన్ని కూడాను విచారణ చేస్తున్నాము.
1: We research and investigate every material object in this world.
0: నా ఉద్దేశం లోపల దీన్ని విచారణ చేస్తే మనకు లభ్యం కాదు.
1: Bhagavan says mere investigation will not help you to experience
0: ఒక స్వరూపాన్ని నీవు కలిగించుకో.
1: Have one specific form of your choice.
0: ఆ స్వరూపంలోనే నీ మనసును ఇమిడ్చుకో.
1: and see that your mind merges in the form of your taste.
0: అప్పుడు మనసంతా కూడాను ఆ యొక్క స్వరూపాన్ని పొందిపోతుంది.
1: Therefore the form will completely encompass the whole range of your mind.
0: ఆ మైండ్ ఏ స్వరూపాన్ని పొందుతుందో అదే దైవత్వంగా భావించు.
1: And the mind vanishes reflecting the form of your choice and the taste.
0: చరిచరణకు మారేటువంటిది మనసు మనసు కాదు.
1: Therefore the mind should not change moment to moment.
0: కానీ మనసు ఈనాటికి అన్ని విధాలా చలిస్తూనే ఉంటుండాలి.
1: బట్ టుడే ద మైండ్ ఈజ్ వేవరింగ్.
0: ఇలాంటి చలించేటువంటి మనసును మనం ఆధారం తీసుకోకూడదు.
1: వీ కెనాట్ రిలై ఆన్ దిస్ వేవరింగ్ మైండ్.
0: చలించినటువంటి యొక్క దానిని మనం దృఢంగా నమ్మాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ హ్యావ్ ఎ కాన్సన్ట్రేటెడ్ స్టడీ మైండ్.
0: చూడు అది అక్కడ కనిపిస్తుండాలి. ఆ కనిపించేటువంటి దాన్ని నువ్వు ఏమాత్రము మార్చుకోక కన్నులు మూసుకొని దాన్ని నీవు స్మరిస్తున్నా.
1: As you see a form at a distance, close your eyes, ponder over it, ruminate upon the form.
0: Adi chudu ekkada ekkadano pothundadi.
1: You find it moving to distances.
0: Ekkada tirinappudiki ni tirigi akkadike vastundadi.
1: It might move anywhere, but it comes to its original place.
0: Kaani place nu maatram maarchadam ledu.
1: But it doesn't change its name, identity.
0: Adi nijamainatundi daivathvamu.
1: That is the true divinity.
0: He divinity anetundi dani peru pettukunnaru kaani english lo daniki em maatram kuda nu artham kanipinchadam ledu.
1: Though we give the name divinity, but we don't understand its meaning.
0: Kaani divinity ante emti?
1: What is divinity then?
0: Ekam eva advitiyam brahma.
1: The only one without the second is brahma.
0: Ekatma brahma.
1: It is only God who is one.
0: Okkate manaku undedi.
1: Only one that exists.
0: దీనికి ఎన్ని పేర్లు పెట్టుకున్నా కానీ అది కాదని చెప్పదు.
1: You may give any number of names, it will never disown or deny.
0: చూడు అక్కడ కనిపిస్తుండాలి.
1: You find it there.
0: అనేక శిరస్సులు ఉంటున్నాయి.
1: So many heads are here.
0: అనేక హస్తములు ఉంటున్నాయి.
1: So many hands.
0: అనేక నేత్రములు ఉంటున్నాయి.
1: So many eyes.
0: అన్ని నేత్రములతో చూసేటువంటిది ఎక్కడ కనిపిస్తుంది మీకు?
1: Well, when you have got so many eyes and forms, well, how do you know the unity one?
0: కనుకని సహస్రశేష పురుష సహస్రాచ సహస్రపాద్.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ సెడ్ ఆల్ హెడ్స్ ఆర్ హిస్, హ్యాండ్స్ ఆర్ హిస్, ఐస్ ఆర్ హిస్, ఫీట్ ఆర్ హిస్.
0: ఎక్కడ చూసినప్పటికీ కనిపించేది ఒక్కటే ఒకటి.
1: యు మే సీ ఎనీవేర్, ఇట్స్ ఓన్లీ వన్ థింగ్ దట్ ఎగ్జిస్ట్.
0: దానిని మీరు ఒకే మనసుతో పట్టుకోండి.
1: కాన్సన్ట్రేటెడ్ ఆన్ ఇన్ ఫుల్ అటెన్షన్.
0: ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది మనము ఏదో ఇన్ ఇంగ్లీష్ పదాలు పెట్టుకుంటున్నాం కానీ దీనికి అది సరైనటువంటి పదం కాదు.
1: In fact, the concentration is the usual term that we apply, but it does not reflect its true meaning.
0: కనుక ఇది అన్నింటికీ గొప్పది ఒకటే ఒకటి.
1: There's one great primordial principle above all these.
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపినం.
1: That is attributeless, the nameless, the spotless, immortal, nectarine, non-dual.
0: కనుక అలాంటి తత్వం నీ చేతి ఎందే ఉంటున్నది.
1: అండ్ దట్ వెరీ నేచర్ ఈజ్ రైట్ నౌ ఇన్ యువర్ గ్రిప్.
0: నీ చేతి ఎందు నీవు చూడుకోలేకుండా ఎక్కడెక్కడో పోయి వెతుకుతున్నావు.
1: వెన్ దట్ ఈస్ యువర్ వెరీ ట్రూ నేచర్ యూఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ ఇట్ ఎల్స్వేర్.
0: నీ మనసునందున్నటువంటి యొక్క తత్వమే నీకు బహిర్ముఖంగా కనిపిస్తుండాలి.
1: ఇట్ ఈస్ ఓన్లీ యువర్ ఫీలింగ్స్ దట్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
0: దీన్ని ఇమాజినేషన్ అంటారు.
1: దిస్ వాట్ ఈస్ కాల్డ్ ఇమాజినేషన్.
0: నీ ఎందున్నటువంటి దాన్ని నీవు ఇమాజినేషన్ చేసుకోకుండా దాన్ని చుట్టూ పో.
1: You cannot go by your reflections, by way of imagination. Go on investigating.
0: Reflection, reaction, resound.
1: The whole world is full of these three: reaction, reflection, resound.
0: ఈ మూడు కలిసి ఒక్కటే.
1: In fact, all the three are one.
0: ఆ రియాక్షన్ అనేటువంటిది దీని యొక్క ప్రభావమే.
1: And the reaction is the effect of the action.
0: కానీ ఈ రియాక్షన్ అనేటువంటిది దీని యొక్క ప్రభావం చేతనే రిఫ్లెక్షన్ గా మారుతుండాలి.
1: And this reaction will also take you to other state of reflection of the object.
0: ఆ రియాక్షన్ రియాక్షన్ రెండు కూడా చూడకోకుండా నీవు రియాలిటీని నువ్వు మనసులో పెట్టుకో.
1: Therefore keep that reality, the divinity, in your attention, in your view, beyond reaction, reflection, disown.
0: కనుక ఇది ఒక్క నిమిషంలో మీకు గోచరం అవుతుంది.
1: In a moment of time you can experience the divinity.
0: కానీ ఇటు దానిని మీరు అంగీకరించటం లేదు.
1: But you are not prepared to accept this one.
0: మనకు కావాల్సింది ఒక్కటే ఒకటి.
1: In fact, what we need is only one.
0: అది ఏ దైవం?
1: That is God himself.
0: ఎక్కడ చూసినా కనిపించేది అది ఒక్కటే.
1: Only God who is present everywhere.
0: కనుక అతి ఏకత్వమైనటువంటి యొక్క తత్వాన్ని మనం హృదయంలో రూపించుకోండి.
1: That unity, that oneness of the divinity is present in everyone's heart.
0: ఆ ఏకత్వం అనేది లేకపోతే ఈ అనేకత్వం అనేటువంటిది మనకు అర్థమే కాదు.
1: Without this underlying unity, oneness, you cannot know the multiplicity, the plurality of nature.
0: కనుక నేచర్ అనేటువంటిది కేవలం ఒక క్రీచర్.
1: The nature is full of creatures.
0: Creature.
1: I'm sorry, I stand corrected. Nature is the preacher.
0: ఈ ప్రీచర్ అనేటువంటిది దానిని మనం ప్రీతిగా అనుభవించాలి.
1: Let us have this preacher, the nature, in our attention.
0: కనుకనే అతి ప్రీచర్ అనేటువంటిది మన హృదయంలోనే పుట్టుతుండాలి.
1: Therefore, the nature of the preacher is present in one's own heart.
0: మన ఎందే పుట్టి, మన ఎందే పెరిగి, మన ఎందే లీనమైపోతుండాలి.
1: The preacher, the nature, is born right from the beginning, grows over a period of time.
0: కనుక అది ఎక్కడికన్నా మరి పారిపోదు.
1: It will never run away from you.
0: అట్టి ప్రీచర్ ను మనం ఎప్పుడు కూడా హృదయంలో ఉంచుకోవాలి.
1: The preacher who is present within you has got to be looked after within.
0: ఆ ప్రీచర్ కు సంస్కృతం లోపల అనేక పేర్లు ఉంటున్నాయి.
1: In Sanskrit, the preacher has so many names.
0: ఈ ప్రీచర్ అనేటువంటిది ప్రీతిలో కనిపిస్తుంది.
1: And this preacher you will be finding in the nature.
0: ప్రీతిలో కనిపిస్తుంది.
1: This preacher you will be able to experience with preeti or love.
0: ఈ ప్రేమతత్వాన్ని మనం ఎంతవరకు పెంచుకుంటే మనం అంత త్వరగా దైవత్వానికి చూడగలము.
1: ద మోర్ ఆఫ్ ప్రీతి ఆర్ లవ్ యూ హ్యావ్ యూ విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ గాడ్.
0: ఒక్క క్షణం లోపల కూడాను దాన్ని మనం గుర్తించవచ్చు.
1: ఇన్ ఎ మూమెంట్ యూ కెన్ రికగ్నైజ్ అండ్ ఎక్స్పీరియన్స్.
0: చూడు, మధ్య లోపల కనిపిస్తూనే ఉంటుండాలి.
1: దేర్ ఇన్ ద మిడ్స్ట్ ఎట్ ఎ డిస్టెన్స్ యూ ఫైండ్ ఇట్.
0: కన్నులు కనిపిస్తున్నాయి.
1: యు సీ ది ఐస్.
0: హస్తములు కనిపిస్తున్నాయి.
1: హ్యాండ్స్ ఆర్ సీన్.
0: నడిచేటువంటి పాదములు కనిపిస్తున్నాయి.
1: దట్ వాక్ ఆర్ సీన్.
0: అన్ని కనిపిస్తూనే ఉన్నాయి.
1: ఆల్ ఆర్ సీన్ ఫ్రమ్ హియర్.
0: దాన్ని నీవు తప్పక పట్టినప్పుడు తప్ప అది నీ హృదయంలో ప్రవేశిస్తుంది.
1: దెన్ వన్స్ యూ గ్రాస్ప్, యూ కెన్ కంటైన్ దెమ్ ఆల్ ఇన్ యువర్ హార్ట్.
0: నీ దేహమునందు ఉన్నటువంటి భేదములు పూర్తి నిర్మూలన చేసుకో.
1: సీ దట్ దేర్ విల్ బి నో డిఫరెన్సెస్ ఇన్ యూ.
0: కానీ ఆ డిఫరెన్స్ ను నువ్వు వేరు చేయకుండా పోయినప్పటికీ ఇది నీకేమాత్రము కనిపించదు.
1: ఇఫ్ యూ డు నాట్ గివ్ అప్ ద డిఫరెన్సెస్ వేరియేషన్, యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ ద యూనిటీ.
0: కనుక మనం ఒకదాన్ని పెట్టుకున్నప్పుడు అనేకం వచ్చినప్పటికీ ఈ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించాలి.
1: దేర్ఫోర్ ద హోల్ వరల్డ్ యూనివర్స్ మే బీ ఆఫ్ మల్టిప్లిసిటీ, బట్ వీ షుడ్ నో ద యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: కనుక మీరు ఒక క్షణం లోపల దైవాన్ని చూడాలంటే ఒక క్షణం లోపలనే కనిపిస్తుంది.
1: ఇఫ్ యూ వాంట్ టు సీ గాడ్, ఇన్ ఫ్యాక్ట్ యూ కెన్ సీ హిమ్ ఇన్ ఎ మూమెంట్ ఆఫ్.
0: కానీ ఆ కనిపించేటువంటి దైవత్వం అనేటువంటిది మీకు అర్థం కావటం లేదు.
1: బట్ యూఆర్ నాట్ ఏబుల్ టు నో దట్ యూ సీ ద డివైన్ గాడ్ ఓన్లీ.
0: కానీ దీన్ని అర్థం చేసుకోవాలంటే నీకు లోపల ఉన్నటువంటి భావాన్ని పూర్తి మార్చుకోవాలి.
1: To know, to experience this, you have to change your thoughts.
0: మనం కంటి అద్దాలు వేసుకున్నప్పుడు ఆ అద్దాలు రంగును బట్టి అన్ని మనకు కనిపిస్తుంటాయి.
1: As is the color of the glass, so will be the color of the scene that you see.
0: కనుక నీవు ఆ కలర్ ఆఫ్ గ్లాసెస్ ను మార్చేసేసి.
1: Therefore, change the colored glasses.
0: ఏ అద్దాలు కూడా లేకుండా నీకు రియల్ అలాగే సాక్షాత్ ప్రతిబింబమైనటువంటి ఒక రూపాన్ని నువ్వు చూసుకో.
1: Without wearing colored glasses, see the reality all by yourself.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ఈ ప్రేమను ఒకదాన్ని నువ్వు గట్టికి పట్టుకో.
1: క్యాచ్ హోల్డ్ ఆఫ్ దిస్ లవ్ ఫర్మ్లీ.
0: ఆ ప్రేమ చేతని సర్వము నువ్వు చూడగలవు.
1: విత్ దిస్ లవ్ యూ విల్ బి ఏబుల్ టు సీ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: సర్వ ప్రదేశం కూడా ప్రయాణం చేయగలవు.
1: యూ విల్ బి ఏబుల్ టు ట్రావెల్ రీచ్ అక్రాస్.
0: నీతో పాటు అది కూడా ప్రతిబింబంగా వస్తుంటుంది.
1: అండ్ ది లవ్ విల్ ఫాలో యూ లైక్ షాడో రిఫ్లెక్షన్.
0: కనుక ఇది కేవలం ఒక రిఫ్లెక్షన్ రియాక్షన్ రిసౌండ్ కాదు.
1: ఇట్స్ నాట్ మియర్లీ లిమిటెడ్ టు రిఫ్లెక్షన్ రియాక్షన్ రిసౌండ్.
0: ఇది రియాలిటీ.
1: This love is the reality.
0: మనం చూస్తూ ఉంటే ఎంత కాలమైనా కూడా చూస్తూనే ఉండొచ్చు.
1: You can, if you are watchful of this love, you can continue to witness it.
0: కనుక మీరు మొట్టమొదట స్థిరత్వాన్ని పెంచుకోండి.
1: So develop this stability first.
0: ఈ స్థిరత్వాన్ని పెంచుకుంటే అన్ని కూడా మీలో పెరిగిపోతాయి.
1: If you are steady, you'll be able to accomplish the rest.
0: ఈ స్టడీ అనేటువంటిది ఎట్ట మీరు చేయాలి?
1: How can you be steady?
0: ఒక్క మాటను ఒక్క బాటను ఒక్క విధమైనటువంటి రూపంతో స్థిరం చేసుకోవచ్చు.
1: Be steady in your own path, in your own chosen form. So endearing.
0: ఈ చర్మ చచ్చువులకంతా కనిపించేదంతా కూడాను ఏదో కనిపిస్తుండదు అనుకుంటున్నాం.
1: we just dismiss it because things are seen with the physical naked eye.
0: ఈ చర్మ చచ్చుడు కాదు మనకు కావాల్సింది.
1: It's not the physical naked
0: eye. జ్ఞాన చచ్చుడు కావాలి.
1: It is the wisdom eye that's important.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీ ఎదురుగా కనిపించేటువంటి ప్రతి వ్యక్తి కూడాను మీకు దైవంగా భావించండి.
1: Consider everyone as divine, whosoever.
0: అందరూ దైవ స్వరూపులే అని భావించు.
1: Feel that all are divine.
0: ఈ తల్లి, తండ్రి, సిస్టర్, బ్రదర్ అందరూ కూడా దైవ స్వరూపులుగా భావించు.
1: Your mother, father, sister, brothers, all are divine.
0: అందుకోసమని త్వమేవ మోదాచ పితాస్వమేవ త్వమేవ బంధుస్య సకత్వమేవ త్వమేవ గర్వం మమ దేవ దేవాలి.
1: Therefore we say, O God, you are my mother, you are my father, you are my teacher, you are my brother, you are my sister, you are my friend.
0: అన్ని కూడాను ఒకరిగానే భావించుకో.
1: So all are divine, have this feeling.
0: దేనిపైన కూడా నువ్వు డౌట్ నీవు పెట్టుకోవద్దు.
1: Do not doubt any.
0: ఈ డౌట్ అనేటువంటిది రావటం చేతనే అనేక విధాల మనము మనసును అయోమయమైపోతుండాలి.
1: Because of so many doubts we are confused.
0: ఈ డౌట్స్ కు అవకాశం ఇవ్వకూడదు.
1: Never give any scope for doubts.
0: నిజంగా నన్ను అడుగుతూ ఉంటారు చాలా మంది.
1: Many approach భగవాన్ అండ్ ఆస్క్ హిమ్.
0: కానీ నేను చెప్పేది ఒకటే, నీ యొక్క నమ్మకమైనటువంటి ఒకదానిపైన ఉంచుకో.
1: భగవాన్ ఆల్వేస్ టెల్స్ హిమ్, హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఆన్ వన్.
0: అప్పుడు ఏది నీకు కనిపిస్తుంది అదొక్కటే కనిపిస్తుంది.
1: యూ విల్ సీ దట్ ఆన్ విచ్ యూ హ్యావ్ ఫుల్ ఫెయిత్.
0: కనుక మీరు ఒకే దృష్టిని పెంచుకోండి.
1: హ్యావ్ ఓన్లీ వన్ పాత్, వన్ విజన్.
0: ఈ విధమైనటువంటి యొక్క సాధన మనం సరిపడినటువంటి తప్పక దైవత్వం గోచరిస్తాడు.
1: ఫాలోయింగ్ దిస్ స్పిరిచువల్ ప్రాక్టీస్ ఇన్ డెప్త్ ఇన్ రియాలిటీ యూ విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ద డివినిటీ.
0: కనుక ఏదైనా ఒక రూపాన్ని నువ్వు నిర్ణయం చేసుకో.
1: సో హ్యావ్ ఎ చోజన్ ఫామ్.
0: దీన్ని మనం దాన్ని హృదయంలో నింపుకో.
1: ఇన్స్టాల్ ఇట్, ఫిల్ ఇట్ ఇన్ యువర్ హార్ట్.
0: ఆ నింపుకున్నటువంటి దాన్ని కదలు నింపుకుండా చూసుకో.
1: అండ్ సీ దట్ ద ఫామ్ ఈజ్ స్టడీ ఇన్ యువర్ హార్ట్.
0: అది నీ యొక్క ధ్యానము.
1: దట్ ఈస్ యువర్ మెడిటేషన్.
0: మెడిటేషన్ అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ మెడిటేషన్?
0: ఏదో కనులు మూసుకొని ఏదో ఒక విధాన్ని చూస్తూ ఉంటే అది ఏదో కనిపిస్తుంది అనుకుంటారు.
1: మెడిటేషన్ డస్ నాట్ మీన్ మియర్లీ క్లోజింగ్ ది ఐస్ అండ్ ఇమాజినింగ్ సో మెనీ ఫామ్స్.
0: ఈ కనులు మూసుకున్నంత మాత్రం మెడిటేషన్ కాదు అది.
1: Mere closing your eyes does not amount to meditation.
0: Kani dani sthiramainatuvanti oka roopanga ga teechukovali.
1: And the form should be steady. It should be installed.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Prema ku minchinatuvanti sadhana anukunte ledu.
1: There is no other spiritual practice beyond love.
0: Aa prema tattvam ye kolukuntai tappu nenu cheppagalanu.
1: And how do you acquire this love? You should be able to know.
0: Ee prema tattvanni okka margamlo manam praveshapettali.
1: And this love should flow in one direction.
0: దానికి అనేక మార్గాలుగా చూపించకూడదు.
1: It should not be diverted in different ways.
0: తప్పక ఆ యొక్క స్ట్రెయిట్ గా పోయినప్పుడే ఆ ప్రేమ స్వరూపమే మీకు గోచరిస్తుంది.
1: Let the love flow in a single direction so that you will experience.
0: కానీ ఆ డైరెక్షన్ అనేటువంటిది ఎక్కడ కనిపిస్తుంది?
1: But where can you get this direction?
0: ఈ డైరెక్షన్ అంతా మనం చేసే డైరెక్షనే.
1: It is the direction of your own making.
0: కాని అది చేయటం లేదు.
1: That you are not doing.
0: అది ఏమాత్రమో మనకు గోచరించడం లేదు.
1: You are not able to see this.
0: కాని నీవు దాన్ని డైరెక్షన్ గా అంటుంటే దానిపైన మనసును స్థిరపరచుకోవాలి.
1: If you want a direction, you should have a steady mind, concentrated mind.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈ మనసును స్థిరంగా ఉంచుకో.
1: Make your minds steady.
0: ఈనాడు ప్రతిదానికి కూడా మనసే మనసే మనసే.
1: In every aspect you find the mind that acts.
0: Mind anetundi okka dani valane sarvamu manaku gocharistundali.
1: It is only the mind that will help you to comprehend, to visualize.
0: Ee mind ku aneka margam levu.
1: In fact mind is only one.
0: Kani maname manam danni pamputunnam gaani daniki ekkadiki povadaniki cheta kaadu.
1: In fact mind does not move on its own. It is only we direct it, divert it in different ways.
0: Adi kadaladaniki veelledu.
1: It cannot change, it cannot move.
0: నీ అన్నిటిని ఆ యొక్క దీనిని నీ మనసులో స్థిరం చేసుకో.
1: Therefore, make the mind steady.
0: అప్పుడే నీకు సర్వ విధమైనటువంటి స్వరూపము నీకు గోచరిస్తుంది.
1: Then you will be able to see all manifestations.
0: చూడు కనిపిస్తుంటుండది.
1: Now here you see that there.
0: ఎంత హాయిగా కనిపిస్తుండది.
1: How blissful it is.
0: చక్కగా ఒక విధమైనటువంటి ఒక తేజస్వరూపంగా కనిపిస్తుండది.
1: It is brilliant, shining brilliantly with all radiance.
0: కనుకనే ఈ యొక్క బ్రిలియన్స్ అనేటువంటిది చాలా తృప్తికరమైనటువంటిది.
1: దిస్ బ్రిలియన్స్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ గ్రాటిఫికేషన్.
0: అది ఎక్కడ చూసినా కనిపిస్తుంది.
1: దిస్ రేడియన్స్ ఈజ్ ఎవ్రీవేర్.
0: కానీ మీరు ఉన్నది లేదు అని ఈ డౌట్స్ కు మధ్యలో చేద్దాం కనుకనే అది ఎక్కడ పోయినా కనిపించడం లేదు.
1: Because we doubt its existence, and we also say its non-existence, therefore we are not able to experience it.
0: కనుక నీ యొక్క భావాన్ని ఒక స్థిరంగా పెట్టుకో, అది నీకు సర్వ విధంగా తోడ్పడుతుంది.
1: మేక్ యువర్ ఫీలింగ్ స్టడీ, దట్ స్టడీ ఫీలింగ్ విల్ టేక్ యూ టు ద డెస్టినేషన్.
0: దానిని నీవు బానిసగా చేసుకోవాలి.
1: అండ్ సీ దట్ ఫీలింగ్ విల్ ఫాలో యూ యాజ్ యువర్ ఫాలోవర్. లెట్ ఇట్ బి ఎ స్లేవ్.
0: దాన్ని ఒక స్లేవ్గా మనం భావించుకోవాలి.
1: లెట్ ఆల్ ద ఫీలింగ్స్ బి స్లేవ్స్ టు ఫాలో యూ.
0: అది మనం అందరినీ ఒక విధమైనటువంటి ఒక సవారి చేస్తుంటే అదని భావిస్తున్నారు.
1: బట్ వీ థింక్ దట్ వీఆర్ క్యారీడ్ అవే, రైడ్ ఓవర్ బై థాట్స్.
0: కనుక నీవు దాన్ని ఫాలో చేయకుండా చూసుకో.
1: డూ నాట్ ఫాలో దెమ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ధ్యానం అంటే చాలా సులభమైనటువంటి మార్గం ఇది.
1: పీపుల్ స్పీక్ ఆఫ్ మెడిటేషన్ బట్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ సో సింపుల్.
0: ఈ మెడిటేషన్ అనేటువంటిది కేవలం కాన్సన్ట్రేషన్ కింద కాదు.
1: మెడిటేషన్ ఇస్ నాట్ మియర్ కాన్సన్ట్రేషన్.
0: ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది మెడిటేషన్ కాదు.
1: కాన్సన్ట్రేషన్ కెన్ నెవర్ బి మెడిటేషన్.
0: కనుక మెడిటేషన్ అనేటువంటిది మెడిటేషన్.
1: మెడిటేషన్ ఇస్ మెడిటేషన్.
0: కదలనటువంటి ఒక స్థలము, మార్పు చెందినటువంటి ఒక భావము,
1: దట్ ఫీలింగ్ విచ్ ఇస్ చేంజ్లెస్, విచ్ డస్ నాట్ చేంజ్.
0: అది నీలో చేంజ్ అయినప్పుడే బయట నీకు చేంజ్ అయినట్టు కనిపిస్తుంది, కానీ నీకులో చేంజ్ కాకపోతే అది బయట చేంజ్ అయినట్టుగా కనిపించదు.
1: ఇట్ ఈస్ ఓన్లీ యువర్ ఇన్నర్ చేంజ్ దట్ మేక్స్ యూ ఫీల్ ద చేంజ్ ఇన్ ది ఔటర్ వరల్డ్.
0: అన్ని నీలోనే మార్పులు ఉంటున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ చేంజెస్ ఆర్ విత్ ఇన్ యూ.
0: ఈనాటి మానవులకు ఏమిటో కానీ నాకు అర్థం కావటం లేదు. ప్రతి క్షణం కూడాను మార్పు చెందటం.
1: భగవాన్ ఈజ్ వెరీ మచ్ సర్ప్రైజ్ టు ఫైండ్ కాన్స్టెంట్ చేంజెస్ ఇన్ ఎవ్రీవన్.
0: మనసు ఎందుకు మారుతుండాలి?
1: వై షుడ్ మైండ్ చేంజ్?
0: మారడానికి వీలు లేదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్.
0: దానికి ఆ శక్తి లేదు.
1: ఇట్ హస్ నో పవర్ ఆన్ ఇట్స్.
0: మనసు మనసుగానే ఉంటుండాలి.
1: మైండ్ రిమైన్స్.
0: ఆ మనసే మనిషిగా మారిపోవాలి.
1: అండ్ దిస్ మైండ్ షుడ్ మేనిఫెస్ట్.
0: కనుక మనిషి మనసు రెండు కలిసి ఒకటిగా అయిపోవాలి.
1: మనిషి ద మ్యాన్, మనసు ద మైండ్ షుడ్ బి వన్.
0: ఈ రెండు కలిసి ఒకటిగా అయినప్పుడే నీవు ఏకత్వాన్ని పొందగలుగుతుంది.
1: When both are made into one, you will be able to experience that unity.
0: కాని ఈ రెండు దినములు గడిచిన తర్వాత మూడో దినం మీరు నన్ను కలవండి, తప్పక మీరు అప్పటికప్పటికే మీకు అది గోచరం అవుతుంది.
1: After 2 days, Bhagavan will certainly help you to see the manifestation of the divinity.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈ యొక్క దివ్యమైనటువంటి తత్వాన్ని మీరు తప్పక పట్టాలి.
1: Be strong enough to experience the divinity.
0: మానవత్వం రావడానికి దేనికోసమని?
1: Why the human life is gifted?
0: తిండి తీర్థాలతో కాలం వ్యర్థం చేయటం కోసమని?
1: Not to waste time for food, raiment and shelter.
0: కాదు.
1: No.
0: మనకి ఇచ్చిండే 5 సెన్సులు, 5 మార్గములు, 5 వస్తువులు, దీని అన్నింటినీ చేరి ఏకత్వంగా మనం చేయాలి.
1: Therefore 5 senses of cognition, 5 senses of action, 5 life sheets are given.
0: శబ్ద స్పర్శ రూప రస గంధాదులు ఈ 5 కూడా చేరి ఏకత్వంగా మనం పట్టాలి.
1: All the 5 senses have got the underlying same principle.
0: ఈ విధంగా మనం ప్రయత్నం చేస్తే చాలా సులభంగా మనకు ఏకత్వం కలుగుతుంది.
1: If you make a sincere effort, you can know this underlying unity.
0: ఏకత్వం అనేటువంటిది కేవలం మానవ కోరిక ఒకటికి మాత్రమే కలిగింది, కానీ ఇంకా ఏ పశుపక్షి మృగాదులకు కూడాను ఏకత్వం కలగలేదు.
1: This oneness unity can be experienced by man only, by no other birds or beasts.
0: Kanuka meer ekatvam kosamane meer puttaru.
1: That you are born to experience this unity.
0: Anekatvamlo sancharinchadaniki kaadu.
1: Not to go by diversity.
0: Ekatvamlone nee jeevithanni oka antyam kaavinchukovali.
1: We have to end our lives by experience this oneness or unity.
0: Appude manaku janma saarthakam avutundi.
1: Then only our lives are redeemed.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమకు మించినటువంటి ఒకటి మరొకటి జగత్తులో కనరాదు.
1: ఇన్ దిస్ వరల్డ్ యూ డోంట్ ఫైండ్ ఎనీథింగ్ ఎల్స్ మోర్ దాన్ లవ్.
0: ప్రేమ ముదిత మనసు కహో.

0: అన్ని రంగాల్లో కూడాను తాను ఒక నిజమైనటువంటిది మొట్టమొదటి క్లాస్ తీసుకొచ్చిందని ఇప్పుడు ఒక బాలికకు నేనేదో ఇచ్చాను.
1: A girl received all round gold medal. Bhagavan presented her the gold medal this afternoon.
0: ఆ అమ్మాయి పుట్టినప్పటి నుంచి కూడాను దేహంలో రక్తంలో పూర్తి డయాబెటిక్స్.
1: Right from birth, she is highly diabetic.
0: కానీ ఆ డయాబెటిక్స్ కు తల్లి తండ్రులు డాక్టర్స్ ఎన్నో విధమైనటువంటి మందులంతా ఇస్తూ వచ్చారు.
1: The parents also and also doctors gave her many medicines for cure.
0: ఆ యొక్క అమ్మాయికి తప్పక ఒకే మనసు.
1: She has got one concentrated mind.
0: ఏమీ చేయలేదు.
1: In fact, it is so steady, it won't do.
0: ఇప్పటికే బాగా 16 సంవత్సరాలు అయిపోయింది.
1: She has been here for the last 16 years.
0: ఆ అమ్మాయి ఇప్పుడు అనంతపురంలో చదువుతూ ఉండాలి.
1: She is now studying there in Anantapur campus.
0: ఎక్కడ పోయినప్పటికీ తనకి ఏ మాత్రం కూడా బాధ కలగటం లేదు.
1: Wherever she may go, she will not have any kind of
0: problem. తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు కానీ ఆ అమ్మాయికి బాధ లేదు.
1: Parents feel sad, but she has no sadness whatsoever.
0: Father, mother, don't worry. God is with me. God is with me. అని ధైర్యం చెప్తుంటాది.
1: She always tells her parents, Father, mother, God is always with me. Don't worry. Don't worry.
0: ఇది మెడిసిన్స్ తో పనికొచ్చేటువంటి కాదు.
1: In fact, medicines give no cure.
0: ఒక విధమైనటువంటి యొక్క స్థిరత్వంతో అది పనిచేస్తుంది.
1: It is only her faith, concentration could help her.
0: అమ్మాయికి స్వామి గట్టిగా చెప్పాడు.
1: Swami told her,
0: నీకు ఈ జబ్బు ఏమి చేయలేదు.
1: This diabetes will do no harm to you.
0: నీవు దైవత్వాన్ని పూర్తి నమ్ముకో.
1: And certainly you will realize, experience.
0: ఎవరి మాటలు నీవు చెవికి చేర్చుకోకు.
1: Don't go by any other words.
0: ఆ మాటపైనే తాను స్థిరంగా ఉంటుండాలి.
1: And she followed Bhagwan's teachings.
0: అందువల్లనే తాను ఇంత పెద్దగా అవుతుంటుండాలి. అమ్మాయి ఇంకా పైకి చదవగలదు.
1: Now she has come up to this stage. She will still continue to grow more and more in future.
0: పట్టిన పట్టేదో పట్టనే పట్టుతుంది. పట్టునెక్కేదాకా అట్టె ఉండు.
1: Having determined, do not leave it until you achieve it.
0: కోరింది దేనియో కోరనే కోరుతుంది. కోరిక తీరుడుగాక పోవకుండు.
1: Having wished, never go until you get it.
0: అడిగినది ఏదియో అడగనే అడిగితే అడిగినది దాకా విడవకుండు.
1: Having asked once, don't go until it is given to you.
0: కోరు పడలేక నేనేన పోవాలియో.
1: God should bless you out of disgust.
0: పడంతలియక నీవైన అడవు.
1: Or else you should get lost or forget yourself.
0: అంతే కాని తిరిగి పోవుట భక్తుని దీక్ష కాదు అని.
1: And to give up is not the quality of a true devotee.
2: You were listening to excerpts from the Divine Benedictory Address delivered by Bhagwan Baba, the Divine Chancellor of the Sri Satya Sai University during the 23rd Convocation on 22nd November 2004 in Prashanti Nilayam. By quoting the real-life example of one of his students, Baba explained how a steady mind focused on God can help us tackle any problem in life.

0: సత్యంబునందుండి సర్వంబు సృష్టించే సత్యంబునందనగే సర్వసృష్టి సత్యమహిమలేని స్థలమేది కనుగొన్న శుద్ధ సత్వమిదియే చూడరయ్యా, శుద్ధ సత్వమిదియే చూడరయ్యా.
1: ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ట్రూత్ ద హోల్ క్రియేషన్ ఒరిజినేటెడ్ అండ్ ది ఎంటైర్ క్రియేషన్ వుడ్ గో బ్యాక్ అండ్ మర్జ్ ఇన్ టు దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్. దేర్ ఇస్ నో ప్లేస్ without this principle of truth. And this is pure, unsullied, primordial truth itself.
0: Satyamu panchabhautikamu satyamu kudaka tappadeppudum. Satyamu niramayundu ganutimpaga

0: It is the body with the senses that is bound to perish and fall. But the truth is eternal, immortal. It has neither beginning nor an end. It is neither in bondage nor liberated.
1: Prema Saruplara.
0: Embodiments of love.
1: Neti Hudayamu. Hyderabad nunchi vachina bhaktulu. Mrudu maduranga Sravanandanni andincharu.
0: This morning, devotees from Hyderabad made a presentation, a music program, which is quite melodious.
1: Idi kevalamu Sravanandame kakunda idi mananandam kudanu kaliginchindi.
0: It's not merely feast to the ear, it also feast to the mind.
1: Premaku minchinatuvanti padartham marokati ledu.
0: There's no other material beyond the love.
1: Itti premanu gurinchi evaranni cheppinanu idiki takkuve avutundi kani deeniki minchinatuvanti kane ledu.
0: However well one tries to narrate, extol and explain in depth the principle of love, it would be insufficient and inadequate.
1: Premaleni manavudu, premaleni jeevudu, jagatulo kanaradu.
0: In this vast world, you don't find any human being or a creature without this love.
1: Deeni sthayiki taginatuvanti okka baruvu ఆ స్థాయికి తగినటువంటిదిగా ఉంటుంది.
0: The intensity and the profundity, depth of love depends upon the stature and the level.
1: ముఖ్యముగా ప్రేమ ఇట్టిది అట్టిది అని ఎవరు చెప్పలేరు.
0: Most importantly, none can estimate or declare with all the decision the state of love, this way or that way.
1: చీమలో బ్రహ్మలో శివకేశ పాదములలో ప్రేమ మీద వెలసి ఉండే మిరుదు వహించిన రామా నన్ను బ్రోవరా అన్నాడు త్యాగరాజు.
0: ఇట్ వాస్ సెయింట్ త్యాగయ్య హూ సాంగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ దట్ ఎగ్జిస్ట్ రైట్ ఫ్రమ్ ఎన్ ఎండ్ టు ద కాస్మిక్ బ్రహ్మన్ అండ్ దేర్ ఈస్ దిస్ డివినిటీ ఇన్ శివ అండ్ కేశవ. ఓ రామా, యు ఆర్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ దెమ్ and you are my refuge.
1: Shiva yokka rupamu ettidi brahma yokka rupamu ettidi ani vicharistu pote brahmamu akanda jyoti vale velugutu untundadi. Chima atyanta swalpamainatvanti repalu dharinchi tirugutu undadi.
0: What is the form of an ant? What is the form of Brahman? The Brahman is an infinite effulgence, brilliance of light, while ant is so small and subtle creature moving around.
1: ఈ విధముగా ఒకదానికి ఒకటి పోల్చి చూచిన దీనికి పోలికనే చేరదు.
0: Therefore, we cannot compare anyone with any other.
1: ఒకానొక సమయంలో
0: at one time
1: తెలుగు బంటుకు ఆకలి వేసింది.
0: The bear was very hungry.
1: ఆ ఎలుగు బంటు ఆ చీమల పుట్టల దగ్గరికి వచ్చి నాకు ఆకలి వేస్తుండాలి, నేను ఇంక భరించుకోలేను, నాకేదైనా కొంత మీరు దాచినటువంటి ఆహారంలో కొంత ఇచ్చి నన్ను ఆహారం తీర్చండి అని అడిగింది.
0: The bear approached the ant hill and went on pleading with all the ants, telling that I am very hungry, I want you to serve me little food to continue to live.
1: Chimaku navu vachindi, nen ekkada nee swaroopam ekkada ee swaroopanni penchetvanti yokka idi naa daggara unnada led, nen chaala aa swaroopanni అల్పంగా తీసిపెట్టుకుంటున్నాను. అంతే తప్ప నిన్ను పోషించేటువంటి ఒక శక్తి నాకు లేదు అని చెప్పింది.
0: The ant went on smiling and said, O bear, what is your form? How big you are? How small I am? I don't have sufficient food to feed you.
1: Kani, ee chimala yokka sahajamu, aaru nellanta kudanu, tama bhavishyattuku taginatuvanti yokka aaharanni kudabettukuntundi.
0: Ants are quite strategic in storing the food spread over 6 months period for future use.
1: Alanti naa shaktini ee okka idi bantu varninchadamu chaala heenanga untundadi.
0: It's belittling if the bear goes on praising my capacities because I am so simple.
1: Chima lopala vellindi kaavasinta aaharanni tama స్నేహితుల ద్వారా తెప్పించుకొని పైకి అందించింది.
0: The ant has gone in and brought forward plentifully all the food collected by it and also its associates.
1: అప్పుడు ఈ ఎలుగుబంటుకు చాలా ఆశ్చర్యం వేసింది.
0: The bear was very much surprised on this.
1: ఈ చిన్న చూపు, ఈ చిన్న చీమ ఇంత ఆహారాన్ని ఏ విధంగా కూడబెట్టుకున్నది, ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుండాలి అని చాలా ఆశ్చర్యపడింది.
0: The bear was very much surprised at this incident, thinking that such a tiny creature like an ant, how is it possible for it to amass so much of food plentifully?
1: కూడబెట్టుకునవలనని ఆశనే కలిగిన ఎటువంటి స్వరూపమైనా కూడాను దాన్ని కూడగట్టుకుంటుంది.
0: If one has this desire to amass, whatever may be the form, one would amass, collect, gather.
1: Kani, ee naati manavudu, chaala akhanda teliyagaliginatundi manavudu.
0: Man being highly intelligent today,
1: tana aanaatiki taginatundi okka tindini tanu koodabettukolekapothunnadu.
0: He is not able to gather the food which is essential for his daily life.
1: Deenlo manu aashcharyapadanakkarledu.
0: You don't need to be surprised at this.
1: Jantu naam narjanma dullabham annaru.
0: It is said that human life is the rarest among all of the living beings.
1: Manam bhagavantudu andinchinatvanti okka aaharamunu anto into tini దానిలోని భాగమునంతా కూడా కూడబెట్టుకుని పోషిస్తూ వస్తున్నాము.
0: హౌఎవర్ వీ అక్వైర్ ద ఫుడ్ దట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ అస్ అండ్ పార్టేక్ టు ది ఎక్స్టెంట్ వీ నీడ్ అండ్ క్యారీ ఆన్ అవర్ లైఫ్ సోజర్న్.
1: ఈ తెలివితేటలు చీమ ద్వారా మానవుడు గుర్తించుకోగలుగుతున్నాడు.
0: దిస్ ఇంటెలిజెంట్ మ్యాన్ కెన్ సర్టన్లీ ఇంటెలిజెన్స్ కెన్ బి నోటీస్డ్ ఇన్ ది లైఫ్ ఆఫ్ ఎన్ యాంట్.
1: ఇంత తెలివి కలిగినటువంటి ఒక చీమ ఇంతటి ఫుడ్ను తయారు చేసుకొని ఇంత ఫుడ్ను భుజించి ఇంత ఫుడ్ను మిత్రులకు పెట్టి తాను ఇంకా దాచిపెట్టుకోగలుగుతున్నాడు.
0: దిస్ యాంట్స్ ఆర్ ఏబుల్ టు హ్యావ్ దేర్ ఓన్ ఫుడ్ బిసైడ్ షేరింగ్ విత్ అదర్స్ అండ్ యట్ స్టోర్ ఫర్ ఫ్యూచర్.
1: ఈ విధంగా జగత్తులో వెతికి చూచిన మానవుడు కంటే గొప్ప తెలివితేటలు గలవాడు ఈ జగత్తులో కానరాడు.
0: ఇఫ్ యు ఎంక్వైర్ అండ్ ఇన్వెస్టిగేట్ యు డు నాట్ ఫైండ్ ఎనీ అదర్ లివింగ్ బీయింగ్ ఆర్ క్రీచర్ మోర్ ఇంటెలిజెంట్ దాన్ హ్యూమన్ బీయింగ్ హింసెల్ఫ్.
1: కానీ అట్టి మానవుడు తన యొక్క తెలివితేటలను అధికంగా పెంచుకొని లేకపోతున్నాడు.
0: మ్యాన్ బీయింగ్ ఇంటెలిజెంట్ బట్ హీ ఈజ్ నాట్ ఏబుల్ టు గ్రో టు ద స్టేచర్ ఆఫ్ ఎన్ ఇంటెలెక్చువల్.
1: ఈ పెంచుకుని దాచిపెట్టుకుని 10 మందికి తిరిగి అందించుకోవటం ఈ తెలివితేటలు ఓ చీమయందు మాత్రమే ఉంటున్నది.
0: దిస్ సార్ట్ ఆఫ్ ఆర్డినరీ ఇంటెలిజెన్స్ ఆఫ్ గ్యాదరింగ్ ద ఫుడ్ ఎసెన్షియల్ ఫర్ వన్స్ ఓన్ లైఫ్ అండ్ టు స్టోర్ ఫర్ ఫ్యూచర్ ఈజ్ ప్రజెంట్ ఇన్ అన్ యాంట్ ఇట్సెల్ఫ్ ఏ టైనీ క్రీచర్.
1: ఈ విధంగా మనము యోచన చేస్తూ జగత్తునంతా కూడా చుట్టి చుట్టి చేరినప్పుడు ఎంతయో గొప్ప తెలివితేటలు మానవుని అందు ఉంటున్నవి.
0: విల్ సర్టన్లీ అండర్స్టాండ్ దట్ మ్యాన్ ఈజ్ హైలీ ఇంటెలిజెంట్ ఎండోర్డ్ విత్ ఇంటెలెక్ట్ అండ్ హీస్ ప్యారలల్ టు నన్.
1: ఇట్టి తెలివితేటలు ఉండి కూడాను మానవుడు అల్పుడై తిరుగుతున్నాడు.
0: బీయింగ్ హైలీ ఇంటెలిజెంట్ మ్యాన్ కన్సిడర్స్ హింసెల్ఫ్ సో లో అండ్ మీన్ అండ్ మూవ్స్ అబౌట్.
1: స్వార్థ సప్రయోజనములు అధికంగా పెంచుకోవటం చేతనే మానవుడు ఈ హీనస్థితికి దిగజారిపోతున్నాడు.
0: మ్యాన్ హెస్ కమ్ డౌన్ హిస్ స్టేచర్ సో మీన్ అండ్ సో లో బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్.
1: మానవునకు జగత్తులో ఏది తక్కువ?
0: ఇన్ఫాక్ట్ వాట్ ఈస్ దట్ హీ రన్ షార్ట్ ఆఫ్. There's no dearth, there's no shortage, in fact, for man.
1: Anni kudanu unnavi, kani denini eppudu denini upayoga pettukovali anekante vidividanamunu gurtinchukolekapothunnadu.
0: Having been endowed with abundance of all the material available around him, he is not able to know and decide how much has to be used when.
1: Ee manavatvamlo undinatundi yokka అల్పమైనటువంటి గుణమును అధికం చేసుకోలేకపోతున్నాడు మానవుడు.
0: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు ఇంప్రూవ్ హింసెల్ఫ్ అవుట్ ఆఫ్ హిస్ మీన్ క్వాలిటీస్.
1: చీమలను చూచి దోమలను చూచి మానవుడు నేర్చుకోగలుగుతున్నాడు తెలివితేటలను.
0: ఇన్ఫాక్ట్ దిస్ వైడ్ స్కోప్ టు లెర్న్ ఫ్రమ్ యాంట్స్ అండ్ మస్కిటోస్.
1: ఇంత చిన్న చీమ ఎక్కడో కారిక కుట్టితే తల వరకు కూడా ఈ తెలివితేటలు పోయి ఈ చీమను చంపడానికి ప్రయత్నిస్తాడు.
0: When the ant bites you, you'll certainly feel the sensation all over the body and you'll attempt to kill it.
1: కానీ తనకు తాను తెలుసుకోలేకపోతున్నాడు.
0: But he is not able to know his own inborn intelligence.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ప్రేమకు మించినటువంటి పదార్థము, ప్రేమకు మించినటువంటి యొక్క శక్తి ఎక్కడ చూసినా కూడా లేదు.
0: ఇన్ దిస్ వాస్ట్ యూనివర్స్ దేర్ ఇస్ నో గ్రేటర్ పవర్, దేర్ ఇస్ నో హైయర్ మెటీరియల్ దాన్ లవ్.
1: ఎక్కడ చూసినను ప్రేమ ఒక్కటి మాత్రమే గొప్ప శక్తిగా మనకు కనిపిస్తున్నది.
0: ఎవ్రీవేర్ వేర్ ఎవర్ యూ నోటీస్ యూ విల్ ఫైండ్ ద మోస్ట్ పవర్ఫుల్ లవ్ ఎగ్జిస్టెంట్.
1: ఒక ప్రేమ ఇంటి దగ్గర ఉన్నటువంటి యొక్క తోటమాలతో చేరి ఇల్లును కాపాడుతూ వస్తుంటుంది.
0: అండ్ దిస్ లవ్ సర్టన్లీ టేక్స్ కేర్ ఆఫ్ ద రెసిడెన్స్ ఆఫ్ ద హోమ్స్.
1: ఈ విధంగా తాను కాపాడుకుంటూ పోవటం లోపల ఎంతటికైనా త్యాగం వచ్చి తాను పరిశుద్ధంగా ఉంటాడు.
0: సో ఈజ్ రెడీ టు సాక్రిఫైస్ అండ్ ప్రిపేర్ టు ప్రొటెక్ట్ హిమ్సెల్ఫ్.
1: మానవులకు స్వార్థము స్వప్రయోజనము మితిమీరిపోవటం చేతని ఈ తెలివితేటలు గతి తప్పి దారి తప్పిపోతున్నది.
0: మ్యాన్స్ ఇంటెలిజెన్స్ ఇస్ మిస్డైరెక్టెడ్ పర్వర్టెడ్ బికాస్ ఆఫ్ ఇంక్రీజింగ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్.
1: ఈ స్వార్థం అన్నటువంటిది మనం దూరం చేసినప్పుడే మనలో ఉన్నటువంటి చిన్న శక్తి అయినా కూడాను గొప్ప శక్తిగా రూపొందుతుంది.
0: వెన్ వన్స్ వీ డిస్టెన్స్ అవర్ సెల్వ్స్ ఫ్రమ్ సెల్ఫిష్నెస్ ఈవెన్ స్మాల్ వర్చ్యూస్ క్వాలిటీస్ వుడ్ సర్టన్లీ ఇంక్రీజ్.
1: కనుక మన ఎందున్నటువంటి యొక్క చిన్న తెలివిని కూడాను మనం ఘనంగా మార్చుకోవచ్చు.
0: యు మే బి ఇంటెలిజెంట్ టు ఎ లిటిల్ ఎక్స్టెంట్ బట్ యు కెన్ బి మైటీ ఇంటెలిజెంట్ విచ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్.
1: మానవునకు ఏ విధమైనటువంటి తెలివితేటలు తక్కువ కాలేదు.
0: మ్యాన్ ఈజ్ నాట్ షార్ట్ ఆఫ్ హిజ్ ఇంటెలిజెన్స్.
1: మానవునకు కావలసినంత తెలివితేటలు శక్తి కుశలత అభివృద్ధిగానే ఉంటున్నది.
0: He has got all the intelligence that he deserves and the power.
1: ఇంత ఉండి కూడాను తాను ఏ విధంగా దాన్ని కాపాడుకోవాలి, ఎక్కడ దీన్ని దాచుకోవాలి, ఏ సమయంలో దీన్ని ఉపయోగించుకోవాలి అనేటువంటి విధి విధానం ఏమాత్రమో గుర్తించడానికి ప్రయత్నించలేదు.
0: Man is not making an attempt to understand how to make use of his latent energy and the power and the intelligence, in what direction it has got to be used, when, where, and how.
1: Prema Sarupulara.
0: Embodiments of love.
1: Inati Vidyatulu. Enyo Patamanam Chadutunnaru.
0: Students today study a lot.
1: Aa Chadivi Chadivi. Aa Vidyatulu Chadavinatuvanti Okka Pustakamle Garvinchatavaledu.
0: In fact, we don't come across books which are not read out by our students.
1: Pustakamala Nundi Mastuga Chadavunde.
0: There's lot of knowledge in books.
1: Mastakamundi Matti Mendu.
0: The Pustaka book has got Mastuga plentifully knowledge, but Mastaka the head is full of mud or matti.
1: Anuga Upayogamulena 20 Padatmanu Tanatalalo Chechkunadu.
0: It only means he's stuffing his head with all unnecessary material.
1: Manavudu Jivitamanuku Avasaramaina 20 Yokka ఈ శక్తిని తాను దుర్వినియోగం చేస్తున్నాడు.
0: మ్యాన్ ఈజ్ మిస్యూజింగ్ ది ఎనర్జీ విచ్ ఇస్ నెసెసరీ ఫర్ హిస్ డైలీ లైఫ్.
1: కనుక మానవుని ఇచ్చినటువంటిది శక్తి చదువు సజ్జలు తమ యొక్క సరి అయినటువంటి ఉపయోగములకే ఇచ్చాడు.
0: దర్ఫోర్ ద నాలెడ్జ్ ఈస్ గివెన్ టు స్టూడెంట్స్ దట్ దే గ్యాదర్ ఫ్రమ్ బుక్స్ టు లీడ్ ఎ ప్రాపర్ లైఫ్.
1: చదువు చదువు చదివి చావంగ నేటికి చావులేని చదువు చదువులేదు.
0: Having been educated, having acquired knowledge, after all, what is going to happen in future? One has to die inevitably. We have to learn so as to be immortal.
1: కనుక మనము చావులేని చదువు చదువుకోవాలి.
0: We have to be learned or educated so as to be immortal or deathless.
1: ఎవరు అడిగితే దానికి తగినట్టుగా జవాబు చెప్పేటువంటి బుద్ధిని ఉంచుకున్నారు, కానీ దాన్ని సరైన సమయంలో ఉపయోగించుకోవడానికి తగిన ప్రయత్నం చేయటం లేదు.
0: యూ హ్యావ్ గాట్ గుడ్ ఆన్సర్స్ టు క్వశ్చన్స్ పుట్ టు యూ, బట్ యూ డు నాట్ నో హౌ టు మేక్ యూజ్ ఆఫ్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ ఎట్ అన్ అప్రోప్రియట్ టైం.
1: ఎంఏలు బిఏలు పాస్ అయి వచ్చి పేరుగాంచిన పెద్ద వారులైనా,
0: having had the degrees like BA and MA, you may be reputed elderly people.
1: Sampadalundiyu saddana parulaina pudavagittini ganna punyulaina.
0: You may be virtuous now, reputed with all the wealth and property, being known as a man of charity.
1: Ayura arogyambu nadavasantam undi paripurna parulagu varulaina.
0: You may be physically strong and blessed with a long life.
1: కానీ ఇన్ని చదువులు చదివి కడపటికి తన చదువు ఏ వరకు దిగుతురాది.
0: ఇన్ వాట్ వే ఆల్ ది నాలెడ్జ్ ఎడ్యుకేషన్ వన్ హ్యాస్ రిసీవ్డ్ వుడ్ కమ్ టు హిస్ రెస్క్యూ అల్టిమేట్లీ.
1: ఇది నిత్య జీవితం లోపల పరులకు సద్వినియోగపరిచేటువంటి యొక్క విధానంలో దీన్ని ఉపయోగించుకోవాలి.
0: వీ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్ ఇన్ సర్వీస్ టు అదర్స్.
1: లోకములో మానవులకు ఇచ్చినటువంటి సంపదలన్నీ కూడాను పరులకై ఉపయోగించుకునే నిమిత్తమై అందించాడే గాని తన స్వార్థ సప్రయోజనముల నిమిత్తమై తాను తీసుకోమని చెప్పలేదు.
0: గాడ్ హ్యాస్ గిఫ్టెడ్ us ఆల్ ద వెల్త్ ప్లెంటిఫుల్లీ ఓన్లీ టు షేర్ విత్ అదర్స్ అండ్ నాట్ టు అమాస్ ఫర్ వన్స్ ఓన్ సెల్ఫ్.
1: ఏదైనా ఒకదాన్ని మనం చూసినప్పుడు అది ప్రతిదానికి కూడాను పరోపకారం చేస్తూ వస్తుండాలి.
0: If you watch anything, you'll find the spirit of service.
1: Paropkarartham idam shariram.
0: The body is meant to serve.
1: Shariram ichinatvanti tini tirigatam kosam kadu.
0: The body is not merely for eating and drinking.
1: Tinigi tini tirvicheyatanu penchukoni vaatini sadvinyogaparchi manavatvanni paiga teppinchukovatam kosam ani ichadu.
0: The body is gifted to eat and to maintain the body, to improve one's own intelligence and know one's own nature.
1: Kaluka manam chadive chadugulu gaani telusukunna telivitetalu gaani anni kudunu tana nimittam kaadu.
0: Therefore the knowledge, education and intelligence is not to be self-centered.
1: Samajam yokka sadvinivogamunakai సమాజం యొక్క తోడ్పట్టు కోసమని ఈ యొక్క తెలివితేటలను మనం ఉపయోగించాలి.
0: We have to make use of our intelligence for society to serve everybody in the neighborhood.
1: ఈ సత్యాన్ని విసర్జించి ఏదో క్రొత్తది తెలుసుకున్నానని తాను ముందుకు వచ్చి అనేక రకములుగా పాటుపడుతున్నాడు.
0: Man has forgotten this basic fundamental truth and he is under false impression that he has come to know something new and leading a perverted life.
1: మానవత్వం అనగా ఏమిటో తనకి ఇంతవరకు కూడా ఏమాత్రం అర్థం చేసుకోలేదు.
0: Man has not understood truly speaking till now what humanness, human quality is till this day.
1: అసలు మానవుడు అంటే ఏమిటి అని కూడా అర్థం చేసుకోలేకపోతున్నాడు.
0: He is not able to understand the meaning of this very word, manava.
1: మానవ.
0: మానవ.
1: మా అనగా మంచి తెలివితేటలు.
0: మా means good intelligence.
1: నా అనగా వాటిని లేకుండా.
0: And man, without this good intelligence,
1: వా వర్తించటము.
0: Man is conducting
1: మంచి తెలివితేటలు ఉండి కూడాను వాటిని తెలుసుకోకుండా ప్రవర్తిస్తున్నాడు మానవుడు.
0: With intelligence, man is behaving as a dunce because he has not realized that he is intelligent enough.
1: కాన మానవత్వం యొక్క దివ్యత్వము పవిత్రము ఈ దైవత్వం యొక్క కీర్తి నుంచినే దీన్ని బయటికి తెప్పించుకోవాలి.
0: Therefore it's at the instance of the divine, at the grace of God only, one can lead a sacred life and manifest the latent divinity.
1: ఏ చిన్నది మానవుని నుండి కూడాను వెలువడినప్పటికీ ఇది ఏమిటి, ఎందుకు ఈ విధంగా నా నుంచి వచ్చింది అని దైవం యొక్క ఇచ్చిన ప్రసాదం అనిగా భావించుకుని ఈ ప్రసాదాన్ని యొక్క విలువను మనం చక్కగా గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
0: వాట్ ఎవర్ దట్ ఈస్ ఫౌండ్ విత్ ఇన్ యూ, ఇన్ యూ, వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ దట్ ఇట్స్ గాడ్స్ గ్రేస్, గాడ్స్ గిఫ్ట్ అండ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ఇట్.
1: ఏ పదార్థం కానీ, ఏ తెలివితేటలు కానీ, ఏ బుద్ధి కుశలత కానీ భగవంతుడు అందించేది లోక సంరక్షణ కోసమని, పరోపకార సత్వమని దీన్ని మనం ఉపయోగించుకొని తద్వారా మన మానవత్వాన్ని మనం పెంచుకోవాలి.
0: Therefore, all the affluence, the material wealth, intelligence are given to mankind to serve everybody for the welfare of the vast humanity.
1: ఆ విధమైనటువంటి మార్గాన్ని వదిలాడు మానవుడు.
0: Man has given up that path.
1: దానిని వదిలి దానికి విరుద్ధమైన మార్గాన్ని వెతుకుతూ తాను చెడిపోతున్నాడు.
0: He has left that sacred path and just treading in the opposite direction and is ruining himself.
1: ఒక పశువు కూడాను మానవునికి ఎన్నో సేవలు చేసి తద్వారా తన పొట్ట నింపుకొని మానవులకు తగినటువంటి ఒక ఆనందాన్ని అందిస్తుంటాయి.
0: Even a cow also knows how to serve, how to feed itself and how to lead a comfortable life.
1: ఈ మాత్రము మానవుడు గుర్తించుకోలేకపోవటం చాలా పొరపాటు.
0: It's a big mistake that man is not able to know this such a simple thing.
1: మానవత్వము చేరి మంచినే బోధించి.
0: And in fact, humanity teaches the lesson of goodness.
1: తెలిసి మెలగవలను తెలివితోడ.
0: You have to move about being intelligent.
1: మానవత్వమే లేకున్నా దానవత్వం అనేటువంటి దాన్ని పెంచుకుని దీనత్వం అనేటువంటి దాన్ని కూడా దిగిపోయి క్రమక్రమేణా కూడాను మానవుడిగా రూపొందింపు చేసుకుంటున్నాడు.
0: Man has lost his human quality and he has developed dānavatva, the demonic nature, and leading dīnatva, a mean life, a low life.
1: ఈనాటి మానవుడు వ్యక్తి ప్రతిష్ట అనగా సమష్టి అనేటువంటిది దైవత్వం, వ్యక్తి అనేటువంటిది మానవత్వం.
0: వ్యక్తి ది ఇండివిజువల్ ఈజ్ హ్యూమన్నెస్, సమిష్టి ది కమ్యూనిటీ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: కనుక సమిష్టి అనేటువంటి దాన్ని మనం తెలుసుకున్నప్పుడు వ్యష్టి యొక్క తత్వము చక్కగా సులభంగా అర్థమవుతుంది.
0: When once we understand the collective form clearly, you can understand the individual nature.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: Meer chadivina chadavulu.
0: All the education you received.
1: Telusukunna telivitetalu.
0: The intelligence you have acquired.
1: Edo chinna chinna పశుపక్షి మృగాదులు కూడా నేర్పి మనము దాన్ని సార్థకం గావించుకోవాలి. కానీ పశుపక్షి మృగాదుల నుంచి మనం నేర్చుకోవాల్సి వచ్చింది ఈనాడు.
0: కెన్ ఈవెన్ బి లర్న్డ్ బై క్లోజ్ ఆబ్జర్వేషన్ ఆఫ్ టైనీ క్రీచర్స్ ద బర్డ్స్ బీస్ట్ అండ్ ఎనిమల్స్ ఇన్ నేచర్.
1: ఇట్టి సత్యాన్ని టీచర్స్ బోధించడానికి వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ టీచర్స్ టు టీచ్ దిస్ ట్రూత్.
1: ఆ టీచర్స్ కూడా తమ తెలుసుకోకుండా తమలో ఉన్నటువంటి దైవత్వాన్ని తాము మర్చిపోతున్నారు.
0: ఈవెన్ టీచర్స్ ఆల్సో హ్యావ్ ఫర్గాటన్ ది లేటెంట్ డివినిటీ ఇన్ దెమ్.
1: కనుక మనం నేర్చుకున్నదంతా కూడాను మన పొట్టను నింపుకొని ఏదో మనం పొట్టను పెంచుకోవటం కోసం కాదు. దీనిని 10 మందికి పంచి దానిని ఆనందపరిచి తద్వారా మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకోవాలి.
0: Therefore, all the knowledge education we received is not for our daily living. We must learn how to share and lead a blissful life and be exemplary in understanding the human quality, rising to the level of the divinity.
1: Manavatvam samatvam nundi povali.
0: The manavatva, the human nature, should proceed along the direction of samatva, equality.
1: Ee samatvame povunappudu inga ee maatram kodanu manavatvam nundi prayojanam ledu.
0: Without this samatva equality, manavatva, the humanity, is useless.
1: Kanuka mottamotta manam samatvanni teeskovali.
0: Therefore, we should consider basically this principle of samatva equality.
1: Ee samatvam ane manavatvamlo lekapoyinappudu ee divyatvam anedi undi kodanu prayojanam ledu.
0: Without this samatva equality, the manavatva, the humanity, will not be able to understand divyatva, the divinity within.
1: Divyatvam anaga emiti?
0: What is divyatva, divinity?
1: Divyamainatvanti shaktito koodinatvanti divyatvam.
0: Divyatva, divinity has got this latent divine power.
1: Idi daiva shakti.
0: This is the power of God.
1: Ee daiva shakti prati manavuni endukodanu nindi nimrukratvai unnadi.
0: This divine power is immanent in every human being.
1: Kani dani andukoleka avarudaipoyi తాను దాన్ని వదిలిపెడుతున్నాడు మానవుడు.
0: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు బి బెనిఫిటెడ్ బై ద లేటెంట్ డివినిటీ విత్ ఇన్ హిమ్సెల్ఫ్. ఈజ్ నాట్ ఏబుల్ టు రిసీవ్.
1: కనుక మనము డివినిటీని మనము చక్కని భావంతో మనం దీన్ని డెవలప్ చేసుకోవాలి.
0: దేర్ఫోర్ వీ హ్యావ్ టు డెవలప్ ద లేటెంట్ డివినిటీ విత్ వెరీ గుడ్ ఫీలింగ్స్ అండ్ సెంటిమెంట్స్ ఇన్ ద ప్రాపర్ వే.
1: మానవత్వము ఎంతటి కాలం నుండి పెరుగుతూ వస్తూ ఉంటుంది.
0: Humanity has been growing since ages.
1: ఈనాటిది కాదు ఈ మానవత్వం.
0: Human being is not of today.
1: ఏదో తల్లి గర్భం నుండి పుట్టిన తక్షణమే మానవుడుగా పుట్టాడని భావించుకోకూడదు.
0: We cannot consider ourselves humans by just being born to a mother.
1: తల్లి గర్భం నుండి ఆకారం మాత్రం పుట్టింది కానీ మానవత్వం అనేటువంటిది తన సహజంగానే ఉంటుంది.
0: Therefore, one is just a human being at the time of birth in form, and the humanity has got to be achieved in subsequently.
1: Kanuka prati manavuni endukunu ee divyatvam anetundi undane undani.
0: Therefore every human being has got this divyatva, the divinity.
1: Ee divyatvani gurtinchukolekapoyinattu chetane manavatvani kodanu marchipothunnadu.
0: Man is not able to know the latent divinity, and therefore he has forgotten even humanness or human quality.
1: Kanuka manamu human quality ni mattumattu gurtinchukovali.
0: Therefore we have to recognize the human quality to begin with.
1: Ee naadu manamu manavatvanni telusukunnamu ani anukuntunname gaani em telusukunnamu manavatvam ante.
0: Today we think that we have known manavatva, the human quality, but to what extent have we known?
1: కేవలం ఆకారం మాత్రం తెలుసుకోవటం మాత్రమే కాదు.
0: ఇస్ నాట్ ఇనఫ్ ఇఫ్ యు నో ఎ హ్యూమన్ బీయింగ్ బై హిస్ ఫార్మ్.
1: ఈ ఆకారం తెలుసుకున్నంత మాత్రమే నా ఆచరణ లేకపోతే ప్రయోజనం ఏమిటి?
0: జస్ట్ ఆకార ద ఫార్మ్ ఈజ్ నాట్ ఇనఫ్. ఆచరణ ద ప్రాక్టీస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: కనుక ఆ ప్రాక్టీస్ కూడా మనం తెలుసుకోవాలి.
0: దేర్ఫోర్ యూ హ్యావ్ టు లెర్న్ హౌ టు ప్రాక్టీస్.
1: అప్పుడే మానవత్వము సార్థకమవుతుంది.
0: దెన్ ఓన్లీ హ్యూమన్ లైఫ్ ఈజ్ రిడీమ్డ్.
1: మానవత్వాన్ని సార్థకం గావించుకునే నిమిత్తమై ఈ లోకము లోపల ఇన్ని రకమైన శాస్త్రములు ఉపనిషత్తులు.
0: సో మెనీ సీక్రెట్ టెక్స్ట్ లైక్ ఉపనిషత్ శాస్త్రాస్ ఆర్ గివెన్ టు మ్యాన్ కైండ్ సో యాజ్ టు డిజర్వ్ దిస్ టైటిల్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్.
1: ఈ లేకపోతే ఈ శాస్త్రములు ఈ ఉపనిషత్తులు ఇవన్నీ ఎందుకు మనకు?
0: Or else, what's the use of all these sacred texts like Upanishads?
1: ఇవన్నీ కూడాను మానవుని ముందు దాచబడినటువంటి యొక్క దివ్యత్వాన్ని పైకి లాగటమే.
0: These sacred texts like Upanishads will bring out the hidden treasures of divinity present within.
1: అందుకోసమనే ఈ ఎడ్యుకేషన్ అనేటువంటి దాంట్లో ఎడ్యుకేర్ అని కూడా చెప్పారు.
0: That's why Bhagwan has introduced educare apart from education.
1: Education anaga sahajanga vachetvanti yokka swarupamu.
0: And this educare is one which is natural.
1: Educare anaga lopala daagabadinatvanti deeni paiki lagatam.
0: Educare is to bring out that which is latent within.
1: Mana yandu daachabadinatvanti educare.
0: Educare is that which is hidden within us.
1: చదివితే లభించేటువంటిది ఎడ్యుకేషన్.
0: ఎడ్యుకేషన్ ఇస్ ద వన్ యూ కెన్ అక్వైర్ బై గోయింగ్ త్రూ బుక్స్.
1: చదివినటువంటిది మాత్రం అప్పటికప్పటికి ఉపయోగపెట్టుకోవచ్చు.
0: యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఆల్ ది నాలెడ్జ్ దట్ యూ రీడ్ దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్.
1: కానీ ఎడ్యుకేర్ అనేటువంటిది మనలో ఆవిర్భవించినటువంటిది కాకుండా మనలో రక్తంతో కూడినటువంటిదిగా ఉంటుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎడ్యుకేర్ ఇస్ ప్రెసెంట్ పెర్క్యులేటింగ్ ఆల్ ఓవర్ బ్లడ్ బోన్ అండ్ ఆల్ ఓవర్ ద బాడీ.
1: కనుక మనము ఎడ్యుకేషన్ చేయటం గొప్పది కాదు, ఎడ్యుకేర్ దాన్ని మనం లాగాల పైకి.
0: సో నథింగ్ గ్రేట్ అబౌట్ ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేర్ ఈజ్ గ్రేటర్.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మీరు ప్రధానంగా నేర్చుకోవాల్సినటువంటిది ప్రతి మానవుని ఎందుకు అడుగడుగున కూడాను క్షణం కూడాను గడిగడి కూడాను మనకు కనిపిస్తూనే ఉంటుండదు.
0: In fact, you find the divinity in every atom, in every fraction of your body, in every moment of your life.
1: దాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం.
0: That we are not able to recognize.
1: దాన్ని తెలుసుకున్నటువంటి వాడే నిజమైన చదువు.
0: In fact, you can call yourself educated if you can understand, experience the divinity present in every atom of your body.
1: Divinity అనేటువంటిది లేకుండా ఎడ్యుకేషన్ అనేటువంటిది ఏమాత్రమో ప్రాప్తించదు మనకు.
0: In fact, without this divinity, you cannot be educated.
1: Kanuka ee naadu chadive chadulanni kudanu kevalam education ga kanipistundadi kaani educare aneetundi danni manam gurtinchukolekapothunnam.
0: The formal education, the secular knowledge prevailing today relates to education only and nothing to do with educare.
1: Education ante kevalam మన చదువు లోపల గ్రంథాల్లో నుంచి కంఠస్థం చేసుకుని చెప్పేటువంటి పదములే.
0: ఎడ్యుకేషన్ ఇస్ ఎక్వైరింగ్ నాలెడ్జ్ బై గోయింగ్ త్రూ ద బుక్స్, గెటింగ్ ద హోల్ థింగ్ బై హార్ట్.
1: ఎడ్యుకేర్ అనేటువంటిది మన యందు స్థిరంగా మొదల నుంచి మన రోజు నుంచి పుడుతూ ఉండాలి.
0: వేర్ యాజ్ ఎడ్యుకేర్ ఇస్ పర్మనెంట్ స్టడీ విద్ ఇన్ అస్.
1: ఇది బయటకు తెప్పించేటువంటిదే గొప్ప శక్తి.
0: The real power, the capacity lies in bringing out this latent educare.
1: ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది కేవలము మనము నేర్చుకున్నటువంటిది.
0: Education is obtained by learning.
1: Educare అనేటువంటిది మనలో నుంచి ఆవిర్భవించేటువంటిది.
0: Educare is the one that manifests.
1: నిరంతరం కూడా అతని యందు ఇది కనిపిస్తూనే ఉంటుండాలి.
0: In fact, it is present continuously within.
1: ఇది ఒక గ్రంథం నుంచి మనం అందుకునేటువంటి కాదు.
0: Educare is not the one that could be received by formal reading.
1: కనుక ఎడ్యుకేర్ ఈనాడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
0: So we should make every attempt to have this educare.
1: కనుక ఎడ్యుకేర్ అనేటువంటిది సహజమైనటువంటిది.
0: Therefore, the educare is quite natural.
1: Education అనేటువంటిది మనకు కేవలం నేర్చుకుంటే లభించేటువంటిది.
0: Whereas education is obtained by formal learning.
1: ఎడ్యుకేర్ అనేటువంటిది తప్పక మనకు వెంటనే జంటనే ఇంటనే ఉంటుంది, మనం వెంటాడుతూ ఉంటుంటుంది.
0: Whereas educare is within you, following you throughout.
1: కనుక మనము చదివేటువంటి చదువులన్నీ కూడా కేవలము గ్రంథ పరిచయంలో మాత్రమే కాదు.
0: Therefore, learning should not be confined to textual information.
1: కనుక ఈ ఇన్ఫర్మేషన్ తీసుకుని మనం లభించేటువంటిది ఏం లేదు, ట్రాన్స్ఫర్మేషన్ కావాలి.
0: Therefore, out of information, nothing you can get. Bhagavan says, Information is not enough. Transformation is most important. Therefore, our intelligence should bring about transformation.
1: అది లేనప్పుడు ఇది ఇన్ఫర్మేషన్ తీసుకొని కూడాను అంత వేస్ట్.
0: వితౌట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇస్ మియర్లీ ఏ వేస్ట్.
1: కనుక మనము ఈ వేస్ట్ అయ్యేటువంటి చదువును మనము టేస్ట్ గా తీసుకుంటున్నాము.
0: దిస్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ ఎ వేస్ట్ వీ హ్యావ్ డెవలప్డ్ ఎ టేస్ట్ టువర్డ్స్ ఇట్.
1: అది కాదు మనకు.
0: దట్ షుడ్ నాట్ హ్యాపన్.
1: నిజంగా ఎడ్యుకేషన్ అనేటువంటిది మనం ఎందు ఆవిర్భవించుకుంటూ క్షణ క్షణములకు మన వెంట జంట వస్తుంటుంది.
0: ది ఎడ్యుకేర్ విచ్ ఇస్ విత్ ఇన్ షుడ్ మేనిఫెస్ట్ షుడ్ బి బ్రాట్ అవుట్ సో దట్ ఇట్ వుడ్ ఫాలో అస్ వేర్ ఎవర్ వీ గో.
1: మానవుని ఎందున్నటువంటి తెలివితేటలు బుద్ధి కుశలతలు ఇవన్నీ కూడా దైవం యొక్క ప్రేరేపణలే, ఇవి దైవం యొక్క ప్రసాదములే.
0: దెర్ఫోర్ దిస్ ఇంటెలిజెన్స్ ది ఇంటెలెక్ట్ ఆర్ గాడ్స్ గిఫ్ట్.
1: కనుక దైవం ఇచ్చినటువంటి యొక్క ఈ శక్తిని మనం దాచిపెట్టుకుని తగిన రీతిగా దాన్ని ఉపయోగపెట్టుకోవాలి.
0: దెర్ఫోర్ గాడ్ గివెన్ పవర్స్ ది ఇంటెలిజెన్స్ ఇంటెలెక్ట్ హ్యావ్ గాట్ టు బి ప్రిజర్వ్డ్ అండ్ ఇంప్రూవ్డ్ అపాన్ ఫర్ అవర్ యూజ్.
1: నిజముగా మన యందు ఇచ్చినటువంటి ఒక శక్తి ఎంతనో ఉంటుండాలి. భగవంతుడు ఇచ్చినటువంటి
0: గాడ్ హ్యాస్ గివెన్ లాట్ ఇమెన్స్ పవర్ టు ఎవ్రీబడి.
1: ఇది ఇంతే అట్టిదని ఎవరు కూడా కొలిచి చెప్పలేరు.
0: నన్ కెన్ ఎస్టిమేట్ బికాస్ డివైన్ పవర్ ఇస్ బియాండ్ ఆల్.
1: ఈ పవర్ కు మించినటువంటి పవర్ మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ గ్రేటర్ పవర్ దాన్ ద డివైన్ పవర్.
1: ఈ ప్రేమతత్వం అనేటువంటిది చాలా గొప్పది.
0: లవ్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ అండ్ గ్రేటెస్ట్.
1: అలాంటి దాన్ని మనం ఈనాడు సులభంగా వదిలిపెట్టేస్తున్నాము.
0: బట్ వీఆర్ డ్రాపింగ్ దట్ లవ్ ఇన్ ఎ సింపుల్ వే.
1: కానీ లవ్ లవ్ అంటే ప్రేమించటం అని మాత్రమే పలుకుతున్నాము.
0: బట్ వీ థింక్ ఆఫ్ లవ్ ఇన్ ద ఆర్డినరీ వరల్డ్లీ సెన్స్.
1: అది కాదు ప్రేమ.
0: ఇట్స్ నాట్ ట్రూ లవ్.
1: నీ ఎందున్నటువంటి ప్రేమ, ఎదుటి వ్యక్తి ఎందున్నటువంటి ప్రేమ రెండింటినీ ఏకం చేసేటువంటి అది నిజమైన ప్రేమ.
0: ద ట్రూ లవ్ డిమాండ్స్ ద యూనిఫికేషన్ ఆఫ్ లవ్ ఇన్ యూ విత్ ద లవ్ విత్ అదర్స్.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి ప్రేమతత్వము.
0: కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ స్పీక్ అబౌట్ ద ట్రూ నేచర్ ఆఫ్ లవ్.
1: ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ అని మనం అందరూ మనం పలుకుతూనే ఉన్నాము.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ అటర్ దిస్ వర్డ్ లవ్ రిపీటెడ్లీ.
1: కానీ ఆ ప్రేమకు ఎట్టి రూపం ఉన్నది, ఎట్టి గుణం ఉన్నది, ఎట్టి విధముగా దాన్ని ఉపయోగించుకోవాలి.
0: వాట్ ఫార్మ్ ద లవ్ హ్యాస్, ఇన్ వాట్ వే ద లవ్ హ్యాస్ గాట్ టు బి యూజ్డ్.
1: ప్రేమ ఎవరిని బాధించదు.
0: లవ్ విల్ నెవర్ హర్ట్ ఎనీబడి.
1: ఎంతకాలం నీ ఉంచుకున్నప్పటికీ నీకునే సహాయం చేయదు, కానీ అది ఎవరిని బాధించదు.
0: ఇట్ విల్ నెవర్ హర్ట్ ఎనీబడి, ఇట్ విల్ హెల్ప్ యూ బీయింగ్ విత్ ఇన్ యూ.
1: కనుక ప్రేమ అనేటువంటిది ఎప్పుడు కూడా నువ్వు హెల్ప్ చేసేటువంటిది.
0: లవ్ ఈజ్ ఆల్వేస్ హెల్ప్ఫుల్.
1: అది ఇట్టిది అని చెప్పినప్పుడు దాని ఉపయోగము పాడైపోతుంది.
0: When you want to estimate and decide upon it, the very purpose is defeated.
1: కనుక ప్రేమను మన ప్రధానమైనటువంటి ఆస్తిగా మనం తీసుకోవాలి.
0: We have to consider love as our main property.
1: ఇంతకంటే మించినటువంటి ప్రాపర్టీ ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా కాదు.
0: In this world there is no greater higher property than love.
1: భగవంతుడు అందించినటువంటి ప్రేమ అనేటువంటి ప్రాపర్టీ ఎంత కురిసినప్పటికీ, ఎంత తూచినప్పటికీ అది ఏమాత్రము తక్కువ కాదు.
0: యు మే మేక్ యూజ్ ఆఫ్ దిస్ లవ్ టు ఎనీ ఎక్స్టెంట్ అండ్ షేర్ విత్ ఎనీబడి, బట్ లవ్ విల్ నెవర్ డిమినిష్ బికాస్ గాడ్ హ్యాస్ గ్రాంటెడ్ అస్ దిస్ ఇన్ఫినిట్ లవ్ టు ఎవ్రీబడి.
1: దైవం ఇచ్చినటువంటి ఈ ప్రేమనే మనము దుర్వినియోగం చేస్తుంటే ఇంకా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రేమను మనం ఎంత దుర్వినియోగం చేస్తాం.
0: వెన్ వీ మిస్యూజ్ దిస్ డివైన్ లవ్, what will happen to the human love present in everybody?
1: భగవంతుడు ఇచ్చినటువంటి ప్రేమను మనము సెన్స్ ద్వారా అనగా ఇంద్రియముల ద్వారా పాడు చేసుకుంటున్నామే కాని దాని సరైన పవిత్రత దానికి అందించడం లేదు.
0: In fact, the divine love is misused for sensual pleasure and it has not been put in the right way.
1: కనుక నిజంగా భగవంతుడు ఇచ్చినటువంటి ప్రేమను సద్వినియోగం చేయాలి.
0: Therefore, the God's gift love has to be made use of properly.
1: Help ever, hurt never.
0: Help ever, hurt never.
1: దీనికి హెల్ప్ మనం చేస్తూ రావాలి.
0: We should go on helping.
1: దీనికి మించినటువంటి యొక్క దాన ధర్మములు మరొకటి లేవు.
0: There cannot be greater acts of charity beyond this.
1: ప్రేమ స్వరూపుల
0: embodiments of love.
1: ప్రేమ ప్రతి ఒక్కరికి ఏమి అది భద్రమై శాశ్వతంగా నిలిచినటువంటిది.
0: Love is so safe, so steady and permanent.
1: కానీ అట్టి ప్రేమను మనము ఏదో ఒక చెల్లాటగా ఆడుకుంటూ దాన్ని ఎగరవేసిన కర్ర వలె దాన్ని తిప్పుతున్నాము.
0: బట్ వీ కన్సిడర్ లవ్ యాజ్ సో సింపుల్ లైక్ ఎ టైనీ టాయ్ అండ్ గో ఆన్ ప్లేయింగ్ విత్ ఇట్.
1: కనుక మనము ఈ ప్రేమతత్వాన్ని భద్రంగా మనం ఉపయోగించుకోవాలి.
0: దేర్ఫోర్ వీ హ్యావ్ టు మేక్ ప్రాపర్ యూజ్ సేఫ్లీ దిస్ లవ్.
1: పరమాత్ముడు ఇచ్చినటువంటి ప్రేమతత్వాన్ని ఎత్తి కొలతలు వేసినప్పటికీ అది తగ్గదు.
0: ద డివైన్ లవ్ ఇస్ బియాండ్ ఆల్ నోన్ మెజర్. దెన్ ఇట్ విల్ నెవర్ డిమినిష్.
1: ఇట్టి ప్రేమను మనము సరైన విజయం లోపల అర్థం చేసుకోలేకపోతున్నాం.
0: వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ ఇన్ఫినిట్ లవ్ ఇన్ ట్రూ స్పిరిట్.
1: ప్రేమ ప్రతి ప్రాణికిని అది ప్రధానమైనటువంటి యొక్క ప్రాణ సమానమే.
0: దెర్ఫోర్ లవ్ is life to every creature.
1: ఇట్టి ప్రేమ తత్వాన్ని మనము అర్థం చేసుకోవాలంటే ప్రేమలోనే మునగాలి.
0: In order to know love, you have to love only. That's only way.
1: ప్రేమలో మునిగినప్పుడే ప్రేమ తత్వం మనకు అర్థమవుతుంది. కానీ ప్రేమకు పైపవిత్యం తెలియజేయడంలో ప్రేమ తత్వం ఏమాత్రం అర్థం కాదు.
0: When you grow in love, when you are so loving, then only you can understand in depth what love is.
1: ఈనాటి ప్రపంచ ప్రేమ అంత కూడా నువ్వు కేవలము మనము చవిచూచి వదిలిపెట్టినటువంటిదంత.
0: ఆల్ ది వరల్డ్లీ లవ్ మస్ట్ హావ్ బీన్ టేస్టెడ్ ఎట్ వన్ టైమ్ ఆర్ అదర్ అండ్ సింప్లీ డ్రాప్డ్.
1: కానీ ఈ ప్రేమ అట్టిది కాదు.
0: బట్ ది డివైన్ లవ్ ఇస్ నాట్ సచ్.
1: అన్నింటినీ కూడినటువంటిది ఇది.
0: ఇట్ ఇంక్లూడ్స్ ఆల్.
1: ప్రేమమయుండు శ్రీధరుడు.
0: గాడ్ ఈజ్ లవ్.
1: ఆ ప్రేమయే అతని ప్రాపర్టీ.
0: And this love is God's property.
1: కనుకని ఈ దైవం యొక్క ప్రాపర్టీని మనం ఎట్లా రక్షించుకోవాలి అనేటువంటి విధానాన్ని మొట్టమొదటి మీరు గుర్తించాలి.
0: Therefore, you have to recognize the basic truth that how to safeguard this treasure of divine love.
1: ప్రేమే దైవము.
0: Love is God.
1: దైవమే ప్రేమ.
0: God is love.
1: కనుక ఈ ప్రేమనే దైవము దైవము ప్రేమ ఉన్నప్పుడు దీన్ని ఎట్టు మనం విభాగం చేసేయబోతుంది.
0: When God is love, when love is God, how can you separate them?
1: Live in love.
0: Therefore, Bhagavan says, live in love.
1: అప్పుడే మనకు దాని యొక్క అర్థము పూర్తి మనం గుర్తించిన వారం అవుతాం.
0: Then only we'll be knowing the meaning of love.
1: ప్రేమ స్వరూపులారా.
0: Embodiments of love.
1: ప్రేమ తత్వం అనేటువంటి పలుకుటంలో చాలా సులభంగా పలకవచ్చు.
0: It's quite easy to spell out, to utter this word love.
1: దాని అర్థం చేసు చాలా కష్టము.
0: But it's very difficult to know its meaning.
1: కనుక మీరు ప్రేమను గుర్తించుకోవడానికి తగిన ప్రయత్నం చేయండి.
0: Therefore, you should make every effort to know and recognize this love.
1: నీ ప్రేమను నీవు అర్థం చేసుకుంటే ఇతరుల యొక్క ప్రేమను సులభంగా మనం అర్థం చేసుకోవచ్చు.
0: If you know the nature of your own love, it is quite possible and so easy to know the love of others.
1: కనుక మొట్టమొదట తన ప్రేమను తాను గుర్తించడానికి ప్రయత్నించాడు.
0: Therefore, one must understand one's own love.
1: తన ప్రేమ తన చుట్టూ తన ప్రక్కల తన చుండు ఎక్కడ చూసినా ఉన్నటువంటి ప్రేమనే.
0: Therefore, this love is around him, in him, above him, below him, in the vicinity.
1: కనుక ప్రేమ అనేటువంటి తత్వాన్ని మొట్టమొదట మీరు తెలుసుకోండి.
0: Therefore, this love has to be known in the beginning.
1: ఈ ప్రేమను తెలుసుకుంటే మనమే ప్రేమ స్వరూపులం అయిపోతాం.
0: And once you know what love is, you become the embodiment of love.
1: నీ ప్రేమను నీవు తెలుసుకోలేకుండా పోయినప్పుడు ప్రేమను నీవు ప్రేమ స్వరూపులారా అని ఏ విధంగా చెప్పడానికి అర్హత ఉంటుంది.
0: If you do not know your own love, how do you call yourself the embodiment of love?
1: కనుక ప్రేమ అనేటువంటి దానికి అర్థమే తెలియనటువంటి వాడు ఆ ప్రేమను ఉచ్చరిస్తుంటాడు.
0: Therefore, the one who does not understand what love is an experience, but he goes on spelling out, speaking about it.
1: విద్యార్థులారా.
0: Students.
1: ఈ ప్రేమతత్వాన్ని ఎంత పెద్దగా చేసుకుంటారో అంత గొప్పవారు అయిపోతారు మీరు.
0: దేర్ఫోర్ ఇఫ్ యూ కన్సిడర్ లవ్ ఇన్ ఇట్స్ ప్రొఫండిటీ, ఇన్ ఇట్స్ డెప్త్, యూ సర్టన్లీ బికమ్ గ్రేట్.
1: కనుక ప్రేమతత్వాన్ని మొట్టమొదట గుర్తించండి.
0: అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ లవ్ ఇన్ ద బిగినింగ్.
1: అప్పుడే మీ యొక్క ప్రేమతత్వము పనులకు కూడా అర్థమవుతుంది.
0: దెన్ ఇట్ ఇస్ పాసిబుల్ ఫర్ అదర్స్ to learn from you and understand love.
1: ఈ రామాయణం లోపల రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురే కాకుండా వీరు ధర్మపత్రులు కూడాను ఈ రామాయణంలో ప్రధానమైనటువంటి పాత్రలు వహించారు.
0: Besides the four brothers of this great epic Ramayana, their concerts also played a major role.
1: వారందరూ కూడాను వారి జీవితంలో ఉన్నటువంటి యొక్క సారమును తీసి ప్రపంచానికి పంచుతూ వచ్చారు.
0: In fact, the essence they have had out of their life experience is shared with everybody.
1: రామును మాత్రమే గొప్పవాడని చాలా మంది పలుకుతూ ఉంటారు. కాదు కాదు కాదు కాదు.
0: Many think that Rama is greatest.
1: ఇందులో ప్రతి ఒక్క వ్యక్తి కూడాను రాముల కంటే గొప్పవారు.
0: In fact, every character in this epic is so important and equally great.
1: మీరు విని ఉంటారు సుమిత్ర.
0: Sumitra, you must have heard of.
1: Sumitra ఏమి పనికిరాని మనిషిగా మీరు భావిస్తున్నారు.
0: We consider Sumitra as a minor role.
1: రామాయణంలో సుమిత్ర అంటే ఏమిటి? మంచి స్నేహితురాలు అని.
0: ద వర్డ్ సుమిత్ర మీన్స్ ఎ గుడ్ ఫ్రెండ్.
1: కాదు, దేనిలో గుడ్ ఫ్రెండ్?
0: ఇన్ వాట్ సెన్స్?
1: అన్నింటి ఎందుకును ఆనందాన్ని చేకూర్చేటువంటిది ఈ సుమిత్ర.
0: సుమిత్ర షేర్స్ బ్లిస్ ఆర్ హ్యాపీనెస్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ విత్ అదర్స్.
1: కైకకు ఒకే కొడుకు.
0: కైక హ్యాస్ వన్ సన్.
1: కౌసల్యకు ఒకే కుమారుడు.
0: కౌసల్య హ్యాస్ ఓన్లీ సన్.
1: కానీ సుమిత్రకు ఇద్దరు బిడ్డలు.
0: సుమిత్ర హ్యాస్ టూ సన్స్.
1: ఈ ఇద్దరు పుట్టడంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్?
1: కైక తనకు పుట్టినటువంటి కుమారుడికే రాజ్యం వస్తుందని ఆమె స్వయంగా భావిస్తూ వచ్చింది.
0: కైక కన్సిడర్ దట్ హర్ సన్ ఈస్ ద లీగల్ హెయిర్ టు ద కింగ్డమ్.
1: కౌసల్యకు తప్పక ఇది లభించేటువంటిది నా కుమారుడికి అని ఆమె దృఢంగా ఉంటుండాలి.
0: కౌసల్య వాజ్ ఈక్వల్లీ సర్టన్ దట్ హర్ సన్ ఈస్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్ కింగ్.
1: కానీ సుమిత్రకు ఇది లభిస్తుందే లభించదా అనేటువంటి యోచనే లేదు.
0: బట్ సుమిత్ర హ్యాస్ నో థాట్ ఇన్ దిస్ వే.
1: ఆమె అలక్ష్యంగా ఏదో భగవత్ ప్రసాదం అని పుచ్చుకోవడానికని మిద్ది పైన ఎక్కింది. గాలి వీస్తుంటే శిరస్నానం చేసింది. ఆ శిరస్సును ఆర్చుకుంటూ కూర్చుంది.
0: She is not bothered of the kingdom. And what she did was she had a head bath and one day climbed up the staircase and she was drying her hair.
1: Aa ventukulu aaravasukuntun tempuru graddha vachindi aa vendi cup lopala posinatundi paayasanni ettukoni poyindi.
0: In the meantime some eagle came over there and picked up that vessel with pudding.
1: Idi teesukoni poyindi.
0: It has taken it away.
1: కట్టగడపకి అంజలి దేవి యొక్క భవనం లోపల వదలింది.
0: And it has dropped at the place of the Anjani.
1: అప్పుడు ఆమె దీనిని చూచి ఎంత మధురంగా ఉంటుండో అది, దేనికోసం ఈ మాధుర్యం? మానవునికి ఇంత మాధుర్యమే ఉంటుంటే ఎంతటి పుణ్యం భావించేటువంటి వాడు అని తనలో తాను తలుచుకుంటూ ఉంటుండది.
0: She was extremely happy because of the taste of that pudding and she started wondering how man would be ecstatic if he were to receive it.
1: అప్పుడు ఆమె చెప్పింది, వారు గొప్ప రాజులు కావచ్చు, నాకు పుట్టేటువంటి ఇద్దరు నేను పుట్టేస్తే ఒకరిని నేను కౌసల్య కుమారునికి దాసుడిగా పెడతాను, ఇంకొకరిని కైక కుమారునికి దాసుడిగా పెడతాను. వారిద్దరూ ఇది దాసత్వం చేస్తుంటే ఎంతనో పవిత్రులైపోతారు.
0: Then Sumitra thought, out of two sons, one son will follow the son of Kausalya, the other son will follow the son of Kaika.
1: కనుకని ఇద్దరు పుట్టిన తర్వాత పుట్టినటువంటి పిల్లలు ఇద్దరు కూడాను పాలే త్రాగటం లేదు, నీరే తీసుకోవటం లేదు, కన్నే మూయటం లేదు. ఈ రకంగా నిద్రాహారములు మానేసేసి నిరంతరములు ఏడుస్తూ వచ్చారు.
0: The newborn babes refused milk. They did not accept any milk at all. They were sleepless and went on crying.
1: అప్పుడు వశిష్ఠుడు వారు వచ్చినప్పుడు వశిష్ఠుడు వారి దగ్గరికి ఈ సుమిత్ర ఈ బిడ్డలిద్దరిని తీసుకెళ్లింది.
0: Vasishtha happened to be there and Sumitra pleaded with him.
1: అప్పుడు ఆయన చెప్పాడు, అమ్మా మీరేమి ఏడవనక్కర్లేదు, ప్రతి ఒక్కటి దైవ సంకల్పం చేత కలిగేటువంటివి.
0: He said, don't cry anymore. Everything happens according to God's will.
1: రెండో పిల్లవాడిని మీరు కైకకు పుట్టినటువంటి ఒక కుమారుడికి పక్కలో పండబెట్టండి.
0: He said that you keep your second son in the company of the son of Kaika.
1: మొదట పుట్టినటువంటి కుమారుణ్ణి కౌసల్యకు పుట్టినటువంటి కుమారుని తట్ట లోపల పెట్టమని చెప్పింది.
0: లెట్ ది ఫస్ట్ సన్ బి కెప్ట్ బై ది సైడ్ ఆఫ్ ది సన్ ఆఫ్ కౌసల్య.
1: కౌసల్యకుగా ఉయ్యాల లోపల లక్ష్మణుని పెట్టేటప్పటికీ లక్ష్మణుడు నిద్రాహారములు అన్ని కూడా నువ్వు వదిలిపెట్టి చక్కని ఆనందంతో ఆడుకుంటూ ఉన్నాడు.
0: ద మూమెంట్ లక్ష్మణ ఇస్ కెప్ట్ బై ది సైడ్ ఆఫ్ రామ ఇన్ ద సేమ్ క్రీడల్ ది లక్ష్మణ స్టార్టెడ్ డ్రింకింగ్ మిల్క్ అండ్ స్లీపింగ్ జాయ్ఫుల్లీ.
1: భరతుడు ఇంకా మరొక రీతి లోపల ఈ శత్రుఘ్నుడు పుట్టినటువంటి శత్రుఘ్నుడు దీంట్లో పోయి పండుకునేటప్పటికీ ఆ భరతుడు కూడాను చాలా ఆనందాన్ని అనుభవించాడు.
0: Similarly, is the thing with Shatrughna, who was asked, who was kept by the side of Bharata. He too had his share of the milk and slept happily.
1: రెండవ దినం నుంచి ఈ యొక్క సుమిత్రకు ఏమీ పని లేదు.
0: And from the next day, Sumitra had no work to do.
1: అయ్యో, నాకు ఇలాంటి పరమ పుత్రులు అయినటువంటి కుమారులు కలిగారు.
0: I am really blessed to have these two sacred sons.
1: వీరిరువురే దేశాన్నంతా కూడా సంరక్షించేటువంటి వారు.
0: They are going to protect this country in future.
1: It
0: is my duty to take care of them today.
1: అని అనుకొని శ్రీరాముని పక్కన ఈ మొదటి కుమారుని పండబెట్టేసింది.
0: And she made Lakshmana lie by the side of Sri Rama.
1: ఇంకా కైకేయికి పుట్టినటువంటి యొక్క శత్రుఘ్నుడు దీని లోపల భరతుడిని పండబెట్టింది.
0: And Shatrughna was made to lie by the side of Bharata.
1: ఈ నలుగురు కూడా ఆనందంగా జరుగుతున్నారు కాలం.
0: ఆల్ ది ఫోర్ సన్స్ దే స్టార్టెడ్ గ్రోయింగ్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్.
1: కానీ ఈ నలుగురికి ఉండేటువంటి ఆనందము ఒక సుమిత్రకు మాత్రమే కలిగింది.
0: ఆల్ ద బ్లెస్ ద జాయ్ ఆఫ్ ఆల్ ది ఫోర్ సన్స్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ బై సుమిత్ర అలోన్.
1: దూరం నుంచి చూచి ఈమె చాలా ఆనందాన్ని అనుభవించేటువంటిది.
0: షీ వాజ్ వెరీ హ్యాపీ వాచింగ్ దెమ్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్.
1: కనుక ఈ విధంగా ఒక్కొక్కటి చెప్పినప్పుడు భగవంతుడు ఏ కారణం చేతను ఏ కార్యమును ఎందుకోసం ఎప్పుడు ఎక్కడ ఆవిర్భవించేస్తాడు అనేటువంటిది ఎవరికి తెలియదు.
0: నో వన్ కెన్ ఎవర్ నో వాట్ గాడ్ డస్, వై హీ డస్, వెన్ హీస్ గోయింగ్ టు డూ, ద రీజన్ బిహైండ్ ఇట్.
1: కనుకనే క్రమక్రమేణా కూడాను పెరుగుతూ పెరుగుతూ రాముడు వెంట లక్ష్మణుడు తిరుగుతూ వచ్చాడు.
0: As the days went on, Lakshmana followed Rama.
1: శత్రుఘ్నుడి వెంట భరతుడు తిరుగుతూ వచ్చాడు.
0: And Shatrughna followed Bharata.
1: ఈ భరతుడు లక్ష్మణుడు మహాశక్తివంతుడు.
0: Bharat and Lakshmana are very powerful.
1: వీరిరువురే లేకుండా రామాయణమే లేదు.
0: Ramayana is incomplete without these two characters.
1: కనుక మొట్టమొదటి లక్ష్మణుడు.
0: ఇన్ ద ఫస్ట్ ప్లేస్ లక్ష్మణ.
1: రాములు పుట్టిన తక్షణమే లక్ష్మణుడు.
0: అండ్ లక్ష్మణ వాజ్ బోర్న్ సూన్ ఆఫ్టర్ రామ వాజ్ బోర్న్.
1: భరతుడు పుట్టిన తక్షణమే శత్రుఘ్నుడు.
0: శత్రుఘ్న లైక్ వైజ్ వాజ్ బోర్న్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ భరత.
1: ఈ శక్తి భరతుడి దగ్గర ఉంటుండాలి.
0: అండ్ దిస్ పవర్ ఈజ్ ఆల్సో దేర్ ఇన్ భరత.
1: ఈ ప్రేమతత్వము లక్ష్మణుడి దగ్గర ఉంటుండాలి.
0: ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఈజ్ దేర్ విత్ లక్ష్మణ.
1: కనుకని ఎక్కడ పోయినప్పటికీ లక్ష్మణుడు పక్కన ఉంటుంది.
0: భరత్ అండ్ లక్ష్మణ ఆర్ వెరీ పవర్ఫుల్.
1: వీరిరువురే లేకుండా రామాయణమే లేదు.
0: రామాయణ ఈజ్ ఇన్కంప్లీట్ వితౌట్ దీస్ టూ క్యారెక్టర్స్.
1: కనుక

0: లక్ష్మణ దగ్గరే ఉంటుండాలి.
1: ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఈస్ దేర్ విత్ లక్ష్మణ.
0: కనుకని ఎక్కడ పోయినప్పటికీ లక్ష్మణుడు పక్కన ఉంటుండాలి.
1: దేర్ఫోర్ లక్ష్మణ వాజ్ ఆల్వేస్ ఇన్ ద కంపెనీ ఆఫ్ రామ వేర్ ఎవర్ హీ వెంట్.
0: ఇంకెక్కడ పోయినప్పటికీ శత్రుఘ్నతను భరతుడు ఉండటం.
1: సో ఆల్సో శత్రుఘ్న ఫాలోడ్ భరత వేర్ ఎవర్ హీ హాస్ గాన్.
0: కనుక మనం ఏదో వారికి పుట్టారు వీరికి పుట్టారు అనుకుంటున్నామే కానీ ఇది సరైనటువంటిది కాదు.
1: వీ జస్ట్ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లీనియేజ్ బట్ ఈస్ నాట్ ప్రాపర్.
0: ఈ విధంగా నలుగురు ఒకరికొకరు చేరుకొని
1: ఆల్ ద ఫోర్ టుగెదర్
0: అన్యోన్యంగా
1: ఇంటిమేట్
0: అనుకూలంగా
1: కన్వీనియంట్లీ
0: ఏకంగా
1: యునైటెడ్లీ
0: కాలం గడుపుతూ వచ్చారు.
1: స్పెండ్ దేర్ టైమ్.
0: అప్పుడే ఇది రామాయణం పూర్తి అయింది.
1: దెన్ ఓన్లీ రామాయణ ఇస్ కంప్లీట్. రామాయణం.
0: కనుకనే రామాయణం అనగా ఎందుకు రాములు రాములకు తగినటువంటి యొక్క భర్తుడు, భర్తుడు తగినటువంటి యొక్క శత్రుఘ్నుడు, శత్రుఘ్నుడు తగినటువంటి ఒక లక్ష్మణుడు.
1: రామాయణ మీన్స్ లక్ష్మణ హూ ఇస్ బిఫిటింగ్ టు ద స్టేచర్ ఆఫ్ రామ అండ్ శత్రుఘ్న హూ ఇస్ ఆఫ్ ఈక్వల్ లెవెల్ ఆఫ్ భరత.
0: కనుక ఈ నలుగురు చేరి ఒక పదార్థం యొక్క విభాగమునే తప్ప అన్యము కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద ఫోర్ ఆర్ వన్ ఓన్లీ, దే ఆర్ నాట్ ఫ్రాగ్మెంటల్ ఆర్ సెగ్మెంటల్.
0: కనుక కౌసల్య, సుమిత్ర, కైకేయుడు ముగ్గురు కూడాను.
1: సో ఆల్సో కౌసల్య, సుమిత్ర, కైకేయి
0: వీరు ముగ్గురు కూడాను మూడు వంతులు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద త్రీ ఇండివిజువల్స్ టూ త్రీ అట్రిబ్యూట్స్
0: వీరి యొక్క పవిత్రమైనటువంటి యొక్క ప్రాప్తి ఈ రకంగా లభిస్తూ వచ్చింది.
1: They could earn this blessing this way.
0: Kanuka Ramulu unnadunte prakkaloka lakshmanu undali.
1: Where there is Rama, by his side is definitely present Lakshmana.
0: Shatrughna unnadunte prakkaloka Bharata undali.
1: Wherever you find Shatrughna there, you'll find Bharata also there.
0: Kanuka ee nalugariki ekatvame nijamainatundi Ramayanamu.
1: Therefore unity among these four brothers strictly speaking the sense of Ramayana.
0: ఈ రామాయణం యొక్క ప్రభావము ఇట్టిది అట్టిది అని చెప్పడానికి వీలు కాదు.
1: None can estimate, declare the strength and the message of Ramayana.
0: కనుక వీరు ఒక్కొక్క దాన్ని కాపాడుకుంటూ రావటం చేతనే ఈ లోకము ఇన్ని విధాల అభివృద్ధి కావస్తూ వస్తుంది.
1: As each one is taking care of each of the aspects of the human life and its quality and its betterment, the world has progressed.
0: మానవతా స్వరూపము,
1: ద హ్యూమన్ ఫామ్,
0: కేవలము
1: మ్యూర్లీ
0: ఆకారం మాత్రమే కాదు,
1: నాట్ లిమిటెడ్ టు ఫామ్ ఓన్లీ,
0: హృదయము, హృదయంకు తగినటువంటి మనసు, మనసుకు తగినటువంటి చిత్తము, చిత్తము తగినటువంటి ఇంద్రియముడు.
1: దేర్ఫోర్ దేర్ షుడ్ బి ద హార్ట్ యాజ్ పర్ ద మైండ్, దేర్ షుడ్ బి ద ఇంటెలెక్ట్ యాజ్ పర్ ద హార్ట్, అండ్ దేర్ షుడ్ బి సెంటిమెంట్ ద ఫీలింగ్.
0: కనుక రామాయణాన్ని తెలుసుకోవటము కేవలం ఎంతకాలమైనప్పటికీ రామాయణం తెలుసుకోవటం వీలు కాదు.
1: యు మే రీడ్ టు ఎనీ ఎక్స్టెంట్ టు ఎనీ లెంగ్త్ ఆఫ్ టైమ్ బట్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు నో ఇన్ డెప్త్.
0: వారి ఒకరికొకరికి ఆప్యాయత ఎట్టిదనగా దాన్ని కూడా పోల్చుకోవటం వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు నో ద మ్యూచువల్ లవ్, ద ప్రివైలింగ్ లవ్ ఎగ్జిస్ట్ అమంగ్ దెమ్.
0: ఒకనాడు కౌసల్య ఏదో పని చేసుకుంటూ ఉంటుంటే రాములు పరిగెత్తి వచ్చాడు.
1: One day when Kausalya was doing some work, Rama came there running.
0: Kausalya vadilo padi yedustu unnadu.
1: And Rama fell on the lap of Kausalya and started crying.
0: Yemiti Ramu yechatam emiti ani ayana chaala aashcharya padindi.
1: And she was very much surprised why Rama was crying.
0: Ee aashcharya padutu undinatte Lakshmanudu vachadu.
1: And in the meantime came there.
0: Ayana kudanu vachi ఈ యొక్క కౌసల్య ఒడిలో పడి ఏడుస్తున్నాడు.
1: అండ్ లక్ష్మణ ఆల్సో స్టార్టెడ్ క్రైయింగ్ సిట్టింగ్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ ద మదర్.
0: ఏమిటి దీనికి విచారం చేస్తే అప్పుడు లక్ష్మణుడు చెప్పాడు, అమ్మా ఎప్పుడు కూడాను మేమే జయిస్తూ ఉంటుంటాము, రాములు ఎప్పుడు కూడాను ఓడిపోతూ ఉంటుంటాడు.
1: ఆన్ ఎంక్వైరీ ఇట్ ఈస్ సెడ్ ఎవ్రీ టైమ్ వీ ఓన్లీ విన్ అండ్ రామా ఇస్ ద లూజర్.
0: కనుకనే ఈనాడు మేము చాలా బాధపడుతున్నాము.
1: టుడే వీ ఫీల్ వెరీ సాడ్.
0: రాముడు జయించాడు,
1: రామ వన్,
0: లక్ష్మణుడు ఓడిపోయాడు,
1: లక్ష్మణ ఇస్ డిఫీటెడ్.
0: కనుక ఈనాడు మాకు చాలా ఆనందం కలిగింది.
1: అండ్ టుడే వీఆర్ హ్యాపీ, దట్స్ వాట్ దే సెడ్.
0: కనుక రామ లక్ష్మణుడు ఏమిటి ఇరువురు ఎందుకు ఒకే ఆత్మతత్వము ఆనందాన్ని అనుభవిస్తుంటది.
1: దేర్ఫోర్ రామ లక్ష్మణ సింబలైజ్

0: the unified principle of bliss.
1: Bharata Shatrughna kuda unte.
0: So also is the case with Bharata Shatrughna.
1: వారు కూడా ఒకరినొకరు అన్యోన్యంగా అనురాగంగా ఆనందంగా అనుభవించేటువంటి వారు.
0: దే వర్ టుగెదర్ సో ఇంటిమేట్ సో క్లోజ్ సో లవింగ్.
1: ఇట్టి రామాయణాన్ని ఎవరు అర్థం చేసుకోగలరు?
0: హూ కెన్ అండర్స్టాండ్ ద డెప్త్ ఆఫ్ ద మెసేజ్ ఇన్ రామాయణ?
1: రాముడు యొక్క తత్వము గురించి లక్ష్మణుడికి మాత్రమే తెలుసు, కానీ అంజునుడికి తెలియదు.
0: ద నేచర్ ఆఫ్ రామ ఈజ్ వెరీ వెల్ నోన్ టు లక్ష్మణ ఓన్లీ అండ్ నో వన్ ఎల్స్.
1: శత్రుఘ్ని యొక్క తత్వము భరతుడికి మాత్రమే తెలుసు, కానీ మరొకరికి తెలియదు.
0: సో ఆల్సో ద నేచర్ ఆఫ్ శత్రుఘ్న ఈజ్ వెరీ వెల్ నోన్ టు భరత అండ్ నో వన్ ఎల్స్.
1: కనుక ఈ రామతత్వం అనేటువంటిది ఎన్ని విధాలు మనం ఉపయోగపెట్టుకున్నా, ఎన్ని విధాలు మనం యోచించినప్పటికీ ఇవన్నీ అతీతమైనటువంటి తత్వములు.
0: దేర్ఫోర్ ద నేచర్ ఆఫ్ రామ ఈజ్ బియాండ్ ట్రాన్సెండెంటల్.
1: అట్టి రామాయణాన్ని మనము ఈనాటికి ఆనాటికి ఏనాటికైనా కూడా చదువుతూనే పోవాలి.
0: వన్ హ్యాస్ టు రివియర్ అడోర్ గో త్రూ సీక్రెట్లీ ద స్క్రిప్చర్ ఎపిక్ రామాయణ.
1: కనుక రామాయణం యొక్క తత్వము రామునికే తెలుస్తుంది, కానీ అంజునికి అర్థం కాదు.
0: రామ సింబలైజెస్ రామాయణ అండ్ నో వన్ కెన్ కంప్రహెండ్.
1: ఈ స్త్రీల లోపల కూడా అంత గోప్యంగా ఉండేటువంటి వారు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది విమెన్ ఆల్సో ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్.
1: ఇది ఎట్టయిపోయిందంటే ఒకనొక సమయం లోపల లక్ష్మణుడి భరతుడు అరణ్యకు వెళ్ళిపోయినాడు.
0: అండ్ ఎట్ వన్ టైమ్ ఇట్ సో హ్యాపెండ్ దట్ లక్ష్మణ హ్యాడ్ టు గో టు ద ఫారెస్ట్ యాజ్ డిసైడ్ బై భరత.
1: నీ అన్న అయినటువంటి రాముడు అరణ్యానికి వెళుతున్నాడు, నీవు కూడా వెంట పోమన్నాడు.
0: యువర్ బ్రదర్ రామ ఈస్ గోయింగ్ టు ద ఫారెస్ట్ బెటర్ యూ ఆల్సో ఫాలో హిమ్.
1: తప్పక పోతాను.
0: లక్ష్మణ సెడ్ ఐ విల్ డూ ఇట్.
1: కానీ రాముని వెంట పోవటంలో ఎంతనో ఆనందం చిక్కింది లక్ష్మణుడికి.
0: లక్ష్మణ వాజ్ మైటీ హ్యాపీ బికాస్ హీ కుడ్ ఫాలో రామ.
1: భరతుని జత లోపల శత్రుఘ్నుడు ఎంతనో అయి అన్యంగా పోయాడు.
0: అండ్ శత్రుఘ్న వాజ్ ఆల్వేస్ ఇన్ ది కంపెనీ ఆఫ్ భరత.
1: ఈ శత్రుఘ్నుడుగా ఏమిటి?
0: వాట్స్ మీనింగ్ ఆఫ్ శత్రుఘ్న?
1: శత్రుఘ్నుడు శత్రువులను నాశనం చేసేటువంటి వాడు.
0: మీనింగ్ ద కిల్లర్ ఆఫ్ ఆల్ ది ఎనిమీస్.
1: ఇలాంటి భరత శత్రుఘ్నులు రామ లక్ష్మణులు ఎంతో ఆదర్శప్రాయులు.
0: దేర్ఫోర్ రామలక్ష్మణ భరత శత్రుఘ్న ఆర్ ఐడియల్స్ టు సొసైటీ.
1: ఇట్టి ఆదర్శప్రాయులను మనం అనుభవించాలి, కానీ కేవలము ఆదర్శాన్ని అనుభవిస్తే ప్రయోజనం లేదు.
0: వీ షుడ్ ఫాలో దీస్ ఐడియల్ పీపుల్. వీ షుడ్ నాట్ లిమిట్ అవర్ సెల్ఫ్ బై నోయింగ్ ఐడియల్స్.
1: వాళ్ళ అన్యోన్యతను మనము అనుభవించి ఆనందించి అన్యులకు అందించాలి.
0: వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ది సేమ్ లవ్ దట్ ఎగ్జిస్టెడ్ అమంగ్ దోస్ బ్రదర్స్ and share with others.
1: Kanuka Ramayanam ante kevalam okari kattu kathaga maatrame kaadu.
0: Therefore epic Ramayana is not merely a story.
1: Idi aatma yokka antaratham.
0: It is a revelation of the self.
1: Ee aatma yokka anyonya bhagamulanu avarambinchi aadarshanni andinchetuvanti.
0: It is the limitless intimate reflection manifestation of the self and sets an ideal for everybody.
1: It is reflection, reaction, resound.
0: It carries the three principles, reaction, reflection and resound.
1: ఈ విధమైనటువంటి ఒక తత్వాన్ని భరతుడు శత్రుఘ్నుడు ఎంత ఆనందంగా అనుభవించారు.
0: And this is very well noticed by brothers భరత and శత్రుఘ్న.
1: కనుక మనం ప్రతి రామాయణం యొక్క తత్వాన్ని కూడా మనము చక్కగా అర్థం చేసుకుని దాన్ని వర్తించేటట్టుగా నడుచుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ అండర్స్టాండ్ ద మెసేజ్ ఆఫ్ రామాయణ క్లియర్లీ అండ్ ఫాలో దేర్ ఎగ్జాంపుల్స్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: కాబట్టి రామాయణం అనేటువంటిది కేవలము గ్రంథముతో పోల్చేటువంటిది కాదు.
0: రామాయణ ఇస్ నాట్ మియర్లీ ఎ టెక్స్ట్.
1: ఇది గంధముతో కూడినటువంటిది.
0: ఇట్ ఈస్ వన్ ఆఫ్ గంధ ఆర్ ఫ్రాగ్రెన్స్.
1: ఇట్టి మనస్తత్వాన్ని అందరూ కూడా కలిగినప్పుడే దేశము అన్యోన్యంగా అనుకూలంగా ఆనందంగా మనం ఉద్దీతమవుతాం.
0: వెన్ వన్స్ ద ఫ్రాగ్రెన్స్ ద అరోమ ఫ్లేవర్ ఆఫ్ రామాయణ ఇస్ అండర్స్టూడ్ అండ్ షేర్డ్ విత్ ఎవ్రీబడి, వన్ కెన్ లీడ్ ఎ బ్లిస్ఫుల్ లైఫ్.
1: ఇప్పుడు కాదు, ఇక కొన్ని సంవత్సరముల లోపలనే.
0: నాట్ ఓన్లీ నౌ, ఇన్ విత్ ఇన్ కపుల్ ఆఫ్ ఇయర్స్ టు కమ్.
1: ఎక్కువ కాలం కూడా కాదు.
0: నాట్ వెరీ లాంగ్,
1: అత్యంత స్వల్పకాలం నుండే.
0: ఇన్ వెరీ షార్ట్ టైం
1: యావత్ ప్రపంచం అంతా కూడాను,
0: ద హోల్ వరల్డ్,
1: రామాయణ కథగా పావెళ్తుంది.
0: విల్ అండర్స్టాండ్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు ద ఎపిక్ రామాయణ ఇట్ సెల్ఫ్.
1: అంతర్యందు ఉండేటువంటి యొక్క ఆత్మతత్వము రామధర్మంగానే ఉంటుంది.
0: అండ్ ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్ ఇన్ ఎవ్రీబడి ఈజ్ ద క్వాలిటీ ద నేచర్ ఆఫ్ రామ.
1: ఇప్పుడు ఈనాడు ఇన్ని కులములు, ఇన్ని మతములు, ఇన్ని జాతులు ఉన్నాయని మనం అనుకుంటున్నాము.
0: We find so many religions, communities, sects today.
1: Kaadu, kaadu, kaadu, kaadu.
0: Certainly not.
1: Kontha kaalam lopalle.
0: Within a short time.
1: Okkate jaati, okkate matamu. Rupandipadestundi.
0: Very shortly, you will notice only one religion, one caste, one humanity.
1: Kanuka, manavatvamlo unnatundi, okkate okkati.
0: Therefore, there is only one that is present in humanity.
1: Itti manavatvanni ekatvanga bhavinchukotame Ramayanam chape chaatinatundi oka goppa bodha.
0: So the message of Ramayana is this, the observance of unity in humanity.
1: Ee unity chernappude,
0: when once this unity is there,
1: pavitrata yerpadutundi.
0: Then you will find purity.
1: Purity vachinappude,
0: when once there is purity,
1: అన్యోన్యత కలుగుతుంది.
0: అండ్ దేర్ విల్ బి ఇంటిమేట్ అసోసియేషన్.
1: ఈ అన్యోన్యత కలిగినప్పుడే,
0: వెన్ వన్స్ దేర్ ఇస్ ఇంటిమసీ,
1: ప్రపంచమంతా కూడా ఒకటే ఆనందాన్ని అనుభవిస్తుంది.
0: ద హోల్ వరల్డ్ విల్ యూనిఫామ్లీ ఎక్స్పీరియన్స్ బ్లిస్.
1: కనుక అందరికీ ఆనందము ఇచ్చేటువంటిది రామాయణం ఒక్కటే.
0: దేర్ఫోర్ ఇట్స్ ఓన్లీ రామాయణ దట్ విల్ మేక్ ఎవ్రీబడి బ్లిస్ఫుల్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను రామ రామ రామ రామ అని మీరు భావిస్తూ రండి.
0: Therefore, everyone should chant and sing the glory of Rama.
1: కాని వీరి ధర్మపత్రులు కూడాను అట్టి అన్యోన్యత కలిగి ఉంటున్నారు.
0: And their concerts also had that intimate understanding and relationship.
1: ఒకానొక సమయం లోపల,
0: at one time,
1: లక్ష్మణ భార్య,
0: the wife of Lakshmana,
1: ఆమె గొప్ప పెయింటర్.
0: She is a great painter.
1: కాని రామాయణ సమయం లోపల ఈమె రాములకు ఏదో ఒకటి ఒకటి ఇవ్వాలని గొప్ప రాములకు పెయింట్ వేస్తున్నది.
0: And at that time she was painting the picture of Rama.
1: ఆ సమయం లోపల లక్ష్మణ భార్య లోపల ప్రవేశించింది.
0: And it is at that time the wife Lakshmana stepped in.
1: ప్రవేశించగానే ఆ యొక్క పెయింట్ అంతా ఉరికిపోయింది.
0: And the whole paints spilled out.
1: అప్పుడు అయ్యో, నేను రాముని యొక్క సౌందర్యాన్ని జగత్తునికి అందించాలని చేస్తే ఈ పెయింట్ అంతా ఈ రకంగా మారిపోయిందా.
0: When I wanted to paint the whole picture of Ramachandra, the paint has spilled out of this. It has become wasteful now.
1: కనుక ఇదే కాకుండా లక్ష్మణ భార్య,
0: likewise the wife of Lakshmana,
1: లక్ష్మణ భార్యకు ఈ విధమైనటువంటి యొక్క ఆటంకం జరిగింది.
0: And such a situation was faced by her.
1: ఈ లక్ష్మణ భార్య ఎప్పుడు కూడాను సౌమిత్రి.
0: అండ్ she is always friendly.
1: ఈమె చాలా దయా కలిగినటువంటి యొక్క హృదయము.
0: She had a compassionate heart.
1: ఇంకా ఇద్దరు కూడున్నారు.
0: And there are two more.
1: సీత లక్ష్మణుడు.
0: And we also find other roles like Sita and Lakshmana and so on.
1: కానీ సీత సౌమిత్రి వీరందరూ కూడాను ఒకరినొకరు ఎడబాయకుండా ఉండేటువంటి వారు.
0: Sita and Sumitra were always together. They were never separated.
1: అట్టి సమయమునందు,
0: at that time,
1: వీరిద్దరు కూడాను బయట వెళ్ళినారు.
0: They happened to go out.
1: ఏం చేసేది, అన్నగారు అడవికి వెళ్ళి అన్న వెంట తమ్ముడు పోయాడు, దానికి మన గతి ఏమిటి అని ఈ యొక్క భార్యను చాలా విచారిస్తున్నారు.
0: The wives were feeling very sad because elder brother left and younger brother followed the elder one.
1: ఈ విధంగా నలుగురు కూడాను ఈ ఆడవారంతా కూడా ఏకమైపోయి,
0: all the four ladies,
1: ఈ నిరంతరం కూడాను రామచింతనే చేస్తూ వచ్చేటువంటి,
0: were thinking of Rama continuously.
1: ఈ చింతన చేస్తూ ఉంటుంటే,
0: as they were thinking of Rama,
1: దైవత్వం యొక్క ఏకత్వము అందరికి చక్కగా అర్థమైపోయింది.
0: దే కుడ్ అండర్స్టాండ్ ది యూనిటీ ఇన్ డివినిటీ.
1: ఈ ఏకం కావటం చేతనే మరింత వారికి బలం అభివృద్ధి అయింది.
0: దే కుడ్ పికప్ ఎవ్రీ కరేజ్ బికాస్ ఆఫ్ డివినిటీ.
1: కనుక ఈ విధంగా రామాయణం యొక్క తత్వము, వారి యొక్క సోదరుల యొక్క తత్వము, వారి యొక్క భార్యల యొక్క తత్వము అంతా కూడా విచారం చేస్తే అంత ఏకంగా ఉండేటువంటిది.
0: Therefore, the message of Ramayana, the experiences of intimate relationship between brothers and their wives, teach this principle of unity, oneness.
1: Kani, ఒకానొక సమయం లోపల ఈ హనుమంతుడు తాను ఆ లక్ష్మణ మూర్చి కోసమని మందు తేవటం కోసమని సుమత్ పర్వతం పైన పోతున్నాడు.
0: బట్ అట్ వన్ టైమ్ హనుమాన్ హ్యాడ్ టు బ్రింగ్ ద మెడిసిన్ దట్ వాస్ రిక్వైర్డ్ ఫర్ లక్ష్మణ అండ్ హీ లెఫ్ట్.
1: ఆ వచ్చి ఆ లక్ష్మణుడు తిరిగి దాన్ని తీసుకుని వచ్చేసేసి
0: అండ్ హీ కుడ్ రీచ్ లక్ష్మణ అండ్ బ్రింగ్ హిమ్ బ్యాక్ టు లైఫ్.
1: కౌసల్య ఉన్నటువంటి ఒక భవనం దగ్గర వదిలాడు.
0: And he was left there near the place where Kausalya stayed.
1: అప్పుడు కౌసల్య తాను హెచ్చరించింది, నాయన మీరెవరు?
0: Then Kausalya cautioned, who are you?
1: నేను ఫలాని రామచంద్రుని యొక్క భక్తుడను.
0: And he has introduced himself, I am so and so, I am devotee of Rama.
1: మరి ఇక్కడ పడివేసిన వాడు ఎవరు?
0: And then who dropped this body here?
1: హనుమంతుడు.
0: It was Hanuman.
1: Ramayana puraskarinchukoni.
0: And he paid all his respects to Ramayana.
1: Aa yokka parvatamlo undunnatundi mandunu teeskoni vastunnadu.
0: And he brought all these important medicinal herbs from the Sanjeeva mountain.
1: Teesukochetappudiki ayyo naa kumarudu maraninchinaada moochinchinaada ani Kausalya chaala gollunu yerchindi.
0: And the mother felt so sad because her son fainted on the battlefield.
1: Appudu Sumitra cheppindi, అక్క మీరు రాముడు కోసమని ఇంత తపిస్తున్నారా? తపించకండి, రాములకు ఎప్పుడు ఎట్టి ఆపత్తులు రావు.
0: Then the younger sister told Kausalya, you may be worried of Rama, let me assure you, nothing can ever happen to Ramachandra.
1: అని ఒకరికొకరు ఆ విధమైనటువంటి ధైర్యాన్ని చెప్పుకుంటూ కాలాన్ని గడుపుతూ వచ్చారు.
0: సో ఈచ్ వన్ వాస్ షేరింగ్ దేర్ ఓన్ ఒపీనియన్, ద స్పీకింగ్ అప్ కరేజ్ ఫ్రమ్ ఈచ్ అదర్.
1: ఈ విధంగా రామాయణాన్ని చూస్తూ పోతుంటుంటే ఒకదానికొకటి పెరుగుతూ ఎంతనో ఆనందాన్ని అందిస్తుంది.
0: Therefore all the episodes in Ramayana will make us blissful.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: దీని ఎంత చెప్పే కొద్దీ ఇంకా తనివి తీరదు.
0: This epic Ramayana can never be exhausted. It can be said to any length of time.
1: కనుక మనం రామలక్ష్మణుని మాత్రమే తలుచుకుంటున్నాం, కానీ ఇందులో ఒక్కొక్కరు ఒక్కొక్క భాగాన్ని తీసుకున్నప్పుడు ఎంతో విచిత్రమైనటువంటి చిత్రములు ఎంతో జరుగుతూ ఉంటుంటాయి.
0: వీ స్టడీ ది హోల్ ఎపిక్ టుగెదర్ కలెక్టివ్లీ, బట్ వెన్ యూ అబ్జర్వ్ ఎవ్రీ రోల్, ఎవ్రీ క్యారెక్టర్, ఇట్ ఇస్ సిగ్నిఫికెంట్.
1: చిత్రములు త్రైలోక్య చిత్రములు,
0: దే ఆర్ వెరీ పెక్యూలియర్ అండ్ మిస్టీరియస్.
1: వజ్రాల విత్తములు,
0: అండ్ దే ఆర్ సో ఇంటిమేట్ టు సెయింట్స్.
1: కానీ అంతేకాదు, ముని జన పౌత్రములు,
0: అండ్ దే ఆర్ సో సీక్రెట్, సో ఇంపార్టెంట్ టు సెయింట్స్ అండ్ సియర్స్.
1: రామచంద్రుడి చరిత్రములు,
0: దట్ ఈస్ ద స్టోరీ అండ్ ద హిస్టరీ ఆఫ్ రామచంద్ర.
1: ఈ చరిత్ర అట్టిది ఇట్టిది అని చెప్పడానికి వీలు కాదు.
0: ద స్టోరీ ఆఫ్ రామచంద్ర కెనాట్ బి ఎస్టిమేటెడ్.
1: కనుక ఇట్టి చిత్ర విచిత్రములైనటువంటి యొక్క రామచంద్రుడి యొక్క చరిత్రను అందరు కూడాను నిరంతరం కూడాను ఏ యొక్క జాతి అయినా ఏ యొక్క దంపతి అయినా దాన్ని అనుసరించడము అత్యంత అవసరము.
0: Therefore this mysterious, inexplicable epic Ramayana has got to be read out thoroughly, that one has to follow the examples of different characters mentioned in the epic.

0: సూక్ష్మమైన అణువున సూక్ష్మగుచు సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మగుచు మేటి వస్తువునందున మేటియగుచు అంతటను సర్వసాక్షి అయి అలరునట్టి ఆత్మయే బ్రహ్మ బ్రహ్మయే అణువులగు ఆత్మయే బ్రహ్మ బ్రహ్మయే అణువులగును.
1: స్మాలర్ దాన్ ఎన్ ఆటమ్, స్మాలెస్ట్ ఆఫ్ ది స్మాల్ అండ్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్, దట్ ఈస్ ది ఎటర్నల్ విట్నెస్, వాట్ వీ కాల్ బ్రహ్మన్. This Brahman is the spirit or the soul, Atma. And the very Brahman represents the atom too.
0: Ano raniyan mato mahiyan. Ee jagat nandu panchabhutamulu pratyekanga manam chustu anubhavistu untinappatikani panchabhutamulu yokka swaroopame manavuni yokka deham.
1: In this world, we notice five of the elements, we watch and experience. But the man is the very personification, the embodiment, combination of the five elements.
0: Panchabhutamadi yandu, prudvi, jalamu, agni, vayuhu, akasham. Veetine sabda, sparsa, rupa, rasa, gandhamulani pilutaru.
1: The five elements are the earth, the water, fire, the air, and ether, represent the five of the senses, the sense of perception, the sense of cognition, the sense of touch, the hearing.
0: Prithvi putrudainatuvanti vaadu kanukane Arjunaki partha ani pilichadu Krishnudu.
1: Krishna addressed Arjuna as partha because the very son of Mother Earth.
0: అనగా ప్రతి మానవ శరీరం కూడాను పార్థ స్వరూపమే.
1: ఇట్ మెంట్ ఎవ్రీ వన్ రిప్రజెంట్స్ పార్థ.
0: ప్రతి మానవుడు కూడాను పార్థుడే.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హిస్ పార్థ.
0: పృథ్వీ పుత్రుడు ఒకటి చేత ఇతనికి పార్థ అని పేరు వచ్చింది.
1: యాజ్ ఈస్ ద సన్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద మదర్ ఎర్త్ హీస్ కాల్డ్ పార్థ.
0: ఈ పృథ్వీ అంటే శబ్ద స్పర్శ రూప రస గంధాదులు లీనమై ఉన్నవి.
1: Here in this earth, we find the sound, the sense of touch, the fragrance, and the taste.
0: Chutataku ekatma mamatma ani cheptu vastundi.
1: Externally, it is said, the entire unity is the divinity.
0: Ee panchabhoota swaroopamainatundi yokka ee prakruti chaala shaktivantamainatundi.
1: The nature that has got the five elements is highly powerful.
0: దీనికి కదిలేటువంటి శక్తి ఉన్నది.
1: It has got the motility, the power.
0: తిరిగేటువంటి శక్తి ఉన్నది.
1: It can also revolve.
0: కానీ ఒక స్థానం నుంచి మరొక స్థానానికి మాత్రం పోయేటువంటి శక్తి లేదు.
1: It has no capacity to move from one place to another.
0: ఉన్న స్థానం నుండే తాను చక్కగా ప్రయాణం సల్పి తిరుగుతుంది.
1: It rotates in the its existing place.
0: దీనిలోనే సర్వ గుణములు కూడాను ఇమిడి ఉంటున్నవి.
1: There lies all faculties.
0: ఈ పృథ్వీ యందు పర్వతములంతా ఉన్నవి.
1: Mother Earth carries the
0: అడవులు ఉన్నవి.
1: Forests.
0: పట్టణములు ఉన్నవి.
1: Cities.
0: పల్లెలు ఉన్నవి.
1: Villages.
0: సముద్రం ఉన్నది.
1: Sea.
0: నదులు ఉన్నవి.
1: Rivers.
0: సర్వమును కూడాను ఈ యొక్క పృథ్వీనే మోయుచున్నది.
1: And this mother earth that carries the weight of all.
0: Kani vijnana shastram telinatundi manavudu ee prithivi paina inni parvatamulu inni nadulu inni adavulu undinappudu ee prithvi tirugutunnadi kanukane ee kudanu tirugutuntaya ani oka sandeham kalugutundi.
1: The one who does not know the science begins to doubt. How is it possible while the earth revolves, Well, do forests and mountains, do they also move?
0: ఈ పృథ్వీ ఇంత వేగంగా తిరుగుతున్నప్పుడు ఈ పృథ్వీపై నిలిచినటువంటి ఒక పదార్థముల యొక్క గతి ఏమిటి?
1: When earth revolves at a very fast rate, what would happen of those that are located on that?
0: ఈ పృథ్వీ కేవలము స్వతంత్రమైనటువంటిది కాదు.
1: Earth is not independent.
0: పరాధీనమైనటువంటిది ఈ పృథ్వీ.
1: This earth is dependent.
0: దీని యందు భగవశక్తి అనేటువంటిది అంతర్భూతంగా ఇమిడి ఉంటుంది.
1: The earth carries with it the latent divine power.
0: ఆ శక్తియే ఇన్నింటిని కూడాను బ్యాలెన్స్ గా మోస్తూ ఉన్నది.
1: It is the divine power that maintains balance.
0: కనుక ఈ పదార్థములు కూడాను భూమి వలె తిరుగుటకు వీలు కాకుండా ఈ భగవంతుడే చూసుకుంటున్నాడు.
1: It is the divine power that takes care of all those that are located on Mother Earth, safe and secure, though the earth revolves.
0: Line paina parigettetundi trainu, trainu parigettinattuga line kudunu parigettite prayanikulu yokka gati emti?
1: As the train runs fast, the wheels also don't move. If they start moving, what will happen?
0: Prithvi tirugutunnadi kani prithvi paina unnatundi yokka ee panchabhootamulu kuda tirugatam ledu.
1: Though the earth rotates, those located over that, they do not move.
0: దీనికి ఆకర్షణ శక్తి అధికంగా ఉండటం చేతనే పైనున్న పర్వతములు కాని వృక్షములు కాని నదులు కాని సముద్రం కాని ఏమాత్రము కదలకుండా ఉంటున్నవి.
1: As earth carries with it the gravitational force, the mountains, the trees, they do not move at all.
0: కనుకనే పృథ్వీ యొక్క తత్వము చాలా విచిత్రమైనటువంటిది.
1: The nature of earth is very peculiar.
0: ఇది భగవంతుని యొక్క అంగము.
1: It is the limb of God.
0: మన దేహంలో చేతులు కాళ్ళు ముక్కు చెవులు నోరు అన్ని ఉన్నవి.
1: The human body has got the legs, the hands, the ears, the nose and the eyes.
0: ఈ ఇంద్రియములంతా దేనికి అంగము?
1: Limbs, what do they stand for?
0: సర్వ ఇంద్రియములు కూడాను దేహానికి అంగములు.
1: And in fact they are the limbs of the body.
0: దేహము దేనికి అంగము?
1: The body is the limb of
0: సమాజమునకు అంగము.
1: Of society.
0: సమాజమునకు ఏది అంగము?
1: Society is the limb of
0: మానవత్వం అంగము.
1: Of humanity.
0: మానవత్వమునకు ఏది అంగము?
1: What is the limb of the humanity?
0: పృథ్వీ అంగము.
1: The earth.
0: పృథ్వీకి ఏది అంగము?
1: What is the limb of
0: పృథ్వీకి? పృథ్వీకి పరమాత్ముడే అంగము.
1: God is the limb of this earth.
0: కనుక పృథ్వీ అంతా కూడాను పరమాత్మని యొక్క అంగమే.
1: Therefore the entire earth is the limb of God himself.
0: సర్వాంగములు కూడాను పృథ్వీతో కూడినటువంటివి.
1: And the earth has got so many limbs.
0: కనుకనే భగవంతుని కూడాను అత్యంత సూక్ష్మ స్వరూపుడు అన్నాడు.
1: Therefore God is subtlest of all.
0: ఎప్పుడు సూక్ష్మ స్వరూపుడు అవుతాడు?
1: When do you expect him to be?
0: సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క ఈ భూమికి సర్వత్రా వ్యాపించినటువంటి భగవంతుడు కూడాను అత్యంత సూక్ష్ముడుగా ఉంటాడు.
1: As earth is present everywhere, we also notice God everywhere.
0: Anaga gunamulu undinanta varaku kudanu thanu swatantriduga undadu.
1: It only means so long there are attributes, no one is independent.
0: Kramakramena ee gunamulu taggina tarvata thanu sarvavyapiga maarutuntadu.
1: As attributes come down, diminish, he gets this faculty of all pervasive.
0: Shabda sparsha roopa rasa gandhadru ee aidu gunamulu kudanu bhoomi yandu untunnavi.
1: All these five senses of cognition are present in earth.
0: Kanukane bhoomini itti teesi attu pettadaniki attu teesi itti pettadaniki veelu kaadu.
1: So it's not possible to shift earth from one place to another.
0: Kramakramena daniki rendavo angamainatundi rendavo bhootamainatundi jalamu.
1: The second one is the fire, is water.
0: Ee jalamu leni sthanam ledu.
1: There's no place where there's no water.
0: నీకు కనిపించినా కనిపించకపోయినప్పటికీ సర్వత్రా భూమి యందు ఉంటున్నది.
1: యు మే సీ ఇట్ ఆర్ నాట్, వాటర్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: కనుక జలము సర్వమయము.
1: సో వాటర్ ఇస్ ఆల్ ప్రవేజ్డ్ అగైన్.
0: ఆ జలమును ఒక గుణము తగ్గిపోయింది.
1: వాటర్ హ్యాస్ లాస్ట్ వన్ అట్రిబ్యూట్.
0: ఏం గుణం తగ్గిపోయింది?
1: వాట్ ఈస్ దట్?
0: శబ్ద స్పర్శ రూప రసము ఈ నాలుగు ఉంటున్నాయి కానీ గంధము లేదు దాంట్లో.
1: వాటర్ హ్యాస్ గాట్ ఫోర్ ఆఫ్ ది aspects, but it has no smell or fragrance.
0: Kanukane ee water kontha varaku kadaladaniki prarambhistu vachindi.
1: That makes the water possible to move to
0: light
1: some extent.
0: Light aipoyindi.
1: So it becomes light.
0: ఇంకా మూడవది అగ్ని.
1: ద థర్డ్ వన్ ఇస్ ఫైర్.
0: ఈ అగ్ని అనేటువంటిది మహాశక్తివంతమైనటువంటిది.
1: ఫైర్ ఇస్ హైలీ పవర్.
0: దీని రెండు గుణములు తగ్గిపోతూ వచ్చాయి.
1: ఇట్ లూజెస్ టూ ఆఫ్ ది అట్రిబ్యూట్స్.
0: శబ్ద స్పర్శ రూపం మాత్రమే ఉంది.
1: ఇట్ హాస్ గాట్ ఓన్
0: రసగంధాదులు లేవు దాంట్లో.
1: ఇట్ హాస్ నో రస, ద టేస్ట్ గంధ, ద ఫ్రాగ్రెన్స్.
0: కనుక ఈ అగ్ని సర్వత్రా వ్యాపిస్తూ వచ్చింది.
1: So fire is able to expand everywhere.
0: ఈ అగ్ని ప్రతి మానవుని యందు కూడా ఉంటుండాలి.
1: Fire is present in every man.
0: జఠరాగ్ని అదే అగ్ని.
1: Fire in man is called
0: జలమునందు కూడాను బడబాగ్ని అది జలమునందు కూడా ఉంటుండాలి.
1: The fire is present in water called బడబాగ్ని.
0: వృక్షమునందు కూడాను అగ్ని ఉంటుండాలి.
1: There is fire in a tree.
0: ఒక చెట్టుకు రాసుకున్నప్పుడు అగ్ని అందులో ప్రారంభమవుతుంది.
1: When two trees are brought, when dash against each other, the fire emanates.
0: రాయి ఉంటుండాలి. రాతిలో కూడాను అగ్ని ఉంటుండాలి.
1: Fire is latent in a stone.
0: ఒక రాతికి కొట్టినప్పుడు అగ్ని ప్రారంభమవుతుంది.
1: When you strike two of the stones against each other, the fire starts.
0: కనుక ఈ మూడవ భూతమైనటువంటి అగ్ని అందు కూడాను సర్వము ఇమిడి ఉంటున్నది.
1: So the third element, fire, has all.
0: కానీ గుణములు రెండు తగ్గిపోతూ వచ్చాయంటారు. ఇది క్రమక్రమేణ పైకి కూడా లేస్తూ వచ్చింది.
1: As it has lost two of the attributes, it is able to rise up.
0: ఇంకా మూడవది.
1: Then the third one.
0: మూడవది వాయువు.
1: Then that is the air.
0: ఈ వాయువు ఏ విధంగా ఉంటుండాలి?
1: How is it?
0: వాయువు లేని స్థానమే లేదు.
1: There is no place where there is no air.
0: కొత్త కుండగా ఉంటే కుండలో కూడా గాలి ఉంటుండాలి.
1: The earthen pot, brand new, also has got space.
0: ఎక్కడ చూసినా ప్రదార్థమునందు గాలి ఉంటుండాలి.
1: You find air everywhere.
0: గాలి లేని స్థానమే కనిపించదు.
1: There is no place where you do not notice.
0: ఈ గాలియే సర్వ విధములైనటువంటి శక్తులకు మూల కారణము.
1: And air is the main cause for all capacity.
0: మానవుని యొక్క ప్రాణమునకు మూల కారణము అగ్ని, ఈ వాయువే.
1: And air is the life principle.
0: ఈ వాయువు లోపల మరి మూడు గుణములు తగ్గిపోయినాయి.
1: And this air loses three of
0: them. శబ్ద స్పర్శ రెండు మాత్రమే ఉన్నావు, కానీ రూప రసగంధాదులు లేవు.
1: And this air has got only the sound and touch. It has no three attributes.
0: నాలుగోదైనటువంటిది ఆకాశం.
1: The final one is the space.
0: ఆకాశం అనేటువంటిది సర్వత్రా వ్యాపించినట్టుగా కనిపిస్తుంది.
1: The space, you will notice, is
0: present. కానీ మనం చూసేదంతా కూడా క్లౌడ్స్ కాదు, అది కాదు ఆకాశము.
1: It's not the ground that you find.
0: ఆకాశం యొక్క గుణం ఏమిటి?
1: What is the attribute of
0: ether? శబ్దమే ఆకాశం యొక్క గుణము.
1: Sound is the attribute of ether.
0: చాలా మంది అమాయకులు ఆకాశం ఎక్కడ ఉందంటే పైకి చూపుతారు.
1: Many of the innocent people point to the sky.
0: ఆకాశము.
1: No, it's not there.
0: ఇక్కడ కూడా ఉంది ఆకాశం.
1: You find it.
0: ఇక్కడ కూడా ఉంది ఆకాశం.
1: Just from the depth.
0: ఎక్కడ శబ్దమో అక్కడంతా ఆకాశం ఉంటుంది.
1: Where there is sound, you find the space.
0: ఆకాశం యొక్క గుణము శబ్దమే.
1: The attribute of the space is the sound.
0: ఆకాశం గగనం శూన్యం అన్నారు. అది కనిపించినటువంటిది.
1: It's empty, you do not notice it.
0: కనుక ఈ ఆకాశమునందు శబ్దం ఒక్కటి మాత్రమే ఉంటుండాలి.
1: సో ఈథర్ హెస్ గట్ వన్ క్వాలిటీ ఆఫ్ సౌండ్.
0: రూపరసగంధాదులు ఏమాత్రమూ లేదు.
1: ఇట్ హెస్ లాస్ట్ త్రీ అదర్ అట్రిబ్యూట్స్.
0: శబ్ద స్పర్శ రూపరసగంధాదులు నాలుగు లేదు.
1: ఇట్ హెస్ నో ఫోర్ ఆఫ్ ది క్వాలిటీ.
0: నాలుగు లేకపోవడం చేత ఆకాశం సర్వత్రా ఉండినట్టుగా కనిపిస్తుంది.
1: సిన్స్ ఫోర్ ఆర్ మిస్సింగ్, యూ ఫైండ్ ది ఈథర్ స్ప్రెడింగ్.
0: ఐదవదైనటువంటిదే పరమాత్మ.
1: అండ్ దట్ గాడ్ హెస్ నన్ ఆఫ్ దీస్ అట్రిబ్యూట్స్.
0: ఆ పరమాత్మ యందు ఆ శబ్దం కూడా లేదు.
1: The sound is also noticed in the divinity.
0: కనుకనే పరమాత్ముడు సర్వత్రా వ్యాపించి ఉంటున్నాడు.
1: Therefore the divine spreads all over everywhere.
0: చాలా లైట్ అయిపోతున్నాడు.
1: Because it becomes so light.
0: సర్వత పాణిపాదం త సర్వతోచి శిరోముఖం అన్నట్టు సర్వ మూలముని ఎందుకును శిరస్సు గాను పాదములు గాను కనిపిస్తూ ఉంటాడు.
1: In fact in every form you find God symbolized by way of the head and the feet and hands.
0: ఆకాశమును కంటే అతి సూక్ష్మమైనటువంటి వాడు పరమాత్ముడు.
1: God is subtler than the space.
0: అటువంటి పరమాత్ముడు పంచభూతములు ఎందుకును ఏక స్వరూపుడుగా ఉంటున్నాడు.
1: God is present in one form in all the five elements.
0: కాన ప్రతి దానికి కూడాను ఒక అంశం ఉంటుండాలి. మమ ఈ వాంశం జీవలోకే జీవభూత సనాతన. భూమి ఒక భగవంతుని యొక్క అంశమే.
1: Therefore all of them are the spark.
0: జలము భగవంతుని యొక్క అంశమే.
1: Water is the spark.
0: వాయువు భగవంతుని యొక్క అంశమే.
1: So also air.
0: గాలి భగవంతుని యొక్క అంశమే.
1: And the air is the spark of the divinity.
0: ఆకాశం భగవంతుని యొక్క అంశమే.
1: So also the space.
0: సర్వము భగవంతుని యొక్క అంశమే.
1: All of them are sparks of the divinity.
0: కనుకనే వీటినన్నింటిని దైవ స్వరూపంగా ఆరాధిస్తూ వచ్చారు ప్రాచీనులు.
1: And hence ancients worshipped all these elements.
0: భూదేవి,
1: మదర్ ఎర్త్,
0: గంగాదేవి
1: అండ్ గాడెస్
0: వాయుదేవుడు
1: అండ్ విండ్
0: అగ్నిదేవుడు
1: ఫైర్ గాడ్
0: ఆకాశ దేవుడు
1: అండ్ ఆల్సో
0: అందరినీ దేవుడుగా భావించి పూజిస్తూ వచ్చారు.
1: ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ కన్సిడర్డ్ డివైన్.
0: మొట్టమొదట భారతీయులు పృథ్వీని పూజిస్తూ వచ్చారు.
1: ఇన్ ఎర్లియస్ టైమ్స్ భారతీయస్ వర్షిప్ ఎర్త్.
0: ఆ పృథ్వీయే ప్రతి ప్రాణికి కూడాను ఆహార సదుపాయం అందిస్తూ వచ్చింది.
1: అండ్ ఇస్ ఎర్త్ దట్ సప్లైస్ ఫుడ్ టు ఆల్ ఆఫ్ ది లివింగ్ క్రియేచర్.
0: భూదేవి నీ పంటనే మేము భుజిస్తున్నాము.
1: ఓ మదర్ ఎర్త్ ఐ ఓన్లీ పార్టేక్ ఆఫ్ ఫుడ్
0: నీ వంటనే మేము పుష్టిగా అనుభవిస్తున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వి ఆర్ సో హ్యాపీ ఆఫ్ ఆల్ ది క్రియేచర్. భూమి
0: లేకపోతే పంటలే లేదు.
1: Without earth you cannot have any grain.
0: కాబట్టి సర్వమును రక్షించేటువంటి భూమాత కనుకొని భూమాతను మొట్టమొట ఆరాధన సల్పుతూ వచ్చారు ప్రాచీనులు.
1: In fact all are held and protected by mother earth and so it was worship in earlier days.
0: కానీ విజ్ఞానవేత్తలు దీన్ని హాస్యాస్పదంగా భావిస్తూ వచ్చారు.
1: But scientists started making fun of this practice.
0: ఏమిటి భూదేవిని భూమిని దేవుడిగా భావిస్తున్నారే?
1: How is that you consider?
0: ఎంత మూర్ఖులు ఈ భారతీయులు.
1: Bharatiyas are fools.
0: వీరు మూర్ఖులు కాదు.
1: They are not fools.
0: ఈ భూమిని పూజిస్తున్నారని చెప్పి చెప్పేటువంటి వాడు వాడు మూర్ఖులు.
1: The one who says that you are fools for worshiping the earth are
0: వాడికి అంతరార్థం ఏమీ తెలియదు.
1: They have no understanding.
0: కేవలం పదార్థ శాస్త్రాన్ని మాత్రమే ప్రమాణంగా తీసుకుంటున్నాడు.
1: They go by the material knowledge, the physical knowledge.
0: కానీ దీంతో తిరిగి ఈ రియాక్షన్ కూడా ఉంటుందనే సత్యం వాడికి తెలియకుండా పోతుంది.
1: They are not aware of the reaction, the principle contained.
0: నేను టేబుల్ను గట్టిగా కొట్టాను అని చెప్తున్నాను.
1: And you have thumped the desk.
0: కానీ నీవే కాదు టేబుల్ కూడా నిన్ను కొట్టింది.
1: ద టేబుల్ ఆల్సో హస్ గివెన్ ఇట్ బ్యాక్.
0: దీనికి పదార్థం యొక్క రియాక్షన్ ఉంటుంది. అది
1: దేర్ లైస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ రియాక్షన్.
0: కనుక నేను కొట్టిన తర్వాత చేయి మంటగా ఉందని నువ్వు అదురుకుంటున్నావు.
1: అండ్ దేర్ ఫోర్ యు ఫైండ్ ఇట్ దట్ ఇట్ హర్ట్ ఓవర్ దేర్.
0: ఏ పదార్థాన్ని నీవు గట్టిగా కొట్టావో ఆ పదార్థం కూడా నేను అంత గట్టిగా కొట్టింది.
1: ఇఫ్ యు స్టార్ట్ హిట్టింగ్ వన్ యు విల్ ఫీల్ ద పెయిన్.
0: ప్రతి దాని ఎందుకు నువ్వు రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
1: In everyone, you find these three principles, reaction, reflection, and
0: resound.
1: Man born in this nature has got these three, reaction, reflection, and resound. You go near a mountain and start repeating,
0: oh.
1: There you find the resound, as is the sound, so is the resound.
0: కనుకనే ప్రతి దాని ఎందు కూడా పరమాత్మ తత్వము అంతర్భూతంగా ఉంటుండాలి.
1: సో ది డివైన్ ప్రిన్సిపల్ ఇస్ లేటెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: లోకములో
1: ఇన్ దిస్ వరల్డ్
0: దైవత్వాన్ని గుర్తించడం చాలా కష్టం.
1: It's very difficult to recognize the divine.
0: ఏది దైవత్వము ఏది కాదు అనేటువంటిది నిర్ణయం చేయటం ఎవరికి సాధ్యం కాదు.
1: It is impossible for anyone to decide what is divine and what is not.
0: సూర్యుడు ఉండినప్పుడే కిరణాలు వస్తుంటాయి.
1: And because of the sun you find sun rays.
0: భగవంతుడు ఉన్నప్పుడే ప్రకృతి మనకు ఆవిర్భవిస్తుంటాది.
1: Because of creator you have creation.
0: ఒక్క క్రియేషన్ చేసినటువంటి పంచభూతములు ఏంటి ఇంత శక్తి ఉండినప్పుడు క్రియేటర్ లో ఇంకెంత శక్తి ఉండాలి.
1: When creation with all the five elements is so powerful, how about the creator?
0: భగవంతుడు సృష్టించిన అగ్నిలో ఎంతో శక్తి ఉంటుండాలి.
1: The fire is so powerful created by God.
0: భగవంతుడు సృష్టించేటువంటి గాలిలో ఎంతో శక్తి ఉంటుండాలి.
1: The air is very powerful created by God.
0: ఇంత శక్తి ఉంటున్నప్పుడు సృష్టికర్త ఎందుకు ఇంకెంత శక్తి ఉంటుంది?
1: When the creation is so powerful, the creator must have been more powerful.
0: ఈ సత్యాన్ని ప్రతి మానవుడు కూడా గుర్తించుకోలేడు.
1: Every man is not given to this understanding.
0: బాంబ్ చేసినటువంటి వాడు ఎక్కడ ఉన్నాడో వాడి పేరు చెప్పినా కూడా ఎవరు వినరు.
1: We do not know who discovered, invented.
0: ఎవరు భయపడరు.
1: No one is afraid of.
0: కానీ వాడు చేసినటువంటి బాంబ్ పేరు చెప్తే భయం వస్తుంది.
1: But the very mention of the name bomb will make you frightened.
0: చేసిన పదార్థమును చూస్తే భయం వేస్తుంది కానీ చేసిన వాడిని చూస్తే భయం కాదు.
1: In fact, you are not afraid of the inventor of the bomb.
0: అదే విధంగాని పంచభూతములు సృష్టించినటువంటి పరమాత్మను చూస్తే భయం లేదు.
1: You are not afraid of the creator who created
0: this. పంచభూతములు సృష్టింపబడినటువంటి పంచభూతములను చూసినప్పటికి చాలా భయం వేస్తుంది.
1: But you are afraid of the five elements, the creation.
0: ఇది చిత్రంబులు.
1: This is peculiar.
0: త్రైలోక్య పవిత్రంబులు.
1: Sacred in all worlds.
0: వల్లాల వత్తంబులు. సన్మిత్రంబులు.
1: That's so close.
0: మునిజనవన పౌత్రములు.
1: వర్షిప్ బై ఆల్ సెయింట్స్.
0: విష్ణుదేవు చరిత్రములు.
1: దాట్ ఈస్ ద గ్లోరీ అండ్ ద స్టోరీ ఆఫ్ విష్ణు గాడ్.
0: భగవత్ యొక్క తత్వాన్ని ఏ విధంగా వర్ణించడం అనేటువంటిది ఎవరికి చేత కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్.
0: ఎంత వర్ణించినా కానీ అది చాలా తక్కువే.
1: ఆల్ యువర్ నరేషన్ ఈస్ జస్ట్ ద లీస్ట్.
0: కానీ అతి తక్కువైనటువంటి ఒక వర్ణను నువ్వు వర్ణించి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ద ఫన్ ఆఫ్ డిస్క్రైబింగ్ స్టిల్.
0: మొట్టమొదట భూమి యొక్క తత్వాన్ని చక్కగా మనం తెలుసుకోవాలి.
1: లెట్స్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ఎర్త్ ఫస్ట్.
0: ఎంత భారాన్ని మోస్తుంది అది భూమి.
1: వాట్ హెవీ బర్డెన్ ఇట్ క్యారీస్.
0: స్వామి నేను బ్రతికి నీకు చాలా భారంగా ఉంటున్నాను నన్ను చంపేసేయండి అంటారు చాలా మంది.
1: సమ్ సే ద స్వామి వి ఆర్ బర్డెన్ ప్లీజ్ అలౌ కిల్ అస్.
0: చంపితే మాత్రం భారం తగ్గుతుందా?
1: even if it is killed, well,
0: the
1: burden cannot be lessened.
0: ఎప్పుడు భారం భారంగానే ఉంటుంది.
1: The burden remains as it is.
0: నీలోని భారాన్ని నీవు తగ్గించుకున్నప్పుడు భూమికి కూడా భారం తగ్గుతుంది.
1: And when once you lessen your own burden, so also the
0: burden.
1: What is the
0: కోరికలే నీ భారాలు.
1: The heaviness burden in you
0: ఈ కోరికలు నీవు తగ్గించుకుంటే నీవు భగవంతునికి చాలా లైట్ గా కనిపిస్తావు.
1: If there is stealing on desire, naturally you will be light.
0: కనుకనే less luggage, more comfort, make travel a pleasure.
1: భగవాన్ says, less luggage, more comfort, make travel a pleasure.
0: కనుక మన భారాన్ని మనం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: Therefore we have to reduce our burden, luggage.
0: అప్పుడే భగవంతుని కూడాను భారంగా ఉండదు.
1: And then it doesn't add to the burden.
0: మన భారాలు అధికమయ్యే కొలది కూడాను భగవంతుని కూడా భారమే.
1: As you have extra luggage, it adds to the heaviness.
0: అయితే ఆ భారాన్ని భగవంతుడు మోయటం లేదు.
1: In fact he is not carrying the burden.
0: తాను చాలా సూక్ష్మ స్వరూపుడు.
1: God is subtlest.
0: అన్నింటికంటే కూడా గుప్తమైనటువంటిది. తన భారాన్ని తనపైనే వేస్తుంటాడు.
1: And in fact, he will...
0: ఎవరి భారాన్ని వారి తరపైనే వేస్తుంటాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూ విల్ మేక్ ఎవ్రీ వన్ టు క్యారీ వన్స్ ఓన్ బర్డన్.
0: తాను మోసినట్టుగా కూడా నటన చేస్తాడు.
1: హి ప్రిటెండ్స్ యాక్ట్స్ యాజ్ ఇఫ్ హిస్ క్యారీయింగ్ ద బర్డన్.
0: కాబట్టి పంచభూతములు ఎందుకు కూడాను తాను ఉండినప్పటికీ పంచభూతములు తన స్వాధీనంలో ఉండినట్టుగా కనిపిస్తుంది.
1: Though the five elements are in him, it appears they are under the control of God.
0: అదే ఒకానొక సమయంలో గోపికలు కూడా చెప్పారు.
1: The same thing is stated by Gopikas at one time.
0: నిను గను గొనగలమా.
1: Can we know you?
0: Krishna, ninu ganu gonagalamma.
1: Krishna, can we know you?
0: Anuvu kante ati sutva roopudavu.
1: You are subtler than atom.
0: Ganamu kante ati gananeyudavu.
1: You are the biggest of the big.
0: Enivudinalu laksha jeevamula anayambunannu nabayikunduvata.
1: You are always in the company of the 84 lakhs of species.
0: Anuvu renu kashtamu modalu akandaru pudavai velajiduvata.
1: You are the magnificent
0: galama.
1: You are the magnificent form right from the atom to the largest. How is it possible to know?
0: Yavariki sadhyam kadu.
1: It is impossible for anyone.
0: Arvind cheppadu ఈ పంచభూతముల యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించింది.
1: అరవింద్ ఆల్సో సెడ్ దట్ వీ షుడ్ నో ద నేచర్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ పంచభూతములు లేనటువంటి స్థానం లేని కనిపించదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ యూ డు నాట్.
0: సర్వత్రా పంచభూతములే ఉంటున్నాయి.
1: దే ఆర్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఈ పంచభూతముల యొక్క అంగమే ఈ దేహం కనుకనే దీనికి కూడా పంచభూతముల యొక్క స్వరూపమే.
1: దేర్ఫోర్ ద బాడీ, హ్యూమన్ బాడీ, హస్ గాట్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: భౌతిక స్వరూపము అన్నారు.
1: సో ఇట్ ఈస్ సెడ్ దట్ ఇట్ హస్ గాట్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఒక పంచాంగాన్ని చదువుతూ ఉన్నప్పుడు
1: హావ్ యూ go through almanac.
0: అందులో కొన్ని శబ్ద స్పర్శ రూప రస గంధాదులు ఉంటున్నాయి.
1: There you find all the five elements.
0: ఆ పంచభూతముల యొక్క అంగమే కనుకనే దానికి పంచాంగము అని పేరు పెట్టారు.
1: పంచాంగ, the almanac has got five angas, పంచాంగ.
0: ఎక్కడ చూసినప్పటికీ నీ పంచాంగములు ఉంటున్నాయి.
1: Everywhere you find this panchanga, five.
0: కనుక ఈ అంగముల యొక్క స్వరూపాన్ని మనం చక్కగా గుర్తించుకుని వర్తించాలి.
1: So we have to know in detail the nature of the elements.
0: శబ్దము మొట్టమొదటి ఆకాశములకు.
1: The first sound.
0: ఆ శబ్దము మనకి ఎట్లా కనిపిస్తుందా, ఎట్లా వినిపిస్తుందా?
1: Then where do you hear the sound?
0: కేవలము చెవులతో వింటున్నాం.
1: It is the ear that hears.
0: ఆ శబ్దము ఏ రీతిగా వస్తుందా?
1: How does it come?
0: వేరే పిచ్చి పిచ్చి శబ్దాలతో రావటం లేదు.
1: Not any silly sounds.
0: అది శబ్దంగా వస్తుంది.
1: The primal sound, ఓంకార.
0: కాబట్టి నీ వినవలసింది ఓంకార స్వరూపమే.
1: సో వాట్ యుర్ సపోజ్ టు హియర్ ఇస్ ఓంకార.
0: అది కూడా నువ్వు స్పెల్లింగ్ తో చేరి వస్తుంటుండాలి.
1: అండ్ ఆల్సో యూ హావ్ టు డు
0: అకారం ఉకారం అకారముల యొక్క స్వరూపమే ఓంకారము.
1: ఓంకార ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ త్రీ అకార, ఉకార, మకార, ఆ ఉ.
0: కనుకనే అకారం ఎక్కడ ప్రారంభమవుతుంది? ఎక్కడో ప్రారంభమవుతుంది.
1: ఆ స్టార్ట్ స్టార్ట్స్ ఫ్రమ్ సమ్వేర్.
0: ప్లేన్ ఎక్కడో ప్రారంభమైంది.
1: ప్లేన్ స్టార్ట్
0: కానీ క్రమక్రమేణా మన దగ్గరకు వచ్చినప్పటికి శబ్దం ఎక్కువ కనిపిస్తుంది.
1: యాజ్ ఇట్ కమ్స్ నియర్ యు ఫైండ్ listening to the sound.
0: Kalukane aa um ee moodinti oka shabdamlo tarangame manavuni oka swarupamu.
1: Omkara with all these three aa um is the very personification present in the human body.
0: కనుకనే ఈ మనం వినవలసింది ఓంకార నాదమే.
1: వాట్ వీఆర్ సపోజ్ టు లిసన్ ఇస్ ఓంకార.
0: అది ఏ ఆకాశ స్వరూపము.
1: దట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ది ఈథర్.
0: ఇంకా వాయువు.
1: Then the air.
0: ఈ వాయువు ఒక స్వరూపం ఏమిటి?
1: వాట్ ఈస్ ది నేచర్? ద ఫార్మ్.
0: కేవలము ఒక విధమైనటువంటి ప్రాణమును తెచ్చి ఇచ్చడమే.
1: అండ్ ఇట్ సస్టైన్స్ ద లైఫ్ ప్రిన్సిపల్.
0: వాయువు లేని స్థానమే లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ ఎయిర్.
0: వాయువే లేకపోతే మనమే జీవించలేము.
1: యూ కెనాట్ live, continue to live without air.
0: కనుక మనం తీసుకోవాల్సింది ఏమిటి?
1: వాట్ ఇస్ దట్ యూ షుడ్ టేక్?
0: సో హ హం తీసుకోవాల్సింది సో వదలవలసింది హం.
1: సో వాట్ ఈస్ టు బి టేకెన్ ఇన్ ఇన్హేలేషన్ ఇస్ సో, వాట్ ఈస్ టు బి బ్రీద్ అవుట్ హం.
0: ఈ సో అనేటువంటి ఆక్సిజన్,
1: దిస్ సో స్టాండ్స్ ఫర్ ఆక్సిజన్.
0: హమ్ అనేటువంటి కార్బన్ డైఆక్సైడ్,
1: హమ్ రిప్రజెంట్స్ కార్బన్
0: డైఆక్సైడ్ ని వదిలిపెట్టాలి.
1: సో యూ షుడ్ ఎక్సేల్ కార్బన్ డైఆక్సైడ్,
0: కానీ ఆక్సిజన్ తీసుకోవాలి.
1: అండ్ యూ షుడ్ ఇన్హేల్ ఆక్సిజన్,
0: చెడ్డని వదిలిపెట్టాలి.
1: గివ్ అప్ ద బ్యాడ్,
0: మంచిని స్వీకరించాలి.
1: అండ్ రిసీవ్ ద గుడ్.
0: ఇది ఏ గాలి బోధించేటువంటి ఉపదేశం.
1: దిస్ ఈస్ ద లెసన్ ఆఫ్ ఎయిర్.
0: చెడ్డదాన్ని నీవు స్వీకరించవద్దు.
1: నెవర్ యాక్సెప్ట్ బ్యాడ్.
0: చెడ్డదాన్ని విసర్జించు.
1: యూ షుడ్ గివ్ ఇట్ అప్.
0: మంచిని స్వీకరించు.
1: యాక్సెప్ట్ గుడ్.
0: నీవు ఫలమును స్వీకరించు, మనమును విసర్జించు.
1: అండ్ యాక్సెప్ట్ కన్సూమ్ ద ఫ్రూట్ అండ్ లీవ్ అవుట్ ది ఎక్స్క్రీటా.
0: కనుకనే ఈ అంగములంతా ఎందుకోసం ఇచ్చాడంటే మంచిని పొందడానికి ఇచ్చాడు.
1: Why these limbs are gifted? Only to see.
0: అంతరాత్మను ఎవరు కూడా గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: No one is making an effort to know the inner
0: significance. కూడా కేర్ చేయటం లేదు.
1: And though it is said, you are negligent.
0: కనుక మనం వదలపెట్టవలసింది ఏమిటి? చెడ్డ పదార్థాన్ని వదలాలి.
1: What is to be given up is bad.
0: వృక్షాలు చూడండి,
1: ట్రీస్
0: ప్రాణం ఉండేటట్టుగా మనకు కనిపించదు.
1: యు డోంట్ ఫీల్ దట్ దే హావ్ లైఫ్.
0: కానీ ఆ వృక్షాలంతా కూడా ఆక్సిజన్ అందరికి అందిస్తుంది.
1: బట్ ట్రీస్ సప్లై ఆక్సిజన్ టు ఆల్.
0: అందరూ వలసిని వదిలినటువంటి యొక్క కార్బన్ డైఆక్సైడ్ తాను
1: స్వీకరిస్తుంది. ట్రీస్ రిసీవ్ కార్బన్ డైఆక్సైడ్ దట్ వి
0: తాను మంచిని ఇచ్చి చెడ్డని తాను స్వీకరిస్తుండాలి.
1: అండ్ ట్రీస్ గివ్ యూ గుడ్ అండ్ యాక్సెప్ట్ బ్యాడ్.
0: ఈ వృక్షానికి ఉన్నటువంటి తెలివితేటలు మనుషులకు ఏమైనా ఉందా?
1: And do you think the man is that much intelligent?
0: మానవుడై పుట్టి,
1: and we're born a human.
0: కానీ ఆ మంచిదాన్ని మాత్రం తీసుకోలేకుండా పోతున్నాడు.
1: We are not able to accept good.
0: కనుక ప్రాణంతో కూడినటువంటి మానవుడు,
1: man with life,
0: అన్ని విద్యలు నేర్చినటువంటి మానవుడు,
1: man with all
0: అన్ని శక్తులకు ఆధారభూతమైన మానవుడు,
1: man highly powerful,
0: తాను చెడ్డని విసర్జించాలి, మంచిని స్వీకరించాలి.
1: Give up all that is bad and accept good.
0: ఇది వాయువు అందించేటువంటి ఒక బోధ.
1: This is the teaching of air.
0: ఇంక అగ్ని,
1: then fire.
0: ఈ అగ్ని కూడా అంతే, అన్నింటిని భస్మం చేస్తుంది.
1: ఫైర్ బర్న్స్ ఆల్.
0: సుఖ దుఃఖే సమయకృత్వ లాభో లాభజయ, సుఖ దుఃఖం రెండింటిని కూడా భస్మం చేస్తుంది.
1: ఇట్ బర్న్స్ బోత్ ప్లెజర్ అండ్ పెయిన్.
0: మంచి చెడ్డలు కూడా భస్మం చేస్తుంది.
1: ఇట్ బర్న్స్ గుడ్ అండ్ బ్యాడ్ ఈక్వల్లీ.
0: దాని దగ్గర ఏమాత్రం కూడా భేదం లేదు.
1: ఇట్ హెస్ నో డిస్క్రిప్షన్.
0: భేదరహితమైనటువంటిది అగ్ని.
1: దట్ ఈస్ బియాండ్ దిస్ డిఫరెన్సెస్.
0: కనుక దుర్వాసన కూడా దూరం చేస్తుంది.
1: అండ్ ఇట్ ఆల్సో త్రో away the wicked quality.
0: ఇలాంటి పవిత్రమైన అగ్ని తత్వాన్ని మనం జ్ఞానాగ్నిగా తీసుకోవాలి.
1: We should take fire that represents wisdom.
0: మన యందు ఉన్నది బడబాగ్ని.
1: And that which is present.
0: చెడ్డాగ్ని ఉంటుందది.
1: We find the fire within.
0: కానీ ఈ ప్రాణాగ్ని అనేటువంటి దాన్ని మనం బోధించడం లేదు.
1: And we are not knowing any lesson.
0: మానవ యందు సర్వ సద్గుణములు ఉండవచ్చును.
1: Man has got all forms of knowledge.
0: కానీ అన్ని గుణములు ఉంటున్నాయి.
1: All qualities are there.
0: కానీ ఆత్మగుణం లేదు.
1: But he has no awareness.
0: ఆత్మతత్వమే నిజమైనటువంటి బోధ.
1: The self-knowledge is through teaching.
0: ఆత్మజ్ఞానం అత్యవసరము.
1: Self-knowledge is very essential.
0: లౌకిక జ్ఞానము, భౌతిక జ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానము అన్ని ఉంటున్నాయి.
1: You have got the secular knowledge, the worldly knowledge, the material knowledge.
0: కానీ ఆత్మజ్ఞానం లేదు.
1: But you do not have self-knowledge.
0: ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించేటువంటిది అగ్ని.
1: The knowledge of the self is taught by fire.
0: Sarvatra prakashimpa chesetundi agni.
1: It shines forth everywhere.
0: Tamasoma jyotirgamaya. Jyoti ekkada untado akkada tamasu undadu.
1: Lead us from darkness to light like the lamp.
0: Kanukune agni manaku tamasu dooram chestundadi.
1: So fire teaches the lesson to dispel.
0: Chettani bhasmam chestundadi.
1: And it burns.
0: ఇందులోనే రామనామం కూడాను చక్కగా ఇమిడి ఉంటుండాలి.
1: అండ్ లార్డ్ రామాస్ నేమ్ ఆల్సో రిప్రజెంట్
0: రా ఆ మా. ఈ మూడు అక్షరాలతో చేరింది రామ.
1: రామా నేమ్ హ్యాస్ దీస్ త్రీ లెటర్స్ రా ఆ మా.
0: రా ఆ మా.
1: రా ఆ మా.
0: రా
1: రా
0: అగ్ని.
1: రా స్టాండ్స్ ఫర్ ఫైర్.
0: ఆ చంద్రుడు.
1: ఆ రిప్రజెంట్స్ మూన్.
0: మా సూర్యుడు.
1: మా రిప్రజెంట్స్ సన్.
0: రా ఆ మా.
1: రా ఆ మా.
0: సూర్యుడు ఏం చేస్తున్నాడు?
1: What is that?
0: సర్వలకు ప్రకాశాన్ని అందిస్తున్నాడు.
1: సన్ షెడ్స్ లైట్.
0: చీకటిని దూరం చేస్తున్నాడు.
1: డిస్పెల్స్ డార్క్నెస్.
0: అన్ని విధాలా ప్రాణ సమగానాన్ని అందిస్తున్నాడు.
1: సస్టైన్స్ ది లైఫ్.
0: ప్రాణాన్ని కూడా అందిస్తున్నాడు.
1: అండ్ గివ్స్ యూ లైఫ్ టు.
0: కనుక మా
1: మా.
0: ఇంకా చంద్రుడు
1: మూన్.
0: తాపాన్ని చల్లారుస్తున్నాడు.
1: పాసిఫైస్ అమౌంట్.
0: మన బాధలను చల్లారుస్తున్నాడు.
1: పాసిఫైస్ డిఫికల్టీ.
0: హృదయాన్ని చల్లబరుస్తున్నాడు.
1: అండ్ కూల్స్ యువర్ హార్ట్.
0: కనుకనే ఇది రా ఆ.
1: సో రా
0: ఆ అనేటువంటిది
1: రా
0: అగ్ని
1: ఇస్ ఫైర్ ప్రిన్సిపల్.
0: ఈ అగ్నిగా ఉండేటువంటిది
1: దట్ ఫైర్
0: పాపాన్ని భస్మం చేస్తుండాలి.
1: బర్న్స్ ది సిన్,
0: దుఃఖాన్ని భస్మం చేస్తుండాలి.
1: బర్న్స్ మిసరీ,
0: ఆనందాన్ని అందిస్తుండాలి.
1: గివ్స్ యు
0: పుణ్యాన్ని చేకూరుస్తుండాలి.
1: అండ్ మేక్
0: కాబట్టి రా ఆమా అనగా ఏమిటి, పాపమును నశింపజేయటము, చీకటిని పోగొట్టటము.
1: సో burning all the sin, dispelling the darkness,
0: prakashanni andinchatamu,
1: shedding the light.
0: Kaduga ra amana,
1: three letters ra ama,
0: taapani challarustundi akaramu,
1: and here it pacifies all the emotions.
0: Ee prakashanni andinchi chikitini pogortundi surya tattvamu,
1: and the nature of the sun dispels
0: ra adnyane kuriti paapani bhasmam chestundi.
1: Fire burns the sin,
0: paapani bhasmam cheyatamu, తాపాన్ని చల్లార్చడము, చీకటిని పోగొట్టడం, ఈ మూడు గుణములు ఈ రామనామంలో ఉంటున్నాయి.
1: Dispelling the darkness, these three principles are there in the very name of Rama.
0: కనుకనే గాడ్గుడు రామాని పేరు పెట్టడంలో ఉన్నటువంటి అంతరార్థం ఇదే.
1: That is inner significance in naming Rama this way.
0: కనుక మూడవది అగ్నిగా ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి ఉపకారం చేస్తుండాలి.
1: And this is the nature of fire.
0: నాలుగవది,
1: next fourth one,
0: జలము.
1: The water.
0: ఈ జలం అనేటువంటిది చాలా పవిత్రమైన ప్రాణాన్ని చేకూరుస్తుంది.
1: వాటర్ ఇస్ సో సేక్రెడ్.
0: ఎవరైనా మూర్చబడిపోతే వాళ్ళపై నీళ్లు చల్లుతారు.
1: ఇఫ్ ఎనీవన్ సూమ్స్ ఆర్ ఫెయింట్స్,
0: నీళ్లలో ప్రాణశక్తి ఉంటుండాలి.
1: దేర్ ఇస్ లైఫ్ దేర్ ఇన్ వాటర్.
0: అందుకోసమనే అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్నన్నం చతుర్విధం. నీవు భుజించిన తర్వాత,
1: ఆఫ్టర్ యు హావ్ పార్టేక్ ఫుడ్,
0: ఎవరున్నారు ఇక్కడ లోపల,
1: ఏదో
0: ప్రార్థన చేస్తున్నారే, అహం వైశ్వానరో భూత్వ ఎవరున్నారని అంటే లోపల నుంచి పోతుండాలి.
1: హూ ఇస్ దేర్ ఇన్ సైడ్ యూ?
0: అహం వైశ్వానరో భూత్వ, ఓ భూతుడా నేను అహంకారంగా ఉన్నాను.
1: నో అండర్స్టాండ్ దట్ ఐఎమ్ దేర్ యాజ్ వైశ్వానర ఇన్ యూ,
0: వైశ్వానర రూపంలో ఉంటున్నాను నీలో.
1: Understand that I am in the form of Vaishnava.
0: ఆహారం అంతా కూడా నేను భస్మం చేస్తున్నాను.
1: In fact, I am the cause for the digestion.
0: నీకు శక్తిని పుష్టిని అందిస్తున్నాను.
1: I give you the strength.
0: కాబట్టి నాలో ఉన్నటువంటి తత్వము జలతత్వమే.
1: Understand the nature, the power of water in me.
0: ఈ జలం ఇంత ఉపకారం చేస్తుండాలి.
1: Water helps you so much.
0: ఇంకా పృథ్వీ సర్వవిధములు కూడా చేకూరుస్తుండాలి.
1: ఇట్ హెల్ప్స్ యూ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
0: మిత్తులు కట్టిస్తుండాలి,
1: ఇటుకలు
0: కట్టిస్తుండాలి, ఇటుకలు పోస్తుంటుండాలి, ఇటుకలు.
1: Oh, you also the bricks there.
0: చెట్టును పెంచుతుండాలి,
1: also trees.
0: ఆహారాన్ని అందిస్తుండాలి,
1: సప్లైస్
0: వడ్డును పండిస్తుండాలి, సర్వవిధములైనటువంటి ఒక శక్తిని మనకు బోధిస్తుండాలి.
1: అండ్ అర్త్ గివ్స్ యూ ఆల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్స్.
0: భూమి ఇవ్వనటువంటి ఫలం ఒక్కటి లేదు, సర్వ ఫలములు కూడా భూమి అందిస్తుండాలి.
1: అండ్ అర్త్ గివ్స్ యూ ఆల్ గుడ్ థింగ్స్.
0: కానీ ఈనాడు
1: టుడే
0: మానవుడు అందించవలసినటువంటి గుణములు అందించలేకపోవటం చేతనే,
1: ఇన్ఫాక్ట్ మ్యాన్ ఈజ్ నాట్ హ్యావింగ్ హిజ్ వాల్యూ,
0: ఒకనొక సమయం ఉపకారం చేస్తుండాలి.
1: వాటర్ హెల్ప్స్ యూ సో.
0: ఇంకా పృథ్వీ సర్వ విధములు కూడా చేకూరుస్తుండాలి.
1: ఇట్ హెల్ప్స్ యూ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
0: మిత్తులు కట్టిస్తుండాలి,
1: కట్టిస్తుండాలి,
0: పోస్తుంది.

0: man is not having his value.
1: ఒకానొక సమయంలో అన్ని యుగముల కంటే కూడాను కలియుగం తరించుటకు చాలా సులభమైన మార్గం అన్నారు.
0: ఆఫ్ ఆల్ ది ఏజెస్ ది కలి ఏజ్ ఈస్ ది సేఫెస్ట్ అండ్ ది ఈజియెస్ట్ వే టు లిబరేషన్.
1: తెలివితేటలా కావలసినంత ఉంటుంది అది మనిషికి.
0: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి మ్యాన్ ఈస్ హైలీ ఇంటెలిజెంట్.
1: పోనీ విద్య గడపటం అంటే కావలసిన స్కూల్స్ అంతా ఉంటున్నాయి. బజార్ బజార్ లోనో ఒక్కొక్క స్కూల్ పెట్టారు. నువ్వు ఎక్కడైనా పోయి విద్య గడపవచ్చు.
0: ఎడ్యుకేషన్ అవైలబుల్ ఎవ్రీవేర్ నంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆన్ వే సైడ్.
1: ఇంకా ధన సంపాదనక ఓ కోటి మార్గాలున్నాయి.
0: అర్నింగ్ మెనీ మెనీ
1: ఏ మార్గంలో పోయినా ధనాన్ని సంపాదించవచ్చు.
0: ఎనీ పాత్ విల్ హెల్ప్ యూ టు ఎర్న్ మనీ.
1: సులభంగా కూడా సంపాదించవచ్చు.
0: ఈజీ మెథడ్స్ ఆఫ్ ఎర్నింగ్.
1: ఒకానొక పిచ్చివాడు ఒక పెద్ద పేపర్ లో పెద్ద అడ్వర్టైజ్ వేశాడు.
0: A madcap has given a big advertisement in newspaper.
1: ఏమిటి దీనికి జవాబుకు సుంకము?
0: వాట్ ఈస్ ఇట్?
1: ఏమి లేదు, ఒక రూపాయి చాలు.
0: 1 rupee is enough.
1: దీనికి మీకు ఉపాయం అనేటువంటిది మీ ఇంటి లోపల దోమలు లేకుండా చేస్తాను.
0: This madcap gave an advertisement. He said, I will see that there will be no mosquitoes in our house.
1: మేన మార్గం ఇదంతా.
0: What an easy way it is.
1: ఒక రూపాయి చాలు.
0: 1 rupee is enough.
1: మీ ఇంట్లో దోమలు లేకుండా చేస్తానన్నాడు.
0: With 1 rupee I will see there will be no mosquitoes.
1: అందరూ మునియాడు చేశారు. రూపాయి రూపాయి రూపాయి రూపాయి.
0: Everybody started sending rupees.
1: వాడికి కొన్ని లక్షలు వచ్చి చేరిపోయింది.
0: This fellow could have lakhs of money.
1: తర్వాత పేపర్లు ఇస్తున్నాడు జవాబు.
0: Then he started giving reply. What is it?
1: ఒక పెంకు తీసుకుని పోయి ఎక్కడ దోమ ఉంటుందో దాన్ని అదుము చచ్చిపోతుంది అన్నాడు.
0: Wherever you find the mosquito, press it there, it will die.
1: ఇంత సులభమా మార్గము?
0: ఇస్ దట్ సింపుల్?
1: ఈ విధంగా ధనం సంపాదించడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి.
0: దేర్ సో మెనీ ఈజీ టెక్నిక్స్ టు
1: ఎర్న్ మనీ. మార్గాలు ఉండి కూడాను
0: విత్ ఆల్ ది టెక్నిక్
1: మానవుడు సుఖానికి నోచుకోలేదు.
0: మ్యాన్ ఇస్ నాట్ యెట్ హ్యాపీ.
1: దుఃఖాన్ని నివారణ గావించుకోలేకపోతున్నాడు. దీనికి కారణం ఏమిటి?
0: వై?
1: ప్రవర్తన సరిలేకుండా పోవటమే.
0: కాండక్ట్ ఈస్ నాట్ ప్రాపర్.
1: ఈ ప్రవర్తనకు గుణమే మూలాధారము.
0: అండ్ ఫర్ గుడ్ కాండక్ట్ వర్చ్యూస్ ఆర్ నెసెసరీ.
1: గుణము ఉండినప్పుడు దేనైనా మనం సాధించవచ్చును.
0: Being virtuous, you can accomplish.
1: గుణము లేని సుతుడు గురు లేని విద్యయు ఏమి ప్రయోజనము?
0: The son without virtues and the knowledge which is not goal oriented.
1: గుణము లేని ఇది ఏం ప్రయోజనం లైఫ్?
0: What is the fun of life without virtues?
1: కాబట్టి సుతుడు అంటే గుణంతో కూడినటువంటి వాడిగా ఉండాలి.
0: సన్ షుడ్ బి వర్చ్యూ.
1: మన ప్రవర్తన లోపల సరైన గుణం ఉంటుండాలి.
0: వీ షుడ్ హ్యావ్ గుడ్ కాండక్ట్.
1: సహితమైనటువంటి యొక్క ప్రవర్తనే మానవునికి జీవితము.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ గుడ్ కాండక్ట్ ఈస్ ది ట్రూ లైఫ్.
1: గుణరహితమైనటువంటి ప్రవర్తనలో ఉంటున్నాడు ఈనాడు మానవుడు.
0: మ్యాన్ హ్యాస్ నో గుడ్ కాండక్ట్ టుడే.
1: కనుకనే వాడికి శాంతి సుఖములు ఏమాత్రం వాడికి దగ్గర రావటం లేదు.
0: సో హీ హ్యాస్ నైదర్ పీస్ నార్ బ్లెస్.
1: ఎంతో దూరంగా ఉంటున్నాయి.
0: And he's distanced from them.
1: గాలి కూడాను వాడి వైపు సోకటం లేదు.
0: And in fact he's not enjoying.
1: ఎలా వస్తుంది?
0: How do you expect it?
1: ప్రపంచంలో అన్ని పదార్థములు కూడాను పొల్యూషన్ అయిపోయింది.
0: And in fact every element is polluted.
1: దీనికంత మూల కారణము మానవుని యొక్క ప్రవర్తన యొక్క దోషమే.
0: For the pollution man's conduct behavior is responsible.
1: దీని తిండి లోపల పొల్యూషన్.
0: ఫుడ్ ఇస్ పొల్యూటెడ్.
1: త్రాగే నీటిలో పొల్యూషన్.
0: వాటర్ పొల్యూషన్.
1: ఇచ్చే గాల్లో పొల్యూషన్.
0: ఎయిర్ పొల్యూషన్.
1: ఏ ఒక్క అంశం చూసినా కానీ పంచభూతములంతా కూడా పొల్యూషన్.
0: ఆల్ ద 5 elements ఆర్ పొల్యూటెడ్
1: కారణం ఏమిటి?
0: వై?
1: మానవుని యొక్క ప్రవర్తనలో ఉన్నటువంటి దోషమే.
0: హ్యూమన్ బిహేవియర్ ఇస్ నాట్ ప్రాపర్.
1: మానవుడి బిహేవియర్ సరైనటువంటి పద్ధతిలో ఉంటే ఈ పొల్యూషన్ ఉండడానికి వీలేదే.
0: వెన్ హ్యూమన్ బిహేవియర్ ఇస్ ప్రాపర్ దేర్ కెనాట్ బి పొల్యూషన్ అట్ ఆల్.
1: అన్ని చెడ్డ చెడ్డ భావాలే.
0: మ్యాన్ హ్యాస్
1: అన్ని చెడ్డ చెడ్డ నడతలే.
0: బ్యాడ్ బిహేవియర్
1: అన్ని చెడ్డ చెడ్డ చేస్తలే.
0: అండ్ ఆల్ బ్యాడ్ యాక్షన్
1: ఇలాంటివంతా ఉంటున్నాయి.
0: యూ ఫైండ్ దెమ్ హియర్.
1: మానవుని యందు దయా ప్రేమలు అరిగిపోవటం చేతనే.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ the kindness compassion or
1: భూమి ఉన్నటువంటి నీరు అడుగున పడిపోతుండాలి.
0: అండ్ దేర్ ఫోర్ వర్చ్యూస్ హావ్ డిక్లైన్.
1: అవి కూడా భయపడుతుండాలి ఈ దుర్మార్గం దగ్గర.
0: అండ్ దేర్ అఫ్రైడ్ ఆఫ్ దిస్ వికెడ్ మ్యాన్.
1: వీని దగ్గర నేను పోవటమా, నేను పోకూడదని.
0: దట్ వర్చ్యూస్ ఆర్ నాట్ రెడీ టు అప్రోచ్ యు.
1: పంచభూతములు కూడాను మానవుని యొక్క ప్రవర్తన చూసి భయపడిపోతుంది.
0: ఎలిమెంట్స్ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ మ్యాన్ టుడే.
1: కనుక ఈ పొల్యూషన్ కింద మూల కారణం మన ప్రవర్తనే.
0: Our conduct behavior is the main cause for pollution.
1: ఈ పంచభూతములు ఉన్నటువంటి ఒక తత్వములు అన్ని పరిశుద్ధమైనటువంటివి.
0: And 5 elements are in fact are pure.
1: మన యొక్క ప్రవర్తన చేతనే అది పొల్యూషన్ గా మారిపోతుంది.
0: బికాస్ ఆఫ్ కాండక్ట్ అవర్ కాండక్ట్ ఆర్ పొల్యూటెడ్.
1: ఒక చిన్న చూడండి, చదువు గాని డబ్బు కాని ఇవంతా కూడా చెడ్డవి మంచివి అని వర్ణిస్తుంటారు కొందరు.
0: ఎడ్యుకేషన్ ఆర్ మనీ వీ కన్సిడర్ దెమ్ గుడ్ ఆర్ బ్యాడ్.
1: చెడ్డవి దాంట్లో లేనే లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ నథింగ్ బ్యాడ్ దేర్.
1: తన చెడ్డనే దాన్ని చెడ్డగా మారుస్తుంటుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ ఓన్లీ యువర్ బ్యాడ్నెస్.
1: జలం ఉంటుండాలి.
0: హియర్ వాట్?
1: గంగా జలం పరిశుద్ధమైన జలం తెచ్చావు నీవు.
0: గ్యాంజెస్ వాటర్ ఇస్ ప్యూర్.
1: రెడ్ బాటిల్ లో వేస్తే రెడ్ గా కనిపిస్తుంటాయి.
0: గ్యాంజెస్ వాటర్ ఇస్ దేర్ ఇన్ రెడ్ బాటిల్.
1: బ్లాక్ బాటిల్ లో వేస్తే బ్లాక్ గా కనిపిస్తుంటాయి.
0: అండ్ వెన్ ఇట్ ఇస్ దేర్ ఇన్ ఎ బ్లాక్
1: బాటిల్ లో వేస్తే ఎల్లో గా కనిపిస్తుంటాయి.
0: ఇన్ ఎల్లో బాటిల్
1: ఆ జలం

0: ఆ జలం శుద్ధమా, ఆ జలం ఎర్ర రెడ్ కాదు.
1: The Ganges water is neither red nor yellow or black.
0: అన్ని పరిశుద్ధమైనటువంటివే.
1: Ganges water is pure.
0: బాటిల్ రంగులు ఉంటున్నాయి.
1: It is the color of the bottle that makes the water look like that.
0: కనుకనే మానవుని యొక్క దేహమైనటువంటి ఒక బాటిల్.
1: Human body is a bottle.
0: దీంట్లో దుర్గుణమైనటువంటి వాటర్ వేసేటప్పటికి అవి కూడా దుర్గుణంగా కనిపిస్తుంది.
1: Because the bad quality is there in this bottle of the body.
0: బాడీ దోషం కాదు.
1: In fact, it's not the body.
0: వేసిన దోషం.
1: And the material there.
0: దుర్భావములు దాన్ని పోస్తున్నాము.
1: Bad feelings.
0: దురభ్యాసములు పోస్తున్నాము.
1: Bad habits.
0: దుష్టంగాన్ని చేరుతున్నాము.
1: Bad company.
0: దుశ్చర్యలు నడుపుతున్నాము.
1: Bad action.
0: కనుక ఈ చర్యల వల్లనే మనం ఇంత పాడైపోతున్నామని సత్యాన్ని గుర్తించాలి.
1: We are spoiled because of bad actions. We should know this fundamental truth.
0: కలియుగం చాలా సులభమైనటువంటిదే.
1: But it is so simple.
0: కలియుగం చాలా సూక్ష్మమైనటువంటిదే.
1: It is very subtle.
0: కానీ ఈ కలియుగం లోపల కలహయుగంగా మారిపోతుందని.
1: Because of the effects of Kali, it has ended in conflict.
0: మానవుడు పరిశుద్ధమైన భావాలు పెంచుకోవాలి.
1: Man should have pure thoughts.
0: ఈనాటి విద్యార్థులందరూ కూడాను
1: మోడర్న్ స్టూడెంట్
0: పవిత్రమైన గుణాన్ని పెంచుకోవాలి.
1: Should have sacred quality.
0: భగవంతుడు ఇచ్చినటువంటి పంచభూతములు కూడాను సాక్షాత్కారం చేసుకుని దానికి సార్థకం చేసుకోవాలి.
1: And in fact, you should make proper use of these five elements.
0: ప్రతి గుణములు కూడాను సద్వినియోగపరచుకోవాలి.
1: You should make good use of all.
0: ఇప్పుడు భజన ఎందుకోసం చేస్తున్నాం?
1: వై డూ యూ డూ భజన?
0: చక్కగా విచారణ చేయండి.
1: ఎంక్వైర్ క్లియర్లీ.
0: ఎందుకనగా భగవత్ నామాన్ని చక్కగా స్మరిస్తున్నాం.
1: యూ రిపీట్ గాడ్స్ నేమ్ నైస్.
0: ఈ నామము తరంగాల్లో, గాలి తరంగాల్లో చేరిపోతుండాలి.
1: గాడ్స్ నేమ్ విల్ గెట్ మిక్స్డ్ అప్ విత్ ది సాంగ్.
0: ఈ తరంగాల్లో చేరిపోయి అందులో ఉన్నటువంటి దుర్మార్గము, దుష్టభావాలంతా భస్మం చేస్తుండాలి.
1: ద సౌండ్ వేవ్స్ విత్ ద నేమ్ ఆఫ్ గాడ్ విల్ రిమూవ్ ఆల్ ద పొల్యూషన్ దేర్.
0: కనుకనే ఆ యొక్క చెడ్డనంతా మంచి చేయడానికి కోసమని భగవత్ భజన.
1: ఇన్ ఆర్డర్ టు మేక్ బ్యాడ్ టర్న్ ఇన్ టు గుడ్ వీ హ్యావ్ టు డూ భజన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మనం ఎట్టి మంట వేస్తున్నామో
1: యాజ్ ఇస్ ద ఫ్లేమ్
0: అట్టి పొగ వస్తుంది.
1: సో ఇస్ ద స్మోక్.
0: ఎట్టి పొగ వస్తుందో
1: యాజ్ ఇస్ ద స్మోక్
0: అట్టి మేఘం కలుగుతుంది.
1: So is the cloud.
0: ఎట్టి మేఘమో
1: as is the cloud.
0: అట్టి వర్షము.
1: So is the rain.
0: ఎట్టి వర్షమో
1: as is the rain.
0: అట్టి పంట.
1: So is the crop.
0: ఎట్టి పంటను అట్టి వంట.
1: As is the crop. The పంట is the preparation.
0: మంట మంచి మంటగా వేసాం.
1: And it is a good flame.
0: చెడ్డ పదార్థాలంతా తెచ్చి దాంట్లో వేసి ఆ మంటను వేసేటప్పటికి అది చెడ్డ స్మోకింగ్ గా పోతుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు యాడ్ ఆల్ బ్యాడ్ మెటీరియల్ యు గెట్ బ్యాడ్
0: చెడ్డ క్లౌడ్ గా మారిపోతుంది.
1: ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ టు బ్యాడ్
0: చెడ్డ క్లౌడ్ గా మారిపోయినప్పుడు చెడ్డ వర్షమే వస్తుంది.
1: అండ్ యు హావ్ బ్యాడ్ రెయిన్ కన్సిక్వెన్స్.
0: చెడ్డ వర్షం వచ్చినప్పుడు చెడ్డ పంటలే పండుతాయి.
1: అండ్ యు హావ్ బ్యాడ్ క్రాప్స్.
0: చెడ్డ పంటలు పండినప్పుడు చెడ్డ వంటనే మనం తింటాము.
1: నేచురల్లీ యు హావ్ టు ఈట్ బ్యాడ్.
0: చెడ్డ వంటలు తింటప్పుడు చెడ్డ రోగాలే వస్తుంటాయి.
1: బికాజ్ వీ ఈట్ ఆల్ బ్యాడ్ స్టఫ్ వీ ఫాల్ సిక్.
0: కనుకనే మన వంటలో ఉంటున్నది సర్వము దోషము.
1: సో ఆల్ మిస్టేక్ లైస్ ఇన్ అవర్ కుకింగ్ ప్రిపరేషన్.
0: సముద్రం నుంచి ఆవిరిగా మారుస్తున్నాడు సూర్యుడు.
1: ఇట్ సన్ హూ మేక్స్ ద వాటర్ ఆఫ్ ద సీ టు వేపర్.
0: సముద్రం జలాన్ని ఆవిరిగా మార్చినప్పుడు
1: వెన్ సన్ కన్వర్ట్స్
0: ఈ సముద్రం జలం ఏ రుచి ఉప్పగా ఉంటుంది.
1: ది టేస్ట్ ఆఫ్ సెలైన్ వాటర్.
0: కానీ ఆవిరిగా మార్చుకునేటప్పుడు తాను తీయగా మారిపోతుంది.
1: As is transformed into vapor, the taste is
0: కానీ ఆ తీయ జలాన్ని మేఘంగా రూపొందింపజేస్తున్నాడు.
1: అండ్ ఇట్ సెటిల్స్ as a cloud.
0: ఆ మేఘములో తీయని జలాలుగానే రూపొందుతుంది.
1: అండ్ ద క్లౌడ్ హ్యాస్ గాట్ స్వీట్ వాటర్.
0: తిరిగి వర్షంగా కురిపిస్తున్నాడు.
1: ఇట్ కమ్స్ డౌన్ యాజ్ రెయిన్.
0: మంచి వర్షంగా, ప్రేమ వర్షంగా కురుస్తుంది.
1: అండ్ ఇట్స్ ద రెయిన్ ఆఫ్ లవ్.
0: ఈ ప్రేమ వర్షమే
1: ద రెయిన్ ఆఫ్ లవ్.
0: గంగా జలంగా మారుతుండాలి.
1: ఈస్ ద గ్యాంజెస్.
0: కనుక మన దుర్భావములు అనేటువంటి దానిని, మన బుద్ధి అనేటువంటి సూర్యుడు పోయి చక్కగా దాన్ని ఆవిరిగా మార్చుకోవాలి.
1: దేర్ఫోర్ ది ఇంటలెక్ట్ ద సన్ షుడ్ కన్వర్ట్ ద బ్యాడ్ క్వాలిటీ.
0: అప్పుడే సద్గుణములు అనేటువంటి ఆవిరి మనలో ప్రారంభమవుతుంది.
1: అండ్ ద వేపర్ ఆఫ్ గుడ్ క్వాలిటీస్ విల్
0: ఈ సద్గుణములు ఆవరు చాలా అభివృద్ధి అయినప్పుడు అక్కడ ప్రేమ జలమే కురుస్తుంది.
1: విత్ ఆల్ ది వేపర్ ద క్లౌడ్ ఆఫ్ గుడ్
0: క్వాలిటీ.
1: Therefore, what you should have, the love.
0: ఆవిరిగా మారేటువంటి ట్రూత్ క్లౌడ్.
1: అండ్ ది క్లౌడ్ ఇస్ ద ట్రూత్.
0: ట్రూత్ క్లౌడ్ నుంచి ప్రేమ జలం వచ్చేస్తుంది.
1: అండ్ ఇట్ రెయిన్స్ డౌన్.
0: ఈ లవ్ డ్రాప్స్ అంతా చేరిపోయి అనుగ్రహ సాగరంలో చేరిపోతుంది.
1: అండ్ ఆల్ ద లవ్ డ్రాప్స్ ద రెయిన్ డ్రాప్స్
0: కనుక మనము
1: చేసే
0: మన ప్రయత్నములంతా కూడా పవిత్రమైన ప్రయత్నం కావాలి.
1: ఆల్ ఎఫర్ట్స్ షుడ్ బి సేక్రెడ్.
0: నిరంతరం కూడా దైవనామే చింతిస్తుంటే
1: వెన్ యూ థింక్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్
0: గాలి అంతా కూడా పరిశుద్ధమైపోతుంది.
1: దేర్ విల్ బి నో ఎయిర్ పొల్యూషన్ అట్ ఆల్.
0: ఈ శబ్ద తరంగములతోనే ఈ గాలంతా ఏకమై ఉంటుండాలి.
1: అండ్ యూ ఫైండ్ ద సౌండ్ ఇస్ స్ప్రెడింగ్ ఆల్ ఓవర్.
0: ఇదంతా ప్రపంచమంతా సంచరిస్తూ ఉంటుండాలి.
1: దే మూవ్ అబౌట్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: ఢిల్లీ లోపల ఏదైనా ఒక రేడియో లోపల పాడుతున్నారంటే ఒక్క నిమిషంలో ఇక్కడ కూడా వినిపిస్తుంది.
1: వెన్ దేర్ ఇస్ మ్యూజిక్ దేర్ ఇన్ ఢిల్లీ యు కెన్ హియర్ ఇట్ ఫ్రమ్ ద రేడియో హియర్.
0: ఈ శబ్ద తరంగములతో కూడి వస్తుండాలి.
1: ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ ద సౌండ్.
0: చెడ్డది కూడా నువ్వు కూడిపోతుండాలి.
1: దేర్ఫోర్ ఇట్ గెట్స్ మిక్స్డ్ అప్ విత్ ద బ్యాడ్.
0: మంచి తరంగములు మంచి శబ్దాలు నువ్వు అభివృద్ధి పరచు.
1: డెవలప్ గుడ్ సౌండ్ వేవ్స్.
0: దాంతో మంచి గాలి వస్తుంది.
1: దేర్ యూ గెట్ గుడ్ ఎయిర్.
0: మంచి గాలిలో నుంచి మంచి ఆహ్వానే మనం అనుభవిస్తాం.
1: అండ్ దెన్ ది గుడ్ ఎయిర్.
0: ఆ గాలిని మనం పీల్చుకుంటున్నాం.
1: అండ్ యు ఆర్ ఇన్హేలింగ్ దిస్.
0: ఆ తరంగం లోపల పోయి లోపల ఉన్నటువంటి చెడ్డ భావాన్ని కూడా పరిశుద్ధపరుస్తుంది.
1: అండ్ యాజ్ యూ ఇన్హేల్ గుడ్ ఎయిర్ ఇట్ జస్ట్ ఎంటర్టైన్స్ గుడ్ ఐడియాస్ ఇన్ యు.
0: మీరంతా ప్రేమ జీవితంగా మీరు గడపాలి.
1: లీడ్ ద లైఫ్ ఆఫ్ లవ్.
0: ఈ ప్రేమ జీవితాన్ని మనం గడిపినప్పుడే ప్రేమమయంగా మారుతుంది జగత్ అంతా.
1: When you lead the life of love, the whole world gets it transformed into love.
0: దానికి నేనే మీకు సాక్షి.
1: భగవాన్ ఇస్
0: నేను ఎప్పుడు ప్రేమనే ఉంటుంటాలి.
1: భగవాన్ స్టాండ్స్ ఫర్ లవ్.
0: ఇంకా ఏ ఇంకొకటి పదార్థం చేరడానికి
1: నథింగ్ వాట్స్ ఎవర్.
0: అయితే అప్పుడప్పుడు కొంచెం బుస్ అంటాను.
1: At times it's cold.
0: కానీ అది కూడా నువ్వు ప్రేమనే.
1: ఇట్స్ ఆల్సో లవ్.
0: వర్షం కురుస్తుండాలి.
1: ఇట్ రైన్.
0: వర్షం కురిచేటప్పుడు వడగండ్లు కూడా పడతాయి.
1: కొన్ని
0: వడగండ్లు దెబ్బలు కూడా తగులుతాయి. అది కూడా నీరే.
1: దట్స్ ఆల్సో వాటర్.
0: కాబట్టి నేను బుస్ అనేది కూడా ఒక వడగండ్ల వర్షం వంటిదే.
1: భగవాన్ కోల్డ్ ఇన్స్ ఆల్సో లైక్ హెయిల్.
0: అది కూడా ఒక జలం వంటిదే.
1: దట్స్ ఆల్సో వాటర్.
0: కాబట్టి ఏది కూడా మీ మంచి కోసమే కానీ నా కోసం కాదు.
1: ఇట్ ఇస్ ఫర్ యువర్ గుడ్.
0: నా అదంతా నెకసక పర్యంతము ప్రేమమయమే.
1: భగవాన్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్ ఫ్రమ్ టాప్ టు టో.
0: ఆ ప్రేమ తత్వాన్ని మీరు అనుసరించండి.
1: ఫాలో ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: ప్రేమమయం గావించండి.
1: యు బీ ఆఫ్ లవ్.
0: తప్ప నీ సత్కర్మలు నీవు ఆచరించు.
1: అండ్ అండర్ టేక్ గుడ్ యాక్షన్.
0: నీ కర్తవ్యం నీవు ఉద్ధరించు.
1: డూ యువర్ డ్యూటీ.
0: ఉద్ధరేత్ ఆత్మ ఆత్మానం. నీ దాన్ని ఆత్మని నీవు ఉద్ధరించుకో.
1: వన్ హ్యాస్ టు వర్క్ ఫర్ వన్స్ ఓన్ ఎమాన్సిపేషన్.
0: ఈ విధమైన యొక్క వేదాంత సారాన్ని మీరు తప్పక అనుగ్రహించుకోవాలి.
1: అండ్ అండర్స్టాండ్ దిస్ ఫిలాసఫీ.
0: విత్ అనేటువంటి దీని నుంచి పుట్టినటువంటి వేదం.
1: అండ్ వేద స్పీక్స్ ఆఫ్ విత్ ది ఒరిజినల్ డెరివేటివ్.
0: అదే విద్య కూడాను.
1: అండ్ దట్ ఈస్ విద్య.
0: కనుకనే ప్రతి విద్య కూడాను ఆ విత్ అనేటువంటి ధాతు నుంచి వచ్చినటువంటిది.
1: విద్య ఇస్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ దట్ ఒరిజినల్ విత్.
0: అది అనేక మంది మహర్షుల యొక్క
1: ఇట్ ఈస్ సెయింట్స్
0: ప్రబోధన యొక్క చేష్టల చేతను.
1: ఇట్స్ బికాస్ ఆఫ్ ద టీచింగ్స్.
0: ప్రచారం యొక్క చర్యల చేతను.
1: అండ్ బికాస్ ఆఫ్ ప్రొపగేషన్
0: ప్రవర్తన యొక్క మార్గము చేతను.
1: ఆఫ్ దేర్ కాండక్ట్
0: అంత వేద రూపకంగా రూపొందింది.
1: అండ్ ఇట్ హాస్ అల్టిమేట్లీ రిజల్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేద.
0: ఇలాంటి వేదము ముల్లోకాలకు కూడా సుఖశాంతులు అందిస్తూ వచ్చింది.
1: వేద కన్ఫర్మ్.
0: వేదం ఏ మార్గం నందు కూడా చెడ్డను బోధించలేదు.
1: వేద నెవర్ టీచర్స్ ఎనీథింగ్ బ్యాడ్.
0: అన్ని కూడా మంచిదే బోధిస్తూ వచ్చింది.
1: టీచర్స్ ఎవ్రీథింగ్ గుడ్.
0: కనుక వేదతత్వాన్ని చక్కగా మనం గుర్తించుకోవడానికి ప్రయత్నిస్తే అంతా మంచిదే ఉంటుంది.
1: దెన్ వన్స్ యూ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ వేద యూ విల్ అండర్స్టాండ్ ఎక్స్పీరియన్స్.
0: పరమాత్ముడు ఏ విధంగా ఉంటున్నాడు వీచే గాలి లోపల.
1: అండ్ హౌ ఇస్ గాడ్ ఇన్ దిస్ ఎయిర్.
0: పాలకంలో చక్కెర వలె చేరి ఉంటున్నాడు.
1: అండ్ హీ ఇస్ ప్రెజెంట్ లైక్ షుగర్ ఇన్ ద సిరప్.
0: కనుక ఆ సిరప్ లోపల ఉండేటువంటిది చక్కెరే.
1: అండ్ దేర్ యూ ఫైండ్ షుగర్ ఇన్ ద సిరప్.
0: కానీ చక్కెరగా కనిపించదు మనకు.
1: యూ డోంట్ ఫైండ్ ద షుగర్ యాజ్ ఇట్
0: కనిపిస్తుంది.
1: ఇట్ గెట్స్ మిక్స్డ్ దేర్ డిజాల్వ్.
0: అదే విధంగా గాలిలో పరమాత్ముడు తీయగా ఉంటున్నాడు.
1: అండ్ యూ ఫైండ్ గాడ్
0: శబ్దంలో పరమాత్ముడు తీయంగా ఉంటున్నాడు.
1: అండ్ యూ ఫైండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్వీట్నెస్.
0: మన దృష్టికి తీయంగా కనిపిస్తున్నాడు.
1: అండ్ హీ లుక్స్ సో స్వీట్.
0: సర్వేంద్రియములు కూడా తీయదనమే మనకు గోచరం.
1: ఎవ్రీథింగ్ ఇస్ నెక్టర్ ఆయన్.
0: ఇలాంటి తీపిదనాన్ని మనము హృదయంలో పెట్టుకుంటే అంతా తీపుగానే వస్తుంది.
1: వెన్ వన్స్ వీ ఎంజాయ్ ది స్వీట్నెస్ వీ కెన్ షేర్ ది సేమ్ స్వీట్నెస్ విత్ అదర్స్.
0: తీపులో మనం కల్పనక్కర్లేదు.
1: ఇన్ఫాక్ట్ యూ డోంట్ నీడ్ టు డూ.
0: తల్లిపాలు త్రాగుతున్నారు బిడ్డ.
1: ఇన్ఫాక్ట్
0: తల్లిపాలపైన బిడ్డకు హక్కు ఉంటుండాలి.
1: ద చైల్డ్ హాస్ గాట్ ఎవరీ అథారిటీ.
0: కానీ తల్లిపాల లోపల తల్లి ఏమైనా షుగర్ కలుపుతుండదా?
1: మదర్ ఇస్ నాట్ మిక్సింగ్ అప్ ఎనీ షుగర్
0: యొక్క నైజం.
1: ఇట్ ఇస్ క్వాలిటీ ఆఫ్ ది నేచర్.
0: తల్లిపాలను బిడ్డ తాగినట్టుగా
1: మదర్ స్మెల్
0: పూలో ఉన్నటువంటి మకరందాన్ని తుమ్మెద తీసుకున్నట్టుగా
1: జస్ట్ ఎస్ ది హనీ బీ సక్స్ ద
0: మనుషుల్లో ఉన్నటువంటి ప్రేమతత్వాన్ని మనుషులే దీన్ని స్వీకరించాలి.
1: అండ్ మ్యాన్ షుడ్ బి ఏబుల్ టు రిసీవ్ ద లవ్ విత్ ఇన్ మ్యాన్.
0: పూలో ఉన్నటువంటి మకరందాన్ని ఏ యొక్క దీన్ని పిలుస్తుండదా? పిలిచిపెట్టడం లేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్్ట్ ద ఫ్లవర్ ఇస్ నాట్
0: తుమ్మెదనే పోయి అందులో ఉన్నటువంటి మకరందాన్ని కోల్తుంది.
1: ది హనీ బీ గోస్ ఆన్ ఇట్స్ ఓన్ అండ్ సక్స్ ద నెక్టర్.
0: మంచి వారి దగ్గరికి పోయి సత్సంగంలో చేరి వారందరూ ఉన్నటువంటి మంచితనం అంతా మనం స్వీకరించాలి.
1: జాయిన్ ద గుడ్ కంపెనీ రిసీవ్ ఆల్ ద గుడ్ దట్ ఇస్ పాసిబుల్.
0: కనుకనే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి.
1: Therefore it is a good company that gives you a sort of detachment and that ultimately gives you liberation.
0: Satsangani manam cherali.
1: Join the good company.
0: Teja duddena samsargam.
1: Give up, run away from the bad company.
0: Teja duddena samsargam.
1: Run away from the bad company.
0: Baja sadhu samagamam.
1: Join the good company.
0: Puru punya mahavaratram.
1: Day and day out, do good action.
0: Eppudu chusina nivu manchi chesthu ravali.
1: Do good always.
0: Ee vidhamaina manam.

0: జీవితమును ఎంత సార్థకం గావించుకోవాలి.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్ సో సీక్రెట్.
0: ఇలాంటి చెడ్డ అవకాశాలు ఉండి కూడాను మనం వ్యర్థం చేసుకుంటున్నాం.
1: విత్ ఆల్ ద స్కోప్ ఇన్ ఇట్స్ ఎంటైరిటీ.
0: ఇప్పుడు చెడ్డ తలంపులే చెడ్డ తలంపులే చెడ్డ తలంపులే.
1: వి ఆర్ ఎంటర్టైనింగ్ బ్యాడ్ థాట్స్.
0: ఈ చెడ్డ తలంపులు ఎందుకు మీరు కొనుక్కొని తెస్తారు?
1: వై డు ఎంటర్టైన్ బ్యాడ్ థాట్స్? వై?
0: మంచిని తీసుకోండి.
1: Take good.
0: Sulabanga, free ga ichetundi manchini meer enduku teeskovatam ledhu?
1: Why don't you receive that which is given?
0: Dabbu pettukodu chettanu meer konukuntunnaru.
1: And you want to purchase things.
0: Idi chaala parapaatu.
1: You are mistaken.
0: Manchi chettanu teriyinatundi murkuduga unnappudu vaade ilanti chettanu kontunnaru.
1: In fact, he is a fool who does not know what is good, what is bad.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Mee ninduku premane undali.
1: And you should be of love.
0: Premaku oka roopam ledhu.
1: Love has no form.
0: Prema okadani koradu.
1: He doesn't desire.
0: దానికి వడ్డీకి ఇవ్వదు.
1: And he doesn't give
0: it. అప్పు ఇవ్వదు, అప్పు పుచ్చుకోదు.
1: And he doesn't give you loan or make any debt.
0: ప్రేమ ప్రేమనే.
1: Love is love.
0: ఆ ప్రేమను ప్రేమతోనే మనం తీసుకోవాలి.
1: And you should accept love only by love.
0: కనుక ప్రేమ స్వరూపులైనటువంటి మీరు అందరినీ ప్రేమ స్వరూపులుగా చూసుకోవాలి.
1: Being embodiments of love, consider everyone as the embodiment.
0: పంచభూతములు కూడాను ప్రతి మానవుని యందు ఉంటున్నవి.
1: The five elements are present in every man.
0: ఈ పంచభూతములు కూడాను పవిత్రమైనటువంటి ఫలితాన్ని అందిస్తున్నాయి.
1: And the five elements are sacred.
0: చెడ్డను ఎక్కడే గాని అందించదు.
1: Nothing bad whatsoever.
0: కానీ మీరు దాన్ని చెడ్డగా మారుస్తున్నారు.
1: But you are converting into bad.
0: ఒకానొక సమయంలో మీరు వేరుగా భావించొద్దండి. చెడ్డ విషయాలు కూడా చెప్పవలసి వస్తుంది మీకు.
1: Don't mistake that way. Even certain things have got to be said.
0: నారదుడు విష్ణు సందర్శన కోసం వెళ్ళాడు.
1: నారద వెంట లార్డ్ విష్ణు.
0: అప్పుడు విష్ణు నవ్వుతూ, నారద ఎక్కడి నుంచి వస్తున్నారన్నాడు.
1: స్మైలింగ్లీ విష్ణు క్వశ్చన్, నారద వేర్ డు యూ కమ్ ఫ్రమ్?
0: స్వామి నాకేం ఇల్లా వాకలా భార్యా బిడ్డలా, ఎక్కడ చూసినా తిరుగుతూ ఉంటాను.
1: నారద సెడ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్యామిలీ,
0: ప్రపంచమంతా సంచరిస్తుంటాను.
1: ఐ గో అరౌండ్ ది ఎంటైర్ యూనివర్స్.
0: సంచరిస్తున్నావా, మంచిది.
1: Oh, you know about fine.
0: రహస్యాన్ని ఏమైనా గుర్తించావా?
1: Have you understand the mystery of my creation?
0: స్వామి మీ చరిత్ర నేను గుర్తించుకోలేనా? తప్ప గుర్తించానన్నాడు.
1: ఐ హావ్ అండర్స్టూడ్ ద మిస్టరీ ఆఫ్
0: యువర్ క్రియేషన్. ప్రతి ఒక్కటి కూడా నేను మంచికే సృష్టిస్తున్నాను అన్నాడు.
1: And Vishnu said, I have created.
0: నా సృష్టిలో ఏమైనా చెడ్డ నీవు చూచించావా?
1: Have you noticed anything bad in my creation?
0: నారదు యోచించాడు.
1: నారద థాట్ ఓవర్.
0: స్వామి క్షమించండి, ఒక్కదాన్ని చూచాను అన్నాడు.
1: పార్డన్ మీ, ఐ హావ్ నోటీస్ సంథింగ్ బ్యాడ్ ఇన్ మై క్రియేషన్.
0: నేను సృష్టించినటువంటిది చెడ్డదుందా?
1: ఇన్ మై క్రియేషన్ ఎనీథింగ్ బ్యాడ్? నో, నథింగ్ వాట్స్ ఎవర్.
0: ఉంది స్వామి ఒక్కటి అన్నాడు.
1: నారద సెడ్ yes, there is one that
0: bad. ఏంటి అన్నాడు.
1: వాట్ ఇస్ ఇట్?
0: మలము అన్నాడు.
1: హి సెడ్ ఫీకల్ మ్యాటర్. నారద సెడ్ ఫీకల్ మ్యాటర్.
0: స్వామి దగ్గర కూడా పోవడానికి వీలు కాదు.
1: It's not possible to go anywhere near excreta.
0: అది కొట్టలోనే పెట్టుకొని పోషిస్తుంటాం మేము.
1: And it is there within the stomach, no doubt.
0: కానీ చూస్తున్నా సహించలేము.
1: ద మూమెంట్ యూ వాచ్ వెల్ యూ కెనాట్ బేర్ ద సైట్ ఆఫ్.
0: చెడ్డది ఎందుకు మీరు సృష్టించారన్నాడు.
1: వై హావ్ క్రియేట్ దిస్ బ్యాడ్ ఎక్స్క్రీటా?
0: అది చెడ్డదే కాదు.
1: ఇట్స్ నాట్ బ్యాడ్ ఎనీవే.
0: ఒక తూరు పై దాన్ని అడుక్కొని రామని చెప్పాడు.
1: హీ సెడ్ యూ గో అండ్ ఆస్క్ టుమారో.
0: తిరిగి నేను దగ్గర పోను స్వామి అన్నాడు.
1: నారద సెడ్ ఐఎమ్ నాట్ ప్రిపేర్.
0: ఓ, నా ఆజ్ఞ ప్రకారం నేను నడుచుకో.
1: ఇట్స్ మై కమాండ్, కండక్ట్ అకార్డింగ్లీ, గో.
0: సరే, ఇంక విష్ణు ఆజ్ఞ ఏం చేసేది? వెళ్ళాడు.
1: హిస్ లార్డ్స్ కమాండ్, హీ వెంట్.
0: దగ్గర పోతూ ఉండకని ఆ మలం చెప్పింది, చీట్ నారద, నీవు దూరం ఉండి ఉండింది.
1: వెన్ యూ వాజ్ అప్రోచింగ్ ఫీసెస్ స్టార్టెడ్ ఆస్కింగ్ గెట్ అవుట్, డోంట్ బి ఎనీవేర్ నియర్.
0: నువ్వు నా దగ్గర రావద్దు, నీవు దూరం ఉండి,
1: యూ డోంట్ బి ఎనీవేర్ నియర్, గో.
0: ఏం చిట్టు చెప్తున్నది?
1: And what is it?
0: ఎందుకు నేను దగ్గర రాకూడదు?
1: Why not?
0: నేను ఎంతో పవిత్రమైన దాన్ని.
1: I'm so sacred.
0: నిన్నటి దినము,
1: yesterday,
0: మంచి వంటగా ఉన్నాను.
1: I was
0: మంచి పాలగా ఉన్నాను.
1: I was a very good
0: మంచి పాయసంగా ఉన్నాను.
1: I was a rice pudding.
0: ఉన్నాను. మంచి పెరుగుగా ఉండినాను.
1: I was from a curd.
0: పవిత్రంగా ఉండినాను. భగవంతునికి అర్పితం కావించేటువంటి వస్తువులుగా ఉండినాను.
1: Yesterday I was the curd, I was the milk, the rice pudding, what not, offering to God.
0: ఒక్కతూరి ఈ మానవ సంఘం చేర్చిన నా గతి ఈ గతి.
1: The moment I joined your company, this is my plight.
0: రెండవ తూరు తిరిగి నిన్ను చేర్చి ఇంకే గతి పడుతుందో? మీ దగ్గర రావద్దండి.
1: టు బి ఇన్ యువర్ కంపెనీ ఫర్ ద సెకండ్ టైమ్, వాట్ ఈస్ ఇట్ దట్ ఇస్ వెయిటింగ్ ఫర్ మీ?
0: కనుక మానవుని యొక్క సంగదోషంతో చెడ్డగా మారిపోతుండదు, కానీ లేకపోతే ఏది చెడ్డది లోకంలో?
1: మిస్టేక్ లైస్ ఇన్ ద కంపెనీ, దేర్ నథింగ్ బ్యాడ్ యాజ్ సచ్.
0: కానీ దాన్ని సరిగా గుర్తించుకోవటం లేదు ప్రజలు.
1: వి ఆర్ నాట్ అండర్స్టాండ్ ద సీక్రెట్.
0: ఒకనొక సమయం లోపల ఏకైక కుమారుడు ఉంటున్నాడు ఒక తండ్రికి.
1: And a father has got only son.
0: ఆ కొడుకు ఎక్కడో తేలు కుట్టింది పాపం.
1: And he was bitten by a
0: scorpion. నా తేలు కుట్టింది, తేలు కుట్టింది అని ఏడ్చుకుంటూ వచ్చాడు.
1: The son started crying because the scorpion bite.
0: తండ్రి పరిగెత్తాడు డాక్టర్ దగ్గరికి.
1: And the father ran to the doctor.
0: అమితమైన ప్రేమ.
1: Oh, he has got intense love.
0: కొడుకు యొక్క కంటిదారాలు చూడకూడదు.
1: Well, he cannot bear the pride.
0: డాక్టర్ దగ్గరికి పోయాడు.
1: He went to the doctor.
0: కొడుకు ఏడుస్తున్నాడు ఈ తేలుకు మంది ఇచ్చేసేయమని.
1: అండ్ హి రిపోర్టెడ్ టు ద డాక్టర్ దట్ ది సన్ ఇస్ క్రైయింగ్ బికాజ్ ద స్కార్ ఇస్ బైట్.
0: నాయన ఈ ఆయింట్మెంట్ తీసుకుని పోయి కుట్టిన దగ్గరకు పోయి బాగా తిక్కుమన్నాడు.
1: అండ్ ద డాక్టర్ గేవ్ హిమ్ ఆయింట్మెంట్ and asked the father to apply the ointment where the scorpion has bitten.
0: అంత చిట్టెచ్చాడు పాపం.
1: ఫాదర్ బ్రదర్
0: ఎక్కడ నిన్ను తేలుకుట్టింది?
1: యాస్ వేర్
0: ఆ మూల అన్నాడు. మూల పోయి తిక్కాడు.
1: అండ్ దే సెడ్ ఇన్ దట్ కార్నర్ ఐ వాస్ బిట్ బై స్కార్పియన్.
0: ఇది అర్థం చేసుకోలేనిటువంటి వ్యర్థం.
1: దిస్ ఈస్ ది వే హౌ
0: దేహం పైన ఎక్కడ కుట్టిందో అక్కడ తిక్కమని చెప్తే తేలు ఎక్కడ కుట్టింది? మూల కుట్టింది. ఆ మూల పోయి తిక్కాడు కానీ నొప్పిపోలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి అప్లైడ్ దిస్ ఆయింట్మెంట్ దేర్ ఇన్ ద కార్నర్ ద గ్రౌండ్.
0: ఈనాటి సాధకులు కూడా అట్టే చేస్తున్నారు.
1: దట్ ఇస్ స్పిరిచువల్ ప్రాక్టీస్ టుడే.
0: ఎక్కడ ఈ దుర్గుణాలు ప్రారంభమైనాయో
1: the place where bad quality started
0: akkada neevu chakkaga jagrataga undamani cheppu.
1: There you have to rectify and be extra careful.
0: Veeda sangamto vachindi vaada sangamto vachindi itharulku neppam pettunnaru.
1: You blame others.
0: ఇతరులను ఎవరిని కూడా మనం దూషించకూడదు.
1: నెవర్ బ్లేమ్ ఎనీబడీ.
0: ఇతరులు ఎట్టి దోషము లేదు.
1: దేర్ ఇస్ నో మిస్టేక్.
0: నీలో ఉన్న దోషమే నీకు బాధ పెడుతుంది.
1: ఇట్స్ ఓన్లీ యువర్ మిస్టేక్ దట్ పెయిన్స్ యు.
0: కనుక నీ బాధను నీవు పరిహారం చేసుకో.
1: యు వర్క్ ఫర్ యువర్ ఓన్ రిలీఫ్.
0: నీ బాధను నీవు పరిహారం చేసుకోవడానికి నీ యొక్క భావమే నీకు సరైనటువంటి మార్గము.
1: యు సాల్వ్ యువర్ ఓన్ ప్రాబ్లమ్. యువర్ ఫీలింగ్స్ ఆర్ ఇంపార్టెంట్ హియర్.
0: ఈ పంచభూతములు యందు ఉండేటువంటి యొక్క పరతత్వాన్ని చక్కగా అర్థం చేసుకో.
1: అండర్స్టాండ్ ది స్పిరిచువల్ ప్రిన్సిపల్ బిహైండ్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: పంచ ప్రాణము యొక్క తత్వాన్ని కూడా చక్కగా అర్థం చేసుకో.
1: ఆల్సో అండర్స్టాండ్ ది ఫైవ్ లైఫ్.
0: అవి నీకు సర్వ దుఃఖములకు పరిహారం చేస్తాయి.
1: అండ్ దట్ సాల్వ్స్ ఆల్ ప్రాబ్లమ్స్.
0: సర్వ దుఃఖ పరిహారిణి పంచభూతములే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆల్ మిజరీ క్యాన్ బి టేకెన్ అవుట్ బై ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: పరిస రూపరసగంధాదులు
1: ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ రూపరసగంధాదులు ఎంత గొప్పవి.
1: అండ్ దీస్ ఆర్ సో సీక్రెట్ గ్రేట్.
0: కనుక వాటిని మనం చక్కగా అనుభవించాలి.
1: అండ్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద రైట్ వే.
0: సరైన భావంతో మనం అనుభవించాలి.
1: అండ్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ద రైట్
0: వే. మనకు దుఃఖములు పరిహారం అవుతాయి.
1: అండ్ దెన్ యూ విల్ నెవర్ బి మిజరీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రతి ఒక్కటి మన ఎందున్నటువంటి భావదోషములే తప్ప
1: everything lies in you. The mistake is in you.
0: Padartha dosha evi levu.
1: Nothing wrong with the material.
0: Anni manchivi.
1: All are good for
0: nothing. Manlo unnatundi chedda bhavale manaku cheddanu bodhisthundadu.
1: Because of bad feelings within you, you consider everything bad.
0: Kanuka manalo manchi bhavani abhiruddhi parchukondi.
1: Develop good feelings.
0: దైవ భావాన్ని మీరు చింతించండి.
1: ఎంటర్టైన్ డివైన్ థాట్.
0: దైవనామాన్ని స్మరించండి.
1: థింక్ ఆఫ్ గాడ్, చాంట్ హిస్ నేమ్.
0: అది నీకు దుర్గుణాలు దురభ్రస్తులంతా దూరం చేస్తుంది.
1: దట్ సాల్వ్స్ ఆల్ ద ప్రాబ్లమ్స్.
0: కనుక మీరు చెడ్డ చెడ్డవి పలకకూడదు.
1: నెవర్ అండర్ టేక్ ఎనీ బ్యాడ్ యాక్ట్.
0: ఎవరిని దూషించేటువంటి పలుకులు గట్టిగా పలకకూడదు.
1: డోంట్ బ్లేమ్.
0: అవి కూడా గాలిలో చేరిపోతున్నాయి.
1: అండ్ యూ స్టార్ట్ అక్యూజింగ్ ఎనీబడీ.
0: అవి గాలిలో చేరిపోయి ఎవరో ఒక గాలి లోపల వాళ్ళ లోపల ప్రవేశిస్తున్నాయి.
1: దే గెట్ మిక్స్డ్ అప్ ఇన్ ది ఎయిర్. ఇట్ విల్ గెట్ ఇంటు సమ్వన్ ఎల్స్.
0: వాళ్ళకు కూడా ఆవేశం వస్తుంది.
1: దే విల్ హావ్ సిమిలర్ థాట్.
0: కాబట్టి ఎక్కడే గాని దుర్మార్గం అనేటువంటిది, దుర్భావం అనేటువంటిది, దుశ్చింత అనేటువంటిది ఉన్న చోట మీరు చేరకండి.
1: Never be in the company of anybody who are bad, who have got bad thoughts, bad feelings.
0: Manam kudunu chedda chedda padavulu upayoga pettakoddu.
1: And we too should not act in a bad way.
0: Chedda chedda choopulanta manam choodakoddu.
1: We should not have bad looks.
0: Chedda choopulu choochi em prayojanam?
1: Why bad looks?
0: Keechakudu chedda choopu choochadu.
1: Keechaka had bad looks.
0: Bhimunto tala bagalagottukunnadu.
1: And ultimately died at the hands of Bhima.
0: Chedda maatalanta vinindi.
1: And all bad was heard.
0: దశరథ మహారాజు ప్రేమయ్య భార్య
1: విత్ వైఫ్ సో డియర్ టు దశరథ కైక
0: మందర చెప్పినటువంటి దుర్బోధన అంతా వినింది.
1: అండ్ హీ పేడ్ హీ టు ఆల్ ది వర్డ్స్ ఆఫ్ మందర.
0: వినేటప్పటికి ఆమెకు చెడ్డ పేరు వచ్చేసి.
1: అండ్ షీ గాట్ ఎ బ్యాడ్ నేమ్.
0: ఈనాడు సమాజంలో ఎవరైనా గానీ కైక అమ్మ అని పేరు పెట్టుకుంటున్నారు?
1: ఇస్ దేర్ ఎనీవన్ విత్ ద నేమ్ కైక హియర్?
0: కైక పేరే ఎవరు వచ్చింది?
1: నో వన్ థింక్స్ ఆఫ్ కైకాస్ నేమ్ టుడే.
0: కారణం ఏమిటి? చెడ్డ పలుకులు విన్నటువంటిది కాదు.
1: బికాజ్ షీ సింబలైజెస్ బ్యాడ్ లిసనింగ్.
0: కనుకనే కైక మంచిది కాదు.
1: సో కైక ఇస్ నాట్ గుడ్.
0: చెడ్డ చూపులు చూసినటువంటి కీచకుడు మంచి వాడు.
1: కీచక విత్ బ్యాడ్ లుక్స్.
0: చెడ్డ శ్రవణం
1: అండ్ బ్యాడ్ లిసనింగ్.
0: మంచి శ్రవణం చెయ్యాలి.
1: ఆల్వేస్
0: చెడ్డ శ్రవణం చేస్తే ఎప్పుడు చూసినా కానీ దుర్యోధన దుశ్శాసనాదులు పాండవులు చెడ్డ చెడ్డ మాటలు మాట్లాడటం.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దుర్యోధన దుశ్శాసన
0: ధర్మమూర్తులైన పాండవులు
1: ఆల్ బ్యాడ్ వర్డ్స్
0: చేయటం.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ హర్ట్ పాండవాస్.
0: కట్టగడపడికి దుర్యోధన దుశ్శాసనాదులు కట్టగడపడికి వంశమే నాశనం చేస్తారు.
1: అల్టిమేట్లీ వాట్ హ్యాపెండ్ దుర్యోధన దుశ్శాసన ఇట్ లెఫ్ట్ ద టోటల్ రూయిన్ ఆఫ్ ది ఎంటైర్ క్లాన్.
0: చెడ్డ మాటలు వినకూడదు.
1: నెవర్ లిసన్ టు బ్యాడ్.
0: ఒక చిన్న ఉద్దేశం మీకు పిల్లలకు చెప్తున్నాను.
1: ఇంపార్టెంట్ పాయింట్ స్వామి వాంట్స్ టెల్ యు.
0: ఎవరైనా వచ్చి ఇట్లా చెప్పారు అట్లా చెప్పారని కొంచెం చెడ్డ మాటలు చెప్తారు.
1: Somebody may come and start telling
0: you. అది మీ మనసుకు చాలా కష్టం వేస్తుంది.
1: You feel so hurt.
0: నీ మనసుకే కష్టం చేసేటువంటి మాటలు నీవు ఇంకోరు చెప్పి వాళ్ళ మనసును కూడా నీవు కష్టపెట్టావు.
1: By listening to bad words you are hurt. Why do you then again repeat?
0: ఒకవేళ మీ అమ్మ నాన్న ఎవరో తిట్టారనుకుంటారు.
1: If somebody accuses your parents.
0: అది కూడా పోయి నీకు తల్లిదండ్రులకు చెప్తావు.
1: అండ్ యూ రిపోర్ట్ ద మ్యాటర్ యువర్
0: పేరెంట్స్. కూడా చాలా బాధపడతారు.
1: దే టు ఫీల్ సాడ్.
0: కాబట్టి నీవు తల్లిదండ్రులు కూడా బాధ పెట్టిన వాడు అవుతావు.
1: అండ్ యువర్ రెస్పాన్స్ ఫర్
0: చెడ్డ మాటలు వింటే దాన్ని ఇంకొకరు చెప్పకూడదు.
1: అండ్ ఇఫ్ యూ హర్డ్ ఎనీథింగ్ బ్యాడ్ ఎవరికి చెప్పకూడదు ఎనీబడి.
0: అలాంటి మొట్టమొదటి మీరు భద్రం చేసుకో.
1: ఫస్ట్ థింగ్ దట్ యూ షుడ్ నో దాట్.
0: ఏదో కొన్ని యాక్సిడెంట్ గా వింటారు.
1: Accidentally you may listen.
0: నాకున్నాను వాటిని ఏమాత్రం మనసులో చేర్చుకోకూడదు.
1: బట్ నెవర్ టేక్ ఇట్ ఇన్ ఇన్ ద ట్రూ సెన్స్.
0: నీ స్నేహితులు చెప్పి వాడి మనసు కూడా కష్టపెట్టద్దు.
1: అండ్ డోంట్ రిపోర్ట్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్.
0: కనుక చెడ్డ మాటలు వినకుండా మనం పవిత్రమైన భావాలు.
1: డోంట్ హ్యావ్ బ్యాడ్ లుక్స్. డోంట్ యూస్ బ్యాడ్ వర్డ్స్. డోంట్ హ్యావ్ బ్యాడ్ థాట్స్.
0: స్వామిని చూడని కనులేలరా.
1: What for? Eyes. You cannot see God.
0: కన్నులను నిచ్చిన ఎందుకు తెలుసా?
1: You know why eyes are gifted?
0: సందులు గొందులు చూచుటక.
1: Is it only to see the
0: main సమాసుని కన్నులారా కాంచేందుకురా?
1: Eyes are gifted to see the beauty of God.
0: ఎందుకు మనం వారిని విని చూడటానికి?
1: No, not staring at people.
0: ఇవ్వలేదు మన కన్నులు.
1: No, not for that purpose.
0: కనుక పవిత్రమైనటువంటి కన్నులు పవిత్రమైన పనుల్లో పెట్టాలి.
1: ఐస్ ఆర్ సో సీక్రెట్. విజన్ ఇస్ సీక్రెట్.
0: ఈ విధంగా పంచభూతములు కూడాను
1: ద ఫైవ్ ఎలిమెంట్స్
0: ఇందులో ప్రపంచము ప్రకృతి అనేటువంటి చాలా ఉత్తమమైనటువంటిది.
1: ద క్రియేషన్ యాజ్ ఎ హోల్ ఇస్ సో నోబుల్.
0: ఈ ప్రకృతిలో మనం పుట్టాము.
1: వి ఆర్ బోర్న్ ఇన్ దిస్
0: ప్రకృతి. పరమాత్మ యొక్క అంగము.
1: అండ్ దిస్ నేచర్ ఇస్ ద లింబ్ ఆఫ్ గాడ్.
0: కాబట్టి ప్రకృతిలో పుట్టిన మనం అందరూ కూడాను భగవంతుని యొక్క అంశంలో చేరిపోవాలి.
1: హావింగ్ బీన్ బోర్న్ ఇన్ దిస్ నేచర్ విచ్ ఇస్ ద లింబ్ ఆఫ్ క్రియేటర్ వి షుడ్ మర్జ్ ఇన్ గాడ్.
0: ఆ విధంగా ఉండినప్పుడే మీరు దైవత్వాన్ని తప్పక పొందుతారు.
1: సర్టెన్లీ యు రేటింగ్ డివినిటీ.
0: ప్రపంచంలో ఏది చెడ్డది లేదు.
1: దేర్ నథింగ్ బ్యాడ్ ఇన్ దిస్ వరల్డ్.
0: భావాలే చెడ్డది.
1: అవర్ ఫీలింగ్స్ ఆర్ బ్యాడ్.
0: సృష్టి ఎక్కడుంది చెడ్డది?
1: దేర్ నథింగ్ బ్యాడ్ ఇన్ క్రియేషన్.
0: నారదుడు కూడా చూచింది చెడ్డది చూచాడు, కానీ నారదు చూచింది కూడా తప్పు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద నారదస్ అబ్జర్వేషన్ టు
0: విష్ణు చెప్పింది చెడ్డ అనేటువంటి లోకంలో లేదు.
1: దేర్ నథింగ్ బ్యాడ్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఆ చెడ్డనే బయటికి పోకపోతే నీ యొక్క ఆరోగ్యం పాడైపోతుంది.
1: ఇఫ్ ది బ్యాడ్ మ్యాటర్ ఇస్ నాట్ ఎక్స్క్రీటెడ్
0: ప్రపంచంలో ప్రతిదాని భగవంతుడు మంచి కోసమే చేస్తున్నాడు.
1: సో ఈవెన్ దట్ ఇస్ డన్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
0: ఎందులో కూడా చెడ్డదే లేదు.
1: దేర్ నథింగ్ వాట్స్ ఎవర్ బ్యాడ్.
0: కాబట్టి అన్నింటినీ మంచిగా తీసుకోండి.
1: కన్సిడర్ ఎవ్రీథింగ్.
0: నీకు ఏదైనా బాధ కలిగింది, దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ అనుకో.
1: ఈవెన్ ఇఫ్ యూ సఫర్, కన్సిడర్ దట్ ఇస్ గుడ్ ఫర్ యూ.
0: దూషణ భూషణ తిరస్కార పురస్కారం అన్ని కూడా మంచిగానే భావించుకో.
1: ప్రైజ్ అండ్ బ్లేమ్ కన్సిడర్ దెమ్ విత్ ఈక్వల్ మైండెడ్నెస్.
0: అన్ని ఆనందంగా నీవు తీసుకో.
1: టేక్ దెమ్ ప్లీజ్.
0: నీకు మించినటువంటి యోగి మరొకటి లేడు.
1: అండ్ దర్స్ నో వన్ కెన్.
0: నీకు మించిన త్యాగి మరొకటి లేడు.
1: అండ్ దర్స్ నో వన్ దట్ యు కెన్ హూ కెన్ ఎక్సెల్.
0: మరొకటి లేడు.
1: అండ్ యువర్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
0: కనుక అలాంటి యోగాన్ని నీవు పొందాలి.
1: అండ్ దట్ స్టేట్ యూ షుడ్ అటైన్.
0: అలాంటి త్యాగాన్ని నీవు పొందాలి.
1: యూ షుడ్ వన్ ఆఫ్ సాక్రిఫైస్.
0: అలాంటి పరిశుద్ధమైన హృదయాన్ని నీవు నింపుకోవాలి.
1: అండ్ యూ షుడ్ హ్యావ్ సీక్రెట్ హార్ట్.
0: ఈ విధంగా పంచభూతం యొక్క తత్వాన్ని చక్కగా విచారించి
1: you should investigate the five elements.
0: పంచభూతములు నాయందు కూడా ఉంటున్నాయి.
1: They are within me.
0: ఆ పంచభూతములు పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: And I should make proper use of them.
0: నా విశ్వాసాలు కూడాను భగవత్ నామములో ప్రవేశపెట్టాలి.
1: While as I breathe I should sing his glory.
0: అని భగవత్ నామాన్ని చింతించు.
1: So one should sing the glory of God.
0: భజన బినా సుఖ శాంతి నహి. భజన

0: బ్రహ్మ సృష్టి చేయు బ్రహ్మాండములయు విష్ణువిన్ని పెంచి వృద్ధి చేయు. బ్రహ్మ సృష్టి చేయు బ్రహ్మాండమంతయు విష్ణువు ఇన్ని పెంచి వృద్ధి చేయు. పరమశివుడు త్రుంచు పాపిష్టి జీవుల ఉన్నమాట తెలుపుచున్నమాట ఉన్నమాట తెలుపుచున్నమాట.
1: బ్రహ్మన్ ద క్రియేటర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫార్ ద క్రియేషన్ ఆఫ్ ఆల్ దిస్ కాస్మస్ or universe. It is Vishnu the sustainer who will take care of the sustenance and the maintenance of the whole creation. And it is Lord Shiva the annihilator who is responsible for the destruction of all of the beings that are wicked. This is the truth declared by Bhagavan.
0: Premaswarupulara.
1: Embodiments of love.
0: ఈ విశాల ప్రపంచమునందు అనంతమైన విషయములయందు అగాధమైన చింతలయందు అసంతృప్తి పొందుతున్నటువంటి మానవుడు దేనిని వెతుకుతున్నారు? దేనికోసమై వారు తపిస్తున్నారు?
1: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ విత్ ఫుల్ ఆఫ్ ఇన్ఫినిట్ మెటీరియల్ and full of fathomless depths of thought and worries, the man being totally worried and totally lost for himself, what is that he is in search of? What is that he really wants?
0: Kondaru prakrutamainatvanti chintala nimittamai mari kondaru apraptam nimittamainatvanti oka chintalu salaputu kalamulu vyartham chavistunnaru.
1: Some are wasting their time thinking of the world, while some are struggling hard to earn that they do not deserve and waste their time.
0: Kani aadhyatmika margamulandu aneka mandi daivanni darshinchalani daivanni smarinchalani daivanto sambhashinchalani chintinchutunnaru.
1: But in the spiritual field, many of the aspirants, they want to enjoy the proximity to the divine, they want to converse with him, they want to be with him and near him.
0: Brahma Vishnu Maheshwarulani manavulu chintistunnaru kaani ee Brahma Vishnu Maheshwarulu aakara manavulu kaadu.
1: Man worships the triune God in the form of Brahma Vishnu Maheshwara in a human form, but not so.
0: Veeriki aakaramulu levu.
1: They have no forms.
0: Aadharamulu levu.
1: They are nothing whatsoever.
0: Deeni valla labhinchetuvanti okka aanandamu ledu.
1: And there is no bliss out of such form of worship.
0: Aithe ee muvuru kudanu ye aakaramto unnaru ani vicharana chesthe upadhulu lenetuvanti okka gunakarulai unnaru.
1: If you want to know the real form, you will understand, though they do not have any vesture whatsoever, they have certain attributes at the functional level.
0: Emiti ee oka aakaramlu?
1: What is the vesture, the form they have put on?
0: Ishvara sarva bhutanam annaru.
1: It is said God dwells in all of the creatures.
0: Ishvara anni bhutamlu yendu untunnadu.
1: God is present in all of the beings.
0: Kaani ye aakaramto untunnadu?
1: Yet in what form is he present?
0: Ee aakaram telinatvanti oka roopamunu chintinchi emi prayojanam?
1: What is that you derive by contemplating on that which has no form?
0: Kanuka ishvaratvam anaga kevalam manavuni yendu కనిపించేటువంటి వినిపించేటువంటి తలపించేటువంటి మరి మరిపించేటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క శ్వాసనే.
1: Therefore the divinity is that which is present in everyone in a non-apparent way, that which cannot be heard nor felt, that will make you live in this world in the form of very breath.
0: Kani ee shabdamu ye vidhanga manaku gocharistundadi.
1: The sound, how do you able to listen to it?
0: Ee shabdamu raakaranga anubhavinchalante em cheyali?
1: What is to be done to experience sound in the form, in a particular form?
0: దీనిని ఉపనిషత్తులు,
1: దిస్ ఉపనిషత్స్,
0: బ్రహ్మ అన్నారు.
1: కాల్ ఇట్ బ్రహ్మ.
0: ఆత్మ అన్నారు.
1: ఆల్సో కాల్ ఇట్ ఆత్మ.
0: ఇలాంటి ఆకారరహితమైనటువంటి పదములు ఎన్ని చెప్పినప్పటికీ మానవునికి అర్థం కాదు.
1: Man cannot understand by listening to these terms that have no specific forms.
0: అయితే ఈ శబ్దములకు ఆకారం ఏమిటి?
1: Yet, what is the form behind this sound?
0: Itti shabda brahmamainatundi yokka ishwarathvanni ee aakaranga manam chintinchali.
1: In what form can we think of the divinity that is present in the form of the primordial sound?
0: Deenine ishwarathvamu annaru.
1: This is the divinity.
0: Ishwarathvam anaga artham emiti?
1: What is the meaning of ishwarathva?
0: మంగళకరమైనటువంటి యొక్క శ్వాస అని అర్థం.
1: దట్ ఓన్లీ మీన్స్ ద బ్రెత్ విచ్ ఇస్ ఆస్పిషియస్.
0: ఇట్టి మంగళకరమైనటువంటి శ్వాస ఏ విధంగా మనకు ప్రాప్తిస్తుండాలి?
1: హౌ డు యూ గెట్ దిస్ ఆస్పిషియస్ బ్రెత్?
0: ఈశ్వరత్వము మానవుని యొక్క శ్వాస నుండి సోహం సోహం సోహం అనేటువంటి శబ్దంతో మనకు గోచరిస్తుండాలి.
1: ద డివినిటీ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద వెరీ బ్రెత్ ఆఫ్ మ్యాన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సోహం.
0: అనగా ఆ సో అనేటువంటి దీన్ని నా యొక్క ఆకారం అన్నారు.
1: ఇట్ ఈస్ సెడ్ దట్ వెరీ సిలబుల్ సో ఈజ్ మై ఫార్మ్.
0: అది నా ఆకారం అన్నారు.
1: దట్ ఈస్ మై ఫార్మ్.
0: అయితే ఇట్టి ఆకారం మనము గుర్తించడానికి వీలవుతుందా?
1: ఇస్ ఇట్ పాసిబుల్ టు రికగ్నైజ్ దట్ ఫార్మ్?
0: తనను తాను గుర్తించుకోవటమే ఈ యొక్క శ్వాస యొక్క ఆకారం.
1: టు నో వన్స్ ఓన్ సెల్ఫ్, టు రికగ్నైజ్ వన్స్ ఓన్ సెల్ఫ్ అమౌంట్ టు రికగ్నిషన్ ఆఫ్ ద బ్రెత్.
0: ఇలాంటి ఈశ్వరత్వాన్ని మనం ఎంత చింతించినప్పటికీ ఆనందం లభించదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ కంటెంప్లేషన్ ఆఫ్ ద డివినిటీ యూ కెన్ నెవర్ అటైన్ బ్లిస్.
0: కనుకనే మానవత్వంలో ఉన్నటువంటి యొక్క ఈ శబ్దము ఈశ్వరత్వాన్ని నిరూపిస్తూ ఉంటున్నది.
1: This primordial principle of the sound in every man demonstrates, proves the existence of the divinity.
0: మనం శబ్దమును గుర్తించుకొనక కేవలం ఆకారం నుండి మాత్రమే లక్ష్యం ఉంచుకుని ఈ శబ్దం యొక్క అర్థం ఏమిటి అని విచారణ చేస్తే మనకి ఏ మాత్రం గోచరం కాదు.
1: Without thinking of the primal sound, we go by the form only, and so we are not able to know the divinity in reality.
0: కనుక దీనికి ఒక ఆకారం నిర్ణయించాలి.
1: సో సమ్ ఫార్మ్ హ్యాస్ టు బి అస్యూమ్డ్ ఆర్ డిసైడెడ్.
0: ఇది గుణాకారమే దీనికి యొక్క సరైన ఆకారం.
1: ది గుణ ఆర్ ద అట్రిబ్యూట్ ఈస్ ద ప్రాపర్ ఫార్మ్.
0: అనగా ఇది సాత్వికమైన గుణము. సోహం
1: సోహం రిప్రజెంట్స్ ద సాత్విక్ క్వాలిటీ, ద పాయస్నెస్.
0: ఈ సాత్వికమైనటువంటి యొక్క గుణము నిజమైనటువంటి యొక్క ఈశ్వరత్వం.
1: The very pious quality is the sign of divinity.
0: Aithe ee swasa nundi marokati kudanu aavirbhavistundadi.
1: Out of breath emanates some other thing.
0: Adi vishnutvam ani.
1: That is sustenance, vishnutva.
0: Anaga ee vishnutvamunaku aakaram emiti?
1: What is the form of this principle of sustenance?
0: Anaga manasu yokka bhavame.
1: It is at the level of the psyche domain or thought.
0: Idi soham aneetundi shabdam nundi aavirbhavinchinatundi yokka manotattvame.
1: It is the psychology or the mental frame that comes out of this soham, the primal sound.
0: Ee soham aneetundi din nundi anni rakamaneetundi shabdamulu kodanu aarambhamavutunnayi.
1: In fact, soham sound, primal sound, is the very origin for the rest of the sounds.
0: ఈ శబ్దము మనస్సు యొక్క ఆకారంగా నిరూపిస్తుండాలి.
1: అండ్ దిస్ వెరీ సౌండ్ రిప్రజెంట్స్ ద ఫార్మ్ ఆఫ్ ద మైండ్.
0: ఇదనే విష్ణువు అన్నారు.
1: అండ్ హీ ఈజ్ విష్ణు ఆర్ సస్టైనర్.
0: మనసే విష్ణువు అని.
1: మైండ్ ఈజ్ విష్ణు.
0: ఈ విష్ణువు అనేటువంటి నాభి నుండి కూడాను మరొక ఆకారం ఆవిర్భవిస్తుండాలి.
1: out of the navel of the sustainer Vishnu arises some other form.
0: అది ఏ బ్రహ్మాని.
1: That is Brahma.
0: కనుకని ఈశ్వరత్వము విష్ణుత్వము బ్రహ్మత్వము అనేటువంటిది సోహం తత్వం నుండి విష్ణుత్వం ఈశ్వరత్వం ప్రారంభిస్తే.
1: Therefore, the three aspects, the creation, the substance annihilation, begin with the Soham principle to begin with.
0: Manasu yokka tattvame vishnutvanni nirupistundadi.
1: Therefore, the principle of sustenance speaks of the nature of the mind.
0: Ee swasam nundi vacheetvanti yokka eeshwarattu aniga daivattvamu brahmatvanga vachindi.
1: Therefore, the divinity out of this breath speaks of the creation aspect.
0: Idi వాక్ స్వరూపాన్ని ధరించింది.
1: దిస్ హెస్ టేకెన్ ద ఫార్మ్ ఆఫ్ ద స్పీచ్ ఫ్యాకల్టీ.
0: అనగా మన వాక్ నుంచి వచ్చేటువంటి అంతా కూడాను బ్రహ్మత్వమే.
1: ఆల్ దట్ వర్డ్స్ దట్ వీ అటర్ దే రిప్రజెంట్ ద బ్రహ్మత్వ.
0: ప్రతి వాక్ కూడాను బ్రహ్మతత్వమే.
1: సో ఎవ్రీ వర్డ్ దట్ వీ స్పీక్ రిప్రజెంట్స్ ద క్రియేటివిటీ.
0: ప్రతి సంకల్పము విష్ణుత్వమే.
1: ఎవ్రీ థాట్ ఈజ్ అవుట్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ విష్ణుత్వ.
0: ప్రతి శ్వాసత్వము ఇది ఈశ్వరత్వమే.
1: అండ్ ఎవ్రీ aspect is Ishwaratva divinity.
0: Kalkane Ishwaratvame swasa.
1: Therefore Ishwaratva is breath.
0: Unga manasu.
1: Then the mind.
0: Manasu anetvantidi idiye vishnutvamu.
1: This mind is the principle of sustenance, vishnutva.
0: Ee vishnu nundi aavirbhavinchinatvanti okka brahma tattvame ijamainatvanti okka vaaku.
1: Therefore the words that we utter represent that aspect that comes out of the navel of Vishnu.
0: Kanukane దైవత్వం అనగా మన యొక్క శ్వాస నుండి ఆవిర్భవించేటువంటి సోహం తత్వమే దైవత్వం.
1: దేర్ఫోర్ ద డివినిటీ రిప్రజెంట్స్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సోహం ఆర్ ద ప్రైమల్ సౌండ్.
0: అది ఎప్పటికీ ఏనాటికైనా కూడా మనల్ని వదిలిపెట్టకపోదు.
1: ఇట్ నెవర్ లీవ్ యూ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం.
0: మనం దేహంతో ఉండినంత వరకు కూడా ఆ యొక్క శ్వాస మనకు ఆవిర్భవిస్తూనే ఉంటుంటుంది.
1: సో లాంగ్ వీఆర్ అలైవ్ ఇన్ దిస్ బాడీ దిస్ బ్రెత్ కంటిన్యూస్.
0: మనస్సు ఇదే సంకల్ప వికల్పంతో కూడినటువంటిది.
1: మైండ్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
0: ఇదే విష్ణుత్వము అనేటువంటిది.
1: దిస్ ఇస్ విష్ణుత్వ ఆర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సస్టెనెన్స్.
0: ఆ విష్ణుత్వం నుంచి కూడా వచ్చిన నాభి నుండి వచ్చినటువంటి యొక్క శబ్దమే వాక్తత్వము.
1: దేర్ఫోర్ ద కైండ్ ఆఫ్ సౌండ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ది నావెల్ ఆఫ్ ది విష్ణుత్వ ఈజ్ ద వర్డ్.
0: అది ఏ బ్రహ్మత్వము అని.
1: దట్ ఈస్ బ్రహ్మత్వ ఆర్ క్రియేటివిటీ.
0: ఈ బ్రహ్మత్వమునకు మూల కారణం ఏమిటి?
1: What is responsible for this creativity?
0: శబ్దమును ఆకర్షించినటువంటిది ఈ బ్రహ్మత్వము.
1: And this brahmatva creativity is after the sound.
0: శబ్ద బ్రహ్మమయి చరాచరమయి అన్నది.
1: And one is of sound, the other one is of motility.
0: ఈ శబ్దం అనేటువంటి వాక్కు ద్వారా
1: the sound that comes out by word
0: సరస్వతిని ఆకర్షించాడు.
1: And is drawn by Saraswati.
0: కనుక సరస్వతి దుర్గా లక్ష్మి ఈ ముగ్గురు కూడాను ఈ మూడింటి యొక్క ఆకారములే.
1: Therefore, Saraswati, Durga, Lakshmi, the triune aspect of the divinity, represent these three principles.
0: కనుక ఆకారంలో మనం ఆరాధన చేసి లభించేటువంటి యొక్క ఆనందం ఏమాత్రము కనిపించదు.
1: Therefore, the real bliss you do not experience by merely worshipping the form.
0: ప్రతి మానవుని ఎందుకూడను శ్వాస ఆడే సమయం లోపల సోహం సోహం ఇది లేకుండా మాత్రము మన శ్వాసనే మాత్రము మనం బంధించలేము.
1: You cannot arrest your breath without carrying this soham principle.
0: Manasu anetvanti sankalpam lekunda ee maata anetvanti raadu.
1: Without thought you cannot speak.
0: Kanukane mana yokka swasa nunchi vachinatvanti yokka vaaku.
1: So the word come out of breath.
0: Vaaku nunchi vachinatvanti antaratamu.
1: And the inner significance of the words.
0: Ee munitu yokka ekatvame.
1: The unity of the three.
0: Avinabhava sambandhamu anyonya aashrayamu.
1: Represents the interrelationship and interdependence.
0: ఇటువంటి తత్వాన్ని మనము గుర్తించడానికి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాము.
1: We are making many efforts to know the nature.
0: సాధనల వల్ల లభించేటువంటిది కాదు ఇది.
1: You can't get it by following spiritual pursuits.
0: విచారణ వల్ల లభించేటువంటిది కాదు ఇది.
1: You cannot know by inquiry.
0: పరిశోధనల వల్ల మనం లభించేటువంటిది ఇది.
1: And you have got to experience and investigate.
0: కనుకనే పరిశోధనలు చదివినప్పుడే పరతత్వం మనకు అర్థమవుతుంది.
1: When you investigate, you can understand spiritual principles.
0: ప్రమాణపూర్వకమైనటువంటి ఒక సత్యాన్ని
1: the truth which is the standard.
0: సత్య స్వరూపమైనటువంటి నిత్యాన్ని
1: that which is eternal truth.
0: ఆనందపరమైనటువంటి సత్యాన్ని
1: and that bliss which is the ultimate.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని
1: the harmony of the three.
0: మానవుడు గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Man should make an attempt to recognize.
0: కనుకనే
1: so
0: మానవుడు ఈనాడు
1: man today
0: upanishadulu enniyo chadutunnadu.
1: He goes through many of the Upanishads.
0: Upanishadulu yokka saram emiti?
1: What is the essence of Upanishads?
0: Upanishadulu yokka saramu nee yokka tattvanni bodhinchadame.
1: Upanishad, the essence of Upanishads teaches you your reality.
0: Anekatvamlo unnatundi ekatvanni nirupinchadame.
1: It clearly proves the unity in diversity.
0: Dehamu abhyasinchutunnamu.
1: And you have the body.
0: కాని దేహాన్ని పోషిస్తున్నాము.
1: అండ్ యూ మెయింటైన్ యువర్ బాడీ.
0: కానీ దేని నిమిత్తమై పోషిస్తున్నాము?
1: వై డూ యూ వాంట్ టు మెయింటైన్ యువర్ బాడీ?
0: ఈ పోషించడం వల్ల లభించేటువంటి ఫలితం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రిజల్ట్ బై దిస్ మెయింటెనెన్స్?
0: ఏమాత్రము లేదు.
1: Nothing whatsoever.
0: దేహం ఉన్నంత వరకు నువ్వు భుజించాలి.
1: సో లాంగ్ ద బాడీ లాస్ట్ యూ షుడ్ పార్ట్
0: భుజించినంత వరకు నువ్వు నిద్రించాలి.
1: యూ హావ్ గాట్ టు స్లీప్.
0: నిద్రించినంత వరకు నువ్వు ఆనందాన్ని పొందాలి.
1: అండ్ యూ కెన్ బి హ్యాపీ యాజ్ యూ స్లీప్.
0: తదుపరి లేచిన తర్వాత ఈ ఆనందం ఎక్కడిది?
1: The moment you get up, what happened to this happiness?
0: Kanukane ee upanishadulu yokka saranni manam vismarinchi,
1: we have forgotten the essence of Upanishads.
0: Vikrutamainatundi yokka antarathanni manam aasrayinchi,
1: we are after the perverted interpretation.
0: Nama vishayamainatundi yokka swaroopanni visvasinchali.
1: We just go by the name and form only.
0: Kanukane naamame pradhanamainatundi.
1: So God's name is most important.
0: భగవంతునకు ఎట్టి పేర్లు లేవు.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ హ్యాస్ నో స్పెసిఫిక్ నేమ్.
0: అన్ని పేర్లు తనవే.
1: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
0: అన్ని పేర్లు యందు తానే ఉన్నాడు.
1: హీఈస్ ఇన్ ఎవ్రీ నేమ్.
0: తనది కానటువంటిది
1: దేర్ ఇస్ నథింగ్ విచ్ హీఈస్ నాట్.
0: తాను లేనటువంటిది ఎక్కడా మనకు కనిపించదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ హీ ఇస్ నాట్ ప్రెసెంట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ముఖ్యంగా భగవంతుని యొక్క తత్వము ప్రేమనే.
1: ఇన్ ఫ్యాక్ట్ ద గాడ్స్ నేచర్ ఈస్ దిస్ లవ్.
0: ఇట్టి ప్రేమతత్వాన్ని మనము ఏమాత్రం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: వీఆర్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో ది నేచర్ ఆఫ్ లవ్.
0: ఇవన్నీ కూడా ఈ దేహం నుండియే మనకు లభిస్తూ ఉంటున్నాయి.
1: ఆల్ దీస్ థింగ్స్ కుడ్ బి అక్వైర్డ్ త్రూ దిస్ బాడీ.
0: దేహంలో ఎన్నో రకములైనటువంటి యంత్రములు ఉంటున్నవి.
1: ఇన్ దిస్ బాడీ దిస్ లాట్ ఆఫ్ మిషనరీ.
0: ఈ మిషనరీని మనం ఎన్ని విధాల పరిశోధన చేసినా దీని యొక్క అంతరార్థాన్ని గుర్తించుకోలేము.
1: ద మిషనరీ ఇన్ ద బాడీ ఇట్స్ సిగ్నిఫికెన్స్ కెనాట్ బి నోన్ బై ఎనీ ఇన్వెస్టిగేషన్.
0: అన్నింటికి మెయిన్ స్విచ్ ఒకటి ఉంటుండాలి.
1: దేర్ లైస్ ద మెయిన్ స్విచ్ ఫర్ ది ఫంక్షనింగ్ ఆఫ్ ద మిషనరీ.
0: కన్నులు చూస్తున్నాయి.
1: ఐస్ వాచ్.
0: అనేక కాంతులు మనకు కనిపిస్తున్నాయి.
1: వీ సీ మెనీ లైట్ రేస్.
0: నాలుక పదార్థాన్ని భుజిస్తున్నాయి.
1: ద టంగ్ ఈట్స్.
0: అనేక రకమైనటువంటి ఒక టెస్ట్ బడ్స్ అనగా టెస్ట్ మనం రుచిస్తున్నాయి.
1: వీ టెస్ట్ మెనీ డిషెస్ మెనీ ఐటమ్స్.
0: కానీ చెవులు ఉంటున్నవి.
1: వీ హావ్ ఇయర్స్.
0: అనేక రకమైనటువంటి శబ్దములు వినిపిస్తుండాలి.
1: వీ లిసన్ టు మెనీ సౌండ్స్.
0: ఈ అన్నిటికీ మూలాధారం ఏమిటి?
1: వాట్ ఈస్ ది బేసిస్ ఫర్ ఆల్?
0: ఇది ఏదో ఒకటి ఆధారమైనటువంటి ఒకటి ఉంటుంది చేతనే.
1: బికాస్ ఆఫ్ దిస్ సమ్ ఫౌండేషన్ బిహైండ్ ఆల్ దిస్.
0: దీనిని ఫండమెంటల్ అని అన్నారు.
1: ఇట్స్ డిస్క్రైబ్డ్ యాజ్ ది వెరీ fundamental principle.
0: అన్నిటికీ ఒక ఆధారమైనటువంటి ఒకటి ఉండాలి.
1: దేర్ ఇస్ వన్ ఫౌండేషన్ ఆర్ ఫండమెంటల్ బిహైండ్.
0: ఆ ఫండమెంటలే దీనికి తగినటువంటి ఒక ఆధారము.
1: దిస్ వెరీ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఈస్ ది ఫౌండేషన్ బేసిస్.
0: దానిని మనం ఆత్మ అన్నాము.
1: దిస్ ఫౌండేషనల్ ప్రిన్సిపల్ ఈస్ ఆత్మ.
0: ఈ ఆత్మతత్వం చేతనే
1: బికాస్ ఆఫ్ ది కాస్మిక్ ప్రిన్సిపల్
0: మన హృదయం నుండి అనేక రకమైనటువంటి ఒక భావములు ఆవిర్భవిస్తున్నాయి.
1: సో మెనీ థాట్స్ అరైజ్ అవుట్ ఆఫ్
0: ఈ సంకల్పములకు మూల కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ది కాజ్ బిహైండ్ థాట్ ప్రాసెస్?
0: ముఖ్యంగా ఈ సంకల్పములు మన హృదయం నుంచి వచ్చేటువంటి
1: హార్ట్స్ కమ్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
0: ఈ హృదయం అనేటువంటిది వేదము.
1: దిస్ హృదయ ఈజ్ వేద.
0: ఈ సంకల్పములే అనేక రకమైనటువంటి శృతులు.
1: ద థాట్స్ ఆర్ శృతీస్.
0: ఈ శృతుల నుంచి వచ్చేటువంటి ఒక అంతరార్థములే వేదాంతములు.
1: The meaning of these srutis, is Vedanta, philosophy.
0: కనుకనే వేదములు ఎక్కడో ఉన్నాయని మనం భావించుకోవటం కాదు.
1: Never consider Vedas are far away from you.
0: సర్వత్రా ఉండేటువంటి ఈ శబ్దములు మన వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాయి.
1: The sounds which are present, sound waves everywhere are with you in you.
0: కనుక మన హృదయం అనేటువంటి యొక్క వేదము నుంచి
1: out of the heart the Veda
0: మనము ఈ శబ్దములు అనేటువంటిది కొన్ని నామములు అనేటువంటిది మనం గుర్తించుకుంటూ రావాలి.
1: వీ హావ్ గాట్ టు రికగ్నైజ్ ద నేమ్స్ బై లిసనింగ్ టు దీస్ వర్డ్స్.
0: ఇట్టి పదములను మనం గుర్తించడానికి తగిన కృషి చేయాలి.
1: వీ షుడ్ నో ద మీనింగ్ ఆఫ్ దీస్ వర్డ్స్ దట్ వీ యుటర్.
0: ఈ పదముల యొక్క అంతరార్థములే వేదార్థములు.
1: ద సిగ్నిఫికెన్స్ మీనింగ్ ఆఫ్ దీస్ వర్డ్స్ స్పెల్ట్ అవుట్ ఈజ్ ది వెరీ ఫిలాసఫీ.
0: సర్వత పాణిపాదం అన్నది.
1: It is said sarvata panipadam.
0: Tat sarvatokshi shiromukham annadi.
1: Tat sarvatokshi shiromukham it declares.
0: ఈ విధమైనటువంటి అంతరార్థాన్ని మనం చక్కగా గుర్తించుకుంటే
1: if we know the meaning clearly
0: అప్పుడే మనకు ఈ వేదార్థములు మనకు గుర్తుంటాయి.
1: Then you will be expert in philosophy.
0: తెల్లవారినప్పుడు మన యొక్క పౌర్ణచంద్ర ఆడిటోరియం లోపల వేదమును అనేక రకంగా ఉచ్చరిస్తూ ఉంటారు.
1: In the morning times there in the Purnachandra auditorium you find the chanting of Veda.
0: కానీ ఆ శబ్దమును వింటూంటేని ఒక విధమైనటువంటి ఆనందం కలుగుతూ ఉంటది.
1: As you listen to Vedic sounds you will experience bliss.
0: కానీ పదములు వింటేంత మాత్రమే ఆనందం కలుగుతుంది గాని పదార్థములు మనకు ఏమాత్రం అర్థం కాదు.
1: You don't understand their meaning but yet you experience the bliss.
0: ఈ మీనింగ్ తీసుకునే ప్రయోజనం ఏమిటి?
1: What is the use in knowing the meaning?
0: పదముల యొక్క శబ్దాన్ని మాత్రమే మనం గుర్తించాలి.
1: Know the power of the sound in the utterance
0: of the mantra. There are meanings in the meaning.
1: There are lots and lots of meanings for these terms.
0: కానీ నానాత్మల్లో ఉండు
1: in different meanings
0: anatmanu teeskoni
1: and you go by the wrong interpretation
0: edatani visvasistunnamu
1: and you have forgotten the reality
0: edatani visvarinchadam chetane manaku satyatattvam gurtinchadaniki veellayinattu undi
1: because the reality is just forgotten and therefore you are not able to know the
0: prema sarupulara
1: embodiments of love
0: vidyarthulara
1: students
0: పదమును మనకు అర్థం కాలేదని దీన్ని వదలకూడదు.
1: నెవర్ గివ్ అప్ దీస్ వర్డ్స్ ఫర్ ద సింపుల్ రీజన్
0: అనేక రకమైన అర్థం ఉంటున్నాయి.
1: Every word has many meanings.
0: ఎవరెవరికి తగినటువంటి అర్థాన్ని వారు తీసుకోవాలి.
1: Each one should take his own interpretation.
0: అట్టి సొంత అర్థాన్ని తీసుకున్నప్పుడే
1: when you go by your own path
0: నిజమైనటువంటి యొక్క పారార్థం మనకు అర్థమవుతుంది.
1: You can understand the true spiritual pursuit.
0: ఈ స్పిరిచువల్ పర్సన్ మనం తీసుకోవాలంటే
1: if you want to follow the spiritual pursuit
0: నిజమైనటువంటి యొక్క మౌనం వహించాలి.
1: You should observe true silence.
0: అర్థము తెలుసుకునేటువంటి విచారంలో ప్రవేశించకూడదు.
1: డోంట్ ట్రై టు ఇన్వెస్టిగేట్ టు నో ద మీనింగ్
0: లేక విమర్శించేటువంటి దీంట్లో మనం ప్రవేశించకూడదు.
1: నార్ వుడ్ యూ ట్రై టు ఇంటర్ప్రెట్
0: విచారణలో మనం ప్రవేశించాలి.
1: యూ షుడ్ ప్రొసీడ్ ఆన్ ద పాత్ ఆఫ్ ఎంక్వైరీ
0: అట్టి విచారణ అనేటువంటిది
1: దట్ ఎంక్వైరీ
0: కేవలం మన అభిష్టమును పురస్కరించుకుని ఉంటుంటాయి.
1: ఈజ్ బేస్డ్ ఆన్ యువర్ విల్ టు నో
0: మన ప్రేమతత్వం ఏ విధంగా ఉంటుంటుందో
1: just as love is in you
0: దానికి తగినటువంటి ఒక విచారణగా మనకు నిరూపిస్తుంది.
1: దట్ విల్ ప్రాంప్ట్ యూ టేక్ యూ లీడ్ యూ టు ఎంక్వైరీ
0: కనుక
1: సో
0: మనం విచారణ చేయాలంటే
1: ఇఫ్ యూ వాంట్ టు ఎంక్వైర్
0: మన భావముల యొక్క పురస్కారాన్ని మనం ప్రవేశించుకోవాలి.
1: వీ షుడ్ సీ ద థాట్ ప్రాసెస్ విల్ బి స్టడీ
0: నిన్న దినం చెప్పాను
1: భగవాన్ సెడ్ ది అదర్ డే
0: ఏ పదార్థం ఎందుకు కానీ దాని మధురమైనటువంటి తత్వము ఎక్కడి నుంచి వస్తుండాలి.
1: ద స్వీట్నెస్ దట్ యూ ఫైండ్ ఇన్ ఆల్ దీస్ స్వీట్స్ హౌ డు యూ గెట్ ఇట్
0: అది కేవలం ఒక మానవుని ఉచ్చరించినటువంటిది కాదు మానవుని ఉద్భవం చేసినటువంటిది కాదు.
1: ద స్వీట్నెస్ ఇస్ నాట్ ఇన్ ద మేకింగ్ ఆఫ్ ఎనీ మ్యాన్
0: కానీ ఇది స్వతఃసిద్ధంగానే ఆవిర్భవించినటువంటిది.
1: ఇట్ ఈస్ ఎ న్యాచురల్ క్వాలిటీ
0: చెరక లోపల తీపి ఎక్కడి నుంచి వచ్చింది?
1: హౌ డు యూ గెట్ ద స్వీట్నెస్ ఇన్ షుగర్
0: వేప లోపలి కారం ఎక్కడి నుంచి వచ్చింది?
1: వై ది చిల్లీస్ ఆర్ హాట్
0: వేపలోని చేదు ఎక్కడి నుంచి వచ్చింది?
1: అండ్ వై ది నీమ్ ఇస్ బిటర్
0: మల్లెలోని ఒక వాసన ఎక్కడి నుంచి వచ్చింది?
1: అండ్ వై ది జాస్మిన్ ఫ్లవర్స్ ఆర్ ఫ్రాగ్రెంట్
0: ఇవన్నీ కూడా ప్రకృతి యొక్క తత్వంలో అనుకుంటారు.
1: We think we consider it as natural quality.
0: ప్రకృతి యొక్క తత్వం మనకు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాం?
1: హౌ కెన్ యూ నో ద నేచర్
0: కాదు కాదు పరమాత్మని యొక్క తత్వమే.
1: హౌ డు యూ గెట్ ఇట్
0: అది కేవలం ఒక మానవుని ఉచ్చరించినటువంటిది కాదు మానవుని ఉద్భవం చేసినటువంటిది కాదు.
1: ద స్వీట్నెస్ ఇస్ నాట్ ఇన్ ద మేకింగ్ ఆఫ్ ఎనీ మ్యాన్
0: కానీ ఇది స్వతఃసిద్ధంగానే ఆవిర్భవించినటువంటిది.

0: ప్రకృతి యొక్క తత్వం మనకు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాం?
1: హౌ కెన్ యూ నో ద నేచర్?
0: కాదు కాదు, పరమాత్మని యొక్క తత్వమే ఈ ప్రకృతి స్వరూపంగా కనిపిస్తుండాలి.
1: ఇట్ ఈస్ ద వెరీ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద డివినిటీ దట్ వి ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ నేచర్.
0: కనుకనే ఈ నేచర్ యొక్క తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి.
1: సో వీ హావ్ టు అండర్స్టాండ్ దిస్ నేచర్ క్లియర్లీ.
0: నేచర్ లోపల అనేక రకమైనటువంటి భావాలు ఉంటున్నాయి.
1: ఇన్ దిస్ నేచర్ దేర్ సో మెనీ సెంటిమెంట్స్.
0: అనేక రకమైనటువంటి భేదములు కూడా ఉంటున్నాయి.
1: దేర్ ఇస్ వెరైటీ ఆఫ్
0: డిఫరెన్స్. అనేక రకమైనటువంటి అర్థములు కూడా ఉంటున్నాయి.
1: దేర్ సో మెనీ మీనింగ్స్ టు.
0: ఇలాంటి పరమాత్మ తత్వమైనటువంటి ప్రకృతిని మనం అర్థం చేసుకోవటం ఇది అసాధ్యము.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ అస్ టు కాంప్రిహెండ్ ద డివినిటీ ఇన్ దిస్ నేచర్.
0: కనుక పరమాత్మని యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే
1: టు నో గాడ్ ఇన్ ఫుల్,
0: పరతత్వంలో మన మనసును ప్రవేశపెట్టాలి.
1: వీ షుడ్ సీ దట్ అవర్ మైండ్ ట్రెడ్స్ అలాంగ్ ద పాత్ ఆఫ్ స్పిరిట్.
0: ఈ మైండ్ అనేది ఎక్కడి నుంచి వస్తుండాలి?
1: వేర్ ఫ్రమ్ ద మైండ్ హస్ కమ్?
0: నీ సంకల్ప వికల్పం నుంచినే వచ్చినాయి.
1: మైండ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
0: నీ శ్వాస నుంచే వచ్చాయి.
1: అండ్ ఇట్స్ ద ప్రొడక్ట్ ఆఫ్ బ్రెత్.
0: కానీ ఇందు నుంచి వచ్చినటువంటి యొక్క స్వరములు ఏ విధంగా వస్తున్నాయి?
1: అండ్ సౌండ్స్ హౌ డు దే కమ్?
0: దాని తర్వాత
1: లేటర్
0: మనం ఒక విధమైనటువంటి యొక్క శబ్దమును విచారించాలి.
1: అండ్ వీ షుడ్ ఆల్సో థింక్ ఆఫ్ దిస్ సౌండ్.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క బ్రహ్మతత్వము?
1: అండ్ దట్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ క్రియేటివిటీ, బ్రహ్మత్వ.
0: ఆ బ్రహ్మతత్వంలో ఉన్నటువంటి సోహం తత్వమే మనకు నిజమైనటువంటి ఆత్మతత్వం.
1: అండ్ ది బ్రీతింగ్ ప్రిన్సిపల్ సోహం ఈజ్ ది ఆత్మిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్.
0: కనుక ఆత్మిక్ ప్రిన్సిపల్ మనం అర్థం చేసుకోవాలంటే ఈ శ్వాసతత్వాన్ని మనం ఉచ్చరించుకోవాలి.
1: సో టు నో ది ఆత్మిక్ ప్రిన్సిపల్ వీ షుడ్ నో ది సోహం ప్రిన్సిపల్.
0: సోహ నిమిత్తమే మనం జీవిస్తున్నామే కానీ సోహమే లేకపోతే ఈ జీవితమే అక్కర్లేదు.
1: వితౌట్ బ్రీతింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ సోహం యూ కెన్ నాట్ లివ్ ఎనీ లాంగర్.
0: ఏ రకమైనటువంటి శబ్దం వచ్చినప్పటికీ సోహం అనేటువంటి శబ్దం ఒకటి ఉంటుండాలి.
1: ఆల్ సౌండ్స్ హావ్ గాట్ దిస్ సోహం యాజ్ ద బేసిస్.
0: ఈ శబ్దాన్ని పురస్కరించుకుని మనం జీవించడానికి ప్రయత్నిస్తున్నాము.
1: వీ జస్ట్ క్యారీ ఆన్ అవర్ లైఫ్ సోజర్న్ బేసింగ్ ఆన్ దిస్ సౌండ్.
0: ఈ సోహం అనే శబ్దమే లేకపోతే మనకు జీవితమే అర్థం కాదు.
1: వితౌట్ దిస్ సోహం ద ప్రైమల్ సౌండ్ యూ కెనాట్ నో యువర్ లైఫ్.
0: కనుకనే మనము జీవించే దేని నిమిత్తమై?
1: Why should we live? What's purpose?
0: Soham yokka tattvanni artham gaavinchukovatam kosamani.
1: The purpose of life is to know the meaning of soham.
0: Kaani deeni artham ye vidhanga untuntadi?
1: How is its meaning?
0: Soham.
1: Soham.
0: Idi hamsa gayatri ani chepparu.
1: This soham is also called hamsa gayatri.
0: So ante adi.
1: So that.
0: Ham anaga nenu.
1: Ham I.
0: Adi nene.
1: I am that.
0: Idi adi nene ante edi?
1: I am that means what is that here?
0: అక్కడ ఏది ఉన్నది అది నేను అనడానికి.
1: What is present there?
0: అక్కడ మనస్సు ఉన్నది.
1: There lies the mind.
0: ఈ మనస్సే నేను అనుకుంటే.
1: And if you think that you are the mind.
0: ఈ సాధనకు మనస్సు అంతా అడ్డు తగులుతుంటది.
1: And this mind is an obstacle in spiritual path.
0: కాబట్టి మనసే నేను అనుకుంటే ఇది మనసుకు ఏమాత్రం అర్థం లేదు.
1: If you identify with the mind has no meaning at all.
0: మనసు కేవలం ఒక పిచ్చికోతి వంటిది అంటారు.
1: Mind is a mad monkey.
0: అలాంటి మనసును నమ్ముకుని నువ్వు ఏ మార్గమును పోగలవు?
1: And what is that you can derive out of it?
0: కాదు కాదు, మనసును మనసుగా భావించకూడదు.
1: డోంట్ కన్సిడర్ సింప్లీ యాజ్ మైండ్.
0: మనసును దైవంగా మనం విశ్వసించాలి.
1: కన్సిడర్ మైండ్ యాజ్ డివైన్.
0: ఈ మనసే విష్ణు స్వరూపము.
1: దిస్ మైండ్ ఇస్ రిప్రజెంట్ సస్టైనర్, విష్ణుత్వం.
0: ఆ మనసే లేకపోతే శ్వాసనే లేదు.
1: విదౌట్ ద మైండ్ దేర్ ఇస్ నో శ్వాస ఆర్ ద బ్రెత్.
0: శ్వాస ఆడటం చేతనే మైండ్ ఆవిర్భవిస్తున్నాయి.
1: బికాస్ ఆఫ్ బ్రీతింగ్ ప్రాసెస్ ద మైండ్ ఈజ్ ఫంక్షనల్.
0: ఈ శబ్దం రావటం చేతనే బ్రహ్మసత్వం మనకు ప్రాప్తిస్తుండాలి.
1: బికాస్ ఆఫ్ దిస్ సౌండ్, ప్రైమల్ సౌండ్, యూ విల్ అండర్స్టాండ్ క్రియేటివిటీ.
0: ఈ విధమైనటువంటి అంతరార్థాలు గుర్తించడానికి పోవాలంటే మనకు ఉపనిషత్తులు ఏమాత్రం కూడా అర్థం కాదు.
1: వీ కెనాట్ అండర్స్టాండ్ ది ఉపనిషత్ ప్రిన్సిపల్స్ ఇన్ డెప్త్.
0: ఈ ఉపనిషత్తు లోపల ఇలాంటి పవిత్రమైనటువంటి అర్థములు ఎన్నో కలిసి ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ మెనీ మెనీ సేక్రెడ్ నోబుల్ ఇంటర్ప్రిటేషన్స్ ఇన్ ఉపనిషత్స్.
0: కానీ ఇలాంటి అర్థమే మనకు గోచరించడానికి మనం ఏం చేయాలి?
1: What is that we should know, do now to know the meaning?
0: విచారణ చేయాలి.
1: We should inquire.
0: కూర్చున్నావు.
1: You are seated.
0: కూర్చున్నప్పుడు సోహం వస్తుండాలి.
1: యూ జస్ట్ ఫైండ్ దిస్ సోహం.
0: దీన్ని వాచ్ చేయాలి.
1: వాచ్ దిస్ సోహం.
0: ఏది సో, ఏది హమ్?
1: వాట్ ఈస్ సో, వాట్ ఈస్ హమ్?
0: ఏ యొక్క నాద్రం నుంచి సో అని వస్తుండాలి.
1: అండ్ వాట్ ఈస్ ద ఆరిజిన్, ద బిగినింగ్ ప్లేస్?
0: ఏ ద్వారం నుంచి హమ్ అనేటువంటి దిగుతుండాలి.
1: అండ్ వాట్ ఇస్ ద నాస్ట్రల్ త్రూ విచ్ హమ్ కమ్స్?
0: ఒకటి పోవటము, ఒకటి రావటము.
1: వన్ ఈస్ ఇన్హెలేషన్, అదర్ ఇస్ ఎక్సలేషన్.
0: కనుకనే ఈ వచ్చిపోయేటువంటి శబ్దం మాత్రమే గుర్తించుకుంటూ పోతే సోహం.
1: And if you watch this inhalation and exhalation process, it is
0: okay. Lopara potundadi.
1: One goes in breathing.
0: Adi so.
1: Breathing in is so.
0: Hum.
1: Hum.
0: Ide ahankaramu.
1: దట్ ఈస్
0: అది బయట పోయేటువంటిది.
1: దట్ ఇస్ అహంకార, ఈగో, బ్రీద్.
0: కాబట్టి బయట పోయేటువంటి దాన్ని మనం

0: పెట్టాలి.
1: ఆల్ దట్ ఈస్ బ్రీద్డ్ అవుట్ మస్ట్ బి లెఫ్ట్ అవుట్.
0: లోపల పోయి ప్రాణాన్ని అందించేటువంటి దానిని మనం గట్టిగా పట్టుకోవాలి.
1: వీ హావ్ టు హోల్డ్ ఆన్ టు ద లైఫ్ ఆక్సిజన్ దట్ ఈస్ బ్రీద్డ్ ఇన్.
0: కనుకని సో అనేటువంటి తత్వాన్ని మనం గట్టిగా కుంభకం చేయాలి.
1: సో వీ షుడ్ రిటైన్ ద ఆక్సిజన్ దట్ హెస్ బిన్ టేకెన్ ఇన్.
0: కనుకని అనేక మంది సాధన చేసేటువంటి వారు రేచక పూరక కుంభకం అని అంటున్నారు.
1: మెనీ ఆఫ్ ది సీకర్స్ ఇన్ స్పిరిచువల్ పాత్ థింక్ ఆఫ్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్.
0: సో అని ఒక నుంచి ముక్కు నుంచి తీసుకోవాలి.
1: బ్రీద్ ఇన్ త్రూ వన్ నాస్ట్రల్.
0: రెండవ ముక్కు నుంచి హమ్ అనేటువంటిది వదిలిపెట్టాలి.
1: త్రూ ది అనదర్ నాస్ట్రల్ యూ బ్రీద్ అవుట్ హమ్.
0: ఈ రెండింటికి మధ్య లోపల కుంభకము కొంతసేపు నిలుపుకోవాలి.
1: ఇన్ బిట్వీన్ ది టూ దేర్ ఇస్ మిడిల్ స్టేజ్ కుంభక రిటెన్షన్ ఆఫ్ బ్రెత్.
0: ఈ మూడింటి యొక్క తత్వము కాలం ఆధారం చేసుకోవాలి.
1: అండ్ వీ హావ్ టు గో బై ద టైమ్ ఇంటర్వల్ ప్రాసెస్.
0: కాలం యొక్క ప్రమాణం మనం గుర్తించుకోకుండా కేవలం ఇష్టం వచ్చినట్టుగా చేస్తుంటే ఇది ప్రాణాయామం కాదు, ప్రాణానికి అపాయమే.
1: అండ్ ఇఫ్ యూ డోంట్ గో బై ది టైమింగ్ ఇంటర్వల్ ప్రాసెస్ అండ్ థింక్ ఆఫ్ ది మెయింటెనెన్స్ ఆఫ్ ద టైమ్, ఇట్ ఈస్ నాట్ సింప్లీ ప్రాణాయామ బ్రీతింగ్ ప్రాసెస్, ఇట్ ఈస్ ప్రాణ అపాయ లీడ్స్ ద డేంజర్ ఆఫ్ యువర్ లైఫ్.
0: కాబట్టి సో అనేటువంటిది ఎంత కాలం నీవు తీసుకుంటున్నావో,
1: ద టైమ్ యూ టేక్ ఇట్ టు బ్రీత్ ఇన్,
0: అంతకాలము దాన్ని కుంభకం చేయాలి, నిలపాలి.
1: మస్ట్ ఈక్వల్ ఫర్ ఇట్స్ రిటెన్షన్ కుంభక.
0: ఎంతకాలం నీవు నిలిపినావో అంతకాలం దానిని వదలాలి.
1: ద టైమ్ దట్ యూ టేక్ టు రిటైన్ ద బ్రెత్ మస్ట్ ఈక్వల్ ద టైమ్ దట్ యూ బ్రీత్ అవుట్.
0: కనుకని కాలస్వరూపాయన మహా అన్నాడు బ్రహ్మను.
1: సో బ్రహ్మ గాడ్ ఈస్ టైమ్.
0: సోహం అనేటువంటిది బ్రహ్మతత్వమే.
1: సోహం ఈస్ బ్రహ్మత్వార్ క్రియేటెడ్.
0: కనుకనే కాలస్వరూపుడైనటువంటి బ్రహ్మతత్వాన్ని కాలానుగుణ్యంగా మనం నడుచుకోవాలి.
1: దేర్ఫోర్ యాజ్ గాడ్ ఈస్ టైమ్ వీ షుడ్ ప్రొసీడ్ కేర్ఫుల్లీ.
0: ఈ కాలానుగుణ్యంగా నడుచుకోవటం లోపల
1: when we act appropriately
0: kartavyanni gurtinchukuntu raavali.
1: we have to recognize our duty.
0: ee kartavyam ante emiti?
1: what is this kartavya?
0: adi manasu yokka sankalpame.
1: it is just the thought.
0: kabatti manasu etti sankalpalu chendutundadi?
1: what kind of thoughts are there in the mind?
0: pavitramaina sankalpalu ochukuntaru ippude appudu deeni kartavyam avutundi.
1: and then to entertain sacred thought is your duty.
0: kanukane vishnuvunu saatvikudu annaru.
1: so vishnu represents piousness.
0: కనుక సంకల్పములంతా కూడా సాత్వికమైనటువంటివి.
1: ఆల్ థాట్స్ మస్ట్ బి పైయస్.
0: కనుక మన సంకల్పములు సాత్వికమైనటువంటి సంకల్పములు రావాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ సీ టు ఇట్ దట్ యు హావ్ పైయస్ థాట్స్.
0: ఈ సాత్వికమైన సంకల్పములు మనం ఆవిర్భవించాలంటే
1: ఇన్ ఆర్డర్ టు ఎంటర్టైన్ సచ్ థాట్స్
0: ఇది ఉచ్ఛ్వాస నిశ్వాసములు పవిత్రమైన రీతిలో నడచాలి.
1: ద బ్రీతింగ్ ప్రాసెస్ షుడ్ బి అలాంగ్ ద రైట్ డైరెక్షన్.
0: కాబట్టి ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వర ముగ్గురు కూడాను అన్యోన్య ఆశ్రమములు అవినాభావ సంబంధములు.
1: ద ట్రయూన్ ప్రిన్సిపల్ ఆఫ్ ద డివినిటీ బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆర్ ఇంటర్ డిపెండెంట్ అండ్ ఇంటర్
0: ఇవి కేవలం పేర్లతో వచ్చినటువంటివి కాదు.
1: దట్స్ నాట్ మియర్లీ
0: ప్రవర్తనతో లభించేటువంటివి.
1: ఇట్స్ నాట్ మియర్లీ నామెన్క్లేచర్
0: ప్రవర్తనతో వచ్చేటువంటివి కాదు.
1: ఇట్ గోస్ బై ఇట్స్ యాక్షన్
0: పవిత్రతతో చేరేటువంటివి.
1: ఇట్ రిప్రజెంట్ సాంక్టిటీ
0: పవిత్రతతో చేరేటువంటివి కాదు.
1: ఇట్స్ నాట్ సింప్లీ సో
0: ఏకత్వంతో లీనమయ్యేటువంటివి.
1: వీ ఫైండ్ ద హార్మనీ ఇన్ ద యూనిటీ ఇన్ ఆల్ దీస్ త్రీ.
0: కనుక ఇలాంటి ఏకత్వాన్ని గురించినటువంటి ఒక తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి.
1: సో వీ షుడ్ మేక్ ఎవరి అటెంప్ట్ టు కాంప్రిహెండ్ ద హార్మనీ ఆఫ్ ద యూనిటీ ఆఫ్ ది ట్రినిటీ.
0: ఈ ఉపనిషత్తులు ఎన్ని రకములుగా ఈ విధంగా వల్లిస్తూ ఉంటుంటాయి.
1: ఉపనిషత్స్ గో ఆన్ ఎక్స్టోలింగ్ అండ్ నరేటింగ్ దీస్ ట్రూత్స్.
0: కానీ ఈ వల్లించినటువంటి ఉపనిషత్తు యొక్క అంతరార్థాన్ని ఎవరు గుర్తించుకోలేకపోతున్నారు.
1: నో వన్ ఈజ్ ఏబుల్ టు కాగ్నైజ్ ద రియల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ దీస్ ఉపనిషత్స్.
0: ఒక్కొక్క శ్లోకము దాన్ని వర్ణించాలంటే
1: if you want to describe every sloka
0: ఒక్కొక్క శ్లోకము దాని అంతరార్థం బోధించాలంటే
1: in order to teach the depth of every
0: కనీసం sloka ఒక్క శ్లోకమునకు ఒక నెలైన అర్థం తీసుకుంటుంది.
1: you require one full month to know the meaning in depth of every sloka.
0: అనగా ఏంటి? అనేక అర్థములతో కూడినటువంటిది.
1: meaning it has got so many interpretations.
0: కానీ మన సమయ సందర్భానుసారంగా ఆ సమయానికి తగినట్టు అర్థాన్ని తీసుకోవాలి.
1: but the meaning which that suits that particular situation must be accepted.
0: ఏది చెప్పినా కానీ అది అంతరార్థంగానే ఉంటుంటది.
1: anything can be said that represents true meaning.
0: చిన్న పిల్లవాడు ఉంటుంటాడు.
1: here is a boy.
0: వాడికి మాటలు రావు.
1: and he cannot speak
0: properly. అలాంటి పరిస్థితి లోపల
1: at that moment
0: వయ ప్రమాణాన్ని పురస్కరించుకొని రామా అని నీవు చెప్పిస్తే
1: basing on his age if you want him to repeat rama
0: అప్పుడు ఆ పిల్లవాడు లామా అంటాడు.
1: that boy will say lama.
0: అనగా అది కూడా అర్థమే.
1: ఈవెన్ దట్ ఆల్సో హస్ ఎ మీనింగ్.
0: ఆ వయస్సుకు తగినటువంటిది అదే సరి అయిన అర్థం.
1: ఓ ఇట్ ఇస్ ద ప్రాపర్ వే ఆఫ్ స్పెల్లింగ్ స్పీకింగ్ ద వర్డ్.
0: వాడు కూడా చిన్నగా రామా అనుకుంటే అది అర్థం కాదు.
1: అండ్ హీ కెనాట్ సే రామా అట్ దట్ ఏజ్.
0: ఆ వయస్సుకు ఆ సమయానికి ఆ లామా అనేటువంటిది సరి అయిన అర్థం.
1: అట్ దట్ మూమెంట్ అట్ ద టెండర్ డెలికేట్ ఏజ్ బీయింగ్ సో యంగ్ లామా రిప్రజెంట్ ద కరెక్ట్ మీనింగ్.
0: కానీ మన దృష్టి లోపల ఆ లామా అనేటువంటిది తప్పు అంటాము.
1: బట్ ఫ్రమ్ అవర్ వ్యూ పాయింట్ ద లామా ఈజ్ రాంగ్.
0: కానీ ఆ వయసుకు ఆ శబ్దమునకు ఆ ప్రకృతికి ఇది లామా అనేది రైట్.
1: ఫర్ సచ్ ఎ యంగ్ చైల్డ్ టు సే లామా ఇస్ క్వైట్ కరెక్ట్ అండ్ అప్రోప్రియేట్.
0: ఇదే విధంగానే
1: లైక్ వైజ్
0: ఆ వయ ప్రమాణము,
1: ద ఏజ్,
0: దేహ ప్రమాణము,
1: ద బాడీ,
0: సమయ ప్రమాణము,
1: అండ్ ద మోమెంట్,
0: పద ప్రమాణము,
1: అండ్ ద సర్కమ్‌స్టాన్సెస్,
0: అన్ని ప్రమాణమును మనం ఉద్దంగా తీసుకున్నప్పుడే ఇది రైటా తప్ప అనేటువంటిది నిర్ణయం అవుతుంది.
1: షుడ్ బి టేకెన్ ఇంటూ కన్సిడరేషన్ యాజ్ వి డిసైడ్ వాట్ ఇస్ రైట్ అండ్ వాట్ ఇస్ రాంగ్.
0: ఇప్పుడు అనేక మంది ఉంటున్నారు,
1: హియర్ మెనీ పీపుల్ హియర్,
0: చాలా మంది ఎడ్యుకేటెడ్ బాయ్స్ కూడా ఉంటున్నారు.
1: దేర్ మెనీ ఎడ్యుకేటెడ్ బాయ్స్
0: చాప అని చెప్పమంటే చెప్పలేరు.
1: And if you want to say, all of you to say, chapa, many can't say.
0: Chapa, ani cheppante chapa antaru.
1: If I want you to say chapa, you say chapa, the fish.
0: Cha, sa, sa. ఈ మూడింటి యొక్క అర్థం యొక్క తత్వాన్ని గుర్తించాలి.
1: వన్ షుడ్ నో ది డిఫరెన్స్ బిట్వీన్ చా సా సా.
0: కనుకనే మనం కొన్ని విధములు ఎంతనో ప్రయత్నం చేయండి, మీలో మీరు యోచన చేసుకోండి. చాప అన్నాడు. చాప అనడానికి నాలుకే ముఖ్యము.
1: వెల్ టు సే స్పెల్ అవుట్ దిస్ వర్డ్ చాప, ద టంగ్ ఇస్ ఇంపార్టెంట్.
0: కానీ అక్కడ ఎంత ప్రయత్నం చేసినప్పటికీ చాప అని వస్తుంది, కానీ చాప అని రాదు.
1: చాప ద మ్యాట్, బట్ యు సే చాప ద ఫిష్.
0: చా చా సా సాహ
1: షా షా సాహ.
0: ఈ అర్థంలో ఉన్నటువంటి పదములు ఎన్నియో కఠినమైనటువంటివిగా ఉన్నాయి.
1: అండ్ దర్ వెరైటీ ఆఫ్ మీనింగ్స్ బేసింగ్ ఆన్ దిస్.
0: మీరు ఇంటికి పోయిన తర్వాత మీరు చెప్పండి చూస్తాము. చాప అన్నాడు, నేను చాప అనగలను అనండి.
1: బెటర్ యూ గో హోమ్ అండ్ ట్రై నౌ. చాప, కెన్ యూ సే దాట్
0: అనలేరు.
1: యూ కెనాట్.
0: కానీ చాప యొక్క తత్వం గుర్తించినటువంటి వాడే ఇది చాప అన్నట్టు.
1: బట్ ద వన్ హూ నోస్ ద మ్యాట్ చాప కెన్ సే ఇట్ ఇస్ చాప మ్యాట్.
0: చాప అర్థం తెలియనటువంటి వాడు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అది చాప అని అనలేడు.
1: ద వన్ హూ డస్ నాట్ నో ది మీనింగ్ ఆఫ్ చాప ద మ్యాట్ హీ విల్ బి సేయింగ్ ఓన్లీ చాప.
0: అదే విధంగానే మహాభారత యుద్ధ సమయం నందు,
1: అట్ ద టైమ్ ఆఫ్ మహాభారత వార్,
0: అనేక విధములుగా కూడా కలహములు జరుగుతున్నాయి.
1: దేర్ వాస్ లాట్ ఆఫ్ ఫైటింగ్ దేర్.
0: కానీ గజరాజును రక్షించడానికని విష్ణు బయలుదేరుతున్నాడు.
1: అండ్ విష్ణు స్టార్టెడ్ ఓవర్ దేర్ టు ప్రొటెక్ట్ దిస్ గజరాజ.
0: గజ గజ నిల్చు నిల్చు నేను వస్తున్నాను అన్నాడు.
1: హి సెడ్ స్టాండ్ హోల్డ్ ఆన్ ఐఎమ్ కమింగ్
0: అనగా పరిగెత్తిపోతున్నాడు విష్ణువు.
1: అండ్ విష్ణు వాస్ జస్ట్ రన్నింగ్ ద వే.
0: లక్ష్మి ప్రక్కన ఉంటుండి అతన్ని ఎక్కడ పోతున్నావు అని అడగడానికి కూడా టైం లేదు.
1: And Lakshmi didn't find time to ask him where he is proceeding.
0: అప్పుడు ఆమెను వర్ణించడానికి ప్రయత్నం చేశాడు.
1: And then he started describing the moment.
0: అడిగేదన్నని కడి వడిజను. అడిగేదన్నని కడి వడిజను.
1: She is going very fast to know the reason.
0: అడిగిన తన మగడ నుడి నడిడి నుడుగును. వెడ వెడ చిడి ముడి తట్టబడ నడుగుడి నడుగుడి చదివి నడుగుడి అన్నాడు. అడిగేదన్నని కడి వడిజను.
1: She is going very fast to know the reason where.
0: అడిగిన తన మగడు నుడుగు నడిడి నుడుగును. తను చెప్తాడో చెప్పలేడో.
1: The husband would respond or not.
0: వెడ వెడ చిడి ముడి తడబడ పరిగెత్తిపోవడానికి పోతుంటే ముడి కూడా జారిపోతుండాలి.
1: అండ్ ఐ వాస్ రన్నింగ్ ఇన్ దిస్ ఇన్ ది ఫ్లాట్ ఫార్మ్ దేర్ ఇస్ డ్రాప్ డౌన్.
0: నడిగిడి నడిగిడి జరిమి నడిగిడి అన్నాడు. అడుగు పెట్టడానికి లేదు, అడుగు దివడానికి లేదు.
1: హి కెనాట్ ప్రొసీడ్ నాట్ రిట్రీట్.
0: ఇది చాలా సరైనటువంటి సమయం కాదు.
1: దిస్ నాట్ ద రైట్ టైం.
0: పదములు సమయం కానటువంటి సమయంలో వివేచం చేతని ఇది అంతరార్థంగా పోకుండా వికారమైనటువంటి అంతరార్థంగా పోతున్నాయి.
1: బికాస్ ద వర్డ్స్ ఆర్ నాట్ యూస్డ్ ఎట్ ద రైట్ టైం వీ ఫైండ్ ఆల్ డిస్టార్షన్స్.
0: ఒక్కొక్క దేశం ఒక్కొక్క ప్రాంతం యొక్క భాషలు కూడా ఆ రకంగా ఉంటుంటాయి.
1: అండ్ దిస్ ఈస్ బేస్డ్ ఆన్ ద వెర్నాక్యులర్ లాంగ్వేజ్ బేస్డ్ ఆన్ ద రీజియన్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఉపనిషత్తుల యొక్క అర్థాన్ని గుర్తించాలనుకుంటే కేవలం ఉపనిషత్తులు తెలిసినటువంటి ఒక మహనీయుల చరిత్రకే వెళ్లి దాని అంతరార్థాన్ని గుర్తించుకోవాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు నో ద మీనింగ్ ఆఫ్ దీస్ ఉపనిషత్స్ యూ షుడ్ అప్రోచ్ ద స్కాలర్స్ అండ్ ట్రై టు లెర్న్.
0: ఈ సర్వ ఉపనిషత్తు సారమైనటువంటిది బ్రహ్మతత్వం నుండి వచ్చినటువంటివి.
1: అండ్ ది ఎసెన్స్ ఆఫ్ ఉపనిషత్స్ హావ్ కమ్ అవుట్ ఆఫ్ బ్రహ్మ.
0: ఈ బ్రహ్మతత్వం అనేటువంటిది వాక్ స్వరూపమే.
1: అండ్ దిస్ నేచర్ ఆఫ్ బ్రహ్మ ఈజ్ వెరీ స్పీచ్ ఫ్యాకల్టీ.
0: మనోతత్వం అనేటువంటిది విష్ణు తత్వము.
1: ద మైండ్ రిప్రజెంట్స్ విష్ణు.
0: తత్వం అనేటువంటిది మంచి భావంతో కూడినటువంటిది.
1: అండ్ ద మైండ్ షుడ్ హావ్ గుడ్ థాట్స్.
0: మంచి భావమే ఉండినప్పుడు మంచి పదములే వస్తుంటాయి.
1: దెన్ వన్స్ యు హావ్ గుడ్ థాట్స్ యు స్పీక్ గుడ్ వర్డ్స్.
0: మంచి పదములే వచ్చినప్పుడు మంచి అర్థములే ఇస్తుంటాయి.
1: ద గుడ్ వర్డ్స్ కన్వే గుడ్ మీనింగ్.
0: కనుకనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే ముగ్గురు ప్రత్యేకం కాదు.
1: సో బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆర్ నాట్ సెపరేట్.
0: బ్రహ్మ శ్వాసము.
1: బ్రహ్మ ఇస్ బ్రెత్.
0: విష్ణువు మనస్సు.
1: విష్ణు ఇస్ మైండ్.
0: ఇంకా మహేశ్వరుడు
1: మహేశ్వర.
0: అది ఏ వాక్కు?
1: అండ్ దట్ ఈస్ ద టాకింగ్.
0: కనుక ఆత్మ మనసు వాక్కు మూడింటి యొక్క ఏకత్వమే బ్రహ్మ విష్ణు మహేశ్వరత్వం.
1: దేర్ఫోర్ ద హార్మనీ ద యూనిటీ ఆఫ్ ఆత్మా ద సెల్ఫ్ ద మనసు ద మైండ్ అండ్ ద వాక్ ద టాక్.
0: కనుక ఆత్మకు ఏ రీతిగా నీ అర్థాన్ని చెప్పగలవు?
1: అండ్ హౌ కెన్ యూ డిక్లేర్ ఇట్స్ మీనింగ్?
0: వాక్కు ఏ రీతిగా అర్థం చెప్పగలవు?
1: హౌ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఇంటర్ప్రిటేషన్?
0: వాక్కు నీకు అర్థం చెప్పాలంటే వాక్ రూపంగానే చెప్పాలి.
1: ద వర్డ్ మీనింగ్ కుడ్ బి సెడ్ బై వర్డ్ ఓన్లీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ విధంగా మీకు చెప్తూ పోతుంటే మీకు తలనొప్పిగా వస్తుంటారు.
1: యూ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఇన్ ఫుల్ ఇఫ్ ఇట్స్ థింగ్స్ ఆర్ స్టేటెడ్
0: ఇన్ సీరియస్. అర్థంకు తెలియనటువంటి వారు, ఉపనిషత్తులు చూడనటువంటి వారు, ఉపనిషత్తుల యొక్క సారాన్ని గుర్తించలేనటువంటి వారు దీనికి అనేక అనంతాలు చేసుకుంటారు.
1: నాచురలీ దోస్ పీపుల్ హావ్ నెవర్ హర్డ్ ఆఫ్ ఉపనిషత్స్ నార్ మీనింగ్ ఆఫ్ ఉపనిషత్స్ దే కెనాట్ అండర్స్టాండ్.
0: ఉపనిషత్తు అనేటువంటిది చాలా శాంతంగా,
1: you should know it peacefully,
0: సమయ స్ఫూర్తిగా,
1: at right time,
0: ప్రవర్తన పవిత్రంగా,
1: making the conduct
0: వాక్ శుద్ధిగా,
1: and good words,
0: అప్పుడే శ్వాస శుద్ధిగా మనం చెప్పాలి.
1: And then you can have the purity,
0: మన శ్వాస కూడా పరిశుద్ధం కావాలి.
1: And the breath should be purified.
0: కనుకనే దీనికి ఉపనిషత్తుల లోపల ఒక విధమైనటువంటి మంత్రం చెప్పారు.
1: In Upanishads, a mantra is said.
0: దీనికి ఒక విధమైనటువంటి ఒక శ్వాస తత్వంలోనే మంత్రం చెప్పారు.
1: అండ్ దిస్ ఇస్ కంటైన్డ్ విత్ ఇన్ ది బ్రీతింగ్ ప్రాసెస్.
0: అనగా దీని వల్ల, ఈ శ్వాస వల్ల, ఈ మంత్రస్వరం వల్ల అనేక రకమైన రోగములు కూడా నివారణ అవుతున్నాయి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది బ్రీతింగ్ ప్రాసెస్ అండ్ ఇట్స్ కంట్రోల్ విల్ బి క్యూరేటివ్ ఫర్ సెవరల్ ది ఎయిల్మెంట్స్.
0: దీని వల్ల ఏమవుతుంది? మొట్టమొదట మన శ్వాస పవిత్రమవుతుంది.
1: Then you'll be sanctifying the breath.
0: పవిత్రం కావటమే కాకుండా,
1: నాట్ ఓన్లీ దాట్,
0: కొలెస్ట్రాల్ అనేటువంటిది అనగా హార్ట్ కు ప్రవహించేటువంటి యొక్క రక్తం యొక్క ప్రసరము కొంచెం థిక్ అయింది.
1: అండ్ బ్లడ్ ఇస్ సో థిక్ బికాస్ ఆఫ్ కొలెస్ట్రాల్.
0: ఆ మంత్రం చెప్పడం చేత ఆ బ్లడ్ కొంచెం థిన్ గా మారిపోతుంది.
1: As you repeat these mantras, the blood becomes rather thin.
0: కన్నులకు వచ్చినటువంటి ఒక కేటరాక్ట్ కూడా నివారణ అవుతుంది.
1: అండ్ ఇట్ ఆల్సో క్యూర్స్ ది కేటరాక్ట్ ప్రాబ్లమ్స్.
0: గొంతులో వచ్చినటువంటి యొక్క శబ్దం యొక్క స్వరూపం కూడా పవిత్రమైపోతుంది.
1: అండ్ ద సౌండ్ అవుట్ ఆఫ్ యువర్ థ్రోట్ ఆల్సో ఈస్ గోయింగ్ టు బి సీక్రెట్.
0: కనుకనే మనము ఈ శబ్దములు కొంచెం సరైన రీతిగా తీసుకోవాలి.
1: సో విష్ణు ది సౌండ్స్ ఇన్ ఎ ప్రాపర్ సెన్స్.
0: ఈ సరైన రీతిగా తీసుకున్నప్పుడే మనకు సరైన అంతరార్థాలు వస్తుంటాయి.
1: ఇఫ్ యు నో ద రైట్ మీనింగ్, యూ నో ఇట్స్ రైట్ అప్లికేషన్.
0: ఒక ఉపనిషత్తుల యొక్క సారాన్ని మాత్రమే మనం తీసుకుంటే దేహం యొక్క తత్వాన్ని అంతా కూడా గుర్తించడానికి వీలవుతుంది.
1: ఇఫ్ యూ నో ది ఎసెన్స్ ఆఫ్ వన్ ఉపనిషత్, యూ విల్ బి నోయింగ్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ యువర్ హోల్ బాడీ.
0: మన నాలుక ఏ విధంగా టేస్ట్ చిక్కుతుండాలి?
1: ద టంగ్ హౌ డస్ ఇట్ టేస్ట్?
0: ఏ రకమైనటువంటి పదార్థాన్ని వేసుకుంటే ఆ యొక్క రుచి మనకు గోచరమవుతుంది.
1: అండ్ వీల్ టేస్ట్ అకార్డింగ్ టు ద ఫుడ్ స్టఫ్ దట్ వీ పార్టేక్.
0: కానీ ఈ టంగ్ బర్డ్స్ అనేవి ఎంత ఎన్ని ఉన్నాయి?
1: ద టేస్ట్ బర్డ్స్ హౌ మెనీ ఆర్ దే?
0: అనగా 51,000 టేస్ట్ బర్డ్స్ అంతా ఉన్నాయి.
1: 51,000 టేస్ట్ బర్డ్స్ ఆర్ దే.
0: ఇంకా శ్రవణ బర్డ్స్ అంతా ఎంత ఉన్నాయంటే,
1: అండ్ ద లిసనింగ్ ప్రాసెస్,
0: 36,000 శ్రవణం అనేటువంటిది వింటుంది.
1: అండ్ 36,000
0: 51,000 ఈ అన్ని కాకుండా దృష్టి
1: అండ్
0: ప్రకాశం యొక్క శక్తి
1: అండ్ ద లైట్ విజన్,
0: 51 కోట్లు ఉంటున్నాయి.
1: 51 crores.
0: అలాంటి ఇన్ని కోట్ల యొక్క దీనిని దృష్టిని ఏ రీతిగా మనం చూడగలము?
1: హౌ వుడ్ బి ఏబుల్ టు విజువలైజ్ దాట్?
0: కాబట్టి ఇన్ని రకమైనటువంటి దృష్టిగా ఉంటున్నప్పుడు మనం ఏ దృష్టి సరైనటువంటిది అనుకుంటాం?
1: అండ్ అవుట్ ఆఫ్ దిస్ మిరియడ్ విజన్ వాట్ ఈస్ ఇట్ దట్ ఈస్ ప్రాపర్?
0: కనుక నీ సమయ సందర్భానుసారంగా నీ వాడుకోవాలి.
1: సో యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ అప్రోప్రియేట్లీ బేస్డ్ ఆన్ ది సిచ్యువేషన్.
0: అనేక రకమైనటువంటి రోగంలో నివారణ కాకుండా,
1: నాట్ ఓన్లీ క్యూర్ ఫర్ ది
0: సరైన అర్థాలు గుర్తించినప్పుడు,
1: వెన్ వీ నో ది ట్రూ మీనింగ్,
0: ప్రవర్తన కూడా మారిపోతుంది.
1: అవర్ కండక్ట్ ఆల్సో చేంజెస్.
0: ఈ ప్రవర్తన మారినప్పుడు,
1: వెన్ అవర్ బిహేవియర్ చేంజెస్,
0: మన వర్తన కూడా మారిపోతుంది.
1: అండ్ ఆల్ అవర్ మెంటాలిటీ,
0: మన వర్తన మారిపోయినప్పుడు,
1: వెన్ ది హోల్ థింగ్ చేంజెస్,
0: సరి అయినటువంటి యొక్క భావం మనలో ఆవిర్భవిస్తుంది.
1: యూ విల్ హ్యావ్ ప్రాపర్ థాట్స్.
0: కనుక నేను ప్రాపర్ థాట్ మనలో వచ్చినప్పుడే ఇది సరి అయినటువంటి యొక్క పదంగా రూపిస్తుంది.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ అ ప్రాపర్ థాట్, యూ విల్ హ్యావ్ ప్రాపర్ వర్డ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: లోకము లోపల,
1: ఇన్ దిస్ వరల్డ్,
0: ఎన్నియో విధమైనటువంటి పదములు ఉంటున్నవి.
1: దర్ సో మెనీ వర్డ్స్.
0: ఎన్నో విధమైన అర్థములు ఉంటున్నవి.
1: మెనీ మీనింగ్స్.
0: కానీ అర్థములకును ఈ పదములకును ఈ యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని చేకూర్చాలి.
1: బట్ వీ షుడ్ నో ద రైట్ మీనింగ్ ఫర్ ఎవ్రీ వర్డ్.
0: ఆధ్యాత్మిక తత్వం లోపల ఈ అర్థాలు తీసుకోవటం ప్రయోజనం లేదు.
1: ఇన్ స్పిరిచువాలిటీ యూ కెనాట్ సింప్లీ గో బై ఇట్స్ మీనింగ్.
0: దాని అర్థం తీసుకోకుండా దాని యొక్క స్వరాన్ని మాత్రమే మనం ఉచ్చరిస్తూ పోండి.
1: యు గో ఆన్ రిపీటింగ్ ఇట్స్ సౌండ్.
0: ఇప్పుడు చూడండి, చాలా మందికి నేను అక్కడ చెప్తుంటాను, ఓంకారం అనేటువంటిది ఒక స్పెల్లింగ్ మాదిరి చూడాలి.
1: ఓంకారం, జస్ట్ టేక్ ఇట్ స్పెల్లింగ్.
0: ఓం అంటారు.
1: మెనీ సే ఓం.
0: ఇది ఓం అనేటువంటి స్పెల్లింగ్ కాదు.
1: ఇట్స్ నాట్ స్పెల్లింగ్ దట్.
0: ఇది ఒక పదము.
1: ఇట్స్ ఎ వర్డ్.
0: ఈ పదమైనప్పుడు దీనికి స్పెల్లింగ్ ఏమిటి?
1: దెన్ వాట్ ఈస్ ఇట్ స్పెల్లింగ్?
0: ఈ స్పెల్లింగ్ చూడాలంటే ఆ ఊం ఈ మూడు చేస్తే ఓం అనే పదం వచ్చింది.
1: అండ్ ఇఫ్ యు వాంట్ టు నో స్పెల్లింగ్ ఏ యుఎం ఆ ఊ ఉం.
0: ఈ పదం చెప్పాలంటే ఆ అనేటువంటిది గొంతు నుంచి వస్తుంది.
1: ఆ కమ్స్ అవుట్ ఆఫ్ ది థ్రోట్.
0: ఊ అనేటువంటిది నోలకు నుంచి వస్తుంది.
1: ఊ కమ్స్ అవుట్ ఆఫ్ ది టంగ్.
0: అనేటువంటిది పదవుల నుంచి వస్తుంది.
1: కమ్స్ అవుట్ ఆఫ్ ది లిప్స్.
0: ఈ మూడు చేరినటువంటి ఓంకారం నాభి నుంచి వస్తుంది.
1: సో ది కాంబినేషన్ ఆఫ్ ది త్రీ కమ్స్ అవుట్ ఆఫ్ ది వెరీ నారల్.
0: కనుకని హృదయ నాళం నుంచి వచ్చేటువంటి ఒక సౌండ్ ఏ నిజమైనటువంటి సౌండ్.
1: సో ది సౌండ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ది హార్ట్ ఈస్ ద ట్రూ సౌండ్.
0: చాలా మందికి ఆ ఊం అని చెప్పమంటే స్పెల్లింగ్ లే చెప్పుకుంటూ కూర్చుంటారు.
1: అండ్ వెన్ దిస్ ఈస్ టు బి సెడ్ దే గో బై ది స్పెల్లింగ్ ఓన్లీ.
0: తెల్లవారుజామున ఓంకారంలో చెప్పాలంటే ఆ ఊం అంటారు.
1: In the early hours of the morning, the Omkara is said in a wrong way.
0: Unti yokka sevam enti swaroopam ani samakalamlo dani uchcharinchali.
1: And we have to say utter Omkara in the correct way.
0: Ekkadi nunchino plane vastuntadi.
1: The plane is dashing forward.
0: Aa shabdam ekkadi nunchino labhinchinattu vastundi.
1: And you will be able to know its sound.
0: Kaani daggariki vachinaadu peddadiga vinipistundi.
1: And you listen.
0: తర్వాత తిరిగి అది ఎక్కడికో పోతున్నట్టుగా కనిపిస్తుంది.
1: అండ్ యూ విల్ ఆల్సో హియర్ ది సౌండ్ ఫ్రమ్ డిస్టెన్స్.
0: అది నిజమైనటువంటి ఒక ఓంకార శబ్దము.
1: దట్ ఈస్ ఓంకార ప్రిన్సిపల్.
0: ఆ లోకం నుంచి ఎక్కడి నుంచినో రావాలి.
1: అండ్ ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ విత్
0: ఆ నాభి నుంచి రావాలి.
1: ఇట్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ది నాక్.
0: కంఠం నుంచి వచ్చినప్పుడు అది శబ్దం ఎక్కువ వినిపిస్తుంది.
1: అండ్ వెన్ వన్స్ ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ది థ్రోట్.
0: కానీ తిరిగి అది వెళ్ళిపోయే సమయం లోపల తగ్గిపోతూ వస్తుంది.
1: అండ్ దెన్ ఎట్ ద ఫైనల్ స్టేజ్ ఇట్ డిక్లైన్స్.
0: కనుకనే ఈ శబ్దం కూడా సక్రమమైనటువంటి తీసుకున్నప్పుడే మనకు సరైనటువంటి భావన కుదురుతుంది.
1: సో వీ షుడ్ కన్సిడర్ ఎవ్రీ వర్డ్ ఇన్ ద ప్రాపర్ సెన్స్ అండ్ నో ఇట్స్ మీనింగ్.
0: అనేక మంది ఈ యొక్క ప్రపంచంలో ఓంకారాన్ని స్మరిస్తూ ఉంటుంటారు.
1: మెనీ పీపుల్ చాంట్ రిపీట్ ఓంకార.
0: ఎన్ని సంవత్సరంలో చరిస్తుంటారు.
1: దే డూ ఇట్ ఫర్ మెనీ ఇయర్స్.
0: స్వామి ఇన్ని సంవత్సరం నుంచి నేను ఓంకార నాదం చేస్తున్నాను, నాకు ఏమాత్రం భక్తి కుదరటం లేదు.
1: మెనీ కమెంట్స్ సే స్వామి ఐ హావ్ బీన్ రిపీటింగ్ ఓంకార బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు హ్యావ్ స్టెడీ డివోషన్.
0: కుదురుతుంది.
1: How is it possible?
0: సరైనటువంటి అర్థంతో నువ్వు చేస్తుంటే కదా.
1: యు ఆర్ నాట్ డూయింగ్ ఇట్ మీనింగ్.
0: సరైన శృతిలో నువ్వు పెట్టుకుంటే కదా.
1: యుంట్ సే
0: శృతిలో రాగ తాళంలో మూడు కూడా నువ్వు ఏకం కావాలి.
1: అండ్ దెర్ షుడ్ బి ఏ కైండ్ ఆఫ్ ప్రాపర్ రిథమ్ అండ్ బీట్.
0: కనుకనే శృతి కూడా ఉంటుండాలి.
1: అండ్ ట్యూన్ ఇస్ నెసరీ.
0: ఈ స్థుతి లయము కూడా ఉండాలి.
1: అండ్ దేర్ షుడ్ బి ప్రాపర్ రిథమ్.
0: ఈ కాలము కూడా ఉంటుండాలి.
1: అండ్ ద టైం.
0: కానీ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం చక్కగా గుర్తించుకుని ప్రవర్తించాలి.
1: సో ది బీట్ అండ్ ద రిథమ్ అండ్ ద టైం ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ హావ్ గాట్ టు బి టేకెన్ ఇన్ కన్సిడరేషన్.
0: అనేటువంటిది ఎంతనో కఠినమైనట్టుగా ఉన్నట్టుగా కనిపిస్తాయి.
1: వీ ఫైండ్ దట్ వీ థింక్ ద ఉపనిషత్స్ ఆర్ వెరీ టఫ్.
0: కానీ దాని అర్థం గురించి తెలుసుకుంటే అంతకంటే సులభమైనటువంటి మరొకటి లేదు.
1: బట్ ఇఫ్ యు నో ఇట్స్ మీనింగ్ దేర్ ఇస్ నథింగ్ దట్ కుడ్ బి సింప్లర్ దెన్ దట్.
0: కనుకనే ఉపనిషత్తుల యొక్క సారాన్ని మనం తీసుకోవడానికి ప్రయత్నం చేయకండి.
1: సో డోంట్ మేక్ ఎన్ అటెంప్ట్ టు నో ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ఉపనిషత్తుల.
0: ఉపనిషత్తుల యొక్క అర్థాన్ని గుర్తించుకుని వర్తించండి.
1: నో ఇట్స్ మీనింగ్ అండ్ కండక్ట్ అకార్డింగ్లీ.
0: ఈ విధమైనటువంటి యొక్క దీంట్లో మన ఉపనిషత్తుల సారాన్ని చక్కగా మనం ఉచ్చరించుకుంటూ రావాలి.
1: సో విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ వీ షుడ్ రిపీట్ చాంట్ ఉపనిషత్స్.
0: అనేక మందికి ఈ పండు లేకపోవడం చేత శబ్దం కూడా మార్పు పొందుతుంటుంది.
1: సమ్ పీపుల్ డోంట్ హ్యావ్ టీత్ దేర్ఫోర్ వీ ఫైండ్ ద డిఫరెన్స్ ఇన్
0: బయటకు ఉచ్చరించక్కర్లేదు. బయటకు ఉచ్చరించక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు రిపీట్.
0: మీ లోపలనే నీవు ఉచ్చరించుకుంటున్నావు.
1: యూ కెన్ రిపీట్ ఫ్రమ్ విదిన్.
0: కొంతమంది మీకు తెలుసును,
1: యు నో సమ్,
0: ఈ సంగీతంలో ఉన్నటువంటి ఒక దోషము ఇలాంటిది.
1: హియర్ లైస్ ది మిస్టేక్ ఇన్ మ్యూజిక్.
0: కొంతమంది స్వరం పెట్టుకుంటారు.
1: దే గో బై దిస్ వాయిస్.
0: కానీ ఆ స్వరానికి తగినట్టుగా తన గొంతును మార్చుకోవాలి.
1: అండ్ దే హావ్ టు చేంజ్ దేర్ మాడ్యులేషన్.
0: ఆ గొంతును మార్చుకునే సమయం లోపల ఆకారాన్ని కూడా మార్చుకోవాలి.
1: అండ్ దెన్ యూ హావ్ టు చేంజ్ ది పాశ్చర్.
0: ఈ ఆకారాన్ని మార్చుకునే సమయం లోపల
1: చేంజ్ యువర్ పాశ్చర్.
0: ఆనందం అనేటువంటి కూడా ఆవిర్భవించుకుంటూ రావాలి.
1: దేర్ లైస్ ది ప్లేస్.
0: కానీ ఆకారం మారినప్పుడు,
1: వెన్ ది పాస్చర్ చేంజెస్,
0: శబ్దం మారినప్పుడు,
1: వెన్ ది మాడ్యులేషన్ చేంజెస్,
0: ఆకారములకు అనంతమైన అయినటువంటి వికారమే కలుగుతుంది.
1: అండ్ యూ డోంట్ కెనాట్ ఎక్స్పీరియన్స్ బ్లిస్ అట్ ఆల్.
0: చాలా మంది మీకు తెలుసును,
1: మెనీ ఆఫ్ యూ నో,
0: సంగీతం ప్రారంభించినప్పుడు,
1: వెన్ వన్ స్టార్ట్ లెర్నింగ్ మ్యూజిక్,
0: చాలా మంది అంటారు,
1: దే జస్ట్ మేక్ ఏ బిగినింగ్,
0: కానీ అది ప్రారంభించినప్పుడు ఆ శృతికి తగినట్టుగా ఉందా లేదా.
1: అండ్ ఇట్ షుడ్ బి అకార్డింగ్ టు శృతి.
0: ఆ శృతికి తగినట్టుగా లేకపోతే దానికి అపస్వరంగా వస్తుంది.
1: అండ్ ఇఫ్ నాట్ అకార్డింగ్ టు శృతి, ఇట్ విల్ బి ఎ రాంగ్ వే.
0: దీనికి దేహమును కూడా కంట్రోల్ చేస్తూ రావాలి.
1: అండ్ యూ హావ్ టు కంట్రోల్ యువర్ బాడీ.
0: చాలా మంది మీరు భజనలో కూడా మీరు చూస్తుంటారు,
1: యు మస్ట్ బి వాచింగ్ ఇన్ భజన్స్,
0: గట్టిగా పైనప్పుడు వీళ్ళ గొంతు ఇంత ఒక దూరం గజం దూరం వస్తుంది.
1: అండ్ వెన్ దే జస్ట్ sing at high pitch, they will be at a distance from the mic.
0: Gontu marakoddu.
1: And you should not change your tone.
0: Inta dooram raakoddani.
1: And you should not be so
0: distant. Control lo pettukovali.
1: You should be on your
0: Gontu vandi kannulu musukuntaru.
1: Some close their eyes.
0: Kannulu konni okka kannu paiki okka kannu kindiki vastundi idi.
1: And one eye upward direction, another eye downward.
0: Vikaramulu kodunu chaala tana yokka swaroopanni maapu chestundi.
1: And these postures also change your form.
0: Anduvalle harmony vaanche samayam lopala,
1: as you play your harmony,
0: harmony paina oka addam pettaru.
1: And they keep a mirror there.
0: ఈ అద్దం ఎందుకోసం పెట్టారని తెలుసు?
1: Why mirror there?
0: దాని పాట పాడే సమయం లోపల ఆ అద్దంలో చూసుకుని తన కన్నులు, తన నోరు, తన యొక్క గొంతు ఏ విధంగా మారుతుందో గుర్తించుకుంటూ రావాలి.
1: As you play the harmonium, you should just look at the mirror and see your posture, your postures and modulation.
0: అక్కడ సరైనటువంటి గొంతే లేకుండా పోతే, స్వరమే లేకుండా పోతే తన ముఖమే తనకు వికారంగా కనిపిస్తుంది.
1: ఇఫ్ ది టోన్ ఈజ్ నాట్ ప్రాపర్, యూ విల్ ఫైండ్ అగ్లీ ఫేస్ దేర్.
0: అలాంటి వాడు ఎంత మంచిగా పాడినప్పటికీ తన యొక్క వికారమైనటువంటి స్వరూపాన్ని అందరూ అసహించుకుంటారు.
1: వెల్, వన్ మే సింగ్ వెల్, బట్ హీ లుక్స్ వెరీ అగ్లీ బికాస్
0: ఆఫ్ దట్. ఆకారం సకారంగా ఉండాలి.
1: సో హీ షుడ్ బి ప్రాపర్.
0: ఆకారం చక్కగా లేకుండా పోతే అంతా వికారమే అయిపోతుంది.
1: అండ్ ఆకార ఫార్మ్ ఇస్ నాట్ గుడ్, ఇట్ విల్ బి వికార.
0: అలాంటి వాడు పాటలు పాడకపోయినా కూడా మంచిది.
1: బెటర్ యూ డోంట్ సింగ్ సచ్ సాంగ్స్.
0: కనుక ఇతరులకు అకారాన్ వల్ల అనేక విధమైన అశాంతిని కలిగించకూడదు.
1: అండ్ దిస్ అగ్లీనెస్ విల్ డిస్టర్బ్ ద పీస్ ఆఫ్ మైండ్ ఆఫ్
0: అదర్స్. ఈ ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి ఒక అంతరార్థం కూడా,
1: ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఉపనిషత్స్.
0: ఈ ఉపనిషత్తుల లోపల చక్కని సరైనటువంటి భావాన్ని తెచ్చుకోవాలి.
1: అండ్ యూ షుడ్ నో ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ది ఉపనిషత్స్.
0: మనము కొన్ని పనులు మనం చేస్తుంటాం.
1: వీ డూ సర్టన్ యాక్షన్స్.
0: ఆ పనులు కూడాను సక్రమమైనట్టుగా ఉండాలి.
1: అండ్ వీ షుడ్ డిశ్చార్జ్ అవర్ డ్యూటీ కరెక్ట్.
0: ఆ సమయస్ఫూర్తిగా చేస్తూ రావాలి.
1: రైట్ అప్రోప్రియేట్ టు ది సిచ్యువేషన్.
0: మనం కొన్ని పాలు త్రాగుతూ,
1: యాజ్ యు డ్రింక్ ది మిల్క్,
0: మనం ఏదో మాట్లాడుకుంటూ వస్తే ఆ పాలంతా కిందికి పడిపోతాయి.
1: అండ్ యాజ్ యు డ్రింక్ మిల్క్ అండ్ స్టార్ట్ కన్వర్సింగ్ విత్
0: అదర్స్, అంతేకాకుండా గొంతు కూడాను పాడైపోతుంది.
1: అండ్ ద థ్రోట్ ఆల్సో విల్ బి స్పాయిల్డ్.
0: మనం ఏదైనా తినే సమయంలో తాగే సమయంలో మాట్లాడకూడదు.
1: వైల్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్ యూ షుడ్ నాట్ కన్వర్స్.
0: ప్రాచీన కాలంలో ఉన్నటువంటి మానవులందరూ కూడాను,
1: ఆల్ ఏన్షియంట్ గుడ్ పీపుల్,
0: భోజనం చేసేటప్పుడు ఏమి మాట్లాడకూడదు.
1: అండ్ నో వన్, దే సెడ్ నో వన్ షుడ్ స్పీక్
0: అస్ దే డైడ్. బ్రహ్మావి బ్రహ్మాగ్ను బ్రహ్మనాహృతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన, ఈ రెండు చెప్పేంత వరకు కూడా నువ్వు ఏమాత్రము ఎవరితోనో మాట్లాడవద్దు.
1: యూ షుడ్ నాట్ స్పీక్ టు ఎనీవన్ వితౌట్ సేయింగ్ యువర్ ప్రేయర్స్.
0: భోజనం పూర్తి అయ్యేంత వరకు కూడా నువ్వు మాట్లాడుతూ మనం భోజనం చేయకూడదు.
1: యూ షుడ్ నాట్ టాక్ యాజ్ యూ టేక్ యువర్ ఫుడ్.
0: అప్పుడే నీకు జీర్ణం కోసం చచ్చిపోతుంది.
1: అండ్ ఇఫ్ యూ గో ఆన్ టాకింగ్ ద డైజెషన్ విల్ స్పాయిల్.
0: అప్పుడు అది పాడైపోయినప్పుడు ఇంకా ఎన్ని రకమైనటువంటి జబ్బులు వస్తాయి.
1: అండ్ దట్ లీడ్స్ టు సో మెనీ డిసీజెస్.
0: ప్రశాంతంగా కన్నులు మూసుకుని ప్రార్థించి భోజనం చేసేయి.
1: అండ్ దెన్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ ప్రే దెన్ స్టార్ట్.
0: పిల్లలు చాలా మందికి ఇది తెలియాలి.
1: మెనీ పీపుల్ డోంట్ నో దిస్.
0: ప్రశాంతంగా భోజనం చేయాలి.
1: అండ్ యాజ్ యు ఈట్ యు షుడ్
0: నవ్వుకుంటూ భోజనం చేయకూడదు. నవ్వుకుంటూ భోజనం చేయకూడదు.
1: అండ్ యాజ్ యు ఈట్ యు షుడ్ నాట్ లాఫ్.
0: లేక ఏడ్చుకుంటూ భోజనం చేయకూడదు.
1: నార్ షుడ్ యు క్రై.
0: ఎండూ లేకుండా ప్రశాంతమైనటువంటి గుణంతో భోజనం చేసేయాలి.
1: ఈట్ పీస్ఫుల్లీ.
0: ఏ పదమునకు దీనికి అర్థమో దానికి తగినటువంటి రీతిగానే భుజించాలి.
1: అండ్ యూ షుడ్ ఈట్ ప్రాపర్లీ నోయింగ్ వాట్ యు ఆర్ ఈటింగ్.
0: భోజనంకు ముందుగా కూడా ఏ చింతన కూడా తెచ్చుకోకూడదు.
1: యూ షుడ్ నాట్ హావ్ ఎనీ వరీ ఆర్ యాంగ్జైటీ బిఫోర్ డైనింగ్.
0: నిత్య జీవితంలో మనం సత్య జీవితాన్ని గడపాలనుకుంటే ఈ విధమైనటువంటి కొన్ని అనుకూలాలు మనం చేర్చుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు లీడ్ ఎ ట్రూత్ఫుల్ లైఫ్ ఇన్ దిస్ ఎటర్నల్ లైఫ్ యూ షుడ్ నో ఆల్ దీస్ ఆస్పెక్ట్స్.
0: దీని యొక్క తత్వాన్ని,
1: దిస్ నేచర్,
0: దీనికి విష్ణు తత్వాన్ని,
1: ది విష్ణు
0: వాక్తత్వాన్ని, ఆత్మతత్వాన్ని, ఆత్మ వాక్ మనసు,
1: ది త్రీ ప్రిన్సిపల్స్, ఆత్మ ద సెల్ఫ్ ద మైండ్ మనస్ అండ్ ద వాక్ ద టాక్.
0: కనుకనే ఇంక ఈ విధమైనటువంటి కలతలు లేకుండా,
1: వితౌట్ ఎనీ డిఫరెన్సెస్,
0: ఈ అశాంతి లేకుండా,
1: వితౌట్ రెస్ట్లెస్నెస్,
0: ఒక దినం ఆత్మ, ఒక దినం మనసు, ఒక దినం వాక్,
1: And one day, the spirit of the self, one day the mind, other talk.
0: కేవలము వాక్కును మాత్రమే గురించి మాట్లాడదాం.
1: Bhagavan will speak to us tomorrow on vakku or talk. అది
0: రామతత్వము.
1: That is Rama principle.
0: అనగా సాత్వికమైనటువంటి ఒక తత్వము.
1: That represents pious quality.
0: అది మూడవదైనప్పుడు బ్రహ్మతత్వం వచ్చినప్పుడు మాటలు ప్రారంభమవుతాయి.
1: And then when comes the brahmatva, the creativity aspect.
0: అక్కడ కొన్ని రకమైనటువంటి యొక్క అశాంతికి గురి అవుతుంటుంది.
1: అండ్ దేర్ యూ ఫేస్ రెస్ట్లెస్నెస్.
0: మొట్టమొదట మనం బ్రహ్మతత్వాన్ని కాకుండా విష్ణుతత్వాన్ని తీసుకోవాలి.
1: సో లెట్ అస్ థింక్ ఆఫ్ విష్ణుత్వ సస్టెనెన్స్.
0: విష్ణుత్వం అనేటువంటి చాలా పవిత్రమైనటువంటిది.
1: ది సస్టెనెన్స్ ఆస్పెక్ట్ ఇస్ సో సీక్రెట్ నో.
0: కొన్ని విష్ణు క్రాంత, జయ క్రాంత, శివ క్రాంత అనే క్రాంతలంతా వస్తుంటాయి.
1: You find so many kranta or changes.
0: ఈ క్రాంతలంత తీసుకుని కొన్ని రకమైనటువంటి పవిత్రతను మనం పొందడానికి ప్రయత్నించండి.
1: We should consider these krantas or changes and reach that sacred state.
0: కేవలం శ్లోకాలను మంత్రం తీసుకుని ప్రయోజనం లేదు.
1: It's useless to think of shlokas only.
0: దాని శ్లోకాన్ని ఆచరిస్తూ
1: you practice shloka.
0: దాన్ని సరైనటువంటి అంతరాత్మతో దాన్ని అనుభవిస్తూ రావాలి.
1: And you have to experience it in full understanding of its interpretation.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Sadhana sadhana sadhana anukuntaru gaani sadhana anta sulabhamainatundi kaadu.
1: We speak of spiritual practice. Sadhana
0: is not a margamulo pra shravanam kirtanam vishnusmaranam paadasevanam vandanam archanam dasanam sneham aatmanivedanam idi chaala cheppadam sulabhame.
1: It's quite easy to repeat the 9 steps of devotion.
0: Eppudu aatmanivedanam tarutundi.
1: Surrender, the final. How do you reach it?
0: Snehamu erpadina tarvata surrender vastundi.
1: When there is friendship, there will be surrender.
0: Snehamu kaaka puramu friendship anetundi eppudu raavadaniki.
1: Prior to friendship, it's not possible to have surrender.
0: Sneham anetundi friendship.
1: This sneha is friendship.
0: Adi vachchenta varaku maatramu nivu enni prayatnam chesina prayojanam ledu.
1: Until you reach that sneha,
0: atmanivedana kaane kaadu.
1: It can never lead you to surrender. Atmanivedana
0: sneham ayin tarvatane atmanivedana vastundi.
1: It's only after sneha, friendship, then nivedana surrender.
0: Sneham ante emo teliyadu.
1: But people do not know what sneha, friendship.
0: Em sneham ante hello hello hello hello hello.
1: We think friendship meant hello hello.
0: Emtidi hello?
1: Is it hello? It is hello.
0: ఏమీ అర్థం ఉండదు ఇక్కడ.
1: నో మీనింగ్ ఎట్ ఆల్.
0: అది కాదు స్నేహం అంటే.
1: ఇట్స్ నాట్ ఫ్రెండ్షిప్.
0: ఇద్దరు రెండు ప్రాణం లోపల, రెండు దేహం లోపల ఒక ప్రాణంగా ఉండాలి.
1: ఇట్స్ ఓన్లీ వన్ లైఫ్ దో దేర్ ఆర్ టూ బాడీస్.
0: అది నిజమైనటువంటి స్నేహం.
1: దట్ ఈస్ ట్రూ ఫ్రెండ్షిప్.
0: కానీ రెండు దేహములకు రెండు భావం ప్రత్యేకంగా వచ్చినప్పుడు అది స్నేహమే కాదు.
1: వెన్ దిస్ డైవర్సిటీ, వెన్ దిస్ డ్యువాలిటీ, టూ బాడీస్ టూ థాట్స్, ఇట్ కెనాట్ బి ఫ్రెండ్షిప్.
0: ఎప్పటికీ టూ థాట్స్ ఉండకూడదు.
1: దేర్ షుడ్ నెవర్ బి టూ థాట్స్.
0: ఏ మ్యాన్ విత్ డ్యువలీ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్. అండ్
1: మ్యాన్ విత్ డ్యువల్ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్.
0: కనుక నీవు రెండు థాట్స్ ఏముంటుంటే అది డ్యువలీ మైండ్ అవుతుంది.
1: సో ద డ్యువల్ థాట్ రిప్రజెంట్స్ ద డ్యువల్ మైండ్.
0: డ్యువల్ మైండ్ అయినప్పుడు ఇంకా పరమాత్మ చింతన ఈ రీతిగా నువ్వు చేయగలవు.
1: విత్ ద డ్యువల్ మైండ్ యూ కెనాట్ థింక్ ఆఫ్ డివినిటీ.
0: కనుక పిల్లలు చాలా సాధన చేయాలని ఆశిస్తున్నారు.
1: సో మెనీ ఆఫ్ బాయ్స్ వాంట్ టు డూ స్పిరిచువల్ ప్రాక్టీస్ సాధన.
0: కనుక నేను వారిపైన ఇంత శ్రద్ధ కలిగి నాకు ఇన్ని విధంగా చెప్పాలని ఆశిస్తున్నాను.
1: యువర్ ఇంట్రెస్ట్ ప్రాంప్టెడ్ భగవాన్ టు స్పీక్ లైక్ దిస్.
0: మీరు మార్గమును తప్పకుండా ప్రవర్తించండి.
1: యూ జస్ట్ ఫాలో ద పాత్ కరెక్ట్.
0: పవిత్రమైనటువంటి ఒక మార్గమును మీరు వదలకుండా ఉండినప్పుడే మీకు పవిత్రమైనటువంటి జీవితం కలుగుతుంది.
1: ఇఫ్ యూ డోంట్ గివ్ అప్ దిస్ సీక్రెట్ పాత్, యూ విల్ సర్టన్లీ హ్యావ్ సీక్రెట్ థాట్స్.
0: తప్పక మీరు సాధించగలరు.
1: యు ఆర్ బౌండ్ టు బి సక్సెస్.
0: ఇదంతా కేవలం క్షణాల్లో మనకు లభించేటువంటిది.
1: విత్ ఇన్ ఎ మోమెంట్ యు కెన్ అచీవ్.
0: దీనికి కాలమే వ్యర్థం చేయొద్దండి.
1: టైమ్ ఇస్ నాట్ నెసెసరీ.
0: మీరు తెలియకుండా పోవడం చేత కాలాన్ని చాలా వ్యర్థం చేస్తున్నారు.
1: బికాస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ యు ఆర్ వేస్టింగ్ యువర్ టైమ్.
0: కానీ మనం ఎక్కువ కాలాన్ని దుర్వినియోగం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైమ్.
0: కాలమే మన యొక్క జీవితము.
1: అండ్ ద టైమ్ ఈజ్ అవర్ లైఫ్.
0: కాలాయన మహా కాల, కాలాయన మహా కాల, దప్పం నాయన మహా కాలాతీతాయన మహా కాల, స్వరూపాయన మహా కాల, నియమితాయన అంత కాలమే.
1: గాడ్ ఈజ్ టైమ్. గాడ్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ ద టైమ్. గాడ్ ట్రాన్సెండ్స్ టైమ్.
0: కనుకనే ఇట్టి కాలాన్ని మనం అపవిత్రం చేసుకుంటే మనకి ఏ రీతిగా కాలం మనకు చిక్కుతుంది.
1: అండ్ ఇఫ్ వి మేక్ దిస్ టైమ్ అన్హోలీ, హౌ వి ఎక్స్పెక్ట్
0: కాలం శాస్త్రం భావించుకునే నిమిత్తమై కాలాన్ని మనకు నియమించాడు భగవంతుడు.
1: గాడ్ హాస్ గివెన్ దిస్ కాలా ద టైమ్ టు మెయింటైన్ దిస్ కాయా.
0: కాలాన్ని మనం సరైన సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టాలంటే
1: to make proper use of kala time,
0: karmanu kuda sakramainatpidiga undali.
1: We to discharge our duty karma.
0: Kala karma karana kattavyalu anta ekam kavali.
1: Therefore all the three, the kaya, the body, kala, the time,
0: duty must be unified. Water bubble,
1: Body is like water bubble.
0: పోతే పోతుంది.
1: And it may bubble may just vanish.
0: ఏం ఏనాటికైనా పోయేటువంటిది.
1: The body is bound to fall.
0: నేడు కాకపోయినా రేపైనా పోతుంది.
1: Either today or tomorrow.
0: ఈ పోయేటువంటి దానికి మనం విచారించకూడదు.
1: You cannot escape from death.
0: వచ్చింది పోక తప్పదు.
1: That which is born
0: పోయింది రాక తప్పదు.
1: That which has gone will come back.
0: కనుకనే ఈ పోక రాకలతో మనం కేవలము విచారం చేయనక్కర్లేదు.
1: Don't be worried about this entrance and exit.
0: ఈ రెండు లేనటువంటి ఒక తత్వాన్ని మనం గుర్తించాలి.
1: Know that which is beyond this entrance and exit.
0: ఏది పవిత్రము ఏది అపవిత్రము అని.
1: What is sacred, what is unsacred.
0: కానీ కొంతమంది నాకు పవిత్రమే మంచిది అంటారు.
1: But some consider the sacred.
0: కొంతమంది నాకు అపవిత్రమే మంచిది అంటారు.
1: Some consider the reverse way.
0: కానీ నా ఉద్దేశం లోపల మంచి కంటే అపవిత్రమే చాలా మంచిది.
1: And in fact that what you consider sacred more than that.
0: కష్టమే మనకు చాలా సుఖాన్ని అందిస్తుంది.
1: It's all the difficulty that gives.
0: సుఖం కావాలి సుఖం కావాలని కోరుకోవడం చాలా పొరపాటు.
1: It's a mistake if you desire only happiness.
0: కష్టమే ఆశించు రావాలి.
1: And think of difficulties.
0: కష్టంలో వచ్చినటువంటి జ్ఞానము సుఖంలో మనకు లభించదు.
1: The wisdom that you get out of troubles will last forever.
0: ఏ జ్ఞానులైనా కూడా ఏ పవిత్రమైనటువంటి ఋషులైనా మీరు పోయి ప్రశ్నించండి.
1: You ask any sage or any saint.
0: అయ్యా ఇంతటి జ్ఞానాన్ని నీవు ఏ విధంగా సంపాదించావు?
1: How could you acquire this wisdom?
0: అయ్యా నేను పడిన బాధలు ఇట్లాంటివి కాదు. ఎంతో కష్టాలు పడ్డాను. ఆ కష్టముల చేతనే నాకు ఈ సుఖం చిక్కింది.
1: And he will respond by telling you that I suffered, I passed through the countless problems.
0: నాకు ఇంతటి జ్ఞాని కావడానికి ఆ కష్టమే దీనికి మూల కారణము.
1: I could be a wise man because of the difficulties I passed through.
0: కష్టే ఫలి.
1: Only difficulty gives you joy.
0: కనుకని అట్టి కష్టాన్ని మనం అనుభవించినప్పుడే ఫలితం సరైనట్టుగా చిక్కుతుంది.
1: When you go through these crucible of difficulties, you will have bliss.
0: కనుక కష్టంలో ఉన్నటువంటి ఆనందము మనకు దాంతో మనకు లభించదు.
1: సో ది ట్రూ బ్లిస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ డిఫికల్టీస్ ఆర్ ట్రబుల్.
0: కానీ ఈనాటి పిల్లలు కష్టం ఏం పడకూడదు.
1: బట్ మోడర్న్ స్టూడెంట్స్ డోంట్ వాంట్ ఎనీ
0: డిఫికల్టీ. ఖర్చు కాకూడదు.
1: దే డోంట్ వాంట్ టు స్పెండ్ మనీ.
0: కనుక దాటకూడదు.
1: అండ్ దే డోంట్ వాంట్ స్టెప్
0: కైవల్యం ఊట్టి ఓల్లో పడాలి.
1: దే వాంట్ టు హావ్ ది హెవెన్లీ మన్నా రైట్ ఆన్ దేర్ ల్యాప్.
0: ఎట్ట పడుతుంది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
0: ఇది అసాధ్యము.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్.
0: కనుకనే మనం నడుమొంచి పని చేయాలి.
1: యు హావ్ టు బెండ్ యువర్ బాడీ అండ్ వర్క్.
0: చెమటాచి మనం పని చేయాలి.
1: అండ్ యు షుడ్ స్వెట్.
0: కేవలం కూర్చొని సుఖాన్ని అనుభవిస్తుంటుంటే కష్టమైనటువంటిది నీకు మరింత బాధ కలుగుతుంది.
1: యూ కెనాట్ బి సీటెడ్ కంఫర్టబుల్లీ అండ్ యూ కెనాట్ బి హ్యాపీ బై దట్ వే.
0: కష్టాన్ని పడినంత నీవు ఆనందాన్ని అనుభవించాలి.
1: ద మోర్ పెయిన్ యూ సఫర్ ద మోర్ హ్యాపీనెస్ యూ హ్యావ్.
0: ఒకానొక సమయంలో కుంతి చెప్పింది.
1: కుంతి ఆల్సో సెడ్ ఎట్ వన్ టైం.
0: కృష్ణుడు వచ్చాడు.
1: కృష్ణ కేమ్.
0: నాయన ఎప్పుడొచ్చావు నాయన? మన యుద్ధవారంతా ఎట్ట ఉన్నారు? ఇప్పుడు యుద్ధం చక్కగా జరుగుతుండదా అని ప్రశ్నించింది.
1: అండ్ షీ వెంట్ ఆన్ ఎంక్వైరింగ్ హౌ ఇస్ ద వార్ఫేర్ గోయింగ్ ఆన్ దేర్ ఆర్ పీపుల్ సేఫ్ దేర్.
0: అత్త ఈ యుద్ధ సమయమైనటువంటిది మంచి చెడ్డలు ఇద్దరికి జరిగేటువంటివి.
1: అండ్ గుడ్ అండ్ బ్యాడ్ డూ హ్యాపన్ టు బోత్ ది పార్టీ.
0: పుట్టు సావుకులు అందరికీ జరిగేటువంటివి.
1: ద బర్త్ అండ్ డెత్ ఆర్ క్వైట్ నేచురల్.
0: దీని విషయంలో నీవు ఏమాత్రం విచారించవద్దు.
1: అండ్ డోంట్ థింక్ ఆఫ్ దీస్ థింగ్స్ నౌ.
0: కనుక నీవు ఈ చింతను నువ్వు మానవేసి.
1: సో గివ్ అప్ దిస్ వరీ.
0: మరి ఏం కావాలమ్మా అన్నాడు.
1: దెన్ వాట్ డు యూ వాంట్?
0: నాకు ఏం వద్దునైనా.
1: షీ సెడ్ ఐ డోంట్ వాంట్.
0: నేను ప్రాణం విడిచేంత వరకు కూడా నువ్వు నీ పాదాలపైన పడేంత వరకు నాకు కష్టమే అందించు అని.
1: షీ ప్రేడ్ టు కృష్ణ దిస్ వే అంటిల్ ఐ డై అంటిల్ ఐ ఫాల్ అట్ యువర్ ఫీట్ కన్ఫర్ ఓన్లీ డిఫికల్టీస్ అండ్ ట్రబుల్స్.
0: అమ్మా ఇంతకాలం నీవు అనుభవించిండే చాలదా?
1: ఇస్ ఇట్ నాట్ ఎనఫ్ ఆఫ్ ట్రబుల్స్ యూ హ్యాడ్ సో
0: లాంగ్? రాజు ఉండినప్పటి నుంచి కూడా నీ కష్టమే అనుభవిస్తున్నావు.
1: రైట్ ఫ్రమ్ ద
0: బిగినింగ్ నీ కష్టం ఎందుకు కావాలి?
1: యు హావ్ బీన్ ఎక్స్‌పీరియన్సింగ్ డిఫికల్టీస్. వై మోర్ ఆఫ్ డిఫికల్టీస్ యు వాంట్?
0: కృష్ణ ఈ కష్టంలో ఉండేటువంటి సుఖము నీకు తెలియదు నాకు తెలుసు.
1: షీ సెడ్ కృష్ణ యు డోంట్ నో ది కైండ్ ఆఫ్ జాయ్ ఐ హావ్ ఇన్ పెయిన్.
0: కనుక ఈ కష్టాన్ని నేను అనుభవించడం చేతనే నాకు ఇంత సుఖం కలుగుతుంది.
1: బికాస్ ఆఫ్ డిఫికల్టీస్ ఐ ఎక్స్పీరియన్స్.
0: ఏమి సుఖం నీకు?
1: What kind of happiness?
0: నీ సన్నిధిని పొందటమే నాకు సుఖము.
1: To enjoy the proximity of God.
0: నా పుత్రులందరూ కూడా నీ అనుగ్రహానికి పాత్రులైనారు.
1: And all my children are the recipients of your grace.
0: నా గర్భంలో పుట్టినటువంటి కుమారులందరూ కూడా కృష్ణునికి పాత్రులుగా ఉన్నారు.
1: All my sons are your devotees.
0: అదే నాకు ఆనందము.
1: That gives me happiness.
0: అలాంటి ఆనందం లేకపోతే ఎంతమంది పుత్రులు పుట్టి ప్రయోజనం?
1: Well, without that happiness, what for?
0: కొలుకులు పుట్టే కౌరవేంద్రుని కనేకులు ఏగతిని పడిచిరి.
1: There are 100 Kauravas there. What happened to them?
0: కొడుకులు పుట్టిన కౌరవేంద్రులకు అనేకులు వారి ఏపతి పెట్టింది.
1: అండ్ ద కింగ్ బ్లైండ్ కింగ్ హ్యాడ్ 100
0: పుత్రులు. ఆ శుకుని కొన్ని పొందనే దుర్గతులు.
1: అండ్ దెన్ డోంట్ యు ఫైండ్ ద సిచ్యువేషన్ ఆఫ్ ద బ్లైండ్ కింగ్ టువర్డ్ ద ఎండ్?
0: కనుకనే పుత్రులు పుట్టడం చేత కలిగే ఆనందము లేదు, పుత్రులు లేకపోవడం చేత కలిగే నష్టము లేదు.
1: ఆఫ్టర్ ఆల్ బై బిగెటింగ్ ఎ సన్ యు విల్ నాట్ డిరైవ్ హ్యాపీనెస్.
0: పుత్రులు పుట్టినందుకు సత్కీర్తిని తేవాలి.
1: అండ్ ద సన్ షుడ్ బ్రింగ్ ఎ గుడ్ నేమ్.
0: సత్ప్రవర్తనలో జీవించాలి.
1: అండ్ యూ షుడ్ లీడ్ ఎ గుడ్ లైఫ్.
0: సత్సంగము చేరాలి.
1: హీ షుడ్ బి ఇన్ గుడ్ కంపెనీ.
0: భగవంతుని యొక్క సన్నిధి చేరారు.
1: అండ్ హీ షుడ్ బి క్లోజ్ టు
0: నా కుమారులు అందరూ కూడా కృష్ణ కృష్ణ కృష్ణ అని తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి 12 వరకు కృష్ణనామాన్ని స్మరిస్తూ వచ్చారు.
1: ఆల్ మై సన్స్ ఆర్ ఇన్ ద కంపెనీ ఆఫ్ గాడ్. దే రిపీట్ గాడ్స్ నేమ్.
0: అయ్యే నాకు ఆనందం ఉన్నది.
1: That makes me happy.
0: కనుక అట్టి ఆనందాన్ని నాకు ప్రాప్తించమని చెప్పింది.
1: అండ్ గ్రాంట్ మీ దట్ స్టేట్ ఆఫ్ బ్లిస్.
0: కానీ ఈనాటి తల్లులు అట్ట కోరుతారా? కోరరు.
1: బట్ మోడర్న్ మదర్స్ డోంట్ డిజైర్ దట్ వే.
0: కొడుకు బాగానే ఉండాల్సిందే.
1: గుడ్ సన్ షుడ్ బి గుడ్.
0: కానీ దైవ సన్నిధికి చేరాలనేటువంటి దాన్ని ఆశించరు.
1: బట్ ద మదర్ డజన్ వాంట్ సన్ టు బి క్లోజ్ టు గాడ్.
0: దైవ సన్నిధి పోతే నా కొడుకు ఏమవుతాడో ఏమో అని భయపడతారు.
1: అండ్ ఇఫ్ మై సన్ ఇస్ క్లోజ్ టు గాడ్ వాట్ విల్ హ్యాపెన్ టు మీ?
0: ఏమవుతాం ఏమిటి? అదే కావటము.
1: And in fact, he should be divine.
0: దైవ సన్నిధి చేరటమే కావాలి.
1: And what is to be desired is that proximity only.
0: దాని చేరకుండా ఎక్కడో కూర్చుంటే ఏం ప్రయోజనము?
1: And if that's not attained, what for is the life?
0: కనుక పుట్టినందుకు ఎక్కడ చేరాలో అక్కడ చేరాలి.
1: And then we having been born, we should reach the destination.
0: పట్టిన పట్టేదో పట్టనే పట్టితివి.
1: Having determined, you should hold on.
0: పట్టు నెక్కిన దాకా అట్టే ఉండు.
1: Until it's fulfilled, hold on.
0: ఏదేదో కోరనే కోరితివి.
1: Having desired.
0: కోరిక తీరుడు దాకా పోకుండు.
1: Until the desire is granted,
0: అడిగినదేదో అడగనే అడిగి.
1: Having asked.
0: అడిగిన దిడుగాక విడుకుండు.
1: Until it is given, hold on.
0: తలచింది తలచనే తలచితివి.
1: Having thought over.
0: తలపు తీరుడు దాకా పోవకుండు.
1: Until the thought is fulfilled, don't
0: go. పోపడలేక నేనే ప్రభు వలయు.
1: And out of disgust you should come
0: for more. నీవైన అడుగవలయు.
1: Or you should ask
0: repeatedly. అంతే కాని ఇంకా నీ ఎంత నీవు తిరిగిపోవుట భక్తుని దీక్ష కాదు.
1: It is not the quality of a devotee to return until the desire is granted by God.
0: ఈ జీవితంలో ఎన్నో కష్టాలు నష్టాలు దుఃఖాలు వస్తుంటాయి.
1: In difficult, in this life you experience so and you should not be bothered of them.
0: దైవ సన్నిధిని నేను పెళ్లిగా అనుభవించాలి.
1: అండ్ యూ షుడ్ కన్సిడర్ ప్రాక్సిమిటీ టు ద డివైన్.
0: దాంతో అచెత్తమైనటువంటి యొక్క భక్తి పెరగాలి.
1: అండ్ దెన్ ఓన్లీ యూ విల్ గ్రో ఇన్ డివోషన్.
0: కాబట్టి అవిశ్వాసమైనటువంటి యొక్క థాట్స్ రాకుండా ఉండాలి.
1: అండ్ నెవర్ ఎంటర్టైన్ డిస్బిలీఫ్ ఆర్ ఎనీ
0: సత్యమైనటువంటి ఒక దైవత్వం పైన నిశ్చయమైనటువంటి భక్తి కావాలి.
1: యూ షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: అది ఏది కావాల్సింది.
1: దాట్ ఈస్ వాట్ ఈస్ నీడెడ్.
0: కనుకని నిశ్చలమైనటువంటిది, నిర్మలమైనటువంటిది, నిస్వార్థమైనటువంటి ఒక స్థిరమైన భక్తిని కావాలి.
1: సో స్టడీ, selfless, pure devotion is required.
0: కాని అన్ని కావాలని కోరుతారు ఇప్పుడు.
1: బట్ వీ వాంట్ ఎవ్రీథింగ్.
0: ఇక్కడ ఇది కావాలి, అక్కడ అది కావాలి.
1: వీ వాంట్ దిస్ అండ్ దట్ టు.
0: ఎట్లా లభిస్తుంది?
1: హౌ కెన్ యూ హ్యావ్ గాడ్ అండ్ మ్యామన్ టుగెదర్?
0: ఒక నోరు ఆ నోటి తోపల నీవు పాలు తాగాలి, నీళ్లు తాగాలి అంటే పాలు నీళ్లు రెండు కలుపుకుంటే చేరిపోతాయి.
1: ఆఫ్టర్ ఆల్ యూ హ్యావ్ గాట్ ఓన్లీ వన్ మౌత్, యూ కెనాట్ హ్యావ్ ద వాటర్ అండ్ ద మిల్క్ టుగెదర్.
0: కాబట్టి ఒక హృదయంలో ఉండేటువంటి దానికి ఒకదాన్నే మనం కోరాలి.
1: సో యూ షుడ్ డిజైర్ ఓన్లీ వన్.
0: అది ఏ దైవత్వాన్ని?
1: అండ్ దట్ ఇస్ గాడ్.
0: దైవత్వాన్ని కోరితే అన్ని తత్వాలు మనకే వస్తాయి.
1: అండ్ వెన్ వన్స్ యూ డిజైర్ గాడ్, ద రెస్ట్ విల్ ఫాలో.
0: దైవమే అన్ని విధాలా చూసుకుంటాడు.
1: గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ ఇన్ ఎవ్రీ వే.
0: నిన్న చెప్పారు పాండవుల యొక్క విజయం లోపల.
1: అండ్ వెన్ పాండవస్ వర్ ట్రయంఫెంట్,
0: అందులో ఏది ప్రధానమైనటువంటిది?
1: వాట్ వాజ్ ది మెయిన్ ఫ్యాక్టర్?
0: ఏది సుఖమైనటువంటిది?
1: వాట్ ఈస్ దట్?
0: ఏది శాశ్వతమైనటువంటిది?
1: వాట్ ఇస్ పర్మనెంట్?
0: ఏది ఆనందం అందించేది?
1: వాట్ ఇస్ బ్లిస్ఫుల్
0: అని అనుకుంటే,
1: ఇఫ్ యూ థింక్స్ వే దట్ వే,
0: ఆనందం అందించేటువంటి భగవంతుని యొక్క సన్నిధి.
1: అండ్ ఇట్స్ ఓన్లీ క్లోజ్నెస్ టు గాడ్ దట్
0: ఆనందం చేకూర్చేది భగవంతుని యొక్క ఆనందమే.
1: అండ్ ఇట్స్ ఓన్లీ ది బ్లిస్ ఆఫ్ గాడ్ దట్ యు ఎక్స్పీరియన్స్.
0: భగవంతుని దగ్గర దుఃఖం లేదు.
1: దేర్ ఇస్ నో మిజరీ ఇన్ గాడ్.
0: భగవంతుని దగ్గర అశాంతి లేదు.
1: దేర్ ఇస్ నో ఎజిటేషన్ ఇన్ గాడ్.
0: భగవంతుని దగ్గర విచారం లేదు.
1: దేర్ ఇస్ నో వరీ.
0: కనుకని భగవంతుని చేరితే దుఃఖము ఉండదు, విచారం ఉండదు, ఏ విధమైన బాధలు ఉండవు.
1: వెన్ వన్స్ యూఆర్ క్లోజ్ టు గాడ్ మిజరీ హ్యాస్ నో ఛాన్స్.
0: ఎవరో ఒకరు వచ్చి, స్వామి నేను పరమాత్మని భక్తుణ్ణి కానీ నాకు నిరంతరము దుఃఖంగానే ఉంటుంది అన్నాడు.
1: బట్ సమ్ వన్ కమ్స్ టు స్వామి అండ్ సే భగవాన్ ఐఎమ్ డివోటీ బట్ యట్ ఐఎమ్ సఫరింగ్.
0: నిజంగా నీవు భక్తులేక లేకపోతే ఈ దుఃఖం నీకు ఎందుకు వచ్చింది?
1: ఇఫ్ యూఆర్ రియలీ ట్రూ డివోటీ హౌ ఇస్ దట్ యూఆర్ మిజరబుల్?
0: నువ్వు భగవంతుని నుంచి అందుకునేటువంటి పదార్థము సుఖమైనటువంటిదే కానీ దుఃఖమైనటువంటిది కాదు కదా.
1: వాట్ ఎవర్ యూ రిసీవ్ ఫ్రమ్ గాడ్ ఇస్ జస్ట్ బ్లిస్ అండ్ జాయ్, నథింగ్ లెస్ దాన్ దట్.
0: కాబట్టి భగవంతునితో నీవు అనుభవిస్తున్నావంటే భగవంతుడు నీకు దుఃఖాన్ని అందించడు.
1: గాడ్ విల్ నెవర్ గివ్ యూ ఎనీ
0: సాడ్నెస్. తన దగ్గర ఆ దుఃఖం లేదు.
1: దేర్ ఇస్ నో సాడ్నెస్.
0: కాబట్టి నీకు అందుకునేది ఏమిటి?
1: దెన్ వాట్ దట్ యూ రిసీవ్ దెన్?
0: నువ్వు అందుకొని అనుభవించేది భగవంతుని దుఃఖం కాదు, నువ్వు ఎవరిదో దుఃఖం తీసుకున్నావు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ సఫరింగ్ ద మిజరీ ఆఫ్ సమ్వన్ ఎల్స్, నాట్ ఫ్రమ్ గాడ్.
0: ఎవరి దీన్నో నువ్వు తీసుకుని భగవంతుడు నాకు ఇచ్చాడంటే భగవంతుడు ఎప్పుడు అట్టాడు ఇవ్వదు.
1: యూఆర్ మిజరబుల్ అండ్ సాడ్ ఆన్ సమ్ అదర్ కౌంట్.
0: భగవంతుడు ఎప్పుడు కూడా నువ్వు సుఖాన్ని అందిస్తాడు.
1: గాడ్ గ్రాంట్స్
0: మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన.
1: యూఆర్ ద స్పార్క్ ఆఫ్ ది డివైన్ అండ్ రిటర్న్.
0: నా అంశంలో ఉండేటువంటి వాడికి నా యొక్క భావంలో వస్తాయి.
1: బీయింగ్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్ యూ విల్ హ్యావ్ డివైన్ క్వాలిటీ.
0: నా యొక్క దీంట్లో ఉన్నటువంటి వాడికి నా ప్రసాదమే మధురమైనటువంటిగా వస్తుంది.
1: బీయింగ్ సో క్లోజ్ టు గాడ్ యూ విల్ రిసీవ్ ది గిఫ్ట్స్ ఫ్రమ్ గాడ్.
0: భగవంతుడి నుంచి అందుకునేటువంటి ప్రసాదం చేదు.
1: What all the gifts that you receive from God are bound to be sweet. It can never be bitter.
0: కాని కొంతమంది భావిస్తుంటారట్లా.
1: But అజ్ఞానపరులు, some they feel so.
0: ఒకానొక సమయం లోపల మధ్వాచార్యులు అనేటువంటి వాళ్ళు కన్నడ దేశంలో ఉండేటువంటి వారు.
1: At one time there is Madhvacharya in that region of Kannada.
0: అతను చాలా పవిత్రమైనటువంటి కృష్ణ భక్తుడు.
1: He is an ardent devotee of Krishna.
0: అతని భక్తుడైనటువంటి వాడు ఒక శిష్యుడు.
1: And he has a disciple.
0: ఆ శిష్యుడు మధ్వాచార్యుని స్మరిస్తూ వచ్చాడు.
1: And he went on thinking of his guru Madhvacharya.
0: మధ్వాచార్యులు పవిత్రమైన హృదయంతో పవిత్రమైన భావాన్ని అందిస్తూ వచ్చాడు.
1: Madhvacharya is a great preceptor with all nobility.
0: Krishna Krishna Krishna Krishna Krishna.
1: And he always chants, sings the glory of Krishna.
0: కృష్ణుడు ఎప్పుడు కష్టంలో అందించడం.
1: And Krishna never grants.
0: అందించేటువంటి కూడా సుఖమే.
1: And whatever Krishna gives is happiness.
0: సరే, రేపటి దినం భీష్మ ఏకాదశి వస్తుండాలి.
1: Tomorrow is Bhishma Ekadasi.
0: భీష్మ ఏకాదశి అంటే మూడు దినములు.
1: Three days.
0: మూడు దినములు కూడా నీరు త్రాకుండా దైవాన్ని చింతించాలి అన్నాడు.
1: During this three-day period, you should not sip even water.
0: ఆ మూడు దినములు కూడా ఎంగిలి కూడా మింగటం లేదు పాప.
1: And he cannot swallow the saliva.
0: ఎంత పిచ్చితనం.
1: And what foolishness it is.
0: అప్పుడు రాత్రి కృష్ణుడు కళ్ళ వచ్చాడు.
1: నైట్ టైం కృష్ణ అపియర్డ్ ఇన్ ది డ్రీమ్.
0: ఇది కాదు సాధన.
1: దిస్ ఇస్ నాట్ సాధన.
0: మధ్యమత సిద్ధాంత పద్ధతిగా బిడిబేడి బిట్టు కెడబేడి కడిది హిడిబేడి అన్నాడు. అనగా కర్ణంలో చెప్పాడు మధ్యమత సిద్ధాంత పద్ధతిగా బిడిబేడి. ఈ సిద్ధాంతం యొక్క తత్వము నువ్వు ఎప్పుడు వదలవద్దు.
1: నెవర్ గివ్ అప్ దిస్ ప్రాక్టీస్.
0: వదలి తిరిగి కట్టుకోవద్దు.
1: And having given up, don't pick it up again.
0: తిరిగి కట్టుకొని తిరిగి మరి వదలొద్దు.
1: And then when once you pick it up, it will never
0: leave you. వదలటం కట్టుకోవటం ఇదేంటంటే ఇంకెప్పుడు దీనికి సార్థకం
1: చేయాలి. What is the fun of following it and giving it up, dropping later?
0: పట్టితేవా ఇంకా దాన్ని వదలొద్దు.
1: When once you have it,
0: ఏమైనా సరే,
1: let anything happen.
0: కానీ నేను అనుభవించేటువంటిది అది.
1: That's what's my experience.
0: అని ఆ యొక్క మధ్వాచార్యులు చెప్పారు.
1: దట్ వాజ్ ది టీచింగ్ ఆఫ్ మధ్వాచార్య.
0: హిందూ మాడిద ఏకాదశి పండుతుండేవు నలవత్తు దోసి. అయ్యా ఏకాశి ఏకాశి ఏకాశి అని బాగా మూడు దినాలు పస్తుంటారు. నాలుగో దినము 40 దోసలకు పిండి కలుపుకుంటారు. ఇదే నా ఏకాశి.
1: ఇన్ ద నేమ్ ఆఫ్ ఏకాదశి టు ఫాస్ట్ ఫర్ 3 డేస్ దే విల్ మేక్ ప్రిపరేషన్ ఫర్ 40 దోషస్.
0: కనుక మూడు దినములు ఉండినప్పటికీ తర్వాత నాలుగో దినము 40 దోసలు దీన్ని పట్టుతుంది.
1: బట్ దే ఫాస్ట్ ఫర్ 3 డేస్ ఆన్ ఫోర్త్ డే దే ఫిల్ ది బెల్లీ.
0: అది ఫోర్త్ డే చేర్చే దోశ కాదు.
1: ఇట్స్ నాట్ ది దోశ దట్ యు హావ్ టు టేక్.
0: అతని యొక్క ప్రేమను చేర్చాలి.
1: అండ్ యూ షుడ్ జస్ట్ అక్సెప్ట్ రిసీవ్ లవ్.
0: ఆ ప్రేమ మనకు ప్రవేశించినట్టు ఎట్టి ఆకలి కూడా ఉంటుండదు.
1: వెన్ వన్స్ యూఆర్ ఫిల్డ్ విత్ దిస్ లవ్ there will be no appetite.
0: ఆగలి దప్పును మర్చిపోవడం కోసమని ఈ విధమైనటువంటి ఆనందమైనటువంటి సోహం తత్వాన్ని చెప్పారు.
1: The సోహం తత్వ ఫాస్టింగ్ ఇస్ ప్రిస్క్రైబ్డ్ టు ఫర్గెట్ దిస్ అపెటైట్.
0: విశ్వామిత్రుడు తన యజ్ఞ సంరక్షణకై రామలక్ష్మణుని తీసుకుని పోతున్నారు.
1: విశ్వామిత్ర వాస్ టేకింగ్ అలాంగ్ విత్ హిమ్ రామలక్ష్మణ టు సేవ్ గాడ్ యజ్ఞ.
0: దశరథ మహారాజ కుమారుడు సరస్సు కుమారుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది సన్స్ ఆఫ్ దశరథ
0: ఆర్ సో టెండర్.
1: They never faced difficulty.
0: ఎలాంటి ఆహారములు కూడా భుజించిన వారు కాదు.
1: అండ్ దే నెవర్ హ్యాడ్ ఆల్ దిస్ ఫుడ్.
0: కనుక వీరందరినీ అరణ్యంలో తీసుకుని పోతే ఏమి పెడతాడో ఏమిటో అని దశరథుడు చాలా బాధపడుతున్నాడు.
1: దశరథ వాస్ ఫీలింగ్ సాడ్ బికాస్ వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ దట్ వుడ్ బి గివెన్ టు హిస్ చిల్డ్రన్.
0: జమునా తీరంలోకి పోయేటప్పటికి
1: వెన్ దే వర్ క్లోజ్ టు ది రివర్
0: రామ లక్ష్మణ రండి అన్నారు.
1: అండ్ విశ్వామిత్ర కాల్ రామ లక్ష్మణ టు కమ్ క్లోజ్ బై.
0: ఆనంద ఉదయంతో వెళ్ళారు.
1: అండ్ దే వర్ సో హ్యాపీ అబౌట్ ఇట్.
0: వాళ్లకు బల అబల రెండు మంత్రాలు బోధించాడు.
1: అండ్ హి టాట్ దెం టూ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ బల అబల.
0: రాములు అవతార పురుషుడు అని తెలిసి కూడాను వారికి మంత్రోపదేశం ఎందుకు చేయాలి అని చాలా మంది వాదిస్తూ వచ్చారు.
1: మెనీ పీపుల్ ఆర్గ్యూ హియర్ రామా ఇస్ గాడ్ దెన్ వేర్ ఇస్ ది నెసెసిటీ టు బి టాట్.
0: కానీ గాడ్ అయినప్పటికీ ఆహార విహారంలో ఉంటున్నాడు కదా దేహం.
1: బట్ దో హి ఇస్ గాడ్ హి హస్ గాట్ ఎ ఫార్మ్ ద ఫిజికల్ బాడీ.
0: కనుకనే ఆకలి కాకుండా ఉండే నిమిత్తమై ఒక మంత్రము.
1: To conquer appetite, one mantra.
0: నిద్ర రాకుండా ఉండే నిమిత్తమై ఒక మంత్రము.
1: In order to conquer sleep, another.
0: ఈ ఆహారం నిద్ర రెండు లేకపోతే ఎంత సాధనైనా చేయవచ్చును.
1: In order to sacrifice the food and drink, one has
0: ఎంత యుద్ధమైనా కూడా సాధించవచ్చును.
1: You can also be sleepless.
0: ఎంత రాక్షసులైనా జయించవచ్చును.
1: And you can win over any demon.
0: కనుకనే ఆ యమునా తీరముకు పోయినప్పుడు ఈ బల అబల మంత్రోపదేశం చేశాడు.
1: Along the river shore, these two forms of knowledge were
0: కొంత దూరం పోయిన తర్వాత లక్ష్మణుడు ప్రశ్నించాడు.
1: After some distance, స్వామి
0: ఎందుకు నాకు ఈ మంత్రోపదేశం చేయటము?
1: స్వామి, why did you teach these two?
0: నాయన, మీరు సుకుమార పుత్రులు.
1: You are so tender.
0: ఆకలి దీని జఠరాగ్ని.
1: And then you have appetite.
0: అంటే ఆకలి కాకుండా ఉండాలి.
1: In order to see that you will conquer hunger.
0: నువ్వు ఉంటే ఎక్కడ వస్తుందో ఈ పూతన.
1: Because the demon may come any moment.
0: నీవు నిద్రపోతూ ఉంటుంటే ఈ రాక్షసులు ఎక్కడ వస్తారో ఏమిటో.
1: When you are fast asleep, the demon may come.
0: కన్నులంతకును రాక్షసుపైనే పెట్టాలి.
1: So you should watch the situation.
0: నీ యొక్క భావమంతా కూడా ఆనందంతోనే నింపాలి.
1: You should always be vigilant blissful all the time.
0: బల అబల రెండు కూడా చేయటం ఇలా నిద్రాహారం రెండు లేకుండా పోయినాయి రామలక్ష్మణులకు.
1: సో బల అబల టాట్ టు యూ ఇన్ ఆర్డర్ టు సాక్రిఫైస్ ద ఫుడ్ అండ్ డ్రింక్.
0: కారణం నిమిత్తమే మానవులు మంత్రోపదేశం చేస్తుంటారు.
1: సో ది మంత్రాస్ ఆర్ టాట్ బై ది నోబుల్ సోల్స్ ఫర్ దిస్ పర్పస్.
0: మంత్రోపదేశం చేయటం నేను కృష్ణుడని తెలిసి రాముడని తెలిసి కూడా నాకెందుకు మంత్రోపదేశం చేశాడు అని వాదన వేయకూడదు.
1: అండ్ యూ షుడ్ నాట్ ఆర్గ్యూ వై మంత్రా బై టాట్ టు ఇన్కార్నేషన్.
0: నీకు కేవలం దేవుడిని కానీ ఇంకొక మనిషి అని కానీ మంత్రోపదేశం చేసింది కాదు ఇక్కడ.
1: అండ్ ఇట్స్ నాట్ సింప్లీ ఉపదేశ ద టీచింగ్ దట్ మ్యాటర్స్.
0: ఒక విధమైన సమయ సందర్భానుసారంగా ప్రవర్తించే నిమిత్తమే.
1: అండ్ ఇట్స్ ఓన్లీ ది వే హౌ టు కండక్ట్ వన్ సెల్ఫ్ అప్రోప్రియేట్ టు ద మూమెంట్ సిచ్యువేషన్.
0: కనుకనే ఉపనిషత్తుల యొక్క తత్వం కేవలం ఆత్మ మనసు వాక్కు ఈ మూడింటి యొక్క ఏకత్వమే ఉపనిషత్తుల యొక్క సారం.
1: ది క్వింటిసెన్స్ ఆఫ్ ఉపనిషత్ సెంటర్స్ అరౌండ్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్.
2: భజన బినా సుఖ శాంతి నహి
3: భజన బినా సుఖ శాంతి నహి
2: భజన బినా సుఖ శాంతి.

Thank you.

0: కార్యమొకటే.
1: వేర్ ఎవర్ యు ఆర్, బి ఇట్ అట్ హోమ్ ఆర్ ఎనీవేర్ ఎల్స్, ఇట్ ఈస్ ది మైండ్ విచ్ ఇస్ ది కాజ్ అండ్ విచ్ కన్ఫర్స్ లిబరేషన్. ఎ పర్సన్ హూ డస్ నాట్ హ్యావ్ మైండ్, వెదర్ హీ ఈస్ ఇన్ ద టెంపుల్ ఆర్ ఇన్ ద ఫారెస్ట్, ఇట్ ఈస్ ద సేమ్, ది రిజల్ట్ ఈస్ ద సేమ్.
0: విద్యార్థులారా,
1: డియర్ స్టూడెంట్స్,
0: విశ్వం దర్పణ దృశ్యమాన నగరే అని దక్షిణామూర్తి అన్నాడు. ఈ విశ్వమంతయు కూడాను మనస్సు అనే దర్పణమునందు ఒక పట్టణం వలె కనిపిస్తుండాలి.
1: దక్షిణామూర్తి హెస్ డిక్లర్డ్ దట్ దిస్ ఎంటైర్ యూనివర్స్ ఈజ్ సీన్ యాజ్ అ సిటీ త్రూ ది ఐ ఆఫ్ ఎ నీడిల్.
0: మానవుడు సాధించవలసినటువంటిది ధర్మ అర్థ కామ మోక్షములు కాదు.
1: వాట్ మ్యాన్ హ్యాస్ టు అచీవ్ అండ్ అకాంప్లిష్ ఆర్ నాట్ ది ఫోర్ గోల్స్ ఆఫ్ లైఫ్, ధర్మ అర్థ కామ అండ్ మోక్ష.
0: అంతఃకరణ నిర్మూలము, అంతఃకరణ పరిశుద్ధమే మానవుడికి ప్రధానమైన పురుషార్థము.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ గోల్ ఫర్ మ్యాన్ ఈస్ టు ఎలిమినేట్ హిజ్ అంతఃకరణ అండ్ టు ప్యూరిఫై ఇట్.
0: మనోమూలం ఇదం జగత్, జగత్ అంతయుడును మనసు చేతనే ఆధారపడి ఉంటుండాలి.
1: ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ డిపెండెంట్ అపాన్ ద మైండ్.
0: విశ్వమునందు జరుగు సుఖదుఖములు కాని, పాప పుణ్యములు కాని, సత్యాసత్యములు కాని, అన్యాయ అక్రమములు కాని, అన్నీ కూడాను మనసునందే జరుగుతున్నవి.
1: వెదర్ ఇట్ ఈస్ హ్యాపీనెస్ ఆర్ సారో, సిన్ ఆర్ వర్చ్యూ, ట్రూత్ ఆర్ అన్ట్రూత్, ఆల్ దీస్ థింగ్స్ టేక్ ప్లేస్ ఇన్సైడ్ ద మైండ్.
0: అన్నింటికి నీ మనసే కారణం.
1: ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఫోర్ మైండ్ ఈస్ ద కాజ్.
0: మనయేవ మనుష్యానాం కారణం బంధమోక్షయో, బంధమోక్షములకు కూడాను మనసే కారణం.
1: ఫర్ బాండేజ్ ఆర్ లిబరేషన్ మైండ్ ఈజ్ రెస్పాన్సిబుల్.
0: అయితే ఈ మనస్సు శుద్ధమైన అద్దం వంటిది.
1: బట్ దెన్ మైండ్ ఈజ్ లైక్ ఎ ప్యూర్ మిర్రర్.
0: కానీ మనస్సుకు స్వతసిద్ధమైనటువంటి యొక్క శక్తి లేదు.
1: బట్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఏ సెల్ఫ్ ల్యూమినస్ కెపాసిటీ.
0: ఈ మనస్సు ఇంద్రియములను ఆశ్రయించి ఉంటున్నది.
1: ఇట్ ఈజ్ టేకింగ్ షెల్టర్ విత్ అండర్ సెన్సెస్.
0: ఇది నేత్రముల ద్వారా చూస్తున్నది.
1: ఇట్ సీస్ త్రూ ద ఐస్.
0: తాను స్వతసిద్ధంగా చూడలేదు.
1: బట్ ఇట్ కెనాట్ సీ బై ఇట్ సెల్ఫ్.
0: కర్ణముల ద్వారా వింటున్నది.
1: ఇట్ కెన్ హియర్ ఓన్లీ త్రూ ఇయర్స్.
0: తాను స్వతసిద్ధంగా వినేటువంటి శక్తి లేదు.
1: బట్ బై ఇట్ సెల్ఫ్ ఇట్ కెనాట్ హియర్.
0: ఇదే విధముగానే అన్ని ఇంద్రియముల ద్వారాను ఈ మనస్సు కార్యములు సలుపుతున్నది.
1: ఇన్ దిస్ వే మైండ్ స్టార్ట్స్ ఫంక్షనింగ్ త్రూ ద సెన్సెస్.
0: కనుకనే ఇంద్రియములు చేసినటువంటి యొక్క దోషములన్నీ కూడాను మనస్సు అనే అద్దం పైన చిత్రింపబడుతున్నవి.
1: దట్ ఈస్ ది రీజన్ వై ఆల్ ది యాక్షన్స్ పర్ఫార్మ్ బై ది సెన్సెస్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద మిర్రర్ ఆఫ్ ద మైండ్.
0: ఈ యొక్క ఇంద్రియములు సంకల్ప వికల్పాత్మకమైనటువంటి తత్వంతో కూడి ఉంటున్నవి.
1: దీస్ సెన్సెస్ ఆర్ అసోసియేటెడ్ విత్ ది థాట్ ప్రాసెసెస్.
0: కనుక ఇందులో దోషం ఎవరిది? ఇంద్రియముదా లేక మనస్సుదా?
1: Whose fault is that then? Is it the senses or the fault of the mind?
0: కనుకని మనసునందు స్వతసిద్ధమైన దోషములు లేవు.
1: Mind does not have mistakes which it commits by itself.
0: ఇంద్రియముల యొక్క సహవాసం చేతనే మనసు మాలిన్యమవుతున్నది.
1: Only by the association with the senses, mind becomes dirty.
0: కనుకని సర్వశాస్త్రములు కూడాను మనసుకు మూడు దోషములున్నవని నిరూపించినవి.
1: All the scriptures therefore have established that there are three types of defects for the mind.
0: Mala, vichhepa, avaranamulani moodu.
1: Those three are mala, vichhepa and avarana.
0: Mala managa emiti?
1: What do you mean by mala?
0: Mana jeevitamulo

0: తెలిసియో తెలియకనో అనేక విధములైనటువంటి యొక్క దోషములు చేస్తున్నాం.
1: నోయింగ్ ఆర్ అన్నోయింగ్ వీఆర్ కమిటింగ్ ఎ నంబర్ ఆఫ్ మిస్టేక్స్ ఇన్ అవర్ లైఫ్.
0: కేవలం ఈ జన్మమునందే కాదు,
1: ఇట్ ఈస్ నాట్ మెయిర్లీ ఇన్ దిస్ బర్త్,
0: ప్రతి జన్మమునందు కూడాను అనేక తరముల నుండి కూడాను ఈ యొక్క దోషములు మనం ఆచరిస్తూనే వస్తున్నాం.
1: బర్త్ ఆఫ్టర్ బర్త్ ఇన్ మెనీ బర్త్స్ దీస్ మిస్టేక్స్ ఆర్ కమిటెడ్.
0: కనుక ఈ దోషముల యొక్క మాలిన్యము తరతరముల నుండి యుగ యుగముల నుండి కూడాను మార్పు చెందక చిత్తము పైన చిత్రింపబడుతూ వచ్చాయి.
1: ది డిఫెక్ట్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ బై ది మైండ్ ఆర్ ఇంప్రింటెడ్ ఆన్ ద చిత్త బర్త్ ఆఫ్టర్ బర్త్ అక్యుములేటింగ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్.
0: ఈ అద్దము పైన మాలిన్యం ఉండినప్పుడు మన యొక్క స్వరూపము ఏమాత్రం కూడా సుస్పష్టంగా గోచరము కాదు.
1: వెన్ ది డర్ట్ అండ్ డస్ట్ అక్యుములేట్స్ ఆన్ ద మిర్రర్ వీ కెనాట్ గెట్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ అవర్ ఇమేజ్ క్లియర్లీ ఇన్ ద మిర్రర్.
0: ఈ కారణము చేతనే మానవుడు తన స్వస్వరూపాన్ని తాను దర్శించుకోలేకపోతున్నాడు, గుర్తించుకోలేకపోతున్నాడు.
1: దట్ ఈస్ ది రీజన్ వై మ్యాన్ హ్యాస్ నాట్ బీన్ ఏబుల్ టు గెట్ ఎ వ్యూ ఆఫ్ హిజ్ రియల్ సెల్ఫ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద మిర్రర్.
0: ఈ మనస్సనే అద్దమునందు తన యొక్క నిజ స్వరూపాన్ని చూడలేకపోతున్నాడు.
1: హి హస్ నాట్ బీన్ ఏబుల్ టు సీ హిజ్ ట్రూ ఫార్మ్ ఇన్ ద మిర్రర్ ఆఫ్ మైండ్.
0: కనుక ఈ అద్దమునకు చేరినటువంటి మాలిన్యాన్ని శుద్ధపరచడానికి తగిన కృషి చేయాలి.
1: దేర్ ఫోర్ వీ హ్యావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు క్లీన్స్ దిస్ మిర్రర్ ఫ్రమ్ ద డస్ట్.
0: అయితే ఇది ఏ విధంగా చేయాలి?
1: హౌ కెన్ వీ డూ ఇట్?
0: దీనిని చేసేటువంటి ఉపాయం ఏమిటి?
1: వాట్ ఈస్ ది మెథడ్ ఆఫ్ డూయింగ్?
0: ఏ మార్గం అనుసరించిన ఇది పరిశుద్ధం కాగలదు?
1: వాట్ పాత్ షుడ్ బి ఫాలోడ్ టు ప్యూరిఫై దిస్ మైండ్?
0: ఇది మానవుని యొక్క ఆహార విహారముల చేత ఇది పరిశుద్ధము గావించుకోవచ్చు.
1: బై ప్రాపర్ ఫుడ్ అండ్ హ్యాబిట్స్ యూ కెన్ క్లీన్స్ అండ్ ప్యూరిఫై ద మైండ్.
0: పాస్ట్ ఈస్ పాస్ట్, గడిచిపోయేది గడిచిపోయినది.
1: పాస్ట్ ఈస్ పాస్ట్.
0: కానీ వర్తమానమునందైనా కూడా మన పవిత్రమైనటువంటి యొక్క మార్గమును అనుసరించి దీనిని పరిశుద్ధపరిచేటువంటి యొక్క ప్రయత్నం మనకు పూనుకోవాలి.
1: అట్లీస్ట్ ఇన్ ది ప్రజెంట్ వీ షుడ్ అండర్టేక్ సచ్ యాక్షన్స్ విచ్ విల్ హెల్ప్ అస్ టు క్లీన్స్ అండ్ ప్యూరిఫై ద మైండ్.
0: యువకులైనటువంటి విద్యార్థులు పరిశుద్ధమైన దోషరహితమైనటువంటి ఆహారమును భుజించాలి.
1: స్టూడెంట్స్ హూ ఆర్ యూత్ షుడ్ పార్టేక్ ప్యూర్ అండ్ ఫాల్ట్లెస్ ఫుడ్.
0: ఎటువంటి పరిస్థితులు ఎందైనా కూడాను మనము దోషముతో కూడినటువంటి ఆహారమును స్వీకరించరాదు.
1: అండర్ వాట్ ఎవర్ సర్కమ్స్టాన్సెస్ బి ఇట్ వీ షుడ్ నాట్ పార్టేక్ ఫాల్టీ అండ్ డిఫెక్టివ్ ఫుడ్.
0: బిచ్చం దేహార్థం, వస్త్రం శీతలార్థం. మనకు ఇచ్చినటువంటిది ఆహారము దేహరక్షణకై.
1: ఫుడ్ ఈస్ గివన్ ఫర్ ది ప్రొటెక్షన్ అండ్ సస్టెనెన్స్ ఆఫ్ బాడీ.
0: కానీ దేహమునకు కొన్ని అనారోగ్యములు కలిగించేటువంటి యొక్క ఆహారము ఇది సరి అయిన ఆహారం కాదు.
1: బట్ వీ షుడ్ నాట్ టేక్ సచ్ ఫుడ్ విచ్ కాజెస్ ఎయిల్మెంట్స్ ఫర్ ద బాడీ.
0: దీనినే భగవద్గీత యందు పాత్ర శుద్ధి, పాక శుద్ధి, పదార్థ శుద్ధి అత్యవసరమన్నారు.
1: ద సేమ్ థింగ్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ భగవద్గీత యాజ్ ది ప్యూరిటీ ఆఫ్ ది వెసల్, ప్యూరిటీ ఆఫ్ కుకింగ్ అండ్ ప్యూరిటీ ఆఫ్ ది కుక్.
0: ఈనాడు మనము భుజించేటువంటి యొక్క పదార్థములు ఏ విధంగా మనకు లభించినవి?
1: హౌ హ్యావ్ యూ బీన్ ఏబుల్ టు అక్వైర్ ద థింగ్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ కుకింగ్?
0: ఇది కేవలం అన్యాయార్జితమా లేక న్యాయార్జితమా అనేటువంటి విషయాన్ని మనం విచారించాలి.
1: హ్యావ్ యూ అక్వైర్డ్ దీస్ ఆబ్జెక్ట్స్ ఇన్ ది ప్రాపర్ వే ఆర్ ఇన్ ది ఇంప్రాపర్ వే?
0: ఈనాటి మానవుడు అనారోగ్యములకు కానీ అశాంతికి కానీ గురి కావడానికి మూల కారణము అన్యాయార్జితమైనటువంటి ఆహారమే మూల కారణం.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఫార్ ది ఎయిల్మెంట్స్ ఆఫ్ మ్యాన్ టుడే ఈస్ ది ఫుడ్ విచ్ హ్యాస్ అక్వైర్డ్ బై అన్ఫేర్ మీన్స్.
0: మనము సక్రమమైన ధర్మమైన న్యాయమైనటువంటి యొక్క రీతిలో మనము ఈ ఆహారాన్ని స్వీకరించటం లేదు, స్వీకరించటం లేదు.
1: వీఆర్ నాట్ అక్వైరింగ్ దీస్ ఫుడ్ ఆర్టికల్స్ బై ఫేర్ మీన్స్, ప్రాపర్ మీన్స్ ఇన్ ఏ జస్టిఫైడ్ వే.
0: తాత్కాలికమైనటువంటి లౌకికమైన భౌతికమైన తృప్తి నిమిత్తమై మనము విచారణ చేయక, విచక్షణ జ్ఞానమును మనం విచారణ చేయించ మనం అనేక పెడమార్గములు అనుసరించటం చేతనే ఈ అన్యాయార్జితమైన అటువంటి ఆహారమును మనం సేకరించుకుంటున్నాం.
1: వీఆర్ అక్వైరింగ్ దిస్ ఫుడ్ టెంప్టెడ్ బై ది టెంపరీ కంపెలింగ్ సర్కమ్స్టాన్సెస్ ఇన్ ఎ వర్ల్డ్లీ వే ఇన్ ఆర్డర్ టు గెట్ సమ్ బెనిఫిట్స్.
0: కనుక మొట్టమొదట ఈ మలశుద్ధ నిమిత్తమై పరిశుద్ధమైన ఆహారాన్ని మనం సేకరించాలి.
1: ఫర్ ది ప్యూరిటీ ఆఫ్ మైండ్ వీ షుడ్ పార్టేక్ ప్యూర్ ఫుడ్.
0: అయితే ఇది ఏది అన్యాయము ఏది న్యాయము అనేటువంటి విచక్షణ జ్ఞానము సామాన్యులకు ఇది చాలా తక్కువ.
1: ఆర్డినరీ పీపుల్ మే నాట్ హ్యావ్ దట్ పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ టు డిసైడ్ వాట్ ఈస్ ఫేర్ అండ్ వాట్ ఈస్ అన్ఫేర్.
0: పాత్ర శుద్ధిగా ఉన్నదో లేదో తెలియదు.
1: Whether the vessel is pure or impure.
0: పదార్థ శుద్ధి అంతకంటే మనకు తెలియదు.
1: అండ్ ది ఫుడ్ ఆర్టికల్స్ ది ప్యూరిటీ ఆఫ్ ఇట్
0: ఆర్ పాక శుద్ధి వంటవాణి యొక్క భావములు ఏ రీతిగా ఉన్నావో అది మనకు ఏమాత్రము తెలియదు.
1: అండ్ ది ప్రాసెస్ ఆఫ్ కుకింగ్ డిపెండ్స్ అపాన్ ది ఫీలింగ్స్ ఆఫ్ ది కుక్.
0: కనుక ఈ అన్నింటి యొక్క పరిశుద్ధత కోసం మనం ప్రయత్నం చేస్తుంటే మన ఉదరం క్షీణించిపోతుంది.
1: If we want to enquire into to find out the purity in all these three aspects,
0: kanukane aaharam shekarinchina tarvata bhagavat arpitamu aneetundi chesinappude idi parishuddham avutundi.
1: That is the reason why if you can offer food before you partake, the food gets purified.
0: Evariki varu bhagavantudu ekkada unnadu ani prashninchukunnappudu tana lo nunchi kuda nu oka pedda jawabu ostundadi.
1: When each person puts a question to himself as to where God is,
0: aham vaishyanaro bhutva praninam deham asritaha pranapana samayukta pachannanyam chaturvidam aham vaishyanaro bhutva. Nenu vaishyana roopam lopala nee yokka udaramunandundi nee bhujinchina aaharanni jinnimpa chestunnanu ani chakkani jawabu undi.
1: The reply that comes from within is, in the form of vaishyanara, I am in your stomach and I am responsible for digesting all the food partaken by you.
0: Aithe eppudu athanu jeeninpa chestunnadu?
1: When does he get that?
0: Manam bhujinchina tarvatane idini jeeninpa chestunnadu.
1: Only after we partake food he will be getting it digested.
0: Kanuka bhagavat arpitam gaakunda manam bhujinchatam cheta aneka malinyamu aneka doshamulu aneka paapamulu indlo praveshisthunnayi.
1: Without offering food to God when we partake it, we commit a number of mistakes, sins, and the result of
0: the brahmarpanam brahmagno brahmanahrutam brahmarpitam. ee brahmarpana bhavamto manam bhujinchatam cheta adi aaharamu kaadu adi prasadam avutundi.
1: Once you offer the food to Brahma, the Lord, it becomes prasada. It is no longer food, it is
0: kanuka andulo undinatundi doshamulu anni kudunu pariharam avutayi.
1: All the defects are removed.
0: Tatvara mana yokka manasuku antukunnatundi malinyamu kramakramina kontha parishuddham kagalu.
1: By this method the impurities on the mirror of our mind can be slowly removed.
0: Tri manasaneetundi addamu parishuddhanga marutundi.
1: Then only the mirror can become pure.
0: Aithe idi okka dinamuto okka nalato okka paryayamuto ఇది పరిశుద్ధమయ్యేటువంటిది కాదు.
1: బట్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు ప్యూరిఫై దట్ ఇన్ ఎ డే.

0: తరం అభ్యాసం చెయ్యాలి. ప్రతి మానవుడు, పుట్టిన ప్రతి మానవుడు కూడాను వాకింగ్, టాకింగ్, రీడింగ్, రైటింగ్, ఈటింగ్ అన్ని కూడాను అభ్యాసముల చేతనే మనము దీన్ని పొందగలుగుతున్నాము.
1: ఎవరీ హ్యూమన్ బీయింగ్ డెవలప్స్ మెనీ థింగ్స్ త్రూ ప్రాక్టీస్. Whether it is eating, reading, writing, all these come on account of practice. Therefore, practice is essential even for this purpose.
0: Anaganaga raga matise illu chundu tinaga tinaga vepa tiyanundu sanaraapidi cheta sagamayi povunu aapaina variyuchu antyamugalu oka vajramunagaina kudanu vela kavalanukunte aneka rakamulainatundi kotalu koyyali.
1: If a diamond should get an extra value, there is need for putting it to many cuts.
0: Bangaru kudanu parishuddhamaina aparandiga undalanukunte aneka paryayalu deeni kaanchi parishuddham gaavinchali.
1: If you want to increase the value of gold, you'll have to purify it by putting it in the crucible.
0: Adhe vidhamgane mana yokka manavattam anetundi yokka manasika tattvanni deeni kudanu samskarimpa chesukovali.
1: In the same way, there is need for purifying our own mind.
0: Ee vidhanga cheyatam cheta మనస్సును కంటినటువంటి మాలిన్యము కొంతవరకు తీరగలదు.
1: బై దిస్ ప్రాపర్ మెథడ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు రిమూవ్ ది డర్ట్ విచ్ హెస్ అక్యుములేటెడ్ ఓవర్.
0: రెండవది విక్షేపము.
1: ద సెకండ్ వన్ ఈస్ విక్షేప.
0: ఇది కూడాను అద్దం వంటిదే మనస్సు.
1: మైండ్ ఈజ్ లైక్ ఎ మిరర్.
0: కానీ అద్దమును మనం కదిలిస్తూ ఉండినంత వరకు కూడాను మన ప్రతిబింబం కూడా అందులో కదులుతూనే ఉంటుంది.
1: When the mirror is moving constantly, the reflection in the mirror also keeps moving.
0: Kanuka ee manasu anetundi nirantaramu chanchalanga atu itu kadaladam chetane indulo undinatundi pratibimbam kudanu chanchalangane roopondutu undali.
1: When your mind becomes wavering, fickle and moving, naturally the image inside also will be moving.
0: Kanukane arjunu cheppa chanchalam ee manakrishna pramadi balavadrudam. ఈ చంచలమైనటువంటి మనస్సుతో నేను జీవించలేకపోతున్నాను, ఇది ప్రమాదమైనటువంటిదిగా ఉంటుండాలి, చాలా బలవత్తరమైనటువంటిదిగా ఉంటుండాలి అని ప్రార్థించాడు.
1: అర్జున ప్రేయర్ టు కృష్ణ, ఐ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు మేనేజ్ మై మైండ్, ఇట్ ఈస్ ఫికల్ వేవరింగ్, ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్ అండ్ ఇట్ ఈస్ ఫర్మ్.
0: ఈ చంచలత్వమును స్థిరత్వంగా గావించడానికి ఏది ఉపాయం?
1: హౌ కెన్ యు మేక్ దిస్ అన్స్టడీ మైండ్ ఇన్ టు ఎ స్టడీ వన్?
0: దీనిని ధ్యానమని, ప్రార్థనని, చింతనని, ఈ విధమైనటువంటి యొక్క నవవిధ మార్గములు యందు దీనిని క్రమక్రమేణ స్థిరపరచుకోవచ్చును.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు స్టడీ మైండ్ త్రూ మెడిటేషన్, త్రూ ప్రేయర్ అండ్ త్రూ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అండ్

0: ఈ నవవిధ మార్గముల యందు మానవుడు పవిత్రమైన యొక్క హృదయంతో ప్రార్థనలు సలిపినప్పుడు ఈ చంచలత్వము క్రమక్రమేణ ఒక స్థితికి రాగలదు.
1: When man from the core of his heart starts praying and following the 9 types of devotion, starting from listening to Atma Nivedanam, surrender, it would be possible to steady the mind.
0: యువకులు యందు మాలిన్యమైనటువంటి యొక్క మనసును మరింత మాలిన్యమైనటువంటి దాంతోనే అభివృద్ధి పరుస్తున్నారు.
1: బట్ టుడేస్ యూత్ ఈజ్ మేకింగ్ ది మైండ్ ఫర్దర్ డర్టీ వెన్ దర్ ఈస్ ఆల్రెడీ డర్ట్ అక్యూములేటెడ్ అన్ ఇట్.
0: బురదతో కూడినటువంటి యొక్క వస్తువును తిరిగి బురదతోనే గడిగినప్పుడు అది బురద పోతుందా?
1: వెన్ ఏ మార్షి పీస్ విచ్ హెస్ కలెక్టెడ్ మార్షి డర్ట్ అన్ ఇట్, if you go on mixing with that,
0: yuragato kudinatvanti yokka vastuvunu parishuddhamainatvanti jalamto kadagali.
1: If any piece is associated with marshi
0: kani yati yukuru yendu atti parijnanamainatvanti shunyamayindi.
1: But unfortunately today's youth do not have that
0: yati vidya vidhanamunandu sariyainatvanti viveka vijnanamulu lekunda pothunnayi.
1: Today's education is bereft of discrimination and
0: కనుకనే స్వార్థ సప్రయోజనమైనటువంటి యొక్క తత్వాలు అభివృద్ధి అయిపోతున్నాయి.
1: సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ సెంటర్నెస్ ఆర్ గ్రోయింగ్.
0: లౌకిక భౌతికమైనటువంటి భోగ భాగ్యముల నిమిత్తమై ఈనాడు విద్యార్థి ప్రాకులాడుతున్నాడు.
1: టుడేస్ స్టూడెంట్ ఈజ్ ఆస్పైరింగ్ ఫార్ వర్ల్డ్లీ అండ్ ఫిజికల్ కంఫర్ట్.
0: విద్యార్థులు భవిష్యత్తుకు తగినటువంటి యొక్క అధ్యక్షులు.
1: Students will have to preside over
0: భావి భారతోద్ధారకులైనటువంటి విద్యార్థుల యొక్క హృదయములు మాలిన్యంగా ఉండినప్పుడు భారతదేశం పరిపాలన కూడా మాలిన్యంగానే రూపొందుతుంది.
1: ది హార్ట్స్ ఆఫ్ స్టూడెంట్స్ హు ఆర్ గోయింగ్ టు బి ది ఫ్యూచర్ సిటిజన్స్ ఆర్ ఫిల్డ్ విత్ డార్క్. దేర్ ఇస్ నో ఫ్యూచర్ అండ్ హోప్.
0: విద్యార్థులారా, మీ విద్య విద్య విద్య అనేటువంటిది కేవలం పొట్టకూటి కోసం నేర్చేటువంటి విద్యలు కాదు.
1: డియర్ స్టూడెంట్స్, వెన్ యు సే ఎడ్యుకేషన్ యూ షుడ్ నాట్ బి ఫర్ ఈకింగ్ అవుట్ ఎ మియర్ లైవ్లీహుడ్.
0: విద్య అనగా కేవలము జీవిత పరమావధి నిమిత్తమై ఏర్పడినటువంటిది విద్య.
1: ఎడ్యుకేషన్ ఇస్ మెంట్ టు షో ద వెరీ గోల్ ఆఫ్ లైఫ్.
0: జీవనోపాధి నిమిత్తమై ఏర్పడినటువంటిది కాదనే సత్యాన్ని మొట్టమొదటి గుర్తించాలి విద్యార్థులు.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ స్టూడెంట్ షుడ్ రికగ్నైజ్ దట్ ఎడ్యుకేషన్ ఇస్ నాట్
0: జీవించడానికి మనిషిగా పుట్టనక్కర్లేదు.
1: ఫార్ ఈకింగ్ ఎ లివింగ్ వన్ నీడ్ నాట్ బి బోర్న్.
0: పశుపక్షి మృగాదులు కూడా జీవిస్తూనే ఉంటున్నాయి.
1: Animals, birds and beasts are also living a life.
0: ఇటువంటి జీవించడానికి ఉపయోగపడేటువంటి విద్యను మనం అభ్యసించడం చేత కేవలం మనం కూడా పశువుతో సమానం అవుతాం.
1: ఇఫ్ వీ ఎర్న్ ఎడ్యుకేషన్ ఓన్లీ ఫర్ ఈకింగ్ ఎ లైవ్లీహుడ్ వీఆర్ నో బెటర్ దాన్ అనిమల్స్.
0: జీవితం ఆదర్శవంతమైన జీవితంగా రూపొందాలి.
1: స్టూడెంట్స్ లైఫ్ షుడ్ బికమ్ ఎ మోడల్ అండ్ ఐడియల్ అండ్ అన్ ఎగ్జాంపుల్.
0: కనుక చంచలత్వం అనేటువంటి యొక్క ఈ మానసిక తత్వాన్ని క్రమక్రమేణ స్థిరపరచడానికి తగిన కృషి చేయాలి.
1: యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ to steady your mind and remove the unsteadiness.
0: ఏకాగ్రత,
1: that is concentration.
0: ఈ యొక్క ఏకాగ్రత మనకు లభించాలంటే దీనికి చేయవలసినటువంటి పని ఏమిటి?
1: If you should develop concentration, what is it that you will have to do?
0: మనము bend the body, mend the senses and the mind. This is the process of attaining in mentality.
1: Bend the body, mend the senses and end the mind is the process.
0: Kanuka manamu dehamunu vanchi shraminchi kartavya karmalu aacharinchali.
1: Bend the body and undertake physical task, physical work.
0: Mend the senses, manamu mana yokka indriyamulanu sariyainatundi sthitilo pettukodaniki taginatundi yokka balamunu manam sampadinchali.
1: We should gather sufficient strength to keep our senses under control.
0: ఇంకా మన మనస్సును సరైన అదుపులో ఉంచుకోవాలి.
1: వీ హ్యావ్ టు కీప్ అవర్ మైండ్ అండర్ కంట్రోల్.
0: ఈ మనస్సు, ఈ దేహము, ఈ ఇంద్రియములు మన యొక్క స్వాధీనమును ఉంచుకున్నప్పుడే మనం మాస్టర్ అవుతాం, లేకపోతే మనం స్లేవ్స్ అవుతాం.
1: ఓన్లీ వెన్ వీ కీప్ అవర్ మైండ్ అవర్ బాడీ అండ్ అవర్ సెన్సెస్ అండ్ అవర్ కంట్రోల్ వీ కెన్ బి కాల్డ్ మాస్టర్స్. Otherwise, we are only slaves.
0: కనుకనే విద్యార్థులను మాస్టర్ మాస్టర్ మాస్టర్ అంటారు.
1: దట్ ఈస్ వై
0: మాస్టర్ అనగా ఈ ఇంద్రియములను వశము తీసుకున్నటువంటి వాడే మాస్టర్.
1: ఓన్లీ దట్ పర్సన్ హూ కంట్రోల్స్ ది సెన్సెస్ కెన్ బి కాల్డ్ ఎ మాస్టర్.
0: ఈ మాస్టర్ స్థాయి కొంతవరకు మితిమీరిపోయిన తర్వాత అతను కేవలము మాస్టర్ అవుతాడు.
1: ఇఫ్ దిస్ స్టేజ్ ఆఫ్ మాస్టర్ ఎక్సీడ్స్ లిమిట్స్ హీ గెట్స్ ది స్టేజ్ ఆఫ్
0: తర్వాత అతను మిస్టర్ అవుతాడు.
1: దెన్ హీ బికమ్స్ మిస్టర్.
0: కనుక మీరు ఇప్పుడు మాస్టర్ స్థితిలో ఉంటున్నారు.
1: You are in the stage of master now.
0: పేరు మాస్టర్ గా పెట్టుకుని స్లేవ్స్ గా మనం జీవిస్తే ఈ యొక్క మన యొక్క జీవితానికి ఒక కళంకం కాదా?
1: If you have got the name master and behave like a slave, is it not
0: విద్యార్థులు కేవలము ఇంద్రియములకు లోబడి ఇంద్రియార్థమై మనం పెడమార్గం పట్టకూడదు.
1: Students becoming slaves of senses, we should not go on the wrong path.
0: విద్యను అర్థించాలి.
1: You should earn and learn education.
0: ఇతర చింతలపైన ఏ మాత్రం కూడా మన మనసును ప్రవేశపెట్టకూడదు.
1: Should not divert your mind on
0: అనౌలిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక రాజకీయం యందు మనం ఏ మాత్రం కూడా ప్రవేశించకూడదు.
1: We should not divert our mind on the worldly, physical, political and such other things.
0: అప్పుడే నీవు విద్యార్థి అవుతావు.
1: Then only you can be called a student.
0: లేకపోతే నీవు విషయార్థి అవుతావు.
1: Otherwise you are seeking విషయాస్.
0: మనసును సరి అయిన స్థితిలో నుంచుకున్నప్పుడే నీవు స్టూడెంట్. దీనిని వివిధమైన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడు యు ఆర్ స్టూపిడ్.
1: యు ఆర్ స్టూడెంట్ ఓన్లీ వెన్ యూ పుట్ యువర్ మైండ్ ఇన్ ద ప్రాపర్ పాత్. అదర్వైజ్ యు ఆర్ స్టూపిడ్.
0: ప్రియమైన విద్యార్థులారా, మీరు స్టూడెంట్స్ గా రూపొందాలి.
1: డియర్ స్టూడెంట్స్, ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్ ఇంటూ రియల్ స్టూడెంట్.
0: ఈ విధమైన సార్థక నామాన్ని మనం అందుకోవడానికి మనము ఈ చిత్తశుద్ధిని ఏర్పరచుకోవాలి.
1: టు గెట్ సచ్ ఎ శాంక్టిఫైడ్ లైఫ్, there is a need for purity of mind.
0: Sthiratvanni yerparchukovali.
1: Steady your mind.
0: Ee sthiratvamainatundi marganiki oka aadhyatmikame sariyainatundi aadharam.
1: It is the spirituality alone which can provide that kind of steadiness.
0: Lokamulo ento mandi vidyarthulu unnaru, vidyavantulu untunnaru, vidyadhikarulu untunnaru.
1: There are innumerable numbers of students, teachers and patrons of education.
0: Kani enduku ee naadu ee deshamanta inni vidhamainatundi ashantito kungipo kooripothuntundali?
1: What is the reason for the type of strife that you come across in the country today?
0: Kevalam artificial vidyaga manam andukuntunnam.
1: Education has become rather artificial.
0: Kani heart varaku povatam ledu.
1: It is not going right up to the heart.
0: Heart is inside, art is outside. Bahya drushtiyande manamu jeevithanni prasarimpajestunnamu. అంతర్ దృష్టిని మనం ఏమాత్రం కూడా అభివృద్ధి పరచుకోవటం లేదు.
1: వీఆర్ నాట్ డెవలపింగ్ ఇన్నర్ విజన్ అట్ ఆల్. వీఆర్ సాటిస్ఫైడ్ బై మియర్లీ ఎక్స్టర్నల్ సైట్ అండ్ విజన్.
0: కనుక ఈనాటి విద్యా విధానం అంతా కూడా కేవలం స్వార్థ స్వప్రయోజన నిమిత్తమై ఉపయోగపరుచుకుంటున్నారు.
1: టుడే స్టూడెంట్స్ ఆర్ యూజింగ్ ఎవ్రీథింగ్ టు మీట్ దేర్ ఓన్ సెల్ఫిష్.
0: అన్యాయమా, అక్రమమా, అనాచారమా, అసత్యమా అనేటువంటి విషయాన్ని ఏమాత్రము విచారించక పెద్ద మార్గములు పట్టి ఏదో ఒక మార్గంలో ధనము సంపాదించి అధికారులను అయిపోయి మనం గొప్ప ఒక ధనవంతులుగా రూపొందాలని ఆశిస్తున్నాం.
1: టుడే స్టూడెంట్స్ ఆర్ ఆస్పైరింగ్ టు బికమ్ రిచ్ అండ్ ఆక్యుపై పొజిషన్స్ ఆఫ్ పవర్, వెదర్ ఇట్ ఇస్ బై ఫేర్ మీన్స్ ఆర్ అన్ఫేర్ మీన్స్.
0: అనేక మంది విద్యార్థులు కూడా విదేశానికి పోవడానికి కూడా ఇదే మూల కారణం.
1: This is the reason why most of the students are aspiring to go abroad.
0: Dhanamu, dhanamu, dhanamu. Emiti ee dhanamu? Nijamaina dhanamu mani emiti? Gunamae nijamaina dhanamu.
1: When you say money, money, money and say so much of emphasis on money, what is that money without character and quality?
0: Kanuku manaku gunamulainatundi dhanaanni manam poshinchukovali.
1: We should earn the wealth of character and good qualities.
0: Manam putti periginatundi oka desham yokka vishwasanni manam balapachukovali.
1: We should develop faith in our own country where we are born.
0: Idinadu matradesamu.
1: This is my motherland.
0: Idinamani priya matrubhasha.
1: This is my mother tongue.
0: Idinam atamantu yedagotti nuduvaneerini betikini pinugokkondu vasudan kalada. Mana deshabhimaname lekapothe manam inka paradesam yokka vicharana enduku cheyali?
1: If we don't have love for our own nation and love for another country,
0: kanna tallini emachinatundi vyakti pina tallini matram varagunda untada?
1: A person who forgets his own mother, would he not forget his stepmother?
0: Kevalam dhana nimittamai manam ee vidhanga beggars ga tayaru kaakoddu.
1: For the sake of earning money, we should never convert ourselves into beggars.
0: Neevu beg cheyalanukunte nee swadeshamlo cheyi.
1: If you really want to beg, beg in your own country.
0: Kaani videshalu poyi neevu kevalam vichchapatram nettukoni dhanamunu sampadinchi bratikey danikante chaavu meedu.
1: Why do you go to foreign countries and beg? It is better to die rather than do that.
0: కనుక మనం స్వదేశ సేవను, స్వదేశ విశ్వాసాన్ని, స్వదేశ దీన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: లెట్ అస్ సర్వ్ అవర్ కంట్రీ, లెట్ అస్ హ్యావ్ ఫెయిత్ ఇన్ అవర్ కంట్రీ.
0: అలాంటి డిటర్మినేషన్ మనం పూనాలి.
1: హూ షుడ్ హ్యావ్ సర్ దట్ డిటర్మినేషన్?
0: భారతదేశం నందు పుట్టి ఇది నా ప్రియ భాతృభాష అని చెప్పుకుంటూ జననీ జన్మభూమస్య స్వర్గాధిపతి గరియేసి మన జన్మభూమిపై నీ విశ్వాసం లేకపోతే ఇంక ఎందుకోసం మనం జన్మనిస్తాడు?
1: డియర్ స్టూడెంట్స్, ఆఫ్టర్ బీయింగ్ బోర్న్ ఇన్ భారత్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ లవ్ ఫర్ భారత్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ పేట్రియాటిజం, వై షుడ్ వి బి బోర్న్ అట్ ఆల్?
0: కనుక మన దేశమునందే ఉండి మన దేశ సేవ చేసి దేశ ప్రజలను సరైన స్థితిలో తీర్చిదిద్దడానికి తగిన కంకణం కట్టుకోవాలి.
1: వీ షుడ్ టేక్ ఎ వౌ టు రిమైన్ ఇన్ అవర్ కంట్రీ, సర్వ్ అవర్ కంట్రీ.
0: ఏదైనా ఇంజనీర్ పాస్ అయినాడు, లేక ఒక మెడికల్ పాస్ అయినాడు, ఏదో ఒక డాక్టర్ పాస్ అయినాడు, తక్షణమే ఫారిన్ కంట్రీకి పోవడానికి అంత పాస్పోర్ట్ పాస్పోర్ట్ పాస్పోర్ట్.
1: ద మూమెంట్
0: ఏమిటి ఈ యొక్క వీక్నెస్?
1: ద మూమెంట్ ఏ పర్సన్ గెట్స్ ఏ ఎంబీబీఎస్ ఆర్ ఎనీ డిగ్రీ, ఇమ్మీడియట్లీ వాంట్స్ టు ట్రై ఫర్ ఎ పాస్పోర్ట్ టు గో అబ్రాడ్. ఇక్కడ
0: నువ్వు బిగ్గర్స్ కాదు, బెగ్గర్స్.
1: దీస్ ఆర్ ఆల్ నాట్ బిగ్ పీపుల్, బిగ్గర్స్.
0: నీ తల్లిదండ్రుల సేవ నీవు చేయి.
1: సర్వ్ యువర్ పేరెంట్స్.
0: నీ కన్న భూమి యొక్క సేవ చేయి.
1: సర్వ్ యువర్ మదర్ కంట్రీ.
0: నీ యొక్క దేశ ప్రజలను నీవు సరైన రీతిలో ఆదుకో.
1: సర్వ్ యు ది సిటిజన్స్ ఆఫ్ యువర్ ఓన్ మదర్ ల్యాండ్.
0: నీ స్వార్థము స్వప్రయోజన నిమిత్తమే నీ శక్తి సామర్థ్యములు ఉపయోగపెట్టుకోవద్దు.
1: డూ నాట్ యూజ్ ఆల్ యువర్ కెపాసిటీస్ అండ్ కేపబిలిటీస్ ఫర్ ది సేక్ ఆఫ్ యువర్ ఓన్ సెల్ఫిష్నెస్.
0: కనుక ఇట్టి పవిత్రమైన భావాన్ని మనం అభివృద్ధి పరచుకున్నప్పుడే మన యొక్క చిత్తము స్థిరత్వానికి వస్తుంది.
1: ఓన్లీ వెన్ వీ డెవలప్ సచ్ సేక్రెడ్ ఫీలింగ్స్ అండ్ థాట్స్ అవర్ మైండ్ కెన్ బి
0: గడియారం పెండుల మాదిరి అటు ఇటు ఆడుతుంటాయి.
1: అదర్వైజ్ అవర్ మైండ్ విల్ బి కాన్స్టెంట్లీ అన్స్టడీ అండ్ వేవరింగ్.
0: కనుక స్థిరత్వం కావాలనుకుంటుంటే ఒక విధమైనటువంటి మొట్టమొదటి మాస్టర్ ప్లాన్ వేసుకోవాలి.
1: ఇఫ్ యూ రియలీ వాంట్ టు డెవలప్ స్టడీనెస్ ఆఫ్ ద మైండ్, యూ మస్ట్ ఫస్ట్ నా భవిష్యత్తు
0: ఏమి చెయ్యాలి, ఎలాంటి మార్గంలో నేను నడుచుకోవాలి, ఏ విధమైన మానవత్వాన్ని నేను అభివృద్ధి పరచుకోవాలి అనేటువంటి విషయాన్ని విచారణ చేయాలి.
1: వాట్ షుడ్ బి మై ఫ్యూచర్? హౌ కెన్ ఐ డెవలప్ ద టైప్ ఆఫ్ హ్యూమానిటీ అండ్ హ్యూమన్ ఫీలింగ్స్ దట్ ఐ షుడ్ హ్యావ్? యూ మస్ట్ థింక్ ఆన్ దీస్ లైన్స్.
0: నా తల్లిదండ్రులు నా నిమిత్తం ఎన్ని శ్రమలు పడుతున్నారు.
1: హౌ మచ్ ఆఫ్ ట్రబుల్ మై పేరెంట్స్ ఆర్ టేకింగ్ ఫర్ మై సేక్.
0: కనుక వారి యొక్క సర్వము వారిదే నా యొక్క జీవితము.
1: మై ఎంటైర్ లైఫ్ ఇస్ ది గిఫ్ట్ ఆఫ్ మై పేరెంట్స్.
0: ఒక్కటి మాత్రం మీరు మరవకూడదు
1: స్టూడెంట్స్, యు షుడ్ నెవర్ ఫర్గెట్ వన్ థింగ్.
0: మీ ఫుడ్, మీ హెడ్, మీ బ్లడ్, మీ దుడ్డు అంతా పేరెంట్స్ గిఫ్టే.
1: యువర్ ఫుడ్, యువర్ బ్లడ్ అండ్ యువర్ మనీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ యువర్ పేరెంట్స్.
0: మొట్టమొదట పేరెంట్స్ గ్రాట్యుటీస్ చేయాలి.
1: దేర్ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్
0: వారిని ప్రసన్నులు చేయడానికి యొక్క మీ చదువులు ఎందుకోసం?
1: What is the use of your education if you do not have gratitude for your parents?
0: Kanna talidarulane santripti parchaleinatundi yokka mee yokka chaduvu endukosam?
1: If you cannot satisfy your own parents, what is the use of your education?
0: Vruddulainatundi talidarulanu visarjinchi paradeshamunaku poyi neevu fashion ga tirugutuntunte nee yokka paapam palavaga inda taggipovatam etta avutundi?
1: Giving up old parents in the old age, going abroad and they're enjoying all the physical comforts,
0: vruddulaina talidarulanu daggara untundi meer pratyekanga chuchukovali.
1: When your parents become old, it is your responsibility to serve them.
0: Kartavyamu,
1: it is your duty.
0: Kartavyam yoga muchyati, adhe nijamainatundi yogam.
1: That itself is real yoga.
0: Ee vidhamainatundi yokka pavitramaina bhavanni manam abhruthi parichukunnappude మన యొక్క చిత్తము స్థిరత్వంగా మారుతుంది.
1: ఓన్లీ వెన్ యూ డెవలప్ సచ్ సేక్రెడ్ ఫీలింగ్స్ అండ్ థాట్స్ ఇన్ యూ,
0: దీనికి ప్రత్యేకమైన కసరత్తులు చేయనక్కర్లేదు.
1: యువర్ హార్ట్ బికమ్స్ స్టడీ, నో నీడ్ ఫర్ ఎనీ అదర్
0: సులభమైన మార్గము లోపలే ఉంటున్నాయి మన వేదాంతమునందు.
1: ఇన్ అవర్ ఫిలాసఫీ ఎవ్రీథింగ్ ఇస్ సింపుల్ అండ్ ఈజీ.
0: ఈ విధమైనటువంటి మార్గంలో పోయినప్పుడే మానవుడు మానవుడిగా కాకుండా మానవుడు మాధవునిగా కూడా మారగలడు.
1: వెన్ హీ ఫాలోస్ దిస్ పర్టికులర్ పాత్, మ్యాన్ నాట్ మెయిన్లీ రిమైన్స్ ఎ మ్యాన్, హీ కెన్ అటైన్ ది స్టేజ్ ఆఫ్ మాధవ.
0: మాధవుడిగా మారటం అటువంటిది, మానవుడు మానవుడిగా కూడా మారటం లేదు, మానవుడు దానవుడిగా మారుతున్నాడు.
1: లెట్ అలోన్ మానవ బికమింగ్ మాధవ, బట్ హీఈస్ నాట్ ఈవెన్ రిమైనింగ్ మ్యాన్ యాజ్ మ్యాన్, హీఈస్ బికమింగ్ ఎ డెమన్.
0: కనుక పవిత్రమైన భావముల చేత, పవిత్రమైన సాధనల చేత, పవిత్రమైన చింతల చేత మన యొక్క చంచలత్వాన్ని స్థిరత్వంగా మార్చుకోవచ్చు.
1: బై సేక్రెడ్ ఫీలింగ్స్, సేక్రెడ్ థాట్స్ అండ్ సేక్రెడ్ ఐడియాస్ వీ కెన్ స్టడీ.
0: ప్రతి ఒక్కటి కూడా జీవితంలో అన్ని కదిలిపోయే మేఘములే, పాసింగ్ క్లౌడ్స్.
1: ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ ఈజ్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఒక్కటైనా స్థిరమైనటువంటిది లేదు.
1: నథింగ్ ఈజ్ పర్మనెంట్.
0: పుట్టిన బిడ్డ చైల్డ్ అనుకుంటాం, 10 సంవత్సరాలకు బాయ్ అయిపోతున్నాడు, మరి 30 సంవత్సరాలకు మ్యాన్ అవుతున్నాడు, 75 ఇయర్స్ గ్రాండ్ ఫాదర్ అవుతున్నాడు. చైల్డ్ బాయ్ మ్యాన్ గ్రాండ్ ఫాదర్ ఒక్కడైనప్పటికీ కాల పరిస్థితి చేత, కాల ప్రభావం చేత ఎన్ని మార్పులు చెందినాయి.
1: అట్ బర్త్ వీ కాల్ ఎ చైల్డ్, ఆఫ్టర్ 10 ఇయర్స్ ఎ బాయ్, అవుట్వర్డ్స్ ఎ యూత్ అండ్ ఓల్డ్ మ్యాన్. But all these things are relating to the changes in the body.
0: Anni maarpu chendetvantivi.
1: Everything undergoes change.
0: Prathi okati maarpu ani anukunte dani valli vicharame em maatram avasaram undadu.
1: Once you realize that everything changes, there is no need for worry.
0: Depression is an interval between two pains. Rendu baadhala madhyalone oka sukham chestundi manaku.
1: Pleasure is found only between two pains.
0: Dinine vedantam na sukhar labhyate sukham annindi. సుఖం చేత మనకు సుఖం చిక్కదు, కష్టం చేతనే సుఖం లభిస్తుంది.
1: యు కెన్ నెవర్ ఆబ్టైన్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ హ్యాపీనెస్, ఓన్లీ త్రూ డిఫికల్టీ.
0: నీవు 24 అవర్స్ కూడా ఎయిర్ కండిషన్ రూమ్ లో కూర్చుంటే ఎయిర్ కండిషన్ విలువ కూడా నీకు తెలియదు.
1: ఇఫ్ యూ స్టే ఇన్ ఎన్ ఎయిర్ కండిషన్ రూమ్ కంటిన్యూస్లీ ఫర్ 24 అవర్స్ యూ డూ నాట్ నో.
0: 2 గంటలు ఎండలో చుట్టూ తిరిగి నీవు ఎయిర్ కండిషన్ రూమ్ లో ప్రవేశించినప్పుడు అప్పుడు దాని విలువ మనకు తెలుస్తుంది.
1: Walk in the hot sun for 2 hours and enter into the air conditioned room, you will appreciate.
0: Kashtame padakunda sukham yokka viluvu manaku artham kaadu.
1: Without undergoing difficulties, you will not really appreciate the value of joy.
0: Karmanyeva adhikarasti, karmane mana yokka adhikaramu.
1: We have got every right for action.
0: Karmanu cheyali,
1: we should perform.
0: Kayamu vanchali,
1: we should bend our
0: hృదయాన్ని పవిత్రము గావించుకోవాలి.
1: ప్యూరిఫై యువర్ హార్ట్.
0: కేవలం సోంబేరి పోతులు మాదిరి తిని కూర్చోవటము ఇది మానవుని యొక్క కర్తవ్యం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ ఆన్ ద పార్ట్ ఆఫ్ మ్యాన్ టు సింప్లీ ఈట్ అండ్ కీప్ క్వైట్ బై బీయింగ్ లేజీ.
0: లేజినెస్ ఈస్ రస్ట్ అండ్ డస్ట్ అన్నారు.
1: ఇట్ ఈస్ సెట్ దట్ లేజినెస్ ఈస్ డస్ట్ అండ్ రస్ట్.
0: రియలైజేషన్ ఈస్ ది బెస్ట్ అండ్ రెస్ట్.
1: రియలైజేషన్
0: కనుక మనం రియలైజ్ చేయాలి, నేను ఎవరు, నేను ఎవరు, నేను ఎవరు, నేను మనిషినా పశువునా అనేటువంటి విషయాన్ని చక్కగా విచారణ చేయాలి.
1: హూ షుడ్ ఎన్క్వైర్ అస్ హూ వీఆర్, వెదర్ వీఆర్ మ్యాన్.
0: అదే మన యొక్క రిలిజన్. రిలిజన్ అనగా రియలైజ్ ఈజ్ రిలిజన్. మనం రియలైజ్ చేయాలి.
1: వీ హావ్ టు రియలైజ్ అవర్ సెల్ఫ్. రిలిజన్ ఇస్ మెంట్ ఫర్ రియలైజింగ్, రియలైజేషన్.
0: ఈ విధమైనటువంటి విచారణ చేత మనలో ఆవరించినటువంటి యొక్క దృఢత్వం కానీ మాలిన్యం కానీ కొంతవరకును పరిశుద్ధం కాగలదు.
1: వాట్ ఎవర్ హ్యాస్ ఎన్వలప్డ్ అస్ by various actions can be cleared by this kind of
0: avaranamu. Idi emiti ee avaranamu?
1: What do you mean by avarana?
0: Addopaina dattamainatti battanu kappinappudu andulo manam pratibimbam kanipistunda?
1: When you cover the mirror with a thick cloth, can you get your reflection in the mirror at all?
0: Ee maatramu kanipinchadu.
1: Certainly not. Nothing.
0: Kanne manam cheta mana yokka sasarupanni malinyanga chustunnamu.
1: We are seeing our own real image.
0: Vichepam cheta chanchalatvanga manam visvasistunnamu.
1: On account of vichepa we suffer from unsteadiness.
0: Ee chanchalatvam na nature anukuntunnamu.
1: We consider unsteadiness as our very nature itself.
0: Nenu human body ni kanuka deeniki taginatundi sahajam anukuntunnamu, samarthinchukuntunnamu.
1: We go on defending as a human being all these are natural for us.
0: Kani avaranam cheta నాకు స్వస్వరూపం లేదు, నా దేహమే నా స్వస్వరూపం అని విశ్వసిస్తున్నాము.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ది ఇంపాక్ట్ ఆఫ్ ఆవరణ వి ఫీల్ దట్ వి డు నాట్ హ్యావ్ ఎనీ అదర్ థింగ్ ఎక్సెప్టింగ్ అవర్ బాడీ. అండ్
0: మనం చూచేది, అనుభవించేది, ఆనందించేది ఇవన్నీ కూడా రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్.
1: యువర్ స్టూడెంట్స్ వాట్ ఎవర్ వి సీ, వాట్ ఎవర్ వి ఎక్స్పీరియన్స్
0: ఉంటుంది,
1: ఇస్ మియర్లీ రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్. బట్ దేర్ ఇస్ వన్ రియాలిటీ.
0: ఆ రియాలిటీని మర్చిపోతున్నాము.
1: But we are forgetting that reality.
0: Reaction anusaristunnamu.
1: We are following reaction.
0: Resound ni vintunnamu.
1: We are hearing resound.
0: Reflection ni chustunnamu.
1: We are seeing reflection.
0: Kani daniki okati aadharam anetundi undadani kontha varakunu gurtinchali.
1: But it is necessary to recognize that there is a basis for all this reaction, resound and reflection.
0: Idi cover kavatamu. Ee addamulu dattamaina battato moovabadindante ye dattamaina battam idi?
1: If the mirror is covered by a thick cloth, what is that cloth?
0: Adiye kama krodha lobha moha madamachalyam nantiti ee arishad vargam.
1: That is the 6 enemies of man starting from desire.
0: Ivi kontha varakunu manavuni yokka dehamunaku sahajamune ainappatikini.
1: This may be natural for human body.
0: Dhanamadam, the vidyamadam, కులమదం, ఐశ్వర్యమదం, సౌందర్యమదం, యవ్వన మదం, తపఃమదం, ఇలాంటి మదములు అష్ట మదముల చేత కప్పబడి ఉంటుండాలి ఈ అద్దము.
1: దిస్ మిర్రర్ ఈజ్ కవర్డ్ బై ద ప్రైడ్ అండ్ కన్సీట్ ఆఫ్ వెల్త్, ఎడ్యుకేషన్, క్యాస్ట్ అండ్ బ్యూటీ.
0: ధనం ఎంతవరకు ఉంటుంటుంది?
1: ఫర్ హౌ లాంగ్ డస్ దిస్ వెల్త్ లాస్ట్?
0: కదిలిపోతుంది. కాలి కింద నీరు కదిలిపోయినట్టుగా ఏ క్షణంలో పోతుందో చెప్పడానికి వీలు కాదు.
1: ఇట్ ఈస్ హైలీ స్లిప్పరీ అండ్ ఇట్ ఇస్ అ పాసింగ్ క్లౌడ్.
0: మన యవ్వనము ఎంతసేపు ఉంటుంటుంది? మించు మించినట్టుగా ఒక్క నిమిషం లోపల మారిపోతుంది.
1: ఈవెన్ అవర్ బ్యూటీ లైక్ ఎ ఫ్లాష్ ఆర్ ఎ లైట్నింగ్ ఇట్ డిసపియర్స్.
0: మన విద్యామదము ఏమిటి? విద్య యొక్క మదము.
1: వాట్ ఈస్ ది ఎడ్యుకేషన్ ఆఫ్టర్ ఆల్ ది ప్రైడ్ అరైజింగ్?
0: మీకంటే గొప్ప విద్యావంతులు లోకంలో ఎంతమంది లేరు?
1: హౌ మెనీ మోర్ పీపుల్ ఆర్ దేర్ హు ఆర్ బెటర్ ఎడ్యుకేటెడ్ దాన్ యూ?
0: కనుక వారిని విచారణ చేస్తే మీ విద్య వారి యొక్క దీంట్లో ఎంత స్థాయికి?
1: కంపేర్ టు దెమ్, వాట్ ఈస్ ఆఫ్టర్ ఆల్ యువర్ అకాంప్లిష్మెంట్?
0: ఇవన్నీ విచారణ చేస్తే మదమునకు మన చోట ఏమాత్రం కూడా అవకాశం లేదు.
1: ఇఫ్ యు గో ఆన్ థింకింగ్ ఆన్ దీస్ లైన్స్,
0: ఇది కేవలం భ్రాంతి, భ్రమ.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఎ టైప్ ఆఫ్ డెల్యూజన్.
0: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెరుగడు మందమతుడు.
1: ఆఫ్టర్ హ్యావింగ్ స్టడీడ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ద స్టూపిడ్ పర్సన్ డస్ నాట్ నో హూ హీ రియలీ ఈజ్.
0: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణము మానలేడు.
1: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ యూ హ్యావ్ అక్వైర్డ్, ఇఫ్ యూఆర్ ఎ మీన్ ఫెలో యూ డు నాట్ గివ్ అప్ యువర్ మీన్ క్వాలిటీ.
0: తరచి చదువు చదువ తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: ఇఫ్ యూ గో ఆన్ రిఫ్లెక్టింగ్, మియర్ ఎడ్యుకేషన్ లీడ్స్ టు ఆర్గ్యుమెంటేషన్.
0: చదువు చదువు చదివి చావంగనేటికి చావు లేని చదువు చదువు అని ఉన్నారు.
1: What is the use of this kind of education? You should study such education which will be confer liberation on you.
0: Chadavul nerchitinanchu garvam vahinchan raadu.
1: Do not be proud that you are educated.
0: Neekunna chadavi pet e paatadi.
1: What is the type of education?
0: Vidyakul vinayame satva roopam.
1: Obedience and humility is the
0: vinayam raavali manavuniyandu vidyarthuniyandu.
1: And that humility must be found in the school.
0: Vinaya vidhetanu lekapovatam chetane madamu talakekkutundali.
1: As there is no humility and obedience, this pride is entering into the head of the
0: ee dhanamadamu vidyamadamu yavanamadamu ee yokka madamulu cheta manavattam kevalam marchipothunnadu.
1: Man is forgetting his real human nature itself on account of the pride of wealth, pride of
0: youth. ఇది క్రమక్రమేణ మానవత్వాన్ని మరుగుపరిచేటువంటి యొక్క దుష్ట గుణములే తప్ప ఇది మానవత్వాన్ని వికసింపజేసేటువంటి పవిత్ర గుణములు కావు.
1: All these qualities are making man forget his real human nature.
0: ధనమెచ్చిన మదమెచ్చును, మదమెచ్చిన దుర్గుణంబు మానకయచ్చును. ధనముడిగిన మదముడుగును, మదముడిగిన దుర్గుణంబు మానునునయ్యా. ఆ దుర్గుణము పోవాలంటే మదం పోవాలి.
1: ఇఫ్ దేర్ ఇస్ ఇంక్రీజ్ ఇన్ ద వెల్త్, ఇట్ లీడ్స్ టు ఇంక్రీజ్ ఇన్ ప్రైడ్ అండ్ దట్ లీడ్స్ టు వేరియస్ బ్యాడ్ క్వాలిటీస్.
0: ఇఫ్ ఈ విధమైనటువంటి మదములే మన మనస్సు అనేటువంటి అద్దమును కప్పిపుచ్చింది.
1: ఇట్ ఈస్ దీస్ కైండ్స్ ఆఫ్ ప్రైడ్ అండ్ కన్సీట్ విచ్ కవర్ ద మిర్రర్ ఆఫ్ అవర్ మైండ్ విత్ దిస్ థిక్ క్లాత్.
0: కనుక ఈ దట్టమైనటువంటి యొక్క బట్టను మనం తీసివేయాలనుకుంటే ప్రేమను పెంచుకోవాలి.
1: డెవలప్ లవ్ ఇన్ ఆర్డర్ టు రిమూవ్ దిస్ థిక్ క్లాత్.
0: ఈ ప్రేమనే ప్రధానమైనటువంటిది.
1: దిస్ లవ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్.
0: అది ప్రత్యక్ష పరమాత్మ.
1: దట్ ఈస్ ది డైరెక్ట్
0: లవ్ ఆఫ్ గాడ్. లివ్ ఇన్ లవ్. మనము ఈ పవిత్రమైనటువంటి ప్రేమ చేతనే స్వర్గులను మనము ఒక్కగా ఇరితిగా మనం కట్టుకోవచ్చును.
1: బై సేక్రెడ్ లవ్ యుల్ బి ఏబుల్ టు కాంకర్ ఎనీథింగ్.
0: ఒక్క ప్రేమ పాశము చేత తప్ప అందరినీ ఐకమత్యంగా అభివృద్ధి పరచడానికి ఇంకా మరొక మార్గం ఏమాత్రం కూడా లేవు.
1: ఎక్సెప్టింగ్ ఫార్ ది లవ్ దేర్ ఇస్ నో వే ఆఫ్ బ్రింగింగ్ అబౌట్ కోఆపరేషన్ అండ్ అండర్స్టాండింగ్ అమంగ్ పీపుల్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: హియర్ ఇస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: నీవు అనేకత్వంగా భావిస్తున్నావు.
1: You think that there is multiplicity.
0: Oka kinda oka candle lamp pettesam.
1: There is a candle kept below.
0: Dani paina aneka randramulanta kotti dani oka patranu moosinam. అందువల్ల ఉన్నది ఒకే లైట్ అయినప్పటికీ ఆ రంధ్రముల ద్వారా బయటికి అనేక లైట్లు ఉండేట్టు కనిపిస్తుండాలి.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ క్యాండిల్ లైట్ ఇన్సైడ్ ద వెసల్ బట్ పాసెస్ త్రూ ద డిఫరెంట్ హోల్స్ అండ్ లుక్స్ యాజ్ దో
0: దానిపైన దట్టమైనటువంటి ఒక వస్త్రమును కప్పినాము.
1: యు హావ్ కవర్డ్ దిస్ వెసల్ బై థిక్ క్లాత్.
0: కనుకనే అందులో నుంచి ఏ మాత్రం కూడా మనకు లైట్ కనిపించడం లేదు.
1: యు హావ్ నాట్ బీన్ ఏబుల్ టు సీ లైట్ అట్ ఆల్ ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ కవరింగ్.
0: కనుక మొట్టమొదటి ఈ దట్టమైనటువంటి యొక్క టర్కీ టవల్ తీసి పక్కన పెట్టమంటే
1: యు రిమూవ్ దిస్ థిక్ టర్కీ టవల్ ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్.
0: అప్పుడు అనేక జ్యోతులుగా కనిపిస్తుంది.
1: దెన్ యూ కెన్ సీ ఎ నంబర్ ఆఫ్ లైట్స్.
0: ఆ యొక్క అనేకంగా కనిపించేటువంటి ఆ పాత్రను మనం పగలగొట్టిందంటే ఒక్క జ్యోతిగానే మనకు కనిపిస్తుంది.
1: బ్రేక్ దట్ పాట్ అండ్ దెన్ యూ విల్ ఫైండ్ ఓన్లీ వన్ లైట్.
0: అదే ఏక జ్యోతి, అదే ఆత్మజ్యోతి, ఉన్నది ఒక్కటే. దానిపైన నవరంధ్రములతో కూడినటువంటి యొక్క ఈ దేహం అనే పాత్రను కప్పినాము. కనుక ఇవి అనేక విధంగా కనిపిస్తుంటున్నాయి. ఒక్కొక్క రంధ్రం నుంచి ఒక్కొక్క లైట్ ఉండేటట్టుగా కనిపిస్తుండాలి.
1: This is the single light, the atomic light. This is covered by the nine, the body which has got nine holes.
0: ఇది అనేక జ్యోతులు లేవు అక్కడ.
1: There are no different lights at all.
0: ఒక్క జ్యోతి.
1: There is only one light.
0: కానీ దేహం యొక్క రంధ్రముల ద్వారా ఇవి అనేక జ్యోతులుగా కనిపిస్తున్నాయి.
1: Through the holes of the physical body, you see different
0: light. దీనిపైన మమత్వము అనేటువంటి దట్టమైన వస్త్రాన్ని కప్పిపెట్టాము.
1: On this particular one, you have covered with a thick cloth of mineness, mamattvam.
0: Nadi ane mamattvamu, nenu ane ahankaramu. Ee rendu thuna ineshinatvanti vastram idi.
1: The two cloths are the ego of I and the possessiveness of mamattva, mine.
0: Aa rendintini manamu teesi paraveste,
1: you remove I and mine.
0: Tadwara deham yokka bhrantini manam kramakramena అదుపులో పెట్టుకుంటే
1: ఇఫ్ వీ కెన్ కంట్రోల్ ది బాడీ ఐడెంటిఫికేషన్
0: ఏకోహం బహుశ్యాం, ఏకత్వమే అనేకత్వంగా రూపొందుతుంది.
1: దెన్ యూ కెన్ సీ దట్ వన్ లైట్ హెస్ బికమ్ మెనీ లైట్స్.
0: విద్యార్థులారా, ఈ మనసులకు మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఈ నాలుగింటి యొక్క చేరికనే అంతఃకరణ అయిపోయింది.
1: దిస్ మైండ్, ఇంటెలిజెన్స్, చిత్త అండ్ ఈగో హ్యావ్ బికమ్ అంతఃకరణ.
0: అయితే ఈ అంతఃకరణ అంటే ఏమి అర్థం?
1: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ అంతఃకరణ?
0: కరణం అనగా పనిముట్లు, ఇంద్రియములు.
1: కరణం మీన్స్ ఇన్స్ట్రుమెంట్స్.
0: అంతఃకరణ అనగా లోపలి ఇంద్రియములు.
1: దట్ మీన్స్ ఇన్నర్ ఇన్స్ట్రుమెంట్స్.
0: మనం అంతఃకరణ అంటే అది ఏమిటో అని అనేక రకములుగా వేదాంతాన్ని మనం వర్ణిస్తుంటాము.
1: There is no need for mistaking that to be anything great. It is only inner.
0: Kannulu baita chustunnayi.
1: Eyes are looking
0: outside. Chevulu baita vintunnayi.
1: Ears are hearing outside.
0: Noru baita maatladutundadi.
1: Mouth is
0: chetulu baita panulu chestunnayi.
1: Hands are performing.
0: Kevulu baita vasane chustundadi.
1: The nose is smelling things outside of itself.
0: Kaani veetikannitikini konni roopamlu untunnayi.
1: There are different forms for them.
0: Manasuku నో ఫార్మ్, నో రూపం.
1: మైండ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఫార్మ్.
0: బుద్ధికి రూపం లేదు.
1: ఇంటెలిజెన్స్ ఆల్సో డజంట్ హ్యావ్.
0: చిత్తమునకు రూపం లేదు.
1: చిత్తం ఆల్సో డజంట్ హ్యావ్.
0: అహంకారమునకు రూపం లేదు.
1: ఈగో డస్ నాట్ హ్యావ్.
0: ఈ రూపము లేనటువంటి యొక్క అంతఃకరణముల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే ఈయన యొక్క స్వరూపము.
1: ద రియల్ ఫారమ్ ఈస్ దిస్ ఫార్మ్లెస్ థింగ్ విచ్ ఈస్ అసోసియేటెడ్ విత్ ఆల్ దీస్ ఫోర్.
0: దీనికి నాలుగు విధములైనటువంటి దోషములు ఉంటున్నాయి.
1: There are four types of defects associated with
0: ఒకటి భ్రాంతి.
1: వన్ ఈజ్ భ్రాంతి, ఇల్యూజన్.
0: రెండవది ప్రమాదము.
1: ది సెకండ్ వన్ ఈజ్ ప్రమాదము.
0: మూడవది కరణాపాఠన. కరణాపాఠన,
1: కరణాపాఠన ఈజ్ ది థర్డ్ వన్.
0: ఇంక నాలుగవది,
1: ఫోర్త్ వన్ ఈజ్
0: విప్రలిప్స అని నాలుగవది.
1: విప్రలిప్స, విప్రలిప్స.
0: ఈ నాలుగింటి యొక్క దోషములే ఈ అంతఃకరణను మాలిన్యపరుస్తుంటున్నాయి.
1: ఇట్ ఈస్ దీస్ ఫోర్ డిఫెక్ట్స్ విచ్ ఆర్ డర్టింగ్ ది అంతఃకరణ.
0: మొట్టమొదటిది భ్రాంతి.
1: ద ఫస్ట్ వన్ ఈజ్ భ్రాంతి.
0: ఇది భ్రమ.
1: దిస్ ఈజ్ ఎన్ ఇల్యూజన్.
0: ఎట్టిది ఈ భ్రమ?
1: వాట్ టైప్ ఆఫ్ ఇల్యూజన్ ఈజ్ ఇట్?
0: త్రాడును చూచి పామును కోటము, పామును చూచి త్రాడును కోటము.
1: కన్సిడరింగ్ రోప్ యాజ్ A snake
0: నిత్యమును చూచి అనిత్యంగా భావించటము, అనిత్యాన్ని చూచి నిత్యంగా విశ్వసించటము.
1: బిలీవింగ్ పర్మనెంట్ థింగ్స్ ఆర్ ఇంపర్మనెంట్ అండ్ ఇంపర్మనెంట్ థింగ్స్.
0: ఈ విధమైనటువంటి భ్రమచేత ప్రమాదము సంభవిస్తుండాలి. రెండవది దోషం,
1: ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ ఇల్యూజన్ వన్ గెట్స్ ఇన్ టు డేంజర్, ద సెకండ్ వన్ ప్రమాదము కమ్స్.
0: ఇది త్రాడనుకుని పామును పట్టుకుంటే ప్రమాదం కాక మరి ఏమైపోతుంది?
1: If one steps on a snake thinking that it is a rope, would it not be dangerous?
0: ఈనాటి మానవుడందకూడను దేహమే సత్యము అని విశ్వసిస్తున్నాడు.
1: Today's man is believing his body as truth.
0: కాదు కాదు కాదు,
1: certainly not.
0: ఇది కేవలము ఒక నీటి బుడగ వంటిది.
1: బాడీ ఈజ్ అ వాటర్ బబుల్.
0: ఎప్పుడో ఎక్కడో ఏ రకంగానో ఇది నిప్పులో పడిపోతుంది.
1: వెన్ వేర్ అండ్ హౌ వీ డు నాట్ నో దిస్ వాటర్ బబుల్ బ్రేక్.
0: కాదు,
1: దిస్ ఇస్ నాట్ ట్రూత్.
0: ఇది కేవలము అస్థపంజరం.
1: దిస్ ఈస్ ఏ కేజ్ ఆఫ్ బోన్స్.
0: మలమూత్ర దుర్గంధ మాంసరక్తమే కాని పునుగు జవ్వాజీలు పుట్టబోవు.
1: దిస్ ఈస్ ఫుల్ ఆఫ్ డర్టీ థింగ్స్ రాదర్ దాన్ ఇట్ డజంట్ ఎమినేట్ పర్ఫ్యూమ్స్.
0: కనుక ఈ విధమైనటువంటి దేహం సత్యమనుకోని ఆ దేహాన్ని సరైన రీతిలో వినియోగించేటువంటి ఆ శక్తిని మనం విస్మరిస్తున్నాం.
1: Considering such an impermanent body as permanent, we are not putting that to proper use.
0: విద్యార్థులారా, ఒక్కదాన్ని మీరు చక్కగా గుర్తించాలి.
1: Students, recognize and realize one thing.
0: కన్నులు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, నోరు ఉంది, ముక్కు ఉంది, అన్ని ఉంటున్నాయి. ఇవే చూస్తున్నాయి, ఇవే వింటున్నాయి, ఇవే చేస్తున్నాయి అనేటువంటి విశ్వాసమే మనకు ఉంటుంటే మరణించిన తర్వాత సేమ్ ఐస్, సేమ్ ఇయర్స్, సేమ్ నోస్, సేమ్ టంగ్ ఉంటుంది. ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకు చూడటం లేదు? ఎందుకు వినటం లేదు?
1: వీ హ్యావ్ ఐస్, ఇయర్స్, నోస్, టంగ్ అండ్ వీ థింక్ దట్ దే ఆర్ డూయింగ్ ది ఫంక్షన్స్. బట్ ఇఫ్ దట్ ఈస్ రియలీ సో, ఆఫ్టర్ డెత్ ఆల్సో దే మస్ట్ బి పర్ఫార్మింగ్ ది ఫంక్షన్స్. దే డోంట్ డూ ఇట్.
0: బాడీని నీవైపోతే నీవు అప్పుడు ఎందుకు చూడటానికి వీలు కాకుండా ఉంది?
1: ఇఫ్ యూ ఆర్ ది ఐస్,
0: చూపించేటువంటి ఒక శక్తి అక్కడ లేదు.
1: There is no power which is making the eyes see.
0: దేహం ఒక పెద్ద టార్చ్ లైట్ వంటిది.
1: The body may be compared to a big torch light.
0: కన్నులు బల్బ్స్ వంటివి.
1: Eyes are bulbs.
0: కేవలము బుద్ధి స్విచ్ వంటిది.
1: Intelligence is switch.
0: కొత్త టార్చ్, కొత్త బల్బు స్విచ్ ఆన్ లో ఉంది కానీ లైట్ రావటం లేదు. కారణం ఏమిటి?
1: న్యూ బల్బ్, న్యూ టార్చ్, స్విచ్ ఇస్ ఆన్ బట్ యు ఆర్ నాట్ గెటింగ్ ద లైట్. వై?
0: సెల్స్ లేదు అక్కడ.
1: దేర్ ఆర్ నో సెల్స్ ఇన్ సైడ్ ద టార్చ్.
0: కనుక ఆ సెల్స్ లేకపోవటం చేతనే లైట్ మనకు రావటం లేదు.
1: యాజ్ దేర్ ఆర్ నో సెల్స్ ఇన్ సైడ్ యు ఆర్ నాట్ గెటింగ్ ద లైట్.
0: కనుక ఆ సెల్స్ మన బ్లడ్ సెల్స్ అంతా కూడాను ఒక్కొక్క దివ్యమైన శక్తితో కూడినటువంటివి.
1: దోస్ సెల్స్ ఆర్ అవర్ బ్లడ్ సెల్స్.
0: కానీ సెల్స్ ఉన్నాయి,
1: పవర్,
0: అవి ఒక్కొక్కతూరి చాలా ఇదైపోతుంటాయి, మారిపోతుంటాయి, దాని శక్తి కూలిపోతుంటాది.
1: దేర్ మే బి సెల్స్ బట్ వితౌట్ దట్ పవర్ ద పవర్ మైట్ హావ్ డిక్లైన్డ్.
0: అది ఇందులో దైవత్వమే.
1: అండ్ దట్ పవర్ ఈస్ డివైన్ పవర్.
0: కనుకనే ఆ దివ్యమైనటువంటిది ఈ శరీరంలో ఉండినంత వరకు శరీరం అనేక రకమైనటువంటి పనులను ఆచరిస్తుంటాయి.
1: యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఇస్ ద డివైన్ పవర్ ఇన్ ద ఫిజికల్ బాడీ, ఇట్ పర్ఫార్మ్స్ వేరియస్ ఫంక్షన్స్.
0: కనుక ఇది సత్యమని మనం భావించి కేవలము ప్రమాదము గురి అయిపోతున్నాం.
1: Do not identify yourself with this physical body as truth and you are facing all
0: dangers.
1: People in whom you should have faith, you are not having. But you are believing things in which you should not have faith.
0: నాది నా వారు అనుకున్నటువంటి వారంతా ఎంత కాలం ఉండగలరు?
1: For how long can you have those people as yours? Who is for whom?
0: నిన్ను అనేక రకములుగా పెంచి పెద్ద చేసినటువంటి యొక్క తల్లిదండ్రులు నీవారనుకుంటావా? ఉండినంత వరకు నీవు గౌరవించవలసిందే, వారి సేవలు చేయవలసిందే, వారిని సంతృప్తి పరచవలసిందే. ఇది నీ కర్తవ్య ధర్మమే.
1: Parents who have brought you up and given you everything, do you think that they are yours? Yes, as long as they are alive, you will have to take care of them and discharge
0: their duties. కర్తవ్యం వారికి ఉంటుండాలి.
1: Everyone has his own duty.
0: ఎవరికి ఎవరు కూడా వచ్చే సమయంలో ఇంత బట్టైనా తేరు.
1: While coming into this world, no one carries with him a piece of cloth.
0: పోయే సమయంలో వారి అడ్రస్ అయినా ఇచ్చి పోరు.
1: While leaving the world, no one leaves even the address to where he is
0: going. ఎవరి సంబంధం?
1: What is the type of relationship that
0: అయితే ఇలాంటి దాన్ని సత్యం అనుకుంటున్నాము. ఇది సత్యం కాదు, మిథ్యం.
1: But we are thinking this world as truth. ఇట్ ఈస్ నాట్ ట్రూత్.
0: ఒక వేదాంతి నా దగ్గరికి వచ్చాడు.
1: వన్ ఫిలాసఫర్ కేమ్ టు మీ,
0: స్వామి బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అని శంకరాచార్యులు వారు చెప్పారు కదా.
1: హీ సెడ్, వెల్ శంకరాచార్య హాస్ డిక్లర్డ్ బ్రహ్మ ఈజ్ ట్రూత్ అండ్ జగత్ ఈజ్ మిథ్య.
0: ప్రత్యక్షంగా కనిపిస్తుంటాది.
1: Well, I have been able to see this world.
0: ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాము.
1: I am enjoying this world.
0: జాగ్రత్త సుషుప్తలయందు జీవిస్తున్నాము.
1: In the waking dream and deep sleep state I am living.
0: ఇది మిథ్యమని ఎట్లవుతుంది?
1: How can I call this mithya, Swami?
0: అని ప్రశ్నించాడు.
1: He questioned me like that.
0: నాయన, ప్రపంచం మిథ్య అనేటువంటిది ప్రపంచానికి వదిలిపెట్టు, అది దానికి చూసుకుంటుంది. నీ మొట్టమొదటి నీవు సత్యమా మిథ్యమా నీవు కనుక్కోమన్నాను.
1: Let the world judge for itself whether is mithya or satya. Try to find out for yourself whether you are truth or mithya.
0: ఎవనికి వాడు సత్యమా మిథ్యమా అని గుర్తించుకుంటే ప్రపంచం యొక్క విషయం గుర్తించుకున్న వాడు అవుతాడు.
1: If each one can realize whether he is truth or mithya, the world will
0: take విద్యార్థులు కూడా అంతే.
1: Today students are similar.
0: తన తత్వం ఏమిటో తాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: He is not trying to find out what his reality is.
0: విదేశముల యొక్క విషయాలంతా కూడా వినాలని కోరుతారు.
1: He is aspiring to know all about the world.
0: ఆ దేశంలో ఏం జరుగుతుందో, ఈ దేశంలో ఏం జరుగుతుందో, ఈ దేశం అన్ని పరదేశముల యొక్క విషయాన్ని చూస్తున్నా. నీ దేశంలో ఏం జరుగుతుందో అది మొట్టమొదటి నీవు గుర్తించడానికి ప్రయత్నిస్తున్నావా?
1: You are trying to find out what is happening in this country, in that country, but are you trying to know what is happening in your own body?
0: బయట నుంచి వచ్చేటువంటి న్యూస్ ను మాత్రమే నీవు రిసీవ్ చేసుకుంటున్నావు. నీ నుంచి వచ్చేటువంటి న్యూస్ నువ్వు ఏమాత్రం యోచన చేయటం లేదు.
1: యు ఆర్ ఓన్లీ థింకింగ్ ఆఫ్ ది న్యూస్ ఎక్స్టర్నలీ కమింగ్ టు యూ, బట్ యు ఆర్ నాట్ ట్రైంగ్ టు కేర్ ఫర్ ది న్యూస్ విచ్ ఇస్ ఎమనేటింగ్ ఫ్రమ్ యూ వితిన్.
0: కనుక మొట్టమొదటి నిన్ను నీవు గుర్తించుకో.
1: ట్రై టు ఫైండ్ అవుట్ హూ
0: నిన్ను నీవు చక్కపరచుకో.
1: Try to rectify yourself.
0: ఆ తర్వాత ఇతరులను చక్కబెట్టడానికి ప్రయత్నించు.
1: Then you can try to mend others.
0: ఇది మొట్టమొదటి విద్యార్థులు గుర్తించవలసినటువంటి విషయం.
1: This is the first thing that the student should realize.
0: కనుకనే బ్రహ్మచేత ప్రమాదం సంభవిస్తుండాలి.
1: On account of illusion, dangers come.
0: ఇంకా మూడవది.
1: The third one.
0: కరణాపాఠన.
1: కరణాపాహం.
0: కరణాపాఠన అనగా ఏంటి? కరణము అనగా ఇంద్రియములు.
1: కరణ రెఫర్స్ టు ఇన్స్ట్రుమెంట్. ఇంద్రియ
0: అపాఠన అనగా దౌర్బల్యం.
1: అపాన మీన్స్ వీక్నెస్.
0: కనుక ఇంద్రియముల యొక్క బలహీనత మూడవది.
1: ద థర్డ్ వన్ ఈస్ ది వీక్నెస్ ఆఫ్ ది సెన్సెస్.
0: ఇంద్రియములకు ఒక విధమైనటువంటి జబ్బు ఉంటుండాలి.
1: దేర్ ఇస్ అ పర్టికులర్ టైప్ ఆఫ్ డిసీజ్ ఎయిల్మెంట్.
0: ఈ జబ్బుతో కూడినటువంటి ఇంద్రియముల ద్వారా మనసు అనుభవిస్తుండాలి.
1: The mind is enjoying all the things through senses.
0: కనుకని మైండ్ కూడాను ఒక రోగిగా మారిపోతుండాలి.
1: మైండ్ ఆల్సో ఈస్ గెటింగ్ డిసీజ్డ్.
0: ఎట్టిది ఈ యొక్క ఇంద్రియములకు ఉండినటువంటి రోగం?
1: వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ ఎయిల్మెంట్స్ విచ్ దీస్ సెన్సెస్ హ్యావ్?
0: ఇంద్రియములు ఏనాడు కూడాను ఉన్నది ఉండినట్టుగా చూపదు.
1: సెన్సెస్ కెన్ నెవర్ షో యూ ది ట్రూ కలర్ ఆఫ్ ది థింగ్స్.
0: సమయ స్ఫూర్తిగా అతను ఇంద్రియములు ప్రవర్తిస్తుంటాయి.
1: ది సెన్సెస్ కండక్ట్ దెమ్సెల్వ్స్ ఇన్ ది కాంటెక్స్ట్.
0: కాంటెక్స్చువల్లీ చిన్న ఉదాహరణము,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక గ్రామంలో ఒక పెద్ద రైతు ఉండినాడు.
1: దేర్ వాజ్ ఎ వెరీ బిగ్ ల్యాండ్ లార్డ్.
0: అతను అన్ని విధములుగా కూడాను ఆ గ్రామంలో పెద్ద.
1: హీ వాజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ పర్సన్.
0: అదే గ్రామంలో మధ్యస్థితికి కలిగినటువంటి ఒక రైతు ఉన్నాడు.
1: దేర్ వాజ్ అనదర్ పర్సన్ హూ వాజ్ ఎ లిటిల్ లోవర్.
0: ఒకనాడు ఏదో బయట ప్రదేశం లోపల ఆ యొక్క గ్రామ పెద్ద అయినటువంటి యొక్క ఆ రెడ్డి యొక్క పశువులు, ఈ మధ్య స్థాయిలో ఉండేటువంటి వాడి పశువులు మేస్తూ ఉండినాయి.
1: ది అనిమల్స్ బిలాంగింగ్ టు ది హెడ్ ఆఫ్ దట్ విలేజ్ అండ్ అనదర్ ఫార్మర్ ఆఫ్ దట్ విలేజ్
0: కారణముల చేత ఒకదానికొకటి పోట్లాటం ప్రారంభమైంది.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ సమ్ ఇన్సిడెంట్ దే బిగాన్ ఫైటింగ్ అగెన్స్ట్ ఈచ్ అదర్.
0: ఈ యొక్క పోట్లాట లోపల ఏ యొక్క దీనిలో ఎక్కడ తగిలిందో, ఏ భాగంలో తగిలిందో, రెడ్డి గారి యొక్క ఎద్దు కింద పడి మరణించింది.
1: The bullock relating to this head of the village died on account of that fight.
0: ఈ మధ్య స్థాయిలో ఉండినటువంటి రైతు చాలా భయపడ్డాడు.
1: The other farmer was rather frightened.
0: ఈ గ్రామ పెద్ద ధనవంతుడు.
1: He is the head of the village. Wealthy
0: person. పేరు కలిగినటువంటి వాడు.
1: Has got a big name.
0: అతని ఎద్దును నా ఎద్దు పొడిచి చంపింది.
1: మై
0: ఈ గ్రామ పెద్ద నాకు ఏ విధమైనటువంటి శిక్షణ ఇస్తాడో ఏమిటో అని చాలా భయపడుకుంటూ పరుగెత్తి గ్రామ పెద్ద ఇంటికి వచ్చాడు.
1: హీ వాజ్ అఫ్రైడ్ దాట్ హీ మే బి పనిష్డ్ బై ది హెడ్ ఆఫ్ ది విలేజ్ అండ్ హీ ర్యాన్ టు ద హౌస్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది విలేజ్.
0: ఈ భయం చేత నర్వస్నెస్ అదే ఒక బలహీనత.
1: హీ వాజ్ నర్వస్నెస్ ఆన్ అకౌంట్ ఆఫ్
0: వచ్చి చెప్పవలసిన దానికి విరుద్ధంగా చెప్పాడు పాపం.
1: He wanted to convey something, but he conveyed something opposite of that.
0: Doragaru, mi yeddu ma yeddunu champesindi podichi annadu.
1: He said, oh landlord, your animal has killed my animal.
0: Reddy garu paramashantanga vinnadu.
1: Reddy heard this very peacefully.
0: Nayana, telivitetalu kaliginatunti varu buddhi kusanti kaliginatunti manavule okarikokaru champukuntunnaru.
1: Well, say, people who are educated, who have got cleverness, they fight among themselves and sometimes kill each other.
0: Norli ani jantuvulu pasuvulu.
1: After all, the animals are dumb.
0: Vijnana prajnana sugnanamulu em matram kudanu levu.
1: They do not have any type of intelligence.
0: Pasuvulu okadaniki okati porchukoni champukunte evarem cheyagalaru?
1: When the animals fight among themselves and kill, who can be held responsible?
0: Deeniki em matramu nivu yochinchanakkaraledu nayana.
1: లోక
0: సహజమే అని దాని శాంతంగా అతనికి జవాబు చెప్పాడు.
1: హీ సాటిస్ఫైడ్ హిమ్ ఇన్ ఎ పీస్ఫుల్ వే టెలింగ్, వెల్ దిస్ ఇస్ ఆల్ నేచురల్, డోంట్ గెట్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్.
0: ఈ రైతు చెప్పినటువంటి పొరపాటును గుర్తించుకున్నాడు.
1: బట్ దిస్ ఫార్మర్ రియలైజ్డ్ ది మిస్.
0: దొరగారు చాలా పొరపాటు చేశాను నేను, మా ఎద్దు మీ ఎద్దును చంపింది అన్నాడు.
1: ఓ మాస్టర్, ఐ కమిటెడ్ ఎ గ్రేట్ మిస్టేక్. Well, my animal has killed your animal.
0: Reddy garu udrekam poyagi poyindi.
1: He was overwhelmed with excitement.
0: Yeni nee talapogur adhikamaipoyinda? Nenu evarani anukunnam? Inta grama pedda ayinatundi naa yeddu nee yeddu champindatunte idi chaala pramadam. Neeku pogarekkipoyindi ahankaram inchi inka kavalsani maatalanta adesesi 500 rupees neeku julma annanu.
1: He became highly excited and he said, how impertinent you are, how can your animal king my animal and I am levying a fine of 500 rupees.
0: Tama yeddu itarulu yeddunu podichindante idi sahajamu annadu. Itari yeddulu tana yeddunu podichindante idi tappu antunnadu. Ee vidhamainatundi yokka indriyamulu yokka samaya spurtiga maarpulu ee jagattunundu peragipovatam chetane manchi chedda chedda manchiga maaripothunnayi.
1: You can see how these people began defending themselves and the play of the senses, how they were helpful in interpreting differently, which is convenient
0: to them.
1: Senses have therefore an ailment.
0: Manaku malaria jagaram vachindi.
1: There was malaria fever.
0: Deeniki puramu neevu ye padartham tindina karamu karamu uppu uppu chedu chedu ఈ విధంగా కనిపిస్తూ వచ్చాను తీపి తీపిగా.
1: బిఫోర్ యూ గాట్ ది మలేరియా ఫీవర్ ద టేస్ట్ వాజ్ రియలీ అప్రోప్రియేట్ ద వన్ విచ్ యూ టేస్టెడ్.
0: మలేరియా జ్వరం వచ్చినప్పుడు లడ్డు తిన్నా చేదుగానే ఉంటుండాలి.
1: బట్ ఆఫ్టర్ యూ గాట్ మలేరియా ఫీవర్ ఈవెన్ స్వీట్ లడ్డు వాజ్ బిట్టర్.
0: పదార్థ దోషం కాదు కాదు కాదు, నీ ఇంద్రియ దోషం.
1: ఈజ్ ఇట్ ది డిఫెక్ట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్? నో, ఇట్ ఇస్ ది డిఫెక్ట్ ఆఫ్ యువర్.
0: మంచి ఆరోగ్యంగా ఉంటున్నప్పుడు తెలుపు తెలుపు ఎరుపు ఎరుపు నలుపు నలుపుగా చూస్తావు.
1: When you are healthy, you see things as they are, red as
0: కానీ జాండీస్ వచ్చి దీనికి వచ్చిందంటే అంతా పచ్చగా కనిపిస్తుంది.
1: బట్ వన్స్ యూ గెట్ జాండీస్ ఎవ్రీథింగ్ లుక్స్ ఎల్లో.
0: అదే విధంగానే ఈ ఇంద్రియములకు రోగములతో కూడినటువంటి కనుక రోగములతో కూడినటువంటి ఇంద్రియాన్ని అనుసరించడం చేత మనసు కూడా ఒక రోగంగా తయారవుతుండాలి.
1: As the senses have certain diseases and limitations, when mind gets associated with them, it also behaves in that particular fashion.
0: కరణా పాఠం అనగా ఇంద్రియముల యొక్క దోషం చేత మానవత్వం ఇంతవరకు కాదు కాదు నీ ఇంద్రియ దోషం.
1: Is it the defect of the object? No, it is the defect of your
0: manchi aarogyanga untunnappudu telupu telupu erupu erupu nalupu nalupuga chustavu.

0: కరణ పాఠం అనగా ఇంద్రియముల యొక్క దోషం చేత మానవత్వం ఇంతవరకు మరుగుపడిపోతుంది.
1: కరణ పాఠం మీన్స్ అన్ అకౌంట్ ఆఫ్ ది డిఫెక్ట్స్ అండ్ వీక్నెస్ ఆఫ్ ది సెన్సెస్ మైండ్ అండ్ మ్యాన్ ఆల్సో బిహేవ్స్ ఇన్
0: ఎ లిప్స అని
1: విప్ర లిప్స ఇస్
0: విప్ర లిప్స అనగా కేవలము ఓర్వలేనితనము అసూయ అని దీనికి అర్థం.
1: విప్రలిప్స మీన్స్ జలసి.
0: ఈ అసూయ మానవులకు చాలా చెడ్డ గుణం.
1: జలసి ఈజ్ ఎ వెరీ గ్రేట్ వీక్నెస్ ఫర్ మ్యాన్.
0: ఎవరైనా ఉన్నవారిని చూస్తే ఓర్వలేడు ఇతను.
1: వెన్ హీ సీస్ సమ్వన్ హూ ఈజ్ బెటర్ హీ కెన్ నెవర్ బి హ్యాపీ.
0: ఈ విధంగా ఎవరైనా మంచితనం చూస్తే ఏమాత్రం కూడా సహించుకోలేడు.
1: వెన్ హీ కమ్స్ అక్రాస్ ఎ గుడ్ పర్సన్ హీ కెన్ నెవర్ ఫీల్ సాటిస్ఫైడ్ విత్ ఇట్.
0: ఈ లోకములో ఏ రోగమునకైనా కూడాను ఏ దేశమునందైనా కూడాను ఔషధం ఉండవచ్చునేమో కానీ ఈ అసూయ అనేటువంటి రోగమును నివారణ చేసేటువంటి ఔషధం ఏమాత్రము జగత్తులో లేవు.
1: దేర్ ఈస్ మెడిసిన్ ఇన్ దిస్ వరల్డ్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ డిసీజ్ బట్ నాట్ ఫర్ జలసీ.
0: కనుక ఇతరులు మంచిని చూచి కేవలం ఓర్చుకోలేకుండా పోవటము ఇది ఒక చెడ్డ గుణం.
1: నాట్ బీయింగ్ ఏబుల్ టు ఎంజాయ్ వెన్ సమ్ పీపుల్ ఆర్
0: మంచిని చూచి ఆనందించు.
1: వెన్ యు సీ సమ్వన్ హ్యాపీ బీ హ్యాపీ.
0: ఆనందించేటువంటి వారిని చూసి నీవు కూడా ఆనందించు.
1: వెన్ సమ్ పీపుల్ గివ్ యూ జాయ్ ఆర్ హ్యాపీనెస్ యూ షుడ్ ఆల్సో
0: అంతేకాని వారిపైన వీరిపైన అసూయను నీవు అభివృద్ధి పరచుకోకూడదు.
1: వై షుడ్ యు డెవలప్ జెలసీ అగైన్స్ దిస్.
0: నీకంటే ఎక్కువ మార్కులు వచ్చినటువంటి వారిని చూసి నీవు అసూయ పడవద్దు.
1: డూ నాట్ సఫర్ ఫ్రమ్ జెలసీ.
0: నాకు లేకపోయినా నా బ్రదర్ కి మంచి మార్క్స్ తీసుకున్నాడు అని ఆనందించు.
1: యూ ఎంజాయ్ సమ్వన్ గెట్స్ ఏ హైయర్ మార్క్ దాన్ యూ యాజ్ యువర్ బ్రదర్ హిమ్సెల్ఫ్ హెస్ గాట్ ఇట్.
0: అందరూ నా బ్రదర్స్.
1: Everyone is my brother.
0: Brotherhood of man, fatherhood of God.
1: Brother,
0: ఈ రకమైనటువంటి పవిత్రమైన భావాన్ని పెంచుకుంటూ పోవాలి.
1: Develop such sacred thoughts.
0: ఈనాడు ఈ అసూయ భావము రావడానికి కారణమేమిటి?
1: What is the reason for developing jealousy?
0: స్వార్థము స్వార్థము.
1: Selfishness.
0: ఈ స్వార్థం అనేటువంటిది విద్యార్థులు ఎట్ల ఉన్నది?
1: In what forum does selfishness exist in students?
0: మీరు ఎక్కడైనా ఒక బస్సు కొని మీరు బయలుదేరిపోతే ఎంతో మంది వృద్ధులు స్త్రీలు పిల్లలు సిక్ పేషెంట్ అంతా కూడా ఉంటుంటారు ఆ యొక్క క్యూలో.
1: యూ వాంట్ బోర్డ్ ఎ బస్ యూ కమ్ అక్రాస్ విమెన్ చిల్డ్రన్ అండ్ పీపుల్ హూ ఆర్ ఓల్డ్ అండ్ హూ హెల్త్ ఇస్ నాట్ ఓన్లీ.
0: దృఢ శరీరము కలిగినటువంటి వాడవు. నీవు కొంచి ఓపిక పట్టుకొని అయ్యో పాపం వారికి చిక్కని ఆ సీటు అని ఏమాత్రమైన విశాల భావం ఉంటుందా? లేదు లేదు, ఆ బస్సులో నాకే మొట్టమొదటి సీట్ చిక్కాలి, ఇతరులు ఏమైనా అయిపోయినా. ఇన్ని విధమైన స్వార్థం ఉండటం చేతనే అసూయ పెరిగిపోతుంటుండాలి.
1: యు ఆర్ ఇన్ యువర్ యూత్, యువర్ బాడీ ఈజ్ స్ట్రాంగ్, యూ షుడ్ సే లెట్ దోస్ వీక్ పీపుల్ గెట్ ఎ సీట్ బట్ యూ డోంట్ డూ ఇట్.
0: శక్తిహీనులకు బాలులకు స్త్రీలకు మొట్టమొదటి అవకాశం అందించు.
1: గివ్ ఎన్ ఆపర్చునిటీ ఫస్ట్ ఫర్ ది వీకర్ పీపుల్ ది లేడీస్ చిల్డ్రన్.
0: సరే, లేకపోతే కొంత దూరం నడుచు, మంచి ఎక్సర్సైజ్.
1: ఇఫ్ యూ గెట్ ఎ సీట్ well it is okay, if you don't get walk a little distance.
0: ee nadachadam valla rendu vidhamainaatundi anukoolam jarugutundadi aadayam vastundadi.
1: you get two benefits by this kind of walking a little distance.
0: walk cheyatam valla shariram yokka kasaratthu kuda jarugutundi.
1: by that walking you get a little physical exercise.
0: nadachadante aa mile dooram charge kuda neelo migulutundi.
1: and also you save the bus fare for that particular mile which you walk.
0: ee vidhamaina vishala bhavanni penchukovali.
1: develop this kind of broad mindedness.
0: ఎగ్జామినేషన్స్ అయిన తర్వాత రిజల్ట్స్ వస్తుంటుంటాయి పేపర్స్ లో.
1: ఆఫ్టర్ ది ఎగ్జామినేషన్స్ ఆర్ ఓవర్ రిజల్ట్స్ ఆర్ డిక్లేర్డ్.
0: పెద్ద పెద్ద పేజీలు 3-4 పేజీలకంతా వస్తుంటుంటాయి కొన్ని లక్షల రిజల్ట్స్.
1: లాక్స్ ఆఫ్ రిజల్ట్స్ అండ్ నంబర్స్ ఆర్ ప్రింటెడ్ ఇన్ 3-4 పేజెస్ ఆఫ్ ద న్యూస్ పేపర్.
0: కూడా తన యొక్క పాస్ తన నంబర్ కోసం కాచుకోని ఉంటున్నాడు.
1: హీఈస్ కన్సర్న్డ్ ఓన్లీ అబౌట్ హిజ్ నంబర్.
0: ఆ యొక్క లేక ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇండియన్ ప్రభనో ఇంకే విధమైనటువంటి హిందూనో ఏదో ఒకటి తెరిచి చూసినప్పుడు ఎన్నో నంబర్స్ కనిపిస్తాయి.
1: వెన్ యూ ఓపెన్ ది న్యూస్ పేపర్ బీట్ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆర్ హిందూ యూ సీ సో మెనీ నంబర్స్.
0: నిజంగా ఆ యొక్క నంబర్స్ చూస్తే ఎంత ఆనందం పడాలి.
1: బట్ వెన్ యూ సీ సో మెనీ నంబర్స్ హౌ హ్యాపీ.
0: ఇంత మంది పాస్ అయిపోయినారా అని ఆనందించవచ్చు.
1: టు బి ఓవర్ జాయ్డ్ విత్ ది ఫీలింగ్ దట్ సో మెనీ పీపుల్ ఆర్ పాస్.
0: స్వార్థపరులకు ఈ ఆనందం రాదు.
1: బట్ సెల్ఫిష్ పీపుల్ విల్ నెవర్
0: హావ్ ఇన్ ది నంబర్ లో నా నంబర్ ఉందా నా నంబర్ ఉందా అని దాన్ని వెతుకుతూ పోతుంటాడు.
1: ఇన్ ది మిడిస్ట్ ఆఫ్ సో మెనీ ఇన్యూమరబుల్ నంబర్స్ యు ఆర్ లుకింగ్
0: ఫర్. ఆనందించు, తర్వాత నీ నంబర్ వెతుక్కు, తప్పు లేదు.
1: ఫస్ట్ యు ఎంజాయ్, దెన్ యూ కెన్ సెర్చ్ ఫర్ యువర్ ఓన్ నంబర్.
0: కానీ

0: ఏమాత్రము అంత విశాల భావం రావటం లేదు.
1: బట్ పీపుల్ డు నాట్ హ్యావ్ సచ్ బ్రాడ్ మైండ్.
0: విద్యార్థులారా, మొట్టమొదట ఈ విధమైనటువంటి అసూయా భావాన్ని కూడా మొట్టమొదట మనం నిర్మూలన చేసుకోవాలి.
1: డెస్ట్రాయ్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ జెలసీ ఇన్ యూ డియర్ స్టూడెంట్.
0: నీవు పరిశుద్ధాత్మ స్వరూపుడవు.
1: యు ఆర్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ప్యూర్.
0: ఇదే వేదము నిన్ను వర్ణిస్తుంది. అది
1: దిస్ ఇస్
0: సుమంత విశ్వే అమృతస్య పుత్రః, నీవు అమృత పుత్రుడవు నాయన అని వర్ణిస్తుంది.
1: వేదాస్ హావ్ డిక్లర్డ్ వెల్ చైల్డ్ యు ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ.
0: కనుక నీవు విశాలమైన భావాన్ని అభివృద్ధిపరచుకో.
1: డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్.
0: ఈ ఇంద్రియముల యొక్క చంచలత్వాన్ని కొంతవరకు సరైనటువంటి స్థితిలో పెట్టుకో.
1: రెడ్యూస్ ది అన్స్టడీనెస్ అండ్ ఇంక్రీజ్ ది స్టడీనెస్ ఆఫ్ ద సెన్సెస్.
0: తద్వారా నీ మానసిక శుద్ధి కూడా ఏర్పడుతుంది.
1: దాట్ విల్ గివ్ యూ ప్యూరిటీ ఆఫ్ మైండ్.
0: అప్పుడే త్రికరణ శుద్ధి కలిగినట్టు మానవుడుగా తయారవుతావు.
1: దెన్ ఓన్లీ యూ విల్ బి ఎ మ్యాన్ విత్ ప్యూరిటీ ఆఫ్ త్రికరణ త్రీ ఇన్స్ట్రుమెంట్స్.
0: కనుక మనస్సునందున్నటువంటి మాలిన్యాన్ని, అంతఃకరణ పట్టినటువంటి యొక్క మాలిన్యాన్ని మనము నిర్మూలము గావించుకోవాలంటే సత్కర్మలు, సద్బుద్ధి, సదాలోచన, సచ్చింతన చేత, సత్కర్మల చేత దీనిని పరిశుద్ధం చేసుకోవచ్చు.
1: ఇఫ్ యు వాంట్ టు రిమూవ్ ది డర్ట్ విచ్ హస్ అక్యుములేటెడ్ ఆన్ యువర్ మైండ్ అండ్ అంతఃకరణ త్రూ గుడ్ డీడ్స్, గుడ్ థాట్స్, గుడ్ వర్డ్స్, గుడ్ యాక్షన్, యూ కెన్ రిమూవ్ దన్ అండ్ ప్యూరిఫై యువర్ ఓన్.
0: కనుకనే నీవు చెడ్డను చూడద్దు మంచిని చూడు అన్నారు.
1: డూ నాట్ సీ,
0: చెడ్డను వినొద్దు మంచిని విను అన్నారు.
1: డూ నాట్ హియర్ బ్యాడ్ థింగ్స్, హియర్ గుడ్ థింగ్స్ ఓన్లీ.
0: ఈ విధమైనటువంటి యొక్క భావాలు మనం మొట్టమొదట అభివృద్ధి పరచుకోవాలి.
1: డెవలప్ సచ్ సీక్రెట్ ఫీలింగ్.
0: చిత్తశుద్ధికి కావాల్సినటువంటి యొక్క మ్యాటర్ ఒక్కటే ఉంటుండాలి.
1: దేర్ ఈస్ ఓన్లీ వన్ థింగ్ విచ్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ప్యూరిటీ.
0: సీ నో ఈవిల్, సీ వాట్ ఈస్ గుడ్. హియర్ నో ఈవిల్, హియర్ వాట్ ఈస్ గుడ్. థింక్ నో ఈవిల్, థింక్ వాట్ ఈస్ గుడ్. టాక్ నో ఈవిల్, టాక్ వాట్ ఈస్ గుడ్. డూ నో యూ విల్ డూ వాట్ ఈస్ గుడ్. ఇదే పంచభూతములు, పంచ ప్రాణములు, పంచేంద్రియముల యొక్క ప్రసాదములు. ఈ ప్రసాదాన్ని మనము అభివృద్ధి పరచుకుంటే మన చిత్తశుద్ధి కలుగుతుంది, జ్ఞాన సిద్ధి కూడా లభిస్తుంది, దివ్యమైనటువంటి యొక్క ఆనందాన్ని అనుభవించగలము.
1: బై దిస్ పర్టికులర్ ప్రాసెస్ యూ కెన్ ప్యూరిఫై యువర్ హార్ట్ అండ్ కెన్ ఆల్సో ఎంజాయ్ ది బ్లిస్ ఆఫ్ విజ్డమ్ అండ్ మేక్ యువర్ లైఫ్ వర్ది అండ్ హ్యాపీ.
0: కనుక విద్యార్థులారా, మనసు స్వతసిద్ధంగా చూడలేదు.
1: మైండ్ బై ఇట్ సెల్ఫ్ కెనాట్ సీ.
0: చూచేదంతా ఇంద్రియముల ద్వారానే చూస్తుండాలి.
1: ఇట్ కెన్ సీ ఓన్లీ త్రూ సెన్సెస్.
0: స్వతసిద్ధంగా మాట్లాడలేదు, ఇంద్రియముల ద్వారానే మాట్లాడుతుండాలి.
1: ఓన్లీ త్రూ సెన్సెస్ ఇట్ కెన్ టాక్.
0: కనుక ఇంద్రియాన్ని సరైన రీతిగా మనం ఉంచుకుంటే మనసు పరిశుద్ధమైనదిగానే రూపొందుతుంది.
1: యూజ్ ద సెన్సెస్ ప్రాపర్లీ, మైండ్ విల్ ఆల్వేస్ బి ప్యూర్.
0: కనుక యువకులైన మీరు దేహశక్తి, మనశ్శక్తి, ఆధ్యాత్మిక శక్తి, ఇంద్రియ శక్తి అన్ని గట్టిగా ఉండినటువంటి ఈ వయసునంది మీరు వీటిని అరికట్టలేకపోతే వృద్ధాప్యంలో మీరు ఏ రీతిగా అరికట్టగలరు?
1: ఇన్ దిస్ యూత్ వెన్ యు హావ్ గాట్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది బాడీ, స్ట్రెంగ్త్ ఆఫ్ ది మైండ్, స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఇంటెలిజెన్స్, స్ట్రెంగ్త్ ఆఫ్ ఆత్మ,
0: ఇప్పుడే దైవానుగ్రహాన్ని మనం అధికంగా సంపాదించుకోవాలి.
1: దిస్ ఇస్ ద బెస్ట్ టైం టు ఎర్న్ ద గ్రేస్ ఆఫ్ గాడ్.
0: వర్షకాలం లోపల చెరువుకంతా నీరు నింపుకున్నప్పుడే ఎండాకాలంలో ఆ యొక్క నీరునంతా ఉపయోగపెట్టుకోవచ్చు.
1: డ్యూరింగ్ రైనీ సీజన్ యూ హావ్ టు కలెక్ట్ వాటర్ ఇన్ ద ట్యాంక్ సో దట్ యూ కెన్ యూజ్ ఇట్ డ్యూరింగ్ సమ్మర్.
0: కనుకనే ఇది మంచి సీజన్ మీకు.
1: దిస్ ఇస్ ది బెస్ట్ సీజన్.
0: ఈ వయసు లోపలే మీకు అనుగ్రహ సారాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి, హృదయాలకు నింపుకోవాలి.
1: ఇన్ దిస్ ఏజ్ అలోన్ యూ హావ్ టు ఫిల్ యువర్ హార్ట్స్ విత్ డివైన్ గ్రేస్.
0: ఇప్పుడు మీరు దీనిని అభివృద్ధి పరచుకున్నప్పుడే భవిష్యత్తులో దీనిని సద్వినియోగం చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది.
1: ఇఫ్ యూ కెన్ ఎర్న్ గ్రేస్ నౌ, యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ ఫ్యూచర్ ఫర్ యువర్ ఓన్ గుడ్ అండ్ బెనిఫిట్.
0: కనుక భగవత్ ప్రేమను పెంచుకోండి.
1: డెవలప్ లవ్ ఫర్ గాడ్.
0: భగవంతుడు సర్వులు ఎందు ఉంటున్నాడనే విశాలతను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: హ్యావ్ ఫర్మ్ ఫెయిత్ దట్ గాడ్ డ్వెల్స్ ఇన్ ఎవ్రీ వన్.
0: కనుక భగవంతుడు ఏనాడు కూడా మిమ్మల్ని మరవడు.
1: గాడ్ విల్ నెవర్ ఫర్గెట్.
0: కానీ మరిచేది భక్తుడే.
1: ఇట్ ఇస్ ది డివోటీ హూ ఫర్గెట్స్.
0: గాడ్ నెవర్ లీవ్స్ హిస్ డివోటీస్. ఓన్లీ డివోటీస్ లీవ్స్ హిస్ గాడ్. గాడ్ నెవర్ గోస్ అవే ఫ్రమ్ హిస్ డివోటీ, బట్ డివోటీస్ గోయింగ్ ఫ్రమ్ హిస్ గాడ్. పోయేదంతా భగవంతుడే కాదనుకుంటారు, కానీ భగవంతుడు పోవటం లేదు, భక్తులే పోతున్నారు. భగవంతుడు వెచ్చటం లేదు, భక్తులే విడుస్తున్నారు. ఈ సత్యాన్ని మీరు గుర్తించుకోలేకపోతున్నారు. లోక వాసనల చేత, లోక భ్రాంతుల చేత, లోక విషయాల చేత, కేవలము వారిని కట్టబడటం చేత మానవత్వము ఇంత బంధింపబడిపోతుంటుండాలి.
1: swayed by the worldly objects and sense organs and their temptations, you think that God is leaving. God never leaves a devotee. Devotee only leaves God. God will never forget devotee. Devotees only will forget God. On account of the power of delusion and the impact of the Maya, you think that way.
0: కనుక మీ సత్యాన్ని మీరు గుర్తించుకోండి.
1: రికగ్నైజ్ అండ్ రియలైజ్ యువర్ ఓన్ ట్రూత్.
0: అదే నిజమైనటువంటి కాన్షియన్స్.
1: దట్ ఈస్ రియల్ కాన్షియన్స్.
0: అదే మీ విట్నెస్.
1: అండ్ దట్ ఈస్ ది రియల్ విట్నెస్.
0: దానిని తృప్తిపరచుకుంటే జీవితం అంతా తృప్తి అవుతుంది.
1: సాటిస్ఫై యువర్ కాన్షియన్స్, యువర్ లైఫ్ విల్ బి శాంక్టిఫైడ్.
0: విద్యార్థులారా, ఈ 5 దినముల నుంచి శరీరమును, ఇంద్రియములను, మనస్సును గురించి మనం కొంతవరకు తెలుసుకోవటానికి అనుకున్నాం. కానీ ఈ రకమైనటువంటి యొక్క విషయాలు మీరు గుర్తించుకున్నప్పుడే జీవితం అంటే ఏమిటి అనేటువంటి విషయం చక్కగా మీకు సుస్పష్టమవుతుంది.
1: డియర్ స్టూడెంట్స్, ఫర్ ది పాస్ట్ 5 డేస్ వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ది ఫిజికల్ బాడీ, ది సెన్సెస్, ది మైండ్. ఓన్లీ వెన్ యూ అండర్స్టాండ్ దిస్ ప్రాపర్లీ లైఫ్ బికమ్స్ ఎంజాయబుల్ అండ్ రివీల్స్ ఇట్స్ ఓన్ మిస్టరీస్.
0: బుద్ధిని గురించి మనం గుర్తించాలి.
1: వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇంటెలిజెన్స్.
0: ఇదియే చాలా ప్రధానమైనటువంటిది.
1: దిస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్.
0: ట్యాంక్ లో నీళ్లు ఉంటుంటే ట్యాప్ లో నీళ్లు వదలచ్చు.
1: ఇఫ్ దెర్ ఇస్ వాటర్ ఇన్ ద ట్యాంక్ యూ కెన్ గెట్ ఇట్ త్రూ ట్యాప్.
0: కనుక దేహము, మనస్సు, ఇంద్రియములు ఇవన్నీ ట్యాప్స్, ఇవన్నీ ట్యాప్స్. కానీ బుద్ధి ట్యాంక్.
1: బాడీ, సెన్సెస్ అండ్ మైండ్ ఆర్ లైక్ ట్యాప్స్.
0: ఈ ట్యాంక్ లో ఎలాంటి నీరు నింపుకుంటామో ట్యాప్స్ లో అలాంటి నీరే వస్తుంటాయి.
1: Whatever water you fill in the tank, the same water flows through the taps.
0: దీనిని పురస్కరించుకుని వేదాంతం యద్ భావం తద్ భవతి అన్నారు.
1: దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది డిక్లరేషన్.
0: కనుక ఈ అన్నింటికీ మూలాధారమైనటువంటి యొక్క ఈ ట్యాంక్ ను గురించి మున్ముందు మనం ఉచ్చటించుకుందాం.
1: ది ట్యాంక్ విచ్ ఇస్ సచ్ అన్ ఇంపార్టెంట్ థింగ్ విల్ డిస్కస్ అండ్ ట్రై టు నో ఇన్ ఫ్యూచర్.

0: బ్రహ్మ దర్శనం భాగ్యంబు పడయగోరి బ్రహ్మ దర్శన భాగ్యంబు పడయగోరి వెతుకబోదురచటికి వెర్రి మనసా వెతుకబోయదురచటికి వెర్రి మనస అతియో మీలో నేనున్నది వెతుకుమచట ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరతు సాధు సద్గుణ గణ్యులవు సభ్యులారా బ్రహ్మదర్శన భాగ్యంబు పడయగోరి వెతుకబోయుదురచటికి వెర్రి మనస అదియు మీలోన ఉన్నది వెతుకుమచట ఇంతకన్నను భాగ్యంబు ఏది కలదు.
1: With the sole desire to see the manifestation of the divine, O foolish mind, where do you want to go in search of him? That the divine is within you, you inquire and search within. What else more to be communicated to this august assembly of noble souls?
0: Prema Swarupulara,
1: embodiments of love.
0: భగవత్ సృష్టి చాలా చిత్ర విచిత్రంగా ఉంటుంటుంది.
1: గాడ్స్ క్రియేషన్ ఇస్ వండర్ఫుల్ అండ్ మిస్టీరియస్.
0: బ్రహ్మభాగ్యాన్ని పొందగోరి అనేక విధములుగా కూడాను సాధకులు ప్రయత్నం చేస్తూ వచ్చారు.
1: పీపుల్ ఫాలో వేరియస్ స్పిరిచువల్ పాత్స్ టు ఎక్స్పీరియన్స్ ద డివైన్ విజన్, the manifestation of God.
0: Indulo daivatvaniki chakkani avakasam andinchey vidhamanu nirupistu vachadu.
1: This also gives ample evidence to experience the same.
0: Prati padamanandu kudanu oka mantramu, prati mantramunaku konni padamulu, కొన్ని పదముల చేత ఈ మంత్రమును పవిత్రమైనటువంటి ఒక అంతరార్థంగా నిరూపిస్తూ వచ్చాడు.
1: ఎవ్రీ మంత్ర ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్ ఫుల్ ఆఫ్ ఫ్యాథమ్లెస్ డెప్త్ ఆఫ్ మీనింగ్.
0: ఈ మంత్రమునకు అర్థములు ఎన్నియో ఉన్నవి, అయినను మనకు అనుకూలమైన మంత్రాన్ని అర్థాన్ని మనం స్వీకరించాలి.
1: Every mantra has myriad meanings, but yet we have to think of that which we can comprehend and understand.
0: Dakshina murti yokka tattvamunu lokamunaku prachinimpa chesukori aneka vidhamulainatundi yokka margamunu avalambinchi antarathamunu prabodhinchi aanandamunu kaligistu vachadu sadhakulaku.
1: Dakshinamurti has shown so many paths and procedures to be adopted by the seeker to experience God.
0: Aithe ee mantramulu ye reethiga vachayi?
1: What is the origin of all these mantras?
0: Samanyamainatundi okka laukika jagattukunaku samanya padamulaina mantramai vinyogam chesi సామాన్యమైనటువంటి ఒక రీతిగా ఈ మంత్రమును అనుగ్రహించి వచ్చాడు.
1: ఆల్ దీస్ మంత్రస్ ఆర్ పాస్డ్ ఆన్ టు ది హ్యూమానిటీ ఇన్ అన్ ఆర్డినరీ వే ఫ్రమ్ ద వరల్డ్లీ పార్లన్స్ మేకింగ్ యూజ్ ఆఫ్ ది వర్డ్స్ విచ్ ఆర్ వెల్ నోన్.
0: మూడు పదములు మాత్రమే ముచ్చటగా వర్ణిస్తూ వచ్చాడు.
1: త్రీ వర్డ్స్ వర్ ఎంఫసైజ్డ్ హియర్.
0: భూత భవిష్యత్ వర్తమానములని మూడు కాలములను నియమించాడు.
1: They represent the three periods of the time, past, present and future.
0: Moodu రూపములుగా వర్ణిస్తూ వచ్చాడు.
1: దే హావ్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ బ్యాక్డ్ బై ఫార్మ్స్.
0: ఆత్మ, మనసు, ఈ రెండింటికి మధ్య లోపల జీవుడు అని పెట్టాడు.
1: దేర్ ఆర్ త్రీ హియర్. వన్ ఇస్ ఆత్మ ద సెల్ఫ్, మనస్ ద మైండ్, ఇన్ బిట్వీన్ ద జీవుడు ఇండివిజువల్,
0: దేవుడు మనస్సు.
1: ద టూ హియర్ జీవా ద ఇండివిజువల్, దేవా ద డివైన్, అండ్ ఇన్ బిట్వీన్ మనస్ ద మైండ్.
0: అయితే ఈ జీవునకు దేవునకు మధ్యన ఉన్నటువంటి మనస్సు ఏ పని చేస్తూ వచ్చింది?
1: What is the task assigned to the mind which stands between the individual and the divine?
0: జీవుడు జడము.
1: The individual is jada or inert.
0: దేవుడు చైతన్యము.
1: Divine, God is chaitanya.
0: ఈ జడ చైతన్యమును రెండింటినీ కలిపే నిమిత్తమై మనస్సు అనేటువంటిది మధ్యలో నియమిస్తూ వచ్చాడు.
1: Here lies the mind between that which is inert and the other side which is transcendental awareness.
0: జీవుడు దేవుడు మనసు.
1: Individual, God and the mind.
0: ఇది కూడా ఒక మంత్రమే.
1: This also constitutes a mantra.
0: జీవేశ్వర ప్రకృతి అని దీనికి ఒక మంత్రము.
1: This is called ప్రకృతి ద నేచర్ కంప్రైజింగ్ దీస్ టూ, జీవ ఇండివిజువల్, ఈశ్వర గాడ్.
0: ఈశ్వరత్వం జీవత్వంతో కూర్చి దైవత్వంగా మార్చే నిమిత్తమై మనస్సును అక్కడ సాక్షిభూతంగా నిలుపుతూ వచ్చాడు.
1: మనస్సు ఇస్ కెప్ట్ హియర్ యాజ్ ఎ విట్నెస్ టు ట్రాన్స్ఫార్మ్ ద హ్యూమన్ ఇన్ టు ద డివైన్.
0: అయితే ఈ మనస్సు ఈ జీవుణ్ణి దైవంగా ఏ రీతిగా మారుస్తూ వచ్చింది?
1: హౌ డస్ ద మైండ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు ట్రాన్స్ఫార్మ్ ద మ్యాన్ ఇన్ టు గాడ్?
0: కేవలము జీవుడు వెస్టి స్వరూపుడు.
1: The individual is a member in a community.
0: దేవుడు సమష్టి స్వరూపుడు.
1: God is the cosmic form.
0: కానీ మనస్సు అనేటువంటిది సమష్టి వ్యష్టి స్వరూపమే.
1: Whereas mind is the combination of the community as well as the universe.
0: ఇంత పవిత్రమైన శక్తిని ఉండినది నిరూపిస్తూ వచ్చాడు.
1: It has been very clearly stated the mighty power of the mind.
0: కానీ ఈ మోడర్న్ ఏజ్ లోపల మనస్సు అంటే కేవలము ఒక విధమైనటువంటి ఒక మంకీ మైండ్ అంటారు.
1: ఇన్ ద మోడర్న్ ఏజ్ వి కన్సిడర్ ద మైండ్ సో లో అండ్ చీప్, కాలింగ్ ఇట్ ద మంకీ మైండ్.
0: ఇది పిచ్చుకోతి వంటిది అన్నారు.
1: వి సే ఇట్ ఇస్ ఎ మంకీ మైండ్.
0: కాదు కాదు.
1: నో,
0: ఇది పవిత్రమైనటువంటి మ్యాన్ కైండ్.
1: ఇట్ ఇస్ ఎ సీక్రెట్ మ్యాన్ కైండ్, నాట్ మంకీ మైండ్.
0: ఈ మ్యాన్ కైండ్ ను మ్యాన్ తోన దైవంతోన ఏకం గావించే నిమిత్తం వచ్చింది.
1: This mind is there to link the man with God.
0: Kanuka manasu anetundi chaala pavitramainatundi.
1: And so mind is highly sacred.
0: Mana eva manushyanam karanam bandham ochiyo annaru.
1: Mind is responsible for the bondage and liberation.
0: Manasu chaala shaktivantamainatundi annaru.
1: Mind is highly powerful.
0: Manasuku unnatundi shakti mari deniki kudunu ledu.
1: The power immanent in the mind is not noticed anywhere else.
0: Kanuka itti manasunaku taginatvanti shakti nandinchukuntu raavatam chetane ee daivattam anetvanti kramakramina konchi gauravam tagguthu vachindi.
1: As the mind is dominating, it is not able to know in full, in depth, God.
0: Unna gauravamu eppatiki untunnadi.
1: In fact, the honor and the grandeur lies there.
0: Kani manasunaku ee prapanchamlo unnatundi vyaktulu antati gauravam nandinchaledu.
1: But people have not attached the proper appropriate value to the mind.
0: Laukikamaina bhautikamaina prakrutamaina ee yokka padamulaku sarinatundi arthanni gurtinchukoledu.
1: He is not able to understand the true meaning from the worldly sense nor in its depth.
0: Kanuka జీవుని కంటే దేవుని కంటే మనసు చాలా మహా తీక్షణమైనటువంటిది.
1: Therefore more than individual and God, mind is so powerful and intense.
0: మనసుకు మరింత శక్తివంతమైనటువంటి ఖడ్గములు ఉంటున్నవి.
1: Mind has got very powerful sword with it.
0: ఇది సూరత్వంతో కూడినటువంటిది.
1: It is full of valor.
0: ధీరత్వంతో కూడినటువంటిది.
1: Courage.
0: పరాక్రమంతో కూడినటువంటిది.
1: And full of strength.
0: పవిత్రతతో కూడినటువంటిది.
1: Sanctity.
0: ఇలాంటి మనస్సు యొక్క తత్వంను గుర్తించుకునేటానికి ఎవరికి చేత కాకపోయింది.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ అండ్ గివెన్ టు ఎవ్రీబడి టు నో ద నేచర్ అండ్ ద పవర్ ఆఫ్ ద మైండ్.
0: మనసే లేకపోతే జీవుడు దేవుడు అనేటువంటి యొక్క విలువనే జగత్తుకు కానరాదు.
1: Without the mind, no one can know the value of the individual and also of God.
0: కన మనసే ఈ జీవునకు దేవునికి ఉండినటువంటి ఒక జగత్తరమైనటువంటి శక్తిని నిరూపిస్తూ వచ్చింది.
1: Therefore is the power of the mind that proves clearly the strength of the individual and of the God.
0: కనుక మానవత్వంలో ఉండినటువంటి ఒక దివ్యత్వానికి, దివ్యత్వంలో ఉన్నటువంటి చైతన్యానికి, చైతన్యంలో ప్రకాశించేటువంటి ఒక మానస్తత్వానికి కొంత వ్యత్యాసాన్ని చూడాలి.
1: సో వీ హ్యావ్ టు నో క్లియర్లీ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డివినిటీ ఇన్ మ్యాన్, ద డివినిటీ విచ్ ఇస్ ఆల్ అవేర్నెస్ విచ్ ఇస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద యూనివర్స్.
0: దైవత్వం కంటే ఈ మనస్సుకు మహాశక్తివంతమైనటువంటి ఒక డివినిటీ అని, దివ్యత్వం అని నిరూపిస్తూ వచ్చింది.
1: సో ఇట్ హాస్ బీన్ క్లియర్లీ ఎస్టాబ్లిష్డ్ ద మైండ్ ఈజ్ సో పవర్ఫుల్ and one pointed even above the level of
0: kanukane ee manasune vishnu swaroopamu annaru.
1: So vishnu swaroopa, the sustenance principle is the mind.
0: Ninnadu dinam cheppinattuga manasu vishnu swaroopame.
1: As Bhagavan said yesterday, the mind is Vishnu.
0: Swasamu kevalamu brahma swaroopame.
1: The breath is brahma.
0: Ee brahmam nundi aavirbhavinchinatundi oka vishnuvuku దైవస్వరూపం అనే నిజమైనటువంటి ఒక దేవము విష్ణువు అని పేరు పెట్టారు.
1: Therefore, Brahma is the origin and Vishnu is God.
0: ఆ శ్వాస స్వరూపమనే నిజమైనటువంటి ఈశ్వరత్వం అన్నారు.
1: Therefore, the divinity is this principle of breath.
0: ఈ ఈశ్వరత్వమునకు, ఈ వాక్ స్వరూపమైనటువంటి ఒక బ్రహ్మత్వమునకు ఎంతటి వ్యత్యాసం ఉన్నది.
1: What gulf of difference lies between the principle of Brahma, the walk, and also Ishwaratva, the
0: divinity. ఈ బ్రహ్మత్వం నుంచి వారించినటువంటిది వాక్కే.
1: Therefore, the speech faculty or talk has originated out of Brahma.
0: వాక్కు ఉండేటువంటి శక్తి మరి దేనికిని లేదు.
1: Walk or talk is highly powerful.
0: విశ్వస్థుడు, చక్రసూర్యుడు, మహావీరుడు,
1: the man of valor and courage,
0: విశ్వస్థుడు, చక్రసూర్యుడు, మహావీరుడు, ఘోరాసచే,
1: విత్ టూ మచ్ ఆఫ్ డిజైర్,
0: అశ్వత్థామ శిరోజములు తరిగి,
1: yes, beheaded అశ్వత్థామ,
0: చూడాంతర్ మహారత్నమును,
1: and you want to carry the precious
0: శశ్వత్ కీర్తి ఎరింగపుచ్చుకొని,
1: has been picked up,
0: విశ్వాసం వల్ల నుంచి ద్రబ్బే శిభిరోర్ విభాగమును బాసిపోనన్నాడు. అనగా ఈ దివ్యత్వం అనేటువంటిది ఇంత శక్తివంతమైనటువంటిది.
1: The divinity is highly powerful.
0: Anadu paddavyuhamunandu yerpadinatvanti okka maha shaktivantamaina yantranni bhedinche nimittamai ee okka ashwatthama chaala powerfulga vachadu.
1: It was only to break that device, a special device in archery, padmavyuha. It was the plan of అశ్వత్థామ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్.
0: ఈ పద్మవ్యూహమును కూడా సామాన్యుడు దీన్ని నిర్మించలేదు.
1: దిస్ పద్మవ్యూహ ఈజ్ నాట్ ఆఫ్ ద డిజైన్ ఆఫ్
0: ద్రోణాచార్యుడు. అతను కూడా ఆచార్యుడే.
1: ఇట్ వాస్ డిజైన్డ్ బై ద్రోణాచార్య.
0: ద్రోణాచార్యుడు ఈ పద్మవ్యూహమును పన్నాడు.
1: ఇట్ వాస్ ది ద్రోణాచార్య హూస్ డిజైన్ ఈజ్ దిస్ పద్మవ్యూహ.
0: ఈ పద్మవ్యూహం సామాన్యమైనది కాదని,
1: దట్ పద్మవ్యూహ ఈజ్ నాట్ సింపుల్,
0: తన కుమారుడు దీన్ని భేదించలేదని,
1: దట్ ఇస్ సన్ కెనాట్ గెట్ ఇన్ టు ఇట్,
0: కనుకనే ఆ యొక్క దీనికి ఆపివేసేసింది సుభద్ర.
1: దేర్ఫోర్ సుభద్ర బ్రాట్ ఎ టోటల్ హాల్ట్ యాజ్ అశ్వత్థామ కెనాట్ గెట్ ఇన్.
0: కనుకనే ఆనాటి నుండి ఈ శబ్దములకు ఇంతటి ఉచ్చతమైన పవిత్రత ఏర్పడుతూ వచ్చింది.
1: సిన్స్ దట్ టైమ్ దీస్ సీక్రెట్ వర్డ్స్ హ్యావ్ బీన్ ప్రూవ్డ్ వెరీ పవర్ఫుల్.
0: ఈ శక్తి మాటల యందు మాత్రమే కాదు.
1: The power is not merely natural.
0: Kriya swaroopam nandu kudanu ee shaktini nirupinchutu vachindi.
1: The power is also as well demonstrated in action.
0: Kanukane moodu moodu padamulu cheri okoka mantranga nirupinchindi ee yokka geeta.
1: Therefore three words constitute a mantra.
0: Ee vedamulandunu uparishattulu endu kudanu ee vidhamainatundi oka antramule mantramuluga maarutu vachinayi.
1: And we find such mantras in Veda and Upanishads.
0: ఈ ఉపనిషత్తుల యొక్క సారమును సరైన రీతిగా అర్థం చేసుకోవటం కష్టమవుతుంది.
1: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ది ఎసెన్స్ ఆఫ్ ఉపనిషత్.
0: కనుక ప్రతి మంత్రమునకును తత్ త్వం అన్నారు.
1: ఎవ్రీ మంత్ర స్పీక్స్ ఆఫ్ దీస్ టూ తత్ త్వం.
0: అయమాత్మ బ్రహ్మ అనింది.
1: ఇట్ ఆల్సో సెడ్ అయమాత్మ బ్రహ్మ.
0: సర్వం కల్విదం బ్రహ్మ అనింది.
1: సర్వం కల్విదం బ్రహ్మ.
0: కల్విదం బ్రహ్మ అనగా ఇది ఒక మంత్రమే.
1: కల్విదం బ్రహ్మ ఈజ్ ఎ మంత్ర.
0: తత్ త్వం అసి ఇది ఒక మంత్రమే.
1: తత్ త్వం అసి ఈజ్ ఎ మంత్ర.
0: ప్రజ్ఞానం బ్రహ్మ అది ఒక మంత్రమే.
1: ప్రజ్ఞానం బ్రహ్మ ఈజ్ ఆల్సో మంత్ర.
0: అయమాత్మ బ్రహ్మ.
1: సో ఆల్సో అయమాత్మ బ్రహ్మ.
0: బ్రహ్మవత్ బ్రహ్మైవ భవతి.
1: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.
0: ఇవన్నీ కూడాను కేవలము ఉపనిషత్తులు యందు వచ్చినటువంటి ఒక పదములు. ఇవి కేవలం మంత్ర స్వరూపములే.
1: దిస్ ఆర్ ఆల్ ద డిక్టా ఆఫ్ ది ఉపనిషత్స్ విచ్ ఆర్ మంత్రాస్.
0: కనుకనే ప్రతి పదం కూడాను ఏదో భగవంతుని యొక్క పేరుగా మీరు భావిస్తున్నారు. కాదు కాదు, అది మంత్ర స్వరూపమే.
1: ఎవ్రీ వర్డ్ ఈజ్ నాట్ దట్ సింపుల్ యాజ్ యూ థింక్. ఇట్ ఈస్ మంత్ర.
0: ఈ మంత్రమునకు అనేక విధమైనటువంటి అర్థములు కూడా చేకూర్చారు.
1: ఎవ్రీ మంత్ర హ్యాస్ సో మెనీ ఇంటర్ప్రిటేషన్స్ అండ్ మీనింగ్స్.
0: ఇవి వేదములలోని నాలుగు పదములు అని చెప్పారు.
1: దీస్ ఆర్ ఆల్ ఫోర్ మెయిన్ స్టేట్మెంట్స్.
0: వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. కనుక ఈ నాలుగు మంత్రముల యొక్క తత్వము ఈ వేదము యొక్క పరిచర్యమంతా కూడినటువంటి పవిత్రమైనటువంటి మంత్రములు అన్నారు.
1: ఇన్ఫాక్ట్ దీస్ మంత్రాస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఆల్ దీస్ ఫోర్ ఆఫ్ వేదాస్. ఋగ్వేద, యజుర్వేద, సామవేద అండ్ అథర్వణ వేద.
0: ఈ నాలుగు వేదములు ఎందుకూడను ఒక్కొక్క వేదములకు ఒక్కొక్క మంత్రమును తీసిపెట్టారు.
1: వన్ పర్టికులర్ శ్లోక ఈజ్ సెట్ అపార్ట్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ది వేదాస్.
0: కనుక మనం అన్నింటినీ మనం నేర్చుకోనక్కర్లేదు, అన్నింటినీ మనం తెలుసుకోనక్కర్లేదు, అన్నింటినీ మనం చెప్పనక్కర్లేదు.
1: ఇట్స్ నాట్ నెసెసరీ టు నో ఎవ్రీ వేద. ఇట్స్ నాట్ నెసెసరీ టు నో ఇట్స్ మీనింగ్.
0: అన్ని మంత్రముల యొక్క సారము ఒకదాని ఎందే ఉంటున్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ మంత్రాస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ వన్.
0: తత్ త్వం అసి.
1: తత్ త్వం అసి.
0: అసి అనగా ఏమిటి? చేర్చటము.
1: అసి మీనింగ్ జాయినింగ్.
0: తత్ త్వం
1: జాయినింగ్ తత్.
0: దానితో నేను చేర్చటము.
1: ఇన్ ఫ్యాక్ట్ జాయినింగ్ దిస్ విత్ దాట్.
0: అహం బ్రహ్మాస్మి.
1: అహం బ్రహ్మాస్మి.
0: నేనే బ్రహ్మగా ఉంటున్నాను, బ్రహ్మతో చేరినాను.
1: ఐఎమ్ బ్రహ్మ, ఐ జాయిన్డ్ బ్రహ్మన్.
0: కనుక ఈ విధంగా విచారణ చేస్తే సర్వం కల్విదం బ్రహ్మ.
1: వెన్ వీ ఇన్వెస్టిగేట్ లైక్ దాట్ వీల్ నో సర్వం కల్విదం బ్రహ్మ.
0: ఈ మంత్రముల యొక్క అర్థములు అన్ని కూడాను కేవలము ఒక ఏకాత్వాన్ని బోధించేటువంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఆఫ్ దెమ్ కనోట్ సేమ్ మీనింగ్.
0: ఇటువంటి ఏకత్వాన్ని గుర్తించుకోవటమే మంత్రం యొక్క నిజమైనటువంటి యొక్క సాధన.
1: ది ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్ వాంట్స్ అస్ టు నో ద వన్నెస్, ద యూనిటీ ఆఫ్ ఆల్
0: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. దాన్ని నేర్చుకున్నటువంటి వాడు, దాన్ని తెలుసుకున్నటువంటి వాడు తానే అవుతాడు.
1: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, ద నోవర్ బికమ్స్ ద నోన్.
0: ఇది ఉపనిషత్తుల యొక్క సరైనటువంటి అంతరార్థాలు.
1: దిస్ ఈస్ ది ట్రూ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఉపనిషత్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
0: ముఖ్యంగా మీరు తెలుసుకున్నటువంటి దీంతో నేనే దైవము అనేటువంటి దాన్ని తెలుసుకోవాలి.
1: మోస్ట్ ఇంపార్టెంట్లీ యూ షుడ్ నో దట్ ఐఎమ్.
0: ఎవరికి వారే దైవ స్వరూపులు.
1: ఈచ్ వన్ ఇస్ డివైన్.
0: ఎవరికి వారే దైవ స్వరూపులైనప్పుడు ఇంకా దైవాన్ని ఎందుకు కొల్చాలి?
1: దెన్ వెర్ ఇస్ ద నీడ్ టు వర్షిప్ గాడ్.
0: అయితే దైవాన్ని కొలిచేటువంటి ఒక శక్తి సామర్థ్యములు కానీ దైవమును కొలిచేటువంటి ఒక శక్తి నాలో ఉన్నదని కానీ మీరు గుర్తించుకోవడానికి వీల్లేదు.
1: హౌఎవర్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు ఎస్టిమేట్ వెదర్ యూ హావ్ గాట్ ద ఎలిజిబిలిటీ.
0: సామాన్యమైన వ్యక్తిగా ఉంటుంది, సామాన్యమైన జగత్ జీవితాన్ని జరుపుతూ,
1: బీయింగ్ సో కామన్ మూవింగ్ ఇన్ ద వరల్డ్,
0: సహజమైనటువంటి ఒక జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
1: యు ఆర్ జస్ట్ లీడింగ్ ఎ నేచురల్ లైఫ్.
0: అలాంటి సహజ జీవితాన్ని గడిచేటువంటి వారికి పురుష జీవితంతో ఎట్లా అర్థమవుతుంది?
1: లీడింగ్ అన్ ఆర్డినరీ సింపుల్ లైఫ్ హౌ డు ఎక్స్పెక్ట్ టు నో
0: అది దివ్యమైనటువంటి యొక్క విస్తృత స్వరూపం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ఎనీ వే ద లైఫ్ వీ లీడ్ ఈస్ కాస్మిక్.
0: అది సమష్టి స్వరూపము.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ఆఫ్ యూనివర్సల్.
0: సామాన్యమైనటువంటి మానవులందరూ కూడా విస్తృత స్వరూపాలు.
1: ఆల్ వీఆర్ ఆల్ ఇండివిజువల్స్ ఇన్ ద ఆర్డినరీ
0: వ్యష్టి. సమష్టి స్వరూపాన్ని ఏ రీతిగా గుర్తించగలడు?
1: హౌ డు ఎక్స్పెక్ట్ ది వ్యష్టి ది ఇండివిజువల్ టు నో ద సమష్టి ది కాస్మిక్ ఫామ్.
0: కనుక ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ, ఎన్ని సాధనలు సలిపినప్పటికీ, ఎన్ని మంత్రములు ఉచ్చరించినప్పటికీ వ్యష్టి సమష్టి స్వరూపుడు కాడు.
1: Therefore, in spite of all spiritual attempts and all attempts and spiritual paths, one would adopt. When once you know that I am God, you will be knowing the cosmic form.
0: I am God. అనేటువంటి ఆ సత్యాన్ని మీరు గుర్తించాలి.
1: You have to know the basic truth that I am God.
0: అయితే మీరు ఎట్లా చెప్పగలరు I am God అని?
1: How can you declare that I am God?
0: ఆ నమ్మకమును పూర్తి అభివృద్ధి తెచ్చుకోవాలి.
1: And we have to foster strong faith in this.
0: మంత్రమునకు ముడివేసి,
1: we have to tie up mantras.
0: ఈ ముడియందు ఉన్నటువంటి ఒక దివ్యత్వాన్ని చేకూర్చి,
1: and we should understand the divinity in this.
0: తిరిగి ఆ ముడిని తిరిగి మంత్రంతోనే విప్పాలి.
1: And we have to untie the combination, making use of mantra.
0: ముడి వేయటము, ముడి విప్పటము.
1: Tying up and untying.
0: ఆదియందు అంత్యమునందు.
1: Beginning and the end.
0: కనుకనే దానికి సరైనటువంటి అర్థాన్ని మీరు గుర్తించుకుని వర్తించాలి.
1: We have to know the exact meaning and conduct ourselves.
0: ఏది ప్రారంభంలో వచ్చేదో,
1: that which comes in the beginning,
0: అదే ఈ యొక్క అంత్యంలో కూడా కలుగుతుంది.
1: Will also come towards the end.
0: ప్రారంభంలో వచ్చినటువంటి బిడ్డ,
1: the child born,
0: ఏ విధంగా తెలియనటువంటి స్థితిలో ఉంటుందో,
1: just as being not able to move,
0: అదే విధంగానే అంత్యంలో కలిగేటువంటి ఒక బిడ్డ కూడాను ఆ రకమైనటువంటి స్థితికే వస్తుంది.
1: సిమిలర్ పొజిషన్ వుడ్ బి మెట్ విత్ టువర్డ్స్ ది ఎండ్.
0: ఆది అంత్యములు ఎక్కడ పోయినప్పటికీ దేనికైనాను ఏ వస్తువునికైనాను ఒక్కటే.
1: Therefore, the beginning and the end for any is uniform.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: a small example.
0: మనం ఎక్కడో ఒక చెరువుకు పోయినాము, ఇంత మట్టిని తీసుకుని త్రవ్వి తీసుకుని వచ్చాము.
1: We have gone to a river and brought some mud with us.
0: ఆ మట్టిని తెచ్చి నీ ఇంటి ముందు వేసుకున్నావు.
1: And you brought forward that mud and kept in front of your house.
0: కానీ మొదటి దినం చూసినప్పుడు ఆ మట్టి గుట్టగానే ఉంటుంది.
1: But it has been growing like a mound there.
0: రెండవ దినము ఆ మట్టిలో నీరు కలిపి కొంచెం బంకగా కలిపినాడు.
1: అండ్ యూ హావ్ మిక్స్డ్ దట్ వాటర్ ఇన్ దట్ మడ్.
0: కానీ చక్రం పైన వేశాడు, ఒక కుండల మాదిరి చేశాడు.
1: అండ్ యూ ప్రాసెస్డ్ ఇట్ విత్ ది హెల్ప్ ఆఫ్ వీల్ అండ్ మేడ్ ఇట్ ఏ పాట్.
0: కానీ క్రమక్రమేణా దానిని ఖర్చు పెడుతూ రావటం వల్ల గుట్ట గుంతగా మారిపోయింది.
1: అండ్ యాజ్ యూ మేడ్ యూజ్ ఆఫ్ ఆల్ దిస్ మడ్ గ్యాదర్డ్ ఓవర్ దేర్, అల్టిమేట్లీ యూ ఫైండ్ పిట్ దేర్.
0: కనుక గుంత గుట్ట మాదిరి మారిపోయింది, గుట్ట గుంత మాదిరి మారిపోయింది.
1: Therefore the heap has come down to the level of pit now, which was once upon a time.
0: కానీ మట్టి కుండగా మారిపోయింది, కుండనే మట్టిగా మారిపోయింది.
1: The mud has taken the form of the pot and the pot is nothing but of the mud.
0: అయితే ఆ కుండలో నీరు పోస్తే నిలిచిపోవటం లేదు.
1: But the water if kept in that
0: pot would not be there. నిలిచిపోతూ వస్తున్నాయి.
1: Its level comes down gradually.
0: దీనిని అగ్ని సంస్కారం చేయాలి.
1: This has to be processed in fire.
0: ఈ కుండను అగ్ని సంస్కారంలో కాల్చినప్పుడే ఇది గట్టిగా పడి అందులో పోసే నీరు నిలుస్తుంది.
1: When once this pot is kept in fire and processed, it would be able to retain water.
0: కనుకనే మనము మట్టి వంటి వారు.
1: So we say it is full of mud only.
0: ఈ మట్టిని దైవత్వం అనేటువంటి దివ్యత్వము ఒక కుండలుగా మారుస్తూ ఉంటుండాలి.
1: Therefore it is the divinity that transforms the mud into the human.
0: అది ఏ విష్ణుత్వము?
1: That is sustenance,
0: Vishnutva. ఆ విష్ణుత్వం అనేటువంటిది దీని కుండలుగా రూపకంగా మార్చడం చేత,
1: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ సస్టెనెన్స్ విష్ణుత్వ మేడ్ దిస్ పాట్.
0: దానిని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేసి పగలగొట్టుకుంటున్నారు.
1: As this pot is made use of, it is broken on the way.
0: కాదు కాదు, జ్ఞానము అనేటువంటి అగ్ని సంస్కారంలో దీన్ని కాల్చాలి.
1: ఇట్ మస్ట్ బి, ఇట్ షుడ్ బి ప్రాసెస్డ్ కెప్ట్, ఇట్ షుడ్ బి బర్న్.
0: ఏమిటి ఈ జ్ఞానం?
1: వాట్ ఈస్ దిస్ జ్ఞాన?
0: అద్వైత దర్శనం జ్ఞానం.
1: The true jnana, wisdom, is experienced
0: non-dualism.
1: When once you experience that oneness, non-duality, it will be burnt
0: in you.
1: Then only all the material you keep there would be retained.
0: కనుకనే దీన్ని పగలగొట్టుకోకుండా చూసుకోవాలి.
1: సో వీ షుడ్ సీ దట్ పాట్ ఈస్ నాట్ బ్రోకన్.
0: చక్కగా కాల్చేంత వరకు కూడా శక్తి చూసుకోవాలి.
1: వీ హావ్ టు టేక్ కేర్ యాజ్ ఇట్ ఈస్.
0: అది అగ్ని సంస్కారం అన్నారు.
1: దట్ ఈస్ వాట్ వీ కాల్ ద ప్రాసెస్ ఆఫ్ రిఫైన్మెంట్. కాల్చడం
0: అనగా సంస్కారమే.
1: దిస్ బర్నింగ్ ప్రిన్సిపల్ ఇస్ రిఫైన్మెంట్.
0: కనుకనే ప్రతి ఒక్కటి కూడాను
1: ఎవ్రీథింగ్
0: సంస్కారం చేతనే సర్వ విధమైనటువంటి శక్తులు మారుతూ ఉన్నాయి.
1: బై రిఫైన్మెంట్ ఇట్ విల్ హ్యావ్ స్పెషల్ పవర్స్.
0: అగ్ని సంస్కారం చేత కుండలు ఏ విధంగా గట్టిపడిపోతుండదు.
1: జస్ట్ ఇస్ పాట్స్ ఆర్ స్ట్రాంగ్ బై బీయింగ్ కెప్ట్ ఇన్ ద ఫైర్.
0: దైవ అనుగ్రహం అనేటువంటి సంస్కారం చేత
1: బై ద రిఫైన్మెంట్ ఆఫ్ గాడ్
0: జీవుడు దేవుడిగా మారిపోతున్నాడు.
1: ద ఇండివిజువల్ బికమ్స్ గాడ్.
0: అయితే దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: ఫర్ దిస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ప్రతి మానవుడు కూడాను మాంసముక్తంతో చేరి వచ్చినాడు.
1: Every human being is of flesh.
0: ఇది ఒక మరణపు కొంప.
1: It is dirty.
0: ఇది ఒక మాంసముద్దతో చేసినటువంటి బొమ్మ.
1: It's full of flesh.
0: అయితే ఈ బొమ్మ ఏ విధంగా ఉపయోగపెట్టుకోగలుగుతున్నావు?
1: And this toy, how are you making use of this?
0: దీనికి ఏమి శక్తి కూడా లేదు.
1: It has no power in the true
0: sense. క్రమక్రమేణా దీన్ని సంస్కారం చేసుకుంటూ రావటం చేత,
1: because it has been refined gradually,
0: శక్తి కూడా పెరుగుతుంటుంది.
1: Its power increases.
0: దీనికి విలువ కూడా పెరుగుతుంటుంది.
1: The value also rises.
0: ఇప్పుడు మట్టిగా వచ్చినటువంటి కుండను,
1: the pot which is made up of mud,
0: మనం ఏ విధంగా కూడా ఉపయోగించుకోలేము.
1: We cannot use it.
0: అదే విధంగానే బంగారు, భగవంతుని అంతా కూడాను బంగారు బంగారు బంగారు అని పిలుస్తుంటాను.
1: భగవాన్ కాల్స్ ఎవ్రీవన్ బంగారు బంగారు.
0: బంగారు అనగా గోల్డ్ అని.
1: బంగారు మీనింగ్ గోల్డ్.
0: హిరణ్య గర్భుడే భగవంతుడు.
1: హిరణ్య గర్భ ఇస్ గాడ్.
0: కనుక ఈ బంగారు అనేటువంటి దాన్ని మీరు సంపాదించుకున్నారు.
1: యూ హ్యావ్ ఎర్న్ దిస్ గోల్డ్.
0: బంగారు సంపాదించుకున్నంత మాత్రం అలంకారం చేసుకోలేకపోయారు.
1: Merely acquiring gold, you cannot have jewels.
0: ఆ బంగారును కొన్ని అలంకారం చేసుకునేటువంటి నగలుగా మార్చుకోవడానికి ప్రయత్నించాలి.
1: The gold must be made into jewels.
0: ఆ నగలుగా మార్చుకునే సమయం లోపల,
1: as we make ornaments,
0: మనం ఎంత బంగారును చూసామో,
1: the gold we have,
0: అంత దానికి ఒక రాగో లేక పిత్తాడో కొంచెం వేరే లోహములు కలపాలి.
1: We have to mix some other metal like copper.
0: అప్పుడు ఆ లోహములు కలిపినప్పుడే,
1: when the other metal is mixed,
0: మంచి శక్తి వస్తుంది.
1: The gold will have all the strength.
0: శక్తే కాకుండా దీన్ని బరువుగా నిలుస్తుంది.
1: And the weight also increases.
0: Weight కూడా పెరుగుతుంది.
1: Weight increases.
0: అయితే దానిని త్రుంచడానికి వీలు కానటువంటి స్థితి వస్తుంది.
1: And it will be unbreakable, so strong.
0: కనుకనే మనము భగవ సంకల్పం అనగా ఏమిటి? ఒక విధమైనటువంటి ఒక వజ్ర సంకల్పము.
1: God's will is very strong.
0: హిరణ్యగర్భుడు భగవంతుడు.
1: God is Hiranyagarbha.
0: ఆ హిరణ్యగర్భుడు ఎక్కడ ఉన్నాడు?
1: Where is Hiranyagarbha?
0: మన యందే ఉన్నాడు.
1: God Hiranyagarbha.
0: అది మనం తెలుసుకోవాల్సినటువంటిది.
1: Is in you, which you are supposed to know.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
1: A small example.
0: చాలా మంది పిల్లలంతా కూడా సైన్స్ చదువుకునేటువంటి వారు ఉన్నారు.
1: There are many students of science.
0: దీంట్లో ఆమ్లం అంటారు.
1: And we say acid, ఆమ్లం.
0: ఆమ్లం.
1: Acid, ఆమ్లం.
0: ఆమ్లం అనగా యాసిడే కాదు, అది ఒక విధమైనటువంటి శక్తితో కూడినటువంటిది అవుతుంది.
1: యాసిడ్ ఆల్సో హాస్ గాట్ ద పవర్.
0: క్రమక్రమేణా దాంట్లో ఒక సెల్స్ గా బయలుదేరుతాయి.
1: అండ్ వి ఫైండ్ సెల్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ దిస్.
0: అనగా ఆ సెల్స్ కొన్ని లక్షలుగా బయలుదేరిపోతాయి.
1: అండ్ దే మల్టిప్లికేట్ ఇంటూ లాక్స్ ఆఫ్.
0: ఈ లక్షలు లక్షలుగా చేరినప్పుడు ఇది క్రమక్రమేణా దేహాన్ని సృష్టింపజేస్తాయి.
1: అండ్ ద సెల్స్ దట్ గ్రో ఇన్ లాక్స్ ఇన్ నంబర్ బై మల్టిప్లికేషన్ మేక్ ఎ బాడీ.
0: కనుకనే ఈ ఆహారంలో మనం తినే ఆహారం లోపల,
1: the food that we partake,
0: ఇనుము, పిత్తళి, ఆమ్లమం, అమ్మ బంగారు అన్ని కూడా చేరుతున్నాయి.
1: The food that we partake has got all this acid and metals.
0: కనుక ఈ యాసిడ్ అనేటువంటిది మనం చెప్పడం చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ ఇఫ్ వి సింప్లీ కాల్ ఇట్
0: యాసిడ్. కానే కాదు,
1: ఇట్స్ నాట్ యాసిడ్.
0: ఇది కూడా ఒక లోహమే.
1: ఇట్స్ ఆల్సో ఎ మెటల్ ఇన్ వన్ వే.
0: ఈ లోహం కూడా కొంతవరకు మార్పు చేయటం వల్ల మరొక లోహంగా మారిపోతుండాలి.
1: దిస్ మెటల్ ఈస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు అనదర్ టైప్ ఆఫ్ మెటల్.
0: ఇక్కడ మన యందు ఈ ఆమ్లం అనేటువంటి ఒక శక్తి చాలా చేరి ఉంటుండాలి.
1: అండ్ దిస్ పవర్ ఆఫ్ ది ఆమ్లా ఆర్ యాసిడ్ ఇస్ దేర్.
0: తినేటువంటి ఒక కూరగాయల లోపల ఆమ్లం అధికంగా అవుతుండాలి.
1: అండ్ ది వెజిటబుల్స్ దట్ వి కన్స్యూమ్ ఇస్ ఫుల్ ఆఫ్ సచ్ యాసిడ్.
0: మనము తినేటువంటి ఒక ఆకుకూరలో దీంట్లో దాంట్లో వరకు కూడా చాలా వరకు కూడా ఒక ఇనుము బయలుదేరుతుండాలి.
1: ద గ్రీన్ వెజిటబుల్స్ ద లీవ్స్ దట్ వి ఈట్ హస్ గాట్ సో మచ్ ఆఫ్ ఐరన్ కంటెంట్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: దీనికి ఒక పులుసు కూర అని చేస్తాం మనము చింతపండు పులుసుతో.
1: అండ్ వి ఆల్సో మేక్ ఎ సూప్ మేక్ యూజ్ ఆఫ్ టామరిండ్.
0: ఈ యొక్క చింతపులుసు చేస్తున్నాము,
1: టామరిండ్ సూప్,
0: దీంట్లో కూడా ఆమ్లం వస్తుంటుండాలి.
1: అండ్ దేర్ ఇస్ యాసిడ్ దేర్.
0: లేక ఒక నిమ్మకాయతో మనం చేస్తున్నాం రసము.
1: ఆర్ వి మేక్ రసము ఆఫ్ వి మేక్ యూజ్ ఆఫ్ లైమ్.
0: ఈ రకంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం చేస్తూ పోతుంటే ప్రతి పదార్థం నందు కూడా ఒక లోహముగా బయలుదేరుతుంటాయి.
1: అండ్ వి ఫైండ్ దిస్ మెటల్ దేర్ ఇన్ ఎవ్రీ మెటీరియల్ దట్ వి మేక్.
0: ఇవన్నీ కూడా క్రమక్రమేణా దేహం నందు ఉన్నటువంటి శక్తిని బలపరుస్తూ వచ్చాయి.
1: అండ్ దే స్ట్రెంగ్థెన్ ద బాడీ గ్రాడ్యువలీ.
0: కనుకనే మన యందు ఈ దైవశక్తి ఏ రీతిగా వస్తుండాలి అంటే ఆహారం నుంచినే వస్తున్నాయి.
1: దిస్ డివైన్ పవర్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద ఫుడ్ దట్ వి టేక్.
0: కనుక ఈ ఫుడ్ అనేటువంటిది మన హెడ్ ను సంపాదిస్తుంటుండాలి.
1: ద ఫుడ్ లీడ్స్ టు ద హెడ్.
0: ఈ హెడ్ ఏ గాడ్ గా మారిపోతుండాలి.
1: ద హెడ్ గెట్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు గాడ్.
0: కనుక మన ఆహారాన్ని సక్రమైనటువంటి రీతిగా మనం ఉపయోగపెట్టుకున్నప్పుడు దీని స్వరూపం మనకు అర్థమవుతుంది.
1: దేర్ఫోర్ వెన్ వీ థింక్ ఆఫ్ ద ప్రాపర్ ఫుడ్ దట్ వీ పార్టేక్ వీ కెన్ అండర్స్టాండ్ ద రెస్ట్.
0: కనుక మీకు ఆమ్లం అంటే మీకు అర్థం కాకుండా పోతుండాలి.
1: దో ఐ సెడ్ ఇట్ ఈస్ యాసిడ్, ఇట్ ఈస్ నాట్ సో.
0: యాసిడ్ అని మీరు అనుకుంటున్నారు కానీ అది యాసిడ్ కాదు.
1: ఇట్ ఈస్ నాట్ సో.
0: మనం ఒక విధమైనటువంటి యొక్క పదార్థంగా వినియోగించుకోవడానికి వీలవుతుంది.
1: అండ్ ఇట్ వుడ్ బి క్వైట్ పాసిబుల్ ఫర్ అస్ టు మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇస్ మ్యాటర్.
0: ఈ విధమైనటువంటి దీన్ని ఇంత సెల్స్ గా మారిపోతుంది.
1: అండ్ దే బికమ్ సెల్స్.
0: కట్టగట్టు మన శరీరం అంతా కూడా కొన్ని లక్షల సెల్స్ గా వచ్చేసేస్తుంది.
1: ద హ్యూమన్ బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ సెల్స్.
0: మన సెల్స్ అంతా ఒక్కొక్క సెల్ కూడా ఒక్కొక్క రక్తబిందువే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ సెల్ హాస్ గాట్ ద డ్రాప్ ఆఫ్ బ్లడ్.
0: ఈ విధంగా సైన్స్ లో కానీ ఆధ్యాత్మికంలో కానీ ఈ విధమైన అంతరార్థాలు అనేకంగా ఉంటున్నాయి.
1: ఇన్ సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ దేర్ లాట్స్ ఆఫ్ ఇన్నర్ మీనింగ్స్.
0: కానీ
1: బట్
0: ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక లోపల ఇది మంత్రస్వరూపంగా రూపొందుతుండాలి.
1: ఇన్ స్పిరిచువల్ పార్లన్స్ వీ కాల్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మంత్ర.
0: ఈ మంత్రం ఎట్టిదిగా వస్తుంటుండాలి.
1: ఇన్ వాట్ వే ఇట్ ఈస్.
0: ఇది కేవలం ఒక పదముల యొక్క సమ్మిళితంగా స్వరూపాన్ని ధరిస్తుండాలి.
1: ఇట్ హెస్ టేకెన్ ద ఫార్మ్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్.
0: ఈ యొక్క మంత్రం చేతనే దైవత్వం కూడా ప్రాప్తిస్తుంటుండాలి.
1: దిస్ మంత్ర విల్ కన్ఫర్ ద డివినిటీ టు ఎవ్రీవన్ దట్
0: స్పెల్. అనేక విధమైనటువంటి యొక్క స్వప్నాలు కలుగుతుంటాయి.
1: అండ్ వీ నేచురలీ డ్రీమ్.
0: కానీ ఇది స్వప్నంలో కాదు.
1: దిస్ నాట్ ఎ డ్రీమ్.
0: ఆహారం యొక్క విహారంతో వచ్చినటువంటి యొక్క రియాక్షన్ లో.
1: ఇట్ ఇస్ ఆల్ ఎ రియాక్షన్ ఆఫ్ ద ఫుడ్ దట్ ఇస్ పార్ట్ టేకెన్.
0: ఈ ఆహారంతో కనిపించేటువంటి యొక్క స్వరూపాలు.
1: దేర్ ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ ఫుడ్.
0: కానీ ఇందులోనే దైవత్వం కూడా ప్రాప్తిస్తూ వస్తుంటాయి.
1: అండ్ దిస్ ఆల్సో హెల్ప్స్ అస్ టు ఎక్స్పీరియన్స్ గాడ్.
0: మనం పదార్థంగా ఉపయోగపెట్టుకుంటున్నాం కాబట్టి అది పదార్థంగానే వస్తుండాలి.
1: యాజ్ యూ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద మ్యాటర్
0: దీనిని వేదాంతమందు యత్ భావం తద్ భవతి అన్నారు.
1: యాజ్ ఈజ్ యువర్ ఫీలింగ్ సో విల్ బి ది ఎక్స్పీరియన్స్.
0: మన యొక్క భావాన్ని పురస్కరించుకుని ఆ పదార్థం మారిపోతూ ఉంటుంటది.
1: బేసింగ్ ఆన్ అవర్ ఐడియా అండ్ కాంప్రిహెన్షన్ ఇట్ చేంజ్.
0: ఒక చిన్న ఉదాహరణ మీరు చూడండి.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఇప్పుడు అయస్కాంతం ఉంటుండాలి.
1: హియర్ వి హావ్ మ్యాగ్నెట్.
0: అయస్కాంతం లోపల
1: హియర్ ఇన్ మ్యాగ్నెట్
0: దీనికి ఎంత ఎట్ట వచ్చింది ఈ పవర్.
1: హౌ కుడ్ ఇట్ గెట్ పవర్.
0: కేవలం అయస్కాంతంలో లేదు.
1: ఇట్స్ నాట్ దేర్ మ్యాగ్నెట్.
0: ఈ క్రమక్రమేణ మన దేహంలోనే ఉంటుండాలి.
1: దట్ మ్యాగ్నెట్ ఈస్ విత్ ఇన్ అవర్ బాడీ.
0: మన దేహంలో కూడా కొన్ని పదార్థముల యొక్క చేరిక లేదనే అయస్కాంతంగా మారిపోతుండాలి.
1: అండ్ బికాస్ ద కాంబినేషన్ ఆఫ్ సర్టెన్ మెటీరియల్స్ విత్ ఇన్ ద బాడీ
0: అయస్కాంతమే మన లోపల ఒక విధమైనటువంటి బ్యాటరీగా తయారవుతుండాలి.
1: అండ్ దిస్ మ్యాగ్నెట్ సర్వ్స్ ఎస్ బ్యాటరీ విత్ ఇన్ అస్.
0: ఈ బ్యాటరీనే కొంచెం లైట్ గా మారుతుండాలి.
1: దిస్ బ్యాటరీ బికమ్స్ లైట్.
0: ఈ లైట్ అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుండది?
1: వేర్ ఫ్రమ్ యూ గెట్ ద
0: లైట్? మన దేహం అనేటువంటిది స్మాల్ జనరేటర్ గా ఉంటుంది.
1: అవర్ బాడీ ఈజ్ ఎ స్మాల్ జనరేటర్.
0: ఈ జనరేటర్ మాత్రమే కాకుండా ఇది ఒక విధమైనటువంటి ఒక అయస్కాంతంతో ఉన్నటువంటి చెప్పిన మాటలు వినడానికి ఒక ఫోన్ మాదిరి తయారవుతుంది.
1: అండ్ నాట్ ఓన్లీ సింప్లీ మ్యాగ్నెట్ ప్రిన్సిపల్ వీ ఫైండ్ ఆల్సో సౌండ్ వేవ్స్ బై విచ్ హెల్ప్స్ అస్ టు హియర్ వాట్ ఈస్ సెడ్.
0: ఈ సౌండ్ వేవ్స్ కూడా మన ఎందుకు ప్రారంభమవుతున్నాయి?
1: సౌండ్ వేవ్స్ ఆల్సో స్టార్ట్ ఫ్రమ్ అస్.
0: సౌండ్ వేవ్స్ మాత్రమే కాకుండా
1: నాట్ ఓన్లీ సౌండ్ వేవ్స్
0: దీనికి తేజస్ అనేటువంటి ఒక ప్రకాశం కూడా లభిస్తుండాలి.
1: వీ ఆల్సో ఫైండ్ లైట్ వేవ్స్ ఆర్ రేడియన్స్.
0: ఏ విధంగా మనం తయారు చేసినటువంటి ఒక నగరం మనం తేజస్ చేసినప్పుడు కొంచెం షైనింగ్ గా వచ్చేస్తుంటుందో,
1: జస్ట్ ఎస్ జ్యువెల్స్ దట్ వీ మేక్ వెన్ వీ పాలిష్ ద షైన్,
0: అదే విధంగానే ప్రతి పదార్థమునకు కొన్ని తేజస్సులు వస్తుంటుంటాయి.
1: ఎవ్రీ మెటీరియల్ ఆల్సో హాస్ గాట్ సమ్ స్పెషల్.
0: తేజస్సునే చైతన్య శక్తి అన్నారు.
1: అండ్ దిస్ తేజస్ ఆర్ ఎఫల్జెన్స్.
0: అది ఆ తేజస్సుని పురస్కరించుకుని ఆ తేజస్సు వస్తుంటుంది.
1: దిస్ బ్రిలియన్స్ ఇస్ అప్రోప్రియేట్ టు
0: ప్రతి మానవుడి ఎందుకు కూడా దైవత్వం అనేటువంటి సాక్షాత్ గుణములు ఎందుకు అని పదార్థములు ఎందుకు అని విచారణ చేస్తే సాక్షాత్ భగవంతుడు గోచరిస్తాడు.
1: God is present in every human being, in every material, in all of the attributes.
0: ఎట్టి పదార్థమైనా కానీ ఇది పదార్థంగా మనం భావించరాదు.
1: వీ కెనాట్ కన్సిడర్ సింప్లీ యాజ్ మ్యాటర్.
0: ఇదంతా పదార్థము అనాలి. పదార్థం అనగా దివ్యత్వము.
1: పదార్థ ఇస్ దివ్యత్వ.
0: కనుకనే ఈ దివ్యత్వంకు పదార్థం అనేటువంటిది మెటీరియల్ కు ఎంత భేదం ఉంటుంటుంది?
1: దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ దివ్యత్వ స్పిరిచువాలిటీ అండ్ ఆర్డినరీ మ్యాటర్.
0: కనుకనే పదార్థం అనేటువంటిది ఈ భౌతికమైనటువంటి పదార్థము.
1: అండ్ దిస్ ఇస్ ఫిజికల్
0: లౌకికమైన పదార్థము.
1: ఇట్ ఇస్ వరల్డ్లీ మెటీరియల్.
0: ఈ ప్రాకృతమైనటువంటి పదార్థము.
1: ఇట్ ఇస్ ఫిజికల్ మెటీరియల్.
0: కానీ పదార్థం అంటే అది ప్రాకృతమైనటువంటిది కాదు.
1: ద స్పిరిచువల్ ఇస్ నాట్ ఫిజికల్.
0: దివ్యమైన, భవ్యమైన, నవ్యమైన, తేజస్తో కూడినటువంటి చైతన్య శక్తి.
1: That power of the awareness, Chaitanya, is spiritual, transcendental, novel, ever fresh. Because we have taken that sacred, transcendental as ordinary, we are not able to know its
0: value.
1: We attach value.
0: విలువ తెగించుకునేది మనమే.
1: అండ్ వీ రిడ్యూస్ ఇట్స్ వాల్యూ.
0: కారణం ఏమిటి?
1: వై?
0: అది మనసు యొక్క భావమే.
1: ఇట్ ఈస్ ఓన్లీ అవర్ ఓన్
0: ఫీలింగ్. మనో ప్రభావం ఈ రీతిగా మారుతూ ఉంటుంటది.
1: That's how the mind wavers, changes.
0: కనుకనే మంచి విలువైనటువంటి దాన్ని విలువ లేకుండా చేసుకుంటున్నాము.
1: A very valuable thing is viewed as valueless.
0: విలువైనటువంటిది విలువగా ఉండేటట్టుగా మార్చుకుంటున్నాము.
1: That which has no value, we consider it highly valuable.
0: కనుకనే మనసు యొక్క ప్రభావాన్ని కూడా మనం ఎక్కువ పెంచుకోవాలి.
1: So we should also know the vagaries of the mind.
0: ఈ మనసు యొక్క ప్రభావాన్ని పెంచుకున్నప్పుడే ఈ తేజస్సు యొక్క ప్రభావం కూడా పెరుగుతుంది.
1: When once we know in reality the nature of the mind, we can also know the spirit.
0: ఈ మనసు చేత కొన్ని కొన్ని పిచ్చి పిచ్చి సంకల్పాలంతా వస్తుంటాయి.
1: Mind sometimes thinks of mad thoughts.
0: ఈ సంకల్పాల చేత మన శక్తిని దుర్వినియోగం చేసుకుంటున్నాము.
1: By having bad thoughts, we lose our energy.
0: కనుకనే మనము ఈ దుష్ట సంకల్పములు రాకుండా ఉండే నిమిత్తమై దైవ సంకల్పాన్ని పెంచుకోవాలి.
1: In order to see that we will not have bad thoughts, we should entertain divine thoughts.
0: కనుకనే ఆ డివైన్ థాట్స్ అంటే ఎలాంటివి?
1: What sort of?
0: ప్రతి ఒక్కటి కూడాను నా దేహంలో ఉన్నటువంటి ప్రతి రక్త బొట్టు కూడాను దైవ స్వరూపమే.
1: We should consider that every drop of blood in my body.
0: ఈ రక్తం ఏ విధంగా తయారవుతుందది?
1: How is it made?
0: ఇది కూడాను ఈ ఆహారం చేతనే.
1: It is also made out of food.
0: ప్రతి శక్తి కూడాను ఆహారం చేతనే.
1: All powers of energy are out of food.
0: పూర్తి దైవ శక్తి వల్లనే మారుతుంది.
1: And that becomes divine energy.
0: కనుకనే దైవశక్తికి ఈ లోకశక్తికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం గుర్తించాలి.
1: We have to know the difference between the divine power and the worldly energy.
0: నీకు నిజముగా నీ విశ్వాసం దృఢంగా పెంచుకొని,
1: if you have got strong faith,
0: నా యందున్నటువంటి ప్రతి సంకల్పం కూడాను దైవ సంకల్పమే అని పట్టుకోండి.
1: And catch hold of this principle that every thought is divine.
0: కానీ ఈనాటి మానవుల లోపల పిచ్చి సంకల్పముల చేత ఇదంతా కూడా లౌకిక సంకల్పములు అనుకుంటున్నాం.
1: Because of bad thoughts, we consider everything worldly.
0: ఇది బ్యాడ్ థాట్స్ ఏ కాదు.
1: అండ్ యూ కెనాట్ కాల్ ఇట్ బ్యాడ్.
0: ఇది లౌకికమైన థాట్స్ ఏ కాదు.
1: ఇట్స్ నాట్ ఓన్లీ థాట్స్.
0: అది దివ్యమైనటువంటి థాట్స్.
1: ఇన్ రియాలిటీ
0: అది భవ్యమైనటువంటి థాట్స్.
1: దర్ న్యూ థాట్స్.
0: అది దైవ యొక్క చింతలు.
1: అండ్ దట్ ఈస్ ది థాట్.
0: దైవ భావం చేర్చినప్పుడే ఇది పూర్తి పవిత్రంగా మారుతుంది.
1: వెన్ వన్స్ వీ మిక్స్ విత్ ది డివైన్ థాట్, డివైన్ ఫీలింగ్, ఇట్ బికమ్స్ పవర్ఫుల్.
0: కనుక ప్రతి పదార్థమును కూడాను ఇది పదార్థంగా మనం తీసుకోవాలి.
1: సో ఎవ్రీ పదార్థ మెటీరియల్ ఇస్ పదార్థ స్పిరిచువల్.
0: ఒక చిన్న విషయం చూడండి.
1: ఎ స్మాల్ పాయింట్.
0: ఒక మూటలు బియ్యం తెచ్చాం, ఒడ్డు తెచ్చాం మనం.
1: యు బ్రాట్ ఎ బ్యాగ్ ఫుల్ ఆఫ్ ప్యాడీ.
0: కానీ ఈ ప్యాడీ మూటకు ఎంత ఇస్తున్నాం మనము?
1: వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ దిస్ ప్యాడీ?
0: దీనికి ఒక 200 రూపాయలు ఇస్తాము.
1: ఇట్స్ ప్రైస్ ఇస్ 200 రూపీస్.
0: కానీ దాన్ని బాగా దంచి శుభ్రం చేసి బియ్యంగా మార్చి అది తిరిగి ఒక ఇదిగా తయారు చేసేటప్పటికి అది ఎంత విలువ ఎక్కుతుంది?
1: వెన్ వన్స్ ఇట్ ఈస్ గ్రైండెడ్ అండ్ ద హస్క్ రిమూవ్డ్, ద ప్రైస్ విల్ గో అప్.
0: ఈ హస్క్ రిమూవ్ చేయటం వల్ల,
1: బికాస్
0: కౌడు వేరు చేయటం వల్ల,
1: ఇట్ ఈస్ రిమూవ్డ్,
0: ఈ క్రమక్రమేణా దీని వెల పెరిగిపోతుంది.
1: ద ప్రైస్ విల్ గో అప్.
0: ఒడ్లుకి ఎంత వెల ఉండినాదో మూటకు, ఇప్పుడు బియ్యంకు అంత వస్తే డబుల్ అయిపోతూ ఉంటుంది అది.
1: ద ప్యాడీ వెన్ వన్స్ ఇట్స్ మేడ్ ఇన్ టు రైస్, ఇట్స్ ప్రైస్ విల్ బి డబుల్.
0: అనగా ఈ రైస్ మార్గానికి ఏది, అది ఏ సంస్కారము?
1: అండ్ దిస్ ప్రాసెస్ ఇన్వాల్వ్డ్ ఇన్
0: అది ఏ దంచటము,
1: ఇస్ రిఫైన్మెంట్,
0: అది ఏ తౌడు తీయటము,
1: గ్రైండింగ్
0: వేరు చేయటము,
1: సపరేటింగ్ ది హస్క్,
0: ఈ హస్క్ వేరు చేయటము, బియ్యం వేరు చేయటము.
1: యూ సపరేట్ ది హస్క్ అండ్ మేక్ ఇట్ ఇన్ టు ప్యాడీ.
0: బియ్యానికి ఎంత విలువ ఇస్తున్నాము?
1: వాట్ ఇస్ ది వాల్యూ?
0: అంత విలువ ఇస్తున్నామా? వడ్లకి ఇస్తున్నామా?
1: అండ్ యూ డోంట్ గివ్
0: ప్యాడీకి మనం అంత విలువ ఇవ్వటం లేదు.
1: ప్యాడీ ఇస్ నాట్ దట్ కాస్ట్లీ.
0: ప్యాడీ అనేటువంటి సంస్కరింపలేనటువంటి సమయం, దానికి ప్యాడీకి విలువ తక్కువ.
1: ప్యాడీ ఈజ్ యెట్ టు బి పాలిష్డ్ అండ్ సో ఇట్ ఇస్ నాట్.
0: సంస్కరింప చేసినప్పుడే ఆ ప్యాడీ బియ్యంగా మారినప్పుడు దానికి విలువ ఎక్కువ అవుతుంది.
1: వెన్ వన్స్ ద ప్యాడీ ఇస్ మేడ్ ఇన్ టు రైస్ ఆఫ్టర్ పాలిషింగ్
0: సపరేట్,
1: ప్రైస్ విల్ గో అప్, దెన్ ఇట్స్ పాసిబుల్ టు ఈట్.
0: ఒడ్డని భుజించడానికి వీలవుతుందా?
1: ఇస్ ఇట్ పాసిబుల్ టు కన్స్యూమ్ ప్యాడీ?
0: బియ్యాన్ని భుజించడానికి వీలవుతుంది.
1: యూ కెన్ ఓన్లీ ఈట్ ద రైస్.
0: కాబట్టి మనం భుజించడానికి తగినటువంటి అర్హతను దానికి కలిగించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ మేక్ ఇట్ ఎలిజిబుల్.
0: దానికి తగినటువంటి సంస్కారములు మనం చేయాలి.
1: సో ఇట్ హ్యాస్ టు బి పాలిష్.
0: సంస్కారం చేయకుండా
1: Without that,
0: నాకు అన్ని సులభంగా లభ్యం కావాలంటే,
1: if you want to have things straight away,
0: కష్టం ఎంత పడతావో అంత ఫలితం కూడా నీకు దక్కుతుంది.
1: ఇట్స్ నాట్ పాసిబుల్. ఇఫ్ యూ జస్ట్ పాస్ త్రూ
0: కష్టే ఫలి.
1: All difficulties will give you the fructification.
0: కనుక మనం కష్టం పడే కొద్ది పడే కొద్ది ఎంతనో మనకు ఫలిత పవిత్రను భావాలు వస్తుంటాయి.
1: If you work hard, you will have good thoughts.
0: కనుకనే మనం కష్టానికి గురి కావాలి.
1: సో వీ షుడ్ ప్రిపేర్ టు వర్క్ హార్డ్.
0: ఆ సంస్కారంతో మనం సంస్కరింపబడాలి.
1: అండ్ వీ షుడ్ బి రిఫైన్ బై దిస్ డిఫికల్టీ.
0: ప్రతి ఒక్కటి కూడా సంస్కారం చేతనే పవిత్రమైపోతుండాలి.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఎ ప్రాసెస్ ఆఫ్ రిఫైన్మెంట్ దట్ మేక్స్ యూ సేక్రెడ్.
0: మీరు విద్యార్థులుగా ఉంటున్నారు.
1: యు ఆర్ స్టూడెంట్స్ నౌ.
0: మీరు చదువు అనేటువంటిది ఎంత సంస్కారం చేసినప్పుడు ఎంతో చదువు మీకు వస్తుంటుంది.
1: దిస్ లెర్నింగ్ ఇస్ ఎ ప్రాసెస్ ఆఫ్ కల్చరింగ్ ఆర్ రిఫైన్మెంట్.
0: కనుక నేర్చుకోవటం కూడా ఒక సంస్కారమే.
1: లెర్నింగ్ ఇస్ రిఫైన్మెంట్.
0: తినటం ఒక సంస్కారమే.
1: సో ఆల్సో
0: నడచడం ఒక సంస్కారమే. కూర్చోవటం ఒక సంస్కారమే, పరిగెత్తడం ఒక సంస్కారమే, నవ్వటం ఒక సంస్కారమే, ఏడ్చటం ఒక సంస్కారం. భావాలు వస్తుంటాయి.
1: ఇఫ్ యు వర్క్ హార్డ్ యు విల్ హ్యావ్ గుడ్ థాట్స్.
0: కనుకనే మనం కష్టానికి గురి కావాలి.
1: సో వీ షుడ్ ప్రిపేర్ టు వర్క్ హార్డ్.
0: ఆ సంస్కారంతో మనం సంస్కరింపబడాలి.
1: అండ్ వీ షుడ్ బి

0: నడచడం ఒక సంస్కారమే, కూర్చోవడం ఒక సంస్కారమే, పరిగెత్తడం ఒక సంస్కారమే, నవ్వటం ఒక సంస్కారమే, ఏడ్చడం ఒక సంస్కారం, అన్ని సంస్కారాల చేత
1: లభ్యమవుతుంది.
0: ఏడుపు వల్ల వచ్చేటువంటి సంస్కారం ఏమిటని,
1: వాట్ ఈస్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ క్రైయింగ్,
0: ఏడుపు వల్ల కొన్ని విధమైనటువంటి సంస్కారాలు మార్పు చెందుతున్నాయి.
1: బై క్రైయింగ్ దేర్ ఆర్ సర్టన్ చేంజెస్.
0: ఎట్లా చేంజ్ అవుతుండాలి? ఈ ఏడుపు వల్ల కొన్ని విధమైనటువంటి చెడ్డ భావాలు దూరం అయిపోతున్నాయి.
1: బై క్రయింగ్ యూఆర్ డిస్టెన్సింగ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ బ్యాడ్ థాట్స్.
0: మన దేహంలో ఉండేటువంటి ఒక చెడ్డ నీరంతా కూడా పోతుండాలి.
1: The bad water goes out.
0: కానీ నీవు మంచి సంస్కారం చేసుకుంటూ అది మంచి నీరంతా చేరిపోతుండాలి.
1: బికాస్ ఆఫ్ దిస్ రిఫైన్మెంట్ దేర్ బి గుడ్ వాటర్ విత్ ఇన్.
0: మనలో ఉన్నటువంటి ఒక చెడ్డ నీరే కార్బన్ డైఆక్సైడ్ అన్నారు.
1: ద కార్బన్ డైఆక్సైడ్ ఇస్ బ్యాడ్.
0: కానీ మంచి నీరే ఇది ఆక్సిజన్ అన్నారు.
1: ఆక్సిజన్ ఇస్ గుడ్.
0: ఈ ఆక్సిజన్ అనేటువంటి దాన్ని మనం నిలుపుకోవాలి.
1: అండ్ వీ హావ్ టు రిటైన్ ఆక్సిజన్.
0: ఈనాడు చూడండి, ప్రపంచంలో ఎక్కడ పోయినప్పటికీ గాలి లేకుండా ఉంటుండాలి.
1: అండ్ టుడే ఇన్ దిస్ వరల్డ్ ద ఎయిర్ ఇస్ పొల్యూటెడ్.
0: మన పూర్వీకులంతా కూడా ఏదైనా మ్యారేజ్లు చేయాలంటే చిన్న చిన్న చప్రాలు వేసుకుని, ఓ తోరణాలు కట్టుకుని, ఏదో అరిటాకులు కట్టుకుని, కొన్ని మామిడి తోడాలు కట్టి ఎంతో సౌజన్యంగా ఆనందంగా మంగళకరంగా చేసుకుంటారు.
1: ఏన్షియన్స్ పర్ఫార్మ్డ్ ఆల్ ఆస్పిషియస్ ఫంక్షన్స్ బై హ్యావింగ్ బంతింగ్స్ మేడ్ అప్ అవుట్ ఆఫ్ దిస్ మ్యాంగో లీవ్స్ అండ్ ఆల్సో హ్యావింగ్ ప్లాంట్.
0: దానివల్ల అనేక మంది జనాలు చేరుతారు.
1: పీపుల్ కాంగ్రిగేట్.
0: చేరి వారి గారినంతా కూడా ఈ యొక్క పచ్చని ఆకులు క్రమక్రమేణా తాము స్వీకరిస్తాయి.
1: అండ్ ఆల్ ది బ్రెత్ దట్ ఎక్సేల్డ్ ఈజ్ రిసీవ్డ్ బై ది లీవ్స్ దేర్.
0: కలుగుని వాడు దానిలో ఉన్నటువంటి ఒక ఆక్సిజన్ బయట పంపుతుంది.
1: అండ్ ది లీవ్స్ రిలీజ్ ఆక్సిజన్.
0: ఈ ఆక్సిజన్ పవిత్రం చేస్తుంది.
1: ఆక్సిజన్ ఇస్ సేక్రెడ్.
0: కార్బన్ డైఆక్సైడ్ తాను తీసుకుంటుంది.
1: అండ్ ది లీవ్స్ రిసీవ్ కార్బన్ డైఆక్సైడ్.
0: ఇది మనిషికి ఎంత ఉపకారం చేస్తుంది.
1: హౌ మచ్ ఆఫ్ హెల్ప్ ఇట్ ఇస్.
0: ఈ పచ్చని ధనం అనేటువంటిది ఎంత గొప్పది.
1: దిస్ గ్రీనరీ ఇస్ డూయింగ్ లాట్ ఆఫ్ గుడ్ థింగ్.
0: ఇప్పుడు దాని యొక్క భావాన్ని మర్చిపోతున్నాం మనం. ఇప్పుడు
1: అండ్ వి హావ్ ఫర్గాటెన్ దట్ ఐడియా టుడే.
0: ఏదైనా పెండింగ్ జరుగుతుందంటే మామిడి తోరణాలకు బదులు ప్లాస్టిక్ మామిడి తోరణాలు పెట్టుకుంటున్నాం.
1: టుడే ఇన్ ద మోడర్న్ వెడ్డింగ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ బంటింగ్స్ ఆఫ్ మ్యాంగో లీవ్స్ ప్లాస్టిక్
0: ద్వారాలకంతా కూడా ప్లాస్టిక్ బనానాలు కట్టుతున్నాము.
1: వి హావ్ గాట్ ద ప్లాస్టిక్ బనానాస్.
0: ప్లాస్టిక్ బనానా కట్టినప్పుడు ప్లాస్టిక్ ఫలితమే వస్తుంది.
1: అవుట్ ఆఫ్ దిస్ ప్లాస్టిక్ బనానాస్ యూ గెట్ ప్లాస్టిక్ రిజల్ట్.
0: కాదు, ఈనాడు అంతా కూడా సులభంగా శాశ్వతంగా ఉండాలని ఈ విధమైనటువంటి ఈజీ పాత్రను చూస్తున్నారు.
1: వి జస్ట్ గో బై ది సింపుల్ ఆర్టిఫిషియల్ మెథడ్స్.
0: కనుక ఇది చాలా ప్రమాదకరమైనటువంటి,
1: ఇట్స్ హైలీ డేంజరస్.
0: ఇలాంటి ఆధునికమైన మార్గంలో మనం ఎన్నో ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నాము.
1: బై అడాప్టింగ్ ది మోడర్న్ మెథడ్స్ వి ఆర్ స్పాయిలింగ్ అవర్ హెల్త్.
0: మానవుడు భుజించేటువంటి ఆహారంలో ఎంతనో పవిత్రం ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ లాట్ ఆఫ్ గుడ్ ఇన్ ఆఫ్ ది ఫుడ్.
0: దానివల్ల కొన్ని విధమైనటువంటి మోడర్న్ దీని లోపల మనం ధనాన్ని కూడా అనేకంగా కోల్పోతున్నాం.
1: అండ్ వీఆర్ వేస్టింగ్ అవర్ మనీ ఇన్ దిస్ మోడర్న్ ఏజ్.
0: కొన్న కూర పావల.
1: ఆఫ్టర్ ఆల్ వీ పర్చేజ్ ది వెజిటబుల్ విత్ సో చీప్. పావల ఫోరెనర్
0: కూలి అర్ధ రూపాయి.
1: వేర్ యాజ్ యూ పే మోర్ డబుల్ ఫర్ లేబర్ టు క్యారీ.
0: దాన్ని తీసుకోవటానికి నీవు చేతు పట్టుకుని పోలేవా?
1: కాంట్ యూ క్యారీ ది వెజిటబుల్స్ దట్ యూ బాయ్.
0: ఈనాడు మనము మానవుడు సోమరిపోతున్నా తయారవుతున్నాడు.
1: మ్యాన్ టుడే హాస్ బికమ్ లేజీ.
0: కొన్ని కూరగాయలు నువ్వు తీసుకుంటే బ్యాగులు వేసుకుని నువ్వు తీసుకుని పో.
1: యూ క్యారీ వెజిటబుల్స్.
0: తప్పేమిటి?
1: వాట్స్ రాంగ్?
0: ఆ కూరగాయలు రేపటి దినం నువ్వు తినేసేసి నీ పొట్టలో పెట్టుకుని నడుస్తున్నావు, అప్పుడు ఎక్కడ పోతున్నాయి?
1: ఓన్లీ టుమారో యూ కుక్ దెమ్ అండ్ ఈట్ దెమ్. వాట్ ఇస్ ఇట్ దట్ యు ఆర్ డూయింగ్?
0: ఈనాడు ప్రత్యక్షంగా దానిని మోయలేకపోతున్నావు.
1: టుడే యూ డోంట్ వాంట్ టు క్యారీ.
0: రేపటి దినం పరోక్షమైనటువంటి స్వరూపాన్ని ధరించినప్పుడు నువ్వు ఎంతైనా మోస్తున్నావు.
1: బట్ వెన్ దే టేక్ ద ఫార్మ్ ఆఫ్ ప్రిపరేషన్స్ ఆన్ ద ఫాలోయింగ్ డే యు రిలీజ్.
0: విషయాన్ని కూడా నువ్వు చక్కగా మనం అర్థం చేసుకుని వర్తించినప్పుడు ఎంతనో సుఖాన్ని.
1: So when once we understand clearly everything, you can experience happiness.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Ee vidhangane mana aarogyalanta paadu chestunnamo.
1: We are spoiling our health today.
0: మనం ఈనాడు తినేటువంటి ఆహారం యొక్క సంగతిని ఇది పదార్థంగా తీసుకోకుండా పదార్థంగా విశ్వసించండి.
1: We should not consider food as padartha material, but you should know the paratha.
0: కాబట్టి పదార్థం అనేటువంటిది పవిత్రమైనదిగా ఉండాలి.
1: And the food that we take should be sacred.
0: ఆ పదార్థం కూడా కొన్ని మార్పులు లేకుండా చెడిపోకుండా చూసుకోవాలి.
1: We should see that food is not spoiled.
0: అది పాడైపోయిన తర్వాత అదే ఒక విధమైనటువంటి విషయంగా మారిపోతుంది.
1: When once the food is rotten, it becomes poison.
0: కనుక ప్రతి పదార్థం నందు కూడా దైవత్వం ఉంటుండాలి.
1: Therefore there is divinity in every material.
0: దైవత్వం లేనటువంటి పదార్థం జగత్తులో కనరాదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
0: దైవత్వం లేనటువంటి చోటే మనకు చూడలేము.
1: దేర్ ఇస్ నో స్పాట్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
0: అన్నింటి ఎందుకు దైవత్వమే ఉంటుండాలి.
1: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: కనుకనే అట్టి దైవత్వాన్ని మనం గుర్తించడానికి తగినటువంటి నిజమైన మార్గాలు మనం వెతకాలి.
1: వీ షుడ్ ఫాలో ద కరెక్ట్ పాత్ టు ఎక్స్పీరియన్స్ గాడ్.
0: ప్రతి పదార్థం కూడా సంస్కరింప చేయటం వల్ల అదే పదార్థంగా మారిపోతుంది.
1: యాజ్ ఎవ్రీ మెటీరియల్.

0: is refined and processed, we can know the spiritual content within.
1: కనుకనే మనము లౌకికమైనటువంటి పదార్థమంతా నిజమైనటువంటి దైవ పదార్థంగా మారిపోవాలంటే ఎంతటి పవిత్రమైన కావుండాలి.
0: The worldly material is to be experienced from the spiritual point of view by processing the
1: కనుకనే దీనికి వేల పెరిగిపోతుంది.
0: The price will go up then.
1: పవిత్రత కూడా మనం అభివృద్ధి అవుతుంది.
0: And you'll also develop the sacred quality in you.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు అన్ని చదువుతున్నారు.
0: You study.
1: కానీ చదువుతున్నారే కానీ చదివిని ఆచరణలో పెట్టడం లేదు.
0: But what you all you study you don't practice.
1: ఏమిటి చదువుతున్నారు?
0: వాట్ ఈస్ ఇట్ యు స్టడీ?
1: కానీ ఆక్సిజన్ హైడ్రోజన్ రెండు చేర్తే ఏమవుతుందంటే నీరు అవుతుంది అంటున్నారు.
0: యు సే వాట్ విల్ హ్యాపెన్ ఆక్సిజన్ హైడ్రోజన్ యు సే ఇట్స్ వాటర్.
1: హైడ్రోజన్ ఆక్సిజన్ రెండు చేరినప్పుడు నీరు అవుతుంది మనం చూస్తున్నాము.
0: యు ఆల్సో సీ ది సేమ్ H2O.
1: కానీ ఆ నీరు నువ్వు నీరుగా ఆహారంగా తీసుకుంటున్నావా?
0: బట్ డూ యూ టేక్ వాటర్ యాజ్ ఫుడ్?
1: లేదు.
0: నో.
1: ఏదో ఎక్స్పెరిమెంటల్ రూమ్ లోపల పోయి అక్కడ ఒక జనరేటర్ లోపల దాన్ని మాత్రం పరిశీలన చేస్తున్నావు.
0: దేర్ఫోర్ బట్ వాట్ యు డూ దేర్ ఇన్ ద లెబొరేటరీ యు ఫైండ్ ద కాంబినేషన్ ఆఫ్ వాటర్ హైడ్రోజన్ ఆక్సిజన్. లెబొరేటరీ
1: లో మాత్రం పరిశీలన చేస్తే మనకు వచ్చిన ఫలితం ఏంటుంది?
0: వాట్ ఈస్ ఇట్ దట్ యు గెట్ బై ఎక్స్పెరిమెంటింగ్?
1: ప్రాక్టికల్ లో పరిశీలన చేయాలి.
0: యు హావ్ టు ఎక్స్పీరియన్స్
1: ప్రాక్టికల్ గా మనం అనుభవించాలి.
0: యు ఎక్స్పీరియన్స్ ద ప్రాక్టికల్ లైఫ్.
1: ఈనాడు నీరు లేకుండా ఎంత అవస్థ పడుతున్నాము.
0: జస్ట్ యాజ్ వి సఫర్ ఫర్ వాంట్ ఆఫ్ వాటర్
1: అలాంటి లోపల ఆక్సిజన్ హైడ్రోజన్ జెండి చేర్చి నీరుగా తయారు చేయండి.
0: సో యూ షుడ్ మేక్ వాటర్ అవుట్ ఆఫ్ హైడ్రోజన్.
1: ఆ నీరుని ఎంత వేస్ట్ చేస్తున్నారు?
0: యు ఆర్ వేస్టింగ్ వాటర్.
1: ఈనాడు లోకము లోపల ఎన్నో నదులు ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ మెనీ రివర్స్ టుడే.
1: ఒక భారతదేశంలో ఎన్నో నదులు ఉంటున్నాయి.
0: ఇన్ భారత్
1: జీవనదులంతా ఉంటున్నాయి. కానీ ఈ నదుల లోపల ఎన్నో నీరు ప్రవహిస్తున్నాయి.
0: అండ్ వాటర్ ఫ్లోస్ ఇన్సిస్టెంట్లీ.
1: కానీ కట్ట కడపటికి ఎవరు ఓడుకోకుండా సముద్రంలో పోయి చేరిపోతున్నాయి.
0: సో మచ్ ఆఫ్ వాటర్ ఈస్ జస్ట్ getting into the
1: కానీ మాకు వాటర్ లేదే వాటర్ లేదని స్టేట్ స్టేట్ పోట్లాడుతున్నారు.
0: బట్ దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ ఫైట్ ఇన్ బిట్వీన్ ది స్టేట్స్ ఫర్ వాటర్.
1: ఆ వచ్చిన నీరుని మీరు ఎందుకు సద్వినియోగం చేసుకోకూడదు?
0: వై డోంట్ యూ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ద వాటర్ అవైలబుల్?
1: అది సద్వినియోగం చేసుకునేటువంటి శక్తి లేనటువంటి బలహీనులే ఇది నాకు నీరు లేదని ఏడుస్తున్నారు.
0: ఓన్లీ వీక్ పీపుల్ హూ కెనాట్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ వాటర్ ఫైట్ ఫర్ వాటర్.
1: లోకంలో ఎన్ని నీరు సముద్రంలో వృధా అయిపోతున్నాయి.
0: ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇస్ గెటింగ్ జస్ట్ getting into the ocean.
1: నువ్వు దాని అంతా కాపాడుకో.
0: యూ జస్ట్ రిట్రీవ్.
1: దాని సద్వినియోగం చేసుకో.
0: మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్.
1: ఎన్ని నదులు ఉంటున్నాయి మన భారతదేశం లోపల? భారతదేశం అనేటువంటిది ఒక గొప్ప కళ్యాణకరమైనటువంటి ఒక మంగళకరమైనటువంటి ఒక భూమి.
0: భారత్ ఇస్ ద సేక్రెడ్ ల్యాండ్. ఇస్ అన్ ఆస్పిషియస్ ల్యాండ్.
1: ఇది అన్నపూర్ణ దేశము.
0: ఇట్ ఈస్ వన్ ఆఫ్ అన్నపూర్ణ ప్లేస్.
1: ఇంట్లో అన్నమే లేకుండా అవస్థ పడుతున్నామంటే దీని కారణం ఏమిటి?
0: వెన్ వీ సఫర్ బికాస్ ఆఫ్ ఫ్యామిన్ ప్రతి
1: పదార్థాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాం.
0: వీఆర్ మిస్ యూజింగ్ ఆల్ ద మెటీరియల్.
1: సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయి.
0: వీ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు మేక్ ప్రాపర్ యూజ్.
1: నువ్వు అనుభవిస్తావు.
0: దెన్ యూ విల్ ఎక్స్పీరియన్స్.
1: నువ్వు అనుభవిస్తావు. నీ తోటి బంధువులు కూడా ప్రజలకు కూడా అందించవచ్చును.
0: యూ కెన్ ఎంజాయ్ అండ్ షేర్ ది హ్యాపీనెస్ విత్ అదర్స్.
1: ప్రేమ స్వరూపులారా, ఏ పదార్థాన్ని కూడా మనం వేస్ట్ చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ వేస్ట్ ఎనీ మ్యాటర్.
1: చాలా మంది ఇప్పుడు చేతులు కడుక్కోవాలని ట్యాప్ తిప్పుతారు.
0: Many people to wash their hands.
1: ఎన్ని నీరు పోస్తున్నారు? ఎంత నీరు వేస్ట్ చేస్తున్నారు?
0: సో మచ్ ఆఫ్ వాటర్ ఇస్ వేస్ట్.
1: ఈ నీరు వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు.
0: భగవాన్ డజంట్ అప్రూవ్ ఇట్.
1: నువ్వు ఎంత నీరు అంత తీసుకో.
0: మేక్ యూజ్ ద వాటర్ టు ది ఎక్స్టెంట్ నెసెసరీ.
1: ట్యాప్ బిగించేసేయి.
0: అండ్ ఇమిడియట్లీ క్లోజ్ ద ట్యాప్.
1: కాబట్టి ఎంత నీరు మీకు మిగులుతుంది?
0: దెన్ యూ విల్ బి ఏబుల్ టు సేవ్ వాటర్.
1: డోంట్ వేస్ట్ వాటర్.
0: డోంట్ వేస్ట్ వాటర్.
1: కనుక ఈ వాటర్ వేస్ట్ చేయటం వల్ల ఎంతనో అపవిత్రత కలుగుతుండాలి.
0: అండ్ మిస్యూజింగ్ ఆ వాటర్.
1: డోంట్ వేస్ట్ ఫుడ్.
0: డోంట్ వేస్ట్ ఫుడ్.
1: ఈ ఫుడ్ కూడా మనం ఎంత కావాలో అంత భుజించు.
0: అండ్ ఈట్ టు ది ఎక్స్టెంట్ నెసెసరీ.
1: ఎక్కువగా వేస్ట్ చేసి బయట పారేస్తున్నావు.
0: యు ఆర్ వేస్టింగ్ ఫుడ్ అండ్ థ్రోయింగ్ ఇట్ అవే.
1: వేదాంతం ఏమని చెప్తారు తెలుసినా? ఎందుకయ్యా నువ్వు వేరే పారేస్తున్నావు అంటే కుక్కలు తింటాయి, ఇంకేమైనా జీవులు తింటాయి, పారేయటం వల్ల తప్పేముంది అంటారు.
0: అండ్ యూ మే సే ది ఫుడ్ ఇస్ థ్రోన్ అవుట్ ఇట్ విల్ బి ఈటన్ అవే బై అదర్ అనిమల్స్ అండ్ ఇన్సెక్ట్స్.
1: అవి కూడా తినుకోకుండా పోతున్నాయి ఈనాటి ఫుడ్.
0: దిస్ ఫుడ్ దట్ యూ థ్రో ఇట్ అవే ఇస్ నాట్ యాక్సెప్టబుల్.
1: అంత పాడు చేసిన తర్వాత దానికి వేస్తే అవి మాత్రం పశువులు కాదా? అవి కాదు వారికి ప్రాణం లేదా?
0: అండ్ దోస్ అనిమల్స్ ఫుల్ ఆఫ్ లైఫ్ డు నాట్ రిలీజ్ దిస్ రాటన్ ఫుడ్.
1: ఈనాడు కలియుగం లోపల అనిమల్స్ కూడా మోడర్న్ అనిమల్స్ గా ఉంటున్నాయి.
0: అండ్ ఇన్ దిస్ కలి ఏజ్ అనిమల్స్ ఆర్ ఆల్సో అల్ట్రా మోడర్న్.
1: ఈ వాసన ఇది సరిగా ఉంటే తింటాయి, లేకపోతే నువ్వే తీసుకుని పోమని వాడికి పడేస్తాయి.
0: దే విల్ స్మెల్ అండ్ ఇమీడియట్లీ ఐడెంటిఫై వెదర్ ఇట్స్ గుడ్ ఆర్ నాట్.
1: ఆ ఫుడ్ ను కూడా పవిత్రమైన శుద్ధంగా ఉంటుండాలి.
0: సో వీ షుడ్ కీప్ ద ఫుడ్ క్లీన్ అండ్ ప్యూర్.
1: ఇంకా మిగతా అంతా కూడా ఎన్ని రకమైనటువంటి వేస్ట్ చేస్తున్నారు?
0: అండ్ వీఆర్ వేస్టింగ్ ఇన్ అదర్ వేస్.
1: కనుక మనం దేనిని కూడా వేస్ట్ చేయకూడదు. నీరుని వేస్ట్ చేయకూడదు, తిండిని వేస్ట్ చేయకూడదు, కాలాన్ని వేస్ట్ చేయకూడదు, ఎనర్జీని వేస్ట్ చేయకూడదు, మనీని వేస్ట్ చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ వేస్ట్ వాటర్. వీ షుడ్ నాట్ వేస్ట్ టైం. వీ షుడ్ నాట్ వేస్ట్ ఫుడ్. వీ షుడ్ నాట్ వేస్ట్ ఎనర్జీ.
1: టైం ఎక్కువ వేస్ట్ చేస్తున్నారు.
0: టుడే వీ ఆర్ వేస్టింగ్ లాట్ ఆఫ్ టైం.
1: ఈ టైం వేస్ట్ చేయటం వల్ల లైఫ్ వేస్ట్ అయిపోతుండాలి.
0: టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
1: డోంట్ వేస్ట్ వర్డ్.
0: డోంట్ వేస్ట్ యువర్ వర్డ్స్.
1: కనుక వేస్ట్ చేస్తే ఇవన్నీ వేస్ట్ అయిపోతుంది.
0: ఇఫ్ యూ వేస్ట్ యువర్ వర్డ్స్. It will be wasted.
1: కనుక ప్రతి మానవుడు కూడాను ఏ పదార్థాన్ని కూడా మనం వేస్ట్ చేయకూడదు.
0: సో నో వన్ షుడ్ వేస్ట్ ఎనీ మ్యాటర్.
1: కానీ గట్టిగా మాట్లాడకూడదు.
0: యూ షుడ్ నాట్
1: అది వేస్టే.
0: ఇఫ్ యూ షౌట్ యు ఆర్ వేస్టింగ్ యువర్ వర్డ్.
1: ఎందుకంటే నీకు మాటలు ఎవరికి వినాలో వారికి మాత్రమే వినాలి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద వర్డ్స్ షుడ్ బి హర్డ్ బై ద పర్సన్ ఫర్ హూమ్ ఇట్ ఇస్
1: మెంట్. రోడ్లో మాట్లాడుకుంటూ పోతుంటుంటే ఎక్కడో వంట రూమ్లో ఉండేటువంటి వంటవాడికి కూడా వినపడుతుంటాయి.
0: ఇఫ్ యూ వాక్ ఇఫ్ యూ టాక్ అలాంగ్ ద స్ట్రీట్ దోస్ ఇన్ ద కిచెన్ కెన్ ఆల్సో హియర్ యూ.
1: నీ గౌరవం కూడా పోతుంది.
0: యూ లూజ్ యువర్ రెస్పెక్ట్.
1: ఏమిటి ఈయన ఎవరు ఇట్లా మాట్లాడుతున్నాడు పిచ్చోడు మాదిరి అనుకుంటారు.
0: అండ్ పీపుల్ విల్ కన్సిడర్ యూ మ్యాడ్.
1: మన గౌరవాన్ని కూడా మాటల్లో కూడా నిలుపుకోవాలి.
0: షో యూ షుడ్ షో యువర్ రెస్పెక్ట్ యాజ్ యూ స్పీక్.
1: మన మాటల లోపలే మన పవిత్రత కూడా పెంచుకోవాలి.
0: అవర్ వర్డ్ షుడ్ బి రెస్పెక్ట్ఫుల్.
1: మన నడకలో కూడా పవిత్రత పెంచుకోవాలి.
0: ఈవెన్ వాకింగ్ స్టైల్
1: ప్రతి ఒక్కటి కూడా మన గౌరవాన్ని మనం పెంచుకోవాలి.
0: ఎవ్రీథింగ్ షుడ్ అప్హోల్డ్ అవర్ రెస్పెక్టబిలిటీ.
1: గౌరవం పోయిన తర్వాత ప్రయోజనం ఏమిటి?
0: ఇఫ్ యూ లూజ్ యువర్ రెస్పెక్ట్ వాట్ ఈస్
1: చాలా మంది చెప్తా నేను తొందరగా నడచవచ్చును.
0: People, you may walk fast.
1: కానీ నేను అట్లా నడచడానికి నాకు ఇష్టం లేదు.
0: భగవాన్ డజన్ వాంట్ టు వాక్ సో.
1: నిదానంగా నడిస్తే
0: when you walk slowly,
1: అందరూ చూస్తారు.
0: All can have darshan of Bhagavan.
1: అందరూ ఆనందిస్తారు.
0: All will be happy.
1: నేను సంతోషిస్తాను.
0: స్వామి విల్ బి హ్యాపీ.
1: కాబట్టి ఇతరులకు ఆనందం ఇవ్వాలని నేను స్లోగా వాక్ చేస్తాను.
0: టు మేక్ ఎవ్రీవన్ హ్యాపీ భగవాన్ వాక్స్ స్లోలీ.
1: నా వాకింగ్ స్లో.
0: భగవాన్ వాక్ స్లోలీ.
1: కానీ స్లో చేయటం వల్ల ఎంతమంది ఆనందిస్తున్నారు?
0: By walking slow, many people are delightful and happy.
1: నేను త్వరగా వెళ్ళినంటే ఏ స్వామి వచ్చాడు వెళ్ళిపోయినాడు నేను చూడలేదే అంటారు.
0: If Bhagavan walks very fast, many of us feel miserable. We could not see him.
1: వాళ్ళకు బాధ పెట్టినటువంటి వాడిని అవుతానే.
0: నాచురలీ భగవాన్ విల్ మేక్ అస్ సఫర్.
1: కాబట్టి హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: హెల్ప్
1: ఎవర్ కూడా మీరు చూసుకోవాలి.
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ ఆర్ ది ట్విన్ ప్రిన్సిపల్.
1: ఇతరులకు సహాయం చేయాలి మనము.
0: We should help others.
1: కనుక మీరు ముఖ్యంగా ఈనాడు నేర్చుకోవాల్సింది వాటర్ వేస్ట్ చేయొద్దండి.
0: టుడే వాట్ యూ షుడ్ లెర్న్ ఇస్ టు వేస్ట్ వాటర్. డోంట్ వేస్ట్ ఫుడ్.
1: ఫుడ్ వేస్ట్ చేస్తే ఎంతమందో ఆకలితో మరణించేటువంటి వారు ఉన్నారు లోకంలో.
0: దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ డైయింగ్ ఫర్ వాంట్ ఆఫ్ ఫుడ్.
1: కాబట్టి వారికి కూడా కొంతవరకు మిగిలితే పెట్టవచ్చు.
0: యూ ఆల్సో కెన్ సర్వ్ దెమ్ హూ ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ ఫుడ్.
1: కనుక నీకు ఎక్కువైపోయిందని దాన్ని పారేయడానికి ప్రయత్నం చేయకూడదు.
0: బికాజ్ దేర్ ఇస్ టూ మచ్ ఆఫ్ ఫుడ్ డోంట్ త్రో ఇట్ అవే.
1: ఆ పారేయించినటువంటిది మట్టిలోనో చెత్తలోనో దేంట్లో చేరిపోతాయి.
0: అండ్ ఇట్ గెట్ మిక్స్ విత్ దిస్ మడ్ దేర్.
1: కడపటికి నీ యొక్క అన్నము నీ ప్రసాదము కాకులు కూడా తినము.
0: Even the crows also won't touch the food that you throw.
1: అలాంటి ప్రసాదం ఇచ్చి ప్రయోజనం ఏమిటి?
0: Then what is the use by throwing it out?
1: చాలా పరిశుద్ధంగా ఉండాలి.
0: The food should be pure.
1: అలాంటి ప్యూర్ గా ఉంటున్నప్పుడే అన్నిటినీ ప్యూర్ గా మైండ్ కూడా వస్తుంది.
0: అండ్ when out of the purity of the food,
1: ఎట్టి ఆహారమో అట్టి మనసుగా మారుతుంది.
0: As is the food, so is the mind.
1: ఎట్టి మనసు అట్టి పవిత్రత వస్తుంది.
0: As is the mind, so is the sanctity.
1: ఎట్టి పవిత్రతో అట్టి దివ్యత్వాన్ని పొందుతాం.
0: And that will take you to the divinity.
1: కనుక మనం దివ్యత్వం కావాలంటే పవిత్రతను పెంచుకోవాలి.
0: In order to reach attain divinity, you have got to
1: కావాలంటే పదార్థం పరిశుద్ధంగా ఉండాలి.
0: All the food must be pure.
1: ఈ పదార్థం పరిశుద్ధంగా ఉండాలంటేనే మన ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలి.
0: Then by consuming pure food, our conduct will be good.
1: ప్రవర్తన నుంచి పరిశుద్ధం ఏర్పడుతుంది.
0: And this conduct is based on the pure food.
1: ఈ పరిశుద్ధం నుంచి పవిత్రత ఏర్పడుతుంది.
0: Out of this purity leads to
1: grace. పవిత్రత నుంచి ప్రాప్తిని మనకు పొందుతాము.
0: And then you will have all the deservedness ప్రాప్తి.
1: కనుక మనం ప్రతి పదార్థాన్ని కూడాను పరిశుద్ధమైన రీతిగా భోజించాలి.
0: Therefore every item of the food that we take must be pure and clean.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు విద్యను అభ్యసిస్తున్నారు.
0: You learn.
1: గొప్ప ఉత్తమ స్థితిలో పాస్ చేస్తున్నారు.
0: You pass in high grade.
1: ఉత్తమ క్లాస్ లోపల మీరు ఉత్తీర్ణులు అవుతున్నారు.
0: You get high grades in every class.
1: సంతోషమే.
0: It's good thing.
1: కానీ
0: but
1: ఆ ఉత్తమ స్థితిలో దీన్ని సాధించినటువంటి వారు ఉత్తమమైన మార్గంలో ప్రవేశపెట్టారు.
0: And you should also follow the noble path.
1: ఊరికి ఏదో చదివినాము, డిగ్రీ తీసుకున్నాము, మాకు వచ్చింది ప్రైజ్ అనుకుంటే ప్రయోజనం కాదు.
0: ఇట్స్ యూస్లెస్ ఇఫ్ యు ఆర్ సాటిస్ఫైడ్ బై అక్వైరింగ్ డిగ్రీస్.
1: దాని సక్రమమైన దీంట్లో మనం తీసుకోవాలి.
0: వి షుడ్ టేక్ ఇట్ ఇన్ ద రైట్ సెన్స్.
1: తనకు తాను కాన్షియస్ కు తృప్తిగా తీసుకోవాలి.
0: వన్ షుడ్ సాటిస్ఫై వన్స్ ఓన్ కాన్షియన్స్.
1: ఈ కాన్షియన్స్ కు తృప్తిగా తీసుకున్నప్పుడే
0: కాన్షియన్స్ ఇస్ సాటిస్ఫైడ్
1: అవుతుంది. మనం ప్రతి భక్తిని కూడా గౌరవించాలి.
0: We have to respect everybody.
1: మీకు అందరికీ తెలుసును.
0: You all know this.
1: అమెరికా లోపల
0: in America
1: లింకన్ చాలా బీద కుటుంబంలో పుట్టాడు.
0: అండ్ హి వాస్ బోర్న్ ఇన్ ఎ పూర్ ఫ్యామిలీ.
1: తినడానికి కూడా తిండి లేదు.
0: హి డిడ్ంట్ హావ్ ఎనఫ్ ఫుడ్.
1: చాలా చిన్న పిల్లవాడు.
0: సో యంగ్.
1: వాడు డర్టి వస్తువులంతా వేసుకుని స్కూల్ పోతుంటే ఈ రిచ్ పీపుల్ పిల్లలంతా కూడా అతని గేలి చేసేటువంటి వారు.
0: వెన్ హి వాస్ వేరింగ్ ద టార్న్ అవుట్ క్లోత్స్, attending the school, he was made fun of by friends.
1: ఒకనాడు స్కూల్ నుంచి వెనక్కి వచ్చాడు పిల్లవాడు.
0: One day he returned from the school.
1: తల్లి దగ్గరికి వచ్చి తొడపైన కూర్చొని ఏడ్చాడు.
0: And he cried sitting on the lap of the mother.
1: ఎందుకు నాయన ఏడుస్తున్నావు అని బుజ్జగించింది.
0: Mother said, why do you cry?
1: అమ్మా నాకు మంచి వస్త్రాలు లేవని, నేను చాలా డర్టీగా ఉన్నానని, నేను చాలా బీదవాడినని వాళ్ళంతా నన్ను అవమానపరుస్తున్నారు అన్నాడు.
0: And he said, people have been making fun of me because I am born in a poor family that I am wearing torn out clothes. Let them think as they lie.
1: నీవు అందరిని గౌరవించు.
0: You respect everybody.
1: వాడిని నువ్వు ద్వేషించొద్దు.
0: Don't hate anybody.
1: మనకున్న స్థితి నీవు తెలుసుకో.
0: You know your position.
1: నీవు కూడా దాన్ని పవిత్రంగా ఉతుక్కొని ధరించు.
0: You wash your clothes and wear them.
1: వాళ్ళు ఏమైనా అనుకోండి,
0: లెట్ దెం థింక్ యాజ్ దే
1: మన స్థితిని మనం చూసుకోవాలి.
0: లెట్స్ కన్సిడర్ అవర్ పొజిషన్.
1: మన గౌరవాన్ని మనం పెంచుకోవాలి.
0: అండ్ వి షుడ్ హావ్ అవర్ రెస్పెక్ట్.
1: నాయన నీవు నేటి నుంచి ఆత్మ గౌరవం కోసం నువ్వు పాటుపడు.
0: అండ్ రైట్ ఫ్రమ్ దిస్ డే యు వర్క్ హార్డ్ టు కీప్ ది సెల్ఫ్ రెస్పెక్ట్.
1: నీవు కేవలం అంబ్రీ గంజి తాగినా తప్పులేదు.
0: డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యు టేక్ స్టార్చ్.
1: కొంచెం బీదరికమైనటువంటి వస్త్రాలు ధరించినా తప్పులేదు.
0: దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ వేరింగ్.
1: కానీ శుభ్రమైనటువంటిగా ఉండు.
0: దాన్ని
1: శుభ్రంగా పెట్టుకో. ఈ విధంగా చెప్తూ పోయింది పాపం.
0: యూ వాష్ దెమ్, మెయింటైన్ దెమ్ క్లీన్.
1: తల్లి చెప్పినటువంటి మాటను హృదయంలోకి తీసుకున్నాడు.
0: ఆల్ దీస్ వర్డ్స్ హావ్ గాట్ ఇన్ టు హిస్ హార్ట్.
1: ఆత్మ గౌరవాన్ని నేను పెంచుకోవాలి.
0: అండ్ ఐ షుడ్ హావ్ మై రెస్పెక్ట్.
1: అని ప్రతి ఒక్కరికి కూడా ఎవరైనా వస్తే, సార్ నమస్కారం సార్.
0: And he paid his respects to everybody.
1: అందరికీ రెస్పెక్ట్ ఇచ్చేటువంటి వాడు. అందరినీ గౌరవించేటువంటి వాడు. గౌరవించి గౌరవించి గౌరవించి కట్టగడ అతనే అమెరికా ప్రెసిడెంట్ గా
0: మారిపోయాడు.
1: అంబిలి గంజి తినడానికి కూడా శక్తి లేనిటువంటి వాడు అందరినీ గౌరవిస్తూ మర్యాద చేస్తూ రావటం చేత తాను ఎంతటి గొప్ప స్థితికి వచ్చాడు.
0: ఇనిషియలీ హి డిడ్ంట్ హావ్ ఎనఫ్ ఆఫ్ ఫుడ్ టు ఈట్. By showing respect to everybody,
1: కనుక మనము ఈ అలంకారం కోసమని, డబ్బును వేస్ట్ చేసే కోసమని మనం గొప్ప హోదాగా పోకూడదు.
0: You should not run after position because of your ego.
1: నేను యథార్థంగా నేను చెప్తున్నాను, నా యొక్క విషయమే.
0: భగవాన్ మెన్షన్స్ హిజ్ ఓన్ బయోగ్రఫీ.
1: ఇప్పుడు కాదు, పూర్వం నేను చిన్నదిగా ఉంటున్నప్పుడు,
0: భగవాన్ వెన్ హి వాస్ వెరీ యంగ్,
1: నేను మూడో తరగతి నాలుగో తరగతి చదివే సమయం లోపల,
0: వెన్ యూ స్టడింగ్ థర్డ్ క్లాస్ అండ్ ఫోర్త్ క్లాస్,
1: ఒక నిక్కరు ఒక చొక్కానే,
0: హాడ్ ఓన్లీ వన్ నిక్కర్ అండ్ వన్ షర్ట్.
1: స్కూల్ నుంచి వస్తానే టబాల్ కట్టుకోవటము, నిక్కర్ని బాగా ఉతుక్కోవటము, చొక్కాను కప్పుకోవటము, చొక్కాను ఉతుక్కో, దాన్ని బాగా ఒక చెంబు లోపల అగ్ని వేసి దాన్ని బాగా తీడుకోవటం.
0: దెన్ ఆఫ్టర్ రిటర్న్ ఫ్రమ్ ద స్కూల్ హి విల్ వేర్ ద టవల్ అండ్ వాష్ ది బోత్ ఆఫ్ హిస్ ద షర్ట్.
1: స్త్రీకి వేసిందంటే వాడు ఒక నానో రెండు నాలు అడుగుతాడు.
0: ఫర్ ఐరనింగ్ హి హస్ టు పే మనీ.
1: నాకు ఒక నా రెండు నాలు ఇచ్చేది నా దగ్గర శక్తి లేదు.
0: వెల్ భగవాన్ వాస్ నాట్ హావింగ్.
1: నా చొక్కాను నేనే ఎందుకు ఉతుక్కోకూడదు?
0: Why can't I wash my clothes?
1: నా చొక్కాను నేనే ఎందుకు ఇస్త్రీ చేసుకోకూడదు?
0: Why can't I iron my clothes?
1: అంతకంటే పని నాకేముండాలి?
0: What else I have?
1: స్కూల్ నుంచి వస్తానే పోయేది దాన్ని బాగా ఉతుక్కునేది.
0: Immediately after returning from school he washed his clothes.
1: తర్వాత ఇంట్లో అగ్ని ఉంటుంటది.
0: And there's fire there.
1: ఆ పొయ్యిలో ఉన్నటువంటి అగ్ని ఒక చెంబులో వేసుకునేది.
0: And all that hot coal is kept in it.
1: ఆ చెంబుతోనే నీళ్లు కాచి బాగా దాన్ని తుడుచుకునేది.
0: And it was used for ironing
1: purpose. నున్నగా తాడైపోతుంది.
0: And it will be quite soft and iron clothes can be.
1: ఆ విధంగా నేను చేస్తుండేటువంటి వాడిని.
0: That was done in those days.
1: ఒక సంవత్సరానికంతా చేరి రెండు నిక్కర్లు రెండు చొక్కాలే.
0: పర్ ఇయర్ భగవాన్ మేడ్ యూజ్ ఆఫ్ టూ నిక్కర్స్ అండ్ టూ షర్ట్స్ ఓన్లీ.
1: ఎప్పుడే గాని ఆయన వచ్చి పెద్ద వెంకమరాజు నీకు ఎన్ని కావాలరా అంటాడు. అడిగలేదు నేను.
0: వెన్ యువర్ పెద్ద వెంకమరాజు ఆస్క్డ్ హిమ్,
1: నాకేం ఉన్నాయి, నాకేం కుట్టించవద్దు అనేది.
0: హి సెడ్ ఐ హావ్ ఎనఫ్ ఆఫ్ క్లోత్స్, ఐ డోంట్ నో.
1: డబ్బును వేస్ట్ చేయకూడదు.
0: యు షుడ్ నాట్ వేస్ట్ మనీ.
1: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్.
0: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్.
1: అప్పుడేమిటి ఒక అణా ఇస్తే రెండు గజాలు వచ్చేటువంటి గుడ్డ.
0: విత్ వన్ అణా వన్ కెన్ హ్యావ్ టూ యార్డ్స్ ఆఫ్.
1: ఒక అణాతో ఒక చొక్కా, ఒకటిన్నర అణాతో ఒక నిక్కరు.
0: వన్ కెన్ హ్యావ్ వన్ షర్ట్ విత్ బై పేయింగ్ వన్ అణా అండ్ నిక్కర్ వన్ అండ్ హాఫ్ అణా.
1: ఇంత చీప్ గా ఉండేటువంటి అన్నాడు.
0: క్లోత్స్ వర్ సో చీప్.
1: అప్పటికి కూడా దీన్ని కొనేటువంటి వాడు కాదు.
0: భగవాన్ డిడ్ బై దోస్ థింగ్స్.
1: నేను ఎప్పుడు నా పని నేను చేసుకునేటువంటి వాడు.
0: భగవాన్ డిడ్ హిస్ వర్క్.
1: ఈనాడు కూడా మీరు చూడండి నా రూమ్ లో నేను ఎప్పుడు నా పని నేనే చేసుకుంటుంటాను.
0: భగవాన్ డస్ హిజ్ ఓన్ వర్క్.
1: కనుక మీరు అనుకుంటారు ఓ స్వామికి ఎంతమంది పని చేస్తుంటారు, ఎంతమంది సేవకులు ఉంటారు, ఒక్కరు కూడా నాకు సేవ చేయనక్కర్లేదు.
0: యూ థింక్ దర్ మెనీ పీపుల్ దట్ సర్వ్ భగవాన్? నో.
1: ఎవరిని నేను సేవ చేయమని కోరటం లేదు.
0: భగవాన్ డజంట్ వాంట్ ఎనీ వన్ టు సర్వ్.
1: నా పని నేనే చేసుకుంటుంటాను.
0: భగవాన్ డస్ హిజ్ ఓన్ వర్క్.
1: కనుకనే ఆ విధంగా చేసుకోవటం చేతనే అందరినీ నేను గౌరవిస్తూ వచ్చాను.
0: And Bhagwan has been respecting everybody.
1: ఈనాడు ప్రపంచమే నన్ను గౌరవిస్తూ వస్తుంది.
0: Today the whole world respects Bhagwan.
1: అది మీకు నిన్న కూడా చెప్పాను.
0: గాడ్ భగవాన్ సెడ్ ద అదర్ డే,
1: నీవు అందరినీ ప్రేమించు.
0: యు లవ్ ఆల్.
1: కానీ తోటి మానవులు నిన్ను ప్రేమిస్తారు.
0: అండ్ యువర్ ఫెలో మెన్ విల్ లవ్ యూ.
1: కానీ అన్ని జాతి మత కుల భేదం లేకుండా అందరినీ నువ్వు ప్రేమిస్తూ వస్తే నిన్ను భగవంతుడు ప్రేమిస్తాడు.
0: ఇఫ్ యు లవ్ ఎవ్రీబడి బియాండ్ ద కాస్ట్ క్రీడ్ అండ్ కమ్యూనిటీ గాడ్ విల్ లవ్ యూ.
1: ఎంత నీవు ఇతరులకంత త్యాగం చేస్తే అంత నీకు గొప్పతనం వచ్చేస్తుంది.
0: ద మోర్ అండ్ మోర్ యూ సాక్రిఫైస్ యూ బికమ్ గ్రేట్.
1: ఎంత నీవు కష్టపడి ఇతరులకు సేవ చేస్తే అంత గొప్పతనం నీకు వస్తుంది.
0: ద మోర్ యూ వర్క్ హార్డ్ అండ్ సర్వ్ అదర్స్ యూ విల్ బి గ్రేట్.
1: కాబట్టి మనం అందరినీ గౌరవిస్తే మనకు పోయే నష్టమేం లేదు.
0: ఆఫ్టర్ ఆల్ యూ డోంట్ హ్యావ్ ఎనీ లాస్ ఇఫ్ యూ రెస్పెక్ట్.
1: ఈనాడు ఎవరైనా చిన్న పిల్లలంత ఉంటారు.
0: That very young boys.
1: తండ్రి ఇంటిలో లేకుండా ఉంటాడు.
0: And father is not at home.
1: ఫ్రెండ్ వచ్చేసి నాయనా మీ తండ్రి ఎక్కడా అని అడిగితే బో బో నాకు తెలియదు అంటారు.
0: If anyone asks where is your father, they speak.
1: ఈనాటి పిల్లలకు గౌరవం అని కాని మర్యాద అని కాని వినయం అని కాని ఏమాత్రము తెలియదు.
0: They speak in a disrespectful way, with no humility, with no obedience.
1: వినయంగా మాట్లాడాలి.
0: One should speak in all humility, with all courtesy.
1: ప్రేమతో మనం మాట్లాడాలి.
0: With love.
1: అప్పుడే నీకు తగినట్టు కీర్తి వస్తుంది.
0: Then you will have good name.
1: కనుక మన స్కూల్ పిల్లలందరూ కూడాను,
0: all our children,
1: మన కాలేజీ పిల్లలందరూ కూడాను,
0: college students,
1: మొట్టమొదట అందరినీ గౌరవించడం నేర్చుకోండి.
0: First they should learn how to respect all.
1: అందరినీ గౌరవించడమే కాకుండా
0: not only that,
1: అందరికీ తగినటువంటి గౌరవాన్ని కూడా ఇవ్వాలి.
0: You should also show the courtesy.
1: ప్రేమను కూడా చూపాలి.
0: And you should love.
1: అప్పుడే నీకు అందరూ నిన్ను ప్రేమిస్తారు.
0: దెన్ ఎవ్రీవన్ విల్ లవ్ యూ.
1: కనుకనే నీవు మంచితనం రావాలంటే, మంచి కీర్తిని పోవాలంటే మంచి దీంట్లో నువ్వు వెలగాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఎ గుడ్ నేమ్ యూ షుడ్ ఫాలో గుడ్ పా.
1: ఈనాటికి నేను అందరితో ప్రపంచంతో గౌరవిస్తున్నా అంటే నేను అందరినీ గౌరవించాను కదా.
0: ద హోల్ వరల్డ్ రెస్పెక్ట్స్ భగవాన్.
1: అప్పుడే కాదు ఇప్పుడు కూడా అంతే. ఎవరైనా వస్తే ఆయన కూర్చో కూర్చో కూర్చో బంగారు కూర్చో కూర్చో.
0: ఇఫ్ ఎనీవన్ కమ్స్ టు భగవాన్ యూ విల్ సే బంగారు యూ సిట్ డౌన్ సిట్ డౌన్.
1: ఇంత మంచి మాటలను మీరు ఎందుకు నేర్చుకోకూడదు?
0: వై డోంట్ యూ లెర్న్ దీస్ గుడ్ వర్డ్స్?
1: నీకు నోరిచ్చినందుకు ఈ కఠినమైన పదాలు రావటము.
0: వై డూ యూ స్పీక్ హార్ష్ వర్డ్స్?
1: వద్దు వద్దు.
0: యూ షుడ్ నాట్.
1: మృదుమధురమైనటువంటి పదాలు నేర్చుకోండి.
0: స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
1: అప్పుడు నీవు కూడా మృదుమధురమైన గౌరవాన్ని పొందుకుంటావు.
0: దెన్ ఆల్సో యూ విల్ బి కెప్ట్ ఇన్ ఎస్టీమ్ అండ్ రెస్పెక్ట్.
1: ఎంత గొప్పవాడైపోయినాడు కట్టగలపటి ప్రపంచానికే ఒక పెద్ద ప్రెసిడెంట్ గా మారిపోయాడు.
0: అండ్ లింకన్ బికమ్ సో గ్రేట్ అండ్ బికమ్ ద ప్రెసిడెంట్.
1: మొట్టమొదట దాన్ని భుజించడానికి చేత కాకపోతే బజార్ లోపల లైట్లంతా ఉంటాయి చూడండి, స్ట్రీట్ లైట్, అక్కడ పోయి పాపం నేర్చుకునేటువంటి చదువుకునేటువంటి వాడు.
0: When he didn't have enough of food to eat, he studied under the street lights.
1: ఇంతే కాదు, వాడు తల్లి ఎలాంటి తెలిసినా,
0: యు నో హిస్ మదర్,
1: ఆడవాడు పాత వస్త్రాలంతా తీసుకుని కుట్టేదిని, దాంతో కొంచెం కొంచెం వచ్చిన ధనంతో పిల్లవాడిని సాకేది.
0: షీ స్టిచ్డ్ ది క్లోత్స్ ఆఫ్ మెనీ ఆఫ్ ది విమెన్ అండ్ ఎర్న్ లిటిల్ పిజన్స్.
1: ఇంత విధేయతగా గౌరవాన్ని పెంచుకునేట కోసం ఆనాడు స్త్రీలందరూ కూడా ప్రయత్నం చేశారు.
0: ఆల్ విమెన్ వర్క్డ్ టు మెయింటైన్ ది రెస్పెక్ట్ అండ్ ది కర్టసీ డీసెన్సీ.
1: ఈనాడు గౌరవమే లేదు.
0: టుడే దేర్ ఇస్ నో రెస్పెక్ట్.
1: ఎంత జలసా, ఇష్టం వచ్చినట్టుగా మరణించాము.
0: People want to lead an extravagant life.
1: కనుక అది మనకు మంచిది కాదు.
0: It's not good.
1: ఎంతవరకు అంతవరకు చూసుకుందాం.
0: It's necessary.
1: ఉన్న దాంట్లో మనం తృప్తి పడదాం.
0: Let's be satisfied with the Lord.
1: ఏం దానికోసం ఎందుకు మనం ప్రయాకులాడాలి?
0: Why should we struggle for that we don't have?
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: అన్ని విధములు కూడా ఉపనిషత్తులు అంతా కూడా ఈ విధమైన వినయ విధేయతను నేర్పుతూ వచ్చినాయి.
0: ఉపనిషత్స్ taught the principle.
1: మన మాటలు మృదుమధురంగా మాట్లాడమని చెప్పినాయి.
0: And Upanishads want us to speak soft and sweet.
1: కష్టపెట్టినటువంటి మాటలను ఉపయోగపెట్టుకోమన్నారు.
0: And use words that way as not to hurt anybody.
1: అలాంటి రీతిలో నీ జీవితాన్ని గడుపుతూ ఉంటుంటే నీ జీవితం ఎంతో గౌరవాన్ని సంపాదించుకుంటుంది.
0: ఇఫ్ యూ లీడ్ యువర్ లైఫ్ లైక్ దాట్ యూ విల్ హ్యావ్ ఎ గుడ్ నేమ్.
1: నీకు ఆ మంచి పేరు తెచ్చుకో.
0: యూ షుడ్ గెట్ గుడ్ నేమ్.
1: గుడ్ నేమ్ మనకు మనకు వద్దు.
0: నాట్ ఈవెన్ గుడ్ నేమ్,
1: గ్రేట్ నేమ్.
0: యూ షుడ్ గెట్ గ్రేట్ నేమ్.
1: గొప్ప పేరు తెచ్చుకోవాలి.
0: గ్రేట్ నేమ్,
1: గొప్ప మంచి గుడ్ నేమ్ తెచ్చుకుంటే ప్రయోజనం ఏంటి?
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ గెట్ ఎ గుడ్ నేమ్.
1: గుడ్ నేమ్ లో మనకి ఏమీ రాదు.
0: నథింగ్ యూ గెట్ అవుట్ ఆఫ్ దాట్.
1: మనము బలమైన విలువైనటువంటి గౌరవాన్ని తెచ్చుకోవాలి.
0: గ్రేట్ నేమ్ విచ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
1: గ్రేట్ నేమ్ కావాలి.
0: గ్రేట్ నేమ్ ఇస్ నెసరీ.
1: దీన్ని మనం సంపాదించాలి. గ్రేట్నెస్ అనే ఏది వాళ్ళకు?
0: దేర్ ఇస్ నో గ్రేట్నెస్ టుడే.
1: అంతే, అంత స్టంట్ చేస్తూ వస్తుంటారు.
0: ఇట్ వాజ్ ఓన్లీ ఎ స్టంట్ టుడే.
1: ఇంట్లో తల్లిదండ్రులకు ఏ అవస్థలు అవుతున్నారో వాళ్ళు చూసుకోరు.
0: దే డోంట్ థింక్ ఆఫ్ ది.
1: వీళ్ళు మాత్రం జలసగా రెండు వేసుకుని తిరుగుతుంటాడు ప్యాంట్ షర్ట్.
0: దే డోంట్ కన్సిడర్ ది సిచ్యువేషన్ ఆఫ్ ది పేరెంట్స్ అట్ హోమ్. దే లీడ్ ఎ లగ్జూరియస్ లైఫ్.
1: నిన్ను బయట వారేమో చూసి గౌరవిస్తారు.
0: అవుట్ సైడర్స్ మే రెస్పెక్ట్ యూ.
1: కానీ నీ యొక్క గౌరవం నువ్వు సంపాదించుకోవాలి కదా.
0: బట్ హ్యావ్ యూ ఎర్న్ ద రెస్పెక్ట్ ఫర్ యువర్ సెల్ఫ్?
1: అయితే మనం ఎక్కడ చూసినా కానీ కొంచెం మంచి మర్యాదగానే ప్రవర్తించాలి.
0: బట్ వీ షుడ్ బి కర్టియస్ వేర్ యూ ఆర్.
2: భజన బినాశిక శాంతి నహీ.

0: சர்வரூபம் தரம் சாந்தம் சர்வநாமம் தரம் சிவம் சச்சிதானந்த ரூபம் அத்வைதம் சத்யம் சிவம் சுந்தரம். பிரேமஸ்வரூபுலார
1: எம்பாடிமெண்ட்ஸ் ஆஃப் லா.
0: ஜெகத்து చాలా చిత్ర విచిత్రములతో కూడి ఉన్నది.
1: ద హోల్ యూనివర్స్ ఇస్ మిస్టీరియస్ అండ్ ఫుల్ ఆఫ్ వండర్.
0: చిత్రంబులు
1: పెక్యూలియర్
0: త్రైలోక్య పవిత్రములు
1: సీక్రెట్ టు ఆల్ త్రీ వరల్డ్స్
0: వరిజలాల విత్తంబులు
1: సో క్లోజ్ టు ద సైన్స్
0: సన్మిత్రంబులు
1: సో డియర్
0: ముని జన వన పౌత్రంబులు
1: అప్రిషియేటెడ్ బై ఆల్ నోబుల్ సీయర్స్ అండ్ సైన్స్
0: విష్ణుదేవు చారిత్రములు.
1: That's how the story, the history of the God is.
0: Lokamulo edi chitramu edi vichitramu ani nirnayinchukovadam chaala kashtam.
1: In this world it is very difficult to understand what is that is wonderful and what is that is mystery.
0: Kutumbamu శాంతముగా ఉండవలనన్నా గృహము దినదినాభివృద్ధి ఉందనన్నా దేశము సస్యశ్యామలంగా వెలసిల్లవలనన్నా దీనికి ఐకమత్యము అత్యవసరము.
1: ఫర్ ద ఫ్యామిలీ టు రిమైన్ ఇన్ పీస్ అండ్ ఫర్ ద హోమ్ టు గ్రో మోర్ అండ్ మోర్ డే బై డే and for the whole the country to be full of plenty and prosperity, unity is most essential.
0: ఐకమత్యమే లేకుండినా అనర్థములకు చోటిచ్చి జగత్తంతయకుడును అశాంతికి గురి అవుతుంది.
1: When there's no unity, we'll be facing all kinds of restlessness, obstacles and problems.
0: శాంతి సర్వ మానవులకు సుఖాన్ని ఆనందాన్ని ఐక్యతను అందిస్తుంది.
1: ఇట్ ఇస్ ద పీస్ దట్ కన్ఫర్స్ టు ది ఎంటైర్ హ్యుమానిటీ కంఫర్ట్ బ్లిస్ అండ్ హ్యాపీనెస్.
0: అనైక్యత అసంతృప్తిని అందిస్తుంది.
1: దిస్ యూనిటీ లీడ్స్ టు డిస్సాటిస్ఫాక్షన్
0: అశాంతిని చేకూరుస్తుంది.
1: ఇట్ గివ్స్ యూ రెస్ట్లెస్
0: అప్రమేయమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మరిపింపజేస్తుంది.
1: ఇట్ మేక్స్ యూ ఫర్గెట్ ఈవెన్ డివినిటీ.
0: కనుక ఈనాడు మనకు కోరవలసినది శాంతి, శాంతి, శాంతి.
1: వాట్ వీ షుడ్ ప్రే ఫార్ టుడే ఇస్ పీస్.
0: శాంతి ఎక్కడనో లేదు.
1: పీస్ ఈస్ నాట్ సెపరేట్.
0: మన స్వరూపంలో శాంతి స్వరూపంలో.
1: In fact, you're the embodiment of peace.
0: Sarvarupam dharam shantam. Prati manavuni yokka shariramu shanti swarupame.
1: Every human form is the very embodiment, personification of peace.
0: Sarvanama dharam shivam. Anni perlu kudanu mangalakaramainatuntivi.
1: All names are equally auspicious.
0: సచ్చిదానంద రూపం అద్వైతం సత్యం శివం సుందరం.
1: దట్ ఇస్ నాన్ డ్యూయల్ బ్లిస్ ఎగ్జిస్టెన్స్. దట్ ఇస్ ద ఫార్మ్, ద ట్రూ ఫార్మ్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. దట్ ఇస్ ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ.
0: ఈనాటి మానవత్వం నందు ఇట్టి పవిత్రమైన భావములు కనిపించుటలేదు.
1: ఇన్ ద మోడర్న్ మ్యాన్ వీ డోంట్ ఫైండ్ సచ్ సీక్రెట్ థాట్స్.
0: శాంతి అన్నది మన రూపమే తెలుసుకున్నప్పుడు ఎవ్వరూ నమ్మరు.
1: వెన్ వన్స్ వీ డిక్లేర్ దాట్ వీఆర్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్, నో బడీ వుడ్ బిలీవ్ యూ.
0: మరి శాంతి ఎక్కడున్నది? ఎవరైనా చెప్పగలరా?
1: Then where is peace? Can anyone say that?
0: శాంతి నిమిత్తమై ప్రపంచమంతా కూడాను వెతుకుతూ ఉన్నారు.
1: In fact, all over the world, people are in search of peace.
0: కానీ అది తన యందే ఉంటున్నది.
1: But it is within you.
0: తన ముక్కు పైన ఉన్న అద్దాలను తాను మరచి నా అద్దములెక్కడా అద్దములెక్కడా అని వెతికేటువంటి యొక్క అజ్ఞాని వలె కనిపిస్తున్నది ఈ జగత్ ఇప్పుడు.
1: It almost sounds like a foolish man who is in search of his spectacles or glasses, wearing them all the time, right above his nose.
0: శాంతి మనమే స్వరూపమై ధరించి కూడాను ఈనాడు శాంతి శాంతి శాంతి శాంతి కోసమే మనం ప్రాకులాడుతున్నాం.
1: Being for yourself the very personification of peace, yet you struggle for it.
0: ఈనాడు మానవుడు అనేక కష్టములకు దుఃఖములకు విచారములకు గురి కావడానికి మూల కారణమేమిటి?
1: What are the reason for all the troubles, anxieties, problems and worries that we face today?
0: తన స్వరూపాన్ని తాను మరచి తాను కానటువంటి యొక్క తత్వాన్ని భ్రమించి విశ్వసించి దానిని అపరిశించి కోరుతున్నాడు.
1: The main reason is that one has forgotten one's own true nature. He goes by false identification of that what he is really not.
0: ఏ మానవుడు వచ్చినప్పటికీ నాకు శాంతి కావాలి శాంతి కావాలి శాంతి కావాలి.
1: Every man aspires for peace.
0: శాంతి ఎక్కడ చిక్కుతుంది?
1: How can you get it?
0: తానే శాంతి స్వరూపాన్ని ధరించి శాంతి కావాలని కోరుకోవటం ఎంత అజ్ఞానం.
1: Being yourself the very embodiment of peace, is it not totally ignorance to be in search for it?
0: కనుకని మానవుడు శాంతి నిమిత్తమై అనేక విధములైనటువంటి యొక్క ప్రార్థనలు సల్పుతున్నారు.
1: So man goes on praying continuously for peace.
0: శంకరాచార్యుల వారు 13 మంది శిష్యులతో గంగానదికి స్నానమునకు వెళుతున్న సమయం లోపల ఒక వ్యక్తి ఒక వృక్షము కింద కూర్చొని దుక్నుంకరణి దుక్నుంకరణి దుక్నుంకరణి అని ప్రార్థిస్తున్నాడు.
1: శంకరాచార్య వన్ డే వాస్ ప్రొసీడింగ్ టువర్డ్స్ ద గ్యాంజెస్ అలాంగ్ విత్ హిస్ 13 ఆఫ్ హిస్ డిసైపుల్స్ అండ్ హీ మెట్ ఎ స్కాలర్ సిట్టింగ్ అండర్ ఎ ట్రీ రిపీటింగ్ ద రూల్స్ ఆఫ్ గ్రామర్ దుక్నుంకరణి.
0: ఇది పాండి గ్రామం.
1: దిస్ రూల్ of grammar is found in the grammar composed by Pani.
0: ఈ గ్రామమును ఉచ్చరించటం చేత గొప్ప పండితుడు కావాలని ఆశిస్తున్నాడు.
1: That person wanted to be a great scholar by repeating the rules of grammar according to Panini.
0: ఈ పండితత్వం చేత నీకు లభించేటువంటి ఫలితం ఏమిటి అని ప్రశ్నించాడు శంకరుడు.
1: Shankara has put this question, what is it you are going to get by this scholarship?
0: స్వామి, ఈ పాండిత్యం చేత నేను రాజుల సన్నిధిని చేరగలను.
1: The reply was this, Swami, by acquiring this scholarship, I can enjoy the position of the court of the king.
0: అనేక విధములైనటువంటి బహుమానములు నాకు అందించగలరు.
1: The king, being pleased with my scholarship, will certainly reward me amply.
0: ఈ బహుమానములు ఎంతకాలం నీవు పెట్టుకోగలవు?
1: Shankara asked, how long would you possess these rewards?
0: నేను బ్రతికినంత కాలం కూడాను ఈ యొక్క ఆశను నెరవేర్చుకుంటాను.
1: And he said, I'll go on adding to my desires and get them fulfilled.
0: అప్పుడు శంకరాచార్యుల వారు ప్రశ్నించాడు, మరణించిన తర్వాత ఈ సంగతి అంతా నీకు జ్ఞాపకం ఉంటాదా?
1: Shankara has again put this question, after death would you think of all these desires and the rewards?
0: పిచ్చివాడా, నీ ఉన్నప్పుడు అనుభవించినప్పుడు నీవు గతించిన తర్వాత మూడు కాలములు ఎందుకును మరపు రానటువంటి ఒక తత్వాన్ని నీవు గుర్తించడానికి ప్రయత్నించు.
1: Adishankara advised him, you should think of that which exists in all the three periods of time, not being while alive in this lifetime.
0: అప్పుడు తన దగ్గరికి వెళ్ళి

0: Then he said, chant the glory of Govinda, O foolish man, sing his glory.
1: Samprapte sannihite kale, samprapte sannihite kale, nahi, nahi, nahi rachati dukrunkarane.
0: When the end approaches, the rules of grammar like dukrum karane will never save you, will never come to your rescue.
1: Pichivada, janminchinappudu evaru nee venta vacharu?
0: Who followed you at the time of your birth?
1: Marinchin tarvata evaru nee venta vastaru?
0: After death, who would follow you?
1: Nee venta vacheetundi varu leru. Nee venta poyyetundi varu leru.
0: No one followed you when you were born, nor would anyone follow you after your death.
1: Kevalam neeku neeve vastunnavu, neeku neeve velutunnavu.
0: You came here on earth all alone and you leave all alone.
1: Amta dukkamu dukkamani neevu bhavistunnavu.
0: You consider everything miserable.
1: Ee dukkamu dukkam kaadu.
0: It's not sadness altogether.
1: Punarapi jananam punarapi maranam.
0: You are born again and again, you die again and again.
1: Punarapi janani jatare sayanam.
0: You go on spending the time within the womb of your mother.
1: Punarapi jananam punarapi maranam punarapi janani jatare sayanam.
0: You are born time and again, you leave the world.
1: Sare bahuduttare kripaya pare prahi murari.
0: It is so difficult to cross across this ocean of life. You have to pray to God for rescue and His grace.
1: Kanuka manavulaku evaru venta raru evaru venta raledu.
0: It is not possible for anyone to follow anybody.
1: Neevu poye samayalo nee bandhu mitrulu chuttu cheri lopilu rochistaru vichara padutuntaru.
0: As you leave this world, you will be surrounded by dear and near who cry.
1: అందరూ ఏడుస్తున్నారు.
0: దే క్రై అండ్ క్రై.
1: కొంచెము జ్ఞప్తి కలిగింది ఈ వ్యక్తికి.
0: దిస్ పర్సన్ కుడ్ రిమినిస్ ఫర్ ఎ మోమెంట్.
1: చూచాడు ఎందుకు వీరు ఏడుస్తున్నారు.
0: హీ స్టేర్డ్ దెమ్ ఆల్ అండ్ సెడ్ వై డు యు క్రై.
1: అప్పుడు చుట్టూ ఉన్నటువంటి బంధువులు, అయ్యా మీరు పోతున్నారు, మీరు దేహాన్ని వదిలిపోతున్నారు, ఈ ప్రపంచాన్ని వదిలిపోతున్నారు, ఇంకా మీరు రారు, కనుక మీ రాకను చూసుకుని మేము ఏడుస్తున్నాము.
0: All the relations said, sir, you are leaving us, you are leaving this body, you are leaving this world, you are not going to be with us any longer, so we cry.
1: Pichivarlara,
0: you are my people.
1: Nenu sampadinchinadi nenu sadinchinadi sarva sampattunu kuda nenu vadilipothunnanani meeru bhramistunnaru.
0: You think that I am leaving all this wealth that I earned, all my achievements behind.
1: కానీ నేను వదిలిపెట్టినటువంటి సంపదంతా కూడాను మీకే చెందుతుండాలి.
0: All the property that I leave behind belongs to you.
1: నేను ఒట్టి చేతులతో పోతున్నాను.
0: I am returning empty handed.
1: కాబట్టి నా యొక్క పరిస్థితిని మీరు ఏమాత్రమైనా యోచిస్తున్నారా?
0: Are you bothered of my plight or my position?
1: కనుక మీ చింతలు మీరు పడుతున్నారే కానీ, మీ అవస్థను మీరు యోచిస్తున్నారే కానీ, నా చింతను మీరు ఏమాత్రము చేయటం లేదు.
0: యు ఆర్ వరీడ్ ఆఫ్ యువర్ ఓన్ ప్రాబ్లమ్స్, ఆఫ్ యువర్ ఓన్ యాంగ్జైటీస్, యు ఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ మై పొజిషన్ ఎయిదర్.
1: కనుక తన చింతను తాను కావించుకునేటువంటి వాడే నిజమైనటువంటి వ్యక్తి.
0: సో హీఈస్ ఎ ట్రూ హ్యూమన్ ఇఫ్ హీ థింక్స్ ఆఫ్ హిమ్సెల్ఫ్ హిస్ నేచర్.
1: నేనెవరు నేనెవరు అనేటువంటి యొక్క క్వశ్చన్ వేసుకుని దాని ప్రతి నీవు విచారణ చేయాలి.
0: A true human should put a question to himself, who am I, who am I?
1: అది చూచుకోకుండా ఎవరిని చూచాను, హూ ఆర్ యూ హూ ఆర్ యూ హూ ఆర్ యూ అనుకుంటూ పోతే నీకు వచ్చే ఆన్సర్ ఏమిటి?
0: Without minding one's own nature, without putting a question, who am I, but we go on inquiring, who are you?
1: భ్రమించి దుఃఖించేటువంటి దుఃఖములే.
0: It is all the sadness of your own making and imagination.
1: నీ వదని కట్టుకోకమునుపు నీవు ఎవరున్నారు?
0: And whom did you meet even before?
1: అతని వదిలిపెట్టింది పోయిన తర్వాత నీకెవరుంటారు?
0: ద మ్యాన్ ద వన్ హీ లీవ్స్ హూ విల్ బి విత్ యూ?
1: ఎవరు రారు.
0: నోబడి కెన్
1: ఎవరు లేరు.
0: ఇన్ ఫ్యాక్ట్ నన్ వుడ్ ఎగ్జిస్ట్.
1: ఇలాంటి అనిత్యము అశాశ్వతమైనటువంటి యొక్క సత్యాన్ని పట్టుకుని మనం ప్రాకులాడుతున్నాం.
0: We go by this ephemeral, transitory, momentary world.
1: ఎవరికి వారే యమునా తీరి.
0: ఈచ్ వన్ షుడ్ థింక్ ఆఫ్ హిజ్ ఓన్ సెల్ఫ్.
1: కనుక మన సత్యాన్ని మనం గుర్తించుకుంటూ రావాలి.
0: We have to know our own truth, our own need.
1: మన శాంతి మనకు లభించాలి.
0: We should enjoy our own experience.
1: నీ హృదయమునందే ఉన్నది ఈ శాంతి.
0: This peace is present within our heart.
1: నీ హృదయమునందు ఉన్నటువంటి శాంతిని నీ వదిలిపెట్టి ఎక్కడో ప్రపంచంలో వెతకడానికి పోతున్నావు.
0: Unmindful of the peace within our heart, we are in search of peace in the outside world.
1: ప్రపంచంలో ఎక్కడ వెతికినను శాంతి మనకు లభించదు.
0: You can never get peace in the outside world.
1: ఎక్కడికి పోయినప్పటికీ అశాంతి అశాంతి అశాంతి.
0: All over the world, there is agitation and restlessness.
1: నీవు కోరేటువంటి శాంతి నీ దగ్గరనే ఉంటున్నది.
0: The peace that you really want is within you.
1: కనుక మన ఎందు ఉన్నటువంటి ఒక శాంతి స్వరూపమైనటువంటి దైవత్వాన్ని మనం ఈనాడు మర్చిపోతున్నాం.
0: Today we have forgotten the divinity, the very personification of
1: బయట కనిపించేటువంటి అస్థిరము అశాశ్వతమైనటువంటి ఒక శాంతిని నీవు ఆశిస్తున్నావు.
0: You want that peace which is available outside, which is temporary, artificial and ever changing.
1: కనుక నీవు ఈ చింతని నీవు మానివేసేయండి.
0: Stop thinking so hereafter.
1: నీ యొక్క స్వరూపమైనటువంటి యొక్క శాంతిని నీవు చింతించడానికి ప్రయత్నించు.
0: యూ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు థింక్ ఆఫ్ యువర్ ట్రూ ఐడెంటిటీ, యువర్ నేచర్.
1: నీవు దేనిని ఆశిస్తున్నావో అది నీ యందే ఉంటున్నది.
0: వాట్ ఆల్ దట్ యు సీక్ ఈజ్ విత్ ఇన్ యూ.
1: నీకంటే బయట ఏది కూడా నువ్వు కనిపించడం లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ అవుట్ సైడ్ విచ్ ఇస్ నాట్ విత్ ఇన్ యూ.
1: కన్నులు తెరచితేవా ఇన్ని వేల మంది నీకు కనిపిస్తున్నారు.
0: ద మూమెంట్ యూ ఓపెన్ యువర్ ఐస్ యూ సీ థౌసండ్స్ ఆఫ్ పీపుల్.
1: కానీ కన్నులు ముచ్చితేవా ఒక్క తల అయినా కనిపించదు.
0: Then once you close your eyes, you can't see even one.
1: కాబట్టి నీవు చూచేదంతా ఏ తలలు? కేవలము అనిత్యము అశాశ్వతమైన తలలు.
0: So what all that you see around are just passing clouds, momentary.
1: ఈ చర్మ శరీరం ఉండినంత వరకు ఇవన్నీ కనిపిస్తుంటాయి.
0: You can see them all the vision so long there is physical naked eye.
1: ఈ చర్మ శరీరం పోతానే ఏ ఒక్క విషయం కూడాను ఏ ఒక్క వస్తువు కూడాను మనకు కనిపించదు.
0: When once the physical naked eye is non-functional, you cannot see any.
1: కనుక మనకు కన్నులు మూసినా తెరిచినా కనిపించేటువంటి వస్తువు ఒక్కటే ఒకటి ఉంది.
0: Whether you open your eyes or close them, you see only one.
1: అది ఏ దైవత్వము?
0: That is the divine and the divinity.
1: ఈ దైవత్వమునకు ఎట్టి మార్పును చెందదు.
0: God has no change whatsoever.
1: దీనికి ఏమాత్రము జనన మరణాలు లేవు.
0: God has neither birth nor death.
1: జన్మము లేదు మరణము లేదు.
0: నో బిగినింగ్ నాట్ ది ఎండ్.
1: అట్టి నిత్య సత్యమైనటువంటి ఒక తత్వము నీవే అయి ఉన్నావు.
0: యు ఆర్ దట్ ఎటర్నల్ ట్రూత్.
1: కనుక నీ సత్యాన్ని నీవు గుర్తించడానికి ప్రయత్నించు.
0: యు షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో యువర్ ట్రూత్, ద ట్రూ ఐడెంటిటీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఏది మన సత్యము?
0: What is our truth?
1: ఆ ప్రేమనే మన సత్యము.
0: In fact, that very love is this truth.
1: ఈ ప్రేమనే లేకపోతే మనకి ఏది జగత్తులో కనరాదు.
0: Without love, you cannot see anything in this world.
1: ఈ ప్రేమనే మన యొక్క స్వరూపము.
0: In fact, you are the very personification of love.
1: కనుక ఇట్టి ప్రేమ స్వరూపాన్ని మనము పొంది,
0: being the very form of love,
1: అప్రియమైనటువంటి వస్తువులకై మనం ఆశించి పరితపిస్తున్నాం.
0: You just run after those things which are not to be accepted and therefore you struggle.
1: Kanuka prema swarupulara,
0: embodiments of love.
1: Manam undi aashinchetundi denni premane maatrame.
0: What is that we should ask for? See,
1: manam undi anubhavinchedi emti premane maatrame.
0: What we experience now is love.
1: Anubhavinchedi aanandinchedi partipinchedi premane.
0: What we pine for, what we are delighted about, what we are blissful about is
1: prema. Tappa marokati edi kudani jagatulo shastramaina ledu.
0: There is nothing in this world that is permanent other than love.
1: Atti nitya satyamainatundi prema tattvanni manamu nityamundu unchukoni manam yenu manam prayatnapurvakanga vetukutunnam.
0: That eternal truth, love, is within us. We have forgotten this principle and we are in search of it outside.
1: Kanuka ముఖ్యంగా మనం యోచించవలసినటువంటిది మన స్వరూపం ఏమిటి అని విచారించాలి.
0: ద ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ హావ్ టు ఎంక్వైర్ అవర్ ట్రూ ఐడెంటిటీ.
1: ప్రేమనే మన స్వరూపము.
0: లవ్ ఈజ్ అవర్ ఫామ్.
1: సర్వరూపధరం శాంతం, సర్వనామధరం శివం, సర్వరూపం అత్యైతం. అది ఏ ప్రేమతత్వం?
0: ద లవ్ ఇస్ నాన్ జ్యువల్, ద లవ్ ఇస్ ఎటర్నల్, ద లవ్ ఇస్ పీస్ అండ్ లవ్ ఇస్ దట్ అవేర్నెస్ ఇన్ ఆల్ ఫార్మ్స్ అండ్ ఇన్ ఆల్ నేమ్స్.
1: కనుకనే అందరి ఎందు ఉన్నటువంటిది ప్రేమ ఒక్కటే.
0: ద వెరీ సేమ్ లవ్ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్.
1: ఎదుటి వాడిని చూసి నీవు ద్వేషిస్తున్నావు.
0: యు హేట్ ద మ్యాన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
1: నీ సొంత వాడిని చూసి నీవు ప్రేమిస్తున్నావు.
0: యు లవ్ యువర్ ఓన్.
1: ఇది నీలో ఉన్నటువంటి ఒక దోషము.
0: దిస్ is your mistake.
1: ఈ ద్వైత భావం అనేటువంటిది నీలో ఉండినంత వరకు కూడా నీకు ద్వైతమే ఉంటుంది, కానీ అద్వైతం చిక్కదు.
0: సో లాంగ్ యువర్ డ్యూయల్
1: మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్.
0: ఎ మ్యాన్ విత్ డ్యూయల్ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్.
1: నీవు అర్ధ చీకటిలో నీవు ఉన్నావు.
0: యు ఆర్ ఇన్ హాఫ్ డార్క్నెస్.
1: ఎదుటివాడు నీవు భయ పరాయి వాడు అనుకుంటున్నావు.
0: యు కన్సిడర్ ద మ్యాన్ ఇన్ ఫ్రంట్ టు సెపరేట్ ఫ్రమ్ యూ.
1: నీ ఇంటిలో ఉన్నటువంటి వాడు నీ సొంతం వాడు అనుకుంటున్నావు.
0: ద వన్ అట్ హోమ్ యూ క్లెయిమ్ దెమ్ యాజ్ యువర్ ఓన్.
1: చాలా పొరపాటు. అందరూ నీ స్వరూపములే.
0: ఆల్ ఆర్ ఇన్ ఫ్యాక్ట్ ఆర్ యువర్ ఓన్ ఫార్మ్స్.
1: అలాంటి ఏకత్వాన్ని మనం అనుభవించాలి.
0: దట్ వన్నెస్ వీ షుడ్ ఎక్స్పీరియన్స్.
1: అద్వైత దర్శనం జ్ఞానం అన్నారు.
0: ద ట్రూ విజ్డమ్ లైస్ ఇన్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ నాన్ డ్యూయలిజం.
1: ఇట్టి జ్ఞాన స్వరూపుడైనటువంటి మానవుడు,
0: మ్యాన్ బీయింగ్ నాన్ డ్యూయల్,
1: అనిత్యము అశాస్త్రమైనటువంటి అసత్య స్వరూపాన్ని చూసుకుని
0: జస్ట్ హీ గోస్ బై దట్ ఎఫీమర్
1: దానిని విశ్వసించి దానికైతే నీవు తపిస్తూ ఉన్నావు.
0: హీ రిపోజెస్ ఫెయిత్ ఇన్ దీస్ ట్రాన్సిటరీ ఆర్టిఫిషియల్ ఫార్మ్స్ అండ్ స్ట్రగుల్స్ టు అక్వైర్ దెమ్.
1: కనుక ఈ చింతను నీవు మానివేసి
0: give up that kind of search and anxiety.
1: సర్వులు ఎందు ఉండినటువంటిది నేనే.
0: I am present in everyone.
1: నా ఎందు ఉన్నటువంటిది సర్వులు.
0: All exist in me.
1: సర్వజీవపధరం శాంతం.
0: And the peace that assumes different forms.
1: ఆ స్వరూపము ఈ దేహమునందే ఉన్నది.
0: And that very form verily is in me.
1: సర్వ దేహములో ఎందు కూడాను ఏ ఒక ఆత్మ ఉన్నదో ఆ ఆత్మ నీ ఎందు కూడా ఉన్నది.
0: That spirit atma present in everybody is one and the same in you also.
1: కానీ నీ ఆత్మను చూచి నీవు ఆనందించక పరుల ఆత్మను చూచి నీవు కష్టపడుతున్నావు, కేవలం అసూయ పడుతున్నావు.
0: In fact, you are not aware of your own principle of this self or the spirit, and why you feel jealous of the
1: prema
0: self of others.
1: నీ ఎందున్న ఆత్మనే పరుల ఎందు కూడా ఉన్నది.
0: The atma, the self in you is present in
1: everyone. ప్రతి ఒక్కటి కూడాను తనకు తాను అనుభవిస్తూ కూడాను తాను పరాయిదాన్ని అనుభవిస్తున్నానని భ్రమిస్తుంటాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ ఎక్స్పీరియన్స్ ఫర్ యువర్ సెల్ఫ్ ఆల్ దీస్ కార్డినల్ ప్రిన్సిపల్స్ బట్ యూ కన్సిడర్ అదర్స్.
1: అజ్ఞాని అయినటువంటి కుక్క యొక్క స్వభావం ఇవన్నీ.
0: దీస్ ఆర్ ఆల్ ది క్వాలిటీస్ ఆఫ్ ఎన్ ఇగ్నోరెంట్ పర్సన్.
1: డాగ్
0: డాగ్
1: ఒక తూరి ఏదో ప్రయత్నపూర్వకంగా వెతుకుతూ పోతున్నది డాగ్.
0: ఎ డాగ్ వెంట్ ఆన్ సెర్చింగ్.
1: ఒక ఎండిపోయినటువంటి ఎముక చిక్కింది దానికి.
0: అండ్ ఇట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఎ డ్రై బోన్.
1: దాన్ని గట్టిగా కొరుకుతూ ఉంటుంది ఆశతో.
0: అండ్ దిస్ డాగ్ వెంట్ ఆన్ బైటింగ్ దిస్ బోన్.
1: కడపటికి ఆ బోన్ యొక్క ఇది కొంచెం ముక్క తన గమ్స్ లో చేరి చేర్చింది.
0: అండ్ పార్ట్ ఆఫ్ దిస్ బోన్ గాట్ స్టక్ అప్ ఇంటూ ఇట్స్ ఐ.
1: తక్షణమే రక్తం వచ్చింది.
0: అండ్ ద బ్లడ్ స్టార్టెడ్
1: ఫ్లో. ఆ రక్తాన్ని చూసి కుక్క ఆనందిస్తుంటున్నది.
0: ద డాగ్ ఈస్ హ్యాపీ వాచింగ్ ద బ్లడ్.
1: నేను కొరికినటువంటి యొక్క ఈ బోన్ నుంచి వస్తుంది రక్తం అనుకుంటుంది.
0: అండ్ ద డాగ్ వెంట్ ఆన్ ఫీలింగ్ దట్ ద బ్లడ్ స్టార్టెడ్ ఫ్లోయింగ్ అవుట్ ఆఫ్ ద బోన్ దట్
1: కాదు కాదు కాదు నీ రక్తమే ఆ బోన్ కుర్చుకొని నీ రక్తం నీకు ఆ బోన్ నుండి కనిపిస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ద బ్లడ్ ఆఫ్ ద డాగ్ ఓన్లీ నాట్ అవుట్ ఆఫ్ ద బోన్.
1: అదే విధంగానే ఈనాటి మానవుడు కూడాను
0: మ్యాన్ టుడే
1: తన ఎందున్నటువంటి ఆనందాన్ని తాను మరచి
0: హస్ ఫర్గాటన్ ద ఇన్నేట్ ఇమ్మనెంట్ బ్లిస్.
1: ఈ ఆనందం బయట నుంచి ఎక్కడో లభిస్తుందని విశ్వసించి
0: అండ్ హి థింక్స్ దట్ బ్లిస్ ఇస్ అవుట్ సైడ్ దట్ కమ్స్ టు హిమ్.
1: కేవలము ఆనందాన్ని అనుభవించడానికి ప్రయత్నిస్తున్నాడు.
0: అండ్ హి మేక్స్ ఎవ్రీ అటెంప్ట్ టు బి బ్లిస్ఫుల్.
1: ఇది చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ వెరీ బిగ్ మిస్టేక్.
1: ప్రతి ఒక్కటి కూడాను తన నుండియే వస్తున్నాయి.
0: ఎవ్రీథింగ్ కమ్స్ అవుట్ ఆఫ్ యూ.
1: దుఃఖము కానీ ఆనందం కానీ ఇవి రెండు నీ భ్రమలే.
0: ఐదర్ పెయిన్ ఆర్ ప్లెజర్ దేర్ ఆల్ ఆఫ్ యువర్ మేకింగ్.
1: ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్ అన్నారు.
0: ద ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: రెండు బాధల మధ్య లోపలే ఒక ఆనందం మనకు లభిస్తుంటుంది.
0: దేర్ లైస్ ది ప్లెజర్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: రెండు దుఃఖముల మధ్యనే ఒక ఆనందం లభిస్తుంటుంది.
0: దేర్ ఇస్ బ్లిస్ ఇన్ బిట్వీన్ ద టూ pains or suffering.
1: కనుకని ఈ రెండు కూడాను మన యందే ఉంటున్నవి కానీ బయట నుంచి రావటం లేదు.
0: Both exist within us, not from the exterior.
1: మానవుడు తన నీడని తాను చూచి భ్రమించినట్టుగా
0: man is carried away by his own shadow.
1: కానీ అది షాడో.
0: It was only after all a shadow.
1: అది నీ నీడ.
0: It was just a shadow.
1: నీడని చూచి నీవు భ్రమిస్తున్నావు.
0: You are just deluded by it.
1: నిజమైన దేహాన్ని చూచి నీవు ఆశించటం లేదు.
0: You don't think of your own true body.
1: కనుకనే ఒక విధమైనటువంటి యొక్క విచారణ మనం చేయాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ ఎంక్వైర్ క్లియర్లీ హియర్.
1: దీన్ని నిన్ను నీవు వెతుక్కోమని చెప్పని చెప్పాది వేదాంతం.
0: సో ది వేదాంత సెట్ నో థై సెల్ఫ్.
1: ఒకనాడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ క్యాంప్ వేశాడు ఒక తాలూకాకు.
0: వన్ ఐఏఎస్ ఆఫీసర్ కేమ్ ఆన్ ఎ క్యాంప్ టు ఎ తాలూక్.
1: ఆ యొక్క క్యాంపు యొక్క ఇంటి లోపల చాలా భూతాలు ఉన్నాయని అందరూ బెదిరిస్తూ వచ్చారు.
0: And all people said, "Don't go anywhere near that house because full of demons."
1: Sir, meer tella shariram varu meeku adi kanipinchadu nallan shariram varakanta kanipistundi andulo bhootam untunnayi ani prashincharu.
0: Everybody said, "Sir, you are a white man. You cannot see demons there in that house. Only we can see that. Don't go anywhere near it."
1: Enti andaru ide vidhanga ani cheptunnaru ee intilo pichacham untundada etta undo chustam annaru.
0: And this white man wanted to really see that demon there.
1: ఒక లైట్ తీసేశాడు, చిన్నది బెడ్ లైట్ పెట్టుకున్నాడు.
0: He switched off the main light and he was carrying a small lamp.
1: ఆ బెడ్ లైట్ లోపల నుంచి తను మేలుకున్నాడు పాపం.
0: And he got up.
1: కాలు పైన కాలు వేసుకుని తాను ఏదో విచారం చేస్తూ అల్లాడిస్తూ ఉంటున్నాడు.
0: He sat cross-legged, moving both the legs.
1: దాని నీడ గోడ పైన కనిపించింది.
0: And the very shadow was seen on the wall there.
1: అది కూడా ఏదో ఆడుతూ ఉండినట్టుగా కనిపించింది.
0: And he could see both the legs moving in front of him.
1: కానీ ఈ అజ్ఞాని యోచించాడు, ఆ అదిగో వచ్చింది దయ్యం.
0: Now this fool thought, now there is that evil spirit.
1: దాన్ని పట్టి కొట్టాలి.
0: I should catch hold of it.
1: అన్నాడు, పక్కన ఉన్నటువంటి పిస్టల్ తీసుకున్నాడు, దాన్ని కొట్టాడు.
0: And he caught hold of the pistol and shot it.
1: కట్టగలిపి తన వేలేపోయింది.
0: And finally what happened? He lost his own.
1: ఈ విధంగా తన నీడను చూసి తాను భ్రమించి
0: సమస్త
1: బాధలకు కూడా గురి అవుతుంటాడు మానవుడు.
0: అండ్ మ్యాన్ సఫర్స్ బీయింగ్ డెల్యూటెడ్.
1: మనకు మనము తప్ప ప్రపంచంలో ఏది కూడా లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ నథింగ్ ఎగ్జిస్ట్ అదర్ దెన్ యూ.
1: సర్వులు కూడా నువ్వు దైవ స్వరూపులే.
0: ఆల్ ఆర్ ఎసెన్షియల్ డివైన్.
1: దైవం ఒక్కరు తప్ప ఏకం సత్ ఇప్రా బహుదావదంతి.
0: God is one. We refer to him as being different forms.
1: అలాంటి ఏకత్వాన్ని మనం విశ్వసించాలి.
0: That oneness we should repose faith in it.
1: అలాంటి దివ్యత్వాన్ని మనం సాధించాలి.
0: That divinity must be accomplished.
1: అనేకత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మనం పొందాలి.
0: We should also acquire the divinity which
1: పోయింది.
0: And ultimately what happened? He lost his own.
1: ఈ విధంగా తన నీడను చూసి తాను భ్రమించి
0: He is deluded by
1: సమస్త బాధలకు కూడా గురి అవుతుంటాడు మానవుడు.
0: And man suffers.

0: అని మనం పొందాలి.
1: వి షుడ్ ఆల్సో ఎక్వైర్ ద డివినిటీ విచ్ ఇస్ ది యూనిటీ.
0: అప్పుడే మన బాధలు, మన దుఃఖములు, మన భ్రమలు కూడా నశించిపోతాయి.
1: ఓన్లీ ఆన్ దట్ డే వి విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఇమాజినేషన్స్, ఇల్యూషన్స్ అండ్ డిల్యూషన్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: దీనికి ఏది ఆధారం అని మీరు యోచించవచ్చును.
1: యు మే క్వశ్చన్ వాట్ ఇస్ ద బేసిస్ ఫర్ దిస్.
0: ఇది అంతా మన యొక్క భ్రమని.
1: ఇట్ ఈస్ ఆల్ యువర్ ఓన్ థింకింగ్.
0: పుట్టినప్పటి నుంచి కూడాను ఈ జగత్తులో మనం సంచరించి జగత్తులో ఉండేటువంటి భ్రమలంతా మనం వరించి తద్వారా ఈ భ్రమను మనం పెంచుకుంటూ వచ్చాం.
1: రైట్ ఫ్రమ్ ద డే ఆఫ్ అవర్ బర్త్ వి గ్రో అండ్ మూవ్ ఇన్ దిస్ వరల్డ్ గ్యాదరింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ డెల్యూజన్స్ అండ్ ఇమాజినేషన్స్.
0: కనుక ఇవన్నీ కూడా నీ భ్రమనే తప్ప అన్యం కాదు.
1: దే ఆర్ ఆల్ యువర్ ఇమాజినేషన్స్, నథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ దాట్.
0: ఎవరిని చూచి నువ్వు బాధపడినా అది నీకే.
1: If you feel for anybody, it applies to you.
0: Evanni padi chuchi neevu aanandinchina adi neede.
1: If you are happy about anybody, that happiness will release you.
0: Dukkam kaani aanandam kaani anni neeve kaani marokarivu kaadu.
1: The pain and pleasure belong to you, to none else.
0: Kanuka ee deha sambandhamainatundi bhranti neevu kontha varaku tagginchukuntunna.
1: Give up this body attachment to the extent possible.
0: దేహాభిమానం మర్చిపో, ఆత్మాభిమానం పెంచుకో.
1: ఫర్గెట్ ది బాడీ అటాచ్మెంట్, గెట్ యువర్ సెల్ఫ్ అటాచ్డ్ టు ద సెల్ఫ్.
0: అప్పుడే దివ్యమైనటువంటి ఒక భావం నీలో ప్రబలిస్తుంది.
1: దేర్ అరైజెస్ ద డివైన్ థాట్స్ అండ్ ఫీలింగ్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రతి మానవుడు ఎందుకూడను సత్యనిత్యమైనటువంటి ప్రేమతత్వం ఒక్కటే ఉంటుండాలి.
1: ఇన్ ఎవ్రీ మ్యాన్ దేర్ ఇస్ ఎటర్నల్ ట్రూత్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: ఆ ప్రేమను మీరు బలంగా పెట్టుకోండి.
1: స్ట్రెంగ్థెన్ దట్ లవ్ విదిన్ యూ.
0: ఆ ప్రేమ ఒక్కటే నీకు శాంతిని అందిస్తుంది.
1: అండ్ దట్ వెరీ లవ్ విల్ కన్ఫర్ పీస్.
0: ఆ ప్రేమ ఒక్కటే మీకు ధైర్యాన్ని కూడా చేకూరుస్తుంది.
1: అండ్ దట్ లవ్ విల్ గివ్ యూ ఆల్ ద కరేజ్.
0: కనుక మనము ప్రేమ ఒక్కదాన్ని మనం సంపాదించుకుంటే చాలు.
1: ఇఫ్ యు కల్టివేట్ దిస్ లవ్ ఇట్ ఈస్ ఎనఫ్.
0: ఆ ప్రేమనే మన యొక్క దైవము.
1: అండ్ లవ్ ఈస్ గాడ్.
0: ప్రేమనే దైవము, దైవమే ప్రేమ.
1: లవ్ ఈస్ గాడ్, గాడ్ ఈస్ లవ్.
0: కనుక ఆ ప్రేమ యందే నీవు నివసించు.
1: లివ్ ఇన్ లవ్.
0: మన జీవితం అంతా కూడాను ఆ ప్రేమ చైతన్యం మనం గడపాలి.
1: లెట్స్ లీడ్ అవర్ లైవ్స్ ఇన్ లవ్.
0: ఇలాంటి ప్రేమతత్వాన్ని నీవు నీ ఎందే ఉంచుకుని నీవు ఎందుకోసం బాధపడుతున్నావు?
1: వై డు యు వరీ, వై డు యు సఫర్ హావింగ్ లవ్ విత్ ఇన్ యూ లేటెంట్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మనం ప్రకృతి లోపల అనేక రూపాలు చూస్తున్నాము.
1: We see many forms in nature.
0: ఏ రూపం చూసినప్పటి ఒక రూపంకి ఒక రూపం సంబంధమే లేనట్టుగా ఉంటుంటారు.
1: No two forms are alike or similar.
0: రూపనామములు భేదముగా కనిపిస్తున్నాయి.
1: There's a lot of variety in names and forms.
0: అవస్థాత్రయములు వేరువేరుగా కనిపిస్తున్నాయి.
1: We find so much of variety and diversity.
0: కానీ ఉన్నదేమిటి? ఒక్కటే.
1: In fact, there's only one existence.
0: ఈ ఏకత్వాన్ని నీవు మర్చిపోకుండా చూసుకోవాలి.
1: You should never forget this principle of oneness.
0: నీటి ఎందున్నటువంటి నీడను చూచి మనం ఆసక్తి ప్రవించుతున్నాము.
1: యూఆర్ జస్ట్ డెల్యూటెడ్ యు వాంట్ ద డైవర్సిటీ.
0: కనుకనే ఇవన్నీ కూడా మన భ్రమలే.
1: ఇట్ ఈస్ ఆల్ యువర్ ఇమాజినేషన్.
0: మనం ఎవరి కోసము బాధపడనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు ఫీల్ సాడ్ ఫర్ ఎనీబడీ.
0: నీ కోసం కూడా నీవు బాధపడనక్కర్లేదు.
1: నాట్ ఫర్ యువర్ ఓన్ సేక్.
0: దీనికి నీ కోసం నీవు ఆనందించు.
1: యు బి హ్యాపీ ఫర్ యువర్ సెల్ఫ్.
0: ఒరే నాన్న, ఈ దేహం ఇచ్చారు.
1: Why this body is given?
0: ఈ దేహాన్ని కట్టుకొని నేను వచ్చాను.
1: I am here with this body.
0: నేను దీని వల్ల సాధించేటువంటిది ఏమిటి?
1: What is I am going to achieve with this body?
0: ఈ చదువుల కాదు.
1: Is that education?
0: ఈ సంధ్యల కాదు.
1: No.
0: ఈ ఆటల కాదు.
1: Not the
0: ఈ పాటల కాదు.
1: Not the
0: ఈ మాటల కాదు.
1: Not games.
0: దేని కోసం వచ్చాను నేను?
1: Why are you here?
0: నేను ఎవరో నేను తెలుసుకోవటం కోసం వచ్చాను.
1: You are here to know yourself through nature.
0: కనుకనే మనం దేని పోయినప్పటికీ నేనెవరు, నేనెవరు, నేనెవరు.
1: You may go anywhere, we have to put a question to ourselves like this: who am I?
0: ఈ నేను ఎవరో అనేటువంటి తెలుసుకుంటే నీవు ఎవరో నీకు గుర్తవుతుంది.
1: If you know yourself truly, you'll be knowing the rest.
0: పవిత్రాత్మ స్వరూపులారా,
1: embodiments of sacred divinity.
0: నిజంగా ఇట్టి సత్యాన్ని తెలుసుకోవటం చాలా సులభమైనటువంటి మార్గమే.
1: It is so simple and easy to know the path of truth.
0: నిన్ను నీవు తెలుసుకోవడం కంటే సింపుల్ అయినటువంటి మరొకటి లేనే లేదు.
1: There is no other simpler things than to know one's own true identity.
0: ఇతరులను తెలుసుకోవటమైనా కూడా చాలా కష్టమే, కానీ నిన్ను నీవు తెలుసుకోవటం చాలా సులభం.
1: It is difficult to know others, but to know yourself it is so simple and easy.
0: కనుకనే ఈ నిన్ను నీవు తెలుసుకోవడానికి తగినటువంటి సాధన నీవు చేయిస్తురా.
1: ఫాలో ద స్పిరిచువల్ ప్రాక్టీస్ దట్ హెల్ప్స్ యూ టు నో యువర్ ట్రూ నేచర్.
0: దేహానికి అనేక రకమైనటువంటి జబ్బులు ఏర్పడుతుంటాయి.
1: ద బాడీ సఫర్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఎయిల్మెంట్స్.
0: అనేక రకమైనటువంటి ట్రబుల్స్ వస్తుంటాయి.
1: ద బాడీ ఫేసెస్ మెనీ ట్రబుల్స్.
0: కానీ దేహమునకు ఆహార విహారం చేత లభించినటువంటి బాధలకు మనం ఏమాత్రం కూడా కృంగిపోకూడదు.
1: ద సఫరింగ్ ఆఫ్ ద బాడీ, ది ఎయిల్మెంట్స్ ఆఫ్ ద బాడీ ఆర్ డ్యూ టు ద ఫుడ్ అండ్ హ్యాబిట్స్.
0: కనుక మనం దీనిని మనం ఏమాత్రం లెక్క చేయకుండా

0: We should not be mindful of the suffering.
1: మనం వచ్చినటువంటి పని ఏమిటి?
0: What is the purpose of life?
1: ఇప్పుడు మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి చేరారు.
0: All of you have assembled here.
1: ఎందుకోసం వచ్చారు మీరు ఇక్కడ?
0: Why are you here?
1: చదువు కోసం వచ్చారు.
0: You are here for study.
1: వచ్చిండే చదువు కోసమని.
0: You have come here for study.
1: కానీ వెతికేటటువంటి ఏమేమో వెతుకుతున్నారు.
0: But you are in search for something different.
1: కనుక మీరు అక్కడ క్వశ్చన్ వేసుకోవాలి.
0: This is a question you should
1: ask. ఎందుకోసం వచ్చాం?
0: Why have come here?
1: దీనికోసం మనం ప్రయత్నం చేస్తున్నామా?
0: Am I making an attempt to get that what I really want?
1: అప్పుడే మనం వచ్చిన పనిని పూర్తి నెరవేర్చుకుంటాం.
0: Then only your task comes to an end.
1: కనుక వచ్చిన పనిని మరిచి
0: you forget the purpose of your visit.
1: లేని దానిని వెతుకుతూ వస్తున్నాం మనము.
0: You are searching for that which is non-existent.
1: ప్రపంచంలో ఈ విధమైనటువంటి ఒక చింతలు అనేక మంది జరుపుతూనే ఉంటున్నారు.
0: పీపుల్ హ్యావ్ బీన్ ఇన్వెస్టిగేటింగ్ ఇన్ దిస్ వే ఇన్ మెనీ వేస్.
1: నా యొక్క జీవితం ఎక్కడ పోతుందో ఎక్కడ వస్తుందో అని విచారం చేస్తుంటారు.
0: దే గోన్ గెటింగ్ వరీడ్ వాట్ విల్ హ్యాపెన్ టు మై లైఫ్.
1: మనం పుట్టింది పెరగటం కోసమని.
0: ఇన్ ఫ్యాక్ట్ వి
1: పెరిగింది సాధించడం కోసమని.
0: వి ఆర్ బోర్న్ వి గ్రో
1: సాధించిన దాన్ని సత్యాన్ని తెలుసుకోవడమని.
0: వి షుడ్ నో ది ట్రూత్.
1: సత్యాన్ని తెలుసుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి మనం.
0: వి షుడ్ మేక్ ఆల్ అటెంప్ట్స్ టు నో ది ట్రూత్.
1: ఈ సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేస్తే
0: దెన్ వన్స్ వి మేక్ ఎవ్రీ ట్రయల్
1: సర్వము మనకు అర్థమవుతుంది.
0: యు విల్ బి ఏబుల్ టు కాంప్రిహెండ్ ద రెస్ట్.
1: కనుక ప్రేమ చేతనే సత్యాన్ని గుర్తించు.
0: It's only through love you can know the truth.
1: చూడండి ఇక్కడ ఎక్కడ చూసినా జ్యోతులు అంతా వెలుగుతున్నాయి.
0: You find the bulbs burning all around.
1: జ్యోతులు అనేక రకములుగా కనిపిస్తున్నాయి.
0: You find different forms of bulbs.
1: కానీ ప్రతి జ్యోతి ఎందుకును ఉన్నది కరెంటే.
0: But in every bulb there is the current.
1: ఈ కరెంటు మాత్రం లేకుండా పోతే ఈ జ్యోతులు ఏవి వెలగవు.
0: Without the current the bulbs you don't get light.
1: మన యందున్నటువంటి ఆత్మనే మెయిన్ స్విచ్.
0: The atma within the spirit within us is the main switch.
1: అది ఏ చెవుల్లో చేరి వినిపిస్తుందది.
0: That current the spirit gets into
1: ear. కన్నుల్లో చేరి కనిపిస్తుంటుందది.
0: To help you to hear gets into the eye.
1: ప్రతి దేహమునందు కూడాను చైతన్య స్వరూపంగా అనుభవిస్తుంటున్నాయి.
0: And it is the same current that will help you to experience the awareness within the body.
1: అన్నింటి కూడాను ఈ కరెంటే మూలాధారము.
0: The current is the primordial principle behind this.
1: అది ఏ దివ్యత్వము.
0: That is divinity.
1: అది ఏ చైతన్యము.
0: That is awareness.
1: అట్టి చైతన్యాన్ని మనము ఈనాడు విస్మరించడం.
0: We have forgotten that constant integrated awareness.
1: చైతన్యం అనేటువంటి దాన్ని మనం ఎప్పుడు కూడా మరలకుండా ఉండాలి.
0: We should never forget that consciousness or awareness.
1: ఈ చైతన్యాన్ని ఉండినంత వరకే మనం ఇక్కడ చైతన్య స్వరూపులుగా ఉంటాం.
0: So long there is consciousness, you will experience that awareness.
1: కనుక ఈ చైతన్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
0: We should make every attempt to understand what awareness is.
1: చైతన్యం ఎక్కడి నుంచినో రావటం లేదు.
0: It is not coming from outside.
1: ఎక్కడికో పోవటం లేదు.
0: It is not leaving you either.
1: అక్కడనే ఉన్నది అక్కడికి పోతుంటారు.
0: It is the very existence then and there itself.
1: కనుక
0: so
1: ఆధ్యాత్మిక తత్వం లోపల మనం అనేక రకములైనటువంటి ఒక ఆపోహలకు గురి అవుతున్నాము.
0: In spirituality we have got so many doubts and mistaken ideas.
1: ఈ డౌట్స్ వల్ల మనమే చాలా పిచ్చివారమైపోతున్నాం.
0: Because of these doubts we turn mad.
1: మనం ఈ పిచ్చివారు కావడానికి కారణము ఈ డౌట్స్.
0: Doubts are the responsible for our madness.
1: మొట్టమొదటి డౌట్స్ మనం దూరం చేయాలి.
0: We should dispel all our doubts.
1: డౌట్స్ ఉంటున్నంత వరకు కూడా మనం సత్యాన్ని మనం చూడలేము.
0: So long there are doubts you can never experience truth.
1: కనుకనే ఆ డౌట్స్ వల్లనే మనం ఇంత అమాయకులమైపోతున్నాము.
0: We have become ignorant because of these doubts.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ముఖ్యంగా మీరు డౌట్స్ ని ఎక్కువ చేర్చుకోకూడదు.
0: Don't entertain doubts more and more.
1: మానవుని యందు ఈ డౌట్స్ అంతా చేరటం చేతనే తనంతాను మర్చిపోతున్నాడు.
0: It's only the doubt that makes you forget your true nature.
1: విశ్వాసం చాలా ప్రధానమైనటువంటిది.
0: Strong faith is essential.
1: ఇది బలమైనటువంటి నమ్మకం కాదు కదా.
0: That strong faith is very much necessary.
1: ఆ నమ్మకమే లేకపోతే నీవు కేవలం గ్రుడ్డివాడైపోతావు.
0: Bereft of faith you are blind.
1: కన్నుండి గ్రుడ్డులై కళ్యాణకరమైన నీమూర్తి దర్శింపనేరనేది.
0: Having eyes with vision you are just blind, being not able to see the munificence.
1: చెవులుండి చెవిటలై అతి మనోహరమైన నీగాన మాలింపనేరనేది.
0: With all the ears you are not able to listen to the melody of the divine music.
1: వాణి పంకజమంద పరమాత్మయుండి పాడు సంసారము కోరినేది.
0: And forgetting the God you want to get yourself rot in family life.
1: ఇది సూరదాస్ చెప్పాడు.
0: This is declared by Suradas.
1: ఏమిటిది? నేను కన్నులుండేటప్పుడు ఏం కోరినాను?
0: When I had eyes, what is that I wanted?
1: కానీ ఇప్పుడు కన్నులు పోయిన తర్వాత ఏం కోరుతున్నాను?
0: Now I am blind, what is it I want?
1: కన్నులు ఉండినప్పుడు దేన్ని చూచామో దాన్నే ఇప్పుడు కావాలని కోరుతున్నాను.
0: So what all that I saw when I had those eyes, having lost the vision now, I want the very same thing. Therefore, in spite of the vision, you see only one thing, even in its absence. Don't go by the vision only.
1: Divine vision, ఆధ్యాత్మిక శక్తి నీ కాంతి.
0: The divine vision, the divine light.
1: ఆ చైతన్యం యొక్క తత్వము నీవు మొట్ట మనసులో నిలుపుకోవాలి.
0: The divine light is the divine power.
1: ఆ divine light అనేటువంటిది ప్రతి వ్యక్తి ఎందు కూడా ఉంటున్నది.
0: The divine strength is present in everyone.
1: ఆ లైట్ లేకుండా పోతే ఈ లైట్ అంతా ఏవీ రావు.
0: Without the divine light, you cannot see any light.
1: కనుక మనకు మెయిన్ లైట్ ఆత్మనే.
0: సో ద మెయిన్ డివైన్ లైట్ ఈజ్ ఆత్మ.
1: దీనిని పురస్కరించుకుని శంకర్ల వారు ప్రపంచమంతా సంచరించి భజగోవిందం అనేటువంటి దీంట్లో ప్రచారం చేశాడు.
0: ఇట్ వాజ్ ఓన్లీ ఇన్ ద సాంగ్ సెలెస్టియల్ భజగోవిందం ద సేమ్ మెసేజ్ ఈజ్ ప్రొపగేటెడ్ అండ్ పబ్లిసైజ్డ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ బై శంకర.
1: ఏమిటి ఇదంతా?
0: వాట్ ఈస్ ఆల్ దిస్?
1: దేనిని చింతించాలో దాన్ని చింతించడం లేదే.
0: యు ఆర్ నాట్ ఎంక్వైరింగ్ దాట్
1: భజగోవిందం.
0: Think of God, sing His glory.
1: దైవత్వాన్ని నీవు చింతించు.
0: Think of God.
1: దైవత్వం కారణమంటే దాన్ని చింతించి ప్రయోజనం ఏమిటి?
0: If you think the rest, what for is the life?
1: కనుక మనం చింతించవలసింది దైవ చింతనే.
0: What is to be thought of is only God.
1: నీవే దైవము.
0: You are God.
1: దైవం మాత్రం ప్రత్యేకంగా లేడు.
0: God is not separate.
1: You and I are one అన్నాడు.
0: You and God are one.
1: కనుకనే
0: సో
1: మనము ప్రత్యేకించినటువంటి భక్తులమని తాను దైవమని మనం భ్రమిస్తున్నాము ఆ భేదాన్ని మనం దూరం చేసుకోవాలి.
0: వీ హ్యావ్ డిఫరెన్సెస్ దట్ యు ఆర్ ద డివోటీ అండ్ ద గాడ్ ఈజ్ సెపరేట్ ఫ్రమ్ యూ.
1: మానవులకు ఈ అర్షత్ వర్గం చేత లభించేటువంటి యొక్క దుర్గుణములే ఇన్ని విధమైనటువంటి దురాచారములకు మూల కారణం.
0: ఇన్ ఫ్యాక్ట్ ద సిక్స్ వీక్నెసెస్ లేటెంట్ విత్ ఇన్ ద మ్యాన్ లైక్ యాంగర్ గ్రీడ్ అవరెస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్యాడ్ కాన్డక్ట్.
1: పశువులకు ఉన్నాయి ఈ అర్షత్ వర్గాలు, మనిషికి ఉన్నాయి.
0: అండ్ దీస్ six weaknesses are present in animals also.
1: ఆ పశువుకు నీకు భేదం ఏమిటి?
0: What is the difference between animal and you?
1: పశువు పుజిస్తున్నాయి.
0: Animals partake.
1: పశువులు నిద్రిస్తున్నాయి.
0: And they also sleep.
1: పశువులు ఆకలి అనుభవిస్తున్నాయి.
0: And they too have hunger.
1: మనిషి నిద్రిస్తున్నాడు.
0: Man sleeps.
1: మనిషి అనుభవిస్తున్నాడు.
0: Man experiences.
1: వానికి దీనికి ఉన్నటువంటి భేదం ఏమిటి?
0: What is the difference then between man and animal?
1: కాదు, ప్రజ్ఞానం బ్రహ్మ, అదే మనిషికి ఉండేటువంటిది.
0: Man should have that ప్రజ్ఞానాద స్పిరిచువల్ అవేర్నెస్.
1: ఆ ప్రజ్ఞానం అనేటువంటిది, వివేకం అనేటువంటిది ఉన్నప్పుడు వీడు ఏమాత్రమో దుఃఖించడు.
0: సో లాంగ్ దట్ ఇంటెలెక్ట్ ఆఫ్ ప్రజ్ఞాన స్పిరిచువల్ అవేర్నెస్ ఇస్ విత్ యు,
1: అన్ని వచ్చినాయి పోతున్నాయి, పాసింగ్ క్లౌడ్స్.
0: ఆల్ ద రెస్ట్ దే కమ్ అండ్ గో, పాస్ ఆఫ్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
1: ఈ పాసింగ్ క్లౌడ్స్ ని పట్టుకుని మనం ఎందుకు ఇంత విచారించాలి?
0: వై షుడ్ వి వరీ బ్రూడ్ ఓవర్ దిస్ పాసింగ్ క్లౌడ్స్?
1: కదిలిపోయినటువంటి ఒక తత్వాన్ని మనం పట్టుకోవాలి.
0: దట్ విచ్ ఇస్ చేంజ్లెస్ హస్ గాట్ టు బి కాట్ హోల్డ్ ఆన్.
1: అది మన ఆత్మతత్వము.
0: దట్ ఈస్ యువర్ ట్రూ సెల్ఫ్.
1: అది మన చైతన్య తత్వము.
0: దట్ ఈస్ అవర్ అవేర్.
1: అది మన దివ్యత్వము.
0: దట్ ఈస్ డివినిటీ.
1: అది మన పవిత్రము.
0: దట్ ఈస్ సీక్రెట్.
1: దాన్ని సూచితివా, బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.
0: దెన్ వన్స్ యు ఎక్స్పీరియన్స్ ద డివినిటీ, యు ఎక్స్పీరియన్స్ ద డివినిటీ, యు టర్న్ ఇంటు గాడ్.
1: కనుకనే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి మనకు మనమే చూసుకోవాలి.
0: యు హావ్ టు నో అండ్ ఎక్స్పీరియన్స్ ఫర్ యువర్ సెల్ఫ్.
1: నిన్న చెప్పాను, మమై వాంసం జీవలోకే జీవభూత సనాతన.
0: భగవాన్ సెడ్ యెస్టర్డే దట్ యు ఆర్ ది స్పార్క్ ఆఫ్ ద డివైన్, యు అండ్ గాడ్
1: అందరి యందు ఉండినటువంటిదంతా కూడాను నా అంశమే అన్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్ ఎగ్జిస్ట్స్ ఇన్ ఎవరీబడీ.
1: ఈ అంశం లోపల ఈ కనిపించేటువంటి దుఃఖములు, విచారములు, కష్టములు, కోదములు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి?
0: Then, where from the apparent difficulties, troubles and problems have come?
1: ఇన్ని పశుత్వంతో కూడినటువంటి భావాలు మన హృదయంలో నింపుకున్నాం.
0: Our heart is full of bestial feelings.
1: ఈ పశుత్వంతో నింపుకున్నటువంటి భావాలు దూరం పంపించి,
0: you have to distance yourself from this animality.
1: కడిగి వేసేయ్.
0: You just drive them out.
1: Run away from bad company.
0: Run away from the bad company.
1: ఆ సత్యమైనటువంటి భావాలను నువ్వు నింపుకో.
0: Fill your heart with this eternal truths.
1: ఈ కప్పు లోపల జలం ఉంటుండాలి.
0: అండ్ దిస్ కప్ ఇస్ ఫుల్ ఆఫ్ వాటర్.
1: ఈ జలం లోపల ఇంకొక పాలు పోయాలనుకుంటే ఈ జలాన్ని పారపోయాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు ఫిల్ ఇట్ అప్ విత్ మిల్క్, యూ హావ్ టు పోర్ అవుట్ ద వాటర్ ఆల్రెడీ ప్రెజెంట్
1: దేర్. అట్లా లేకుండా జలం లోపల తిరిగి పాలు కూడా పోస్తే జలము పాలు రెండు వ్యర్థమైపోతాయి.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యు జస్ట్ మిక్స్ మిల్క్ ఓవర్ దేర్,
1: ఈ హృదయం నిండి కూడా నువ్వు దుర్మార్గమైనటువంటి భావాలంతా నింపుకున్నావు.
0: యువర్ హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ వికెడ్నెస్ అండ్ క్రూయల్టీ.
1: అలాంటి దుర్మార్గమైన భావాలపైన సన్మార్గం అనే విషయాలు నింపుకుంటే అది ఇది రెండు కూడా చెడిపోతుంది.
0: Add now with all the cruelty, wickedness behind, you cannot fill it up with sanctity.
1: ఏది కూడా నీకు చేయదు.
0: you cannot get it either. So distance yourself from the bad. Fill it up with sacred qualities. Then you will become a sacred being.
1: కనుక మనం పవిత్రులు కావాలనుకున్నప్పుడు మన పాత్రను పవిత్రమైన ఇదిగా నిలుచుకోవాలి.
0: వి షుడ్ ఫాలో ద సీక్రెట్ పాత్ టు మేక్ అవర్ లైఫ్ సీక్రెట్.
1: ఈ కేవలం ఒక ఎంప్టీగా పెట్టుకోవాలి.
0: అండ్ వి షుడ్ మేక్ దిస్ ఎ సార్ట్ ఆఫ్
1: హృదయము ఒక పవిత్రమైన రీతిగా పెట్టుకున్నప్పుడు దాంట్లో అన్ని నింపుకోవచ్చును.
0: వెన్ వన్స్ ది హార్ట్ ఈస్ సీక్రెట్ యూ కెన్ ఫిల్ ఇట్ అప్ విత్ ఆల్ సీక్రెట్ థాట్స్.
1: మనం ఎన్ని సంపాదిస్తున్నాము?
0: We earn many.
1: ఎంత ధనం సంపాదిస్తున్నాము?
0: We earn a lot of money.
1: ఎంత తిండిని సంపాదించుకుంటున్నాము?
0: So many.
1: కానీ ఇవన్నీ ఎక్కడ పోతున్నాయి?
0: What will happen to them?
1: ఎవరికి ఇస్తున్నాము?
0: To whom are you sharing?
1: ఎవరికి లేదు.
0: No.
1: కడపటికి ఎవరికి పెడతామో ఎవరికి పుచ్చుతాము?
0: Ultimately who will claim your property? Nobody
1: can. జనడ పొట్ట నింపుకునే నిమిత్తమై ఎంతో మనం దక్షన్ సంపాదిస్తున్నాము.
0: To fill this little stomach you earn lakhs and lakhs of money.
1: ఈ సంపాదించినంత కూడా కడుపు నింపుకుంటున్నామా?
0: In fact all the money that you earn, will it help you to fill the stomach? No.
1: కనుకని క్షణభంగురమైన ప్రతి ఒక్క జీవితం కోసమని ఇన్ని అవస్థలకు గురి అవుతున్నాము.
0: ఫర్ దిస్ మొమెంటరీ లైఫ్ వి ఫేస్ ఆల్ ద ట్రబుల్స్ అండ్ డిఫికల్టీస్.
1: మన దేహమే అనిత్యము.
0: ద బాడీ ఇస్ టెంపరరీ.
1: ఇదంతా ఒక వాటర్ బబుల్.
0: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
1: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: డోంట్ ఫాలో ది మైండ్.
0: డోంట్ ఫాలో ది బాడీ. Don't follow the mind, don't follow the body.
1: Follow the love, follow the conscience.
0: Follow your love, follow the conscience.
1: కర్మలే నీవు నిజమైన ప్రతత్వాన్ని ఫాలో చేసుకుంటారా?
0: You should follow the reality.
1: ఇదే మనం ఈనాడు చదువులో పని నేర్చుకోవాల్సినటువంటి అంత.
0: This is the true form of education.
1: ఎన్నో చదువులు చదువుతున్నారు.
0: You study many.
1: చదువులు చదివి చదివి చావంగనేటికి చావులేని చదువు చదవాలి.
0: For all we study and study, we ultimately die. We should study to be immortal.
1: ఈ చదువుల వల్ల మనకు లభించేటువంటి ఏమిటి?
0: వాట్ ఆర్ ది రిజల్ట్ అవుట్ ఆఫ్ ది స్టడీ సెక్యులర్?
1: ఇది ప్రపంచంలో ఉండినంత వరకు పొట్ట నింపుకోవడానికి ఒక మార్గం అవుతుంది.
0: ది స్టడీస్ విల్ హెల్ప్ అస్ టు ఈక్ అవుట్ అవర్ లివింగ్.
1: చదువుకున్న వాడు పొట్ట నింపుకుంటున్నాడు, చదువులేని బెగ్గరు పొట్ట నింపుకుంటున్నాడు. పొట్ట నింపుకోవటం మా గొప్పది.
0: ఎడ్యుకేటెడ్ పర్సన్ uneducated beggar also fill their stomachs.
1: పొట్టను నింపుకోవటం కాదు,
0: నాట్ సింప్లీ టు ఫీడ్ యువర్ బెల్లీ.
1: మన హృదయాన్ని నింపుకోవాలి.
0: వి షుడ్ ఫిల్ అవర్ హార్ట్.
1: ఈ హృదయాన్ని మనం ప్రేమతో నింపుకోవాలి.
0: ఫిల్ యువర్ హార్ట్ విత్ లవ్.
1: ఈ ప్రేమనే సర్వస్వాన్ని మనకు అందిస్తుంది.
0: అండ్ దిస్ లవ్ విల్ హెల్ప్ యూ టు గెట్ ద రెస్ట్ ఆఫ్ దెమ్ ఇన్ ద వరల్డ్.
1: హృదయాన్ని నింపుకోవడానికి నువ్వు ప్రయత్నించు.
0: మేక్ ఎవ్రీ అటెంప్ట్ ట్రయల్ టు ఫిల్ యువర్ హార్ట్.
1: అది ఏ కంపాషన్ హృదయం అనగా కంపాషన్
0: హృదయ
1: దయతో నిండినటువంటిది.
0: హృదయ ఇస్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
1: ఆ కంపాషన్ ప్రేమ చేత మనం నింపుకోవాలి.
0: కంపాషన్ ఇస్ లవ్ విచ్ హస్ గాట్ టు బి ఫిల్డ్.
1: ఏ క్షణం మనకు చిక్కినా కానీ దాన్ని వ్యర్థం చేయకూడదు.
0: నెవర్ వేస్ట్ ఈవెన్ ఎ మోమెంట్ ఆఫ్ టైం.
1: ఆ ప్రేమని పెంచుకోవాలి.
0: అండ్ ప్రిజర్వ్ దట్ లవ్.
1: ఈ ప్రేమని ఈనాడు దూరం చేసి దీన్ని అపవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టి కట్టగడపటికి ప్రేమను కూడా నిరాశగా మార్చుకుంటున్నావు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ అవే ఫ్రమ్ దిస్ లవ్. You convert it, you distort it, and ultimately
1: ఎవరికి ఎవరికి సంబంధం లేదు.
0: In fact, no one is attached to anybody.
1: ఎవరికి ఎవరికి సంబంధం?
0: Who is attached to anybody?
1: ఎవరికి అనుబంధం?
0: What is that relationship?
1: లేనే లేదు.
0: Nothing.
1: ఈ సంబంధం అనుబంధములు నీవే నీవు పెంచుకుంటున్నావు.
0: Attachments and relationships are of your making.
1: నీవు పెండి కాకముందు ఎవరు నీవు భర్త?
0: Prior to your marriage, who is your husband?
1: పెండి అయిన తర్వాత ఎవరు నీకు భార్య?
0: And prior to that, who is your wife?
1: తిరిగి గతించిన తర్వాత ఎవరు నీకు భర్త?
0: After death, who is your husband?
1: ఎవరు నీకు భార్య?
0: And who is the wife?
1: రెండు లేవు.
0: No, both states don't exist.
1: అందుకోసమని ఈ యొక్క కుటుంబం లోపల ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్ అన్నారు.
0: Therefore, in the family life, we should view them as passing clouds.
1: మధ్యలో వచ్చినాయి, మధ్యలో పోతున్నాయి.
0: They have come in between and also leave in between.
1: శాశ్వతమైనటువంటి కానే కాదు.
0: They are not permanent.
1: ఇవన్నీ కూడాను కదిలిపోయే మేఘములు వంటివి.
0: They are like passing clouds.
1: ఇలాంటి దీనికోసమై మనం తప్పించనక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు వరీ ఫర్ దీస్ పాసింగ్ క్లౌడ్స్.
1: కనుక నీవు వరీ చేయవలసింది ఏమిటి?
0: వాట్ ఫార్ షుడ్ వీ వరీ?
1: నీ ఆనందమునికై నీవు ప్రాకులాడాలి.
0: స్ట్రగుల్ వర్క్ టు బి
1: నీ ప్రేమనే నీకు చిక్కాలి.
0: In fact, you should enjoy your love.
1: ఈ ప్రేమను సర్వులు ఎందుకు నీవు నిరూపించు?
0: And you should share this love with
1: everybody. ఈనాటి మానవులందరూ కూడాను ప్రేమనంతా కూడాను పంచుకోకుండా దేశాన్ని అసూయను క్రోధాన్ని పెంచుకుంటున్నారు.
0: Man is not sharing his love with his fellow men. On the other hand, he is sharing his wickedness,
1: cruelty,
0: jealousy and anger.
1: కట్టగలబడికి మనం ప్రేమను పంచుకోవటం లేదు.
0: We are not sharing our love with the rest.
1: ద్వేషము ద్వేషము ద్వేషము ద్వేషము.
0: There is hatred all the time.
1: ఈ మహారాక్షసి ఈ ద్వేషము.
0: And this hatred is much worse than the demon.
1: ఈ మహారాక్షసిని మనం పెంచుకుంటున్నామే కానీ పవిత్రమైన ప్రేమతత్వాన్ని పెంచుకోవటం లేదు.
0: The demonic hatred is ever on the rise today and not the love.
1: ఈలో కించిత్ ఏమైనా ప్రేమ లభించిన ఆ ప్రేమ తిరిగి 10 మందికి పంచుకో.
0: Even there is fraction of love within you, share it with others.
1: అది నీ యొక్క నిజమైనటువంటి కర్తవ్యం.
0: That is your real duty.
1: అట్టి కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించి
0: and do that duty properly.
1: నిజమైనటువంటి యొక్క మార్గాన్ని పొందు.
0: And then acquire that, reach that position.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు చదివేటువంటి చదువుల లోపల
0: all your studies,
1: ఏదో కొన్ని సబ్జెక్ట్స్ అంతా ఉంటాయి.
0: There are certain
1: ఈ సబ్జెక్ట్స్ అంతా కూడా ఈ లోకానికి సంబంధించినటువంటివి.
0: The subjects belong to this world.
1: ఇహమును సుఖింప హేమతారక విద్య, పరమును సుఖింప బ్రహ్మ విద్య.
0: Secular knowledge will help you to be happy in this world and spiritual knowledge will help you to be blissful in the other world.
1: పెంచుకోవాలి.
0: That we have to develop.
1: అప్పుడే మనకు శాశ్వతమైనటువంటి ఆనందం లభిస్తుంది.
0: Then you will have that eternal bliss.
1: వారి దగ్గర లేనటువంటి దాన్ని నా దగ్గర ఉన్నదని కొనుక్కొని కోరుకొని వస్తున్నారు.
0: దే కుడ్ అండర్స్టాండ్ దట్ విచ్ ఇస్ మిస్సింగ్ ఇన్ దెమ్ ఈజ్ అవైలబుల్.
1: నిజంగా ఈ ప్రేమ మీ దగ్గరనే ఉంటుంటే మీరందరూ ఎందుకు వస్తుంటారు ఇక్కడికి?
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ హావ్ గాట్ దట్ లవ్ విత్ ఇన్ యూ, వాట్ బ్రాట్ యూ హియర్?
1: అది మీ దగ్గర లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ డోంట్ హ్యావ్ ఇట్.
1: లేదు కనుక ఇక్కడికి వస్తున్నారు.
0: బికాస్ ఇట్స్ నాట్ దేర్ యూ కమ్ హియర్.
1: లేని దాన్ని మనం సంపాదించుకోవాలి.
0: యూ షుడ్ గెట్ వాట్ యూ డు నాట్ హ్యావ్.
1: ఉన్నదాన్ని మనం ఏం చేస్తున్నాం? ఏమి చదువుకోవటం లేదు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూ ఆర్ నాట్ మేకింగ్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దట్ వాట్ యూ హ్యావ్.
1: కనుకనే మనం లేని దాన్ని మనం సంపాదించాలి.
0: సో వీ షుడ్ గెట్ వాట్ యూ డోంట్ హ్యావ్.
1: తన ఎందు ఏది లేదు దాన్ని మనం శాంతి లేదు.
0: సో యూ డోంట్ హ్యావ్ పీస్.
1: మీకు అందరికీ తెలుసును,
0: యు ఆల్ నో దిస్,
1: గుజరాత్ లోపల ఒక పటేల్ ఉండేటువంటి వాడు.
0: ఇన్ గుజరాత్ దేర్ ఇస్ వన్ పర్సన్ బై నేమ్ పటేల్.
1: అతను పరమ భక్తుడు.
0: ఇస్ ఎన్ ఇంటెన్స్ డివోటీ.
1: గొప్ప వ్యాపారి.
0: ఇస్ ఎ బిగ్ బిజినెస్ మ్యాన్.
1: విదేశాల్లో తిరిగి చాలా గొప్ప వ్యాపారం లోపల ధనం సంపాదించుకున్నాడు.
0: అండ్ he went all over the world and amassed wealth.
1: ఆ విదేశీయుడైనటువంటి ఒక ఫ్రెండ్ ఒకనాడు గుజరాత్ కు వచ్చాడు.
0: అండ్ వన్ ఫారినర్ విజిటెడ్ గుజరాత్.
1: గుజరాత్ కు వచ్చి,
0: హావింగ్ కమ్ దేర్,
1: ఏం పటేల్ గారు మిమ్మల్ని చూడటానికి రావాలన్నాడు.
0: హి సెడ్, ఓ పటేల్, ఐ వాంట్ టు మీట్ యు.
1: తప్పక రావచ్చు అన్నాడు.
0: హి సెడ్, yes you can.
1: అతను సరిగా వచ్చేటప్పటికి ఇది పూజ రూమ్ లో కూర్చున్నాడు.
0: బై ది టైమ్ ద ఫారినర్ విజిటెడ్ దేర్, దిస్ పటేల్ వాస్ ఇన్
1: సేఫ్ అయినా పూజ చేస్తూనే ఉన్నాడు.
0: పూజ
1: అవటం లేదు.
0: He was just worshipping the idol, deity.
1: ఈ విదేశీయుడు కూర్చొని బేజారు పుట్టింది.
0: The foreigner waited and waited, was disgusted.
1: అంత అయిన తర్వాత వచ్చాడు పాపం పటేల్ గారు.
0: After the process of worship, the Patel came out of his puja room.
1: ఏమిటయ్యా పటేలు,
0: ఓ పటేల్,
1: దేనికి నీవు కోసం పూజ చేస్తున్నావు?
0: వాట్ ఫర్ ఆర్ యూ వర్షిప్?
1: నీకు కావాల్సినంత ధనం ఉంది.
0: యు హావ్ లాట్ ఆఫ్ మనీ.
1: కాబట్టి నువ్వు ధనం కోసం నీవు పూజ చేయటం లేదు.
0: యూ డోంట్ నీడ్ టు ప్రే ఫర్ మనీ.
1: నీకు కావాల్సినటువంటి సుఖం ఉంది.
0: యు హావ్ గాట్ ఆల్ హ్యాపీనెస్.
1: కాబట్టి సుఖం నువ్వు కావాలని కోరటం లేదు.
0: యు డోంట్ నీడ్ ఎనీ కంఫర్ట్.
1: నువ్వు దేనికోసం ఇంతసేపు పూజ చేస్తున్నావు?
0: వై డు యు ప్రే సో లాంగ్? వాట్ ఫర్?
1: పక్కన నవ్వాడు ఆ పటేలు.
0: ద పటేల్ స్మైల్.
1: సార్,
0: సార్,
1: నేను ఈ ప్రకృతి సంబంధమైనటువంటి విషయాలకు నేను ఏమాత్రమో ప్రార్థన చేయటం లేదు.
0: ఐఎమ్ నాట్ ప్రేయింగ్ ఫర్ వరల్డ్లీ పొజిషన్స్.
1: నేను ధనం కావాలని ఆశించలేదు.
0: ఐ డోంట్ వాంట్ మనీ.
1: సుఖం కావాలని నేను ఆశించలేదు.
0: నాట్ హ్యాపీనెస్.
1: నాకు ఏది అక్కర్లేదు.
0: ఐ డోంట్ వాంట్ ఎనీ.
1: నా దగ్గర లేనటువంటివి అతని దగ్గర ఉన్నాయి.
0: దట్ విచ్ ఇస్ నాట్ ఇన్ మీ ఈజ్ విత్ గాడ్.
1: కనుక నేను దైవాన్ని ప్రార్థిస్తున్నాను.
0: సో టు ఎర్న్ ఇట్ ఐ ప్రే టు గాడ్.
1: ఏమిటి మరి నీ దగ్గర లేదు అన్నాడు.
0: వాట్ ఈస్ దట్ మిస్సింగ్ ఇన్ యూ?
1: ఐ వాంట్ ట్రూత్.
0: He said, I want truth.
1: I want love.
0: I want love.
1: I want peace.
0: I want peace.
1: ఈ సత్యము, ప్రేమ, శాంతి, ఆ మూడు అతని దగ్గర ఉన్నాయి.
0: Truth, peace and love are in the hands of God.
1: భగవంతుడు దాన్ని మూడింటిని ఎవరికి ఇవ్వటం లేదు.
0: And they are in the possession of God.
1: తన దగ్గరనే పెట్టుకున్నాడు.
0: They are with him.
1: దాన్ని పొందే నిమిత్తమై నేను ప్రార్థిస్తున్నాను అన్నాడు.
0: To acquire them I am praying to God.
1: చూచారా, మన దగ్గర లేనటువంటి దాన్ని మనం కోరడానికి ప్రయత్నించాలి.
0: So we should desire that what we don't have.
1: మన దగ్గర ఇప్పుడు లేనటువంటిది ఏమిటి? అదే పీస్.
0: What is that missing in you? That is peace.
1: ఆ పీస్ నీవు కోరాలి.
0: సో డిజైర్,
1: నీ దగ్గర ఉన్నటువంటి దాన్ని నీవు కోరుతూ ఉంటే నువ్వు ఎందుకు ఈ ప్రార్థన?
0: డిజైర్ టు బి పీస్ఫుల్. ఇఫ్ యూ వాంట్ దట్ వాట్ యూ ఆల్రెడీ హావ్, ఏమీ కోరవద్దు.
1: అవంతా నీవు సంపాదించుకుంటే లభిస్తాయి.
0: All those things can be earned and acquired.
1: నీ దగ్గర లేనటువంటిది, భగవంతు దగ్గర ఉండేటువంటిది రెండే రెండు.
0: వాట్ యూ డు నాట్ హ్యావ్, వాట్ గాడ్ హ్యాస్ ఆర్ టు.
1: ప్రేమ, శాంతి, ఈ రెండు భగవంతుని దగ్గర ఉన్నాయి.
0: లవ్ అండ్ పీస్ ఆర్ విత్ గాడ్.
1: ఈ రెండింటినీ మనం సాధించుకుంటే ఈ రెండింటి ద్వారా ట్రూత్ మనకు లభిస్తుంది.
0: When once you receive the truth, these two, యూ కెన్ గెట్ ది ట్రూత్.
1: రెండు ఉంటే చాలు సర్వమును మనం సాధించవచ్చు.
0: దీస్ టూ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: ఒక్క చక్కెర ఉంటుంటే ఎన్ని తీపి పదార్థాలైనా చేసుకోవచ్చు.
0: విత్ షుగర్ యూ కెన్ హ్యావ్ ఎనీ నంబర్ ఆఫ్ స్వీట్స్.
1: కానీ గోధుమ హల్వా, బాదాం కీరు, గులాబ్ జాము అని పేర్లు పెట్టుకుంటున్నాము.
0: యూ కెన్ హ్యావ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్వీట్స్.
1: ఇవి నేమ్స్ వెరైటీగా ఉన్నాయి కానీ స్వీట్ ఏమి ఒక్కటే.
0: దర్ వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ బట్ స్వీట్నెస్ షుగర్ ఈజ్ వన్.
1: కనుకనే దైవమే ఒక ప్రేమ.
0: గాడ్ ఈజ్ లవ్.
1: ఆ ప్రేమను మనం సంపాదించుకుంటే
0: then once you get
1: ఆ ప్రేమ వల్ల ఎన్ని పదార్థాలైనా మనం వండుకోవచ్చును.
0: విత్ ది స్వీట్నెస్ నెక్టర్ అండ్ లవ్ యూ కెన్ హ్యావ్ ఇన్ మెనీ లవ్.
1: ఎన్ని సుఖములైనా మనం పొందవచ్చును.
0: యూ కెన్ హ్యావ్ ఎ నంబర్ ఆఫ్ కంఫర్ట్.
1: ఎన్ని శాంతులైనా అనుభవించవచ్చు.
0: యూ కెన్ ఎక్స్పీరియన్స్ మెనీ.
1: కనుక ప్రేమను మీరు సంపాదించండి బంగారు.
0: దేర్ఫోర్ యూ షుడ్ ట్రై టు ఎర్న్ దిస్ లవ్.
1: ప్రేమ ముదిత మనసే కోరు.

0: సత్యమిది కాదు, ఉన్నదొక్కటే దైవంబు ఎన్నటికి, ఉన్నదొక్కటే దైవంబు ఎన్నటికి. సత్యమును అది కాదు ఇది కాదు అని వాదోపవాదములతో కాలమును వ్యర్థం చేస్తున్నారు. ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా,
0: దృశ్యములకు కనిపించేటువంటి అన్ని కూడాను సత్యములని భావిస్తున్నారు. ఇవి ఏవి కూడాను సత్యం కాదు.
1: None of them reflect truth.
0: సత్యమనగా త్రికాలము యందును నిలిచి ఉండేటువంటిది సత్యము.
1: Truth is unchangeable in all three periods of time.
0: అదియే దైవము.
1: Truth is God.
0: ఈనాడు కంటికి పడుతున్న దృశ్యం చూచి తల్లి అని చెప్పవచ్చు, కానీ రేపటి దినము నిన్ను అవ్వా అని పిలిచవచ్చు.
1: Today you may just speak out what you have seen outside, but tomorrow what changes you find you cannot say.
0: Chana chanamulu maapichinde etvanti ee drishyamunu satyamani bhavinchukotam entati mosamu.
1: It's actually deceiving one's own self to go by all the scenario that go on changing moment to moment.
0: Today student, tomorrow officer, definitely tomorrow retired officer.
1: Today you are a student, tomorrow you are going to be an officer, day after tomorrow someday you are going to retire.
0: Yes, satyam. Student satyama, officer satyama, retired satyama.
1: Now all the three states, what is the truth fundamental? Is that the state of being a student or an officer or retired state later?
0: పెళ్లి కాకమునకు అతను వేరు నీవు వేరు.
1: Prior to wedding you are different from the person you are wedded to.
0: కానీ మ్యారేజ్ అయిన తక్షణమే నీవు హస్బెండ్ వైఫ్.
1: The moment the marriage is solemnized, she is your wife and you are her husband.
0: కానీ హస్బెండ్ వైఫ్ ఎంత కాలము?
1: This relationship between husband and wife, ఇది టెంపరరీ. This relationship is also temporary.
0: కనుక ప్రతి ఒక్క విషయం కూడాను ఈ విధంగా చూస్తూ పోతుంటే జగత్తు కనిపించేటువంటి ఒక ప్రతి పని, ప్రతి విషయము, ప్రతి కార్యము ఇది అనిత్యమైనటువంటిదే గాని సత్యనిత్యమైనటువంటిది కావు.
1: Therefore if you inquire and investigate, you'll conclude that every task, every matter, everything that you counter,
0: దైవము
1: change
0: అట్టిది కాదు. నేడు దైవమే, రేపు దైవమే, ఎల్లుండి దైవమే, ఎప్పటికీ దైవం దైవమే.
1: బట్ గాడ్ ఈజ్ వాట్ హీఈస్ ఎగ్జిస్టెన్స్ హీ వాజ్ ఈజ్ అండ్ విల్ బి.
0: అట్టి సత్యనిత్యమైనటువంటి దైవత్వాన్ని మనం విశ్వసించక అనిత్యము అసత్యము అయినటువంటి యొక్క దృశ్యాలు చూచి సత్యములని భావిస్తున్నాం.
1: వీ డోంట్ అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ దిస్ ఎటర్నల్ ట్రూత్, బట్ వీ కన్సిడర్ ద ఫ్లీట్ మొమెంటరీ సినారియో యాజ్ ఇఫ్ దే రిఫ్లెక్ట్ ట్రూత్.
0: కనుక మొట్టమొదట సత్యాన్ని మీరు గుర్తించడానికి ప్రయత్నించండి.
1: Therefore, first of all, we should make every attempt to know the truth.
0: ఈ సత్యాన్ని గుర్తించినప్పుడే సర్వము గుర్తించిన వారవుతారు.
1: When once truth is recognized, everything else will be known.
0: సత్యాన్ని గుర్తించక ఎన్ని గుర్తించినప్పటికీ అవన్నీ కూడాను కేవలము కొన్ని దృశ్యములు మాత్రమే.
1: Without knowing, experiencing truth, even if all else is known, that all speak of the scenario, the fleeting changes.
0: Avanni kudunu kevalamu mithyamule.
1: They all represent illusion.
0: Mithyamanaga satyamanaga iniki bhedam enti?
1: What's the difference between truth and illusion?
0: Mithyamu anaga undi ledattuga undetundi.
1: Illusion or mithya?
0: Satyamanaga undedi unnattundi.
1: This illusion or non-identity appears as if it is existent, but it's not so. But truth is existence. The whole world will be changing. The whole world, yes, naturally is truth. Even this truth, you find so much of illusion, mithya. The hill over there, tomorrow, you may find a valley there. A river, what you find today, well, it may run into floods, the continuous flow of water.
0: Lofty peaks, large rivers with many branches, vast rich plains, busy towns, this make the country beautiful.
1: Bhagavan clearly says that what is it that makes this country beautiful? The lofty mountains down the valleys, the hills and the greenery, the scenario around makes this country really beautiful and wonderful. We are forgetting this eternal truth. And we are forgetting God, who is all truth himself. But we repose full faith in that which is momentary and fleeting. This is the main cause for all the misery, sadness and difficulties. We say that we face difficulties. Where do you get
0: difficulties?
1: The difficulties are the results of your own actions. The results of your thoughts come forth by way of these problems. In this world, everything is bound to change. It appears as though it is changing, but there is no total change either.
0: It's
1: only God who is changeless and eternal. We should install the changeless divinity within
0: us.
1: And we have to surrender the same love gifted to us by God back to Him. And our main task lies in experiencing this bliss by offering love to God.
0: What is the life?
1: What is life after all? What do you mean by life? Is it simply drinking, eating, talking, moving, and sleeping and dying ultimately? You cannot say that human life is progressing. The human life is the rarest and noblest of all. We should remain as we are born in the state of
0: youth.
1: I am born. I am a boy. I continue to be a boy.
0: However,
1: in between, there are bound to be certain physical changes. These are physical changes.
0: Dehamu, manasu, pranamu, buddhi, ivanni kudanu bhautikaru.
1: The body, mind and the intellect, they are all just physical.
0: Inka manlo unnatundi yokka kamakrodaro mohamo adarshadyamu ee arshadvargamlanni kudanu mana yokka bhramare.
1: And all other traits such as anger, the jealousy, avarice, hatred, they are all our illusions. When you like, naturally love flows forth. When you dislike, there comes hatred. So they are all reflections of one's own likes and dislikes. In reality, there are neither five elements nor five sheets in a human body.
0: ఈ పంచకోశములు పంచ ప్రాణములు ఉండినటువంటి దీన్ని ప్రపంచము అన్నారు.
1: ప్రపంచ, భగవాన్ గివ్స్ అస్ ద డెఫినేషన్ దట్ ఇట్స్ ద వన్ దట్ కంప్రైజెస్ ద ఫైవ్ ఎలిమెంట్స్ అండ్ ద ఫైవ్ లైఫ్ బ్రెత్స్.
0: ఫైవ్ ఎలిమెంట్స్ ఉండే దీనికి పంచ అనే పంచకోశము.
1: బికాస్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్ పంచ అండ్ దే కాన్స్టిట్యూట్ ద పంచకోశ ద ఫైవ్ షీట్స్ ఆఫ్ దిస్ ప్రపంచ.
0: పంచ అంగముల యొక్క ప్రభావాన్ని ప్రకటించినదే పంచాంగము.
1: The pancha anga, the five angas, the elements, the parts, speak of almanac, panchanga.
0: Kanukane anni kulanu angamulanu gunamulanu puraskarinchukoni venni yerpadutu vachinayi.
1: All these things are framed basing on the limbs and the relationship they have with the qualities.
0: Atmanu atmanu gamanistam ledu.
1: And we are not observing the main factor here.
0: Kani manamu manavudai putti జంతువు నా నరధర్మ దుర్లభం. మానవ ధర్మము చాలా దుర్లభమైనటువంటిది.
1: Having been born as a human being, we don't seem to realize how valuable, how noble it is in this entire creation.
0: దుర్లభమైన మానవ ధర్మము లోని ఆత్మను గర్మించాలి గాని ఈ భౌతికమైనటువంటి లౌకికమైనటువంటి యొక్క చర్యను గుర్తించాలని ప్రయత్నించాలి.
1: The most valuable, precious human life is given to investigate and experience the self, Atma, and not merely to experience the physical world.
0: Atma chani veeranatvade muktudu.
1: And he is the one who is liberated, mukta, if he experiences the Atma, the self.
0: Atma chani nirantaram hrudayamunandunchukunnatvadu muktudu.
1: And he is the only one who really understands the self and the nature, or else he is only mukta, the enjoyer.
0: కనుకనే ఈ భుక్తి కోసం వచ్చినటువంటి వాడికి ఈ అన్ని విధములైనటువంటి యొక్క పంచభూతములు పంచకోశములు పంచేంద్రియములు పనిచేస్తుంటాయి.
1: Therefore, the one who is born for bhukti, for mere living, you find him being totally engrossed by the five elements, five life sheets and five life breaths.
0: అట్టు కాకుండా దేహం అనిత్యము.
1: Body is temporary.
0: దేహం అశాశ్వతము.
1: And body is not permanent.
0: మనసు అనేటువంటిది కేవలము చంచలమైనటువంటి కోతి.
1: మైండ్ ఈజ్ ఎ మ్యాడ్ మంకీ వేవరింగ్.
0: దేహం చూస్తామంటే వాటర్ బబుల్.
1: బాడీ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: ఇవన్నీ కూడాను అనిత్యమని తెలిసి కూడాను వీటినే మనం నమ్ముకొని జీవిస్తున్నాం.
1: దో వీ నో దే ఆర్ క్వైట్ టెంపరరీ అండ్ ఫ్లీటింగ్, వీ జస్ట్ గో బై దెమ్.
0: కాన ఇది ప్రపంచమో అనగా ఏంటి, మనం పంచభూతములతో ఉన్నాము, పంచకోశములతో ఉన్నాము, పంచేంద్రియములతో ఉన్నాము అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: When we say that we are in prapancha in this world, it means we are living in this world of five elements, the panchabhuta, and with all this, the body, the five limbs.
0: ఐదు ఉండినంత వరకు కూడాను మనము దీన్ని వదలడానికి ఏమాత్రం వీలు లేదు.
1: So long these five elements are there around, you cannot give up your body.
0: జీవితం అంతా కూడాను కేవలము కష్ట నష్టములతో సుఖ దుఃఖములతో పాప పుణ్యములతో బాధపడవలసింది.
1: Throughout lifetime, we have to pass through the duality of pleasure and pain, the difficulties, the happiness, in a mixed way.
0: దేహం పంచభౌతికము.
1: Body is of limb.
0: దేహం కూలక తప్పడు ఎప్పుడు.
1: It's bound to fall one day or other.
0: దేహి నిరామయుండు.
1: But the dweller is eternal.
0: గుణతింపక దేహి చావు పుట్టుక మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు.
1: Truly speaking, the indweller has neither a beginning nor an end, the liberation or bondage.
0: Kani,
1: but
0: nijambu chuda, aa dehiye deva devudu.
1: Truly speaking, that indweller verily is God himself.
0: Aa dehi, dehi anetuntide chaala sthiramainatuntidi.
1: Dehi, the indweller, is stable and permanent.
0: Anaga dehamtu koodinatuntidi kaadu.
1: And is quite independent of the body.
0: కనుకనే ప్రతి మానవుని కూడాను ఆత్మ ఆత్మ ఆత్మ అనిపించి.
1: And therefore everyone is Atma, the self.
0: దేహములకు గుర్తించుకోని నిమిత్తమై కొన్ని పేర్లు కొన్ని మార్గములు నియమించారు.
1: For identity, the body has a name and certain identification marks.
0: పని కానీ కొంతమంది అనిల్ కుమార్ అని పెట్టితే ఫలాని రూపము అనిల్ కుమారు అని ఆ రూపాన్ని నిరూపిస్తుంది.
1: When once the name Anil Kumar is given, it speaks of the form and the body that he has.
0: Sathya Sai Baba ante ee dehanni nirupistundi.
1: When once you say Sathya Sai Baba, you will naturally think of the body.
0: Ee peru lekapothe ee okka roopamulu kuda nu gurtinchadaku veelu kaadu.
1: Without the form that we do, that what we see here, you cannot visualize nor think of.
0: Kanuka prati manavudu kuda nu bahyamlo unnadu kanukani భౌతికమైనటువంటి యొక్క దేహము ధరించిన వాడిగా ఉంటున్నాయి. ఈ విధమైన భౌతికమైనటువంటి లక్షణాలను నిరూపిస్తూ వచ్చారు.
1: సింస్ దేర్ ఇస్ ద ఫిజికల్ ఫామ్, ది ఎక్స్టర్నల్ ఫామ్, వి హావ్ టు థింక్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ ఫామ్ అండ్ ది ఇన్నర్ రియాలిటీ.
0: ఇవన్నీ కూడా కేవలము దృశ్యకల్పితములే.
1: ఆల్ దట్ వాట్ వి సీ అవుట్ సైడ్, దే ఆర్ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్, ఆర్టిఫిషియల్.
0: ఏది మనం చూడమలో, ఏది చూడలేదో అది సత్యము.
1: దట్ వాట్ యు కెన్ సీ, that what you do not see, well, that is the reality.
0: Adiye atma,
1: that is the self, atma.
0: Kabatti who are you anni nivarana pichinappudu in atma.
1: If anyone asks you who are you, you should say I am atma self.
0: Kevalam ni deham peru cheppakoddu.
1: You cannot give the name of this body.
0: Deham ni talidallu pettinatvantidi.
1: The name given to this body is given by your parents.
0: Dinni puraskarinchukune prajalanta kuda nu ee peru ni uchchistunnaru.
1: And all people call you by your name.
0: Kaluka peru manaku pradhanam kaadu.
1: Is not that name given that's important?
0: Roopa naamamulu rendu kudanu anityamainatvanti asatyamainatvanti.
1: The name and form are temporary, they're momentary, they're going changing.
0: Ee prapanchamlo undinanta varaku dinni upayoginchukovachu.
1: You can certainly make use of this so long you're alive in this world.
0: Kaani ee prapanchamlo vadaltane evvaru kuda dinni gurtincharu.
1: The moment you leave this world, nobody can recognize you.
0: Goppa koteeshwarudu unnadu.
1: There is a millionaire.
0: Goppa koteeshwarudu.
1: Oh, you very rich, affluent.
0: Kuppalu kuppalu dandiga dabbulu unnai.
1: He has lots, plenty of money.
0: Kaani athaniki marnakaalam aasannamainadi.
1: And the death was fast approaching.
0: Athanu chaala baadhapadutunnadu.
1: He was feeling so sad.
0: Chuttu unnatundi bandhuvulandaru kudanu edustunnaru.
1: All the relations around the body, they started crying.
0: అతనికి ఒక జ్ఞానం వచ్చింది.
1: దెన్ హి కుడ్ హావ్ దట్ అవేర్నెస్. జ్ఞానావిదే
0: ఆదిశంకరుడు చెప్పారు.
1: ఆదిశంకర సే
0: పునరపి జననం పునరపి మరణం.
1: దిస్ సార్ట్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ హ్యాపెనింగ్ అగైన్ అండ్
0: అగైన్.
1: అండ్ ద స్టేట్ దట్ వన్ హ్యాస్ టు లై విత్ ఇన్ ది వూంబ్ ఆఫ్ ద మదర్.
0: ఉన్నంత వరకే ఇది.
1: అండ్ దిస్ వుడ్ బి దేర్ సో లాంగ్ యు ఆర్ అలైవ్.
0: తర్వాత ఎవరు దీన్ని చూడరు.
1: Later, nobody would bother about it.
0: అప్పుడు తాను తెలివి తెచ్చుకున్నాడు.
1: Then out of this awareness he could know.
0: అయ్యా, నేను సంపాదించినటువంటి సంపాదన అంతా కూడా మీకే ఒప్పచెప్పాను.
1: All that I have earned, I have given it to you.
0: నేను కట్టిన మేడలు మిద్దెలు మందులు కూడా మీకే అప్పచెప్తాను.
1: I got all mansions and palatial buildings, I have gifted them to you.
0: నా బ్యాంక్ డిపాజిట్ అంతా కూడా మీకే అప్పచెప్పాను.
1: I transferred all my bank deposit to you.
0: అందరు బంధువులంతా కూడా మిమ్మల్ని ఆకర్షిస్తున్నారు.
1: And naturally you're attracted, your attention is drawn towards
0: me. కానీ ఇప్పుడు వెళ్ళేది నేను ఒక్కడే.
1: But I remain all alone.
0: నా గతి ఏమిటో మీరు యోచించుకోకుండా ఇది మాత్రమే మీరు చూసుకుంటున్నారు.
1: You are thinking of all the money that has been given to you and you don't think of me.
0: కనుక ఎవరైనా కూడాను ఈ లోకంలో ఉండినంత వరకును లోక సంబంధమైనటువంటి యొక్క ఆస్తిపాస్తుల యొక్క తీర్చిదిద్దులను మాత్రమే చూసుకుంటారు.
1: Therefore, so long one is here in this world, they think of the properties, acquisitions and possessions.
0: ప్రాణలక్ష్యం ఎక్కడ వెళుతుందో ఏమిటో అనేటువంటిది ఏమాత్రం యోచించలేదు.
1: Don't seem to think of the end. When would it happen? Where would it happen?
0: Kanuka manamu unnanta varaku kudanu ee dehamuku sambandhinchindi manasuku sambandhinchindi mattam manam uchcharistundam.
1: Therefore, so long we are here in this body, we think of this body and the mind.
0: Ippudu ikkada kurchunnavu.
1: You are seated here.
0: Lechi nivu rendu adugulu vesinappudiki nivu maraninchavachchu.
1: You may get up and as you step forward, well, you may collapse any moment.
0: ఆ తర్వాత అది ఏమిటి?
1: లేటర్ వాట్ విల్ హ్యాపన్?
0: అది ఏ సంబంధము?
1: వాట్ రిలేషన్షిప్?
0: ఏ ఫ్రెండ్స్ కు సంబంధము?
1: హౌ ఇస్ ఇట్ రిలేటెడ్ టు
0: ఏ బంధువులకు సంబంధము?
1: ఆర్ రిలేషన్స్?
0: ఎవరికి సంబంధం లేదు.
1: నో రిలేషన్షిప్ వాట్స్ ఎవర్.
0: ఈ విధంగా దేహం మాత్రమే మనం లక్ష్యం అందించుకోకూడదు.
1: Like this, we should always know that. We should not keep the body as the main
0: thing.
1: The body can be purified by undertaking sacred acts.
0: అనేక రకమైనటువంటి యొక్క ఈ ప్రపంచంతో సంబంధాలు పెట్టుకోవటం చేత అనేక మాలిన్యములు వచ్చి చేరిపోతున్నాయి.
1: The body is highly polluted because of multidimensional relationship established.
0: ఆ మాలిన్యాన్ని కొంతవరకు శుభ్రం చేసుకునేటప్పుడే మనకు ఆరోగ్యం కుదురుతుంది.
1: Therefore, this pollution should be cleansed sometime or other.
0: మన వర్షాలు వచ్చినాయి. ఈ వర్షాల వల్ల నీరంతా కూడా పొల్యూషన్ అయిపోయింది.
1: యాజ్ వీ హ్యావ్ రెయిన్స్ యు ఫైండ్ మోర్ అండ్ మోర్ పొల్యూషన్ అరౌండ్.
0: ఆ పొల్యూషన్ వాటర్ తాగి అనేక మందికి జ్వరాలంతా వచ్చాయి.
1: మెనీ ఫాల్ సిక్ బికాస్ ఆఫ్ పొల్యూటెడ్ వాటర్.
0: ఎక్కడ చూసినా మన కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు రావాలంటే దీంట్లో ఏదో ఒక తినే తిండి లోపలను, తాగే నీటి లోపలను, గాల్చే పీల్చే గాలి లోపలను ఏదో పొల్యూషన్ చేయబడతాం.
1: For all the difficulties and the sickness and the diseases that are mostly prevalent today, it is because of the polluted air, the polluted food and polluted water.
0: కనుకనే ఈ పొల్యూటెడ్ చేసినటువంటి దాన్ని పవిత్రం చేసుకోవాలి, ప్యూరిటీ చేసుకోవాలి.
1: In the midst of this pollution, we should make every effort to make the body the pure and sacred.
0: ఈ పొల్యూషన్ ను పూర్తి పరిహారం గావించుకునే నిమిత్తమై సాధనలో మొదలుపెట్టారు.
1: Therefore, this sadhana practice lies in finding a solution to this pollution.
0: ఏమిటి ఆ నవవిధమైనటువంటి భక్తిని కూడా బోధించాలి.
1: These are all 9 forms, paths of devotion.
0: శ్రవణం,
1: listening,
0: కీర్తనం,
1: singing,
0: విష్ణు స్మరణం,
1: chanting,
0: పాద సేవనం,
1: service,
0: వందనం,
1: salutation,
0: అర్చనం,
1: worship,
0: దాస్యం,
1: సర్విట్యూడ్,
0: దేహం,
1: సరెండర్,
0: ఆత్మ నివేదనం,
1: ద సెల్ఫ్ సరెండర్.
0: ఈ 5 విధములైనటువంటి యొక్క తత్వాన్ని, 9 విధములైన తత్వాన్ని ఏదో ఒకదాన్ని మనం అనుసరించి మనలో ఉన్నటువంటి ఈ పొజిషన్ ను పరిశుద్ధం చేసుకోవాలి.
1: వీ షుడ్ ఫాలో వన్ ఆఫ్ దీస్ 9 పార్ట్స్ ఆఫ్ డివోషన్ అండ్ మేక్ అవర్ లైఫ్ ప్యూర్ అండ్ సేక్రెడ్.
0: ఇందుకోసమై మానవత్వం అనేటువంటిది కేవలం దైవత్వంతో కూడినటువంటిదే కానీ మానవత్వం జీవత్వంతో కూడినటువంటిది కాదు.
1: We should consider the basic principle of divinity and should never bring down to the level of humanity.
0: ప్రతి మానవుడు కూడాను మానవుడు అని నేను చెప్పడానికి వీల్లేదు.
1: We cannot simply call him మానవుడు or human being.
0: ప్రతి ప్రాణి కూడాను దైవ స్వరూపమే.
1: Every living creature is essentially divine.
0: క్రిమి కీటకాదులు కూడాను దైవత్వమే.
1: The insects and also are divine.
0: పశువులు అనుమను కూడా జీవితమే.
1: బర్డ్స్ అండ్ బీస్ అనిమల్స్ ఆర్ డివైన్.
0: ఇలాంటి దైవత్వాన్ని మనము ఇంత తుచ్చంగా భావించుకోవటము ఎంత పొరపాటు.
1: వాట్ ఎ మిస్టేక్ ఇట్ ఈస్ టు కన్సిడర్ డివినిటీ యాజ్ సో లో అండ్ సింపుల్.
0: అయితే నీ ఉన్న స్థానం నుంచి నీవు కొంతవరకు రచింపబడేటానికి ఈ విధమైన కొన్ని నిర్ణయాలు, జీవితాలు కొన్ని కలిగి ఉండాలి.
1: I want to know the reality, you should have some kind of expertise, the spiritual practice and self-knowledge.
0: కనుక ప్రతి మానవుడు చేయవలసిన సాధన ఏమిటి?
1: వాట్ ఈస్ ది స్పిరిచువల్ ప్రాక్టీస్ దట్ ఎవ్రీ వన్ షుడ్ డూ?
0: సాధారణంగా ఫిజికల్ ఎక్సర్సైజ్ కాదు.
1: సాధన డజంట్ మీన్ ఫిజికల్ ఎక్సర్సైజ్.
0: కాదు కాదు కాదు.
1: నో నో.
0: మానసిక సంబంధమైనటువంటి యొక్క విచారణ.
1: ఇట్ ఈస్ ఎంక్వైరీ విద్ ఇన్ ఎట్ ద మెంటల్ లెవెల్.
0: వాట్ ఈస్ ట్రూత్?
1: వాట్ ఈస్ ట్రూత్? వాట్ ఎ మిస్టేక్ ఇట్ ఈస్ టు కన్సిడర్ డివినిటీ యాజ్ సో లో అండ్ సింపుల్.
0: అయితే నీ ఉన్న స్థానం నుంచి నీవు కొంతవరకు రచింపబడేటానికి ఈ విధమైన కొన్ని నిర్ణయాలు

0: సంబంధమైనటువంటి విచారణ.
1: ఇట్ ఈస్ ఎంక్వైరీ విత్ ఇన్ ఎట్ ద మెంటల్ లెవెల్.
0: వాట్ ఈస్ ట్రూత్?
1: వాట్ ఈస్ ట్రూత్?
0: నేను దేహాన్ని చూట,
1: ఈజ్ ఇట్ ద బాడీ?
0: మైండ్ చూట,
1: ఆర్ ద మైండ్?
0: బుద్ధి చూట,
1: ఇంటెలెక్ట్?
0: ఇంటెలెక్ట్ చూట,
1: ఆర్ సెన్సెస్?
0: కాదు కాదు.
1: నో,
0: ఏది కాదు. మైండ్ ఒక మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఈజ్ ఎ మ్యాడ్ మంకీ.
0: మ్యాడ్ మంకీ,
1: మ్యాడ్ మంకీ.
0: బుద్ధి ఒక చూట చేస్తే చంచలత్వం.
1: ఇంటెలెక్ట్ ఆల్సో ఇస్ నాట్ స్టడీ, వేవరింగ్.
0: ఇలాంటి దీన్ని మనం ఫాలో చేస్తూ పోతుంటే ఏనాటికైనా దీన్ని మనం వదలక తప్పదు.
1: When we follow these, you'll be lost someday or other.
0: కనుక దీన్ని మనం మర్చిపోవడానికి తగినటువంటి ప్రయత్నాలు చేయాలి.
1: We should make every effort to forget this aspect.
0: అయితే ఈ దేహాన్ని కాపాడుకునే నిమిత్తము ఆహార విహారంలో అత్యవసరం.
1: For sustenance and maintenance of the body, the food and drink are necessary.
0: అవి కూడాను సాత్వికమైన, పవిత్రమైన, పరిశుద్ధమైన ఆహారంగా తీసుకోవాలి.
1: The food that we take should be sattvic, the pious, the unpolluted and pure and fresh.
0: ఈ విధంగా చేస్తూ పోతుంటే ఇంతకంటే సాధన ఏం కావాలి?
1: If you follow this path, what else is required?
0: ఏం తీసుకుంటున్నా కూడాను సోహం, సోహం, సోహం, సో నేను, అం నేను, నీవే నేను, నీవే నేను, నీవే నేను అని దైవత్వం గురించి చక్కగా మనం విచారం చేయాలి.
1: Therefore we have to investigate, inquire clearly. Soham, I am you, I am you. This kind of thing.
0: Aham Brahmasmi ani cheppaaru Vedamulo.
1: And Veda it is said, Aham Brahmasmi, I am Brahman.
0: Nene Brahmanu.
1: I am Brahma.
0: Nene Devam.
1: I am God.
0: నేను మానవుడు కాదు.
1: ఐఎమ్ నాట్ హ్యూమన్ బీయింగ్.
0: నేను బంధనకు చిక్కుకోలేదు.
1: ఐఎమ్ నాట్ కాట్ ఇన్ బాండేజ్.
0: కనుకనే నేను దైవత్వాన్ని, నిర్మలం, నిష్కలం, నిస్వార్థం, నిరోహితమైనటువంటి యొక్క తత్వం.
1: ఐఎమ్ డివైన్, ఎటర్నల్, ఇమ్మోర్టల్, ప్యూర్, ప్రిస్టైన్.
0: కనుక నేను దైవాన్ని,
1: ఐఎమ్ గాడ్
0: అని మీరందరూ కూడాను తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి పరుగులేనంత వరకు కూడా నేను దైవాన్ని, దైవాన్ని, దైవాన్ని.
1: Right from dawn to dusk, the moment you get up and just retire, you should always entertain this thought that I am God.
0: Nannu kannadi penchindi devame.
1: It's only God who has taken care of me, who is responsible for my birth and life. Tallinchindi
0: evaru devam kada?
1: The parents, who are there? They are also divine.
0: Kanuka prati okkati kudanu devam yokka krupane.
1: Therefore everything is gift and will of God.
0: Ee devam yokka chintana matram marchi anni chintanalu manu pettukunte anni potayi. కట్టగడబెట్టి దైవం కూడా ఉండడు.
1: యూ షుడ్ నెవర్ ఫర్గెట్ గాడ్. ఇఫ్ యూ కీప్ ఇన్ యూ ఆల్ ద రెస్ట్, యూ విల్ బి లూజింగ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. యూ షుడ్ థింక్ ఆఫ్ గాడ్ రిపీటెడ్లీ, కాన్స్టెంట్లీ.
0: దైవాన్ని మనసులో ఉంచుకుంటే అన్ని పోతాయి.
1: And once you are God in, God in your mind, all the rest of the things will leave.
0: ఆ దైవాన్ని మనం ప్రేమతో పెంచుకోవాలి.
1: And you can think of God with love.
0: ప్రేమ ముదిత మనసు కహో రామ రామ రామ.
1: Repeat Rama's name with full of love.
0: ఈ ప్రేమనే దైవము.
1: Love is God.
0: దైవమే ప్రేమ.
1: God is love.
0: ఈ ప్రేమనే లేకుండినా.
1: Without love.
0: No mother, no father, no brother, no wife.
1: No mother, no father, no brother, no wife.
0: అంతా కూడా ప్రేమతో కూడినటువంటిది.
1: All of them symbolize love.
0: ఇవన్నీ కూడా కేవలం మన అనుకూల నిమిత్తమై, మన ఆనంద నిమిత్తమై, స్వార్థ నిమిత్తమై వీటన్నింటినీ బంధుత్వంగా మనం మార్చుకుంటున్నాం.
1: దీస్ అసోసియేషన్స్ ఆర్ సో ఫ్రేమ్డ్ ఫర్ అవర్ ఓన్ హ్యాపీనెస్, ఫర్ అవర్ ఓన్ కన్వీనియన్స్.
0: భార్య ఎవరి కోసం? భార్య,
1: వైఫ్ ఫర్ హూ సే?
0: నీకోసమే కానీ ఇంకొకరి కోసం కాదు కదా.
1: అండ్ వైఫ్ ఇస్ ఫర్ యూ, నాట్ ఫర్ ఎనీవన్ ఎల్స్.
0: నీ కుమారుడు నీకోసమే కానీ మరొకరి కోసం కాదు కదా.
1: ద సన్ ఇస్ for you, not for anyone.
0: కనుకని ఏ ఒక్కటి కూడాను మన స్వార్థమే.
1: For everything, for your own self interest.
0: అందుకోసమనే సెల్ఫ్ రియలైజేషన్ అన్నాడు.
1: Naturally we should step into that area, self realization.
0: కనుకని మొట్టమొదట సెల్ఫ్ రియలైజేషన్ మనం తయారు కావాలి.
1: Therefore we should be prepared for self realization.
0: నేను ఎవరు?
1: Who am I?
0: దేహమా?
1: With the body?
0: Manasa?
1: Mind?
0: Buddhya?
1: Intellect?
0: Chittama?
1: Or that inner senses?
0: Ahankarama?
1: Or ego?
0: Kaadu kaadu.
1: None of these.
0: Nenu nene.
1: I am I.
0: Ee rakamaina pinchi yokka.

0: నిష్కారణమైనటువంటి యొక్క నిరూపమైనటువంటి యొక్క నిశ్చయమైనటువంటి యొక్క సత్యాన్ని మనం గుర్తించాలి.
1: We have to recognize in full understanding with all the inquiry this basic truth.
0: చదువుకుంటున్నారు మీరు చదువులు.
1: You study, learn, you study.
0: ఓ కావాల్సింది బిఎస్ బికమ్లు బిఏ ఎంబీఏలు అన్ని చదివేసేసి తర్వాత డిగ్రీకి పోయి తర్వాత డాక్టరేట్ డిగ్రీ తీసుకుంటున్నారు.
1: You earn your degrees, you study well, you get graduate degrees, postgraduate degrees, and also doctorate degrees.
0: కానీ ఇట్లాంటి పోస్టుగ్రాడ్యుయేట్ డిగ్రీలు ఇటువంటి పిహెచ్డీలు తీసుకున్న లోకంలో ఎంతమంది లేరు.
1: There are lots and lots of people in this world with postgraduate and doctorate degrees.
0: వారి వల్ల లోకమునకు ఏమి ఉపకారము?
1: What help, what service they are doing to society?
0: వారే పోషించుకుంటున్నారు కానీ
1: And they are not considerate to anybody.
0: కనుక ఈ చదువులంతా కూడా పొట్టకోటి నిమిత్తమే చేసుకుంటున్నారు.
1: So all these studies are for your living.
0: కనుక మనం అది కాదు ముఖ్యము.
1: It's not that important.
0: మనం స్వార్థరహితమైనటువంటి యొక్క త్యాగం కోసం కావాలి.
1: We should be selfless and be prepared for sacrifice.
0: Desire యొక్క ఫలితమును త్యాగం చేయాలి.
1: We have to sacrifice the results of our actions or desire.
0: ఆ యాక్షన్ డిజైర్ మనం త్యాగం చేసినప్పుడే వాడు నిజమైన యోగి.
1: If you sacrifice your desire, reach a state of desirelessness, you are yogi.
0: యోగి అంటే కేవలం చెట్టు కింద కూర్చొని కన్నులు మూసుకొని కేవలం జపం చేయటం కాదు.
1: A yogi is not a person who sits on the tree with the eyes closed, sits straight and goes on repeating God's name.
0: నీ డిజైర్స్ను త్యాగం చేసుకోవటమే నీవు నిజమైనటువంటి యొక్క త్యాగి.
1: You are the one of sacrifice if you are desireless.
0: కనుకని ఇలాంటి చిన్న చిన్న పదాల లోపలనే మన మానవత్వాన్ని చక్కబరచుకోవాలి.
1: With these small things, we have to rectify, correct our human life.
0: మన హృదయాన్ని విశాలం గావించుకోవాలి.
1: We should expand our hearts, expand our mind.
0: కేవలం నేరో మైండ్ గా ఉండకూడదు.
1: We should never be narrow minded.
0: ఈ నేరో మైండ్ వల్ల ఏమైపోతుంది? మరింత నేరో మైండ్ అవుతుంది.
1: The narrow mind becomes naturally further narrower.
0: Broad mind.
1: You should develop broad mind.
0: Broad mind is to broad heart.
1: Broad-mindedness will naturally lead to broad heart.
0: Not physical heart.
1: And not the physical heart, no.
0: Physical heart broad aithe heart enlarge ayipoyindani operation antaru.
1: If it's physical heart, broad heart, naturally heart enlargement, that requires surgery.
0: Prema enlarge chesukovali.
1: And you have to expand your love. Enlarge.
0: ఈ ప్రేమను మనం ఎండార్ చేసుకున్నప్పుడే నిజమైన మానవుడు అవుతాం.
1: And once there is expansion of love, you will be true human.
0: పాల్వారా
1: స్టూడెంట్స్,
0: మీరు స్వామి చెప్పే మాటలు చాలా సులభంగా ఉంటుంటాయని మీరు అనుకుంటారు.
1: యూ థింక్ స్వామి స్పీక్స్ టు అస్ ఇన్ సచ్ ఎ సింపుల్ వే.
0: కానీ సర్వసారముల యొక్క సారము అందులోనే ఉంటుంటుంది.
1: భగవాన్ స్పీక్స్ ఆఫ్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ దట్ హస్ టు బి సెడ్.
0: సర్వశాస్త్రముల యొక్క సారము ఆ మాటలోనే ఉంటుంటాయి.
1: ఇన్ భగవాన్స్ వర్డ్స్ యు ఫైండ్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ సీక్రెట్ టెక్స్ట్ ఆఫ్ దిస్ వరల్డ్.
0: సకల శాస్త్రములు చదివితేనంటూ గర్వం ఎందుకు?
1: వై డు యు ప్రైడ్ యువర్ సెల్ఫ్ దట్ యు హావ్ గాన్ త్రూ సో మెనీ టెక్స్ట్?
0: కాదు కాదు.
1: నో,
0: జ్ఞానం కలిగినటువంటి వాడు వినయుడై ఉండాలి.
1: ఇఫ్ యు ఆర్ ద వన్ ఆఫ్ విజ్డమ్, యు షుడ్ బి సో హంబుల్.
0: కనుక ప్రపంచంలో ప్రతి మానవుడు కూడాను చదువులు ఎంత చదివినప్పటికీ నీవు హ్యూమన్ కార్యక్రమంగా ఉండాలి.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ యువర్ లెర్నింగ్ అండ్ విజ్డమ్, యూ షుడ్ బి సో హంబుల్ విత్ హ్యూమన్ క్వాలిటీస్.
0: కానీ నీవు ఫిజికల్ అనగా మానసికమైనటువంటి ఒక తత్వంతో నీవు నిండి ఉండాలి.
1: అండ్ యూ షుడ్ బి ఫుల్ ఆఫ్ మెంటల్ ప్లేన్ ఆఫ్ థాట్.
0: ఈ మెంటల్ ఫీలింగ్ ఎట్లాంటిది?
1: వాట్ సార్ట్ ఆఫ్ స్టేట్ ఇట్ ఈస్?
0: ఈ డిజైర్ ఫీలింగ్ కాదు.
1: ద మెంటల్ స్టేట్ షుడ్ నాట్ బి వన్ ఆఫ్
0: డిజైర్ లెస్.
1: ద మెంటల్ స్టేట్ షుడ్ బి డిజైర్ లెస్.
0: అప్పుడే నీవు సరైన మానవుడిగా ఉంటావు.
1: When you are desireless, you will be true human.
0: మా డిజైర్
1: వితౌట్ డిజైర్ మా డిజైర్
0: నవుడు మా నవుడు
1: మానవుడు హ్యూమన్ బీ
0: నరుడు అని ఏంటంటే డిజైర్ లెస్ గా ఉండాలి.
1: If you want to be nara, the human being, you should be desireless.
0: Too much desires చాలా ప్రమాదము.
1: Too many desires are dangerous.
0: కనుక ఈ లెస్ డిజైర్స్ మీరు పెట్టుకోవాలి.
1: Therefore, have less desires.
0: అనవసరమైనటువంటి యొక్క వాంఛలను మీరు పెంచుకోకూడదు.
1: Do not develop unnecessary desires.
0: దీని వల్ల కాలం కూడా నువ్వు వ్యర్థం చేసుకుంటారు.
1: యుల్ బి వేస్టింగ్ యువర్ టైమ్ దట్ వే.
0: కాలం వ్యర్థం చేసుకున్నటువంటి వాడు కాలుడే కాని మానవుడు కాదు.
1: The one who wastes the time is only Kala, but he cannot be Manava.
0: Time is God.
1: Time is God.
0: Don't waste time.
1: Don't waste time.
0: Time waste is life waste.
1: Time waste is life waste.
0: కనుక మీరు టైం వేస్ట్ చేయకూడదు.
1: So never waste time.
0: ఏ సెకండ్ మనకు చిక్కినా ఆ సెకండ్ లోపల కూడా నువ్వు ఈ యొక్క శ్వాసాన్ని గుర్తించుకుంటురా.
1: ఎవ్రీ సెకండ్ యూ షుడ్ అబ్జర్వ్ ది సోహం ఇన్ యువర్ బ్రెత్.
0: అప్పుడే నీకు సరి అయినటువంటి యొక్క మానవత్వం కుదురుతుంది.
1: Then only you will have true human quality.
0: Unnecessary అయినటువంటి పూర్తి న్యూస్ పేపర్స్ అంతా చదువుకుంటూ కూర్చుంటే,
1: ఐ గోయింగ్ త్రూ ఆల్ న్యూస్ పేపర్స్ విచ్ ఆర్ యూస్లెస్,
0: అంతా న్యూసెన్స్ చేరిపోతుంది.
1: యూ విల్ బి కలెక్టింగ్ ఓన్లీ న్యూసెన్స్.
0: ఇప్పుడు ఎక్కడ చూస్తే కానీ న్యూస్ పేపర్స్ అంతా న్యూసెన్స్ గా ఉంటున్నాయి.
1: టుడే ఆల్ న్యూస్ పేపర్స్ ఆర్ ఫుల్ ఆఫ్ న్యూసెన్స్.
0: మనకు అవసరం లేనటువంటి అన్నింటినీ కల్పింపజేస్తారు.
1: ఆల్ ది అన్నెసెసరీ మెటీరియల్ ఇస్ ఫౌండ్ దేర్.
0: ఆ బొమ్మలు మీరు చూచారా?
1: యు మస్ట్ హావ్ సీన్ పిక్చర్స్ దేర్.
0: ఆ విషయాలంతా మీరు విన్నారా?
1: యు మస్ట్ హావ్ గాన్ త్రూ ఆల్ ది కంటెంట్. వాట్ ఏ షేమ్ ఇట్ ఇస్.
0: ఆ పేపర్ ఏ చూడబుద్ధి కాదు.
1: యు డోంట్ ఫీల్ లైక్ లుకింగ్ ఎట్ ది న్యూస్ పేపర్ ఎట్ ఆల్.
0: కనుక అవి కాదు మనకు కావాల్సింది.
1: ఇట్స్ నాట్ దట్ ఇంపార్టెంట్.
0: రూపనామం లేనటువంటి యొక్క నిజమైనటువంటి ఒక సీట్, ఆ సీట్ ని మనం చూడాలి, విషయాన్ని చూడాలి, భగవంతుని చూడాలి.
1: So that which is beyond the name and form, you should think of that which is sweet, which is inner, which is within God.
0: It
1: is only divine, the Godhead, that is beyond the name and form.
0: Sweet, sweet.
1: And he is sweet and sweet.
0: Kadali kajulamulakanna, kasturi upandakanna, adi ye nijamin sweet.
1: And therefore here the sweetness lies. It's much more than all most of the precious fruits that we know.
0: ఈ పండుగలంతా వస్తున్నాయి, దేనికోసం వస్తున్నాయి?
1: Why do we celebrate festivals?
0: ప్రతి పండుగ కూడాను ఒక దైవాన్ని జ్ఞాపకం చేసే నిమిత్తమై వస్తున్నాయి.
1: Every festival is observed to remind ourselves of God.
0: ఈనాడు చాలా మంది ముస్లింలు కూడాను పండుగ చేసుకుంటారు.
1: And today you find Muslims also celebrating.
0: అన్ని మతముల వారికి కూడాను పండుగలు ఉన్నాయి.
1: All religions have festivals.
0: మతములన్ని చేరి మంచినే బోధించే.
1: All religions together speak of goodness only.
0: అన్ని మంచినే బోధిస్తున్నాయి.
1: All speak of the
0: ఏ మతం కూడా చెడ్డది కాదు.
1: No religion is bad.
0: అందువల్ల మీరు ప్రతి మతము వారి యొక్క దీన్ని కూడా మనం అనుసరించాలి.
1: Therefore each one should follow one's own religion.
0: మతి చెడ్డదైనప్పుడే మతం చెడ్డదవుతుంది.
1: When once mati the mind is spoiled, then mata the religion turns bad.
0: మతం మంచిదిగా పెట్టుకోండి.
1: And have your mati the mind perfect.
0: మతి మంచిదిగా పెట్టుకున్నప్పుడు మతములన్నీ కూడా ఏకమైపోతాయి.
1: When mati the mind is perfect, corrected, mata the religion gets unified.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: కాలమును వ్యర్థం చేయకండి.
1: Don't waste time.
0: పవిత్రమైనటువంటి యొక్క కాలమును మనం అపవిత్రం చేసిన వారం అయిపోతాం.
1: Never make the sacred time unsacred.
0: కనుక మీరు పవిత్రం గావించుకుని తద్వారా మీరు ఆనందాన్ని అనుభవించండి.
1: By making the time sacred, experience the true state of bliss.
0: మానవుడు ఆనందమయుడు.
1: A human being is blissful.
0: ఆనందమయ.
1: And is full of bliss.
0: కనుక నిరంతరము నీవు ఆనందంగా ఉండాలి.
1: Remain eternally blissful.
0: నీవు ఎప్పుడు కూడా ఒక డిజైర్ గా పెట్టుకుని నువ్వు కృంగిపోయి ఉన్నట్టుగా ఉండకూడదు.
1: Cause out of desire, you should never be depressed.
0: కనుక మీరు హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
1: Happiness is union with God.
0: Union with God.
1: Is union with God.
0: కనుక మీరు నిరంతరం కూడా నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ ఆనందంగా ఉంటుండాలి.
1: Bear the smiling face. Be blissful. Be happy. Continuously.
0: ఏ పరీక్షలు రాని, ఏ యొక్క ఎగ్జామినేషన్స్ రాని, ఏది వచ్చినా కానీ క్యాస్ట్ ఆర్ పేస్ వేయకూడదు.
1: Let the examinations approach. Even at the examination times, you should not have castor oil face.
0: మీరు ఎప్పుడు కూడా నవ్వుతూ నవ్వుతూ ఉండాలి.
1: యూ షుడ్ స్మైల్ అండ్ స్మైల్.
0: ఎంత ఉత్సాహంగా ఉంటారో మీ లోని ఉన్నటువంటి యొక్క తత్వము అంత ఉత్సాహంగా అభివృద్ధి అవుతుంది.
1: ద మోర్ ఎంథూజియాస్టిక్ యూ ఆర్, ది ఇన్నర్ డివినిటీ విల్ మేనిఫెస్ట్, విల్ బ్లాజమ్.
0: మీ ఉత్సాహమునకు కారణము మీ యొక్క ఆనందమే.
1: అండ్ ఫర్ ఆల్ ద ఎంథూజియాజమ్ యాక్టివిటీ, యువర్ హ్యాపీనెస్ ఈస్ ద మెయిన్ కాజ్.
0: కనుక మీరు హ్యాపీనెస్ గా ఉండండి.
1: బీ హ్యాపీ.
0: మీకు ఏమి వరి ఉండాలి?
1: Why do you worry?
0: ఏమి వరి లేదు.
1: Don't worry for any
0: ఎగ్జామినేషన్ వస్తున్నాయని చదివితే నీకు ఎగ్జామినేషన్ లో భయం ఎందుకు?
1: If you are really prepared and study well, why should you be worried of the
0: exam?
1: The one who has not prepared for the examination will be worried. If you are studious, you will get high ranks. You study well, get high ranks, and help for uplifting this country, for the advancement of this country. This day's festival is the festival that will make you bubbling with joy. What festival is this now?
0: Dasara.
1: Dasara festival.
0: Dasara anaga dashavidhamulainatvanti yokka bhavamunu arigattali manam.
1: This festival symbolizes that you should check, put under control all 10 aspects of
0: the dasara lopala unnatvanti phaltam emti kattagalapatiki chamundi vachesesi ee oka anvarakasunni vadinchindi.
1: What happens is the control of the evil trades ultimately by chamundi. And who is this demon, the Narakasura? Who is Akasura of Naraka? And he is really the Asura to Nara, the human. And he is an enemy to human being. Therefore, we should never be close to our enemy, Asura. So this inimical element should never be within you.
0: Ne Narudu.
1: I am the human being Nara.
0: What Asurudu.
1: And his enemy Asura.
0: Asurudu sambandham manakendiku.
1: What sort of relationship should you have with this Asura?
0: Nara sambandham pettukovali.
1: Let us have human relationship.
0: Adiye satsangattvam nissangattvam nissangattve nirmohattvam nirmohattve nissangattvam nissangattve jivan mukti.
1: That's what is said in this dictum, that it's good satsanga, and out of this satsanga you'll have detachment, and the detachment will take you to steadiness and ultimately liberation.
0: Be good company.
1: Be in good company.
0: Bad company chete.
1: If you are in bad company,
0: who are you? Nee vivaram cheppagalavu.
1: How do you declare yourself? You are that depending upon the company in which you are.
0: Karugane, man bad company pettukoku.
1: So you should never be in bad company.
0: Bad company chustane goodbye cheppi vellipondi.
1: Say goodbye whenever you come across bad company.
0: Desham kuda vaddu.
1: Just don't be anywhere near them.
0: Meer manchi aanandanga undandi.
1: Be happy right all through.
0: Evarini chuchina gaani daiva swarupiga chusukoni andarki namaskarinchandi.
1: Whosoever you meet, do namaskar. Pay your respects to him.
0: ఐదు కర్మేంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు పంచేంద్రియములు చేరి పది చేతో ఇది పది నమస్కారములు అనగా పదివేళ్లు చేరినప్పటి దశేంద్రియములు.
1: ద ఫైవ్ సెన్సెస్ ఆఫ్ పర్సెప్షన్ ఫైవ్ సెన్సెస్ ఆఫ్ యాక్షన్ జాయిన్ ఇన్ యూనిజన్ ఇన్ అవర్ నమస్కార్.
0: ఈ నమస్కారం అనేటువంటిది పంచేంద్రియముల యొక్క పర్వతమే.
1: అండ్ దిస్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ది ఫైవ్ సెన్సెస్.
0: నీకందరికీ పరమ ఆనందాన్ని అందించేటువంటిది.
1: అండ్ దే గివ్ యూ సుప్రీం హ్యాపీనెస్.
0: కనుక మీరు నమస్కారం చేస్తే ఎవరు దోషం వేసుకుంటారేమో.
1: యు మే థింక్ దట్ ఇట్స్ ఎ మిస్టేక్ టు డూ నమస్కారం.
0: అందరికీ నమస్కారం చేయండి.
1: డూ నమస్కార్ టు ఎవ్రీబడి.
0: ఎవరు నీ ఎనిమీస్ వచ్చినా కూడా వారికి కూడా నమస్కారం చేయండి.
1: యూ జస్ట్ పే యువర్ ఒబేసన్స్ నమస్కార్.
0: హౌ ఆర్ యూ బ్రదర్ అని ప్రశ్నించు.
1: You can put a question, how are you brother, even if you were to meet an enemy.
0: Vaadu kudanu, how are you brother, and vaadu prashnichadu.
1: They too naturally will respond saying, how are you brother.
0: Dresham chuchi, tu tala cheppukovaddu.
1: Don't turn your face when you come across your enemy.
0: Nee eppudu kudanu aanandanga untundu.
1: You be happy all through.
0: Kanaka manavudu anetti vaadu, kevalamu manatvam kaliginatti vaadu.
1: A human being is the one with human quality.
0: Humanatvam nega empty.
1: What is this human value?
0: Dharma, shanti, prema.
1: The human values are the five. The truth, the righteousness, peace, love and non-violence.
0: Love unte peace ustundi.
1: Where there is love, there is peace.
0: Love is there, peace.
1: When once love is there, there is peace automatically.
0: Peace vachesinappudu dharma vachestundi.
1: When once there is peace, there is dharma, righteousness.
0: Dharma unnappudu truth vachestundi.
1: And where there is dharma, righteousness, there is truth.
0: Truth is one, not two.
1: Truth is one and not two.
0: ట్రూత్ ఎప్పుడు కూడా నీవు పరుగుతూ ఉండు.
1: అండ్ స్పీక్ ట్రూత్ ఆల్వేస్.
0: సత్యాన్ని పరుగుతూ ఉండు.
1: స్పీక్ ట్రూత్.
0: ధర్మాన్ని పెంచుకో.
1: ఫాలో ధర్మ.
0: పీస్ఫుల్ గా ఉండు.
1: అండ్ రిమైన్ ఇన్ పీస్.
0: ఆనందంగా మెలుగు.
1: బి హ్యాపీ. అండ్
0: సమాజంలో ప్రేమతత్వంతో పెరగాలి.
1: అండ్ మింగిల్ ఫ్రీలీ ఇన్ సొసైటీ విత్ లవ్.
0: కనుకని ప్రేమే దైవము, దైవమే ప్రేమ.
1: దేర్ఫోర్ లవ్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ లవ్.
0: లివ్ ఇన్ లవ్.
1: లివ్ ఇన్ లవ్.
0: అప్పుడే మీకు తెలియనటువంటి ఒక జ్ఞానం ఉదయిస్తుంది.
1: దెన్ ఓన్లీ యు విల్ హావ్ ట్రూ నాలెడ్జ్, ట్రూ విజ్డమ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మిమ్మల్ని నేను ఎప్పుడు కూడా ప్రేమ స్వరూపులారా అంటున్నాను.
1: భగవాన్ ఆల్వేస్ అడ్రెసెస్ యూ యాజ్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఎందుకంటే నాలో ఉన్నది ఒక ప్రేమనే.
1: బికాస్ దేర్స్ లవ్ ఇన్ భగవాన్.
0: ఓన్లీ లవ్.
1: దేర్స్ ఓన్లీ లవ్ ఇన్ భగవాన్.
0: అదే నా ప్రాపర్టీ.
1: లవ్ ఇస్ భగవాన్స్ ప్రాపర్టీ.
0: ఆ ప్రాపర్టీకి మీరందరూ కూడా వారసులు కాండి.
1: అండ్ యు ఆర్ ద హైయెస్ట్ ఆఫ్ భగవాన్స్ లవ్.
0: మీ అందరికి కూడా ఆ ప్రేమని పంచుతాను.
1: భగవాన్ విల్ షేర్, విల్ డిస్ట్రిబ్యూట్ ఆల్ ద లవ్ ఇన్ హిమ్.
0: నాకు ఎట్టి స్వార్థము లేదు.
1: దేర్స్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఇన్ భగవాన్.
0: నాకు సెల్ఫ్ లెస్.
1: భగవాన్ ఇస్ అబ్సల్యూట్లీ సెల్ఫ్ లెస్.
0: కనుక నేను ఎవరిని ద్వేషించను, ఎవరిని కోపించను, ఎవరిని నేను దూరం చేసుకోను.
1: భగవాన్ విల్ నెవర్ హేట్ ఎనీబడి. హి విల్ నెవర్ డిస్టెన్స్ ఎనీబడి. హి ఇస్ నెవర్ యాంగ్రీ విత్ ఎనీబడి.
0: ప్రేమముదిత మనసు రామ రామ రామ రామ రామ రామ రామ రామ.

ప్రేమ ముదిత మనసు కరు రామ రామ రామ రామ రామ రామ రామ రామ.

0: There are many specializations in the field of education. The desires are mounting up day by day. We are all heroes on platform and zeros in practice. What's the use of all this intelligence? At least practice a fraction of what we say.
1: Vidyarthulara.
0: Students.
1: Inati vidyalu. కేవలము భౌతికమైనటువంటి సుఖశాంతుల నిమిత్తమై ప్రాకులాడుచున్నారు కానీ సమాజం యొక్క సుక్షేమం నిమిత్తమై కానీ ధర్మస్థాపన నిమిత్తమై కానీ లోకశాంతి నిమిత్తమై కానీ ఈ విద్యలు ఏమాత్రం కూడాను ప్రవేశించటం లేదు.
0: Helps us to struggle for worldly comfort, conveniences. But it does, the world education doesn't aim at the social welfare, establishment of righteousness and the peace as a whole in general.
1: Vidyarthulu kani, vidyavantulu kani, amitamaina jeetamunu aashinchi, udyogamulo praveshinchutaku, ఎంతయో ప్రయత్నిస్తున్నారు.
0: స్టూడెంట్స్ అండ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ దే ఆల్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ కీపింగ్ ఇన్ వ్యూ ద హైయర్ సాలరీ.
1: ఉద్యోగం పురుష లక్షణమని ఇది కేవలము పురుషుల యొక్క ప్రధానమైనటువంటి ఒక లక్షణమని ఉద్యోగం ఆచరించటము కేవలము దేశోపరిహార నిమిత్తమే కాక స్వార్థం అనేటువంటి ఒక మార్గంతో ఈ విద్యను కొంతవరకు ఉపయోగించుతున్నారు.
0: వి కన్సిడర్ ద జాబ్ ఇస్ ది క్వాలిఫికేషన్ అండ్ ద క్వాలిటీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ అండ్ ద జాబ్ ఇస్ అండర్టేకెన్ ఫర్ సెల్ఫిష్ రీజన్ అండ్ నాట్ టు రెండర్ హెల్ప్ టు ద కంట్రీ బై అండ్ లార్జ్.
1: తెల్లవారి 8 గంటలకు ఆఫీసులకు వెళ్లి లేక కళాశాలలకు వెళ్లి సాయంకాలం 4 గంటలకంతా తిరిగి ఇంటికి వస్తున్నారు.
0: దే గో టు దేర్ ఆఫీసెస్ or colleges as the case may be, at 8 o'clock in the morning and return by 5 o'clock in the evening.
1: Officeli yendu, kalasala yendu, tamemo samapadinattuganu, teerani panullo muniginattuganu, intiki vachina tachaname 4 gantalaku, tama dressunu marchukoni, veru dressunu alankarinchukoni, vishranti nimittamai, shanti nimittamai, క్లబ్బుల్లో ప్రవేశిస్తున్నారు.
0: దే ప్రిటెండ్ యాజ్ ఇఫ్ దే ఆర్ వెరీ మచ్ టైర్డ్ ఎగ్జాస్టెడ్ ఇన్ దర్ ఆఫీసెస్ అండ్ కాలేజెస్ అండ్ బై ది టైమ్ దే రిటర్న్ ఇన్ ది ఈవినింగ్ దే విల్ చేంజ్ దేర్ డ్రెస్ అండ్ పుట్ ఆన్ ద ఈవినింగ్ డ్రెస్ అండ్ వుడ్ లైక్ టు హ్యావ్ రెస్ట్ ఇన్ క్లబ్.
1: ఈ క్లబ్బుల లోపల శాంతి ఉన్నదా?
0: ఇస్ దేర్ పీస్ ఇన్ దిస్ క్లబ్?
1: ఈ క్లబ్బులు విశ్రాంతిని అందిస్తున్నదా?
0: డూ దే గివ్ యూ రెస్ట్?
1: లేదు లేదు.
0: నో.
1: ఇది కేవలము విద్యావంతుల యొక్క వీక్నెస్, బలహీనత.
0: దిస్ ఇస్ ది వీక్నెస్ అమంగ్ ది ఎడ్యుకేటెడ్.
1: నిజంగా తనకు విశ్రాంతి కావాలంటే తన బెడ్రూమ్ లో పడక వేసుకుని పండుకోను.
0: ట్రూలీ స్పీకింగ్, ఇఫ్ హీ వాంట్స్ రెస్ట్ హీ కెన్ యాజ్ వెల్ టేక్ రెస్ట్ ఆన్ హిస్ బెడ్ అండ్ గో టు స్లీప్.
1: కానీ ఈనాటి విద్యావంతులు తమ విశ్రాంతి తమ శాంతి క్లబ్బులలో ఉన్నదని భ్రమించి ఆ క్లబ్బుల్లో ప్రవేశిస్తున్నారు.
0: But the modern educated people feel that there is rest and peace in these clubs.
1: అక్కడికి వెళ్లి ఏం చేస్తున్నారు ఈ విశ్రాంతికి?
0: What do they do there?
1: Cards ఆడుతున్నారు.
0: They play cards.
1: ఇంతతో పోక బాటిల్స్ అంతా తీసుకుంటున్నారు.
0: They also take to bottles.
1: దానివల్ల మైమర్చిపోయి అలసటంతా తీరుతుందని భ్రమిస్తున్నారు.
0: They get intoxicated and they think that they'll be free from all the tiresomeness.
1: Idi uttama margama adho margama?
0: Is it a noble path or the path that put you to ruin?
1: Idi vidyavantulu cheyavalsinatundi paniya vidyahinulu cheyavalsinatundi paniya?
0: Is it appropriate action for the educated or the one expected out of an illiterate?
1: Indilo shanti unadani tappatragi mayamarachi ఏదో నేను శాంతిని పొందినాను అని భ్రమిస్తున్నారు.
0: You are deluded with the feeling that you have got the peace by getting yourself intoxicated, taking to drink.
1: కానీ ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది.
0: But it's highly dangerous.
1: తమకు తాము చెడిపోవటమే కాకుండా సమాజానికి కూడా చెడగొట్టి గృహమును కూడాను అనేక విధమైనటువంటి యొక్క హస్తకష్టములకు గురి చేస్తుండాలి.
0: You not only lose your health, you will spoil the whole society and put your family to difficulty.
1: ఇట్టి దురభ్యాసములను మానుకొని దురభ్యాసములకు అవకాశం అందించుకోకుండా గృహ సంబంధమైనటువంటి యొక్క కార్యములో లేక సమాజమునకు సంబంధించినటువంటి కార్యములో చేసి తమ విద్యను సార్థకం గావించుకోవాలి.
0: సో వన్ షుడ్ నాట్ టేక్ టు దీస్ బ్యాడ్ హ్యాబిట్స్ ఎనీవే. యూ కెన్ యాజ్ వెల్ అటెండ్ యువర్ హౌస్ హోల్డ్ వర్క్ ఆర్ డూ సమ్ సర్వీస్ ఇన్ సొసైటీ.
1: ఈ త్రాగటం అనేటువంటిది ఎంతవరకు బయలుదేరుతుంది?
0: ఆల్కహాలిజం టు వాట్ ఎక్స్టెంట్ డస్ ఇట్
1: టేక్ యు? ఫస్ట్ ది మ్యాన్ డ్రింక్స్ ది వైన్.
0: ఫస్ట్ ది మ్యాన్ డ్రింక్స్ ది వైన్.
1: నెక్స్ట్ ది వైన్ డ్రింక్స్ ది వైన్.
0: సెకండ్ ది వైన్ డ్రింక్స్ ది వైన్.
1: Third, the wine drinks the man.
0: Third, the wine drinks the man.
1: కట్టగడపడికి ఆ వైన్ తననే మింగివేస్తుంది.
0: Finally, the wine would swallow the man.
1: ఈ సత్యాన్ని గుర్తించుకొనలేక గొప్ప తెలివితేటలు గలవారమని భ్రమించి ఈ విధమైనటువంటి అపమార్గంలో ప్రవేశిస్తున్నారు.
0: They do not recognize this truth or this fact and yet consider themselves intelligent.
1: ఏదో తమ మిత్రులకంతా కూడాను సహాయం చేసినట్టుగా కూడాను భావిస్తుంటారు.
0: They feel that would be a sort of help to their friends.
1: ఏమిటి?
0: What help?
1: తనతో కార్డ్స్ ఆడటానికి వచ్చినటువంటి వానికి థాంక్స్ చెప్తాం.
0: They will say thanks to other person who come there to play cards.
1: తనతో పాటు తన టేబుల్ పైన బాటిల్ తీసుకునేటువంటి వానికి థాంక్స్ అంటాం.
0: He says thanks to other friends who are there at the cocktail party.
1: బాటిల్ కు బాటిల్ అతికించటము అనగా టచ్ చేయటము థాంక్స్ అంటాం.
0: They just join the bottle, say cheers and say thanks.
1: ఇది ఎంత విద్యాహీనతకు కొనిపోతుండదో మీరు చక్కగా యోచించుకోవచ్చు.
0: టు వాట్ సార్ట్ ఆఫ్ ఎ ప్లైట్ ఇట్ వుడ్ టేక్ యూ, యూ కెన్ అండర్స్టాండ్.
1: ఇది విద్య యొక్క సహజ లక్షణం కాదు.
0: ఇస్ నాట్ ది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్?
1: మనము ఒక గ్రామంలో ఉండినప్పుడు,
0: వెన్ వి ఆర్ ఇన్ ఎ విలేజ్,
1: ఎవరైనా మనకు కొంత సహాయం చేసినప్పుడు,
0: ఇఫ్ ఎనీ వన్ హెల్ప్స్ us,
1: ఏదైనా మాట్లాడించినప్పుడు,
0: వెన్ దే టాక్ టు యూ,
1: హలో హౌ ఆర్ యూ అని ప్రశ్నిస్తే థ్యాంక్స్ అంటాం.
0: When you say, how are you? You say, thanks.
1: Mana kerchief mana kinda padipothe mana kerchief e manaku ettinchinduku thanks antunnam.
0: When you drop your kerchief, if the same thing is given to you back, you say thanks.
1: Ekkado tank lo undinatvanti neerunu mana gruhamunaku supply chesinanduku akada water tax istunnam.
0: The water present there, over there in the tank, if it is supplied to you, you pay the water tax.
1: బజార్ లో ఉన్నటువంటి ఒక పోలు నుంచి మన ఇంటికి కరెంట్ సప్లై చేస్తే దీనికి ఎలక్ట్రిసిటీ ట్యాక్స్ అని ఇస్తున్నాము.
0: When once the electric connection is given to your house, attached to a particular pole very close to you, you pay electricity bill.
1: మనము కొనుక్కున్నటువంటి భూమిలో మనం ఇల్లు కట్టుకుంటుంటే హౌస్ ట్యాక్స్ కూడా ఇస్తున్నాము కార్పొరేషన్.
0: You construct your house in the site that belongs to you, but you pay house tax.
1: ఇంకా భగవంతుడు అనుగ్రహించేటువంటి ఒక వరప్రసాదాలు ఎట్టివి?
0: వాట్ ఆర్ గాడ్స్ గిఫ్ట్స్?
1: ఒక ఫ్యాన్ వేసుకుంటే ఆ ఫ్యాన్ కోసం ఎంతో మనము ఖర్చు చేసి ట్యాక్స్ కడుతున్నాం, కరెంట్ ట్యాక్స్.
0: ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఎ ఫ్యాన్ యూ హ్యావ్ టు పే ది ఎలక్ట్రిక్ బిల్.
1: వాటర్ అధికంగా ఉపయోగపెట్టుకుంటే ఆ వాటర్ బిల్ కూడా ఇచ్చేసేస్తున్నాం.
0: ఇఫ్ యూ మేక్ యూజ్ ఆఫ్ వాటర్ డ్రాయింగ్ అవుట్ ఆఫ్ ద ట్యాప్ యూ హ్యావ్ టు పే వాటర్ ట్యాక్స్.
1: భగవంతుడు మలయ మారుతంగా కూడా గాలిని అందిస్తుంటుంటే ఈ గాలిని అందించినందుకు భగవంతుడికి మనం ఏమి థ్యాంక్స్ చెప్తున్నాం?
0: The wonderful breeze gifted by God. What kind of tax
1: we pay? Tax manam bhagavantuniki andistunnam.
0: What tax we pay to God?
1: Suryudu jeedipyamananga prakashistu jagattunanta veligistu undinanduku ee suryuniki manam em tax istunnam?
0: Sun is shining brilliantly, giving us light. What tax we pay?
1: Inka water kumbavarsham kurchi vankalu pravahinchi cheruvulu nindimpa chesi ఎక్కడ చూసినా కూడా జలమయంగా గావించినటువంటి ఎన్ని పంప్ సెట్ పెట్టుకుంటేస్తే ఇంత నీరు మనకు వస్తుంది. ఈ నీరు అందించినందుకు భగవంతునికి మనం ఏం ట్యాక్స్ ఇస్తున్నాం?
0: బికాస్ ఆఫ్ ద డౌన్ పవర్ ఆఫ్ రెయిన్ విచ్ ఇస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ యూ హావ్ గాట్ ద రివర్స్ ఫుల్ ఆఫ్ వాటర్ అండ్ ద ట్యాంక్స్ యాజ్ వెల్ విచ్ ఇస్ మచ్ మోర్ దాన్ ఇన్కంపేరబుల్ టు దోస్ ఆఫ్ ది వాటర్ ఆఫ్ ద పంప్ సెట్. అల్పమైనటువంటి
1: విషయాలకంతా మనం ఎంతో ట్యాక్స్ కట్టుకుంటున్నాం.
0: వి పే ట్యాక్స్ ఫర్ ఆల్ సెల్ఫిష్ పర్పసెస్.
1: భగవంతుడు అనుగ్రహించేటువంటి అన్ని కూడాను ఫ్రీనే.
0: All God's gifts are offered freely.
1: Gali free.
0: The wind is
1: water
0: free.
1: Free.
0: Water free.
1: Light free.
0: Light free.
1: Sound free.
0: Sound free.
1: Anta free gani istunnadu Bhagavantudu.
0: Everything is given to you free.
1: Ee bhoomi anta Bhagavantudu anugrahinchinatundi.
0: This earth is a gift of God.
1: Bhagavantudu anugrahinchinatundi ee bhoomiki edo kontha limit pettukoni 40/30 ani set pettukunte deeniki tax manam kattunnam.
0: Then once you have got certain boundary limit 40/30, you pay the tax.
1: Ee bhoomini evaru andinchinatundi?
0: Who gave you that?
1: భగవంతుడే.
0: ఓన్లీ గాడ్.
1: ఈ పంచభూతములంతా కూడా నువ్వు భగవంతుని యొక్క స్వరూపములే.
0: ఆల్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ డివైన్.
1: ఈ భగవంతుని మనం అనుగ్రహిస్తూ అనుభవిస్తూ కూడా నువ్వు భగవంతునికి మనం ఏం ట్యాక్స్ కడుతున్నాం?
0: We enjoy and experience being the beneficiaries what tax we pay to God.
1: ఈ ఏ మానవుడైనా కూడా నువ్వు ఏ విద్యావంతుడైనా కూడా నువ్వు విచారణ జరుపుతున్నాడా?
0: Is this investigated, inquired by any man or educated person?
1: అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క విషయములకు మనం ఎన్ని ట్యాక్స్ కట్టేస్తున్నాము? ఎంతయో కృతజ్ఞత తెలుపుకుంటున్నాము.
0: ఫర్ ఆల్ ది ఎఫీమరల్ ట్రాన్సియెంట్ థింగ్స్ వి పే ది టాక్స్ అండ్ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్.
1: నిత్యమైన సత్యమైన శాశ్వతమైన జీవితంలో అవసరమైనటువంటి యొక్క సమస్త శక్తులు కూడా మనకు అనుభవించినందుకు ఏమి ట్యాక్స్ ఇస్తున్నాం? ఏమి మనకు థ్యాంక్స్ చెప్తున్నాం?
0: గాడ్ హెస్ గివెన్ అస్ దిస్ ఎటర్నల్ మోస్ట్ ఎసెన్షియల్ థింగ్స్ బట్ వాట్ కైండ్ ఆఫ్
1: ఇంకా భగవంతుడా నాకు అది ఇవ్వలేదే ఇది ఇవ్వలేదే అని దూషిస్తూ ఉంటాము.
0: యెట్ వి బ్లేమ్ హిమ్ గాడ్ యు హావ్ నాట్ గివెన్ దాట్ అండ్ దిస్.
1: ఇది ఉపకారమునకు బదులు అపకారం సలుపుతున్నాం ఇంకా కూడా.
0: ఇన్స్టెడ్ ఆఫ్ హెల్ప్ వి ఆర్ ఈవెన్ హార్మింగ్.
1: ఇచ్చిన దానికే దీనికి సరైనటువంటి ట్యాక్స్ ని చెల్లించడం లేదు. ఇంకా ఇవ్వలేదే అనేటువంటి దాన్ని ఆశించుకోవటం ఎంత దురాశ.
0: యు డోంట్ పే ది ట్యాక్స్ ఆర్ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ ఫర్ ఆల్ థింగ్స్ దట్ యు రిసీవ్డ్ బట్ యెట్ యు వాంట్ మోర్.
1: కనుకనే ఈ దురాశలు పెరిగిపోవటం చేతనే దుర్గుణములు కూడా దాంతో పాటు పెరుగుతూ వస్తున్నాయి.
0: బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ డిజైర్ యు హ్యావ్ బ్యాడ్ హ్యాబిట్స్ టూ.
1: ఈ యొక్క దుర్గుణములు పెరిగిపోవటం చేతనే దురహంకారములు కూడా పెరుగుతున్నాయి.
0: బికాస్ ఆఫ్ దీస్ బ్యాడ్ క్వాలిటీస్ యువర్ ఈగోయిస్టిక్.
1: దురాశ దురహంకారము దుర్గుణము మానవునికి సహజ లక్షణములు కావు.
0: ఎక్సెసివ్ డిజైర్ బ్యాడ్ క్వాలిటీ ఈగోయిస్టిక్ టెండెన్సీ ఆర్ నాట్ హ్యూమన్ క్వాలిటీ.
1: శాంతము సహనము సానుభూతి ఇవియే మానవుని ప్రధానమైన లక్షణములు.
0: ది హ్యూమన్ క్వాలిటీస్ ఆర్ పీస్ ద ఫర్బేరెన్స్ అండ్ సింపతీ.
1: నిజముగా మానవుడు సంతృప్తిగా జీవించాలి.
0: వి షుడ్ లీడ్ ఎ లైఫ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్.
1: ఈ సాటిస్ఫాక్షన్ అనేటువంటిది లేకుండా ఉంటుండదు ఈనాటి మానవునకు.
0: టుడే మ్యాన్కైండ్ హ్యాస్ నో సాటిస్ఫాక్షన్.
1: తృప్తియే లేదు.
0: నో సాటిస్ఫాక్షన్ వాట్స్ ఎవర్.
1: ఒకానొక సమయంలో ఒక భక్తుడు నారాయణుడు దర్శించాడు.
0: ఎట్ వన్ టైమ్ ఎ డివోటీ విజిటెడ్
1: నారాయణ.
0: నారాయణ
1: నారాయణ నీవు ఎందుకోసం ఈ మేరు పర్వతాన్ని సృష్టించావు?
0: నారాయణ why have you built this meru mountain?
1: Bangaru kondanu srushtinchavu.
0: You have created this mountain of gold.
1: Inte kaadu,
0: not only this,
1: telayeru irukondalun chitra prachitropa telayeru.
0: The running flow of water,
1: tirukondalun
0: the mountain,
1: chitra prayogopa aranadhyayuda vidyalanniyu.
0: And all the mysterious and peculiar forms of knowledge.
1: Enni istunnavu nee bhagavantuda?
0: Oh God, you are giving a lot.
1: Ee adavunnanta kuda nu penchi tadwara manavulakanta kuda nu jeeva shakti ni prasadistunnavu.
0: You have created the forests around and giving us the energy.
1: No.
0: And oxygen for us. Oxygen.
1: Manavuni endunnatundi okka ee boggu pulsvayavunnanta kuda nu ee adavulanta teesukuntunnayi. Carbon dioxide.
0: The carbon dioxide exhaled by mankind is received by plants around in the forest.
1: Kondalanu srushtistunnavu.
0: You create mountains.
1: Ee meghamunu kadalipoyye meghanni aapinchi varsham kurippistunnavu.
0: And you stop the clouds that pass off and give us the rain.

0: కరమున నాగ కంకణముతోడ, నడుమున చుట్టిన నాగ చర్మముతోడ, మైనిండ నలుదు భస్మంబుతోడ, కుదురు దీచిన దొడ్డ కుంకుమ బొట్టుతో, తాంబూల రాగాధరంబుతోడ, కటహేమ మయవజ్ర కాటంకములతోడ, విక్షాస్త్రవద్దయా వృష్టితోడ, నల్ల కొలువలు దురుమాడి కొల్లలాడు, మెరుగు చామన ఛాయలమేనితోడ. భగవంతుడు ఈ సుందరమైన జగత్తునకు మరింత సుందరాన్ని కల్పిస్తూ వచ్చాడు.
1: ఫర్ దిస్ బ్యూటిఫుల్ వరల్డ్ గాడ్ మేడ్ ఇట్ మచ్ మోర్ బ్యూటిఫుల్.
0: మౌళిగుడికేడు చంద్ర మర్కండ కళతోడా,
1: విత్ ద మూన్ షైనింగ్ అరౌండ్.
0: ఎక్కడ పెట్టుకున్నాడు ఈ మూన్?
1: వెర్ ఇస్ ద మూన్?
0: తన శిరస్సు పైన పెట్టుకున్నాడు.
1: మూన్ ఈజ్ ఆన్ హిస్ హెడ్.
0: ఈ శిరస్సు పైన ఏ విధంగా పెట్టుకున్నాడు?
1: హౌ హెస్ హి కెప్ట్ ఇట్?
0: లైట్ హౌస్ మాదిరి పెట్టుకున్నాడు.
1: మూన్ హెస్ డెకరేటెడ్ హి సెడ్ బై వే ఆఫ్ లైట్ హౌస్.
0: చల్లదనమును అందరికి అందిస్తూ ఉన్నాడు.
1: ది కంప్లీట్ కూల్నెస్ ఇస్ జస్ట్ పాస్డ్ ఆన్.
0: మౌళిగుడికెడు చంద్ర మర్కండ కళతోడ, బెడదారు గుంపెడు జడలతోడ,
1: విత్ ఆల్ ది ఫోర్ లాక్స్ ద హెయిర్ కర్లీ హెయిర్ అరౌండ్,
0: జడలలో ప్రవహించు చెదలేటి జిగుతోడ, డంబైన పాల నేత్రంబుతోడ. ఆ జడల నుంచి ప్రవహించేటువంటి ఒక నదులు,
1: ద రివర్స్ దట్ ఫ్లో అవుట్ ఆఫ్ ది ఎయిర్,
0: డంబైన పాల నేత్రంబుతోడ,
1: విత్ ది థర్డ్ ఐ ది సెంటర్,
0: కుదురు దీర్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో, తాంబూల రాగాధరంబుతోడ,
1: విత్ కుంకుమ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద ఫోర్ హెడ్ అండ్ ఆల్సో ద హేమ మయవజ్ర
0: కాటంకముల తోడ, విక్షస్త్రవద్దయా వృష్టితోడ,

0: ఈ జగత్తునంతా మెరిపించి మురిపించేటువంటి ఒక సృష్టిని తాను కలిగించి సర్వ మానవులకు కూడాను సుఖశాంతిని అందిస్తుంటే ఈ కల్పితమైన అల్పమైనటువంటి సుఖశాంతి నిమిత్తమై అరుళ్లు దాచుకుంటున్నాడు మానవుడు.
1: When the world is so brilliant and shining and so excellent and beautiful, whereas you are carried away by the ephemeral, temporal, worldly peace and joy.
0: ఇటువంటి హృదయాన్ని మానవునికి అనుగ్రహించాడు.
1: Such a heart is gifted to mankind.
0: ఎట్టి హృదయము?
1: What sort of a heart?
0: చల్లని హృదయము.
1: That's so cool.
0: కరుణా హృదయము.
1: One of compassion.
0: ప్రేమ హృదయము.
1: One of love.
0: జాలి గుండెలు.
1: That is all sympathy, ఇలాంటి
0: మర్సీ. భగవంతుడు అనుగ్రహించినప్పటికీ వాటిని మనం పాడు చేసుకుంటున్నాం.
1: Though God has gifted us such a noble heart, we are spoiling
0: it. We
1: get it polluted.
0: ఈ విధమైనటువంటి హృదయాన్ని మనము అపవిత్రం గావించుకోవటము.
1: We make it unsacred.
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి మానవత్వానికి తీరని లోటుగా ఉంటుండాలి.
1: It's a matter of dearth in human quality.
0: కనుకనే ఇంత అనుగ్రహాన్ని అందించినటువంటి భగవంతునకు మనము ఒక ట్యాక్స్ ని కట్టాలి.
1: Having been the recipients of God's mercy and
0: grace,
1: we have to pay tax.
0: Maharshulu bali ani peru pettu vacharu.
1: Sages in the olden days called it bali or sacrifice.
0: Bali ivatamu bhagavantunaku ani.
1: The sacrifice by way of tax to God.
0: Balinanka edo oka prani ni bhagavantuniki bali ivatamani misunderstanding chestunnaru. Apartham chestunnaru prajalu.
1: People misunderstood the sacrifice meant sacrificing an animal.
0: Bali anaga సాక్రిఫైస్ కాదు, ఒక ప్రాణాన్ని హింసించడం కాదు.
1: ఇట్స్ నాట్ హార్మింగ్ ఎనీ అనిమల్.
0: బలి అనగా ట్యాక్స్ అని దీనికి అర్థం.
1: యువర్ బలి ఆర్ సాక్రిఫైస్ మెంట్ ట్యాక్స్.
0: ఈ పదములకు ఎన్నెన్ని అర్థములో ఉంటున్నాయి.
1: సో మెనీ మీనింగ్స్ దే హావ్.
0: ఇంకా చిన్న ఉదాహరణలు.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మనము ఒక శిఖండి అని పిలుస్తుంటాము.
1: దేర్ ఇస్ వన్ నేమ్, బై నేమ్ శిఖండి.
0: శిఖండి అనగా మగ ఆడ కానటువంటి దాన్ని శిఖండి అనుకుంటున్నాము. ఈ పెడార్థాలను మనం భావించుకోవాలి.
1: We take the wrong meaning. Sikhandi meant neither a man nor a woman.
0: Sikhandi anaga Krishnudu aa sikhapinchamunu darshinchinatundi okka Krishnudu pere Sikhandi. Narayanuku Sikhandi ani peru pettaru.
1: Narayana is called Sikhandi. Krishna is called Sikhandi.
0: Sikhamanaga nemeli pinchamunu darinchinatundi vaadu Sikhandi.
1: Sikhandi is the one that wears the peacock's feather.
0: Krishnudu.
1: Krishna himself.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి అర్థాలు ఎన్నో ఉండినగా దీనిని మనం విచారం చేయకుండా కేవలము అనర్థాలను తీసుకుని మనము దానిని యథార్థాలుగా విశ్వసిస్తున్నాము.
1: సో మెనీ సీక్రెట్ వర్డ్స్ దేర్ వి గో బై ద రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ మిస్ అండర్స్టాండ్.
0: కనుకనే బలి అనేటువంటిది కూడా హింసించడం కాదు.
1: సో బలి ఆర్ సాక్రిఫైస్ డజంట్ మీన్ హార్మింగ్.
0: ట్యాక్స్ అన్నాడు.
1: ఇట్స్ ఎ ట్యాక్స్.
0: భగవంతునికి ఒక ట్యాక్స్ మనం అందించాలి.
1: వి హావ్ టు పే ట్యాక్స్ టు గాడ్.
0: ఏమిటి ఈ ట్యాక్స్?
1: వాట్స్ దిస్ ట్యాక్స్?
0: అనగా
1: మీనింగ్
0: మన యొక్క కృతజ్ఞతను భగవంతునికి తెలుపుకోవటమే ట్యాక్స్.
1: ఎక్స్ప్రెషన్ ఆఫ్ వన్స్ ఓన్ గ్రాటిట్యూడ్ ఈజ్ ట్యాక్స్ పేమెంట్.
0: అది ఏ విధంగా తెలుపుకోవటము?
1: హౌ డు ఎక్స్ప్రెస్?
0: ప్రేయర్ తో, ప్రార్థనతో తెలుపుకోవటమే.
1: యు ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ బై ప్రేయింగ్.
0: నీ హృదయం నుండి ఆవిర్భవించినటువంటి ఈ యొక్క ఆనందమును భగవంతునికి వాక్ రూపంలో అందించటమే.
1: ఆల్ ది bliss that you enjoyed at heart is conveyed by word in your prayer.
0: సత్యమైనటువంటి వచనములతో భగవంతునికి ట్యాక్స్ అందించాలి.
1: You should utter all true words, words full of truth, and pay the tax.
0: కంఠం సత్యస్య భూషణం.
1: It is the truth that's the real jewel to the neck.
0: హస్తం చూడండి, మన హస్తం అంటే ఏమిటి? దానమునకు ఇది హస్తం, భూషణం.
1: And is the charity that's the precious ornament to the hand.
0: ఈ హస్తము చేత భగవంతుని ప్రార్థించాలి.
1: With these hands we should pray to God.
0: అది ఏ పోతను కూడా చెప్పాడు.
1: That's what Potana said.
0: ఓ రామా,
1: ఓ రామా,
0: చేతుల రంగ శివుని పూజించరేని, నోరు నవ్వంగారి కీర్తి నుడువడేని.
1: If we don't pray to God with both these hands and if we don't sing his glory with full throat,
0: ఏ అభిమాన మమకారములు లేకుండా ఇంతమంది వింటారో ఏమిటో, వీరందరూ నన్ను హాస్యం చేస్తారో ఏమిటో అనేటువంటి అభిమానాన్ని త్యాగం చేసి కంఠమెత్తి భగవంతుని ప్రార్థించాలి.
1: వితౌట్ ఎనీ అటాచ్మెంట్ ఆర్ పొసెసివ్నెస్, నాట్ మైండ్ఫుల్ ఆఫ్ వాట్ అదర్స్.
0: కొంతమందికి కంఠం ఉండి కూడా భగవంతుని నామమును స్మరించుకోలేకపోతున్నారు.
1: Though some have got good voices, they don't sing well.
0: Enduku variki ee naaluku undedi?
1: Why the tongue is given?
0: Kevalam tinadaniki naaluku ichindedi?
1: Is it only to eat?
0: Naaluku undi kudanu bhagavantuni yokka bhajan lopala paadalu paadalekapothunnaru. Idi kevalam karma phalame.
1: Though they have the tongue, they don't sing the glory of God. It is their fate.
0: ఇది కేవలం కప్పనాలుక మాత్రమే.
1: It is like the tongue of a frog.
0: కనుక నాలుగు ఉండేది ఎందుకోసమని?
1: Why the tongue is present?
0: భగవంతుని స్మరించడం కోసమే నాలుగు ఇచ్చాడు.
1: The tongue is gifted only to chant and
0: స్మరించి నీ యొక్క ట్యాక్స్ నీవు చెల్లించుకో.
1: Sing the glory of God and pay the tax.
0: లేకపోతే నీవు కేవలం రుణస్థుడైపోతావు.
1: Otherwise you'll be indebted.
0: చేతులు ఉండి కూడాను నీవు భగవంతుని భజించలేకపోయినప్పుడు ఈ చేతులు ఉండి ఏమి ప్రయోజనము?
1: With both the hands, if you don't do bhajan, if you can't, what for? What is the fun of it?
0: కనుకని ఈ రెండు చేతులను ఏకత్వం గావించి దశేంద్రియముల యొక్క ఏకత్వాన్ని మనం విశ్వసించాలి.
1: Join both the hands. That is the unification of the ten senses.
0: కనుకని భగవంతునకు మనం కొన్ని ట్యాక్సులు చెల్లించవలసినటువంటి యొక్క పద్ధతి ఉంటుండాలి.
1: Therefore, the procedure requires.
0: అది మనం చెల్లించలేకపోతే మనకేమో రుణస్థులమైపోతున్నాం.
1: If you don't pay the tax, you'll be indebted.
0: కనుకని భగవంతుని దూషించినటువంటి వారం కూడా అవుతాము.
1: ఇట్ ఓన్లీ మీన్స్ యు ఆర్ అగేన్స్ట్ గాడ్.
0: పరుల దూషించిన పాప ఫలం బబ్బు.
1: ఇఫ్ యు అక్యూజ్ ఎనీబడీ ఇట్ అమౌంట్స్ టు ఎ సిన్.
0: పరులు కాదది వారు పరమాత్ముడేవునయ్యా.
1: దే ఆర్ నాట్ అదర్స్ ఇన్ ద ట్రూ సెన్స్, దే ఆర్ డివైన్ గాడ్.
0: పరులు పరులు అనుకుంటున్నాము, పరులు ఎవ్వరూ లేరు, అక్కడ పరమాత్ముడే ఉండేది.
1: You think that others are there? No, God himself.
0: Parulanta paramatma swarupule.
1: All others from your point of view, no, they're God himself.
0: Kaluku evvarini manam vimarsincharadu.
1: Therefore we should not criticize anybody. Evvarini
0: manam dushincharadu.
1: We should not hate anybody.
0: Andariki manam taginatvanti kritagnatanu andinchali.
1: We should express gratitude to all.
0: Jagatlo prati manavun nunchi kudanu edo anto into manam upkaram andukuntunnam.
1: In this world we receive help in one way or other from everyone.
0: Kanuka manamu అనేక యుక్తుల చేత మనం కొన్ని యొక్క బాధలను తప్పించుకోవడానికి తగినటువంటి యొక్క పన్నాగం పన్నుతున్నాం.
1: రియల్లీ వీ మేక్ యూజ్ ఆఫ్ ఆల్ ద నాక్ టు ఎస్కేప్ ఫ్రమ్ ఆల్ ది కాన్సిక్వెన్సెస్.
0: నిజంగా ఈనాటి విద్యలన్నీ కూడా పెడమార్గం పట్టిస్తున్నాయి.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్ రన్నింగ్ అలాంగ్ ద రాంగ్ డైరెక్షన్.
0: మానవత్వాన్ని నిర్మూలన చేస్తున్నాయి.
1: దట్ ఇస్ కిల్డ్ ది హ్యూమన్ నేచర్
0: ఆల్ నాక్ అండ్ క్రాక్ చేత కూడా మానవత్వాన్ని పూర్తి కూడా నశింపజేసుకుంటున్నాయి.
1: బికాస్ ఆఫ్ ద నాక్ అండ్ ద క్రాక్ ద హ్యూమనిజం ఇస్ గాన్.
0: దీనికి ఒక చిన్న కథ కూడా ఉంటుండాలి, మీకు అందరికి తెలుసు, అనేక పర్యాయం చెప్పాను.
1: భగవాన్ సెడ్ దిస్ ఎ స్మాల్ స్టోరీ ఎర్లియర్.
0: ఒక కొలం లోపల
1: ఇన్ ఎ లేక్
0: ముసలి జీవిస్తూ ఒక తన కాలంను గడుపుకుంటూ ఉన్నది.
1: దేర్ ఇస్ ఎ క్రొకడైల్ విచ్ ఇస్ స్పెండింగ్ ఇట్స్ టైమ్.
0: ఆ యొక్క కొలనుకు పక్కన ఒడ్డునే ఒక పెద్ద వృక్షం ఉంటుండాలి.
1: ఆన్ అలాంగ్ ద షోర్ ఇస్ ప్రెసెంట్ ఎ బిగ్ ట్రీ.
0: ఆ వృక్షం పైన ఒక కోతి నివసిస్తూ ఉంటుండాలి.
1: ఎ మంకీ ఇస్ లివింగ్ ఆన్ ద టాప్ ఆఫ్ ది
0: ట్రీ. ఆ వృక్షం ఏ వృక్షం అనగా నేరేడు వృక్షము.
1: దట్ ట్రీ ఇస్ నేరేడు ట్రీ.
0: అంటే
1: ఈటబుల్ ఫ్రూట్స్. ఈటబుల్ ఫ్రూట్స్.
0: ఈ ఫలమునంతా భుజిస్తూ ఉంటుంటారు.
1: ఈట్స్ ఆల్ ద
0: ఇది భుజించడము, కింద పడవేయటము.
1: ఇట్ పార్టేక్స్ ఆల్ ద ఫ్రూట్స్ అండ్ డ్రాప్స్.
0: కింద పడవేసినటువంటి యొక్క రేడి పండ్లను ఆ ముసలి తిని చాలా ఆనందించడం జరుగుతూ ఉండేది.
1: ద క్రొకడైల్ విల్ బి ఈటింగ్ ఆల్ ది లెఫ్ట్ ఓవర్ ఓవర్ దేర్ అండ్
0: ఈ విధంగా కొంతకాలం చక్కగా తినింది. ఆ క్రొకడైల్ కూడా చక్కగా బలిచింది.
1: యాజ్ టైమ్ పాస్ ఆఫ్ ద క్రొకడైల్ ఆల్సో హాస్ గ్రోన్ ఫ్యాట్.
0: ఈ కోతికి క్రొకడైల్ కూడా చక్కగా స్నేహం ఏర్పడిపోయింది.
1: ఇట్స్ వెరీ గుడ్ ఫ్రెండ్షిప్ బిట్వీన్ ద మంకీ అండ్ ద క్రొకడైల్.
0: ఈ క్రొకడైల్ చెప్పింది,
1: ద క్రొకడైల్ సెడ్,
0: ఓ మంకీ బావా,
1: ఓ బ్రదర్ ఇన్ లా మంకీ,
0: ఓ బ్రదర్ ఇన్ లా మంకీ,
1: ఓ బ్రదర్ ఇన్ లా మంకీ,
0: నీ దగ్గర నుంచి నేను దిన్నము విందును ఆరగిస్తున్నాను.
1: I am just enjoying the banquet so nicely given by you.
0: కనుక నీవు కూడా నువ్వు మా ఇంటికి ఒక రోజు వచ్చి విందు మా విందును ఆరగించాలి అని.
1: You also visit us one day and accept hospitality.
0: ఇది కోతికి ఆశ్చర్యం వేసింది.
1: The monkey was surprised.
0: ఇది ఎక్కడ ఇల్లు ఉంటుందది, ఇది ఎక్కడ నివసిస్తుందది అని అనుకుని కొంచెం యోచన చేసింది.
1: The monkey thought over for some time, where is the residence of this
0: crocodile? ఈ మంకీ ఎక్కడిది? మానవునికి పూర్వపు జన్మమే మంకీ.
1: Monkey is just our forefather born to our birth.
0: కనుక చాలా తెలివితేటలు ఉంటున్నాయి ఈ మంకీకి.
1: మంకీ ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
0: ఏదో మంకీ అని మనం పిలుస్తామే కానీ మంకీకి ఉన్న తెలివితేటలు ఎవరికి లేదు, మ్యాన్ కూడా లేదు.
1: వి జస్ట్ మేక్ ఫన్ ఆఫ్ మంకీ బట్ ఇట్స్ వెరీ ఇంటెలిజెంట్. మ్యాన్ ఇస్ నాట్ దట్.
0: అందువల్లనే శ్రీరాముని యొక్క దాసుడుగా తయారయ్యాడు ఆ హనుమంతుడు.
1: దేర్ఫోర్ హనుమాన్ బికేమ్ ఎ సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ రామ. దెన్
0: ఎంత కార్యం సాధించాడు.
1: వాట్ అన్ అకాంప్లిష్మెంట్ యు నో.
0: సరే ఇది ఒప్పుకుంది పాపం.
1: Yes, it accepted the proposal.
0: నేను ఎట్ట వచ్చేది మీ ఇంటికి?
1: హౌ ఐ మై టు కమ్ టు?
0: నేను నీళ్లలో దిగలేను.
1: I cannot get into the water.
0: నీవు నీళ్ళని విడిచి గట్టుకు రాలేవు.
1: You cannot go over to the bank.
0: కనుక నేను ఎట్ట మీ ఇంటికి వచ్చేది అని చెప్పింది.
1: హౌ ఐ మై టు కమ్ టు యూ?
0: అయ్యో స్నేహితుడా, నాకింత దేహం ఉంటుండాలి, నా పైన కూర్చో, నేను తీసుకుని పోతాను పడవ మాదిరి.
1: He said, oh friend, I got this huge body, you can sit on my back. I'll take you.
0: సరే కూర్చుంది.
1: Yes, the monkey said.
0: సరిగా అటువైపున గట్టుకు చేరే కొంత దూరం ఉండినట్టుగా అప్పుడు చెప్పింది ఈ యొక్క క్రొకడైల్ తన రహస్యాన్ని.
1: The crocodile revealed the secret when it was about to reach the shore.
0: లేదు లేదు.
1: No.
0: ఓ బావా.
1: ఓ బ్రదర్ ఇన్ లా.
0: నీ గుండెను తినాలని నా భార్య చాలా ఆశపడుతుంటుండాలి.
1: My wife desires to eat your heart.
0: కనుక నా యొక్క వైఫ్ ఈ సంతృప్తి నేను ఇవ్వాలి, అందుకోసం నేను ఇక్కడ తెచ్చానున్నాడు.
1: I should satisfy my wife. For that purpose I brought you here.
0: కోతి చాలా యోచన చేసింది.
1: మంకీ థాట్,
0: వరే వరే పిచ్చివాడా, నీ భార్యకు తృప్తి చేయకుంటే నాకు కూడా సంతోషమే.
1: I'll be so happy to please your wife.
0: నాకు అప్పుడే ఎందుకు నువ్వు చెప్పలేదు?
1: Why didn't you tell me beforehand?
0: నా గుండెను ఎక్కడంటే అక్కడ ఎగురుతూ ఉంటాను, పడిపోతుందో ఏమో, చెట్టుకు తగిలించి వచ్చాను, తిరిగి వెనక్కి పోదాం పా అన్నది.
1: As I have been jumping from this tree to that other tree top, the heart may fall down at one place. Therefore, I kept it hanging on another tree top there.
0: నేను ఎప్పుడు జంప్ చేస్తుంటాను.
1: I continuously
0: jump. గుండె ఎక్కడ పడిపోతుందో ఏమో అని ఒక దగ్గర పెట్టాను భద్రంగా.
1: The heart may fall down there.
0: ఈ సంతృప్తి నేను ఇవ్వాలి, అందుకోసం నేను ఇక్కడ తెచ్చానున్నాడు.
1: I should satisfy my wife. For that purpose, I brought you here.
0: కోతి చాలా యోచన చేసింది.
1: మంకీ థాట్,
0: వరే వరే పిచ్చివాడా, నీ భార్య

0: Seriously,
1: ఆ గుండె ఎక్కడ పడిపోతుందో ఏమని ఒక దగ్గర పెట్టాను భద్రంగా.
0: The heart may fall down, therefore I kept it in security.
1: Reverse. వెనక్కి పోదాం పా, తీసుకొని వచ్చేస్తాను అన్నాడు.
0: Now let's go back, let's go reverse. I bring back my heart.
1: ఈ యొక్క ముసలికి బుద్ధి లేదు.
0: Crocodile is a dunce, not intelligent.
1: సిట్టండిగా ఉంది కానీ బుద్ధి లేదు.
0: It has got the strength but no intelligence.
1: విద్యావంతుల వలె ఉంటుంది.
0: The crocodile is like modern education, educate people.
1: ఉండని ఇస్తుందనేటువంటి ఆశతోపల తిరిగి వచ్చింది క్లబ్ కు వచ్చినట్టుగా.
0: With the desire that it will give the heart, it returned as it is going to
1: come. He
0: said, you remain here, I'll bring the heart. And it just climbed up the tree.
1: Oh, pichi musali. గుండెని తీసి తగిలించేకి వీలవుతుందా? ఇంత మాత్రం నీకు బుద్ధి లేకున్నట్టు ఇలాంటి వాడిని ప్రశ్న, ఫ్రెండ్షిప్ నాకు అక్కర్లేదు పోమనింది.
0: దెన్ ఓ క్రొకడైల్, వాట్ ఎ ఫూల్ యు ఆర్, ఇస్ ఇట్ పాసిబుల్ టు సెపరేట్ హార్ట్ ఫ్రమ్ మీ, ఐ డోంట్ వాంట్ సచ్ ఎ ఫ్రెండ్, నో.
1: ఇలాంటి తెలివి తక్కువ ఫ్రెండ్షిప్ నాకెందుకు?
0: వై షుడ్ ఐ ఫ్రెండ్షిప్ విత్ సచ్ ఎ డన్స్?
1: ఫ్రెండ్స్ కావాలంటే తెలివి కలిగిన వారిగా ఉండాలి.
0: మై ఫ్రెండ్స్ షుడ్ బి
1: నా కష్టమునందు సుఖమునందు కూడా నా క్షేమాన్ని ఆశించాలి. కృతజ్ఞతను చూపాలనుకుంటే భగవంతునికి ఈ విధమైన యుక్తిగా కాదు మనం చూడబడుతుంది.
0: సో యూ కెనాట్ ఎక్స్ప్రెస్ గ్రాట్యూట్యూడ్ త్రూ దిస్ ఆర్ట్ ఆఫ్ యాక్ట్.
1: హృదయంతో భగవంతునికి అర్పితం చెయ్యాలి.
0: యూ హావ్ టు ఆఫర్ సరెండర్ హోల్ హార్టెడ్లీ.
1: ఇది ఏ మన యొక్క ట్యాక్స్?
0: దిస్ ఇస్ ద ట్యాక్స్.
1: ఏ హృదయంబు నొసగితివో ఈసే నాకు.
0: ఓ గాడ్, దట్ హార్ట్ యూ హావ్ గివెన్ మీ దెన్.
1: ఇది కూడా నేను తెచ్చుకునేది కాదు.
0: ఇట్స్ నాట్ ఆఫ్ అవర్ ఓన్.
1: నీ వందించినది.
0: ఇట్స్ యువర్ గిఫ్ట్.
1: మగిడి దానినే అర్పింతు మహితమూర్తి.
0: ఓ గాడ్, ఐ విల్ ఆఫర్ ఇట్ టు యు.
1: నీవు ఇచ్చినదే నీకు అందిస్తున్నాను.
0: ఐఎమ్ గివింగ్ యూ దాట్ యు హావ్ గివెన్ మీ.
1: నేను ఎక్కడి నుంచి తెచ్చుకున్నాను?
0: ఐ హావ్ బ్రాట్ మై సెల్ఫ్.
1: ఐ నథింగ్,
0: ఐ యామ్ నథింగ్.
1: ఎవ్రీథింగ్ ఈజ్ యు, యు ఆర్ ఎవ్రీథింగ్.
0: ఎవ్రీథింగ్ యు ఓన్లీ, ఐ యామ్ నథింగ్.
1: మగిడి దానినే అర్పింతు మహితమూర్తి.
0: ఐ విల్ ఆఫర్ ద సేమ్ హార్ట్ దట్ యు గివ్.
1: పరగ వేరేమి దెత్తు నీ పాదార్చనకును.
0: To worship your lotus feet, what else can I bring?
1: Anjali kitintu andukovayani.
0: I offer my obeisance and sincere respect.
1: Idi ni kandinchetvanti okka idi offer.
0: This is the offer I make.
1: Nen antakante vere em cheyalenu.
0: I can't do more than
1: na nene sarvasvamu nee yokka sotte.
0: I offer myself entirely to
1: you. Na daggara em untundadi?
0: What else I have?
1: Yemaina unte adi nivu ichinatvantidi.
0: If I have anything,
1: adantha neede.
0: It's all yours.
1: Naadi anetvantidi ekkada ledu.
0: Nothing like mine.
1: Idi teshaseerude anetvanti yokka teshavahanudu ainatvanti ramulaku aa rakamainatvanti yokka tattvanni bodhisthu vachadu.
0: This is the nature that taught Rama.
1: Lakshmanudu ramulato prarthisthu vachadu.
0: Lakshmana was praying to Rama.
1: Madiya dhana dharadi sarvabhara samarpitam atmanam teshabhutam vi rachamam saranagati.
0: Lakshmana
1: prayed to Rama.
0: What is this surrender?
1: Nalo emi ledu.
0: I don't have anything.
1: Kanaka anta nide ane.
0: Everything is yours.
1: Idi manam bhagavantuniki ivvalsinatvanti okka tax.
0: This is the tax that is to be paid to God.
1: అది ఇవ్వనంత వరకు ఎన్ని జన్మలైనా మనం ఎత్తవలసిందే.
0: So long we don't pay that, we have to be born again and again.
1: ఎన్ని రూపాలైనా మనం ధరించవలసిందే.
0: We have to take several forms.
1: నాస్తికుడైనా యాస్తికుడైనా ఆస్తిక నాస్తికుడైనా ఆస్తికుడైనా.
0: Theist or atheist or theistic atheist or atheistic theist whomsoever may be.
1: కనుకనే ఆస్తికుడైనా మనం ఇవ్వాల్సింది అది.
0: That's the theist has must offer that.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి ఒక ట్యాక్స్ ను మనం అందించడానికి సిద్ధం లేకుండా
0: without being ready to pay sacred tax.
1: భక్తులము భక్తులమని అనిపించుకుంటున్నాము.
0: We call ourselves devotees.
1: భక్తి అనే పేరే అది ఒక డిగ్రీగా ఉంటుంది.
0: The devotion itself is just a name.
1: ఈనాడు ఏదైనా ఒక ఉద్యోగానికి రావాలంటే
0: if you want to get a job.
1: నేమ్ రాస్తారు పలాన సో అని సో అని వేసేసి తర్వాత MBA అని వేసేస్తారు లేక IAS అని వేసేస్తారు లేక IPS అని వేస్తుంటారు.
0: As they apply, they write down their name and say so and so MBA. Their degree.
1: కానీ ఈ డిగ్రీస్ చూసే అందరూ ఉద్యోగాలు ఇస్తుంటారు.
0: దే గివ్ యూ జాబ్స్ సీయింగ్ యువర్ డిగ్రీస్.
1: కానీ ఎట్టి ఓనామాలు తెలియనటువంటి వాడు ఉద్యోగానికి పోవాలని వేశాడు.
0: బట్ ఎ పర్సన్ విదౌట్ ఎనీ నాలెడ్జ్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ వాంటెడ్ ఎ జాబ్.
1: రామయ్య అని రాశాడు.
0: ఈ రోడ్ రామయ్య.
1: టిడి ఎఫ్ సార్ ఎఫ్ ఎస్
0: ఎఫ్ ఎస్
1: అని రాశాడు.
0: ఈ రోడ్ లైక్ దాట్.
1: టిడి ఎఫ్ ఎస్
0: ఎఫ్ ఎస్
1: ఏమిట్రా ఈ డిగ్రీలు ఎక్కడి నుంచి వచ్చాయి?
0: టెన్ డాటర్స్
1: ఎఫ్ఎస్
0: ఎఫ్ఎస్
1: అనగా ఏంటి? ఫైవ్ సన్స్
0: ఎఫ్ఎస్ ఎఫ్ ఫర్ ఫైవ్
1: ఈనాటి డిగ్రీ అన్నాడట.
0: దిస్ ఇస్ మై డిగ్రీ.
1: ఈనాటి మానవుడి డిగ్రీ ఇదియా.

0: Is this the
1: పిల్లలకి అంటాం డిగ్రీనా?
0: Is to have children, is that a degree?
1: అది కాదు మనము.
0: నో.
1: ఏ డిగ్రీ మనకు? తున్వంతరిస్తే అమృతస్య పుత్రః, అదే మన డిగ్రీ.
0: The degree is that you are the son of immortality.
1: నేను భగవంతుని యొక్క దాసుడను.
0: I'm the servant of God.
1: భగవంతుని యొక్క అంశమును.
0: I'm spark of the divine.
1: భగవంతుని యొక్క ఇది స్టేషన్
0: and just
1: ఆ రకమైనటువంటి ఒక దివ్యత్వాన్ని మనం ప్రతిబింబాన్ని అనుభవించాలి.
0: We should know that we are the reflection of the divine.
1: మమై వాంసో జీవలోకే జీవభూత సనాతనః. నీవు నా అంశమే.
0: You are my spark.
1: నీవు ప్రకృతి అంశం కాదు.
0: You are not of nature.
1: పంచభూత అంశం కాదు.
0: Not
1: సాక్షాత్ నా అంశమే అన్నాడు భగవంతుడు.
0: Verily you are the spark of the divine.
1: ఇలాంటి డిగ్రీని తీసుకోలేకుండా తుచ్చమైనటువంటి దీన్ని మనం ప్రాకులాడి కట్టగడపడికి ఏమైపోతున్నాము?
0: Without aspiring, struggling for that high degree, we work for a low degree.
1: శతవర్షములు దాక మితము చెప్పిరి కాని నమ్మరాదా మాట నమ్మనమున.
0: Though 100 years lifespan is prescribed, you cannot believe it.
1: బాల్యమందో
0: childhood
1: లేక ప్రాయమందో
0: in youth
1: లేక ముసలియందో
0: old age
1: లేక ముదిమియందో
0: or old age advanced age
1: ఊరనో అడవినో
0: either in the town or in the forest
1: మధ్యంబును
0: on the water
1: ఎప్పుడో విడ తేది ఎరుకలేదు
0: when you are going to die is not
1: మరణమే నిశ్చయము
0: death is certain
1: ఎప్పటికైనా అది నిశ్చయం
0: that is certain
1: కనుక ఎప్పుడో
0: when
1: ఎక్కడో
0: where
1: ఏ విధంగానో కనుకనే ముందుగానే నీకు అర్పితం చేస్తాను.
0: Therefore I offer that even now.
1: ఇది సత్యమైనటువంటిది కాదు.
0: This is not permanent.
1: దేహం ఒక నీటి బుడగ. Body is like a water bubble.
0: Body is like a water
1: mind
0: bubble.
1: Is like a mad monkey.
0: Mind is like
1: don't
0: a mad monkey.
1: Don't follow the mind. Don't follow the body.
0: Don't follow the
1: conscience.
0: Follow the conscience.
1: ఈ ఆత్మతత్వాన్ని మనం అనుసరించాలి.
0: We should follow the conscience.
1: అది ఏ హృదయము?
0: That is heart.
1: ఆ హృదయాన్ని అర్పించే నిమిత్తమై మనము భగవత్ సాధకులుగా మనం తయారు కావాలి. కానీ ఏదో ఇంత పండు ఫలములు పుత్రము ఇవన్నీ అర్పించడం కోసం కాదు.
0: వీ షుడ్ బి ట్రూ ఆస్పిరెంట్స్ టు ఆఫర్ అవర్ ఓన్ హార్ట్.
1: భగవంతుని దగ్గర లేనటువంటివి ఎక్కడా నీ దగ్గర లేవు.
0: నథింగ్ దట్ విత్ యూ దట్ డజంట్ బిలాంగ్ టు గాడ్.
1: అంతా భగవంతుని దగ్గర ఉన్నాయి.
0: ఎవ్రీథింగ్ ఈస్ గాడ్.
1: ఇంకా ఎటువంటివి ఉన్నాయో
0: వాట్ సార్ట్ ఆఫ్ థింగ్స్ ఆర్ స్టిల్ దేర్
1: ఎవరికి తెలియదు.
0: నో వన్ నో.
1: అంత విలువైనటువంటివన్నీ ఉన్నాయి భగవంతుని దగ్గర.
0: వాల్యుబుల్స్ ఆర్ విత్ గాడ్.
1: కానీ తుచ్చమైనటువంటి యొక్క ఫలం అందించటము మాడిపోయి ఊడిపోయేటువంటి వాడిపోయేటువంటి పుష్పం అందించటము ఇవియా మనం చేయవలసిన ట్యాక్స్.
0: వి పే ది ట్యాక్స్ బై ఆఫరింగ్ ద ఫ్లవర్స్ దట్ ఆర్ బౌండ్ టు ఫేడ్ అవే సమ్ డే ఆర్ అదర్. వి ఆఫర్
1: దేహం అనే పత్రము.
0: బాడీ ఇస్ ద లీఫ్.
1: హృదయం అనే ఫలము.
0: ద హార్ట్ ఇస్ ద ఫ్రూట్.
1: ఆ హృదయం అనే పుష్పము.
0: అండ్ ద హార్ట్ ఇస్ ద ఫ్లవర్.
1: మైండ్ అనేటువంటి ఫలము.
0: మైండ్ ఇస్ ద ఫ్రూట్.
1: ఆనందం అనేటువంటి తోయము.
0: అండ్ ద టియర్స్ ఆఫ్ జాయ్.
1: ఆనంద బాష్పములు అందించాలి.
0: ద టియర్స్ ఆఫ్ జాయ్ మస్ట్ ఆఫర్ టు గాడ్.
1: అంతేకాని శోక బాష్పములు కాదు.
0: నాట్ ద టియర్స్ ఆఫ్ గ్రీఫ్ ఫర్ సారో.
1: ఈ విధంగా భగవంతుడికి మనం అందించవలసినటువంటివి ఎన్నో ఉంటున్నాయి.
0: Lots of things that we have got to offer to God.
1: కాని అతి సత్య సత్యమైనటువంటి యొక్క విషయాలు మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: బట్ వీఆర్ నాట్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు నో సచ్ ఎన్ ఎటర్నల్ ట్రూత్.
1: మన దృష్టికి తోచినటువంటివి ఈ చర్మ చెట్లు కనిపించేటువంటివి మనం అందిస్తున్నాము.
0: వీ జస్ట్ ఆఫర్ దోస్ దట్ వీ సీ విత్ అవర్ ఫిజికల్ ఐ.
1: ఈ దృశ్య కల్పితమైనటువంటి అన్ని కూడా నువ్వు ఏనాటికైనా ఒకనాటికి అనిత్యమే.
0: ఆల్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ టెంపరీ.
1: అంత నాస్తి నాస్తి. ప్రతి ఒక్కటి అనిత్యం అనిత్యం.
0: ఎవ్రీథింగ్ ఈస్ టెంపరీ.
1: సత్యం అనేది ఒక్కటే.
0: ట్రూత్ ఈజ్ వన్.
1: నీ జీవము దైవశక్తి రెండింటి యొక్క ఏకత్వమే జీవాత్మతత్వము.
0: యువర్ లైఫ్ అండ్ దట్ ద డివినిటీ ఈస్ ది ట్రూ మ్యాన్.
1: కనుక ఈనాటి విద్య యొక్క విషయాన్ని సక్రమమైన మార్గంలో మనం ప్రవేశపెట్టాలి.
0: సో వీ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ టుడే.
1: కార్డ్స్ ఆడటంలో మనకు శాంతి లేదు.
0: దేర్ నో పీస్ ఇన్ ప్లే.
1: తాగటంలో మనకు శాంతి లేదు.
0: నో పీస్ ఇన్ డ్రింక్.
1: తినటంలో మనకు శాంతి లేదు.
0: నాట్ ఇన్ ఈటింగ్.
1: ఇవన్నిట్లోనూ శాంతి ఉంటే 24 గంటల సేపు తింటూ కూర్చోవచ్చు కదా.
0: If there is peace, we can eat continuously all around the
1: 24 hours. They
0: will take you along the wrong side and make you demonic ultimately.
1: కనుకని మనము త్రాగటానికి తినడానికి పుట్టినటువంటి వారం కాదు.
0: వీఆర్ నాట్ బోర్న్ మియర్లీ టు
1: మన నిమిత్తమై ఈ ఆహారం పుట్టింది. కానీ ఆహార నిమిత్తమై మనం పుట్టలేదు.
0: ఫుడ్ ఈస్ దేర్ ఫర్ అవర్ ఓన్ సేక్. వీఆర్ నాట్ బోర్న్ ఫర్ ఫుడ్.
1: కనుక మనము సత్యమైనటువంటి మన జ్ఞానమును జీవితాన్ని ఆదర్శవంతమైనటువంటి దీంతో మనం అతరులకు ప్రజలకు అందించాలి.
0: దేర్ ఫోర్ వీ షుడ్ సెట్ అన్ ఐడియల్ టు ద రెస్ట్ ఆఫ్ ద సొసైటీ based on this wisdom that we acquire.
1: మన తోటి మానవులకంతా కూడాను ఈ పవిత్రమైనటువంటి మార్గాన్ని మనం ప్రబోధించాలి.
0: We should propagate to everybody that with whomsoever we are.
1: ఏది సత్యనిత్యమైనటువంటి ఒక తత్వమో అది కూడాను మనం ప్రజలకంతా కూడాను బోధించడానికి ప్రయత్నించాలి.
0: That eternal truth has got to be shared with the fellow man.
1: విద్యార్థులారా, మీరు చదివినటువంటి చదువుల్లో ఉన్నటువంటి సారమునంతా కూడాను ప్రజల లోపల ప్రవేశపెట్టి వారిని సద్గతి మార్గానికి తగినటువంటి దీంతో త్రోవం చూపించాలి.
0: Students, what they out all the education that you receive, share it with the fellow men there in society and show them the proper path.
1: Vidya kevalamu potta kooti kosam kaadu.
0: Education is not merely meant for a living.
1: Rushi kooti kosamu. Vidya vignanam kosam.
0: This education is for vignan or wisdom.
1: Vignanam kaavali manaku.
0: It's the wisdom that we need.
1: Yemti avignanam.
0: What is that?
1: Nityanatya vishpasilana shakti vignanam.
0: That vignana wisdom is
1: vignanam to kudinatvanti vignanam.
0: This wisdom is of one of discrimination and discretion.
1: Kanuka.
0: So.
1: మనం ఈనాడు అనేక మందిని మనం కళ్ళతో చూస్తున్నాము.
0: టుడే వి సీ మెన్.
1: మన అశాంతి ఎక్కడనో, దానికి చేసే ప్రయత్నం ఏమిటో మనకు ఏమి అర్థమే కావటం లేదు.
0: వి డోంట్ నో వేర్ దిస్ రెస్ట్లెస్నెస్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ దాట్.
1: ఈ రోగానికి తగినటువంటి ఔషధాన్ని మనం అందించడం లేదు.
0: వి షుడ్ గివ్ ద మెడిసిన్ అప్రోప్రియేట్ టు ద సిక్నెస్.
1: కడుపులో నొప్పి అంటే కన్నుల్లో కాటక వేస్తాం మనం.
0: వెన్ దేర్ ఇస్ స్టమకేక్, వి డోంట్ పుట్ ఐ టెక్స్ టు ది ఐ.
1: ఏమైనా కడుపు నొప్పి తగ్గుతుందా?
0: యు ఫైండ్ ఎనీ రిలీఫ్?
1: కనుకనే మనం నొప్పి ఒకటి, ఔషధం ఇచ్చేటువంటి మరొకటి అవుతుంది.
0: ద కంప్లైంట్ ఇస్ ఎట్ సమ్ పాయింట్
1: అనగా మన అశాంతి ఒక్కటి, ఆ అశాంతిని తీర్చుకునేటువంటి దానికి చేసే పనులు మరింత అశాంతికరమైనటువంటివే చేస్తున్నాం మనం.
0: వీ డోంట్ అండర్స్టాండ్ ద కాజెస్ ఫర్ రెస్ట్లెస్నెస్ అండ్ అవర్ సొల్యూషన్స్ ఆర్ టోటలీ ఆపోజిట్ అండ్ డిఫరెంట్.
1: ఒక తండ్రికి ఏకైక పుత్రుడు ఉంటున్నాడు.
0: ద ఫాదర్ హ్యాస్ ఓన్లీ సన్.
1: కానీ అతడు ఏదో ఒక రూమ్ లో మల్లాడుతూ ఒక బాల్ ఎక్కడో మూలకు పోతే ఆ బాలును తెచ్చుకోవడానికి మూలకు వెళ్లాడు, అక్కడ తేలి కుట్టింది.
0: When the ball has gone, while playing, the ball has gone to the corner in that room. He went there to collect. There he was bitten by a scorpion. The boy returned crying that he is bitten by a scorpion. Father loves his son very
1: much.
0: As the son was crying, the father went to the doctor.
1: Doctor said, ointment ichadu.
0: He gave ointment.
1: ఈ ఆయింట్మెంట్ ఇచ్చి తేలు కుట్టిన దగ్గర దీని రుద్దు కొంత మత్తెక్కుతుంది, దాని వల్ల నొప్పి తెలియదు అన్నాడు.
0: ద డాక్టర్ సెడ్ అప్లై దిస్ ఆయింట్మెంట్ వేర్ ద స్కార్పియన్ హ్యాస్ బిటన్.
1: కానీ ఈ తండ్రి ఆతురుతో ఏమాత్రం గుర్తించుకోలేక తేలు ఎక్కడ కుట్టిందిరా అన్నాడు కుమారుణ్ణి.
0: ద ఫాదర్ ఇన్ ఎ బిట్ ఆఫ్ హరీ ఆస్క్ వేర్ వర్ యు బిటన్.
1: నాన్నా ఆ మూల కుట్టింది అన్నాడు.
0: ఇస్ ద సన్ సెడ్ ఫాదర్
1: ఈ ఆయింట్మెంట్ తీసుకున్నాడు మూల దిక్కాడు.
0: అండ్ దెన్ హి అప్లైడ్ ద ఆయింట్మెంట్ దేర్ ఇన్ ద కార్నర్ ఆఫ్ ద రూమ్.
1: ఆ కార్నర్ లో తిక్కితే వీడికి నొప్పి పోతుందా? ఎక్కడ కుట్టిందో అక్కడ తిక్కాలి, కానీ తేలున్న దగ్గర తిక్కితే నొప్పి పోతుందా?
0: When this ointment is applied there in the corner of the room, there is no relief for the pain.
1: మన ప్రయత్నములంతా అట్లాటిగానే ఉన్నాయి.
0: All our modern efforts are of
1: మన అశాంతి ఎక్కడ నుంచి వచ్చింది?
0: Where is this restlessness?
1: దాన్ని గుర్తించి మన అశాంతి నిర్మూలం గావించుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: We have to know the causes for this restlessness and find solution.
1: ఆ సత్యాన్ని గుర్తించుకోలేకుండా
0: we don't know the truth.
1: బాధ ఒక చోటు ఉంటే ఇంకో చోట దాని నివారణ కోసం ప్రయత్నం చేస్తున్నాం.
0: పెయిన్ ఇస్ ఎట్ వన్ పాయింట్ వేర్ ఎస్ ది డ్రగ్ మెడిసిన్ గివెన్ ఇస్ ఎట్ అనదర్.
1: కనుకనే భగవంతుడు కూడాను ఎక్కడ ఉంటున్నాడు అని ఊరూరు తిరుగుతున్నాము, కొండ కొండలు తిరుగుతున్నాము, ఏ హిమాలయమో ప్రవేశం చేస్తున్నాము.
0: వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ సర్చింగ్ ఎవ్రీవేర్ ఇన్ ఎవ్రీ విలేజ్ ఇన్ ద మౌంటైన్ టాప్ అండ్ హిమాలయస్ టూ.
1: దైవం ఎక్కడ లేదు, అక్కడ చూసినా ఉన్నాడు.
0: God is everywhere.
1: నీవే దైవము.
0: You are God.
1: దైవము ఎక్కడో బయట కాదు, ఉండేది నీ హృదయ స్థాయిలోనే ఉంటున్నాడు.
0: God is present in you, residing there in
1: all of you. In you, with you, above you, below you, around you.
0: God is in you, with you, above you, below you, around you.
1: కనుక అలాంటి దైవత్వాన్ని ఎక్కడో నీవు ప్రయత్నం చేసుకుంది నీవు చూస్తూ ఉంటే నీకెట్ట చిక్కుతాడు.
0: If you want to be in search of God, where else can you find
1: him? నీ దృష్టిని అంతర్ముఖం గావించు.
0: But turn inward.
1: ఆ విశ్వాసాన్ని నీవు దృఢపరచుకో.
0: Strengthen that faith.
1: అంతేకాని ఇక్కడ దైవం ఉంది ఇక్కడ లేదు అనుకోవటం అంటే నిజంగా వాడు సరైనటువంటి విజ్ఞాని కాదు.
0: If you say that God is here and he is not there, he is not an aspirant.
1: ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే ఆత్మను మక్కువై ఉన్నాడు.
0: Here and there God is present.
1: ఎక్కడ చూసినా కూడా ఒక్కడే ఉంటున్నాడు.
0: Everywhere he is only
1: one. రెండవది లేనే లేదు. ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
0: God is only one, not two, only one.
1: నీ దేవుడు నా దేవుడు అనేటువంటిది కూడా లేదు.
0: There is nothing like your God.
1: కేవలం అభిమానం యొక్క అజ్ఞానము.
0: This is only ignorance due to attachment.
1: రాముడు వేరు కృష్ణుడు వేరు కాదు.
0: Rama and Krishna are not.
1: శివుడు వేరు రాముడు వేరు కాదు.
0: శివ
1: అంత రూపనామం వేరు వేరే.
0: The names,
1: ఒక్కడే.
0: The names and forms are different, but God is one.
1: కనుకనే అట్టి ఏకత్వాన్ని విశ్వసించి ఎక్కడైనా సరే నీవు హృదయపూర్వకంగా ప్రార్థించు, అక్కడ నీకు సాక్షాత్కరిస్తాడు.
0: We should have full faith in this principle of unity and oneness. Sai has incarnated to propagate and publicize the principle of truth and love.
1: ఎక్కడ చూసినా ఉండినటువంటి దేవుణ్ణి చూపించే కోసమని వచ్చిండే.
0: Sai has descended to show God everywhere, wherever you want to find him.
1: దానికి సాయి ఎందుకు రావాలి అనుకుంటారు మీరు.
0: You may say, why has he descended?
1: కానీ చెప్పేవాడు ఒకరు ఉండాలి కదా.
0: But there should be someone to tell you.
1: ప్రణది నూనె ఒత్తిగలదు, దీపపు వెలుగు కలుగునా?
0: You have got the container, the oil and the wick. Do you get the light?
1: Poolu, thoodi, daramundi, pushpamala thanaguna.
0: You got the flowers, the needle and the thread. Can you make it a garland?
1: Vaadu kutte vaadu undalu kada.
0: There must be to make a garland.
1: Sommulu anaga ratnamu bangaru kaladu sommulu nirmanamaguna.
0: The diamonds and gold are there. Can that be a jewelry?
1: Oka jewelry undalu kada.
0: There must be gold.
1: Ade reetigane దైవం ఎక్కడ చూసినా ఉన్నాడు అనేటువంటి చెప్పే కోసమని ఒకరు రావాలి. రైలు బరువుకు నడిపించు డ్రైవర్ ఉందా?
0: ఫార్ ద ట్రైన్ టు గో ఫాస్ట్ దర్ ఇస్ అ డ్రైవర్.
1: ఆటోమేటిక్ లైట్ కు అవధులుందా?
0: దేర్ ఆర్ సర్టన్ లిమిట్స్ టు ద లైట్ ఆఫ్ ద ఆటోమేటిక్ లైన్.
1: ఒకడు జగతిని సృష్టింపనుండవలది?
0: దేర్ మస్ట్ బి క్రియేటర్ ఫర్ దిస్ క్రియేషన్.
1: ఒక రైలు డ్రైవ్ చేయాలంటే ఒక డ్రైవర్ కావాలి కదా.
0: To drive the train, you need a driver, don't you?
1: Automatic light kanta kuda avadhan undali kada.
0: Automatic light should there be certain boundaries.
1: Kodu jagadini srushtimpa undavalada.
0: Should there not be a creator for this creation?
1: Kanukane ikkada ekkada chuchina unnadu ani cheppadaniki okaru raavali.
0: Sai has incarnated to tell you that God is everywhere.
1: Aa vidhanga telapadaniki vacheyatuntive avataramulanta.
0: Avatar has got this purpose to inform you that God is everywhere.
1: Kevalam telapadam maatrame kaadu తన యొక్క ప్రేమను సర్వులకు పంచే నిమిత్తమై కూడా రావాలి.
0: నాట్ మియర్లీ టు డిక్లేర్ బట్ టు షేర్ ద డివైన్ లవ్ విత్ ఎవ్రీబడీ.
1: అంతా పంచడానికి వచ్చినాడు.
0: హస్ కమ్ హియర్ టు షేర్ విత్ ఎవ్రీబడీ.
1: హృదయ పాత్ర ఎంతనో అంతవరకు మీకు చెప్తుంది.
0: బట్ యాజ్ ఈస్ ద కంటైనర్ ఆఫ్ యువర్ హార్ట్
1: కనుక స్పర్శన సంభాషణ చేత మన కంటైనర్ పెద్ద చేసుకోవాలి.
0: దేర్ఫోర్ యూ హావ్ టు వైడెన్ ఎక్స్పాండ్ అవర్ కంటైనర్ బికాస్ ఆఫ్ విజన్ అండ్ ద కన్వర్సేషన్.
1: ఎంత పెద్దగా చేసుకుంటే అంత మీకు ఈ అమృతం లభిస్తుంది.
0: ఇఫ్ యూ మేక్ ఇట్ బిగ్ అండ్ బిగర్ యూ కెన్ గెట్ లాట్స్ మోర్ అండ్ మోర్.
2: భవ భయ హరణ వందిత చరణ భవ భయ హరణ.

0: ప్రేమరూపము బ్రహ్మము ప్రేమమయము ప్రేమ రూపము బ్రహ్మము ప్రేమమయము ప్రేమ ప్రేమతో సంధింప నీమగు కాన ప్రేమను గట్టిగా కలిగియున్నా కాన ప్రేమను గట్టిగా కలిగియున్నా అద్వితీయము నందంగా అర్హుడగును అద్వితీయము నందంగా అర్హుడగును.
1: Love is his form. Brahma, God is love. Therefore, there should be relationship between love to love. Strengthen the spirit of love. Then you can experience that non-dual bliss. You deserve that blissful state.
0: Prema swarupulaina vidyarthulara, vidyarthinilara.
1: Embodiments of love, boys and girls.
0: Prema yokka lakshyamu tyagame.
1: The purpose of love is sacrifice.
0: Premaku dveshamu ledu.
1: Love has no hatred.
0: Prema anantamainatuvanti okka jagattulo sancharistu.
1: Love moves about in this vast universe.
0: Atyanta dooramuga unnatuvanti vyaktini kudanu samipam gavistundi.
1: It will make a distant person come close to you.
0: ప్రేమ మానవత్వాన్ని దివ్యత్వంగా మారుస్తుంది.
1: ఇట్స్ లవ్ దట్ కన్వర్ట్స్ ది హ్యూమానిటీ ఇంటూ డివినిటీ.
0: పశువుగా ఉండినటువంటి మానవుని పశుపతిగా తీర్చిదిద్దుతుంది.
1: హ్యూమన్ బీయింగ్ హూ ఇస్ బీస్టియల్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ది డివైన్ పర్సనాలిటీ బై లవ్.
0: కానీ ప్రేమ అనేటువంటి దానికి అనేక విధములైనటువంటి మార్గములు ఉన్నవి.
1: హౌఎవర్ లవ్ హ్యాస్ సెవెరల్ అదర్ పాత్స్.
0: తల్లిని ప్రేమిస్తాం.
1: యు లవ్ యువర్ మదర్.
0: తండ్రిని ప్రేమిస్తాం.
1: సో ఆల్సో యువర్ ఫాదర్.
0: సోదరులను ప్రేమిస్తాం.
1: యు లవ్ యువర్ బ్రదర్.
0: యోగిని ప్రేమిస్తాం.
1: యు ఆల్సో లవ్ ఎన్ అసెటిక్.
0: యోగిని ప్రేమిస్తాం.
1: యు ఆల్సో లవ్ ఎన్ అసెటిక్.
0: వైరాగిని ప్రేమిస్తాం.
1: ఆల్సో ద వన్ రెనన్షియంట్.
0: యాగిని ప్రేమిస్తాం.
1: యూ ఆల్సో లవ్ ద వన్ ఆఫ్ సాక్రిఫైస్.
0: అన్నింటి ఎందు కూడాను ప్రేమ అంతో ఇంతో కొంచెం స్వార్థంతో కూడి ఉంటుంది.
1: యాజ్ యూ లవ్ యువర్ మదర్ ఫాదర్ బ్రదర్ అసెటిక్ అండ్ రెనన్షియంట్ దేర్ ఇస్ ఎ ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అటాచ్డ్ టు దాట్.
0: స్వార్థరహితమైనటువంటి ప్రేమ ఒక్క దైవ ప్రేమని.
1: ఇట్ ఈస్ ఓన్లీ ద డివైన్ లవ్ దట్ ఈస్ అబ్సల్యూట్లీ సెల్ఫ్లెస్.
0: ఇట్టి దివ్యమైనటువంటి యొక్క ప్రేమను దైవికంగా మనం చింతించి దైవార్పిత భావంతో మనం అనుభవించాలి.
1: దిస్ డివైన్ లవ్ హ్యాస్ టు బి థాట్ ఓవర్ పాండర్డ్ ఓవర్ విత్ ద డివైన్ థాట్స్ విత్ ద స్పిరిట్ ఆఫ్ సరెండర్.
0: ప్రేమకు ప్రధానమైనటువంటిది క్షమ.
1: ద మెయిన్ థింగ్ అసోసియేటెడ్ విత్ లవ్ ఇస్ ఫర్బేరెన్స్.
0: క్షమను ప్రతి వ్యక్తి కూడాను సాధించాలి.
1: వన్ హ్యాస్ టు అకంప్లిష్ దిస్ క్వాలిటీ ఆఫ్ ఫర్బేరెన్స్.
0: క్షమ అనేటువంటిది కేవలము గ్రంథములతో చదివితే వచ్చేటువంటిది కాదు.
1: దిస్ పేషెన్స్ క్షమ ఈజ్ నాట్ ద వన్ దట్ యు అక్వైర్ బై రీడింగ్ ఎ బుక్.
0: అధ్యాపకుడు బోధించేటువంటిది కాదు.
1: ఇట్ నాట్ ద వన్ టాట్ బై ఎ టీచర్.
0: లేక మరొకరితో గిఫ్ట్ గా మనం తీసుకునేటువంటిది కాదు.
1: నార్ కెన్ ఇట్ బి రిసీవ్డ్ బై వే ఆఫ్ గిఫ్ట్ ఫ్రమ్ ఎనీ వన్.
0: ఈ క్షమ అనేటువంటిది సమస్యల లోపల కష్టముల లోపల దుఃఖముల లోపల బాధల లోపల శ్రమించి కొన్ని రకమైనటువంటి ఒక సశక్తితో మనం సాధించవలసినటువంటిది ఈ క్షమ.
1: ది స్పిరిట్ ఆఫ్ ఫర్బేరెన్స్ హ్యాస్ టు బి బోర్న్ in times of problems, difficulties, sadness and all kinds of anxieties, and one has to achieve it by self effort.
0: Chamanu మనము స్వత సిద్ధంగా సాధించవలసిందే కాని ఇంకొక మార్గము లోపల సాధనతో సల్పించుకునేటువంటిది కాదు.
1: This patience can be achieved by one's own self, but not by any other way.
0: చమనే మానవుని యందు లేనప్పుడే అనేక విధములైనటువంటి దుర్గుణములు ఇందులో ప్రవేశిస్తుంటాయి.
1: In the absence of patience, so many other vices step in into our lives.
0: చమను కోల్పోతిమా అసూయ దేశములు ఆరంభమవుతాయి మానవుని యందు.
1: When one's patience is gone, there arises hatred and envy.
0: ప్రేమతో కూడినటువంటి చమనే నిజమైనటువంటి దైవత్వము.
1: True divinity lies in this twins, the love and forbearance going together.
0: క్షమ సత్యము,
1: forbearance is truth.
0: క్షమ ధర్మము,
1: patience is righteousness.
0: క్షమ వేదము,
1: it is Veda.
0: క్షమ సర్వము,
1: it is everything in life.
0: క్షమ తపస్సు,
1: it is penance.
0: క్షమ సత్యము,
1: it is truth.
0: క్షమ వేదము,
1: it is Veda, holy text.
0: క్షమ సర్వస్వము, సర్వలోకములందు.
1: For all worlds, it is everything. Treasured.
0: ఈ క్షమ అనేటువంటిది చాలా గొప్ప నిధి.
1: This forbearance is noblest, highest.
0: ఈ క్షమను కోల్పోయిన తర్వాత మానవుడు ఎన్ని అవస్థలకు గురి అవుతాడో అనేక రహస్యములైనటువంటి భారత భాగవతములందు మనకు కనిపిస్తూ వచ్చినాయి.
1: When once this patience is lost, what kind of a plight that one would be subjected to and put to is very well reflected in our texts like Bharata and Bhagavata.
0: Chamanu manam kolipoyina tarvata asuya modalu prarambhamavutundi.
1: It is the jealousy that starts when once this forbearance is gone.
0: Ee asuya valla panduvanti samsaramunu panduvanti jeevitamunu enta paadu chesukunnaro bharatamlandu meeku telusunu.
1: You all know how a beautiful life, golden life, is totally ruined because of jealousy.
0: స్వర్గమును మించినటువంటి యొక్క అలంకారంతో కూడినటువంటి యొక్క ఈ లంకను తన చేతులారా చమను కోల్పోవటం చేత భస్మం గావించుకున్నాడు రావణుడు.
1: Ravana got his golden Lanka, which is full of plenty and prosperity and affluence, which is brought down and totally ruined because of the absence of Kshama or patience.
0: అనేక కుటుంబములు ఈ క్షమ కోల్పోవటం చేత అనేక అవస్థలకు గురి అయిపోయి కుటుంబమే క్షీణించిపోయింది.
1: మెనీ ఫ్యామిలీస్ ఆర్ లాస్ట్, దే హ్యావ్ బీన్ పుట్ టు టోటల్ రూయిన్ బికాస్ ఆఫ్ దిస్ అబ్సెన్స్ ఆఫ్ దిస్ గ్రేట్ క్వాలిటీ.
0: మానవత్వమే మంట కలిసిపోయింది.
1: ద హ్యూమన్ వాల్యూ ఈజ్ జస్ట్ సెట్ టు బ్లేజ్.
0: క్షమ చేతనే సర్వకాలము రక్షింపబడింది.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ ఫర్ గివ్నెస్ విల్ ప్రొటెక్ట్ ఆల్ అదర్ టాస్క్.
0: ఏనాడు మానవుడు క్షమను కోల్పోవును,
1: that day forbearance is gone.
0: Asuya deshamulu aarambhamavutunnayi.
1: That day begin the envy and hatred.
0: Manavattamulo ee vidhamaitunti chamanu manam kolipovatam chetane anni deshamulu yandu anni partyulu yandu aneka rakamulainatunti kalahamulu prarambhamaipoyi evariki vare yamuna teere annattuga evariki varu cheeninchi pothu vacharu.
1: Because of absence of this patience, every country is suffering from this, and their number of conflicts and infighting, each one behaving as one's own self because of absence of this.
0: Inni avasthalaku guri kavadaniki chamana kolipovatame moola karanam.
1: The country is passing through the present position because it has lost patience.
0: Goppa yogulu kudanu chamana kolipovatam valle cheerinchi poyyaru.
1: Even spiritual aspirants also have lost their goal because
0: rajulu kudanu chamana kolipovatam valle varu kevalam bichchigari vare tayarayyaru.
1: Kings and kings of kings have brought down to the level of beggars because of the absence of patience.
0: Ee naati yogulu kudanu chamana kolipovatam valle roguluga tayarayyaru.
1: Yogulu, the modern seekers, have become rogulu, the diseased, because of absence of this.
0: Chamachetane లోకం ఇంత అభివృద్ధికి ఉండింది.
1: యోగా, ది స్పిరిచువల్ ప్రాక్టీస్ వుడ్ ప్రోగ్రెస్ విత్ పేషెన్స్.
0: ఈనాటి మానవులు యందు ఈ క్షమను క్షీణించిపోవటం చేతనే అన్ని విధములు కూడాను మానవులు వెనుకంజ వేస్తున్నారు.
1: వీఆర్ ఆన్ ద బ్యాక్వర్డ్ ట్రెండ్ రిట్రీట్ బికాస్ ఆఫ్ ది అబ్సెన్స్ ఆఫ్ పేషెన్స్ టుడే.
0: దీనికి అన్నిటికీ కూడాను క్షమ అనేటువంటిది ఒక ప్రాణం వంటిది.
1: పేషెన్స్ ఇస్ వెరీ లైఫ్ ప్రిన్సిపల్.
0: పొగకు మూలము నిప్పుల పొంజముండ.
1: When there is fire at the base that leads to the smoke that
0: Railu
1: comes out.
0: పరుగుకు నడివెత్తు డ్రైవర్ ఉండ.
1: When there is a driver that drives the engine.
0: ఆటోమేటిక్ లైట్ కు అవధులుండ.
1: When the automatic light has got its boundaries.
0: ఒకడు సృష్టిని జీవింపనెవరు గది.
1: Should there not be a creator behind the creation?
0: ఒకడు సృష్టిని కల్పింపనుండవలదే.
1: Should there not be a creator behind the creation?
0: కనుకనే ఈ క్షమ అనేటువంటిది సర్వమును కూడా సృష్టిస్తూ వచ్చింది.
1: అండ్ దేర్ ఫోర్ దిస్ ఫర్బేరెన్స్ ఇస్ ద కాజ్.
0: ఏనాడు మానవుడు క్షమను కోల్పోయినో ఆనాడే అన్ని కూడాను క్షయంగా మారిపోయినాయి.
1: దట్ డే ది క్షమ దిస్ పేషెన్స్ ఇస్ గాన్ ఇట్ లీడ్స్ టు క్షయ ద డిక్లైన్.
0: పేరు ప్రతిష్టలు ఎందుకని కీర్తి గౌరవములు ఎందుకని దేశములు క్షీణించిపోవడానికి మూల కారణము ఈ క్షమను కోల్పోవటమే.
1: Countries have lost their name, prestige, dignity and repute because they have lost this patience.
0: Kanuka chama anetundi danini manaku kashtamulu yende dinni manam poshistu raavali.
1: In fact, the patience has got to be observed and fostered in times of trouble.
0: Chamana manam poshinchu lekapoyinappudu manalo balaheenatulanta abhiruddhi avutayi.
1: When there is no patience, naturally we turn very weak.
0: ఈ బలహీనతల వల్లనే దుర్గుణములు దురాలోచనలు మనలో ఆవిర్భవిస్తుంటాయి.
1: The weakness subsequently leads to bad feelings, bad sentiments, bad thoughts.
0: ఎంతటి భక్తి ప్రపత్తులతో ఉండినటువంటి మానవుడు కూడాను ఈ క్షమను కోల్పోవడం చేతనే తాను కేవలము ఒక మూర్ఖుని వలె తయారవుతున్నాడు.
1: One might be great in respect of devotion and sincerity. Because when there is no patience, naturally he loses everything on hand.
0: కనుకనే మొట్టమొదట మనము ఈ క్షమను పెంచుకోవాలి.
1: Therefore, we have to grow more and more in patience.
0: క్షమను పెంచుకునే నిమిత్తమై మనకు కష్టములు అధికంగా మనకు ప్రాప్తించాలి.
1: In fact, we should invite all troubles so as to develop this quality of patience.
0: కష్టములు ఎందే ఈ యొక్క క్షమను మనము అభివృద్ధి పరచుకోవడానికి చక్కని అవకాశం ఉంటుంటుంది.
1: ఓన్లీ ది టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ విల్ హెల్ప్ అస్ టు డెవలప్ అండ్ గ్రో ఫర్దర్.
0: పాండు దేశం ఏలుతున్నటువంటి పాండవులకు రాజులుగా ఉండినప్పుడు ఈ యొక్క ఎట్టి క్షమ కూడా లేకపోయింది.
1: పాండవస్ సో లాంగ్ దే వర్ కింగ్స్ దే డిడ్ హ్యావ్ దిస్ నోబుల్ క్వాలిటీ.
0: అడవుల పాలై ఆకులలో మేసి కన్న కష్టములకు గురి కావటం చేతనే వారి యందు క్షమ అనేటువంటి ఒక శక్తిని అభివృద్ధి పరుచుకున్నారు.
1: When once they were there in the forest spending the time of exile, passing through all kinds of difficulties and troubles, only partaking the leaves, then they could develop this quality of patience.
0: దుఃఖముల సమయం నందే మనం క్షమను పోషించుకోవడానికి వీలవుతుంది.
1: It's only in times of grief and sadness we have to protect this patience.
0: ఒకదానికొకటి సన్నిహిత సంబంధ బాంధవ్యం అనేటువంటిది కలిసి ఉంటుంది.
1: In fact, there is intimate relationship between the two.
0: The pleasure is an interval between two pains.
1: The pleasure is an interval between two pains.
0: రెండు బాధల మధ్య లోపలే సుఖం అనేటువంటి దానికి అవకాశం ఉంటుంది.
1: There lies the pleasure in between two pains.
0: రెండు కష్టములకు మధ్య లోపలనే క్షమ అనేటువంటిది అభివృద్ధి అవుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ బిట్వీన్ టూ డిఫికల్టీస్ ఓన్లీ ద పేషెన్స్ డెవలప్స్ ఇన్ బిట్వీన్.
0: కానీ మనం ఏ విధమైనటువంటి కష్టములు బాధలు సంభవించకూడదని భావిస్తుంటాం.
1: బట్ వీ డోంట్ వాంట్ ఎనీ ట్రబుల్స్ ఆర్ ఎనీ డిఫికల్టీ టు ఫేస్ ఇన్ లైఫ్.
0: ఇది చాలా బలహీనత.
1: ఇట్ ఇస్ అ సైన్ ఆఫ్ వీక్నెస్.
0: కష్టములు ప్రాప్తించాలి.
1: లెట్ ద ట్రబుల్స్ కమ్.
0: దుఃఖములు వెంటాడాలి.
1: లెట్ దేర్ బి డిఫికల్టీస్.
0: అప్పుడే మనకు క్షమ అనేటువంటి దాన్ని నిలుపుకోవడానికి తగిన శక్తిని మనం సంపాదించుకోవచ్చును.
1: దెన్ యూ విల్ హ్యావ్ ఆల్ ద కెపాసిటీ టు అక్వైర్ దిస్ పేషెన్స్.
0: పిల్లలకు పరీక్షలు అనేటువంటిది లేకపోతే వారు ఏ విధంగా ఉన్నత క్లాసుకు పోగలరు?
1: వెన్ స్టూడెంట్స్ డు నాట్ హ్యావ్ టెస్ట్ ఆర్ ఎగ్జామినేషన్స్ హౌ డు ఎక్స్పెక్ట్ ప్రమోషన్?
0: కనుకనే ప్రతి క్లాసు నందు కూడాను తాను చక్కని మార్క్స్ తెచ్చుకుంటూ పాస్ అవుతూ రావటం చేతనే ఉన్నత క్లాసుకు పోవడానికి అవకాశం చిక్కింది.
1: స్టూడెంట్స్ ఫేస్ త్రూ దీస్ టెస్ట్ and hence can be promoted to higher classes.
0: ప్రపంచంలో తాను కొన్ని కష్టముల గురి అయినప్పటికీ దీని ఫలితం అనేటువంటి దాంట్లో చక్కని ఆనందాన్ని పొందగలడు.
1: Though there is some difficulty initially, he'll be so happy ultimately.
0: ఎప్పుడూ కష్టమే ఉంటుంటే మేము ఏ విధంగా జీవించేది అని కొంతమంది వాపోతుంటారు.
1: Some feel so bad because they have got endless difficulties in life.
0: కష్టముల యందు మన క్షమ అభివృద్ధి అవుతుండాలి.
1: Is only difficulty that confers this patience.
0: క్షమనే మన యొక్క జీవితం యొక్క అంత్యము.
1: And patience is the end of our life.
0: క్షమచేతనే మన యొక్క జీవితాన్ని కట్టగడపటి శ్వాస వదలాలి.
1: Now, we have to live our lives with that spirit.
0: ఎవరేమన్నా కూడాను దూషణ భూషణ తిరస్కార పురస్కారములు కంచకుండా చమనే చాలా సాధించేటువంటి శక్తివంతమైనది.
1: అండ్ ఇట్ ద పేషెన్స్ దట్ గివ్స్ యూ ఆల్ ద ఎనర్జీ టు గ్రో బియాండ్ ద ప్రైజ్ అండ్ బ్లేమ్, ద ప్రాఫిట్ అండ్ లాస్, ద విక్టరీ అండ్ డిఫీట్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: అనేక పర్యాయములు మీలో మీకు సందేహాలు కలుగుతూ ఉంటాయి.
1: యూ హ్యావ్ మెనీ ఆఫ్ డౌట్స్, మెనీ డౌట్స్ విద్ ఇన్ యూ.
0: స్వామి పైన భక్తిగా ఉండినంత వరకు,
1: సో లాంగ్ యూ హ్యావ్ డివోషన్ ఫర్ స్వామి,
0: సమీపంలో ఉండినంత వరకు,
1: యూ ఆర్ క్లోజ్ టు హిమ్,
0: ఈ ప్రేమను అభివృద్ధి పరుచుకునేంత వరకు,
1: సో లాంగ్ యూ డెవలప్,
0: ఎంతో ఆనందంగా ఉంటాం.
1: యు ఆర్ సో బ్లిస్ఫుల్.
0: కానీ
1: బట్
0: కొంత దూరం పోయిన తక్షణమే,
1: ద మూమెంట్ యూ ఆర్ లిటిల్ అవే,
0: మాలో ఈ భక్తి క్షీణించిపోతుంది.
1: ద డివోషన్ డిక్లైన్స్,
0: ప్రేమ తరిగిపోతుంది.
1: లవ్ డిమినిషెస్.
0: ఇది కారణమేమిటి?
1: వై? వాట్స్ ద రీజన్?
0: అని తమలో తాము యోచిస్తుంటారు.
1: యూ డౌట్ అండ్ యూ ఎంక్వైర్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్.
0: ఇందులో క్షమను మీరు లేకుండా చేసుకోవటం చేతనే ఇలాంటి సందేహాలు మీలో కలుగుతూ వస్తున్నాయి.
1: బికాస్ దేర్ ఇస్ నో పేషెన్స్ ఇన్ యూ, యూ స్టార్ట్ డౌటింగ్ దిస్ వే.
0: కనుకనే క్షమనే మీ యందు అధికంగా ఉండినప్పుడు ఇలాంటి డౌట్స్ కు అవకాశమే రాదు.
1: వెన్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ పేషెన్స్ ఇన్ యూ, యూ నెవర్ డౌట్.
0: క్షమలేనటువంటి వ్యక్తులకే అనేక విధమైనటువంటి సందేహాలు.
1: An impatient person will have number of doubts.
0: ఎంతో విశ్వాసంతో ఉండినటువంటి వ్యక్తులు కూడాను కొన్ని సందేహాలు ప్రారంభమవుతుంటాయి.
1: One with strong faith also at times start doubting.
0: కారణం ఏమిటి?
1: Why?
0: తమ యందు ఉన్నటువంటి ఒక క్షమ సన్నగిల్లిపోయింది.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ద పేషెన్స్ ఇన్ హిమ్ హ్యాస్ బీన్ వీక్.
0: ఆ క్షమను అప్పుడే మనం పరీక్ష చేసుకోవాలి.
1: దెన్ వీ హ్యావ్ టు టెస్ట్ అవర్ పేషెన్స్ విత్ ఇన్.
0: ప్రతి సమయం నందు కూడా క్షమను మనం టెస్ట్ చేస్తూ రావాలి.
1: ఎవ్రీ మూమెంట్ యూ హ్యావ్ టు టెస్ట్ బియాండ్ గాడ్ రిగార్డింగ్ దిస్ పేషెన్స్.
0: ఇది బలపడుతున్నదా లేదా,
1: వెదర్ ఇట్ ఇస్ స్ట్రెంగ్నింగ్ ఆర్ గెటింగ్ ఇట్ వీకెండ్.
0: ఈ క్షమనే నా యొక్క జీవితము.
1: అండ్ పేషెన్స్ ఇస్ మై లైఫ్.
0: అది చెప్పాము, క్షమ సత్యము.
1: ఇట్ ఇస్
0: క్షమ ధర్మము, క్షమ వేదము, క్షమ అహింస, క్షమ సర్వస్వంభవం.
1: ఇట్ ఇస్ సెడ్ ద పేషెన్స్ ఇస్ ట్రూత్, ఇట్ ఇస్ రైచువస్నెస్, ఇట్ ఇస్ ద హోలీ టెక్స్ట్ అండ్ ఇట్స్ నాన్ వైలెన్స్ టు.
0: క్షమ సంతోషము.
1: అండ్ ఇట్ గివ్స్ హ్యాపీనెస్.
0: క్షమ నిధి.
1: అండ్ ఇట్ ఇస్ వెల్త్, ద ట్రెజర్.
0: అది మన యొక్క ప్రధానమైనటువంటి ఆస్తి.
1: దట్ ఈస్ ద చీఫ్ ప్రాపర్టీ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్.
0: క్షమ అనేటువంటిది లేకపోవటం చేత ఎన్ని విధమైనటువంటి రాజకీయాల్లో పతనమైపోతున్నారు.
1: Because of the absence of patience, people really spoil themselves in politics. There is mutual accusation, mutual criticism, and they make each other suffer. These are the qualities, the trends that come out of the absence of patience. When once the patience is lost, there arises envy. In fact, the one without
0: Vare
1: is jealousy.
0: Brahma, Vishnu, Maheshwarlu.
1: Three are born. They are Brahma, Vishnu,
0: Udayamu, Manasu, Vaku.
1: And that is the heart, the mind and the speech faculty.
0: Ame chellaneinte anusuyaku puttinatunte vaadu ee veeru. Kaani akkayainatunte asuyaku puttinatunte vaadu dveshamu, asuya, dambamu, krodhamu ilanti vanta puttai.
1: Whereas to another one full of jealousy, she has begotten the this hatred, the envy and pride.
0: Asuyaku puttinatvanti bidalantha kudunu durmarguli.
1: All those born out of envy are wicked.
0: Anasuyaku puttinatvanti vaadantha divyatvamai cherinatvanti vaare.
1: Those who are begotten by this envylessness are really noble.
0: Okka akka chellendruki ee vidhamaitvanti oka sampathi kaligindi.
1: This is the difference between the two sisters.
0: Karanam,
1: what is the reason?
0: Anasuya aneka baadalaku ochukundi.
1: Anasuya could bear all the suffering.
0: Aneka kashtamulu tattukundi.
1: She could also resist and bear the
0: daivanu edirkuntu vachindi.
1: She could resist and face the troubles in life.
0: Anasuya yokka dhairya sahasamule ee chamaku moola karanamayindi.
1: The courage of Anasuya is mainly responsible for the good at the end.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి ఒక శక్తిని మనం సాధించుకోవాలి.
1: The sacred power we should acquire.
0: రావణుడు ఎంత శక్తి సంపన్నుడు.
1: Ravana, what mighty man he is.
0: Atani endu buddhi balamu, bhuja balamu, sarva balamulu kuda untunnayi.
1: He has got the physical strength and intellectual strength too.
0: Inni undi kudanu,
1: with all this,
0: chama lekapovatam chetane asuya dveshamulu praveshinchi atani hrudayanni malinya parichinayi.
1: As he has lost the patience, his whole heart is polluted by envy and hatred.
0: Aneka duramga undinatunti vaadi kudunu samipimpa cheseetundi prema tattvamu.
1: It is only love that bring people staying at a far off place come close.
0: Yesame kudunu prema ga maarcheetundi prema tattvamu.
1: And it is love that would transform hatred.
0: ఇలాంటి ప్రేమతత్వం అనేటువంటిది అతనిలో క్షీణించిపోయింది.
1: అండ్ దిస్ లవ్ ఇస్ లాస్ట్ ఇన్ హిమ్.
0: దేనివల్ల?
1: వై?
0: చమను కోల్పోవటం వల్ల అసూయ ప్రారంభమైంది.
1: యాజ్ ఇస్ నో పేషెన్స్ హీ టర్న్డ్ ఎన్వియస్ లేటర్.
0: ఆ అసూయ ప్రారంభం కావటం చేతనే ఇలాంటి పడరాని దుఃఖములకు గురి అయిపోయాడు.
1: బికాస్ ఆఫ్ జెలసీ హీ సఫర్డ్.
0: చేయరాని పనులు చేస్తూ వచ్చాడు.
1: హీ డిడ్ ఆల్ అన్టోల్డ్.
0: చేయరాని పనులు చేస్తూ, చూడరాని దృశ్యాలు చూస్తూ, వినరాని విషయాలు వింటూ ఉన్నప్పుడు ఇంకా మానవుడికి దయ ఎక్కడి నుంచి వస్తుంది?
1: లుకింగ్ ఆల్ దట్ విచ్ హీస్ నాట్ సపోజ్ టు, లిజనింగ్ ఆల్ దట్ హీస్ నాట్ సపోజ్,
0: వినరాని విషయాలు వింటున్నారు.
1: Today we are listening to that what
0: we are eating.
1: Today we are eating the
0: forbidden food.
1: We are having the forbidden vision and
0: sight. In this
1: polluted heart, how do you expect
0: peace?
1: Peace has no place in our heart.
0: పరమ భక్తుడైనటువంటి హనుమంతుడు బుద్ధి చెప్తూ వచ్చాడు రావణకు.
1: ఇట్ వాజ్ అట్ ద టైమ్ ద గ్రేటెస్ట్ డివోటీ హనుమాన్ స్టార్ట్ టీచింగ్ ఎ లెసన్.
0: బుద్ధి చెప్పేద రావణ, ఇలంక నీకేలాలేదురా దుర్గుణ.
1: ఐ కరెక్ట్ యూ రావణ, వాట్ విల్ హ్యాపన్ టు దిస్ లంక.
0: బుద్ధి చెప్పేద వినుము నీవిక.
1: లిసన్ టు మీ.
0: చేయక నాది పలుకులు బుద్ధికి నియోచించి చావుకు బద్ధుడైతివి పాపమతివై. బుద్ధి చెప్పేద రావణ,
1: యు హావ్ నాట్ పేడ్ హీడ్ టు మై వర్డ్స్ అండ్ యు ఆర్ ప్రిపేర్డ్ టు డై. ఐ విల్ సర్టన్లీ టీచ్ యు ఎ లెసన్.
0: లోకమునకు తల్లేరా,
1: సీత ఇస్ ద మదర్ ఆఫ్ దిస్ వరల్డ్.
0: సీతమ్మ నీకు చూడగా తల్లేరా,
1: షీ ఇస్ యువర్ మదర్ ఆల్సో.
0: లోకమాతను తెచ్చి ఇప్పుడు పాతకము వడిగట్టుకుంటివి, ఏక శిరమున నీదు శిరములు అనేక మాగులు రావులు. బుద్ధి చెప్పేద రావణ,
1: యూ హావ్ బ్రాట్ ద మదర్, యూ హావ్ అబ్జెక్టెడ్ హర్ విత్ వన్ ఆరో. ఐ విల్ బిహేడ్ యూ, ఆల్ ద 10 heads విల్ బి గాన్.
0: భాషించి రామున చేతి ముద్దుటుంగరమందితి.
1: In fact, I have brought
0: పాతకుడని వనముగాచిన పడుగు రాక్షసవరుల చంపితి కోతి నంచును నాతో పోరి ప్రాతపురిపాలాయ హచ్చుడు. బుద్ధి చెప్పేద రావణ,
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ హావ్ బీన్ సెంట్ బై రామా హింసెల్ఫ్. ఐ కిల్డ్ ఆల్ దోస్ డెమన్స్ ప్రొటెక్టింగ్ ది ఎంటైర్ ఫారెస్ట్. హ్యావ్ యూ నాట్ అండర్స్టూడ్? ఐ విల్ సర్టన్లీ టీచ్ యూ ఎ లెసన్.
0: నీ యొక్క బుద్ధి ఈ రకంగా మారిపోయింది.
1: దిస్ ఈజ్ యువర్ ప్లైట్ నౌ.
0: కారణం ఏమిటి?
1: వై
0: ఈ అసూయ దేశములే మూల కారణము.
1: వాట్ ఆర్ ద రీజన్స్? ద జెలసీ అండ్ హేట్రెడ్.
0: ఈ జెలసీ అనేటువంటిది చాలా చెడ్డ ఎనిమి.
1: జెలసీ ఇస్ వెరీ వెరీ బ్యాడ్.
0: ఇలాంటి చెడ్డ గుణములు రావడానికి మొట్టమొదట మనలో అసూయ ప్రారంభం కావటమే.
1: అండ్ దేర్ఫోర్ ది జెలసీ స్టార్టెడ్ బికాస్ ఆఫ్ ది ఇంతే కాకుండా
0: క్షమ అనేటువంటి దాన్ని కోల్పోవటమే.
1: బికాస్ యూ హావ్ లాస్ట్ ద పేషెన్స్ దేర్ఫోర్ వి ఆర్ జెలస్.
0: మన ఎందు క్షమ అనేటువంటిది ఉన్నప్పుడు అసూయ ఆ సమీపానికే రాదు.
1: When you are patient enough, there will be no trace of envy anywhere.
0: ఈనాటి మానవులకు అనగా ఈనాటి నూతన విద్యార్థులకు, మోడర్న్ బాయ్స్ కు దుష్టభావములు హృదయంలో ప్రవేశించడానికి మూల కారణము ఈ చమలు లేకుండా చేసుకోవటమే.
1: ద మోడర్న్ స్టూడెంట్స్ హావ్ గాట్ ఆల్ వికెట్ థాట్స్. వై? బికాస్ దే హావ్ లాస్ట్ ఫర్బేరెన్స్.
0: ఆ చమను మీరే సంపాదించుకోవాలి, ఇంకోరు ఇచ్చేటువంటిది కాదు.
1: ద పేషెన్స్ హావ్ గాట్ టు బి అటైన్డ్ అచీవ్డ్ బై యూ.
0: ఇంకొక గ్రంథాలతో మీరు చదివితే వచ్చేటువంటిది కాదు.
1: యూ కాంట్ గెట్ ఇట్ అవుట్ ఆఫ్ బుక్స్.
0: లేక గురువులు బోధిస్తే చెక్కేటువంటిది కాదు.
1: నార్ కెన్ బి పాస్డ్ ఆన్ టు యూ బై యువర్ టీచర్స్.
0: మీ స్వజీవితం నుండే మీరు కష్టపడి సాధించడానికి ప్రయత్నించాలి.
1: యూ హావ్ టు అటైన్ బై యువర్ సెల్ఫ్ ఎఫర్ట్.
0: ఏ కష్టం వచ్చినా కానీ ఇది నేను మీట్ చేస్తాను.
1: Let there be any trouble, I'll face it.
0: You danni meet chesi danni sadhinchadaniki prayatninchali.
1: When once you meet the challenges of life, you'll certainly achieve.
0: Life is challenge, meet it.
1: Life is a challenge, meet it.
0: Okati kaadu, rendu kaadu, moodu kaadu, naalugu kaadu, enno challenges vastu.
1: Life is a series of challenges, not one or two.
0: Adugadugunuku challenges vastuntayi.
1: Every moment is a challenge of life.
0: Ni manamu nettukoni chattukoni povali.
1: Resist and march ahead forward.
0: Appude manamu deeni chamanu పోషించుకున్న వారమవుతాం.
1: దెన్ యూ షుడ్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ డిటర్మినేషన్.
0: క్షమ లేకపోవడం చేతనే మానవునికి హృదయమంతా సందేహములుగానే మారిపోతున్నాయి.
1: యాజ్ దిస్ పేషెన్స్ ఫర్బేరెన్స్ ఇస్ గోన్, ద హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ డౌట్స్.
0: దేనిని సందేహించాలి, దేనిని సందేహించకూడదు అనేటువంటి విచక్షణ జ్ఞానమే శూన్యమవుతుంది.
1: దే డోంట్ హ్యావ్ సెన్స్ ఆఫ్ డిస్క్రీషన్ యాజ్ టు నో వాట్ టు డౌట్ అండ్ వాట్ నాట్ టు డౌట్.
0: కనుకనే ఈనాటి మానవుడు నిరంతరం కూడా కేవలము మానవుడి కంటే హీనంగా మారిపోతున్నాడు.
1: దేర్ఫోర్ మ్యాన్ టుడే డే బై డే హస్ బికమింగ్ మచ్ వర్స్.
0: మనిషి కంటే మృగమునే బెటర్ ఏమో అనిపిస్తుంది.
1: పర్హాప్స్ ద అనిమల్స్ సీమ్ టు బి బెటర్ దాన్ మ్యాన్ కైండ్.
0: ఎందుకంటే వాటికి ఒక సీజన్ రీజన్ పైన ఫాలో చేస్తూ పోతున్నాయి.
1: బికాస్ అనిమల్స్ ఫాలో డెఫినెట్ సీజన్.
0: మనిషికి నో సీజన్ నో రీజన్.
1: బట్ మ్యాన్ కైండ్ హ్యాస్ నో రీజన్ నో సీజన్.
0: ఇలాంటి మానవత్వానికి కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ దిస్?
0: తమను అభివృద్ధి పరచుకోలేకపోవటమే కారణం.
1: బికాస్ హీ కుడ్ నాట్ డెవలప్ ఇంప్రూవ్ ఫర్ బేరెంట్స్.
0: కనుక మొట్టమొదట మనము క్షమను అభివృద్ధి పరచుకోవాలి.
1: ఫస్ట్ వీ హావ్ టు డెవలప్ దిస్.
0: ఈ క్షమకు కొన్ని కష్టాలు మనకు వెంటాడుతూ వస్తాయి.
1: సర్టన్ డిఫికల్టీస్ ఫాలో యూ ఇన్ లైఫ్.
0: కానీ దానికి ఏమాత్రం యోచించనక్కర్లేదు.
1: డోంట్ బి వరీడ్ అబౌట్ దెమ్.
0: దాన్ని తట్టుకుని నీవు పో.
1: రెసిస్టెంట్.
0: దాన్ని నెట్టుకుని నీవు పో.
1: ఎస్ పుష్ ఫుల్ బి పుష్ ఫుల్
0: సాధించడానికి వీలవుతుంది.
1: దెన్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ లైఫ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అనేక పర్యాయం మీరు కొన్ని రకంలో క్లాసుల్లో కూడా ఫెయిల్ అవుతారు.
1: At times you may fail in your examination.
0: దానివల్ల డిప్రెషన్, కన్ఫ్యూజన్, డౌట్స్ కి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: ఫెయిల్యూర్ లీడ్స్ టు డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్.
0: ప్రయత్న దోషమే దీనికి కారణం, మూల కారణం.
1: నో దాట్ దిస్ ల్యాక్ ఆఫ్ ఎఫర్ట్ ఈస్.
0: నేను సరైనటువంటి ప్రయత్నం చేయలేదు.
1: యూ హావ్ నాట్ మేడ్ ప్రాపర్ ఎఫర్ట్.
0: ఈ ప్రయత్నంలో నేను పట్టిన పట్టు సాధిస్తే తప్పక నేను దీన్ని పాస్ కాగలను.
1: హ్యాడ్ యూ మేడ్ ఫుల్ ఎఫర్ట్ యూ హ్యావ్ బిన్ సర్టన్లీ సక్సెస్ఫుల్.
0: నా దోషమే, నా దోషమేని తన దోషాన్ని తాను ఒప్పుకుని పోవాలి.
1: యూ హ్యావ్ నెసెసరీలీ యాక్సెప్ట్ దట్ ఇట్ ఈస్ మై మిస్టేక్, మై మిస్టేక్.
0: కనుక నీ మిస్టేక్ నీవు కవర్ చేసుకుని పోతున్నావు.
1: యూఆర్ కవరింగ్ యువర్ మిస్టేక్స్.
0: దానికి ఏదో కొన్ని కారణాలు చెబుతూ పోతున్నావు.
1: యు ఆల్సో గివ్ సమ్ రీజన్.
0: ఈ కారణాలంత రీజన్ అంతా నీకు పనికిరాదు.
1: దీస్ రీజన్స్ ఆర్ నాట్ రీజన్.
0: అన్నిటికీ మూల కారణం నీ యొక్క దోషమే.
1: ఎవ్రీథింగ్ లైస్ మిస్టేక్.
0: నీ పట్టును బట్టి సాధిస్తూ పోతే దేనైనా మనం సాధించవచ్చు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ స్ట్రాంగ్ డిటర్మినేషన్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ లైఫ్.
0: కనుక మొట్టమొదట మనం కష్టాలకు మనం ఏమాత్రం కూడా వెనుకకు పోకుండా దాన్ని ముందుకు నెట్టుకుంటూ పోవాలి.
1: సో వీ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీ ట్రబుల్స్ ఆర్ డిఫికల్టీస్.
0: లౌకికంగా, భౌతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా అన్ని రకంగా కూడా మన కష్టములు రావచ్చు.
1: వీ మే హ్యావ్ సో మెనీ ట్రబుల్స్ అండ్ డిఫికల్టీస్ ఇన్ ఎథికల్ వే, మోరలీ, స్పిరిచువల్.
0: కానీ కొంతమంది పిల్లలు కూడా ఎంతో ధ్యానం చేస్తుంటారు.
1: సమ్ స్టూడెంట్స్ ఆల్సో మెడిటేట్.
0: కానీ ధ్యానం చేసి కూడా కొంతకాలం క్షీణించిపోతుంది.
1: దో దే మెడిటేట్ ద ప్రోగ్రెస్ ఈస్ నాట్ దట్ గుడ్.
0: ప్రారంభంలో ఎంత ప్రోగ్రెస్ గా వస్తుంటుందో
1: అట్ ద బిగినింగ్ దిస్
0: అది క్రమక్రమేణా సన్నగిలుతూ పోతుంది.
1: స్లోలీ డిక్లైన్.
0: దీనికి కారణం ఏమిటి?
1: వై?
0: దైవ దోషమా?
1: మిస్టేక్ లైస్ ఇన్ గాడ్.
0: కాదు కాదు.
1: నో నో,
0: నీ దోషమే.
1: మిస్టేక్ లైస్ ఇన్ యూ.
0: నీకు వచ్చేటువంటి బాధలను నీవు దాన్ని తట్టుకుని పోవాలి.
1: యూ షుడ్ బి ఏబుల్ టు ఫేస్ ద ఛాలెంజ్.
0: నీలో క్షమను శూన్యం చేసుకున్నావు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యు లాస్ట్ ఆల్ యువర్ పేషెన్స్.
0: క్షమను కోల్పోవడం చేతనే అలాంటి డౌట్స్ అంతా నీలో ఆవిర్భవిస్తున్నాయి.
1: బికాస్ యు లాస్ట్ ది వెరీ పేషెన్స్ యు స్టార్ట్ డౌటింగ్ రిపీటెడ్లీ.
0: కనుకనే మనము ఈ క్షమను పెంచుకుంటూ పోవాలి.
1: వి హావ్ టు డెవలప్ మోర్ అండ్ మోర్ దిస్ పేషెన్స్.
0: క్షమనే మన జీవితము.
1: ఇట్ ఇస్ అవర్ లైఫ్.
0: క్షమనే మన ప్రాణము.
1: ఇట్ ఇస్ అవర్ లైఫ్.
0: క్షమలేని జీవితం కేవలం శ్రమంతో సమానము.
1: ది హోల్ లైఫ్ ఈస్ ఫుల్ ఆఫ్ ఎగ్జర్షన్స్ అండ్ ట్రబుల్స్.
0: కనుక మనము క్షమ అనేటువంటి ప్రాణమును కాపాడుకుంటూ పోవాలి.
1: వి హావ్ టు సస్టైన్ దిస్ లైఫ్ ప్రిన్సిపల్ ఆఫ్
0: ఈ చిన్న వయసు చాలా ప్రధానమైనటువంటిది.
1: This age is very important.
0: Annitini tattukoni nettukoni poyetundi okka vayasu idi.
1: This is the age when you can face, resist any problem.
0: Ee vayasu nunde nee chamana sadinchukunda pote inga vruddhapyamulu emi sadinchagalavu?
1: If you are not patient enough now, how can you be patient later?
0: Aa nee daivani emaatramu smarinchalevu.
1: And you cannot think of God later.
0: Pada pada manchu kinkarulu paasamulu aagedi vela.
1: When the messengers of death are dragging your body hurriedly.
0: Daba daba baita pettudiki laabham ledani cheppu vela.
1: Giving all the hope when the body was asked to be kept on the street.
0: ఆరు బిడ్డను లబలబ ఏడ్చివేడ.
1: ద వైఫ్ అండ్ చిల్డ్రన్ స్టార్ట్ క్రయింగ్ బికాస్ ఆఫ్ ద లాస్.
0: తరమా హరినామం నూటన బలక.
1: ఈజ్ ఇట్ పాసిబుల్ టు సింగ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్ దెన్?
0: ఇది అసాధ్యం కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్.
0: అయ్యే పని కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్.
0: కనుకనే మనము దాని ధైర్యాన్ని ఈ వయసులోపలి మనం సాధించుకుంటూ రావాలి.
1: వీ షుడ్ హావ్ ఫుల్ కరేజ్ రైట్ నౌ.
0: క్షమను మనం స్టాక్ చేసుకోవాలి.
1: వీ షుడ్ స్టార్ట్ పేషెన్స్ నౌ.
0: ఈ క్షమను మనం ప్రోగు చేసుకోవాలి.
1: అండ్ వీ షుడ్ కలెక్ట్ ఏ లాట్.
0: క్షమను జీవితంలో గట్టిగా ఒక అస్త్రంగా తీసుకోవాలి.
1: వీ హావ్ టు స్ట్రెంగ్థెన్ దిస్ పేషెన్స్ అండ్ మేక్ ఇట్ ఏ
0: బలహీనత. స్టార్ట్స్ వచ్చినప్పటికీ ఇది తప్పు, నాలో ఈ క్షమ లేకపోవటం వల్లే ఇది వచ్చి చేరిపోతున్నాయి అని తన క్షమపైనే తాను సాటిగా ఉండాలి.
1: When certain bad thoughts come to you, you should examine yourself, find out that you have lost patience.
0: ఈ చమనే ఉంటుంటే ఈ థాట్స్ రావడానికి అవకాశం లేదు.
1: In fact, when that quality of forbearance is in me, such thoughts can't come.
0: నీవు తలుపులే వేసుకుని ఉంటుంటే లోపల ప్రవేశించడానికి ఎవరికి సాధ్యమవుతుంది?
1: When you close your doors, who can enter?
0: కనుకనే క్షమ అనేటువంటి యొక్క డోర్స్ నీవు భద్రమైన వేసుకోవాలి.
1: అండ్ హ్యావ్ దిస్ డోర్స్
0: అందులో ఆధ్యాత్మిక మార్గంలో అభివృద్ధి కావాలని కోరేటువంటి వ్యక్తులకు క్షమ చాలా ప్రధానము, అదే ప్రమాణము.
1: దోస్ హూ వాంట్ టు ప్రోగ్రెస్ ఇన్ ద స్పిరిచువల్ ఫీల్డ్ పేషెన్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
0: ఒక్కరికి క్షమ అనేటువంటి దానిని మనం ఎంతనో సాధిస్తూ రావాలి.
1: Therefore, it achieve and attain
0: that. అడుగడుగునకు కూడాను ఆ క్షమ అనేటువంటి పరీక్ష చేస్తూ వస్తుంది.
1: At every step the patience tests you.
0: కానీ నీవు కూడా జాగ్రత్తగా ఉండాలి.
1: You should be very careful.
0: మీ టీచర్ ఎప్పుడు మీకు టెస్ట్ పెట్టాడో.
1: Then your teacher is going to test you.
0: కానీ ఆ టెస్ట్ కి ఎప్పుడు కూడా నీవు సిద్ధంగా ఉండాలి.
1: But you should be ever ready for the
0: test. అయ్యో నేను చదువుకోలేదు ఏంటంటే ఎవరు తప్పది.
1: If you say I am not prepared, whose mistake is it?
0: ఎప్పుడు నీవు రెడీగా ఉండాలి.
1: You should be ever ready.
0: ప్రపంచం ఫోటోగ్రాఫర్స్ అంతా ఏం చేస్తారు?
1: What is that worldly photographers do?
0: అన్ని అరేంజ్మెంట్ చేసి
1: they make all arrangements.
0: రెడీ అంటారు, ఒత్తుతారు.
1: They say ready and they click the camera.
0: కానీ
1: what?
0: ఆ ఫోటోగ్రాఫర్ అట్లా ఒత్తడు.
1: బట్ దేర్ ఇస్ డివైన్ ఫోటోగ్రాఫర్, హీ వోంట్ టెల్ యూ లైక్ దాట్.
0: ఎప్పుడు ఒత్తుతాడో ఏమో.
1: వెన్ హీ విల్ క్లిక్ ది కెమెరా,
0: నువ్వు రెడీగానే ఉండాలి.
1: బట్ యూ షుడ్ బి రెడీ ఆల్వేస్.
0: లేకుండా పోతే నీ ఫోటో పాడైపోతుంది.
1: అదర్వైజ్ యూ విల్ నాట్ గెట్ ది ట్రూ పిక్చర్.
0: అదే భగవత్ హృదయంలో చిత్రించుకోవటము, అది చెడ్డదిగా మారిపోతుంది.
1: వెన్ వన్స్ యూ థింక్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ, దెన్ దేర్ బి యువర్ ఎవర్
0: కనుక నీవు ఎప్పుడు కూడా నువ్వు రెడీగా ఉంటుంది.
1: యూ షుడ్ ఆల్వేస్ బి రెడీ,
0: ఆల్వేస్ బి రెడీ,
1: ఆల్వేస్ బి రెడీ.
0: అదే నిజమైనటువంటి ఒక సాధన.
1: దట్ ఈస్ ది మెయిన్ స్పిరిచువల్
0: పట్ట లేకుండా ప్రొద్దున మధ్యాహ్నం సాయంకాలం ఈ కాలాన్ని మనం అనుసరిస్తూ పోతుంటే కాలం మనలో చిక్కేటువంటిది కాదు.
1: ఇఫ్ యూ గో ఆన్ ఫాలోయింగ్ ద టైమ్ యాజ్ మార్నింగ్ నూన్ అండ్ ఈవినింగ్
0: కాదు,
1: యూ కెనాట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ టైమ్, ఇట్స్ నాట్ యువర్ ఫ్రెండ్.
0: కాలాన్ని నీవు అనుసరించాలి, కానీ నీవు కాలాన్ని అనుసరించడానికి వీల్లేదు.
1: అండ్ యూ హావ్ టు ఫాలో ద టైమ్,
0: టైం అనుసరించదు.
1: ఇఫ్ టైమ్ విల్ ఎవర్ ఫాలో యూ.
0: కనుకనే
1: సో
0: నీవు ప్రతి విషయం నందు కూడా నీ జాగ్రత్త నీవు కాపాడుకోవాలి.
1: ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ యూ హావ్ టు బి వెరీ కేర్ఫుల్.
0: కనుకనే వేదాంతం కూడాను ఉత్తిష్ఠత జాగ్రత్త ప్రాప్య వరాన్న బోధత అన్నారు.
1: సో వేదాంత సేస్ అరైజ్ అవేక్ స్టాప్ నాట్ టిల్ గోల్ ఈజ్ రీచ్డ్.
0: కేవలం అజ్ఞానం అనే నిద్రలో నీవు బాగా గాఢంగా నిద్రపోతున్నావు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ ఇన్ డీప్ స్లీప్ ఆఫ్ స్లంబర్ అండ్ ఇగ్నోరెన్స్.
0: నీవు అజ్ఞానం నుంచి మేల్కో.
1: Get up out of the sleep of
0: ignorance.
1: Get into spirituality. And then experience that bliss.
0: అది ఏ నీ సాధన.
1: That is your spiritual endeavor.
0: కానీ ఆ సత్యాన్ని గుర్తించుకోలేక
1: you have not understood this.
0: ప్రతి మానవుడు కూడాను ఏదో కొన్ని ప్రయత్నాలు ప్రయత్నాలు ప్రయత్నాలు. ఏమిటి ఈ ప్రయత్నాలు?
1: Every man goes on making some effort or other.
0: ప్రయత్నాల కింద నీవు ప్రవేశించేస్తే ఆ పని నీ వేనాటికి సాధించలేవు.
1: Mere effort will never fructify.
0: నీవు సాధించడానికి నడుము కట్టుకో.
1: And you should be determined first to attain it.
0: Kankanam kattuko.
1: Be determined.
0: Bhagavantudu attanti vaade kankanalu moodu kattadu.
1: God has three determinations.
0: Paritranaya sadhunam vinachaya tirushtam dharma sthapanataya sambhavami yuge yuge. Idi oka kantakaram.
1: The first vow, the determination that God has undertaken is
0: rendavadi ananya
1: chintayitoma
0: desham nityabhiyuktanam yogakshemam vahamyaham.
1: The second one is those who think of me constantly, incessantly will be protected.
0: ఈ విధంగా ఒక్కొక్క విధానికి కూడా ఒక్కొక్క కంకణాలు కట్టుకుంటుంటే మీరు కేవలము సాధించవలసినటువంటి జీవితానికి కంకణమే లేకపోతే ఇంకెక్కడ.
1: When these are the vows or kankanas or determinations of God, what about you?
0: జీవితానికే కంకణం లేకుండా పోతుండాలి.
1: In fact, you have no determination in life.
0: కనుకనే ఈ జీవితం భ్రష్ట అయినటువంటి జీవితంగా మారిపోతుండాలి.
1: Therefore, the life is totally ruined.
0: కొన్ని దినాలు అటు, కొన్ని దినాలు ఇటు.
1: Sometimes bumps and jumps come in life.
0: ఈ బంప్స్ జంప్స్ కు మనం అవకాశం ఇవ్వకూడదు.
1: Never entertain bumps and jumps in life.
0: ఇది డిప్రెషన్ కు మూల కారణము.
1: What is the responsibility?
0: ఈ డిప్రెషన్ కంటే కన్ఫ్యూజన్ ఏ మూల కారణము.
1: For depression, confusion,
0: డిప్రెషన్ రెండు చేస్తే ఏమవుతుంది?
1: What will happen when confusion and depression go hand in hand?
0: Life fail అయిపోతుంది.
1: Life fails.
0: జీవితమే నాశనం అవుతుంది.
1: Life is totally ruined.
0: విద్యార్థులారా,
1: students,
0: ప్రతి దానికి కూడా ఒక విధమైనటువంటి దీక్షను పట్టాలి.
1: ఫర్ ఎవ్రీథింగ్
0: ఇది నేను సాధించాలి.
1: దిస్ ఐ మస్ట్ అచీవ్.
0: ఇది నేను పొందాలి.
1: ఐ మస్ట్ అక్వైర్.
0: ఆ ప్రేమతత్వాన్ని నీవు అభివృద్ధి పరచుకో.
1: డెవలప్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: ఆ ప్రేమ దీక్షతో నీవు సాధిస్తే తప్పక నీవు జన్యుడు అయిపోతావు.
1: విత్ ఆల్ డిటర్మినేషన్ యూ అక్వైర్ దిస్ లవ్, నాచురలీ యూ విల్ రిడీమ్ యువర్ లైఫ్.
0: ఈ క్షమను మీరు సాధించుకుంటున్నారు.
1: అటైన్ దిస్.
0: ఈ క్షమకును ప్రేమమయమైనటువంటి క్షమంగా ఉంటుండాలి.
1: అండ్ ఇట్ షుడ్ బి వన్ ఆఫ్ లవ్.
0: ప్రేమకు ద్వేషము లేదు.
1: లవ్ హ్యాస్ నో హేట్రెడ్.
0: ప్రేమ దేన్ని కోరదు.
1: లవ్ ఈస్ డిజైర్లెస్.
0: కనుకనే భగవంతుడు ప్రేమ స్వరూపుడు.
1: సో గాడ్ ఈస్ ది వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ లవ్.
0: ఆ భగవంతుని యొక్క విశ్వాసాన్ని దృఢంగా అదే క్షమ.
1: వీ షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ గాడ్, దాట్ ఈస్ ఫర్ బేర్.
0: ఆ క్షమను నీవు సాధిస్తే ప్రేమ దాని వెంటనే జంటనే వస్తుంది.
1: వెన్ వన్స్ యూ హావ్ గాట్ దిస్ పేషెన్స్ ద లవ్ విల్ ఫాలో ఆటోమేటికలీ.
0: ఈ ప్రేమ క్షమ రెండు కూడా చేరిపోయింది ఏంటంటే నీ జీవితం ధన్యమైపోతుంది.
1: అండ్ ద లవ్ అండ్ పేషెన్స్ విల్ హెల్ప్ యూ టు వర్క్ ఫర్ రిడెంప్షన్ ఇన్ యువర్ లైఫ్.
0: కనుకనే భగవంతుని ఆరాధనలందు భగవంతుని విశ్వాసం నందు దృఢమైనటువంటి నమ్మకం కలగాలి.
1: ఇన్ ద వర్షిప్ ఆఫ్ గాడ్ యాజ్ యు వర్షిప్ హిమ్ యాజ్ వి థింక్ ఆఫ్ హిమ్ దేనిపైన అదర్వైజ్ వాట్ విల్ హ్యాపన్.
0: ఈ లోకంలో ఉన్నటువంటి చింతలంతా కూడా వస్తుంటాయి పోతుంటాయి.
1: వరల్డ్లీ థాట్స్ దే కమ్ అండ్ పాస్.
0: ఏది చింత కాదు.
1: వాట్ ఈస్ దట్ నాట్ ఎ వరీ.
0: ఒక చింత.
1: బట్ ఇస్ ఎ వరీ.
0: భూమిని ఉంటుంటే చింత.
1: లైఫ్ ఆన్ ఎర్త్
0: సంసారం ఒక చింత.
1: ఫ్యామిలీ లైఫ్
0: చావు చింత.
1: డెత్
0: బాల్యమంతా చింత.
1: చైల్డ్ హుడ్
0: వార్ధక్యం ఒక చింత. జీవించుట ఒక చింత. చిలుపు చింత. కర్మలన్నీ చింత. కష్టములు ఒక చింత. సంతసం ఒక చింత.
1: హ్యాపీనెస్
0: ఒక చింత. పన్నెండు రకమైనటువంటి ఒక చింతలో ఉండేటువంటి చింత చెట్టు కింద కూర్చొని చింత లేకుండా ఉండాలంటే ఎట్ అవుతుంది?
1: వి హావ్ ఆల్ చింతాస్ ఆర్ 12 ఫార్మ్స్ ఆఫ్ వరీస్ సిట్టింగ్ అండర్ చింత చెట్టు ఆర్ ఎ టామరిండ్ ట్రీ.
0: కాబట్టి దీన్ని అన్నింటినీ మనం ఎదుర్కొంటూ పోవాలి.
1: వి హావ్ టు ఫేస్ అండ్ ప్రొసీడ్ అహెడ్.
0: ఏ దానికి కూడా మనం చింతించక్కర్లేదు.
1: వి షుడ్ నాట్ బి వరీడ్ ఫర్ ఎనీథింగ్.
0: అన్నింటినీ నవ్వుతూ మనం స్వీకరిస్తాం.
1: వి షుడ్ యాక్సెప్ట్ స్మైలింగ్లీ.
0: కమాన్ మై ఫ్రెండ్, కమాన్ కమాన్, నీవే నాకు సంతోషాన్ని ఇచ్చేది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వి షుడ్ బర్త్ ఇస్ ఎవరీ.
0: భూమిని ఉంటుంటే చింత.
1: లైఫ్ ఆన్ ఎర్త్
0: సంసారం ఒక చింత.
1: ఫ్యామిలీ లైఫ్
0: చావు చింత.
1: డెత్
0: బాల్యమంతా చింత.
1: చైల్డ్ హుడ్
0: వార్ధక్యం ఒక చింత.
1: ఓల్డ్ ఏజ్
0: జీవించుట ఒక చింత.

0: స్వీకరిస్తాం.
1: వి షుడ్ యాక్సెప్ట్ స్మైలింగ్లీ.
0: కమాన్ మై ఫ్రెండ్, కమాన్ కమాన్, నీవే నాకు సంతోషాన్ని ఇచ్చేది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వి షుడ్ వెల్కమ్ స్మైలింగ్లీ.
0: నిజముగా మన ఫ్రెండ్స్ మనకు ఆనందాన్ని ఇవ్వరు.
1: ఫ్రెండ్స్ విల్ నెవర్ గివ్ యూ హ్యాపీనెస్.
0: ఎనిమీస్ మనకు ఆనందాన్ని ఇస్తారు.
1: ఎనిమీస్ విల్ మేక్ యూ హ్యాపీ.
0: కారణం ఏమిటి?
1: వై
0: ఎనిమీస్ నీ పైన ఎప్పుడు కూడా దుష్టభావం కలిగి ఉంటారు.
1: ఎనిమీస్ విల్ ఆల్వేస్ హ్యావ్ వికెడ్ ఫీలింగ్.
0: వారిపైన నీవు సరైనటువంటి దృష్టి పెట్టుకుంటావు.
1: దేర్ ఫోర్ యూ విల్ బి వాచ్ఫుల్ ఆల్ ద టైమ్.
0: కనుక దీన్ని వాచ్ చేస్తూ రావాలి.
1: అండ్ యూ హ్యావ్ టు బి వాచ్ఫుల్.
0: అప్పుడే నీ యొక్క క్షమాశక్తి అభివృద్ధి అవుతుంది.
1: అండ్ దెన్ పేషెన్స్ విల్ ఇంప్రూవ్.
0: కనుక క్షమను సాధించుకోండి.
1: వీ షుడ్ అచీవ్ దిస్.
0: క్షమను సాధించుకున్నటువంటి వ్యక్తులే జీవితాన్ని కూడా సాధించగలరు.
1: ది ఇండివిజువల్స్ హూ హావ్ అక్వైర్డ్ దిస్ పేషెన్స్ విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ ప్రేమతో పాటు క్షమను కూడా మీరు సాధించండి.
1: అలాంగ్ విత్ లవ్ యూ ఆల్సో అటైన్ దిస్.
0: ప్రేమ ప్రేమ అది సత్యమైన ప్రేమ కాదు.
1: యువర్ లవ్ ఇస్ ఇన్ ఫ్యాక్ట్ నాట్ ట్రూ.
0: ప్రేమ
1: అండ్ ఇట్స్
0: సంకుచితమైన ప్రేమ.
1: ఇట్ సో నారో.
0: అల్పమైన ప్రేమ.
1: సో లో.
0: స్వల్పమైన ప్రేమ.
1: ఇట్ ఇస్ లిటిల్.
0: అత్యంత అల్పమైనటువంటి.
1: అండ్ ఇట్స్ వెరీ లిటిల్ అండ్ మైన్యూట్.
0: ఈ ప్రేమను మీరు ప్రేమగా భావించుకోవద్దండి.
1: డోంట్ కన్సిడర్ యాజ్ లవ్.
0: ఇదంతా ఏదో స్వరాపేక్షల కోసం పాకుపడుతున్నాడు.
1: అండ్ ఆల్ దిస్ లవ్ లిటిల్ ఇన్ యూ ఇస్ సెల్ఫ్.
0: స్వప్రయోజనం కోసం పాటుపడుతున్నాడు.
1: అవుట్ ఆఫ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: స్వార్థము స్వప్రయోజనము త్యజించు.
1: గివ్ అప్ సాక్రిఫైస్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: దైవమును ప్రేమించు.
1: అండ్ లవ్
0: అది ఏ నా సర్వస్వమని విశ్వసించు.
1: కన్సిడర్ దిస్ యువర్ లైఫ్.
0: అప్పుడే నీలో ఒక విధమైన క్షమ అభివృద్ధి అవుతుంది.
1: దెన్ పేషెన్స్ విల్ గ్రో ఇన్ యూ.
0: కనుక క్షమను మీరు పెంచుకోండి.
1: సో డెవలప్ దిస్ పేషెన్స్.
0: క్షమ లేకనే జగత్ అంతా కూడా ఇన్ని కష్టములకు గురి అవుతుండాలి.
1: బికాస్ ఆఫ్ ఇట్స్ అబ్సెన్స్ ద వరల్డ్ ఈస్ సఫరింగ్.
0: ఈ యొక్క దేశంలో కానీ మరొక దేశంలో కానీ క్షమా నిర్మూలమైపోవడం చేతనే మనుష్యత్వం అనేటువంటిది నిర్మూలమైపోయింది.
1: ఐదర్ దిస్ కంట్రీ ఆర్ ఎనీ అదర్ కంట్రీ ఫర్ దట్ మ్యాటర్.
0: మనుషుడు ఏ చిన్న కార్యాన్ని సాధించలేకపోతున్నాడు.
1: ఇస్ పాసింగ్ త్రూ సో మెనీ డిఫికల్టీస్. మ్యాన్ ఇస్ నాట్ ఎబుల్ టు అచీవ్.
0: పరిగెత్తుంది గడ్డిపోచ.
1: అండ్ ఇట్ ఇస్ ద కౌ దట్ రన్స్ ఆఫ్టర్ ది గ్రాస్.
0: అలాంటి గండిపోచ అంతా ఐకమత్యంగా చేసి ఏకంగా కట్టినప్పుడు మదించిన గజాన్ని కూడా నువ్వు బంధిస్తుంది.
1: వెన్ ది గ్రాస్ బ్లేడ్స్ ఆర్ టైడ్ అప్ టుగెదర్ ఇట్ విల్ సో స్ట్రాంగ్ యాజ్ టు బైండ్ ది ఎలిఫెంట్.
0: కనుకనే మీ అందరి ఎందుకు ఒక ఐకమత్యాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: యూ షుడ్ డెవలప్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
0: ఐకమత్యం చేతనే క్షమ అనేటువంటి కూడా బలపడుతుంది.
1: దిస్ యూనిటీ స్ట్రెంగ్థెన్స్ ఫర్ బేరెన్స్.
0: దేని ఎందు ఐకమత్యము?
1: ఇన్ వాట్ రెస్పెక్ట్?
0: మంచి ఎందు ఐకమత్యము?
1: యూ షుడ్ బి యునైటెడ్ ఇన్ గుడ్ థింగ్స్.
0: ఐకమత్యము
1: in respect of God you should be united.
0: కనుక దైవం నందు మీకు యూనిటీ పెంచుకుంటే,
1: if you develop unity in respect of God,
0: మీ హృదయంలో ప్యూరిటీ ఏర్పడుతుంది.
1: యూనిటీ లీడ్స్ టు ప్యూరిటీ.
0: ప్యూరిటీ ఏర్పడినప్పుడే డివినిటీని మనం సాధించవచ్చు.
1: Then once purity is reached, divinity can be attained.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: దేన్ని పట్టినా కూడాను ఒక ఆధ్యాత్మికంలో మాత్రము గట్టి పట్టును పట్టాలి.
1: యూ షుడ్ బి స్ట్రాంగ్ డిటర్మిండ్.
0: ఎన్ని నిష్ఠూరములు కానీ ఎన్ని కష్టములు కానీ మీరు ఏమాత్రము భయపడనక్కర్లేదు.
1: నెవర్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీ బ్లేమ్, ఎనీ డిఫికల్టీ ఆర్ ట్రబుల్ ఆర్ వరీస్ ఆర్ యాంగ్జైటీస్.
0: కష్టం వచ్చే కొద్దీ మనకు ముందంజ వేయాలి కానీ వెనుకంజ వేయకూడదు.
1: యాజ్ డిఫికల్టీస్ కమ్ అలాంగ్ ఇన్ యువర్ వే, కమ్ ఆన్ ప్రొసీడ్ అహెడ్.
0: ఈనాటి పిల్లలు అట్లు లేరు.
1: మోడర్న్ స్టూడెంట్స్ ఆర్ నాట్ లైక్ దాట్.
0: పూర్వము మొహరం అనేటువంటి పండుగ జరిగేటువంటి వాడు.
1: అర్లియర్ దెర్ వాజ్ అ ఫెస్టివల్ లైక్ మొహరం.
0: మొహరం
1: మొహరం
0: ఇందులో హస్సేన్ హుస్సేన్ అని అగ్నికి ముందుగా డాన్స్ ఆడేటువంటి వాళ్ళు.
1: దేర్ ఆర్ టూ హస్సేన్ హుస్సేన్ హూ జస్ట్ డాన్స్ ఆన్ ఫైర్.
0: ఆడేటువంటి వాడు హస్సేన్ హుస్సేన్, హస్సేన్ హుస్సేన్, ముందొక్క కాలు వెనుకొక్క కాలు, అవి ఉన్న వాళ్ళు ఉన్న దగ్గరనే ఉంటారు.
1: దే గో ఆన్ డాన్సింగ్ ఆన్ ద ఫైర్ సేయింగ్ హస్సేన్ హుస్సేన్ స్టాండింగ్ వేర్ దే ఆర్.
0: వాళ్ళు ఎప్పుడు ఇంకా ముందుకు పోయేది?
1: వెన్ కెన్ దే ప్రొసీడ్?
0: ముందుకు పోవడానికి అవకాశమే లేదు.
1: దేర్ ఇస్ నో ఛాన్స్ టు గో.
0: అదే విధంగానే మీరు ఎప్పుడు కూడాను
1: లైక్ దట్
0: సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్ ఉన్న చోటే ఉంటారు.
1: లైక్ దట్ యూ సే సాయిరామ్ సాయిరామ్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ రిమైన్ వేర్ యూ ఆర్.
0: ఎప్పుడు మీరు ముందుకు నడిచేది?
1: వెన్ కెన్ యూ గో హెడ్?
0: నడచాలి ముందుకు.
1: ప్రొసీడ్.
0: రోడ్డు లేకపోయినా మీరు దాటుకుని నడచాలి.
1: అండ్ యూ షుడ్ క్రాస్.
0: అడ్డు ఎవరైనా వచ్చినా వారిని నెట్టుకుని పోవాలి.
1: ఇఫ్ దేర్ ఆర్ ఎనీబడీ ఇన్ బిట్వీన్ కమాండ్
0: ప్రొసీడ్. ఈ విధంగా మీరు ఉన్నత స్థాయికి పోవాలనుకున్నప్పుడు ధైర్య సాహసాలతో మీరు సంపాదించాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు రీచ్ హైట్స్ యూ షుడ్ బి కరేజియస్.
0: ఎప్పుడు ఈ ధైర్యం వచ్చేస్తుంది మీకు?
1: వెన్ కెన్ యూ బి కరేజియస్?
0: క్షమ మీ యొక్క హృదయం నిండి ఉండినప్పుడే ధైర్యం వచ్చేది.
1: వెన్ వన్ దేర్ ఇస్ ఫర్బేరెన్స్ ఇన్ ఫుల్ ఇన్ యువర్ హార్ట్స్ యూ కెన్ బి కరేజియస్.
0: కనుకనే
1: సో
0: అన్ని విధమైనటువంటి ధైర్యానికి సాహసించి,
1: ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ కరేజ్,
0: అంత పరాక్రమవంతుడైనటువంటి రావణ్ను కూడా నువ్వు ధిక్కరించి,
1: ట్రాన్సెండ్ డిసోబేయింగ్ ఈవెన్ రావణ,
0: తాను వచ్చి రామును చేరిపోయాడు.
1: విభీషణ కేమ్ టు రామ.
0: ఏ విధంగా వస్తున్నాడు?
1: హౌ వాస్ హి కమింగ్?
0: రామా రామా రామా రామా రామా రామా అని రామనామం తప్ప అన్య మార్గం లేదు.
1: హి స్టార్టెడ్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ రామా రిపీటెడ్లీ అండ్ ఫెల్ ఎట్ ది ఫీట్ ఆఫ్ రామా.
0: అప్పుడు దూరం నుంచినే రాముడు అభయం ఇచ్చాడు.
1: రామా లిఫ్టెడ్ హిస్ ప్రొటెక్టింగ్ హ్యాండ్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్.
0: కానీ ప్రక్కనున్నటువంటి లక్ష్మణుడు

0: మిగిలిన సుగ్రీవులు వీళ్ళందరూ కూడా, స్వామి వాడు రాక్షసుని, రాక్షసుని యొక్క తమ్ముడు, మీ విరోధి యొక్క తమ్ముడు, వీనికి అభయం ఇవ్వకూడదు అన్నారు.
1: వేర్ ఇస్ అసోసియేట్ బై హిస్ సైడ్ లక్ష్మణ అండ్ సుగ్రీవ సెడ్ స్వామి ద బ్రదర్ ఆఫ్ ద డెమన్ రావణ ఇస్ కమింగ్, హి నాట్ ద టైం టు గ్రాంట్ రిఫ్యూజ్.
0: రామా నేను నీ వాడను, నీ వాడను, నీ వాడను, నీ వాడను.
1: Whereas Vibhishana went on shouting, Rama, I belong to you, I belong to you.
0: I am yours.
1: I am yours. I am yours.
0: అప్పుడు చెప్పాడు రాముడు.
1: Then Rama says,
0: నీవాడని ఒక పరియన.
1: If you say, I am yours.
0: నీవాడైనేమి ఏరుదు వారిందన్నాడు.
1: When once you say, I am yours.
0: ఎవరైనా సరే నేను నీవాడు అని విశ్వసించాడు.
1: When once you say, I am yours, let him be anyone, he will be
0: protected.
1: As I love him, he says.
0: ఆ విధంగానే
1: ప్రతి
0: విషయమునందు కూడాను ఒక పట్టుదలను సాధించాలి.
1: In every aspect you should be determined.
0: Tana kumarudu anetunte vaadu neerudu yuddhamlo maraninchadu.
1: And in fact his son died in the battlefield.
0: Ramunto cheptunnadu, Rama meeru chaala parakramantudu.
1: And Vibhishana lost his son.
0: Angadunu kante adhikamainatundi balam undi veeniki.
1: In fact my son is very mighty.
0: Vaani tappaku nee vadinchabannadu.
1: You have to kill him.
0: Appudu Vibhishana cheppinattuga kottadu.
1: And he shot him.
0: కొట్టేటప్పటికి కింద పడిపోయాడు నీరుడు.
1: అండ్ ది సన్ ఫెల్ డౌన్ ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్.
0: నీరుడు పడిపోతానే తక్షణమే ఈ యొక్క విభీషణ్ కూడా పడిపోయాడు.
1: విభీషణ్ ఆల్సో ఫెల్, కేమ్ అన్కాన్షియస్.
0: ఏమిటిది అని లక్ష్మణుడు అతన్ని లేపినాడు.
1: లక్ష్మణ లిఫ్టెడ్ హిమ్.
0: విభీషణ, ఎందుకు ఈ విధమైనటువంటి కలత పొందుతున్నావు?
1: విభీషణ, వై హావ్ యు ఫెయింటెడ్, వై ఆర్ లైక్ దిస్?
0: నాకు అభిమానం లేదు స్వామి.
1: స్వామి, ఐ హావ్ నో అటాచ్మెంట్.
0: కానీ పెంచినటువంటి ప్రేమ యొక్క తత్వమే దీనికంత మూల కారణము.
1: బికాస్ ఆఫ్ ది అఫెక్షన్ ఐ హావ్ ఫాస్టర్డ్ హిమ్.
0: వాడు నా ఏకైక కుమారుడు.
1: ఈజ్ మై ఓన్లీ సన్.
0: కనుకనే అతన్ని నేను చంపమని చెప్పాను.
1: బట్ ఐ టోల్డ్ యూ టు కిల్ హిమ్.
0: నాకంటెదుగానే వాడు చస్తున్నాడు.
1: అండ్ ఈస్ డైయింగ్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ.
0: కానీ అది భరించలేకపోయాను.
1: ఐ కుడ్ నాట్ బేర్ దిస్.
0: నా యొక్క బలహీనత.
1: దిస్ మై వీక్నెస్.
0: కనుక నాకు క్షమను అనుగ్రహించమన్నాడు.
1: సో గ్రాంట్ మీ దట్ ఫర్బేరెన్స్.
0: చూశారా, ఆనాటి విభీషణ్ కూడాను క్షమను నాకు అనుగ్రహించు.
1: Vibhishana also prayed for that.
0: Adiye na satyamu.
1: That's my truth.
0: Adiye na dharmamu.
1: That's my righteousness.
0: Adiye na ramudu.
1: That's my Rama.
0: Kabatti atti Rama tattvanni nenu enatiki maravanu.
1: Patience is my God. Rama himself, I'll never forget.
0: Koraki intati goppa goppa vaaru kudanu aa chamaleinatundi samayam lopala innu avasthalu guri ayipoyaru.
1: Such great people, men of strength and courage, lost everything because of absence.
0: Chamanu sadinchitema sarvamu sadinchina vaadu avutavu.
1: When once you achieve this, you'll be able to achieve everything.
0: Kaani oka chamam oka daggara untunte shiksha inko daggara anivistuntadi.
1: But on the other hand, when patience is one side, there lies
0: దోషం చేసిన వాడు ఒకడైతే శిక్ష అనుభవించేది మరొకడుగా అనుభవిస్తుంటాడు.
1: వెన్ వన్ హ్యాస్ కమిటెడ్ మిస్టేక్ వైల్ అదర్ పర్సన్ ఫేస్ ది పనిష్మెంట్ ఇట్ దే డు హ్యాపెన్ ఇన్ లైఫ్.
0: రాత్రి పూట నీవు ఒక రూమ్ లో పండుకున్నావు.
1: యు ఆర్ రెస్టింగ్ ఇన్ యువర్ రూమ్.
0: పండుకునేటప్పటికే చాలా దోమలంతా వచ్చినాయి.
1: మెనీ మస్కిటోస్ హావ్ గాట్ ఇన్.
0: కానీ రెండవ రోజు మస్కిటో నెట్ కట్టుకున్నావు.
1: సెకండ్ డే యూ హ్యావ్ ది మస్కిటో నెట్.
0: కానీ మస్కిటో నెట్ కట్టుకుంటే మస్కిటోస్ బయట ఉంటే పర్వాలేదు, మస్కిటోస్ లోపల ఉన్నాయి.
1: మస్కిటోస్ హావ్ గాన్ ఇన్ టు ది మస్కిటో నెట్.
0: కానీ లోపల ఉన్నటువంటి మస్కిటోస్ ఈ రీతిగా నీవు చంపగలవు.
1: హౌ కెన్ యూ కిల్ దెమ్, దోస్ ఇన్ సైడ్.
0: తర్వాత తాను తోలాడు, మరీ వేసుకున్నాడు.
1: దెన్ హి హస్ డ్రివెన్ దెం అవుట్, డ్రివెన్ దెం అవుట్.
0: ముందు రోజు రాత్రి కుట్టినటువంటి దోమ ఒక్కటే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఓన్లీ వన్ మస్కిటో హస్ బీన్.
0: యాదో తనకు తెలియదు.
1: బట్ హి కెనాట్ ఐడెంటిఫై.
0: రెండవ దినం వచ్చాడు, ఫ్లిట్ తీసుకొని వచ్చి కొట్టాడు అన్నింటినీ.
1: దెన్ హి అప్లైడ్ ఫ్లిట్ ఆన్ ఆల్ దీస్ మస్కిటోస్.
0: తన కుట్టినటువంటి మస్కిటో ఒకటైతే చావటం అనేక మస్కిటోస్ చచ్చాయి.
1: వన్ మస్కిటో హస్ బిటన్ హిమ్ అండ్ ఆల్ మస్కిటోస్ వర్ కిల్డ్.
0: కానీ నిరపరాధి కదా ఇవి.
1: Well, they have not committed
0: a mistake. Kaadu, friendship. Aa kuttina mosquitoes ki ivanni friends.
1: Because all these mosquitoes are the friends of that guilty mosquito.
0: Tell me, I should tell you what you are. Ani ee mosquitoes unnatundi gudame talaku unnai.
1: This is the company mistake. Tell me your company, I shall tell you what you are.
0: Kalukuni aa company cheyatam valla manaku aa gati padutu untadi eppudu.
1: As is the company, so is our plight.
0: Kalukuni durbhavamunto manam pravesh pettinappudu.
1: When once your bad thoughts,
0: దుర్భావములు మనలో ప్రవేశించినప్పుడు,
1: when once bad thoughts get in you,
0: దుష్టంకల్పములు మనకు ఆవిర్భవిస్తాయి.
1: And bad thoughts will improve day by day.
0: దుష్టంకల్పములు ఆవిర్భవించేటప్పటికి,
1: when once they are there,
0: మన క్షమ కోల్పోతాం.
1: We lose our patience.
0: ఈ కోల్పోయిన తర్వాత మనం ఇంకా దాన్ని సాధించలేము.
1: When once it is lost, it cannot be regained.
0: అదని కోల్పోకుండా మనం చూసుకోవాలి.
1: We should see that it's not lost any time.
0: అప్పుడే మనం సరైన దృఢత్వాన్ని మనం పొందగలము.
1: Then we can have strong determination.
0: ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ స్టూడెంట్స్,
0: మీరు ఈ 15 దినములు కూడాను,
1: ఆల్ దీస్ 15 డేస్,
0: ఎందరో పెద్దలు చెప్పినటువంటి వాక్యములు,
1: all the teachings of the elders, all those relating to Swami, you have heard and you are treasuring them in your heart. All those that are treasured in your heart. And you have to achieve the your goal.
0: There
1: is no meaning in simply treasuring them. You should exhibit. Experience. Then you will be able to achieve anything tangible. He was carrying food in a bundle.
0: Pedda bundle.
1: A big bundle of
0: food.
1: Kontha
0: dooram nadichetappudiki,
1: as he was walking,
0: ayipoyindi.
1: He was so tired.
0: Idi bharam ayipoyindi.
1: And this has become heavy load.
0: Adi daggara poyi digadu.
1: He got down at once.
0: Aa moota ippadu.
1: He opened the bundle.
0: Dani bhujinchadu.
1: And he ate the food.
0: Bharam taggindi, balam ekkindi.
1: This burden has become less, but he is strong now.
0: Lopala poyindi aa annamu.
1: Because food has gone inside.
0: Kabatti balam ekkindi.
1: So he is strong.
0: Bharam taggindi.
1: But the burden has become less.
0: ఎప్పుడు ఈ బలం అధికమైపోయిందో
1: when he is strong,
0: అప్పుడు అన్నింటినీ సాధిస్తూ పోయాడు.
1: He is ready to,
0: అదే విధంగానే దాచుకున్నటువంటి దాన్ని బయట పెట్టాము.
1: All that is in you is brought out. And all that is brought out is
0: to
1: practice. Out of practice, when you experience, you will be strong.
0: అప్పుడు నీ వ్యక్తిదాన్నైనా కూడా నువ్వు సాధించగలవు.
1: Then you will be successful in any task.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మన బయట ఉన్నటువంటి భావాలంతా కూడాను,
1: ఆల్ ది ఔటర్ థాట్స్,
0: దుష్ట భావాలను దూరం నెట్టండి.
1: గివ్ అప్ ఆల్ బ్యాడ్ థాట్స్,
0: సద్భావములను లోపల పెట్టుకోండి.
1: అండ్ ట్రెజర్ గుడ్ థాట్స్,
0: దాన్ని సాధించి మీరు ఈ యొక్క క్షమా శక్తిని మీరు పోషించుకోండి.
1: విత్ దీస్ గుడ్ థాట్స్ విత్ ఇన్ యూ, ఫాస్టర్ ఎంకరేజ్ డెవలప్మెంట్,
0: శరీరం యొక్క శక్తి సామర్థ్యం వచ్చి మున్ముందు మీ యొక్క జీవితము ఆదర్శవంతమైన జీవితంగా అనిపిస్తుంది.
1: విత్ ఆల్ దీస్ కెపాసిటీస్ అబిలిటీస్ యూ విల్ బి ఎన్ ఐడియల్.
0: చదివిన చదువులతోనే మన యొక్క కెపాసిటీ మనకు అభివృద్ధి రాదు.
1: మేర్ ఎడ్యుకేషన్ విల్ నెవర్ గివ్ యు కెపాసిటీ.
0: ఎంత చదువులు చదువు,
1: వాట్ ఇస్ ఆల్ దిస్ ఎడ్యుకేషన్?
0: బుకిష్ నాలెడ్జ్,
1: ఇట్స్ ఆల్ బుకిష్ నాలెడ్జ్.
0: ఎంత సూపర్ఫిషియల్ నాలెడ్జ్,
1: ఇట్స్ మియర్లీ సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
0: అవుట్ లుక్స్,
1: ఇట్స్ ఓన్లీ అవుట్ లుక్స్, ఎక్స్టర్నల్.
0: కాదు కాదు, లోపల ఉంటుండాలి.
1: బట్ దేర్ లైస్
0: ఆ శక్తిని మనం సంపాదించుకోవాలి.
1: యూ షుడ్ హ్యావ్ దట్ ఇన్నర్ పవర్.
0: ఇదంతా ఆర్ట్.
1: Not all you find outside is heart.
0: But in heart,
1: heart is
0: మనం బలపరచుకోవాలి.
1: And you should strengthen your heart.
0: కానీ ఈనాడు పైన చదివినటువంటి ఆర్ట్ అంతా అభివృద్ధి చేసుకుంటున్నాం.
1: And we are developing, growing more and more outer heart.
0: పొట్టకూటి కోసము.
1: Why? For our living.
0: పొట్టకూటిని ఎక్కడైనా సంపాదించవచ్చును.
1: You can earn your living.
0: కానీ మనోశక్తిని సంపాదించేటువంటి ఫుడ్ మనకు కావాలి.
1: But we need the food to develop the mental
0: power.
1: Food
0: for head.
1: Food for head.
0: Head for God.
1: Food for head. Head for God.
0: ఏకత్వాన్ని మనం తప్పక అనుభవించాలి.
1: And we should understand the unity in these three.
0: కనుక
1: so
0: మీరు కేవలం సంస్కృతిని కూడా సాధిస్తూ రావాలి.
1: You should also know the culture in detail.
0: మన వైస్ ఛాన్సలర్ నాడు భారతీయ సంస్కృతి గురించి చెప్పాడు.
1: The vice chancellor spoke on the culture of Bharat.
0: అనేక గ్రంథం యందు ఉన్నటువంటి ఒక తత్వమును ఒక క్రోడీకరించి చెప్పాడు.
1: He in fact has summarized of all that contained in many of the
0: books. భారతీయ సంస్కృతి ఎలాంటిది?
1: What sort of culture is Bharat?
0: చాలా పవిత్రమైనటువంటిది.
1: It's highly sacred.
0: సున్నితమైనటువంటిది.
1: It's so tender.
0: దృఢమైనటువంటిది.
1: It's strong.
0: మరువరానటువంటిది.
1: It cannot forget.
0: రక్షింపజేసేటువంటిది.
1: And it one that protects you, sustains you.
0: సంస్కృతిని ఈనాడు మనం కోల్పోయినాము.
1: And such ancient Bharat culture is forgotten.
0: ఈ సంస్కృతిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: We have to develop it more and more.
0: సంస్కరింపజేసినప్పుడే సంస్కృతి అవుతుంది.
1: When once there is refinement, సంస్కరించుట, there is సంస్కృతి.
0: ఈ బట్ట అంతా ఎక్కడి నుంచి వచ్చింది?
1: This cloth, how did you get it?
0: దారం నుంచి సంస్కరింపజేశాము.
1: It is out of the yarn.
0: దారం ఏ రీతిగా వచ్చింది?
1: How did you get the yarn?
0: ప్రత్తి నుంచి వచ్చింది.
1: It is out of cotton.
0: ప్రత్తి ఏ రీతిగా వచ్చింది?
1: How did you get cotton?
0: దీనికి మొట్టమొదట రూపం ప్రత్తి.
1: So the first form is cotton.
0: రెండవది థ్రెడ్.
1: Next yarn.
0: మూడవది క్లాత్.
1: Then you get the cloth.
0: కాబట్టి ఈ క్లాత్ కు రెండు సంస్కారాలు జరిగిన తర్వాతనే ఇది క్లాత్ గా రూపొందింది.
1: The cloth passed through two stages of refinement or processing.
0: Cotton, దాని నుంచి మనం సంస్కరింపచేయాలి.
1: So the cotton has got to be processed.
0: ఇది ఒక చెట్టు.
1: This is a tree now.
0: ఈ చెట్టును అనేక రకములుగా సంస్కరించేయటం వల్ల ఇది ఒక టేబుల్ గా తయారు.
1: Because this tree is polished.
0: ఈ టేబుల్ గా తయారు చేసినటువంటిదే సంస్కృతి.
1: And this is called సంస్కృతి.
0: మన నిత్య జీవితంలో అనుకూలమైనటువంటి దానిగా తీర్చిదిద్దుకోవటమే సంస్కృతి.
1: So I have to shape it for all convenience and comfort is refinement.
0: ఒడ్లు పండినాయి.
1: And you have got the paddy.
0: కానీ పండిన ఒడ్లంతా తెచ్చుకుని మనం తింటూ కూర్చుంటామా?
1: And do you eat the paddy straight away?
0: దాన్ని కూడా సంస్కారం చేయాలి.
1: And you have to polish it.
0: గడ్డి నుంచి ఒడ్లను వేరు చేయాలి.
1: And you have to remove the husk.
0: వేరు చేసిన తర్వాత ఈ వడ్డ నుంచి పొట్టును కొట్టివేయాలి.
1: అండ్ యూ హావ్ టు రిమూవ్ ఆల్ ద హస్క్ ఓవర్ ద ప్యాడీ.
0: ఈ కొట్టుపోయిన తర్వాత బియ్యంగా రూపొందుతుంది.
1: అండ్ దెన్ యూ హావ్ రైస్.
0: బియ్యాన్ని పాకంలో మనం వేసినప్పుడే అది అన్నంగా తయారవుతుంది.
1: అండ్ దెన్ యూ హావ్ టు కుక్, యూ హావ్ టు బాయిల్ ద రైస్.
0: అప్పుడే మనం భుజించడానికి వీలవుతుంది.
1: దెన్ ఓన్లీ యూ కెన్ ఈట్.
0: ఇన్ని సంస్కారములు జరిగిన తర్వాతనే మనం భుజించుటకు సాధ్యమవుతుంది.
1: ఆఫ్టర్ ఆల్ ది స్టేజెస్ ఓన్లీ ఇట్స్ పాసిబుల్ ఫర్ యు.
0: సంస్కరింపబడినటువంటిది సంస్కారము అన్నారు.
1: సో దట్ విచ్ ఇస్ రిఫైన్డ్ ఇస్ కల్చర్, సంస్కృతి.
0: భారతీయ కల్చరు ప్రతి మానవుడు కూడా దాన్ని సంస్కరింపజేసినటువంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద కల్చర్ ఆఫ్ భారత్ హెల్ప్డ్ ఎవ్రీబడి టు రిఫైన్ వన్స్ ఓన్ సెల్ఫ్.
0: కనుక
1: సో
0: భగవత్ నామం చేత,
1: విత్ గాడ్స్ నేమ్,
0: దృఢమైన విశ్వాసం చేత,
1: స్ట్రాంగ్ ఫెయిత్,
0: మన క్షమాశక్తిని సాధించి,
1: అండ్ వీ షుడ్ అచీవ్ పేషెన్స్,
0: దయాశక్తిని మీరు పొందండి,
1: అండ్ వీ షుడ్ ఆల్సో బి కంపాషనేట్.

దుష్టులెందరైన దొరుకుచుంద్రు. కనికిరాళ్ళు చూడ కలవు ఎందైనను

తోలు వజ్రము ఒకటి కలదా. మంచివారి పొందు మహిళన దొరకదు, దుష్టులెందరైన దొరుకుచుంద్రు. కనికిరాళ్ళు చూడ కలవు ఎందైనను, విలువ బోలు వజ్రము.

0: వజ్రము కట్టి కలదా.
1: ఇన్ దిస్ వరల్డ్ యు డోంట్ గెట్ ద కంపెనీ ఆఫ్ గుడ్ పీపుల్. దే ఆర్ మెనీ మెనీ వికెట్ పీపుల్ దేర్ అరౌండ్. Many pebbles and stones are there. Do you find one valuable precious gem?
0: Prema swarupunara.
1: Embodiments of love.
0: Shadanga darshanamalu. Dani yokka visishtatanu. Shadarshanamu yokka prabhavamanu. Jagatunaku vyapimpacheyagaligi. అనేక మంది మహర్షులు అనేక విధమైన సాధనలు సలుపుతూ వచ్చారు.
1: An intense study and the significance of Shatdarshana was made by many saintly people and they taught the same to the entire world.
0: జైమిని మహర్షి తన యొక్క జీవితమునంతయును ధారబోసి మీమాంస యొక్క తత్వాన్ని పూర్వ మీమాంసం అనేటువంటి పేరుతో భారతదేశంలో వ్యాపింపచేశాడు.
1: సెయింట్ జైమిని స్పెంట్ ఆల్ హిస్ టైమ్ టు ఇన్వెస్టిగేట్ ఇన్ దిస్ ఫీల్డ్ ఆఫ్ మీమాంస, ద పాత్ ఆఫ్ ఎంక్వైరీ, పర్టికులర్లీ ది పూర్వ మీమాంస అండ్ ప్రాపగేటెడ్ ఆల్ ఓవర్ ద కంట్రీ.
0: మీమాంసం అనగా భక్తి జ్ఞాన సిద్ధాంతములను నియమములను అనుసరించి చర్చించడమే Mimamsa ani peru vachindi.
1: This term Mimamsa meant a kind of inquiry under a particular direction in the two aspects of devotion and wisdom.
0: Vedamunaku puramainatundi kanukane deeniki purva mimamsam ani kudanu maroka peru.
1: As it was there even before Veda, it is also called purva
0: mimamsam. Anaku puramayaga udayinchinatundi kanukane deeniki purva mimamsam ani kudanu maroka peru.
1: As it was there far earlier, it is also called purva mimamsa.
0: Idi karma kandaku sambandhinchinatundi.
1: This is related to the field of action, karma kanda.
0: Samasta dharmamulu kudanu karmamuni anusaristu vachayi.
1: All principles of righteousness are in the field of action.
0: Kani ధర్మము కర్మమయమైనటువంటిది అనేటువంటి సత్యాన్ని జగత్తునకు చాటుటకు అనేక మంది మహనీయులు కూడాను అనేక విధములుగా పాటుపడ్డారు.
1: మెనీ సెయింట్లీ పీపుల్ స్ట్రగుల్డ్ ఇన్ దిస్ వరల్డ్ టు మేక్ ఇట్ క్లియర్ దట్ అవర్ యాక్షన్ షుడ్ బి రైచువస్.
0: అధాతు ధర్మ జిజ్ఞాస అనుటకు పూర్వము అధాతు కర్మ జిజ్ఞాస.
1: బిఫోర్ వి ఎంటర్ into this field of dharma, you should investigate.
0: Karma jignasa kaka dharma jignasudu kaledu.
1: Without inquiry of the action, you cannot inquire after righteousness.
0: Dharma jignasudu kaka brahma jignasudu kaledu.
1: If you are not after this righteousness, you cannot be after brahma.
0: Puleka pindi puttuna chettuna.
1: Without flower, do you get the fruit?
0: Kayileka phalamu kaluguna jagatilo.
1: Without unripe fruit, do you get the ripe fruit?
0: Atulane karma leka bhakti kaluguna jagatilo.
1: Similarly in this world, without action, do you expect devotion?
0: Bhakti leka jnana padamu kaluguna.
1: Without devotion, do you get the fulfillment of
0: jnana? Karma jignasa dwara dharma jignasa. Dharma jignasa valla brahma jignasa praptistundi prati manavunaku.
1: Therefore, man will attain these things in three different steps. One, the action, then righteousness, and the Brahman.
0: Jaimini Maharshi, tana yokka swanubhavamuto, parishodhanalu salipi, parishilana dwara, tana yokka manasunu santrupti parchukunnadu.
1: The same thing was investigated by Saint Jaimini with his own personal experience.
0: Karma jignasa.
1: The path of action.
0: మానవుడు తెల్లవారి మొదలు రాత్రి పరుండునంత వరకును కర్మలు ఆచరిస్తూనే ఉంటున్నాడు.
1: Man does action from dawn to dusk.
0: కర్మలేని మానవుడు ఈ జగత్తు నుండి కానరాడు.
1: There is no man who doesn't do any activity.
0: ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడాను కర్మనే.
1: The breathing exercise is action.
0: మన దేహములో ప్రసరించేటువంటి యొక్క రక్తం కూడాను కర్మమయమైనటువంటిది.
1: The blood circulation is also an action.
0: కనుకనే కర్మను విస్మరించి ధర్మమును విశ్వసించడానికి అవకాశము లేదు.
1: Therefore, we cannot forget action and think of righteousness.
0: Kanuka Jaimini Maharshi deeniki karma jignasi yandu chakkani udaharanam landistu vachadu.
1: Therefore, Saint Jaimini gave many examples in this field of action.
0: Manamu nitya jeevitamulo grihastha dharmamulandu konni vantalanu manamu chesukuntuntam.
1: As a householder, in our daily routine, we make many preparations.
0: Oka pachadi manamu cheyalanukunte దీనికి కొన్ని పదార్థములు మనం ప్రోగు చేసుకోవాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు ప్రిపేర్ చట్నీ, యూ షుడ్ హ్యావ్ సమ్ మెటీరియల్.
0: ఒక కొబ్బరికాయ పచ్చడి చేయాలి.
1: యూ వాంట్ కోకోనట్ చట్నీ,
0: దీనికి మిరపకాయ కావాలి, చింతపండు కావాలి, ఉప్పు కావాలి, కొబ్బరి కావాలి.
1: యూ నీడ్ చిలీస్, టామరిండ్, సాల్ట్ అండ్ కోకోనట్.
0: ఈ పదార్థములన్నీ కూడా ప్రోగు చేసి
1: కలెక్టింగ్ ఆల్ ద మెటీరియల్,
0: మూడింటిని కలిపి
1: mixing them,
0: దీని నూరినప్పుడే ఇది ఒక చట్నీ రూపొందుతుంది.
1: When you grind it, you'll get chutney.
0: ఇది కర్మ జిజ్ఞాస.
1: This is karma jignasa.
0: నాకు ఈనాడు చట్నీ కావాలి.
1: Today I want chutney.
0: అనుకున్నంత మాత్రమే ఇది సాధించడానికి వీలు కాదు.
1: Is not possible to have by thought.
0: పదార్థములు కూడా మనం ప్రోగు చేసుకోవాలి.
1: We have to collect material.
0: ఈ పదార్థములను ప్రోగు చేసుకోవటమే కాకుండా పదార్థముల యొక్క స్వరూపాన్ని ఏకత్వంగా నిర్మించుకోవాలి.
1: Not only collection, how to bring that form.
0: ఒట్టి మిరపకాయ తినడానికి వీలు కాదు.
1: ఇస్ నాట్ పాసిబుల్ టు ఈట్ చిల్లీస్.
0: ఒట్టి ఉప్పును తినడానికి వీలు కాదు.
1: యు డోంట్ ఈట్ సాల్ట్.
0: ఒట్టి చింతపండు తినడానికి వీలు కాదు.
1: వి డోంట్ ఈట్ టామరిండ్.
0: మూడింటిని సమభాగములతో దీని సరైన రీతిగా దీని ఏకత్వం చేసినప్పుడే ఇది చట్నీ రూపంలో బయలు అప్పుడే తినడానికి వీలు అవుతుంది.
1: దే షుడ్ బి మిక్స్డ్ ఇన్ ప్రాపర్ ప్రపోర్షన్స్, దెన్ యూ కెన్ ఈట్ యాజ్ చట్నీ.
0: కనుకనే కర్మ జిజ్ఞాస అనేటువంటిది చట్నీ చేశాము.
1: దేర్ ఫోర్ the inquiry of action is preparation of chutney.
0: Chesinanta mathamlo chaladu.
1: Is not enough if you prepare.
0: Dharma jignasa danini anubhavinchali, tini chudali.
1: Dharma jignasa is experience, you should eat.
0: Tini chucharu.
1: You have eaten.
0: Indulo uppu takkuva ani gurtincharu.
1: You have recognized that salt is less.
0: తక్కువైనటువంటి ఉప్పును తిరిగి దానికి చేర్చుకోవాలి.
1: Having noticed the salt is less, you must add.
0: ఈ చేర్చుకోవటమే బ్రహ్మ జిజ్ఞాస.
1: Adding that is inquiry of Brahman.
0: చట్నీ చేయటము,
1: ప్రిపరేషన్ ఆఫ్ చట్నీ,
0: రుచిని చూడటము,
1: టేస్టింగ్ ఇట్,
0: ఆ రుచి లోపల ఏది దోషము అనేటువంటి దాన్ని గుర్తించటము,
1: వైల్ టేస్టింగ్ యు నో దట్
0: ఆ దోషాన్ని నిర్మూలన గావించడమే బ్రహ్మ జిజ్ఞాస.
1: రెక్టిఫైయింగ్ దట్ విచ్ ఇస్ షార్ట్ ఈస్ బ్రహ్మ జిజ్ఞాస.
0: అటులనే
1: సిమిలర్లీ
0: ఈ మానవ జన్మమునందు
1: ఇన్ హ్యూమన్ లైఫ్
0: విహితమైనటువంటి కర్మలు ఆచరించి
1: performing one's own responsibility, ee
0: aacharinchinatundi karmalanu anusthanamlo unchukoni,
1: practicing all these actions,
0: ee anusthanamlandu ye yokka lopam unnade anetundi dani gurtinchi,
1: understanding what is something that goes wrong,
0: teerchukotame brahma jignasa.
1: Rectification of the mistakes is brahma jignasa.
0: Manamu puttinamu,
1: we are born,
0: panchabhutamla cheta koodinamu,
1: we are in combination of five elements,
0: panchakoshamla cheta cherinamu,
1: we are in the company,
0: పంచాత్మను అనుభవిస్తున్నాం.
1: We are experiencing the five.
0: అనుభవించినప్పుడు
1: when we experience,
0: అనుభవించటమే ధర్మ జిజ్ఞాస.
1: The experience is ధర్మ జిజ్ఞాస.
0: ఈ అనుభవించిన తరువాత
1: after experience,
0: ఇందులో శాశ్వత ఆనందము లేదు అని గుర్తించుకున్నాం.
1: You have recognized there is no permanent happiness.
0: ఆ శాశ్వత ఆనందం ఏమిటి?
1: What is this permanent happiness?
0: అది ఏ బ్రహ్మ తత్వము?
1: That is the nature of Brahma.
0: ఆ శాశ్వతానందమైనటువంటి బ్రహ్మ తత్వమును చేర్చుకోవటమే ఇది బ్రహ్మ జిజ్ఞాస.
1: To have that Brahman, the true bliss, is Brahma Jignasa.
0: కనుక ప్రతి మానవునికి కర్మ జిజ్ఞాస ప్రారంభము, రెండవది ధర్మ జిజ్ఞాస, మూడవది బ్రహ్మ జిజ్ఞాస.
1: So in every man, these three steps are there. Action, karma jignasa, righteousness, dharma jignasa, and brahma jignasa.
0: కర్మ యొక్క కాండమును చక్రమంగా సామాన్య మానవులకు నిత్య జీవితంలో ఆచరణ రూపమైనటువంటి ఆనందాన్ని అందించే నిమిత్తమే జైమిని మహర్షి ఈ యొక్క పూర్వమీమాంసను కనిపెట్టాడు, దర్శించాడు.
1: టు గివ్ యూ ద కంప్లీట్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ అండ్ ద రియాలిటీ ఆఫ్ ది కర్మ జిజ్ఞాస, ద జైమిని ఇన్వెస్టిగేట్ ఇన్ ఫుల్ అండ్ థాట్ ఇట్.
0: ఈనాటి మానవుని యొక్క దృక్పథము,
1: ద వీక్నెస్ ఆఫ్ మ్యాన్ టుడే,
0: భౌతిక జీవితం పైననే అంకితమై ఉంటుండాలి.
1: ఇస్ జస్ట్ డెడికేటెడ్ టు ది ఫిజికల్ వరల్డ్.
0: కానీ మానవుడు ఈ భౌతిక జీవితమే సత్యమని విశ్వసించి,
1: మ్యాన్ బిలీవ్స్ దిస్ ఫిజికల్ వరల్డ్,
0: ఈ భౌతిక జీవిత ఆనందము నిమిత్తమై,
1: ఫర్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్,
0: అహోరాత్రులు కూడాను అనేక విధములైనటువంటి శ్రమలు పడుతున్నాడు.
1: హీ స్ట్రగల్స్ డే అండ్ నైట్.
0: కానీ ఈ శ్రమలు ఏమాత్రమూ తీరుటలేదు.
1: బట్ యట్ హీ ఈస్ నాట్ సాటిస్ఫైడ్.
0: ముక్తి చేర కోరి ముక్కోటి దేవతలను ఆరాధించుచున్నాడే కాని మానవుడు అంతర్ముఖమైనటువంటి యొక్క అశాంతిని మాత్రము దూరం చేసుకోలేకపోతున్నాడు.
1: టు అటైన్ లిబరేషన్ మ్యాన్ ఈజ్ ఆఫ్టర్ వర్షిపింగ్ 3 crores ఆఫ్ డైటీస్ బట్ ఈస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ గో ఇన్ వర్డ్.
0: నైతిక ధార్మిక ఆధ్యాత్మిక తత్వములను విస్మరించి
1: ఫర్గెటింగ్ మోరల్ రైచువస్ స్పిరిచువల్
0: భౌతికమైనటువంటి యొక్క జీవితం గడపడానికి ప్రయత్నం చేయటం చేతనే మానవుడు అనేక విధములైనటువంటి అశాంతులకు దుఃఖములకు నిరాశలకు గురి అయిపోయి కృషించి కుళ్ళి జీవిస్తున్నాడు.
1: యాజ్ ఇఫ్ యాజ్ హీ స్పెండ్స్ ఆల్ ద టైమ్ ఇన్ దిస్ ఫిజికల్ ట్రాన్సెంట్ వరల్డ్ హీ సఫర్స్ ఫ్రమ్ వేరియస్ మిజరీస్ యాంగ్జైటీస్.
0: కానీ ప్రతి మానవుడు కూడాను భౌతిక దేహమునే ఆధారంగా తీసుకుంటున్నాడే కాని ఈ దేహమునకు దీనికి తగినటువంటి యొక్క దివ్య శక్తికి కలిగిన సంబంధం ఏమిటి అనేటువంటిది ఎవ్వరూ విచారించడం లేదు.
1: Man just thinks of his physical body, but he doesn't think of divine power behind it.
0: ఎవరైనా ఒక వ్యక్తిని మీరు ఎవరయ్యా అని ప్రశ్నించండి చూద్దాం.
1: You put a question to anybody. Who are you?
0: నేను పలాని రామయ్య, పలాని కృష్ణయ్య, పలాని రంగయ్య అని చెప్తుంటారు.
1: He will say, I'm so and so, రామయ్య, కృష్ణయ్య, రంగయ్య.
0: ఈ రామయ్య, కృష్ణయ్య, రంగయ్య ఎవరిది? దేహాన్ని పురస్కరించుకుని తనను తాను పరిచయం గావించుకుంటున్నాడు.
1: ఈ సేస రామయ్య, కృష్ణయ్య, రంగయ్య అండ్ సో ఆన్ బేసింగ్ ఆన్ ద నేమ్ గివెన్ టు ద బాడీ.
0: దేహమునకు పెట్టిన పేర్లే కాని తాను పుట్టినవి కాదు కదా.
1: ఇట్స్ ద నేమ్ గివెన్, హి హస్ నాట్ కమ్ డౌన్ విత్ దట్ నేమ్.
0: ఈ యొక్క పెట్టిన పేర్లను ఆధారంగా చేసుకుని తనను తాను ఇతరులకు పరిచయం చేసుకుంటున్నాడు.
1: Because of the name given to him, he introduced himself. So
0: inka kuntulo lotuloku digi evarandi meer gattiga cheppandi ani prashninchinappudu
1: even go deeper and say, who are you sir, tell.
0: Nenu doctor, nenu lawyer, nenu kevalam vyaparasthudanu, nenu kevalam oka vidhamainatunte yokka sedhyam chesukuneatunte raitulu అని ఈ విధంగా తన వృత్తుల గురించి పరిచయం చేసుకుంటున్నాడు.
1: దెన్ దే స్టార్ట్ ఇంట్రడ్యూసింగ్ ఐఎమ్ డాక్టర్, లాయర్, బిజినెస్ మెన్, ఫార్మర్ బేసింగ్ ఆన్ ద ప్రొఫెషన్.
0: ఈ లాయర్ అనేటువంటిది వృత్తికి సంబంధించిన పని కదా.
1: లాయర్ ఇస్ యువర్ ప్రొఫెషన్.
0: డాక్టర్ తాను ఒక వృత్తికి సంబంధించినటువంటి వాడు కదా.
1: డాక్టర్ ఇస్ యువర్ జాబ్.
0: వ్యవసాయస్థుడు తాను ఒక వృత్తికి సంబంధించినటువంటి వాడు కదా.
1: ఫార్మర్ ఇస్ ద వన్ దట్ హీ డస్ ఫార్మింగ్.
0: వ్యాపారము అతని యొక్క వృత్తి కదా ఇది.
1: బిజినెస్ ఇస్ ఆల్సో హిస్ ప్రొఫెషన్.
0: ఈ వృత్తులను గురించి తాను తాను పరిచయం చేసుకుంటున్నాడు ఈ యొక్క మానవుడు.
1: మ్యాన్ ఇంట్రడ్యూస్ హింసెల్ఫ్ బేసింగ్ ఆన్ ద ప్రొఫెషన్.
0: మొదలు దేహాన్ని ఆధారంగా కొని దేహమునకు పెట్టినటువంటి పేరును ఆధారంగా తీసుకుని తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు.
1: ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ హి ఇంట్రడ్యూస్ హింసెల్ఫ్ బేసింగ్ ఆన్ ద నేమ్ గివెన్ టు ద బాడీ.
0: రెండవ తూరి గట్టిగా అడిగినప్పుడు తన వృత్తులను ఆధారంగా చేసుకుని తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు.
1: లేటర్ వెన్ యు ఆస్క్ హిమ్ అగైన్ హి ఇంట్రడ్యూస్ హింసెల్ఫ్ బేసింగ్ ఆన్ ద జాబ్ హి డస్.
0: కొంచెం గట్టిగా ఎవరండి మీరు అని గట్టిగా అడిగినప్పుడు
1: దెన్ యు ఆస్క్ అగైన్ హూ ఆర్ యూ.
0: నేను ఇండియన్, నేను అమెరికన్, నేను కెనేడియన్, నేను ఆఫ్రికన్ అని ఈ విధంగా దేశమును గుర్తించి పరిచయం చేసుకుంటున్నాడు తనకు తాను.
1: దెన్ ఇఫ్ యు ఆస్క్ హిమ్ అగైన్ హూ ఆర్ యూ హి విల్ సే ఐ యామ్ ఇండియన్, అమెరికన్, కెనేడియన్, ఆఫ్రికన్ బేసింగ్ ఆన్ ద కంట్రీ టు విచ్ హి బిలాంగ్స్.
0: కేవలం దేహాన్ని ఆధారంగా చేసుకుని పరిచయం చేసుకోవటం, వృత్తుల గురించి పరిచయం చేసుకోవటం, దేశాన్ని గురించి పరిచయం చేసుకోవటం, దేహ వృత్తి దేశముల యొక్క పరిచయములు తాను చేసుకుంటున్నాడే కాని తనను తాను పరిచయం చేసుకోవటం లేదు.
1: ఆల్ దీస్ ఇంట్రొడక్షన్స్ బేసింగ్ ఆన్ ద బాడీ, ది ప్రొఫెషన్ ఇన్ ది కంట్రీ ఆర్ జస్ట్ అవుట్ సైడ్ బట్ హీ ఈజ్ నాట్ ఇంట్రడ్యూసింగ్ హింసెల్ఫ్ ప్రాపర్.
0: అయితే దీనికి సరైన జవాబు ఏమిటి?
1: దెన్ వాట్ ఈస్ ది కరెక్ట్ రిప్లై?
0: నీకు పేరు కాదు,
1: నాట్ నేమ్.
0: నీకు వృత్తి కాదు,
1: నాట్ ప్రొఫెషన్.
0: ఈనాడు నీవు వ్యాపారస్తుడిగా ఉండవచ్చును.
1: టుడే యు మే బి ఎ బిజినెస్ మ్యాన్.
0: తిరిగి తాను ఇంకొక రకమైనటువంటి దీంట్లో ప్రవేశించవచ్చును.
1: లేటర్ యు మే అండర్టేక్ డిఫరెంట్ జాబ్.
0: కనుక ఈ వృత్తులు శాశ్వతం కాదు.
1: ప్రొఫెషన్స్ ఆర్ నాట్ పర్మనెంట్.
0: నీ యొక్క దేశం శాశ్వతం కాదు.
1: ద కంట్రీ ఇస్ నాట్ పర్మనెంట్.
0: ఒక దేశంలో నీవు బ్రతకలేకపోయినప్పుడు మరొక దేశానికి కూడా నువ్వు ప్రవేశిస్తున్నావు.
1: ఇఫ్ యు కాంట్ లివ్ ఇన్ వన్ కంట్రీ, యు గో టు అనదర్ కంట్రీ.
0: కనుక సరైన జవాబు ఏమిటి?
1: What is correct reply?
0: నేను ఆత్మను.
1: I am ఆత్మన్, ట్రూ సెల్ఫ్.
0: నా దేహములో ఉన్నాను.
1: It is in the body.
0: నా వృత్తిలో ఉన్నాను.
1: Or in profession.
0: నా యొక్క దేశములో ఉంటున్నాను.
1: Or in the country.
0: కనుక దేశము, కాలము, వృత్తి మార్పు చెందినటువంటిది. త్రికాల పాద్యం, అది ఏ సత్యం?
1: Therefore, that which is changeless, that which is indivisible in all the three times, past, present, future, is truth.
0: Iti nitya satyamainatundi yokka sankalpanni vismarinchi,
1: forgetting the thoughts which are eternal and permanent,
0: swaswaroopanni dooramu gaavinchukoni,
1: away from the true form,
0: bhautikamaina laukikamainatundi yokka veetini aadharam chesukoni,
1: basing on the physical secular world,
0: తద్వారా తాను పరిచయం గావించుకుంటున్నాడు ప్రపంచానికి.
1: He is introducing himself to the world thus.
0: ప్రతి మానవునకు,
1: ఫర్ ఎవరీ ఇండివిజువల్,
0: నేను నాది. ఈ రెండు పదములు కూడాను బాలుడి మొదలుకొని వృద్ధుని వరకు, స్త్రీ మొదలుకొని పురుషుని వరకు, చెండాలుడి మొదలుకొని చక్రవర్తి వరకు, సర్వులు ఎందుకును ఈ రెండు పదములు ఉచ్చరిస్తున్నారు.
1: ఆల్ అటర్ దీస్ టు ఐ అండ్ మైన్ రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ టు ఎన్ ఓల్డ్ పర్సన్ ఉమెన్ మ్యాన్ untouchable to an emperor.
0: Nenu,
1: I,
0: idi aatmaku sambandhinchinatundi artham.
1: This is the meaning of atma, true self.
0: Naadi, ee dehamunku sambandhinchinatundi artham.
1: Mind relates to the body.
0: Karuka nenu aneetundidi satyamaina nityamaina aatmaku sambandhinchinatundi.
1: So I relates to all that eternal.
0: Adi dehi.
1: That is dehi indwelling.
0: Nadi aneetundi dehamu.
1: Mind is body.
0: Deham aneetundi yokka gadi lopala, deham aneetundi yokka deeni lopala, rathamu lopala, dehi aneetundi vaadu kurchunnadu.
1: In this body there is a chariot, there is this charioteer, dehi.
0: Dehi aneetundi yokka goodulo undinappudu, dehi deham aneetundiga goodulu tayaravutundi.
1: When the indweller is there, the body will be the house.
0: ఇంటిలో నీవు ఉండినంత మాత్రమున ఇల్లు నేనని చెప్పుకుంటావా?
1: జస్ట్ బికాస్ యు ఆర్ ఇన్ ద హౌస్ కెన్ యూ క్లెయిమ్
0: ఇది నా ఇల్లు అంటావే కానీ నేనే ఇల్లు అని ఎవరు చెప్పలేరు.
1: యు సే దిస్ ఇస్ మై హౌస్, యు డోంట్ సే ఐ యామ్ ద హౌస్.
0: కనుక ఈనాడు దేహమనేటువంటి యొక్క ఇంటి లోపల నీవు నివసిస్తూ దేహమే నేననుకుంటున్నావు, ఇది ఎంత అజ్ఞానం.
1: టుడే యు లివ్ ఇన్ దిస్ హౌస్ ఆఫ్ ద బాడీ బట్ యు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ దిస్ హౌస్, వాట్ ఇగ్నోరెన్స్ ఇట్ ఈస్.
0: కారులో నీవు ప్రయాణం చేస్తూ కారే నీవని చెప్పగలవా?
1: While traveling in car, can you say that you are the car?
0: Na karu.
1: This is my car.
0: Adi reetiga dehamaneetundi ratham lopala ratikuduga nee untunnavu.
1: Similarly, the body that is the chariot, you are the charioteer.
0: Neeku ee dehamunaku emaatram kudaru sambandham ledhu.
1: There is no relationship whatsoever between you.
0: Rathamu oka vaipuna vadala nee inkoka karyam chesukovachunu.
1: You can leave the chariot and take another.
0: Intini vadalu nee paradeshamunaku prayanam kavachunu.
1: You can leave your house and go to a foreign country.
0: Kanuka ఆ ఇల్లుని నేమని అనుకోవటమే పెద్ద అజ్ఞానము.
1: టు కన్సిడర్ యువర్ సెల్ఫ్ దట్ ఐ యామ్ ది హౌస్ ఇస్ ఇగ్నోరెన్స్.
0: దేహము లోపల అనేక అంగములు ఉంటున్నాయి.
1: ఇన్ అవర్ బాడీ దేర్ ఆర్ సో మెనీ లింబ్స్.
0: కన్ను ఉంది, చెవులు ఉంది, ముక్కు ఉంది, నోరు ఉంది, చేతులు ఉంది, కాళ్ళు ఉంది.
1: ద ప్రెసెంట్ ద ఐస్, ద ఇయర్, ద నోస్, ద మౌత్ అండ్ లెగ్స్.
0: ఇవన్నీ చేరినదే దేహం కానీ
1: ద బాడీ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్.
0: కన్నుకు కన్ను ఒక దేహం అని చెప్పడానికి వీలు కాదు.
1: వీ కెనాట్ సెపరేట్ అవుట్ ఐ.
0: ఒక చెవు మాత్రమే దేహం కాలేరదు.
1: వీ కెనాట్ ఐడెంటిఫై ద బాడీ విత్ ఇయర్.
0: కనుక ఈ అన్ని ఇంద్రియముల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే దేహము.
1: ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ ద లింబ్స్ ఇస్ ద బాడీ.
0: కనుక జగత్తునందు కలిగినటువంటి మనస్సు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణ ఈ అన్నింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే ఆత్మ.
1: ద ఆత్మ ట్రూ సెల్ఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద మైండ్, ఇంటెలెక్ట్, ద ఈగో.
0: దేహములో ఉన్నది ఆత్మ.
1: It is present inside.
0: మనసులో ఉన్నది ఆత్మ.
1: In the mind is present.
0: బుద్ధిలో ఉన్నది ఆత్మ.
1: ఆత్మా ఇస్ ఇన్
0: సెన్సెస్. అంతఃకరణలో ఉన్నది ఆత్మ.
1: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద సెన్సెస్.
0: ఇవన్నీ ఆత్మ యొక్క ప్రబోధ చేతనే, ప్రసక్తి చేతనే ఈ యొక్క అన్ని ఇంద్రియములు కూడాను పనిచేస్తూ ఉన్నాయి.
1: బికాస్ ఆఫ్ ద ప్రాంప్టింగ్స్ ఆఫ్ ద సెల్ఫ్ ద డిఫరెంట్ లింబ్స్ వర్క్.
0: చక్కని ఉదాహరణము,
1: ఎ గుడ్ ఎగ్జాంపుల్,
0: కారు లోపల
1: ఇన్ ఎ కార్
0: స్టీరింగ్ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ స్టీరింగ్.
0: క్లచ్ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ క్లచ్.
0: బ్రేక్ ఉంటుండాలి.
1: బ్రేక్.
0: ఇంకా అనేక రకమైనటువంటి అంగములంతా ఉంటున్నాయి.
1: దే ఆర్ డిఫరెంట్ పార్ట్స్.
0: ఈ హారన్ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ హారన్ టూ.
0: కానీ ఇవన్నీ దేనికి అవి పనిచేస్తున్నాయా?
1: డూ దే వర్క్ అపార్ట్ ఫ్రమ్ ఈచ్ అదర్?
0: నీవు కారులో ప్రయాణం అవుతుంటే హారన్ దానిపాటికి అది వాగుతుందా?
1: ఇఫ్ యూ గో ఇన్ ఎ కార్ డూ యూ ఎక్స్పెక్ట్ ద హార్న్?
0: స్టీరింగ్ దానిపాటికి అది తిరుగుతుందా?
1: డస్ ద స్టీరింగ్ వర్క్ ఇట్సెల్ఫ్?
0: డ్రైవర్ ఉన్నాడు అక్కడ.
1: There is a driver there.
0: ఈ డ్రైవర్ ఏ దీనిని అన్నింటినీ కూడా వెలిగిస్తున్నాడు, నడిపిస్తున్నాడు.
1: ఇట్ ఇస్ ద డ్రైవర్ ద డ్రైవ్స్ అండ్ ఆపరేట్స్.
0: కనుక ఆ డ్రైవరే ఆత్మ.
1: ద డ్రైవర్ ఇస్ ఆత్మ.
0: ఏకమనే రథమునందు ఆత్మ అనేటువంటి డ్రైవర్ ఉంటుండి కన్నుల ద్వారా చూస్తూ చూపిస్తున్నాడు, చెవుల ద్వారా వినిపిస్తున్నాడు, నోటి ద్వారా పలికిస్తున్నాడు, చేతుల ద్వారా చేయిస్తున్నాడు.
1: ద ఇన్వెలర్ ద టూ సెల్ఫ్ is present in the body, it will make your eye see, it will make your ear listen, and it will make your mouth speak.
0: చిన్న ఉదాహరణ మీరు చూడండి.
1: Take a small example.
0: ఈ డ్రైవర్ ఈ దేహంలో ఉండినప్పుడే ఈ యొక్క దేహంలో ఉండినటువంటి సర్వాంగములు కూడాను తమ తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాయి.
1: So long the driver is in the body, all limbs do their action.
0: ఈ దేహము నుండి ఈ డ్రైవర్ వదిలిపోయినప్పుడు
1: the moment driver get away from the body,
0: అదే కన్నులు ఉంటున్నాయి ఇక్కడ.
1: The very same eyes are there.
0: చూడగలుగుతున్నాయా?
1: Are they able to see?
0: అదే చెవులు ఉంటున్నాయి, వినగలుగుతున్నాయా?
1: Very same ears are there.
0: అదే నోరు నాలుక ఉంటుందాది, ఉంటుందా?
1: The same mouth and tongue are there. Do they speak?
0: అదే చేతులు ఉంటున్నాయి, పనులు చేయగలుగుతున్నాయా?
1: Same hands are there. Do they activate?
0: ఏ మాత్రము చేయటం లేదు.
1: Nothing
0: works. సర్వాంగములు కూడాను స్తంభించిపోయినాయి.
1: All limbs come to stand still.
0: జడమైపోయినాయి.
1: They become inert.
0: కాబట్టి ఇంతకు పూర్వము వీటినన్నింటినీ చూపించటము, వినిపించటము, పలికించటము, చేయించటము ఏది చేస్తూ ఉండినది?
1: So what is it that does? The seeing, listening, talking.
0: ఆ యొక్క ఆత్మ అనేటువంటి యొక్క మాస్టరే, యజమానుడే ఇన్ని పనులు చేస్తూ వచ్చాడు.
1: It's only the master, the owner, the atma that does all this activity.
0: అతను ఈ దేహంలో ఉండినంత వరకును అతన్ని శివం శివం శివం.
1: So long he is in the body, he is called Sivam Sivam.
0: Ah, Sivam ee dehamunu vadaltane idantha Sivam Sivam Sivam.
1: The moment Sivam gets out of this body, it is Sivam, the dead body.
0: Kanuka evaru unte Sivam, evaru lekapothe Sivam.
1: When do you call him Sivam? When do you call it the dead body?
0: Atma tattvam aneetundi ee dehamunandu sarvangamulu chetanu parichayistunnanta varaku idi Sivame.
1: So long there is atma that making the limbs work, it is Sivam.
0: Kana
1: so
0: మనము ఎవరము అని చక్కగా మనం విచారణ చేసుకుంటే ఇవన్నీ కూడా పనిముట్లు మాత్రమే, కానీ నీవు అవి కాదు.
1: When we inquire clearly, who am I, that all the limbs are instruments, you are not that.
0: దీనికి మనసు ఉంది,
1: మైండ్
0: బుద్ధి ఉంది,
1: ఇంటెలెక్ట్
0: సంస్కారం ఉంటుంది,
1: అండ్ ఆల్సో ద కల్చర్.
0: ఆత్మ యొక్క స్వరూపము ఈ మూడింటి యొక్క చేరిక.
1: ఆత్మ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ.
0: మనసు చేసేటువంటి పని ఏమిటి?
1: What is it that mind does?
0: Sankalpamlu cheyatamu,
1: thinking,
0: danini aneka vidhamainatundi yokka mananamu cheyatamu,
1: recapitulate again.
0: Karukane mananam cheyatam chetane mananatrana sammilitaha iti mantraha annaru.
1: As it
0: adhe mananam,
1: the recapitulation is the mind.
0: Inka sankalpa vikalpaatmakam manaha annaru.
1: The mind is also a bundle of thought.
0: Sankalpa vikalpalu jarapatame ee manasu yokka tattvamu.
1: The nature of the mind is to think.
0: Mananamu cheyatame manasu yokka gunamu.
1: The quality of the mind is to recapitulate.
0: Idi atma dwarane ee manasu kudanu ee vidhamainatundi karmalu aacharistu unnayi.
1: The mind functions with the help of
0: buddhi,
1: intellect.
0: Ee buddhi aneetundi emiti?
1: What is this intellect?
0: Idi kudanu atma yokka parimutte.
1: Is also instrument of atma.
0: Idi nityanitya visha parisilana chestundadi.
1: It discriminates that which is temporary and permanent.
0: ఏది సత్యము ఏది అసత్యము అని నిర్ణయం చేస్తుండాలి.
1: It decides what is true and false.
0: నిర్ణయ శక్తి, విచారణ శక్తి, విజ్ఞాన శక్తి, ఈ మూడు శక్తులతో కూడినటువంటిదే ఈ బుద్ధి.
1: Intellect has three faculties: discretion, discrimination and wisdom.
0: ఇంకా సంస్కారం అంటే ఏమిటి?
1: Then what do you mean by refinement?
0: పునర్జన్మమునకు పునాదిగా ఉండేటువంటిది ఈ సంస్కారము.
1: That which forms the basis for the rebirth is samskara.
0: ఈ పునర్జన్మమునకు ఏది సంస్కారం అనగా మన జీవితంలో ఏ విధమైనటువంటి కర్మలు ఆచరిస్తున్నామో అవి విత్తన రూపంలో రూపొంది పునర్జన్మమునకు అవే తిరిగి మొక్కలుగా వస్తున్నాయి.
1: All the actions we do here, they will be present in the form of seeds and they will be the basis for rebirth.
0: జీవిత కాలంలో చేసినటువంటి స్మరణ అంత్యకాలంలో ఆధారణ అన్నారు.
1: So what you do, the smarana, the chanting Lord's name, is that comes as refuge later.
0: కరుణ జీవిత కాలములో మనము మంచి కార్యములు చేయాలి.
1: Therefore in lifetime we should do good.
0: జీవిత కాలములో మనం పవిత్రమైనటువంటి మార్గములో ప్రవేశించాలి.
1: In our lifetime we should tread on sacred path.
0: భగవచ్చింతనము చేస్తూ రావాలి.
1: We should think of the Lord.
0: ఇవన్నీ చేయటం వల్లనే,
1: because of all this,
0: అంత్యములో కూడా అవే మన యొక్క స్మరణకు వస్తుంటాయి.
1: At the end they come to our mind.
0: దేయోహి జ్ఞానమభ్యాసాత్ నానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగే త్యాగశాంతి అనంతరం. మన యొక్క అభ్యాసములను పురస్కరించుకునియే అంత్యము లోపల ఇవే మనకు ఆదర్శంగా రూపొందుతాయి, ఆధారంగా రూపొందుతాయి.
1: బేసింగ్ ఇన్ అవర్ హ్యాబిట్స్ అండ్ ప్రాక్టీసెస్ దే విల్ బి ద బేసిస్ లేటర్ టువర్డ్స్ ద ఎండ్.
0: చిన్న ఉదాహరణ మీరు చూడండి.
1: టేక్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మీరు జీవిత కాలం లోపల నిరంతరం ఏదో జపం చేస్తూ ఉంటావు.
1: Throughout your lifetime, you do japa.
0: ఈ జపం చేయటం అభ్యాసం అయిపోయింది.
1: It has become a practice.
0: కానీ నీకు అంకాంక్ష వచ్చినప్పుడు కూడా వేళ్ళు ఆడుతూనే ఉంటాయి.
1: Towards the end also, you start moving your fingers. ఎవరితోనైనా
0: నీవు మాట్లాడుతుంటే దాని పాటికి అవి వేళ్ళు ఆడుతూ ఉంటాయి. ఇది అభ్యాసం చేత వచ్చినటువంటివి.
1: While talking with others also, you start moving your fingers. It has come out of practice.
0: ఇంకా కొంతమంది
1: some others
0: స్నఫ్ వేసుకోవటం చాలా అలవాటుగా ఉంటుంది.
1: They have got the habit of using snuff.
0: వీరికి అన్కాన్షియస్ లో కూడా ఈ చెయ్యి నే ముక్కు దగ్గరికి పోతుంటాది.
1: ఇన్ అన్కాన్షియస్ స్టేట్ ఆల్సో
0: యో హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానం కూడా అట్లే అభ్యాసంతో లభ్యమవుతుంది.
1: బికాస్ ఆఫ్ ద ప్రాక్టీస్ ద హ్యాండ్స్ విల్ గో టువర్డ్ ద
0: నాస్ట్రిల్స్. అభ్యాసం ఏ రీతిగా మనకు ఒక స్థిరమైనట్టుగా నిలిచిపోయినాయో అటులనే సదభ్యాసములు కూడా మనకు స్థిరంగా నిలిచిపోతాయి.
1: జస్ట్ ఎస్ బ్యాడ్ హ్యాబిట్స్ హావ్ కమ్ టు స్టే విత్ us, ద గుడ్ హ్యాబిట్స్ టూ విల్ బి విత్ us.
0: కనుకనే మనము మంచి అభ్యాసములు జీవితంలో అభ్యసించాలి.
1: So we should cultivate good habits.
0: ఈ యొక్క మంచి అభ్యాసముల చేతనే మంచి జన్మ మనకు ప్రాప్తిస్తుంది.
1: Through these good habits we'll have good birth.
0: కనుక జీవితంలో మనకు అనేక రకములైనటువంటి యొక్క మార్గములను ప్రబోధిస్తూ వచ్చింది పూర్వమీమాంస కర్మ మార్గమును పురస్కరించుకుని.
1: This దర్శన పూర్వమీమాంస taught many sacred paths basing on the
0: ఈ కర్మకాండ జననము మొదలుకొని మరణం వరకు కూడాను భారతీయులు ఇది ఒక కర్మకాండగా మనం ఆచరిస్తూ వస్తున్నాం.
1: నామకరణము,
0: అక్షరాభ్యాసము, ఇవన్నీ కూడాను చెవులు కుట్టటము, ఇవన్నీ కూడాను చాలా ఒక కర్మకాండగానే మనం అనుభవిస్తున్నాం.
1: We experience all this by way of rituals right from birth till the end.
0: ఇవన్నీ వేదవిహితమైన యొక్క కర్మలు.
1: They are all prescribed by Veda.
0: ఈ కర్మలలో ఏది ప్రధానము ఏది కాదు అనేటువంటిది కూడాను ఈ జైమిని మహర్షి చక్కగా పరిశోధన చేశాడు.
1: Jaimini inquired clearly what is main and what is not.
0: Dehame ashashvitamu.
1: Body is temporary.
0: Kani ashashvitamainatundi deham aacharinchinatundi oka karmalannu shashvitam kagalava?
1: But do the actions performed by the temporary body, can they ever be permanent?
0: Kaadu, kaadu.
1: No.
0: Kani.
1: But?
0: Ee karma kayam anetundi edo karmalu aacharistune povali.
1: But the body has to indulge in some activity.
0: Ee shashvitamulu kaakapoyinappudikini.
1: Though they are not permanent.
0: Manas samskaram nimittamai.
1: Because of the refinement of the mind.
0: ఈ కాయం కొన్ని కర్మకాండాలను అనుభవిస్తూనే రావాలి.
1: Through this body we should experience all actions.
0: ఈ దేహం మంచి కర్మకాలు చేసినప్పుడే
1: when the body
0: మంచి ఫలితము మనసులో ప్రవేశిస్తుంది.
1: When the body does good actions, you will have good results.
0: కనుక కర్మలు మనం ఆచరించడం అంత గొప్పతనం కాదు.
1: So it's not great to do any good action.
0: ఏమిటి చేస్తున్నాము ఈనాడు మనం కర్మకాండ?
1: What are we doing now?
0: స్నానం చేయాలి.
1: We should take bath.
0: ఈ స్నానం దేనికోసం చేస్తున్నాము?
1: వై డూ యూ హ్యావ్ బాత్?
0: శరీర శుద్ధం కోసం చేస్తున్నాము.
1: ఫర్ ప్యూరిటీ ఆఫ్ ది బాడీ.
0: కేవలం శరీర శుద్ధం మాత్రమే ప్రధానం కాదు.
1: ది ప్యూరిటీ ఆఫ్ ది బాడీ ఇస్ నాట్ ఇంపార్టెంట్.
0: మానసికాన్ని కూడా శుద్ధం చేయాలి.
1: ద మైండ్ ఆల్సో షుడ్ బి ప్యూర్.
0: కనుకనే అంతర్బహిర్శుద్ధి అన్నారు దీనికి.
1: దిస్ ఈస్ కాల్డ్ ప్యూరిటీ ఆర్ ఔటర్ అండ్ ఇన్నర్.
0: దేహమునే మనం పరిశుద్ధం చేసుకునే లేనటువంటి ఒక అసక్తులమైనప్పుడు ఇంకా మనసుని ఏ రీతిగా శుభ్రం చేసుకోగలం?
1: When we are not in a position to keep the body pure, how do you keep the inner one pure?
0: Sombeeri sanyasi untinnadu.
1: Here is a celibate. A lazy ascetic.
0: Athaniki aakalaindi.
1: He is hungry.
0: Athanu oka intiki vachi oka illaranu bhavati bichham dehi amma naaku aakaliga untundadi konchem annam pettandi annadu.
1: He approached at the doorstep and said, "Oh mother, I am hungry, give me food."
0: Aa stree maha vedanti.
1: That woman is a great philosopher.
0: Bharatiya samskruti enta kudunu chakkaga gurtinchinatundi stree.
1: She has recognized the culture of Bharat clearly.
0: Nayana ajitini abhyagatulanu aadarinchatamu maa gruhasthula dharmamu.
1: He said, "It is proper for all householders to receive the guests."
0: Neeru kaalam kaani kaalamlo maa intiki vacharu.
1: You have come at an odd time.
0: Tachchane neenu దీనికి తగినటువంటి యొక్క ప్రయత్నం చేస్తాను, అన్నము చేస్తాను. ఇది ఒక ప్రక్కనే ఒక నది ఉంటుండాలి, దాంతో పోయి మీరు స్నానం చేసుకుని రాపోండి, తక్షణమే నీకు రెడీ చేసి పెడతాను అన్నం అనేది.
1: He said, "I will cook for you. It will take some time. There is a river very close by. You go and have your bath," she said.
0: వీడు ఒక దొంగ వేదాంతి.
1: He is a false philosopher.
0: స్నానం చేయడానికి వాడికి ఇష్టం లేదు, సోంబేరి.
1: He is perfectly lazy. He is not willing to have bath.
0: చెప్పాడు, అమ్మా మాబోటి సన్యాసులకు గోవిందేతి సదా స్నానం అన్నాడు.
1: He said, "For all ascetics of my type, repeating Lord's name is bath."
0: గోవింద నామమే నాకు స్నానం అమ్మా అన్నాడు.
1: Chanting Lord's name is very bath to us.
0: ఆ స్త్రీ చాలా క్లెవర్ లేడీ.
1: That lady
0: తెలివితేటలు కలిగినటువంటి స్త్రీ.
1: That lady is very intelligent.
0: ఓ వీడెవడో చాలా సోంబేరిగా ఉంటున్నాడు, ఈ సంస్కారము కర్మ సిద్ధాంతాన్ని గుర్తించినటువంటి వాడు కాదు వీడు, ఏదో దొంగ సన్యాసి అని గుర్తించింది.
1: హీ కుడ్ అండర్స్టాండ్ దట్ హీ ఇస్ నాట్ హీ దట్ ఇస్ ఎ ఫాల్స్ రినన్షియంట్.
0: వీడికి సరి అయిన బుద్ధి చెప్పాలని
1: టు టీచ్ హిమ్ ఎ లెసన్.
0: నాయన గోవిందేతి సదా భోజనం వెళ్ళిరాండి అని.
1: హీ ఆల్సో సెడ్ చాంటింగ్ లార్డ్స్ నేమ్ ఇస్ ఫుడ్ బెటర్ యు గో.
0: గోవిందేతి సదా స్నానం అయినప్పుడు గోవిందేతి సదా భోజనం ఎందుకు కాకూడదు?
1: ఇఫ్ చాంటింగ్ లార్డ్స్ నేమ్ ఇస్ బాత్ వై నాట్ ఫుడ్.
0: చూసారా, ఇలాంటి వారు ఈనాడు అధికమైపోతున్నారు.
1: సచ్ సార్ట్ ఆఫ్ పీపుల్ ఆర్ మెనీ టుడే.
0: కొన్ని కర్మలు ఆచరించడానికి చాలా సోంబేరితనం.
1: దే ఆర్ వెరీ లేజీ.
0: తమో గుణం అధికమైపోతుంది.
1: దే ఆర్ వెరీ లేజీ, దే డోంట్ డూ సర్టన్ యాక్షన్.
0: కనుక వారికి అవసరమైనటువంటి దానినే సత్యమని భావిస్తారు, కానీ
1: దే టేక్ ఇట్ యాస్ ట్రూత్.
0: ఏవి నిత్యమైనటువంటివో వాటిని మాత్రము అవసరంగా వినియోగించుకోరు.
1: దే డోంట్ మేక్ యూజ్ ఆఫ్ దోస్ థింగ్స్ దట్ ఆర్ ఎటర్నల్.
0: ఈ విధమైనటువంటి దీంట్లోపల ఈనాటి కర్మకాండ చాలా అపవిత్రమవుతూ వచ్చింది.
1: ఆల్ రిచువల్స్ టుడే హ్యావ్ బికమ్ అన్సేక్రెడ్.
0: కనుక నీవు కర్మలు ఆచరించినా ఆచరించకపోయినప్పటికీ మనస్సును శుద్ధి గావించుకోనాయన.
1: సో వెదర్ యు డూ దీస్ రిచువల్స్ ఆర్ నాట్ ప్యూరిఫై యువర్ మైండ్.
0: ఈ మనస్సును శుద్ధి గావించుకునే నిమిత్తమై
1: టు ప్యూరిఫై ద మైండ్
0: దైవ చింతన అత్యవసరము అన్నారు.
1: థింకింగ్ ఆఫ్ లార్డ్ ఈస్ మోస్ట్ ఎసెన్షియల్.
0: కేవలము ఈ ప్రకృతి
1: దిస్ నేచర్
0: ఈశ్వర సృష్టి కాదు.
1: Is not God's creation.
0: ఇది సహజము అని కొంతమంది వాదిస్తూ వచ్చారు.
1: Some say it's not God's creation. It's natural. Some argue that way.
0: కర్త లేక కార్యం ఏర్పడదు.
1: Without the cause, there cannot be effect.
0: పూలు, సూది, దారముంది, పుష్పమాల తానగున.
1: There are flowers, there's a needle and thread. Can it be a garland?
0: ఈ హారం కట్టేటువంటి వ్యక్తి ఒకడు ఉండాలి కదా.
1: Should there not be one that would make a garland?
0: ఏమిటిది? జడముంది, చైతన్యం ఉంటుండాలి. మ్యాటర్ ఉంది, ఎనర్జీ ఉంది.
1: దేర్ ఇస్ మ్యాటర్ అండ్ ఎనర్జీ.
0: కానీ రెండింటి యొక్క చేరిక చేసేటువంటి వాడు ఒకడు ఉండాలి కదా.
1: షుడ్ దేర్ నాట్ బి వన్ దట్ వుడ్ కంబైన్ టు.
0: ప్రవృత్తి నూనె ఒత్తిగలదు, దీపపు వెలుగు కలుగునా.
1: దేర్ ఇస్ ఎ కంటైనర్, ద ఆయిల్ అండ్ ద విక్. డు యూ గెట్ ద లైట్?
0: ఎవరైనా ముట్టించే వారు ఒకడు ఉండాలి.
1: దేర్ షుడ్ బి సమ్ వన్ టు లైట్.
0: స్వర్ణము ముత్యాలు గలవు, రత్నాలు గలవు, సొమ్ములు నిర్మాణమగునా.
1: ద గోల్డ్ జెమ్స్ అండ్ డైమండ్స్ ఆర్ దేర్. డు యూ గెట్ జ్యువెలరీ?
0: చేసేటువంటి వాడు ఒక ఉండాలి కదా.
1: దేర్ షుడ్ బి మేకర్.
0: విద్య కలదు, బుద్ధి కలదు, నేర్పేటువంటి గురువు లేక ఇది ఎట్లా నేర్చుకోగలదు?
1: దేర్ ఇస్ ఎడ్యుకేషన్, దేర్ ఇస్ ఇంటెలెక్ట్, దేర్ షుడ్ బి టీచర్.
0: బోర్డు పైన ఈ విధంగా రాసి ఇది రాసవచ్చును, కానీ విద్యార్థులు అడిగిన ఏమిటి రాదు అంటే ఏమీ చెప్పలేడు.
1: యు మే రైట్ ఎ లెటర్ ఆన్ ద బోర్డ్ ఇఫ్ యు హావ్ ది స్టూడెంట్.
0: అక్షరం ఉంది,
1: దేర్ ఇస్ లెటర్.
0: అక్షరంలో అర్థం ఉంది,
1: దేర్ ఇస్ మీనింగ్.
0: అక్షరంలో శబ్దం ఉంది,
1: దేర్ ఇస్ సౌండ్.
0: కానీ అలాంటి అక్షరములకు అలాంటి శబ్దం ఉపయోగించాలి అని చెప్పేటువంటి గురువు ఒకరు ఉండాలి కదా.
1: దేర్ షుడ్ దేర్ నాట్ బి టీచర్ టు టెల్ ద సౌండ్ అండ్ ద మీనింగ్.
0: ఇది ఏ,
1: దిస్ ఇస్ లెటర్ ఏ.
0: ఇది బి,
1: దిస్ ఇస్ బి.
0: ఇది సి,
1: దిస్ ఇస్ సి.
0: యొక్క స్వరూపాన్ని చక్కగా నిరూపించి చెప్పేటువంటి గురువు ఒకరు కావాలి.
1: Absolutely a teacher is needed to show the name.
0: ABCD అక్షరాలు ఉంటున్నాయి.
1: There ABCD letters.
0: ఏ దేన్ని ఏ అనాలో, దేనిని బి అనాలో, దేనిని సి అనాలో చెప్పేటువంటి వాడు ఉండాలి కదా.
1: There not be one who will tell, who should tell us what is A, what is B, what is C.
0: అలాంటి వాడే గురువు అన్నారు.
1: He is true guru, preceptor.
0: ఈ గురువు ఏ విధంగా ఉండాలి?
1: How he should be?
0: తాను తాను తెలుసుకున్నటువంటి వాడిగా ఉండాలి.
1: He should know himself.
0: సద్గుణంబులు సద్బుద్ధి సత్యనిరతి భక్తి క్రమశిక్ష కర్తవ్య పాలనములు నేర్పునదే విద్య.
1: గుడ్ క్వాలిటీస్, గుడ్ ఇంటెలెక్ట్, ద ట్రూత్, డివోషన్, రెస్పాన్సిబిలిటీ అండ్ డిసిప్లిన్ ఆర్ టాట్ బై దాట్ ఎడ్యుకేషన్.
0: ఈ జైమిని అనేటువంటి కర్మకాండలు ఇవన్నీ ప్రత్యక్షమైనటువంటివిగా నిరూపిస్తూ వచ్చాడు.
1: జైమిని టాట్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఇన్ ద ట్రూ పర్స్పెక్టివ్.
0: ఈ నిర్మలత్వములకు ఇవన్నీ కూడా ఆధారం అన్నాడు.
1: ఫర్ ప్యూరిటీ ఆల్ దీస్ ఆర్ నీడెడ్.
0: ఇవన్నీ కూడా లేకపోయినప్పుడు ఈ యొక్క పవిత్రమైనటువంటి దివ్యత్వాన్ని అర్థం చేసుకోలేరన్నాడు.
1: వితౌట్ దీస్
0: భక్తి క్రమశిక్ష కర్తవ్య పాలనములు నేర్పునదే విద్య.

0: ఇవన్నీ కూడా లేకపోయినప్పుడు ఈ యొక్క పవిత్రమైనటువంటి దివ్యత్వాన్ని అర్థం చేసుకోలేరన్నాడు.
1: వితౌట్ దీస్ థింగ్స్ యూ కెనాట్ అండర్స్టాండ్ ద డివినిటీ విచ్ ఇస్ ఆల్ ప్యూరిటీ.
0: పైన సూర్యుడున్నాడు,
1: దేర్ ఇస్ సన్ అబౌవ్,
0: నీవు కింద ఉన్నావు,
1: యు ఆర్ డౌన్ బిలో.
0: కానీ కొన్ని మేఘములు వచ్చి ఆ సూర్యుని కప్పివేసింది.
1: సమ్ క్లౌడ్స్ హావ్ కవర్డ్ సన్.
0: ఈ యొక్క క్లౌడ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి?
1: వేర్ ఫ్రమ్ ద క్లౌడ్?
0: సూర్యుడి నుండినే పుట్టాయి.
1: Clouds are born out of sun.
0: సూర్యుని నుండి పుట్టినటువంటి యొక్క మేఘములు సూర్యునే కప్పివేసింది.
1: Clouds that came out of sun will cover the very same sun.
0: అయితే ఈ క్లౌడ్స్, ఈ మేఘములు శాశ్వతమైనవా? కాదు, కాదు.
1: However, these clouds, are they permanent? No.
0: అశాశ్వతమైనవే.
1: Not temporary.
0: అంత మాత్రం చేత నీ మనసును మార్చుకోకూడదు.
1: ఫర్ దట్ రీజన్ యూ షుడ్ నాట్ చేంజ్ ద మైండ్.
0: ఓపిక పట్టు.
1: యూ షుడ్ బి పేషెంట్.
0: నీ ఆత్మజ్ఞానములకు అజ్ఞానమైనటువంటి మేఘం కప్పివేసింది.
1: The knowledge of the self is covered by ignorance.
0: అంత మాత్రం చేత నీవు నిరుత్సాహములకు అవకాశం ఇవ్వద్దు.
1: Never give scope for discouragement.
0: ఓపిక పట్టుకో.
1: Wait patiently.
0: ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్, కదిలిపోయే మేఘములే, కానీ స్థిరమైనవి కాదు.
1: They are just passing clouds. They come and go, not permanent.
0: శాంతము అత్యవసరము.
1: So peace is most essential.
0: నీవు కొంచెం ఓపికను సాధించు.
1: Be patient.
0: తక్షణమే ఈ మేఘములు కదిలిపోతాయి, ఆ సూర్యుడు కనిపిస్తాడు.
1: Immediately clouds will vanish, you will see the sun.
0: కనుక ఈ ఓపికను ప్రసాదించేటువంటి యొక్క మార్గాన్ని కూడాను ఈ యొక్క పూర్వమీమాంస ప్రబోధిస్తూ వచ్చింది.
1: దిస్ దర్శన పూర్వమీమాంస టీచర్స్ దిస్ పేషెన్స్.
0: నిత్య జీవితంలో మానవుడు ఏ విధమైనటువంటి సమయం నందు ఏ విధమైనటువంటి కర్తవ్యాలను అంతరించి ఈ కర్తవ్యాలకు తగినటువంటి అడ్డు వచ్చినప్పుడు దీన్ని ఏ విధంగా దీన్ని దూరం చేసుకోవాలి అనేటువంటి మార్గాన్ని కూడా చక్కగా బోధిస్తూ వచ్చింది.
1: In our daily life, what all the actions and responsibilities, duties discharged by man, how to get away from the obstacles on the way is taught by this.
0: Dukkham kaligindi.
1: You feel miserable.
0: Aa dukkhamne neevu ekkuga smarinchavaddu.
1: You should not think of misery.
0: Sukhanni smarinchu.
1: Think of happiness.
0: Dukkham dooram avutundi.
1: Then you will be away from misery.
0: Ee vidhamaina upayamulu kuda deeniki bodhisthu vachindi.
1: It also start teaching knack also.
0: Ajnanam vachindi.
1: You are ignorant now.
0: Ajnanani neevu కొంతవరకు నువ్వు పరిశోధన సల్పు.
1: యూ ఇన్వెస్టిగేట్ ద నాలెడ్జ్.
0: ఏదో ఒకరిపైన కోపం వచ్చింది.
1: యూఆర్ యాంగ్రీ విత్ సమ్ వన్.
0: తక్షణమే నీవు వాక్కులో ప్రవేశపెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బూత తిక్కు తిట్టవద్దు.
1: ఇమీడియట్లీ డోంట్ స్పీక్ ఆల్ వర్డ్స్ దట్ యూ ఫీల్ సర్వ్.
0: వాడిపైన కోపం వచ్చింది.
1: యూఆర్ యాంగ్రీ ఆన్ హిమ్.
0: ఈ కోపం రావడానికి కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్ ఫర్ ద యాంగర్?
0: ఇది వాడు చేసినటువంటి దోషమా లేక దైవ సంకల్పమా?
1: Is it the mistake of that person?
0: ఈ విధమైనటువంటి కొన్ని విచారణలు నీవు చేస్తూ వస్తే ఈ కోపం యొక్క స్పీడ్ తగ్గిపోతుంది.
1: When you inquire like that, the speed of the anger would be less.
0: అక్కడ కోపం వచ్చిన తక్షణమే,
1: the moment he has anger, you get in.
0: ఒక గ్లాసు చల్లని మంచి నీళ్లు త్రాగు.
1: Drink a tumbler of cool water.
0: కూర్చో నెమ్మదిగా.
1: Sit down silently.
0: అప్పుడు ఈ కోపం చల్లారిపోతుంది.
1: And the anger would be pacified.
0: నిజంగా ఈ కోపం నీ వికారమే కాని సాకారము కాదు అని కూడా బోధిస్తుంది.
1: This anger is perversion, is not the true form.
0: ఈ కోపం వచ్చినప్పుడు నిన్నుట అద్దం ముందు నీ పోయి నిల్చుకోచూడు, నీ ముఖమే నీకు అసహ్యంగా కనిపిస్తుంది.
1: When you are angry, you stand in front of the mirror. You don't like your form.
0: అప్పుడు ఈ కోపం చల్లారుతుంది.
1: Then anger will be pacified.
0: ఈ కోపం నన్ను ఇంత వికారంగా మార్చిందా?
1: This anger made me look ugly.
0: అప్పుడే తనకు తాను కొంచెం విచారణ చేసుకుని కోపము చల్లార్చుకుంటాడు.
1: దెన్ యూ షుడ్ ఎంక్వైర్ క్లియర్.
0: ఇంకే విధమైన యొక్క మనస్సుకు తగినటువంటి ఏమైనా కలతలు ప్రారంభమైనాయా? విచారం కలిగిందా? ఒంటరిగా ఒక చోట పో. నీవు కొంతవరకు స్పీడ్ గా నడుచు.
1: When there are agitations and worries in the mind, go forth all alone and walk.
0: స్పీడ్గా నడిచేటప్పటికీ నీ రక్త ప్రసరణ చేత ఈ యొక్క కోపం అనేటువంటి చల్లారిపోతుంది.
1: As you walk very fast, because of blood circulation, all these feelings would be pacified.
0: ఇప్పుడు నీకు సంగీతం తెలిసినటువంటి వాడేగినైతే, అదృష్టవంతుడేగినైతే,
1: if you are really lucky one with the knowledge of music,
0: bathroom lo vellu,
1: go to bathroom,
0: bucket leki neellunu vidchu,
1: fill the bucket,
0: aa neellu oka swaranga vastuntai,
1: the water will come in a particular tune,
0: aa swarani neevu aadharam chesukoni paata paadu,
1: basing on the tune of the water that comes out of the tap, you start singing,
0: aa swaramuku ee paataku leenu gaavinchu,
1: and then make your song and the tune of the water same.
0: Padetvanti neetiki nee na swaraniki emaina vyathyasam unda ani vicharana chey. ఈ విచారణ లోపల ఈ కోపం చల్లారిపోతుంది.
1: యూ ఆల్సో ట్రై టు డిస్క్రిమినేట్ ద డిఫరెన్స్ ఇన్ ద ట్యూన్. యువర్
0: సులభంగా కోపాన్ని మనం చల్లార్చుకోవడానికి ఎన్నో ఉపాయములు, ఎన్నో యుక్తులు, ఎన్నో రహస్యములు కూడా ఉంటున్నాయి.
1: దర్ సో మెనీ సీక్రెట్స్, దర్ సో మెనీ డివైసెస్ టు పాసిఫై యాంగర్.
0: కానీ ఈ రహస్యాన్ని చెప్పేటువంటి మానవులు ఈనాడు కరువు అయిపోయారు.
1: అండ్ టుడే దర్ నో వన్ టు టీచ్ సచ్ సీక్రెట్స్.
0: ఇది పూర్వ మీమాంసం లోపల ఈ విధమైనటువంటి యొక్క జైమిని మహర్షి చక్కని ఆదర్శాన్ని అందిస్తూ వచ్చాడు.
1: Saint Jaimini taught all these things in Purva Mimamsa.
0: అది ఈనాడంతా అడుగులు పడిపోయినాయి.
1: All these things are neglected now.
0: ఎక్కడ కూడా నువ్వు కనిపించటం లేదు.
1: We don't see anywhere.
0: ఒక దేహమాంసం కనిపిస్తుండాలి కానీ పూర్వమాంసం ఏమాత్రం కనిపించడం లేదు.
1: We see the mamsa, the flesh of the body, deha, but not Purva.

0: మీమాంస
1: పూర్వ మీమాంసలో ఉండేటువంటి యొక్క పవిత్రతను మనం చక్కగా అర్థం చేసుకోవాలి.
0: వీ షుడ్ అండర్స్టాండ్ ది సాక్రెడ్నెస్ ఆఫ్ పూర్వ
1: మీమాంస. ఉత్తర మీమాంస కూడా దీంట్లోనే జోడించింది.
0: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ ఉత్తర మీమాంస దర్శన ఇస్ ఆల్సో హియర్.
1: పూర్వము ఉత్తరము అనేటువంటి రెండు పక్షములుగా విభజించారు.
0: దే ఆర్ లైక్ టూ, వన్ ఇస్ పూర్వ అండ్ అదర్ ఇస్ ఉత్తర.
1: ఇవి రెండింటికి ఏకం కావడానికి వీలు కాదు అని కూడా నిరూపించారు.
0: ఇట్స్ ఆల్సో ప్రూవ్డ్ దట్ బోత్ కెనాట్ బి వన్.
1: ఈ ఉత్తర దక్షిణం ఏకం కావడానికి అవకాశం ఉందా? లేదు.
0: Is it possible for the east and west to become one?
1: ఎక్కడైన ఏకమైపోతే మధ్యలో ఏకం కావాలి. భగవంతునిలో లీనమైనప్పుడు మాత్రమే ఏకమైపోతాయి.
0: The unification is possible only in God.
1: పూర్వమీమాంసే ఉత్తరమీమాంస ఉత్తరమీమాంస.
0: Till then these two, పూర్వమీమాంస ఉత్తరమీమాంస lie apart.
1: దీన్ని అర్జునుడు కూడాను చెప్పాడు.
0: This Arjuna also said.
1: తిరిగి రాయబారానికి పంపే సమయంలో అర్జునుడు చాలా ఉద్రేకంగా చెప్పాడు.
0: Arjuna told with all agitation at the time of making mission.
1: Krishna varito nivu ye matram kodunu sampradinchi prayojanam ledu.
0: Krishna, there is no use in consulting those people.
1: Kuracha buddula kauravula ramaragi marato pottukottura.
0: Those wicked people Kauravas, would they have any kind of compromise?
1: Chalika uttara dakshina dromula kaliyenu kaliyuna.
0: Will ever the east and west meet?
1: Yuddhamu siddhamanaka kala haranamikayela.
0: Why don't you say we are ready for the battle? Why do you waste time?
1: ఇంతవరకు తాను వాదించుతూ వచ్చేశాడు.
0: హి ఆర్గ్యూడ్ టు దట్ ఎక్స్టెంట్.
1: అగ్నిలో మల్లె పూల వెదజల్లు లీలా?
0: డు యు ఫైండ్ ఎనీ బడి థ్రోయింగ్ జాస్మిన్ బ్రోలా?
1: ముష్కరుని బ్రోలా, హితోక్తులు మేలా, ఓ గుణజాల, ఏలయ్యకి ఈ సంధి మాటలకి గోపాల.
0: వై డు యూ స్పీక్ అఫ్ ఆల్ దిస్ కాంప్రమైజ్? వై దీస్ వర్డ్స్ అట్ ఆల్?
1: చాలిక ఉత్తర దక్షిణ ధ్రువములు కలిగిన.
0: Enough. Will ever east end
1: యుద్ధము సిగ్గుమలకు కాలహరణ మీకు ఎలా?
0: వై డూ వేస్ట్ టైం?
1: ఇంత వాదించినటువంటి అర్జునుడు యుద్ధభూమిలో ప్రవేశించేటప్పటికీ ఇందరి బంధుమిత్రు గురుపుత్రుల చంపి భరించు చెట్టులో నా కన్నులు తిరుగుచున్నవి కాలము గడుపక కదలు మిట్టికి.
0: హ్యావింగ్ ఆర్గ్యూడ్ సో అజిటేటెడ్లీ అండ్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఫ్రంట్ అర్జున స్టార్టెడ్ సేయింగ్,
1: ఇంతమంది బంధువులు, ఇంతమంది మిత్రులు, ఇంతమంది పుత్రులు, ఇటువంటి వారినంతా కూడా చంపి, గురువులను చంపి నేను చేసే పని ఏమిటి? ఈ రక్తం కూడా భుజించడానిక నేను యుద్ధం చేయటము. నాకు కన్నులు తిరుగుతున్నావు కృష్ణ, ఇంటికి కదిలిపోమని చెప్పాడు.
0: అర్జున సెడ్, దేర్ సో మెనీ ఫ్రెండ్స్, దేర్ సో మెనీ రిలేషన్స్, ఆల్ చిల్డ్రన్ ఆర్ హియర్, వై షుడ్ ఐ కిల్ దెమ్? వాట్ ఇస్ ఇట్ ఐ గెట్ అవుట్ ఆఫ్ దిస్?
1: మానవుని యొక్క మనస్థితి ఒక్కతూరు ఉద్రేకములో చాలా అతి వేగంగా పోతుంది.
0: దేర్ఫోర్ ద మైండ్ గోస్ ఫార్వర్డ్ ఎట్ హై స్పీడ్ ఇన్ అజిటేషన్.
1: శాంతి తత్వం లోపల స్వార్థ పరత్వాన్ని అనుభవించినప్పుడు ఇది మంచి చెడ్డలు విచారణ సరిపోతుంది.
0: వైల్ ఎట్ పీస్ ఇట్ ఎంక్వైర్స్, ఇట్ డిస్క్రిమినేట్స్ గుడ్ అండ్ బ్యాడ్.
1: కనుక హింసకు అహింసకు మనసే కారణము.
0: సో ఫర్ వైలెన్స్ అండ్ నాన్ వైలెన్స్ మైండ్ ఇస్ ది కాజ్.
1: ఆనందమునకు దుఃఖమునకు మనసే కారణము.
0: ఫర్ బ్లిస్ అండ్ మిజరీ మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: ఆదాయమునకు నష్టమునకు మనసే కారణము.
0: ఫర్ ప్రాఫిట్ అండ్ లాస్ మైండ్ ఇస్
1: రెస్పాన్సిబుల్. భూషణకు మనసే కారణము.
0: ఫర్ ప్రైజ్ అండ్ బ్లేమ్ మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: కనుక మనసు కారణమే మరి ఎందు ఉన్నను. ఇలాంటి సత్యసూక్తులను చక్కగా ప్రబోధిస్తూ వచ్చాడు జైమిని మహర్షి.
0: సెయింట్ జైమిని టాట్ ఆల్ దీస్ ట్రూత్స్.
1: రాకన్మానవ హాని వృద్ధులు మహారణ్యమునందాగినన్ను.
0: ఈవెన్ ఇఫ్ యూఆర్ ఇన్ ద థిక్ ఫారెస్ట్ ద గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ బౌండ్ టు ఫాల్.
1: మానవ దేహం విధులను పోషించి రక్షించినన్ను.
0: ఈవెన్ ఇఫ్ యు సస్టైన్ అండ్ ప్రొటెక్ట్ ద బాడీ ఇస్ బౌండ్ టు ఫాల్.
1: కానీ నీవు రక్షించుకోవలసినటువంటిది నీ ఆత్మధర్మాన్ని.
0: వాట్ యు హవ్ టు ప్రొటెక్ట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఆత్మ సెల్ఫ్.
1: దీనికి నీవు తగినటువంటి కృషి చేయి.
0: You should effort for that.
1: అదే నిన్ను సర్వ విధాలా రక్షిస్తుంది.
0: That will protect you in turn.
1: ధర్మో రక్షతి రక్షితః.
0: If you protect dharma, it will protect you in turn.
1: కనుక మనం రక్షించుకోవాల్సినటువంటిది మానవ ధర్మమును మనం రక్షించుకోవాలి.
0: Therefore, what is to be protected is the human
1: ధర్మం. ఈ మానవ ధర్మము.
0: What is the human dharma?
1: కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
0: One has to discharge duty.
1: స్వస్థ ధర్మాన్ని అనుసరించాలి.
0: Human shall follow.
1: వానప్రస్థుడు వానప్రస్థ ధర్మాన్ని అనుసరించాలి. బ్రహ్మచారి బ్రహ్మచారి ధర్మమును అనుసరించాలి.
0: A celibate should observe.
1: సన్యాసి ధర్మం అనుసరించాలి.
0: Ascetic should observe his own dharma.
1: అనుసరిస్తూ దైవం యొక్క భావంతో మనం జీవించాలి.
0: Then we should live with godly feeling.
1: ఇది ఏ జీవితం యొక్క పరమావధి.
0: This is the main chief aim of life.
1: అంతేకాని ముక్కులు మూసుకొని కేవలం కన్నులు మూసుకొని దొక్కలు కొట్టుకుంటూ రామ్ రామ్ అనుకుంటే రక్షించడానికి వీలు కాదు.
0: By merely closing your nose and closing your eyes and just beating the stomach, you don't get liberation.
1: దేనినైన చూడు.
0: You see anything?
1: దైవభావముతో చూ.
0: See with that divine feeling.
1: దేనినైన విను. దైవభావముతో విను.
0: You listen to anything with listen with divine feeling.
1: దేనినైన చేయి. దైవభావముతో చేయి.
0: Whatever you do with
1: సర్వకర్మ భగవత్ నిత్యార్థం అనేటువంటి సిద్ధాంతాన్ని మీరు చక్కగా స్థిరపరచుకోవాలి.
0: You should have that steady feeling that all actions are offered to please Lord.
1: ఈ విధంగా చేసినప్పుడు
0: when you do so
1: తగినటువంటి ఆనందమును మనకు చేకూరుతుంది.
0: Then you attain bliss.
1: కాన
0: so
1: విద్యార్థులు విద్యార్థినీయులారా
0: students men and women
1: కేవలము ఏదో ఇంతకాలము విని ఆనందించి దీనిని విస్మరించటం సరికాదు.
0: Listening to all these things so long enjoying it, you should not forget.
1: విన్న విషయములను
0: all those things heard
1: కన్న దృశ్యములను
0: the scenes you are seeing
1: హృదయమునందు చేర్చుకొని
0: keeping them in heart
1: సమయస్ఫూర్తిగా దీనిని మననం చేస్తూ
0: recapitulating them
1: ఏ ఒకటి రెండైనా కూడా మీరు ఆచరణలో పెట్టితే మీ జన్మ సార్థకం అవుతుంది.
0: If you practice one or two then your life will be sacred.
1: అప్పుడే మీరు ఈ సమ్మర్ క్లాసులో ప్రవేశించినందుకు తగినటువంటి ఫలితం చేకూరుతుంది.
0: Then only you will earn the true result by participation in summer classes.
1: ఇది గొప్ప అదృష్టం చేకూరినటువంటి యొక్క ప్రాప్తి.
0: This you deserved out of great good fortune.
1: ఈ ప్రాప్తిని మీరు పాడు చేసుకోకుండా చూసుకోండి.
0: Never spoil this deservedness.

0: चित्रः यवते भार्य इंकवडो बिड्डडु यवते भार्य इंकवडो बिड्डडु ఎంత చిత్రమో అది సంసారం.
1: Who is your wife? Someone else is your child. What a wonderful thing is this family, which causes astonishment.

0: To whom do you belong? From whom have you come? The entire knowledge or wisdom is contained in these statements.
1: పవిత్రాత్మ స్వరూపులైన విద్యార్థులారా, గడచిన 8 జన్మల నుండి శంకర భగవత్పాదులు రచించినటువంటి, తన శిష్యులు కూడాను అందుకు కూడినటువంటి భజగోవిందం యొక్క శ్లోకముల యొక్క తత్వాన్ని మీకు వ్యక్తపరిచే నిమిత్తమై ఈ వారం దినములు కూడాను జరుగుతూ వచ్చింది. సర్వవేదముల యొక్క సారము, సమస్త శాస్త్రముల యొక్క మూలము, సర్వధర్మముల యొక్క కీలకము, సర్వ జగత్తునందు ఉన్నటువంటి యొక్క సర్వ పదార్థముల యొక్క గమ్యము కూడాను ఒక్క పెన్నిది అయిన భగవత్ సన్నిధి అనేటువంటి యొక్క తత్వాన్ని ఈ భజగోవిందం యొక్క శ్లోకములు మనకు స్పష్టపరుస్తున్నవి.
0: పవిత్రాత్మ స్వరూప స్టూడెంట్స్, ఫర్ ది పాస్ట్ 8 డేస్ వాట్ ఎవర్ Shankara Bhagavatpada had given us along with his disciples in the form of the verses called the Bhajagovinda. You are being told for a whole week the essence that is contained in all the Vedas, that is contained in all the Shastras, and that is contained in all the different types of dharmas which we are aware of. Apart from that, you are being told that all the things in this world have got only one destination, and that destination is to reach God and become one with Him.
1: ప్రకాశించేటువంటి సూర్యునికి దట్టమైన మేఘములు అడ్డం వచ్చినప్పుడు భూమిపైన ఉన్నటువంటి ప్రజలకు సూర్యుడు కనిపించడు. అంత మాత్రము చేత సూర్యుడు లేడని చెప్పడానికి వీలు కాదు. మలయ మారుతము ప్రవేశించినప్పుడు ఆ మేఘములను పక్కకు నెట్టుకుని పోవటం చేత సూర్యుడు మనకు కనిపించుతున్నాడు. అదే విధముగానే ఆత్మస్వరూపుడైనటువంటి ఆత్మ భాస్కరుడు మన అజ్ఞానమనేటువంటి యొక్క మేఘముల చేత కప్పబడటం వల్ల మానవుడు తన యొక్క స్వరూపాన్ని తాను తెలుసుకునలేనటువంటి యొక్క పరిస్థితిలో తాను అజ్ఞానములో మునుగుతున్నాడు. అట్టి సమయములో జ్ఞానము అనేటువంటి యొక్క గాలి వీచినప్పుడు అందులో ఈ యొక్క మేఘములు చెదిరిపోయి ప్రకాశవంతమైనటువంటి యొక్క ఆత్మ మనకు స్వస్వరూపాన్ని ధరించుతుందని, అదే విధముగానే మానవుడు ఈనాడు తమ విషయ సంబంధమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క భావములతో నిత్య సత్య నిర్మలమైనటువంటి ఆత్మస్వరూపాన్ని విస్మరించి కేవలం జగత్తే సత్యము నిత్యము అనేటువంటి యొక్క అజ్ఞానములో మునగటం వల్ల ఈనాడు ప్రజ్ఞాన సుజ్ఞాన విజ్ఞానం అనేటువంటి యొక్క గాలులు మనకు అత్యవసరమై ఆ గాలుల ద్వారా మనకు అడ్డమైనటువంటి యొక్క ఈ అజ్ఞాన మేఘములను దూరం గావించి తద్వారా మన స్వరూపాన్ని మనం నిరూపించేటువంటి పరిస్థితికి మనం సంసిద్ధులు కావాలని నేను ఆశిస్తున్నాను.
0: When the shining sun is in the sky, but thick clouds come in front of the shining sun, people on the earth are not able to see the sun. However, if there is a cool wind, and if the cool wind can push away the clouds, then the sun becomes evident. In the same manner and in accordance with this analogy, the sun, the effulgent sun of our Atma, is being covered by the clouds of our ignorance. If man can, by acquiring knowledge, move away the clouds of this ignorance, then the clouds will move and make clear so as to make the self-effulgent Atma shine to you and it becomes visible to you. Man in this world is forgetting what is permanent and what is of value, and that is Atma. He is looking after the worldly environment with the illusion that that is real, and he does not see the Atma because of these clouds. We require the paths of prajnana, sujnana and vijnana. We have to follow these paths, move away the clouds of self-deception and illusion so as to be able to see this effulgent Atma.
1: కాతే కాంత ఎవరు మనకు భార్యలు? భార్య అనగా ఎవరు, భర్త అనగా ఎవరు? ఆమె మొదట ఏదో తన తల్లిదండ్రులకు బిడ్డవలే తాను జన్మించి తదుపరి నీకు అప్పచెప్పిన తరువాత, నీవు ఆమెను వివాహమాడిన తరువాత భార్య అని నీవు ఆ యొక్క సంబంధాన్ని అనుభవించడానికి పూనుకుంటున్నావు. దీనికి పూర్వము ఆమె ఎవరు, నీవు ఎవరు? ఒకరికొకరికి పుట్టుట ఎందుకాని గిట్టుట ఎందుకాని ఎట్టి సంబంధం కూడా లేనప్పుడు ఇట్టి సంబంధము నిత్య సత్యమైనటువంటి సంబంధమని భావించుట ఇది ఒక భ్రాంతియే కాని ఇంక వేరొకటి కాదు.
0: హూ ఈజ్ యువర్ వైఫ్? హూ ఈజ్ ది హస్బెండ్ ఫర్ దట్ వైఫ్? యూ మస్ట్ రీకాల్ దట్ హూమ్ యూ నౌ కాల్ యువర్ వైఫ్ వాజ్ బోర్న్ యాజ్ ఎ డాటర్ టు సమ్ పేరెంట్స్. After she is married to you, you begin to develop a connection which you call the connection between a wife and husband. But before the marriage, who is she and who are you? There is no permanent relationship. But as a result of this marriage, whatever relationship has been established is being regarded by you as permanent. Simply because of the illusion in which you are, you regard this connection as a permanent connection.
1: ప్రవాహముల యందు అనేక చెట్టు కొమ్మలు కొట్టుకుని వచ్చి మధ్య మధ్య కొన్ని కొన్ని ప్రాంతములలో అవి రెండును చేరుతూ తిరిగి వీడిపోతూ ఈ విధమైనటువంటి యొక్క సంబంధ అనుబంధములను సంయోగ వియోగములను ఈ యొక్క రెండు కర్రలు కూడాను అనుభవించటము ఇది ప్రాకృతమైనటువంటి యొక్క అనుభవము.
0: ఇన్ ఎ స్ట్రీమ్ విచ్ ఇస్ ఫ్లోయింగ్ స్ట్రీమ్ ఆఫ్ వాటర్ ఇట్ ఇస్ క్వైట్ కామన్ ఫర్ యూ టు సీ that many branches of the trees that lie near the river coming together in the stream, moving together for some distance, separating away from each other after moving together for some distance. This phenomenon is quite common and many of you would have known this.
1: మరొక సంసారమునకు సంబంధించినటువంటి ఆ చెట్టులో పుట్టినటువంటి బిడ్డ ఈ భర్త వంటి వాడు. ఈ రెండు కొమ్మల కూడాను ఆ యొక్క సంసారమనేటువంటి వృక్షమును వీడి ఈ జీవితం అనేటువంటి ప్రవాహములో చేరి మధ్య మధ్య సంయోగ వియోగములతో ఈ సంకర్షణాత్మక మహోత్తాల తరంగమైనటువంటి సాగరమునందు ఈదుతూ ఉంటుంటారు.
0: వన్ బ్రాంచ్ ఆఫ్ ఎ ట్రీ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ దట్ ట్రీ ఇన్ టు ది రివర్ ఈజ్ లైక్ వన్ పర్సన్ హూ ఈజ్ కమింగ్ అవుట్ ఆఫ్ ఎ ఫ్యామిలీ. అనదర్ బ్రాంచ్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ అనదర్ ట్రీ ఇన్ టు ది రివర్ ఈజ్ లైక్ అనదర్ పర్సన్ హూ కమ్స్ ఫ్రమ్ ఎ సెపరేట్ ఫ్యామిలీ. The joining of these two branches together is like the joining of two people as husband and wife. They move together, join, separate, and they struggle by joining and separating in this stream of life.
1: ee bharya bhartalu madhya kalam lopala cherinatunte vare kaani veeru aadiki gaani antyamunu kaani ye maatramu sambandhulu kaaru.
0: This husband and wife are only persons who have joined together for an intermediate duration. They have never been together either in the beginning nor are they going to be together either at the end.
1: Kanuka veeri nimittamai neevu bhramtini padi nee yokka swasaroopani neevu dooram cheskonaku bidda ani shankarla varu kaate kaantaha annaru. Evaru nee bharya ani prashtincharu.
0: For this intermediate coming together, do not take the illusion, be under the illusion and think that this is a permanent relationship. Shankara asks you the question, who is your wife in this context?
1: Kahate putraha, yavaru ni putrudu?
0: Who is your child?
1: Kevalamu, oka janmantara karma phaltamu cheta, runana bandham valla, neeku itanu biddaga puttinade kaani, ఇతనికి నీకు ఎట్టి సంబంధం కూడాను లేదు. భాగవతమునందు కూడాను దీనినే ఒక విధమైనటువంటి యొక్క హాస్యాస్పదంగా కూడాను ఆస్తి నిమిత్తమై వచ్చినటువంటి యొక్క బిడ్డ ఈ బిడ్డ అంతేకాని ఆత్మ నిమిత్తమై వచ్చినటువంటి వాడు కాదని కూడాను ప్రబోధించింది.
0: దిస్ సన్ ఆఫ్ యువర్స్ యూ షుడ్ రియలైజ్ హ్యాస్ కమ్ యాజ్ యువర్ సన్ as a result of some things which you may have done or he may have done during his past births. It is only to redeem an amount of debt which he may have owed you during his past births that he has come as a son. This situation has been described in Bhagavata in somewhat ludicrous manner by saying that the son comes to you in this world as a son for the sake of your property. He does not come by any connection with your atma.
1: Sutulu runastulu ani kudanu diniki oka pedda birudunichindi.
0: There is also a title given to these children by saying that they are indebted persons.
1: Manavudu maraninchina tarvata tana praaptanusaranga sukadukkamulanu anubhavinchi tadupari meghamula dwara varshamulo praveshinchi aa varsha bindulo dwara pantalo cheri aa panta yokka deeni valla తల్లిదండ్రులలో చేరుకొని ఆ తల్లిదండ్రుల ద్వారా ఈ జగత్తునకు ఒక స్వరూపాన్ని తాను పొందుతున్నాడు.
0: As soon as man dies, according to his doings, he either has pain or pleasure, and after experiencing his pain and pleasure, he takes the shape of a cloud. From the cloud, he takes the shape of rain. The rain falls on a harvest, turns into food. The food is fed to the parents, and through the parents, he takes birth again in this world. This is how he comes on the surface of this earth.
1: ఇది జన్మాంతరం యొక్క సంబంధము చేత రుణానుబంధంగా ఏర్పడినటువంటిదే కాని తండ్రి కొడుకు అనేటువంటిది దేహ సంబంధమే కాని ఆత్మకు తల్లిదండ్రి యొక్క సంబంధం ఏమాత్రం కూడా లేదు.
0: This taking birth in a family, being born as a son to some parents, is only the result of what he may have done in his previous births and takes shape as indebtedness to the parents. This has no connection whatsoever to the atma. This is a bodily relationship.
1: ఈ యొక్క వ్యక్తిని నీవు ఎవరు ఎక్కడి నుంచి వచ్చావు అని ప్రశ్నించినప్పుడు తాను ఏమి చెప్పగలడు? తాను ఎవడో ఎక్కడి నుంచి వచ్చినో ఎంతమందికి తండ్రి ఆయనో ఎంతమందికి కుమారుడాయనో ఎంతమందికి భర్త ఆయనో ఎంతమందికి సోదరుడాయనో అది ఎంత వయసో ఏ జన్మమున ఏ విధమైనటువంటి యొక్క సంబంధం తాను సంపాదించుకున్నో ఇవన్నీ కూడా నువ్వు చెప్పడం సాధ్యం కాదు.
0: ఇఫ్ యూ ఆస్క్ దిస్ ఇండివిజువల్ హూ ఆర్ యూ వేర్ హ్యావ్ యూ కమ్ ఫ్రమ్ హీ విల్ నాట్ బి ఏబుల్ టు ఆన్సర్. హౌ కెన్ హీ టెల్ యూ హౌ మెనీ బర్త్స్ హీ వాస్ ఎ సన్ టు హూమ్? How can he tell you in how many births he was a father to whom? How can he tell you in how many births he was a husband to whom? He will not be able to tell you how many different births he had taken and how he had landed himself in this present birth.
1: Kanuka mana puttuka matti nunchi raavatam cheta manavale sarva jeevulu puttatam cheta matti pellaku etti sambandhamu ఈ మానవత్వానికి మానవత్వానికి అట్టిదే సంబంధం.
0: బికాస్ ఎవ్రీవన్ టేక్స్ బర్త్ అండ్ గ్రోస్ అవుట్ ఆఫ్ మడ్ అండ్ దిస్ ఇస్ డన్ బై ఎవ్రీవన్ ది రిలేషన్షిప్ బిట్వీన్ వన్ ఇండివిజువల్ అండ్ అనదర్ ఈజ్ నో మోర్ దాన్ ది రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ వన్ కార్డ్ ఆఫ్ మడ్ అండ్ అనదర్ కార్డ్ ఆఫ్ మడ్. దిస్ ఇస్ నో మోర్ దాన్ దిస్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ వన్ హ్యూమన్ బీయింగ్ అండ్ అనదర్.
1: మట్టిలోనే పుట్టి మట్టిలోనే పెరిగి మట్టినరుంగరే మందమతులు.
0: పీపుల్ ఆర్ బోర్న్ ఇన్ మడ్, పీపుల్ గ్రో ఇన్ మడ్, బట్ దీస్ ఫూలిష్ పీపుల్ డూ నాట్ నో ది మీనింగ్ ఆఫ్ దిస్ మడ్.
1: బ్రతుకులన్నీ మట్టి, భవబంధములు మట్టి, సంసారం అది మట్టి, చావు మట్టి, మాయి మట్టికింత మాయలో పడనేల.
0: Our life is mud. All our connections in the world are like mud. The whole family is like mud. Death itself is like mud. If this entire situation is like mud, why we get mixed up in this mud?
1: తల్లిదండ్రులు ఎవరు? తనయులు మరి ఎవరు? మిత్రులు ఎవరిలను? శత్రులు ఎవరు? ధనములెవ్వారివి? ధాన్యములెవరివి? గృహములెవ్వారివి? గేస్తులెవరు? మనమెవ్వరము? పూర్వమందచ్చటుంటిమో తిరిగి ఎచ్చటుందుమో తెలియలేము.
0: హూ ఇస్ ది ఫాదర్? హూ ఇస్ ది మదర్? హూ ఆర్ ది సన్స్? Who are the friends? Who are the enemies? Where is the money? Where is the wealth? We do not know who we are. We do not know where we will be or where we have come from.
1: Itti maya sambandhamainatvanti yokka ee jagattunandu mamatalanu penchukoni madhavuni dooram chesukoni divyattamunaku ati dooramai ee bandhamunaku lobadi mana jeevitamunu కేవలము అశాంతిమయమైనటువంటి జీవితంగా మనం అభివృద్ధి చేసుకుంటున్నాం.
0: ఇన్ దిస్ ఇల్యూజరీ వరల్డ్ వీ గో ఆన్ ప్రాంప్టింగ్ అండ్ ఇంక్రీజింగ్ అవర్ అట్రాక్షన్స్ అండ్ అవర్ అటాచ్మెంట్స్ దేర్ బై వీ బికమ్ డిస్టెంట్ ఫ్రమ్ మాధవ దేర్ బై వీ డూ నాట్ అండర్స్టాండ్ అండ్ గెట్ క్లోజర్ టు డివినిటీ వీఆర్ ఓన్లీ ఇంక్రీజింగ్ అవర్ బాండేజెస్ ఇన్ దిస్ వరల్డ్ బై ఆల్ దీస్ ప్రాసెసెస్
1: కనుక దేహ సంబంధమైనటువంటి యొక్క అనుబంధములు కాని ప్రతిబంధములు కాని సత్యముగా మనం భావించకూడదు. ఉన్నంత వరకు మన కర్తవ్యాన్ని నిర్వర్తించుకునేటువంటి ప్రయత్నమునకే మనం సంసిద్ధులు కావాలి. అంతేకాని కాయమునకు కాయము ఎట్టి సంబంధమును కూడాను శాశ్వతంగా ఉండడానికి వీలు కాదు.
0: ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీ షుడ్ నాట్ అటాచ్ ఎనీ ఇంపార్టెన్స్ టు బాడీలీ కనెక్షన్స్ ఆర్ టు బాడీలీ సెపరేషన్స్. So long as we are in this world, we should be able to make of our life purposeful. We should attach no significance to any relationship of one body to another body by way of a bodily connection.
1: Dehamu pancha bhautikamu. Dehamu koolaka tappadu eppudun. Dehi niramayundu. Ganutimpaka dehiki chavu puttukal moha nibandha bandhanala mudralu levu. Nijambu chuda aa dehiye deva devudu. Madin తలపోయగా ఆత్మరూపుడవు అని.
0: ది బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ ది ఫైవ్ వరల్డ్లీ ఎలిమెంట్స్. దిస్ బాడీ విచ్ ఇస్ మేడప్ ఆఫ్ దీస్ ఫైవ్ ట్రాన్సిటరీ ఎలిమెంట్స్ ఈజ్ సర్టన్ టు ఫాల్. దేర్ ఈస్ నో స్టాంప్ ఆన్ ది బాడీ టు టెల్ యూ వెన్ హీ విల్ డై ఆర్ వెన్ హీ విల్ బి బోర్న్. డూ నాట్ బి లెడ్ అవే బై దిస్ ఇంపర్మనెంట్ బాడీ. థింక్ ఆఫ్ ది ఆత్మ విచ్ ఇస్ ది పర్మనెంట్ వన్.
1: దీనికి ఒక చిన్న కథ.
0: దర్ ఇస్ అ స్మాల్ స్టోరీ ఫర్ దిస్.
1: ఒకనొక దినము రాజకుమారుడు వేటాడు నిమిత్తమై అరణ్యములో సంచరిస్తూ వచ్చాడు.
0: వన్ డే ది యువరాజ రాజా సన్ విత్ వ్యూ టు హంట్ హీ వాజ్ మూవింగ్ అబౌట్ ఇన్ ఎ ఫారెస్ట్.
1: ఇతను అరణ్యములో సంచరించి కొంత అలసిపోయి ఏదో దాహ నిమిత్తమై తాను అనేక ప్రాంతములంతా వెతుకుతూ ఒక ఆశ్రమాన్ని చేరుకున్నాడు.
0: వైల్ మూవింగ్ అబౌట్ ఇన్ ది ఫారెస్ట్ హీ వాజ్ టైర్డ్ హీ బికేమ్ థర్స్టీ హీ వాంటెడ్ టు క్వెంచ్ హిస్ థర్స్ట్ మూవ్ హిదర్ అండ్ థిదర్ అండ్ రీచ్డ్ అన్ ఆశ్రమ్.
1: ఆశ్రమం చేరిన తక్షణమే అతని రూప సౌందర్యములు ఆశ్రమవాసులు గమనించి అతనిని చక్కగా స్వాగతం చేసి అతనికి చల్లని నీరు తీయని పండ్లు కూడాను అందించి విశ్రాంతి నిమిత్తమై ఒక చోటు అతనికి అప్పచెప్పారు.
0: ది ఇన్మేట్స్ ఆఫ్ ది ఆశ్రమ్ వర్ అట్రాక్టెడ్ బై దిస్ ప్రిన్స్. దే టుక్ హిమ్ ఇన్ టు ది ఆశ్రమ్ అండ్ దే గేవ్ హిమ్ సమ్ ఫ్రూట్ టు ఈట్ అండ్ సమ్ కోల్డ్ వాటర్ టు డ్రింక్ అండ్ ఆస్క్డ్ హిమ్ టు టేక్ రెస్ట్.
1: ఆ విధమైనటువంటి విశ్రాంతి నిమిత్తమై ఏర్పడినటువంటి ప్రదేశమునందు ఆ రాజకుమారుడు నివసించక ఈ ఆశ్రమ పెద్దను దర్శించాలి అని తాను కోరాడు.
0: The prince did not agree to rest in the place that was allotted to him for taking rest. But he wanted to look at the elders who live in that ashram.
1: Tacharame aa rajakumarunni aa ashrama vasiyelopla aneka rakamulainatundi peddalu undinappudikini ashrama adhikari ainatundi yokka pedda swami chintaku teeskonu vellaru.
0: The inmates immediately took this prince not to many of the elders, although there were several elders in the ashram, but they took him straight to the head of the ashram.
1: అక్కడికి వెళ్ళిన తక్షణమే ఆ స్వాముల వారు నాయన నీవెవరు అని ప్రశ్నించాడు.
0: This swami who was the head of the ashram asked this young man, who are you?
1: జితేంద్రియ రాజ్యము నుంచి నేను వచ్చాను అన్నాడు.
0: He replied that he comes from the kingdom of Jitendriya.
1: Nee pere emi annadu.
0: He asked him, what is your name?
1: Jitendriya Rajakumar annaru.
0: He said that his name was Prince Jitendriya.
1: Mee tandri gari pere emiti annaru.
0: He asked him, what is his father's name?
1: Jitendriya Maharaj annadu.
0: He said, it was the Maharaja Jitendriya.
1: Mee rajya prajalu ye vidhanga untunnaru annadu.
0: The Swami asked him, how are the people in your kingdom?
1: Andaru Jitendriya anandanni anubhavistunnaru annadu.
0: He said, all the people are having the Jitendriya happiness or bliss.
1: Sari, ee swamula variki sandeham vachindi. జితేంద్రియులనగ ఇంద్రియమును నిగ్రహించినటువంటి వాడు జితేంద్రియుడు కాని ఇంద్రియమును నిగ్రహించక రాజసికమైనటువంటి భావములతో పరిపాలన సల్పుతూ ప్రజలను అనేక రకములైనటువంటి యొక్క అదుపులో ఉంచుకున్నటువంటి వారు జితేంద్రియ మహారాజు, జితేంద్రియ రాజకుమార్, జితేంద్రియ ప్రజలు, జితేంద్రియ రాజ్యము అని చెప్పడానికి ఏమాత్రం కూడా సాధ్యం కాదు. ఈ నామముకు తగినటువంటి సార్థకత వీరిలో ఉన్నదా లేదా అని పరీక్షించే నిమిత్తమై ఆ స్వాముల వారు ఆనాడే ఆ రాజకుమారుని ఆ ఆశ్రమంలో ఉండమని, నాయన నీ రాజ్యం ఎక్కడా అని దానికి దోవలంతా కూడాను చక్కని అడ్రస్ అంతా తీసుకుని ఆ స్వాముల వారు బయలుదేరాడు.
0: ది స్వామి హూ వాజ్ ది హెడ్ ఆఫ్ ది ఆశ్రమ్ హ్యాడ్ ఎ డౌట్. ది వర్డ్ జితేంద్రియ మీన్స్ కంట్రోలింగ్ ఆల్ యువర్ సెన్సరీ ఆర్గన్స్. హౌ కెన్ దిస్ ప్రిన్స్ కాల్ హిమ్సెల్ఫ్ ప్రిన్స్ జితేంద్రియ? ది కింగ్ ఇస్ జితేంద్రియ, పీపుల్ ఆర్ జితేంద్రియస్, అండ్ హౌ ఇస్ దిస్ పాసిబుల్? How can one, without controlling his organs, yet ruling people and calling himself a king, be at the head of a kingdom? How can all these people call themselves by this name? This must be simply a kind of deceit. And he wanted to test it for himself. The Swami asked this prince, where is your kingdom? How does one go to your kingdom? Please let me know. And he asked him to stay there.
1: Antadito poka, nayana, nee dustulu naaku vadalipetti, ఈ ఆశ్రమంలో ఉన్నంత వరకును మా కాషాయ వస్త్రములు ధరించి నేను వచ్చినంత వరకు ఆశ్రమంలోనే ఉంటుండమని కోరాడు.
0: దిస్ స్వామి ఆస్క్ ది ప్రిన్స్ టు గివ్ హిస్ ప్రిన్స్లీ రోబ్స్ టు హిమ్ అండ్ టోల్డ్ హిమ్ టు వేర్ ది కాషాయం విచ్ ది యెల్లో రోబ్ విచ్ ది స్వామి వాజ్ వేరింగ్ అండ్ టు రిమైన్ ఇన్ ది ఆశ్రమ్ అంటిల్ హీ రిటర్న్ బ్యాక్ టు ది ఆశ్రమ్.
1: అతను జితేంద్రియ రాజకుమారుడు కనుక ఎట్టి భేదములు కూడాను లేక తన యొక్క డ్రస్సునంతా వదలి కాషాయ వస్త్రమును ధరించి ఆ యొక్క స్వాముల వారి ఆజ్ఞ ప్రకారము ఆ వస్త్రములు అతనికి అందించాడు.
0: ది ప్రిన్స్, బికాస్ హీ ఈజ్ ఎ జితేంద్రియ, హీ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఎఫెక్టెడ్ బై దిస్ సజెషన్. హీ ఇమీడియట్లీ రిమూవ్డ్ హిస్ ప్రిన్స్లీ రోబ్స్, హ్యాండెడ్ దెమ్ ఓవర్ టు ది స్వామి అండ్ టుక్ ది యెల్లో రోబ్ ఫ్రమ్ ది స్వామి అండ్ పుట్ ఇట్ ఆన్ హిమ్సెల్ఫ్.
1: దానిని తీసుకుని వెళుతూ కొంత దూరం వెళ్లిన తర్వాత రాజకుమారి దుస్తులపైన ఏదో ఒక రక్తపు చుక్కల వలె కొంత కలర్లంతా చల్లి దానిని ఒక మూట కట్టుకుని ఈ యొక్క మహా స్వాముల వారు ఆ రాజ్యానికి బయలుదేరి వెళ్లారు.
0: ది స్వామి ఆఫ్టర్ గోయింగ్ సమ్ డిస్టెన్స్ హీ రిమూవ్ దిస్ ప్రిన్స్లీ రోబ్స్ అండ్ గాట్ సమ్ బ్లడ్ స్టెయిన్స్ పుట్ ఆన్ దీస్ రోబ్స్ అండ్ టుక్ దోస్ రోబ్స్ విత్ హిమ్ అండ్ ట్రావెల్ టు దిస్ కింగ్డమ్ ఆఫ్ జితేంద్రియ.
1: రాజ్యమునకు వెళ్లి రాజు యొక్క సింహద్వారం దగ్గర ఉన్నటువంటి యొక్క జవానులతో ఒక స్వాముల వారు వచ్చారు. అతను తన కుమారుని యొక్క నిమిత్తమై చాలా దుఃఖపడుతున్నాడు, రాజకుమారుని యొక్క వార్త రాజునకు చెప్పుటకై వస్తున్నాడు అని చెప్పని వార్తను పంపించాడు.
0: హి రీచ్డ్ ది కింగ్డమ్ అండ్ ఫౌండ్ అట్ ది మెయిన్ ఎంట్రన్స్ ది పీపుల్ హూ ఆర్ గార్డింగ్ ది ఎంట్రన్స్. హి టోల్డ్ దెమ్ దట్ ఎ స్వామి హెడ్ కమ్ అండ్ ది స్వామి ఈజ్ వెరీ మచ్ వరీడ్ అబౌట్ ది ప్రిన్స్ ఆఫ్ దట్ కింగ్డమ్ అండ్ హీ వాంట్స్ టు కన్వే సమ్ ట్రాజిక్ న్యూస్ టు ది కింగ్. ప్లీజ్ గో ఇన్ అండ్ టెల్ ది కింగ్.
1: అతను వెళ్లిన తక్షణమే ప్రధానమంత్రిని చూచాడు. ప్రధానమంత్రిని చూచి, నాయన మీ రాజకుమార్ ఈ విధమైనటువంటి యొక్క పులివాత పడి ప్రాణమును వదిలాడు, అతని దుస్తులు గుర్తుకు నిమిత్తమై నేను తెచ్చాను, కనుక ఈ వార్త రాజులకు మాత్రం అందించడానికి వచ్చానని తాను చెప్పాడు.
0: ది స్వామి మెట్ ది ఫస్ట్ పర్సన్ టు మీట్ వాజ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది కింగ్డమ్. హి టోల్డ్ ది ప్రైమ్ మినిస్టర్ దట్ ది ప్రిన్స్ had been killed by a tiger. And in order that you may believe in it, I have brought these blood-stained clothes as proof of the fact that the prince had been killed by the tiger. Will you please take this tragic news to the king?
1: Aa mantri itanu cheppinatvanti vaartalaku ye maatramu kudanu maarpu chendaka chirunavu topala ayyo taamu dharinchinadi kaashaya vastramu ee rajakumarani yokka antyam nimittamai అనగా తాను గతించినటువంటి యొక్క వార్త నిమిత్తమై మీరింత విచారించటము చాలా హాస్యాస్పదంగా ఉంటుండాలి. అయినా కూడాను మీ అభిష్ట నిమిత్తమై రాజుల చెంత మీరు తీసుకుని వెళ్తానని అతన్ని తీసుకెళ్లాడు.
0: ద మినిస్టర్ వెన్ హీ హర్డ్ ది న్యూస్ హీ రిమైన్డ్ టోటలీ అన్చేంజ్డ్ ఇన్ ఫ్యాక్ట్ హీ వాజ్ అన్అఫెక్టెడ్ అండ్ హీ ఈవెన్ స్మైల్డ్ అండ్ సెడ్ Look, you are a sannyasi, you are wearing a yellow robe. It looks ridiculous that you should grieve for the death of a prince. However, since you want me to convey this news to the king, I shall do so.
1: Vellini tachchaname rajunu darshinchi aa dustulu rajunuku appajeppi golluna yetchadu. Yetchina tachchaname raju pakkuna navvadu.
0: As soon as this Sannyasi was led to the presence of the king. He handed over these blood-stained clothes to the king and he began weeping very loudly. When the Sannyasi was weeping very loudly, the king looked at him and he simply laughed.
1: Nayana, Sayankalam nandu oka vruchyam paina aneka pachulu vachi valutuntai. Aa valinanta matramana aa vruchyam painunnanta kalamu aa pachuluku etti sambandham kudanu ledu. తెల్లవారిన తక్షణమే ఏ ఏ పచ్చి ఏ ఏ దిశకు వెళ్లాలని సంకల్పించుకుంటుందో ఆయా పచ్చి తెల్లవారిన తక్షణమే పచ్చులు లేచి వెళుతుంటాయి. ఒక పచ్చికి ఒక్కటి చెప్పి వెళ్లడానికి వీలు కాదు, ఒకదానికొకటి సంబంధము లేదు. అదేవిధముగానే నా యొక్క సంసారము అనేటువంటి ఈ వృక్షం పైన నేను, నా భార్య, నా బిడ్డలు, నా అల్లుళ్ళు, నా కోడళ్ళు, నా మనమలు, నా మనమరాళ్లు ఇంతమంది అనేటువంటివిగా వచ్చి వాలినాయి. నేడు ఆ పచ్చి వెళ్లిపోయింది. ఇంకా రేడుపో మొన్నాడో కూడాను ఏ పక్షులు ఎక్కడికి వెళ్తుంటాయో ఇంత మాత్రమునకై నీవు ఇంత విచారించటము చాలా హాస్యాస్పదంగా ఉంటుండాలి. ఇంత సత్యాన్ని నీవు గుర్తించలేనటువంటి వాడు, ఈ కాషాయం వ్యర్థం అన్నాడు ఆ మహారాజు.
0: ది కింగ్ టోల్డ్ ది సన్యాసి దట్ లుక్ బై ది టైమ్ ది ఈవినింగ్ కమ్స్ ఆన్ సెవరల్ బర్డ్స్ కమ్ అండ్ పెర్చ్ ఆన్ ఎ ట్రీ. There is no connection between one bird and another except that they all come and perch on the tree. As soon as it is morning time, these birds fly away. Each bird goes its own way. One bird cannot tell the other where it is going or when it is going. The birds have no connection with each other. In the same manner, on my family tree, all these birds, myself, my wife, my children, my grandchildren, all of them have come and are standing on the family tree like birds. Today, one bird, that is the prince, has gone away. Tomorrow, surely, another bird will go and more birds will go. It looks ridiculous that you are wearing the robe of a sannyasi and you seem to be grieving for this and attaching so much importance to this.
1: Sare, Rajuku, ఆ యొక్క కుమారుని పైన ఏమాత్రమైనా కొంత విరక్తి కలిగిందో ఏమిటో, ఆ కుమారునికి రాజ్యము కట్టడం ఇష్టం లేదో ఏమిటో, తనకు ఇంకొక భార్య ఇంకొక కుమారుడు ఉన్నాడేమిటో అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క సన్యాసులో వేరువేరు భావములుగా అభివృద్ది చేసుకుని ఈ రాజు ఇట్లా ఉండని తల్లి దగ్గరికైనా పోయి చెప్పినప్పుడు కడుపులో నవమాసమును మోసి పెంచి పెద్ద చేసినటువంటి తల్లికి కంటిదారలు రాకుండా ఉండునా, ఈ యొక్క తల్లి బాధపడకుండా ఉండునా అని రాజమాతను చూడటం కోసమని తాను తిరిగి అక్కడి నుంచి అంతఃపురంలోకి బయలుదేరి వెళ్లాడు.
0: దిస్ సన్యాసి థాట్ దట్ పర్హాప్స్ దిస్ కింగ్ డస్ నాట్ లైక్ దిస్ పర్టిక్యులర్ సన్. ఇట్ మే బి దట్ హీ హాస్ డెవలప్డ్ సమ్ కైండ్ ఆఫ్ డిటాచ్మెంట్ టు దిస్ సన్. He may be having another wife, he may be having a son by another wife to whom he has got more attachment. I will leave the king. Let me now go to the mother of the prince, that is the Rajamata, and tell her this news. The mother should certainly have given birth to the son after bearing him for 9 months, and all that trouble will surely result in tears coming from her eyes. So he goes to the Rajamata.
1: Antapuramulo dasilu ఆ సన్యాసిని రాజమాత దగ్గరికి తీసుకుని వెళ్లారు. రాజమాత దగ్గరికి తీసుకుని వెళ్లిన తక్షణమే ఆ దుస్తులు రాజమాతకు అప్పచెప్పి, తల్లి, నీ కుమారుడు బెబ్బులు వాతపడి ప్రాణమును వదిలాడు అని గట్టిగా ఏడ్చాడు.
0: ది అటెండెంట్స్ టుక్ హిమ్ టు ది ప్యాలెస్ అండ్ టుక్ హిమ్ టు ది రాజమాత. As soon as he was in the presence of the Rajamata, this sannyasi gave the blood-stained clothes to the mother and he said, "Your son has been killed by a tiger." And he started weeping loudly.
1: అప్పుడు రాజమాత, సన్యాసి, ఈ విచారమునకు ఏమాత్రం కూడాను కారణము లేదే, ఏదో ఒక చక్రము లోపల మార్గమధ్యంలో ప్రయాణికులు అనేక మంది దిగుతూ ఉంటుంటారు. కానీ ఆ చట్రంలో దిగుతారు, వారు విశ్రాంతి తీసుకుంటారు. తిరిగి విశ్రాంతి తీసుకున్న తక్షణమే వారు చెందవలసినటువంటి యొక్క స్థానములకు, పోవలసినటువంటి యొక్క స్థానములకు తిరిగి ప్రయాణమై వెళుతూ ఉంటారు. అంత మాత్రముకే ఈ యొక్క ఒకరికొకరికి ఉన్నటువంటి సంబంధం ఏమిటున్నది? ఈ యొక్క జగత్ అనేటువంటి ఒక చట్రం వంటిది. ఈ చట్రంలో అనేక మంది ఒక్కొక్క రూములో ఒక్కొక్క దీంట్లో చేరినాము. కానీ అతను ఈనాడు బయలుదేరి వెళ్లినాడు తన స్వస్థానమునకు. మేము కూడా రేపటి దినం వెళ్లేటువంటి వారమే, కాని చట్రము లోపల స్థిరంగా నివాసం చేసేటువంటి వారం కాదు. ఇంత మాత్రమునికి ఈ సన్యాసి ఇంత దుఃఖించటము చాలా హాస్యాస్పదమని ఆ సన్యాసికి బుద్ధి చెప్పినట్టుగా తాను వాదించింది.
0: రాజమాత అడ్రెస్డ్ ది సన్యాసి అండ్ సెడ్, ఐ సీ నో రీజన్ ఫర్ యువర్ గ్రీఫ్. Why is it you are weeping like this? Don't you know that in a chow tree a lot of people come on their own and they wish to take rest, they take rest, and once they take rest they get up and each one goes to his own destination. What is the connection between various people who come into a chow tree, take rest and go their own way to reach their respective destinations? This world is like a chow tree. Into the chow tree of this world many of us have come. Each one takes his rest and then leaves on his own and goes to his own destination. We are all, this bird, this person has gone away today. We are also likely to go away sooner or later. Why do you grieve for such a common, understandable incident?
1: Sari, ee talli kudanu edo maru talliga undavachunu, saviti talliga undavachunani aa sanyasi tirigi tana prapancha vyamohamlo padi తిరిగి తన రాజకుమారు భార్య దగ్గరికైనా వెళ్లినప్పుడు ఏదో తన సుమంగళత్వమైన పాడవుతుందని, తానైనా కంటిదారలు కారుస్తుంది ఏమోని ఆ రాజకుమారుని యొక్క భార్య దగ్గరికి మాత్రం వెళ్లడానికి ఆశించాడు.
0: హీ థాట్ ఇన్ హిస్ ఇల్యూజన్ అబౌట్ ది వరల్డ్లీ అటాచ్మెంట్స్ that the mother is perhaps not the real mother, she may have been the stepmother and therefore she has not got the proper affection. But he thought, let me go to the wife of this prince. Surely, if I give this news to the wife, she will at least feel that her being a Sumangali will be disturbed and she will have to grieve about this matter.
1: అక్కడికి వెళ్ళి ఆ యొక్క రాజకుమారు భార్య దగ్గరికి వెళ్లి, తల్లి, నీ యొక్క మాంగళ్యమంతా ఈనాటితో కూడా నశించిపోయింది, నీ సుమంగళత్వమంతా కూడా ఈనాటితో క్షీణమైపోయింది, నీ యొక్క ఈ యొక్క రూపం కూడాను విధవత్వంగా మారవలసి వచ్చింది, కనుక ఈ వార్తను నీకు అందించే నిమిత్తం నేను వచ్చానని కూడాను ఆమె దగ్గర చెప్పి ఏడ్చాడు.
0: హి వెంట్ టు ది వైఫ్ ఆఫ్ ది ప్రిన్స్ అండ్ హి టోల్డ్ హర్ దట్ యువర్ మాంగళ్య ఈజ్ ఎట్ ఎన్ ఎండ్. You cease to be a Sumangali from today. You will have to live as a widow. And he started crying and weeping in her presence.
1: Aa Rajakumaruni bharya chaala gattiga navvi, sanyasi edo okoka aranyamulopala varshamulu dwara gaali dwara konni chettu kommalu virugutu untai. Tirigi adi pravahanga vachinappudu aa pravahamulo aa komma okati cheripothundi. ఇంకొక అడవి లోపల ఎండకు ఎండి, వానకు నాని, గాలికి విరిగి అక్కడ కూడా కొన్ని పడిపోతుంటాయి. ఇలాంటి కొమ్మలు వర్ష ప్రవాహం చేత దానిలో కొట్టుకుని వచ్చి పెద్ద నది లోపలకు చేరిపోతుంటుంటాయి. ఆ చేరిపోయినప్పుడు ఆ ప్రవాహం యొక్క వేగమును పట్టి మధ్య మధ్య కలుస్తుంటాయి, మధ్య మధ్య విడిగిపోతుంటాయి. అదేవిధంగానే నేను ఒక్క ఇంటి చెట్టు కొమ్మను, అతను ఒక్క ఇంటి చెట్టు కొమ్మ, ఈ యొక్క రెండు కొమ్మలు ఈ జీవితం అనేటువంటి ప్రవాహంలో చేరినాయి. కానీ ఈ ప్రవాహము ఆనందమనేటువంటి సముద్రంలో చేరుతుంది. సముద్రములో ఒక్క కొమ్మ ఒక భాగంలో, ఒక కొమ్మ మరొక భాగంలో ఉండినప్పటికీ సముద్రము ఏకంగానే ఉంటుంటాది. కనుక ఇరువురికి ఆనందం అనేటువంటిది ఎడబాటు రాదు. ఈ కొమ్మలకు మాత్రం వేరువేరు ప్రాంతంలో నివసించవచ్చును, కాని ఆనందం అనేటువంటి సాగరము అందరికీ ఒక్కటే. కనుక దీనికి యోచించవలసిన అవసరం లేదని ఆమె ఆ సన్యాసికి బుద్ధి చెప్పింది.
0: This wife, as soon as she listened to the sannyasi, she started laughing very loudly. And she told the sannyasi, what is this? Can you not understand that in a big forest there may be a tree, and on account of rain and wind, one of the branches of that tree may be broken and it will fall down into a stream. Yet in another forest there may be another tree, another branch will break and fall into the stream. They become a big river, and in this big river, depending upon the direction in which the stream flows and the velocity with which the stream flows, two different branches of two different trees from two different forests may come together. my family is like one forest, and I am like the branch of a tree. My husband is like the branch of another tree from another family. The two have come together in the stream. They have separated out to join the big ocean of bliss, like the big river joins the ocean. Although we are two separate individuals, the question of ocean of bliss is the same for both of us. We may be separated as individuals, but in the ocean of bliss, we are together because bliss is common to both of us.
1: అప్పుడు ఈ సన్యాసి తనలో తాను విచారించాడు. రాజకుమారుడు చెప్పినట్టుగా ఈ రాజ్యమునకు జితేంద్రియ రాజ్యము, జితేంద్రియ రాజు, జితేంద్రియ మహారాణి, జితేంద్రియ రాజమాత, ఇది సార్థకమైనటువంటిదిగా ఉంటుండాదని తిరిగి ఆ యొక్క వస్త్రములను అక్కడ వదిలిపెట్టి తిరిగి తన యొక్క ఆశ్రమమునకు వెనుకకు వెళ్లాడు.
0: దిస్ సన్యాసి థాట్ ఫర్ హిమ్సెల్ఫ్ అండ్ హీ రియలైజ్డ్ yes, the prince is a Jitendriya. The king is Jitendriya. The queen is Jitendriya. The wife is Jitendriya. People are Jitendriyas. These names are justifiable and they have a reason for calling themselves like that. So he left the blood-stained clothes at that place and he went back to his ashram.
1: తిరిగి అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ రాజకుమారుని యందు కూడాను జితేంద్రియ తత్వం ఉన్నదా లేదా టెస్ట్ చేయాలి అని ఒక సంకల్పం పుట్టింది.
0: Even after reaching the ashram, he had a desire to test if the prince has the Jitendriya aspect in him.
1: Vellina tachaname aa rajakumaru daggariki velli nayana kumar raja nee rajyamanta pararajulu mee yokka rajyam paina padi danini vaari vasam cheskoni nee talli tanulanu aneka reetuluga himsinchi adavula paalu chestunnaru vaalanu aneka reetuluga mukkala mukkala kotti vaarini himsistunnaru mee prajalanu kanuka ee samayamlo neevu ikkada undadaniki veelu kaadu neevu rajyamunaku vellu ani prashninchadu.
0: He went to the prince and he told him that he had gone to the kingdom and he has seen the kingdom having been overrun by the various enemies, and these enemies have taken prisoner of his mother, of his father. They have cut your mother and father into pieces. They have killed them. They have driven away all your relations. This is what he told the prince.
1: అప్పుడు ఈ రాజకుమారుడు నవ్వి, రాజ్యము ఎవరిది, రాజులు ఎవరు, కనుక ఎవరికి నీ ఎట్టి సంబంధం కూడా లేదు, భగవంతుడు మహారాజు, భాగవతం యువరాజు, భక్తుడు కుమారరాజు, ఇట్టి వారికే నిజ సంబంధము, కాని ఈ రాజ్యములంతా కూడాను నీటి బుడగల వంటివి, నేడు ఉండవచ్చును రేపు పోవచ్చును, కనుక దేహ సంబంధమైనటువంటి రాజ్యములు సరి అయినటువంటి రాజ్యములు కాదు. హృదయ సామ్రాజ్యమునకు పట్టాభిషేకం కట్టుకున్నటువంటి నా తండ్రి నేను, నా తండ్రి తత్వము పుత్రతత్వం కూడాను ఏకత్వమైనటువంటిదే కాని ఈ దేహములో తండ్రి పుత్రుడు కాని ఆత్మతత్వమునకు ఎట్టి సంబంధం కూడాను లేదు, కనుక మన అందరి రాజ్యము కూడాను ఆత్మ సామ్రాజ్యమే అన్నాడు.
0: The prince laughed and asked the question, what is the kingdom and who are the kings? In effect, God is the big king, the Maharaja. Bhakti is the kingdom. Devotees is the prince. There is no other individual who is either the king or the prince. It is only a bodily relationship between me and my father. There is no other relationship which is valid except the relationship of the Atma. This entire world is pervaded by Atma. God is the Maharaja. Bhakti is the kingdom. Devotee is the prince. There is no other individual who is either the king or the prince.
1: ఇది ఒక విధమైనటువంటి యొక్క సన్నివేశములందు భారతము లోపల సంజయుని కూర్చొని పెట్టుకుని గాంధారి తన కుమారుని యొక్క చింతను అతనితో చెప్పుకుంటూ చాలా దుఃఖిస్తూ ఉంటుంటాది.
0: ఇన్ సిమిలర్ కాంటెక్స్ట్ ఇన్ ది స్టోరీ ఆఫ్ మహాభారత గాంధారి వాజ్ వన్స్ టెలింగ్ సంజయ ఆల్ హర్ గ్రీఫ్ అబౌట్ హర్ సన్స్.
1: సంజయ మన యొక్క కౌరవుల లోపల ఒక్క అశ్వత్థామ, కృపాచార్య, కృపణుడు ఈ ముగ్గురు మాత్రమే నిలిచిది. ఇంకా పాండవులలో పాండవులు 5 మంది, కృష్ణుడు ఇంకా అతని సోదరుడు స్నేహితుడైనటువంటి అతను 7 మంది మాత్రమే నిలిచిది.
0: షీ వాస్ టెలింగ్ సంజయ, ఓ సంజయ, అమంగ్స్ ది కౌరవస్ దేర్ ఆర్ ఓన్లీ ది ఫాలోయింగ్ పర్సన్స్ హూ ఆర్ స్టిల్ అలైవ్, అశ్వత్థామ, Kripacharya and Kripana. In the context, in the story of Mahabharata, Gandhari was once telling Sanjaya all her grief about her sons.

0: ఫాలోయింగ్ పర్సన్స్ హూ ఆర్ స్టిల్ అలైవ్ అశ్వత్థామ కృపాచార్య అండ్ కృపణ దీస్ ఆర్ ది ఓన్లీ త్రీ పీపుల్ హూ ఆర్ అలైవ్ యాజ్ అగెన్స్ట్ దిస్ అమంగ్స్ ది పాండవాస్ ది ఫైవ్ పాండవాస్ కృష్ణ అండ్ అ ఫ్రెండ్ ఆఫ్ హిస్ ఆల్ టుగెదర్ సెవెన్ పీపుల్ ఆర్ సర్వైవింగ్
1: కనుక వారి వైపున ఏడు మంది మన వైపున ముగ్గురు మాత్రమే నిలిచింది. ఈ ఏడు మూడు పదిగా ఉంటుంటుండాలి. ఈ పది మంది వల్ల ఈ యుద్దము నిలిపించి ఎన్నో వేల మందిని లక్షల మందిని అంతా కూడాను ఈ యుద్దం అనేటువంటిది మిరింగివేశా కదా అని పరతపిస్తూ ఉంటుంటాది.
0: షీ వాజ్ ఎక్స్ప్రెసింగ్ గ్రీఫ్ బై సేయింగ్ దట్ ఆన్ దేర్ సైడ్ దెర్ ఆర్ సెవెన్ పీపుల్ అలైవ్ ఆన్ అవర్ సైడ్ దెర్ ఆర్ త్రీ పీపుల్ అలైవ్ ఆల్ టుగెదర్ దెర్ ఆర్ ఓన్లీ 10 పీపుల్ So many persons have been sacrificed in this war in order that only these 10 people have survived.
1: దానికి సంజయుడు చక్కని జవాబు చెప్తూ వచ్చాడు. సంజయుడు అనగా సంజిత్యమితి సంజయహాని అనగా ఇంద్రియమును అరికట్టుకున్నటువంటి వాడు సంజయుడు.
0: సంజయ గేవ్ ఎ వెరీ బ్యూటిఫుల్ రిప్లై టు ది స్టేట్మెంట్ ఆఫ్ గాంధారి. సంజయ ది నేమ్ signifies that one who has completely controlled all his organs.
1: Amma, ee 10 mandi yokka tattvanni paramaatmudu lokaniki vyaktaparche nimittamai ee vidhamainatundi yokka leelalu aadutunnadu. 10 1 prakkana sunna anaga ee sunna aneetundi ee bhoomikanta oka ఆదర్శమైనటువంటి రీతిగా మనకు ప్రదర్శిస్తూ వస్తుంటుండాలి. భూమి యొక్క ప్రతిబింబమే ఈ సున్నకు ఒక అర్థము. కానీ దీనిని మనం జీరో అంటున్నాము. ఈ జీరోకు ప్రక్కలో ఒక హీరో ఉన్నాడు, అతనే గాడ్. ఆ గాడ్ అనేటువంటి వాడి ఒక్క ప్రక్కలోపల ఈ జగత్ అనేటువంటి సున్న పెట్టడం చేతనే 10 వచ్చింది. ఆ గాడ్ అనేటువంటి ఒక హీరోగిని లేకపోతే ఈ జీరో జీరోనే అయిపోతుంది. కనుక ఈ జగత్ అంతా కూడాను ఒక అనిత్యమైనటువంటిది, అశాశ్వతమైనటువంటిది, అసత్యమైనటువంటిది. ఈ అసత్యమైనటువంటి జగత్తు సత్యమైనటువంటి దైవముతో చేరటం చేతనే దీనికి కూడా ఒక విలువ వస్తుంటుంటాది. సత్య జీవితమైనటువంటి యొక్క దీన్ని మనం అనుభవించుకోవాలనుకున్నప్పుడు సర్వేశ్వరునితో సన్నిహిత సంబంధాన్ని చేర్చుకోవాలి. అదే మన యొక్క జీవితానికి ఒక పరమావధి అని కూడాను సంజయుడు బోధించాడు.
0: సంజయ టోల్ గాంధారి, yes, there is a significance to this fact that there are 10 persons left in this world. God wants to proclaim to this world the significance of this 10. You will notice here that there is the integer 1. To the right of the integer, there is a 0. 0 shows that it is the earth. The earth is spherical. We can take 0 as symbolic of the earth. Whereas 1 is the one God. And we have to interpret this 10 by saying, 0 stands for the world, 1 stands for God. Without 1, 0 or the world has absolutely no value at all. 1 is the hero that is standing on the left, which means that this world, which is impermanent, which is untrue, which is transient, will be nothing without association with God. But by association with God, it can survive, and this is the Sarveshvara Tattva which we have to understand. That's what is contained in this remnant of 10.
1: Bhumi sunna swarupamu. Suryudu sunna aakaramu. Chandrudu sunna aakaramu. ఇంకా ఏ విధమైనటువంటి మనకు ఆధారమైనటువంటి స్వరూపాలను నిరూపణ చేసినప్పటికీ అన్ని కూడాను ఒక సున్నా ఆకారంగా ఉంటున్నాయి. మనం నివసించే భూమి సున్నా, మనకు ప్రకాశమును అందించేటువంటి సూర్యుడు సున్నా, మనకు చల్లదనమును ఆశించేటువంటి యొక్క చంద్రుడు సున్నా. ఈ అందరూ సున్నలైనప్పుడు మన జీవితం మాత్రం సున్న కాక ఇంకేమిటి? కనుక మన జీవితం అనేటువంటి దానిని కేవలం ఒక సున్నగా మనం భావించుకొని దానికి ప్రక్కన ఒక దైవత్వము అనేటువంటి దీనిని మనం చేర్చుకోవటం చేత మన జీవితం కూడాను శాశ్వతమైనటువంటి పవిత్రమైనటువంటి విలువైనటువంటి యొక్క స్థానాన్ని కూడాను చెందుతుంటాది.
0: The earth on which we live is spherical. The sun which gives us the shining light is spherical. The moon who gives us all the coolness is spherical. In fact, most things which we see in this world have a spherical shape. In that context, our own life also has a spherical shape and is nothing other than a zero.
1: Then,
0: by the side of this zero, you have to put in one, which is the divine. That is how you can get value for your life, which otherwise is zero.
1: Vittanamulo chettu unnadi. Chettulo vittanam unnadi. Ee vittanam

0: చెట్టు అనాదులు, ఇవి ఎప్పటికీ ఉండినటువంటివే. అలాంటి అనాది అయినటువంటి సత్యమైనటువంటి ఈ నిత్యమైనటువంటి యొక్క ఇది ఎప్పుడు కూడా నువ్వు నిత్యముగానే ఉంటుంటుంది. ఈ రెండింటి యొక్క సత్యాన్ని మనం గుర్తించడమే మన యొక్క జీవితం యొక్క కర్తవ్యం.
1: ది సీడ్ కంటైన్స్ ది ట్రీ ఇన్ ఇట్, ది ట్రీ కంటైన్స్ ది సీడ్ ఇన్ ఇట్. దిస్ ఈజ్ ఎ ట్రూత్ విచ్ హాస్ బిన్ కమింగ్ టు అస్ ఫ్రమ్ టైమ్ ఇమ్మెమోరియల్. The purpose of our life is to recognize this truth that the seed and the tree contain each other.
0: Idi antai kodanu maya.
1: All this is just illusion or maya.
0: Ee maya ante Shankarulu varu kodanu yama sa maya annadu, anaga edi ledo ade maya annadu.
1: Even this maya has been described by Shankara as that which does not exist.
0: దానికి మనం ప్రశ్నించవచ్చును, లేని దానిని మాయా అని చెప్పవచ్చును, కాని ఇంత ప్రపంచము మనకు స్వరూపకంగా గోచరిస్తుండేటువంటి సమయంలో లేదని చెప్పడం ఎట్ట సాధ్యమవుతుంది? ఉన్నది లేకపోయిందని చెప్పడం లోపల ఇది మాయ కాదే? మనం అన్ని రకములైనటువంటి యొక్క శబ్ద స్పర్శ రూప రస గంధాదులతో అనుభవిస్తున్నప్పుడు ఇది మాయ అని చెప్పడం సాధ్యం కాదే అని మనం కొంతవరకు విచారణ సల్పవచ్చు.
1: Ask a question and make an inquiry. It seems reasonable to say that what does not exist is maya. But how is it possible to describe this whole world which we are able to see with our eyes, feel it with all our five senses, to say that what we see does not exist? That does not seem to be reasonable.
0: Daniki Shankaralu vare chakkane udaharanam cheppadu. కలలో చూచిన మేడలు మిద్దెలు కన్నులు తెరిచిన లేవు కదా.
1: శంకర గేవ్ ఎ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఇన్ ఆన్సర్ టు దిస్ క్వెరీ. వాట్ యు సీ ఇన్ యువర్ డ్రీమ్, ది గ్రేట్ ప్యాలెసెస్ అండ్ ది బిల్డింగ్స్, దే డోంట్ ఎగ్జిస్ట్ వెన్ యు వేక్ అప్.
0: కనుక కలలో నీ యొక్క శబ్ద స్పర్శ రూప రసగంధాలతో నీవు అనుభవించినావు, కానీ మేలుకున్న తక్షణమే ఆ యొక్క భోగములు ఎక్కడున్నాయి? అదేవిధంగానే ఈ యొక్క జాగ్రత్త అవస్థ లోపల శబ్ద స్పర్శ రూప రసగంధాలతో నీవు అనుభవిస్తున్నావు, తిరిగి ఇవి నిద్రావస్థలో లేవు కదా.
1: యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఇన్ యువర్ డ్రీమ్ విత్ ఆల్ యువర్ ఫైవ్ సెన్సెస్ వాట్ ఎవర్ యూ సీ ఇన్ యువర్ డ్రీమ్, బట్ వెన్ యూ వేక్ అప్ నన్ ఆఫ్ దెమ్ ఎగ్జిస్ట్. సో ఆల్సో యు సీ సో మెనీ థింగ్స్ వైల్ యు ఆర్ వేకింగ్ అప్ బై యువర్ ఫైవ్ సెన్సెస్ అండ్ యూ ఎక్స్పీరియన్స్ దెమ్, బట్ వెన్ యూ స్లీప్ in the dreaming state these things do not exist.
0: Kanuka idi pagati kala adi ratri kala rendu rendu kalale kalalanta kalale annadu.
1: It means what you now see is day dream and the other one is night dream. All dreams are untrue.
0: Kanuka mana jeevitam aneetvanti danini idi satyamu adi mithyamu ani cheppadaniki veelu kaadu. Mana jeevitamulo ఏదో కొన్ని అనుభూతులు ఉండినంత వరకును మనం అది సత్యంగానే భావించుకుని ఆ సత్యములో సత్యస్య సత్యం సత్యములో ఉన్నటువంటి సత్యాన్ని మనం గుర్తించుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవటమే ఈనాడు మనం చేయవలసినటువంటి ప్రధాన ప్రయత్నం.
1: ఇన్ అవర్ లైఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు సే దట్ దిస్ ఈస్ ట్రూత్, దట్ దిస్ ఈస్ పర్మనెంట్. Our purpose and our method should be to recognize whatever we experience in our life, regard them as truth, and search for what is the truth amongst what you see.
0: Kana manamu deha sambandhamulu kani leka inke vidhamainatundi yokka anubandhamulu kani unnanta varaku mana yokka kartavyanni matramu nirvartinchukuneetundi prayatnanike manam poonukovali kani వాటిని ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క సంబంధంగా మనము భ్రాంతిని పెంచుకొని దాని ద్వారా మనం దుఃఖమునకు గురి కావటము ఇది సరి అయినటువంటి యొక్క మానవత్వంకు సరి అయినటువంటి యొక్క మార్గము కాదు.
1: దేర్ఫోర్ అవర్ బాడీలీ కనెక్షన్స్ ఆర్ అదర్ టైప్ ఆఫ్ అటాచ్మెంట్స్ షుడ్ నాట్ వరియర్స్ అండ్ షుడ్ నాట్ క్రియేట్ ఎనీ స్పెషల్ ఫీలింగ్ ఇన్ అస్. వీ షుడ్ ఓన్లీ రిగార్డ్ ఇట్ యాజ్ అవర్ డ్యూటీ to utilize these connections for the purpose of fulfilling the duty which we have to do. We should have no special affinity to these illusory attachments in this world.
0: Mata nasti, pita nasti, నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని శంకర్లు వారు కూడా మరొకతరు హెచ్చరించాడు. జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునఃపునః అంత్యకాలే మహా దుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అన్నాడు.
1: There is no mother, there is no father, there is no relation, there is no wealth, there is no house. Beware, beware. All that you suffer, either by birth or by growth or by death, is something which is painful, but the death is a great pain. Beware and beware. This is what Shankara has said.
0: Undinanta varaku mana kayamunu aarogyavantanga pettukovali. Undinanta varaku mana manasunu నిశ్చలమైనటువంటిదిగా పెట్టుకోవాలి. చలించినటువంటి మనసును భ్రమించినటువంటి దృష్టిని మనం అభివృద్ధి పరచుకొని శాశ్వతమైనటువంటి ఆత్మానందమును అనుభవించుకునేటువంటి యొక్క లక్ష్యం లోపల మన జీవితమును అంకితం చేయాలి.
1: సో లాంగ్ యాజ్ యు ఆర్ అలైవ్ యూ షుడ్ కీప్ యువర్ బాడీ హెల్తీ, యూ షుడ్ కీప్ యువర్ మైండ్ స్టడీ అండ్ అన్వేవరింగ్, యూ షుడ్ కీప్ యువర్ విజన్ స్టడీ అండ్ నాట్ వేవరింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. You should enjoy by these means the bliss of Atma.
0: Parla cheta chikki padadani kashtamulu padadaniki taginattiga ee dehamunu koola chesukokoodadu. Unnanta varakunu paradheenam kaaka swasaktito tama karmanu taanu chesukuneetvanti okka shaktini kudanu manam pelchukovali. Deham oka padav vantidi, ihamu ituvaipuna paramu atuvaipuna madhyalo jeevitame oka pravahamu. ఈ జీవితం అనేటువంటి ప్రవాహమును దాటి పరమనేటువంటి యొక్క గమ్యమును చేరే నిమిత్తమై దేహము అనేటువంటి పడవను మనకు అందించినాడు భగవంతుడు.
1: యూ షుడ్ నాట్ వీకెన్ యువర్ బాడీ అండ్ నెగ్లెక్ట్ ఇట్ సో యాజ్ టు ఫాల్ ఇన్ టు ది హ్యాండ్స్ ఆఫ్ అదర్స్ అండ్ బికమ్ డిపెండెంట్ ఆన్ అదర్స్. యూ షుడ్ కీప్ యువర్ బాడీ హెల్తీ సో దట్ యూ స్టాండ్ ఆన్ యువర్ ఓన్ లెగ్స్. దిస్ బాడీ ఈజ్ లైక్ ఎ బోట్. One bank of the boat on this side is the material world. The other bank of the river on the other side is the divinity. Your life is like a river. With the boat of your body, you should cross the river of your life.
0: Aithe madhya margamulopala ee padavakemaina pramadamulu sambhavinchina chaala kashtam avutundi, manam gamyamunu cheralemu.
1: However, we should use this boat and reach the destination before it develops leaks and before it deteriorates. If it develops leaks and deteriorates in the midstream, then there will be trouble and you cannot reach your destination.
0: Enta kalamu ee padava jalamulo undina etti pramadamu ledu, kaani jalamu padavaleki praveshinchina pramadam vastundi.
1: There is no danger if this boat remains in water as long as you like. But if water enters this boat, then there is danger.
0: Kanaka neevu samsaramulo undu kaani samsaramunu neelo cherchakunda chusko.
1: Which means you be in the family, but do not let the family come into you.
0: Ee vidhamainatvanti yokka jeevithani neevu gadipitiva, neeve atma swaroopudu, neeve nitya satya swaroopudu, neeve nirmala swabhavudu. అలాంటి పరతత్వాన్ని మనము అనుభవించుకునే నిమిత్తమై శంకర్ల వారు ఈ యొక్క శ్లోకాన్ని కాతేయకాంత కస్తే పుత్ర అని, ఎవరు పుత్రుడు ఎవరు భార్య నీవెవరు ఎక్కడి వాడవు అని ఒక మనసును పట్టి సాధించేటువంటి యొక్క క్వశ్చన్ గా వేసి ఆ యొక్క జీవిత రహస్యాన్నంతా కూడాను వెలుపల లాగాడు.
1: ఇఫ్ యూ కెన్ స్పెండ్ యువర్ లైఫ్ ఇన్ దిస్ మేనర్, దెన్ you will become the Atma. You will be the effulgent self. You will yourself see that you are shining. With a view to bring you to this path, Shankara has given this particular verse by way of asking questions such as, who are you? Who is your wife? Where have you come from? Who is your child? By asking such questions, he attempted to put you on the right path.

0: A mind which is not filled with love is a burial ground. If only one looks in carefully, that is what one finds. Any human being who breathes in and breathes out, inhales and exhales, is only comparable to bellows and not a human being if he does not have love in him.
1: Prema Swarupular.
0: Embodiments of divine love.
1: Premane Bhagavantudu.
0: Love is God.
1: Sarvatra nindinadi premane.
0: You find love filled every part of the world.
1: Ee premanu prema chetane pondavadagutundi.
0: It is possible to acquire love and reach love only through love.
1: Ee prema tappa prema swaroopunni pondutaku maroka margamu ledu.
0: To attain the embodiment of love, there is no other royal road except in the path of love.
1: Itti prema chanamulo perigi chanamulo tarugunatundi kaadu.
0: Such love is not the one which grows in a moment and declines in another moment.
1: Ee premane manavuni yendu atma swaroopamuga nilchi unnadi.
0: This love is established as atma in every man.
1: Deho devalaya prokto dehame oka devalayam.
0: The physical body is temple of God.
1: Indulo premane atma swaroopudu.
0: Love in this physical body is atma.
1: Kitti pavitramaina prema nirmalamaina hrudayamunandu pratishthayi untunnadi.
0: Such sacred love is established in a pure heart.
1: Kanuka premamayamu kanatunti hrudayamunnande bhayamu bhrantulu nindi untuntayi.
0: Fear and delusions exist in heart which does not have love in it.
1: Bhagavat premagala hrudayamu nirantaramu nirbhayam ganu nischinta ganu aanandanni pondutuntadi.
0: A heart filled with love for God is always free from fear and anxiety.
1: Chanamulone taruguchu chanamulone perugunattidi nijamaina prema kaadu.
0: Love which grows in a moment and declines in another cannot be called love at all.
1: Chaavu puttakalenatti jeevu nedalo nitya nirmala jyoti ai negadu prema.
0: In a human being, the love exists as birthless and deathless, shining like a flame in his heart.
1: Kanuka bhagavantunni prema swaroopudu ani chepputa kante premane tana yokka swaroopamu ani chepputa chaala manchidi.
0: It is more appropriate to describe God as love itself instead of describing him as the embodiment of love.
1: Atti premane atma swaroopamuga bhavistu aneka mandi aaradhana salputu vacharu.
0: A number of people worship love in the form of atma.
1: Prema bhagavat swaroopam aguta chetane deho devalayam ee deham devalayamuga polchukogaligaru.
0: As love is essentially divine and godly, the human body has been described as a temple.
1: Antiye kaadu ఇది ఒక భవనముగా కూడాను విశ్వసిస్తూ వచ్చారు.
0: నాట్ మెర్లీ దాట్, దిస్ హెస్ బీన్ కంపేర్డ్ టు ఎ ప్యాలెస్.
1: నిర్దోషం నిర్మమో నాథ సదోషం చంచలో వధు. నిర్దోషి అయి నిర్మలమైనటువంటి ఒక భర్త, దోషి అయి చంచలమైనటువంటి ఒక భార్య ఈ గృహములో జీవిస్తూ ఉంటున్నారు.
0: ఇన్ దిస్ హౌస్ దేర్ ఇస్ ఎ కపుల్. The husband who is free from fault and who is perfect. The wife who is having defects and who is wavering in her mind.
1: Doshiyaina bharta bharya nidoshiyaina bharta nischalamaina bharta chanchalamaina bharya ee iruvuru grahamanandu undinappudu shanti aneetundi ee reetiga manaku labhistundi.
0: When you have A husband who is free from fault and who is steady in his approach, a wife who is full of faults and who is wavering all the while, how can you get peace from this world?
1: శాంతి సంతోషములు అనుభవించవలనన్నా భర్త అయినా భార్యను అనుసరించాలి, భార్య అయినా భర్తను అనుసరించాలి.
0: ఇఫ్ దేర్ షుడ్ బి పీస్ ఇన్ దిస్ హోమ్, ఎయిదర్ ది హస్బెండ్ షుడ్ ఫాలో ది వైఫ్ ఫెయిత్ఫుల్లీ ఆర్ ద వైఫ్ షుడ్ ఇంప్లిసిట్లీ ఫాలో ది హస్బెండ్.
1: ఇందులో విచారించి చూచిన నిర్దోషి నిర్మలమైనటువంటి భార్య, దోషి చంచలమైన భర్త, దోషి చంచలమైనటువంటి భర్తను భార్యను అనుసరించటము, ఇది ధర్మ విరుద్ధము.
0: If you only inquire, it would not be appropriate for a fault-free, pure husband to follow a wife who is full of faults and wavering.
1: Doshi ayi chanchalamainatundi yokka bharya nirdoshi nirmalamainatundi bhartanu anusarinchadame sahajam.
0: It would be more appropriate and natural for this wife who is full of faults and wavering to follow the husband who is free from all faults and who is pure and steady.
1: Ikkada bhakta evaru, bhaarya evaru?
0: Here, who is husband and who is wife?
1: Nirdoshi ay nirmalamai nischalamai nisvarthamainatundi yokka aatmane bhakta.
0: Aatma who is free from fault, pure, steady and selfless, that is husband.
1: Doshi ay chanchalamai swarthamai kevalamu పరితాపంతో ఉండినటువంటి యొక్క ఈ భార్యనే మనస్సు.
0: ద వైఫ్ ఈజ్ ద మైండ్ విచ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఫాల్ట్స్ అండ్ ఇంప్యూర్ అన్స్టడీ అండ్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
1: ఈ మనస్సు ఆత్మను అనుసరించే నిమిత్తమై చేసేటువంటి యొక్క ప్రక్రియనే భక్తి.
0: డివోషన్ ఈజ్ దట్ పర్టికులర్ ప్రొసీజర్ అండ్ ప్రాసెస్ బై విచ్ ది వైఫ్ దిస్ మైండ్ ఈజ్ మేడ్ టు ఫాలో ది ఆత్మ.
1: కనుకనే ఈ భక్తికి అనేక విధములైనటువంటి యొక్క పేర్లు కలవు.
0: దేర్ ఆర్ డిఫరెంట్ నేమ్స్ గివన్ ఫర్ డివోషన్.
1: భక్తి అనగా కేవలము సేవనే భక్తి అని కూడాను భాగవతం బోధించింది.
0: భాగవత హ్యాస్ టాట్ సర్వింగ్ ద లార్డ్
1: భజ సేవాయాం అనేది.
0: ఇట్ హాస్ డిస్క్రైబ్డ్ భజ సేవాయాం
1: భక్తి సేవనం భక్తి రుచ్యతి అనింది. భగవంతుని సేవించటమే భక్తి అనింది.
0: ఇట్ హాస్ డిస్క్రైబ్డ్ డివోషన్ యాజ్ సర్వింగ్ ద లార్డ్
1: అనగా మన దృష్టిని ఆత్మపైన ఉంచటమే భక్తి.
0: దట్ మీన్స్ టు సే కీపింగ్ అవర్ విజన్ ఫిక్స్డ్ ఆన్ లార్డ్ ఈజ్ డివోషన్.
1: ఆత్మ దృష్టితో జీవితం గడపటమే భక్తి.
0: స్పెండింగ్ లైఫ్ విత్ ది విజన్ ఆఫ్ ఆత్మ ఈజ్ డివోషన్.
1: దేహ దృష్టితో జీవితము గడపటమే మోహము అని.
0: ఇట్ ఈస్ ఇన్ఫాచుయేషన్ ఇఫ్ యూ స్పెండ్ అవర్ లైఫ్ విత్ ది బాడీ కాన్షియస్నెస్ అండ్ ఫిక్సింగ్ అవర్ బాడీ.
1: విష్ణు భక్తులు విష్ణు ప్రియులు భక్తులు, విశ్వప్రియులు విషయ ప్రియులు మానవులు.
0: దోస్ పీపుల్ హూ లవ్ ద లార్డ్ అండ్ హూ ఫాలో ద లార్డ్ విష్ణు ఈజ్ డివోటీ. Those people who follow the world and who are slaves of the world, they are not the world.
1: Kanukane krishna trushta kaliginatundi vaale gopikalu.
0: Gopikas are those who have thirst for the Lord.
1: Vishya trushta kaliginatundi vaare jeevulu.
0: The jeevi individual soul is one which thirsts for the world.
1: Kanukane ee jeevudu devudiga anubhavinchadaniki taginatundi krushi aatma drushtini penchukovali.
0: It is therefore necessary to develop the vision of atma and spend our life towards God.
1: Nirantaramu krishna trushtato kalamunu sarthakam gavinchukoni tama janmalu kudanu pavitramu gavinchukunnatunti varu gopikalu.
0: Gopikas are those who have sanctified their lives constantly thinking of the Lord, fixing their mind on the Lord.
1: Aithe bhagavantudante elanti roopam kaligi untadu, ఏ విధంగా మానవులకు అనుగ్రహించడానికి తగిన ఆదర్శంగా ఉంటాడు?
0: ఇఫ్ దట్ బి సో, ఇన్ వాట్ ఫార్మ్ డు యూ ఫైండ్ గాడ్? ఇన్ వాట్ వే డస్ హి గ్రేస్ ద డివోటీ?
1: భగవంతుడనగా ఐశ్వర్యము ధర్మము యశస్సు సంపద జ్ఞాన వైరాగ్యము ఇన్ని ఈ షడ్గుణముల యొక్క స్వరూపంతో ఉంటుంటాడు భగవంతుడు.
0: God is one who is full of the splendor, the righteousness and the fame are all these six qualities which are attributed to the Lord.
1: విషక్కారుడు అని కూడా ఇతనికి ఒక పేరు.
0: హి హస్ ఆల్సో అనదర్ నేమ్ యాజ్ విషక్కార్.
1: షడైశ్వర్య సంపన్నము కలిగినటువంటి వాడు కనుకనే ఇతనికి విభుడు అని కూడా ఒక పేరు.
0: హి హస్ బీన్ కాల్డ్ విభుడు బికాస్ హీ కమాండ్స్ ఆల్ ద సిక్స్ టైప్స్ ఆఫ్ స్ప్లెండర్ అండ్
1: వెల్త్. ఈ జగత్తునందు ఉన్నదానికి, రాబోయేదానికి, జరిగిన దానికి కూడాను తాను అధిపతిగా ఉంటున్నాడు.
0: హీఈస్ ద మాస్టర్ ఆఫ్ all the three things, what has happened in the past, what is happening now and what is going to happen.
1: కనుకనే భూత భవిష్యత్ వర్తమానములకు కూడాను నాథుడైనటువంటి వాడు కనుకనే ఇతనికి భావః అని పేరు వచ్చింది.
0: He has been called భావః because he is the master of the past, present and future.
1: మూడు కాలములు యందు కూడాను తాను కాలములతో లీనమై ఉండేటువంటి వాడు.
0: He is a part and parcel of the time itself in all the three aspects.
1: భావః అనంటి జగత్తునంత సృష్టించేటువంటి వాడు అని కూడా మరొక అర్థం.
0: Another meaning of the word భావః is that he is the creator of the entire cosmos.
1: సమస్త సూర్య చంద్రాదులకు నక్షత్రాదులకు కూడాను ప్రకాశం అందించేటువంటి వాడు కనుకనే ఇతనికి భావః అని పేరు.
0: He has lent splendor for the sun, stars and every planet and therefore he has been called భావః.
1: సమస్త సృష్టి స్థితి లయములకంతా కూడాను మూల కారకుడు కావటం చేతనే ఇతనికి భావకుడు అన్నారు.
0: He is the primordial cause of creation, sustenance and destruction and therefore he has been called భావః.
1: ఇట్టి భగవంతుడు సర్వత్రా ఉండుటకు సాక్ష్యమేమిటి?
0: What is the proof of such God being all pervasive, being present everywhere?
1: దీనికి చక్కని చిన్న ఉపాయం కూడాను మనం గుర్తించుకోవాలి.
0: దెర్ ఈస్ ఎ వెరీ స్మాల్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ టు ఇల్లస్ట్రేట్ దిస్.
1: దైవం ఎక్కడ ఉన్నాడు?
0: వేర్ ఈస్ గాడ్
1: అని విచారణ చేసినప్పుడు నీరు, గాలి ఎక్కడ ఉన్నదో అక్కడంతా భగవంతుడు ఉన్నాడు.
0: వెన్ యూ పుట్ దట్ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్ యూ కెన్ సే దట్ వేర్ ఎవర్ యూ ఫైండ్ వాటర్ అండ్ విండ్ యూ హ్యావ్
1: నీరు, గాలి ఆత్మ నుండియే ఆవిర్భవించినాయి.
0: వాటర్ అండ్ విండ్ have taken their birth from atma.
1: కరుకనే భగవంతుని కొడును నారములు అని కొడును మరొక పేరు.
0: That is why God has also been called నారములు.
1: జీవితానికి ఆధారభూతమైనటువంటి యొక్క ఈ గాలి, నీరు అత్యవసరము.
0: This water and wind are essential for
1: ఇవియే మన ప్రాణధానమైనటువంటి యొక్క ఆత్మ స్వరూపము.
0: This air and water are essential aspects of life.
1: ఇట్టి భగవత్ తత్వమును సర్వత్రా ఉండినప్పటికీ మానవులు గుర్తించుకోలేకపోతున్నారు.
0: దిస్ డివైన్ ఆస్పెక్ట్ ఇస్ ఫౌండ్ ఎవ్రీవేర్ బట్ హ్యూమన్ బీయింగ్ హాస్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ దిస్.
1: అనోరణీయాన్ మహతో మహీయ.
0: హీ ఈస్ ది స్మాలెస్ట్ ఇన్ ది స్మాలెస్ట్ ఆటమ్ అండ్ బిగ్గెస్ట్ ఇన్ ద బిగ్గెస్ట్ మౌంటైన్.
1: కనుక భగవంతుడు దేహమునందు ఆత్మస్వరూపుడై ఉంటున్నాడు.
0: ఇన్ ది ఫిజికల్ బాడీ హీఈస్ ఫౌండ్ ఇన్ ద ఫారమ్ ఆఫ్ ఆత్మ.
1: ఆత్మ అనే స్వరూపం అనేటువంటిది దేహమునందు మాత్రమే కాదు, సర్వత్రా కూడా ఉంటున్నది.
0: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఈజ్ ఆల్ పర్వేసివ్, నాట్ మెయిన్లీ ఫౌండ్ ఇన్ ది ఫిజికల్ బాడీ.
1: అంతర్బహిష్ట తత్సర్వవ్యాప్య నారాయణ స్థిత, లోపల వెలుపల సర్వత్రా కూడా నిండినటువంటిది ఈ భగవత్ తత్వము.
0: దిస్ డివైన్ ప్రిన్సిపల్ ఈజ్ ఫౌండ్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ అండ్ ఎవ్రీవేర్.
1: ఇలాంటి ప్రేమ తత్వాన్ని మానవుడు గుర్తించడమే ప్రధాన కర్తవ్యం.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ నీడ్ ఈజ్ దట్ మ్యాన్ షుడ్ రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్.
1: మానవులకు రెండు ప్రధానమైనటువంటి అంగములు.
0: దేర్ ఆర్ టూ ఇంపార్టెంట్ లింబ్స్ విచ్ మ్యాన్ హ్యాస్.
1: ఒకటి తల, రెండవది హృదయం.
0: ద ఫస్ట్ వన్ ఈజ్ హెడ్, ద సెకండ్ వన్ ఈజ్ హార్ట్.
1: ఈ తల అనేటువంటిది కేవలము నిరంతరము బాహ్యమైనటువంటి యొక్క దీనిని ఆశిస్తూ ఉంటాడు.
0: ద హెడ్ గోస్ ఆన్ ఆస్పైరింగ్ ఫార్ ఎక్స్టర్నల్ థింగ్స్.
1: కేవలము తాత్కాలికమై, భౌతికమై, లౌకికమై ఉండినటువంటి వస్తువులను, వ్యక్తులను, విషయములను మాత్రమే ఆశిస్తూ ఉంటాది.
0: ది హెడ్ గోస్ ఆన్ ఆస్పైరింగ్ ఫార్ ద మొమెంటరీ థింగ్స్ అండ్ వరల్డ్లీ థింగ్స్ అండ్ థింగ్స్ విచ్ ఆర్ ఎక్స్టర్నల్.
1: కనుక ఏతావాత దీనికి ప్రవృత్తి లక్షణం ఉన్నది ఈ శిరస్సుకు అని చెప్పవచ్చింది.
0: The sum and substance of this is the head follows the path of action, pravritti.
1: ప్రవృత్తి నుండియే ఈ సమస్త సంకల్పములు కూడాను ఆవిర్భవిస్తూ ఉన్నాయి.
0: ఆల్ దీస్ థాట్స్ టేక్ దేర్ బర్త్ ఆన్ ద బేసిస్ ఆఫ్ యాక్షన్, ప్రవృత్తి.
1: ఇంకా ఉదయం నుండి సత్యము, ప్రేమ, దయ, సహనము, సానుభూతి ఇత్యాది నివృత్తిలు లక్షణాలు ఆవిర్భవిస్తుంటాయి.
0: ఫ్రమ్ ద హార్ట్ కమ్ సచ్ గ్రేట్ క్వాలిటీస్ ఆఫ్ ట్రూత్, లవ్, కైండ్నెస్, పేషెన్స్ అండ్ కంపాషన్.
1: కనుక మానవుడు హృదయం పైన దృష్టి పెట్టడం వల్లనే తాను పవిత్రుడిగా మారిపోతున్నాడు.
0: మ్యాన్ బికమ్ సేక్రెడ్ అండ్ శాంక్టిఫైడ్ ఇఫ్ హీ ఫిక్సెస్ హిస్ విజన్ ఆన్ సచ్ ఎ సేక్రెడ్.
1: కనుకనే వేదాంతమునందు అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకోమని బోధిస్తూ ఉంటారు.
0: దట్ ఈస్ వై ఫిలాసఫీ అండ్ స్పిరిచువాలిటీ టీచ్ టు ఇంట్రవర్ట్ ద మైండ్.
1: అది నివృత్తి, ఇది ప్రవృత్తి.
0: ద వన్ ఈస్ ద పాత్ ఆఫ్ యాక్షన్, ది అదర్ ఇస్ ద పాత్ ఆఫ్ నాలెడ్జ్.
1: కానీ నివృత్తి దర్శనము ప్రవృత్తికి ఏమాత్రం కూడా అర్థం కాదు.
0: The path of action is not in a position to understand the path of knowledge.
1: Bhasha sambandhamaina, chanakyamaina, ee oka laukikamaina, ee dehamato anubhavincheetundi aanandamule pradhanamulani bhavistu manavudu deeni nimittamai aneka vidhamulga paata padutuntadu.
0: Man tries incessantly to acquire things which give him external joy, physical happiness, bodily pleasures.
1: Atti variki hrudaya tattvam e maatram kodunu artham kaadu. దానిని సరైన రీతిలో అనుభవించరు.
0: సచ్ ఎ పర్సన్ కెన్ నెవర్ అండర్స్టాండ్ ద సీక్రెట్ ప్రిన్సిపల్ ఆఫ్ ద హార్ట్, నార్ కెన్ హీ ఎక్స్పీరియన్స్.
1: దేహమునందే హృదయం ఉండినప్పటికీ హృదయతత్వం దేహం అనేటువంటిది గుర్తించుకోలేకపోతుండాలి.
0: ఆల్దో హార్ట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఫిజికల్ బాడీ ఇట్ సెల్ఫ్, ద బాడీ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద సీక్రెట్. యూ మే ఆస్క్ హౌ ఇస్ ఇట్.
1: ఫలములోని మధుర రసం తరుగుతాను ఎరుగున.
0: డస్ ది ట్రీ నో ద స్వీట్నెస్ ఆఫ్ ద జ్యూస్ ఆఫ్ ఎ ఫ్రూట్.
1: పువ్వులోని మకరందము తీగలు అనుభవించున.
0: డస్ ది క్రీపర్ నో ది ఫ్రాగ్రెన్స్ అవైలబుల్ ఇన్ ఎ ఫ్లవర్.
1: కావ్యాల్లోని మధుర రసము గ్రంథం అనుభవించున.
0: డస్ ది బుక్ నో ద గ్రేట్నెస్ అండ్ ది సీక్రెట్నెస్ ఆఫ్ ది కంటెంట్స్ ఆఫ్ ది బుక్.
1: నివృత్తి సార సాహిత్యము ప్రవృత్త పండితుండెట్లడుగును.
0: ఎ స్కాలర్ హూ ఈజ్ given to the external joys, how can he understand the path of knowledge?
1: చెట్టులోనే ఉన్నది పండు, ఈ పండులోనే ఉన్నది మధుర రసము, కానీ ఆ రసాన్ని చెట్టు ఏమాత్రం కూడా అనుభవించలేదు.
0: ఇన్ ది ట్రీ దెర్ ఇస్ ఫ్రూట్ అండ్ ఇన్ సైడ్ ద ఫ్రూట్ దెర్ ఇస్ స్వీట్ జ్యూస్, బట్ ది ట్రీ డస్ నాట్ నో ద టేస్ట్ ఆఫ్ ది స్వీట్ జ్యూస్ అవైలబుల్ ఇన్ ద ఫ్రూట్.
1: మన దేహమే ఒక వృక్షము.
0: అవర్ ఫిజికల్ బాడీ మే బి కంపేర్డ్ టు ఎ ట్రీ.
1: ఇందులోని హృదయమే ఒక ఫలము.
0: The heart may be compared to a fruit.
1: ఈ హృదయములోని యొక్క మాధుర్యమైనటువంటి ప్రేమనే ఇందులో రసము.
0: The sweet love inside the heart is the juice.
1: ఈ రసాన్ని దేహం అనే వృక్షం ఏమాత్రం కూడా నువ్వు గుర్తించుకోవటం లేదు.
0: The physical body is not able to enjoy.
1: అనుభవించటం లేదు.
0: Nor does it enjoy.
1: ఆనందించటం లేదు.
0: It does not.
1: అర్థం చేసుకోవటం లేదు.
0: It has not been able to understand either.
1: కనుకనే మానవుడు ఇన్ని దుఃఖములకు, నిరాశలకు, నిస్పృహలకు కేవలం గురి అవుతున్నాడు.
0: That is why man is facing all these sorrows, disappointments, frustrations and problems.
1: Itti mana endundinatundi oka prema tattvanni manam artham chesukokunda undinanta kalamu manaku bhayam aneetundi tappinadi kaadu.
0: As long as we are in a position not to understand this love, we are full of fear.
1: Aa premanu manam undinappude manaki ee bhayam dooram avutundi.
0: The fear will be removed from us if we can acquire that love.
1: Chinna udaharanam.
0: A small example.
1: రైలు నందు ప్రయాణం చేసేటువంటి వ్యక్తి టికెట్ కొని తన జోబియందు ఉంచుకొని ఏ థర్డ్ క్లాస్ లో సీట్ పైన కూర్చున్నప్పటికీ ఎట్టి భయము ఉండదు అతనికి.
0: ఏ ట్రావెలర్ ఇన్ రైల్వే కంపార్ట్మెంట్ ఇఫ్ హాస్ ఎ టికెట్ విత్ హిమ్ హీఈస్ అబ్సల్యూట్లీ ఫ్రీ ఫ్రమ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఫియర్.
1: కానీ టికెట్ లేకుండా ఏ ఫస్ట్ క్లాస్ సీట్ లో పోయి తాను కూర్చున్నప్పటికీ తనకు భయము వెంటాడుతూనే ఉంటాది. ఎక్కడ టికెట్ కలెక్టర్ వస్తాడో, ఎక్కడ నన్ను చెక్ చేస్తాడో అనేటువంటి భయం అతని వెంటాడుతుంటాది.
0: Without a ticket, if the railway passenger is going even in the first class, he is full of fear. He is afraid that the ticket collector may catch him.
1: కారణం ఏమిటి? తాను ఫస్ట్ క్లాస్ లో కూర్చున్నప్పటికీ భయం ఎందుకు అతనికి వెంటాడుతుండది?
0: In spite of his being seated in the first class, he is haunted by fear. What is the reason?
1: లేకపోవటం చేతనే.
0: The reason is he does not have the ticket.
1: అదే విధంగానే మన హృదయం లోపల ప్రేమ అనేటువంటి యొక్క భగవత్ టికెట్ మనలో ఉండినప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పటికీ మన భయం లేదు.
0: Similarly, if you have the ticket of love in your heart, wherever you go, you are free from fear.
1: జీవితం ఒక ప్రయాణం.
0: Life is a journey.
1: ఇలాంటి సమయం లోపల ప్రేమ అనేటువంటి నిత్య సత్యమైనటువంటి యొక్క విలువైనటువంటి యొక్క దీనిని మనం హస్తమునందుంచుకున్నప్పుడే ఎక్కడికి వెళ్ళినా కూడాను నిర్భయంగా నిస్సందేహముగా నిర్మలంగా నిస్వార్థంగా ఆనందమును ధైర్యమును అందిస్తుంది.
0: ఇన్ దిస్ జర్నీ ఆఫ్ లైఫ్ ఇఫ్ యూ హ్యావ్ దిస్ లవ్ విత్ యూ విచ్ ఇస్ పర్మనెంట్ విచ్ ఇస్ బేస్డ్ అపాన్ ట్రూత్ యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ టైప్స్ ఆఫ్ డిఫిడెన్స్ అండ్ ప్రాబ్లమ్స్ అండ్ యూఆర్ ఫుల్ ఆఫ్ కరేజ్ అండ్ హ్యాపీనెస్ అండ్ జాయ్.
1: ఈనాడు ప్రతి మానవుడు కూడాను ఏదో ఒక విధమైనటువంటి భయాన్ని అనుభవిస్తున్నాడు.
0: టుడేస్ మ్యాన్ ఈస్ హాంటెడ్ బై సమ్ టైప్ ఆఫ్ ఫియర్ ఆర్ ది అదర్.
1: ఏ కార్యము ప్రారంభించినప్పటికి మొదలు భయం అతనికి వెంటాడుతుంది.
0: వాట్ ఎవర్ వర్క్ హీ వాంట్స్ టు అండర్టేక్ హీస్ చేస్డ్ బై ది ఫియర్.
1: కారణం భగవత్ ప్రేమ లేకపోవటమే.
0: ది రీజన్ ఈజ్ హీ డస్ నాట్ హ్యావ్ లవ్ ఫర్ గాడ్.
1: ఆ భగవత్ ప్రేమ ఒక్కటి మాత్రమే మనం సాధించేస్తే సర్వమును సాధించిన వారం అవుతాం.
0: ఇఫ్ వీ కెన్ అటైన్ లవ్ ఆఫ్ గాడ్ వీ వుడ్ హావ్ అటైన్డ్ అండ్ అకాంప్లిష్డ్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్.
1: ఎంతటి విద్యావంతుడైనా
0: వాట్ ఎవర్ బి వన్స్ స్కాలర్షిప్
1: ఎంతటి భోగభాగ్యములు అనుభవించేటువంటి వాడైనా
0: వాట్ ఎవర్ బి ది వెల్త్
1: ఎంతటి పండితుడైనప్పటికి
0: వాట్ ఎవర్ బి ది స్కాలర్షిప్
1: ఎంతటి ధనకనక వస్తు వాహనాలతో తులతూగుచుండినప్పటికి
0: వాట్ ఎవర్ వెల్త్ అండ్ పొసెషన్స్ ఇన్ ఎ కమాండ్
1: ఆత్మవిశ్వాసమే లేకుండా వానికి నిరంతరము అశాంతి.
0: ఇఫ్ హీ డస్ నాట్ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ హీస్ హాంటెడ్ బై రెస్ట్లెస్నెస్.
1: ఈనాడు ఆత్మవిశ్వాసం అత్యవసరం.
0: టుడే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ వెరీ ఎసెన్షియల్.
1: అది లేకపోతే దేనిని మనం సాధించలేము.
0: వితౌట్ దాట్
1: దేని ఎందు మనం ఆనందాన్ని అనుభవించలేము.
0: వితౌట్ దాట్ వీ కెనాట్ అటైన్ ఎనీథింగ్ వీ కెనాట్ ఎంజాయ్ ఎనీథింగ్.
1: అనేక విధములైనటువంటి మనస్సును పెంచుకోవటం చేతనే మనం చింతలకు గురి అయిపోతున్నాము.
0: వీఆర్ ఫుల్ ఆఫ్ వరీస్ బికాస్ అవర్ మైండ్ ఈస్ గోయింగ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్.
1: ఈనాడు ఎక్కడ చూసినప్పటికీ స్త్రీ భక్తులు అధికమవుతున్నారు కానీ హరిభక్తులు కనిపించటం లేదు.
0: టుడే ద వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ ద డివోటీస్ ఆఫ్ వెల్త్ నాట్ ద డివోటీస్ ఆఫ్ ద లార్డ్.
1: ఏది చేసినా ఏది చూసినా ఏది చెప్పినా తన స్వార్థము స్వప్రయోజనాన్ని ముందు ఉంచుకుని పోతున్నారు.
0: వాట్ ఎవర్ హీ సీస్ వాట్ ఎవర్ హీ డస్ ఆర్ వాట్ ఎవర్ హీ టాక్స్ హీఈస్ ఫుల్ ఆఫ్ సెల్ఫ్.
1: ఎంతకాలం మనము ఆనందింపజేస్తుంది?
0: ఫర్ హౌ లాంగ్ కెన్ యూ గో ఆన్ లైక్ దిస్? ఇట్ కెన్ నెవర్ గివ్ యూ జాయ్ ఆర్ పీస్.
1: ఇది కేవలము తాత్కాలికమైనటువంటివి.
0: దిస్ ఈజ్ మొమెంటరీ.
1: కనుక మానవత్వంలో మనము మొట్టమొదట మనం గుర్తించవలసినది సాధించవలసినటువంటిది దైవ ప్రేమ.
0: దేర్ ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ షుడ్ అచీవ్ లవ్ ఫర్ గాడ్ ఇన్ అవర్ ఓన్ లైఫ్.
1: ఏక మనస్కులు కావాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఎ సింగిల్ మైండ్.
1: దృఢ మనస్కులు కావాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఎ ఫర్మ్ మైండ్.
1: నిశ్చల మనస్కులు కావాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఎన్ అన్వేవరింగ్ మైండ్.
1: నిర్మల హృదయం కలగాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఎ ప్యూర్ హార్ట్.
1: నిస్వార్థమైనటువంటి భావములో మనము జీవితాన్ని గడపాలి.
0: వీ షుడ్ స్పెండ్ లైఫ్ ఫ్రీ ఫ్రమ్ సెల్ఫిష్నెస్ ఫుల్ ఆఫ్ సెల్ఫ్లెస్నెస్.
1: ఒకానొక సమయంలో ఉద్ధవుడు కృష్ణుని సందేశాన్ని తీసుకుని గోకులం వచ్చాడు.
0: వన్స్ అపాన్ ఎ టైమ్ ఉద్ధవ బ్రాట్ ఎ మెసేజ్ ఫ్రమ్ కృష్ణ.
1: ఇక్కడ ఉద్ధవుడు గోపికలకు చెప్తున్నాడు, భగవంతుణ్ణి ఏ విధంగా మీరు వదిలిపెట్టి బాధపడుతున్నారో ఈ బాధకు నివారణమైనటువంటి ఒక మందును నేను తెచ్చాను, దీనిని మీరు ఆరగించాలి అన్నాడు.
0: హీ అడ్రస్ ది గోపికాస్ అండ్ టోల్డ్ దెమ్ ఐ బ్రాట్ ఎ మెడిసిన్ విచ్ కెన్ గివ్ యూ ది ఫ్రీడమ్ ఫ్రమ్ ది టైప్ ఆఫ్ సఫరింగ్ దట్ యు ఆర్ అండర్గోయింగ్.
1: ఈ యోగము చేత మీ యొక్క బాధలనేటువంటి రోగం నివారణ కలుగుతుంది అన్నాడు.
0: బై దిస్ పర్టికులర్ యోగా యువర్ డిసీజ్ ఆఫ్ సెపరేషన్ అండ్ ది సఫరింగ్ విల్ బి క్యూర్.
1: గోపికలు చెప్తున్నారు, ఓ ఉద్ధవ మహాశయ మాకు ఎట్టి రోగములు లేవు.
0: ఓ గ్రేట్ ఉద్ధవ we do not have any disease
1: kaka maaku etti yogamulu maaku akkaraledu.
0: we do not want any yoga either.
1: oka krishnunni pondeetundi yogam maaku telisthe chaalu annaru.
0: if we can have the yoga to attain god that is sufficient for us.
1: emiti ee yogamu ani?
0: what is this yoga?
1: oka gopika cheppindi.
0: one gopika described
1: jaga bhavamto anubhavincheetundi bhogamaina kudunu adi oka yogamenu annadi.
0: she said that even indulgence enjoyed on the basis of sacrifice it is also yoga.
1: ఉద్ధవుడు చెప్పాడు, త్యాగమునకు యోగమునకు కేవలము యోగమునకు భోగమునకు పొందు కుదరదు కదా.
0: This sacrifice and indulgence can never go together, said ఉద్ధవ.
1: త్యాగమున్నటువంటి వాడు భోగం వైపును చూడడు.
0: ఎ పర్సన్ ఫిల్డ్ విత్ సాక్రిఫైస్ విల్ నెవర్ లుక్ ఫార్ ఎంజాయ్మెంట్.
1: భోగమును అనుభవించేటువంటి వాడు త్యాగమును చింతించడు.
0: ఎ పర్సన్ హూ ఈజ్ ఫుల్ ఆఫ్ సెల్ఫ్ ఇంటెలిజెన్స్ విల్ నెవర్ లుక్ ఫార్
1: భోగమునకు త్యాగమునకు పొత్తు కుదరటం కష్టం.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు రికన్సైల్ దీస్ టూ థింగ్స్ విచ్ కనుక
1: యోగం ఎట్లవుతుంది అన్నాడు ఉద్ధవుడు.
0: ఉద్ధవ క్వశ్చన్, హౌ కెన్ దెన్ దట్ బి యోగా?
1: పిచ్చివాడా, కృష్ణుడి చెంత ఉంటుంది, నీవు తెలుసుకున్నది ఇదేనా?
0: ఓ మ్యాడ్ పర్సన్, ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ స్టేయింగ్ విత్ కృష్ణ, ఈస్ దిస్ ఆల్ దట్ యు హవ్ లెర్న్డ్ ఫ్రమ్ హిమ్?
1: ఆచరణలోని అహంకారము, అనుభూతిలోని ఆసక్తి రెండూ వదిలితే త్యాగము, భోగము, యోగము మూడు ఒక్కటే అవుతాయన్నారు.
0: ఇఫ్ యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఈగో వైల్ డూయింగ్ ద వర్క్ అండ్ ఇఫ్ యూ డు నాట్ క్రేవ్ ఫార్ ఎంజాయింగ్ ది ఫ్రూట్స్ ఆఫ్ ఇట్ దెన్ దిస్ త్యాగ యోగ భోగ సాక్రిఫైస్.
1: నేను చేస్తున్నాను అనేటువంటి అహంకారాన్ని దూరం చేయండి.
0: ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ది ఫీలింగ్ దట్ యు ఆర్ డూయింగ్ ఇట్.
1: ఇది నేను ఆచరించినటువంటి క్రియల వల్ల కలిగినటువంటి ఫలితము, ఇది నేనే అనుభవించాలి అనేటువంటి ఆసక్తిని దూరం చేసుకో.
0: ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద డిజైర్ దట్ యూ షుడ్ ఎంజాయ్ ది ఫ్రూట్స్ ఆఫ్ ఆల్ యువర్ యాక్షన్స్ బికాస్ యూ హావ్ డన్ దెమ్.
1: ఆసక్తి యందు రాగము, ఆచరణ యందు అహంకారము రెండూ వదిలితే ఈ యొక్క భోగమునకు త్యాగమునకు వ్యత్యాసం లేదన్నారు గోపికలు.
0: If you free yourself from the desire of fruits of action and doership in your action, then there is no difference whatsoever between tyaga and bhoga.
1: ప్రపంచము లోపల వర్షం కురుస్తుండాలి.
0: It is raining.
1: నదులు ప్రవహిస్తున్నాయి.
0: In the world you get rains and the rivers flow.
1: పంటలు పండుతున్నాయి.
0: The crops are raised.
1: సూర్యచంద్రాదులు ప్రకాశిస్తున్నారు.
0: Sun and moon shine.
1: ఇవి ఎవరి కోసం?
0: For whom are they?
1: ఏ ఒక్క వ్యక్తికి నిమిత్తమో కాదు.
0: They are not existing for the
1: sake of anyone. సర్వమానవులకు వీటిని అనుభవించేటువంటి సమానమైన అధికారం ఉంటుంది.
0: The entire humanity has equal right to enjoy all these things.
1: కనుకనే ప్రాకృతమైనటువంటి యొక్క తత్వాన్ని అనుభవించడానికి ప్రాకృతమైనటువంటి జీవులకు సర్వాధికారము ఉంటుంది.
0: The worldly people have got every right to enjoy the things available in the world.
1: కానీ పరతత్వమును మాత్రం అనుభవించడానికి ఏ కొద్ది మందికి మాత్రము ఈ యొక్క శక్తి సామర్థ్యములు చేకూర్చుకుంటారు.
0: ఓన్లీ ఎ ఫ్యూ బ్లెస్డ్ పీపుల్ విల్ హ్యావ్ ది ఆస్పిరేషన్ టు ఎంజాయ్ ది డివినిటీ అండ్ ట్రాన్సెండెంటల్ ట్రూత్.
1: దైవత్వం పైన సంపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారికి ఇది ప్రాప్తిస్తుంది.
0: ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ఓన్లీ పీపుల్ హూ హ్యావ్ గాట్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: కనుక గోపికలందరూ కూడాను కృష్ణుని యొక్క వాక్కును విన్నంత మాత్రమే, మురళిగానమును శ్రవణం చేసినంత మాత్రం చేత వారు భవనమును వదలి వనములో ప్రవేశిస్తూ వచ్చారు.
0: దట్ ఈస్ వై గోపికాస్ యూస్ టు గో అవే ఫ్రమ్ దర్ హోమ్స్ ది మొమెంట్ దే హర్డ్ ద స్వీట్ ఫ్లూట్ ఆఫ్ ద లార్డ్ కృష్ణ.
1: ఉద్ధవుడు కూడా దీనినే ప్రశ్నించాడు.
0: ఉద్ధవ క్వశ్చన్ ఆన్ ద సేమ్ థింగ్,
1: కృష్ణ సందేశమును వినడానికి మీకు అవకాశం లేదనుకుంటే ఇంక మీలో ఏమి భక్తి ఉంది, ఈ భక్తి యొక్క స్వరూపం ఏమిటి అని ప్రశ్నించాడు.
0: ఇఫ్ యు సే దట్ యు డు నాట్ హ్యావ్ టైమ్ ఈవెన్ టు లిసన్ టు ద మెసేజ్ ఆఫ్ కృష్ణ, వాట్ టైప్ ఆఫ్ డివోషన్ డు యూ హ్యావ్ ఫర్ కృష్ణ?
1: యోగం యొక్క సారాన్ని ఒక్క వాక్యములో చెప్పారు.
0: దే టోల్డ్ ది ఎసెన్స్ ఆఫ్ యోగా ఇన్ వన్ సెంటెన్స్.
1: ఏమిటది?
0: వాట్ ఈస్
1: ఉద్ధవ? మాకున్నది ఒకే మనసు.
0: ఉద్ధవ, we have only one mind.
1: ఆ మనసు కూడాను ఇప్పుడు మాతో లేదు.
0: Even that mind doesn't exist with us now.
1: కృష్ణుడితో మధురకు వెళ్ళింది.
0: It has already gone with Krishna to Mathura.
1: మనసే లేని అమనస్కులం మేము, నీ యొక్క యోగములు నీ యొక్క సందేశములు వినడానికి మాకెక్కడుంది మనసు?
0: When we do not have the mind itself, when we are enjoying the state of amanaskatva, where is mind to
1: ఏ నీ వలే మాకు 10 మనస్సులే ఉంటుండినా మేము కూడాను ఒక సందేశం వినటము, ఒకవైపున కృష్ణుని చింతించటము, ఒకవైపున అత్తార్థను పాలించటము, ఒకవైపున భక్తార్థను ప్రాణించటము, ఈ విధంగా జరుపుకొని ఉండవచ్చును.
0: ఇఫ్ వీ ఆల్సో హ్యాడ్ 10 మైండ్స్ లైక్ యూ హ్యావ్, వుడ్ హ్యావ్ యూజ్డ్ వన్ మైండ్ టు లిసన్ టు ది మెసేజ్ ఆఫ్ కృష్ణ, వన్ మైండ్ టు బాదర్ అబౌట్ ది హస్బెండ్స్ అండ్ వన్ మైండ్ టు బాదర్ అబౌట్ ది డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ గివెన్ బై ది మదర్స్ ఇన్ లా అండ్ ఆల్ సచ్ థింగ్స్. వీ డోంట్ హ్యావ్.
1: సకల శాస్త్రాల గ్రంథాల సారమెల్లా ఒక్క వాక్యాల చెప్పుదు ఒక్కసారి.
0: The essence of all the scriptures, I'll tell you in one sentence.
1: సర్వజీవుల యందు ఉన్న దత్తము ఒక్కటే అని మనం విశ్వసించాలి.
0: We have to firmly believe
2: that the divinity existing in all human beings is only one and the same.
1: ఈ సమస్త చింతలకు మూల కారణం మనసే.
2: For all the worries, it is the mind which is responsible.
1: దైవ చింతన కూడాను మూల కారణం మనసే.
2: Even to think of the Lord, it is mind which is responsible.
1: పుట్టుట ఒక చింత.
2: To be born is a worry.
1: భూమి నుండుట చింత.
2: To live on earth is one worry.
1: సంసారం ఒక చింత.
2: Family life is another
1: worry. చావు చింత.
2: Death itself is a
1: worry. బాల్యమంతయు చింత.
2: The full childhood is worry.
1: వార్ధక్యం ఒక చింత.
2: Old age is worry.
1: జీవించుట ఒక చింత.
2: Living itself.
1: చెడుపు చింత.
2: That is also worry.
1: కర్మలన్నీయు చింత.
2: All actions
1: are worry. కష్టములు ఒక చింత.
2: Difficulties
1: worry. సంతసం ఒక చింత.
2: And joy is a worry. And surprise and ease
1: one day chintalanaitundi paggamulu kattinatundi chinta chettu kinda kurchoni santoshanni anubhavinchalante ekkada labhistundi.
2: If we are bound by these 12 ropes of bondage and still want to have peace and joy,
1: sarva chintala bape sarvesh prema korudi ikadaina prajalara kokke meera.
2: Oh citizens, now at least you give up all these things and fill yourself with the thought of the Lord alone.
1: Samasta chintalaku pariharam chesetundi chinta okkate ade prema.
2: It is a love which can free you from all these worries, and this
1: ee prema yendu etti vyathyasam kodanu manaku kanipinchadu.
2: There cannot be any differentiation in this love.
1: Samastamu bhagava swaroopam gane manu nirupistam.
2: We will consider everything is the manifestation of the Lord.
1: Sarvatra unnadi daivattam okkate.
2: We recognize divinity as existing everywhere and it is the same.
1: Kanukane bhagavantudu desa kala vastu parichhedamu kalavadu leni vadu ani.
2: Therefore God transcends all the aspects of time, the region, the circumstances.
1: Oka deshamulo unnadu, oka deshamulo ledu ani cheppudaku sadhyam kadu.
2: It is not possible to say God dwells in one country and not in another country.
1: Oka kalamulo unnadu, maroka kalamulo ledu ani cheppadaniki veelu kadu.
2: It is wrong to say that God dwells in one time and not at another time.
1: Oka vastunandu unnadu, maroka vastunandu ledu ani cheppudaku sadhyam kadu.
2: It is not possible to say God dwells in one object and one thing and not in another thing.
1: Kanuka desha kala vastula parichhedam leni vadu.
2: Therefore he is one who transcends the time, the country and the
1: bhagavantudu anaga vyapaka shakti kalavadu ani artham.
2: God refers to the power of pervasiveness, all pervasive he is.
1: Vyapaka shakti kalinatundi oka bhagavantudu ikkada unnadu akkada ledani etta cheppagalam.
2: God who is all pervasive, how can you describe he is here and not there?
1: Sarvatra untunnadu.
2: He is found everywhere.
1: Kanuka deeniki e matram kodano అవకాశం లేదు.
2: Therefore it is wrong to say that he
1: sarvatra unnadu anetundi satyanni manam sushvastanga cheppavachchu.
2: It is possible to clearly declare that God dwells everywhere.
1: Inka kalamu lopala oka kalamulo unnadu marok kalamulo ledu ani cheppadaniki veelu kadu.
2: With reference to time frame, it is not possible to say
1: gadi madhya antamulu endu kudanu undinatundi oka bhagavantudiki ee kalam anetundi ekkada kattabadutundi.
2: When God dwells in the beginning and in the middle and in the end, how can
1: adi madhyantarahitudu annadu.
2: He is the one who is found in beginning and end and beyond that.
1: Inka ఏకాత్మ స్వరూపుడు అనేటువంటి దీంట్లో ఉన్నప్పుడు ఏ వస్తువు నందు ఉన్నాడు ఏ వస్తువు నందు లేడని చెప్పగలం.
2: When he is described as to be found everywhere, how can you just say that he exists in one object?
1: కనుకనే భగవంతునికి సర్వాత్మకుడు అన్నారు.
2: That is why God has been described as సర్వాత్మక.
1: ఒక్కొక్క పదమును కూడాను ఒక్కొక్క విశిష్టమైనటువంటి అర్థములు చేరి ఉంటున్నాయి.
2: There are significant meanings associated with every word that is
1: used. పదములు కాని దాని అర్థములు కాని మనం ఏమాత్రమో గుర్తించుకుంటకు ప్రయత్నించడం లేదు.
2: We are not caring to recognize the words and their meaning.
1: సకల శాస్త్రములన్నీ కూడాను సర్వేశ్వరత్వాన్ని సమస్తత్వంగా ప్రకటిస్తూ వచ్చింది.
2: All the scriptures have declared God as found everywhere. When he is described as to be found everywhere, how can you just say that he exists in one object?
1: కనుకనే భగవంతునికి సర్వాత్మకుడు అన్నారు.
2: That is why God

0: has found everywhere.
1: దేవుడు అనగా వ్యక్తి స్వరూపుడు కాదు.
0: He cannot be identified with a particular individual.
1: సమష్టాత్మకుడు.
0: He exists in collectivity, totality.
1: సర్వత్రా ఉండినటువంటి ఒక ఆత్మతత్వం ఒక్కటే.
0: The principle of ఆత్మ found everywhere is the same.
1: అట్టి ఆత్మనే లోకాన్ని ఉద్ధరించే నిమిత్తము, ధర్మాన్ని నిలబెట్టే నిమిత్తము ఒక్కొక్క ఆకారాన్ని ధరిస్తూ వస్తుంటారు.
0: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఇన్ ఆర్డర్ టు ఎస్టాబ్లిష్ ధర్మ రైచియస్నెస్ అండ్ ఇన్ ఆర్డర్ టు
1: ఇట్టి ఏకాత్మ భావాన్ని గుర్తించినటువంటి వారే గోపికలు.
0: గోపిక హావ్ అండర్స్టుడ్ దిస్ ప్రిన్సిపల్.
1: ఇది చెట్టే, ఇది పుష్పమే, ఇది కేవలం తీగే, ఇది ఒక పొదనే అనేటువంటి భేదభావం తమ వారికి లేవు.
0: They never had any sense of differentiations. This is a tree.
1: అన్నింటి యందు భగవంతుడు కృష్ణుడు ఉన్నాడు.
0: They felt that Krishna, the Lord, is found in every object.
1: కృష్ణుడు లేనటువంటిది ఈ సృష్టిలో ఒక్కటి కూడాను లేదు.
0: There is nothing in the creation which does not have Krishna in it.
1: సృష్టి తృష్ణనే కృష్ణ తృష్ణ అన్నారు వాళ్ళు.
0: They said that the thirst for the creation is thirst for Krishna.
1: విశ్వమును విశ్వరూపంలో మీరు చూడకండి, విష్ణు రూపంలో చూడండి అన్నారు.
0: డూ నాట్ సీ ద వరల్డ్ యాజ్ వరల్డ్, సీ ద వరల్డ్ యాజ్ ది వెరీ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద లార్డ్.
1: అన్నింటి భగవతాత్మగా మనం భావించినప్పుడు ఎంతటి ఆనందం అనిపిస్తారో అది అప్పుడే తెలుస్తుంది.
0: ఇఫ్ యూ కెన్ కన్సిడర్ ఎవ్రీథింగ్ యాజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ది లార్డ్, వాట్ గ్రేట్ డిలైట్ అండ్ జాయ్.
1: కేవలం గోపికలంతా మూర్ఖులని, అజ్ఞానులని, కేవలం భ్రమలో మునిగినటువంటి వారని అనేక మంది అనేక రీతిలుగా కూడాను వారిని తూలనాడుతారు.
0: Quite a few people criticize Gopikas as ignorant ones, the foolish ones, the ones who are not having intelligence.
1: Chala porapatu.
0: This is a very great mistake.
1: Vari yokka hrudayalu nirmalamainavi, nishkalamainavi, nishwarthamainavi, prema pooritamainavi.
0: Their hearts are pure, selfless and full of love.
1: Loka prema pucchukunedi kani ichchukunedi kaadu.
0: The worldly love believes in getting and not in giving.
1: Paramatma prema ichchukunedi kani pucchukunedi kaadu.
0: The love of the Lord believes in giving and not getting.
1: Ide laukika premaku paramatmika premaku undinatundi vyathyasam.
0: This is the basic difference between the worldly love and divine love.
1: Karukuni itti prema chetane aa gopikalu divyatvanni pondagalugutu vacharu.
0: The gopikas were able to attain divinity only through this kind of love.
1: ఆ యొక్క తత్వాన్ని ప్రతి మానవుడు కూడాను చక్కగా అర్థం చేసుకున్నప్పుడే ఇది సరైనటువంటి ఒక జీవితం సార్థకమవుతుంది.
0: ఓన్లీ వెన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ అండర్స్టాండ్ ది సేక్రెడ్నెస్ ఆఫ్ దిస్ లవ్ ఆఫ్ గోపికాస్ హిస్ లైఫ్ గెట్స్ శాంక్టిఫైడ్.
1: కృష్ణ ఆదము అనగా నాదము, కృష్ణ వాణి, కృష్ణుడు ప్రత్యేకం కాదు వారికి.
0: ఫర్ దెమ్ ద స్వీట్ మ్యూజిక్ ఆఫ్ కృష్ణ, ద వర్డ్ ఆఫ్ కృష్ణ,
1: జీవో దేవ సనాతన. మన యొక్క దేహము ఒక దేవాలయము.
0: అవర్ ఫిజికల్ బాడీ ఈజ్ ఎ టెంపుల్ ఆఫ్ గాడ్.
1: ఎప్పుడు అది దేవాలయం అవుతుంది?
0: వెన్ డూ యూ కన్సిడర్ దట్ యాజ్ టెంపుల్?
1: దైవ చింతన మన హృదయం నుంచి చేసినప్పుడు మాత్రమే దేహం దేవాలయం అవుతుంది.
0: అవర్ బాడీ బికమ్స్ టెంపుల్ ఓన్లీ వెన్ యూ కాంటెంప్లేట్ ఆన్ గాడ్.
1: ఆ చింతన లేకపోతే అది దేవాలయం కాదు, భవనం అయిపోతుంది.
0: ఇఫ్ యూ డోంట్ కాంటెంప్లేట్ ఆన్ గాడ్, ఇట్ ఈస్ ఓన్లీ ఎ హౌస్.
1: కొన్ని దినములకు ఈ భవనం కూడా వనంగా మారిపోతుంది.
0: After a few days, even this house becomes a forest.
1: Kanuka, ye okka vishayam nandu kudanu ekkado manam devalayamku ponakkarledu. Bhagavat naamam mana yokka naaluku paina cherinchunnanta varaku kudanu mana yokka deham devalayame.
0: As long as we make the name of the Lord dance on our tongue, our physical body is also a temple of God.
1: భగవద్గీత మన ఎందు ఇంటి ఎందు ఉంటున్నాదంటే భగవంతుడు మన ఇంటి ఎందే ఉన్నాడు అనేటువంటి విశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: ఇఫ్ వీ కెన్ థింక్ ఆఫ్ ద లార్డ్ ఇన్ అవర్ ఓన్ హార్ట్, వీ షుడ్ ఫీల్ దట్ అవర్ ఓన్ హౌస్ ఈజ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
1: కనుకనే మనం దేవాలయం అనేటువంటి దానిని సార్థకం గావించుకోవాలి.
0: వీ షుడ్ రియలీ శాంక్టిఫై ది డిస్క్రిప్షన్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ యాజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
1: దేవుడు ఉన్నటువంటి దేవాలయాన్ని ఎంత పవిత్రంగా మనం ఉపయోగించుకోవాలి.
0: ఎ టెంపుల్ వేర్ గాడ్ డ్వెల్స్. How sacred it should be, how nicely we should use.
1: Avidamuga pavitramu gavinchukunnatundi vare gopikalu.
0: Gopikas were those who sanctified their physical bodies.
1: Variki dhanakaraka vastuvahanadala pani ye maatram kodanu vyamoham ledu.
0: They never had any love for the wealth.
1: Variki sarvasthamu bhagavantude.
0: For them everything consisted of
1: tvameva mata cha pita tvameva tvameva bandhuscha sakastvameva tvameva vidya dravinam tvameva త్వమేవ సర్వం మమ దేవ దేవా అనేటువంటి ప్రార్థనలో మునిగినటువంటి వారు.
0: దే ఆర్ ఫుల్ ఆఫ్ ది ప్రేయర్ దట్ ఓ గాడ్ యు ఆర్ ది మదర్, యు ఆర్ ది ఫాదర్.

0: the friend, you are everything.
1: వ్యత్యాసమే లేదు.
0: For them there is no difference whatsoever between one and the other.
1: కేవలము కృష్ణ ప్రేమలో మత్తులై ఉన్మత్తులై కేవలము తన్మయత్తంగా మారిపోయినటువంటి వారు.
0: They were ecstatic, almost mad in the love of Lord Krishna.
1: లేకపోతే కృష్ణుని యొక్క వేణుగానం విన్నంత మాత్రమే అర్ధరాత్రి వేళలో అందరూ బృందావనంలో ప్రవేశించారు.
0: ఇఫ్ ఓన్లీ ఇట్ వాజ్ నాట్ సో, హౌ వుడ్ దే హావ్ ఎంటర్డ్ బృందావన్ ది మోమెంట్ దే హర్డ్ ద స్వీట్ మ్యూజిక్ ఆఫ్ ది ఫ్లూట్ ఆఫ్ కృష్ణ.
1: భగవంతుడు సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి అని తెలుసుకున్నప్పటికీ ఏకస్వరూపాన్ని మాత్రమే వారు ఆరాధన చేస్తూ వచ్చారు.
0: ఆల్దో దే న్యూ దట్ గాడ్ ఈజ్ ఆల్ పర్వేసివ్, దే ఆల్వేస్ వర్షిప్డ్ వన్.
1: కొంతమంది ఏకం నామమును మాత్రమే ఉచ్చరిస్తూ వచ్చారు.
0: సమ్ పీపుల్ ఓన్లీ యాక్సెప్ట్ ఓన్లీ వన్ నేమ్ యాజ్ సచ్ యాజ్ దేర్.
1: మీరా కూడాను కృష్ణుడు సర్వవ్యాపకుడు అని తెలుసును.
0: Even Meera knew that Krishna was found anywhere and
1: everywhere. సర్వస్వరూపుడని కూడా తెలుసును.
0: He is found in all forms.
1: కానీ గిరిధర గోపాల అంటేనే ఆమెకు చాలా తృప్తి.
0: But she got real delight only when she addressed him as గిరిధర గోపాల.
1: కృష్ణుడు సర్వవ్యాపకుడు అని తెలుసు.
0: సక్కుబాయి ఆల్సో న్యూ కృష్ణ యాజ్
1: సర్వస్వరూపుడని తెలుసును.
0: అండ్ షీ ఆల్సో న్యూ దట్ హీ డ్వెల్స్.
1: కానీ ఆమెకు రంగా పాండురంగ అంటేనే ఆమెకు తృప్తి.
0: She would be happy only when she calls Ranga and Panduranga.
1: ఉద్ధవుడు కూడాను వచ్చి యశోదకు అనేక విధములుగా కూడాను కృష్ణుని వర్ణిస్తుంటాడు.
0: ఉద్ధవ ఆల్సో యూస్ టు డిస్క్రైబ్ కృష్ణ ఇన్ డిఫరెంట్ వేస్ టు యశోద.
1: యశోద కూడాను ఒక్కటే ఆమెకు నామం చాలా ఇష్టం.
0: బట్ ఫర్ యశోద దేర్ వాజ్ ఓన్లీ వన్ నేమ్.
1: బృందావని విహారీ ఎక్కడ పోయినా నాకు అవసరం లేదు, నేను పట్టించుకోను.
0: ఐఎమ్ నాట్ బాదర్డ్ వేర్ బృందావన విహారీ గోస్.
1: నా గోపాలుడు బాగున్నాడా? గోపాల గోపాల గోపాల్, ఆ గోపాల అనేటువంటి పేరే ఆమెకు చాలా మధురమైనటువంటిది.
0: దిస్ నేమ్ గోపాల వాజ్ వెరీ స్వీట్ ఫర్ యశోద. హౌ ఇస్ మై గోపాల, ఈజీ ఓకే.
1: అదే విధంగానే గోపికలకంతా భగవంతుడు సర్వత్రుడు సర్వంతర్యామి అనేటువంటి యొక్క విశ్వాసం ఉండినప్పటికీ తమ కృష్ణ స్వరూపాన్ని మాత్రమే ఆ మృదుమధురమైనటువంటి యొక్క వేణుగానమును వినేటువంటి ఆశ మాత్రమే వారికి హృదయం నిండుకు ఉండేటువంటిది.
0: ఆల్దో గోపికాస్ న్యూ దట్ కృష్ణ ఈజ్ ఆల్ పర్వేసివ్, బట్ దే వర్ అటాచ్డ్ టు స్వీట్లీ టు దట్ నేమ్ ఆఫ్ కృష్ణ అండ్ దట్ ఫ్లూట్ ఆఫ్ మ్యూజిక్.
1: ప్రవేశించారు,
0: దే ఎంటర్డ్ బృందావన్.
1: పిచ్చి పిచ్చిగా తిరుగుతున్నారు.
0: దే వర్ గోయింగ్ యాజ్ ఇఫ్ దే వర్ అబ్సల్యూట్లీ నాట్
1: పొదల దగ్గరికి వెళ్ళాడు.
0: దే వెంట్ టు సర్టన్ గ్రోవ్స్.
1: అడుగుతున్నారు పొదల్లో.
0: దే వర్ ఆస్కింగ్ దెమ్.
1: నల్లని వాడు,
0: హీఈస్ ఎ బ్లాక్ వన్.
1: పద్మ నయనమ్ముల వాడు,
0: లోటస్ ఐడ్ వన్.
1: కృపారసంబుపై చల్లెడి వాడు,
0: హీఈస్ ద వన్ హూ షవర్స్ ద
1: మౌళి రసితెప్పిత పించము వాడు.
0: హీఈస్ ద వన్ హూ వాస్ హావింగ్
1: నవ్వు రాజిల్లెడి మోమువాడు,
0: ఫేస్ ఫుల్ ఆఫ్ స్మైల్ స్వీట్ స్మైల్.
1: మా ఉల్లబు దోచుకుని వచ్చే,
0: హీ హాస్ స్టోలన్ మై హార్ట్.
1: ఓ మల్లియలారా,
0: ఓ క్రీపర్స్,
1: మీ పొదల చాటున లేడు కదమ్మా చెప్పరే.
0: He is not hiding himself behind you. Please let us know.
1: ఇక్కడ ఏమైనా దాక్కున్నాడ చెప్పండి చెప్పండి చెప్పండి.
0: ప్లీజ్ లెట్ అస్ నో.
1: మొక్కలు మాట్లాడతాయా? వృక్షములు మాట్లాడతాయా? వారికి ఆ మాత్రం విచారణ శక్తి లేదు. వారి విశ్వాస శక్తి అధికంగా ఉంటుండాలి.
0: దే వర్ ఫిల్డ్ విత్ ఫెయిత్. దే వర్ నాట్ అట్ ఆల్ బాదర్డ్ అబౌట్ ది హెడ్ అండ్ థింకింగ్.
1: ఎక్కడ విచారణ శక్తి, ఈ డిస్క్రిమినేషన్ పవర్ ఉంటుంటాదో అక్కడ కాలి నుంచి తల వరకు డౌట్సే.
0: Where one goes on thinking and thinking in the name of discrimination power, he is chased by doubts.
1: Purna vishwasame variki.
0: They had full faith.
1: Ade purnamadam purnamidam purnatpurnamudachyate. Ee purnatvamlo undinatundi variki ee asampurnamainatundi variki em artham avutundi?
0: When they are saturated with fullness, how can they understand incomplete things or anything that is worldly?
1: Kanukane krishna tattvam anetundi చక్కగా అర్థం చేసుకున్నటువంటి వారు ఒక్క గోపికలు మాత్రమే.
0: ఇట్ వాజ్ ఓన్లీ ద గోపికాస్ హూ హ్యాడ్ అండర్స్టూడ్ థరలీ ది ప్రిన్సిపల్ ఆఫ్ కృష్ణ.
1: అయితే కృష్ణుడు ఎట్టివాడు?
0: బట్ దెన్ హూ ఇస్ కృష్ణ? వాట్ ఈస్ హిస్ నేచర్?
1: ఇతను అందరితో ఉండినప్పటికీ,
0: హీ వాస్ ఫౌండ్ విత్
1: అందరితో ఆడుతూ పాడుతూ ఆనందంగా ఉండినప్పటికీ,
0: హీ వాస్ ఫుల్ ఆఫ్ జాయ్ ప్లేయింగ్ విత్ ఎవ్రీ వన్.
1: దేన్ని తనలో చేర్చుకునేవాడు కాదు.
0: హీ నెవర్ అలౌడ్ ఎనీథింగ్ టు గెట్ ఇన్ టు హిమ్.
1: దేనికి తను అంటనటువంటి వాడు?
0: He is not touched by anything.
1: Nitya truptudu.
0: He is always contented. He doesn't have any desire whatsoever.
1: Nirgunudu.
0: He doesn't have any quality.
1: Nirahankari.
0: He does not have any ego at all.
1: Makutamulli dharinchinatuvanti okka madhavudu atane maharaju.
0: He is the one who is real emperor.
1: Enni rajyamulu jayinchinappatiki ఒక్క రాజ్యమైనా తాను పాలించలేదు.
0: హీ కాంకర్డ్ ఎ నంబర్ ఆఫ్ కింగ్డమ్స్ బట్
1: ఇతరులకు రాజ్యమును కట్టే తాను ఆనందంగా జీవిస్తూ ఉండేటువంటి వాడు.
0: హీ హ్యాండెడ్ ఓవర్ ది కింగ్డమ్స్ టు సమ్ అదర్ కింగ్స్
1: ఎట్టి వాంఛలు కూడా అతయంది లేదు.
0: హీ హ్యాడ్ నో డిజైర్ ఇన్ హిమ్ వాట్స్ ఎవర్
1: అన్ని వాంఛలు కూడా అన్యుల నిమిత్తమే.
0: ఆల్ ది డిజైర్స్ ఇన్ హిమ్ ఆర్ మెంట్ ఫర్ అదర్స్
1: ఇట్టి నిర్గుణుడైనటువంటి చేతనే భగవత్ స్వరూపాన్ని ధరిస్తూ వచ్చాయి.
0: As Krishna is one who was free from all these qualities, he may be described as Bhagavan.
1: Gunamulu yendu kodanu Bhagavantudu unnadu kani Bhagavantuni yendu gunamulu levu.
0: God can be found in qualities sattva rajatamo, but they are not found in him.
1: Suryunundi ye vidhamga kiranalu avirbhavistunnayo,
0: just as the rays emerge from sun,
1: ye vidhamga kodanu bhoomi nundi vrutchamulu puttunnayo,
0: just as the trees spring from earth,
1: ఆ విధంగా కూడా హృదయం నుండి ప్రేమ అనేటువంటిది ఆవిర్భవిస్తుంటుంది.
0: ఇన్ ద సేమ్ వే లవ్ ఎమర్జెస్ ఫ్రమ్ ద హార్ట్
1: కనుక ఈ హృదయం నుండి ఆవిర్భవించినటువంటి ప్రేమ తత్వాన్ని మనం చక్కగా గుర్తించుకున్నప్పుడే
0: ఇఫ్ వి హావ్ అండర్స్టూడ్ ది లవ్ విచ్ ఎమర్జెస్ ఫ్రమ్ గాడ్ దివ్యత్వాన్ని
1: చక్కగా మనం అర్థం చేసుకోగలం.
0: దెన్ ఓన్లీ వుడ్ హావ్ అండర్స్టూడ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ వెల్ అండ్ క్లియర్లీ
1: కనుక మనము నిస్వార్థమైనటువంటి ప్రేమను మనం ఆధారంగా చేసుకుని
0: వీ షుడ్ డెవలప్ love free from any selfishness
1: ee yokka adheyamainatundi oka jagattunandu jeevinchi
0: who should live in the world which is the manifestation ee
1: adhara adheyamulu rendintini kuda ekatvam gaavinchetundi oka pavitramaina margamlo mana praveshinchali
0: who should take the path which reconciles these two things one is the basis the other is the manifested world
1: okati upadhana karanamu rendavadi nimitta karanamu
0: one is the upadhana karana the other is nimitta karana
1: నిమిత్త కారణము లోకానికి సంబంధించినటువంటిది.
0: దిస్ నిమిత్త కారణ ఈజ్ ద వన్ విచ్ ఈస్ అసోసియేటెడ్ విత్
1: కారణము దైవత్వానికి సంబంధించినటువంటిది.
0: ఉపాధాన కారణ ఈజ్ వన్ అసోసియేటెడ్ విత్ గాడ్
1: ఈ జగత్ అంతయకుడును నిమిత్త ఉపాధాన కారణము చేత కూడినటువంటిది.
0: దేర్ఫోర్ దిస్ వరల్డ్ కన్సిస్ట్ ఆఫ్ దీస్ టూ కాజెస్ వన్ ఈజ్ గాడ్ ది అదర్ ఈజ్ ద వరల్డ్.
1: ఈ టమ్లర్ చూడండి వెండి టమ్లర్
0: టేక్ దిస్ టమ్లర్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ హియర్ ఈజ్
1: వెండి అనేటువంటిది ఉపాధాన కారణం.
0: Silver may be described as the upadhana.
1: ఈ తమ్లర్గా చేసినటువంటి కంసలి నిమిత్త కారణం.
0: The goldsmith who made this tumbler is the upadhana karana.
1: కేవలము ఈ యొక్క సిల్వర్ ను ఈ యొక్క వెండిని సృష్టించినటువంటి వాడు ఇంకొకడు కాదు భగవంతుడే.
0: It is God who has created the silver itself.
1: దీనిని తమ్లర్గా సృష్టించినటువంటి వాడు మాత్రం ఈ లోకంలో ఉంటున్నాడు.
0: The silversmith is found in the world who has made silver into the tumbler.
1: ఈనాడు టంబ్లర్ గా పెట్టుకోవచ్చును రేపటి నువ్వు కప్పుగా మార్చుకోవచ్చును మొన్నడు ప్లేట్ గా మార్చుకోవచ్చును.
0: టుడే ఇట్ మే బి ఇన్ ది ఫార్మ్ ఆఫ్ టంబ్లర్ ఇట్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటు ఎ ప్లేట్.
1: ఈ టంబ్లర్ కప్పు ప్లేటు రూపనామములు మారినప్పటికీ వెండి వెండిగానే ఉంటుంది అది ఊరి అదే ఉపాధాన కారణం.
0: ది ఫార్మ్స్ టంబ్లర్ కప్ అండ్ ప్లేట్ దే మే చేంజ్.
1: మార్పు చెందినటువంటి వాడు భగవంతుడు మార్పు చెందేటువంటిది జగత్తు.
0: ద క్వింటెసెన్స్ ఆఫ్ ఆల్ దిస్ ఈస్ గాడ్ డస్ నాట్ అండర్గో ఎనీ చేంజ్ బట్ ది వరల్డ్
1: చలించే జగత్తునందు
0: ఇన్ ది చేంజింగ్ వరల్డ్
1: స్థిరత్వమైనటువంటి ఒక దైవత్వం ఉంటుందని
0: ది స్టడీ ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్ ఈస్ ఫౌండ్.
1: ఈ రెండింటితోనే కూడినటువంటిది ఈ లోకం.
0: The world consists of these two entities.
1: నిత్యానుభవంలో అనేకంగా మీరు చూస్తున్నారు.
0: ఇన్ యువర్ డైలీ ఎక్స్పీరియన్స్
1: బస్సులో కూర్చుంటే కారులో కూర్చుంటే పరిగెత్తిపోతుంటాం రోడ్డు పైన.
0: వెన్ యూ సిట్ ఇన్ ఎ కార్ ఆర్ ఎ బస్ ఇట్ మూవ్స్ ఆన్ ద రోడ్.
1: ఈ కారు కదులుతోంది కానీ రోడ్డు కదలటం లేదు.
0: ది కార్ ఈజ్ మూవింగ్ బట్ ది రోడ్ ఈజ్ స్టడీ.
1: రోడ్డు కూడా కదిలితే మనము ప్రమాదంకు గురి అయిపోతాం.
0: ఇఫ్ రోడ్ ఇట్ సెల్ఫ్ మూవ్స్ ఇట్ లీడ్స్ టు డేంజర్.
1: కనుక కదిలే కార్లు కదలనటువంటి రోడ్డు పైననే ప్రయాణం జరుపుతుండాలి.
0: ద మూవింగ్ కార్స్ విల్ హావ్ టు గో ఆన్ ఎ స్టడీ.
1: అదే విధంగానే కదలనటువంటి యొక్క రోడ్డు ఇది కేవలం శాశ్వతమైనటువంటిది స్థిరమైనటువంటిది.
0: దిస్ రోడ్ విచ్ ఈజ్ స్టడీ
1: ఇది ఉపాధాన కారణం.
0: This may be described as upadhana.
1: కదిలేటువంటి కారు నిమిత్త కారణం.
0: The moving cars may be called as nimitta karanam.
1: కదిలే జగత్తు కంతా కూడాను కదలనటువంటి యొక్క దివ్యత్వం అనేటువంటిది ఉపాధాన కారణంగా ఉంటుండాలి.
0: The principle of God, which is the basis of the entire creation, this does not change. This is upadhana karanam. దాన్ని ఎవ్వరు
1: అర్థం చేసుకోవటానికి కానీ విచారించడానికి కానీ ప్రయత్నించడం లేదు.
0: But we are not making any effort to understand, to inquire into this truth.
1: Nijanga idi enta kadileetundi jagat ainappudikini
0: this changing world, no doubt,
1: oka divyattam aneetundi danni chakkaga manam artham chesko nerchukunte ఈ చర్యను మనం ఏమి చేస్తుంది?
0: వెల్, యు ఓన్లీ వి అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ క్లియర్లీ.
1: ఇది ఎన్ని కష్టనష్టముల దుఃఖములతో కూడినప్పటికీ అయినప్పటికీ దీంతో మనం ఏమాత్రం కూడా భయపడనక్కర్లేదు.
0: వాట్ ఎవర్ బి ది డిఫికల్టీస్ ప్రాబ్లమ్స్ సారోస్ వి మే గెట్ వి విల్ నెవర్ బి షేకెన్. అదే
1: చెప్పారు, మరి నీటి లోతును చూసి భయపడక్కర్లేదు. ఈత నేర్చుకున్న వానికి నీటి లోటు ఏమో భయమవుతుంది.
0: దట్స్ వాట్ ఐ జస్ట్ సెడ్. ఎ పర్సన్ హూ నోస్ స్విమ్మింగ్ నీడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ది డెప్త్ ఆఫ్ వాటర్. ఈత
1: నేర్చుకుంటే నీటి యొక్క లోతుతో మనం భయపడక్కర్లేదు.
0: వై షుడ్ వి అఫ్రైడ్ ఆఫ్ ది డెప్త్ ఆఫ్ ది వాటర్ ఇఫ్ వి నో.
1: అదే విధంగా దైవ ప్రేమనే మనం సంపాదించుకుంటే ఈ విషయమునందు కలిగేటువంటి యొక్క వికారములకు మనం భయపడనక్కర్లేదే.
0: We need not be afraid of the problems of the world if only we have love for God.
1: కనుకనే గోపికలు అట్టి ప్రేమను సాధించినటువంటి వారు.
0: Gopikas were such who had attained this love for God.
1: దైవత్వము సర్వత్రా కూడాను ప్రేమ స్వరూపుడే.
0: God is exists in the form of love everywhere.
1: సమయ సందర్భానుసారంగా కొంచెం మారినట్టు కనిపిస్తుంటది, కానీ
0: you may get the impression that he is changing.
1: అది భగవంతుని యొక్క మార్పులు కాదు.
0: Those are not changes in God.
1: భక్తులలో ఉండేటువంటి మార్పులే ప్రతిబింబంగా వారికి ప్రతిబింబిస్తుంటాయి.
0: ఇట్ ఇస్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ చేంజింగ్ ఫీలింగ్స్ ఇన్ ద డివోటీస్ విచ్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ హిమ్.
1: గిల్టీ కాన్షియస్ అంటారు.
0: దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాస్ గిల్టీ కాన్షియన్స్.
1: తమ దోషములే భగవంతుని యొక్క దీనిపైన ఇమిడ్చి తాను తిరిగి వారు దర్శించడానికి ప్రయత్నిస్తుంటారు.
0: He superimposes the guilt and the defects on God and thinks that God is changing.
1: Yetti doshamulu kuda nu undadaniki veelledu.
0: There cannot be any defect in God.
1: Dosha rahitudu.
0: God is absolutely
1: pure. Anduvalle nirdosho nirmamo nataha annaru.
0: That is why he has been described as the one who is free from all faults.
1: Atane purushudu.
0: And he is
1: sadosho chanchalo vaduhu ane prakruti.
0: This prakruti or nature may be compared to the one who is
1: ఇది దోషములతో కూడినటువంటిదే.
0: There are defects in it.
1: చంచలమైనటువంటిదే.
0: It is wavering.
1: కానీ దాని యందు కూడాను నిర్దోషమైనటువంటి నిశ్చలమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం సందర్శించాలి.
0: Even in this kind of defective nature and creation, you should see God who is free from all defects.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of divine.
1: కేవలం కృష్ణ జన్మదినము రామ జన్మదినము అని మాత్రమే మనము ఆనాడు పండుగ పర్వదినంగా మనం భావిస్తున్నాము.
0: వీ షుడ్ నాట్ కన్సిడర్ ది బర్త్ డే ఆఫ్ ఓన్లీ కృష్ణ ఆర్ రామ యాజ్ ఎ ఫెస్టివల్ డే.
1: పర్వదినంలో చేసుకోవటం చేత వచ్చినటువంటి ఫలితం ఏమాత్రం ఉండదు.
0: వాట్ ఈస్ ది ఫ్రూట్స్ ఆఫ్ సెలబ్రేటింగ్ సచ్ ఫెస్టివల్స్?
1: ఎవరిని భగవంతులని మనం విశ్వసిస్తున్నామో వారి వాక్యములను ఆచరించడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: వీ షుడ్ మేక్ ఎఫర్ట్స్ to practice the words of those people whom we consider as God.
1: దీనిని మనం అభ్యాసంలో పెట్టకుండా
0: if we don't practice it,
1: ఎంతో భక్తి శ్రద్ధలతో మనం పూజించినప్పటికీ ప్రయోజనం లేదు.
0: ఇట్ ఈస్ నో యూజ్ వర్షిపింగ్ విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డివోషన్.
1: ఇది కేవలం ప్రాకృతమైనటువంటి ఒక సత్కర్మలుగా మనం భావించవచ్చును.
0: ఆల్ సచ్ వర్షిప్ వుడ్ బికమ్ ఓన్లీ గుడ్ యాక్షన్.
1: మనం ఒక్కటి రెండైనా కూడా ఆచరణలో పెట్టడానికి పూనుకోవాలి.
0: వీ షుడ్ ట్రై టు ప్రాక్టీస్ అట్లీస్ట్ వన్ ఆర్ టూ థింగ్స్.
1: అన్ని అవతారముల కంటే
0: ఆఫ్ ఆల్ ది టైప్స్
1: కృష్ణావతారం అనేటువంటిది చాలా ఆకర్షణీయమైనటువంటిది.
0: ది ఇన్కార్నేషన్ ఆఫ్ కృష్ణ ఈజ్ మోస్ట్ అట్రాక్టివ్.
1: అందువల్లనే కృష్ణ అనేటువంటి పేరునకే ఉంటుండాలి దీని అంతరార్థము.
0: ది మీనింగ్ ఈజ్ ఇంబెడెడ్ ఇన్ ద వర్డ్ కృష్ణ ఇట్స్
1: కర్షతీతి కృష్ణ అన్నారు.
0: One meaning is karshatiti krishna.
1: Akarshinchetundi that krishnatvam.
0: The principle of krishna is highly attractive.
1: Krushititi krishna annaru.
0: Another version is krushititi krishna.
1: Krushi anaga sedyam cheyatam, bhoomi paina pantanu pandinchatam.
0: Krushi refers to cultivation and raising crops.
1: Ikkada hrudayam ane kshetram lopala durgunamulane ikkunte mokkalanu teesivesi sadgunamulu sadaacharam ikkunte pantanu pandistuntadata.
0: Krishna is one who raises the crops of good qualities and virtues in the field of heart, removing the weeds of bad qualities.
1: Karshatiti Krishnaha annaru.
0: That is why he has been described as Karshatiti Krishnaha.
1: Mari katta kadapatiki Kushtiti Krishnaha annaru. Anaga aanandamunu andinchetuvanti vaaduni. Nenu chaala khushiga unnave ante kushi. Kushi aneetundi krishnatvam nunchi vachinatundi.
0: The word kush means bliss. And this bliss is derived from Krishna Tattva, the principle of Krishna.
1: Krishna anaga hudayanni saagu chesi manaku divyamainatundi yokka aanandam aneetundi pantanu andinchetundi vaadu.
0: Krishna is one who gives the crop of bliss, cultivating the field of our heart, అండ్ రిమూవింగ్ ఆల్ ది వీక్నెసెస్.
1: ఈ ఆకర్షించేటువంటి హృదయం కలిగినటువంటి వాడు కనుకనే అతనికి ఆత్మారాముడని కూడా పేరు.
0: హి హస్ ఆల్సో బీన్ కాల్డ్ ఆత్మారామ బికాస్ హీ హాస్ ఎ హార్ట్ విచ్ కెన్ అట్రాక్ట్ ఎవ్రీవన్.
1: ఆకర్షిస్తుండాలి ఈ ఆత్మ.
0: ఆత్మ అట్రాక్ట్స్ ఎవ్రీథింగ్.
1: ఆనందాన్ని అందిస్తుండాలి.
0: ఇట్ గివ్స్ బ్లిస్, ఆనంద.
1: ఈ మూడింటి యొక్క కారణం చేతనే కృష్ణ అనేటువంటి పేరు వచ్చింది.
0: ది వర్డ్ ది నేమ్ కృష్ణ హాస్ బీన్ గివెన్ ఆన్ అకౌంట్ ఆఫ్ దీస్ త్రీ రీజన్స్.
1: ఇక్కడ మరొకటి కూడా మనం యోచించాలి.
0: We have to think of one more aspect.
1: Bhagavad-gita yandu dharma kshetre kuru kshetre samaveta yuchavaha mamaka pandavascheva kimakurvata sanjaya ani oka shlokam, pradama shlokam.
0: The first stanza in Bhagavad-gita is dharma kshetre kuru kshetre.
1: Dharma kshetre kuru kshetre. Dharma kshetram ante emiti?
0: What do you mean by dharma kshetra?
1: Ekkado oka pradeshamlo undinatundi kaadu adi.
0: It is not a field found
1: somewhere. Our
0: physical body is dharma kshetra in the very first
1: instance. Puttina samayam lopala nisvarthamai nischalamai nirahankaramai etti korakalu lekunda pavitramainatunte hrudayanga untuntadi.
0: When we are born, our heart is absolutely pure, doesn't have any desire whatsoever, does not have any selfishness at all.
1: Nirgunudai untadu.
0: He is free from all qualities in fact.
1: Atti manava jeevitamane dharma kshetranga polchukunnaru.
0: Such human life can be compared to dharma kshetra.
1: Idi perugutu perugutu aaharam marina koladi abhiruchulu abhiruti aina koladi sahavasa doshamulu paashamulu antagattukunna koladi ivi marinta konni bandhanalu erpadutu vastuntayi.
0: As this body goes on increasing, it takes food, associates itself with many things and develop all sorts of desires.
1: కొన్ని రాగద్వేషములు కూడా ఇందులో ప్రవేశిస్తాయి.
0: The likes and dislikes also
1: enter. అభిమానం అవకారములు అభివృద్ధి అవుతూ ఉంటాయి.
0: This I and myness.
1: అప్పుడే ఇది కురుక్షేత్రంగా మారిపోతుంది.
0: Then this body becomes కురుక్షేత్ర.
1: నేను నీవు అనేటువంటి భేదం ఏర్పడినప్పుడే ఇంకొకదానికోటి ప్రారంభమవుతాయి.
0: When you get this feeling of duality, I and you, then there will be differences and problems.
1: Para anetundi lenanta varaku kuda nu adi dharma kshetram.
0: As long as you are free from mine and thine,
1: na para anetundi prarambhamayyatappudu kuru kshetram ga maaripothundi.
0: Once you develop the feeling of mine and thine, it becomes kuru kshetra.
1: Kanuka ee dharma kshetram ga putti కురుక్షేత్రంగా మారినటువంటి దీనిలో నా మామక పాండవాశ్చైవ మమత్వం అనేటువంటి యొక్క నావారు పరిశుద్ధమైనటువంటి యొక్క సాత్వికమైనటువంటి గుణములు ఏం కిమకురువత సంజయ ఏం చేస్తున్నాయని ధృతరాష్ట్రుడు అడిగాడు.
0: ధృతరాష్ట్ర ఆస్క్డ్ ఇన్ దిస్ పర్టికులర్ ఫీల్డ్ విచ్ ఇస్ బోర్న్ యాజ్ ధర్మక్షేత్ర అండ్ విచ్ హాస్ బికమ్ కురుక్షేత్ర దిస్ పర్టికులర్ ఫీలింగ్ ఆఫ్ మై
1: ధృతరాష్ట్రుడు అనగా ఏమిటి?
0: హూ ఈజ్ ధృతరాష్ట్ర?
1: కేవలము దైవ ప్రేమ లేక ఆత్మజ్ఞానం లేక లౌకికమైనటువంటి యొక్క విషయ వాసనతో మునిగినటువంటి వాడు ధృతరాష్ట్రుడు.
0: ధృతరాష్ట్ర ఈజ్ వన్ హూ డస్ నాట్ హ్యావ్ లవ్ ఫర్ గాడ్, హూ డస్ నాట్ హ్యావ్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ అండ్ హూ ఈజ్ ఫుల్ ఆఫ్ ది వర్ల్డ్లీనెస్.
1: విషయ వాసనలో మునిగినటువంటి వాడు ధృతరాష్ట్రుడు.
0: ద వన్ హూ హస్ డ్రౌన్డ్ హింసెల్ఫ్ ఇన్ ది
1: వర్ల్డ్లీనెస్. నావారు నావారు నేను నావది అనేటువంటి అభిమానం పెంచుకున్నటువంటి వాడు.
0: ద వన్ హూ హస్ డెవలప్డ్ I and my people, this kind of
1: inte kaadu dushtulu durmargulainatundi oka kumarulu emi chesina gaani daarini samarthinchukuni varini sayyane anipinchetundi vaadu dhritarashtrudu.
0: Dhritarashtra is not merely that, he is the one who goes on defending and appreciating his own sons in spite of all their weaknesses and
1: tama kumarulu gaavinchetundi oka anyaya akrama anachara asatyamulanta kudanu samarthinchukuntu vachetundi vaadu dhritarashtrudu.
0: The one who goes on defending all the types of mistakes and evil things committed by his own
1: alanti tallitandrulu adhikam kavatam chetane ee yokka kauravulu chaala perigipothunnaru bhoomi paina.
0: In today's world the Kaurava clan is growing because of this kind of approach towards their children.
1: Kaani atti ajnaniki prakalopala unnadu gnani
0: just by
1: sanjayudu alaga sarveendriyamulu kulanu nigrahinchukunnatundi oka maha gnani.
0: Just by the side of Dhritarashtra who is so ignorant is one
1: kimakurvata sanjaya. Sanjaya nivu naaku cheppamannadu.
0: Sanjaya who has conquered all the senses
1: anaga gnani kalukane nivu naaku cheppadaniki adhikaram unnadi ani akkada artham.
0: As you are the wise one, you have got the authority to tell me
1: naaku kavalsina siri sampadalu untunnayi.
0: I've got all the wealth
1: that may come out. భోగ భాగ్యములు ఉంటున్నాయి.
0: All the worldly possessions.
1: కానీ ఈ భోగ భాగ్యములు సిరి సంపదలు ఆనందాన్ని అందించటం లేదు.
0: But these worldly things, worldly possessions, wealth and such other things can never give you joy.
1: ఒక్క ఇంద్రియ నిగ్రహమే ఆనందాన్ని అందిస్తుంది.
0: Joy you can get
1: ఒక్క దైవ ప్రేమనే ఆనందాన్ని అందిస్తుంది.
0: Love of God alone can give you joy.
1: దీనికి ధృతరాష్ట్రుడే సరైనటువంటి ఒక ఎగ్జాంపుల్.
0: For this ధృతరాష్ట్ర is an outstanding
1: example. హంసతూలికా పాను పైన పవడించినప్పటికీ నిప్పుల పైన పవడించినట్టుగా ఉంటుందా అతనికి.
0: ధృతరాష్ట్ర హూ వాస్ ఎంజాయింగ్ ఆల్ ది కంఫర్ట్స్ ఇన్ లైఫ్ వాస్ ఫీలింగ్
1: ప్రేమ లేకపోవటమే.
0: ది రీజన్ ఈస్ హీ డిడ్ నాట్
1: హ్యావ్ లేకపోవటమే.
0: హీ డిడ్ నాట్ హ్యావ్ ఫియర్
1: దైవ ప్రీతి లేకపోవటమే.
0: నో లవ్ ఫర్ గాడ్ నో
1: దైవ ప్రీతి పాప భీతి ఎక్కడ ఉంటుందో అక్కడ నిశ్చింతగా జీవితం జరుగుతుంది.
0: వేర్ దెర్ ఇస్ లవ్ ఫర్ గాడ్ అండ్ ఫియర్ ఆఫ్ సిన్ life will be full of joy and peace.
1: కనుకనే ధర్మ క్షేత్రం అనేటువంటిది ఎక్కడో ఒక ప్రత్యేకంలో ఉండేటువంటిది కాదు.
0: Therefore dharma
1: మన దేహమే ధర్మక్షేత్రము.
0: Our body itself is dharma kshetra.
1: దోషరహితమైనటువంటి దేహమే ధర్మక్షేత్రము.
0: Body free from defects and evil tendencies dharma kshetra.
1: దోషములతో కూడినటువంటి దేహమే కురుక్షేత్రము.
0: Body full of defects is kurukshetra.
1: అనగా ప్రవృత్తి లక్షణాలు నివృత్తి లక్షణాలు రెండూ కూడుకున్నాయి ఈ దేహంలో.
0: In this physical body are found the path of action.
1: ఈ రెండింటికి ఎప్పుడు కూడాను పోరాటం జరుగుతూనే ఉంటుంది.
0: There is always a tug of war between these two.
1: అందువల్లే ఈ ప్రవృత్తి లక్షణాలకు దూరం గావించుకుని నివృత్తి లక్షణానికి ఆత్మస్వరూపుడైన కృష్ణుడు సహాయం ఉంటున్నాడు.
0: కృష్ణ ఆల్వేస్ హెల్ప్స్ దోస్ పీపుల్ హూ ఫాలో ది పాత్ ఆఫ్ నివృత్తి.
1: విజ్ఞానులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ విజ్డమ్.
1: ఈనాడు భగవద్గీత యొక్క అంతరార్థాన్ని మనం చక్కగా గుర్తించాలనుకుంటే, కౌరవులకు పాండవులకు ఉండినటువంటి వ్యత్యాసాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలంటే,
0: ఇఫ్ యూ వాంట్ టు రియలీ అండర్స్టాండ్ భగవద్గీత అండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ కౌరవాస్ అండ్ పాండవాస్,
1: మనం ఈ మహాభారతం లోపల లోతుగా దిగి విచారించాలి.
0: వీ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు దిస్ మహాభారత అండ్ అనలైజ్ డీప్లీ.
1: పాండవులు ఏ చిన్న పని చేసినప్పటికీ కృష్ణుని ముందు పెట్టుకుని ప్రారంభిస్తున్నారు.
0: వాట్ ఎవర్ స్మాల్ వర్క్ పాండవాస్ అండర్టుక్, they kept Krishna in front and undertook.
1: Rajasuya yagam cheyalanukunte kudunu Krishnu aarja kosam ee kaachukoni unnaru.
0: Even while conducting Rajasuya yaga they kept Krishna beside them.
1: Ye karyam gaavinchavallanna mundu Krishnudu.
0: Whatever work they wanted to do they gave first place to Krishna.
1: Anduvalane pandavulaku vijayanni saadhinchukogaligaru.
0: That is why Pandavas were victorious always.
1: కేవలం భౌతికమైనటువంటి సిరి సంపదలపైన తులతూగుచు అదియే మాకు ప్రధానము అదియే మాకు నిత్యము సత్యమని విశ్వసించినటువంటి వారు కౌరవులు.
0: కౌరవాస్ వర్ దోస్ హూ ఆల్వేస్ హ్యాడ్ ఫెయిత్ ఇన్ ది ఫిజికల్ వెల్త్ అండ్ పొజిషన్.
1: కృష్ణుని విశ్వసించారు.
0: దే గేవ్ అప్ కృష్ణ.
1: విశ్వమును విశ్వసించారు.
0: దే బిలీవ్డ్ వరల్డ్.
1: సర్వనాశనము గావించుకున్నారు.
0: దే వర్ డిస్ట్రాయిడ్ కంప్లీట్లీ బై దట్ కైండ్ ఆఫ్ మిస్టేక్.
1: కనుకనే పాండవులకు కౌరవులకు ఉండినటువంటి వ్యత్యాసము, కృష్ణుని యొక్క సహాయతత్వము ఏ విధంగా ఉంటున్నదో ఈ మహాభారతం చక్కగా మనకు బోధిస్తున్నది.
0: మహాభారత టీచర్స్ వెరీ క్లియర్లీ ద డిఫరెన్స్ బిట్వీన్ పాండవాస్ అండ్ కౌరవాస్ అండ్ ది చారిటర్షిప్ ఆఫ్ కృష్ణ.
1: కనుకనే పాండవులంతా కూడాను గాడ్ ఫస్ట్ వరల్డ్ నెక్స్ట్ ఐ లాస్ట్ అనుకున్నారు వాళ్ళు.
0: పాండవాస్ బిలీవ్ గాడ్ ఫస్ట్ వరల్డ్ నెక్స్ట్ అండ్ ఐ హావ్ లాస్ట్.
1: కౌరవులు అట్లా కాదు, ఐ ఫస్ట్ వరల్డ్ నెక్స్ట్ లాస్ట్ గాడ్.
0: కౌరవాస్ బిలీవ్డ్ ఇన్ ద రివర్స్ ప్రాసెస్ ఆఫ్ ఐ ఫస్ట్ వరల్డ్ నెక్స్ట్ అండ్ గాడ్ లాస్ట్.
1: కనుక భగవంతుని ముందు ఉంచుకుని జీవితాన్ని సాగించుకున్నటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా విజయమే.
0: ఫర్ పీపుల్ హూ కీప్ గాడ్ ఫస్ట్ విల్ ఆల్వేస్ బి విక్టోరియస్.
1: ఇదే చెప్పాడు ధృతరాష్ట్రతో సంజయుడు.
0: దిస్ ఇస్ వాట్ సంజయ టోల్డ్
1: ధృతరాష్ట్ర. ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుగ్రహ తత్ర శ్రీ విజయ విభూతి ధ్రువానీతి మతిర్మమ. ఎక్కడ భగవంతుడైనటువంటి కృష్ణుడు, ఎక్కడ సంపూర్ణ విశ్వాసం కలిగినటువంటి యొక్క అర్జునుడు ఇరువురు ఉంటారో అక్కడ సంపూర్ణమైనటువంటి విజయం సాధించుకుంటారన్నాడు.
0: హీ సెడ్ వేర్ దేర్ ఇస్ డివైన్ కృష్ణ అకంపెనీడ్ బై అర్జున హూ హ్యాడ్ ఫుల్ ఫెయిత్ ఇన్ కృష్ణ దేర్ విల్ బి ఆల్వేస్
1: భగవంతునికి తగినటువంటి విశ్వాసం రెండు ఉండాలి. ఎక్కడ
0: there is a need for God and full faith in God.
1: భగవంతు ఉండి కూడాను భగవంతుని పైన విశ్వాసం లేకపోతే విజయాన్ని సాధించలేము.
0: There may be God. If there is no person who has faith in God,
1: విజయం భగవంతుని యొక్క ఆధీనంలో ఉండేటువంటిది.
0: Victory lies within the power of God.
1: కనుక భగవంతుని మనం స్వాధీనం చేసుకుంటే విజయం మన వెంటనే ఉంటుంటాది.
0: If we can have God himself with us, then
1: త్యాగరాజు కూడా చెప్పాడు, రామ నీ అనుగ్రహ బలం ఒక్కటి ఉంటుంటే నవగ్రహములు నా హస్తగతం అయిపోతాయి అన్నాడు.
0: త్యాగరాజు ఆల్సో సెడ్, రామ ఇఫ్ ఐ హావ్ యువర్ గ్రేస్ ఐ హావ్ కంట్రోల్ ఓవర్ ఆల్ ది 9 ప్లానెట్స్.
1: అంటే ఒక భగవత్ ప్రేమను మనం సాధించడం అంటే సర్వం కులను మనం సాధించినటువంటి వారం అవుతాం.
0: ఇఫ్ యు హావ్ సక్సీడెడ్ ఇన్ లవింగ్ గాడ్ వి హావ్ అచీవ్డ్ ఎవ్రీథింగ్.
1: సర్వత్రా ఉన్నది ఒక్కటే, అదే ప్రేమ.
0: దేర్ ఈస్ ఓన్లీ వన్ థింగ్ ఫౌండ్ ఎవ్రీవేర్ అండ్ దట్ ఇస్ లవ్ ఆఫ్ గాడ్.
1: అంటే ఆధారమైనటువంటి యొక్క ప్రేమను మనం సాధించుకోవడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
0: వి షుడ్ మేక్ ఎఫర్ట్స్ టు అచీవ్ సచ్ గ్రేట్ సీక్రెట్ లవ్.
1: ఇష్ట జీవితం లోపల ప్రధానమైనటువంటి యొక్క ఉపదేశము ప్రేమతత్వమే, ప్రేమతత్వమే.
0: ద సెంట్రల్ మెసేజ్ ఆఫ్ కృష్ణ ఈజ్ లవ్, ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ అండ్ లవ్ అలోన్.
1: ఈ ప్రేమ లేకపోతే కేవలము కృష్ణతత్వం మనకేమాత్రం అర్థం కాదు.
0: డివైడ్ ఆఫ్ లవ్ వీ కెన్ నెవర్ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కృష్ణ.
1: సర్వమును కూడా జోకానికి అందించినటువంటి వాడు ప్రేమతత్వమే.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ విచ్ కెన్ ఆఫర్ ఎవ్రీథింగ్ టు ద వరల్డ్.
1: తానే ప్రేమమయుడు,
0: హీఈస్ ఫుల్ ఆఫ్ లవ్.
1: ఇలాంటి ప్రేమ ద్వారానే ప్రేమను మనం చూడాలి.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు రీచ్ లవ్ ఓన్లీ త్రూ లవ్ అండ్ సీ లవ్ ఓన్లీ త్రూ.
1: ఈ ప్రేమ మహా కఠినమైనటువంటిది, అనగా గట్టిది అని.
0: దిస్ లవ్ ఈజ్ వెరీ ఫైన్,
1: చాలా విలువైనటువంటిది,
0: ఎక్స్ట్రీమ్లీ ప్రెషియస్, వాల్యుబుల్,
1: ప్రకాశవంతమైనటువంటిది,
0: స్ప్లెండరస్, రెస్ప్లెండెంట్.
1: ఇట్టి ప్రేమ అనేటువంటి వజ్రాన్ని మనం పొందాలంటే, ఈ ప్రేమ అనేటువంటి వజ్రాన్ని మనం సరైన రీతిగా మనం తీర్చిదిద్దుకోవాలంటే ప్రేమ అనే వజ్రంతోనే దీన్ని తీర్చిదిద్దుకోవాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు అటైన్ సచ్ స్ప్లెండరస్ డైమండ్ లైక్ లవ్, వీ కెన్ అచీవ్ ఇట్ ఓన్లీ త్రూ ది లవ్.
1: డైమండ్ కట్ చేసేటువంటి వాళ్ళ దగ్గర పోయి చూడండి మీరు, ఈ డైమండ్ ను డైమండ్ తోనే కట్ చేస్తారు కానీ ఇంకొక కత్తితో చేయడానికి వీలు కాదు.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు కట్ డైమండ్ ఓన్లీ విత్ అ డైమండ్, విత్ అనదర్ డైమండ్, నాట్ బై ఎనీ అదర్.
1: కనుక మన ప్రేమ అనేటువంటి దాంట్లో మాలిన్యం ఏమైనా ఉంటే ఆ ప్రేమ అనేటువంటి డైమండ్ తోనే మనం దీన్ని మాలిన్యం తీసుకోవాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ ఎనీ డిఫెక్ట్ ఇన్ యువర్ లవ్, ఓన్లీ త్రూ లవ్ యూ కెన్ రిమూవ్ ఆల్ డిఫెక్ట్స్.
1: ప్రేమ చేతనే ప్రేమను పొందడానికి వీలవుతుంది.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు అటైన్ లవ్ ఓన్లీ త్రూ
1: ద్వేషం చేత ప్రేమను పొందడానికి ఏమాత్రం కూడా సాధ్యం కాదు.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు అటైన్ లవ్ త్రూ హేట్.
1: ద్వేషం చేత ద్వేషమే మనకు సంభవిస్తుంది.
0: వీ కెన్ గెట్ హేట్రెడ్ ఓన్లీ
1: అసూయ చేత అసూయనే మనకు అభివృద్ధి అవుతుంది.
0: త్రూ జలసీ వీ కెన్ రీచ్ ఓన్లీ
1: క్రోధం చేత క్రోధమే మనం పెంచుకుంటాం.
0: త్రూ యాంగర్ వీ కెన్ డెవలప్ ఓన్లీ యాంగర్.
1: ప్రేమ చేత ప్రేమనే మనం పెంచుకుంటాం.
0: త్రూ లవ్ వీ కెన్ డెవలప్ లవ్.
1: కనుక ఈ ప్రేమను పొందాలనుకుంటే ఏ అసూయనో, ఏ ద్వేషమో, ఏ క్రోధమో మనం ఆధారంగా తీసుకోకూడదు.
0: దేర్ఫోర్ ఇఫ్ యు వాంట్ టు అటైన్ లవ్ యు కెనాట్ బేస్ యువర్ సెల్ఫ్ ఆన్ యాంగర్, హేట్రెడ్, జలసీ అండ్ సచ్ అదర్ ఈవిల్ క్వాలిటీస్.
1: ప్రకాశించేటువంటి చంద్రుని చూడాలంటే మనం ఏ టార్చ్ లైట్, ఏ అరికన్ లాంటర్న్, ఏ పెట్రోమాక్స్ లైట్ తీసుకుని పోతున్నాం.
0: ఇఫ్ యు వాంట్ టు సీ ది షైనింగ్ మూన్, ఈజ్ దర్ ఎ నీడ్ ఫర్ ఎ పెట్రోమాక్స్ లైట్ ఆర్ ఎనీ అదర్ లైట్ టు సీ?
1: ఏవి మనకు అక్కర్లేదు.
0: There is absolutely
1: ఆ చంద్రుని యొక్క ప్రకాశం చేతనే చంద్రుని చూడవచ్చు.
0: యూ కెన్ సీ మూన్ ఇన్ ది స్ప్లెండర్లెస్ లైట్ స్ప్రెడ్ బై మూన్ ఇట్స్.
1: అదే విధంగానే కృష్ణుడు ప్రేమస్వరూపుడు కనుక అట్టి ప్రేమస్వరూపుణ్ణి ప్రేమ ద్వారానే పొందడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
0: టు అటైన్ కృష్ణ హూ ఇస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్, ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ త్రూ లవ్ టు అటైన్ హిమ్.
1: ప్రేమ ముదిత మనసే కహో.

அஸ்திரம் யவனம் தனம் அஸ்திரம் தரா புத்ராதீ

0: The life is temporary. The youth and prosperity also are temporary. The wife and the family, they're all temporary. But two are permanent. Truth and good name are permanent.
1: Premaswarupulara.
0: Embodiments of love.
1: ఈ జగత్తునందు సర్వము మార్పు చెందినది.
0: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫాస్ట్ చేంజింగ్.
1: సుఖము దుఃఖము,
0: ద పెయిన్ అండ్ ద ప్లెజర్,
1: అశాంతి అల్లకల్లోలం,
0: ఎజిటేషన్ అండ్ డిస్టర్బెన్సెస్,
1: ఆనందం అప్రియం,
0: bliss and that also which is not acceptable,
1: ivanni kudanu maarpu chendunavi,
0: all of them change.
1: Kani manavudu tana nija swaroopanni gurtinchukolaleka nasvaramaina anityamaina ashashtamaina ee dehame satyamani bhraminchi deenini nammukoni jeevisthunnadu.
0: But man has forgotten his true nature. He is carried away by that which is temporary,
1: slow,
0: fleeting, identifying himself with the body, with the mistaken idea that it is permanent.
1: Manavudu vesti jeevi kaadu kaadu samasti jeevi.
0: Man is not a separate individual, but he is community.
1: మానవుడు ఏకజీవుడై జీవించడానికి ప్రయత్నించడు.
0: మ్యాన్ డస్ నాట్ ప్రిఫర్ టు లీడ్ ద లైఫ్ ఇన్ లోన్లీనెస్.
1: కనుకనే పురుష సూక్తమునందు సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహత్రపాత్.
0: దేర్ఫోర్ ఇన్ పురుష సూక్త ఇట్ ఇస్ క్లియర్లీ స్టేటెడ్ దట్ దేర్ ఇస్ డివినిటీ విత్ థౌజండ్స్ ఆఫ్ హెడ్స్, thousands of hands and the feet.
1: Tanu samasti swarupudane satyanni gurtinchukolaleka prati manavudu kudanu nenu dehaswarupudanu nenu vesti swarupudanu ani bhramistu dukkhamunaku guri avutunnadu.
0: Man is not able to visualize the cosmic form which is his reality, but he identifies himself with his body and considers himself as a mere individual, and hence he is miserable.
1: Bharatiya sanskruti yandu anantamainatundi jagattunandu anekatvamuloni ekatvanni gurtinchukotame bharatiyulaka vyavadhi annaru.
0: The main trait of the culture of Bharat is to comprehend and experience unity in diversity.
1: Kani ee naati manavudu vesti loni ekatvanni bhavinchukuntu samatvanni vismaristu kevalamu oka vidhamainatundi ashantiki guri avutu vastunnadu.
0: Today man is highly restless because he goes by his own individual life, considers his own self, forgetting the rest of the society where he has to enjoy equality.
1: ఏకత్వంలోని అనేకత్వమే ఇది నిజమైనటువంటి సత్యం. కానీ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని విభజించటము ఇది విరుద్ధమైనటువంటి సత్యం.
0: So the actual truth lies in comprehending unity in diversity, but the untruth is to find this unity as plurality or multiplicity.
1: Ittidi anadi kalam nundi Bharat desham nandu aacharistu anusaristu aalochistu ee vidhanga kalamnu vyartham chestu vacharu.
0: The time has been wasted since long because of these feelings of diversity.
1: Aithe వేదములకు ప్రమాణపూర్వకమైనటువంటి ఒక సత్యాన్ని ఎవ్వరు కూడాను విపులపరిచి దాన్ని అంతరాత్మను బోధిస్తూ ప్రజలకు ప్రచారం చేస్తూ రాలేదు.
0: బట్ ద డిక్ట అండ్ ద మెసేజ్ ఆఫ్ వేద హ్యాస్ నాట్ బీన్ స్టడీడ్ ఇన్ డెప్త్ అండ్ ఇన్ డీటెయిల్ అండ్ నో వన్ ట్రై టు ప్రాపగేట్ అండ్ షేర్ ద వేదిక్ నాలెడ్జ్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ.
1: ఈనాడు కొంతవరకు గ్రంథములను చదివి పెద్దల యొక్క ప్రబోధనను ఆలకించి తద్వారా కొంచెం అర్థం చేసుకుంటూ వచ్చారు.
0: హౌఎవర్ లిటిల్ నాలెడ్జ్ ఇస్ గెయిన్డ్ బై గోయింగ్ త్రూ ద సీక్రెట్ టెక్స్ట్ అండ్ బై లిజనింగ్ టు గ్రేట్ స్కాలర్స్.
1: అయితే అది కూడాను పూర్తి సత్యమును గుర్తించుకోవడానికి ప్రయత్నించలేదు.
0: However, they have not made an attempt to experience the truth in its totality.
1: ప్రాచీన కాలమునందు అనేక మంది రాక్షసులు కూడా ఉండి కూడాను వేదమును పరిపూర్ణంగా పఠించి అర్థం చేసుకున్నటువంటి వారైనప్పటికీ వారు కూడాను తమ యందున్నటువంటి యొక్క సత్యతత్వానికి విస్మరించి అసత్యము అప్రమాణము అనీతమైనటువంటి యొక్క మార్గాన్ని అవలంబిస్తూ వచ్చారు.
0: In ancient times, there were demons who have gone through the Vedic texts, having fully known their meaning, but they have lost the track of truth and led the life of untruth.
1: Hiranyakashipudu, Hiranyakshudu, veerandarikunanu goppa vidyavantudi.
0: Hiranyakashipu, Hiranyaksha are highly educated.
1: Goppa scientistu kudanu.
0: They are very great scientists of eminence.
1: Chandramandalamu, Suryamandalamu, Nakshatramandalamu kudanu darshinchi andulo unnatundi vishayanni vipulanga gurtinchukuntu vacharu.
0: They could make space travel to the moon and the sun and could know the knowledge of the planets.
1: Aithe varilo adhika bhagamu negative qualities raavatam chetane anaga prakruta sambandhamainatundi yokka talampulu raavatam chetane వారు ఈ పాజిటివ్ తత్వాన్ని విస్మరిస్తూ వచ్చారు.
0: బికాస్ దే ఆర్ ఫుల్ ఆఫ్ నెగటివ్ యాటిట్యూడ్ నెగటివ్ థింకింగ్ రిలేటింగ్ టు ద వరల్డ్ దే కుడ్ నాట్ హ్యావ్ దిస్ పాజిటివిటీ.
1: ఎంత పాజిటివ్ ఉండి కూడా ప్రయోజనం ఏమిటి? ఈ నెగటివ్ తత్వంను అభివృద్ధి పరచుకుంటూ ప్రచార ప్రబోధం చేస్తూ ప్రకృతి యొక్క జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
0: Though there is plenty of positivity latent in man, but they were after this negative thinking of the world and its identification.
1: Atti kovaku sambandhinchinatundi vaade narakasurudu.
0: And narakasura belongs to that trend of people.
1: Itani goppa shakti samarthude.
0: Narakasura is one of ability and capacity.
1: Goppa vidyavantude.
0: Is highly educated.
1: Endariku sahayam chestu vachadu.
0: And he helped many people.
1: పరలోకమును పోయినటువంటి యొక్క గురుపుత్రులను కూడా తెచ్చి ఇచ్చాడు.
0: He could bring back to life the sons of his preceptor.
1: దీనిని పురస్కరించుకొని వీరి యందు నెగటివ్ క్వాలిటీస్ అధికంగా ఉండటం చేత ఎంతటి భక్తి ప్రపత్తి ఉండినప్పటికీ ఎంత వేద ప్రమాణం ఆచరించినప్పటికీ ఇది నిస్సార్థమైపోయింది.
0: Though they were highly scholarly, because they are full of negative attitude, negative thinking, their sincerity, devotion, they were all in vain.
1: Nirne Tyagaraja kuda paadadu.
0: This was sung by Tyagaraja.
1: Vachama gocharundani nee charitamulanu pogada brahmadulakanaina tarama.
0: Tyagaraja said that the divinity cannot be extolled by verbally or could be comprehended by mind.
1: Kucheruni aarti teechinavu.
0: You have relieved Kuchela from suffering.
1: Kubera sakkamalanu pogottinavu.
0: And in fact you made him
1: melu melu pandavulanu kaachinavu.
0: And you protected Pandavas.
1: Intiye kaadu 16000 ramamulanu brochinavu.
0: And you gave refuge to 16000 women.
1: Rama vaachama gocharundavi.
0: Rama, you are beyond the comprehension.
1: Nee charitamulanu pogada brahmadulukaina tarama.
0: Even the creator Brahman cannot describe
1: ani varninchadu.
0: That was his narration.
1: ఇలాంటి వర్ణన చేసినప్పటికీ త్యాగరాజు కూడాను ఈ సత్యాన్ని గుర్తించి స్వయం జీవితంలో అనుభవించలేదు.
0: Though he extolled in depth, he did not realize it in his lifetime practically.
1: ఒకానొక సమయం లోపల
0: at one time
1: చైతన్య మహాప్రభు
0: చైతన్య మహాప్రభు
1: తల్లి దగ్గరికి వెళ్లి అమ్మా నేను చదువుకుంటకు వెళుతున్నాను అని ఆజ్ఞ ఇమ్మన్నాడు.
0: అప్రోచ్ హిస్ మదర్, మదర్ ఐ వాంట్ టు స్టడీ, గ్రాంట్ మీ పర్మిషన్.
1: సునీతి ఆమె చెప్పింది, నాయన ఈ ప్రపంచంలో ఎన్నో చదువులున్నవి.
0: She said, there is a lot of education available.
1: ఈ చదువులన్నీ కూడాను ఏనాటికైనను అంతమయ్యేటువంటివే కాని దీన్ని అభివృద్ధి అయ్యేటువంటివి కాదు.
0: The education will not take you to the end, serve the purpose of life.
1: ఈ విద్యలన్నీ కూడాను పరిమిత ప్రమాణంతో కూడినటువంటివి మాత్రమే.
0: All this education has certain its limitation.
1: ఆధ్యాత్మిక విద్య అది ఏ విద్య అనింది.
0: The spiritual knowledge is true education.
1: దానికి మరణము లేదు.
0: It is deathless.
1: దానికి పరిమితం లేదు.
0: It has no limit.
1: ఇది సర్వత్రా సర్వకాలంలో ఎందుకూడను జీవించేటువంటిది.
0: It is of the same standard in all periods of time, then and now.
1: అట్టి విద్యను నీవు అభ్యసించు నాయన అని ప్రబోధించింది.
0: She wanted him to cultivate that form of education.
1: అందువలననే
0: the education will not take you to the end, serve the purpose of life.
1: ఈ విద్యలన్నీ కూడాను పరిమిత ప్రమాణంతో కూడినటువంటివి మాత్రమే.
0: All this education has certain its limitations.

0: cultivate that form of education.
1: అందువలనని చైతన్యుడు నిరంతరం కూడాను కృష్ణ కృష్ణ కృష్ణ అని కృష్ణనామాన్ని స్మరిస్తూ కృష్ణనామాన్ని జపిస్తూ గ్రామ గ్రామము వీధి వీధి కూడాను ఈ కృష్ణనామంతోనే గానం చేస్తూ సంచారం చేశాడు.
0: దట్ మేడ్ చైతన్య చాంట్ ద గ్లోరీ ఆఫ్ కృష్ణ, థింక్ ఆఫ్ హిస్ గ్లోరీ అండ్ లీలాస్. దట్ మేడ్ హిమ్ గో అక్రాస్ ద స్ట్రీట్స్ అండ్ ప్రొపగేట్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవతార్ కృష్ణ.
1: అడవులు ఎందున్న ఆకాశములనున్న పల్లెనమునున్న పట్టణమునున్న గుట్ట మీదనున్న నట్టేటబడి ఉన్న కృష్ణనామమే స్మరిస్తూ వచ్చాడు.
0: చైతన్య వెంట్ ఆన్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ ఎయిదర్ హీ వాజ్ ఇన్ ఫారెస్ట్ ఆర్ ఇన్ ద స్కై ఇన్ ద స్పేస్ ఆర్ ఇన్ ఎ విలేజ్ ఆర్ ఇన్ ద సిటీ ఆన్ ద మౌంటైన్ టాప్ ఆర్ ఇన్ డీప్ సీ.
1: కట్టకడబడి సామాన్య ప్రజలకంతా ఒక చక్కని బోధ చేశాడు. లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైనటువంటి పదముల చేత
0: అల్టిమేట్లీ గేవ్ ఎ మెసేజ్ టు మ్యాన్ కైండ్ ఇన్ ఎ సింపుల్ వే ఇన్ ద వరల్డ్లీ సెన్స్.
1: అన్న దానము కన్నా అధిక దానం ఏది?
0: ఇస్ దేర్ ఎనీ అదర్ గ్రేటర్ చారిటీ అదర్ దాన్ ఆఫరింగ్ ఫుడ్?
1: తల్లిదండ్రుల కన్నా దైవం ఏది?
0: ఇస్ దేర్ ఎనీ అదర్ గాడ్ బియాండ్ వన్స్ ఓన్ పేరెంట్స్?
1: జగదీతపం కన్నా సత్యశీలం ఏది?
0: In this, what can be the greater penance than truth?
1: దయకంటే ఎక్కువ ధర్మం ఏది?
0: What is greater property than compassion?
1: సుజన సంగతి కన్నా చూడ లాభం ఏది?
0: And good company gives you the profit more than anything else.
1: శత్రుత్వం కన్నా వేరు దైవం ఏది?
0: And its enmity, which is worse than all dangers.
1: కనుకనే ఈ అన్నింటికంటే మూలాధారం ఏంటంటిది? శత్రుత్వమును దూరం చేసుకుని మిత్రత్వాన్ని అభివృద్ధి పరచుకోవటం అత్యవసరమైనటువంటి విద్య.
0: Therefore, education wants us to be away from this enmity and be closer to friendship.
1: కేవలము అందరినీ ద్వేషం చేసుకుని ఏకంగా జీవించాలనేటువంటి భ్రమ ఇది కేవలము రాక్షస భ్రమనే.
0: It is only demonic illusion that entertains a feeling in a person to lead the life of loneliness full of hatred.
1: Sahasrasisha purushahani ee purusha sukta ni enduku uchcharinchindi?
0: Why did purusha sukta say that God has thousands of heads, feet and hands all over?
1: Anaga bhagavantudu ekaswarupudu kaadu,
0: God
1: samasti swarupude.
0: God is the form of the universe.
1: Sarva jeevula yendu sarva pranamula yendu taru chalinchaka kadalaka స్థిరంగా ఉండేటువంటి వాడే.
0: గాడ్ ఈజ్ స్టడీ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది లివింగ్ బీయింగ్స్ అండ్ ఇన్ ఆల్ ఆఫ్ క్రీచర్స్.
1: అట్టి స్థిరమైనటువంటి భగవంతుడు సమీపమందే ఉండగా ఎందుకు మానవులు ఇంత భ్రమించి లోకాలను సంచరించి అనేక రకమైనటువంటి యొక్క కష్ట జీవితాన్ని గడుపుతున్నారు?
0: వెన్ దట్ గాడ్ ఈజ్ సో నియర్ హౌ ఇస్ దట్ మ్యాన్ ఈజ్ డెల్యూటెడ్? Why does he move about in this world full of confusion and chaos?
1: భగవంతుడు ప్రతి హృదయమునందు కూడాను అచంచలుడై ఉంటున్నాడు, అప్రమాణుడై ఉన్నాడు.
0: God is present at the altar of every human heart, steady, installed.
1: ఎక్కడ చూచినా కూడాను అట్టి భగవంతుని మనము దర్శించవచ్చును.
0: You can visualize God everywhere.
1: స్పర్శించవచ్చును.
0: You can touch him.
1: సంభాషించవచ్చును.
0: You can converse with him.
1: కాని అట్టి సాహసమును అట్టి పరమ ప్రీతిని తమ యందు లేకపోవటం చేతనే ఇంతటి బాధలకు గురి అవుతున్నారు.
0: That capacities, that abilities are lacking in man and therefore he is not able to converse with God.
1: చైతన్యుడు వెళ్ళాడు, తమ నారాయణను దర్శించాలని వెళ్ళాడు.
0: చైతన్య వెంట్ టు సీ నారాయణ.
1: అక్కడికి వెళ్ళి నిలుచుకున్నాడు. నారాయణ, నీవు సర్వలోకవాసివి.
0: He said, O God, you present in all over the world.
1: నీవు లోకనాథుడివే కాదు,
0: you are not only the master of
1: సర్వ జీవనాథుడు,
0: you are also the
1: సర్వ ప్రాణనాథుడు,
0: you are the life of all of the living beings.
1: కాని
0: but
1: నాకు అవన్నీ నువ్వు అక్కర్లేదు.
0: I don't want all this.
1: మీ వైకుంఠము నాకు అక్కర్లేదు.
0: I don't want that paradise.
1: నీ కైలాసము నాకు అవసరం లేదు.
0: I don't want that heaven.
1: నీ మోక్షము నాకు అవసరం లేదు.
0: I don't want liberation.
1: నాకు ఒక్క ప్రేమ మాత్రమే చాలు.
0: I want your love, that's enough.
1: నిన్ను ప్రేమించేటువంటి ప్రేమ నాకు అందించమని చెప్పాడు.
0: Gift me that love has to be so near you.

0: చైతన్యుడు ఈ విధంగా కోరినప్పుడు తథాస్తు అనింది ఎక్కడి నుంచి శబ్దం.
1: When Chaitanya prayed so, there was an ethereal voice that said, let it happen like that.
0: ఎన్ని విద్యలుండి కూడాను, ఎన్ని శక్తులు ఉండి కూడాను, ఎంతటి పరమ భయపడినప్పటికీ ఇవన్నీ కూడా మధ్యలో జారిపోయేటువంటివి.
1: ఆల్ అవర్ నాలెడ్జ్, ఆల్ అవర్ అచీవ్మెంట్స్ డ్రాప్ ఇన్ ద మిడిల్.
0: ఒక్క ప్రేమకు మాత్రమే ప్రాణము.
1: ఇన్ ఫ్యాక్ట్ లవ్ ఇస్
0: ప్రేమ మార్పు చెందేటువంటిది కాదు.
1: లవ్ ఇస్ చేంజ్,
0: మార్పుకు కూర్పు లేదు.
1: ఇట్ హెస్ నో అడిషన్ ఐదా.
0: అలాంటి సత్యనిత్యమైనటువంటి ప్రేమతత్వాన్ని నేను ఆశిస్తున్నాను కృష్ణ అన్నది.
1: And he prayed, O Krishna, I want that eternal love which is truth.
0: ఈ ప్రపంచంలో ఎన్ని ఉండినప్పటికీ అవన్నీ కూడా అనిత్యం.
1: All those things that are present in this world are fleeting.
0: అనిత్యం సర్వం.
1: Everything is changing temporarily.
0: కాని నిత్య సత్యమైనటువంటి ఒక ప్రేమ నాకు అనుగ్రహించమని కోరాడు.
1: O God, grant me that love which is eternal.
0: నీ మోక్షం ఏమిటో, నీ స్వర్గం ఏమిటో, నీ కైలాసం ఏమిటో, నీ యొక్క వైకుంఠం ఏమిటో, ఇవంటి బ్రాంచ్ అడ్రస్.
1: The liberation, the heaven, paradise are your branch addresses.
0: ఇవన్నీ నాకు అక్కర్లేదు.
1: I don't want them.
0: నీ అడ్రస్ ఒకటే నాకు చక్కగా తెలిసింది.
1: I know your exact address.
0: ఎక్కడ నీ అడ్రస్?
1: What is your
0: నా హృదయమే నీ యొక్క అడ్రస్.
1: My heart is your address.
0: నా హృదయమునందే నీవు అచంచలుడవై అప్రమాణుడై స్థిరంగా నిలిచి ఉన్నావు.
1: You are there at the altar of my heart, one, the steady.
0: దాన్ని ఒకటి నాకు అనుగ్రహించమని కోరాడు.
1: Gift me with that experience. That was his prayer.
0: ఇట్టి పరమ భక్తి కలిగినటువంటి రాక్షసులు కూడాను,
1: that demon with supreme devotion,
0: ఒకానొక సమయంలో నరకాసురుడు,
1: at one time నరకాసుర,
0: సత్యభామ సమేతుడై,
1: along with సత్యభామ,
0: ఆ రాక్షసుల పైన యుద్ధానికి వెళ్ళాడు కృష్ణుడు.
1: Krishna went to the battlefield accompanied by సత్యభామ.
0: భగవంతుడే ఎందుకు అతన్ని హతమార్చకూడదు?
1: Why not?
0: ఎందుకు ఈ సత్యభామను సహాయం తీసుకున్నాడు కృష్ణుడు?
1: Where is the need for సత్యభామ to accompany Krishna?
0: అనగా అక్కడ కూడా కొన్ని క్వాలిఫికేషన్ అంతా ఉంటున్నాయి.
1: There also certain qualifications required.
0: ఇట్టి దుర్మార్గుణ్ణి నా చేత చంపడం న్యాయం కాదు.
1: And it's not justifiable for me to kill him.
0: అబలులైనా ఆడవారితో ఇతన్ని చంపించాలి.
1: So this wicked demon must be killed by a weak woman.
0: నేను సర్వశక్తిమయుడను.
1: I'm all powerful.
0: వీడు సర్వహీనుడు.
1: And you are so mean.
0: దయా ప్రేమలు లేనటువంటి ఒక రాక్షసుడు.
1: You are the demon without love and compassion.
0: పరమను ప్రేమించినటువంటి ఒక పరదూషణుడు.
1: And you cannot love anybody, that she has been your temperament.
0: అలాంటి వాని యొక్క జీన్ని నేను చంపకూడదు అనుకున్నాడు.
1: And they don't deserve to be killed in my hands. That was his feeling.
0: కనుక అట్టి సత్యభామ సమేతుడై వెళ్ళినటువంటి కృష్ణుడు,
1: Krishna accompanied by సత్యభామ, the consort,
0: ఈ నరకాసుని హతమార్చి,
1: he killed నరకాసుర.
0: అతని దగ్గర ఎంతమంది దాసులు ఉంటున్నారు?
1: How many were there in the company of నరకాసుర?
0: పరమ భక్తులు, పవిత్రులు అయినటువంటి రాజపుత్రికలు,
1: డివోటీస్ అండ్ ప్రిన్సెస్ వర్ దేర్.
0: నిరంతరం కూడా భగవంతుని చింత చేసేటువంటి యొక్క ప్రేమ స్వరూపులు.
1: దే ఆర్ ది వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ లవ్ హూ థాట్ ఆఫ్ గాడ్.
0: ఈ రాక్షసుని హస్తంలో చిక్కులుకొని
1: they were held as captives by
0: వారు కేవలం ఒక నరక బాధను అనుభవిస్తూ వచ్చారు.
1: దే వర్ ప్యాసింగ్ త్రూ ద హెల్.
0: అది 16,000 రమామణులను రోచినావు అని చెప్పాడు త్యాగరాజు.
1: దట్ వాజ్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ త్యాగరాజ హూ సెడ్ దట్ యూ హ్యావ్ ప్రొటెక్టెడ్ 16,000
0: నరకాసుని హతమార్చి,
1: యూ కిల్ నరకాసుర,
0: ఈ గోపికలను విచ్చలు విడిగేర్చి పెట్టాడు.
1: అండ్ దే వర్ సెట్ ఫ్రీ ఫ్రమ్ హిస్ బాండేజ్.
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి ఒక బంధ విముక్తి.
1: ఇట్ ఈస్ ఎ సార్ట్ ఆఫ్ లిబరేషన్ ఫ్రమ్ బాండేజ్.
0: రాక్షసత్వం అనేటువంటి ఒక దుర్గుణముల నుండి దూరము గావించి సద్గుణ సదాచారములో ప్రవేశపెట్టడం.
1: It is a way of treading along the path of the truth, the divine path, cutting off from the demonic, unrighteous way.
0: ఈ దుర్గుణం యొక్క సహవాసము ఎప్పటికైనా ప్రమాదమే.
1: It leads to certain danger if you are with
0: qualities. చెడ్డ జుద్దని సంసర్గం.
1: So run away from the bad company.
0: ఈ చెడ్డ కంపెనీతో మనం ఏమాత్రం కూడా చేరకూడదు.
1: We should never be in the bad company at any point of time.
0: భజ సాధు సమాగమం.
1: Be in good company always.
0: కుర పుణ్య మహోరాత్రం.
1: Do good deeds day and night.
0: ఈ విధమైన ప్రమాణమును సలిపి,
1: having promised it so,
0: పవిత్రమైనటువంటి యొక్క పరతత్వంలో ప్రవేశించాడు.
1: అండ్ హి స్టెప్ ఇన్ టు దట్ రెల్మ్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
0: అప్పటి నుంచి జగత్తు లోపల సర్వ సామాన్యులకు కూడాను నిశ్చలమైన నిర్మలమైన నిస్వార్థమైనటువంటి ప్రేమతత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
1: సిన్స్ దెన్ హీ వెంట్ ఆన్ ప్రాపగేటింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ విచ్ ఇస్ అన్కండిషనల్ అండ్ సెల్ఫ్లెస్.
0: ఈ నరకాసుర వదానగా ఏమిటి, నరుని ఎందు రాక్షసుడైనటువంటి నరక అసురుడు అసురుడు ఉన్నాడు.
1: ఇన్ మ్యాన్ నర దేర్ ఇస్ అసుర ఆర్ ద డెమన్ నరకాసుర.
0: న్యాయంగా దీనికి అర్థం తీసుకుంటే నా రా అనగా ఆత్మస్వరూపుడే.
1: ఇఫ్ యు గో బై ది ఎటిమాలజీ ద టర్మ్ ఇస్ నా రా.
0: ఈ రా అనేటువంటి ఆత్మకు నా ఏమాత్రము మార్పు లేదు.
1: దిస్ రా ద ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్ నా హ్యాస్ నో చేంజ్.
0: ఆత్మస్వరూపుడే నరకాసురుడు.
1: నరకాసుర ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ ద సెల్ఫ్.
0: ఇటువంటి ఆత్మస్వరూపం లోపల అసురుడు అనేటువంటి వాడు ప్రవేశించాడు.
1: అండ్ హియర్ దేర్ ఇస్ డెమోనిక్ ట్రైట్ హియర్.
0: ఈ అసురుడు అనగా ఎట్టివాడు?
1: వాట్ సార్ట్ ఆఫ్ మ్యాన్ ఈజ్ హీ?
0: దుర్గుణములు, దురాలోచనలు, దుస్సంగములు, దుశ్చేష్టలు కలిగినటువంటి వాడు.
1: దిస్ డెమోనిక్ క్వాలిటీస్ ఆర్ ద వికెడ్నెస్, ది అన్రైచియస్నెస్, ద ఇంజస్టిస్.
0: అట్టివారి అందే దుర్గుణములు, దుష్భావములు క్షణక్షణము కూడాను ఆవిర్భవిస్తుంటాయి.
1: Among such people only evil behavior, bad thoughts, bad sentiments.
0: సత్యవంతుల చేత సహవాసం చేయనివ్వడు.
1: They will not allow you to be in good company.
0: పవిత్రమైనటువంటి పరమాత్మల చేత వారిని చేరడానికి ప్రయత్నించడం.
1: It makes no chance to be so near God.
0: దుర్గుణములు దురాచారములు ఉన్నటువంటి వారితోనే వీరి సంగత్వం ఏర్పడుతుంటాది.
1: Such people in the company of people full
0: ఇది
1: of vices.
0: ఎన్ని జన్మల యొక్క కర్మమో ఎన్ని జన్మల యొక్క పాప ఫలమో ఈ విధమైనటువంటి మనసు పెట్టుంటుంది.
1: Perhaps the mind, such a mind, is due to the consequence of the evil deeds of several of the past lives.
0: ఏదో మనం జీవిస్తున్నాము, గొప్ప చదువుతున్నాము, గొప్ప విద్యావంతులం అయిపోతాం అని మీరు భ్రమిస్తున్నారే కానీ ఇది విద్య కానే కాదు, అవిద్య.
1: You are deluded by the feeling that you will be the recipients of very high knowledge.
0: సత్సంగం అనేది లేకుండా, సత్ప్రమాణమునే లేకుండా ఇది ఎట్లా విద్య అవుతుంది?
1: Without the good company, without good conduct, how could that be good company?
0: 300 విద్యలు చదివాడు రావణుడు.
1: రావణ వాజ్ హైలీ ఎడ్యుకేటెడ్ ఇన్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్.
0: అట్టి విద్యలే రాములు కూడాను చదివాడు.
1: రామ ఆల్సో అక్వైర్డ్ సిమిలర్ నాలెడ్జ్.
0: కానీ రాముడు ఎప్పుడు కూడాను సత్సంగం సత్సంగం సత్సంగం.
1: But Rama was always in good company.
0: Sadbhavamu.
1: Good feeling.
0: Satpravartana.
1: Good conduct.
0: Sadalochana.
1: Good thinking.
0: Satkarmalu.
1: And good deeds.
0: Kani inni chadavulu chadinatundi Ravanaki emiti chestundadu?
1: With all this, what is that?
0: Dujjana sambandham.
1: Ravana.
0: Sadalochanalu. దుర్గుణములు, నిష్ప్రవర్తనలు ఇలాంటివంతా చేరుతూ వచ్చాయి.
1: రావణ వాజ్ ఆల్వేస్ ఇన్ బ్యాడ్ కంపెనీ. హి వాజ్ ఆల్వేస్ డూయింగ్ మిస్ డీడ్స్, వికెట్ థాట్స్ అండ్ బ్యాడ్ ఫీలింగ్స్.
0: ఎంతటి గొప్ప విద్యావంతుడు రావణుడు.
1: రావణ వాజ్ హైలీ ఎడ్యుకేటెడ్.
0: రావణుకున్నటువంటి విద్య రాములకు కూడా ఉంటుండాలి.
1: రామ ఇస్ యాజ్ మచ్ ఎడ్యుకేటెడ్ యాజ్ రావణ హింసెల్ఫ్.
0: కానీ రాములు చూస్తే నమస్కరిస్తారు.
1: బట్ పీపుల్ ఆఫర్ ద రెస్పెక్ట్స్ టు రామ.
0: రావణుని చూస్తే వీడు క్రోధుడు, వీడు రాక్షసుడు అని అతనికి అనేక రకమైన దూషణలు భూషణలు వస్తాయి.
1: పీపుల్ గో ఆన్ అక్యూజింగ్ రావణ బికాస్ ఆఫ్ హిస్ వికెట్ థాట్స్ అండ్ వికెట్ బిహేవియర్.
0: ఈ మంచి చెడ్డల పేర్లు దేని నుంచి వచ్చినటువంటివి?
1: ద గుడ్ అండ్ బ్యాడ్ నేమ్, వాట్ ఇస్ ద బేసిస్?
0: వ్యక్తి యొక్క ప్రవర్తన చేతనే వస్తున్నాయి.
1: ఇట్ ఇస్ ద బిహేవియర్ ఆఫ్ ద పర్సన్ దట్ ఈస్ ది బేసిస్.
0: వ్యక్తి తమ ప్రవర్తనలు సక్రమమైనట్టుగా ఉండాలి.
1: సో ద కాండక్ట్ ఆఫ్ ది పర్సన్ షుడ్ బి గుడ్ అండ్ పర్ఫెక్ట్.
0: ఏదో ఒంటరిగా కూర్చొని మేమేదో ధ్యానం చేసుకుంటాం, జపం చేసుకుంటాం, తపం చేసుకుంటాం, ఇది రాక్షస సంధ్యం.
1: To think that you will be lonely, spending time in meditation and penance, it is demonic. What is that you can do being all alone?
0: Dushpravartane.
1: It is only bad thinking. Bad thinking.
0: Dussangamto chennivi, satsangamto vachindaya.
1: And you will be in bad company.
0: Kanukane, ఇలాంటివి మంచివి అనుకోవటము చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ టు కన్సిడర్ దెమ్ గుడ్.
0: రాక్షస కృత్యములే ఇవన్నీ.
1: దే ఆర్ ఆల్ డెమోనిక్ యాక్టివిటీస్.
0: ఎక్కడ మంచి జరుగుతుంటే అక్కడ వెళ్ళు.
1: వేర్ ఎవర్ గుడ్ టేక్స్ ప్లేస్ గో దేర్.
0: ఎక్కడ భగవత్ జరుగుతుందో అక్కడికంతా వెళ్ళు.
1: వేర్ ఎవర్ దేర్ ఇస్ డివోషన్ జాయిన్ దేర్ కంపెనీ.
0: ఎక్కడ భజన జరుగుతుందో అక్కడికి వెళ్ళరు.
1: But you don't go to a place where
0: ekkada pavitramaina purushulu untaro akkadiki poru.
1: You don't go to a sacred place.
0: Enduku veediki kannulu undi prayojanam emti?
1: What for are the eyes?
0: Purandadas cheppadu.
1: So he said, so
0: kanulerara ee kanulerara ravani chudani ee kanulerara.
1: Why these eyes? What for is this vision?
0: Kannundi puttilai kalyanakaramuniya nee moorthi darshimpa neralaidi.
1: With all the eyes and the eyesight and the vision, I could not see your form of splendor and grandeur.
0: Paani pankajamandu paramaatma yundivu paadu samsaarambu korireri.
1: Though God is in me, the immortal, I have drowned myself in this.
0: Nijamga sarva jeevulu endukudunu paramaatmunnaranu pitti satyanni gurtinchi vattinchadame manavuni yokka pradhanamainatvanti nadu.
1: The main duty of mankind is to know the divinity latent and immanent in him and act accordingly.
0: అట్టి దివ్యత్వాన్ని స్మరించటమే కాకుండా దాన్ని భజించటం కూడా అత్యవసరమే.
1: One should recapitulate, recall the divinity constantly and also adopt.
0: నరకాసురుడు భజించిన తర్వాత,
1: after killing నరకాసుర,
0: ఆనాటి రాజ్యమంతా కూడాను గొప్ప సామ్రాజ్యంగా మారిపోయింది.
1: It was a very big kingdom indeed.
0: ఆనాడే ఈ రాక్షస అనేటువంటి యొక్క ద్వేషత్వము, అంధకారము, అజ్ఞానము దూరమైనదని గ్రహించి ఊరంతా చక్కని అలంకారం చేసుకుని దీపాలు పెట్టారు.
1: బికాస్ హేట్రెడ్ వాస్ కిల్డ్, ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఇస్ డిస్పెల్డ్, ద హోల్ కింగ్డమ్.
0: దుర్మార్గుడు ఏంత కాలం కూడాను అదంతా కూడా ఎక్కడైన ఒక దీపం కూడా కనిపించదు.
1: సో లాంగ్ దర్ ఇస్ ఎ వికెడ్ మ్యాన్, యూ డోంట్ ఫైండ్ ఎనీ ల్యాంప్ అరౌండ్.
0: వెలుతురే లేదు,
1: దేర్ నో లైట్ దేర్.
0: చీకటిలో ఏమి ఉంటాయి? గబ్బిడాలు ఉంటాయి.
1: ఇన్ డార్క్నెస్ వాట్ ఇస్ దట్ యు నోటీస్? ఓన్లీ బ్యాట్స్.
0: అట్టి గబ్బిడాలు ఉన్నటువంటి ఒక గృహం లోపల ఎట్టి మనిషి కూడా ప్రవేశించడు.
1: అండ్ దాట్ విచ్ ఇస్ పిచ్ డార్క్ ఫుల్ ఆఫ్ బ్యాట్స్ విల్ నాట్ బి ఇన్హాబిటెడ్ బై ఎనీ.
0: కనుక మనం గబ్బిడాలుగా తయారు కాకూడదు.
1: వీ షుడ్ నాట్ బి బ్యాట్స్ ఆఫ్ దిస్ టైమ్.
0: ఏదో కొంతమందికి దానికి తగినటువంటి వాళ్ళే ఇది ఎస్ ఎస్ అంటారు, కానీ ఇది అందరూ ఒప్పుకోవడానికి వీలు కాదు.
1: There may be unfortunate people who say yes, yes to that darkness.
0: Satsangatve nissangattvam, nissangatve nirmohattvam, nirmohattve nischalatattvam, nischalatattve jeevanmukti.
1: It's only good company that gives you a sort of detachment, free from all possessiveness, gives you the steadiness, ultimately liberation.
0: Kanaka dujjanulatodu matram oka kshanam kudanu manam cherakoddu.
1: So we should not be in the bad company even for a moment.
0: Kanukane alani kalam nundi రాక్షసుల యొక్క సంబంధంను ఈ విధంగా దూరం చేస్తూ వచ్చారు.
1: సో పీపుల్ హ్యావ్ డిస్టెన్స్డ్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ డెమన్స్ అండ్ డెమోనిక్ బిహేవియర్.
0: రాక్షసులైన హిరణ్యకశిపుని కూడాను తన ప్రేమ కుమారుడైనటువంటి యొక్క ప్రహ్లాదుని దూరం చేయడానికి చూచారు.
1: ఇన్ ఫ్యాక్ట్ హిరణ్యకశిపు హ్యాస్ బీన్ అవే ఫ్రమ్ హిస్ సన్ అండ్ ఆర్డెంట్ డివోటీ.
0: కానీ ప్రహ్లాదునికి ఎక్కడికి పోయినప్పుడు హృదయంలో ఉన్నది నారాయణుడే.
1: But Prahlada could realize divine
0: Narayan, Narayan, Narayan, Narayan namasmaranane munigipoyadu.
1: He has drowned his life singing his glory of Narayana.
0: Narayanaku priti ayyina puttuvadu Prahladudu.
1: Narayana is so dear to Prahlada.
0: Rakshasulaku priyamaina puttuvadu veedu Hiranyakashipudu.
1: Whereas Hiranyakashipu is full of demonic temperament.
0: Evi prayojanam?
1: What for is this?
0: Chakravarti taru.
1: Where is he? He is emperor.
0: ఏ చక్రవర్తి? దుర్మార్గపు చక్రవర్తి.
1: What kind of emperor?
0: దురాచారపు చక్రవర్తి.
1: An emperor?
0: దుర్గుణముల యొక్క చక్రవర్తి, దుశ్చింతముల యొక్క చక్రవర్తి.
1: An emperor of all vices, a king of bad behavior, a ruler of all bad thoughts and bad deeds.
0: కనుక మనము ఒక్కడైనా చాలి మనం చెక్కాలి, చక్కని వారు చిక్కితే చాలు.
1: Therefore it is enough even if we have one righteous man.
0: దినమునకు ఒక్క పర్యాయమైన కొడును పవిత్రమైనటువంటి కాలంను సార్థకం చేసుకోవాలి.
1: అట్లీస్ట్ వన్స్ వీ షుడ్ శాంక్టిఫై ద టైమ్ అట్ అవర్ డిస్పోజల్.
0: అప్పుడే మన జీవితము ఫలిస్తుంది.
1: దెన్ ఓన్లీ అవర్ లైఫ్ వుడ్ ఫ్రక్టిఫై.
0: ఈనాడు లోకంలో ఎక్కడ చూసినా రాక్షస కృత్యములే జరుగుతున్నాయి.
1: టుడే ఇన్ ద ప్రెసెంట్ డే వరల్డ్ వీ ఫైండ్ డెమోనిక్.
0: చెవులతో వినేక కాదు.
1: వీ కాంట్ ఈవెన్ బేర్.
0: కళ్ళతో చూచేకి కాదు.
1: You cannot witness those deeds.
0: Kanukane kandato chudalenatuntivi chevulto vinalenatuntivi manam enduku anubhinchali.
1: You cannot bear the very sight of it nor could tolerate hearing about them.
0: Divyattamainatunti daivatvanni hrudayamlo pratishtha cheskondi.
1: Let us install the divine in our hearts.
0: Bhagavantudu Ishvara sarvabhutanam annaru.
1: It is said God dwells in all creatures.
0: Sarva bhutamuni endukudunu undetvanti vaadu bhagavantude.
1: God is present in all living beings.
0: Kaani atti bhagavantuni kudunu bhagavantuniga bhavinchatam ledu.
1: But we don't think of God in the true sense.
0: Adaka rakshasa krutyamuluga bhavistunnaru.
1: We go in the contradictory way.
0: Yat bhavam tad bhavati.
1: As is the feeling, so is the experience.
0: Tamaku etti bhavamlo atti swarupale untuntai lopala.
1: As is your feeling, so is the form
0: atti swarupamle atanni hatamarchipothayi.
1: And that form that you assume will ruin you.
0: మనిషి చూడటానికి సాత్వికంగా కనిపించవచ్చును.
1: మ్యాన్ మే అపియర్ టు బి పైయస్,
0: కానీ హృదయం లోపల కఠినమైనటువంటి క్రూర భావములు ఉంటాయి.
1: బట్ దేర్ మే బి వికెడ్నెస్ ఎట్ హార్ట్,
0: అలాంటి వారితో మనం సంబంధం ఏమాత్రమూ చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ దెం.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాడు నరకాసుర సంహారం.
1: టుడే ఇస్ ద కిల్లింగ్ ఆఫ్ నరకాసుర,
0: అనగా ఆత్మ అనేటువంటి దీంట్లో ఉన్నటువంటి ఒక అసురుని చంపటం.
1: మీనింగ్ కిల్లింగ్ ద డెమన్ ఇన్ మ్యాన్.
0: నర ఆత్మ,
1: నర ఇస్ ఆత్మ,
0: అసురుడు రాక్షసుడు,
1: అసుర డెమన్
0: ప్రతి హృదయమునందు కూడా ఉంటున్నాడు.
1: He is Nasura, demon is in everyone.
0: కానీ అతన్ని చంపడానికి ఎక్కడికో పోయి మనము పెద్ద అస్త్రశస్త్రం సంపాదించనక్కర్లేదు.
1: We don't need to acquire weapons to kill the demon within.
0: మన హృదయమునందే నర అనేటువంటి ఆత్మస్వరూపుడు ఉన్నాడు.
1: There is the principle of self, nara within us.
0: ఆత్మస్వరూపాన్ని నువ్వు చింతించుకుంటురా.
1: You think of the self constantly.
0: అది ఏ ప్రేమ స్వరూపము?
1: That is love.
0: అది నిత్య సత్యమైనటువంటి తత్వము.
1: దట్ ఈస్ ఎటర్నల్ అండ్ ఇమ్మోర్టల్.
0: అట్టి ప్రేమ చేతనే ఇలాంటి రాక్షసులను సంహారం చేయొచ్చు.
1: విత్ దట్ ఇంటెన్స్ లవ్ యూ కెన్ కిల్ ద డెమన్.
0: ఇట్టి రాక్షసులను చంపడానికి ఏ గొప్ప అస్త్రములు మనకు కారణక్కలేదు.
1: యూ డోంట్ నీడ్ ఎనీ వెపన్స్ టు కిల్ ద డెమన్.
0: ఇది అస్త్రాలతో చచ్చేటువంటి వారు కాదు.
1: నార్ ఎనీ అదర్
0: శస్త్రాలతో చచ్చేటువంటి వారు కాదు.
1: నార్ ఎనీ ఆర్మ్స్.
0: అంటే ప్రేమ చేతనే మాత్రం వర్షం అవుతారు.
1: ఓన్లీ యూ కెన్ కిల్ హిమ్ బై లవ్.
0: ఎన్ని అస్త్రములు చేయలేదు లోకంలో లేవు.
1: వీ ఫైండ్ సో మెనీ వెపన్స్.
0: కానీ ఈ అస్త్రములంతా ఏం చేయగలుగుతున్నాయి?
1: వాట్ ఈస్ దే డూ యాక్చువల్లీ?
0: ఏమీ చేయగలటం లేదు.
1: దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్.
0: తమ తామే హింసించుకుంటున్నారు.
1: వన్ హర్ట్స్ హింసెల్ఫ్ బై దిస్ వెపన్.
0: కనుక అసరాసురుని చంపాలంటే, నరకాసురుని చంపాలంటే నరుని యందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వమే చంపాలి.
1: Therefore, to kill the Narakasura, one has to spend the time in
0: constant thought of the self.
1: And when once the self is forgotten, man is ruined totally.
0: ఇటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించడాన్ని నిజమైనటువంటి ఒక భక్తి.
1: The true devotion emphasizes on the realization of the self.
0: కనుక దివ్యాత్మ స్వరూపులారా,
1: embodiments of divine atma,
0: పవిత్రమైనటువంటి ఈ నరకాసుర సంహారం దినము,
1: this day which is so holy and sacred,
0: ఏదో మనం ఒక పండుగ మాదిరి చేసుకుని పదార్థాలు మాత్రం మార్చుకుంటూ భోజనాలు మాత్రం తింటూ లక్షణంగా జీవిస్తున్నాము.
1: We spend this holy festival full of delicious items prepared at home and we
0: ఈ పవిత్రమైన పర్వదినం యొక్క అంతరార్థం ఏమిటి అని గుర్తించుకోవడానికి ఎవరు సరైన ప్రయత్నం చేయటం లేదు.
1: No one is making an investigation to know the significance of this festival.
0: కనుక దీన్ని సరైన సద్వినియోగం చేసుకోవాలంటే పవిత్రమైనటువంటి సంఘంతో చేరాలి.
1: In order to make proper use of this festival, we should join.
0: నీవు ఒంటరిగా జీవించవద్దు.
1: Never be alone.
0: అది దైవం యొక్క తత్వం కాదు.
1: That is not.
0: అది వ్యష్టి జీవితము.
1: It is just an individual.
0: ఈ వ్యష్టి జీవితం అంతా వ్యష్టి జీవితము.
1: The vyashti jivita, the individual life, is waste life.
0: Samasta jivitame nijamaitundi sarvesmi yokka sadamu.
1: The life in the community is the one that is the reality.
0: Samasta jivitamto manam jivitanni aanandanga gadapali.
1: We should lead the life of the universe, community, samishti.
0: Kanukane samishtini bhagavantudu ani pilicharu.
1: This samishti universe is the divinity.
0: Vedamanta kudunu idiye bodhisthu vachindi.
1: That has been the essence of Veda.
0: Sahasra shisha purushaha sahasracha sahasrapat.
1: The 1,000 feet, the 1,000 head and 1,000 hands.
0: ఇలాంటి జీవితాన్ని మనం గడపడానికి తగిన కృషి చేయాలి.
1: We should make every effort to lead this life of universal life.
0: మానవ జీవితం ఇచ్చిందేది ఎందుకోసం?
1: Why the human life is given?
0: కేవలము పశుపక్షులు కాదు వలె తిని తీగి తాగటము ఆనందంగా జీవించడం అది కాదు.
1: Is not enough. If we have the food, water and other rest of the facilities, in fact the food that you eat is equally shared by
0: you. అనుభవించేటువంటి యొక్క క్రియావాసనలంతా కూడాను పశుపక్షులు కూడా అనిపిస్తున్నాయి.
1: All your experiences are there in the animal kingdom also.
0: కనుకనే ఇది కాదు మనం చేయవలసినటువంటిది.
1: This is not that what we are supposed to do.
0: మన ఉన్నటువంటి యొక్క సత్య ధర్మ శాంతి ప్రేమల యొక్క తత్వాన్ని బహిష్కరించాలి.
1: And we have to uphold the true human values, the truth and righteousness. And we should propagate in this world.
0: దాని ప్రచారం చేయాలి.
1: We should publicize.
0: ప్రవర్తనలో అనుభవించాలి.
1: And we have to experience in practical life.
0: అది ప్రవర్తనలో అనుభవించక కేవలం ప్రచార ప్రబోధనలు వ్యర్థమైపోతుంది.
1: Without true practical experience, mere propagation is useless.
0: కనుక మనం ఏ పర్వదినములు వచ్చినప్పటికీ పర్వదినముల యొక్క అంతరార్థాన్ని చక్కగా తెలుసుకుని మనం వర్తించాలి.
1: సో వీ హ్యావ్ టు నో ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆల్ ది సీక్రెట్ డేస్ ఇన్ ది ఫెస్టివల్స్.
0: మానవుడు ఎంతో అదృష్టవంతుడు.
1: The human being is really very lucky.
0: Manava janmamu chala pavitramainatundi.
1: Human life is so sacred.
0: Jantunam narajanma dullabham annaru.
1: Of all the living creatures, human life is rarest.
0: Atuvanti pavitramainatundi narajanmani manam enta apavitram gavichukuntunnam.
1: This sacred human life is made unsacred.
0: Manavudante pavitramainatundi vaadu ani artham kodadu.
1: The word manava means the one who is sacred.
0: Ee pavitramainatundi manavuni apavitram gavinchukodaniki enduku inta prayatnam chestunnavu?
1: Why should we make this sacred life?
0: Adi ee janma janmantaram yokka karma saramu.
1: It is only because of the destiny, the fate of the past life.
0: Cheppedevu manchi cheptunnaru manam pavitramaina jeevitham ani antunnadu.
1: We declare that this is a sacred life.
0: Kaani dani pravartanalo pettadaniki chaala shramam padutunnadu.
1: But in experience we are not able to translate in reality.
0: Adi పాపముల యొక్క ఫలితము.
1: This is only the result of the sins committed.
0: అది వచ్చినప్పుడు దానిని అడ్డు చేసి దాన్ని ధిక్కరించి మనం పవిత్రమైన మార్గంలో పోవడానికి తగిన కృషి చేయాలి.
1: When such trends set in our mind, we should resist, brush them aside and proceed.
0: కానీ అనేక దుర్గుణములు దురాచారములు కలిగినటువంటి వ్యక్తులతో సంబంధం జరుగుతుంటారు.
1: But we are in the company of bad people with bad thoughts.
0: అలాంటి వాళ్ళకు ఒక నమస్కారం చేసి దూరం పోండి.
1: We should be away from them.
0: త్యాగరాజ్ కూడా చెప్పాడు.
1: రామా
0: నిన్ను విశ్వసించినటువంటి వారికి ఒక నమస్కారం అన్నాడు.
1: రామా ఐ డూ నమస్కార్.
0: నిన్ను విరోధపరిచేటువంటి వాళ్లకు ఒక నమస్కారం అన్నాడు.
1: దోస్ హూ డోంట్ హావ్ ఫెయిత్ ఇన్ యూ ఆల్సో ఐ డూ నమస్కార్.
0: దుష్టులకు శిష్యులకు కూడా ఇద్దరికి రెండు నమస్కారములు అన్నాడు.
1: ఐ డూ నమస్కార్ టు దోస్ బ్యాడ్ పీపుల్ అండ్ దేర్ అసోసియేట్స్.
0: అప్పుడు త్యాగరాజ్ చెప్పాడు, అయ్యా సజ్జనులకు నమస్కారం చేయటంలో న్యాయం ఉంది.
1: Then it was said, there is some justification.
0: దుష్టులకు మాత్రం ఎందుకు నమస్కారం చేయాలా?
1: There is justification if you respect a good man.
0: సజ్జనులకు నమస్కారం అనేటువంటిది సజ్జనులకు మా జీవితంలో మిమ్మల్ని దూరం చేసుకోకుండా ఉండాలి అని వారికి నమస్కారం చేస్తున్నారు.
1: You do namaskar to noble souls because you don't want to be away from them.
0: దుష్టుల చేత అయ్యో మీ సంస్కారం మాకు ఎప్పుడు కూడా కలగకూడదు, దూరం పోండి అని వాళ్ళకి ఒక నమస్కారం.
1: You do namaskar to the bad company because you don't want to be
0: any ఏ మాత్రం కూడా గౌరవం ఇవ్వకుండా నమస్కారం చేసి వాళ్ళని దూరం పంపాలి.
1: You just do namaskar and do away with their company once for all.
0: సజ్జనులకు జీవితం అంతా అర్పితం చేసి కూడా వాడితో సత్సంగం కలవాలి.
1: వీ షుడ్ సాక్రిఫైస్ అవర్ లైఫ్ టు బి ఇన్ ది గుడ్ కంపెనీ.
0: కనుకనే మనము సరైనటువంటి కంపెనీతో చేరి మనం సరైనటువంటి గుణములను పోషించుకొని సరైన మార్గంలో నడిచి జన్మ సార్థకం గావించుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ రిడీమ్ అవర్ లైవ్స్ బై జాయినింగ్ ద గుడ్ కంపెనీ అండ్ కల్టివేటింగ్ వర్చ్యూస్.
0: చరిత్రలందు అనేక మంది రాక్షసుల యొక్క కృత్యములంతా కూడా ఈ విధమైనటువంటి రీతిగానే వర్ణించినటువంటివి.
1: ది హిస్టరీ రివీల్స్ so many incidents of the demons who conducted like this.
0: Endaro rakshasulu unnaru.
1: There are many demons.
0: Enduku rakshasulu anta mandi raavali?
1: Why?
0: Anaga vaari endunnatundi gunamulu yokka prabhavame.
1: This demon represents the feelings, the behavior.
0: Krishnudu puttinappudu kamsuniki dushta buddhulu anta vachayi.
1: At the time of birth of Krishna, Kamsa had all wicked thoughts.
0: Aa dushta buddhulu raaka puravame ఆకాశవాణి అనగా గాలిదేవుడు అతనికి ముందుగా హెచ్చరించాడు.
1: ప్రయర్ టు దాట్ హి వాస్ కాషన్డ్ బై ఎథీరియల్ వాయిస్.
0: కంస నీ చెల్లెలి యొక్క గర్భమునందే నిన్ను హింసించేటువంటి వాడు పుడుతున్నాడు అని చెప్పాడు.
1: యువర్ సిస్టర్ ఈస్ గోయింగ్ టు బిగెట్ ఎ సన్ హూ వుడ్ కిల్ యూ అల్టిమేట్లీ.
0: కోపం వచ్చింది.
1: హి వాస్ వెరీ యాంగ్రీ.
0: అప్పుడే చేయబట్టి ఆమెను చంపడానికి ప్రయత్నం చేశాడు.
1: దెన్ హీ కాట్ హోల్డ్ ది హ్యాండ్ ఆఫ్ హిస్ సిస్టర్ అండ్ అబౌట్ టు కిల్ హర్.
0: కానీ వసుదేవుడు అడ్డు తిరిగి, ఆమె వల్ల నీకు జరిగేటువంటి అపకారం ఏమిటో చెప్పు.
1: వసుదేవ ఆబ్జెక్టెడ్ టు దట్ అండ్ సెడ్, వాట్ హార్మ్
0: అట్టి అపకారం జరగకుండా నేను చూసుకుంటాను అన్నాడు.
1: ఐ విల్ సీ టు ఇట్ దట్ యు విల్ నాట్ బి పుట్ టు ఎనీ హార్మ్.
0: ఆమె గర్భం లోపల అష్టమ గర్భంలో పుడతాడు, నిన్ను చంపేటువంటి వాడు అని చెప్పాడు.
1: ఇట్ వాస్ ది ఎథీరియల్ వాయిస్ డిక్లేర్డ్ దట్ ది ఎయిత్ చైల్డ్ విల్ కిల్ యు.
0: అట్టి వారి మాటలు నువ్వు నమ్మినావా?
1: డు యు బిలీవ్ దోస్ వర్డ్స్?
0: నమ్మటమే నిజమైపోతే అష్టమ గర్భం వరకు వెయిట్ చేయి.
1: If you really believe that, wait till then.
0: Inka pindi ayin tachame avanu champadaniki enduku prayatnam chestavu?
1: Why do you want to kill her immediately after wedding?
0: Ame ashtava garbham lopala ninnu champeyatvanti vaadu puttadu ani cheptunnadu.
1: It's only the eighth born child who would kill you.
0: Kalukoni antakalam nivu kaachukoni untundu.
1: So wait till that time.
0: అన్యాయంగా ఈ రకమైనటువంటి యొక్క పాపానికి గురి కట్టుకోవద్దు.
1: Don't commit this sin which is unjustifiable.
0: అని చెప్పేటప్పటికీ
1: when he said so,
0: కొంతవరకు కొంత సద్బుద్ధి వచ్చింది.
1: Then he could have good thoughts at that moment.
0: అనగా సద్బుద్ధులు దుర్బుద్ధులు కూడాను తమ యొక్క హృదయం నుంచినే వస్తుంటాయి.
1: The good thoughts and bad thoughts will find their origin in human heart.
0: కానీ అష్టగర్భం వరకు కాచుకున్నాడే కానీ తాను శాంతిగా లేడు.
1: Though he waited that long till the birth of the eighth child,
0: ఎప్పుడు
1: పుడుతుందో
0: ఎప్పుడు పుడతాడో ఎప్పుడు పుడతాడో అని దీని కాంక్షనే అతన్ని భ్రమిస్తూ చేస్తుంది.
1: He was in constant worry when the eighth child is going to be born.
0: ఈ చైల్డ్ కోసమని అనేక మంది కూడా పుట్టినటువంటి పిల్లలందరినీ చంపుతూ వచ్చాడు.
1: ఫర్ దిస్ చైల్డ్ హీ వెంట్ ఆన్ కిల్లింగ్ ఆల్ న్యూ బోర్న్ బేబ్స్ ఇన్
0: ఒక్క మాట పైన నిలకడలేదు వాళ్లకు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ డిడ్ కీప్ అప్
0: భగవంతుడు చెప్పిన మాట అని తెలుస్తుంది.
1: హీ నోస్ ఇట్స్ గాడ్స్ వాయిస్.
0: అదే భగవంతుని చెప్పిన మాట, ఒక దాంట్లో నువ్వు నడుచుకునేవాడు రెండవ దాంట్లో ఎందుకు నడుచుకోకూడదు.
1: వెన్ హీ యాక్ట్స్ అకార్డింగ్ టు గాడ్స్ వాయిస్ ఇన్ వన్ రెస్పెక్ట్, వై నాట్ ఇన్ అనదర్ పాయింట్.
0: దేవకీ దేవి వస్తే గర్భంలో పుడతాడని చెప్పాడు, కానీ ఇంకెవరకు గ్రామస్తుల లోపల పుడతాడని చెప్పలేదు.
1: The God clearly said the child would be born to Devaki Vasudeva would kill, not anybody else.
0: మధ్యలో పుట్టినటువంటి ఒక గ్రామస్తుల బిడ్డలందరినీ ఎందుకు చంపటము?
1: Why should you kill the children of other villages?
0: ఇది భగవంతుని వాక్యం పైన విశ్వాసం ఉన్నట్టా?
1: Do you think that he has faith in God's word? No.
0: ఇది రాక్షస విశ్వాసమే.
1: It is demonic feeling.
0: కేవలం ఇలాంటి రాక్షస కృత్యముల చేత మనిషి అనేక రకమైనటువంటి యొక్క దుర్భావంలో గురి అయిపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ ది డెమోనిక్ టెంపరమెంట్ మ్యాన్ ఎంటర్టైన్స్ ఈవిల్ ట్రేట్స్ అండ్ ఈవిల్ థాట్స్.
0: కనుక మనం దైవాన్ని నమ్మితే ఒక్క మాట పైన చెప్పిన అన్ని మాటల పైన దాన్ని నమ్మాలి.
1: వీ షుడ్ ఫాలో గాడ్ ఇన్ టోటల్ ఫెయిత్ ఇన్ వాట్ ఎవర్ హీ సేస్.
0: నీకు ఇష్టమైనటువంటి దానిపైన నమ్మకము, ఇష్టం లేని దానిపైన నమ్మకం లేకుండా పోవటం అది సరైనటువంటి యొక్క విశ్వాసం కాదు.
1: యూ హ్యావ్ ఫెయిత్ ఇఫ్ యూ లైక్ దాట్. And you have no faith if you dislike it. It's not proper.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: a small example.
0: ఒక 10 సంవత్సరముల పూర్వము,
1: 10 years before,
0: ఒక పెద్ద మనిషి,
1: an elderly person,
0: సత్య సాయి బాబా is God, God, God అని చెప్పాడు.
1: Declared that సత్య సాయి బాబా is God, God.
0: సత్య సాయి బాబానే కాదు, ప్రతి జీవియందుకును గాడ్ ఉన్నాడు.
1: In fact, God is present in every individual.
0: కానీ ఆ విధంగా చాటుతూ వచ్చారు.
1: He went on declaring like that.
0: తిరిగి తమ యొక్క అభిష్టం కొంతవరకు విరుద్ధంగా మారేటప్పటికీ ఈజ్ నాట్ గాడ్, ఈజ్ నాట్ గాడ్ అని చెప్పారు.
1: ద మూమెంట్ వెన్ హిస్ డిజైర్స్ ఆర్ నాట్ ఫుల్ఫిల్డ్ హీ సెడ్ హీఈస్ నాట్ గాడ్.
0: ఎస్ నో రెండు చెప్పింది ఒకే నోరే.
1: ద సేమ్ మ్యాన్ డిక్లేర్డ్ ఎస్ అండ్ నో.
0: ఆనాడు ఎస్ అన్నాడు.
1: హీ సెడ్ ఎస్ దెన్.
0: ఈనాడు నో అన్నాడు.
1: టుడే హీ సేస్ నో.
0: అది నిజమా ఇది నిజమా?
1: ఈజ్ ద ట్రూ ఆర్ ఈజ్ దిస్ ట్రూ?
0: ఏదో ఒకటి ఇందులో అబద్ధం ఒకటి ఉంది కదా.
1: వన్ మస్ట్ బి ఫాల్స్ అవుట్ ఆఫ్ దీస్ టూ.
0: కానీ ఏది అబద్ధము?
1: వాట్ ఆర్ లైస్?
0: ఆనాడు చెప్పిందైనా అబద్ధమే, ఈనాడు చెప్పిందైనా అబద్ధమే.
1: దాట్ విచ్ హాస్ బీన్ సెడ్ దెన్ మస్ట్ హావ్ బీన్ బ్లేటెంట్ లై ఆర్ దట్ వాట్ హాస్ బీన్.
0: ఇలాంటి రెండు పదములు చేరినటువంటి వారికి ఏ విధంగా భావించాలి? అది రాక్షస కృత్యం.
1: ద వన్ హూ మేడ్ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఈజ్ ఎ డెమన్.
0: ఎస్ అను వారికి ఎస్ అనురా.
1: God says yes to those that say
0: no.
1: Yes.
0: No anuvarik no anura.
1: If you say no, God says no.
0: No yes ru nee notiki gaani saayiki sarvam yes yes yes.
1: Yes no belong to you, your declaration, your feeling, but to Sai God everything is yes.
0: Naaku andaru manchi vare.
1: To Bhagwan all are good.
0: Evaru chedda vaaru leru.
1: There are no bad people.
0: Kaani
1: but
0: laukikamaina ఈ యొక్క నెగిటివ్ భావాలతో కూడినటువంటి వారికి కొంచెం మంచి చెడ్డలు విచారించుకోకుండా పోతే వాడి జీవితమే నాశనం చేసుకుంటారు.
1: బట్ ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇఫ్ యు ఆర్ నాట్ కాన్షియస్ ఆఫ్ ది నెగిటివ్ బిహేవియర్, యూ విల్ బి స్పాయిలింగ్ యువర్ లైఫ్.
0: కనుకనే మీకు కొన్ని చెప్పవలసి వస్తుంది.
1: సో భగవాన్ హ్యాడ్ టు టీచ్ యూ దీస్ థింగ్స్.
0: నాకు అందరూ ప్రీతియే.
1: భగవాన్ లైక్స్ ఆల్.
0: నేను అందరినీ ప్రేమిస్తాను.
1: స్వామి లవ్స్ ఆల్.
0: కానీ కొన్ని కొన్ని ఇలాంటి సందిగ్ధ అవస్థలు ఎందు మాత్రం వారిని వారికి నిచ్చి చెప్పాలి.
1: బట్ ఇన్ వెన్ వీఆర్ కన్ఫ్యూజ్డ్ భగవాన్ షుడ్ చూస్ టు టీచ్ అస్.
0: లేకపోతే మీ జీవితానికి చాలా ప్రమాదం ఏర్పడుతుంది.
1: ఆర్ ఎల్స్ యూ విల్ బి పుట్ టు డేంజర్ ఇన్ యువర్ లైఫ్.
0: కనుక ఎవరెవరి డౌట్స్ వాళ్లలో ఉండవచ్చును.
1: యూ మే హ్యావ్ డౌట్స్.
0: డౌట్స్ లేకుండా ఏ మానవుడు ఉండడానికి వీలు కాదు.
1: నో మ్యాన్ కెన్ లివ్ విదౌట్ డౌట్స్.
0: కాబట్టి ఆ డౌట్స్ కి మీరు చోటు ఇవ్వద్దండి.
1: సో డోంట్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ డౌట్.
0: అది ఉండినంత వరకు కూడా నిన్ను అనేక విధంగా అశాంతికి గురి వచ్చేస్తుంది.
1: ద డౌట్ ఇన్ యూ విల్ మేక్ యూ రెస్ట్లెస్, ఎజిటేటెడ్.
0: ప్రేమను మీరు పెంచుకోండి.
1: డెవలప్ లవ్.
0: ప్రేమ మీ హృదయం నిండుకు పెంచుకున్నప్పుడే
1: when there is love in your
0: sarvamo premamayame
1: everything will be full of love.
0: Aa premamune daggara dvesham anede undadu.
1: Where there is love there is no hatred.
0: Dvesham lenappudu krodham anede raadu.
1: When there is no hatred there is no
0: krodham anede lenappudu ee himsale paanukuntaru.
1: When there is no anger there is no violence.
0: Kanukane where there is vishwasam anaga confidence untado akkadne truth vastundi.
1: Where there is confidence there is truth.
0: Where there is truth
1: Where there is truth,
0: there is peace.
1: There is peace.
0: Where there is peace,
1: where there is peace,
0: there is bliss.
1: There is bliss.
0: Where there is bliss,
1: where there is bliss,
0: there is God.
1: There is God.
0: కనుకనే మొట్టమొదటి విశ్వాసాన్ని పెంచుకోండి.
1: So first we should cultivate faith.
0: ఆ విశ్వాసమే లేకున్నప్పుడు ఎంత ఉండి ఏం ప్రయోజనం?
1: Without this faith, what for is the human life?
0: అందరిని నమ్ము, తప్పు లేదు.
1: There's nothing wrong if you believe everybody.
0: కానీ దైవ భావముతో నీవు విశ్వసించు.
1: But have faith with the divine prompting.
0: ఆ దైవ భావంతో విశ్వసించినప్పుడు సర్వము నీకు దైవత్వంగానే కనిపిస్తుంది.
1: With the spiritual promptings, everything would be divine.
0: మనసులో ఒకటి, మాటలో మరొకటి.
1: Thought is one and that which is said is different.
0: ఇది కాదు, సరైనటువంటిది కాదు.
1: Is not proper on your part.
0: మనసు యందు ఒకటి, మాట యందు ఒకటి, క్రియలో మరొకటి.
1: The thought is one, that what is said is different, and action is altogether opposite.
0: కనుక మూడు కూడా విరుద్ధమైనప్పుడు దానికి కేవలం రాక్షసత్వమే అవుతుంది.
1: When thought, word and deed are at variance,
0: మూడు చేరి ఒకటి కావాలి, అది ఏ త్రిపుటి అన్నారు.
1: There should be perfect unity and harmony in thought, word and deed.
0: త్రిగుణములు యందు పరిశుద్ధమైనటువంటి వాడే నిజమైనటువంటి వ్యక్తి.
1: You are a true human being if you have got the perfection in all the
0: three
1: attributes. Who is vyakti?
0: సర్వ విషయమునందు కూడాను తన యందున్నటువంటి శక్తి తత్వాన్ని స్వీకరించటమే వ్యక్తి.
1: Vyakti, the person, is the one who could acquire shakti, the energy, out of all.
0: ఆ ఎనర్జీ నీవు సాధించాలి.
1: And then you should acquire that energy.
0: కానీ ఎనర్జీ ఎనర్జీ అంటున్నావు, ఎనర్జీలో పోతున్నావు.
1: But you say energy, energy, but you are along allergy, allergy.
0: దానివల్ల నీకు ఏం సుఖం చిక్కుతుంది?
1: వాట్ హ్యాపీనెస్ యూ
0: హ్యావ్? ఇదంతా నిరుపయోగమైనటువంటి సంకల్పాలుగా ఉంటాయి.
1: ఎవ్రీథింగ్ వుడ్ టర్న్ అల్టిమేట్లీ యూస్లెస్.
0: ప్రియమైన విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ముఖ్యంగా మీరు ప్రేమని మీరు అభివృద్ధి పరచుకోండి.
1: మోస్ట్ ఇంపార్టెంట్లీ డెవలప్ లవ్.
0: ఏది మీరు చేసుకోవడానికి వీలు లేకపోయినా ప్రేమ సులభంగా చిక్కేటువంటిది మీకు.
1: యూ మే నాట్ ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్, ఇట్స్ ఈజీ టు లవ్.
0: చైతన్యుడు చెప్పినట్టుగా,
1: as Chaitanya said,
0: nee swargamo naa kailasamo naaku akkarledu.
1: I am not bothered of your heaven and paradise.
0: Nee vaikuntamo nee ide naaku akkarledu.
1: I am not bothered of your vaikuntha.
0: Naaku kavalsindi prema sajyam rajyame.
1: What I want is this love.
0: Kalukuni prema sajyam samrajyamlo naaku oka chotu icche.
1: Give me a place in this kingdom of love.
0: Adi okati naaku chaalu.
1: That is enough.
0: Adi okati unna sarvamo akkada naaku siddhistundi.
1: With that, that gives me fulfillment.
0: ప్రేమతో సాధించలేనటువంటి లోకంలో ఒక్కటి కూడా లేదు.
1: There is nothing that you cannot achieve in this world without love.
0: కనుకనే ప్రేమతో మనం దేన్నైనా మనం సాధించవచ్చు.
1: So you can accomplish anything through love.
0: ఈ నరకాసుర ఉదాహరణగా ఏమిటి? దుర్మార్గులు, దుష్టులు, దురాచారం లేనటువంటి వారిని సంహరించడమే నరకాసుర సంహారం.
1: The killing of Narakasura signifies, symbolizes annihilation of wickedness in man.
0: సత్యనిత్యమైనటువంటి యొక్క సద్భావములను, సత్ప్రవర్తనలు, సదాలోచనలు పెంచుకోవాలి.
1: One has to cultivate and develop the truthful thoughts, the eternal thoughts, the righteous thoughts.
0: కనుకనే ఇక్కడ మూడు చెప్పాడు తిరిగి.
1: So three
0: is దుర్జన సంసర్గం.
1: Run away from bad company.
0: కేవలం దుర్జన సంసర్గం త్యజించినంత మాత్రం చాలదు, బద్ధ సాధు సమాగమం, మంచి సంబంధాన్ని పెంచుకోవాలి.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూఆర్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ, యూ షుడ్ బి ఇన్ గుడ్ కంపెనీ.
0: కుర పుణ్య మహోరాత్రం, ఎప్పుడు చూసినా కానీ నీవు మంచి కార్యం చేస్తురా.
1: డూ మెరిటోరియస్ డీడ్స్ డే ఇన్.
0: అందుకోసం మానవుడు పుట్టాడు.
1: Man is born for that.
0: మానవుడు పుట్టిండే తిని తిరిగి సంచరించడానికి కోసం కాదు.
1: Human life is not to spend time for food, raiment and shelter.
0: కానీ తిని తిరిగి సంచరించేటువంటి ఒక ప్రవర్తనలు పశుపక్షి మృగాదులు కూడా ఉన్నాయి.
1: This eating and drinking is equally done by animals. Human is noble,
0: పవిత్రుడు,
1: sacred,
0: సార్థకమైనటువంటి వాడు,
1: and he
0: సత్యంగం కలిగినటువంటి వాడు,
1: and he is one of truth,
0: సద్భావములు చెందించేవాడు,
1: he has got good feelings.
0: అటువంటి మానవునికి ఇలాంటి బుద్ధులు రాకూడదు.
1: Such a man should not have such mean thoughts.
0: కనుక ప్రతి మానవుడు ఎందుకు ఈ రాక్షస కృత్యములకు దూరం చావించుకుంటూ రావాలి.
1: Therefore one should be away from that wicked thoughts.
0: అప్పుడే అందరూ కూడా దైవ స్వరూపుడిగా మారుతారు.
1: Then everyone would be divine.
0: అందరి ఎందుకు కూడాను దైవస్వరూపం ప్రకటిస్తుంది.
1: డివినిటీ మేనిఫెస్ట్ ఇన్ ఎవ్రీబడి.
0: కనుక ఆ దైవత్వాన్ని ప్రకటించేటువంటి మార్గాన్ని మీరు వెతుక్కొని, దాన్ని ప్రకటించుకొని, దాన్ని ప్రచారం చేసి మీరు కూడా ఆనందించండి.
1: లెట్ us be in search of that process which would help for the manifestation of the divinity within and share this with the rest of the people in the neighborhood.
0: ఈ రాక్షస కృత్యాలకు ప్రవేశం ఇవ్వకూడదు.
1: లెట్ దేర్ నాట్ బి ఎనీ వికెడ్ యాక్టివిటీ, క్రూయల్ యాక్టివిటీ ఇన్ us.
0: కనుకనే సద్భావం పెంచుకోండి.
1: కల్టివేట్ గుడ్
0: సత్ప్రవర్తన ఉంచుకోండి.
1: డెవలప్ గుడ్
0: ఎవరొచ్చి ఏం చెప్పినా కానీ మీరు వినకండి.
1: డోంట్ పే హీడ్ టు ఎనీ అదర్ వర్డ్స్.
0: మంచి చెడ్డలు రెండు కూడా నువ్వు వినకండి.
1: అండ్ డోంట్ హియర్ ఈదర్ దిస్ ఆర్ దట్.
0: మీ భావంలో ఉన్నటువంటి దాన్ని సమృద్ధిగా అభివృద్ధి చేసుకోండి.
1: ప్రొసీడ్ అలాంగ్ దట్ విచ్ ఈస్ రియల్లీ ప్రెసెంట్ విత్ ఇన్ యూ.
0: కనుక ఆ సత్యమైనటువంటి దాన్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: దట్ ట్రూత్ ఈస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోండి.
1: డెవలప్ దట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండినప్పుడే
1: where there is self confidence,
0: self satisfaction vastundi,
1: then you will have self satisfaction.
0: Self satisfaction vachinappude
1: when there is self satisfaction,
0: self realization chestavu,
1: then you will be able to realize the self.
0: Realization chestinappude
1: when you realize the self,
0: self sakshatkaram avutundi,
1: then you will have the manifestation, visualization of the self.
0: కనుకనే మొట్టమొదటి ఈనాడు మీరు ఒక విధమైనటువంటి ఒక భవనము పునాది వేసుకుంటున్నారండి.
1: టుడే వీ హావ్ టు లే ద ఫౌండేషన్ ఫర్ దిస్ మ్యాన్షన్.
0: ఈ ఫౌండేషన్ నేలపైన కూలిపోతుంది.
1: అండ్ దిస్ ఫౌండేషన్
0: ఎవరికి కనిపించదు.
1: యూ డోంట్ సీ ది ఫౌండేషన్.
0: భూమిలో మునిగిపోతుంది.
1: అండ్ ఇట్స్ ఇన్ ఎర్త్ ఇన్ ద సాయిల్.
0: కానీ పైన కట్టేటువంటి కట్టడాలే అందరికి అందచందంగా కనిపిస్తుంటాయి.
1: బట్ ద బిల్డింగ్ బిల్ట్ ఓవర్ ద ఫౌండేషన్ ఈస్ సో బ్యూటిఫుల్ విచ్ ఇస్ అపారెంట్.
0: అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: దట్ ఈస్ ఫౌండేషన్ ఇస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: భూమిలో వేసినటువంటిది సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: దట్ విచ్ ఈస్ ఇన్ ద గ్రౌండ్ ఈస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: కానీ కనిపించేటువంటి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
1: బట్ దట్ వాట్ ఈస్ సీన్ ఈస్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
0: దాని పైన వేసేటువంటి రూఫ్ సెల్ఫ్ సాక్రిఫైస్.
1: అండ్ ద రూఫ్ ఈస్ సెల్ఫ్ సాక్రిఫైస్.
0: ఆ రూఫ్ ఉండినప్పుడే మనం దాంట్లో నివాసం చేయొచ్చు.
1: వెన్ వన్స్ ద రూఫ్ ఈస్ లైడ్ యూ కెన్ లివ్ దేర్.
0: ఆ రూప్ లోపలనే మనం సెల్ఫ్ రియలైజేషన్ చేయొచ్చు.
1: అండ్ దట్ వెరీ లైఫ్ ఇన్ దట్ బిల్ట్ మ్యాన్షన్ ఈ సెల్ఫ్ రియలైజేషన్.
0: పునాది లేకుండా, గోడలు కట్టకుండా, టాప్ వేయకుండా అందులో నివాసం చేస్తామంటే అది అసాధ్యము.
1: వితౌట్ ఫౌండేషన్, వితౌట్ ఎరెక్టింగ్ వాల్స్, వితౌట్ లేయింగ్ ద రూఫ్, ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు రిజైడ్.
0: కనుక మీరు ఈనాటి నుంచి ఫౌండేషన్ నుంచి భద్రం చేసుకుంటున్నారండి.
1: ఫ్రమ్ దిస్ డే ఆన్వర్డ్స్ వీ షుడ్ లే ది స్ట్రాంగ్ ఫౌండేషన్.
0: స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ అని చెప్పింది దీనికోసమని.
1: దట్స్ వై భగవాన్ సెడ్ స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
0: మీరు మంచిగా జీవితాన్ని రీచ్ చేయాలి.
1: యూ షుడ్ లీడ్ యువర్ లైఫ్
0: పవిత్రమైన జీవితాన్ని మీరు ప్రపంచానికి కూడా చాటాలి.
1: అండ్ యూ షుడ్ షేర్ యువర్ సీక్రెట్ లైఫ్ విత్ ఎవ్రీబడీ.
0: ఎవరి దగ్గరికి పోయినప్పుడు కూడా ఏమనుకుంటారో అని మీరేం భయపడకండి.
1: డోంట్ గో బై ది కన్సిడరేషన్ వాట్ వుడ్ అదర్స్ థింక్ ఆఫ్ యూ.
0: పోనీ అందరి దగ్గరికి గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ అని చెప్పి అంటుంటారు.
1: వీ గో ఆన్ సేయింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ టు ఎవ్రీబడీ.
0: ఈ గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ అనేటువంటి మంది కాదే ఇది.
1: దిస్ గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ ఈస్ నాట్ అవర్స్ ట్రూలీ.
0: నమస్కారం అండి అనండి, ఎంత ఆనందం అవుతుంది.
1: సే నమస్కారం, యుల్ బి వెరీ బ్లిస్ఫుల్.
0: ఆ నమస్కారం చెప్పడం కూడా ఈనాడు చాలా బరువు అయిపోయింది.
1: అండ్ టుడే వీ డోంట్ ఫీల్ లైక్ డూయింగ్ నమస్కార్.
0: ఏమో మొరట మనిషే నమస్కారం అంటున్నాడే.
1: We consider that he is uncultured if he says namaskar.
0: Good evening cheppu.
1: Say good evening.
0: Evening, good evening.
1: What is good evening?
0: Evening ledu, morning ledu.
1: There is neither evening.
0: Jinga science roopamlo gine pothe morning evening poorthi kuda ledu.
1: If you think in scientific way, there is neither morning or evening. Morning and evening are the results of the
0: sunrise ledu, sunset ledu.
1: Are the are due to the earth that revolves. But we have faith in this unreality.
0: ఉన్నదాన్ని మాత్రము ఏ మాత్రము విచ్చరించటం లేదు.
1: వీ హ్యావ్ నో ఫెయిత్ ఇన్ ఎగ్జిస్టెన్స్ దట్ విచ్ ఇస్ రియాలిటీ.
0: పిల్లలు ఈనాడు మొదలు నుంచి కూడా తల్లిదండ్రులను గౌరవించండి.
1: ఫ్రమ్ దిస్ డే ఆల్ స్టూడెంట్స్ షుడ్ లవ్ దేర్ పేరెంట్స్.
0: తల్లిదండ్రులను ప్రేమించండి.
1: యూ లవ్ దెమ్.
0: తల్లిదండ్రుల ప్రేమకు గురికండి.
1: అండ్ యూ బి ద రిసిపియంట్స్ ఆఫ్ దేర్ లవ్.
0: తల్లిదండ్రుల ప్రేమను అనుభవించినటువంటి వ్యక్తికి భవిష్యత్తు లోపల చక్కని పవిత్రం ఉంటుంటుంది.
1: అండ్ ఇఫ్ యూ రియల్లీ ఎంజాయ్ ద లవ్ యువర్ పేరెంట్స్, యువర్ లైఫ్ ఇస్ గోయింగ్ టు బి సీక్రెట్.
0: తల్లి యొక్క ఆశీర్వాదము అత్యవసరము.
1: And the blessing of the mother is
0: essential. తల్లుల మనసును ఎంత బాధ పెడతారో ఆ పిల్లలు కూడా జీవితానికి అంత బాధకరంగా ఉంటాయి.
1: If your parents suffer, you are going to suffer in future.
0: కనుక నీ తల్లిదండ్రులకు ఏమాత్రం కూడా బాధ పెట్టకండి.
1: Never make your parents suffer.
0: వాళ్ళని ఆనంద పెట్టి
1: మీరు
0: కూడా ఆనందపడినప్పుడే మీ బిడ్డలు తిరిగి మీకు ఆనందాన్ని అందిస్తారు.
1: When you make them happy, and when you are happy in turn, your children will make you happy.
0: కనుక మీరు ఒక ఆనందాన్ని అందించి ఆనందాన్ని తిరిగి పుచ్చుకోండి.
1: Therefore share this happiness with everybody and receive happiness.
0: కేవలం ఇచ్చుకోవడం మాత్రమే కాదు, పుచ్చుకోవడం కూడా జరగాలి.
1: Not simply giving, you should also.
0: This is not one way traffic. Give and take, give and take.
1: It's not one way traffic, it's two way traffic by channel, give and take.
0: కనుక నీ జీవితాన్ని సార్థకంగా గావించుకోవడానికి మంచి మాటలు మాట్లాడండి.
1: And speak well so as to redeem your lives.
0: మంచి చూపులు చూడండి.
1: Have good looks.
0: మంచి పవిత్రమైన విషయాలు వినండి.
1: Listen to sacred things.
0: పవిత్రమైన జీవితాన్ని గడపండి.
1: Lead a sacred life.
2: భజన బినా సుఖ శాంతి నహి.
0: ఆ
2: bhajan ji sukha.

शांति नहीं हरि भजन

அக்டோபர் ஆதிவாரம் 20வ தேதி காலரு பின்னொகட்டி ஜாரி கனபடலேது. ప్రాపంచక సంబంధము పిన్నై తొలగిన్ క్షేత్రదర్శనము కూడా చెల్లెను హంపిన్ క్షేత్ర

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: నేను ఉరవకొండలో ఉండగా,
1: వెన్ భగవాన్ వాస్ దేర్ ఇన్ ఉరవకొండ,
0: కార్పొరేషన్ కమిషనర్ అతను బళ్ళారిలో ఉన్నాడు.
1: ది కార్పొరేషన్ కమిషనర్ ఎట్ ద టైమ్ స్టేడ్ ఇన్ బళ్ళారి.
0: ఆయనకు ఒక రాత్రి స్వప్నం వచ్చి, నీవు పలాని నంబర్ పలాని ఇంటికి నీ వెళ్ళి అక్కడ సత్యాన్ని నీవు తీసుకుని రా అని ఎవరో చెప్పినట్టు అయిపోయింది.
1: దట్ జెంటిల్మన్ హ్యాడ్ ఎ డ్రీమ్ వేర్ ఇన్ ద డ్రీమ్ హీ వాస్ టు గో టు ఎ పర్టికులర్ నంబర్ ఆఫ్ ద హౌస్ మీట్ సత్య అండ్ బ్రింగ్ హిమ్ అలాంగ్ విత్ హిమ్.
0: అదే సమయంలో అతని అర్ధాంగి అయిన లక్ష్మీదేవి, ఆమెకు కూడా నువ్వు స్వప్నంలో వచ్చి, అమ్మా మీరిద్దరూ వెళ్ళండి, వెళ్ళి ఆ సత్యాన్ని తీసుకుని రండి.
1: హిజ్ వైఫ్ లక్ష్మీదేవి ఆల్సో హ్యాడ్ సిమిలర్ డ్రీమ్ వేర్ ఇట్ వాజ్ ఇండికేటెడ్ క్లియర్లీ యూ ఆల్సో ఫాలో యువర్ హస్బెండ్ అండ్ బ్రింగ్ సత్యం అలాంగ్ విత్ యూ బోత్.
0: వారు వచ్చారు.
1: దే కేమ్.
0: సత్యం అంటే ఎంతటి పెద్దవాడో, ఎంతటి గొప్పవాడో అని అనుకున్నారు వాళ్ళు.
1: దే థాట్ సత్యం మస్ట్ హ్యావ్ బీన్ ఎ వెరీ బిగ్ మ్యాన్ గ్రోన్ అప్ ఆర్ ఎ వెరీ గ్రేట్ పర్సన్.
0: ఇప్పుడే నేను ఇంత అడుగులు, 5 అడుగులు, ఆనాడు మరింత పొట్టి.
1: The present height Bhagwan, you know, in those days he was still short.
0: Chinna nikkaru veskoni,
1: wearing a small nikka,
0: chukka tudukoni,
1: and a shirt.
0: Appudu 12 samvatsaram.
1: He was aged 12.
0: Nenu bayata vachanu.
1: Bhagwan came out.
0: Chusina tachaname aa commissioner bharya iruvuru kudanu స్వప్నంలో చూసింది ఇతనే అని చాలా ఆనందించి బజార్లో సాష్టాంగ నమస్కారం చేశారు.
1: ద కమిషనర్ అండ్ హిస్ వైఫ్ ఇమ్మీడియట్లీ ఐడెంటిఫైడ్ భగవాన్ దేర్ ఇన్ ద స్ట్రీట్ అండ్ ఫెల్ ఎట్ హిస్ ఫీట్ వెన్ భగవాన్ వాజ్ సో యంగ్.
0: నేనప్పుడు 2 పుస్తకాలు తీసుకుని ఒక స్కూలుకు పోతున్నాను.
1: భగవాన్ వాజ్ క్యారింగ్ 2 బుక్స్ టు అటెండ్ ద స్కూల్.
0: అప్పుడు 4వ తరగతి.
1: హీ వాజ్ స్టడీయింగ్ 4th క్లాస్.
0: సరే, వారు వచ్చారు. ఈ శరీరమునకు బ్రదర్ అయిన శేషమరాజును పట్టుకున్నారు.
1: బోత్ ఆఫ్ దెమ్ మెట్ ద బ్రదర్ శేషమరాజు.
0: మీరు ఎట్టైనా సరియే, ఈనాడు మీరు హాలిడే అయినా తీసుకుని సత్యాన్ని మీరు బళ్ళారికి తీసుకుని రావాలి అన్నారు.
1: దే వాంటెడ్ హిస్ బ్రదర్ టు టేక్ సత్యం అలాంగ్ విత్ దెమ్ though it requires him to go to apply for leave to his office.
0: Sari ayana anni erpaatu chesukunnadu. Corporation commissioner inta pedda officer ee vidhanga adukuntunte nenu e vidhanga nenu oddan cheppadaniki veelu kadani ayana kuda angikarinchi tachchame principal daggariki velli ee vidhanga satyanni ballari teeskunramani commissioner garu korutunnaru tappaku selavu ivvali annaru.
1: The brother approached the headmaster, applied for casual leave, informing that Satyam is to be taken in response to the request of the commissioner of the corporation to Ballari, so he has to obey
0: such a big officer. Kameshwar Rao ni headmaster.
1: The name of the headmaster was Kameshwar Rao.
0: Appudu ayana cheppadu, Satyanni Ballari ke kaadu ekkadikaina teeskelandi.
1: The headmaster Kameshwar Rao said, take Satyam not merely to Ballari.
0: Nan nadaganakkarledu.
1: Take him anywhere. You don't need my permission.
0: Ani adigi.
1: So saying.
0: Ballari teeskuni atani car ichi car lo pampinchadu.
1: He has sent the car and Bhagwan was taken in that car to Ballari.
0: Aa Ballari lopala 3 dinamulu vaallu intilo pettukunnaru.
1: Bhagwan stayed at the residence of the chairman of the corporation.
0: అక్కడ నుంచి చాలా సమీపంగా ఉంటున్నదని విరూపాక్ష దేవాలయం తీసుకెళ్లారు.
1: భగవాన్ వాజ్ టేకెన్ టు విరూపాక్ష టెంపుల్ విచ్ హ్యాపెన్స్ టు బి వెరీ క్లోజ్ టు ది హౌస్ ఆఫ్ ది చైర్మన్.
0: అప్పుడు శేషంరాజు అతని ఇల్లాలు లోపలి వెళ్లి, మేము విరూపాక్షను దర్శించుకొని వస్తాము, నీవు ఈ సామాన్ దగ్గర ఉండు అన్నారు.
1: శేషమరాజు అండ్ హిజ్ వైఫ్ వాంటెడ్ భగవాన్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ దేర్ బిలాంగింగ్స్ అవుట్ సైడ్ యాజ్ దే వుడ్ గో ఇన్ టు ద టెంపుల్ టు హ్యావ్ ద విజిట్ ఆఫ్ ద హోలీ ష్రైన్.
0: సరే, నేను ఇక్కడే ఉంటానని ఒప్పుకున్నాను.
1: స్వామి యాక్సెప్టెడ్ దేర్ ప్రపోజల్.
0: వీరు ఇరువురు కూడాను దేవాలయంలో వెళ్లారు.
1: బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ హ్యావ్ గాన్ ఇన్ టు ద టెంపుల్.
0: అక్కడికి వెళ్లితే గర్భగుడి లోపల నేనే అక్కడ నిలుచుకున్నట్టుగా కనిపించింది.
1: దేర్ బోత్ ఆఫ్ దెమ్ సా భగవాన్ దేర్ ఇన్ ది సాంక్టోరం ఆఫ్ ద టెంపుల్.
0: ఈ శేషమరాజుకు చాలా డౌట్స్.
1: శేషమరాజు హ్యాస్ సో మెనీ డౌట్స్.
0: ఈ బయట కూర్చోమని చెప్తే వీడు ఇక్కడికి
1: అవుట్ సైడ్ యాజ్ దే వుడ్ గో ఇన్ టు ద టెంపుల్ టు హ్యావ్ ద విజిట్ ఆఫ్ ద హోలీ ష్రైన్.
0: సరే, నేను ఇక్కడే ఉంటానని ఒప్పుకున్నాను.
1: స్వామి యాక్సెప్టెడ్ దేర్ ప్రపోజల్.

0: చాలా డౌట్స్.
1: శేషము రాజు హ్యాస్ సో మెనీ డౌట్స్.
0: ఏం బయట కూర్చోమని చెప్తే వీడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు?
1: హౌ ఇస్ ఇట్ దట్ ఐ ఆస్క్డ్ సత్యం టు స్టే అవుట్ సైడ్ ద టెంపుల్? హౌ ఇస్ దట్ ఐ ఫైండ్ హిమ్?
0: తిరిగి బయటకు వచ్చి చూచాడు.
1: అండ్ హీ కేమ్ అవుట్.
0: నేను అక్కడే కూర్చున్నాను.
1: దేర్ హీ సా స్వామి దేర్.
0: మళ్ళీ లోపల పోయాడు, అక్కడ ఉన్నాను.
1: హీ వెంట్ ఇన్ సైడ్, దేర్ హీ సా స్వామి అగైన్.
0: కానీ ఇంకా ఆయన డౌట్స్ పోలేదు.
1: స్టిల్ హీ వాజ్ హ్యావింగ్ డౌట్స్.
0: భార్యను బయట పోమన్నాడు.
1: హీ ఆస్క్డ్ హిస్ వైఫ్ టు గో అవుట్ సైడ్.
0: నీవు అక్కడ సత్యం దగ్గర ఉండు.
1: యూ స్టే విత్ సత్యం దేర్ అవుట్ సైడ్ ద టెంపుల్.
0: సత్యాన్ని కదలనివ్వకుండా చేసుకో.
1: సీ దట్ సత్యం ఓంట్ మూవ్, హీ విల్ బి దేర్ ఓన్లీ.
0: నేను లోపల వెళ్తాను, వెళ్ళాడు.
1: అండ్ హీ సెడ్,
0: అక్కడ కూడాను నవ్వుతూ నేను ఉండినాను.
1: అండ్ హీ హాస్ గాన్ ఇన్ సైడ్, దేర్ హీ ఫౌండ్ స్మైలింగ్ భగవాన్ దేర్.
0: ఈ రెండు కూడా మాతోనే వచ్చినటువంటి ఒక కమిషనర్ రాజు కూడాను చూస్తూ వచ్చాడు.
1: ఆల్ దిస్ వాజ్ నోటీస్డ్ బై ద కమిషనర్ హూ అకంపనీడ్ దెమ్.
0: బయటకు వచ్చిన తర్వాత
1: శేషంరాజు
0: చేతులు పట్టుకుని,
1: హీ కాట్ హోల్డ్ ది హ్యాండ్స్ ఆఫ్ శేషంరాజు.
0: రాజు, మీరు చాలా పొరపడుతున్నారు.
1: హీ సెడ్, రాజు, యు ఆర్ మిస్టేకెన్.
0: ఇతను మీ సోదరుడు కాదు.
1: హీఈస్ నాట్ యువర్ బ్రదర్.
0: కేవలం సామాన్యమైనటువంటి ఒక వ్యక్తి కాదు.
1: హీఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్.
0: నీవు ఈ వ్యక్తి భావంతో నువ్వు చాలా పొరపడుతున్నావు.
1: బికాస్ ఆఫ్ ది హిస్ బాడీ రిలేషన్షిప్ యు ఆర్ మిస్టేకెన్.
0: ఇది పెద్ద డివైన్ పవర్ అన్నాడు.
1: దిస్ ఈస్ ద డివైన్ పవర్, హీ సెడ్.
0: సరే, అక్కడికి వచ్చేసేసినాము. మరి ఇంటికి వచ్చేసేసి భోజనం చేసుకుని మేము ఊరవ కొండకు బయలుదేరాం.
1: దే రిటర్న్డ్, దే హ్యావ్ దేర్ ఫుడ్ అండ్ స్టార్టెడ్ మూవింగ్ టువర్డ్స్ ఊరవ కొండ.
0: హంపి నుండి వచ్చి స్కూలుకు అరుగుచు బాబా కాలర పిన్ అక్కడ జారి కనపడలేదు.
1: భగవాన్
0: రాజుకి ఏమి ఇవ్వాలి?
1: వాట్ ఈస్ టు బి ప్రెజెంటెడ్ టు రాజు?
0: నేను ఏది పుచ్చుకోను అని చెప్పాను.
1: స్వామి సెట్ దెన్ ఇట్ సెల్ఫ్, ఐ డోంట్ యాక్సెప్ట్ ఎనీ.
0: నాలుగు షర్ట్స్, నాలుగు నిక్కర్లు కుట్టిస్తానన్నాడు.
1: హీ సెట్ దట్ హీ వుడ్ గెట్ స్టిచ్ ఫర్ హిమ్ ఫోర్ పేర్స్ షర్ట్స్ అండ్ నిక్కర్స్.
0: నాలుగు కాదు, ఒక్కటి కూడా నేను పుచ్చుకోనున్నా.
1: హీ సెట్ నాట్ ఫోర్, ఐ డోంట్ యాక్సెప్ట్ ఈవెన్ వన్.
0: చాలా, ఇంకా తొందర పెడితే మంచిది కాదని చెప్పి వాళ్ళ భార్య చెప్పింది. ఈనాటి పిల్లలందరూ కూడాను కాలర్కు ఒక పిన్ను వేసుకునేటువంటి వారు అప్పుడు.
1: As they didn't want to force Swami further, the wife said another plan. Children had pin, collar pin in those days, a decorative piece.
0: Collar pin ni vesukunte chaala goppa vaadu ani pilcheetuvanti vaaru.
1: A collar pin is a matter of prestige in those days.
0: Aina chaala veeganga vellaadu.
1: Collar
0: pin, bangaru collar pin teesukochaadu, naa collar ku vesaadu.
1: He went fast, got that golden collar pin and got stuck.
0: నేను ఎవరి వస్తువులు కూడా ఏనాటికి నేను ముట్టను.
1: భగవాన్ విల్ నాట్ టచ్ ఎనీబడీస్.
0: సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత శేషంరాజు చెప్పాడు, ఆయన ఇచ్చినాడు, ఆయనకు అగౌరవం చేయకూడదు, నీవు కాలర్ పిన్ వేసుకో.
1: శేషంరాజు సెడ్, హియర్ ఇస్ ది చైర్మన్ ఆఫ్ కార్పొరేషన్, ఎ బిగ్ మ్యాన్, డోంట్ షో ఎనీ డిస్రెస్పెక్ట్ టువర్డ్స్ హిమ్, యాక్సెప్ట్ ఇట్, హీ సెడ్.
0: నేను అది వేసుకుని స్కూల్కి పోతున్నాను.
1: With the collar, Swami was moving to school.
0: Hampi nundi vachi school ki arugochu baba collar pin akata jari kanapadaledu.
1: Returning from Hampi wearing the collar while baba
0: Marpu
1: was pushing the school,
0: kaligenu naadu.
1: This pin dropped on its way, which is not seen.
0: Prapanchaka sambandham pinnai tolige.
1: The whole worldly feeling is dropped like the pin.
0: Ee prapanchaka sambandham anta oka pinnu tho samanam naaku.
1: The whole worldly feeling is like a pin after all.
0: Adi tolagipoyindi.
1: It lost, it vanished.
0: Bhaktula baadalanu uppinchine nimittamai nenu vellali annanu.
1: I must go to give relief to my devotees who are having umpteen sufferings.
0: Akkada nunchi pustakalu akkada paravesanu.
1: He dropped, thrown away the books.
0: అక్కడ ఎక్సైజ్ కమిషనర్ అని హనుమంతరావు అని ఉండేవాడు.
1: దేర్ వాజ్ కమిషనర్ హనుమంతరావు.
0: వారి తోటకి వెళ్ళాను.
1: భగవాన్ వెంట్ టు దేర్ గార్డెన్.
0: ఆయన చాలా భక్తుడు.
1: హీఈస్ అన్ ఆర్డెంట్ డివోటీ.
0: అయ్యో, రాజు వచ్చాడు, రాజు వచ్చాడని భార్యకు చెప్పి ఈ మమ్ము తిండంతా చేయించాడు.
1: హనుమంతరావు టోల్డ్ హిస్ వైఫ్ దట్ రాజు ఈస్ కమింగ్ టు ద గార్డెన్, వీ షుడ్ సెలబ్రేట్ ఇట్. గాట్ ఆల్ ప్రిపరేషన్స్.
0: ఎవరిది ముట్టలేదు.
1: Bhagavan did not touch anybody.
0: ఏ పదార్థం కూడా ఎవరిది ముట్టలేదు.
1: హీ డి నాట్ టచ్.

0: Any of the items brought there.
1: శేషమరాజు వచ్చాడు.
0: శేషమరాజు కేం
1: సత్య ఇంటికి పోదామరా ఇంటికి పోదామరా అని చాలా బాధ పెట్టాడు.
0: శేషమరాజు ఫోర్స్డ్ హిమ్ సత్య లెట్ అస్ గో బ్యాక్ లెట్ అస్ రిటర్న్ హోమ్.
1: నేను రాను అన్నా.
0: ఐ విల్ నాట్ కమ్.
1: ఎప్పుడు నేను జవాబు చెప్పేటువంటి స్వభావం లేదు.
0: భగవాన్ హ్యాస్ నో టెంపరమెంట్ టు సే నో టు ఎనీబడీ.
1: ఆ జవాబు చెప్తుంటే అతనికే చాలా ఆశ్చర్యం వేసింది.
0: హీ వాస్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ టు లిసన్ నో ఫ్రమ్ భగవాన్.
1: ఈ సత్యానికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది?
0: హౌ ఇస్ దట్ సచ్ ఐ సో కరేజియస్ నౌ.
1: నవ్వుతూ నవ్వుతూ ఉంటుంటే నా ముఖం యొక్క తేజస్సు అంతా కూడాను అతనికి చాలా కప్పి పెట్టుంటుంది. అది
0: విత్ స్మైలింగ్ ఫేస్ అరౌండ్ ద భగవాన్ వాస్ సీన్ ద బ్రిలియన్స్ అండ్ ద రేడియన్స్ విచ్ హస్ మిస్టిఫైడ్ ద బ్రదర్.
1: తక్షణం ఇంటికి వచ్చాడు.
0: ఇమీడియట్లీ రిటర్న్ హోమ్.
1: పుట్టపర్తికి టెలిగ్రామ్ ఇచ్చి పంపించాడు.
0: హీ సెంట్ ఎ టెలిగ్రామ్ టు పుట్టపర్తి.
1: ఆనాడు పుట్టపర్తికి టెలిగ్రామ్ రావాలంటే ఒక వారం పట్టేది.
0: ఫర్ ద టెలిగ్రామ్ టు రీచ్ టు పుట్టపర్తి ఇన్ దోస్ డేస్ ఇట్ టుక్ వన్ ఫుల్ వీక్.
1: ఒక స్కూల్ పిల్లవాడితో చెప్పి మనిషితోనే పంపించాడు.
0: ద మెసేజ్ వాస్ సెంట్ త్రూ ఎ మెసెంజర్ ఎ స్కూల్ బాయ్.
1: ఇద్దరు తక్షణమే రావాల్సింది అన్నాడు.
0: దట్ బోత్ ఆఫ్ దెమ్ షుడ్ రిపోర్ట్ ఇమీడియట్లీ.
1: ఎవరు?
0: వర్ దే?
1: ఈశ్వరమ్మ, పెద్ద వెంకమరాజు. మీరిద్దరు బయలుదేరి రావాలి అన్నారు.
0: ఈశ్వరమ్మ అండ్ పెద్ద వెంకమరాజు షుడ్ రిపోర్ట్ ఇమీడియట్లీ.
1: వీళ్ళిద్దరు అక్కడికి వచ్చారు.
0: Both of them came there.
1: రెండవ దినం చూసేటప్పటికే శేషమరాజు ఇంట్లో ఉన్నారు.
0: The second day at the residence of శేషమరాజు.
1: వారిద్దరిని తీసుకుని ఈ అంజనేయులు ఇంటికి వచ్చాడు.
0: They came to అంజనేయులు's house.
1: నాయన అన్నగారింటికి పోదాంరా పోదాంరా.
0: He said, let us go to brother's house. Let's go there.
1: అని ఈశ్వరమ్మ చాలా ఏడ్చింది.
0: ఈశ్వరమ్మ cried a lot.
1: నేను చెప్పాను ఎక్కడికి నేను రాను.
0: స్వామి సెడ్ ఐ వోంట్ గో ఎనీవేర్.
1: ఇక్కడ రావాలని కోరుతుంటే మీ వెంట వస్తాను పండి పుట్టపర్తి.
0: ఇఫ్ యూ రియల్లీ వాంట్ మీ ఐ విల్ ఫాలో యూ టు పుట్టపర్తి.
1: అక్కడికి వచ్చి ఆ గ్రామస్తులకు ఆనందపరిచి తదుపరి నా ఇష్ట ప్రకారం నేను వెళ్తాను అన్నాను.
0: ఐ విల్ కమ్ టు పుట్టపర్తి, ఐ విల్ ఫాలో యూ, మేక్ ఆల్ ద విలేజర్స్ ఆఫ్ పుట్టపర్తి హ్యాపీ అండ్ దెన్ డూ అకార్డింగ్ టు మై వే.
1: రెండవ దినము,
0: సెకండ్ డే,
1: స్కూల్ ప్రేయర్.
0: ఇట్ వాజ్ స్కూల్ ప్రేయర్ టైం.
1: స్కూల్ ప్రేయర్ టైంలో దినము నేనే ప్రేయర్ చేయాలి.
0: భగవాన్ డిడ్ ప్రేయర్ ఎవ్రీ డే.
1: ఆ లక్ష్మీపతి కోరేటువంటి వాడు.
0: ఇట్ వాజ్ ద రిక్వెస్ట్.
1: నీవు చిన్నవాడైనా పర్వాలేదు, నీ ప్రేయర్ మా హృదయాల లోపల చేరిపోతుంటాది.
0: లక్ష్మీపతి హెడ్ మాస్టర్ వాంటెడ్ స్వామి టు ఆఫర్ ప్రేయర్ ఎవ్రీ మార్నింగ్ బికాజ్
1: నిత్యము నేను ప్రేయర్ చేస్తుండేటువంటి వాడిని.
0: ఎవ్రీ డే భగవాన్ యూస్ టు ఆఫర్ ప్రేయర్ సేమ్.
1: ఆనాడు
0: దట్ డే
1: మీరు పుట్టపర్తికి రావాలని బస చేసుకున్నారు.
0: భగవాన్ వాజ్ రెడీ టు లీవ్ ఫర్ పుట్టపర్తి.
1: స్కూల్ పిల్లలందరూ మేము వస్తామని కూర్చున్నారు.
0: ఆల్ స్కూల్ చిల్డ్రన్ డిసైడెడ్ టు ఫాలో హిమ్.
1: అందరూ ఏడ్చుకుంటూ కూర్చున్నారు.
0: ఆల్ చిల్డ్రన్ వర్ క్రాయింగ్ బిట్టర్లీ.
1: ఎవరు ప్రార్థనకు పోలేదు.
0: నోబడీ అటెండెడ్ ప్రేయర్ సెషన్.
1: అప్పటికి ఒక పిల్లవాడిని స్వామికి చాలా దగ్గరలో కూర్చునేటువంటి పిల్లవాడు బెంచీలో.
0: A boy who used to sit quite close to Swami.
1: Ramesh.
0: His name is Ramesh.
1: Atanu na paatalu nerchukunnadu ganaka atanu steps ekki stage paina paata paadataniki prarambhinchadu.
0: That Ramesh, close associate, having learnt the song of prayer, he climbed up the steps and ready to sing.
1: Aa prayer ku prarambhinchinappudike gattiga yedchadu.
0: As he started singing, he cried loudly.
1: Andaru yedcharu.
0: All cried.
1: ఎందుకంటే అక్కడ రాజు లేడు.
0: బికాస్ దే మిస్డ్ రాజు దేర్.
1: ఈ ప్రేయర్ మాకు అక్కర్లేదు.
0: వీ డోంట్ వాంట్ దిస్ ప్రేయర్.
1: అందరూ రావాలని.
0: దే ఆల్ వాంటెడ్.
1: కానీ ఈ పదకి ఎవరు వస్తారు?
0: బట్ దెన్ హూ విల్ కమ్ ఫర్?
1: చాలా కష్టం అవుతుంది.
0: ఇట్ విల్ వెరీ డిఫికల్ట్.
1: వారందరికీ నచ్చ చెప్పమని కామేశ్వరరావుకు నేనే గట్టిగా చెప్పాను.
0: భగవాన్ టోల్డ్ మీ వెరీ డైరెక్ట్లీ టు కామేశ్వరరావు టు కన్విన్స్ ఆల్ ద చిల్డ్రన్.
1: అక్కడి నుంచి వెళ్ళినారు.
0: భగవాన్ లెఫ్ట్.
1: రమేష్, పరేష్.
0: రమేష్ అండ్ పరేష్
1: వారిద్దరు కూడా ఉన్న డస్క్ లోపల నేను సెంటర్ లో కూర్చుంటే ఒకరి ఇటువైపున ఒకరు అటువైపున కూర్చునేవాడు.
0: రమేష్ అండ్ సురేష్ వుడ్ ఆక్యుపై వన్ సీట్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ భగవాన్.
1: ఒకనొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: పబ్లిక్ ఎగ్జామినేషన్ వచ్చేసింది.
0: ఇట్ వాజ్ ది టైమ్ ఆఫ్ పబ్లిక్ ఎగ్జామినేషన్
1: అని
0: టిఎస్ఎల్సి ఎగ్జామినేషన్.
1: నేను క్లాస్ రూమ్ లో అయితే అని నేను ఆన్సర్స్ చెప్పేటువంటి వాడిని.
0: ఇట్ విల్ బి రెగ్యులర్ క్లాస్ రూమ్. భగవాన్ వుడ్ గివ్ ఆన్సర్స్.
1: ఇప్పుడు వాడు చాలా బాధపడుతున్నారు.
0: Both the boys, classmates, were feeling sad.
1: నూట ఎనిమిది వచ్చేసింది.
0: ద రిజిస్టర్ నంబర్ వన్,
1: తొంభై ఐదు వచ్చింది.
0: ద రిజిస్టర్ నంబర్ అనదర్
1: నైన్, ఐదు నంబర్ వచ్చింది.
0: అనదర్ ఫైవ్,
1: ఒక్కో చోటు కూర్చుంటున్నారు.
0: ఆల్ ఆఫ్ దెమ్ సాట్ అట్ డిఫరెంట్ ప్లేస్.
1: మా గతి ఏమవుతుందో అని చాలా బాధపడుతున్నారు.
0: బికాస్ ఇట్ వాస్ ఎగ్జామినేషన్ దే వర్ ఫీలింగ్ వెరీ సాడ్.
1: వాళ్ళకి నేను చెప్పాను,
0: స్వామి
1: ఏమీ రాయనక్కర్లేదు,
0: యూ డోంట్ నీడ్ టు రైట్ ఎనీ,
1: నేను రాస్తాను,
0: ఐ విల్ రైట్.
1: మీరు ఊరికి ఒట్టి చేతులతో పెట్టినట్టుగా పెట్టి మీరు వెనక్కి రాండి అన్నాను.
0: యూ జస్ట్ గో కీప్ ద పేపర్ రిటర్న్ ఎంప్టీ హ్యాండెడ్.
1: నా పేపరు నేను ఒక పది నిమిషాల్లో ఆన్సర్ రాసేశాను.
0: భగవాన్ కంప్లీటెడ్ ఆన్సరింగ్ హోల్ థింగ్ ఇన్ 10 మినిట్స్.
1: ఆ పేపర్ కంతా కూడా 2 గంటల టైం ఇచ్చారు.
0: ద డ్యూరేషన్ మాక్సిమం టైమ్ ఇస్ 2 అవర్స్.
1: ఇంకొక పేపర్ లోపల రమేష్ ఆన్సర్స్ అంతా రమేష్ హ్యాండ్ రైటింగ్ లోనే చేశారు.
0: అనదర్ పేపర్ స్వామి రోట్ ఇన్ రమేష్ హ్యాండ్ రైటింగ్ ద హోల్ స్క్రిప్ట్.
1: కింద రమేష్ అని రాశాను.
0: అట్ ద బాటమ్ ఈ రోట్ రమేష్.
1: ఇంకోటి పరేష్ యొక్క హ్యాండ్ రైటింగ్ కింద ఇంకొక ఆన్సర్ రాశాను.
0: అనదర్ స్క్రిప్ట్ ఇన్ ది హ్యాండ్ రైటింగ్ ఆఫ్ పరేష్ హీ రోట్ ది హోల్ థింగ్.
1: అతని నేమ్ అతని సిగ్నేచర్ కూడా నేనే చేశాను.
0: అండ్ హీ ఆల్సో స్క్రిబ్ల్ హిస్ సిగ్నేచర్.
1: ఆనాటి పరిస్థితుల లోపల
0: ఇన్ దోస్ డేస్
1: ఎగ్జామినేషన్ అయిన తక్షణమే రెండవ దినమే రిజల్ట్స్ చెప్పేటువంటిది.
0: ఇన్ దోస్ డేస్ ద రిజల్ట్స్ వర్ అనౌన్స్డ్ ఆన్ ద ఫాలోయింగ్ డే ఆఫ్ ద ఎగ్జామినేషన్.
1: ఈ ఢిల్లీనో హైదరాబాద్ ఎక్కడో పోనక్కర్లేదు. అవి
0: ద స్క్రిప్ట్స్ ఆర్ నాట్ సెంట్ టు లాంగ్ డిస్టెన్సెస్ లైక్ ఢిల్లీ అండ్ హైదరాబాద్.
1: వచ్చింది రిజల్ట్స్, వచ్చింది
0: రిజల్ట్స్ ఆర్ అనౌన్స్డ్.
1: మా ముగ్గురమే ఫస్ట్ వచ్చేసినాయి.
0: ఆల్ ది 3 స్టూడ్ ఫస్ట్ ఇన్ ద ఎగ్జామినేషన్.
1: ఇక్కడ అందరికి ఒక పెద్ద కన్ఫ్యూజన్ వచ్చేసేసింది.
0: ఆల్ ఆర్ కన్ఫ్యూజ్డ్ అట్ దిస్ మోమెంట్.
1: ఇదేమో చూచి రాశారా అనుకోవడానికి ఒకరికి 100, ఒకరికి 96, ఇంకోటి 8, ఈ రకంగా నంబర్స్ వేరువేరుగా ఉంటున్నాయి.
0: దే కెనాట్ కంక్లూడ్ దట్ దే కాపీ ఇట్ బికాస్ వన్ ఈజ్ ఇన్ వన్ కార్నర్, అదర్ ఈజ్ అనదర్ కార్నర్.
1: ఎట్లవుతుంది? వీలు కాదు.
0: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు కాపీ.
1: వారి సిగ్నేచర్ కూడా ఉంటుండాలి.
0: అండ్ దే కుడ్ ఆల్సో ఫైండ్ ది సిగ్నేచర్.
1: ఈ విధంగా పెట్టి ఆ ఉరవకొండ లోపల పబ్లిక్ రోడ్ లోపల మమ్మల్ని ముగ్గురిని ఎత్తుకొని ప్రొసెషన్ చేశారు.
0: అండ్ ఆల్ ది 3 వర్ లిఫ్టెడ్ ఇన్ ది ఆర్మ్స్ ఆఫ్ ద లోకల్ ఇన్హాబిటెంట్స్ దేర్ ఇన్ ఉరవకొండ. ఏ బిగ్ ప్రొసెషన్ వాజ్ ఆర్గనైజ్డ్.
1: ఇంత సమీపంగా ఉండినటువంటి పిల్లలు వాళ్ళిద్దరు.
0: దే వర్ సో క్లోజ్ టు స్వామి.
1: వారికి కూడా 12, 14 సంవత్సరంలో.
0: దే వర్ ఏజ్ 12 and 14.
1: నేను ఉరవకొండ వదిలాను.
0: స్వామి లెఫ్ట్ ఉరవకొండ.
1: ఆ పరేష్ అనేటువంటి వాడు రాజు రాజు రాజు రాజు అని ఓ పిచ్చి పట్టిపోయింది.
0: ద పరేష్ ది క్లాస్మేట్ టర్న్ మ్యాడ్ బికాస్ ఆఫ్ ది ప్యాంగ్స్ ఆఫ్ సపరేషన్.
1: ఈ రమేష్ అనేవాడు వెళ్లినాడు ఒక బావిలో పడిపోయాడు.
0: రమేష్ అనదర్ క్లాస్మేట్ ర్యాన్ ఫెల్ ఇన్ టు ద వెల్.
1: బావిలో పడి ప్రాణం ఇచ్చాడు.
0: హీ ఫెల్ ఇన్ టు ద వెల్ అండ్
1: రాజు నేను స్కూల్కి రాను.
0: ఐ డోంట్ అటెండ్ ద స్కూల్ విదౌట్ రాజు.
1: ఈ పిల్లవాడు అంతే రాజు రాజు రాజు రాజు రాజు అని ఒకే పిచ్చి పట్టిపోయింది.
0: ది అదర్ క్లాస్మేట్ వెంట ఆన్ రిపీటింగ్ రాజు.
1: పిచ్చాసుపత్రిలో చేర్చినారు, ఎక్కడే కానీ పిచ్చి నయం కాలేదు.
0: హీ వాస్ గివెన్ ట్రీట్మెంట్ ఇన్ మెనీ ఆఫ్ ద హాస్పిటల్.
1: వాళ్ళ తల్లి తండ్రులు ఇద్దరు వచ్చేసేసి నన్ను కోరారు, మీ ముఖం చూస్తే నన్న వాడికి ఆనందం ఇస్తుందేమో రండి ఒకతోరి అని.
0: ద పేరెంట్స్ కేమ్ అండ్ ప్రేడ్ టు స్వామి, అట్లీస్ట్ ద సన్ వుడ్ బి ఆల్ రైట్ ఇఫ్ హీ సీస్ ది ఫేస్ ఆఫ్ స్వామి.
1: నేను బళ్ళారి పిచ్చాసుపత్రికి నన్ను తీసుకెళ్లారు.
0: And they took Bhagwan to the mental hospital in Ballari.
1: అక్కడ పోతాని రాజు రాజు రాజు రాజు అని అర్చనాడు, ఏడ్చినాడు, బాధల పైన పడ్డాడు, ప్రాణం విడిచాడు.
0: Seeing Swami, he shouted, Raju, Raju, Raju, fell at the feet of Swami and died there.
1: ఆ విధంగా స్వామికి అర్పితం చేశారు.
0: That's how they have surrendered themselves.
1: మేము ఎప్పుడు మీతోనే ఉండాలి.
0: We should always be with you. మిమ్మల్ని
1: వదిలి క్షణమైనా మేము ఉండలేము.
0: We cannot live away from you for a
1: moment. అని కోరేటువంటి వారు.
0: That was their prayer.
1: తర్వాత నేను
0: later
1: ఇక్కడికి పుట్టపర్తికి వచ్చిన తర్వాత
0: when Swami came here,
1: సుబ్బమ్మ ఒక ఎకరా ల్యాండ్ ఇచ్చింది సత్యమ్మ గుడి దగ్గర.
0: సుబ్బమ్మ gave 1 acre of land near that Satyamma temple.
1: దానికి ఒక చిన్న ఇల్లు కట్టారు.
0: A small house was constructed.
1: అప్పట్లోపల వీళ్ళిద్దరు కూడాను 2 కుక్కపిల్లలై నా దగ్గర వచ్చారు.
0: అట్ దట్ టైమ్ దీస్ 2 క్లాస్మేట్స్ కేమ్ టు భగవాన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 little small dogs, puppies.
1: దీనికి మైసూర్ మహారాజా చెల్లెలు అనేటువంటి ఆయన.
0: దేర్ వాజ్ ద సిస్టర్ ఆఫ్ మైసూర్ మహారాజా.
1: ఆమె ఈ రెండు చాలా అందంగా ఉంటున్నాయి, జాక్ అండ్ జిల్ అని పెట్టింది.
0: దీస్ టూ పపీస్ టూ స్మాల్ డాగ్స్ ఆర్ నేమ్ జాక్ అండ్ జిల్.
1: జాక్ అండ్ జిల్, జాక్ అండ్ జిల్, జాక్ అండ్ జిల్ అని చెప్తూ వచ్చారు.
0: అండ్ ఎవ్రీవన్ కాల్ దీస్ టూ డాగ్స్ జాక్ అండ్ జిల్.
1: మైసూర్ డివిజర్ రాణి,
0: మైసూర్
1: పెద్ద రాణి,
0: ది క్వీన్,
1: ఎప్పుడు చూసినా పూజ చేసేటువంటిది.
0: షీఈస్ అ గ్రేట్ డివోటీ.
1: పూజ చేయాలంటే చెట్టుకంతా ముందు నీళ్లంతా కొట్టాలి.
0: First of all, the whole area should be sanctified
1: by sprinkling water.
0: And then milk has to be sprinkled around.
1: ఆ పాలు కొట్టిన తర్వాత ఆమె చేతులతో ముట్టి పుష్పాలు కోయాలి.
0: And she has to personally pluck out the flowers.
1: ఆ పుష్పాలతో పూజ చేసేటువంటిది.
0: And with those flowers personally picked up or used for worship.
1: అలాంటి ఆమె
0: such lady
1: స్వామిని చూడాలని కర్ణాటకపల్లి వరకు కారులో వచ్చింది.
0: Came to see Swami in by car.
1: అప్పుడు పుట్టపర్తికి ఎక్కడే గాని రోడ్లు లేదు.
0: There was no approach road to పుట్టపర్తి.
1: అక్కడ నుంచి వచ్చింది.
0: She came from there.
1: పాత మందిరం అనగా ఇప్పుడు కళ్యాణ మండపం కట్టారే, అక్కడ పూర్వం చాలా చిన్న షెడ్ ఉండేటువంటిది.
0: పాత మందిర్ ప్రెసెంట్లీ కళ్యాణ మండపం. ఇన్ దోస్ డేస్ దేర్ వాజ్ ఎ స్మాల్ షెడ్.
1: ఆమె వచ్చింది.
0: షీ కేమ్,
1: స్వామికి నమస్కారం చేసింది.
0: షీ నమస్కారం,
1: వెళ్ళిపోవాలని ఉంటుంది.
0: అండ్ షీ డిసైడ్ షీ
1: చెప్పాను కొంచెం ఒక దినం రాత్రి ఉండండి, ఈ డ్రైవర్ పోవాలి కదా, అక్కడ కార్ రిపేర్ చేయాలి కదా అని అన్ని చెప్పాను.
0: స్వామి సెడ్ యూ స్టే హియర్ టు నైట్ బికాస్ యూ కెనాట్ గో, ద డ్రైవర్ హ్యాస్ టు గో అప్ టు కర్ణాటక పల్లి.
1: ఇక్కడ చాకల సుబ్బన్న అని ఒక చాలా నమ్మకమైనటువంటి మనిషి.
0: దేర్ ఇస్ అ వెరీ ఫెయిత్ఫుల్ మ్యాన్ హియర్ ఇన్ పుట్టపర్తి.
1: స్వామి అంటే చాలా ప్రాణము.
0: చాకల సుబ్బన్న హూ కన్సిడర్ స్వామి యాజ్ హిస్ లైఫ్.
1: ప్రొద్దున సాయంకాలము పాత మందిరాన్ని చక్కగా చూసుకునేటువంటి వాడు.
0: డే అండ్ నైట్ హీ సర్వ్డ్ స్వామి దేర్ ఇన్ పాత మందిర్.
1: భోజనం చేసి డ్రైవర్ కర్ణాటకపల్లికి పోతున్నాడు.
0: ద డ్రైవర్ ఆఫ్టర్ టేకింగ్ హిస్ ఫుడ్ ప్రొసీడెడ్ టు కర్ణాటకపల్లి.
1: నేను జాక్ చెప్పాను, జాక్ చూడు మన మనిషి పోతున్నాడు, అతని వెంట నీవు పోవన్నాను.
0: స్వామి టోల్డ్ ద జాక్ దిస్ మ్యాన్ ఈస్ గోయింగ్, ఫాలో హిమ్.
1: అప్పుడు జాక్ అతని వెంట పోయింది.
0: జాక్ ద డాగ్ ఫాలోడ్ ద డ్రైవర్.
1: రాత్రి అంతా కూడాను కారు కింద పండుకుంది.
0: ద జాక్ ద డాగ్ స్లెప్ట్ దేర్ అండర్ ద కార్.
1: తిరిగి తెల్లవారులేస్తానే రాణి గారి వెళ్ళాలి కదా, దాన్ని కారు స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేశాడు.
0: నెక్స్ట్ మార్నింగ్ క్వీన్ వాస్ టు లీవ్, ద డ్రైవర్ వాస్ స్టార్టింగ్ ది ఇంజన్.
1: స్టార్ట్ చేసి కొంత దూరం కదిలించారు కారును.
0: హీ స్టార్టెడ్ ది ఇంజన్ అండ్ ద కార్ స్టార్టెడ్ టు మూవ్.
1: కారు టైర్ కింద పండుకుంది ఈ జాక్.
0: దిస్ జాక్ వాజ్ లయింగ్ అండర్ ద టైర్ ఆఫ్ ద కార్.
1: కడుపు పైన పోయింది టైర్.
0: ద టైర్ రోల్డ్ ఆన్ ద స్టమక్ ఆఫ్ ద కార్.
1: బ్యాక్ బోన్ అంతా విరిగిపోయింది.
0: ద బ్యాక్ బోన్ వాజ్ బ్రోకెన్ డౌన్.
1: అక్కడి నుంచి అరుచుకుంటూ దాన్ని ఈడ్చుకొని వస్తుండది పాపం.
0: దిస్ జాక్ ద డాగ్ వాజ్ షౌటింగ్, క్రయింగ్, డ్రాగింగ్ ఇట్స్ బాడీ ఆల్ అలాంగ్ టు పుట్టపర్తి.
1: అప్పుడు సుబ్బన్న వచ్చి, స్వామి జాక్ చాలా బాధపడుతుండది, ఏమో ప్రమాదం జరిగింది అని వచ్చినాడు.
0: దెన్ సుబ్బన్న కేమ్ హరీడ్లీ, స్వామి జాక్ ఈస్ క్రయింగ్, ఇట్ ఈస్ ఫీలింగ్ సో సాడ్, సమ్ డేంజర్ ఇస్.
1: నేను బయటికి వచ్చాను.
0: స్వామి కేమ్ అవుట్.
1: ఏడ్చుకుంటూ వస్తున్నది.
0: ద జాక్ వాస్ కమింగ్ క్రయింగ్ అండ్ క్రయింగ్.
1: వచ్చి స్వామి పాదాల పైన పడింది, ప్రాణం ఇచ్చింది.
0: The jack crying fell at the feet of Bhagavan and died there.
1: ఆ జాక్ ను ఎనకలు పెట్టినటువంటి బృందావనము జాక్ యొక్క సమాధి.
0: టుడే యు ఫైండ్ దేర్ ఇన్ బృందావన్ ద టోంబ్ ఆఫ్ ది జాక్.
1: అది సెంటర్ లో కట్టలేదు.
0: ఇట్ వాస్ నాట్ ద సెంటర్.
1: నేను చెప్పాను ఇంకా కొంచెం సైడ్ కట్టమని చెప్పాను.
0: స్వామి సెడ్ ఇట్ షుడ్ బి బిల్ట్ బై ద సైడ్.
1: దీనికి రెండవ సమాధి కూడా కావాలి అన్నాను నేను.
0: ద సెకండ్ సమాధి ఈజ్ ఆల్సో రిక్వైర్డ్ టోంబ్.
1: సరే, కొన్ని దినములు అయిన తర్వాత ఈ జాక్ పోయింది అనేటువంటి దీంతో అన్నం తినకుండా ఒకే ఏడ్చుకుంటూ ఆ జిల్లి కూడా ప్రాణం పెట్టింది.
0: బికాస్ ఆఫ్ సెపరేషన్ ది అదర్ డాగ్ జిల్ క్రైడ్ అండ్ డైడ్.
1: ఆ రెండింటి యొక్క సమాధియే పాత మందిరం దగ్గర వెనక ఉండేటువంటి బృందావనము.
0: దట్స్ వాట్ వి ఫైండ్ బృందావనం బిహైండ్ దిస్ పాత మందిర్, ద టూ టోమ్స్ ఆఫ్ ది జాక్ అండ్ జిల్.
1: ఆ విధంగా రమేష్ పరేష్ వాళ్ళు స్వామి వెంట ఉండాలని ఇంత తపస్సు చేసి ఇన్ని విధాల జన్మమైన ఎత్తేసి కుక్క జన్మమైన ఎత్తి ప్రశాంతంలో అక్కడి నుంచి పోయారు.
0: దట్ వాస్ ది ప్రేయర్, ద పెనన్స్ ఆఫ్ రమేష్ అండ్ పరేష్ హూ వాంటెడ్ టు స్టే విత్ స్వామి ఈవెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డాగ్స్ అండ్ బ్రీడ్ దేర్ లాస్ట్.
1: ఈ విధమైనటువంటి మార్పులు ఉరవకొండలో జరిగింది మొట్టమొదట.
0: దీస్ చేంజెస్ హ్యావ్ టేకెన్ ప్లేస్ ఇన్ ఉరవకొండ.
1: ఈ పిల్లల యొక్క పరిస్థితి,
0: ద పొజిషన్ ఆఫ్ ద బాయ్,
1: కాలర్ పిన్ జారిపోవటము,
0: that dropping of the collar
1: school ku lekunda pokunda ninchipotamu
0: that he didn't attend school
1: ee talidannu iddaru raavatamu
0: the coming of the parents
1: nannu ikkadi teeskon raavatamu
0: and swami being brought here
1: ee vidhamaina కారణాలను పురస్కరించుకుని స్వామి ఉరవకొండ వదిలిపెట్టాడు.
0: బేసింగ్ ఆన్ ఆల్ దీస్ రీజన్స్ అండ్ గ్రౌండ్స్ స్వామి లెఫ్ట్ ఉరవకొండ.
1: అప్పటి నుంచి ఇంకా బెంగళూరు మైసూరు కార్లు అంతా చాలా రావటం ప్రారంభమైంది.
0: సిన్స్ దెన్ కార్స్ స్టార్టెడ్ రీచింగ్ దిస్ ప్లేస్ ఫ్రమ్ బెంగళూరు అండ్ మైసూర్.
1: కాఫీ పొడి సాకమ్మ అని ఉండేటువంటి వాడిని
0: దేర్ ఇస్ వన్ పర్సన్ బై నేమ్ కాఫీ పొడి సాకమ్మ.
1: ఈ రాణి గారు కూడా ఉండేటువంటి వాడు
0: క్వీన్ టూ
1: వాళ్ళందరూ వచ్చారు. స్వామి మేమందరూ ఇక్కడికి రావాలంటే చాలా కష్టంగా ఉంటుంది, మీరే మైసూర్కి రండి, మేము ఒక ప్యాలెస్ అంతా ఇస్తాము అన్నారు.
0: ఆల్ బిగ్ బిగ్ పీపుల్ కేమ్ ఫ్రమ్ మైసూర్ అండ్ బెంగళూరు అండ్ సెడ్ స్వామి వీ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు కమ్ టు పుట్టపర్తి. ప్యాలెస్ స్వామి సెడ్ ప్యాలెస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్
1: కనుక నేను ఇక్కడే ఉండాలన్నాను.
0: ఐ డిసైడెడ్ టు స్టే హియర్.
1: ఆనాడు రాత్రి ఈశ్వరమ్మ వచ్చి ఏడ్చింది.
0: That night, Ishwaramma came
1: Swami,
0: and cried.
1: Swami, ఎందరో వచ్చేసేసి కోరుతున్నారు.
0: Swami, many are coming and praying.
1: వాళ్ళ వాళ్ళ స్వార్థం కోసమని
0: for their selfishness.
1: Swami, ఇక్కడ రండి అక్కడ రండి అని తీసుకుని పోతున్నారు.
0: They want you to go there and here and there.
1: మీరు పుట్టపర్తి వదిలితే నేను బ్రతకను.
0: If you leave పుట్టపర్తి, I don't live any longer.
1: కనుక మీరు పుట్టపర్తిలోనే ఉండాలి.
0: You should definitely stay here.
1: నాకు మాట ఇవ్వండి అని.
0: Swami, make a promise to me.
1: ఇచ్చానమాట.
0: స్వామి ప్రామిస్డ్
1: ఏనాటికైనా నేను పుట్టపర్తి వదలను అని ఇచ్చేసేసాను.
0: స్వామి గేవ్ ఎ ప్రామిస్ టు ఈశ్వరమ్మ, ఎనీ డే ఐ విల్ నెవర్ లీవ్ దిస్ పుట్టపర్తి.
1: అందువల్లనే పుట్టపర్తిని నేను ఇక్కడ పెద్దదిగా భవనం పెట్టి వచ్చే భక్తులకందరికీ అనుకూలాలు పరిచి తగినటువంటి సేవలు చేస్తూ వచ్చాను.
0: ఇట్ ఈస్ ఫర్ దట్ రీజన్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ బిల్ట్, ఆల్ దీస్ కన్స్ట్రక్షన్స్ ఆర్ మేడ్ ఫర్ ది కంఫర్ట్స్ అండ్ ది కన్వీనియన్సెస్ ఆఫ్ ది విజిటింగ్ డివోటీస్.
1: అప్పుడే ఈ యొక్క చిన్న కొట్టం ఉండటం మంచిది కాదని,
0: దట్ ఎ స్మాల్ రెసిడెన్స్ ఇస్ నాట్ గుడ్,
1: ఒకటి చిన్న భవనం కట్టాలని,
0: దట్ ఎ స్మాల్ బిల్డింగ్ ఇస్ టు బి మేడ్,
1: ఆ పల్లెకి దగ్గరగా ఉండకూడదని,
0: దట్ ఇస్ నాట్ గుడ్ టు బి నియర్ ది విలేజ్.
1: మహారాజా మేనమామ,
0: ద అంకుల మహారాజా,
1: సాకమ్మ
0: సాకమ్మ,
1: వీళ్ళందరూ ఈ ప్రదేశానికి వచ్చి కొలత వేసుకుని ఇక్కడ 10 ఎకరాలు తీవాలా అన్నారు.
0: దే హావ్ డిసైడెడ్ టు అక్వైర్ 10 ఎకర్ ల్యాండ్ హియర్.
1: ఇక్కడ ఈ ప్రశాంత నిలయం కట్టే సమయంలో,
0: అట్ ద టైమ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్రశాంత నిలయం,
1: నిజంగా అంత భక్తి శ్రద్దలతో ఉండేటువంటి వాడు విఠల్ రావు.
0: విఠల్ రావు వాజ్ అన్ ఆర్డెంట్ డివోటీ ఆఫ్ సిన్సిరిటీ అండ్ స్టెడ్ఫాస్ట్నెస్.
1: డివోటీ కాదు, గొప్ప ఆఫీసర్. బ్రిటిష్ వాళ్ళ టైం లోపలనే ఫారెస్ట్ ఆఫీసర్ గా ఉండేది.
0: ఈజ్ ఎ బిగ్ ఆఫీసర్ డ్యూరింగ్ బ్రిటిష్ టైమ్స్, ఫారెస్ట్ ఆఫీసర్.
1: అతను, స్వామి నేను దీన్నంతా చూసుకుంటానన్నాడు.
0: విఠల్ రావు సెడ్ ఐ టేక్ దిస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్.
1: ఆయన ఇక్కడ ఈ మందిరం కట్టుకునే చూసేటువంటి వాడు.
0: అండ్ హీ సూపర్వైజ్డ్ ద కన్స్ట్రక్షన్
1: ఆఫ్ ద మెడ్రాస్ ఆర్యన్ రావు అని. ఆర్యన్ రావు,
0: ఆర్యన్ రావు,
1: నీలాద్రి రావు అని.
0: నీలాద్రి రావు
1: పిఠాపుర మహారాజా అల్లుడు.
0: అండ్ ఈ సన్నిల్లో పిఠాపుర మహారాజా,
1: బరోడా మహారాజా అల్లుడు.
0: అండ్
1: ఆయన కూడా ఇక్కడికి వచ్చి ఈ బిల్డింగ్ అంతా చూసుకునేటువంటి
0: సన్నిల్లో బరోడా మహారాజా, దేవర్ ఆల్ సూపర్వైజింగ్ కన్స్ట్రక్షన్ ఇయర్.
1: ఈ విధంగా వచ్చి వారందరూ చేరిపోవటం వల్ల త్వర త్వరగా అయిపోయింది బిల్డింగ్లు.
0: బికాస్ ఆల్ ఆఫ్ దెమ్ జాయిన్ హ్యాండ్స్ దే కుడ్ కంప్లీట్ కన్స్ట్రక్షన్ వర్క్.
1: ఆనాడు వార్,
0: ఇట్ వాజ్ వార్ టైమ్స్,
1: ప్రపంచం యొక్క యుద్ధము.
0: ఇట్ వాజ్ వరల్డ్ వార్.
1: అప్పుడు ఒక్క ఇనుముక్కు కూడా చిక్కలేదు.
0: ఐరన్ వాజ్ నాట్ అవైలబుల్.
1: ఈ విధంగా ఎట్లనో వారు సంపాదించి చాలా బాగా శ్రద్ధగా దీన్ని కట్టారు.
0: విత్ ఆల్ గ్రేట్ డిఫికల్టీస్ అండ్ సిన్సిరిటీ సమ్ ఆఫ్ దే కుడ్ కంప్లీట్ కన్స్ట్రక్షన్.
1: కట్టేంత వరకు కూడాను స్వామి ఇక్కడ రాకూడదని వాళ్ళు మాట.
0: దే హావ్ డిసైడెడ్ ద స్వామి షుడ్ నాట్ బి హియర్ అంటిల్ కన్స్ట్రక్షన్ ఇస్ ఓవర్.
1: ప్రతి ఒక్కటి కూడాను నేను భక్తులకు ఇచ్చినటువంటి మాట ప్రకారమే నేను నడుచుకుంటూ వచ్చాను.
0: భగవాన్ ఫుల్ఫిల్ ఆల్ ద ప్రామిసెస్.
1: ఏది నాకు ఇష్టం లేదు.
0: భగవాన్ డజంట్ లైక్ ఎనీ ఇన్ ఫ్యాక్ట్.
1: ఏది నాకు ఆశలు లేవు.
0: హి హస్ నో డిజైర్.
1: ఏది నాకు కోరిక లేవు.
0: హి హస్ నో డిజైర్స్.
1: కాళ్ళు మొదలుకొని శిరస్సు వరకు ఏ వాంఛ కూడా నేను పట్టుకోలేదు.
0: ఫ్రమ్ టాప్ టు టో హి హస్ నో డిజైర్ వాట్స్ ఎవర్.
1: కనుకనే వారిద్దరు చాలా శ్రమపడి రాత్రింపవలు దీనికి కావిలి ఉండి బట్టువాడాలు ఇచ్చుకుంటూ దీన్ని పూర్తి చేశారు.
0: దే వర్క్డ్, దే స్ట్రగుల్ హార్డ్, పేయింగ్ డైలీ లేబర్ టు ఎవ్రీబడి. దే సా టు ఇట్ దట్ కన్స్ట్రక్షన్.
1: తండ్రి కార్ తీసుకుని నేను పుట్టపర్తి పోవాలా, ఈనాడు బట్టువాడ ఇవ్వాలా, అంటే కూలీస్ కంతా డబ్బు ఇవ్వాలా అని వచ్చేటువంటి వాడు ఆదివారం ఆదివారం.
0: Every Sunday father used to visit this place to pay wages to labor.
1: Bengaluru lone edo inta vanta chesukunedi car lo pettukunedi teeskoni vachetunte vaadu.
0: And some food they cook there in Bangalore is brought all along.
1: Swami yokka sambandhamu ee naatiki 55 end ayipoyindi vaadu naa daggara undam.
0: And they have been here 55 years of long association.
1: ఇక్కడికి రావటం, ప్రశాంతం రావటము, స్వామి యొక్క భజనలు పాడటము, ఇవంతా నేర్చుకోవటం చాలా ఉత్తమమైనటువంటి భావాన్ని అభివృద్ధి పరుచుకుంది.
0: హాస్ బీన్ విజిటింగ్ ది ప్లేస్ వెరీ రెగ్యులర్లీ, మోస్ట్ ఫ్రీక్వెంట్లీ పిక్డ్ అప్ సింగింగ్ సాంగ్స్ ద గ్లోరీ ఆఫ్ భగవాన్.
1: ఈ విధంగా జరుగుతూ ఉండటం వల్లే ఈ సంబంధ బాంధవ్యం అనేటువంటిది ఇంత గొప్పగా పెరిగిపోయింది.
0: దట్ హ్యాస్ బీన్ ది ఇంటిమేట్ రిలేషన్షిప్ దట్ హెస్ ఇంక్రీస్డ్ డే బై డే.
1: కనుక ఏది కానీ ప్రాప్తి అనేటువంటిది లేకుండా ఒక్కటి కూడా లభ్యం కాదు.
0: వితౌట్ ప్రాప్తి డిజర్వ్నెస్ యూ డోంట్ గెట్ ఎనీథింగ్.
1: కోరితే వచ్చేటువంటివి కాదు.
0: సింపుల్ డిజైర్ ఇస్ నాట్ ఎనఫ్.
1: వద్దంటే పోయేటువంటివి కాదు.
0: యూ కెనాట్ డినై అండ్ రిఫ్యూజ్.
1: ఇది కేవలం జన్మాంతర సుకృతం యొక్క ఫలితమే ఇవన్నీ కూడా.
0: ఇట్ ఈస్ ఆల్ ద మెరిట్ అక్రూడ్ ఇన్ ద పాస్ట్ లైవ్స్.
1: ఈ విధంగా ఎంతో సంప్రాప్తితో ప్రాప్తితో ఈ దీన్ని సంపాదించుకున్నారు ఆ గృహం వారు.
0: దట్ ఫ్యామిలీ has been the recipients of the divine grace because of their samagari.
1: Venkamagari eppudu kudanu naaku ikkadiki vanta chesukoni teeskochetunti vaaru.
0: Venkamagari used to make food for Bhagavan Swami.
1: Tarada kontha kaalamunaku Parvatamma kuda vachindi.
0: Later Parvatamma also came.
1: Ante aame chellelu, Venkamma chellelu,
0: meaning the younger sister of Venkamma.
1: Aa Parvatamma garu kudanu పొద్దున ఒకరు, సాయంకాలం ఒకరు, పొద్దున ఒకరు, సాయంకాలం ఒకరు స్వామికి భోజనం తీసుకుని రావాలి.
0: దే వర్ కుకింగ్ ఇన్ బై టర్న్స్, వన్ ఇన్ ద మార్నింగ్, అనదర్ ఇన్ ది.
1: కాల పరిస్థితి సరిలేదు.
0: ద సర్కమ్స్టాన్సెస్ వర్ నాట్
1: ఫేవర్. ఎవరి భోజనము తినకూడదు స్వామి.
0: స్వామి షుడ్ నాట్ ఈట్ ఎనీబడీస్ ఫుడ్.
1: మా భోజనమే తినాలని వారికి ఒక ఆశ.
0: దేర్ డిజైర్ వాస్ స్వామి షుడ్ ఈట్ దేర్ ఓన్ ప్రిపరేషన్.
1: అట్టి మాటను తీసుకున్నారు.
0: దట్ వాస్ ద ప్రామిస్ దే వాంటెడ్ స్వామి టు మేక్.
1: ప్రాణం ఇచ్చేంత వరకు కూడాను నాకు సేవ చేశారు.
0: దే సర్వ్డ్ టిల్ దేర్ ఎండ్.
1: ఇక్కడ నుంచి తీసుకుని వచ్చేసేశారు వెంకమ్మను.
0: అండ్ వెంకమ్మ వాస్ బ్రాట్ టు బెంగళూర్.
1: అక్కడికి వచ్చేంత వరకు కాన్షియస్ లేదు.
0: షీ వాస్ అన్కాన్షియస్ టిల్ షీ రీచ్డ్ దేర్.
1: కన్నులు కూడా తెరిచేటువంటిది కాదు.
0: షీ నెవర్ ఓపెన్ హర్ ఐస్.
1: నేను వెళ్ళాను.
0: స్వామి వెంట్.
1: వెంకమ్మ అన్నాను.
0: స్వామి సెడ్ వెంకమ్మ.
1: కన్నులు తెరిచింది.
0: షీ ఓపెన్డ్ హర్ ఐస్.
1: కన్నులు తెరిచింది, స్వామిని చూచింది.
0: అండ్ షీ సా స్వామి దేర్.
1: నా చేతులు పట్టుకుంది.
0: షీ కాట్ హోల్డ్ ఆఫ్ హ్యాండ్స్.
1: ఆ రెండు చేతులు తీసుకుని కండ దగ్గర నమస్కారం చేసుకుంది.
0: అండ్ షీ డిడ్ నమస్కార్ బై టేకింగ్ హర్ స్వామి.
1: కంటి దారులు కార్చింది, ప్రాణం విడిచింది.
0: షెడ్డింగ్ టీయర్స్ షీ లెఫ్ట్ హర్ బాడీ దేర్.
1: అదే విధంగానే పార్వతమ్మ కూడాను అక్కడే బెంగళూరు లోపలనే.
0: సేమ్ థింగ్ హెడ్ హ్యాపెన్ టు పార్వతమ్మ దేర్ ఇన్
1: బెంగళూరు. అంతే అన్కాన్షియస్ లో వచ్చింది.
0: షీ ఆల్సో కేమ్ దేర్ అన్కాన్షియస్.
1: వచ్చేటప్పటికి
0: when she came there
1: నేను వెళ్ళాను ఇక్కడికి.
0: స్వామి వెంట.
1: పార్వతమ్మ, పార్వతమ్మ అన్నాను.
0: స్వామి సెడ్ పార్వతమ్మ, పార్వతమ్మ.
1: ఆమె కూడా అంతే కన్నులు తెరిచింది.
0: షీ ఓపెన్ హర్ ఐస్.
1: కంటిదారులు కార్చింది.
0: షీ షెడ్ హర్ టియర్స్.
1: ప్రాణం విడిచింది.
0: అండ్ షీ డైడ్.
1: వారు ప్రాణం ఉండినంత వరకు కూడా స్వామికి పొద్దున ఒకరు, సాయంకాలం ఒకరు భోజనం తీసుకుని వచ్చేటువంటి వారు.
0: సో లాంగ్ దే అలైవ్ టిల్ దే లాస్ట్ బ్రెత్ దే వర్ సర్వింగ్ స్వామి, కుకింగ్ ఫర్ స్వామి.
1: ఇదంతా కూడా ఒక జన్మాంతర సుకృతమే గాని ఒకరి ప్రయత్నంతో లభించేటువంటిది కాదు.
0: దీస్ థింగ్స్ ఆర్ నాట్ అటైన్డ్ బై ఎనీ హ్యూమన్ ఎఫర్ట్. ఇట్ ఇస్ ద మెరిట్ ఆఫ్ ద పాస్ట్ లైవ్స్.
1: ఈ విధంగా వారికి ఎంత జబ్బులు వచ్చినా కూడాను కేర్ చేయకుండా స్వామికి సేవలు చేసుకుంటూ వచ్చారు.
0: దే వర్ నెవర్ బాదర్డ్ ఆఫ్ ఎనీ ఎయిల్మెంట్ ఆర్ సిక్నెస్.
1: వారి జన్మ సార్థకమైంది.
0: Their lives are liberated.
1: అదే విధంగానే కరణం సుబ్బమ్మ కూడాను.
0: సేమ్ థింగ్ ఇస్ ద కేస్ విత్ కరణం సుబ్బమ్మ.
1: కరణం సుబ్బమ్మ కూడాను శరీరానికి సంబంధం కాకపోయినప్పుడు ఆమెకు మానసిక సంబంధమైనటువంటిది ఇది చాలా అధికంగా ఉండేటువంటిది.
0: దో షీ ఇస్ నాట్ ఫిజికలీ ఎనీవే రిలేటెడ్, షీ హాస్ గాట్ దట్ మెంటల్ అఫినిటీ.
1: స్వామి స్వామి స్వామి స్వామి ఎప్పుడు కూడా స్వామి స్వామి స్వామి.
0: She always repeated this word, holy name, Swami, Swami, Swami.
1: Kalaturiki tana intilone undamani cheppindi.
0: Ultimately,
1: idantha kali chesthe ichchestanani.
0: She said, I'll empty whole of my residence, you
1: stay
0: here.
1: Chaala mandi bandhulantha vacharu.
0: All relations came.
1: Neevu brahmanudu, meeru kshatriyulu, etta nuvvu intiki vadulutunnavu ani aamenu aneka mandi vaadincharu.
0: Many relations argued with her. We are brahmins, he is kshatriya, how can you give your house?
1: నాకెవ్వరూ అక్కర్లేదు.
0: ఐ డోంట్ వాంట్ ఎనీబడీ.
1: నాకు ఒక స్వామి ఉంటే చాలు నాకు.
0: ఇట్ ఈస్ ఎనఫ్ ఇస్ స్వామి ఇస్ హియర్.
1: నా కోసం నా బిడ్డలకి ఎవరికి బిడ్డలు ఇవ్వనక్కర్లేదు.
0: ఐ డోంట్
1: నా బిడ్డలు మీ బిడ్డలకి ఇవ్వనక్కర్లేదు.
0: I don't want to
1: నేను ఎవరింటికి రాను.
0: I don't go anywhere.
1: ఎవరు నా ఇంటికి రానక్కర్లేదు.
0: Nobody need to be here.
1: స్వామి ఒక్కడుంటే నాకు చాలు అని ఒకే పట్టుదల పట్టింది.
0: She has determined, if Swami is here, it is enough, she said.
1: కట్టగడపటికి ఒకే కోరిక కోరింది.
0: Finally she had one desire.
1: స్వామి కట్టగడపటికి నా ప్రాణం విడిచే సమయంలోపు మీ యొక్క